0: ఇట్ యాజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ట్రూ డివోషన్.
1: దుఃఖంలో ఉండినటువంటి వాడు విందులు ఆరగించడు, హృదయానికి కాలు తివ్వడు.
0: ఎ పర్సన్ ఫిల్డ్ విత్ సారో వుడ్ నాట్ గోన్ టేకింగ్ ఫీస్.
1: కనుక నా సీతా తల్లి ఈ విధమైనటువంటి దుఃఖంలో ఉండటం చేత తన యొక్క దేహ సంబంధమైనటువంటి యొక్క భ్రాంతిని కూడా నువ్వు వదిలిపెట్టింది.
0: మదర్ సీత హూ ఈజ్ సఫరింగ్ దిస్ కైండ్ ఆఫ్
1: దైవం కావాలి, దైవం కావాలనేటువంటి వాడికి దేహ చింత ఎక్కువగా ఉండకూడదు.
0: ఎ పర్సన్ హూ ఆస్పైర్స్ టు హ్యావ్ గాడ్ షుడ్ నాట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ బాడీ.
1: సుఖములు సంతోషములు సౌభాగ్యములు ఏమాత్రం ఆశించరాదు.
0: హీ షుడ్ నాట్ ఆస్పైర్ టు హ్యావ్ ఫిజికల్ కంఫర్ట్ ఫిజికల్ జాయ్స్.
1: ఈ 10 నెలలు ఆమె ఉండటం చేత తన యొక్క శరీరం అంతా తల అంతా కూడా ఒక్క అట్టగా చేరిపోయింది.
0: ది హోల్ హెయిర్ హ్యాడ్ బికమ్ మ్యాటెడ్ అనకౌంట్
1: ఏ యొక్క సంస్కారం కూడా ఆమె ఆశించలేదు.
0: షీ వాజ్ నాట్ ప్రిపేర్ టు యూన్ హ్యావ్ ఎనీ
1: రామ చింత తప్ప అన్ని చింతలు ఆమెలో లేవు.
0: దెర్ వాజ్ నో థాట్ ఎక్సెప్టింగ్ ద థాట్. ఇంకా
1: రెండవది ఏమిటంటే దృష్టి.
0: ద సెకండ్ వన్ ఈజ్ ద విజన్ దృష్టి వ్యూయింగ్.
1: తన యొక్క దృష్టి తన పాదములపైన తప్ప అన్యుల యొక్క ముఖం చూచేటువంటిది కాదని.
0: హర్ విజన్ వాజ్ కాన్సన్ట్రేటెడ్ త్రూ అవుట్ ఆన్ హర్ ఫీట్.
1: తన క్రిందికి వచ్చుకుని తన పాదమును మాత్రమే తాను చూస్తూ ఉంటుండాలి.
0: షీ వాజ్ బెండింగ్ డౌన్ హర్ హెడ్ అండ్ లుకింగ్ అట్ హర్ ఫీట్.
1: తన యొక్క మనస్సు భగవంతుని పాదారవిందములపైన పెట్టడం.
0: కీపింగ్ హిజ్ వన్స్ మైండ్ అట్ ద లోటస్ ఫీట్ ఆఫ్ ద
1: మనస్సును భగవంతుని పైన, దృష్టిని తన పాదములపైన పెట్టి దేహభ్రాంతి లేకుండా నిరంతరం కూడాను భగవంతుని చింత చేయటమే భక్తుని యొక్క ప్రధానమైన గుర్తులని గుర్తించాడు.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ ట్రూ డివోటీ ఈజ్ ఫిక్సింగ్ వన్స్ మైండ్ ఆన్ ద లార్డ్, ఫిక్సింగ్ వన్స్ విజన్ ఆన్ ద ఫీట్ అండ్ మేకింగ్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ బాడీ కాన్షియస్నెస్. దీస్ ఆర్ ది ఎసెన్షియల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ గుడ్ డివోటీ. దట్స్ వాట్ హీ థాట్.
1: ఈ విధంగా సీతతో పరిచయం జరిగిన తర్వాత
0: ఆఫ్టర్ హీ
1: తల్లి నేనొక ప్రమేయం నేనొక ప్రతిజ్ఞ చేసుకున్నాను.
0: దెన్ హీ వెంట్ టు సీతా అండ్ టోల్డ్
1: హర్ దర్శనం అయ్యేంత వరకు ఆహార పానీయం నేను ముట్టకూడదు అనుకున్నాను.
0: ఐ హావ్ టేకెన్ ఎ వౌ దట్ అంటిల్ ఐ హావ్ దర్శన్ ఆఫ్ యూ ఐ విల్ నాట్ టేక్ వాటర్. ఐ హావ్ యువర్ దర్శన్.
1: కనుక నేను తమను ఆజ్ఞిస్తే ఈ అశోకవనంలో అనేక పండుగ కనిపిస్తున్నాయి, వాటిని నేను కొంచెం భుజించి నా ఆకలిని తీర్చుకుంటానన్నాడు.
0: ఇఫ్ యూ పర్మిట్ ఐ వుడ్ లైక్ టు క్వెంచ్ మై హంగర్ బై టేకింగ్ ఫ్రూట్స్ ఇన్ దిస్ అశోక.
1: అక్కడ కూడా ఆమె యొక్క పవిత్రమైనటువంటి యొక్క ధర్మాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఈవెన్ దేర్ సీతాదేవి షోడ్ హర్ సీక్రెట్ అటాచ్మెంట్ టు ధర్మ.
1: హనుమంత, ఇది నాది నీది కాదు అడవి, ఈ యొక్క వనం.
0: దిస్ ఫారెస్ట్ నైదర్ బిలాంగ్స్
1: రావణం యొక్క అడవి
0: నార్ బిలాంగ్స్ టు
1: వనం
0: బిలాంగ్స్ టు రావణ.
1: ఇందులో వారి ఆజ్ఞ లేకుండా నీవు దీనిని అపహరించటము దీనిని భుజించటము దొంగతనంగా మారుతుంది.
0: వితౌట్ హిస్ పర్మిషన్ పార్ట్ టేకింగ్ ఫ్రూట్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ గార్డెన్ వుడ్ అమౌంట్ టు స్టీలింగ్.
1: క్రింద పడినటువంటి పండుగ అవసరం నీవు భుజించు అని చెప్పింది.
0: ఇఫ్ యూ వాంట్ టు ఈట్ యూ కెన్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ డ్రాప్ డౌన్ ఫ్రమ్ ద ట్రీస్.
1: కానీ తాను ఆకలిని భరించుకోలేక చెట్టు ఎక్కాడు, అన్ని పండ్లు కోసి తిన్నాడు.
0: బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు బేర్ హంగర్ హనుమాన్ క్లైంబ్డ్ ది ట్రీస్ అండ్
1: తినటమే కాకుండా కొమ్మలు విరిచివేయటము చెట్టంతా లాగివేయటము ఈ కోతి చేష్టలు చేసుకుంటూ పోయాడు.
0: నాట్ మెయిన్లీ డిడ్ హీ ఫార్ టేక్ ది ఫ్రూట్స్ విచ్ ఆర్ అవైలబుల్ దేర్ బట్ హీ బ్రోక్ ది బ్రాంచెస్
1: కావాలనే చేస్తూ
0: వచ్చాడు ది ట్రీస్ అండ్
1: ఎందుకంటే ఈ విధమైన పనులు చేసినప్పుడే నేను రావణ యొక్క సన్నిధికి పోవడానికి వీలవుతుంది.
0: హీ డిడ్ ఆల్ దీస్ థింగ్స్ ఇంటెన్షనలీ విత్ హిస్ ఇంటెన్షన్.
1: అప్పుడు వాడికి సరైనటువంటి బుద్ధి చెప్పడానికి సాధ్యమవుతుంది.
0: దెన్ ఓన్లీ రావణ వుడ్ క్యాచ్ మీ అండ్ టేక్ మీ టు కోర్ట్. దెన్ ఓన్లీ ఐ కెన్
1: ఈ విధంగా కూడా చెట్లు వీటంతా పెరిగి పారవేయటము వేర్లు వరకు లాగివేయటము ఈ విధమైనటువంటి చర్యలు చేస్తూ వచ్చాడు.
0: హీ బిగాన్ అప్ రూటింగ్ ది ట్రీస్ బ్రేకింగ్ ది ట్రీస్ ది బ్రాంచెస్ ఎక్సెట్రా ఆర్ బ్రోకన్ డౌన్.
1: ఈ వార్త లంకలో అంతా ప్రాకిపోయింది, రావణం వరకు తెలిసిపోయింది.
0: దిస్ న్యూస్ స్ప్రెడ్ టు ది ఎంటైర్ లంకా సిటీ అండ్ వెంట్ రైట్ అప్ రావణ.
1: చాలా వీరులంతా పంపిస్తూ వచ్చాడు.
0: రావణ బిగాన్ సెండింగ్,
1: వచ్చిన వారందరినీ కూడా చక్కగా సరైనటువంటి ఒక పరిస్థితికి తెచ్చాడు.
0: హనుమాన్ బిగాన్ పనిషింగ్ ఆల్
1: వారితో పోరాడి వారి ప్రాణమంతా తీసేశాడు.
0: హీ ఫాట్ విత్ దెమ్ కిల్ దెమ్.
1: ఈ విధమైనటువంటి ఒక క్రూర కృత్యం తాను తెలుసుకోవటం చేత రావణుడు మరింత ఉగ్రుడయ్యాడు.
0: రావణ వాజ్ ఫర్దర్ ఎన్రేజ్ వన్స్ హీ రియలైజ్డ్ దాట్ హనుమాన్ వాజ్ కిల్లింగ్ సో మెనీ సోల్జర్స్.
1: తన కుమారుడిని పంపించాడు.
0: హీ సెంట్ హిస్ సన్.
1: అతను పోయేటప్పటికి కూడాను తాను కొంతవరకు లొంగినట్టుగా నటన చేశాడు.
0: హనుమాన్ యాక్టెడ్ యాజ్ ఇఫ్ హీ సబ్డ్యూడ్ బై
1: ఇంద్రజిత్తు అనేటువంటి వాడు ఎవరంటే కేవలం అనేక మోసములతో కూడినటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ ఈజ్ ఫుల్ ఆఫ్ ట్రిక్స్.
1: వాడి పేరు ఇంద్రజిత్. అలాగే అన్ని మోసములుగా చేసేటువంటి వాడు.
0: దిస్ ఇంద్రజిత్ నేమ్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీస్ వన్ హూ ఇస్
1: అతని బలములకు అసాధ్యం కావటం చేత కొంతవరకు బ్రహ్మాస్త్రాన్ని కూడా వేశాడు.
0: As it was not possible for Indrajit to conquer
1: Hanumantudu longinattuga taru longipoyadu.
0: Hanuman behaved as if he is subdued by
1: atani teesukoni poi Ravana mundu nilipadu.
0: Indrajit took Hanuman and made him act as if he is subdued by
1: Indrajit anetunte vaadu evarante kevalam aneka mosamulato koodinatunte vaadu.
0: This Indrajit

0: వీరుడను అన్నాడు.
1: బిఫోర్ రామ ఐఎమ్ ఎ సర్వెంట్ హంబుల్ మ్యాన్, బట్ బిఫోర్ రావణ ఐఎమ్ ఎ హీరో, ఐ కెన్ నెవర్ బెండ్ డౌన్ మై హెడ్.
0: అక్కడ కూర్చోబెట్టేటప్పటికి రావణుడు అడిగాడు, నీవెక్కడి నుంచి వచ్చావు?
1: రావణ ఆస్క్ హనుమాన్, ఫ్రమ్ వేర్ డిడ్ యు కమ్?
0: నేను మా ప్రభు అయిన రామాజ్ఞను నడుచుకునే నిమిత్తమే ఈ లంకలో ప్రవేశించానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు కంప్లై విత్ ద కమాండ్ ఆఫ్ మై లార్డ్ ఐ హావ్ ఎంటర్డ్ లంక. దట్స్ వాట్ హనుమాన్ టోల్డ్ రావణ.
0: వచ్చావు కానీ ఫలములంతా ఎందుకు తిన్నావు అన్నాడు.
1: ఇట్స్ ఆల్ రైట్ యు హావ్ కమ్, బట్ వై డిడ్ యూ ఈట్ ది ఫ్రూట్స్?
0: ఆకలి వేసింది తిన్నాను అన్నాడు.
1: ఐ వాజ్ హంగ్రీ దేర్ఫోర్ ఐ ఏట్.
0: ఆ పువ్వులు గీవులంతా కూడా ఎందుకు తీసి పారవేసేసావు అన్నాడు.
1: వై డిడ్ యు రిమూవ్ ఆల్ దోస్ ఫ్లవర్స్ ఫ్రమ్ ద ట్రీస్?
0: అప్పుడు తాను చెప్పాడు, ఆ పువ్వులు నీవి నావి కాదు, నా ప్రభు సృష్టించినటువంటివి.
1: దోస్ ఫ్లవర్స్ బిలాంగ్ నైదర్ టు యూ నార్ టు మీ.
0: నీకెంత అధికారం ఉందో నాకంత అధికారం ఉంది అన్నాడు.
1: ఐ హావ్ ఈక్వల్ రైట్స్ విత్ యూ.
0: అయితే ఈ చెట్లంతా ఎందుకు పెరిగి పారవేశావు అన్నాడు.
1: వై హావ్ యూ అప్రూటెడ్ సో మెనీ ట్రీస్ అండ్ త్రో దెమ్?
0: నా సహజము అన్నాడు.
1: సెడ్ ఇట్ ఇస్ న్యాచురల్ ఫర్ మీ.
0: అయితే మా యొక్క రాక్షసులందరినీ ఎందుకు చంపివేశావు అన్నాడు.
1: దెన్ వై డిడ్ యూ కిల్ సో మెనీ డెమాన్స్?
0: వారు నన్ను చంపడానికి వచ్చారు, నేను రక్షించుకోవటం నేను వారిని చంపానన్నాడు.
1: ఇన్ ఆర్డర్ టు డిఫెండ్ మై సెల్ఫ్
0: ఒక్కదానికి ఈ విధమైన సమాధానం ఇస్తూ వచ్చాడు హనుమంతుడు. ఏ ఒక్క పదమునందు కాని అసత్యము కాని ఇంకే విధమైనటువంటి మోసం కాని ఒక్కటి లేదు. రామాజ్ఞను శిరసావహించి సత్యవాక్ పరిపాలన చేస్తూ వచ్చాడు.
1: ఒబేయింగ్ ది కమాండ్స్ ఆఫ్ రామ హి ఆల్వేస్ ఫాలోడ్ ది పాత్ ఆఫ్ ట్రూత్, హి నెవర్ అటెంప్టెడ్ ఎ లై.
0: నా ప్రభు శ్రీరామచంద్రమూర్తి.
1: మై లార్డ్ ఈజ్ శ్రీరామచంద్ర.
0: నేను అతని దాసుడను.
1: ఐఎమ్ హిస్ సర్వెంట్.
0: అతని ఆజ్ఞనే నాకు ప్రధానమైనటువంటిది.
1: హిజ్ కమాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.
0: అని ఈ విధంగా భక్తి ప్రపత్తులు లోకానికి చాటినటువంటి వాడు హనుమంతుడు.
1: హనుమన్ వాజ్ వన్ హూ షోడ్ టు ద వరల్డ్ వాట్ డివోషన్ అండ్ సరెండర్ ట్రూలీ మీన్.
0: కనుక ఈనాడు ప్రభువు ఎలాంటి వాడో దాసులు అలాంటి వారుగా తయారు కావాలి.
1: టుడే ఆల్సో ది డివోట్ డిసైపుల్
0: సాయి భక్తులమని చెప్పుకోవటము,
1: యూ సే దట్ యు ఆర్ ది
0: దానికి విరుద్ధమైన మార్గమును అనుసరించటము,
1: యూ ఫాలో ది పాత్ కాంట్రరీ టు ఇట్,
0: ఇది కేవలము ఒక అసత్య మార్గమును ప్రవేశించిన వారం అవుతాం.
1: దిస్ వుడ్ బి ఫాలోయింగ్ అన్ అన్ట్రూ పాత్.
0: సాయి యొక్క ఆశయాలకు తగినట్టుగా మనం నడుచుకోవాలి.
1: ఫాలో అకార్డింగ్ టు ది ఐడియల్స్ ఆఫ్ సాయి.
0: ఆదర్శవంతమైన జీవితాన్ని మనం అందించాలి.
1: ఆఫర్ యువర్ లైఫ్ హ్యాస్ ఎన్ ఐడియల్
0: ఆర్డర్. శిరసా వహించాలి.
1: ఫాలో ది కమాండ్.
0: ఎన్ని కష్టములైనా ఎన్ని దుఃఖములు వచ్చినప్పటికీ ఆ ఆజ్ఞను మనం నెరవేర్చుకోవటమే మన కర్తవ్యంగా భావించాలి.
1: వాట్ ఎవర్ బి ది నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ యూ ఫేస్, యూ షుడ్ ఫాలో అండ్ ఇంప్లిమెంట్ ది కమాండ్.
0: ఆజ్ఞను ప్రవేశించే సమయంలో స్వార్థము స్వప్రయోజనములకు ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు.
1: వైల్ ఫాలోయింగ్ ది కమాండ్స్ ఆఫ్ ద లార్డ్ డోంట్ గివ్ రూమ్ ఫార్ సెల్ఫిష్నెస్.
0: అది భక్తికి సరైనటువంటి అర్థం.
1: దాట్ ఈస్ ది కరెక్ట్ మీనింగ్ ఆఫ్ ట్రూ డివోషన్.
0: కనుక త్రికరణ శుద్ధిగా మనం ఈ కార్యంలో మనం ప్రవేశించాలి.
1: ఎంటర్ ఇన్ టు దిస్ పాత్ విత్ ప్యూరిటీ ఆఫ్
0: ఏదో చెప్పినాడే అని ఈ యొక్క డిసిప్లిన్ అంతా కూడా నడుచుకోవాల్సి వస్తుంది, నడుచుకోకపోతే బయట పంపుతారో ఏమో, ఈ భయంతో భ్రాంతితో మాత్రం ఉండకూడదు.
1: డూ నాట్ ఫాలో ది డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్. యూ షుడ్ ఫాలో
0: నా జీవితం యొక్క కర్తవ్యము, ఇది నా లక్ష్యము అని భావించాలి.
1: యూ షుడ్ కన్సిడర్ దిస్ యాజ్ ది గోల్ ఆఫ్ యువర్ లైఫ్.
0: ఆ విధంగా బలవంతంగా మీరు ఆచరించేటువంటి సమయంలో ఇక్కడ ఉండి ప్రయోజనం లేదు.
1: If you are following this only with that kind of compulsion, it is no use.
0: శాంతి ఉండదు, మాకు సంతోషం ఉండదు.
1: Neither you will be happy nor will
0: have peace. ఈ సక్రమంగా ఇక్కడ ఆచరించేటువంటి పద్ధతి ఉండినప్పుడే హృదయపూర్వకంగా ఆచరించాలి.
1: You have to follow this discipline of the place with full heart.
0: అంతేకాని భయంతో గాని ఇంకే విధమైన దిగులతో గాని ఈ డిసిప్లిన్ లో ప్రవేశించకూడదు.
1: డూ నాట్ ఫాలో దిస్ డిసిప్లిన్ అవుట్ ఆఫ్ ఫియర్.
0: ఆ విధంగా వస్తే నీకు నీవు ద్రోహం చేసుకున్న వాడవే అవుతావు.
1: ఇఫ్ యూ డూ దట్ వే,
0: నిన్ను నీవు మోసం చేసుకున్న వాడే అవుతావు.
1: యూ హావ్ డిసీవ్డ్ యువర్ సెల్ఫ్.
0: నిన్ను ఎవరూ మోసం చేయటం లేదు.
1: నో వన్ ఇస్ డిసీవింగ్ యూ.
0: కనుకనే తన ఆత్మద్రోహము తాను గావించుకున్న వాడవుతాడు.
1: యూ బి ట్రెచరస్ టు యువర్ సెల్ఫ్.
0: ప్రతి ఒక్క విషయమునంత కూడాను ఇది నా యొక్క భవిష్యత్తు లోపల పవిత్రమైన మార్గమే అనేటువంటి సత్యాన్ని గుర్తించుకోవాలి.
1: యూ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ దిస్ డిసిప్లిన్ ఇస్ మెంట్ ఫర్ ఎ హ్యాపీ ఫ్యూచర్.
0: భక్తి అనుకోవటము,
1: ఇఫ్ యూ మియర్లీ అట్టర్ ద వర్డ్ డివోషన్,
0: అన్యుల మాటల లోపల నువ్వు ప్రవేశించటము,
1: బట్ ఫాలోయింగ్ ఎ కాంట్రరీ.
0: ఈనాడు లోకం ఎట్టుందంటే పవిత్రమైన విషయాలైనా కూడా వాడు ఏమాత్రము యోచించడు.
1: టుడేస్ వరల్డ్ డస్ నాట్ సీమ్ టు
0: అపవిత్రమైన విషయాలకు త్వరగా చెవునిస్తూ ఉంటాడు.
1: పీపుల్ లెండ్ దేర్ ఇయర్స్ ఫర్ ఎనీథింగ్ అన్సేఫ్.
0: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పిన.
1: వెన్ వీ టెల్ విత్ ఫుల్ హార్ట్
0: చెడ్డ మాట అంటే

0: చేయదు.
1: ఇఫ్ ఇట్ ఇస్ ఓన్లీ ఎ బ్యాడ్ థింగ్,
0: ఎట్టి వారు నన్ను ఎరుగంగా నేర్తురా,
1: హౌ కెన్ దీస్ పీపుల్ అండర్స్టాండ్ మీ,
0: ఎట్టి చదువులు ఉన్నా ఏమి ఫలం,
1: వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్ హావింగ్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్.
0: మంచి మాటలు మాత్రం వినరు,
1: యూ విల్ నాట్ అండర్,
0: చెడ్డ మాటలు అయితే ఒక క్షణం లోపల చెవికి చేర్చుకుంటారు, చెవి నుంచి హృదయానికి చేర్చుకుంటారు, హృదయం నుంచి ఇంకా చేతిలో వచ్చేసేస్తుంది, పనిలో ప్రవేశించారు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇట్ ఇస్ ఎ బ్యాడ్ వర్డ్, మైండ్, హార్ట్ అండ్ యాక్షన్ ఎవ్రీథింగ్ విల్ ఫాలో వన్ అవుట్.
0: కనుకనే త్రికరణ శుద్ధి మనసునందును వాక్కునందును క్రియందుకును ఏకత్వాన్ని మనం నిరూపించాలి.
1: వీ హావ్ టు ప్రూవ్ దేర్ ఇస్ యూనిటీ ఇన్
0: అవర్. ఎంత కాలమైనప్పటికీ నేను భక్తులను భక్తులను భక్తులు అనుకుని జీవితం అంతా భక్తి లోపలి జీవితం వ్యర్థం చేస్తే ఇంకా భక్తుడు ఎప్పుడు అవుతాడు?
1: ఇఫ్ యూ కాల్ యువర్ సెల్ఫ్ ఎ డివోటీ థ్రూఅవుట్ యువర్ లైఫ్ అండ్ వేస్ట్ యువర్ లైఫ్ ఇన్ సాటిస్ఫైయింగ్ యువర్ ఓన్,
0: కేవలం సమాజాన్ని మోసగించేటువంటి పదవులు.
1: దిస్ డివోషన్ దెన్ వుడ్ బి టు డిసీవ్ ది సొసైటీ.
0: కనుక నీకు నీవు మోసగించుకుంటున్నావు,
1: యు ఆర్ డిసీవింగ్ యువర్ సెల్ఫ్.
0: నీకు నీవు ఆనందించడానికి తగిన కృషి చేసుకో.
1: డూ ట్రై టు రియలీ సాటిస్ఫై యువర్ సెల్ఫ్.
0: ఈ పంచకోశంలో ఉన్నటువంటి యొక్క కడపటి అయినటువంటి ఆనందాన్ని నువ్వు అనుభవించడానికి ప్రయత్నించు.
1: ట్రై టు మేక్ ఎఫర్ట్ టు రీచ్ దిస్.
0: నీ అంతర్వాణిని నీవు సరైన మార్గంలో నీవు ఉంచుకొని నీవు ఫాలో చేయి.
1: ఫాలో యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ కాన్షియన్స్.
0: అదే కాన్షియన్స్,
1: దట్ ఈస్ కాన్షియన్స్.
0: ఈ కాన్షియన్స్ నువ్వు ఫాలో చేయాలి.
1: ఫాలో యువర్ ఓన్ కాన్షియన్స్.
0: నీకు నీవు సమర్థించుకోవడానికి ప్రయత్నించడం చేతను నిన్ను నీవు ద్రోహం చేసుకున్నవాడు అవుతావు.
1: ఇఫ్ యూ గో ఆన్ డిఫెండింగ్ యువర్ సెల్ఫ్,
0: నీలో ఉన్నటువంటి దోషాలను నీవు పూర్తి నిర్మూలం గావించడానికి పూనుకోవాలి.
1: యూ షుడ్ ట్రై టు డిస్ట్రాయ్ ఆల్ యువర్ డిఫెక్ట్స్.
0: నీ దోషాలను సమర్థించుకోవడానికి ప్రయత్నించకూడదు.
1: డూ నాట్ గో ఆన్ డిఫెండింగ్.
0: వాడే మహాద్రోహి
1: అండ్ సచ్ ఎ
0: పర్సన్, అలాంటి వాడి వల్ల దేశం కూడా పాడైపోతుంది.
1: నాట్ ఓన్లీ హిమ్ సెల్ఫ్, ది ఎంటైర్ కంట్రీ.
0: అలాంటి వ్యక్తులే అధికంగా కనిపిస్తున్నారు ఈనాడు.
1: టుడే సచ్ పీపుల్ ఆర్ ఓన్లీ సీన్ ఇన్ లార్జ్ నంబర్.
0: విద్యార్థులు,
1: స్టూడెంట్స్,
0: భావి భారతోద్ధారకులు,
1: దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు
0: దేశం యొక్క సౌభాగ్యాన్ని ఆశించేటువంటి యొక్క వీరులు.
1: దీస్ ఆర్ ద హీరోస్.
0: లేట హృదయం అనేటువంటి మీ అందు ఈ పవిత్రమైన భావములు ఈనాడు అభివృద్ది కావాలి.
1: ఇన్ టెండర్ హార్ట్ ఆఫ్ దీస్ స్టూడెంట్.
0: విద్యార్థులారా, భగవత్ ప్రేమను పెంచుకోలేనటువంటి ఒక హృదయము అది కేవలం మరుభూమి ఉంటుంది.
1: ఏ హార్ట్ విచ్ డస్ నాట్ హ్యావ్ ట్రూ డివోషన్,
0: దాంతో పవిత్రమైన మొక్కలు మలచడానికి వీలే ఉండదు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫార్ గుడ్ సాప్లింగ్స్ టు గ్రో ఇన్ ఎ డెజర్ట్.
0: కనుకని ఆ ప్రేమ బీజములు నాటుకోండి.
1: సో ద సీడ్స్ ఆఫ్ లవ్,
0: సహన ప్రసూనములు వికసింపచేయండి.
1: లెట్ దర్ బి పేషెన్స్ అండ్
0: శాంతి ఫలములు సమాజమునకు అందించండి.
1: ఆఫర్ ద ఫ్రూట్ ఆఫ్ పీస్.
0: మీరు కూడా శాంతి జీవితం జరపండి.
1: లివ్ ఆల్సో లైఫ్ ఫిల్డ్ విత్ పీస్.
0: అంతేకాని ఈ స్వార్థము చేత అనేక మందిని బాధించడానికి తగినటువంటి కృషి చేయకండి.
1: డూ నాట్ ట్రై టు గివ్ ట్రబుల్ టు అదర్స్.
0: నీకు నీవు బాధపడవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ యువర్ సెల్ఫ్ ఆల్సో.
0: నీ నుంచి ఇతరులను బాధ పెట్టవద్దు.
1: డూ నాట్ ట్రబుల్ అదర్స్ ఆల్సో.
0: కనుక ఇదే భక్తులకు తగినటువంటి సరైనటువంటి లక్షణము.
1: దిస్ ఈజ్ ఎ ట్రూ క్యారెక్టరిస్టిక్
0: ఆఫ్ భగవద్గీత. హృదయంలో ఉంచుకొని
1: కీప్ గాడ్స్ నేమ్.
0: ఏ పని చేసినప్పటికీ అది ప్రేమమయంగానే మారుతుంది.
1: వాట్ ఎవర్ వర్క్ యూ డూ ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ లవ్.
0: కనుకనే దైవనామాన్ని నిరంతరం కూడా స్మరిస్తూ చింతిస్తూ దృష్టిని దానిపై నిలిపి జీవితంలో సార్థకంగా గావించుకోండి.
1: చాంట్ ద నేమ్ ఆఫ్ ది లార్డ్ కంటిన్యూస్లీ, రిఫ్లెక్ట్ అండ్ థింక్ ఆఫ్ ద లార్డ్ ఆల్వేస్ అండ్ శాంక్టిఫై యువర్ లైఫ్.

0: అఖిల సంపదలును ఆధ్యాత్మికపు చిత్త అలరునప్ప. ఆయురారోగ్యంబు ఆధ్యాత్మికపు చిత్తమలరునప్ప. అంతియే కాదు మోక్షమర చేత నిలచు, ఇంతకన్నను వేరెద్దియరుగా పరతూ. సాధు సద్గుణగణ్యులౌ సభ్యులారా,
1: ఎవ్రీవన్ హూ ఇస్ బోర్న్ ఇన్ టు దిస్ వరల్డ్ షుడ్ బి అవేర్ దట్ కంపెనీ విత్ బ్యాడ్ పీపుల్ విల్ బ్రింగ్ హిమ్ రూయిన్, విల్ రూయిన్ హిస్ లైఫ్, విల్ మేక్ హిస్ థాట్స్ బ్యాడ్ అండ్ విల్ మేక్ హిస్ యాక్షన్స్ బ్యాడ్. He will lose the little devotion which he may have and he will turn to bad ways and bad paths. Before such a catastrophe of ruin comes to a man, he should realize that he might enter good company, avoid bad paths, and then he will get longevity, health, all prosperity. Not only that, he will get spiritual attainment come to him easily. Besides all these, even liberation will be at hand. What other truth can I tell you, O good members of this congregation?
0: చదువుల్ నేర్చితినంచు గర్వము వహించన్ రాదు. మీకున్న చదువే పాటిది

గర్వదురహంకారంబులంబాయుడి నేర్వదగ్గది

0: గర్వ దురహంకారంబులన్ బాయుడి వీరుడి.
1: డు నాట్ బి ప్రౌడ్ దట్ యు హ్యావ్ లెర్న్డ్ మెనీ థింగ్స్. వాట్ ఈజ్ యువర్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ వెన్ వీ కన్సిడర్ దట్ దేర్ ఇస్ సో మచ్ టు నో. Humility is the real form of the right type of education. That there is a lot more to know than the little that you know is a thing which you should understand, and by that understanding give up your ego and give up your pride. O ignorant person, know that there is so much more to learn than what little you know, thereby take the right and proper path.
0: Amita asela todani అలమటించు, అమిత వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా. అమిత వాంఛలతోడనే అలమటించు వారు విద్యార్థులగు దురవాస్తవముగా.
1: విత్ మెనీ unlimited desires they get tired. Such people, can we call them truly students and seekers of learning?

0: Those who seek education will get humility and will become humble. One who has acquired humility will become wise.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా, సమావేశమైనటువంటి ఆత్మస్వరూపులారా,
0: ప్రేమస్వరూపర్స్ స్టూడెంట్స్ అండ్ దోస్ హూ హావ్ అసెంబ్లెడ్ హియర్ ది మెంబర్స్ ఆఫ్ ది కాన్ఫరెన్స్,
1: మానవుని తన దేహమందు వ్యక్తిత్వం అనేటువంటి దానికి సమత్వం అనేటువంటి యొక్క వ్యక్తిత్వంకు, గుణము యొక్క చైతన్యమునకు కారణమైనది ఏదియో ఒకటి ఆధారమై అంతర్భూతమై ఉంది.
0: ఫర్ మ్యాన్స్ రికగ్నిషన్ ఆఫ్ ది ఇండివిజువాలిటీ ఇన్ ది ఇండివిజువల్ అండ్ ఇస్ రికగ్నిషన్ ఆఫ్ ది డిస్టింక్టివ్నెస్ ఆఫ్ ది కమ్యూనిటీ, దేర్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ ది బేస్ విచ్ ఇస్ హిడెన్ బిహైండ్ ఆల్ దట్.
1: బయటికి అది పదార్థం వలె మనకు కనిపించినప్పటికీ అంతరాత్మ యందు తానుగానున్నటువంటి ఒక వ్యక్తిత్వాన్ని మనకు గోచరింపచేస్తూ ఉంటున్నది.
0: Although this base does not appear to us for outward seeing as matter does, inwardly, inside, there is something which is a distinctive inner spirit.
1: దానిని ఆత్మయనియు జీవత్వమనియు పిలువబడుతూ వచ్చింది.
0: This has been called the Atma or the Jiva.
1: ఇట్టి జీవతత్వాన్ని, ఇట్టి ఆత్మస్వరూపాన్ని గుర్తింపజేయు నిమిత్తమై అనేక విధములైనటువంటి ధర్మములు, ఉపనిషత్తులు, వేదములు ఆవిర్భవిస్తూ వచ్చాయి.
0: టు గివ్ యూ ఎ కాంప్రహెన్షన్ ఆఫ్ దిస్ ఆత్మ, ది ఆస్పెక్ట్ ఆఫ్ ఆత్మ అండ్ ది ఫార్మ్ ఆఫ్ ది జీవ, దేర్ ఆర్ సో మెనీ వేస్ లైక్ ధర్మ, ది ఉపనిషత్స్, ది వేదాస్ హ్యావ్ ఆల్ కమ్ ఫర్ దట్ పర్పస్.
1: అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నటువంటి ఈ యొక్క పదము బ్రహ్మసూత్రమునందు మొదటి శ్లోకమై నిలిచినటువంటి.
0: ది వర్డ్స్ అథాతో బ్రహ్మ జిజ్ఞాస ఆర్ ది ఫస్ట్ వర్డ్స్ ఇన్ ది ఫస్ట్ వర్డ్స్ ఆఫ్ ది బ్రహ్మసూత్ర.
1: అథ అత బ్రహ్మ జిజ్ఞాస, ఈ పవిత్రమైనటువంటి నాలుగు పదములు నాలుగు వేదము స్వరూపములుగా నిలిచి సర్వ వేదాంత సారమును కూడా నువ్వు నింపుకుని బ్రహ్మసూత్ర స్వరూపాన్ని ధరించి మానవ లోకములో మానవత్వాన్ని తరింపజేసే నిమిత్తము, వరింపజేసే నిమిత్తము, భ్రమింపజేసే నిమిత్తము అవతరించినటువంటిది.
0: ది ఫోర్ కంపోనెంట్స్ ఆఫ్ దిస్ గ్రేట్ సేయింగ్ అథ అత బ్రహ్మ జిజ్ఞాస, దీస్ హ్యావ్ స్టూడ్ యాజ్ ది ఫోర్ పిల్లర్స్ విచ్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు లిబరేట్ హ్యుమానిటీ అండ్ టు గివ్ ఎన్లైటన్మెంట్ టు ది హ్యూమన్ కైండ్.
1: సమస్త వేదాంత సారము కూడాను ఈ నాలుగు పదములు ఎంది, నాలుగు వాక్యములు ఎంది ఇమిటి ఉన్నదనేటువంటి సత్యాన్ని ఈనాడు మనం గుర్తించాలి.
0: టుడే వీ షుడ్ రికగ్నైజ్ ది ట్రూత్ దట్ ఆల్ ది ఎసెన్స్ ఆఫ్ ది ఫిలాసఫీ అండ్ ది వేదాస్ ఇస్ కంటెయిన్డ్ ఇన్ దీస్ ఫోర్ వర్డ్స్.
1: బ్రహ్మ జిజ్ఞాస అయినటువంటి వాడే బ్రహ్మజ్ఞాని కాగలడు.
0: ది వన్ హూ ఇస్ ఎ బ్రహ్మ జిజ్ఞాసి హూ వాంట్స్ టు అండర్స్టాండ్ బ్రహ్మన్ క్యాన్ బికమ్ బ్రహ్మన్.
1: బ్రహ్మజ్ఞానియే విద్యావంతుడని చెప్పబడదు.
0: A truly educated person will deserve that title only if he has the knowledge of Brahman.
1: Avidya kevalam janana maranamulku moolakaraname kaani aatma tattvamunu andinchetunte yokka margamu kaaneradu.
0: Lack of education or ignorance can only be the path for birth and death, the cycle of birth and death, but not for wisdom.
1: Atha ee atha aneetunte padamu nanarthamulato koodi untunnadi.
0: The word atha has got a manifold meanings.
1: మొదటి అర్థము మంగళాధ్యయనం, మంగళాచరణము.
0: The first meaning is to accept victory or prosperity.
1: రెండవది అనంతరము.
0: The second meaning is infinitude.
1: మూడవది ఆరంభము.
0: The third meaning is beginning.
1: నాలుగవది ప్రశ్న.
0: The fourth meaning is inquiry or question.
1: ఐదవది సర్వస్వము.
0: The fifth meaning is knowledge.
1: ఇంకా ఎన్నో అర్థములు ఉంటున్నది ఈ అథ అనే పదపదంకు.
0: Yet many more meanings are given to this one word atha.
1: కానీ ఈ బ్రహ్మసూత్రములో ఉన్నటువంటి ఈ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సమయమునకు మనము అథ అనగా అనంతరము అనేటువంటి అర్థాన్ని మాత్రమే తీసుకోవాల్సి వస్తుంది.
0: బట్ ది వర్డ్ అధ యాజ్ ఇట్ అకర్స్ ఇన్ ది బ్రహ్మసూత్ర ఇన్ దిస్ కాంటెక్స్ట్ వీ హ్యావ్ టు టేక్ ది మీనింగ్ దట్ దిస్ ఈజ్ అనంతర దట్ ఈస్ సంథింగ్ విచ్ హెస్ నో లిమిట్.
1: దేని అనంతరము అనేటువంటి ప్రశ్న తిరిగి మనం వేసుకోవాల్సి వస్తుంది.
0: వీ షుడ్ ఆల్సో హ్యావ్ టు ఆస్క్ ది క్వశ్చన్ వాట్ ఈజ్ ఇట్ ది కంటెంట్ ఆఫ్.
1: సాధన చతుష్టయములు అనంతరమే అనేటువంటి జవాబు కూడా దీనికి స్పష్టమవుతూ
0: వీ విల్ గెట్ ది మీనింగ్ దట్ దిస్ గివ్స్ అస్ ది లార్జ్ కంటెంట్ ఆఫ్ ది 8 టైప్స్ ఆఫ్ సాధన.
1: ఈ సాధన చతుష్టయములు అనగా ఏమిటి అనగా మొట్టమొదటిది నిత్య అనిత్య విషయ పరిశీలనమైనటువంటిది జ్ఞానము, అదే విజ్ఞానము.
0: What are these 8 types of sadhana? The first one is the ability to discriminate between the temporary and the permanent attitudes.
1: Rendavadi vairagyam.
0: The second one is vairagya.
1: Vairagyam anaga kevalamu aalu biddalanu aastipaastulanu visarjinchi aranya vasam cheyamani kaadu.
0: Here the word vairagya does not indicate that you should give up your wealth, your family and prosperity.
1: దుష్టకల్పితమైనటువంటి ఈ జగత్తు అంతయు కూడాను అనిత్యమైనటువంటిదని, ఇది అశాశ్వతమైనటువంటిదని, నీటి బుడగ వంటిదని మనము తెలుసుకోవటమే వైరాగ్యమునకు మూల లక్షణము.
0: The main meaning of this word vairagya is to recognize that the world that you see is impermanent and is like a water bubble.
1: ఇంకా మూడవది తమదమాది సత్సంపత్తి.
0: The third one is the ability to get forbearance.
1: Samadhi sattapatti anaga antaryindriyamulanu bahiryindriyamulanu anagadrukki tadwara pavitramaina satyamaina nirmalamaina nischalamaina nishwarthamainatundi yokka pavitra bhavamulanu abhiruddhi gavinchukuneetundi yokka parinamam.
0: The third one, which has been described as sama and dama, can be explained by saying it is acquiring control over the inner senses and the external organs and thereby obtain an amount of stability.
1: ఇక నాలుగవది ముముక్షత్వము అనగా మోక్షాపేక్ష కలిగి ఉండటం.
0: The fourth one is mumuksha, that is to be to see.
1: మోక్షం అనగా కేవలం ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం కాదనియు, ఈ మోక్షం అనగా జన్మరాహిత్యమనియు అనుకోవటము, ఇది కేవలం ఒక విధమైనటువంటి యొక్క భ్రాంతి.
0: దిస్ వన్ ఇస్ టు సీక్ మోక్ష ఆర్ లిబరేషన్ బట్ టు థింక్ దట్ మోక్ష ఇస్ సమ్ స్పెసిఫిక్ ప్లేస్ అండ్ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ వన్స్ లైఫ్ దిస్ ఇస్ ఓన్లీ ఎన్
1: మోహ క్షయమే మోక్షము అనేటువంటి సత్యాన్ని ఇక్కడ మనం నిరూపించాలి.
0: వీ షుడ్ ఎస్టాబ్లిష్ ది ట్రూత్ దట్ ది వర్డ్ మోక్ష ఇస్ మోహ క్షయ దట్ ఇస్ టు గెట్ రిడ్ ఆఫ్ ది ఇల్యూషన్.
1: ఇంకా ఐదవది శ్రవణము.
0: ది ఫిఫ్త్ వన్ ఇస్ లిసనింగ్ శ్రవణ.
1: శ్రవణం దేనిని మనం శ్రవణం చేయాలి?
0: వాట్ ఈస్ ఇట్ దట్ వీ షుడ్ లిసన్ టు?
1: చేస్తున్నాం, కావాల్సిన శ్రవణం చేస్తున్నాము.
0: వీ ఆర్ లిసనింగ్ టు మెనీ థింగ్స్.
1: దుర్బోధనలు, దుర్వాక్యములు, అపశబ్దములు, అనవసరమైనటువంటి అపనిందలు, ఇలాంటివన్నీ కూడా మనం శ్రవణం చేస్తున్నాం.
0: We are listening to bad words, bad things and accusations of others.
1: శ్రవణం చేసేటువంటి ఇంద్రియములను, వాక్కును ఉచ్చరించేటువంటి ఇంద్రియములను, వాసన చూచేటువంటి ఇంద్రియములను, ఇంకా అనేక పనులు చేసేటువంటి ఇంద్రియములను, ఈ యొక్క ఇంద్రియములంతా కూడాను భగవంతుడు ఒక విధమైనటువంటి యొక్క పవిత్ర కార్యముల నిమిత్తమే సృష్టించినటువంటి అనే సత్యాన్ని మనం గుర్తించుకోలేకపోతున్నాం.
0: The human organs that listen, the human organs that utter words, and the human organ that smells, we are not recognizing that God has given them to us for involving ourselves in sacred tasks.
1: Meetiti matraha ani, ee indriyamulaku matraha ani oka peru.
0: These organs are also called by one name, matra.
1: Matra anaga rendu arthamulu.
0: The word matra has two meanings.
1: నియమితమైనటువంటి కర్మలలో ఉపయోగించుకోవటం ఒక అర్థం.
0: వన్ మీనింగ్ ఈజ్ టు యూజ్ దెమ్ ఇన్ ఎ లిమిటెడ్ కంట్రోల్డ్ మేనర్.
1: ఇంకా మాత్ర అనగా ఒక ప్రమాణం.
0: మాత్ర హ్యాస్ అనదర్ మీనింగ్ దట్ ఈస్ ఎ స్టాండర్డ్ మేనర్
1: అనగా ఒక సాక్ష్యము అని కూడా చెప్పవచ్చు.
0: వన్ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ ఇట్ బై సేయింగ్
1: లేక ఒక కొలతబద్ద అని కూడా చెప్పవచ్చు.
0: ఇట్ కెన్ బి ఎ యార్డ్ స్టిక్ ఆర్ ఎన్ ఎవిడెన్స్.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: దేర్ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: ఇతను అన్ని విధములు కూడా అంద చందములుగా ఉంటున్నాడు కానీ ఎత్తు తక్కువగా ఉంటుందాది అంటాం మనం.
0: we sometimes say this person is beautiful, is appearing in all ways well, but he is a little short.
1: Aithe athane andachantamulu kolchinatvanti okka kolta baddhi edi.
0: What is the yardstick which we have used for measuring his beauty?
1: Ade kannu.
0: That is the organ which is the
1: eye. Kanukane itti kolata baddhalato koodinatvantidi kanukane indriyamulaku matra ani peru.
0: Because our organs use such yardsticks, our organs have been called matra.
1: ఈ పదార్థము పుల్లగున్నది తీయగున్నది అని నిర్ణయం చేస్తున్నాం మనం.
0: We decide that this material is sour or material is sweet.
1: ఈ పుల్లదనమును తీయదనమును కూడాను కొలిచినటువంటి కొలతబద్ధ ఏమిటి? నాలుకని.
0: What is it that gives this yardstick of sweetness or sourness? That is the tongue.
1: అబ్బా ఇది దుర్గంధము ఇది సుగంధము అని ఒక విధమైనటువంటి ఒక వాసనను నిర్ణయం చేస్తుంటుండాలి.
0: We also say this is bad smell, this is fragrance. This decision is made.
1: ఈ విధమైనటువంటి యొక్క మంచి చెడ్డను నిర్ణయం చేసినటువంటి కొలతబద్ధ ఏమిటి? మన నాసికను.
0: What is the implement which decides this good and bad? It is this human organ.
1: అయితే శ్వాసను పీల్చుటకు ప్రాణమును నిలబెట్టుకున్నటకు పవిత్రమైనటువంటి యొక్క అంద చందములతో కూడినటువంటి యొక్క భగవత్ సృష్టితో ఉన్నటువంటి యొక్క ఈ జగత్తును దర్శించుటకు పవిత్రమైనటువంటి యొక్క వాక్యములను పరమాత్మ యొక్క శ్రవణమును కొంతవరకును అంతం ద్వారా గోలుటకు ఈ ఇంద్రియమును అనుగ్రహించాడనేటువంటి సత్యాన్ని మనం మర్చిపోయి అనేక విధములైనటువంటి అపమార్గములలో ఈ ఇంద్రియములను ప్రవేశపెడుతూ వస్తున్నాం.
0: గాడ్ హెస్ గివెన్ అస్ దీస్ ఆర్గన్స్ ఫర్ మెయింటైనింగ్ అవర్ బ్రెత్ అండ్ మెయింటైనింగ్ అవర్ లైఫ్, ఫర్ ఆల్సో అటరింగ్ ది సీక్రెట్ వర్డ్స్ రిలేటింగ్ టు గాడ్, ఫర్ సీయింగ్ ది డివైన్ ఆస్పెక్ట్స్ అండ్ ది క్రియేషన్ ఆఫ్ గాడ్. బట్ ఫర్గెటింగ్ ద ట్రూత్ వీఆర్ యూజింగ్ దీస్ ఆర్గన్స్ ఫర్.
1: భగవంతుడు నియమించినటువంటి ఈ నిబంధనను మనం ఉల్లంఘించిపోవటం వలనే పాపములు బయలుదేరుతున్నాయి.
0: బికాస్ వీఆర్ ట్రాన్స్గ్రెసింగ్ దీస్ లిమిటేషన్స్ ప్రిస్క్రైబ్ బై గాడ్ ఫర్ అవర్ ఆర్గన్స్, ఆల్ సిన్స్ కమ్ ఇన్ టు అవర్ లైఫ్.
1: పాపమనగా వేరు పరదేశము లేదు, తాను చేయు పనులు తగిలియును.
0: Sin is not something which exists external to you. Sin comes from the work that we do.
1: మనము చక్కని వాసన చూడటానికి గాలిని పీల్చుకోవటానికి ముక్కును అందించాడు, కానీ భగవంతుడు నశాన్ని పీల్చుకోవటానికి అందించలేదు.
0: God has given us the nose to enjoy good fragrance and to breathe good air. He has not given it to us to take snuff into the nose.
1: ఆకలి బాధను తప్పించుకునే నిమిత్తమై సాత్వికమైన ఆహారమును భుజించుటకు సాత్వికమైనటువంటి గుణముతో జీవితాన్ని అభివృద్ధి గావించుకున్నటకు ఈ యొక్క నాలుకను అందించాడు, కాని రాజసిక తమో గుణముల యొక్క సంబంధమైనటువంటి యొక్క ఆహారమును భుజించి కేవలం దానవుడుగా మార్చుకుని ఈ నాలుకను మనకు అనుగ్రహించలేదు.
0: God has given us this tongue so that we may eat sattvic food and relieve our hunger. God has not given the tongue so that we eat rajasic and tamasic food and become demoniac in our character.
1: హృదయమును ఉత్సాహపరిచి ఉప్పొంగింపచేసి ఆనందముతో కొంతవరకును ఆత్మానందాన్ని పొందేటువంటి నిమిత్తమై శ్రవణం గావించుకునే నిమిత్తమై ఈ యొక్క చెవులను అందించాడు, కాని అనవసరమైనటువంటి పరనిందను వినేటువంటి నిమిత్తమై ఈ చెవులను అందించలేదు.
0: God has given us these ears to listen to sacred words and to embolden and enrise our own heart, but he has not given us these ears to hear about the accusation of others and faulty words.
1: కనుకని శ్రవణ మనన నిధిధ్యాసలనేటువంటిది ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంలో ఉంచుకొని సాధన చతుష్టయములనేటువంటి దాంట్లోపల ఈ శమధమాది సత్సంపత్తిలో ఈ శమము అనేటువంటి దాంట్లో శ్రద్ధ కొంతవరకు శ్రవణం అనేటువంటి దాన్ని ప్రధానమైనటువంటి రీతిగా అందిస్తూ వచ్చారు ఈ ఐదవ పాయింట్.
0: బేరింగ్ ఇన్ మైండ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ శ్రవణ మనన నిధిధ్యాసన, లిసన్ అబ్సార్బ్ అండ్ డైజెస్ట్, దే హ్యావ్ గివెన్ టు అస్ శ్రవణ యాజ్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ దీస్ ఎయిట్ మెథడ్స్ ఆఫ్ సాధన.
1: ఈ శ్రవణం అనేటువంటిది పవిత్రమైనటువంటి దానిని మనం శ్రవణం చేయాలి.
0: దిస్ లిసనింగ్ వీ షుడ్ కన్ఫైన్ ఇట్ టు లిసన్ టు ఓన్లీ సీక్రెట్ థింగ్స్.
1: అపవిత్రమైనటువంటిదో లేక భయంకరమైనటువంటివో ఇంకే విధమైనటువంటి ఉద్రేకం అందించేటువంటివో కొన్ని శబ్దములు వింటే ఈ యొక్క రంధ్రములు కూడా కొంతవరకును స్తంభించిపోతాయి.
0: ఇఫ్ వీ బిగిన్ టు లిసన్ టు అన్సేక్రెడ్ సౌండ్స్ ఆర్ టెరిఫైయింగ్ సౌండ్స్ సమ్ టైమ్స్ ఈవెన్ అవర్ ఇయర్స్ విల్ గెట్ డామేజ్డ్.
1: కొన్ని విధమైనటువంటి హద్దులో ఉండినటువంటి వాటిని ఇది వినడానికి వీలు పడుతుంది, కానీ హద్దు మీరినటువంటి దానిని వినడానికి వీలు కాదు.
0: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ అస్ టు లిసన్ టు థింగ్స్ విచ్ హ్యావ్ ఎ లిమిట్, బట్ లిమిట్లెస్ లిసనింగ్ విల్ నాట్ బి పాసిబుల్.
1: అనేక మందికి మీకు తెలుసు ఏరోప్లేన్ లో ప్రయాణం చేసినప్పుడు మొట్టమొదటి పత్తిని అందిస్తుంటారు.
0: Many of you know that when we travel in aeroplane, they give us first some cotton.
1: అయ్యా, ఈ శబ్దం ను విన్నప్పుడు కొంతవరకు కూడాను నీ యొక్క సహజమైనటువంటి శబ్దం స్తంభించిపోతుంది, కనుక అటువంటి రీతిగా స్తంభించిపోకుండా ఉండే నిమిత్తమై నీవు దాన్ని కాపాడుకోమని చెప్పి ఆ ప్రతిని అందిస్తుంటారు.
0: The significance of giving you cotton is to say that when you hear an unlimited sound, your natural reaction to sound will get destroyed. So prevent and protect your ears with this cotton.
1: కనుక మనం చేయవలసినటువంటి శ్రవణం ఎలాంటిదంటే భగవత్ నామస్మరణం.
0: The kind of listening which we should accept is to listen
1: పవిత్రమైనటువంటి సత్సంగంలో కూడినటువంటి సత్సంగంతో చేరినటువంటి యొక్క సద్వాక్యములను మనం శ్రవణం చేయాలి.
0: Good words which come out of good company are the things which we should listen to.
1: ఈ శ్రవణము చేసినటువంటి దానిని రెండవది మననము అన్నారు.
0: The second stage is to absorb what you have listened to.
1: ఈ మననము చేసినటువంటి దాన్ని నితిధ్యాస నిలుపుకోవటమే దీని యొక్క అంతరార్థము.
0: The third stage is నితిధ్యాస, that is what you have listened to and absorbed, you have to retain and digest.
1: ఇంకా కట్ట కదపటది త్వం పదార్థ పరిశోధన అన్నాడు.
0: The last one is to investigate what this tvam padartha, what does tvam mean?
1: Tvam anaga nenu evaru aneetvanti danni mottamottam manu vicharam cheyali.
0: Tvam means who am I? The investigation as to who am I is to be done first.
1: Nenu nijamuga manavudana leka danavudana leka daivamna aneetvanti yokka danini manamu prati vyakti kudanu vicharam cheyali.
0: Every individual should investigate truly whether he is a human being or whether he is a rakshasa or whether he is God.
1: Leka neevu manavudigaani visheshistunte neevu danavudinlo praveshinchadaniki veelundade.
0: If you believe that you are a human being, there is no opportunity for you.
1: Neevu manavudiga visheshistunnavu danava karyamulu aacharistunnavu.
0: You are believing that you are a human being, but in practice you are undertaking actions.
1: Anukane papamulu parvatamulale perigipothu vastunnayi.
0: This is the reason why sins are growing like mountains.
1: Manavudani visheshinchinappudu manava karmalane aacharinchali.
0: When you believe that you are a human being, you
1: manavuni karmalu daya dakshinyamto premato koodinatvanti sahanamto koodinatvanti yokka satsampatti.
0: All human action is coupled with kindness, compassion and divinity. This good company is human.
1: Kanukane ee vidhamainatvanti sadhana sampattini telisukunna tarvata అప్పుడు బ్రహ్మజ్ఞాని కావడానికి అధికారి అవుతాడు అన్నారు.
0: ఇట్స్ ఓన్లీ వెన్ యు హావ్ రియలైజ్డ్ దీస్ కంపోనెంట్స్ ఆఫ్ హ్యూమన్ యాక్షన్ యూ విల్ డిజర్వ్ టు బికమ్ ఎ వైజ్ మ్యాన్ బ్రహ్మజ్ఞాని.
1: అంతేకాదు రెండవది అతహ అన్నారు.
0: నాట్ ఓన్లీ దట్ ది సెకండ్ వర్డ్ ఇన్ దట్ బ్రహ్మసూత్ర ఈజ్ అతహ.
1: ఈ అతహ అనగా ఈ కారణం వలన. ఏ కారణం?
0: దిస్ అతహ మీన్స్ ఫర్ దిస్ రీజన్. వాట్ రీజన్?
1: ఈ జగత్తునున్నటువంటి ప్రతి పదార్థము కాని ప్రతి కర్మలు కాని మార్పు చెందినవే కాని శాశ్వతమైనవి కాదు అని తెలుసుకున్న కారణం చేత.
0: వాట్ ఈస్ దిస్ రీజన్? ఆల్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఆల్ ది మ్యాటర్ అండ్ ఆల్ ది వర్క్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ థింగ్స్ విచ్ చేంజ్ అండ్ ది కాజ్ ఆఫ్ లెర్నింగ్ దట్ దే చేంజ్ ఈస్ ది రీజన్.
1: ప్రేమ స్వరూపులారా, ఈ దృశ్య కల్పితమైనటువంటి ఈ జగత్తునందు మనము దేని దేనిని చూస్తున్నామో, ఏ ఏ విషయంలో మనం వింటున్నామో, దేనిని మనం అనుభవిస్తున్నామో, ఇవి ఒక్కటైనా కూడా మనకు శాశ్వతంగా ఉండటం లేదు.
0: ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ వాట్ ఎవర్ వి సీ, వాట్ ఎవర్ వి లిసన్ టు, వాట్ ఎవర్ ఇస్ దేర్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్, ఎవ్రీథింగ్ ఇస్ చేంజింగ్.
1: కనుకనే యద్దృశ్యం తన్నశ్యం అనింది ఈ వేదాంతం.
0: దిస్ ఇస్ వై ది వేదాంత హెస్ సెడ్ వాట్ ఎవర్ యు సీ డస్ నాట్ ఎగ్జిస్ట్.
1: కనుక ఏది అయినప్పటికీ ఈ దృశ్య కల్పితమైనటువంటి జగత్తు మనకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అందించటం లేదు.
0: వాట్ ఎవర్ ఇట్ మే బి,
1: పూర్ణానందాన్ని కల్పించటం లేదు. పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భావాన్ని మనం ఆవిర్భవించటం లేదు.
0: దిస్ వరల్డ్ విచ్ కన్సిస్ట్ ఆఫ్ వాట్ యు సీ, వాట్ యు మేక్ విత్ యువర్ ఓన్ విజన్ డస్ నాట్ గివ్ యూ ఇటర్నల్ హ్యాపీనెస్, డస్ నాట్ గివ్ యూ పర్మనెంట్ బ్లిస్.
1: కనుక ఏ కర్మలు కాని, ఏ విషయము కాని, ఏ యొక్క రూపము కాని, ఇవన్నీ కూడా మార్పు చెందినవే కాని శాశ్వతమైనటువంటివి కాదు అని సత్యాన్ని గుర్తించుకున్న తర్వాత, ఈ గుర్తించుకున్న కారణం చేత నాకు ఈ జగత్తు వద్దు అనే వైరాగ్యం అనేటువంటి భావాన్ని అనుభవించమని చెప్పని కోరింది ఈ యొక్క బ్రహ్మసూత్రము.
0: దిస్ బ్రహ్మసూత్ర టెల్స్ us దట్ ఫర్ ది రీజన్ ఆఫ్ యువర్ రికగ్నైజింగ్ ది ట్రూత్ దట్ ఆల్ ది వర్క్ ఆల్ ది మెటీరియల్ అండ్ ఆల్ ది థింగ్స్ దట్ యు సీ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇంపర్మనెంట్ అండ్ ఆర్ అన్ ట్రూ, ఆఫ్టర్ దాట్ దెన్ యు సీక్ విజ్డమ్ అండ్ సీక్ బ్రహ్మజ్ఞాన్.
1: అత అత ఈ రెండు కూడాను మనకు అర్థమైపోయింది. బ్రహ్మ, ఈ బ్రహ్మ అనగా సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని బ్రహ్మతత్వం అన్నారు.
0: We have understood the two words atha ataha. The next is brahma. Brahma stands for the omnipresent divinity.
1: దీనిని మనం తెలుసుకోవటానికి అదే జిజ్ఞాస, తెలుసుకోవాలి.
0: To know this, to seek knowledge of brahman is the jignasa.
1: శైశవంలో తల్లి వడిని తనకు సర్వస్వంగా భావించి ఆ బిడ్డ ఆడుకుంటూ ఉంటాది.
0: When one is a child, the child thinks that everything is mother's lap and the child plays in the
1: తన తల్లి వడి కంటే మరొక ప్రపంచం ఉన్నదని కానీ మరొక సుఖం ఉన్నదని కానీ ఏమాత్రం కూడా తాను విశ్వసించదు.
0: The child has no knowledge, no faith whatsoever that there is anything beyond the mother's lap.
1: కాని అట్లు విశ్వసించినటువంటి ఈ యొక్క బిడ్డ క్రమక్రమేణా పెరుగుతూ వచ్చేటప్పటికి ఆట బొమ్మల పైన కొంతవరకు వాంఛ పెరిగి తల్లి ఒడిని వీడి ఆట బొమ్మల్లో ప్రవేశిస్తుంది.
0: The child, which started with such limited belief, gradually as it grows up, the child begins to look at toys to play with and will leave the mother's lap and will begin to handle the toys.
1: ఆట బొమ్మలే తనకు సర్వస్వంగా భావించి ఆడుకుంటున్నటువంటి సమయమునందు అమ్మ పిలిచినప్పటికీ రాదు ఆ బిడ్డ.
0: At that time, when the child thinks that the entire world consists of toys and her play with the toys, even if the mother calls the child won't go.
1: ఈ స్థాయి క్రమక్రమేణ పెరిగి పెరిగి పెరిగి పెరిగి యువక స్థితి వచ్చేటప్పటికి యవ్వనుడుగా మారేటప్పటికి ఆట బొమ్మలను ప్రక్కకు నెట్టి తాను ఏ కుటుంబీకుడో కావాలి, ఏ సంసారమును అనుభవించాలి అనేటువంటి వాంఛల్లో ఆ వాంఛను నెరవేర్చుకున్నటకై అనేక రకమైనటువంటి శ్రమలకు పాల్పడుతుంటాడు మానవుడు.
0: When man crosses this level and he gets into his youth, he will leave his toys, he will forget about the toys and he will want to enter a family, he will want to become a member of a family and he will take all steps to achieve his desire.
1: Awareness is life ani anni telusukovalanetundi uddesham cheta samsaram aneetundi dantlo munigi aa yokka sukha santoshanni anubhavinchalani aashistuntadu manavudu.
0: Man knows that awareness is life, but he wants to know about life, so he wants to enter a family and thereby
1: he wants to appreciate appadiki inga amma nanala matalu kuda nu atikramistadu.
0: At the time when this desire takes hold of him, he will begin to neglect the words of mother and father.
1: Lokam yokka nindala nishturanni kuda nu tejistadu.
0: He will give up the sayings and the utterances of the world about him.
1: కామాంధుడై ప్రపంచంలో మునుగుతాడు.
0: హీ విల్ బికమ్ బ్లైండెడ్ విత్ లవ్ అండ్
1: అదే సర్వస్వంగా భావిస్తాడు.
0: హీ థింక్స్ దట్ ది వరల్డ్ కన్సిస్ట్స్ ఓన్లీ ఆఫ్ దట్.
1: ఇంకా క్రమక్రమేణా ముగ్గురు నలుగురు బిడ్డలైన తర్వాత భగవంతుడా ఈ సంసారాన్ని నేను ఎందుకు కట్టుకుంటే, ఈ బాధలు ఎందుకు, ఈ దుఃఖములు ఎందుకు కట్టుకుంటే అనేటువంటి దీంట్లో సర్వసంగ పరిత్యాగం అవడానికి ప్రయత్నం చేస్తాడు.
0: As time goes on and as he gets 3 or 4 children, then he will pray to God, oh God, why have I entered this family, why have I taken all these children on my head, I want to give up everything.
1: Indulo edi ee vyaktiki aanandanni andinchindi?
0: Amongst all these things, none of them.
1: Seshavamlo talli vadi pradhananga undindi.
0: In the childhood, mother's lap was everything.
1: Tadupari aata vastuvule aadharanga untunnayi.
0: Thereafter, toys were the basis.
1: మూడవది కుటుంబమే ప్రధానంగా లక్ష్యంలో మునుగుతూ వచ్చాడు.
0: ది థర్డ్ వన్ వాజ్ దట్ ఫ్యామిలీ లైఫ్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్.
1: ఆ తదుపరి సర్వసంగ పరిత్యాగమే దీనికి సరి అయిన మార్గం అని విశ్వసించాడు.
0: దేర్ ఆఫ్టర్ హీ బిలీవ్ దట్ గివింగ్ అప్ ఎవ్రీథింగ్ ఈస్ ది ఓన్లీ పాత్ విచ్ హీ కెన్ యాక్సెప్ట్.
1: కనుక ఈ కర్మలయందు మానవుడు అనుభవించవలసినటువంటి యొక్క నిత్యానందము అనేటువంటిది ఏమాత్రము లేదనేటువంటి సత్యం మనకు అర్థమవుతూ వస్తుంది.
0: ఇట్ బికమ్స్ ఎవిడెంట్ అట్ వన్స్ దట్ ది మ్యాన్ హూ వాంట్స్ టు ఎంజాయ్ పర్మనెంట్ బ్లిస్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ ఎనీ వన్ ఆఫ్ దీస్ స్టేజెస్.
1: కనుక మనము చేసేటువంటి సర్వ కర్మలు కూడాను చిత్తస్య శుద్ధయే కర్మ అని చెప్పింది వేదం.
0: The Veda has told us that all the work which we do should be intended to purify our own chitta.
1: Manamu cheseetuvanti sarva karmalu kudanu chitta shuddhi nimittamai chestunname kani moksha prapti kosam kadu.
0: All the work that we do is only for purification for chitta, but not for the final liberation.
1: Chitta shuddhi nandincheetuvantive kani karmalu mochaanni prasadincheetuvantivi kadu.
0: Work can only purify your chitta but cannot lead you to liberation.
1: Kanuka manamu ఈ నిత్యానంద ప్రాప్తిని అనుభవించాలని ఆశించేటువంటి వ్యక్తి కర్మలను ఆచరిస్తూ చిత్తమును శుద్ధి చేసుకుని మోక్ష ప్రాప్తి లక్ష్యం నందించుకోవటం అత్యవసరం.
0: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వెరీ నెసెసరీ దట్ ఎన్ ఇండివిజువల్ హూ వాంట్స్ టు గెట్ పర్మనెంట్ ప్లేస్ షుడ్ బి ఇన్ వర్క్ బి డూయింగ్ వర్క్ క్లెన్స్ హిస్ చిత్త బట్ హ్యావ్ హిస్ డెస్టినేషన్
1: కలిగినటువంటి మానవుని యందు ఆత్మతత్వం అనేటువంటిది అనేక విధములుగా కూడా నువ్వు ప్రకటిస్తూ ఉంటుంటాయి.
0: ఇన్ ది ఇండివిజువల్ హూ హెస్ క్లెన్స్ దిస్ చిత్త దిస్ బ్రిలియన్స్ ఆఫ్ ఆత్మ విల్ బి సీన్ ఇన్
1: లోక వ్యవహారములు యందు లోక వాంఛలు యందు మునిగి అనేక విధములైనటువంటి యొక్క అల్లకల్లోలములైనటువంటి భావములతో కూడినటువంటి చిత్తము ఈ ఆత్మతత్వాన్ని అణగదొక్కుతూ ఉంటాది.
0: That mind which involves itself in worldly work and worldly desires gets into confusion in so many ways will prevent this aspect of atma coming forward.
1: Kirlian anetunti vaadu okadu undetunti vaadu.
0: There was an individual by name Kirlian.
1: Atanu photographer. Atani pere Kirlian photography ani peru.
0: The photographs taken by him are called Kirlian photography.
1: Russia ku ati samipamulo dakshina dishayandu nalla samudram untundadi.
0: Close to Russia, on the western side, there is the Black Sea.
1: అక్కడ అనేక విధమైనటువంటి పరిశోధనలు చేపట్టాడు దేహంపైన.
0: This person performed a great deal of investigation on the human body.
1: ఈ దేహము యొక్క చర్మం నుంచి ఏదో కొన్ని కాంతులంతా కూడాను విజృంభిస్తూ ప్రకాశిస్తూ వస్తుండే.
0: That from the surface of this body, there are several radiations emitted. This was his conclusion.
1: కనుకని ఈ దేహమునందు ఒక అగమ్య గోచరమైనటువంటి అర్థము కానటువంటి ఒక దివ్య శక్తి ఉన్నది అని తాను నిరూపిస్తూ వచ్చాడు.
0: Thereby he has also established that in this body there is some ununderstandable, unrecognizable divine power.
1: దానిని అనేక విధములుగా అంగ అంగమును కూడా ఫోటో తీస్తూ వచ్చాడు.
0: He has also been photographing all the human organs through this light.
1: అన్ని అంగములు యందు కూడాను ఒక దివ్య కాంతి విజృంభిస్తూ కరెంటు వలె మెరుస్తూ వస్తున్నాయి.
0: In all the human organs photographed, there was seen some blazing, divine blazing, like an electric current.
1: Kevalamu, electron, koni neutrons, protons antaru. Ee moodinti mandi maatrame ee physics kontha varaku imidi untuntadi.
0: The particles which are named electron, neutron, proton are the three basic things with which physics of today deals.
1: Padarthamulu anni kudanu electric swaroopamlo kuda untuntayani nirupischaru.
0: That all the matter can exist in the form of energy was also established.
1: Kani deenikante atheetamainatundi ledu ani kudanu varu ninnayichukunnaru.
0: They also come to the conclusion that there is nothing beyond matter and energy.
1: Aithe ee kirliyannu deeniki atheetamainatundi kudanu marakku untundadani physics kontavarku paiki vellaadu.
0: But Kirlian transgressed these boundaries and said that there was something which is beyond both these things.
1: ఇది అనేక రకములైనటువంటి యొక్క ఫోటోలంతా కూడా తీసి ఒక చెట్టును గుట్టను రాయిని రప్పను జంతువులను మనుషులను కూడాను అనేక విధములుగా కూడాను కొంతవరకు పరిశోధన సల్పుతూ వచ్చాడు.
0: ఇన్ మెనీ వేస్ బై టేకింగ్ సచ్ ఫోటోగ్రాఫ్స్ హీ వాస్ ఎగ్జామినింగ్ ది ట్రీస్ ది రాక్స్ ది మౌంటైన్స్ అండ్ సో
1: ఈశావాస్యమిదం స జగత్తు అనేటువంటి దాన్ని తాను సత్యమని నిర్ణయించుకున్నాడు.
0: He came to the conclusion that the truth of this world is ishavasyam jagat.
1: ee photolanta chuchinatvanti yokka vaigyanikulaku kontha varaku kudanu chikku galigi leka ahankaram chetano atani yokka cheshtalanu arikattadanikani prayatninchadaniki pulukunnaru.
0: The scientists who saw these photographs of Kirlian were disappointed to some extent and they wanted to prevent him from going further with his investigation.
1: Deenini Kirlianu దివ్య శక్తి అని కూడా పిలుస్తూ వస్తుంటే ఆ దివ్య శక్తి అనేటువంటిది పిలచడానికి వీలు కాదని చెప్పని వీరు క్లుప్తగా ఒకటి ప్లాస్మా అనేటువంటి పేరు పెడుతూ వచ్చారు సైంటిస్ట్.
0: వైల్ కెరలియన్ వాజ్ గివింగ్ ది నేమ్ డివైన్ స్ట్రెంగ్త్ టు వాట్ హీ థాట్ వుడ్ ఎగ్జిస్ట్ ది సైంటిస్ట్ డిడ్ నాట్ లైక్ దిస్ నేమ్ దే వాంటెడ్ టు కాల్ ఇట్ బై అనదర్ నేమ్ దే కాల్డ్ ఇట్ ప్లాస్మా.
1: ఈ ప్లాస్మా అనేటువంటిది అర్థం కానటువంటి యొక్క నేముగా ఉంటుండాలి కానీ అతను చెప్పినటువంటిది దివ్యత్వం అనేటువంటి శక్తి అనేటువంటిది సరి అయినటువంటి పేరుగా ఉంటుండాలి.
0: దిస్ ప్లాస్మా ఈజ్ ఓన్లీ ఎ నేమ్ విచ్ డస్ నాట్ లీడ్ యూ టు అండర్స్టాండ్ వాట్ వీ వాంట్ టు డిస్క్రైబ్ బట్ టు కాల్ ఇట్ ది డివైన్ స్ట్రెంగ్త్ ఎనేబుల్స్ యూ టు అండర్స్టాండ్.
1: పేరు ఏదైతే ఏమి పదార్థం ఒక్కటే.
0: What does it matter if the names are different?
1: దీనిని వేదము ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్నారు. అనేక మంది అనేక పేర్లు పెడుతూ వచ్చారు కానీ ఉన్న సత్యం ఒక్కటే అని నిరూపించాడు ఈ క్రిలియన్.
0: The same thing has been told to us in the Vedas that while the truth is only one, different people see it in different ways.
1: ఇతను ఒక దినము ఫ్లయింగ్ సాసర్ అంటారు అది అనేక మంది విశ్వసించడం లేదు. ఇప్పుడిప్పుడు కొంతమంది సైంటిస్టులు కూడాను పరిశోధనలు కలిపి అది కూడాను ఒకటి ఉన్నది అని కూడా నిరూపిస్తూ వచ్చారు.
2: దేర్ ఇస్ వాట్ ఇస్ కాల్డ్ ఎ ఫ్లయింగ్ సాసర్. మెనీ పీపుల్ డూ నాట్ బిలీవ్ ఇన్ ఇట్ బట్ లేట్లీ సమ్ ఇన్వెస్టిగేషన్స్ హావ్
1: షోన్. ఒకనాడు ఈ కిర్లియన్ ప్లెయిన్ లో పోతుంటే ఈ ఫ్లయింగ్ సాసర్ అనేటువంటి దాన్ని చూచాడు.
2: వన్ డే వెన్ కిర్లియన్ వాస్ ట్రావెలింగ్ ఇన్ ఎ ట్రైన్ హీ సా ఎ ఫ్లయింగ్ సాసర్.
1: కెమెరాతో స్విచ్ ఆన్ వేశాడు.
2: హీ టుక్ హిస్ కెమెరా అండ్ స్విచ్డ్ ఆన్.
1: చూచి ఇంకా ఎన్నో లోకములు ఉంటున్నాయి భగవంతుని యొక్క సృష్టి లోపల, దీన్ని తెలుసుకోవటానికి మానవునికి అసాధ్యం అన్నాడు.
2: He looked at it and came to the conclusion that there are many more worlds in God's creation. It is impossible for man to comprehend God's creation.
1: ఈ భూమిపైన ఏ విధంగా జీవులు అనుభవిస్తున్నాయో, ఏ విధంగా జీవులు తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాయో, అదే విధంగానే చంద్రమండలమునందు సూర్యమండలమునందు కూడా కొన్ని జీవులు ఉంటున్నాయని తాను నిర్ణయం చేశాడు.
2: Like the jivas spending their lives in this world, so also there is life on the moon and life on the sun.
1: పాలుపంతలు అంటారు, మిల్కీ వే అని.
2: దేర్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ది మిల్కీ వే.
1: దానికి కొంత సమీపంలో ఇంకొకటి కూడా ఉంటుండదు నక్షత్ర మండలము అని.
2: క్లోజ్ టు ది మిల్కీ వే దేర్ ఇస్ ఆల్సో ఎ క్లస్టర్ ఆఫ్ స్టార్స్.
1: దానిని కూడా కొంతవరకు అందులో ఏ జీవి ప్రాణము ఏ విధమైనటువంటి జీవిగా ఉంటుండనేటువంటి దాన్ని పరిశీలించాలని ఈ కిర్లియన్ ఈ ప్రయత్నం చేస్తున్నాడు.
2: కిర్లియన్ వాంటెడ్ టు ఫైండ్ అవుట్ వాట్ కైండ్ ఆఫ్ లైఫ్ ఎగ్జిస్ట్ ఇన్ దిస్ క్లస్టర్ ఆఫ్ స్టార్స్ నియర్ ది మిల్కీ వే.
1: దానిని ఈనాటి సైంటిస్టులు అంతా కూడా గెలక్సీ అనే పేరు పెడుతూ వచ్చారు.
2: దిస్ హెస్ ఆల్సో బిన్ కాల్డ్ బై ది సైంటిస్ట్ ఆఫ్ టుడే బై ది వర్డ్ గెలక్సీ.
1: ఈ గెలక్సీ అనేటువంటి దానిలో కూడా ఒక దివ్యమైనటువంటి ప్రాణి ఉంటున్నదని తాను నిరూపిస్తూ వచ్చాడు.
2: He was establishing that in this galaxy there is some divine life.
1: Kanuka ee naadu nastikattamu bhautikavadamu oka vaipuna perugutu potunte maroka vaipuna dharmikavadamu aadhyatmikavadamu naitikavadamu maroka vaipuna perugutune vastuntundadi.
2: Thus today, while the atheistic arguments and material philosophy are growing on one side, so also
1: needu kaakapoyina inka konni samvatsaram lopala ee nastikulu andaru kudanu ఆస్తికులుగా మారుతారనేటువంటిది ఏమాత్రం కూడా సందేహం లేదు.
2: ఇఫ్ నాట్ టుడే సమ్ టైమ్ ఆర్ అదర్ సూనర్ ఆర్ లేటర్ ఆల్ దీస్ ఎథీస్ట్ విల్ టర్న్ ఇన్ టు బిలీవర్స్. దేర్ ఇస్ నో డౌట్ వాట్ సో ఎవర్.
1: ఆస్తికులందరినీ కూడాను కేవలం మూర్ఖులని, వీరు కేవలం బ్లైండ్ దీంట్లో పోతున్నారని, ఒక విధమైనటువంటి గుడ్డి మార్గాన్ని అవలంబిస్తున్నారని ఈనాడు హాస్యాస్పదం చేస్తున్నారు.
2: They ridicule those who have got belief and faith by saying that they have blind belief and they are going along blind path.
1: Nijanga bhautikavadulu nastikavadule guddi marganni avalambistunnaru.
2: Truly those who follow the material philosophy
1: and param moorkulai poi moodacharanni anubhavistunnaru.
2: They are taking foolish paths and blind paths.
1: Satyamainatundi dani gurtinchukodaniki em matram kodano prayatinchatam ledu.
2: They are not making an attempt to recognize the truth.
1: Ee naati vidyarthulu andaru kodano ee kovake chenditu untunnaru.
2: The students of today, all of them belong to this category.
1: Nijamuga vidya anaga emito vallu artham chesukovatam ledu.
2: Truly they do not understand the meaning of education.
1: ye oka ba no ye ma no ye msc no degree teeskunna tacharame mem goppa vidyavantulu anni verravigutu untunnaru veri vare.
2: The moment they take a degree ba or ma or msc they feel proud that they are educated people.
1: ee kooti koota kooti vidyalanni kudanu kevalam potta kootini anubhavinchadaniki chestunnayi tani నిత్యమైనటువంటి యొక్క శాశ్వతమైన సత్య స్వరూపాన్ని నిరూపించడానికి ప్రయత్నించవు.
2: ఆల్ దీస్ బ్రాంచెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఆర్ ఇంటెండెడ్ టు ఓన్లీ టు ఎనేబుల్ యూ టు ఈక్ అవుట్ యువర్ లైవ్లీహుడ్ బట్ దే డూ నాట్ ఎనేబుల్ యూ టు నో అండ్ అండర్స్టాండ్ యువర్ ఓన్ లైఫ్.
1: ఈ పొట్టకూటి నిమిత్తమై ఏర్పడినటువంటి ఈ విద్యలు నిత్య సత్యమైనటువంటి యొక్క తత్వాన్ని ఏ రీతిగా బోధించగలవు?
2: Education which is intended to enable you to eke out your life, how is it going to tell you what permanent truth is?
1: కనుక మనము మంచిగా ఉండి మంచిని చేసి మంచిని జగత్తుకు అందించడానికి ప్రయత్నించేటువంటి వారే చక్కని విద్యార్థులని చెప్పవచ్చు.
2: రియల్లీ దో స్టూడెంట్స్ కెన్ బి కాల్డ్ స్టూడెంట్స్ ఇఫ్ దే ఆర్ గుడ్, ఇఫ్ దే డూ గుడ్ అండ్ బై దర్ గుడ్ వర్క్ హెల్ప్ ది వరల్డ్ ఇన్ ఎ గుడ్ మేనర్.
1: ప్రేమస్వరూపులైన విద్యార్థులారా,
2: స్టూడెంట్స్ ప్రేమస్వరూపస్,
1: ఇందులో మనము కొన్ని రకమైనటువంటి మార్గాన్ని అవలంబించవలసినటువంటి అత్యవసరము.
2: It is very necessary that amongst these we should accept certain paths.
1: Teenigalu untuntai.
2: The bees, take the example of the bees.
1: Okkokka pushpamunandunnatundi makarandanni enta kudanu golutuntai.
2: Each of these bees goes and gets the honey that is present in each flower.
1: ఈ మకరందమును మాత్రమే తీసుకుంటాయి కానీ ఇంకా అపవిత్రమైనటువంటి రసాన్ని తాను గ్రోలవు.
2: They accept only the honey. They do not take other unsacred juice in the flower.
1: ఈ మధుర మకరందాన్ని గ్రోలి కట్టగడపటికి ఒక్క చోట ప్రోగు చేస్తున్నాయి.
2: Having acquired the sweet honey, they gather it in one place.
1: తిరిగి ఎవరికో ఆ యొక్క మధురమైనటువంటి పదార్థాన్ని అందిస్తూ ఉన్నాయి.
2: Ultimately, from the beehive, some other person gets the honey.
1: తాము అందుకునేటువంటిది మధురమైనటువంటి యొక్క మకరందము.
2: What they get is the sweet honey.
1: తిరిగి అందించేది ఎవరికో వారికి త్యాగము.
2: What they hand over to others also consists of.
1: ఈ అందించేటువంటిది కూడాను పవిత్రమైనటువంటి యొక్క మకరందమే.
2: What they give away is also sacred honey.
1: నల్లటిగా ఉంటుంటాది. నల్లటి ఈగ.
2: There is a black fly.
1: అది ఎప్పుడు కూడాను అశుద్ధమైనటువంటి పదార్థముల పైననే వాలుతూ ఉంటాది.
2: This black fly always goes and rests on.
1: కేవలం తాను వాలటం అశుద్ధమైన పదార్థములు ఎందు మాత్రమే కాక తిరిగి శుద్ధమైనటువంటి పదార్థాన్ని కూడా అశుద్ధం చేస్తుంటాయి.
2: The fly not only goes and sits always on dirty matter, but when it comes back and rests on good material, that also becomes dirty.
1: తాను నివసించేది అశుద్ధమైన పదార్థం పైన, తిరిగి శుద్ధమైనటువంటి దాన్ని కూడా అపవిత్రంగా అశుద్ధంగా చేయటము, ఈ రెండు కూడా చెడ్డ కార్యములే చేస్తున్నాయి.
2: ఇట్ లీవ్స్ ఆన్ డర్టీ మ్యాటర్, ఇట్ కరప్ట్స్ గుడ్ మ్యాటర్ ఇన్ టూ డర్టీ మ్యాటర్. బోత్ దీస్ ఆర్ సిన్స్.
1: కనుక సత్యసాయి కళాశాల ఎందున్నటువంటి పాత విద్యార్థులంతా కూడాను నల్లటీగల వలె తయారు కాక తేనెటీగల వలె తయారు కావాలని ఆశిస్తున్నాను.
2: So I am hoping that the old students of the Satya Sai colleges will not become like the black flies, but they will be like the bees.
1: Meeru manchini maatrame aashinchi manchini maatrame progu chesukoni manchigane itharulaku andinchadaniki prayatnam cheyali.
2: You should seek good, get good and do good to others.
1: Aadarshavantamainatundi jeevithani andinchali mana yokka vidyarthulu.
2: Our students should show a life which is an ideal example to others.
1: ఆ విధమైనటువంటి యొక్క జీవితాన్ని అందించినప్పుడే సత్యసాయి కళాశాలకు కానీ సత్యసాయికి కానీ ఒక సంతృప్తి కలుగుతుంది.
2: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ కెన్ షో అవర్ సెల్ఫ్ సచ్ అన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు అదర్స్, ఐదర్ ది సత్యసాయి కాలేజెస్ ఆర్ ది సత్యసాయి హింసెల్ఫ్.
1: కేవలం దురాశలను పెంచుకొని కేవలం లౌకిక భోగాలను ఆశించి జీవితాన్ని కేవలము ఒక
2: విషయం లైక్ ది బ్లాక్ ఫ్లైస్ బట్ దే విల్ బి లైక్ ది బీస్.
1: మీరు మంచిని మాత్రమే ఆశించి మంచిని మాత్రమే ప్రోగు చేసుకుని మంచిగానే ఇతరులకు అందించడానికి ప్రయత్నం చేయాలి.
2: యూ షుడ్ సీక్ గుడ్,

0: చేసినప్పుడే ఈ జగత్తును బాగుపడుతుంది. పవిత్రమైన భారతదేశం నందు ఎన్నియో ఆధ్యాత్మిక తత్వాన్ని అభివృద్ధి గావించి దేశాన్ని తిరిగి పునరుద్ధరించినటువంటి వారు అవుతారు.
1: When you follow such a life, the world would become better and you would have had the right to establish again the ancient glory of this country of Bharat.
0: నిగమములు హరించి నిండు దూషణ చేసే సోమకాసురుడేమి సుఖమునుందే.
1: The Rakshasa, Somakasara, who has hidden the Vedas, hidden the truth and given to the world absence of truth, what good has he done?
0: Parasati nasinche paditalal vaademi pattukapoyenu gattigaani.
1: The ten-headed Ravana has gone after a woman who does not belong to him, and what is it that he has
0: ila sudi monalanta iya jalanatanna duryodhanundemi dochukoni. ఇలా సూది మొన ఎంత ఈయజాలనటన్నా దుర్యోధనుండేమి దోచుకుని.
1: దుర్యోధన హూ వుడ్ నాట్ బి రెడీ టు గివ్ ఈవెన్ ఎ పిన్ హెడ్ ఆఫ్ ప్లాట్ ఆన్ ది ఎర్త్, వాట్ ఈస్ ఇట్ దట్ హీస్ అక్వైర్డ్ అండ్ గెయిన్డ్ అండ్ టేకెన్ విత్ హిమ్.
0: పసిపాపలను బట్టి కసిబట్టి చంపిన కంసుండు ఏ మాత్రం కాచుకుని.
1: Kamsa, who has got hold of young children, ignorant young children, and killed them, what is it that Kamsa has acquired or gained?
0: Vodura babu ye aase peddaganu.
1: Do not have these desires in any large measure.
0: Neti durmargulaku kuda nidiye gati.
1: If we look at the people of bad conduct of this day, they will only be in the same manner suffer.
0: Kani ముందున్నదిరా తొందలలోని ముసలితనం మన ముసుళ్ల పండగ అని రామశర్మ రాసినటువంటి వాడు పాపం.
1: బట్ రామశర్మ హెస్ రిటర్న్ దట్ అహెడ్ ఆఫ్ యూ వెన్ యూ బికమ్ ఓల్డ్ దెన్ కమ్స్ యువర్ ట్రయల్ ది ఓల్డ్ ఏజ్ విల్ బ్రింగ్ యూ ఆల్.
0: కొంతమంది యువకులు తాము చేస్తున్నటువంటి యొక్క తాత్కాలికమైనటువంటి యొక్క పనికి మాత్రమే లక్ష్యం అందించుకుని అదే పెద్ద ఆనందంగా భావిస్తున్నారు, కానీ దాని తత్ఫలితం ముందు వస్తుండాలి అనేటువంటిది వాళ్ళు గుర్తుంచుకోలేకపోతున్నారు.
1: Some youths and young people have their full attention on what they do at that moment and they do not think of the consequences which their actions will bring them in future.
0: Kanuka manamu telisi chesetunte paniki antai kuda nu teliyaka oka phalitam untundali.
1: So all the work we do with full knowledge, there is a consequence which we do not know.
0: Kanuka manamu satphalitanni pondalani aashinchetunte vyaktuluga undinappudu satkarmala acharinchali.
1: So if we are individuals who want to have good consequences, we must do good work.
0: ఈ విధముగైనటువంటి భావముల చేత విద్యార్థులు పవిత్రమైనటువంటి విద్య యొక్క తత్వాన్ని కూడా నువ్వు చక్కగా గుర్తించి వినయ విధేయతలతో తల్లిదండ్రులను సంతృప్తిపరిచి వారిని ప్రసన్నులు గావించి భారతదేశం నందు ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా నిరూపిస్తూ తిరిగి ఉన్నటువంటి విద్యార్థులు కూడా తమ యొక్క సత్యాన్ని గుర్తింపు చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ది 20th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 25th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ షోస్ us where true happiness and peace lie. He also stresses upon the importance of controlling the senses, which is crucial to spiritual success. Sai Bhagwan Uvacha.
1: రాజు చెప్పాడు ఐదు ఇంద్రియములతో పాటు ఆరో ఇంద్రియం మనస్సు అన్నాడు.
2: అలాంగ్ విత్ ద ఫైవ్ సెన్సెస్ మైండ్ ఈస్ ద సిక్స్త్ వన్.
1: ఇది ఆరో ఇంద్రియమే అయినప్పటికీ ఇది అన్ని ఇంద్రియములకు కూడాను యజమాన స్థానాన్ని చేరి ఉంటుంది.
2: ఇట్ మే బి ది సిక్స్త్ వన్ బట్ ఇట్ ఈస్ ఇన్ ది పొజిషన్ ఆఫ్ ద మాస్టర్ ఆఫ్ ది ఫైవ్ సెన్సెస్.
1: ఈ మనసే లేకుండా ఏ ఇంద్రియము కాని అనగా కర్మేంద్రియం కాని జ్ఞానేంద్రియం కాని తమ తమ పనులు తాము చేయలేవు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో మైండ్ దిస్ సెన్స్ ఆర్గన్ బి దే ది మోటర్ ఆర్గన్స్ ఆఫ్ ది సెన్సరీ ఆర్గన్ దే వుడ్ నాట్ బి ఏబుల్ టు ఫంక్షన్.
1: అన్ని ఇంద్రియములు ఎందుకు మనస్సు ఒక ప్రవాహిక సత్యమై ఉంటుండాలి?
2: ఫర్ ఆల్ దీస్ సెన్సెస్ మైండ్ ఈస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ఏ ప్రవాహిక ట్రూత్.
1: అంతర్ధానమై ఉంటుండాలి.
2: ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ ఇన్నర్ లైఫ్.
1: మీరు ఇక్కడ ఉంటున్నారు.
2: యూఆర్ హియర్.
1: మీ కన్నులు ఇక్కడనే ఉంటున్నవి.
2: యువర్ ఐస్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ హియర్.
1: మీ చెవులు కూడా ఇక్కడే ఉంటున్నవి.
2: యువర్ ఐస్ ఇయర్స్ ఆర్ ఆల్సో హియర్.
1: కానీ ఈ మనసు ఏమైనా కూడాను ఈ గ్రామంలోకి వెళ్లి ఈ గ్రామం యొక్క సమాచారం చింతిస్తూ ఉండినప్పుడు మీ చెవులు ఇక్కడ ఉండినప్పటికీ స్వామి ఏం చెప్పాడో మీరు వినలేదు.
2: బట్ ఇఫ్ యువర్ మైండ్ వర్ టు గో టు యువర్ ఓన్ విలేజ్ టు ఫైండ్ అవుట్ సంథింగ్ ఓవర్ దేర్ ఆల్దో యు ఆర్ హియర్ యు వుడ్ నాట్ బి ఏబుల్ టు హియర్ ఎనీథింగ్ విచ్ స్వామి ఇస్ టెల్లింగ్.
1: ప్రక్కన ఉన్నటువంటి వ్యక్తిని గురించి చర్చిస్తావు, స్వామి ఏం చెప్పాడు నా మనసు ఇక్కడ లేకపోయింది అంటావు.
2: యు వుడ్ క్వశ్చన్ ది నేబర్ వాట్ ఈస్ స్వామి సే మై మైండ్ వాజ్ నాట్ హియర్.
1: కారణమేమి? మనసు లేకపోవడం చేత నీ చెవులు ఉండినప్పటికీ నీవు వినలేకుండా పోతున్నావు.
2: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ యువర్ నాట్ హియరింగ్ ఇట్? ఆల్దో యువర్ ఇయర్స్ ఆర్ హియర్ అండ్ యువర్ మైండ్ వాజ్ అవే యువర్ నాట్ ఏబుల్ టు హియర్ వాట్ స్వామి సెడ్.
1: నీ మనసు ఇక్కడ లేకుండా ఉండినప్పుడు నీ కన్నులు ఉండినప్పటికీ ప్రక్కన ఎవరు కూర్చున్నారో నీకు కనిపించదు.
2: ఇఫ్ యువర్ మైండ్ ఈస్ నాట్ హియర్ ఈవెన్ ఇఫ్ యువర్ ఐస్ ఆర్ హియర్ యూ వుడ్ నాట్ బి అవేర్ ఆఫ్ హూ యువర్ నేబర్ ఈస్.
1: కనుకనే ఇంద్రియములకు మనస్సు అధిపతి అనేట లోపల ఇదే దాని ఉన్నటువంటి అంతరార్థం.
2: The inner significance of describing mind as the master of sense organ is this.
1: Manasu stambhinchinadante indriyamulu ee pani kuda nu cheyali.
2: If mind is in the position of stillness, the sense organs will not
1: aina sarveendriyamulu kuda nu manasu ku adhinamai untunnayi.
2: All the sense organs are subservient to mind.
1: Aithe ee manasu ku rendu roopalu untundani.
2: Mind has two forms.
1: Okati malina manasu, rendavadi shuddha manasu.
2: One is the mind which is impure, the other one is a pure mind.
1: Manastu indriyamulaku lobadinappudu idi malina manastu avutundi.
2: When mind is subservient to the sense organs, it is impure.
1: Idi buddhiki adhinamainappudu idi shuddha manastu avutundi.
2: When it is subservient to intelligence, it will be a pure mind.
1: Idi okati sahajamainatuvanti oka swabhavam deeni telupu.
2: Nature of this particular kerchief is whiteness. It is very natural to it.
1: దీనిని ఉపయోగించుకోవటం వల్ల ఇది మలినమైపోతుంది.
2: On account of use of this kerchief, it acquires dust.
1: అప్పుడు దీనిని మలిన వస్త్రం.

0: అంటారు. దెన్ యూ డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఏ డర్టీ క్లోత్స్. దీనిని డోబీకి వేసేటప్పుడు ఈ మైనమును తీసివేస్తాడు. దెన్ యూ గివ్ ఇట్ టు వాష్మన్, హీ క్లీన్స్ ఇట్. అప్పుడు దీనిని పరిశుద్ధమైన కుట్టు వస్త్రంగా మనము భావిస్తున్నాము. దెన్ యూ బి కన్సిడరింగ్ దాట్ యాజ్ ఏ క్లీన్ క్లోత్. మలిన వస్త్రము పరిశుద్ధ వస్త్రము ఒక్కటే. ది డర్టీ క్లోత్ అండ్ క్లీన్ క్లోత్ దే ఆర్ ద సేమ్. మలినము చేరడం చేత ఇది మారించమైనటువంటి యొక్క అశుద్ధ వస్త్రం అంటాము. ద సేమ్ క్లాత్ ఆన్ అకౌంట్ ఆఫ్ అక్వైరింగ్ దట్ యు కాల్ ఇట్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ డర్టీ క్లాత్.
1: దీనిని పరిశుద్ధము చేసినప్పుడు ఇది పవిత్రమైనటువంటి పరిశుద్ధమైన వస్త్రం అంటాము.
0: వన్స్ ది సేమ్ క్లాత్ ఈస్ ప్యూరిఫైడ్ అండ్ క్లీన్ యు డిస్క్రైబ్ ఇట్ యాజ్ ఏ ప్యూర్ అండ్ ఏ క్లీన్ క్లాత్.
1: ఇంద్రియము యొక్క అశుద్ధమును చేర్చుకునటం చేత మనసు ఇది అశుద్ధ మనసుగా రూపొందుతున్నాడు.
0: When the mind assorts the impurities of the sense organs, it is described as an impure mind.
1: ఇది చాకలి వారు ఈ మైనము తీసుకొచ్చుకుని వచ్చాడు.
0: ది వాష్రూమ్ హ్యాస్ క్లీన్ ది డర్ట్ ఆఫ్.
1: కానీ మనం అంటున్నాము చాకలి దీనిని పరిశుద్ధం చేసుకుని వచ్చాడు, అనగా తెల్లని చేసుకుని వచ్చాడు అంటాము.
0: వి డిస్క్రైబ్ దట్ వాష్రూమ్ హ్యాస్ గివన్ మేడ్ ఇట్ వైట్.
1: చాకలి దీనిని తెలుపు చేయలేదు, ఇది మరణం చేశాడు కానీ తెలుపు దీని స్వభావం.
0: He has not made it white. Whiteness is natural feature of this particular kerchief. He has only removed it dust.
1: ఇక్కడ చిత్తమన్నను మనసన్నను ఒక మనం అర్థాన్ని గుర్తించాలి.
0: We have to understand the meaning of these two words, చిత్తము అండ్ మనం.
1: ఇంద్రియములతో సంపర్కము లేక మాలిన్యమును చేర్చుకోలేక ఉండేటువంటిది చిత్తం.
0: If the mind is not absorbing the dirt from the impurities of the sense organs, it is described as
1: ananga. Aneka sankalpa vikalpamuto koodinatundi yokka samparkamto cheriinatundi ide ee manam.
0: Mind consists of full of thought.
1: Sankalpa vikalpatmakam manaha annaru.
0: Mind is being described as a process of thinking and that thinking process.
1: Manana ikki manaha annaru.
0: One which thinks is described as mind.
1: Kanuka మనసు యొక్క తత్వము ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క స్వరూపాన్ని ధరించినటువంటిది కాదు.
0: ది నేచర్ ఆఫ్ మైండ్ ఇస్ దట్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
1: కనుక ఈ మనస్తత్వమును మానవత్వం పైన మరణించినప్పుడు ఈ యొక్క అశుద్ధమైనటువంటి యొక్క ఇంద్రియ యొక్క బాధను కొంతవరకు తప్పించుకున్న వాళ్ళు ఆస్తాం.
0: ఇఫ్ యూ టర్న్ యువర్ మైండ్ టు గాడ్ యు విల్ బి ఏబుల్ టు ఫ్రీ ఇట్ ఫ్రమ్ ద ట్రబుల్స్ ఆఫ్ ది సెన్స్ ఆర్గన్స్ అండ్ సారో.
1: కనుక మనస్సు యొక్క తత్వాన్ని క్రమక్రమేణ ఈ మాలిన్యం నుంచి దూరం గావించుకున్నటకు తగిన ప్రయత్నం చేయాలి.
0: దేర్ఫోర్ వీల్ హావ్ టు మేక్ ఎన్ ఎఫర్ట్ టు టర్న్ అవర్ మైండ్ అవే ఫ్రమ్ ద సెన్స్ ఆర్గన్స్.
1: దీనిని ధ్యానం అని చెప్తూ వచ్చారు, దీనిని యోగం అని కూడా చెప్తూ వచ్చారు.
0: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ధ్యానం, మెడిటేషన్, యోగా అండ్ యూనియన్.
1: మనస్సుకు ఒక విధమైనటువంటి యొక్క శాంతి కావాలి.
0: మైండ్ నీడ్స్ దట్ అమౌంట్ ఆఫ్ పీస్.
1: దేహమునకు విశ్రాంతి ఎంత అవసరమో మనసుకు శాంతి ఎంత అవసరమో.
0: జస్ట్ యాజ్ బాడీ నీడ్స్ రెస్ట్, మైండ్ నీడ్స్ పీస్.
1: ఈ శాంతి మనసుకు ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డస్ ది మైండ్ గెట్ పీస్?
1: సంకల్పమును అరికట్టినప్పుడే దీనికి శాంతి చేకూరుతుంది.
0: ఓన్లీ విన్ కంట్రోల్ ది థింకింగ్ ప్రాసెస్ ఆఫ్ ది థాట్ యు బి ఏబుల్ టు గెట్ పీస్.
1: ఈ సంకల్పమును అరికట్టుటకు మార్గం ఏమిటి?
0: వాట్ ఈస్ ది మెథడ్ ఆఫ్ కంట్రోలింగ్ ద థాట్?
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయం లోపల ఈ మనసు ప్రవేశిస్తూ ఉంటాయి.
0: ఆల్వేస్ అండ్ ఫర్ ఎవర్ ద మైండ్ విల్ ఆల్వేస్ బి గోయింగ్ ఇన్ టు సర్టెన్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ థింకింగ్ అఫ్ ఇట్.
1: కనుక అటు పోతున్నటువంటి మనసును పవిత్రమైనటువంటి యొక్క ఇంద్రియముల నిగ్రహం చేత దీనిని తగినటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవచ్చు.
0: బై కంట్రోలింగ్ ది సెన్స్ ఆర్గన్ యూ హ్యావ్ టు యూజ్ ద మైండ్ ప్రాపర్లీ.
1: దీనికి అభ్యాస యోగములు అని చెప్తూ వచ్చారు.
0: దిస్ హస్ బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ అభ్యాస యోగం.
1: నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి అవసరమైనటువంటి విద్య ఏమిటి?
0: ఫర్ ద వన్ హూ ఈజ్ ట్రావెలింగ్ ఇన్ ద రివర్, వాట్ ఈస్ ది స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్?
1: వాడికి ముఖ్యంగా నదిలో ప్రయాణం చేసేటువంటి వాడికి కావాల్సిన విద్య ఈత.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ అండ్ ఎడ్యుకేషన్ విచ్ షుడ్ హ్యావ్ ఇస్ స్విమ్మింగ్, నాలెడ్జ్ ఆఫ్ స్విమ్మింగ్.
1: ఈ యొక్క ఈతనే తాను నేర్చుకోనకుండా వీడు ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ ఆ నది ప్రయాణం లోపల ప్రమాదము తప్పించుకోనలేడు.
0: ఇఫ్ హీ గోయింగ్ ఆన్ ఎ రివర్, ఇఫ్ హీ డస్ నాట్ నో స్విమ్మింగ్, హౌఎవర్ ఎడ్యుకేటెడ్ హీ మే బి అదర్వైజ్, హీ ఆల్వేస్ రన్నింగ్ రిస్క్ ఆఫ్
1: అనే పర్యాయం. దీని గురించి ఒక కథ చెప్తూ వచ్చాను.
0: ఏ నంబర్ ఆఫ్ టైమ్స్ స్వామి జస్ట్ టోల్డ్ ఏ స్టోరీ illustrate this.
1: కానీ కొత్త పిల్లలు ఉండటం చేత మరి ఆ కథను కూడా నేను ఒకసారి హెచ్చరిస్తాను.
0: And there are quite a few Jew boys, the same story may be repeated again.
1: ఒక గొప్ప పండితుడు ఏదో ఒక వేద పరిషత్తు నిమిత్తమై నదిని దాటి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి పడవనెక్కాడు.
0: A particular great scholar wanted to cross the river to attend an important meeting.
1: ప్రవాహం యొక్క ఒత్తిడి, గాలి ఒత్తిడి విరుద్ధంగా ఉండటం చేత ఈ ప్రయాణం కొంచెం ఆలస్యంగా జరుగుతూ ఉంటుంది.
0: The breeze and the river were flowing in the opposite direction and therefore there was a little slowness in the travel.
1: ఈ పండితులకంతా కూడాను శాస్త్రములు అనేక విధములుగా శ్లోకములు వదిలించడం చేత వారికి ఎప్పుడు కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండటం అలవాటు.
0: దీస్ పండిట్స్ ఆర్ యూజ్డ్ టు ది హ్యాబిట్ ఆఫ్ టాకింగ్ బికాస్ దే గో ఆన్ రిపీటింగ్ ది శ్లోకం అండ్ దే హావ్ రైట్ ది స్క్రిప్చర్.
1: వేదమును వల్లించి వెళ్ళి వేయించుకోవటం వల్ల అది ఒక వారికి అలవాటు.
0: Repeating and chanting Vedas inside the mind sometimes, it is almost a habit with them.
1: గడవ నడిపేటువంటి వాడు కేవలం ఏ విధమైన మాటలు లేకుండా నిశ్శబ్దంగా తన లక్ష్యాన్ని తాను పెట్టుకుని పడవ నడుపుతున్నాడు.
0: ద బోట్మన్ వాజ్ ఫెరీయింగ్ ద బోట్ ఇన్ ద రివర్.
1: మాట్లాడటానికి మరొక వ్యక్తి లేడు.
0: దిస్ పండిట్ హూ వాజ్ ట్రావెలింగ్ ఇన్ దాట్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీవన్ ఎల్స్ టు స్పీక్ విత్.
1: అప్పుడు ఈ పడవతో మాట్లాడాడు. ఏమిటయ్యా నీకేమైనా చదువు ఎదుగు తెలుసునా అన్నాడు.
0: దెన్ హీ బిగాన్ కన్వర్సేషన్ విత్ ద బోట్మన్.
1: నాకేమీ తెలుసు స్వామి వారు అన్నాడు.
0: ఆర్ యూ డూ యూ నో reading and writing, he said, I do not know.
1: Vare pichivada ee kaalam lokala chaduvu teliyakundagini pothe prayojanam enti palle pallelona prabhutvam aneetundidi oka chaduvu paatadaranu nimisthundali kanuka neevu konni akshatagnanamaina telisukundalla annadu.
0: You seem to be quite a strange person. In these days in every village government is establishing schools, at least you should know a little of reading and writing.
1: ఏదో పొత్తు పోగొట్టుకోవటం కోసమని ఆ పడవతో మాట్లాడుతూ వస్తున్నాడు.
0: జస్ట్ స్పెండ్ టైమ్ అటు వైలవేట్ టైమ్ దిస్ పండిట్ బిగన్ స్పీకింగ్ టు ది బోట్మన్.
1: మరి నీకు సంగీతం ఏమైనా కూడా తెలుసునా అన్నాడు.
0: దెన్ ఇప్పుడు ది నెక్స్ట్ క్వశ్చన్, డూ యూ నో మ్యూజిక్.
1: నాకు అది కూడా తెలియదు స్వామి అన్నాడు.
0: హీ కన్ఫెస్ స్వామి ఐ డు నాట్ నో ఈవెన్ దాట్.
1: మరి పిచ్చివాడ కావలసింత వీధి వీధి సినిమాలంతా ఉంటున్నాయి, లౌడ్ స్పీకర్స్ అంతా పెట్టి పాడుతూ ఉంటుంటారు, నీకు ఈ విధంగా సంగీతం తెలియకపోతే ట్రాన్సిస్టర్ అయినా ఒకటి పక్కన పెట్టుకొని ఉండకూడదా అన్నాడు.
0: వాట్ ఎ టైప్ ఆఫ్ మ్యాడ్ పర్సన్ యు ఆర్. ఇన్ ఎవరీ స్ట్రీట్ దేర్ ఇస్ ఎ సినిమా హౌస్, సో మెనీ లౌడ్ స్పీకర్స్ ఆర్ దేర్, షుడ్ యు నాట్ హావ్ అట్లీస్ట్ ఎ ట్రాన్సిస్టర్ టు లిసన్ టు ద మ్యూజిక్.
1: అది ఏమిటో నాకు తెలియదు స్వామి అన్నాడు.
0: ఇస్ కన్ఫెస్ ఐ డు నాట్ నో వాట్ దట్ ట్రాన్సిస్టర్ ఇస్.
1: పిచ్చివాడ ట్రాన్సిస్టర్ చేతిలో లేనటువంటి వ్యక్తి ఈ కలియుగంలో వ్యర్థం, వాడి జీవితం అంతా కూడా తారు భాగం గంగపాలైపోయింది అన్నాడు.
0: He said that this age, Kali age, if a person does not have a transistor, he has wasted his life. One fourth of his life has gone waste.
1: Are you aware now? Is there any newspaper available in the world?
0: He put another question. Do you have newspaper with you?
1: I do not have education at all. What is the use of having a
0: newspaper, Swami?
1: Chadu leka paina kari inaati vikka vekti oka newspaper sankalo pettukoni tirigali. అది కలియుగం యొక్క ప్రభావం. ఆ విధమైనటువంటి యొక్క అభ్యాసమే నీకపోతే లేకపోతే నీ యొక్క జీవితం అర్ధభాగం గంగపాలు అన్నాడు.
0: ఇట్ ఈస్ ఫ్యాషన్ టు హ్యావ్ ఎ న్యూస్ పేపర్ విత్ యూ ఈవెన్ ఇఫ్ యూ డు నాట్ నో ఎడ్యుకేషన్. దిస్ ఇస్ వాట్ ఈస్ జస్ట్ బీయింగ్ డన్ ఎవ్రీవేర్ ఎల్స్. ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ న్యూస్ పేపర్ యూ హావ్ వేస్టెడ్ హాఫ్ ఆఫ్ యువర్ లైఫ్.
1: మరి కొంత దూరం పోయిన తర్వాత అరే బాబు నీ దగ్గర గంట ఉందా ఎంత గంట అయింది అన్నాడు.
0: ఆఫ్టర్ గోయింగ్ ఎ లిటిల్ వాచ్ దెన్ హీ ఆస్క్డ్ డు యూ హావ్ వాచ్.
1: నాకు చదివే రాకపోతే గంట గంటకొని నేనేం చేస్తున్నాను బాబు, నా దగ్గర గడియారం లేదు అన్నాడు.
0: గడియారైనా
1: కానీ ప్లాస్టిక్ గడియారమైనా ఒక చేతికి కట్టుకోవాలా, అది ఈ నాటి యొక్క ఫ్యాషన్ అన్నాడు.
0: ఈవెన్ ఇఫ్ యూఆర్ నాట్ ఏబుల్ టు గివ్ ద టైమ్, యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ ఎ ప్లాస్టిక్ వాచ్. దిస్ ఇస్ అనదర్ ఫ్యాషన్ ఆఫ్ ద డే.
1: అది లేకపోతే నీకు మూడు భాగాలు గంగపాలు అన్నాడు.
0: ఇఫ్ యూ డు నాట్ హ్యావ్ ఎ వాచ్ ఆల్సో త్రీ ఫోర్త్ ఆఫ్ యువర్ లైఫ్ ఈజ్ ఎ టోటల్.
1: ఈ లోపల పెద్ద గాలి వచ్చింది.
0: Meanwhile there was a big gale.
1: పడవ అటు ఇటు తిరుగుతూ ఉండాలి.
0: The boat began swinging both sides.
1: సుడిగాలి ప్రారంభమైంది.
0: There was a cyclone.
1: ఈ యొక్క గంగ నిండుగా పారుతుండాలి.
0: The river was in full flood.
1: దీని యొక్క హద్దు తప్పిపోయింది.
2: డిపార్ట్మెంట్ లాస్ట్ కన్సోల్
1: తప్పిపోవటం చేత స్వామి మీకు ఏమైనా ఈత ఏమైనా వచ్చినా అన్నాడు.
2: యాజ్ ఈ లాస్ట్ కంట్రోల్ ఓవర్ ద బోట్ హీ ఆస్క్డ్ ది క్వశ్చన్ స్వామి డూ యూ నో స్విమ్మింగ్.
1: అయితే మీ జీవితం పూర్తిగా అందబాటున్నాడు.
2: హీ సెడ్ ఐ డు నాట్ నో దెన్ హీ రిప్లైడ్ దేర్ ఇస్ ఎ టోటల్ వేస్ట్ యువర్ లైఫ్.
1: నీటిలో ప్రయాణం చేసేటువంటి వ్యక్తికి ఈత ముఖ్యం కానీ ఈ జాగ్రఫీ ఈ ఫిలాసఫీ ఈ యొక్క ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ ఈ యొక్క విద్యలు ఏమాత్రమో పనికిరావక.
2: ఫర్ ఎ పర్సన్ హూ ఈస్ ట్రావెలింగ్ ఇన్ ద ఓషన్ వన్ షుడ్ నో స్విమ్మింగ్. నాలెడ్జ్ ఆఫ్ జియోగ్రఫీ ఫిలాసఫీ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ కామర్స్ దే ఆర్ నాట్ యూస్ఫుల్.
1: నిత్య జీవితం లోపల సంసార సాగరంలో ప్రయాణం చేసేటువంటి వానికి ఆత్మ నిగ్రహం.
2: ఇన్ ద డైలీ లైఫ్ ద వన్ హూ ఈస్ ట్రావెలింగ్ మేకింగ్ ఎ జర్నీ ఇన్ ద ఓషన్ ఆఫ్
1: ఆత్మ జ్ఞానం అత్యవసరం.
2: వన్ షుడ్ హ్యావ్ ది నాలెడ్జ్ ఆఫ్ ఆత్మ
1: అనగా నిత్యానిత్య విషయ పరిశీలన శక్తి ప్రధానం.
2: ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు హ్యావ్ ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్.
1: ఈ విధమైనటువంటి శక్తియే లేక ఉండినా మానవుడు ఏమాత్రం కూడాను తన యొక్క జీవితమును సార్థకం గావించుకోలేడు.
2: ఇఫ్ వన్ డస్ నాట్ హ్యావ్ ది కెపాసిటీ ఇన్ దిస్ లైఫ్ he will not be able to find any fulfillment in life.
1: కేవలం ధన కనక వస్తువు ఆరాధన పైన ఆధారపడినంత కాలము ఇతనికి ఏమాత్రము సుఖశాంతులు ఉండవు.
2: So long as he bases his life on wealth, property and such other worldly things, he would not be able to derive real treasure and joy.
1: మానవుడు సాధించవలసినటువంటి రెండు
2: there are two things which every person has to accomplish.
1: ఒకటి బహిర్ముఖమైనటువంటి యొక్క స్వాతంత్రం.
2: One is the external freedom.
1: అంతర్ముఖమైనటువంటిది స్వాతంత్రం.
2: The second one is internal freedom.
1: అయితే బహిర్ముఖమైనటువంటి స్వాతంత్రమునకు స్వతంత్రము అంటారు.
2: వన్ విచ్ ఇస్ ఎక్స్టర్నల్ ఇస్ డిస్క్రైబ్డ్ ఇన్ ది వర్డ్ స్వతంత్రం ఇండిపెండెంట్.
1: లోపల ఇంద్రియ నిగ్రహమునకు స్వాతంత్రము అంటారు.
2: ద ఇన్నర్ కంట్రోల్ ఆఫ్ ద సెన్సెస్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది ఇంటర్ థాట్.
1: స్వతంత్రము స్వాతంత్రము రెండింటి యొక్క విజయమును తాను సాధించాలి.
2: స్వతంత్రము ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్, స్వాతంత్రము ఈజ్ అదర్ టైప్ ఆఫ్ ఫ్రీడమ్. ఎవ్రీ వన్ షుడ్ అకాంప్లిష్ బోత్.
1: బహిర్ముఖమైనటువంటి యొక్క జీవితంలో పరదాతుల యొక్క పాలన లేక పరయస్తుల వ్యక్తుల యొక్క స్వాధీనము ఉండినంత వరకు కూడాను మనకు శాంతి సుఖములు లభించవు.
2: ఎక్స్టర్నల్ ఇన్ ద ఎక్స్టర్నల్ వరల్డ్ సో లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ది కంట్రోల్ ఆఫ్ సమ్ అదర్ పీపుల్ ఆర్ సమ్ అదర్ థింగ్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ది రియల్ జాబ్.
1: ఇది ఇంద్రియముల యొక్క స్వాధీనంలో ఉండటం. మనం
2: దిస్ ఈస్ బికమింగ్ ఎ స్లేవ్ ఆఫ్ ఇంద్రియాస్ అండ్ సెన్స్ ఆర్గన్.
1: ఈ ఇంద్రియములలో స్వాధీనంలో ఉండినంత కాలం కూడాను మనకు స్వతంత్రము మనం పొందలేము.
2: యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్ యు డు నాట్ రియలీ ఎంజాయ్ ద రియల్ ఫ్రీడమ్.
1: ఈ బహిర్ముఖమైనటువంటి జీవితమునకు ఇంద్రియ నిగ్రహము అత్యవసరం.
2: ఫర్ ఎక్స్టర్నల్ ఫ్రీడమ్ ఆల్సో ది కంట్రోల్ ఆఫ్ సెన్స్ ఆర్గన్స్ ఇస్ ఇంపార్టెంట్.
1: అంతర్ సంబంధమైనటువంటి యొక్క జ్ఞానములకు మానసిక స్వాతంత్రం అత్యవసరం.
2: ఫర్ గెటింగ్ ఎస్టాబ్లిష్డ్ అండ్ బికమింగ్ ఎ మాస్టర్ ఆఫ్ ది ఇన్నర్ వరల్డ్ యు షుడ్ హావ్
1: అనగా మనో సంకల్పముల నుండి దూరం కావటం.
2: నా కంట్రోల్ ఆఫ్ మైండ్
1: అప్పుడే అంతర్ బహిర్సర్వవ్యాప్త నారాయణ అన్నట్టు బహిర్ముఖమందు కాని అంతర్ముఖమందు కాని ఆనందాన్ని మనము సుఖాన్ని అనుభవించవచ్చు.
2: ఓన్లీ దెన్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఎదర్ ఎక్స్టర్నలీ ఆర్ ఇంటర్నలీ అండ్ బి ఏబుల్ టు సీ ద లార్డ్ ఆల్మోస్ట్.
1: కనుక మానవత్వములకు ఏది ప్రధానము అనేటువంటి సత్యాన్ని మనం గుర్తించాలి.
2: We have to identify what is the most important thing for humanity.
1: మనకు ఎన్ని విధములైనటువంటి సుఖముల కోసమో మనం ప్రాపలాడుతున్నాం.
2: We will be hankering after different types of joys and pleasures.
1: సుఖము సుఖము సుఖమని ఉచ్చరిస్తున్నాము.
2: We go on uttering the word సుఖము సుఖము which means happiness, happiness.
1: ఈ సుఖము అనేటువంటిది దేంట్లో మనకు లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం వెతకటం లేదు, విచారించటం లేదు.
2: We are not making any effort to find out and search where does this real happiness lie.
1: కనుక అర్జున, నీవు కేవలము నీ యొక్క నిత్య జీవితంలో ఏదో శాంతిని పొందాలని ప్రార్థిస్తున్నావు.
2: అర్జున, యు ఆర్ డెల్యూడింగ్ యువర్ సెల్ఫ్ దట్ యు వాంట్ టు గెట్ సమ్ కైండ్ ఆఫ్ పీస్ అండ్ హ్యాపీనెస్ ఇన్ ది.
1: ఈ శాంతి కేవలము విషయేంద్రియములతో నీకు లభించదు.
2: ఇన్ ది డైలీ లైఫ్ యు నాట్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్ ఇన్ ది ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
1: ఈ ఇంద్రియములు ఏనాడు నీకు నిగ్రహిస్తువో ఆనాడే నీకు సుఖశాంతులు లభిస్తాయన్నాడు.
2: ఓన్లీ వెన్ యూ కంట్రోల్ యువర్ సెన్స్ ఆర్గన్స్ దట్ టైమ్ బి ఏబుల్ టు గెట్ రియల్ జాయ్.
1: ప్రతి మానవుడికి కూడాను తాను ఆస్తికుడు కాని నాస్తికుడు కాని ఇంద్రియ నిగ్రహం అత్యవసరం.
2: హూ ఎవర్ హీ బి ఫర్ ఎవ్రీ మ్యాన్ బి హీ ఎ థియేటర్ అండ్ ఎన్ ఎథియస్ట్ there is need for having sense concept.
1: Indriya utrekamulu cheta manavattu lopala aneka vidhamainatuvanti nishtikshulu bayala jerutunnayi.
2: By exciting the sense organs, all types of weaknesses one will be put to.
1: ఏనాడు మానవత్వంలో దేహం బలహీనమవుతుందో అప్పుడు ఎట్టి కార్యములు కూడా తాను చేయలేనటువంటి దుస్థితిలో ఉంటాడు.
2: ద మొమెంట్ ది ఫిజికల్ బాడీ ఈజ్ వీకర్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్టేక్ ఎనీ యూస్ఫుల్ వర్క్.
1: అర్జునుడి యొక్క విషయమే ఒకటి దృష్టాంతరంగా తీసుకుంటాం.
2: వీ కెన్ టేక్ వన్ ఇన్స్టెన్స్ టు ఇల్లస్ట్రేట్ దిస్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ అర్జున.
1: కృష్ణుడు వెంట జంట ఉండినంత కాలము అర్జునుడు సర్వశక్తిమయుడైపోయి అనేక విధమైనటువంటి దీంట్లో తాను సాహసాన్ని ప్రదర్శించాడు.
2: సో లాంగ్ యాజ్ హీ హ్యాడ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ది కంపెనీ ఆఫ్ కృష్ణ, హీ వాజ్ ఎ మైటీ హీరో, హీ వాజ్ ఏబుల్ టు అకాంప్లిష్ వెరీ హీరోయిక్ థింగ్స్.
1: కానీ కృష్ణుడు స్వధామకు వెళ్లిన తర్వాత తన శక్తి అంతా కూడాను నిర్వీర్యమై
2: వన్స్ కృష్ణ లెఫ్ట్ హిస్ మార్టల్ కాయిల్ హీ లాస్ట్ ఆల్ ది వాలర్ అండ్ ఆల్ ది స్ట్రెంగ్త్. అర్జున లాస్ట్
1: గోపికల నుండి తిరిగి హస్తినాపురం తెచ్చేటువంటి సమయం లోపల అడవి కొల్లలో ముట్టడించారు.
2: When Arjuna was bringing Gopikas to Hastinapura, in the forest, the robbers there attacked him.
1: Vaarito poradi ee stilayenu vidipinchutakai aneka vidhamulaga prayatnam chesadu.
2: Arjuna tried his best to fight with them and free the Gopikas from
1: Kani. Tanaku cheta kaledu.
2: He was not able to accomplish.
1: Mahabharata yuddhamulopala mahaveerulato yuddhamulu poradinatundi yuddhamulo poradi vijayanni sadhinchinatundi Arjunudu కేవలం అడవి కొల్లలతో పోరాటానికి చేత కాకపోయింది.
2: ఇన్ ద బ్యాటిల్ ఆఫ్ మహాభారత అర్జున వాజ్ ఏబుల్ టు ఫైట్ అండ్ డిఫీట్ సచ్ గ్రేట్ హీరోస్, బట్ ది సేమ్ పర్సన్ వాజ్ నాట్ ఏబుల్ టు అకాంప్లిష్ సచ్ అ స్మాల్ థింగ్ యాజ్ ఫైటింగ్ ది రాబర్ ఇన్ ది ఫారెస్ట్.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఇంతకాలము ఏదో నా బలము అని విర్రవీగాడు భుజబలాన్ని చూసి.
2: Till that time, Arjuna was feeling that it was his own valor and his own strength and he was
1: ఆ బలము తన బలము కాదు, దైవ బలం ఉండినంత వరకు కూడాను తన బలముతో పాటు దైవ బలమును గురించి స్వబలంగా తాను పోరాడతాడు.
2: సో లాంగ్ ఎనీ పర్సన్ హ్యాస్ ద డివైన్ పవర్ అండ్ డివైన్ స్ట్రెంగ్త్ బై యూజింగ్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్ ఆల్సో హీ థింక్స్ దట్ ఆల్ దట్ ఈస్ హిజ్ ఓన్ స్ట్రెంగ్త్.
1: దైవ బలమును కోల్పోయిన తర్వాత అబలము కూడాను రక్షించుకోలేనటువంటి యొక్క దుస్థితిలో మారిపోయాడు అర్జునుడు.
2: Once Arjuna lost the strength of divinity, he was not able to just do any small little thing.
1: Kanuka daivam antarbhutamai atma swarupamai aneka vidhamuluga socha utsahamulu kalpinchatam chetane manavudu anni karyamulu yendukodunu palgontunnadu.
2: Man has been able to undertake many types of activities because divinity is inherent. Divinity of the inner strength has been providing all the sustenance and all the power.
1: నిజముగా ఆ దైవశక్తియే లేకుండినా మానవుడు ఏమాత్రం కూడాను కించిత్ కార్యము కూడాను సాధించలేడు.
2: వితౌట్ ద డివైన్ పవర్ అండ్ స్ట్రెంగ్త్ మ్యాన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు అకాంప్లిష్ ఈవెన్ ఎ స్మాల్ లిటిల్ టాస్క్.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ,
2: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్.
1: మనము ఒక మంచి కాగితం తీసి చక్కగా కవరు చేసి అంటించి పెట్టాము.
2: వి హావ్ మేడ్ ఎ బ్యూటిఫుల్ కవర్ అవుట్ ఆఫ్ ఎ పేపర్.
1: దీనిని స్వామికి రాయాలని చెప్పని మంచిగా అక్షరములు చాలా గుండ్రంగా రంగుల రంగుల యొక్క పెన్నులతో రాసి పెట్టావు.
2: యు హావ్ రిటన్ ద అడ్రస్ ఆఫ్ స్వామి టు రైట్ ఎ లెటర్ టు స్వామి ఇన్ ఎ బ్యూటిఫుల్ వే విత్ బ్యూటిఫుల్ లెటర్ అండ్ కలర్.
1: ఈ యొక్క కవర్ పైన కూడాను అనేక నకిలీలుగా చక్కగా అర్థమైనటువంటి బార్డర్స్ అంతా రాసి దానికి సిద్ధం చేశావు.
2: దిస్ కవర్ వాస్ డెకొరేటెడ్ విత్ బ్యూటిఫుల్ కలర్స్ అండ్ డిజైన్.
1: అందులో రాసినటువంటి జాబును కవర్ లో పెట్టావు.
2: యు హావ్ ఇన్సర్టెడ్ ద లెటర్ ఇన్సైడ్ ద కవర్.
1: అంటించినావు, పోస్ట్ వేశావు.
2: యు హావ్ పేస్టెడ్ ఇట్ అండ్ పోస్టెడ్.
1: కానీ అది చేరలేదు స్వామికి.
2: బట్ ఇట్ డిడ్ నాట్ రీచ్ స్వామి.
1: కారణం ఏమిటి?
2: వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దిస్?
1: ఈ యొక్క అలంకారములు, ఈ యొక్క అక్షరముల యొక్క అందములు దీనికి ప్రధానం కాదు. స్టాంప్ లేదు దానిపైన.
2: The reason is that it did not have stamp. All your decorations and beautiful handwriting is not going to make that particular letter reach Swami.
1: Kevalam hostel lo raisinatundi job kudanu prashanthi niyaniki cheralekapothundi.
2: Even a letter which is dropped in the hostel, it has not reached prashanthi niyam.
1: Adhe stamp egin uttunte prashanthi niyam kaadu 1000 mile dooramaina kuda vellipothundi prayanam chestu.
2: If only it has the stamp, it is prepared to travel even 1,000 miles.
1: ఈ పోస్ట్ పోస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ నకిలీలు, ఈ కవర్లు, ఈ యొక్క అంతమైనటువంటి అక్షరములు, ఈ యొక్క అలంకారము వారు చూడరు.
2: The postal department people are not going to see the type of cover, all the beauty and all the decoration, all the neat handwriting and all that he is not going to pay attention to.
1: Kevalam stamp unda ledha chustaru.
2: He looks into only one thing, whether this particular cover bears the stamp or not.
1: Adhe vidham gani daivattam lopala mana yokka panditiyam gani mana yokka shastram gani mana yokka shakti samarthyamulu gani mana pravinata gani లోక సంబంధమైనటువంటి యొక్క సమాజములు గుర్తించవచ్చుని కానీ దైవం మాత్రము నీ నిర్మలమైనటువంటి చిత్తాన్ని మాత్రమే గుర్తిస్తాడు.
2: ఇన్ ద సేమ్ వే గాడ్ ఓన్లీ రికగ్నైజెస్ ద ప్యూరిటీ ఆఫ్ అవర్ హార్ట్. హీ డజంట్ కేర్ ఫర్ ఆల్ ద స్కాలర్షిప్, ఆల్ ద అకాంప్లిష్మెంట్, ఆల్ ద పొజిషన్, ఆల్ ద వెల్త్. ఇట్ ఇస్ ఓన్లీ వరల్డ్ విచ్ వీ రికగ్నైజెస్ బట్ నాట్ ద లార్డ్, నాట్ గాడ్.
1: కనుక మనము ఏ యొక్క సబ్జెక్ట్ లోపల ఎంత పిహెచ్డీలు తీసుకున్నాము, ఏ సబ్జెక్ట్ లోపల ఎంతటి ప్రవీణులైనాము అని మన కొరకు మనం వేసుకున్నంత మాత్రం ప్రయోజనం లేదు.
2: దేర్ ఇస్ నో యూస్ ఇన్ అవర్ ఓన్లీ జస్ట్ హావింగ్ ఏ నంబర్ ఆఫ్ డిగ్రీస్, ఏ నంబర్ ఆఫ్ పిహెచ్డీస్ అండ్ హై స్కాలర్షిప్ ఇన్ ద సబ్జెక్ట్.
1: మనం ఈ విద్యా విధానం లోపల మనం విద్య జీవితంలో ఉంచేటువంటివి ఏవి?
2: ఇన్ దిస్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ విచ్ యూఆర్ హావింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ వీ ప్రాక్టీస్ ఇన్ ఎవ్రీ డే?
1: విద్య జీవితం లోపల సత్యమైనటువంటి మార్గమును అవలంబించినటువంటివి మాత్రమే మన వెంట చెంట ఉంటాయి.
2: ఓన్లీ సచ్ థింగ్ విచ్ యూ ప్రాక్టీస్ ఇన్ డైలీ లైఫ్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రూత్ అండ్ ఆనెస్టీ దే విల్ బి కమింగ్ విత్ అస్ ఆల్వేస్.
1: ఆగొంగ వాణి ఆకలి తీరున పంచపక్షముల పాకం విను.
2: ఇఫ్ ఓన్లీ యూ జస్ట్ షో ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలీషియస్ ఫుడ్ విల్ ఎ హంగ్రీ మ్యాన్ గెట్ సాటిస్ఫైడ్.
1: నిరుపేద వాణి పేదరికంపు పోవునా విత్త ప్రభావము విన్నయంత.
2: ది మూమెంట్ ఏ పూర్ మ్యాన్ హియర్ అబౌట్ ద వెల్త్ విల్ హిస్ పావర్టీ బి రిమూవ్డ్.
1: రోగ పీడితుల వాడి ఔషధ మహిమకు విన్నయంత రోగం నివారణ కాగలదా?
2: వుడ్ ది డిసీజ్ ఆఫ్ ఏ పర్సన్ ఎన్ అన్హెల్తీ పర్సన్ వుడ్ ఇట్ గో ది మూమెంట్ హియర్స్ అబౌట్ ది మెడిసిన్?
1: కనుక మనము భగవద్గీత యొక్క ప్రభావం విన్నంత మాత్రమున లేక మరి యొక్క శాస్త్ర పఠనం యొక్క అర్థాన్ని శ్రవణం చేసినంత మాత్రమున మన యొక్క సాధన యందు శాంతి సుఖములు లభ్యం కావు.
2: బై నియర్లీ లిసనింగ్ టు ద గ్రేట్నెస్ అండ్ ద గ్రేట్ ట్రూత్స్ ఆఫ్ భగవద్గీత అండ్ వేరియస్ స్క్రిప్చర్స్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు డిరైవ్
1: ఇన్నటువంటి విషయములను. మీరు గుర్తించినటువంటి యొక్క మార్గమును ఒకటి రెండైనా మీరు ఆచరణలో పెట్టినప్పుడే దీనికి సార్థకం అవుతుంది.
2: ద టీచింగ్స్ విచ్ ఆర్ హర్డ్ and the things which are recognized by us, at least one or two things when we practice would be able to derive
1: anything ni moola karanamu indhi nigram.
2: The most important crucial thing for all these things is control of senses.
1: Arjuna, ee indriyulu nee swadhinamulo lekapoyinappudu inga neevu ee jagatlo deenini neevu sadhinchagalavu?
2: Arjuna, if you do not have control over your own sense organs, what is it that you are going to accomplish in this world?
1: ప్రహ్లాదుడు కూడా చెప్పాడు అనేక పర్యాలు నేను చెప్తాను. లోకములన్నీ గడియలోన జయించిన వాడు ఇంద్రియాలోకం చిత్తమును గెలవనేరు. మహారాజా, నీవు అన్ని రాజ్యములు కూడా జయించావు, కానీ ఈ రాజ్యాన్ని నువ్వు సాధించటే.
2: ప్రహ్లాద స్టోర్డ్ ఇస్ ఫాదర్ దిస్ స్వామి చేసే నంబర్ ఆఫ్ టైమ్ దాట్ ఓ కింగ్, ఓ ఎంపరర్, యు హావ్ బీన్ ఏబుల్ టు కాంకర్ సో మెనీ వరల్డ్స్ బట్ యువర్ నాట్ బీన్ ఏబుల్ టు కాంకర్ యువర్ సెల్ఫ్.
1: మానసిక సామ్రాజ్యమును సాధించలేనటువంటి యొక్క మానవులకు మాధవత్వం యొక్క మాధుర్యం ఏ రీతిగా చూడగలదు?
2: ఇఫ్ ఎ పర్సన్ హస్ నాట్ కాంకర్ హిజ్ ఓన్ మైండ్, హౌ డు వి ఏబుల్ టు టేస్ట్ ద నెక్టరైన్ స్వీట్నెస్ ఆఫ్ డివినిటీ?
1: కనుక ఇందులో మనము మొట్టమొదటి గుర్తించవలసింది ఏమిటంటే అందరి ఎందు ఉండినటువంటి ఆత్మతత్వం ఒక్కటి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట విచారణ ద్వారా గుర్తించాలి.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విచ్ యూ హావ్ రికగ్నైజ్ ఇస్ దట్ ది సేమ్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ఎగ్జిస్టింగ్ అండ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎవ్రీ హార్ట్ అండ్ ఇన్ ఎవ్రీ
1: సూర్యుని. సమస్త లోకములకు ఒక్కొక్కడైందా? ఒక సూర్యుడే ఒక్కొక్క లోకానికి ఒక్కొక్క సూర్యుడిగా ఉంటాడా? ఉన్నది ఒకే సూర్యుడే.
2: The sun is only one for all the people. He will not be different suns for different worlds as such. There is only one sun.
1: Konni matti kundalu untayi.
2: There are some earthen pots.
1: కొన్ని పిత్తారి కుండలు ఉంటాయి.
2: మెటల్ వెసల్స్,
1: కొన్ని వెండి కుండలు ఉంటాయి.
2: సిల్వర్ వెసల్స్,
1: ఇంకా రాగి కుండలు ఉంటాయి.
2: కాపర్ వెసల్స్,
1: అన్నింటి ఎందు నీరు పోసి పెట్టాము. కుండలు ఉంటున్నాయి ఇక్కడ.
2: థౌసండ్స్ ఆఫ్ వెసల్స్ హియర్,
1: కానీ ఒక సూర్యుడే వెలుస్తున్నాడు పైన.
2: బట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ సన్ హూ ఇస్ షైనింగ్ అబౌవ్.
1: అన్ని కుండలు ఎందు కూడాను అన్ని సూర్యుడిగా కనిపిస్తున్నాడు.
2: యు ఆర్ ఫైండింగ్ యాజ్ ఇఫ్ దేర్ ఆర్ సో మెనీ సన్స్ కెన్ రిఫ్లెక్ట్ ఇన్
1: ఓన్లీ సూర్యుడు ఉంటున్నారా.
2: బట్ ఆర్ యు హావింగ్ సో మెనీ సన్స్?
1: కుండలు వేరు కావటం చేత సూర్యుడు అనేకంగా మనకు కనిపిస్తున్నట్టుగా తోస్తుంది.
2: యాజ్ ది వెసల్స్ ఆర్ డిఫరెంట్ ది రిఫ్లెక్షన్స్ ఆర్ మెనీ, దేర్ఫోర్ యు ఆర్ థింకింగ్ దట్ దేర్ ఆర్ సో మెనీ సన్స్.
1: ఈ యొక్క ప్రతిబింబమైనటువంటి సూర్యుడి యొక్క విలువ ఒక్కటే.
2: ది రిఫ్లెక్టెడ్ సన్ ఇస్ ఓన్లీ వన్.
1: కానీ ఈ కుండల విలువలు వేరువేరుగా ఉండొచ్చును. వెండి కుండకు ఎక్కువ విలువగా ఉండవచ్చును, రాగి కుండకు కొంచెం తక్కువగా ఉండొచ్చును, మట్టి కుండకు మరింత తక్కువగా ఉండవచ్చు.
2: ద వాల్యూ ఆఫ్ ది వెసల్స్ మే బి డిఫరెంట్. ది సిల్వర్ వెసల్ మే బి వెరీ కాస్ట్లీ అండ్ ఎక్స్పెన్సివ్, అండ్ ది కాపర్ మే బి మచ్ లెస్, అండ్ ది అర్థం మే బి స్టిల్ మచ్ లెస్.
1: కనుకనే పండితుడి మొదలు పామరుడి వరకు, కూటిపేట మొదలు కోటీశ్వరుడు వరకు ఈ కుండల వ్యత్యాసం ఉంటుండొచ్చును. కానీ అన్నింటి ఎందుకు ప్రతిబింబించేటువంటి యొక్క సూర్యతత్వం ఒక్కటే అనే సత్యాన్ని గుర్తించాలి.
2: ఇన్ ది సేమ్ వే, రైట్ ఫ్రమ్ ఎ స్కాలర్ టు ఎన్ ఇగ్నోరెంట్ మ్యాన్, రైట్ ఫ్రమ్ ఎ వెరీ వెల్తీ మ్యాన్ టు ఎ వెరీ పూర్ మ్యాన్, ది బాడీస్ మే బి డిఫరెంట్ బట్ ది రిఫ్లెక్టెడ్ ఆత్మ రెసిడెంట్ ఆఫ్ దిస్ బాడీస్ ఇట్ ఇస్ వన్.
1: కనుక మన దేహములు అనేటువంటి పాండములు ప్రత్యేకంగా మనకు ఉండవచ్చు.
2: ది వెసల్స్ విచ్ మే బి కంపేర్డ్ టు అవర్ బాడీస్ దే మే బి డిఫరెంట్.
1: మనం ధరించేటువంటి వస్త్రములో లేక నగలో విలువైనటువంటివిగా ఉండవచ్చు.
2: ది క్లోత్ దట్ వి వేర్, ది జ్యువెలరీ దట్ వి వేర్ మే బి వెరీ ఎక్స్పెన్సివ్.
1: నిరుపేద వారికి ఇంటి వస్త్రములు కానీ ఇంటి నగలు కానీ లేకపోవచ్చు.
2: ఏ పూర్ పర్సన్ మే నాట్ బి ఏబుల్ టు హ్యావ్ సచ్ కాస్ట్లీ.
1: కానీ ఇవన్నీ కుండలే.
2: బట్ దిస్ ఆర్ ఆల్
1: ఈ అన్నింటి ఎందుకు దైవత్వం ఒక్కటే.
2: ది డివినిటీ ఇన్ సైడ్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ వన్.
1: ఈ సత్యాన్ని మనం గుర్తించుకుంటే మనం ఇంద్రియనికి సులభంగా మనం చేయడానికి వీలవుతుంది.
2: వన్స్ యూ రికగ్నైజ్ దిస్ ట్రూత్, వుడ్ బి ఏబుల్ టు ఎక్సర్సైజ్ సెల్ఫ్ కంట్రోల్ ఈజీలీ.
1: ఎవరు ఎవరిపైన స్వారీ చేయడం,
2: హూ హ్యాస్ టు రూల్ హూమ్,
1: ఎవరు ఎవరిపైన అధికారం సాధించడం,
2: హూ హ్యాస్ టు ఎక్సర్సైజ్ పవర్ అండ్
1: అథారిటీ, ప్రతి వ్యక్తి ఎందుకు కూడా ఉంటే ఉంటుంటాయి.
2: డిఫెక్ట్స్ అండ్ ఫాల్ట్స్ లైక్
1: ఐడియా, మన కర్తవ్యాన్ని మాత్రం మనం
2: విల్ హావ్ టు డిశ్చార్జ్ అవర్ డ్యూటీస్ అండ్ రికగ్నైజింగ్ ది డ్యూటీ.
1: తప్పు చేసినటువంటి వారికి కేవలం మంచి మాటలతో దాన్ని సవరించే కోసము దాన్ని ఖండించడం నీ యొక్క కర్తవ్యం.
2: ఇఫ్ ఎ పర్సన్ హస్ కమిటెడ్ ఎనీ మిస్టేక్, ఇట్ మైట్ బి యువర్ డ్యూటీ టు షో హిమ్ అండ్ టు క్రిటిసైజ్ దట్ పర్సన్ థింగ్ ఓన్లీ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ కరెక్టింగ్.
1: ఇక్కడ అజ్ఞానం అనేటువంటి దట్టముగా కప్పుకొని ఉంటుంటారు.
2: ఇగ్నోరెన్స్ ఈస్ వెరీ థిక్ అండ్ ఇట్ ఇస్ కవరింగ్.
1: ఈ దట్టమైనటువంటి అజ్ఞానాన్ని కొంచెం తగ్గించడానికి ఏ విధమైన ప్రయత్నం చేసినా సాధ్యం కాదు.
2: ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు వాట్ ఎవర్ ఎఫర్ట్స్ యు మేక్ టు రిడ్యూస్ ది థిక్ ఇగ్నోరెన్స్ యాజ్ ఇట్ ఈస్.
1: తెల్లవారి 7 గంటల సమయం లోపల మనము 5 అడుగులు ఉంటుంటే మన నీడ 50 అడుగులు ఉంటుంటాయి.
2: ఇన్ ది ఎర్లీ మార్నింగ్ బై 7 o'clock ఇఫ్ యు ఆర్ కెన్ జస్ట్ సీ యువర్ సెల్ఫ్ యూ మే బి 5 feet, యువర్ షాడో మే బి 50 feet.
1: కానీ 50 అడుగులు ఉంటున్నటువంటి నీడను మనం ఎంత తగ్గించడానికి ప్రయత్నం చేయాలి?
2: హౌ టు రిడ్యూస్ ద లెంగ్త్ ఆఫ్ దిస్ షాడో విచ్ ఇస్ 50 feet?
1: నీడతో కొట్లాడటానికి సాధ్యమవుతుందా?
2: ఈజ్ ఇట్ పాసిబుల్ టు ఫైట్ విత్ ఇట్?
1: లేక నీడను తిక్కితే ఏమని వింటుందా?
2: Suppose a criticized and admonished, would it listen to
1: him? Em chesina ina needa takkadu.
2: Whatever you do, the length of the shadow will not come down.
1: Soorudu perugutu vaste needa takkutu vaste.
2: As the sun goes on rising, the length of the shadow goes on diminishing automatically.
1: Idi ee soorudu perigi perigi perigi perigi ee sirasu daggariki vacheṭappudiki ee needa kuda meeku antasthanamai ee paadam kinda padipothu.
2: Once the sun goes on rising, rising, rising, once it occupies the position of the head, the shadow comes down your feet automatically.
1: Kanuka, neevu 5 adugulu undina gaani nee adnanu 50 adugulu untundali.
2: You may be 5 feet, but your ignorance is 50 feet long.
1: Kanuka nee buddhi krindamulu anekundi vicharana shakti anekundi suru perigali.
2: Therefore, you have to develop the course of inquiry so that the wisdom will grow.
1: Idi jnana suru perige kodadi. ఈ అజ్ఞానమైనటువంటి నీడ తరుగుతూ వస్తుంది.
2: సో లాంగ్ అండ్ సో ఫార్ దిస్ విజ్డమ్ సన్ కోసం రైజింగ్, ఇగ్నోరెన్స్ కోసం డిమినిషింగ్,
1: అప్పుడే నీ అజ్ఞానము నిర్మూలమవుతుంది.
2: దెన్ ఓన్లీ యువర్ ఇగ్నోరెన్స్ విల్ బి టోటలీ డిస్ట్రాయ్డ్.
1: ఈ ఒక మార్గం.
2: దిస్ వన్ మెథడ్.
1: రెండవది ఏమిటంటే నీ నీడ 50 అడుగులు ఉంటుండాలి.
2: ది సెకండ్ మెథడ్ ఇస్ that your shadow is 50 feet.
1: ee veedanu venuku veyyalani neenu vayapunne ee mogam cheppi parigettunte adu ee kante munduvare parigettipothuntadi.
2: If you want to just conquer this shadow and you turn towards the shadow and keep running,
1: karuga ee veedanu enta vidhamuluga prayatnam chesinappudiki deenini venuku veyyaledu.
2: You would not be able to just put it behind you by running that way.
1: అయితే ఈ ముఖం నీడ వైపుని లేకుండా సూర్యుని వైపుని తిప్పి అంటే చెప్పకుండా నీ నీడ నీ వెనుకైపోదు.
2: Instead of turning your face towards the shadow, suppose you turn your face towards the sun, your shadow will be behind you.
1: మీ రెండు ఉంటున్నటువంటి అజ్ఞానమే నిరంతరము నీవు చింతించేదానికంటే జ్ఞానభాస్కర్ ని చింతించు, ఈ అజ్ఞానం నీకు చెప్పకనే వెనుక వైపు.
2: Therefore, instead of thinking ignorance which is behind you always, it is better to think of the sun of wisdom, so that automatically you will be able to
1: turn your దైవం పైన మరచాలి.
2: Therefore, one method is turn your vision towards God.
1: బుద్ధితో జ్ఞానమునైనా అభివృద్ధి పరచుకోవాలి.
2: With intelligence, increase your wisdom.
1: ఈ రెండు లేకపోతే మన అజ్ఞానం ఉన్న చోటే ఉంది.
2: If you have neither of these two, your ignorance.
1: కనుకనే అర్జున, నీ జ్ఞానం నీవు అభివృద్ధి పరచుకో.
2: Therefore, Arjuna, you increase your wisdom.
1: నీ అజ్ఞానం నశిస్తుంది.
2: Your ignorance will get destroyed.
1: అజ్ఞానం నశించే సమయానికి ద్వంద్వత్వం మాయమైపోతుంది.
2: The moment ignorance is destroyed, this duality will vanish.
1: ద్వంద్వత్వమే మటమాయైనప్పుడు రాగద్వేషం ఏమాత్రము ఉండవు.
2: Duality goes, your attachment and hatred will disappear.
1: రాగద్వేషము లేనప్పుడు దేహభ్రాంతి పోతుంది.
2: If your attachment and hatred, if they disappear, then your body
1: భ్రాంతి పోయినప్పుడు దుఃఖమే ఉండదు.
2: If there is no body consciousness, there will be no sorrow.
1: కనుక దేహాభిమానం పోవాలంటే నీకు మొట్టమొదట రాగద్వేషములు పోవాలి.
2: If you want to overcome the body consciousness, your attachment
1: ee ragadvesham povalante ee dvandatvanni dhamsam cheyali.
2: If you attachment and hatred should go, the duality should be destroyed.
1: Ee dvandatvanni dhamsam cheyalante ajnanam nirmoolam kavali.
2: To destroy duality, ignorance must
1: be ajnanam nirmoolam kavalante jnanaanni pinchukovali.
2: If you want to reduce ignorance, you have to
1: kanuka ee jnanaadevudu kaivalyam annadu.
2: Therefore it is said, only through wisdom will be able to reach the ultimate.
1: Kanuka etti gnanaanni manam pinchukovali.
2: What type of wisdom should we develop?
1: Laukika gnanama, aadhyatmika gnanama?
2: Is it secular and worldly or is it
1: mana yendu manaku entanta aastitvam anetuvanti deeni paina namakam untundalo appude daivatvam paina kodanu anta aastitvam paina namakam vastundi.
2: Only when we are having self confidence in us, we will have confidence in the Lord.
1: Tananu taanu nammanatuvanti vaade daivanni nammadu.
2: Only that person who does not believe in himself will not believe in God.
1: తనను తాను నమ్మినటువంటి వాడే దైవాన్ని నమ్ముతాడు.
2: A person who has faith in himself will have faith in God.
1: కనుక తనను తాను నమ్మటకై ఈ యొక్క విచారణ శక్తి అత్యవసరం.
2: To believe in oneself, there is need for this inquiry.
1: ఎందుకంటే ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న విషయంగా పిల్లలకు అర్థమవుతుందని నేను మరొకసారి చెప్తున్నాను.
2: For making things very clear to the children, Swami is repeating a better thing again.
1: తెల్లవారి మనను రాత్రి పరుండునంత వరకు కూడాను ప్రతి విషయంలో కూడాను నాది నేను నాను నేను నాది నేను అని అనుకుంటున్నాం.
2: Right from the moment a person gets up in the morning till he goes to bed in the night, one goes on telling myself and mine, myself.
1: నేను నేను అని అంటున్నాడు కానీ నేను ఎవరు అనేటువంటి దాన్ని విచారణ చేస్తున్నాడు.
2: One goes on using this word I, but does he know who that I is?
1: ఇది నా దేహం.
2: This is my body.
1: ఇది నా బుద్ధి.
2: This is my intelligence.
1: ఇది నా చిత్తం. అంటున్నావు బట్ వ్యామై నేనెవరు అనేటువంటి దాన్ని వేసుకోవటం లేదు.
2: యూఆర్ రిపీటింగ్ దోస్ థింగ్స్ బట్ యూఆర్ నాట్ ఆస్కింగ్ ది క్వశ్చన్ హూ ఆర్ యూ, హూ ఆర్ మై.
1: ఇలాంటి వాడు ఎన్ని విద్యలు చదివితే గానీ ఏమి ప్రయోజనం?
2: సచ్ ఎ పర్సన్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ హి అక్వైర్స్, వాట్ ఇస్ ది యూజ్?
1: ఎన్ని విద్యలు నేర్చి ఏమి ఫలం?
2: వాట్ ఎవర్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వన్ మే అకాంప్లిష్, వాట్ ఇస్ ది యూజ్?
1: దాని మసట కాస్త తప్పింత ఎవరి తరము?
2: Who can remove the what is written on his forehead?
1: Namma puttunu thanakalu cheyaleni.
2: Bad thoughts if they were to enter into one's head.
1: Rendu varulu buddhulu banda varu.
2: All his thinking will become dull and null.
1: Kanukane idi naa vastram ante vastram veru nenu veru.
2: If you say that this is my kerchief, kerchief is different and I am different.
1: Adhe kanukane naa deham ante deham veru nivu veru. Akkada vicharam chi nivevaru.
2: If you say that this is my body, your body is different, you are different. Then you inquire who you really are.
1: నా దేహం అంటున్నావు కానీ నేనే దేహం అనటం లేదే.
2: యూఆర్ టెలింగ్ దట్ దిస్ ఇస్ యువర్ బాడీ, యూఆర్ నాట్ టెలింగ్ దట్ యువర్ బాడీ.
1: కనుక నీవెవరు అనేటువంటి విచారణ చేస్తే ఇది అన్నింటికీ కూడా ఒక యజమాని స్థానంలో ఉంటాడు.
2: ఇఫ్ ఓన్లీ యు ఇన్క్వైర్ హూ యు రియలీ ఆర్, యజమానుడు
1: ఉండినప్పుడే నా భూమి నా ఇల్లు నా కారు నా ఇది అని అనుకుంటున్నాం. యజమానుడు లేకపోతే నా ఇల్లు నా కారు నా భూమి ఎక్కడ ఉంది?
2: ఓన్లీ వెన్ దేర్ ఇస్ మాస్టర్ దేర్ ఇస్ సమ్ మీనింగ్ ఇన్ టెలింగ్ దిస్ ఇస్ మై బాడీ దిస్ ఇస్ మై ల్యాండ్ దిస్ ఇస్ మై ప్రాపర్టీ ఎట్సెట్రా. ఇఫ్ దేర్ ఇస్ నో మాస్టర్ హూ ఓన్స్ ఇట్ వాట్ ఇస్ ఇట్?
1: అతను మారేవాడు కాదు.
2: మాస్టర్ ఇస్ నాట్ అండర్గోయింగ్ ఎనీ చేంజ్.
1: అతను కదిలేవాడు కాదు.
2: హి డజంట్ చేంజ్.
1: అతను వదిలేవాడు కాదు.
2: హి వుడ్ నాట్ లీవ్ యూ.
1: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్ సచ్ డివినిటీ త్రూ ఎన్క్వైరీ.
1: కనుక ప్రతి మానవుడికి కూడాను మూడు భాగములు విచారణ, ఒక భాగం సాధన.
2: ఫర్ ఎవ్రీ పర్సన్ త్రీ ఫోర్త్ ఈజ్ ఎన్క్వైరీ అండ్ వన్ ఫోర్త్ ఈజ్ సాధన.
1: ఈ నాలుగింటి ద్వారానే మానవత్వం సార్థకమవుతుంది.
2: ఓన్లీ త్రూ దిస్ ఫోర్
1: కనుక కాయాన్ని వ్యర్థం చేయక, కాయాన్ని నిరంతరం గావించుకొనక మనం కర్మలను సార్థకం గావించుకున్నప్పుడే జన్మం కూడా అతను వదిలేవాడు కాదు.
2: వుడ్ నాట్ లీవ్ యూ.
1: కనుకని అతి దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని విచారణ ద్వారా గుర్తించాలి.
2: దేర్ఫోర్ యూ హ్యావ్ టు జస్ట్ ఫైండ్ అవుట్ అండ్ రికగ్నైజ్.

0: By sanctifying one action, by sanctifying one's body, one will be able to reach the goal.
1: కనుక సమస్త దుఃఖములకు మూల కారణము ఇంద్రియముల యొక్క బలహీనతనే.
0: The most important reason for all the sorrows is the weakness of the senses.
1: ఇవి బలముగా అనుంచుకొని తగిన కార్యములో ప్రవేశింపు చేసి దీనిని ఎడమార్గము పట్టించకుండా చూసుకునేటువంటి విషయంలో మనము దీనిని నిగ్రహించుకోవాలి.
0: Keep the senses strong, but make them enter into the right path. And have a complete
1: భగవద్గీతలో ఇంద్రియ నిగ్రహం అన్నాడు, కానీ ఇంద్రియ నిర్మూలం అంటారు.
0: In Bhagavad-gita it has been said that control of senses, not destruction of senses.
1: కర్మ త్యాగం అని చెప్పలేదు, కర్మ పరత్యాగం అన్నాడు.
0: Here it is not said renunciation of action, but renunciation of the fruit.
1: కనుక భగవద్గీతలో చెప్పిందని మనం కర్మలు చేయకుండా ఉండడానికి వీలు కాదు, కర్మ చేస్తే తీరాలి.
0: Therefore we cannot just renounce our action, we have to perform our action.
1: ఏ ఫలితం లేకపోయినా నేనేం చేస్తున్నాను? మమే భారతాస్తి కర్తవ్యం దిశలోకేషికించిన మానవాప్త మాయాప్తవ్యం భక్తి ఏవంత కర్మని, నేనే నాకు ఏ ఫలితం లేకపోయినా కర్మ చేస్తున్నాను, నీవెందుకు చేయకూడదు?
0: Although there is no need for performing any particular work by the Lord, she is doing it. Why should not you?
1: కనుక మనము అన్ని కర్మలు చేయవలసింది.
0: Therefore we'll have to do all the
1: senses. అన్ని ఇంద్రియములను ఉపయోగపెట్టుకోవాల్సింది.
0: We have to use all the senses.
1: అయితే మాత్ర అని చెప్పినట్టుగా ఏ పరిమితిలోనో ఏ కొలతలోనో దీన్ని ప్రవేశపెట్టుకోవాలి.
0: But by using the senses within limits, for the purpose meant, we'll have to use it.
1: దీన్ని ఎడమార్గం పట్టించకుండా ఇంద్రియాన్ని ఉపయోగించుకోమని చెప్పారు.
0: యూ షుడ్ నాట్ పుట్ ఇట్ ద రాంగ్ యూస్ అండ్ యూస్ ద సెన్సెస్ ఇన్ ద ప్రాపర్ వే. దిస్ ఇస్ వాట్ ఇస్ సేయింగ్.
1: ఇది భగవద్గీత యొక్క ప్రధానమైన సందేశం.
0: దిస్ ఈస్ ద ప్రైమరీ మెసేజ్ ఆఫ్ భగవద్గీత.
2: దాట్ వాస్ ద 20th ఇన్ అ సిరీస్ ఆఫ్ 34 డిస్కోర్సెస్ భగవాన్ డెలివర్డ్ ఆన్ భగవద్గీత ఇన్ 1984. In this discourse, which was delivered by him on 25th August 1984, Bhagawan showed us where true happiness and peace lie. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagawan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 10th డిస్కోర్స్ ఆన్ గీత భగవాన్ డెలివర్డ్ ఆన్ 12th ఆగస్ట్ 1984. ఇన్ దిస్ డిస్కోర్స్ భగవాన్ ఎక్విప్స్ us with weapons that can be used against the two worst inner enemies of a true spiritual aspirant, kama and krodha, that is desire and anger. Sai Bhagavan uvacha.
1: Krodhamu kama nundi aavirbhavistundi.
2: Anger takes its birth in desire.
1: కామము సంకల్పము నుండి పుట్టుతుంది.
2: డిజైర్ ఆరిజినేట్స్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ థాట్స్.
1: ఏతావత్ ఈ కామక్రోధములకు సంకల్పములే మూల కారణమని గీత చెప్పవచ్చు.
2: ది సమ్మండ్ సబ్స్టెన్స్ ఆఫ్ ఇట్ ఈస్ దట్ థాట్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫార్ డిజైర్ అండ్ యాంగర్.
1: దారము లేక వస్త్రం ఏ విధంగా కాదు, కామము లేక క్రోధం ఆ విధంగా రూపొందదు.
2: జస్ట్ యాస్ యూ కెనాట్ గెట్ క్లోత్ వితౌట్ థ్రెడ్, సో ఆల్సో యు విల్ నాట్ గెట్ యాంగర్ వితౌట్ డిజైర్.
1: కనుక కామ క్రోధములకు గీతాచార్యుడు అనలం అని ఒక నూతన పేరును పెట్టాడు.
2: గీతాచార్య హ్యాస్ గివన్ ఎ న్యూ నేమ్ టు ది డిజైర్ అండ్ యాంగర్ బై ద వర్డ్ అనలం.
1: అనలం అనగా అగ్ని.
2: అనలం లిటరలీ మీన్స్ ఫైర్.
1: దీనికి దహింపబడేటువంటి శక్తి ఉంటుండాలి, దహించేటువంటి శక్తి ఉంటుండాలి.
2: దిస్ హెస్ గాట్ ద కెపాసిటీ టు బర్న్.
1: అగ్ని దూరం నుండి ఉండి కూడాను ప్రమాదం కల్పించేటువంటి అవకాశం ఉంటుంటుంది.
2: దెర్ ఈస్ రూమ్ ఫార్ getting harmful effects from fire even from a distance.
1: అలాంటి అగ్ని మన యందే, మన అంతఃకరణ యందే ఉండినప్పుడు మనం ఎంత జాగ్రత్తగా మెలగాలి, జీవితాన్ని ఎన్ని విధమైనటువంటి జాగ్రత్తలో ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.
2: Such being the case, when fire is within your own heart and within yourself, how much more careful you should be and how much of care would exercise in living a life, students must remember and recognize this.
1: ఈ అగ్ని యొక్క తత్వము అనేక విధములుగా మానవత్వముని నిర్మూలము గావించి దివ్యత్వమును అణగదొక్కి దానవత్వమును ప్రవేశింప చేయడానికి తగినటువంటి కృషి జరుపుతుంది.
2: This fire has an extraordinary capacity of destroying the qualities of humanity itself and suppressing the qualities of divinity and leading you on to the qualities of demonic nature.
1: ee kaamamunaku oka vidhamainatundi yokka trupti anetundi telli.
2: This desire does not have any end or any contentment at all.
1: Analam anaga maroka artham kuda untundali.
2: Analam has another meaning also.
1: Chaladu ani oka artham.
2: It is endless and it is impossible to satisfy it. That is the meaning.
1: Agniki enni vidhamulainatundi yokka tailamu posina karralu vesina idi chaladu aneetundi trupti yokka sthitiki raadu.
2: Whatever fuel you give to fire by way of oil or by way of the wood etc., it will never be quenched, it will never be satisfied.
1: Alam anaga trupti ani.
2: అలం రెఫర్స్ టు కంటెంట్మెంట్.
1: అలము కానటువంటిదే అనలం, అనగా తృప్తి కానటువంటిదే ఈ యొక్క అసంతృప్తి.
2: అనలం రెఫర్స్ టు ద వన్ విచ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ కంటెంట్మెంట్ అట్ ఆల్.
1: జగత్తులో అనేక విధములైనటువంటి మంటలు ఉంటున్నవి.
2: ఇన్ ద వరల్డ్ దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫైర్.
1: ఈ మంటలకు ఒక విధమైనటువంటి హద్దులు ఉంటున్నవి.
2: For the types of flame that exist in the world, there are certain limits.
1: Konni mantalu konni gantalalo aaripothundi.
2: certain types of flame get exhausted and extinguished in a few hours.
1: Marikonni mantalu konni dinamula varaku untundi.
2: Certain other types of fire may last for a few days.
1: Antakante adhikanga ivu undutaku veelu kaadu.
2: They may not last longer than that.
1: కారణం ఏమనగా నశ్వేయు నియమించిన ప్రతి పదార్థములకు దుష్టకల్పితమైనటువంటి ఈ యొక్క జగత్తునకు ఒక నియమము అనేటువంటిది ఉంటుందాది.
2: ది రీజన్ ఈస్ దట్ ఇన్ ద ఫెనామినల్ వరల్డ్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ సర్టన్ లిమిట్.
1: అలాంటి నియమంతో కూడినటువంటి ఈ వస్తువులకు నియమాతీతమైనటువంటి ఒక స్థితిని పొందేటువంటి అధికారం లేదు.
2: ది ఆబ్జెక్ట్స్ which have certain limits set for themselves cannot themselves reach the unlimited one.
1: Vastulu kani vyaktulu kani ee karma pravahamulo nirantaramu kottukoni poyyetundi yokka padarthamule.
2: Bad things of bad people, these are all things which are washed off in the flood of time.
1: Okadarini okati rakshinchetundi adhikaram kudanu ledu.
2: One cannot save the other, it doesn't have the power to save the other.
1: తానే కొట్టుకుని పోయేటువంటి స్థితిలో ఉండినప్పుడు కొట్టుకుని పోయేటువంటి మరొక పదార్థమును రక్షించేటువంటి అధికారము ఈ కొట్టుకుని పోయేటువంటి పదార్థములకు ఉండదు.
2: ఎ థింగ్ విచ్ ఇస్ వాష్డ్ అవే, విచ్ ఇస్ బీయింగ్ వాష్డ్ అవే బై ఇట్సెల్ఫ్, హౌ కెన్ ఇట్ బికమ్ ఎ థింగ్ టు సేవ్ అదర్స్.
1: అదే విధముగానే ఈ అగ్ని యొక్క వేడికి గాని తమ యొక్క శక్తికి గాని ఒక హద్దును ఉంటుండదు.
2: Just as other things have limits in the world, fire also has certain limits and certain boundaries set for itself.
1: Aithe kama krodhamulannitundi agniki ee maatramu oka addu kaani oka neemam kaani oka gamyam kaani ledu.
2: But for the fire of desire and anger there is no limit whatsoever, no boundaries and no goal also.
1: ఎన్ని విధముల అనుభవించినప్పటికీ ఇంకా అనుభవించాలనేటువంటి ఒక భ్రాంతి కలుగుతూ వస్తూ ఉంటుంది.
2: ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ డిజైర్ అండ్ యాంగర్ మే ఎంజాయ్ ది ఆబ్జెక్ట్స్ బట్ స్టిల్ దేర్ విల్ బి నో లిమిట్, దే స్టిల్ వాంట్ టు.
1: వీటిని సాధించేటువంటి మార్గం ఏమిటి, వీటిని జయించేటువంటి ఉపాయం ఏమిటి?
2: దెన్ వాట్ ఇస్ ది వే టు కంట్రోల్ దెమ్ అండ్ వాట్ ఇస్ ది వే టు కౌంటర్ దెమ్?
1: వీటికి ఉపాయములు కానీ మార్గములు కానీ లేకపోలేదు.
2: దేర్ ఆర్ ways and methods to conquer them.
1: గీతాచార్యులు యొక్క ప్రబోధయందు ప్రేమతో క్రోధమును జయించు.
2: In the teachings of Gita and Gitacharya, he says, conquer anger through love.
1: వైరాగ్యం చే కామమును జయించు.
2: Through renunciation and sacrifice, conquer.
1: ప్రేమ ఉన్న చోట ద్వేషం ఉండదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: ద్వేషము లేనప్పుడు క్రోధం అనేటువంటిది ప్రవేశించదు.
2: వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో హేట్రెడ్, వేర్ దెర్ ఇస్ నో హేట్రెడ్ దెర్ ఇస్ నో యాంగర్.
1: కనుకనే ప్రేమను మనం అభివృద్ధి గావించుకున్నప్పుడు ద్వేషమునికి ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ డెవలప్ లవ్ దెర్ విల్ బి నో రూమ్ ఫర్ హేట్రెడ్.
1: సాధకుడైనటువంటి వారికి ప్రేమను హృదయ స్థాయి ఎందు ప్రతిష్ఠింప చేసుకోవాలి.
2: A sadhaka has to make every effort to establish love in his own heart.
1: Kaunta pariyayana cheptanu. Mana hrudayamu oka single sofa, double sofa kaadu. Rendu chedulato kudinatundi kaadu.
2: Swami has said a number of times that our heart is like a single sofa bed.
1: Aithe ee yokka sthanamulu kudanu evariku okkariki maatrame idi. Sadhira parchukunataku ఒక అధికారం ఉండదు, కానీ అందరికీ ఇందులో ప్రవేశించట అధికారం ఉండదు.
2: దేర్ ఇస్ నో రూమ్ ఫర్ మెనీ థింగ్స్ టు ఆక్యుపై దెమ్సెల్స్ ఇన్ దిస్ పర్టికులర్ సింగిల్ సోఫా బెడ్ అండ్ దట్ ఇస్ ద హార్ట్.
1: ఒక్కొక్క పర్యాయం ఒక్కొక్కరిని కూడా అందులో ప్రవేశింప చేసుకోవడానికి కూడా సాధ్యం కాదు.
2: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు అలౌ వన్ అట్ ఎ టైమ్ ఇన్ టు దట్ ప్లేస్.
1: మద్భక్త ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. తిష్టామి ఆ కుర్చీ పైన ఒకరు కూర్చున్న తర్వాత మరొకరు ఇందులో కూర్చోవడానికి సాధ్యం కాదు కదా. ఇది తిష్టాను, ఇది వశాన్ని కాదు, నివసించడం మాత్రమే కాదు, ఇదిలో ప్రతిష్ట అయిపోతుంది.
2: వన్స్ ఏ పర్సన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ ద హార్ట్, దెర్ ఇస్ నాట్ ఎ రూమ్ ఫర్ అనదర్ వన్. ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ వన్ ఇస్ లివింగ్ దేర్. వన్ ఆక్యుపైస్ కంప్లీట్లీ దట్ పర్టికులర్ థింగ్, గివింగ్ నో రూమ్ ఫర్ ఎనీ అదర్ ఆబ్జెక్ట్ ఆర్ పర్సన్ టు ఆక్యుపై.
1: కనుక సాధకులైనటువంటి వారు హృదయ స్థాయిలో ఒక్క శక్తికి, ఒక్క తత్వమునకు, ఒక్క భావమునకు, ఒక్క ప్రేమతత్వమున మాత్రమే ఇందులో ప్రవేశం ఇవ్వాలి.
2: దేర్ఫోర్ సాధకాసులు హ్యావ్ టు మేక్ రూమ్ ఓన్లీ ఫర్ వన్ థింగ్ ఇన్ హిస్ హార్ట్, ఓన్లీ వన్ ప్రిన్సిపల్ అండ్ వన్ పాయింట్, అండ్ దట్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ లవ్.
1: ఇది మ్యూజికల్ చైర్ కాదనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
2: We have to recognize that our heart is not something like a musical chair.
1: Kanuka ee yokka prema chetane kodamunu sadhinchalanukunnappudu premaku oka vidhamainatundi pradhana sthanam nunchi idi oka shashvatamainatundi reetiga roopandimpa chesukovali.
2: If we want to conquer anger through love, then we have to just develop our love in a magnificent way.
1: Prema enni doshamulaina, enni కొన్ని తప్పులనైనా సవరించుకుని క్షమించుకుని దాన్ని అనుగ్రహించడానికి ఒక విధమైన అవకాశం ఉంటుండాలి.
2: లవ్ ఈజ్ ప్రిపేర్డ్ టు బైపాస్ అండ్ ఓవర్లుక్ మెనీ డిఫెక్ట్స్ అండ్ మెనీ వీక్నెసెస్ అండ్ ప్రిపేర్ టు షవర్ ఇట్ సెల్ఫ్.
1: ప్రేమలో యుక్తి యొక్క గుణం ఉంటుండాలి.
2: లవ్ హ్యావ్ దిస్ ఎక్స్ట్రాడినరీ క్వాలిటీ.
1: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
2: లవ్ లివ్స్ బై గివింగ్ అండ్ ఫర్గివింగ్.
1: సెల్ఫ్ లివ్స్ బై గెటింగ్ అండ్ ఫర్గెటింగ్. అని ఎక్కడ ప్రేమ ఉంటున్నదో అక్కడ స్వార్థం ఉండదు, ఎక్కడ స్వార్థం ఉన్నదో అక్కడ ప్రేమ ఉండదు.
2: ఇట్ ఈస్ వెరీ క్లియర్ వేర్ దెర్ ఇస్ లవ్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ సెల్ఫిష్నెస్, వేర్ దెర్ ఇస్ సెల్ఫిష్నెస్ దెర్ ఇస్ నో రూమ్ ఫర్ లవ్.
1: ప్రేమ చేత సాధించలేనటువంటి యొక్క ఇది ఈ జగత్తునందు ఏమాత్రం కూడా లేదు.
2: ఇన్ ద వరల్డ్ దెర్ ఇస్ నథింగ్ అబ్సల్యూట్లీ విచ్ కెనాట్ బి కాంకర్డ్ అండ్ అచీవ్డ్ విత్ ది హెల్ప్ ఆఫ్ లవ్.
1: ప్రేమతో ఏమైనా కూడా సాధించవచ్చును.
2: విత్ లవ్ వన్ కెన్ కాంకర్ అండ్ అచీవ్ ఎనీథింగ్.
1: కనుక మనం క్రోధమును సాధించవాలన్నా ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: దేర్ఫోర్ ఇఫ్ యు వాంట్ టు కాంకర్ అవర్ యాంగర్ వి హావ్ టు డెవలప్ లవ్.
1: దీనికి మరొక ఉపాయం కూడా లేకపోలేదు.
2: దేర్ ఇస్ వన్ మోర్ మెథడ్ అండ్ ప్రొసీజర్.
1: ఎవరు నీ హృదయ స్థాయి అయి, ఎవరు నీ హృదయాంతరాయి అయి ఉంటున్నాడో అదే హృదయేశ్వరుడు సర్వుని యొక్క హృదయం నందు కూడా ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని నీవు అర్థం చేసుకుంటే ఇతరును ద్వేషించుట కానీ ఇతరులపైన కోపంను సాధించుట కాని అవకాశం ఉండదు.
2: ఇఫ్ యూ రికగ్నైజ్ దట్ ది ఇంటర్నల్ ఆఫ్ అవర్ హార్ట్ ఈజ్ ది ఇంటర్నల్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్ అండ్ యువర్ లవింగ్ గాడ్ హూ ఇస్ రెసైడింగ్ ఇన్ యువర్ హార్ట్ ఈజ్ ఆల్సో రెసైడింగ్ ఇన్ ఎవ్రీ అదర్ హార్ట్, దెన్ దర్ ఇస్ నో రూమ్ ఫార్ హేటింగ్ ఆర్ బికమింగ్ యాంగ్రీ విత్ ఎనీ అదర్ పర్సన్ ఇన్ ద వరల్డ్.
1: నీ హృదయవాసి కర్వుల యొక్క హృదయవాసిగా కూడా ఉంటాం.
2: ద డెలవర్ ఆఫ్ యువర్ ఓన్ హార్ట్ ఈజ్ ద డెలవర్ ఆఫ్ ఎవ్రీ అదర్ హార్ట్.
1: ఈశావాస్యం విధం సర్వం. అందరి హృదయం నందు వాసన చేసేటువంటి వాడు ఒక్కడే అయినప్పుడు మరణం ద్వేషించడానికి కానీ లేక వారిని తిరస్కరించడానికి కానీ ఏమాత్రం కూడా అవకాశం ఉండదు.
2: When the same Lord is dwelling in our heart and in every other heart, there will be no room for hating or looking down with contempt any other person as such.
1: Kanukani prathamamlo manamu premanu sadhinchali.
2: Therefore, in the very first instance and first stage, we have to develop and conquer and achieve love itself.
1: Ninnati dinam cheptam. Prema mana aalochanalo cherinappudu adi satyam avutundi.
2: The other day, Swami has just said that when love is associated with our thoughts, it becomes truth.
1: ఈ ప్రేమని మన ఆచరణలో ప్రవేశించినప్పుడు ధర్మం అవుతుంది.
2: When we introduce love in our action, it becomes dharma or righteousness.
1: అదే ప్రేమ అర్థం చేసుకున్నప్పుడు శాంతిని పొందుతుంది.
2: When we understand and recognize the nature of love, it becomes automatically peace, supreme.
1: ఈ ప్రేమని మనము తలంపులలో పెట్టినప్పుడు ఇది అహింసగా మారుతుంది.
2: When we allow this love to enter into our thoughts, it becomes non-violence.
1: కనుకని ప్రేమని సత్యము, ప్రేమని శాంతి, ప్రేమని ధర్మము, ప్రేమని అహింస. ఈ నాలుగింటి యందు అంతర్ప్రవాహంగా ఉండేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
2: Therefore, love is truth, love is righteousness, love is peace, love is non-violence. It is the undercurrent in all these things.
1: Kanuka, anninti endukudanu, pradhanamainatunti, samanamainatunti yokka tattvamu, prema tattvam kanukani, prati sadhakudu kani, manavudu kani, premanu abhivruddhi parchukunnattu tagina krushi cheyali.
2: Therefore, recognizing this particular aspect and this particular fact and truth, ఎవ్రీ మ్యాన్ అండ్ ఎవ్రీ సాధక హ్యాస్ టు డెవలప్ లవ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్.
1: ప్రేమనే లేకుండా సత్యమే లేదు, ప్రేమనే లేకుండా శాంతియే కలగదు, ప్రేమనే లేకుండా ధర్మ ప్రవృత్తియే అభివృద్ధి కాదు.
2: ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ దెర్ ఇస్ నో ట్రూత్, ఇఫ్ దెర్ ఇస్ నో లవ్ ఇన్ యాక్షన్ దెర్ ఇస్ నో ధర్మ ఆర్ రైటియస్నెస్ అస్ దెర్ ఇస్ నో స్వీట్ ఆల్సో.
1: అనేక పర్యాయములు పిల్లలకు చెప్తుంటాను, మనము భుజించేటువంటి యొక్క మధుర పదార్థంలో మైసూర్ పాక్, గులాబ్ జామ్, బర్ఫీ, పాల్కో, మిఠాయి, జిలేబీ, చీరు ఇత్యాదిని అనేక పదార్థములు మనం వండుకుంటుంటాం. ఇందులో ప్రధానమైనటువంటిది చక్కెర మాత్రమే, అన్నింటి అందు ఉన్నటువంటి మధుర పదార్థం చక్కెర మాత్రమే. అదే విధంగాని ప్రేమ అనేటువంటి మధుర పదార్థము సర్వక్రియలు ఎందుకును, సర్వ పదములు ఎందుకును, అది అంతర్వాసినిగా ఉంటుండాలి, అంతర్శక్తిగా ఉంటుండాలి.
2: Swami has told in the past a number of times that the sweet content of any of the sweets like Mysore Pak, Jalebi, Gulab Jamun, Doodh Peda, any one of these things is basically sugar itself. So also in all these things like truth, dharma, there is love which is the essence of it, which is
1: the nijamaina twanti divyasi.
2: This is the divine principle, divine power.
1: Idi daiva shakti.
2: This is divine power.
1: Kanukani, love is God, live in love.
2: Therefore it is said, love is God and live in love.
1: Ee yokka prema cheta manam kodamunu sulabhamga sadhinchutaku sadhyam avutundi.
2: By this process of love we can easily conquer hatred and anger.
1: Kodamu enni vidhamainatundi badhalanaina kaligistundi.
2: Anger can inflict a number of డిఫికల్టీస్,
1: ఎన్ని విధమైనటువంటి కష్టములకైనా గురి చేస్తుంది.
2: ఇట్ కెన్ ఎక్స్పోజ్ యూ ఏ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్,
1: దాని యొక్క గౌరవ మర్యాదలను కూడా మంట గడుపుకుంటుంది.
2: ఇట్ డిస్ట్రాయ్స్ ఆల్ ది ఆనర్ దట్ వన్ హ్యాస్,
1: మానవత్వాన్ని విస్మరిస్తుంది.
2: ఇట్ ఓవర్ లుక్స్ అండ్ బైపాసెస్ ది వెరీ ప్రిన్సిపల్ ఆఫ్ హ్యూమానిటీ.
1: చాలా సూక్ష్మ స్వరూపంలో మనలో ప్రవేశిస్తుంది.
2: ఇట్ ఎంటర్స్ ఇన్ టు అస్ ఇన్ ఎ వెరీ సర్టన్ ఫామ్.
1: అది క్రమక్రమేణా జీవితానంతా ఆవరి,
2: but gradually it becomes all pervasive of the life itself.
1: ఇది ప్రవేశించే సమయంలో కూర్చోటానికి చోటు ఉమ్మని ప్రార్థిస్తుంది.
2: While entering into us, it will be asking only for a small place and room in ourselves.
1: Give me room to sit down. I can make room to lie down. అంటుంది. నేను మొట్టమొదటి కూర్చోటానికి చోటు ఇచ్చేస్తే సమగ్రమైన పండుకోవటానికి నేనే చూసుకుంటాను.
2: It says, give me room to sit down, then I'll make room for lying down.
1: Kanuka manamu ilanti durmargamainatundi mana jeevitamunike pramadam kaliginchetundi ilanti shaktulu kaani ilanti vyaktulu kaani preemulo sthanam ivvaku.
2: Therefore for such harmful and bad either persons or thoughts or principles we should not give room in our own heart.
1: Ee krodhamunaku సామాన్యంగా ఒక్కతూరి మనం ప్రవేశపెట్టి మా ఇది తిరిగి వదిలించుకోవడం చాలా కష్టం.
2: వన్స్ వీ అలౌ దిస్ యాంగర్ ఎంటర్ ఇన్ టు అవర్ హార్ట్, ఇట్ విల్ బి ఇంపాసిబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ యాంగర్.
1: 50 పైసా ఇచ్చి దీనితో మనం స్నేహం చేస్తే 40 వేలు ఇచ్చినా కూడా దీంతో వదులుకోవటానికి వీలు కాదు.
2: ఇఫ్ వీ మేక్ ఫ్రెండ్షిప్ విత్ దిస్ ఆన్ ద బేసిస్ ఆఫ్ 50 పైసా, ఈవెన్ ఇఫ్ యూ 40,000 రూపీస్, యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు గెట్ రిడ్ ఆఫ్ ఇట్.
1: కనుక ఇలాంటి దానికి మనం ఏమాత్రం కూడా అవకాశం ఒక క్రోధము ప్రారంభమయ్యేటువంటి పరిస్థితి లోపల కారు నిలిచే ముందుగా హెడ్ లైట్స్ కొంచెం రెడ్ కలర్ అనగా ఎరుపు కలర్ ఇస్తుంటాయి.
2: Now this anger which is rather dangerous should not be given any room. For example, in a car when before the car comes to a stop the red light flickers.
1: అదే విధంగా క్రోధం వచ్చేక పూర్వము మన కన్నులు కొంచెం ఎర్రబడతాయి.
2: In the same way, before we become angry, our eyes will become red.
1: Redumulu adurtai.
2: Lips will shiva.
1: Dehamunta vedekkutundi.
2: The entire body becomes hot.
1: Ee paristhitini modale gurtinchi, kramakramena aa sthanamunu vadali, neevu ekantanga kurcho.
2: The moment you come to get any one of these symptoms, you'll have to just leave that place, go to a lonely place, in a solitary place, and sit in peace.
1: Ninnu cheppinattuga తక్షణమే నీవు చల్లీళ్ళ స్నానమైనా
2: చేయి.
1: కారణమేమనగా ఈ క్రోధము వాక్రూపములో ప్రవేశించినప్పుడు ఇది ఎన్ని విధములైన ప్రమాదములకైనా ఇది సిద్ధమవుతుంది.
2: Once this anger takes the form of words, it may bring about a lot of other complications and problems.
1: Kalukani, anudvegakaram vakyam satyam teti hitam cheyutunnadi. సత్యమును కూడా ఒక విధమైనటువంటి హితముగాను ప్రీతిగాను నిరుద్వేగిగాను ఉంటుండాలి. ఉద్వేగంగా ఉండకూడదు, అప్రీతిగా ఉంటుండకూడదు, అహితంగా ఉంటుండకూడదు. అదే విధంగానే ఇతరులు మనము అహితం చేయటం కానీ అప్రీతితో వాళ్ళను అనుభవించటం కానీ ఇది సరి అయినటువంటి పద్ధతి కాదు.
2: Therefore it is said, even when you have to tell the truth in a sweet way, in an acceptable way, in a dear way, not in a hurting way.
1: కనుక మొట్టమొదట మనము ఈ క్రోధమును సాధ్యమైనంత వరకు స్వాధీనంలో ఉంచుకున్నటకు ప్రేమను అభివృద్ధి పరచుకోవాలి.
2: Therefore, in the very first instance, in order to have a control over anger, we should develop love in us.
1: రెండవది కామం.
2: The second one is desire.
1: ఈ కామమును జయించాలనుకున్నప్పుడు వైరాగ్యం కూనాలి.
2: If you want to develop and if you want to conquer desire, you must develop sacrificing nature, renunciation.
1: Vairagyam anaga aalu biddalanu vadali ananyamu cheratam kaadu.
2: Renunciation doesn't mean that you have to give up your family and go to forest.
1: Aasti paastulu vadali manam sanyasitam swikarinchatam kaadu.
2: It doesn't even mean that you have to give up your property and accept the సన్యాసత్వ.
1: వస్తువు యొక్క దోషమును గుర్తింపజేసినప్పుడు ఆ వస్తువును సహజంగా మనం విసర్జిస్తాం.
2: వన్స్ వీ నో ద డిఫెక్ట్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్ అండ్ ది హార్మ్ఫుల్నెస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఆర్టికల్
1: ఆటోమేటిక్గానే ఉంటుంది. ఈ సాంసారిక జీవితమును అనుభవిస్తూ ప్రాపంచకమైనటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ మనము ప్రతి పదార్థమునందు ఉండినటువంటి యొక్క దోషమును గుర్తించి దానిని స్వీకరించకుండా ఉండటమే ఇది నిజమైన వైరాగ్యం.
2: ఈవెన్ యాజ్ వీ లివ్ అండ్ రిమైన్ యాజ్ ఫ్యామిలీ మెన్ ఆఫ్టర్ లివింగ్ ఎ వర్లీ లైఫ్, ఈవెన్ దెన్ వీ హావ్ టు రికగ్నైజ్ ది డిఫెక్ట్స్ అండ్ ది వీక్నెసెస్ ఆఫ్ ది ఆబ్జెక్ట్స్ ఆఫ్ ద వరల్డ్ అండ్ దెన్ లివ్ విత్ దెం.
1: మనకు ప్రీతికరమైనటువంటి కొన్ని పంచదక్ష పరమాన్నమును కూడా మన పక్కన ఒట్టించుకుని భుజించుటకు సిద్ధంగా ఉంటున్నాం.
2: డిఫరెంట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వీ మే హావ్ ఇన్ అవర్ ప్లేట్ అండ్ వీ రెడీ టు ఈట్.
1: అయితే ఈ పదార్థములు మనకు చాలా ఇష్టమైనటువంటివి.
2: వీ లైక్ దట్ ఫుడ్ వెరీ మచ్.
1: తక్షణమే వంటవాడు వచ్చి, అయ్యా భుజించకండి, ఈ పదార్థములో తెలియకుండా ఏదో ఒక పురుగు పడి చచ్చిపోయింది, దీనివల్ల మీరు భుజించకండి అంటారు అన్న తక్షణమే ఎంత ఇష్టమైన పదార్థము లేదా కూడా తాను విసర్జిస్తాడు.
2: ద కుక్ కమ్స్ అండ్ జస్ట్ అనౌన్సెస్ దట్ సర్ డోంట్ టేక్ ఇట్, డోంట్ ఈట్ ఇట్ బికాజ్ సమ్ స్మాల్ ఇన్సెక్ట్ హాస్ ఫాలన్ అండ్ ఇట్ హాస్ డైడ్ ఇన్ దట్ అండ్ ఇట్ ఇస్
1: పదార్థం యొక్క దోషమును గుర్తించిన తర్వాత ఎట్టి పదార్థమైనా వాడు స్వీకరించటకు ముందుకు రాదు.
2: ద మోమెంట్ ఎ పర్సన్ రియలైజెస్ ది డిఫెక్ట్స్ అండ్ ది హార్మ్ఫుల్ నేచర్ ఆఫ్ పర్టికులర్ ఫుడ్ యు ఇమిడియట్లీ గివ్ ఇట్ అప్, యు నెవర్ కమ్ ఫార్వర్డ్.
1: ఈ విధముగానే ఈ జగత్తంటేను అనిత్యం అసుఖం లోకం మిమం ప్రాప్య భుజస్వమాం. ఈ జగత్తు నందు ప్రతి ఒక్కటి కూడాను మార్పు చెందినది, శిథిలమై ఉన్నది, క్షీణించినది అనేటువంటి దోషములు మనం చక్కగా గుర్తించుకున్నప్పుడు ఈ యొక్క అనిత్యమైనటువంటి దోషమితమైనటువంటి ఈ యొక్క జీవితం మనకు ఏమాత్రం కూడాను మనము ముందంజ వెయ్యం.
2: In the same way, we have to recognize the nature of things in the world, which are ever changing, which come to a ruin, which have a death in themselves. Once we know these things, we will have to be very enthusiastic to enjoy
1: roga nivaranakai vichinchitindi aaharam nanninu bhogam kaaner.
2: Food which is only a medicine for a disease of hoga cannot become an article of enjoyment.
1: Aakali rogaaniki anubhavinchitindi annam anta bhogam avutunda.
2: What it is only a medicine for the disease of hunger can it become really a luxury or a thing
1: to be oka rogamuku sambandhinchindi avashyame.
2: It is only a medicine for the disease.
1: I think kontha mandi avashyanni manu modaramaina avashyanni chedincharani aalochistunnaru.
2: But there are people who may desire to have tasty medicine even if it is medicine.
1: అదే విధంగా ఈ ఆకలి అనేటువంటి రోగానికి రుచికరమైన యొక్క మందనేటువంటి అందం కావాలని ఆశిస్తుంటారు.
2: In the same way, some people may just say that for this disease of hunger, we would like to have the tasty food in the form of మెడిసిన్ ఫాలో చేస్తూ
1: కనుక జగత్తులో మనం అనుభవించేటువంటి ప్రతి విషయం కాని ప్రతి భోగము కాని మన యొక్క రోగ నివారణకై చేతి మందులు మాత్రంగానే భావించాలి. ఈ జగత్తునందు మనం అనేక విధములుగా సుఖశాంతులతో భోగ భాగ్యములతో జీవించుకున్నట్టుగా మనం భావిస్తుంటాం.
2: In the world we feel and we think that we are enjoying all types of joy and all types of delight and we are living a very happy life.
1: కాని ఇది మనం భోగములుగా విశ్వసిస్తుంటాం.
2: We think that these are all things of joy and enjoyment.
1: కాని ఇది నిజముగా భోగములు కానే.
2: But these are all not mere things. Really ఒక ప్రతిఫలమైనటువంటి
1: మూలంతో నిజముగా ఉన్నట్టు ఉండి ఒక దినం లోపల చెట్టంతా వాడిపోతుంది, పూలు రాలిపోతాయి.
2: సచ్ ఎ బిగ్ ట్రీ అనే సడన్లీ అనే పర్టికులర్ డే ఇట్ స్టార్ట్స్ గ్రోయింగ్ అప్, ది ఫ్లవర్స్ స్టార్ట్ ఫాలింగ్.
1: దీనికి నీరు తక్కువయ్యా కాదు.
2: Is it because that there is a shortage of water?
1: ఎరువు తక్కువయ్యా కాదు.
2: Shortage of menu?
1: No. ఈ వేరులో వేరు పురుగు చేరి కొట్టింది.
2: In the roots, there is some kind of pest which is destroying the very root system.
1: వేరు పురుగు చేరి వృక్షము చెడగొట్టు, చీడ పురుగు చేరి చెట్టు చెడచు.
2: The pest may destroy a tree or a plant by entering into the roots and eating them up.
1: అదే విధంగా మనకు కామక్రోధం అనేటువంటిది వేరు పురుగు లోపల చేరినప్పటికీ, మనం ఎన్ని భోగ భాగ్యములలో ఉండినప్పటికి ఒకనొక దినములకు ఈ ఇల్లు కోల్పోతాం.
2: ఇన్ ది సేమ్ వే వన్స్ వీ అలౌ దిస్ పెస్ట్ ఆఫ్ యాంగర్ అండ్ డిజైర్ ఇన్ సైడ్ అవర్ హార్ట్, వన్ డే ఆర్ ది అదర్ విల్ సడన్లీ కమ్ టు రూయిన్ ఇన్ ది సర్కిల్.
1: ప్రపంచంలో ధనవంతుడు చాలా గొప్పవాడుగా మనం భావిస్తున్నాం.
2: In the world we think that rich man is a very big man.
1: Kani aadhyatmika margamulo dhanam goppadi kaadu.
2: But in the world of spirituality wealth is not a very important thing.
1: Dhanam kante daaname goppadi annaru.
2: Charity is considered to be greater than having wealth.
1: Daaname cheyakundina dhanamunaku viluve ledu annaru.
2: If there is no charity wealth doesn't get its value at all.
1: Dhanamunaku naalugu vidhamulaitundi vaarasulu untaru.
2: There are four types of people who claim the wealth.
1: మొట్టమొదటి వారసుడు ధర్మము.
2: The first one which is likely to inherit it is charity.
1: రెండో వారసుడు ప్రభుత్వము.
2: The second one is government.
1: మూడో వారసుడు దొంగ.
2: The third one is thief.
1: నాలుగో వారసుడు అగ్ని.
2: The fourth one is fire.
1: మొట్టమొదటి అన్ని విధముల అధికారి అయినటువంటి యొక్క మొదటి పుత్రుడైనటువంటి ధర్మం అనే వారసులకు ఈ ధనము అందించినప్పుడు ఈ ముగ్గురు కూడాను ఏమాత్రం కూడాను దీనికి విరుద్ధులు కారు.
2: Among the people who are trying to inherit these things, if you want to hand over wealth to the first son and that is charity itself, the others will not get any share in it.
1: ధర్మము చేసేటువంటి వ్యక్తిని చూచి దొంగలు కూడాను ఆనందిస్తారు.
2: When thieves were to have a look at the person who indulges in charity, even they have reverence.
1: Dharmamu cheseetunte yokka prabhuvunu chusi prabhutvam kudanu income tax exemption istundi.
2: Even the government gives income tax exemption for people who give charity.
1: Dharmamu cheseetunte vyaktini chusi agni kudanu bhayapadutundi.
2: Even fire gets a little frightened when it sees a person who is
1: kanuka dharmamu anetunte varasunaku danam chesinappudu ఈ ముగ్గురు కూడాను దానికి అంగీకరించి ఏ విధమైనటువంటి ఒక తొందరలు చేయకుండా దీనిని కాపాడుకుంటూ వస్తారు.
2: దేర్ఫోర్ ఇఫ్ వన్ గివ్స్ ఇన్ చారిటీ ది అదర్ త్రీ పర్సన్స్ హూ ఆర్ లైక్లీ టు ఇన్హెరిట్ విల్ నాట్ లుక్ డౌన్ ఆన్ ది అదర్ హ్యాండ్ విల్ ఎంజాయ్.
1: దానము ఉండి కూడాను దానం చేయనటువంటి వాడిని చూచి దొంగనికి దొంగకు కూడాను దీనిపైన కన్ను పడుతుంది. ప్రభుత్వమునకు వీరిపైన ఒక విధమైనటువంటి ఏదో విధమైనటువంటి ఇంకో రైడ్ చేసి దాన్ని లాక్కోవాలని చూస్తారు.
2: In case that if a person has wealth, he doesn't give charity, the thief will have an eye on such a person. Even the government would like to just conduct some raid and catch hold of him and recover the entire wealth as tax.
1: ఇంకా ఏది ఈ ఇరువురు కూడా మర్చిపోయినారంటే అగ్నైనా ఏదో ఒక అకస్మాత్తుగా వచ్చి దీని అంతా ప్రసవం చేస్తుంది.
2: ఇన్ కేస్ దట్ దీస్ టూ పర్సన్ వాట్ ఇగ్నోర్ అండ్ డు నాట్ టేక్ నోట్ ఆఫ్ ఇట్, ఫైర్ విల్ కమ్ వన్ డే అండ్ జస్ట్ ఫైర్.
1: కనుక ధనము గొప్పది కాదు, ధనమునకు ధనముల కంటే దానమే గొప్పది అని నిర్ణయించింది గీత.
2: గీత దేర్ఫోర్ హ్యాస్ కన్క్లూడెడ్ దాట్ ఇట్ ఈస్ నాట్ వెల్త్ విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ చారిటీ విచ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ వెల్త్.
1: రెండవది వాక్.
2: ద సెకండ్ వన్ ఇస్ వాక్.
1: ఈ వాక్ కంటే వృత్తం చాలా గొప్పది అని నిర్ణయించింది.
2: వృత్తం ఇస్ కన్సిడర్డ్ టు బి
1: ట్రూత్.
2: ట్రూత్ ఇస్ కన్సిడర్డ్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ మియర్ టాక్.
1: వాక్ ఉండవచ్చు కానీ అందులో సత్యమే లేకపోతే ఆ వ్యక్తికి విలువ కూడా ఉండదు.
2: వన్ మే టాక్ బట్ ఇఫ్ దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ద టాక్, ద టాక్ విల్ నాట్ క్యారీ ఎనీ వాల్యూ.
1: కనుక వాక్ ఉండి కూడాను వ్యక్తికి విలువ లేదు.
2: One, a person may be able to talk, but it will not carry any value.
1: సత్యమును మాత్రమే వినియోగపరిచినప్పుడు, సత్య ప్రవర్తమైనటువంటి ఒక వాక్కులే మనం నుడివినప్పుడు ఈ యొక్క వ్యక్తి కూడా విలువ ఎక్కుతుంది.
2: If the utterances are based on truth, then it will get a value.
1: కనుక వాక్కు కంటే సత్యము చాలా విలువైనదని కూడాను నిర్ణయించింది గీత.
2: Therefore, truth is declared as more valuable than mere talk.
1: Inka ayu kantenu kirti chala goppadi annadu.
2: Gita has also said that fame and name are more important than life itself.
1: Kirti deenikunte ayu vyartham.
2: Life devoid of a good name and fame is useless.
1: Ilanti vari valla tindiki chetu bhoomiki varu.
2: With such people there is no use whatsoever.
1: సత్కీర్తిని ఆర్జించాలి.
2: వన్ హ్యాస్ టు ఎర్న్ ఎ గుడ్ నేమ్.
1: అప్పుడే మానవత్వములకు ఒక శోభ.
2: దెన్ ఓన్లీ ది హ్యూమానిటీ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఎవరీ
1: మంచి తీరును పొందాలి.
2: వన్ హ్యాస్ టు గెట్ ఎ గుడ్ నేమ్.
1: మంచిగా ఉండి మంచి పనులు చేసి మంచి తలంపులతో మంచి దృష్టితో మంచిగా జీవించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్నారు.
2: ద మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఇస్ టు హ్యావ్ గుడ్ థాట్స్, టు హ్యావ్ గుడ్ బిహేవియర్, టు హ్యావ్ గుడ్ వర్డ్స్, టు హ్యావ్ ఎ గుడ్ లైఫ్ ఇట్సెల్ఫ్.
1: కనుక చెడ్డ పేరులకు ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వకూడదు.
2: వన్ షుడ్ నెవర్ గివ్ రూమ్ ఫర్ ఎర్నింగ్ బ్యాడ్ నేమ్.
1: కాకి ఒకచు కలకాలము తిరుగక హంసమై చలమి ఆడుము రాన్న. మనము మంచి పేరుతో మంచి కీర్తితో మనము రెండు నిమిషముల హంసవలే ఉండినా కూడా చాలు.
2: ఇన్స్టెడ్ ఆఫ్ లివింగ్ ది లైఫ్ ఆఫ్ ఎ క్రో ఫర్ 100 ఇయర్స్, ఇట్ ఇస్ బెటర్ టు లివ్ ఎ లైఫ్ ఆఫ్ ఎ ఫ్యూ మొమెంట్స్ లైక్ ఎ స్వాన్, హావింగ్ గుడ్ నేమ్, గుడ్ ఫేమ్.
1: అతని పరమహంసగా భావిస్తూ వస్తుంది గీత.
2: Gita has declared that person as Paramahamsa itself, himself.
1: Inka deham.
2: Then body.
1: Ee dehamu kante sakkarmalu chaala avasaram annadu.
2: Good actions are more important than merely having a physical fame.
1: Paropakaram cheyinatundi dehamu prayojanam kaanatundi jeevacheyamu annaru.
2: A body which does not use itself for serving others is absolutely a dead body as such.
1: Paropakarartham idam shariram mani. Ee shariram paropakarartha nimittamai vachinatundide kaani swartham kosam vachinatundide kaadu.
2: Body is given to serve people rather than to satisfy one's selfish needs.
1: Ee naadu swarthamu manavuni tana hastamulo chechukoni keelu bombu vale aadistu untundadi.
2: Selfishness has made a man a doll in its hands.
1: Manavudu edi chesina edi chuchina edi telichina edi cheppina deeni venukala swartham anetundi kadultune untundadi.
2: Whatever man thinks, talks, does, there is selfishness behind all these thoughts, deeds and words.
1: Kanuka ee swarthamunu dooram nitte nimittamai paratramainatundi yokka pavitramainatundi paropakaramulo manam praveshisam kavali.
2: In order that we may be able to overcome the selfishness, we'll have to develop the principle of service and doing some service to others.
1: Appude manavattam sarthakavatam nundutundi.
2: Only then humanity gets some sanctity.
1: Manava jeevitamu jantunam narajanma dullabham annaru.
2: It is impossible or it is very difficult to get the life of a man.
1: Aithe manamu ee kamakrodhamulanu ఈ సదభ్యాసములను ఏ రీతిగా మనము పెంచుకున్నాం, ఏ రీతిగా మనము దానిని దూరం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం విచారం చేయాలి.
2: We have to also spend a little time thinking over how to overcome these weaknesses like desire and anger and how to develop good habits.
1: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
2: There is a small example for this.
1: మన ఇంటి ముందు ఒకనాడు ఒక అందమైనటువంటి కుక్క వచ్చింది.
2: On a particular day, one dog, which is beautiful, happened to come to our house.
1: కానీ ఆ కుక్కను కట్టివేసుకోవడానికి కొంచెం భయమైంది. ఎవరి కుక్కను ఏమో, ఎవరి వస్తువును మనం ఏ రీతిగా అపహరించటము అనేటువంటి ఉద్దేశంతో ఆ అందమును ఆధారం చేసుకుని దానికి కొంచెం ఆహారం అందించాం.
2: As it was not known to whom this particular dog belongs, it was a little, one was afraid of tying it down, and therefore, in order to enjoy that beauty of that particular dog and to satisfy.
1: ఒకనాడు మనం అన్నం పెట్టడం చేత రెండవ దినం అదే సమయానికి ఆ కుక్క మన ఇంటి దగ్గరకు వచ్చింది.
2: On that day, a little food was given to it, and second day also, proper time it came.
1: తిరిగి ఆ అందం పైన ఉన్నటువంటి యొక్క అభిలాష చేత రెండవ దినం కూడా ఇంత అన్నం పెట్టాం.
2: Because he liked the dog, even the second day, a little food was given to him.
1: Kramakramina ee raagam perigindi.
2: Gradually, over a period of time, attachment increased.
1: Ee kukkaku intiki raavadam alavaatu ayipoyindi.
2: This dog developed the habit of coming in the proper time to the house.
1: Kattagadapudiki konni dinamulu ee vidhamga jarigetappudiki aa kukka mana illunu vadali povatam ledu.
2: After a few days, the dog is not prepared to leave the house and go.
1: ఈ అందము కాని ఆనందము కాని తాత్కాలికం మానవులకు.
2: బ్యూటీ అండ్ ది హ్యాపీనెస్ ఆర్ టెంపరీ ఫర్ ద మ్యాన్.
1: అందము లేని ఆనందం, ఆనందము లేని అందము నిరుపయోగం అన్నాడు.
2: జాయ్ వితౌట్ బ్యూటీ అండ్ బ్యూటీ వితౌట్ జాయ్, దే ఆర్ యూజ్లెస్, ఇట్ ఇస్ సెడ్.
1: కనుక ఈ అందము కాని ఆనందము కాని లౌకికమైనటువంటి జగత్తునకు ఇవి శాశ్వతమైనవి కాదు.
2: బ్యూటీ అండ్ జాయ్ దేర్ఫోర్ ఆర్ నాట్ పర్మనెంట్ ఎంటిటీస్ ఫర్ దిస్ వరల్డ్.
1: కొన్ని దినములు ఈ విధంగా పెట్టేటప్పటికి ఈ అందం విసిగెత్తింది ఈ ఇంటి ఇంటి యజమానులకు.
2: ఫర్ ది మాస్టర్ ఆఫ్ దిస్ హౌస్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ గాట్ ఎ లిటిల్ డిస్టేస్ట్ అండ్ డిస్గస్ట్.
1: ఈ కుక్కను ఇంటి నుంచి తెరవటం ఏ మార్గం, ఏ విధంగా ఉపయోగపెట్టాలి.
2: దెన్ హీ బిగాన్ జస్ట్ థింకింగ్ హౌ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఈ ఉపాయమునకై తాను అనేక విధములుగా యోచించాడు.
2: హీ వాంటెడ్ టు జస్ట్ ప్లాన్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వేస్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ డాగ్.
1: ఇది లోపల రావడానికి ఏమి కారణం, ఏది కారణం?
2: దెన్ హీ బిగాన్ థింకింగ్ వాట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డాగ్ టు కమింగ్ టు ద హౌస్.
1: దాని యొక్క అభ్యాసమే కారణం.
2: ఇట్ ఈస్ ది ప్రాక్టీస్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్.
1: కనుక దీనిని బయట పంపుటప్పుడు ఒక విధమైన అభ్యాసాన్ని కొంచెం కనిపెట్టాలి.
2: దెన్ హీ కన్క్లూడెడ్ దట్ హీ హస్ టు ఫైండ్ అవుట్ ఏ ప్రాక్టీస్ బై విచ్ he can drive it out.
1: Konni dinamulu taanaku annam pettakunda tannu gamaninchukokunda taana yokka drushtini veru maratchukunnappudu kramakramina idi aa illu nodala vellipothundi.
2: For a few days, if no food is given and if one exhibits that amount of indifference to it, one doesn't take note of it, it will automatically go away.
1: Ee vidhamaina abhyasamtho manam pravesham chesukunnamo అదే విధమైన అభ్యాసంతోనే దీన్ని విసర్జన కూడా చేయడానికి అవకాశం ఉంటుండాలి.
2: వాట్ ఎవర్ మెథడ్ వాజ్ యూజ్డ్ అండ్ ప్రాక్టీస్ వాజ్ యూజ్డ్ టు అట్రాక్ట్ ఇట్ అండ్ టు మేక్ ఇట్ డియర్, బై ది సేమ్ ప్రాసెస్ బై రివర్సింగ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ అవే.
1: కనుకొని భగవద్గీత శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ నానాధ్యానం విశిష్యతి ధ్యానాత్ కర్మఫల త్యాగ త్యాగశాంతి అనంతరం. మనకు శాంతి కలగాలంటే ఈ అభ్యాసం నుంచి మనము జ్ఞానమునకు, జ్ఞానం నుంచి ధ్యానమునకు, ధ్యానం వరకు వచ్చినటువంటి దాన్ని త్యాగం చేసినప్పుడే ఈ త్యాగేనికే అమృతత్వ మానసు. ఈ త్యాగం నుండి ఒక విధమైనటువంటి క్షేమం ఉన్నదనేటువంటి సత్యాన్ని నిరూపిస్తూ వచ్చింది గీత.
2: దేర్ఫోర్ భగవద్గీత హస్ సెడ్ దట్ ప్రాక్టీస్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్ అండ్ ద ఫస్ట్ పాయింట్. త్రూ ప్రాక్టీస్ యూ బి ఏబుల్ టు గెట్ నాలెడ్జ్, త్రూ నాలెడ్జ్ మెడిటేషన్, అండ్ త్రూ మెడిటేషన్ యూల్ బి ఏబుల్ టు డెవలప్ సాక్రిఫైస్, అండ్ ఓన్లీ వెన్ యూ సాక్రిఫైస్ యూ గెట్ పీస్ ఆఫ్ మైండ్.
1: అనేక జన్మల నుండి మనం ఈ కామక్రోధములను, వీటి యొక్క అందచందములను, వీరి యొక్క ఆనందములకు మురిసిపోయి దానికి మనం అనేక విధములుగా అవకాశాలు ఇచ్చాము.
2: ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్ స్వేర్డ్ బై దిస్ బ్యూటీ అండ్ డిజైర్ వి హావ్ బికమ్ స్లేవ్స్ ఆఫ్ దాట్ ఫోర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్.
1: ఈ హృదయ కుహరం లోపల చాలా లోతుగా ఈ యొక్క అభ్యాసము నాటుకుని పోయింది.
2: దిస్ ప్రాక్టీస్ హస్ స్ట్రక్ డీప్ రూట్స్ ఇన్ ది హార్ట్.
1: జన్మ జన్మము నుంచి కూడాను మనలో పాతుకొని పోయినటువంటివి ఈ కామక్రోధములు.
2: This desire and anger have left their roots over a period of a number of births.
1: ఇవి మాటలతో పోయేటువంటివి కాదు.
2: By mere words, you will not be able to get rid of them.
1: వేర్లు పెరిగినప్పటికీ ఏదో కొంతైనా కూడా తిరిగి చిగురు వేయడానికి ప్రయత్నిస్తుంది.
2: Once there are strong roots, they start sprouting again and again.
1: కనుక ఏ విధమైనటువంటి యొక్క ప్రీతితో అభిలాషతో దానిని ఇష్టపడి మనలో ప్రవేశపెట్టుకున్నామో అదే విధమైనటువంటి దీంతో దాన్ని విరక్తితో వైరాగ్యంతో దానిని వెనుకకు నెట్టడానికి కొన్ని అభ్యాసములు కూడా చేయాలి.
2: బై సర్టన్ అమౌంట్ ఆఫ్ లవ్ అండ్ అటాచ్మెంట్ వీ హావ్ డెవలప్డ్ దెమ్ అండ్ దే హావ్ బికమ్ ఎ పార్ట్ ఆఫ్ అస్. బై రినన్సియేషన్ అండ్ బై ది రివర్సింగ్ ప్రాసెస్ వీ హావ్ టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్, రిమూవ్ దెమ్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: కాము మానవులకు ప్రప్రథములో చాలా ఇష్టంగా ఉంటుంటది.
2: డిజైర్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ విల్ బి వెరీ వెరీ అట్రాక్టివ్.
1: అతి మధురంగా ఉంటుంటది.
2: ఇట్ విల్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్.
1: కానీ ఇది క్రమక్రమేణా ఒక వెగుటును తెప్పిస్తుంది.
2: బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వన్ విల్ డెవలప్ ఎ సార్ట్ ఆఫ్ డిస్గస్ట్ ఫర్ ఇట్, డిస్టేస్ట్ ఫర్ ఇట్.
1: అప్పుడు దీనిని మనం దూరం చేయాలనుకున్నప్పుడు ఇది సాధ్యం కాదు.
2: దెన్ ఇఫ్ యూ వాంట్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్, ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్, ఇంపాసిబుల్.
1: మనం ప్రారంభం నుంచియే దీనికి తగినటువంటి యొక్క అధిక స్థానం ఇవ్వకుండా కొన్ని విధమైనటువంటి యొక్క వైరాగ్యంతో దీన్ని కొంతవరకు దూరం చేయడానికి ప్రయత్నించాలి.
2: Right from the beginning itself, we should not give such a place of importance to desire. We will have to develop a certain amount of sacrificing nature and renunciation and then get rid of it.
1: ఈ కామక్రోధములు రెండును చేరి ఒక్కొక్క సమయంలో మానవుని ఎదిరిస్తుంటాయి.
2: Desire and anger together start threatening the man sometimes.
1: కనుకని ఈ కోపమును కామమును మొట్టమొదట మానవుడు అదుపులో నుంచుకోవాలి.
2: Therefore, in the very first instance, desire and anger must be kept under strict control by the man.
1: ఆ నిగ్రహ శక్తియే మన దగ్గర లేకుండినప్పుడు అనుగ్రహానికి మనం పాత్రలు కాలేము.
2: If we don't have that capacity to resist and control, we will not be able to be ready to earn grace of the Lord.
1: కాడి కిందికి రాని ఎత్తు, కళ్ళము లేని గుర్రము,
2: an ox which cannot come under control and a horse similarly,
1: brakeulu leni kaaru, indi nigraham lenatunte jeevitamu chaala pramaadam unnadu.
2: A car without brakes and a life which does not believe in control of senses is rather dangerous and harmful.
1: Kalukani indri nigraham chaala avasaram.
2: Control of senses therefore is very important.
1: Deenine Patanjali yogaha chitta vritti nirodhakaha annadu. మనం చిట్టు వృత్తులను విచ్చలవిడిగా మనం మొదలుపెట్టగా సాధ్యమైనంత వరకు మనకు ఎంత అవసరమో అంతవరకు దానిని వినియోగించుకోవాలి.
2: Patanjali has therefore said that these tendencies of the mind should not be allowed to go scot-free. We will have to keep them under check and control.
1: మితిమీరినటువంటి యొక్క హాయి కూడాను మతి చెడుపుతుంది.
2: Even happiness which exceeds certain limits is likely to lead to
1: దేనికైనా ఒక విధమైనటువంటి హద్దు ఉంటుండాలి.
2: For everything there should be a limit.
1: కారణం ఏమనగా ఒక చిన్న ఉదాహరణ.
2: The reason is it can be given with the help of an illustration.
1: మనలో టెంపరేచర్ వేడి ఉంటుండాలి.
2: In the physical body there is temperature, there is a particular
1: 98.6 అని ఉండాలి.
2: The heat is 98.4 when it is measured.
1: 0.6 sir.
2: 0.6.
1: ఈ 99 అనేటువంటిది వచ్చిన జ్వరం రోగం ప్రారంభమైంది.
2: వన్స్ ఇట్ రీచెస్ 99 ఇట్ బికమ్స్ ఎ డిసీజ్.
1: కాబట్టి దానికి ఉండవలసినంత ఉండినప్పుడే ఇది ఆరోగ్యం. దీనికి మితిమీరిపోతే ఇది రోగం.
2: ఓన్లీ వెన్ ఇట్ ఈస్ ఇన్ అప్రోప్రియేట్ లెవెల్ దెన్ ఇట్ బికమ్స్ హెల్తీ బాడీ. అదర్వైజ్
1: మన బ్లడ్ ప్రెషర్ 120/80 అని ఉంటుండాలి. ఇది పర్ఫెక్ట్ నార్మల్.
2: అవర్ బ్లడ్ ప్రెషర్ ఈస్ నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఈస్ 120/80.
1: 90/150 అంటే ఇది బ్లడ్ ప్రెషర్ ప్రారంభమైంది.
2: ఇఫ్ ఇట్ ఈస్ బై 90/100
1: రోగంగా రూపొందింది.
2: ఇఫ్ ఇట్ ఈస్ 90/150 దెన్ బ్లడ్ ప్రెషర్ హెస్ ఇంక్రీజ్, ఇట్ హెస్ బికమ్ ఎ డిసీజ్.
1: మన యొక్క గుండె యొక్క అనగా హార్ట్ బీట్స్ మనకు 72-75 వరకు ఉండాలి.
2: అవర్ హార్ట్ బీట్ సిమిలర్లీ మేబీ 75.
1: కానీ ఇది అంతకంటే అధికమైపోతే ఇది ఏదో ఒక లోపల ప్రమాదమైనటువంటి జబ్బు ప్రవేశించింది.
2: Suppose the heartbeats number increases, then there must be some.
1: మన కన్నుడు కూడాను ఎంత వెళ్తున్నో అంత వెళ్తున్నే చూడగలదు, గాని అమితమైనటువంటి వెళ్తున్న చూసేప్పటికి లోపల ఆ యొక్క రీతిన కారిపోతుంది.
2: Even our eyes, a light which is not too effulgent can be just seen by eyes. If it exceeds that limit, if it is too bright, it will form retina.
1: మన ఇయర్డ్రమ్స్ కూడాను అంతే, ఎంత శబ్దమునో అంత శబ్దం ఉంటుంది, అధిక శబ్దం వినేటప్పటికి ఒక విధమే ప్లెయిన్ లో పోయే వారికి తెలుసు, దానికోసమే ప్రతి పెట్టుకుంటారు కూడా ఈ శబ్దంను కొంతవరకు కంట్రోల్ చేయడానికి.
2: ద సేమ్ థింగ్ ఈస్ ట్రూ ఆఫ్ అవర్ ఇయర్స్ అండ్ ది సౌండ్. అండ్ వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ అ ప్లెయిన్ ఇట్ ఈస్ యూజువలీ సమ్
1: కనుక మన లైఫ్ అంతా ఏ విధంగా ఉందంటే లిమిటెడ్ కంపెనీగా ఉంటుండాలి.
2: దేర్ ఫోర్ అవర్ లైఫ్ ఈస్ సంథింగ్ లైక్ ఎ లిమిటెడ్ కంపెనీ.
1: ఇలాంటి లిమిటెడ్ కంపెనీగా ఉండేటువంటి ఒక జీవితాన్ని మనము ఏదో మితిమీరిపోయినటువంటి ఒక వ్యాపారంగా మనం ప్రయత్నం చేయాలంటే ఇది ఎక్కడో ప్రమాదం జరుగుతుంది.
2: ఇఫ్ యూ వాంట్ టు క్యారీ ఆన్ అన్లిమిటెడ్ బిజినెస్ విత్ దిస్ లైఫ్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీ, దెన్ యు విల్ బి ఎంటరింగ్ ఇన్ టు
1: కనుక దేనికైనప్పుడు ఒక హద్దును మనం నియమించుకొని మనం జీవితాన్ని గడుపుకోవడానికి ప్రయత్నించాలి.
2: Therefore, we'll have to impose certain restrictions and limitations on our own selves and spend our life.
1: దీనిని క్రమశిక్షణయను డిసిప్లిన్ అని కూడా చెప్తూ వచ్చారు.
2: The same thing has been described as discipline.
1: ఈ డిసిప్లిన్ ఏంటంటే మానవుడు ఎంతైనా కూడా అభివృద్ధి గావించడానికి అవకాశం ఉంది.
2: డిసిప్లిన్ గోస్ ఎ లాంగ్ వే ఇన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ మ్యాన్.
1: డిసిప్లిన్ లేనప్పుడు వీడు కేవలము కొంత మృగముగా మారిపోవడానికి కూడా అవకాశంగా ఉంది.
2: ఎ పర్సన్ హూ ఈస్ డివైడ్ ఆఫ్ డిసిప్లిన్ ఈస్ లైక్లీ టు బికమ్ ఎన్ ఎనిమల్.
1: ఈ డిసిప్లిన్ కూడాను ఒక విధమైనటువంటి ఒక అదుపులో పెట్టుకునే దీన్ని అనుభవిస్తూ రావాలి.
2: ఈవెన్ దిస్ డిసిప్లిన్ మస్ట్ బి విదిన్ సర్టెన్ లిమిట్స్ అండ్ దట్స్ వీ విల్ హావ్ టు ఎంజాయ్ ది లైఫ్.
1: నియమానికి కూడాను ఒక నియమం ఉండాలి.
2: దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ డిసిప్లిన్ ఫర్ డిసిప్లిన్ ఇట్సెల్ఫ్.
1: కనుక యువకులైనటువంటి మీరు జీవితంలో మొట్టమొదట గీతావాక్యమునందు అన్నింటికంటే కూడాను ఈ కామక్రోధము అనేటువంటి యొక్క పరమ శత్రువులను మొట్టమొదట మనము ధిక్కరించి వారిని వశం చేసుకోవడానికి తగిన కృషి చేయాలి.
2: దేర్ఫోర్ యూస్ యాజ్ యు ఆర్ యు విల్ హావ్ టు జస్ట్ ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ టేక్ నోట్ ఆఫ్ దిస్ డ్రెడ్ఫుల్ ఎనిమీస్ ఆఫ్ మ్యాన్ డిజైర్ అండ్ యాంగర్. ట్రై టు హ్యావ్ కంప్లీట్ కంట్రోల్ ఓవర్
1: ఈ శత్రువులు బయట వైపున కనిపించేటువంటి వారు కాదు మనకు.
2: దీస్ ఎనిమీస్ అండ్ ఫోర్స్ ఆర్ నాట్ ఎక్స్టర్నల్ టు యూ.
1: లోని శత్రువులకు లొంగిపోయిన వాడు బయట రిపుల నెట్ల పట్టగలడు.
2: ఎ పర్సన్
1: లోపల శక్తులకే, లోపల యొక్క విరోధులకే, శత్రువులకే తాను లొంగిపోయినప్పుడు బయట వారిని ఏ రీతిగా పట్టేటువంటి అధికారం ఉంది?
2: ఎ పర్సన్ హూ ఈస్ డిఫీటెడ్ బై ది ఇన్నర్ ఎనిమీస్ హౌ కెన్ హీ కాంకర్ ది ఎక్స్టర్నల్ ఎనిమీస్ టు హిమ్.
1: కనుక లోని శత్రువులు మొట్టమొదట లొంగదీసుకో.
2: Therefore, keep under control the inner force.
1: బయట శత్రువులు సులభంగా నువ్వు సాధించడానికి వీలవుతుంది.
2: The external enemies you'll be able to just conquer just like that.
1: కనుక భగవద్గీత యందు ఈ కామక్రోధములు మోక్షమునకు ప్రధానమైన శత్రువులు అని కూడా నియమించింది, బోధించింది.
2: Therefore, Bhagavad Gita has taught that this desire and anger are primary enemies of the liberation also.
1: లోభ అసూయ సంగతి రేపటి దినం మాట్లాడుకుందాం.
2: Tomorrow we will think of miserliness and jealousy.
0: That was the 10th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this discourse, which Bhagavan delivered on 12th August 1984, Bhagavan equips us with weapons that can be used against the two worst inner enemies of a spiritual aspirant, Kama and Krodha. That is desire and anger.
3: You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: స్టూడెంట్స్,
1: ఈనాడు యావత్ ప్రపంచమునందు కూడాను అసూయ, అహంకారము ఇవి రెండు కూడాను మితిమీరి పెరిగిపోయినది.
0: టుడే వి ఫైండ్ జెలసీ అండ్ ఈగో విచ్ ఆర్ ఇంక్రీజింగ్ బియాండ్ ఆల్ లిమిట్స్.
1: క్లాసులో ఎవరైనా ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే వారిని చూచి మిగిలిన పిల్లలు కూడాను అసూయపడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ ఫస్ట్ ఇన్ ద క్లాస్ అదర్ స్టూడెంట్స్ విల్ ఫీల్ జెలస్ ఆఫ్ మ్యాన్.
1: ఎవరైనా పుష్టిగా సంతుష్టిగా ఉండినప్పుడు వారిని చూచి కూడాను మిగిలినటువంటి వారు అసూయలు పడుతుంటారు.
0: ఇఫ్ ఎనీవన్ ఈజ్ ఫిజికలీ స్ట్రాంగ్ అదర్ వుడ్ ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: శ్రీమంతుని చూచి దరిద్రులు అనేక విధములుగా కూడాను అతని విధంలో అనేక ఆపోహలు కలిగిస్తుంటారు.
0: వాచింగ్ ఎ రిచ్ మ్యాన్ ద పూర్ పీపుల్ ఆల్సో ఫీల్ జెలస్ ఆఫ్ హిమ్.
1: అదే విధంగానే మృగములు ఎందు కూడాను హంసను చూచి కొంగలు పరిహసిస్తూ ఉంటాయి.
0: వాచింగ్ ది స్వాన్ ద క్రేన్ వుడ్ మేక్ ఫన్ ఆఫ్ ఇట్.
1: కోకిలి యొక్క కూతలను చూచి కాకులు ఒక కర్ణకటోరంగా భావిస్తాయి.
0: లిసనింగ్ టు ద మెలోడియస్ వాయిస్ ఆఫ్ ది కోయిల్ బర్డ్ ద క్రోస్ డోంట్ రిలిష్ దట్ సౌండ్.
1: లోకులో కాకులు,
0: ద పీపుల్ ఆర్ లైక్ దాట్.
1: కనుక దేనికి మనం వెరువక మన యొక్క సత్యం పైన ఆధారపడి జీవితమును సరైన మార్గంలో సక్రమమైన మార్గంలో నడుపుకోవటానికి తగిన కృషి చేయాలి.
0: We should not be afraid of any of these factors. We should tread along the path of truth and lead an appropriate, correct life.
1: ఏనుగు తన యొక్క గంభీరమైనటువంటి నడకతో దేనిని లెక్క చేయక బజారులో వెళుతుంటాడు.
0: Elephant walks along the street with all majesty and the dignity.
1: ఎన్ని కుక్కలు మరిగినప్పటికీ దానికి ఏమాత్రము లెక్క చేయదు.
0: It is unmindful of the dogs that bark at it.
1: ఏనుగు ఎక్కడ, కుక్కలు ఎక్కడ?
0: Where is the elephant and where is the dog?
1: పోలికనే లేదు.
0: There is no comparison.
1: అదే విధముగానే కోకిల ఎంతో సుస్వరంతో గానం చేస్తుంటాది.
0: The cuckoo bird sings a melodious voice.
1: కాని కాకుల కూతలకు వెరిచి కోకిల తన గానమును తాను మానుకుంటుందా?
0: Because of the crows, the cuckoo bird will never stop singing.
1: కాన ఈనాటి మానవ లోకమునందు మన మంచిని, మన అభివృద్ధిని, మన సుక్షేమమును, మన యొక్క పవిత్రతను గుర్తించి అనేక మంది అసూయలు పడవచ్చును.
0: Among human beings, watching our own prosperity, peace and progress, there may be many people that feel jealous.
1: కాని మనలోని భావములను మాత్రమే మనం పరిశుద్ధం చేసుకోవాలి. కానీ ఇతరులకు ఏ విధమైనటువంటి బాధ్యతలో కూడా మనం లొంగకూడదు, కొంగకూడదు.
0: We should never be depressed or frustrated because of the feelings of others. Only thing we have got to do is to purify our feelings and thoughts.
1: మనసులో ఉన్న భావంబు మంచిదైన కలిగి తీరును ఫలసిద్ధి కాంత్యమందు.
0: When the thought is good in our mind, you are bound to be successful in your task.
1: మన యందు ఉన్నటువంటి యొక్క భావములు పరిశుద్ధమైనట్టుగా మనం చూసుకోవాల్సిందే. కాని ఇతరుల యొక్క దీనిని బట్టి మన భావములు ఏమాత్రం కూడా మార్చుకోరాదు.
0: We should see that we maintain pure thoughts and we should not change depending on others.
1: Yat bhavam tat bhavati.
0: As is the feeling, so is the result.
1: మనది ఎట్టి భావము మన ఫలితం కూడాను అట్టిది.
0: The result depends upon the feeling.
1: భగవంతుడు భావప్రియుడు.
0: God is after the feeling.
1: కేవలం లోకము బాహ్య ప్రియము.
0: The world is carried away by the outer.
1: బాహ్యాన్ని చూచి హాస్యాస్పదములు కూడాను చేయవచ్చును.
0: We may make fun of the externals or the outer things.
1: కానీ భగవంతుడు భావప్రియుడు కనుక అతని యందు ఎట్టి మార్పులు కూడాను మనకు కనిపించవు.
0: But God will think of your inner feeling, therefore there's no change.
1: కనుక సర్వత్రా ఉండినటువంటి యొక్క దైవత్వాన్ని మనం గుర్తించడానికి తగినటువంటి యొక్క చిహ్నము మన భావమే.
0: Therefore it's only our feeling that would make us recognize the divinity which is all pervasive.
1: కేవలం మన భావములంతా కూడాను మన చర్యలపైన ఆధారపడి ఉంటున్నాయి.
0: All our thoughts depend on our actions.
1: మన చర్యలన్నీ కూడాను సంకల్పంపై ఆధారపడి ఉంటున్నాయి.
0: All our actions in turn depend on thoughts.
1: కనుకనే ప్రతి ఒక్కటి కూడాను

0: రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
1: సో ఎవ్రీథింగ్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్నర్ బీయింగ్.
0: మన నుండి ఆవిర్భవించేటువంటి యొక్క ప్రతిభావములే, ప్రతిధ్వనులే ఈ బాహ్య ప్రపంచమునందు కనుగొంటున్నాం.
1: వాట్ ఆల్ దట్ వి ఫైండ్ ఇన్ ది ఔటర్ వరల్డ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్షన్ రిసౌండ్ ఆఫ్ ది ఇన్నర్ ఫీలింగ్, ఇన్నర్ బీయింగ్.
0: కనుక మనము భావములను పరిశుద్ధం గావించుకునేటువంటి ఒక విషయంలోనే మన కాలమును, కాయమును, కర్మను కూడా సద్వినియోగం చేయాలి.
1: దేర్ఫోర్ వి షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ బాడీ, ప్రాపర్ యూజ్ ఆఫ్ దిస్ టైమ్ టు ప్యూరిఫై అవర్ ఎమోషన్స్ అండ్ ఫీలింగ్స్.
0: ఈనాడు సాధన, సాధన, సాధన చేస్తున్నాము. సాధన అనగా ఏమిటి?
1: వి డూ సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్. వాట్ డు యు మీన్ బై దట్?
0: జపం చేయటమా, లేక ధ్యానం చేయటమా, లేక భజన చేయటమా? ఇవన్నీ కూడాను ప్రాకృతమైనటువంటి భక్తికి ఒక సోపానములే.
1: వాట్ డు యు మీన్ బై సాధన, స్పిరిచువల్ ప్రాక్టీస్? ఇస్ మెడిటేషన్ ఆర్ చాంటింగ్ ఆర్ రిపీటింగ్ లార్డ్స్ నేమ్? దే ఆర్ ఓన్లీ మియర్
0: సాధన. అనగా నిజమైనటువంటి సాధన మన యందున్నటువంటి యొక్క అభావాన్ని దూరం చేసుకోవాలి.
1: The real sadhana means to give up that feeling which comes on the way to know the divine.
0: Anatma bhavamnu dooram cheskovali.
1: We have to give up the body feeling.
0: Prakrutamainatundi cheryalnu dooram cheskovali.
1: We have to give up the physical actions and tendencies.
0: Chetrajnuni drushtiyandunchukoni chetramnu visarjinchali.
1: We have to keep in view always the knower and not the body.
0: Kalukani prakrutamainatundi bhavamnu visarjinchi
1: giving up the worldly feelings.
0: దివ్యమైనటువంటి యొక్క భావం అభివృద్ధి పరచుకుని
1: అండ్ డెవలపింగ్ ది డివైన్ థాట్స్,
0: ఇది సరి అయినటువంటి యొక్క సాధనగా భావించి,
1: వి హావ్ టు కన్సిడర్ దమ్ ఇట్స్ ఎ ట్రూ ప్రాపర్ సాధన.
0: ఇది ప్రవృత్తికి సంబంధించినట్టుగా విశ్వసించి నివృత్తిలో మనం ప్రవేశించాలి.
1: వి షుడ్ కన్సిడర్ ఎవ్రీథింగ్ ఎల్స్ యాజ్ అన్ అవుట్వర్డ్ వన్ అండ్ వి షుడ్ ప్రొసీడ్ ఇన్వర్డ్.
0: వినున్నది, తలంచున్నది, వరించున్నది, భ్రమించున్నది, ఇవన్నీ కూడా ప్రాకృతి యొక్క లక్షణములే.
1: వాట్ ఆల్ దట్ వి లిసన్ టు, what all of that we see, whatever we think, it's all outward part.
0: Meet annintikini atheetamaintundide nijamaintundi bhavamu,
1: but the true feeling is transcendental.
0: Adi ye nivritti yokka lakshanamu,
1: that is an inward path.
0: Ee nivritti yokka lakshanamunu manam chakkaga gurtinchadaniki poonukovali.
1: We should determine to know the trend of the inward path clearly.
0: Ee nivritti yokka lakshanam ekkada nunchi prarambhamaindi,
1: where does it start, the quality
0: ane
1: of inward path.
0: Ane kadiyamulu vidyarthulaku cheppanu,
1: bhagwan told us repeatedly.
0: మనకు ఆత్మ నుండి అహం ఆవిర్భవిస్తుండాలి.
1: దిస్ అహం ఇస్ బోర్న్ టు ఆత్మ.
0: అహం అనగా నేను, ఇది భగవంతునికి మొట్టమొదటి పేరు.
1: అహం మీన్స్ ఐ, దిస్ ద ఫస్ట్ నేమ్ ఆఫ్ గాడ్.
0: ప్రతి మానవుడు ప్రాకృతి విషయంలో కూడా జన్మించిన తక్షణమే నేను, నేను, నేను అని పలుకుతున్నాడు.
1: ఎవ్రీ పర్సన్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ హిస్ బర్త్ ఇంట్రొడ్యూస్ హిమ్సెల్ఫ్ యాజ్ ఐ.
0: ఈ అహం నుండి మనసు ఆవిర్భవిస్తుండాలి.
1: And it's the eye that gives birth to the mind.
0: ఈ మనసు నుండే వాక్కు ఉద్భవిస్తుండాలి.
1: Out of this mind the word is born.
0: కనుకనే ఈ అహం అనేటువంటి ఒక తత్వం ఆత్మకు,
1: దిస్ ఐ ది ఆత్మ,
0: కేవలము ఒక విధమైనటువంటి ఒక మనస్సు, కుమారుడి వంటి వాడు.
1: And this mind is the son.
0: ఈ కుమారునకు వాక్కు గ్రాండ్ సన్ వంటి వాడు.
1: And this word is the grandson.
0: Kanaka vaaku, manasu, ahamu ivanni kudunu oka kutumbamto cherinatuntive.
1: Therefore the I, the mind and the word belong to the same family.
0: Ee okke kutumbamunaku ee okka property okkate.
1: It's a joint property.
0: Idi sat chit aanandamu.
1: This is sat chit aananda.
0: Ee sat chit aanandam anetundidi manasunaku, ahamunaku, ఈ వాక్కునకు, శరీరమునకు, అన్నింటికీ సంబంధించినటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ సచ్చిదానంద ఈజ్ రిలేటెడ్ టు ద బాడీ, ద వర్డ్, మైండ్ అండ్
0: ఎక్కడ చూచినను ఉన్నది సచ్చిదానందమే.
1: ది సచ్చిదానంద ప్రిన్సిపల్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సర్వత పాణిపాదం తసర్వతోక్షి శిరోముఖం, ఎక్కడ చూచినా ఉన్నది అదే.
1: దట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఈ సత్ చిత్ ఆనందం అనేటువంటివే భగవంతుని యొక్క లక్షణములు.
1: సత్ చిత్ ఆనంద ఆర్ ద క్వాలిటీస్.
0: అయితే భగవంతుని గుణాతీతుడైనటువంటి వానికి ఈ ఆనందం అనేటువంటి స్వరూపాలు ఎక్కడ నుంచి వచ్చాయి?
1: హౌఎవర్ వెన్ యూ సే ద గాడ్ ఈస్ బియాండ్ అట్రిబ్యూట్స్, హౌ డు యూ సే దట్ హి హస్ గాట్ దిస్
0: అగ్నికి
1: ఆనంద?
0: ఎర్రదనము, దహన శక్తి, వేడి, ఈ మూడు కూడాను ఏ విధంగా సహజమో.
1: జస్ట్ యాజ్ ఫర్ ద ఫైర్ ద త్రీ క్వాలిటీస్, వన్ ఇస్ ద కలర్ ఇస్ రెడ్, ఇట్ కెన్ బర్న్. సచ్చిదానంద
0: స్వరూపుడైనటువంటి భగవంతునకు సత్ చిత్ ఆనందం అనేటువంటిది ఈ విధమైనటువంటి ఒక లక్షణములు.
1: లైక్ వైజ్ గాడ్ ఆల్సో హ్యాస్ దీస్ త్రీ క్వాలిటీస్. సత్ చిత్ ఆనంద,
0: సత్ నిరంతరం కూడాను ఉండేటువంటి ఒక తత్వమే.
1: సత్ ఈస్ బీయింగ్ దట్ విచ్ ఎగ్జిస్ట్
0: అచలము, నిర్మలము, నిశ్చలము, నిస్వార్థము, ఇది ఏ సత్.
1: సత్ ఈస్ ది బీయింగ్ విచ్ ఇస్ ప్యూర్ అన్సలీడ్ స్టెడీ సెల్ఫ్లెస్.
0: ఇంకా చిత్ ఇదే అవేర్నెస్,
1: చిత్ ఈస్ అవేర్నెస్,
0: ఇదే నిజమైనటువంటి ఒక చైతన్యము.
1: దిస్ ది ట్రూ అవేర్నెస్,
0: దీనిని కాన్షియన్స్ అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
0: ఈ ఆనందం ఎక్కడ నుంచి వచ్చింది?
1: వేర్ ఫ్రమ్ యు గెట్ బ్లెస్.
0: ఈ సత్ చిత్తు రెండింటి యొక్క ఏకత్వమే ఆనందము.
1: ది కాంబినేషన్ ఆఫ్ సత్ అండ్ చిత్ బీయింగ్ అండ్ అవేర్నెస్ విల్ గివ్ యూ ద బ్లెస్.
0: ఈ మూడింటి యొక్క లక్షణములు కూడాను ఆనందమే దీని యొక్క ఫలితము.
1: దేర్ఫోర్ ఆనంద ఇస్ ద క్లైమాక్స్.
0: కనుకనే ప్రతి మానవుడు పుట్టిన మొదలుకొని గిట్టినంత వరకు కూడాను ఆనందాన్ని అభిలషిస్తున్నాడు.
1: సో ఎవ్రీవన్ వాంట్స్ టు బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్ ఫ్రమ్ బర్త్ టు డెత్.
0: విద్యార్థులు తమ క్లాసులో పాస్ కావాలని, ఆనందాన్ని అనుభవించాలని ఆశిస్తున్నారు.
1: స్టూడెంట్స్ వాంట్ టు పాస్ ఇన్ ది ఎగ్జామినేషన్ దేర్ బై ఫీల్ హ్యాపీ.
0: కానీ పాస్ అయిన తక్షణమే ఆనందాన్ని అనుభవిస్తున్నాడు.
1: He is happy the moment he passes in the exam.
0: కానీ అంత మాత్రంతో ఈ ఆనందం అంత్యం కావటం లేదు.
1: But it doesn't end there.
0: తిరిగి ఉన్నత స్థానానికి పోవాలని ఆశిస్తున్నాడు.
1: Then he wants to go to the next position.
0: అందులో కూడాను ఒక ఉన్నత స్థాయి అతనికి లభ్యమైంది.
1: There he could get high position.
0: కానీ ఆ ఆనందం కూడాను శాశ్వతం లేదు.
1: Even that happiness is not permanent.
0: తదుపరి ఉద్యోగం కావాలని ఆశిస్తున్నాడు.
1: Later he wants a job.
0: ఉద్యోగం చిక్కినప్పుడు కూడాను ఆనందం లేదు.
1: He is not happy even then.
0: ఈ విధంగా జీవితమంతా అనేక విధమైనటువంటి కోరికలు కోరుతూనే పోతున్నాడు.
1: That's why he continues to desire one after another. There's no end for it.
0: కనుక ఆనందమున కూడాను అంత్యం లేదు.
1: Therefore even bliss also has no end.
0: ఈ లౌకిక సంబంధమైనటువంటి ఆనందములు క్షణభంగురములు.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ ఇస్ మొమెంటరీ.
0: ఇవంతా కూడా సరైనటువంటి లక్షణములు కావు.
1: దట్స్ నాట్ ప్రాపర్ సైన్.

0: ఇదంతా క్షణంలో కాలిపోయేది, క్షమశ్రమం ఊడిపోయేటువంటి, క్షమలో మారిపోయేటువంటిది.
1: ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు చేంజ్ ఇన్ ఎ మూమెంట్ ఆఫ్ టైమ్, ఎవ్రీథింగ్ ఇస్ బౌండ్ టు ఫాల్.
0: ఇట్టి దాన్ని మనం సత్యమని భావించి దీని నిమిత్తమై మన జీవితాన్ని అంకితం చేస్తున్నాము.
1: వి కన్సిడర్ దెం ట్రూ అండ్ డెడికేట్ అవర్ లైఫ్.
0: ఇవంతా స్వప్న దృశ్యములే.
1: దట్స్ ఆల్ ద సీన్స్ ఇన్ ఎ డ్రీమ్.
0: కలలో చూచిన మేడలు మిద్దెలు కన్నులు విప్పిన లేవు కదా.
1: All the mansions that you see in a dream, you don't find them the moment you are awake. ఈ
0: జాగ్రత్తలో చూచినవంతా కూడాను కలలో మనకి ఏమాత్రము కనిపించడం లేదు.
1: All things seen in the waking state are not there as when you dream. కనుక
0: ఇది డే డ్రీమ్, అది నైట్ డ్రీమ్.
1: So this is the day dream while that is the night dream.
0: రెండు కూడాను డ్రీమ్స్, కలలే.
1: Both are dreams.
0: కానీ రెండింటి యందు ఉండినటువంటి ఒక అహం నీవే.
1: But you aham exist in both the conditions.
0: అది omnipresent.
1: That is omnipresent.
0: కనుక ఇట్టి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వము మన ఇందే ఉన్నది, కానీ బయట ప్రపంచంలో లేదు.
1: దిస్ ఎటర్నల్ ట్రూత్ ఈస్ విత్ ఇన్ అస్, నాట్ అవుట్ సైడ్.
0: వస్తువుల వల్ల లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: ది హ్యాపీనెస్ దట్ యు గెట్ అవుట్ ఆఫ్ మెటీరియల్ ఆబ్జెక్ట్స్,
0: విషయం చేత లభించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ దట్ ఆఫ్ సెన్సువల్ ప్లెజర్,
0: వ్యక్తుల చోట అనుభవించేటువంటి ఆనందము శాశ్వతం కాదు.
1: నాట్ ది ఎక్స్పీరియన్స్ అవుట్ ఆఫ్ ఇండివిజువల్.
0: ఇవన్నీ కదిలిపోయే మేఘముల వంటివి.
1: ఆల్ ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కానీ ఇట్టి కదిలిపోయే మేఘములు శాశ్వతము సత్యమని భావించి మానవుడు దీనిని పొందే నిమిత్తమై అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాడు.
1: బట్ హీస్ క్యారీడ్ అవే బై ది ఇల్యూషన్ that the passing clouds are permanent and eternally true, and therefore is deluded.
0: ee satyanni gurtinche nimittamai aadhyatmikam aneetvanti margamlo praveshinchali.
1: To know this truth, one should tread along the path of spirituality.
0: Aithe enni velamando ee aadhyatmika margamlo praveshistunnaru.
1: Thousands are along this way.
0: Enniyo sadhanalu chestunnaru.
1: They take too many practices.
0: Aithe entha mandi ee aanandanni anubhavincharu.
1: How many actually experienced this bliss?
0: Entha mandi ee aanandanni pondinaru?
1: How many acquired it?
0: సంవత్సరంలో దొరికిపోతున్నాయి.
1: ఇయర్స్ పాస్ ఆఫ్,
0: దేహం పెరిగిపోతుండాలి.
1: బాడీస్ గ్రోయింగ్.
0: కడపటికి కర్తవ్యాన్ని గుర్తించకుండా కాయమే కూలిపోతుండాలి.
1: అల్టిమేట్లీ ది ఎయిమ్ ఇస్ నాట్ ఫుల్ఫిల్.
0: కానీ ఫలితాన్ని మాత్రం పొందటం లేదు.
1: బట్ దేర్ ఇస్ నో రిజల్ట్ అట్ ది ఎండ్.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: మన విశ్వాసములు దృఢమైనటువంటివిగా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: యాజ్ అవర్ ఫెయిత్ ఈస్ నాట్ స్ట్రాంగ్,
0: ఈ విశ్వాసం అనేటువంటిది స్థిరంగా ఉండినప్పుడే,
1: వెన్ ది ఫెయిత్ ఈస్ స్టెడీ,
0: దీని యొక్క ఫలం కూడాను మనకు స్థిరంగా ఉంటుంటారు.
1: ద రిజల్ట్ ఆల్సో వుడ్ బి పర్మనెంట్.
0: కనుకనే లాడర్ కు రెండు ప్రధానమైన స్థానములు అని చెప్పాను.
1: ఫర్ దిస్ లాడర్ దేర్ ఆర్ టూ స్టెప్స్.
0: కింద భూమిని ఆధారం చేసుకున్నటువంటిదే ప్రేమ.
1: ఇట్ రెస్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్.
0: పైన మిద్దిని ఆధారం చేసుకున్నటువంటిది విశ్వాసము.
1: ఆన్ ద టాప్ ఇట్ లీవ్స్ ఆన్ ఫెయిత్.
0: ప్రేమ విశ్వాసములు రెండు ఉండినప్పుడే మనం ఈ లాడర్ నుంచి కూడాను మనం టాప్ ని చేరవచ్చు.
1: యాజ్ ద లాడర్ రెస్ట్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ లవ్ అండ్ లీన్స్ ఆన్ ద టాప్ ఆఫ్ ఫెయిత్,
0: ప్రేమ ఉంటే విశ్వాసం లేదు, విశ్వాసం ఉంటే ప్రేమ లేదు.
1: టుడే వెన్ దేర్ ఇస్ లవ్ దేర్ ఇస్ నో ఫెయిత్, వెన్ యు హావ్ ఫెయిత్ దేర్ ఇస్ నో లవ్.
0: కేవలము ఈ యొక్క ఫెయిత్ మాత్రమే చాలదు, దీనికి ప్రేమ కూడా ఉండాలి.
1: ఇస్ నాట్ ఎనఫ్ ఇఫ్ యువర్ ఫెయిత్, యు నీడ్ లవ్.
0: రెండింటి యొక్క సంబంధ బాంధవ్యం అనేటువంటిది నెగటివ్ పాజిటివ్ వంటివి.
1: ద రిలేషన్షిప్ బిట్వీన్ ది టూ ఇస్ లైక్ దట్ ఆఫ్
0: ఈ నాటి ప్రతి సాధకుడు కూడాను హృదయం నిండుకును నెగటివ్ యొక్క థాట్స్ నింపుకుంటున్నాడు.
1: టుడే ఎవ్రీ ఎస్పిరెంట్ హెస్ ఫిల్డ్ హిస్ హార్ట్ విత్ నెగటివ్ థాట్స్.
0: కనుక పాజిటివ్ ని ఎట్లా మనం పొందగలము?
1: హౌ కెన్ యూ హ్యావ్ పాజిటివ్?
0: కనుక నీ నెగటివ్స్ మనం దూరం చేయాలి.
1: Therefore you have to give up negative thoughts.
0: ఏమి లేని పాత్రలోన ఏమైనా నింపవచ్చు.
1: If the vessel is empty, you can fill it up with anything.
0: ఏమేమో నిండి ఉన్నది కదా, తలబుర్రది ఖాళీయగున.
1: If the brain is stuffed with so much matter,
0: తలబుర్రది ఖాళీ కాకుండా శక్తం నింపనగున.
1: Without the head being empty, can you fill it up with spiritual knowledge?
0: కనుకనే మన యందు నింపుకున్నటువంటి యొక్క ఈ నెగటివ్ థాట్స్ అంతా దూరం చేసుకోవాలి.
1: Therefore you have to remove negative thoughts from our head.
0: ఏ నాటికైనా ఈ జగత్తును వదలకపోతే పోక తప్పదు.
1: One day or other we are bound to leave this world.
0: ఈ కాయం అనేటువంటిది శాశ్వతం కాదు.
1: ద బాడీ ఇస్ నాట్ పర్మనెంట్.
0: మనం చేసే సర్వ కర్మల యందు కూడాను ఫలితం అనేటువంటిది కూడా శాశ్వతం కాదు.
1: ఈవెన్ ద రిజల్ట్ అవుట్ ఆఫ్ అవర్ యాక్షన్స్ ఇస్ నాట్ పర్మనెంట్
0: ఈదర్. అన్ని కదిలిపోయే మేఘములే.
1: ఆల్ ఆర్ పాసింగ్ క్లౌడ్స్.
0: ఇలాంటి మేఘముల నిమిత్తమై మనం ఎందుకు ఇంత శ్రమ పడ్డాం?
1: వై షుడ్ వి స్ట్రెయిన్ సో మచ్ ఫర్ దీస్ క్లౌడ్స్?
0: నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వానికి మనం ప్రాకులాడటం లేదు.
1: వి ఆర్ నాట్ వర్కింగ్ ఫర్ దిస్ ఎటర్నల్ ట్రూ డివైన్.
0: భక్తి కోసము చదివేటువంటి చదువులు చాలా శ్రద్ధగా చదువుతున్నారు.
1: వి స్టడీ ఇన్ ఆల్ సిన్సెరిటీ టు క్యారీ అవుట్
0: ఎవ్రీథింగ్. కానీ భక్తి కోసము చదివేటువంటి చదువులు పైన శ్రద్ధ చూపటం లేదు.
1: బట్ వి ఆర్ నాట్ దట్ సిన్సియర్ సో అస్ టు ఎడ్యుకేట్ అవర్ సెల్వ్స్.
0: ఈ చదువులన్నీ కూడా ఏది నిమిత్తమై వచ్చినాయి?
1: వాట్ ఫార్? వై షుడ్ వి స్టడీ?
0: అందువల్లనే ఈ చదువులంతా కూడా లోక సంబంధమైనటువంటి మర్యాదలను స్థానాన్ని గౌరవాన్ని అందించవచ్చు.
1: దిస్ ఎడ్యుకేషన్ మే గివ్ యూ ది వరల్డ్లీ రెస్పెక్ట్. వరల్డ్లీ ఎస్టీమ్ అండ్
0: కానీ ఈ యొక్క ప్రాకృతమైనటువంటి జీవితంలో కూడాను మనం నిలబెట్టుకోవాల్సినటువంటి రెండే రెండు.
1: బట్ ఇన్ దిస్ ఫిజికల్ వరల్డ్ వీ హావ్ టు అప్హోల్డ్
0: సత్యం కీర్తి.
1: వన్ ఇస్ సత్య ద ట్రూత్, అదర్ ఇస్ కీర్తి రెప్యుటేషన్.
0: కనుక

0: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం జీవనం లోకే,
0: లైఫ్ ఇస్ టెంపరీ.
1: అస్థిరం యవ్వనం ధనం,
0: యూత్ అండ్ వెల్త్ ఆర్ ఈక్వలీ టెంపరీ.
1: అస్థిరం దారా పుత్రాది,
0: ద వైఫ్ అండ్ చిల్డ్రన్ దేర్ ఆర్ టెంపరీ.
1: సత్యం కీర్తి ద్వయం స్థిరం,
0: బట్ ద ట్రూత్ అండ్ రెప్యుటేషన్ దే ఆర్ పర్మనెంట్.
1: ఈ కీర్తిని మనం సాధించాలి.
0: వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: ఈ కీర్తి దేని వల్ల మనకు లభ్యమవుతుంది?
0: హౌ డు యూ గెట్ ఎ
1: గుడ్ నేమ్? సత్య మార్గము వల్లనే మనకు కీర్తి లభ్యమవుతుంది.
0: ఓన్లీ బై ఫాలోయింగ్ ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఏ మార్గమునందు కూడా ఈ యొక్క కీర్తి మనకు లభ్యం కాదు.
0: యూ కెనాట్ బి ఫేమస్ బై ఫాలోయింగ్ ఎనీ అదర్ పాత్.
1: ఈ కీర్తి ఎక్కడి నుంచి వచ్చేటువంటి మనకు?
0: హౌ డు యూ గెట్ దిస్ రెప్యుటేషన్?
1: సత్యం,
0: ట్రూత్.
1: అది ఏ సత్యం? ట్రూత్ ఈస్ గాడ్.
0: Truth is God.
1: ఆ సత్యమే దైవ స్వరూపము.
0: That truth is God.
1: ఆ సత్యమే సర్వత్రా ఉన్నటువంటిది.
0: The truth is everywhere.
1: సత్యమే మన యొక్క ఆధారము.
0: Truth is the foundation.
1: సత్యమే మన యొక్క ప్రాణము.
0: Truth is our life.
1: కనుకనే ప్రాచీన భారతీయ సంస్కృతి యందు సత్యం బ్రూజాత్ ప్రియం బ్రూజాత్.
0: Therefore the culture of Bharat wants you to speak
1: truth. సత్యం వద ధర్మం చర.
0: Speak truth and follow dharma.
1: ఈ రెండింటిని మనం ఆధారం చేసుకుని మన జీవితాన్ని నడుపుతూ రావాలి.
0: We have to carry on in this life sojourn. ఈ ప్రాకృతికమైన,
1: ఈ నౌతికమైన, ఈ భౌతికమైన, ఈ లౌకికమైన ఈ జగత్తునందు మనము ఈ కీర్తిని సంపాదించవలనంటే కూడాను మన చర్యలు కూడాను సరైనటువంటిగా ఉండాలి.
0: To earn a good name in this world which is temporary, which is transient, we should
1: దానకనకు వస్తు వాహనాలు ఉండినంత వరకు లోకం మనల్ని గౌరవిస్తుంది.
0: So long you have got the position, the money, you will be respected.
1: ఎవరిని గౌరవిస్తుందాది?
0: Who is respected?
1: నీవు భ్రమిస్తున్నావు, నన్ను గౌరవిస్తున్నారని.
0: You think that you are
1: కాదు కాదు కాదు.
0: No.
1: నీ దగ్గర ఉన్న ధనాన్ని గురించి గౌరవిస్తున్నారు.
0: You are respected because of money you have.
1: నీకున్న పదవిని గురించి గౌరవిస్తున్నారు.
0: Because of your position.
1: నీకున్న జనబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your people around you.
1: నీ బుద్ధిబలమును చూచి గౌరవిస్తున్నారు.
0: Because of your intelligence.
1: గుణబలమును చూచి కాదు గౌరవించేది.
0: You are not respected because of your virtue. గుణమే సరే
1: కీర్తి.
0: It is only the character that brings you good name.
1: అది ఈ క్యారెక్టర్ అనేటువంటిది. ఇండివిజువల్ క్యారెక్టర్, నేషనల్ క్యారెక్టర్, వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణము, సామాజిక సంబంధమైన గుణము.
0: దిస్ క్యారెక్టర్ హ్యాస్ గాట్ టూ ఆస్పెక్ట్స్. వన్ ఈజ్ ఇండివిజువల్ క్యారెక్టర్, ద అదర్ ఈజ్ నేషనల్ క్యారెక్టర్.
1: వ్యక్తిగతమైనటువంటి యొక్క గుణమే మన యందు లేనప్పుడు ఈ సామాజిక సంబంధమైన గుణము ఏ రీతిగా సంపాదించవచ్చు?
0: వెన్ యూ ఆర్ డివైడ్ ఆఫ్ ఇండివిజువల్ క్యారెక్టర్, హౌ డు యూ ఎక్స్పెక్ట్ టు పొజెస్ నేషనల్ క్యారెక్టర్?
1: కనుకనే ఈ సామాజిక గుణమనే మనం సంపాదించలేనప్పుడు నేషనల్ క్యారెక్టర్ ఎట్లా సంపాదించగలం?
0: వెన్ వీ డోంట్ ఎక్వైర్ సోషల్ వాల్యూస్, హౌ డు ఎక్స్పెక్ట్?
1: ఆ నేషనల్ క్యారెక్టర్ ఏ చారిత్రము.
0: దట్ నేషనల్ క్యారెక్టర్ ఇస్ హిస్టరీ.
1: అది ఏ చరిత్ర? రామ చరిత్ర, కృష్ణ చరిత్ర, ఇలాంటివంత చరిత్రలుగా రూపొందినాయి.
0: ద నేషనల్ క్యారెక్టర్ ఇస్ ది ట్రూ హిస్టరీ.
1: కేవలం మన యొక్క చరిత్ర మనం రాసుకుంటే అది చరిత్ర అని చెప్పడానికి వీలు కాదు. అది మహా అవమానం.
0: If you write your own history, it's a matter of shame.
1: Kalka, his story is history.
0: History, his story is history.
1: Daivam yokka story.
0: It is the story of God.
1: Atani yokka gunaganamulnu varninchetvanti story.
0: It is the story that describes and narrates.
1: Atani adarchavantamainatvanti yokka gunamule manaku story.
0: All the ideals make up the story.
1: Itti charitrana manu abhivruddhi parchukovali.
0: We have to develop that.
1: Charitratmakudu kavali kani jeevatmakudu kaagurdu.
0: One should be a one of history, not of the dust.
1: కదిలిపోయే మేఘం వంటి ఈ యొక్క అనిత్యము అశాశ్వతమైన కీర్తులు నిమిత్తమే ప్రాకులాడకూడదు.
0: వీ షుడ్ నాట్ వర్క్ ఫార్ ద వరల్డ్లీ నేమ్.
1: నీ కాన్షియన్స్ తృప్తి,
0: యూ షుడ్ వర్క్ ఫర్
1: ఆత్మ తృప్తి నిమిత్తమే నీవు ప్రాకులాడాలి.
0: యూ షుడ్ వర్క్ ఎంతమంది
1: ఈ జగత్తు లోపల విద్యావంతులు లేరు.
0: దర్ మెనీ ఎడ్యుకేటెడ్
1: ఎంతమంది ఈ జగత్తులో మేధావులు లేరు.
0: దర్ మెనీ ఇంటెలిజెంట్ పీపుల్.
1: ఏకత్వాన్ని అనేకత్వంగా విభజించేటువంటి మేధావులు ఉన్నారు, కానీ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని విభజించేటువంటి చేర్చేటువంటి మేధావులు కనిపించడం లేదు.
0: దెర్ ఆర్ మెనీ ఇంటెలెక్చువల్స్ హూ వ్యూ మల్టిప్లిసిటీ ఇన్ యూనిటీ, బట్ దెర్ ఆర్ నన్ హూ వ్యూ ది యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: కనుకనే ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించేటువంటి వాడు మేధావి.
0: ఈజ్ ఓన్లీ అన్ ఇంటెలెక్చువల్ హూ ఫైండ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
1: అనేకత్వంలోని ఏకత్వాన్ని విశ్వసించేటువంటి వాడే చారిత్రకుడు.
0: And therefore he is one who makes a history if he finds that such unity.
1: Kalukune unity in diversity.
0: Unity in diversity.
1: Ilanti ekatvanni manam gurtinchali.
0: We have to recognize such unity in diversity.
1: Dehamulu yokka roopanamamulu ennikalaina undavachunu.
0: The names and forms of the body vary.
1: Kani andari endukuni satyamu satyamu satyamu aneetundi daivattu okkate untundali.
0: But the divine truth is one and the same in all.
1: Kalukku ee satyanni manam ee reetiga sadhinchali.
0: హౌ టు రికగ్నైజ్ సచ్ ట్రూత్.
1: సత్యము కేవలం గురువుల వల్ల బోధించబడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి టాట్ బై ఎ ప్రిసెప్టర్.
1: లేక గ్రంథముల వల్ల చదివేటువంటిది కాదు.
0: కాంట్ బి నోన్ బై గోయింగ్ టు ఎ టెక్స్ట్.
1: లేక మార్కెట్లో పర్చేస్ చేసేటువంటిది కాదు.
0: నాట్ కెన్ యు ఫర్ యువర్ పర్చేస్.
1: ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్ బై యువర్ ఫ్రెండ్.
1: ప్రాక్టికల్ లైఫ్ లోపల నీవు సాధించాలి.
0: యు హావ్ టు అక్వైర్, యు హావ్ టు పొసెస్ బై యువర్ ఫ్రెండ్.
1: నిత్య జీవితంలో మనము క్షణమును కూడాను ఈ సత్యం పైన లక్ష్యం ఉంచుకోవాలి.
0: In your daily life, in every routine, moment to moment, you should keep truth Adine in you.
1: Mana nijamaina manavattvamu.
0: That is true human quality.
1: Srikarana suddhito kudinatvantide manavattvamu.
0: Human life should have the unity, the harmony.
1: The proper study of mankind is man.
0: The proper study of mankind is man.
1: Thoughts, words, action. Moodinti oka ekatvam kavali.
0: The harmony, the integration of thoughts, words and deeds is needed.
1: Entamandi ee vidhanga mootikarana siddhito unnaru ippudu.
0: How many people are there?
1: Entamandi ee oka ekatvanni sadhistunnaru.
0: How many could achieve this unity?
1: Sammatsaral koladi kudunu sadham chestunnaru.
0: They undertake spiritual practice over years.
1: Ee jagattulo puttinatundi anni aadhyatmika granthalu chadutune unnaru.
0: They go through all spiritual texts available in the world.
1: Ramayana parayana chestunnaru.
0: They go through
1: భగవద్గీతను పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత
1: రామాయణమును పారాయణ చేస్తున్నారు.
0: They read భాగవత.
1: ఎన్ని చేసి ఏమి ప్రయోజనం?
0: వాట్ ఈస్ యూ?
1: ఏ కించిత్తైనా సాధిస్తున్నామా?
0: డూ దే అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: నీ దొమ్మ పైన వేసుకుని చూడు, అదే నీకు సరైన సత్యం బోధిస్తుండాలి.
0: యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్, యూ విల్ గెట్ ద ట్రూత్ ఆన్సర్.
1: ఎన్ని దినములు మనం ఈ విధంగా జీవించి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్ లివింగ్ సో లాంగ్?
1: ఏ కించిత్తైనా మనం సాధిస్తూ వచ్చామా?
0: డిడ్ వి అచీవ్ ఎనీథింగ్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్?
1: లేదు.
0: నో.
1: లేదు. లేదు.
0: నథింగ్.
1: మనకు మన హృదయమే మనకు సాక్షిగా ఉంటుండాలి.
0: అవర్ హార్ట్ స్టాండ్స్ ఇస్ ఎ విట్నెస్.
1: ఈ సాధన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఆఫ్
1: ఈ సమావేశంలో పాల్గొని ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ పార్టిసిపేషన్
1: చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ రీడింగ్ టెక్స్ట్?
1: ఇన్ని ప్రార్థన చేసి ప్రయోజనం ఏమిటి?
0: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ అవర్ ప్రేయర్?
1: ఇవన్నీ కేవలం గాలికి పోయేటువంటి ఒక పేలాల వలె ఉంటున్నాయి.
0: దే ఆర్ ఆల్ బ్లోన్ అవుట్ విత్ ద విండ్ లైక్ ఎ పాప్కార్న్.
1: అది కాదు మనం సాధించవలసింది.
0: ఇస్ నాట్ దట్
1: సత్య నిత్యమైనటువంటిది? ఇది ఎస్ అనేటువంటిది నీ హృదయం నుంచి రావాలి.
0: యూ షుడ్ గెట్ ఎ రిప్లై ఫ్రమ్ యువర్ హార్ట్, ఎస్ ఫర్ యువర్
1: స్పిరిచువల్ మనం చేసేటువంటి ప్రతి కార్యములు ఎందుకు ఆర్టిఫిషియల్ గా రూపొందుతున్నాయి.
0: సో ఎవ్రీ యాక్షన్ ఆఫ్ ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇస్ ఆర్టిఫిషియల్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: మనం హార్ట్ఫుల్ గా రావాలి.
0: We should be heartful.
1: ఏ కార్యం చేసినా గానీ మనం హార్ట్ఫుల్ గా చేయాలి.
0: Therefore, we should do anything heartful.
1: Art is outside, heart is inside.
0: Art is outside, heart is inside.
1: కనుకనే హార్ట్ ని ఫాలో చేయి.
0: So follow your heart.
1: అంతేకాని ఏదో బయట సంబంధమైనటువంటి యొక్క ప్రజలను మాత్రం మనం ఫాలో చేస్తే ప్రయోజనం లేదు.
0: డోంట్ ఫాలో ది పీపుల్ ఇన్ ది ఔటర్ వరల్డ్.
1: ముండే ముండే మతిర్ భిన్న. తలలు వేరు వేరు.
0: ది బ్రెయిన్స్ ఆర్ డిఫరెంట్.
1: తలంపులు వేరు వేరు.
0: థాట్స్ ఆర్ డిఫరెంట్.
1: కర్మలు వేరు వేరు.
0: యాక్షన్స్
1: ఫలములు వేరు వేరు.
0: రిజల్ట్స్
1: ఎందుకు నీవు ఇమిటేషన్ చేస్తావు?
0: వై షుడ్ యూ ఇమిటేట్ ఎనీబడి?
1: నీ హృదయాన్ని నీవు ఫాలో చేయి.
0: ఫాలో యువర్ హార్ట్.
1: ఇమిటేషన్ ఇస్ హ్యూమన్, క్రియేషన్ ఇస్ డివైన్.
0: Imitation is human, creation is divine.
1: Creation entity ni hrudayam nunchi aavirbhavinchetundi.
0: That creation should originate out of your heart.
1: Yenni vidhamule entity oka samsayalu undinappudiki deenni annitini daniki tattukoni nettukoni munduku saagutu vastundi.
0: There may be number of doubts, but yet you should face them, resist them and go ahead. Why?
1: Adiye satya smruti.
0: That is the truth within.
1: Atti manaku aa satyamaneetundi oka aavirbhavamlo aa vibration lo manam munigipovali.
0: Out of truth you get vibrations in which you have to draw yourself.
1: Sarvatra untundadi.
0: This truth is vibration is
1: kani manu kanipinchukondu poyinanta mathramana manam ledani viswasinchatam ledu.
0: As you don't see the vibrations, you cannot deny their existence.
1: Mana chuttu gali undi.
0: There is air around us.
1: Kani mana kanti kanipinchatam ledu.
0: But you don't see with the eye.
1: Kani viswasinchalekapothunnava?
0: But are you not able to believe it?
1: Mana yokka divyamainatundi vibration mana chuttu undi. In you, with you, around you, below you, around you. దివ్యమైనటువంటి యొక్క ఆత్మతత్వాన్ని మనం కొంతైనా కూడా గుర్తించాలి.
0: Therefore, we have to recognize at least to some extent the nature of divinity.
1: చాలా మంది సాధనలు.
0: We do practices.
1: వింటున్నారు సమావేశంలో మహనీయుల యొక్క చరిత్రలు.
0: We listen to so many stories of noble souls. ఎన్ని
1: మనం హృదయంలో నింపుకుంటున్నాము.
0: How many of them find a place in our heart?
1: నింపుకోవటం లేదు.
0: No.
1: తిన్నది బయటికి పోయినట్టుగా, పీల్చుకున్న గాలి తిరిగి బయటికి విడిచినట్టుగా, విన్నటువంటి విషయాలు కూడా బయట వదిలేస్తున్నాము.
0: Just as all the food eaten, vomited out, all the breath taken in, exhaled, we also forget all that we listen.
1: Kani vadalavalasindi prakrutamainativi kani divyamainativi kadu.
0: Worldly things must be forgotten, not the divine matter.
1: Ee naati lokamulopala ye vidhamainatunte oka sadhana chesinappatikini andulo kinchitaina manaku aanandam labhyam kavatam ledu.
0: Whatever path you may proceed, but there's no trace of happiness in the world.
1: ఈ లౌకికమైనటువంటి సంపాదనలన్నీ కూడా ఎక్కడికెక్కడ వదిలిపెట్టిపోయేటువంటివి.
0: All the acquisitions and the money you amass,
1: నీ వెంట జంట ఇంట కంట ఉంటుంది, నీ నిన్ను కాపాడుతూ వచ్చేటువంటి అదొక్కటే సత్యము.
0: It is only truth that protects you, that is with you, in you, around you, below you, above you.
1: కనుకని అతి పవిత్రమైనటువంటి యొక్క మార్గంలో మనం ప్రవేశించాలి.
0: So we have to tread along that sacred path of truth.
1: కేవలం రామ రామ రామ రామ అని స్మరించినంత మాత్రం అది మంచిది కాదు.
0: It's not enough if we chant in the name of
1: కేవలం పెదవుల నుంచి వస్తుండాలి కానీ హృదయం నుంచి రావటం లేదు.
0: It's only lip service, it doesn't come out of the heart.
1: టేప్ రికార్డ్ పాడుతూనే ఉంటుండాలి కానీ దానివల్ల ఎంత ఫలితం వస్తుందా దానికి?
0: The tape record sings, but what is the result? Reward.
1: గ్రామ్ఫోన్ ప్లేట్ పాడుతుండాలి దానికి ఎంత ఫలితం వస్తుండాలి?
0: The gramophone playing turns, but what is the reward?
1: అది కరెంట్ కు కనెక్షన్ చేయాలి.
0: You have to connect it to the current.
1: అప్పుడు ఈ రికార్డ్ సరైనటువంటి దీనిగా వస్తుంటాయి.
0: Then the record will move on.
1: ఆ కరెంటే అదే విల్ పవర్.
0: The current is the will power.
1: దాని ఫ్రీ విల్ అన్నారు.
0: The will power, that's called
1: ఈ
0: ఫ్రీ విల్
1: అనేటువంటిది ఒక డాగ్ గాడు తప్ప మరొకరికి ఏమాత్రము లభ్యం కాదు.
0: Free will is only in the hands of God, no one else.
1: అందరూ చెప్పవచ్చు ఫ్రీ విల్ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అని.
0: All may call about it.
1: పదములు ఉచ్చరిస్తున్నారే కానీ ఆ ఫ్రీ విల్ నీలో లేదు.
0: They only speak of free will, they don't have it anyway.
1: నీ అందున్నటువంటి జనరల్ విల్ కూడా నీవు కోల్పోతున్నావు.
0: యు ఆర్ లూజింగ్ యువర్ ఓన్ జనరల్ విల్.
1: కానీ ఇంకా ఫ్రీ విల్ ఎక్కడ నీవు కట్టుకోగలవు?
0: Then how do you think of freedom?
1: ఏ రీతిగా కాపాడుకోగలవు?
0: How can you protect it?
1: దీన్ని కాపాడుకునేటువంటి ప్రదేశము నీ హృదయమే.
0: It is on the heart where the free will can be protected.
1: కేవలం ఫిజికల్ హార్ట్ కాదు.
0: It is not the physical heart.
1: Spiritual heart.
0: It is the spiritual heart.
1: స్పిరిచువల్ హార్ట్ అనగా ఏ పని చేసినప్పటికీ ఎక్కడ పోయినప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఏ రీతిగా జరుగుతున్నాయో ఆ చింతన ఆ రీతిగా ఉంటుండాలి.
0: The spiritual heart always thinks and ponders over like inhalation and exhalation breathing process.
1: మనము నిద్రపోతున్నప్పటికీ మన యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసం జరుగుతూనే ఉంటున్నాయి.
0: వీ బ్రీద్ ఈవెన్ యాజ్ వీ స్లీప్.
1: మనం పనులు చేస్తున్నప్పటికీ ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరిగిపోతుంది.
0: వీ కంటిన్యూ టు బ్రీద్ దో వీ వర్క్.
1: ఎవరితోనైనా మనం పోట్లాడుతుంటున్నప్పటికీ మన ఉచ్ఛ్వాస నిశ్వాసం సహజంగా జరుగుతున్నాయి.
0: ఈవెన్ వైల్ ఫైటింగ్ వీ బ్రీద్.
1: ఈ ప్రాకృతమైనటువంటి యొక్క దీనికి ఏమాత్రం కూడా ఇవి అడ్డు రాదు.
0: For all the physical actions, the breathing process doesn't interfere.
1: అది విధంగానే దైవత్వం అనేటువంటి ఏ రూపమైనటువంటి మార్గంలో అయినా అది శాశ్వతంగా ఉంటాడు.
0: Therefore, divinity, whatever the form may be, it must be permanent.
1: అట్టి సత్య నిత్యమైనటువంటి దానిని మనం అనుసరించడానికి ప్రయత్నించాలి.
0: So we should follow that eternal truth.
1: విద్యార్థులారా,
0: students,
1: మనం పెంచుకోవలసినటువంటిది సత్యము ధర్మము.
0: What we have to develop today is satya, the truth and dharma, righteousness.
1: కేవలం లోకాన్ని సంరక్షించే కోసం కాదు.
0: Not to protect the world either.
1: లోకాన్ని సంరక్షించే వాడు ఎవడూ లేడు ఇక్కడ.
0: No one can protect this world.
1: సత్య ధర్మములే లోకాన్ని రక్షిస్తుంది.
0: Only truth and dharma will protect the world.
1: కనుక నీవు రక్షించవలసినటువంటి సత్య ధర్మాన్ని రక్షించు.
0: So what you have got to protect are these two, satya and dharma.
1: నీవు రక్షించినప్పుడు ఆ రెండే దేశాన్ని రక్షిస్తుంది.
0: When once you safeguard these two principles, they will protect the country by and large.
1: కనుకనే సత్యము ధర్మము అనేటువంటి దాన్ని మనం ఎంత ప్రాణ సమానంగా మనం తీసుకోవాలి.
0: సో వీ షుడ్ కన్సిడర్ ట్రూత్ అండ్ రైట్‌నెస్ యాస్ అవర్ లైఫ్.
1: ధర్మో రక్షతి రక్షితః.
0: ఇఫ్ యు ప్రొటెక్ట్ ధర్మ,
1: ధర్మయేవ హతోహంతి. ఈనాడు ధర్మం అనేటువంటిది ఏమిటో తెలియటం లేదు.
0: టుడే నథింగ్ ఇస్ నోన్ అబౌట్ ధర్మ.
1: సత్యం అంటే ఏమిటో తెలియటం లేదు.
0: నో వన్ నోస్ వాట్ ఈస్ ట్రూత్.
1: కానీ సత్యం అనేటువంటిది త్రికాల భాగ్యం.
0: The truth is changeless in all three periods of time.
1: అప్పటికప్పటికి మారేటువంటిది కాదు.
0: ఇట్ డజంట్ చేంజ్.
1: అదంతా నిజము.
0: దట్ ఇస్ ఓన్లీ ఫ్యాక్ట్.
1: ఇది ప్రాకృతమైనటువంటి సత్యము.
0: దిస్ ఇస్ వరల్డ్లీ ఫ్యాక్ట్.
1: ఇది మారుతూ ఉంటుంది.
0: దే చేంజ్.
1: తెల్లవారితే యోగము,
0: మార్నింగ్ యోగ,
1: మధ్యాహ్నం రోగము,
0: ఆఫ్టర్నూన్ రోగ,
1: రాత్రికి భోగము.
0: అండ్ దెన్ యు ఫైండ్ భోగాద ప్లెజర్.
1: ఈ విధంగా మారుతూ ఉంటే ఎంతకాలం అని ఉంటుంది.
0: సో ఇఫ్ దే గో ఆన్ చేంజింగ్ హౌ లాంగ్ డు దే లాస్ట్.
1: కనుక రామాయణం కంటే కూడాను కామం ప్రధానం అన్నారు.
0: ఎంటైర్ రామాయణ ఇస్ బేస్డ్ ఆన్ కామ డిజైర్.
1: అది రావణాసుడు దీనికంతా కూడా మూల కారణం.
0: అండ్ రావణ ఇస్ ది మెయిన్ వన్.
1: భాగవతానికి క్రోధమే కారణం అన్నారు.
0: ఫర్ భాగవత ఇస్ ది యాంగర్ విచ్ ఇస్ ది ప్రిన్సిపల్.
1: హిరణ్యకశిపుడు భగవంతుని పైన కోపంతో చేతనే ఆ భాగవతాన్ని అంతా ఇది చేశాడు.
0: ఇట్ వాజ్ హిరణ్యకశిపు హూ వాజ్ ఫుల్ ఆఫ్ హేట్రెడ్ అండ్ యాంగర్ అండ్ ఫ్యూరీ.
1: భారతము లోభి లోభి లోభి లోభి.
0: భారత గ్రీడ్.
1: చూసారా, రామాయణం కామము,
0: the desire, రామాయణం.
1: భాగవతము క్రోధము,
0: భాగవత యాంగర్.
1: ఇంత భారతము లోభత్వం,
0: భారత ద గ్రీడ్.
1: ఈ ఒక్కొక్క దాని ఎందు ఒక్కొక్క వ్యక్తి ఉండినప్పుడే ఇంత పతనం అయిపోయింది దేశం.
0: ఎవ్రీ పర్సన్ సింబలైజెస్ దిస్ క్యారెక్టర్ అండ్ అల్టిమేట్లీ
1: మూడు గుణములు ఒకే వ్యక్తి ఎందే ఉంటున్నాయి.
0: అండ్ టుడే ఆల్ దీస్ త్రీ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: ఇంకా ఈ మానవుని ఎంత పతనం చేస్తుంది?
0: వాట్ సార్ట్ ఆఫ్ ఎ రూయిన్ విల్ బి సబ్జెక్ట్.
1: పవిత్రమైనటువంటి దివ్యత్వానికి మూల కారణాలు లేక మూల అడ్డులు ఈ మూడే.
0: దీస్ ఆర్ ది అబ్స్టకల్స్ ఆన్ ద వే ఆఫ్ సేక్రెడ్ డివినిటీ.
1: కనుకనే నరక ద్వారములు ఈ మూడు అని వేదం బోధించింది.
0: దేర్ఫోర్ వేద టెల్స్ యూ దట్ ద ఓపెనింగ్ డోర్స్ లీడింగ్ యూ టు ద హెల్.
1: కనుక ఒక్కొక్క భారత భాగవత రామాయణం నందు మాత్రం ఒక్కొక్క గుణం మాత్రమే ఉంటూ వచ్చింది.
0: దేర్ఫోర్ ది త్రీ టెక్స్ట్ స్పీక్ ఆఫ్ వన్ వన్ క్యారెక్టర్.
1: ఈనాటి మానవుని యందు మూడు గుణములు చేరిపోయింది.
0: ఆల్ దీస్ త్రీ ఈవిల్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ పర్సన్.
1: కామము, క్రోధము, లోభము.
0: On the desire, anger and greed. What is going to happen
1: destiny?
0: They will lose all their name, they will lose their form and
1: figure. Therefore, you
0: have to kill these evil qualities, the desire, anger and
1: greed. That day when
0: we dispense with these qualities, we can carry our life. Then only we will get a very good name and respect in
1: society.
0: Or else we will be put to
1: disrepute.
0: And we lose all our respect. We will be disrespected. But we appear like a forest fig. The moment you open the forest fig, it will be full of the worms there.
1: షైనింగ్ గా ఉంటున్నాము,
0: బట్ అవుట్ వర్డ్
1: ఆనందంగా ఉన్నట్టుగా నటిస్తున్నాము,
0: నవ్వినట్టుగా
1: నటిస్తున్నాము.
0: ఇదంతా
1: సినిమా యాక్టింగ్ లో అయిపోతున్నాయి.
0: ఇట్ ఇస్ ఆల్ సినిమా యాక్షన్.
1: కానీ కాదది, మన హృదయం నుంచి రావాలి ఈ ఆనందము.
0: The bliss should come from the heart.
1: ప్రతి ఒక్కటి అదే మనకు తృప్తి.
0: That only gives satisfaction.
1: అదే నిజమైనటువంటి ఒక ఆనందము.
0: That is the true bliss.
1: అదే నిజమైనటువంటి ప్రాపర్టీ.
0: That is the true property.
1: Who is the poorest man in this world?
0: Who is the poorest man in this world?
1: He who has much desire, he is the poorest man.
0: He who has much desires is the poorest man.
1: Who is the richest man in this world?
0: Who is the richest man in this world?
1: He who has much satisfaction.
0: He who has much satisfaction is the richest man.
1: తృప్తికరమైనటువంటి వాడే నిజమైనటువంటి ఒక శాంతిపరుడు.
0: The one with satisfaction will live in peace.
1: ఎవరికుంది ఈ తృప్తి?
0: Who has got that satisfaction?
1: తృప్తి అనేటువంటిదే లేదు.
0: దేర్ ఇస్ నో సాటిస్ఫాక్షన్.
1: తృష్ణ ఉంటుండాలి కానీ తృప్తి లేదు.
0: దేర్ ఇస్ తృష్ణ, ది డిజైర్ నాట్ కంటెంట్.
1: తృష్ణ అనగా నిమిష నిమిషములకు కోరికలు అభివృద్ధి కావటం.
0: తృష్ణ మీన్స్ డిజైరింగ్ మోర్ అండ్ మోర్.
1: ఈ తృష్ణను మనం అవసరించదండి. తృష్ణను మనం అనుసరించకండి.
0: వి షుడ్ నాట్ ఫాలో ది డిజైర్.
1: కృష్ణను అనుసరించండి.
0: ఫాలో, డోంట్ ఫాలో తృష్ణ డిజైర్, ఫాలో కృష్ణ డివైన్.
1: ఈ కృష్ణుని ఫాలో చేసినప్పుడే మనకు అన్ని విధాల మనకు లభ్యం అవుతుంది.
0: వెన్ వన్స్ యూ ఫాలో కృష్ణ యుల్ బి సక్సెస్ఫుల్.
1: రాముని మనం అనుసరించినప్పుడే మన వెళ్ళంతా కూడా తీరిపోతుంది.
0: వెన్ యు ఫాలో రామా యుల్ బి రిడీమ్డ్.
1: కనుకనే భగవత్ యొక్క నామాన్ని మనం అనుసరించాలి.
0: సో వీ షుడ్ ఫాలో చాంట్ గాడ్స్ నేమ్.
1: భగవంతుని యొక్క ఆజ్ఞలు మనం ఆచరించాలి.
0: వీ షుడ్ ఫాలో గాడ్స్ కమాండ్.
1: ఎన్ని ఆచరిస్తున్నాం మనం?
0: వాట్ ఈస్ ద
1: రామాయణం లోపల పితృవాక్య పరిపాలన అన్నారు.
0: రామాయణ సేస్ దట్ యు obey your father.
1: కానీ ఎంతమంది పితృవాక్య పరిపాలన ఆచరిస్తున్నారు?
0: హౌ మెనీ ఫాలో ద కమాండ్ ఆఫ్ దేర్ ఫాదర్?
1: రాములు సత్య స్వరూపుడు.
0: రామ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ ట్రూత్.
1: కానీ మనం అంతా సత్యమే.
0: బట్ వీ అటర్ ఆల్ లైస్.
1: ఒక్క సంవత్సరానికి ఒకటూరు సత్యనారాయణ వ్రతం చేస్తున్నాం.
0: బట్ వీ పెర్ఫార్మ్ సత్యనారాయణ వ్రత ఏ రిచువల్ వన్స్ అండ్ ఇయర్.
1: కాదు, సతతం సత్యం.
0: But we should speak truth always.
1: Sarvada sarvakaleshu sarvatra harichintanam.
0: At all points of time, everywhere, we should think of God.
1: Kanukane atti satyanni manam patinchadaniki konchemaina prayatnam cheyali.
0: Therefore, we should make an effort to speak truth.
1: కానీ మనం ఆచరించడం లేదు.
0: బట్ వీఆర్ నాట్ డూయింగ్. నో
1: ఎత్తితే అసత్యం.
0: నమూన్ ఓపెన్ అవర్ మౌత్.
1: సత్యమే.
0: వాట్ ఎవర్ దట్ సెడ్ లైన్.
1: సత్యం అంటే ఏమిటి గుర్తించడానికి వీలు కాకుండా ఉంది.
0: ఇట్స్ నాట్ పాసిబుల్ టు నో వాట్ ఈస్ ట్రూత్.
1: కనుక నీ విద్యార్థులారా,
0: స్టూడెంట్,
1: మీరు ఎలాంటి పరిస్థితులు ఏందైనప్పటికీ,
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్,
1: ప్రాణం పోయేటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ సత్యాన్ని మాత్రం వదలకండి.
0: ఈవెన్ ఇఫ్ ది టైమ్ సిచ్యువేషన్ అరైజెస్ దట్ యు హావ్ టు డై, సత్యమే మీ వెంట
1: ఇంత ఉండి కంటిలెప్పవలే కాపాడుతుంది.
0: ఇట్ ఇస్ ది ట్రూత్ దట్ విల్ ప్రొటెక్ట్ యూ బికాస్ ఇట్ విల్ బి విత్ యూ త్రూ అవుట్.
1: కనుక నీ హరిశ్చంద్రుడి రూపమని సత్య హరిశ్చంద్రుడిగా మార్చేసి.
0: సో హరిశ్చంద్ర ట్రాన్స్ఫార్మ్ హింసెల్ఫ్ టు సత్య హరిశ్చంద్ర.
1: ఎన్ని కష్టములకు గురి అయ్యాడు.
0: హి ఫేస్డ్ సో మెనీ ప్రాబ్లమ్స్.
1: ఎన్ని బాధలకు గురి అయ్యాడు.
0: హి వాస్ పుట్ ఆల్
1: ఆఫ్ హిస్ కుడును అమ్ముకున్నాడు.
0: హి సోల్డ్
1: రాజ్యాన్ని త్యజించాడు.
0: కాటి
1: కాపరిగా తయారయ్యాడు.
0: హి సాక్రిఫైస్ కింగ్డమ్.
1: జంక లేదు, కుంక లేదు.
0: బట్ హి వాస్ నాట్ అఫ్రైడ్.
1: సత్యాన్ని వదలకుండా ఉంటున్నాడు.
0: హి హస్ నెవర్ గివెన్ అప్ ట్రూత్.
1: కనబడికి దైవమే లొంగిపోయాడు.
0: అండ్ గాడ్ హస్ టు సబ్మిట్ హింసెల్ఫ్ టు దిస్ కింగ్.
1: అప్పుడు దైవమే ప్రత్యక్షమై
0: గాడ్ మ్యాన్
1: కోల్పోయినటువంటి సర్వస్వాన్ని అందించి,
0: గాడ్ గేవ్ హిమ్ ఎవ్రీథింగ్ హి లాస్ట్.
1: నీవు సత్య హరిశ్చంద్రుడు అని సరి అయినటువంటి బిరుదును అందించాడు.
0: అండ్ హి గేవ్ హిమ్ ద టైటిల్ సత్య హరిశ్చంద్ర.
1: కనుక ప్రతి మానవుడు సున్వంత విశ్వే అమృతస్య పుత్ర. నీవు అమృతపుత్రుడు.
0: యువర్ ది సన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ.
1: నీవు అమృతపుత్రుడు కాదు.
0: యువర్ నాట్ ది సన్.
1: అసత్యానికి పుట్టలేదు.
0: సత్యానికి
1: పుట్టావు.
0: యువర్ బాన్ టు హోల్డ్ ట్రూత్.
1: దైవం సత్య స్వరూపుడు.
0: గాడ్ ఈస్ ట్రూ.
1: కనుక అందరూ దైవం నుండి ఆవిర్భవించినటువంటి వారి.
0: సో ఆల్ ఆర్ బాన్ అవుట్ ఆఫ్ ది డివైన్.
1: అన్ని బుడగలు కూడాను నీటి నుంచి వచ్చినటువంటివి.
0: ఆల్ ద బబుల్స్ యూ ఫైండ్ దట్స్ ఆర్ అవుట్ ఆఫ్ వాటర్.
1: మానవుడు కూడాను సత్య ఆనందం అనేటువంటి సాగరం నుంచి ఆవిర్భవించినట్టు.
0: దేర్ఫోర్ ఎవ్రీవన్ ఒరిజినేటెడ్ ఆఫ్ దట్ మైటీ ఓషన్ ఆఫ్ సచ్చిదానంద.
1: అందరు కూడాను సత్య స్వరూపులే.
0: ఆల్ ఆర్ ది వెరీ ఫార్మ్స్ ఆఫ్ దిస్ బీయింగ్.
1: సత్యాన్ని గుర్తించాలి ప్రతి ఒక్కరు.
0: వీ హావ్ టు రికగ్నైజ్ ద ట్రూత్.
1: నేను దేహమును మానవ దేహమునే కానీ,
0: ఇట్ ఇస్ జస్ట్ ఎ హ్యూమన్ బాడీ.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడను,
0: బట్ ఐ ఎమ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ దట్ బీయింగ్ అవేర్నెస్ అండ్ బ్లిస్.
1: భావం నన్ను దృఢంగా నాటుకొని పోతే ఎంత మనకు ఆనందం ఉంటుంటుంది.
0: వెన్ వన్స్ వీ హావ్ దట్ స్ట్రాంగ్ ఫీలింగ్, వీల్ బి ఇన్ బ్లిస్ఫుల్ స్టేట్.
1: కేవలం ఆర్టిఫిషియల్ గా నీ ఫీల్ చేయకూడదు.
0: డోంట్ ఫీల్ ఇట్ ఆర్టిఫిషియలే,
1: హృదయపూర్వకంగా నీ ఫీల్ చేయాలి.
0: ఇట్ షుడ్ బి హార్ట్ ఫుల్.
1: నేను సత్ చిత్ ఆనంద స్వరూపుడనే.
0: అండ్ వెరీ ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్.
1: దేహం కూలిపోతుంది,
0: ద బాడీ ఇస్ బౌండ్,
1: మనసు రాలిపోతుంది,
0: మైండ్ ఇస్ బౌండ్, బుద్ధులు
1: చెలిపించేస్తున్నాయి,
0: అండ్ ఇట్ గో దే పాస్ ఆఫ్,
1: కదిలిపోతున్నాయి మేఘాల వలె.
0: దే ఆల్ పాస్ ఆఫ్ లైక్ క్లౌడ్స్.
1: నేను ఎప్పుడు ఉండేటువంటి వాడిని,
0: ఐ యామ్
1: నేను కదిలేవాడిని కాదు,
0: ఐ డోంట్ మూవ్,
1: జారేవాడిని కాదు,
0: ఐ డోంట్ డ్రాప్,
1: ఊగేవాడిని కాదు,
0: ఐ డోంట్ వసిలేట్,
1: ఒకే ఏకత్వంగా ఉండేటువంటి వాడిని.
0: ఐ రిమైన్
1: ఇలాంటి భావాన్ని మనం దృఢం చేసుకోవాలి.
0: వి హావ్ టు స్ట్రెంగ్థెన్ సచ్ ఫీలింగ్.
1: ఆ ఫీలింగ్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడే సాక్షాత్కారం అయిపోతుంది.
0: ద డే వెన్ వి డెవలప్ దట్ ఫీలింగ్ యు విల్ ఫైండ్ గాడ్ మానిఫెస్టింగ్.
1: కానీ ఆ ఫీలింగ్ పైన కూడా నువ్వు ఫెయిత్ లేదు.
0: బట్ వి హావ్ నో ఫెయిత్ ఈవెన్ ఇన్ దట్ ఫీలింగ్.
1: ఇంకా ఎట్ట వస్తుంది మనకు?
0: దెన్ హౌ డు ఎక్స్పెక్ట్?
1: అందువల్లే ఫెయిత్ ఇన్ యువర్
0: దేర్ ఫోర్ ఫస్ట్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్,
1: ఫెయిత్ ఇన్ గాడ్,
0: ఫెయిత్ ఇన్ గాడ్.
1: ఈ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
0: ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ గాడ్, దట్ విల్ హెల్ప్ యు టు అచీవ్.
1: బీ ఫియర్లెస్. దేనికి నువ్వు భయపడవద్దు.
0: బీ ఫియర్లెస్, డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్.
1: దేనికి భయపడాలి?
0: వై షుడ్ బి అఫ్రైడ్?
1: సత్యం నాలో ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ట్రూత్ ఇన్ యు.
1: సత్యం దేనికి భయపడదు.
0: ట్రూత్ హాస్ నో ఫియర్.
1: అందువల్లే సత్యం వద, సత్యం జయం.
0: దేర్ఫోర్ ట్రూత్ విల్ బి ట్రయంఫెంట్.
1: ఈ సత్యాన్ని మనం సాధించాలంటే ప్రేమతోనే సాధించాలి.
0: యూ కెన్ అచీవ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ట్రూత్ ఓన్లీ త్రూ పాత్ ఆఫ్ లవ్.
1: నా ప్రసంగంలో ఏది లేకపోయినప్పటికీ సత్యము ప్రేమ ఈ రెండింటితో ప్రారంభమవుతుంది, ఈ రెండింటితోనే అంత్యమవుతుంది.
0: స్వామి భగవాన్ నెసెసరీ బిగిన్స్ హిస్ డిస్కోర్స్ విత్ టూ కార్డినల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ లవ్.
1: ప్రసంగంలో చేయను.
0: He will not leave these two important principles.
1: ఎందుకంటే అందరి ప్రాణములు ఇవి రెండే.
0: Because these two are the life principles.
1: ఒకటి ఉచ్ఛ్వాసము, ఒకటి నిశ్వాసము.
0: One is in inhalation, other is exhalation.
1: ఈ రెండు లేకపోతే ఇంకా జీవి జీవితంగా ఉంటుంటాడు.
0: How can you live without these two?
1: కనుకనే సో సత్యం, హం ప్రేమ.
0: సో ఇస్ ట్రూత్, హం ఇస్ రైచస్ లవ్, లవ్ లవ్.
1: కనుకనే ఈ సత్యము ప్రేమ ఈ రెండింటినీ ఉన్నప్పుడే మన జీవితము.
0: సో వీ కెన్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్ విత్ దిస్ త్రూ ట్రూత్ అండ్ లవ్.
1: విద్యార్థులారా,
0: స్టూడెంట్స్,
1: ఈ లేత వయస్సు నుండి ఈ సత్యమును ప్రేమమును అభివృద్ధిగా చూడాలి.
0: యు హావ్ టు డెవలప్ దీస్ టూ, ది ట్రూత్ అండ్ లవ్.
1: ఈ సత్యమును ప్రేమను కూడా మిస్లీడ్ చేయొద్దండి.
0: యు షుడ్ నెవర్ మిస్లీడ్ దీస్ టూ.
1: ఈ సత్యాన్ని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టాలి.
0: సీ దట్ యు ఫాలో ది పాత్ ఆఫ్ ట్రూత్.
1: ఈ స్వప్రయోజనము చేరిపోవడం చేత సత్యం కూడా మారిపోతుంటుంది.
0: బికాస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈవెన్ ట్రూత్ చేంజెస్.
1: ఆనాడు ఎంతో పవిత్రమైనటువంటి యొక్క వాతావరణం కలుకనే ఆనాడు సత్య హరిశ్చంద్రుడు విజయాన్ని సాధిస్తూ వచ్చాడు.
0: బికాస్ ఆఫ్ ద క్లైమేట్ విచ్ వాస్ ఫుల్ ఆఫ్ సాంక్టిటీ ఇన్ దోస్ డేస్ హి వాస్ ట్రయంఫెంట్.
1: ఎవరు అతన్ని మార్చలేకపోయారు.
0: నో వన్ కుడ్ బ్రింగ్ ఏ చేంజ్ ఇన్ హిమ్.
1: ఈనాడు కలియుగంలోనే నిజంగా ఆ హరిశ్చంద్రుడేకి వస్తే అతన్ని కూడా అసత్యం ఆడిపించేస్తారు.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి, ఈవెన్ ఇఫ్ సచ్ హరిశ్చంద్ర ఇస్ టు అపియర్ అమిడ్
1: ఈ కలి ప్రభావం, ఇంటి ప్రభావంగా ఉంటుండాలి.
0: దిస్ ఇస్ ది ఎఫెక్ట్ ఆఫ్ కలి టుడే.
1: ఎంతో మంది సత్యం ఆడాలని ఎంతో ప్రతిజ్ఞ చేసుకుంటారు.
0: సో మెనీ పీపుల్ డిటర్మిన్ దే
1: టేక్ ఎ వౌ, బయటికి వస్తానే అసత్యం అయిపోతుంది.
0: అట్ ద మూమెంట్ దే రిటర్న్ దే
1: కనుక మనం ఈ కలి ప్రభావానికి ఏమాత్రం కూడా లొంగకూడదు.
0: దో వీ షుడ్ నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్.
1: మన ఆనందంలోనే ఈ సత్యాన్ని పొంగింప చెయ్యాలి.
0: అండ్ దేర్ ఫోర్ వీ షుడ్ సీ దట్ వీ స్పీక్ ట్రూత్ ఆల్వేస్.
1: ఈ యొక్క సాధనలు మీరు చేయకపోయినప్పటికీ పర్వాలేదు.
0: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ డోంట్ చేంజ్ ఇన్ ప్రాక్టీస్.
1: సత్యాన్ని ప్రేమను మీరు అభివృద్ధి పరచుకోండి.
0: బట్ యూ హావ్ టు డెవలప్ దిస్ ట్రూత్.
1: సత్యము దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ ట్రూత్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ లవ్
1: దేర్
0: ఇస్ నో వైలెన్స్.
1: దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్
1: శాంతి దగ్గర హింస ఉండదు.
0: వేర్ దేర్ ఇస్ పీస్ దేర్ ఇస్ నో వైలెన్స్.
1: ఈ సత్య ధర్మ శాంతి ప్రేమలు ఉండే దగ్గర అహింస అనేటువంటిది పూర్ణంగా ప్రత్యక్షమవుతుంది.
0: దేర్ ఫోర్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, వేర్ దేర్ ఇస్ రైచియస్నెస్, వేర్ దేర్ ఇస్ పీస్.
1: ఈనాడు అవి లేకపోవడం చేతని ప్రపంచమంతా హింసతో నిండి ఉంటుండాలి.
0: బికాస్ దీస్ హ్యూమన్ వాల్యూస్ ఆర్ మిస్సింగ్, వి ఫైండ్ వైలెన్స్ ఎవ్రీవేర్.
1: బయట హింస, బజారులో హింస, ట్రైన్ లో హింస, బస్సులో హింస, ట్రైన్ లో హింస, ఎక్కడ చూసినా హింసలే.
0: యు ఫైండ్ వైలెన్స్ అట్ హోమ్, అవుట్ సైడ్, అలాంగ్ ద స్ట్రీట్స్, ఇన్ ఎ ట్రైన్ అండ్ ఆల్సో ఇన్ ఫ్లైట్స్, వైలెన్స్ ఎవ్రీవేర్.
1: భయం భయం బ్రతుకు భయం, భయం భయం బ్రతుకు భయం అన్నా. బ్రతికి లోకం మనకు పన్నిన వ్యూహం. ఏమిటి ఇది పన్నిన వ్యూహం? ఏమిటి పద్మవ్యూహం ఇది?
0: ద హోల్ లైఫ్ ఇస్ పద్మవ్యూహ.
1: ఈ పద్మయుగం అనేటువంటి దాంట్లో మనం భయం భయం బ్రతుకు భయం భయం భయం బ్రతుకు భయం అంతా భయమే.
0: ఇన్ దిస్ లైఫ్ ఆఫ్ పద్మ వ్యూహ వీఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఎక్కడికి పోకుండా ఇంట్లోనే ఉంటామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు సిట్ ఎట్ హోమ్ వితౌట్ మూవింగ్ అవుట్ యట్ యు ఆర్ ఫియర్ స్ట్రిక్ట్.
1: ఏదో ప్లేన్ లో పోతామంటే అక్కడ కూడా భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ వాంట్ టు ట్రావెల్ బై ఫ్లైట్ దేర్ ఇస్ ఫియర్.
1: ఏని వద్దు నడుచుకుని పోదామంటే అక్కడ భయమే.
0: ఈవెన్ ఇఫ్ యూ ట్రై టు వాక్
1: ఎక్కడ భయం లేంది.
0: Where are you fearless?
1: దైవం దగ్గరనే అభయం.
0: You will be fearless in front of God.
1: దైవం మనలో ఉంటుంటే భయానికి అవకాశమే లేదు.
0: When there is God in you, there is no scope to fear.
1: కనుక మొట్టమొదట దైవాన్ని మన హృదయం పైన ప్రతిష్ట చేసుకోండి.
0: So we should install God in our heart.
1: మన హృదయం అనేటువంటిది దైవుని ప్రతిష్ట చేసుకోవడానికి ఇచ్చినటువంటి ఆ సోపానమే కాని కేవలం నీవు బ్రతికే కోసం ఇచ్చినటువంటిది కాదు.
0: The heart is gifted so as to be, so as to act as a throne in which God, on which God should be seated.
1: హృదయ ప్రతిష్టలో అయినటువంటి వాడు.
0: And he is installed there in our heart.
1: Anduvalane mat bhaktaha yatra gayanti tatra tishthami narada. Akade nenu pratishtayanu.
0: I install myself where my glory is sung.
1: Kanaka vidyarthulara.
0: So students.
1: Meer elanti paristhithile indani kudanu. సత్యాన్ని పలకండి.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్
1: ప్రారంభంలో కొంచెం కష్టంగా ఉంటుంది.
0: ఇట్ మే బి డిఫికల్ట్ ఇన్
1: ది బిగినింగ్. నేను చెప్తున్నాను సత్యం పలకటమే సులభము.
0: ఇట్ ఇస్ ఈజీ టు స్పీక్ ట్రూత్.
1: సత్యం పలకటం ఎంత కష్టం ఏమాత్రం కూడా శ్రమ లేదు.
0: ఇట్స్ నాట్ అట్ ఆల్ డిఫికల్ట్.
1: ఈ అసత్యం చెప్పాలంటే ఇంక ఎన్నో ప్లాన్లు వేయాలి.
0: But to tell lies you have to plan a lot.
1: Chaala yochana cheyali.
0: You have to think a lot.
1: Asatyaniki enta shrama untundali.
0: And you have to exert to speak.
1: Endukante shrama padi asatyamlo palgontunnavu.
0: Why should you suffer and utter lies?
1: Sulabhanga నీవు సత్యంలో పాల్గొను.
0: అండ్ యూ కెన్ స్పీక్ ట్రూత్ ఇన్ ఏ వెరీ ఈజీ వే.
1: ఈ యొక్క పువ్వు యొక్క రేఖనైనా కూడా నలపవచ్చు సులభంగా.
0: యూ కెన్ జస్ట్ రబ్ ది సాఫ్ట్ పెటల్.
1: కానీ సత్యాన్ని పెంచుకోవటం అంత సులభం.
0: బట్ ఇట్ ఈజియర్ టు స్పీక్.
1: ఉన్నది ఉన్నట్టు చెప్పడంలో ఎంత సులభం ఉంటుందా.
0: హౌ ఈజీ టు టెల్ వాట్ యు హర్డ్.
1: ఇప్పుడు మీకు ఎవరు ట్రాన్స్లేషన్ చేశారు అని ఎవరైనా అడిగినప్పుడు క్షణంలో చెప్పొచ్చును అనిల్ కుమార్ అని.
0: If anyone asks you who translated, you can say Anil Kumar.
1: ఈ అనిల్ కుమార్ పేరు రాకుండా చేయాలంటే ఏమేమో ప్లాన్ వేయాలి.
0: To tell somebody's name, we have to plan a lot.
1: ఎందుకు ఇంత అవస్థ?
0: Why should you suffer?
1: కంటికి కనిపించేటువంటి దానికి ఎందుకు సత్యం పలకకూడదు?
0: Why can't you speak truth?
1: ముంజేతి కంకణానికి ఇంకా అర్థం ఎందుకు? ముంజేతి కంకణాన్ని చూడటానికి అర్థం ఎందుకు?
0: To see this golden bangle, why do you need a mirror?
1: ఈ బ్యాంగిల్ నీవు సులభంగా చూడొచ్చు.
0: You can see your own bangle.
1: అయితే నీ కనుబొరుస్తు మాత్రం చూడటానికి వీలు కాదు. నీ కన్నుళ్ళు కూడా నువ్వు చూడలేవు.
0: హౌఎవర్ యు కెన్ నాట్ సీ యువర్ ఓన్ ఐ.
1: కనుకని దానిని మూడవ నేత్రము అన్నారు.
0: సో దాట్ ఈస్ ది థర్డ్ ఐ.
1: ఆ మూడవ నేత్రమే ప్రేమ నేత్రము.
0: దట్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: సత్య ధర్మములకు ఈ ప్రేమ నేత్రం ఉండినప్పుడు అన్నింటినీ మనం చూడొచ్చు.
0: విత్ దీస్ టూ ఐ సత్య అండ్ ధర్మ విత్ ది థర్డ్ ఐ ఆఫ్ లవ్.
1: అందువల్ల యోగాభ్యాసములో వీటికి మూడు విధమైనటువంటి యొక్క రేచక పూరక కుంభముగా భావిస్తూ వచ్చారు.
0: ఇన్ యోగిక్ ప్రాక్టీసెస్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ ఆర్ సెట్.
1: మనము కుడి వైపున తీసుకునేటువంటి గాలికి ఈడ.
0: దట్ వాట్ యు ఇన్హేల్ ఆన్ వన్ సైడ్ ఇస్ ఈడ.
1: పింగళ.
0: ద అదర్ వన్ ఇస్ పింగళ.
1: ఈ రెండింటి యొక్క భూమధ్య స్థానమే సుషుమ్న.
0: ద సెంటర్ ఆఫ్ ది ఫోర్ హెడ్ ఇస్ సుషుమ్న.
1: కనుకనే ఆనాడు మీరా కూడా అట్టే చెప్పింది.
0: దట్స్ వాట్ మీరా సెడ్.

0: హే మన్, ఈ గంగా యమున ఈ రెండింటికి భూమధ్య స్థానమైనటువంటి ఒక ప్రయాగకు నీ వెళ్లి చేరుకో.
1: ఓ మైండ్ రీచ్ దట్ ప్రయాగ విచ్ ఇస్ ద సెంటర్ వీఆర్ ది

0: ఈ విధమైనటువంటి దానికి నీవు టికెట్ రిజర్వేషన్ చేసుకోనక్కర్లేదు, నీవు ఏ టికెట్ కొన్నక్కర్లేదు, ఏ రథంలోన పోనక్కర్లేదు, సులభంగా పోవచ్చు గంగా యమునా తీర్. ఇదే మనకు సులభమైన మార్గం.
1: టు గో
0: భూమధ్యరేఖలో నీ యొక్క దృష్టిని నిలుపు.
1: To send to over there to the central point of the forehead, you don't need to make any reservation.
0: Yet thoughts kuda nu raavadaniki avakasam undadu.
1: Then there is no scope for any such other thoughts.
0: Idiye adda sini sharira netram an pettaru.
1: This is what's called the third eye. Third
0: deeniki third eye ikkade untundi.
1: Third eye is there.
0: Koste manaku third eye kanipinchadu.
1: You cannot dissect it.
0: Rakame vastundi.
1: You find all blood coming out of
0: ఏది భావమనేటువంటి నేత్రమే త్రినేత్రము.
1: The third eye is the one of feeling.
0: భగవంతునికి త్రినేత్రుడని ఎందుకు పేరు పెట్టారు?
1: Why do you call God three eyes?
0: మానవునికి ఇప్పుడు రెండు నేత్రములు ఉంటున్నాయి.
1: Every man has two eyes.
0: Past ను చూడగలడు.
1: He can know the past.
0: Present ను చూడగలడు.
1: He sees the present.
0: Future ను చూడలేడు.
1: But he cannot know the future.
0: కానీ త్రినేత్ర స్వరూపుడైన భగవంతుడు past, present and future మూడింటిని చూడగలడు కనుక అతనికి త్రినేత్రుడు అని పేరు పెట్టారు.
1: God is trinetra, three-eyed because he can see the past, present and future.
0: కానీ నీవు ఫ్యూచర్ చూడలేవు.
1: బట్ యూ కెనాట్ నో ద ఫ్యూచర్.
0: పాస్ట్ ప్రెజెంట్
1: యు నో ఓన్లీ పాస్ట్.
0: పాస్ట్ ఓ నేను పలాని బొంబాయిలో పలాని ఇంట్లో ఉండినానంటే నీవు ఆ ఇల్లు చూడవచ్చును.
1: You can think of your residence there in Bombay in the past.
0: Present di you chudavachu.
1: Present you can watch.
0: Ani future chudaleve.
1: But you cannot see the future. Kadri
0: meeku rendu netramle unnai.
1: So you have only two eyes.
0: Bhagavantudiki moodu netramlu untundi.
1: God is three eyes.
0: Ante emi future ni kudunu chudagaladu.
1: He can also
0: bhavishyattu kuda chudagaladu.
1: He can also see the future.
0: Kaduka ee vidhamaina antarathartha koodinatundide Bharatiya yokka Vedanta sanskruti.
1: This is the culture of Bharat, full of spirituality with a lot of inner significance.
0: Bharatiya culture ఎంత పవిత్రమైనటువంటిది, ఎంత ఉత్తమమైనటువంటిది,
1: హైలీ
0: ఎంత విలువైనటువంటిది,
1: హైలీ వాల్యుబుల్,
0: ఎంత ప్రాణవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ ద లైఫ్,
0: ఎంత ఆదర్శవంతమైనటువంటిది,
1: ఇట్ ఇస్ అన్ ఐడియా.
0: దీన్ని మొట్టమొదట విద్యార్థులు గుర్తించాలి.
1: స్టూడెంట్స్ షుడ్ నో దిస్ ఫస్ట్.
0: ఈనాడు కల్చర్ అంటే ఏమిటో వాళ్ళకే తెలియదు.
1: టుడే దే డోంట్ నో వాట్ కల్చర్ ఈస్.
0: కనుకనే ఎన్నో పరిశోధనలు చేశాడు ఇలియట్.
1: ఇలియట్ ఇన్వెస్టిగేటెడ్, డిడ్ రీసెర్చ్.
0: కల్చర్ అంటే ఏమిటి? సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి, సంస్కృతి.
1: హి వాంటెడ్ టు నో వాట్ కల్చర్ ఈస్.
0: కరెక్ట్ కాబట్టి అన్నింటినీ పాపం పరిశోధన చేశాడు.
1: హి ఇన్వెస్టిగేటెడ్ ఎవ్రీథింగ్.
0: లాస్ట్ చెప్పాడు వే ఆఫ్ లైఫ్ అన్నాడు.
1: ఫైనలీ హి సెడ్ కల్చర్ ఇస్ ద వే ఆఫ్ లైఫ్.
0: వే ఆఫ్ లైఫ్ అంటే ఏమిటది?
1: వాట్ ఇస్ వే ఆఫ్ లైఫ్?
0: అది ఏ మన గమ్యమునకు చేర్చేటువంటి మార్గము.
1: దట్ ఇస్ ద వన్ దట్ విల్ టేక్ యూ టు ద గోల్.
0: అది ఏ మన గోల్?
1: దట్ ఇస్ అవర్ గోల్.
0: అది ఏ మన లక్ష్యము?
1: దట్ ఇస్ అవర్ ఎయిమ్.
0: అది ఏ మన దివ్యత్వము?
1: దట్ ఇస్
0: అది ఏ మన పవిత్రము?
1: దట్ ఇస్ సాంక్చురీ.
0: ఏ మన చరిత్రము?
1: దట్ ఇస్ అవర్ హిస్టరీ.
0: ఇలాంటి పవిత్రమైన చరిత్రతో కూడినటువంటి భారతీయుడు ఎందుకు ఈ చరిత్రను పాడు చేసుకుంటున్నారు?
1: ద వన్ భారతీయ విత్ సచ్ గ్రేట్ ఇన్హెరిటెన్స్ అండ్ లెగసీ, వై షుడ్ హి రూయిన్ హింసెల్ఫ్?
0: చరిత్రను నిలుపుకోండి.
1: అప్హోల్డ్ ది హిస్టరీ అండ్ ది ప్రెస్టీజ్.
0: దానిని ప్రేమ చేత నిలుపుకోండి.
1: లవ్ ఇట్, లవ్ ఇట్.
0: ప్రేమ ముదిత మనసు కో.

0: ప్రాచీన కాలము నుండి భారతీయ సంస్కృతిని పురస్కరించుకుని అనేక మంది అనేక విధములైన మార్గములతో భగవంతుని చేరుటకు అనేక ప్రయత్నములు సలుపుతూ వచ్చారు.
1: Basing on the propagation and the teaching of the culture of Bharat, since ancient times, people have been pursuing various paths in spirituality.
0: ఇందులో వైదిక మార్గమునందు నాలుగు విధములైనటువంటి యొక్క మార్గములు ఏర్పరచుకున్నారు.
1: As per the Vedic doctrine, there are four paths.
0: మొదటిది సత్యవతి ఆరాధన.
1: The first one is form of worship called సత్యవతి.
0: రెండవది అంగవతి.
1: The second form అంగవతి.
0: మూడవది నిదానవతి.
1: Third one నిదానవతి.
0: నాలుగవది ప్రధానమతి.
1: The fourth one ప్రధానవతి.
0: ఇందులో మొట్టమొదటిది సత్యవతి ఆరాధన.
1: The first form of worship is సత్యవతి.
0: ఈ సత్యవతి ఆరాధన అనగా భగవంతుడు సర్వత్రా ఉన్నటువంటి వాడని, పాలలో వెన్న ఏ విధంగా సర్వత్రా కణం కణంనందు కూడా ఉన్నదో అదే విధంగానే భగవంతుడు సర్వత్రా ఉన్నాడని విశ్వసించి ఆరాధించటం.
1: The first form of worship called సత్యవతి wants us to believe that God is everywhere, like butter spread all over the milk, and it is present in every cell, in every drop.
0: నువ్వులలో నూనె ఉండినట్టుగా, కర్రలో నిప్పుండినట్టుగా భగవంతుడు ఈ సర్వత్రా దృశ్యకల్పితమైనటువంటి ఈ జగత్తంతా ఇక్కడ నిండినది భగవంతుడే అనేటువంటి సత్యాన్ని గుర్తించి వారు ఆరాధన సల్పేటువంటి వారు.
1: The Satyavati form of worship will also tell you that just as you find oil in till seeds, just as you find the fire in the wood, in the entire apparent world, you find the divinity.
0: Vishwam Vishnumayam Jagat.
1: The entire universe is filled with Vishnu alone.
0: Kanukane Jagat Tantayikudanu Vishnumayamayanikuntiraniyu Jagat Karyaswarupamaniyu Vishnu Karanaswarupani Vishasinchi ఆరాధన సలుపుతూ వచ్చారు.
1: This mode of worship considers divine as the cause and universe its effect.
0: రెండవది అంగవతి.
1: The second form of worship is అంగవతి.
0: దీనిని మరింత సూక్ష్మమైనటువంటి మార్గంలో దీనిని ప్రవేశింపజేశారు.
1: It explains in a subtler way.
0: ఇందులో పంచభూతములు శబ్ద స్పర్శ రూప రస గంధము, ఆకాశము వాయువు జలము భూమి శబ్దము అన్నిటితో చేరి ఈ పంచభూత స్వరూపమే పరమాత్ముడని విశ్వసించి ఒక్కొక్క భూతమును కూడా ప్రత్యేకించి ఆరాధన సల్పుతూ వచ్చారు.
1: Here all the five elements are considered divine and each of the element is worshipped. You find the five elements, the space and the earth, the wind, all the five elements, everyone is worshipped individually.
0: ఈనాటికి కూడాను గంగ మహాతాయి మహాతల్లి గంగా మాత అని కూడాను నేటికి కూడాను గంగను పూజిస్తూ వస్తున్నారు.
1: ఈవెన్ టుడే గంగస్ గంగా ఇస్ వర్షిప్డ్ యాస్ ద డివైన్ మదర్.
0: అగ్నిహోత్రుడు అని యజ్ఞయాగాది సమయంలో అగ్నిని కూడాను ఆరాధిస్తూ వస్తున్నారు.
1: ఫైర్ ఇస్ వర్షిప్డ్ యాస్ గాడ్ వేర్ ఆల్ ఆఫరింగ్స్ ఆర్ మేడ్.
0: వరుణదేవుడు అని ఈ యొక్క గాలి వానను కూడాను ఆరాధిస్తూ వచ్చారు.
1: రెయిన్ ఇస్ కన్సిడర్డ్ యాస్ రెయిన్ గాడ్ అండ్ వర్షిప్డ్.
0: కనుక ఈ విధంగా పంచభూతములను కూడాను ప్రాచీన సంస్కృతిని పురస్కరించుకుని భారతీయులు ఆరాధన సల్పుతూ వచ్చారు.
1: భారతీయ స్వర్షిప్ ఆల్ ద ఫైవ్ ఎలిమెంట్స్ యాజ్ పర్ ద ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ కల్చర్.
0: వీరిలే రెండవ తెగైనటువంటి అంగవతి ఆరాధన.
1: దిస్ ఇస్ ది సెకండ్ ఫార్మ్ ఆఫ్ వర్షిప్ కాల్డ్ అంగవతి.
0: అన్యవతి.
1: థర్డ్ వన్ అన్యవతి.
0: ఇది కేవలము ఒక్కొక్క ఆకారములకు ఒక్కొక్క చిహ్నము మాత్రమే తీసుకుని ఆరాధన సల్పుతూ ఫలాని దేవతా స్వరూపమని ఆ చిహ్నమును పురస్కరించుకుని నిరూపించుతూ వచ్చారు.
1: ఇన్ దిస్ అన్యవతి ఫార్మ్ ఆఫ్ వర్షిప్ దేర్ ఇస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్ అండ్ ఎ స్పెసిఫిక్ సైన్ అండ్ వి వర్షిప్ బేసింగ్ ఆన్ దట్ ఫార్మ్ ఆఫ్ అవర్ ఓన్.
0: కోదండపాణి అంటే రాములు అని ఒక అర్థం.
1: కోదండపాణి మీన్స్ రామ.
0: జటాజూటములు ధరించి గంగను శిరస్సుపై ఉంచుకున్నటువంటి వాడుంటే ఇతను ఈశ్వరుడు అని ఒక అర్థం.
1: ద వన్ విత్ ద ఫోర్ లాక్స్ and ganga the ganges above is lord shiva.
0: Chakra gada padmamunu dharinchinatunti vadu vishnu ani.
1: The one with counts the maize and

0: ఈ కపించమును ధరించినటువంటి వాడు, మురళను చేపట్టినటువంటి వాడు కృష్ణుడు అని.
1: ద వన్ విత్ పీకాక్ ఫెదర్ అండ్ ఫ్లూట్ ఇస్ లార్డ్ కృష్ణ.
0: వీణా వాణి అనేటువంటిది సరస్వతి అని.
1: సరస్వతి హ్యాస్ వీణ.
0: ఈ విధంగా ఒక్కొక్కరి వారి యొక్క చిహ్నమును పురస్కరించుకుని ఆరాధన సల్పుతూ వచ్చేటువంటి వారు.
1: ఆల్ ది డిఫరెంట్ డైటీస్ ఆర్ వర్షిప్ బేసింగ్ ఆన్ ది ఇన్సిగ్నియా దే హ్యావ్.
0: ఈ విధంగా కొన్ని చిహ్నములు మాత్రమే ధరించి తద్వారా దైవాన్ని ఆరాధిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ ఆల్ ది సైన్స్ విచ్ గో టు ది డివైన్ యాజ్ పర్ దేర్ ఓన్ ఐడియా.
0: ఒకటి రూపమని, రెండవది నామమని.
1: వన్ ఇస్ ద ఫార్మ్, ది అదర్ ఇస్ ద నేమ్.
0: ఈ రూపనామం ఆధారం చేసుకుని ఆరాధిస్తూ వచ్చారు.
1: దే వర్షిప్ బేసింగ్ ఆన్ దీస్.
0: ఈ రూపనామం రెండు కూడా ఒకదానితో ఒకటి చేరినప్పుడే దివ్యత్వం అనేది ఆవిర్భవిస్తుంది.
1: అన్లెస్ దర్ ఇస్ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ ది నేమ్ అండ్ ఫార్మ్, యూ డోంట్ ఫైండ్ ద డివినిటీ ఒరిజినేటింగ్ దేర్.
0: ఇది చూడండి, ఇది ఒక మ్యాచ్ బాక్స్.
1: దిస్ ఇస్ ఎ మ్యాచ్ బాక్స్.
0: ఈ మ్యాచ్ బాక్స్ లోపల ఇది మ్యాచ్ స్టిక్.
1: You have inside this match stick.
0: ఈ మ్యాచ్ బాక్స్ లో ఉన్నది ఒకే శక్తి, మ్యాచ్ స్టిక్ లో ఉండేటువంటిది ఒకే శక్తి.
1: ద మ్యాచ్ బాక్స్ అండ్ ద మ్యాచ్ స్టిక్ కంటైన్ ద సేమ్ పవర్.
0: ఇది రూపము, ఇది నామము.
1: దిస్ ఇస్ ద ఫార్మ్ అండ్ ఇస్ ద
0: నేమ్. రూపనామం రెండు చేరేటప్పటికే నిప్పు వచ్చేసింది.
1: సో యూ మస్ట్ స్ట్రైక్ వన్ అగేన్స్ట్ ది అదర్.
0: అనగా ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే మన జ్ఞానం అనేటువంటి ఇది ప్రాబలమవుతుంది.
1: When you strike both the name and form, you get the light of wisdom.
0: జ్ఞానాగ్ని అన్నారు.
1: This is the fire of wisdom.
0: అనగా దైవ రూపమును దైవ నామమును కూడాను రెండింటినీ సమ్మిళితం చేసినప్పుడే ఈ జ్ఞానాగ్ని అనేటువంటిది మన నుండి ఆవిర్భవిస్తుంది.
1: It only means the combination of the name and form producing the fire of wisdom.
0: రెండింటి యందు ఉన్నటువంటిది ఒకే శక్తియే.
1: The same power is present in both.
0: ఈ రూపమునందు ఉన్నది, నామం నందున్నది కూడా ఒకే శక్తియే.
1: ద పవర్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఇన్ ద నేమ్ ఆల్సో.
0: కనుక నామము రూపాన్ని స్మరింపజేస్తుంది.
1: దేర్ఫోర్ ద నేమ్ విల్ మేక్ యూ థింక్ ఆఫ్ ద ఫార్మ్.
0: రూపము నామాన్ని స్మరింపజేస్తుంది.
1: అండ్ ద ఫార్మ్ విల్ మేక్ యూ
0: నామము రూపాన్ని నిర్మింపజేస్తుంది.
1: అండ్ దేర్ఫోర్ ఇస్ ద నేమ్ దట్ విల్ మేక్ యూ ఇమాజిన్ ద ఫార్మ్.
0: కనుక రెండు కూడాను ఏకత్వంతో కూడినటువంటివి.
1: బోత్ ఆర్ వన్.
0: రూపనామము రెండు కూడాను ఒకే దివ్యత్వంతో కూడినటువంటివి.
1: నేమ్ అండ్ ఫార్మ్ రిఫ్లెక్ట్ ది సేమ్ డివైన్ ప్రిన్సిపల్.
0: నిదానవతి అనేటువంటిది మరొకటి.
1: ద నెక్స్ట్ వన్ ఇస్ నిదానవతి.
0: ఈ నిదానవతి అనేటువంటిదాన్ని ఒక విధమైనటువంటి యొక్క సాధనల కింద మార్చుకుంటూ వచ్చారు.
1: నిదానవతి ఇస్ ఎ స్పిరిచువల్ ప్రాక్టీస్ సాధన అండర్టేకింగ్.
0: అది ఏ అష్ట విధమైనటువంటి సాధనలు చెప్పారు.
1: దర్ ఎయిట్ పార్ట్స్ ఆఫ్
0: నవవిధ మార్గంలోని కూడా బోధించారు.
1: ఆల్సో నైన్ పార్ట్స్ ఆఫ్ డివోషన్.
0: శ్రవణం,
1: లిసనింగ్,
0: కీర్తనం,
1: సింగింగ్,
0: విష్ణు స్మరణం,
1: చాంటింగ్,
0: పాదసేవనం,
1: సర్వే.

0: సరెండర్.
1: ఈ విధమైన మార్గముల చేతనే భగవంతుని చింతిస్తూ స్మరిస్తూ వారు గమ్యాన్ని చేరుకుంటూ వచ్చారు.
0: ఫాలోయింగ్ దీస్ 9 పాత్స్ ఆఫ్ డివోషన్ దే థింక్ ఆఫ్ గాడ్ దే థింక్ ఆఫ్ హిమ్ అండ్ దెన్
1: ఉపాసన అనగా ఏమిటి? ఉపాసన అనగా ఏమిటి?
0: వాట్ డు మీన్ బై ఉపాసన?
1: అనగా తన గమ్యాన్ని తాను చేరుకోవటమే ఉపాసన యొక్క శక్తి.
0: ఉపాసన వర్షిప్ మీన్స్ దట్ విచ్ టేక్స్ యూ
1: తన లక్ష్యాన్ని తాను సాధించడమే ఉపాసన యొక్క శక్తి.
0: టు అచీవ్ ద ఎయిమ్ ఇస్ ద పవర్ ఆఫ్ వర్షిప్.
1: కనుకనే లక్ష్యాన్ని ఏనాటికి కూడా నువ్వు మరవకూడదు.
0: వి షుడ్ నెవర్ ఫర్గెట్ అవర్ ఆబ్జెక్ట్.
1: మార్పు సాధించుకోకూడదు.
0: వి షుడ్ నెవర్ చేంజ్.
1: ఇలాంటి మార్పు కలిగినటువంటి యొక్క లక్ష్యాన్ని మనం సాధిస్తూ రావాలి.
0: వి షుడ్ నెవర్ చేంజ్ అవర్ ఎయిమ్ ఆర్ గోల్.
1: ప్రాచీన కాలం నుండి ఈ వేద విహితమైనటువంటి మార్గమును పురస్కరించుకుని దైవాన్ని ఆరాధిస్తూ దివ్యత్వాన్ని పొందగలుగుతూ వచ్చారు ఆనాటి సాధకులు.
0: ఆస్పిరెంట్స్ దెన్ ఫాలో ద కల్చర్ ఆఫ్ భారత్, అడ్హియర్ టు ఆల్ ద ప్రొసీజర్ లైడ్ అవుట్ ఇన్ వేద అండ్ కుడ్ అటైన్ డివినిటీ.
1: కానీ దేశకాల పరిస్థితుల ప్రభావాన్ని పురస్కరించుకుని నేటి యువకులు ఎందు ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క సాధనలు విస్మరిస్తూ వచ్చారు.
0: విత్ ద పాసేజ్ ఆఫ్ టైమ్ యాజ్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ ద మోడర్న్ టైమ్స్ దీస్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్ ఆర్ నాట్ నోన్ టు మోడర్న్ యూత్.
1: ఏమిటి, రాళ్ళు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ స్టోన్ ఎ గాడ్?
1: చెట్లు దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ ఎ ట్రీ ఎ గాడ్?
1: దేవుళ్ళు అవుతారా?
0: హౌ డు యూ కన్సిడర్ యాంట్ హిల్ డివైన్?
1: పశువులు దేవుళ్ళు అవుతారా?
0: హౌ కెన్ యూ కన్సిడర్ అనిమల్ గాడ్?
1: ఇది ప్రశ్నలు వేస్తూ వచ్చారు.
0: దే పుట్ సచ్ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్.
1: ఇది కేవలము సంకుచితమైనటువంటి భావములే.
0: ఇట్స్ నారో మైండెడ్ ఫీలింగ్.
1: ఈశ్వర సర్వభూతానాం అనేటువంటి దాని యొక్క అంతరార్థం ఏమిటి?
0: What is the inner significance when we say that God is present in all?
1: సర్వ భూతముల యందు కూడా ఉంటుండాలి.
0: God is present in all.
1: దీనినే సైన్స్ లోపల కూడాను ప్రతి పదార్థం యందు కూడాను ఆటం ఉంటుండాలి.
0: This science declares that matter is made up of atoms.
1: ఈ అణుశక్తి అనేటువంటిది లేకుండా ఏ పదార్థం కూడాను ఆవిర్భవించదు.
0: Without this latent atomic power, you don't expect any matter.
1: కనుక మట్టిలో ఉంటుండాలి, చెట్టులో ఉండాలి, పుట్టలో ఉంది, గుత్తలో ఉంది.
0: Therefore you find present divinity in an anthill, on the mountain top.
1: ఈ శక్తి మాత్రం అన్నిటిందు ఉండదని మీరు వాదించినప్పుడు ఈ దివ్య శక్తి ఎందుకు అన్నిటిందు ఉండదు?
0: When you say that there is atomic power everywhere, why not the divine power?
1: కనుకనే ప్రాచీన కాలం నుండి కూడాను అంతా రామమయం, ఈ జగమంతా రామమయం అని ప్రచారం చేస్తూ వచ్చారు.
0: Since ancient times it was widely propagated that Rama is present everywhere, all over the universe.
1: యువకులు ఎందు అంతా సైన్స్ మయం, ఈ జగమంతా సైన్స్ మయం అన్నారు.
0: But modern youth consider that the whole universe is filled with science.
1: ఏమిటి సైన్స్ అంటే?
0: What is this science?
1: ఈ సైన్స్ లో ఉన్నంత అమాయకత్వము అజ్ఞానము మరొక దాని యందు లేదు.
0: The science is full of ignorance and innocence.
1: ఈ సైన్స్ అనేటువంటిది ఎక్కువ డెవలప్ చేసుకున్నామని, విజ్ఞానం అనేటువంటి దాన్ని అమితంగా పెంచుకున్నామని, సాంకేతిక విజ్ఞాన శాస్త్రాన్ని విరివిగిరిగా పెంచినామని అనుకుంటున్నారు. కానీ దీంతో పాటు అజ్ఞానం కూడా పెరుగుతూ వస్తున్నది. సత్యాన్ని మరవకుండా చూసుకోవాలి.
0: యు థింక్ దట్ సైన్స్ హెస్ ప్రోగ్రెస్డ్, టెక్నాలజీ హెస్ ఇంప్రూవ్డ్, బట్ అట్ ద సేమ్ టైమ్ నెవర్ ఫర్గెట్ దేర్ ఇస్ ద రైజ్ ఆఫ్ ఇగ్నోరెన్స్ ఆల్సో.
1: కనుకనే ఈ ప్రజ్ఞాన విజ్ఞాన అజ్ఞానములు కూడాను జంట పట్టుల వలె ఒకదాని కోటి వెంట పడుతుంటాయి.
0: దేర్ ఫోర్ వీ ఫైండ్ ది త్రీ బర్డ్స్, వన్ ఆఫ్ ది సైన్స్ and one of spiritual knowledge and one of awareness, they follow.
1: ee reality ki oka shadow anetundi ventaadutuntadi.
0: The reality will always be accompanied by a shadow.
1: kaluka ee vidhamaina virodha bhavamule lekundina vishwasam anedi abhivruddhi kavadaniki avakasam undadu.
0: With these contradictory ideas the faith develops.
1: కనుకనే ది ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్. రెండు బాధల మధ్యలోనే ఒక సుఖం ఉంటుంటుంది.
0: సో ప్లెజర్ ఈజ్ అన్ ఇంటర్వెల్ బిట్వీన్ టూ పెయిన్స్.
1: ఇప్పుడు ఒక బాయ్ చెప్పాడు, స్వామి మాకు దృఢమైనటువంటి విశ్వాసం అనుగ్రహించి ఈ విశ్వాసాన్ని పెంచాలి అని ప్రార్థించాడు.
0: ఏ బాయ్ జస్ట్ నౌ ప్రే టు భగవాన్, గాడ్ బ్లెసెస్ దట్ స్ట్రాంగ్ ఫెయిత్.
1: ఇది చాలా అమాయకత్వం.
0: ఇట్స్ వన్ ఆఫ్ ఇన్నోసెన్స్.
1: విశ్వాసం ఒకరు పెంచేటువంటిది కాదు.
0: ఫెయిత్ కెనాట్ బి డెవలప్డ్ బై ఎనీవన్.
1: పుట్టినప్పటి నుంచి ఆ విశ్వాసం తన నుండి ఆవిర్భవిస్తుంది.
0: యు ఫైండ్ ద ఫెయిత్ అలాంగ్ విత్ యువర్ బర్త్.
1: ఎందుకనగా సత్యాన్ని గుర్తించినప్పుడు విశ్వాసం తమంతస్తామే అభివృద్ధి అవుతుంది.
0: వెన్ వన్స్ యూ నో ద ట్రూత్ ద ఫెయిత్ ఆటోమేటికలీ డెవలప్స్.
1: ఈమె నా తల్లి అనేటువంటిది తేవాలనుకుంటే నీకు ఆ విశ్వాసమే.
0: ఇఫ్ యూ సే సో అండ్ సో ఇస్ యువర్ మదర్, యూ సే దట్ ఇన్ ఫుల్ ఫెయిత్.
1: విశ్వాసమే లేకపోతే షీజ్ మై మదర్ అని ఎవరు చెప్పలే.
0: ఇఫ్ యూ నో ఫెయిత్ యూ కాంట్ డిక్లేర్ సో అండ్ సో ఇస్ యువర్ మదర్.
1: అదే విధంగానే ఇతను నా గాడ్, నా దైవము అనేటువంటిది పూర్తి నమ్మకం ఉంటే దానిపైన విశ్వాసం పెరుగుతుంది.
0: ఇఫ్ యూ గాట్ ఫుల్ ఫెయిత్ హీ ఇస్ మై గాడ్, నేచురల్లీ యూ లవ్ హిమ్ మోర్ అండ్ డిక్లేర్
1: ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ and faith in God.
0: Therefore, faith in yourself, faith in God.
1: This is the secret of greatness.
0: This is the secret of greatness.
1: మొట్టమొదటి నిన్ను నీవు నమ్మాలి.
0: First, have faith in yourself.
1: తనను తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మలేడు.
0: The one who has no faith in one's own self will not develop faith in God.
1: దైవాన్ని నమ్మనటువంటి వాడు ఎవరంటే తనం తాను నమ్మనటువంటి వాడే దైవాన్ని నమ్మడు.
0: The one who has no faith in one's own self will not be able to repose faith in God.
1: తనం తాను నమ్మినటువంటి వానికి దైవం పైన సంపూర్ణ నమ్మకం వస్తుంది.
0: If you have full faith in yourself, naturally you will have total faith in God.
1: ఈ రెండింటి యొక్క ఏకత్వాన్ని పురస్కరించుకొని పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతి రెండు పూర్ణమే.
0: Basing on this, it is said that is total and this is equally total.
1: కనుకనే ఈ రెండింటి యందు ఉన్నది కూడా ఒకే దివ్య తత్వమే.
0: సో ఇట్ ఇస్ ది డివినిటీ వెరీ మచ్ సేమ్ ఇన్ బోత్.
1: మన వేద కాలం నుండి కూడాను ఇలాంటి ప్రాచీన సాంప్రదాయములు అనేకంగా జరుగుతూనే వస్తున్నాయి. దాని ఫలితములు కూడా వాళ్ళు అనుభవిస్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ యాజ్ పర్ వేదిక్ ఇంజంక్షన్స్ అండ్ టీచింగ్స్ వీ హావ్ సో మెనీ ట్రెడిషన్స్.
1: ప్రతి దాని ఎందుకు వారు విశ్వాసం అభివృద్ధి పరచుకుంటూ వచ్చారు.
0: We have full faith in every ritual and tradition.
1: దైవము కాని వస్తువు కాని దైవనామం కానిటువంటి యొక్క పేర్లు కానీ ఈ జగత్తులో దేవుని విశ్వసించారు.
0: They had full faith that there is no material, there is no object in this world, there is no name in this world without anything. రూపము లేని నామం
1: ఎక్కడైనా ఉంటుందా?
0: Do you find any name without a form?
1: ఇప్పుడు గాడ్ అనేటువంటి నామం ఉంది.
0: Now here is a name, God.
1: ఈ గాడ్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది? రూపమే లేకపోతే గాడ్ అనే పేరు రాదే.
0: Where from you got this name? Without the form you don't get the name either.
1: కానీ కొంతమంది ఆదోపవాదంలో కూడాను కొంత దీన్ని పురస్కరించుకుని అభివృద్ధి పరుస్తుంటారు.
0: హౌఎవర్ సమ్ ఆర్గ్యూ
1: గగన పుష్పములు అంటారు.
0: దే సే గగన పుష్ప ద ఫ్లవర్
1: గగనము లోపల పుష్పం ఉందా?
0: డూ యూ ఫైండ్ ద ఫ్లవర్ దేర్ ఇన్ ద స్కై?
1: దీనికి రూపము లేనప్పుడు నామం ఎట్ట వచ్చింది?
0: వెర్ డస్ నో ఫార్మ్ హౌ టు గెట్ ద నేమ్?
1: ఇది చాలా పొరపాటు. అది నామం కాదు.
0: ఇట్స్ నాట్ ఎ నేమ్.
1: సమాసము గగనం పుష్పం రెండు వస్తువులు ఉన్నాయి ఇక్కడ.
0: ఇట్ ఈస్ సమాస కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్ నాట్ సింగిల్ నేమ్.
1: అదే విధంగా ఇక్కడ గాడ్ అనేటువంటిది సింగిల్ వర్డ్ నాట్ రెండు.
0: సో గాడ్ ఈజ్ ఎ సింగిల్ వర్డ్ బట్ నాట్ కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్.
1: ఇది రూపమే లేకపోతే పేరు ఎట్ట వచ్చింది?
0: వెన్ దేర్ ఇస్ నో ఫార్మ్ హౌ డు యూ గెట్ ద నేమ్?
1: కనుక నీ రూపనామములు రెండు కూడాను అవినాభావ సంబంధంగా అనాది కాలం నుండి ఆవిర్భవిస్తూ వస్తున్నాయి.
0: సో నేమ్ అండ్ ఫార్మ్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్.
1: కాని దీనిని కాదనడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ డినై దిస్ ఫ్యాక్ట్.
1: కేవలము దుష్టకల్పితమైన ఈ జగత్తునందు అనేక రూపనామములు మనం గోచరించవచ్చును.
0: In this apparent ancient world, you may find different names and forms.
1: అయితే ఏక ప్రభువుకు అనేక నామ.
0: But one God has many names.
1: ఏకోహం భవస్యాం.
0: One manifests into many.
1: తనకు తానే సంకల్పించుకొని అనేక రూపంలో తిని కనిపిస్తూ వస్తున్నాడు.
0: God wills in such a way that he would manifest into many.
1: ఒక్కటిగా ఉన్నటువంటిది అనేకంగా సృష్టించుకొని
0: One manifests into
1: ఈ అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని ప్రజలకు బోధించే నిమిత్తమై కర్మోపాసన జ్ఞానము అని మూడు మార్గములు ఏర్పరుస్తూ వచ్చారు.
0: టు టీచ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ దీస్ త్రీ పాత్స్ ద పాత్ ఆఫ్ యాక్షన్ ద పాత్ ఆఫ్ వర్షిప్ అండ్ పాత్ ఆఫ్ విజ్డమ్ ఆర్ టాట్. ద వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ ఆర్ గివెన్.
1: ఈ మార్గముల చేత ఏకత్వమైనటువంటి అనేకత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నం చేశారు.
0: దీస్ పాత్స్ will help us to recognize the unity and diversity.
1: Kani unnadi okkate.
0: But only one.
1: Ekam sat vipravahudavadanti.
0: Truth is one. It is referred to many by many.
1: Idi kevalam anekattam anetundi ekattam nunchi prarambhamainai.
0: And this multiplicity is out of unity alone.
1: ఇది వన్ ఒకటి.
0: దిస్ ఇస్ వన్.
1: ఇది నైన్.
0: దిస్ ఇస్ నైన్.
1: ఏ నంబర్ పెద్దదని ఏ పిల్లవాడిని అడిగినప్పటికి నైన్ అనేటువంటి నంబర్ పెద్దది అంటాడు.
0: ఇఫ్ యూ ఆస్క్ ఎనీ బాయ్ విచ్ నంబర్ ఇస్ బిగ్ నంబర్ హీ విల్ సే నైన్.
1: కాదు కాదు, ఒకటే పెద్ద నంబర్.
0: నో, వన్ ఇస్ బిగ్ నంబర్.
1: వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ప్లస్ నైన్ అయిపోయింది.
0: Therefore, 1 plus 1 plus 1 plus 1 will make a total of
1: 9. 1 లేకపోతే 9 ఎక్కడి నుంచి వచ్చింది?
0: Without 1, how do you get 9?
1: కాబట్టి ఈ 1 is hero. This world is zero.
0: One is hero. This world is zero.
1: Hero becomes zero if he forgets God and earth.
0: So hero becomes zero if he forgets God.
1: కనుక దైవాన్ని మర్చిపోయిన ఏకత్వమే అదే దైవం.
0: God is the hero. That's one.
1: దాన్ని మర్చిపోయినామంటే ఇంకంతా ప్రపంచమే ఏమి లేదు.
0: If you forget God, well, there is no existence.
1: ఇది భారతీయ సంస్కృతిని పురస్కరించుకొని అనాది కాలం నుండి కూడాను ప్రచార ప్రబోధలు సల్పుతూ వచ్చినటువంటిది ఇదియే.
0: This principle of oneness, the principle of unity, is the teaching of Veda since ancient times.
1: కనుకని ఏకత్వాన్ని మనం బలపరుచుకుంటూ రావాలి.
0: So we have to develop the principle of unity.
1: ఏని ఎందు చూసినప్పటికీ ఉన్నది ఒక్కటే.
0: You may see anything, but only one thing that exists.
1: అది ఏ దైవము?
0: That is God.
1: ఈ దైవత్వాన్ని గుర్తించడానికి కొన్ని మార్గములు కూడా కావాలి.
0: We need certain parts to know God.
1: కొన్ని రకమైనటువంటి చర్యలు కూడా మనం ఆచరించాలి.
0: We should take to certain actions.
1: కొంత సాధనను కూడా సలపాలి.
0: We should proceed along
1: సాధనమున పనులు సమకూరు ధరలోన.
0: It's only with your spiritual practices naturally you can
1: accomplish. పాటలు పాడుతూ ఉంటే ఒక పాట వస్తుంది.
0: As you repeatedly sing, you can sing well a song.
1: తింటూ తింటూ వచ్చేస్తే వేపకాయ అయినా చీపు అయిపోతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ చూయింగ్ స్టార్ట్ ఈటింగ్ ఈవెన్ ద ఫ్రూట్ ఆఫ్ ఎ నీమ్ ట్రీ విల్ బి స్వీట్.
1: స్మరిస్తూ స్మరిస్తూ స్మరిస్తూరా తప్పక నీ యొక్క దివ్యత్వం దానిలో అర్థమవుతుంది.
0: ఇఫ్ యు గో ఆన్ చాంటింగ్ రిపీటెడ్లీ యు నేచురల్ ఎక్స్పీరియన్స్ డివినిటీ.
1: కాన మనము దైవ చింతన మాత్రము నిరంతరము చేస్తూ ఉండాలి.
0: దేర్ఫోర్ వి షుడ్ థింక్ ఆఫ్ గాడ్ కంటిన్యూస్లీ.
1: భారతదేశమునందు ఎక్కడ చూసినప్పటికీ దైవత్వం యొక్క చింతన తప్ప మరొకటి లేదు.
0: All over Bharat, wherever you may go and see, you find people thinking of God.
1: ప్రారంభం కావటం చేతనే ఈ దైవత్వం యొక్క విరోధం అధికమైపోతూ వచ్చింది.
0: Because it's an effect of modern times, will you find just the opposite?
1: దేనిని నమ్ముతున్నారు మీరు?
0: What is it you believe?
1: మూర్ఖత్వాన్ని నమ్ముతున్నారు.
0: You believe foolishness.
1: మూర్ఖత్వాన్ని నమ్మటం లేదు.
0: You don't believe the divinity.
1: కానీ వాళ్ళు చెప్తారు ఈ మూర్తులు అనేటువంటి మూర్ఖత్వము అంటున్నారు.
0: దే కన్సిడర్ ఐడోలాట్రీ యాజ్ ఎ సైన్ ఆఫ్ ఫూల్.
1: ఎవరిది మూర్ఖత్వమో ఎవరిదారో వారి కాన్షియన్స్ కే వారికి తెలుసు.
0: యువర్ కాన్షియన్స్ విల్ టెల్ యూ విచ్ వన్ ఇస్ ఫూలిష్నెస్.
1: అన్నింటియందు దైవం ఉన్నాడని పశుపక్షి మృగాదులు ఎందు కూడా ఏకత్వాన్ని భావించుకోవటం అనేటువంటి ఇది సోషల్ సెక్యూరిటీ.
0: To consider divinity in birds and animals everywhere as per the culture of Bharat is a sign of social security.
1: ఈ సోషల్ సెక్యూరిటీ అని భారతదేశంలో ఉన్నటువంటిది మరి ఏ దేశంలో కూడా లేదు.
0: దిస్ సార్ట్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ ఇస్ ప్రెసెంట్ ఓన్లీ ఇన్ భారత్. దేని ఎందు
1: కూడాను చెట్టును చూస్తే అది కూడా భగవంతుడే.
0: ఇఫ్ యూ సీ ఎ ట్రీ ఇస్ గాడ్.
1: ఒక పుట్టను చూస్తే అది భగవంతుడే.
0: అండ్ హిల్ ఇస్ గాడ్.
1: ఏదో కొండ లోపల ఏ విధమైనటువంటి పనికిరానిటువంటి ఒక రాయి పడి ఉంటుంది.
0: Mountain, you may find boulders.
1: కానీ శిల్పిదాన్ని అనేక రకములుగా తీర్చిదిద్దుతాడు.
0: But the sculptor chisels it.
1: తీర్చిదిద్ది ఒక రామ విగ్రహంగా తయారు చేస్తాడు.
0: He carves it and makes into an idol.
1: కొండలో పడి ఉన్నటువంటి గుండును శిల్పి దీనిని ఒక ఆకర్షణీయమైనటువంటి ఒక రాములుగా తయారు చేశాడు.
0: A boulder of the mountain is made into an idol by the sculptor.
1: ఈ యొక్క గుండును ఆ యొక్క శిల్పి రాములుగా చేశాడా లేకపోతే ముందుగానే ఈ గుండులో రాయములు ఉన్నాడా?
0: Now the question is, has the sculptor made the boulder a Rama idol or has Rama been there even before?
1: Mundugane Ramudu unnadu.
0: Rama was there even before.
1: Ee yokka shilpi aa pack nanta baaga clean ga teesesadu pack lo.
0: It was only sculptor who brought into beautiful mold.
1: Ee pack teesesapudiki Ramu swachchakarichadu.
0: As the true form is taken out now, you find the manifestation.
1: Kanukane anninti endukodunu unnadi oka divyattam anetundi.
0: Divinity is present in all.
1: Aithe
0: however
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణము.
0: A small example.
1: ఈ రామ విగ్రహాన్ని మాత్రం ఒక మందిరంలో పెట్టి మనం ఆరాధన సల్పుతున్నాం.
0: యూ ఇన్స్టాల్ దిస్ ఐడల్ ఆఫ్ రామ అండ్ వర్షిప్ ఇన్ మందిర్.
1: సాక్షాత్ రామచంద్రమూర్తి అంటావు.
0: యూ కన్సిడర్ ఐడల్ ఎస్ రామ.
1: ఆ రామ విగ్రహంలో చేసినటువంటి గుండెలో ఉన్నటువంటి చిన్న చిన్న ముక్కలంతా ఆ యొక్క అడవిలోనే పడిపోతాయి లేక ఒక కుట్టలో పడిపోతాయి.
0: ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ దిస్ ఐడల్ మెనీ ఆఫ్ ది పీసెస్ ఫాల్ ఆన్ ద గ్రౌండ్ దే ఆర్ లెఫ్ట్ అవుట్.
1: కానీ ఆ రాతి ముక్కల్ని ఎవరు కూడా ఆరాధన చేయరు.
0: నో వన్ వుడ్ ఎవర్ వర్షిప్ ది పీసెస్.
1: కారణం ఏంటి?
0: వై?
1: అందులో ఆకారం లేదు.
0: దేర్ ఇస్ నో ఫార్మ్ దేర్.
1: లేకపోయినప్పటికీ
0: అదర్వైజ్
1: ఆ పీసెస్ చెప్తుంటుంది.
0: ద పీసెస్ స్టార్ట్ టెలింగ్
1: తత్వం అసి అది మేము రెండు ఒక్కటే అని అన్నాడు.
0: The pieces start declaring that idol, we the pieces here are one in the same.
1: Kani silpi vaadu vachi mammalu veeru chesinaadu ante kani adi idi rendu okate mem.
0: It is only the sculptor who brought us this kind of separation. This is tattvam asi.
1: Aham brahmasmi memu ade.
0: Aham brahmasmi we are that.
1: Kani maname maname ee prapanchikamainatundi yokka vruttulu chetanu ఈ ప్రాకృతమైన ఆకర్షణ చేతను ఒకదానికి భిన్నంగా మనం విశ్వసిస్తున్నాము విభజిస్తున్నాము.
0: బికాస్ ఆఫ్ వరల్డ్లీ ప్లెజర్స్ అండ్ వరల్డ్లీ ఫీలింగ్ వీ క్లాసిఫై వీ ఫ్రాగ్మెంట్ వీ డివైడ్.
1: ఇది కేవలం వ్యక్తిత్వం యొక్క దోషమే కానీ శక్తిత్వం యొక్క దోషం కాదు.
0: ఇట్ డిఫరెన్సెస్ మిస్టేక్స్ లైస్ ఇన్ వ్యక్తిత్వ దోష ఇండివిజువల్ మిస్టేక్స్.
1: ఎక్కడ చూసినప్పటికీ ఉంటున్నాడు.
0: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
1: కనుకనే ఇలాంటి దైవత్వాన్ని మనం తప్పక విశ్వసించాలి.
0: వీ షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ ద డివైన్.
1: ఒకనొక సమయం లోపల
0: ఎట్ వన్ టైం
1: త్యాగరాజు రామ విగ్రహం తన సోదరుడైనటువంటి రామన్న తీసుకుని పోయి కావేరిలో వేశాడు.
0: హిస్ బ్రదర్ త్యాగరాజస్ బ్రదర్ హస్ థ్రోన్ అవుట్ ద ఐడల్ ఆఫ్ రామ.
1: దీనికి ఒక కారణం ఉంది.
0: దిస్ వన్ రీజన్ బిహైండ్.
1: తంజావూరు రాజా అనేక ఆభరణముల చేత తిను బండారం అంతా అంపించినప్పుడు త్యాగయ్య నిధి చాలా సుఖమా ఈశ్వర సన్నిధి చాలా సుఖమా నిజముకు తెలుపు మనసు అని ఆ ఇచ్చినటువంటి వస్తువులంతా వెనుకకు పంపించాడు.
0: At one time, the king of Tanjore sent as presentation so many of the jewels and also eatables to Chagaraja. And Chagaraja said, is it the proximity that is precious or this wealth? And rejected them all.
1: Chudadu mantapamlo ekkada kanipinchaledu Ramudu.
0: And he didn't see Rama's idol there in Mantap.
1: Manasu karigipoyindi.
0: And really he was touched.
1: Bayalu deradu.
0: He started going.

0: ఓ రామ, వేర్ షల్ ఐ సర్చ్ ఫర్ యు?
1: ఎక్కడ పోయి నేను వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: ఎందున్నావని వెతికేది?
0: వేర్ షల్ ఐ సర్చ్?
1: అని అంతా చుట్టాడు చుట్టాడు చుట్టాడు.
0: హి వెంట్ రౌండ్ అండ్ రౌండ్.
1: కట్టగా అలసిపోయి
0: కావేరిలో
1: స్నానం చేద్దామని జలం తీసుకున్నాడు. కేశవాయ నమః, నారాయణ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, ఈ విధంగా సంకల్పం చేసుకుంటూ తీశాడు.
0: హి వెంట్ టు కావేరి టు హ్యావ్ హిస్ డే బాత్ దేర్ ఆన్ దట్ డే అండ్ హి వాస్ కలెక్టింగ్ వాటర్ చాంటింగ్ మంత్రాస్.
1: ఆ నీళ్లు తీసుకునేటప్పటికి ఆ చేతుల్లో రామ విగ్రహం వచ్చి పడింది.
0: దేర్ ఇన్ హిస్ హ్యాండ్స్ ఇన్ బౌత్ ఆఫ్ హిస్ పామ్స్ హి కుడ్ నోటీస్ ద ఐడల్ ఆఫ్ రామ దేర్.
1: అటువంటి విశ్వాసం కలిగినటువంటి దాంట్లోపల ఏకత్వమే వస్తుంది కానీ భిన్నత్వం రాదు.
0: When one has that faith, there will be principle of unity, not one of diversity.
1: Friend evadaina vachetappudike hey rara antamu.
0: If any friend comes, you will say come on.
1: Old friend
0: you'll ask him come on.
1: New friend vaste dayacheyandi antamu.
0: If a new friend comes, please come in.
1: Vaalike manu goppa maryadalu manistamu new friends ku.
0: You extend extra courtesies to new friends.
1: Vaaniki oka sofa istamu, vaaniki oka coffee cup istamu, anni vaanto gauravistamu.
0: You make him seated on sofa.
1: Old friend vaste vaani alachyanga manu maatladtam.
0: If old friend comes,
1: hey, you make him sunnama enduku vachavu ani ee vidhanga manu maatladtam.
0: You go on question.
1: Ekattam akkada vishwasam anetundi gaani gauravam anetundi padamulu akkada undavu.
0: When your old friend comes, you say, what are you doing? Why have you come here?
1: Ikkada Tyagaraju adhe sannidham ayipoyindi.
0: This is the kind of relationship that Tyagaraja had.
1: Tyagaraju ku Ramulu old friend.
0: Rama is an old friend of Tyagaraja.
1: Kanukane Rama intidaka.
0: Therefore he sang, come home.
1: Rama intidaka.
0: He said, come along to my residence.
1: Sukumara nemrokeda rama intidaka.
0: I offer my salutations, O Bisans, please come home.

0: ఓ సన్ ఆఫ్ దశరథ, ఐ కెనాట్ బేర్ ద ఫ్యాంగ్స్ ఆఫ్ సెపరేషన్, కమ్ హోమ్, ఫాలో మీ.
1: రారా రారా రారా అని పిలిచాడు. సర్వెంట్స్ కూడా పిలిచమట్లాడు.
0: ఈ ఆశం కమ్ హోమ్ అడ్రస్
1: ఈ పదములు ఎందే ఆ దైవత్వమైనటువంటిది అంత పాత మిత్రుడిగా కనిపిస్తాడు.
0: Even his address, you will understand that he has got intimacy.
1: Nenendu pedakudura akkada kuda rane.
0: There in another song him also he said, where shall I search for you?
1: Brochutaku evarunnaru nannu brochutaku evarunnaru.
0: Who are there to protect me?
1: Neekante naaku evarunnara?
0: More than you, who else I am?
1: ఇంత స్వేచ్ఛగా ఈ యొక్క త్యాగరాజు ఆ రాముడు అంత అనుభవించుకుంటూ వచ్చాడు.
0: త్యాగరాజు ఎక్స్పీరియన్స్ ఎంజాయింగ్ బాస్కింగ్ ఇన్ ద
1: అనగా ఏంటి, ఓల్డ్ ఫ్రెండ్.
0: He treated him as an old friend.
1: ఈ జన్మమునికే కాదు,
0: నాట్ దిస్ లైఫ్,
1: ఈ జన్మల నుంచి కూడా మనం కూడా వస్తున్నామని మీరు భావించాలి.
0: యూ షుడ్ కన్సిడర్ దట్ వి హావ్ బీన్ ఓవర్ హియర్ టుగెదర్.
1: కనుకనే మానవ అని పేరు వచ్చింది. మానవ.
0: So the title Manava came.
1: Ma kaadu.
0: Ma no.
1: Nava kottadi kaadu.
0: Nava new.
1: Nenu kottavaani kaadu, paatavaani neeku, old friend ni.
0: I am not new, I am your old friend.
1: Kanukane ee vidhanga bhagavantuni manam kottavaaniga manam teesukokoodu.
0: We should not take God
1: new. Anadi anantamu apramayamu aneetundidanta bhagavantuni yokka perlu.
0: God is ancient. He is one of the olden times. None can ever equal him. He is beyond all known measure.
1: Apramayudu. ఎట్టి ప్రమాణములకు చిక్కనటువంటి వాడు.
0: ఇస్ బియాండ్ ఆల్ మెజర్, అప్రమే.
1: కానీ లోకం లోపల ప్రత్యక్ష ప్రమాణము, అనుమాన ప్రమాణము, ఒక శాస్త్ర ప్రమాణము.
0: ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ గాట్ ది ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ పర్సెప్షన్, ఎవిడెన్స్ బేస్డ్ ఆన్ ది సేక్రెడ్. ఇక్కడ
1: అన్ని ప్రమాణములకు ఏ ప్రమాణములకు చిక్కనటువంటి వాడు భగవంతుడు.
0: బట్ గాడ్ ఇస్ బియాండ్ ట్రాన్సెండెంటల్ అబౌట్ ది ఎవిడెన్స్.
1: అప్రమేయుడు అన్నారు.
0: దేర్ఫోర్ హి ఇస్ బియాండ్ నోన్ నార్మ్స్ ఆఫ్ మెజర్.
1: కనుక భగవంతుని తత్వాన్ని మనం ఎంత తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పటికీ ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉంటుంటాయి.
0: హౌ మచ్ యు మే నో, బట్ స్టిల్ యు హావ్ గాట్ టు నో మచ్ మోర్.
1: ఇంతవరకు ఈ భగవంతుని గుర్తించి తెలుసుకున్నటువంటి వారు ఎవరు లేరు.
0: దేర్ ఆర్ నన్ ఇన్ దిస్ వరల్డ్ హూ హాస్ నోన్ ద డివినిటీ ఇన్ ఫుల్.
1: ఒకానొక తపస్వి,
0: వన్ పెనెన్స్,
1: భగవంతుని తెలుసుకోవాలని కన్నులు మూసుకొని ధ్యానంలో కూర్చున్నాడు.
0: ఇన్ ఆర్డర్ టు నో అండ్ ఎక్స్పీరియన్స్ గాడ్, హీ
1: సాక్షాత్ భగవంతుడే వచ్చాడు.
0: సైలెన్స్. God manifested in front.
1: ఒక చిన్న పిల్లవాడి రూపంలో వచ్చాడు.
0: He came in the form of a boy, young boy.
1: ఏం తాతగారు ఏం చేస్తున్నారు అన్నాడు.
0: Yes, grandfather, what are you doing?
1: నాయన భగవంతుని గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నా అన్నాడు.
0: I am making an effort to know God.
1: మరి తెలుసుకున్నావా అన్నారు.
0: The boy asked, have you known?
1: ఇంకా తెలుసుకోలేదు అన్నాడు.
0: Not yet, he said.
1: అయితే పోయినాడు.
0: So he returned.
1: వచ్చింది భగవంతుడే.
0: In fact, God came.
1: ఈ భావం అంతా ఏదో ఒక అరూపం పైన ఉంటుండాలి.
0: He is concentrating on the formlessness.
1: అలక్ష్యం చేశారు.
0: He just neglected the
1: పరోక్షాన్ని ఆశిస్తూ వస్తున్నారు.
0: But he wanted that indirect manifestation.
1: సరే, ఒక నెల అయిన తర్వాత తిరిగి వచ్చాడు ఈ పిల్లవాడు.
0: This boy returned, came back after a month.
1: అప్పటికి అర్ధ నేత్రములు తెరిచాడు ఈ సన్యాసి.
0: This celibate opened his eyes.
1: ఏం తాతగారు తెలుసుకున్నారా అన్నాడు.
0: And he asked, oh grandfather, have you known?
1: ఆ తెలుసుకున్నాను అయినా.
0: Yes, I have known.
1: నా కన్నులు ఎంతవరకు తెరిచానో అంతవరకు తెలుసుకున్నాను, అర్థం తెలుసుకున్నాను అన్నాడు.
0: He said, I have known half to the extent I opened my eyes.
1: సరే, పూర్తి తెలుసుకోమని మరి వెళ్ళాడు.
0: He said, no in full, and he returned, went back.
1: మరి ఒక నెల అయిన తర్వాత మరి వచ్చాడు.
0: After a month, he reappeared.
1: పూర్తి తెలుసుకున్నాడు ఈ సన్యాసి.
0: And the sannyasi opened his eyes completely.
1: అప్పుడు మరి అడిగాడు, తాతగారు తెలుసుకున్నారా అని.
0: He said, oh grandfather, have you known?
1: తెలుసుకున్నాను.
0: Yes, I have known.
1: ఏమని తెలుసుకున్నారు అన్నారు.
0: What is that you have known?
1: తెలుసుకోవడానికి వీలు కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: I have known that it cannot be known. That's what I have known.
1: భగవంతుని తెలుసుకోవడానికి వీలే కాదని తెలుసుకున్నాను అన్నాడు.
0: It's not possible to know God.
1: ఎట్లా తెలుసుకోగలడు?
0: How do you know?
1: సాక్షాత్ భగవంతుడే వచ్చినప్పుడు ఏ రూపమని భగవంతుడికి నిర్ణయించేదాడు.
0: What form can you decide?
1: అదే కూడా చెప్పాడు.

0: ఇన్ వాట్ వే ఐ టు డిసైడ్
1: కనుక ఎవరైనా సామాన్య మానవుడుగా వస్తాడు, భగవంతుడే కూడా వస్తాడు. కానీ భగవంతుడికి ఏ రూపమని?
0: God may come in any form. How do you decide? How do you specify?
1: కనుకనే సర్వరూప నమస్కారం కేశవం ప్రతిగచ్చతే అన్నారు.
0: Therefore whomsoever you salute it goes to God.
1: ఎవరికి నీవు నమస్కారం చేసినా కేశవునికే పోయినాయి.
0: Whomsoever you offer your respects it goes to God.
1: అదే విధంగానే సర్వజీవనం తిరస్కారం కేశవం ప్రతిగచ్చతే. ఎవరిని నీవు తిరస్కరించినా అది కూడా నువ్వు దైవానికే చెందుతుంది.
0: Whomsoever you reject or deny it amounts to denial of the divinity.
1: అనగా ఏమిటి? సర్వభూతములు యందు కూడా నువ్వు భగవంతుడు ఉన్నాడు.
0: It means God is present in all beings.
1: సర్వరూపములు కూడా నువ్వు భగవంతుడు స్వరూపములే.
0: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
1: దైవం మానుష రూపేణ.
0: గాడ్ కమ్స్ ఇన్ హ్యూమన్ ఫార్మ్.
1: ఈ సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి.
0: వి హావ్ టు నో దిస్ ట్రూత్ ఫస్ట్.
1: భగవంతుడు విశ్వ విరాట స్వరూపుడు అన్నారు.
0: గాడ్ ఈస్ ఎ కాస్మిక్ ఫార్మ్.
1: అంటే ఏమి? ఇదంతా ఈ తలలన్నీ భగవంతుడి తలలే.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ డివైన్.
1: సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద్.
0: ఆల్ దీస్ హెడ్స్ ఆర్ హిస్. ఆల్ హ్యాండ్స్ ఆర్ హిస్. ఆల్ ఫీట్ ఆర్ హిస్.
1: అన్ని నేత్రములు, అన్ని శస్త్రములు, అన్ని శిరస్సులు అతనివి.
0: ఆల్ హెడ్స్ ఆర్ హిస్.
1: తంది కాని కృదయము ఏది ఉంది?
0: వాట్ ఈస్ దట్ హీ డస్ నాట్
1: కనుక భగవంతుడు అంత విశ్వాసం గాఢమైనటువంటిది పెట్టుకోవాలి. కానీ ఒకరి ఇచ్చేది కానీ పుచ్చుకునేది కానీ కాదు ఇది.
0: వీ షుడ్ హావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్. ఇట్ కెనాట్ బి గిఫ్టెడ్. స్వామీ
1: మాకు ఆ ఫెయిత్ ఇవ్వండి అంటారు కొంతమంది.
0: వీ ప్రే స్వామీ గివ్ అస్ ద గ్రాంట్.
1: వడ్డీ వ్యాపారం కాదు ఇచ్చి పుచ్చుకోవడానికి.
0: It is not any business transaction has to be given in our
1: life. You
0: have to develop yourself.
1: నీ ఆకలికి నువ్వే తినాలి కదా.
0: You have to eat for to satisfy your hunger.
1: నీవే ఔషధం సేవించాలి కదా.
0: You have to take medicine for your disease.
1: అదే నీ ప్రేమతో నీవు దాన్ని పెంచుకో.
0: Therefore with love you develop your faith.
1: ఈ ప్రేమ ఒకటి గిఫ్ట్ అనేటువంటిది కాదు ఇది.
0: Love is not a gift.
1: కానీ ఆ ప్రేమను పెంచుకున్నప్పుడు అదే పెద్దదైపోతుంది.
0: When once you start developing it, it grows automatically.
1: చిన్న మొక్కను నాటి దానికి నీరు పోసి ఎరువు వేస్తుంటే ఆ మొక్కనే వృక్షంగా మారిపోతుంది.
0: ఇఫ్ యు ప్లాంట్ ఎ స్మాల్ సాప్లింగ్ ఓవర్ దేర్, వాటర్ అండ్ మెన్యూర్ ఇట్, ఇట్ గ్రోస్ ఇంటు ఎ జిగాంటిక్ ట్రీ.
1: నిత్యము దానికి ప్రేమ అనేటువంటి వాటర్ వేయాలి.
0: యు హావ్ టు వాటర్ ఎవ్రీ డే విత్ వాటర్.
1: విశ్వాసము అనే ఎరువు వేయాలి.
0: అండ్ యు హావ్ టు మెన్యూర్.
1: అప్పుడే మొక్క చెట్టుగా రూపొందుతుంది.
0: దెన్ దిస్ ప్లాంట్ గ్రోస్ ఇంటు ఎ ట్రీ.
1: అంతేగాని మొక్క చెట్టు కావాలని దిన్నము దాన్ని తీర్చు తీర్చుంటే పెరిగిపోతుంది చెట్టు.
0: బట్ యు కెనాట్ పుల్ ఇట్ ఎవ్రీ డే ఎక్స్పెక్టింగ్ ఇట్ టు గ్రో ఇంటు ఎ ట్రీ.
1: కనుక ఇది ఒకరి చేత జరిగేటువంటిది కాదు. ఎవరికి వారే పెంచుకోవాలి.
0: ఈచ్ వన్ హ్యాస్ టు వర్క్ ఫర్ వన్స్ ఓన్ సెల్ఫ్.
1: తన యందు ప్రేమ ఉంది,
0: దేర్ ఇస్ లవ్,
1: తన యందు విశ్వాసం ఉంది,
0: దేర్ ఇస్ ఫెయిత్.
1: కానీ ఆ విశ్వాసం దైవం వైపు మరల్చాలి.
0: బట్ యు హావ్ టు డైరెక్ట్ దట్ ఫెయిత్
1: వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్.
0: దెన్ వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ
1: వర్షిప్. ఏది నువ్వు చేసినప్పటికి ఇది భగవంతుని పనిగా చేసుకోవాలి.
0: వాట్ ఆర్ వర్క్ యు మే డు కన్సిడర్ యాస్ డివైన్.
1: ఏ రూపాన్ని చూసినా ఇది భగవంతుని యొక్క రూపం అనుకోవాలి.
0: యు మే సీ ఎనీ ఫార్మ్, ఇట్స్ గాడ్స్ ఫార్మ్.
1: భగవంతుడికి ఎన్నో రూపములు ఉంటున్నాయి.
0: గాడ్ హాస్ సో మెనీ
1: ఫార్మ్. అంటే ఇది కూడా ఒక రూపమే.
0: దిస్ ఇస్ వన్ సచ్.
1: కానీ ఒక్క రూపాన్ని మాత్రము శాశ్వతంగా హృదయంలో స్థిరం చేసుకోవాలి.
0: బట్ యు షుడ్ మేక్ వన్ ఫార్మ్ permanent.
1: అది అదే సర్వరూపములు కూడా నిరూపిస్తుంది.
0: ద వెరీ ఫార్మ్ దట్ యు ఇంప్రింట్ ఇన్ యువర్ హార్ట్ విల్ టేక్ మెనీ అదర్ ఫార్మ్స్ ఇన్ టర్న్.
1: కనుక దైవాన్ని ప్రాచీన మహర్షులు, ప్రాచీన వైదికులంతా కూడా ఈ నాలుగు విధమైన మార్గం లోపల ఆరాధన సల్పుతూ వారు తరిస్తూ పోయారు.
0: ద ఏన్షియంట్ సెయింట్స్, సీయర్స్, ఆస్పిరెంట్స్ వర్క్ లైక్ దిస్ ఇన్ ఆర్డర్ టు అటైన్ లిబరేషన్.
1: ప్రాచీనులు కేవలం మూర్ఖులు కాదు.
0: Our ancients are not fools.
1: వాళ్ళు పరిశోధన సల్పి, పరిశీలన సల్పి, ఆనందాన్ని అనుభవించి అందరికి అందించిపోయారు.
0: They investigated, they explored, they researched, they did research.
1: కానీ ఈనాటి మూర్ఖులే, చదువుకున్నటువంటి మూర్ఖులే ఇది కాదని వాదిస్తున్నారు.
0: Only modern educated fools criticize them.
1: కానీ భయ దైవత్వాన్ని ఎవరు కూడా ఇట్టిది అట్టిది నిర్ణయించడానికి వీలు కాదు.
0: But none can decide the divinity in a specific way.
1: ఒకరు మీ దగ్గరికి వస్తారు.
0: One comes to you.
1: దేవుడు దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు.
0: యు థింక్ ఆఫ్ గాడ్, యు సే సో.
1: నీ ఎదుటి వ్యక్తి వస్తాడు, నీ ఫ్రెండ్.
0: అనదర్ ఫ్రెండ్ కమ్స్,
1: నో గాడ్ అంటాడు.
0: హి సేస్ నో గాడ్.
1: నీవు అంటావు గాడ్ ఈస్ దేర్.
0: యు సే గాడ్ ఈస్ దేర్.
1: గాడ్ ఈస్ నో వేర్.
0: అండ్ గాడ్ ఈస్ నో వేర్
1: అన్నప్పుడు నీవేమని అడగాలి? అంత పూర్ణ విశ్వాసం ఏముంటేంటి?
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్ వాట్ షుడ్ యు సే నౌ?
1: ఒరే, నీ దేవుడు నీకు లేడని చెప్పడానికి నీకు అధికారం ఉంటుండాలి.
0: యు హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు డినై యువర్ గాడ్.
1: కానీ నా దేవుడు లేదంటానికి హూ ఆర్ యూ?
0: Who are you to question my God? How can you deny me?
1: కాబట్టి నా దేవుడు నాకున్నాడు.
0: I have my God.
1: అంత గాఢమైన విశ్వాసంతో ఉన్నప్పుడే ఈ జగత్తులో ఎంతైనా కూడా సాధించవచ్చు.
0: When once you have such a strong faith,
1: ఎవరు ఏమి చెప్పినా కానీ దీన్ని విశ్వసించటము, అటు ఇటు తిరగటము, ఈ విధంగా ఉంటుంటే ఇది ప్రయోజనం ఉండదు.
0: You should not be carried away by what all that is said by outside.
1: దానికి డిటర్మినేషన్, ఒక విధమైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: అదే పూర్వం చెప్పాను, పీ పీ పీ.
0: That's what Bhagavan refers to three P's.
1: First purity.
0: First purity.
1: రెండవది పేషెన్స్.
0: Second patience.
1: మూడవది perseverance.
0: Third one perseverance.
1: ఈ మూడింటి యందు కూడా ఉండినప్పుడే మనం విజయాన్ని సాధించగలం.
0: When once you have all the three, you'll certainly win.
1: కనుక నీవు మొట్టమొదట పట్టుదల నీవు సాధించాలి.
0: First you should have determination.
1: దేనిపైన పట్టుదల?
0: On what is it?
1: మంచిదీనిపైన పట్టుదల.
0: You should determine to accomplish good.
1: చెడ్డదీనిపైన కాదు మంచి పట్టుదల.
0: Not bad.
1: చెడ్డదీనిపైన పట్టుదల పడితే అది పట్టుదల అంటారు, మూర్ఖత్వం అంటారు.
0: If you concentrate, determine on bad things, it is foolishness.
1: మంచిదీనిపైన పట్టుదల కావాలి.
0: You need determination.
1: ప్రాణం పోని.
0: You may leave life.
1: ప్రహ్లాదుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా కూడా నారాయణ నారాయణ నారాయణ అని వర్ణిస్తూ వచ్చాడు.
0: ప్రహ్లాద chanted God's name under all circumstances and situations.
1: కానీ అతనికి భయమే లేదు.
0: But he was not afraid of anything.
1: కానీ తండ్రి విరోధంగా జరుగుతున్నది.
0: The father turned into an enemy.
1: తండ్రి అనేక హింసలు పెడుతున్నాడు.
0: Father had put him suffering.
1: దేన్ని లెక్క చేయలేదు.
0: But he was not mindful.
1: విశ్వాసము.
0: He had full faith.
1: ఆ విశ్వాసమే అతన్ని రక్షిస్తూ వచ్చేసింది.
0: The very faith protected him.
1: కట్టకడపటికి తండ్రిని శిక్షిస్తూ వచ్చింది.
0: Ultimately father was punished.
1: కాన మనము దేని ఎందైనప్పుడు దైవ విషయం లోపల మాత్రం ఒక పట్టుదలతో మనం సాధిస్తూ రావాలి.
0: Therefore in respect of God and spiritual path,
1: ఏదో బజారులో పోయి వాడంతా చెప్తే దాని అంతా నమ్ముకోవటము.
0: We should not go by all that is said by those fellows that walk along the street.
1: ఏదో ఒక విధమైనటువంటి ఒక ఎల్లయ్య మల్లయ్య అని చెప్పినంటే దాన్నంతా మనం నమ్మటము.
0: యూ షుడ్ నాట్ బిలీవ్ వాట్ ఆల్ దట్ ఈస్ సెడ్ బై టామ్ డిక్ అండ్ హ్యారీ.
1: ఇలాంటి దీన్నంతా మనం అనుసరించకూడదు.
0: యూ షుడ్ నాట్ ఫాలో దాట్.
1: ఈనాడు చూడండి, దైవం అంటే ఎవరు నమ్మరు.
0: No one will believe God now.
1: ఈ పిచ్చి పిచ్చి నావల్స్ అంతా రాస్తుంటారు, దీన్ని నమ్ముతారు.
0: They read all mad novels, dirty novels.
1: ఈ అంతే కాదు, ఈ వారపత్రికలంతా నమ్ముతుంటాము.
0: They believe newspapers.
1: ఏదో ఒకరు పిచ్చివాడు వచ్చేసరికి జ్యోతికం జ్యోతిష్యం అంటే దాన్ని అంతా నమ్ముతుంటాము.
0: If an astrologer tells you something, you'll believe.
1: ఇంకా కొంతమంది తయారై చూస్తున్నారు ఇప్పుడు.
0: There are some more fellows now.
1: సాయిబాబు మాకంత శక్తినిచ్చాడని నామాదిని తలపెట్టుకోవటము, గౌరవం వేసుకోవటము, ఈ విధంగా కూడా కొంచెం నటన చేస్తూ వస్తున్నారు.
0: There are some useless fellows who take upon the form and grow the hair, put on the dress like Baba. Foolish fellows number one type.
1: Sai Baba ichche shaktulu kaadu puchukune shaktulu kaadu.
0: The power of Sai Baba cannot be given.
1: Ilanti vaatinanta kudunu nammi aneka mandi chaala mosapothunnaru.
0: Many people believe such things and are deceived and betrayed.
1: Ilanti daniki pokoddu.
0: We should not go in this
1: way. Idi oka ichchedi puchukuneetundi kaadu.
0: It's neither given or accepted.
1: Mee yokka vishwasamto meer saadhinchali.
0: You should achieve with your faith.
1: కనుక నిజమైనటువంటి భక్తి ప్రపత్తులు అంటే తమ యొక్క విశ్వాసం ఒకే మానసిగా ఒకే రీతిగా అంత్యం వరకు సాధిస్తూ రావాలి.
0: ట్రూ ఫెయిత్ రిక్వైర్స్ యూ టు హ్యావ్ వన్ పాయింటెడ్ అటెన్షన్, ద ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ.
1: అది నిజమైనటువంటి స్థిర భక్తి, అనన్య భక్తి.
0: దట్ ఈస్ ద స్టేబుల్ డివోషన్, ద డివోషన్ విచ్ ఇస్ స్టెడీ.
1: అప్పుడే చలించని మనసు, భ్రమించని దృష్టి మనలో ఏర్పడుతుంది.
0: దెన్ ఓన్లీ యూ విల్ హ్యావ్ దట్ అన్వేవరింగ్ మైండ్ అండ్ స్టడీ కాన్సన్ట్రేటెడ్ అటెన్షన్.
1: దైవ విషయంలో చాలా అవసరం.
0: ఇట్స్ వెరీ ఎసెన్షియల్.
1: దైవం ఎన్నో బాధలు పెడుతుంటాడు.
0: గాడ్ విల్
1: దైవం కష్టం కాదు, అది నువ్వు భావిస్తున్నావు.
0: గాడ్ విల్ నెవర్ పుట్ యూ టు సఫరింగ్. యూ థింక్
1: దైవం ఏది అనుగ్రహించడు.
0: గాడ్ విల్ నెవర్ డూ ఎనీథింగ్.
1: అన్నిటికీ నీ సాక్షిభూతుడై ఉంటుంటాడు.
0: గాడ్ ఇస్ ఓన్లీ విట్నెస్.
1: నీ కర్మలే నీకు కష్టములుగా రూపొందుతున్నాయి.
0: యువర్ ఓన్ యువర్ యాక్షన్స్ విల్ గివ్ యూ సఫరింగ్.
1: కనుక దానికి కూడా నువ్వు ఏమాత్రం కూడా జంకగా కుంకక దాటుకుని పోవాలి.
0: యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ ఆర్ ఫ్రస్ట్రేటెడ్. యూ షుడ్ రెసిస్ట్.
1: ఏదొచ్చినా నా మంచి కోసమే. ఇట్ ఈస్ గుడ్ ఫర్ మీ.
0: ఎనీథింగ్ మే హ్యాపెన్, ఇట్స్ గుడ్ ఫర్ మీ. యూ షుడ్ ఫీల్
1: అన్ని నా మంచి కోసమే, నా మంచి కోసమే నిర్ధారించాలి.
0: వాట్ ఎవర్ మే హ్యాపెన్, ఎవ్రీథింగ్ షుడ్ బి వ్యూ ఇన్ ఫర్ యువర్ గుడ్.
1: గాఢ విశ్వాసంతో ఉండినప్పుడే మనం అన్నింటినీ సాధిస్తాం.
0: ఇఫ్ యు హావ్ టోటల్ ఫెయిత్, యు విల్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఇక్కడ అక్కడ అక్కడ అక్కడ ఊరికి తిరిగి తిరిగి కాలమును కర్మను కార్యమును వ్యర్థం చేసుకోవటం, కట్టగలిపటికి ధనాన్ని కూడా నువ్వు వ్యర్థం చేసుకోవటం.
0: ఇఫ్ యు గో ఆన్ మూవింగ్ హిదర్ అండ్ థిదర్, you will be wasting your energy, you will be wasting your time, you will be wasting your money and the body.
1: Kalke okke bhavam tore manam devanni sadistu raavali.
0: You should have single pointed attention, unwavering faith.
1: Sai prabodha okkate bhajanalu bhajanalu bhajanalu.
0: Sai teaching is only one, bhajan, singing
1: bhagavat namasmaran chesthe chalu.
0: Just sing the glory of
1: premato cheyali.
0: Sing his glory with love.
1: ఆ ప్రేమతో చేస్తే ఎక్కడ ఉన్నట్టు నీవు దాన్ని సాధించగలవు.
0: ఇఫ్ యు సింగ్ హిస్ గ్లోరీ విత్ లవ్, యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. వేర్ ఎవర్ యు

0: O man, examine and question for yourself what kind of happiness you have achieved right from dawn to dusk, the moment you get out of your bed and retire, spending all the time in acquiring knowledge, earning degrees, forgetting God, what happiness you have got. Examine for yourself.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: మానవ జీవితము ఉత్కృష్టమైనది, సౌజన్యమైనది, సౌశీల్యమైనది.
0: హ్యూమన్ లైఫ్ ఇస్ నోబ్లెస్ట్, రేరెస్ట్, హస్ గాట్ టు బి లివ్డ్.
1: ఇట్టి మానవత్వాన్ని నిత్యకృషి ద్వారా, కర్మల ద్వారా సార్థకం కావించుకోవటం మానవుని ప్రధాన కర్తవ్యం.
0: ఇట్ ఇస్ ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ అండ్ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ టు వర్క్ ఫర్ హిస్ రిడెంప్షన్ అండ్ లిబరేషన్ by putting his daily effort, by just working hard through discharging his duties.
1: Janadu pottanimpukona chikkulanunduchu, janadu pottanimpukona chikkulanunduchu.
0: After all, to fill this small belly, we face so many problems in life.
1: వేల విద్యలను పూనిక మీద నేర్చి,
0: వీ అక్వైర్ వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ వేరియస్ ఫీల్డ్స్,
1: పరిపూర్ణ సుఖంబును పొందలేక,
0: వీ ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద టోటల్ బ్లిస్.
1: ఈ మానవ జీవితం వ్యర్థముగా వించుకుంటూ,
0: అండ్ రియలీ వీఆర్ వేస్టింగ్ అవర్ హ్యూమన్ లైఫ్.
1: అరవింద దళాక్షుని విస్మరించి,
0: వాట్ ఇస్ ఇట్ దట్ వీ ఈవెన్ ఫర్గెట్ గాడ్.
1: ఏ పెద్ద సుఖంబునొందితురు ప్రీతిగా యోచన చేయు మానవా.
0: మ్యాన్, ఎగ్జామిన్ ఫర్ యువర్ సెల్ఫ్ వాట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ యు ఎంజాయ్ ఫర్గెటింగ్ గాడ్, స్పెండింగ్ ఆల్ ద టైమ్ ఇన్ అక్వైరింగ్ నాలెడ్జ్.
1: ప్రేమస్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: ఈ జానుడు పొట్ట నింపుకోవడానికై అనేక విధములైనటువంటి సేవలు పడుతున్నాం.
0: We strain, exert ourselves, after all, to fill this small bill.
1: అనేక విధములుగా ఆర్జిస్తున్నాము.
0: We earn in every possible way.
1: కానీ దీనితో మనం తృప్తి నొందుతున్నామా?
0: Are we really satisfied by this?
1: లేదు.
0: No.
1: తృప్తి అన్నటువంటిది ఏనాటికి కూడా మనకు కలగదు.
0: There is no contentment at any point of time.
1: దీనిని పురస్కరించుకుని ఏ విజ్ఞేశుడు చెప్పాడు, నసుకా లభ్యతే సుఖం.
0: Basing on this,
1: sukham nunchi sukham manaku kalagadu, kashtam nunchi manaku sukham dorukutundi.
0: Basing on this, it is said, you cannot derive happiness out of happiness. Happiness is the fructification of difficulty.
1: Sukhanni manam aashistunname kaani sukham dwara manaku shanti santosham labhyam kavatam ledu.
0: You want all the happiness, comforts and conveniences, but you cannot be peaceful.
1: Sukha shantulu manam anubhavinchavallanna kashtamale manaku pradhanamaina gurugudu.
0: If you want to be really blissful and peaceful, yes, obstacles are necessary.
1: Pratikinanni naalu palamunichute kaaka chachi chuda tanuvu kosichu.
0: A tree, while being alive, it bears fruits for all of us. Even after death, the tree is ready offering itself as the firewood.
1: Ee vruksham kante tyagi marekutunnada?
0: Tree is a very symbol of sacrifice.
1: Tyagamandu vrukshambe guruvu.
0: In fact, in this field of sacrifice, a tree is the preceptor.
1: Kanuka manavattvamlo tyagam atyavasaram.
0: In this human life, sacrifice is very essential.
1: Ee naatikainanu tyagam leka bhogam kaani aanandam kaani manaku labhyam kaadu.
0: Without sacrifice, you cannot enjoy the state of bliss anytime.
1: కనుక త్యాగానికి మనము ఇప్పటి నుంచే మనం తగిన కృషి చేయాలి.
0: వీ షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్, టేక్ ఎవ్రీ ఆపర్చునిటీ టు సాక్రిఫైస్ ఫ్రమ్ నౌ ఆన్.
1: అల్ప బుద్ధులనింత ఆదరించిన కానీ,
0: యు మే ఎక్స్టెండ్ ఆల్ ద హాస్పిటాలిటీ కైండ్నెస్ టు ఎ మీన్ మైండెడ్
1: ఫెలో, చేయు ఎట్టివానినైనా,
0: హి విల్ సర్టెన్లీ హార్మ్ యు, ద వెరీ బెనిఫాక్టర్ ఇస్ పుట్ టు హార్మ్.
1: విషము కూడిన వెర్రి, విషము కూడిన వెర్రి చెట్టులందున మానవత్వము వ్యర్థమయ్యే.
0: Because of the poison that gets into one's own psychology, the human life is wasted totally.
1: Kidu cheyunetti ganuni naina.
0: He will certainly harm anybody, the one who helped him even.
1: Kanukane manam alpulu kaakudadu.
0: We should now be mean minded.
1: Adikudu kavali.
0: We should be really noble one.
1: Alpa buddhinenta aadarinchina kaani kidu cheyunetti vaani naina.
0: A mean-minded fellow may be well-received and treated, but yet he will not give up his bad quality of harming others.
1: కనుక మనము అధిక బుద్ధులు కావాలి.
0: We should be broad-minded.
1: ఈ విశాల ప్రపంచమునందు మానవత్వం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటిది అనేటువంటి కీర్తిని మనం నిలబెట్టాలి.
0: We should uphold that pristine glory and the esteem that man is supreme in this universe.
1: ప్రాచీన ఋషులు కొన్ని తప్పులు చేసి దైవం ద్వారా శిక్షను అనుభవిస్తూ పశ్చాత్తాపపడి కడపటికి వారు క్షమను కోరుకున్నారు.
0: In ancient times you must have come to know the sages committed certain mistakes, but they repented and atoned their sins, corrected themselves.
1: వారు చాలా గొప్పవారు.
0: They are really great personalities.
1: అట్టి ఘనుడైనటువంటి వారిని మనం ఆచరించాలి.
0: We should follow such mighty men of eminence.
1: నేటి మానవులు బలహీనుడైనటువంటి వారు.
0: The modern man is very weak.
1: తప్పులు చేసి కూడాను దానిని సరిదిద్దుకొనుటకు ప్రయత్నిస్తురే కాని దాని దోషమును గుర్తించి వర్తించడానికి ఏమాత్రము పూనుకోరు.
0: In the modern times, people commit mistakes. They do not realize, they do not recognize and make any effort to correct and set things proper.
1: ఆనాటి పెద్దలు తప్పులను నివారణ కావించుకుని కృతజ్ఞతాపూర్వకమైనటువంటి యొక్క వందనముల చేత దైవాన్ని ప్రార్థించేటి వారు.
0: ఇన్ దోస్ డేస్ ఎల్డర్స్ కరెక్టెడ్ దేర్ ఆల్ దేర్ డిఫెక్ట్స్ అండ్ మిస్టేక్స్ అండ్ లెడ్ ఎ ప్యూర్ లైఫ్ బీయింగ్ వెరీ గ్రేట్ఫుల్ టు గాడ్.
1: పశ్చాత్తాపమునకు మూల కారణం.
0: అండ్ రిపెంటెన్స్ ఇస్ ది రూట్ కాజ్ ఫర్ ది గ్లోరియస్ లైఫ్ దట్ ఫాలోడ్.
1: దీనిని గుర్తింపచేసే నిమిత్తమై
0: టు మేక్ యూ రికగ్నైజ్ దిస్
1: వర్షములకు ఒక పర్యాయము విఘ్నేశుని పూజ అని పెట్టారు.
0: We worship Lord Vigneshwara once in a year.
1: విఘ్నేశ్వరుడు అనగా ఏమిటి?
0: Who is Vigneshwara?
1: గణపతి అనగా ఏమిటి?
0: Who is Ganapati?
1: గణ అనేటువంటిది బుద్ధికి సంబంధించినటువంటిది.
0: The word Gana is related to the intellect.
1: Na అనేటువంటిది విజ్ఞానమునకు సంబంధించినటువంటిది.
0: Na refers to wisdom.
1: విజ్ఞానమునకు అధిపతి అయినటువంటి వాడే గణపతి.
0: గణపతి is the head of all secular, the spiritual knowledge.
1: వినాయకుడు అనగా తనకంటే నాయకుడు మరొకడు లేడు.
0: వినాయక has no master above him.
1: తనకు తానే నాయకుడు.
0: He is a master unto himself.
1: అలాంటి వినాయకుని యొక్క తత్వము ఎవ్వరి కూడాను కీడు కనిపించదు.
0: అండ్ వినాయక విల్ నెవర్ పుట్ యు టు సఫరింగ్ ఎనీవే.
1: సర్వ కర్మలకును అవిఘ్నమస్తుగా ఆశీర్వదించి పోషించేటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక బ్లెస్సెస్ ఆల్ యువర్ ఎండివర్స్ ఎఫర్ట్స్ అండ్ కన్ఫర్స్ సక్సెస్.
1: చెడ్డను ఏమాత్రము చెంతకు చేర్చేటువంటి వారు కాదు.
0: హీ విల్ నెవర్ అలవ్ యూ టు కంటెయిన్ ఎనీ బ్యాడ్ ఇన్ యూ.
1: కనుకనే అతనికి ఎలుక వాహనము అన్నారు.
0: So he has got the rat as
1: మూషికము అనగా చీకటి.
0: Rat మూషిక stands for darkness.
1: రాత్రి యందు చీకటి చాలా అధికం కనుకని ఎలుకలు కూడాను రాత్రి యందు సంచరిస్తుంటాయి.
0: Night being very dark, the rats move about.
1: చీకటిని దూరం చేసి ప్రకాశం ప్రకటింపజేసి జనులకు ఆనందాన్ని ఆదర్శాన్ని అందించేటువంటిది మూషికము.
0: It is the rat that would help you to dispel this darkness and move in a pleasant way in the following day, the daytime.
1: మొట్టమొదట మానవత్వమునకే మాత్రం పరిమితం కాకుండా యావత్ క్రిమకీటకాదులకు కూడాను జంతు జలాలకు కూడాను దైవత్వం అనేటువంటిది ఆదర్శవంతమైనటువంటిది సత్యాన్ని నిరూపించే నిమిత్తమై విఘ్నేశ్వరునికి ఏనుగు వాహనము రెండింటిని సృష్టించారు.
0: The divinity is not limited to mankind alone. We find the divinity being present in birds and beasts and animals. To demonstrate the latent immanent divinity, we have got Vinayaka, the rat as his chariot and the elephant being his face.
1: Vinayakuni yokka sambandham. గతి తెలివి.
0: And the elephant is highly intelligent.
1: చాలా తెలివైనటువంటిది ఈ ఎలిఫెంట్.
0: Elephant is highly intelligent.
1: చాలా విశ్వాసంతో కూడినటువంటిది.
0: It has got all faith and loyalty.
1: ప్రాణం పోయినా సరే మాస్టర్ ను మరవనటువంటిది.
0: The elephant would rather give up its life.
1: మాస్టర్ ను మరువక తన జన్మం ఉండినంత వరకు కూడాను భగవంతుని యొక్క తత్వం చేత కృతజ్ఞతను పోషించేటువంటిది ఈ యొక్క గజము.
0: ఇట్ ఇస్ ది ఎలిఫెంట్ దట్ విల్ నెవర్ లీవ్ ఇట్స్ పాత్. ఇట్ లేస్ ఆల్ బై ఇట్సెల్ఫ్ అండ్ స్టాండ్స్ యాజ్ ఎ సింబల్ ఫర్ గ్రాటిట్యూడ్.
1: కనుకనే ఈ కృతజ్ఞతకు మూల కారణమైనటువంటిదే ఈ గజము.
0: అండ్ ది ఎలిఫెంట్ స్టాండ్స్ ఫర్ దిస్ గ్రాటిట్యూడ్.
1: ఈ కృతజ్ఞత అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది.
0: గ్రాటిట్యూడ్ ఇస్ ఎ సీక్రెట్ క్వాలిటీ.
1: క్షమ సత్యము.
0: Forbearance is true.
1: Chama dharmamu.
0: Purity is dharma.
1: Chama vedamu.
0: It is Veda.
1: Chama ahimsa.
0: Is non-violent.
1: Chama sarvasrambhu.
0: It's everything.
1: Ee chamato koodinatvanti yokka swarupame ee gajamu.
0: And this elephant has got all the patience for bearance.
1: Tana pranamayanam modaltundi kaani yajamanuliki ee maatramu keedu cheyadu.
0: The elephant is prepared to sacrifice its life. But you will never tolerate the master's suffering any time.
1: మానవునికి ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటిది ఈ గజము.
0: Elephant demonstrates to all of us an ideal path.
1: ఏ దారి కూడా లేనటువంటి అరణ్యము లోపల ఏనుగు ఒక్క తూరి ప్రవేశించిందంటే మనుషులకు దారి ఏర్పడుతుంది.
0: When there is no path taking us to any thick forest, dense forest around, it is the elephant that treads along that path.
1: కనుకని జీవితారణ్యమునందు మార్గము కనిపించినటువంటి మానవులకు మార్గమును బోధించేటువంటిదే ఈ గజము.
0: Therefore in this life which is a dense thick forest, it is the elephant that should show us the correct path.
1: అట్టి తెలివితేటలైనటువంటి ఒక శిరస్సును ధరించినటువంటి వాడు వినాయకుడు.
0: వినాయక has got this head of that of an elephant that stands for
1: వినాయకుడుగా తెలివితేటల చేత మానవులకు ఆదర్శవంతమైన మార్గాన్ని నిరూపించేటువంటి వాడు.
0: వినాయక shows an ideal path to tread for all of us.
1: ఈ వినాయక చవితి దినము
0: on this day of వినాయక చవితి
1: అనేక రకములైనటువంటి నైవేద్యములు చేస్తుంటారు వినాయకునకు.
0: We make several offerings to our God.
1: కానీ అతనికి ఉడికినది కానీ వేడైనది కానీ ఆయిల్ తో కూడింది కానీ తాను ఏమాత్రము ఆరగించడు.
0: In fact we do not offer anything that is cooked with any oil stuff on this day.
1: ఒక విధమైనటువంటి స్టీమ్ తో ఉడికినటువంటి మాత్రమే భుజిస్తాడు.
0: All preparations made out of steam are offered.
1: బియ్యం పిండి చేసి
0: the rice is made into flour
1: అందులో నువ్వుల పిండి పెట్టి
0: and till is added to
1: దీని కుటుంబలు ఉండ్రాళ్ళు అని పెట్టి వినాయకునికి నైవేద్యం చేస్తారు.
0: అండ్ ఆఫరింగ్ బై నేమ్ ఉడుమురు అండ్ ఉండ్రాళ్ళు ఆర్ ఆఫర్డ్ టు గాడ్.
1: ఇందులో ఏమాత్రం కూడాను ఆయిల్ కానీ వేడి కానీ సోకదు.
0: There is no oil content in this preparation.
1: ఇది దేని కుడికినది కాని వేడైనది కాని ఆయిల్ తో కూడింది కాని తాను ఏమాత్రము ఆరగించడు.
0: In fact we do not offer anything that is cooked with any

0: మానవునికి ఆరోగ్యమే మహాభాగ్యము.
1: ఇన్ ఫ్యాక్ట్ హెల్త్ ఇస్ వెల్త్ టు హ్యుమానిటీ.
0: ఈ స్టీముతో చేసినటువంటి యొక్క పదార్థములు భుజించినటువంటి వారికి పూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
1: దోస్ దట్ పార్టేక్ ద ప్రిపరేషన్స్ అవుట్ ఆఫ్ స్టీమ్ విల్ బి పర్ఫెక్ట్.
0: కానీ మానవుడు ఈనాడు జిహ్వ చాపల్యం చేత రుచులను మరిగి అనేక రకమైనటువంటి యొక్క దీన్ని ప్రిపేర్ చేసుకుంటున్నాడు.
1: మ్యాన్ ఇస్ రన్నింగ్ ఆఫ్టర్ ద టేస్ట్ ఆల్ సార్ట్స్ ఆఫ్ డెలికసీస్ అండ్ ఇస్ ఆఫ్టర్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఫుడ్.
0: కానీ గజము ఆరోగ్యమే మహాభాగ్యంగా తీసుకుంటుంది.
1: బట్ ఎలిఫెంట్ కన్సిడర్స్ హెల్త్ యాజ్ ద వెల్త్.
0: వినాయకుడు ఇదే మార్గాన్ని ప్రజలకు బోధిస్తూ వచ్చాడు.
1: వినాయక టీచర్స్ ద సేమ్ లెసన్.
0: ఈ వేడి చేసినటువంటి యొక్క బియ్యం పిండి చేత,
1: this hot preparation made out of rice flour,
0: ee nuvula cheta,
1: and the till,
0: kannulalo unnatundi oka doshamulanta nivarana kavutundi,
1: you will be free from all eye defects,
0: indulo undinatundi machchalu kudanu mayamaipothundi,
1: you don't find any spots there,
0: cataract kudanu ekkuva raadu,
1: you don't suffer from cataract even,
0: idi haavir cheta udikinatundi oka nuvulu,
1: because the till are made out of this steam,
0: దీనిలో బెల్లం కలిపి
1: జాగరీ ఇస్ మిక్స్డ్.
0: ఈ రెండింటి యొక్క సంబంధం కూడా నువ్వు భుజిస్తాము చేత,
1: అండ్ వెన్ వన్స్ వీ మిక్స్ ద జాగరీ అండ్ ఈట్,
0: వాతపిత్త శేషాదులు ఏమాత్రం కూడా నువ్వు దగ్గర రానివ్వదు.
1: యూ విల్ నాట్ బి ఎఫెక్టెడ్ బై ఎనీ బాయిల్ ఆర్ ద వింగ్ ఆర్ ఫ్లేమ్.
0: కనుక బెల్లం చేత వాతపిత్తాశుదము నివారణ గావిస్తుంది.
1: జాగరీ మెయింటైన్స్ పర్ఫెక్ట్ హెల్త్ ఫ్రీ.
0: నువ్వుల చేత కన్నుల యొక్క దోషమును నివారణ గావిస్తుంది.
1: ద తిల్ సీడ్స్ దట్ వీ మిక్స్ is the cure for all eye complaints.
0: ఈ స్టీమ్తో ఉడికినటువంటి యొక్క పదార్థములను త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: The rice flour which is with steam
0: అతి త్వరగా జీర్ణం గావిస్తుంది.
1: Easy digestion.
0: కనుకనే ఈ జీర్ణం కావటం చేత రోగములకు దూరం గావిస్తుంది.
1: Because of easy digestion you will never suffer.
0: ఈ విధమైనటువంటి యొక్క వినాయకుని యందు కేవలం మనం పూజలు చేయటం మాత్రమే నేర్చుకున్నాం, కానీ అందులో ఉన్నటువంటి యొక్క ఆదేశములను ఏమాత్రం మనం గుర్తించడం లేదు.
1: We have learned how to worship Vinayaka, but we don't listen to his teachings.
0: వినాయకుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం అన్ని కూడాను ప్రజలకు ఆదర్శవంతమైనటువంటి యొక్క ఆనందాన్ని ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది.
1: The teachings of Vinayaka will make every one of us ideal.
0: తెలివితేటలను పోషిస్తుంది.
1: It sustains our intelligence.
0: విద్యార్థులకు ఈ యొక్క వినాయక పూజ చేత మంచి తెలివిని అందిస్తుంది.
1: స్టూడెంట్స్ యాజ్ దే వర్షిప్ వినాయక దే విల్ బి వెరీ ఇంటెలిజెంట్.
0: మెమరీ పవర్ ను కూడాను చేకూరుస్తుంది.
1: యు విల్ ఇంక్రీజ్ యువర్ మెమరీ పవర్.
0: మన జ్ఞాపక శక్తిని కూడాను కలిగిస్తుంది.
1: యు విల్ సర్టన్లీ మెమరైజ్ థింగ్స్.
0: కనుకనే వినాయకుడిని ఈ విద్యార్థులు వినాయక చవితి రోజు అధికంగా పూజిస్తుంటారు.
1: స్టూడెంట్స్ worship, pray to God Vinayaka more on this day.
0: Intiye kaaka prati sangeetha sagrastulu kudanu motta motta prarambhinche samayalo vinayakuni yokka peru cheptaru.
1: Besides this, all musicians begin their concert by singing in praise of
0: Vinayaka. Prarthana chetane aa yokka sangeetamunu prarambhistaru.
1: The music concerts begin in praise of Vinayaka.
0: Vinayaka pooja lekunda vaaru sangeetamunu emaatram kudanu prarambhincharu.
1: No music program ever begins.
0: Kali kaliyuga prabhavam cheta vinayakatvani ee naadu prakrati nettaru.
1: Because of the effects of Kali we have forgotten this fact.
0: Kalukuni vinashatvamunu pondutunnaru.
1: That is leading to the total ruin.
0: ఈ నాటి వినాశమునకు మూల కారణము వినాయకుని దూరం కావించటమే.
1: For the present day disaster, the root cause lies in forgetting Vinayaka.
0: ఈ నాటి మానవుడు తాత్కాలికమైనటువంటి సుఖ సంతోషమును ఆశిస్తున్నాడే కాని శాశ్వత సంతోష శాంతిని ఏమాత్రము ఆశించటం లేదు.
1: Man is after temporal, ephemeral, fleeting joy and happiness, forgetting the eternal bliss.
0: శాశ్వత సంతోష ప్రాప్తిని మనం పొందాలి.
1: In fact, we should strive for
0: శాశ్వత సుఖశాంతిని మనం పొందాలి.
1: In fact, we should be peaceful.
0: ఈ శాశ్వత సుఖశాంతిని కేవలము ఒక విధమైనటువంటి యొక్క దైవ ప్రార్థన చేత కాని మరొక దానితో మనకు ప్రాప్తించదు.
1: You can only be peaceful, enjoy the peace, only by praying to God.
0: దినదినానికి కూడాను కాలం గడిచే కొలది కూడాను మానవత్వం అనేటువంటి కీర్తి నశించిపోతుండాలి.
1: As days pass by, you notice that the very human value, humanness is lost.
0: మానవతా విలువలు మరుగైపోతున్నాయి.
1: Human values are gone.
0: మానవుడు చేయవలసినటువంటి పద్ధతులు ఏమాత్రం కూడా చేయటం లేదు.
1: Man is not following his prescribed code of conduct.
0: కనుకనే మానవత్వాన్ని మనం అనుసరించినప్పుడే దివ్యత్వం అనేది మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you follow the human value, you will attain divinity.
0: ఒక్కతూరి చెప్పినటువంటి మాటను లైఫ్అంతా కూడా మనం పెట్టుకోవాలి మనసులో.
1: When one thing is said to you, you should bear your mind.
0: చిన్నది కానీ పెద్దది కానీ దానికి తగినటువంటి ఉపకారం తగినటువంటి కృతజ్ఞతను మనం నిరూపించాలి.
1: Small or big, you have to express gratitude.

0: ఆ కృతజ్ఞత లేనటువంటి మానవుడు క్రూరుడైపోతాడు.
1: Bereft of gratitude, you turn wicked.
0: Surya namaskaram nandu manam anek rakamuga perlu pedutunnam.
1: We offer our prayers to Lord Sun.
0: Arunaya namaha. Ananjyotaya namaha.
1: Lord of effulgence, brilliance.
0: Kattagalapadiki krutagnyadhaya namaha. కృతజ్ఞాయ నమః.
1: అండ్ వి ఆల్సో సే దట్ హి విల్ నాట్ బేర్ అంగ్రీ
0: కానటువంటి వాడు, అనగా కృతజ్ఞతను చూపనటువంటి వాడు కన్నుండి తీసుకున్నటువంటి వాడు అవుతాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ సన్ గాడ్ విత్ డ్రాస్ దట్ విజన్ ది ఐ సైట్ అవుట్ ఆఫ్ దట్ అన్గ్రేట్ఫుల్.
0: మన కన్నుని యందు ఉన్నటువంటి వెలుతురు ఆదిత్యుని వల్ల మనకు జరుగుతుండాలి.
1: ద లైట్ in our eyes is because the grace
0: ఆదిత్యుని యొక్క ప్రకాశం చేతనే మనం కన్నులు ఓపెన్ చేసినప్పుడు సర్వము మనం కాంచగలుగుతున్నాము.
1: ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ద లైట్ ఆఫ్ ద సన్ గాడ్ వి ఆర్ ఏబుల్ టు విజువలైజ్.
0: ఆదిత్యుడు ప్రకాశించినప్పటికీ కన్నులు మూసుకుంటే ఏ పదార్థము మనకు కనిపించదు.
1: Though there is light outside with your eyes closed, you cannot see anything in
0: vicinity. ఆదిత్యుని యొక్క ప్రతిబింబమే మన నేత్రములు యందు ఉంటుండాలి.
1: Therefore the vision is the reflection of sun god.
0: కనుక ఈ కృతజ్ఞత చూపినటువంటి మానవునికి
1: the man who is not grateful
0: netram nunchi kudunu adichudu vellipothadu.
1: Sun withdraws
0: anaga taanu andhudaipothadu,
1: meaning he turns blind.
0: Andhakaram chetha manavudu ye matram panulu cheyaledu.
1: Man cannot discharge his duty.
0: Goppa panditulu ainappatikini
1: he may be a great scholar,
0: kannunu moosukunte ee chinna padarthanni kuda choodaledu.
1: When once he closes his eyes, he cannot see any tiny object.
0: Kanuka netrame mana yokka jeevitaniki shastramu.
1: Therefore netra, the eye, is the shastra, the sacred text.
0: Kanuka mana shastram anta netrame,
1: the sacred book.
0: Anaga aadityuni yokka prakashame,
1: it is just the aadityuni
0: yokka pratibimbame,
1: it is the reflection of sun god.
0: కనుకని మనం నేత్రాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి.
1: Therefore we have to pay utmost attention to our eye.
0: ఈ ఇందులో దోషములు ఏమైనా ఏర్పడినట్టే మనం కృతజ్ఞత లేనటువంటి వారమై అయిపోతాం.
1: Eye defects certainly speak of the lack of gratitude.
0: కనుక
1: so
0: వినాయకు యొక్క తత్వమునందు అనేక రకమైనటువంటి మానవ ఉద్ధారములకు సంబంధించినటువంటి ఒక మార్గం నిరూపిస్తూ వచ్చాడు.
1: వినాయక హెస్ గట్ సో మెనీ టీచింగ్స్ దట్ వుడ్ హెల్ప్ ఫర్ ద ఎమాన్సిపేషన్ లిబరేషన్ ఆఫ్ మ్యాన్.
0: ప్రాచీన కాలం నుండి కూడా వినాయక పూజ ప్రారంభమైంది.
1: Worship of Ganesh has been followed and adopted.
0: కానీ అనేక మంది ఏదో ఇది కొంతకాలం నుంచి ప్రారంభమైనట్టుగా భావిస్తున్నారు.
1: We consider it of recent origin.
0: నారాయణోపనిషత్తునందు మొట్టమొదటి వినాయకుణ్ణి ప్రార్థిస్తూ వచ్చింది.
1: వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్
0: తత్పురుషాయ విద్మహే తన్నో దేవ ప్రచోదయాత్.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఇస్ సెడ్ ఇన్ ఆల్ ప్రైజ్ ఆఫ్ సన్ గాడ్.
0: ఈ యొక్క సూర్యుణ్ణి చాలా ప్రధానంగా భావిస్తున్నారు.
1: సన్ గాడ్ ఇస్ కన్సిడర్డ్
0: ఆ సూర్యుని యొక్క ప్రతిబింబమైనటువంటి యొక్క వినాయకుణ్ణి పూజిస్తూ వచ్చారు.
1: అండ్ వి ఆల్సో వర్షిప్ లార్డ్ వినాయక ఫర్ ద
0: అనేక వేదముల యందు కూడాను ఋగ్వేదము యజుర్వేదం సామవేదం నందు కూడాను వినాయకుని యొక్క మంత్రములు అనేకంగా నిరూపిస్తూ వచ్చాయి.
1: ఇన్ ఆల్ ఫోర్ వేదస్ వి ఫైండ్ ద మెన్షన్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ప్రతి సంగీతవంతుడు కూడాను వినాయకుని వారి ప్రభువే నన్ను విమలాదేవి అని పిలుస్తున్నారు.
1: ఈవెన్ ఇన్ మ్యూజిక్ దే ప్రే టు వినాయక టు ఎర్న్ హిస్ గ్రేస్.
0: కనుక వినాయకుని పోచినట్టుగా నన్ను కూడా బ్రహ్మ అని చెప్పారు.
1: జస్ట్ ఎస్ వినాయక ఇస్ బ్లెస్డ్ ఐ మై
0: ఎట్ల బ్లోస్తుంది.
1: How is it possible?
0: ఏ విధంగా కనిపెడుతుంది?
1: How do you expect protection?
0: ఆ వినాయకుని తగినటువంటి గుణములు తనలో ఉన్నాయా?
1: Do you have the qualities of Vinayaka in you?
0: వినాయకుడు పరిశుద్ధమైనటువంటి హృదయం కలవాడు.
1: Vinayaka is all pure.
0: సిద్ధి బుద్ధి అతని యొక్క నేత్రములు.
1: In fact his two eyes are the
0: ఈ సిద్ధి బుద్ధి నేత్రములనే తన యొక్క పత్నులుగా భావించారు.
1: He considered siddhi fulfillment buddhi intellect as
0: కనుక సిద్ధి బుద్ధి నాయకుడు వినాయకుడు అన్నారు.
1: And he is the master Vinayaka.
0: సిద్ధి ఉండాలంటే బుద్ధి ఉండాలి.
1: ఫర్ సిద్ధి ఫుల్ఫిల్మెంట్ యు నీడ్ ఇంటెలెక్ట్.
0: బుద్ధి ఉండాలంటే మనలో ఉన్నటువంటి కృతజ్ఞతను పెంచుకోవాలి.
1: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ దిస్ బుద్ధి ఇంటెలెక్ట్ యు
0: కృతజ్ఞుడైనటువంటి వానికి బుద్ధి కూడా నాశనమవుతుంది.
1: అన్ అన్గ్రేట్ఫుల్ మ్యాన్ విల్ నెవర్ బి అన్ ఇంటెలెక్చువల్.
0: ఈ బుద్ధియే నాశనమైన తర్వాత సిద్ధి మనకి ఏ రీతిగా కలుగుతుంది?
1: వెన్ వన్స్ ది ఇంటెలెక్ట్ ఇస్ గాన్ యు కెన్ నెవర్ బి సక్సెస్ఫుల్.
0: సర్వసిద్ధి సప్రయాయ నమః. అన్ని కూడా ప్రసిద్ధి కావించేటువంటి వాడు వినాయకుడు.
1: ఇన్ఫాక్ట్ వినాయక కన్ఫర్ సక్సెస్.
0: ఇలాంటి వినాయక తత్వాన్ని మనం కొంతవరకు గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు నో ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ లార్డ్ వినాయక.
0: ఈనాడు మనం ఏ పని చేయడానికి మొదలుకున్నప్పటికీ మొట్టమొదటి వినాయకుడిని ప్రార్థించాలి.
1: టుడే యు మే స్టార్ట్ డూయింగ్ ఎనీ టాస్క్
0: విద్యా ప్రధానమును కానీ ఇంకే విధమైనటువంటి ఆశ్రమం నిర్మాణమును కానీ మొట్టమొదట వినాయకుడిని పూజించాలి.
1: As you take up any endeavor, any task,
0: evarikaina edo oka nayakudu kaadu kaani vinayakudiki nayakudu ledu.
1: You should pray to Vinayaka because has no master above him.
0: ఇతనే నాయకుడు.
1: He is the last
0: సర్వమునకు నాయకుడు, వినాయకుడు.
1: He is the master of all.
0: తనకు నాయకుడు మరొకడు లేడు.
1: He has no other leader.
0: అట్టి నాయకుడు లేనటువంటి వినాయకుడిని మనం ప్రార్థించకుండా మనం ఏదో ఒక మనం అహంకారంతో మనం ప్రవర్తిస్తుంటే మనకు చాలా దోషం కలుగుతుంది.
1: Without praying to the master of masters Vinayaka, if you act in an egoistic way,
0: అన్ని పర్వతముల కంటే మొట్టమొదట వినాయక పండుగ మొట్టమొదట ప్రారంభమవుతుంది.
1: వినాయక చవితి is the first festival of this year.
0: ఈ వినాయక ప్రారంభమైన తర్వాతనే మిగిలినటువంటి పండుగలంతా వస్తాయి.
1: ఆల్ ది రెస్ట్ ఆఫ్ ది ఫెస్టివల్స్ ఫాలో.
0: కనుక మానవుడు, ఈ భారతీయుడు ప్రధానమైనటువంటి యొక్క పర్వదినములను ప్రార్థించాలంటే మొట్టమొదటి వినాయకంతో ప్రార్థించాలి.
1: Bharatiyas on all sacred days begin their prayer by first praying to
0: Vinayaka. శరీర మానసిక ఆధ్యాత్మిక బలములకు మూడింటికి నీ వినాయకుడే ప్రధానమైనటువంటి వాడు.
1: Vinayaka is the head of all the three levels, the physical,
0: మూడింటిని మనం కాపాడుతూ పోవాలి.
1: And you have to sustain, protect all the three areas.
0: మా కాలేజీ లోపల
1: in our college
0: MBA స్టార్ట్ చేశాము.
1: We started MBA.
0: MBA అంటే ఏమని అడిగితే పిల్లలను మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అంటారు.
1: We say MBA means master of business administration.
0: కాదు కాదు, MBA.
1: No, it's MBA.
0: M మనసు.
1: M stands for
0: B బుద్ధి.
1: B
0: అనగా దేహము.
1: B the body.
0: మన యొక్క తత్వం లోపల A ఆత్మ.
1: A is ఆత్మ.
0: కనుక మనసు, బాడీ, ఆత్మ మూడింటి యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ యొక్క ఎంబీఏ.
1: సో వీ హావ్ టు అండర్స్టాండ్ ది ఇంటిగ్రేషన్ అండ్ ద కోఆర్డినేషన్ అమంగ్ ది త్రీ, మైండ్,
0: మనసు విచారణ చేయడానికి మనసును అందించాడు.
1: And God has gifted us the mind to act this.
0: దేహమును దానిని ప్రవర్తింపజేసేయడానికి అందించాడు.
1: ద బాడీ ఇస్ దేర్ టు ఎగ్జిక్యూట్.
0: రెండును సరిగా తమ కర్తవ్యములు చేస్తున్నారా లేదా అని వాచ్ చేయడానికి ఆత్మ ఉంటుండాలి.
1: A atma is the witness to watch whether the duties
0: atma eppudu kulunu undetundi
1: body or not.
0: Atma shashtamainatundi.
1: Atma is permanent.
0: Mind ade motta motta chanchalamainatundi.
1: Mind in the first instance
0: dani sakramaina margamulo petti
1: mind has to be steady.
0: Sarina sthitilo anubhavinchi
1: we have to experience.
0: Nenu manavudunu manamuniki taginatundi manasa nadi leka murgamuniki taginatundi manasa ani vicharana chesi
1: one must investigate, do I have the mind of man or the mind of a beast.
0: Manamuniki sambandhinchinatundi manasanu akkada pravesh pettali.
1: We should see that we act according to the mind of man.
0: B the body.
1: B the body.
0: ఈ బాడీని ఏ విధమైన చేయాలా మనసు నిర్ణయించిన దాన్ని బాడీ పనిలో ప్రవేశపెట్టాలి.
1: The body should execute all that is decided by the mind.
0: అయితే ఇక్కడ బుద్ధికి కొంచెం విచారణ శక్తి ఉంటుండాలి.
1: And here the intellect has got the sense of discrimination.
0: ఈ మనసు నిర్ణయం చేసినటువంటి రైట్ ఆర్ రాంగ్, నిజమా కాదా, తప్ప ఒప్ప అనేటువంటి విచారణ చేస్తుంది.
1: The thought of the mind is well discriminated by the intellect.
0: ఇది మంచి అయితే అప్పుడు బుద్ధి ఆత్మకు అందిస్తుంది.
1: అండ్ ఇఫ్ ఆల్ దట్ ఇస్ గుడ్ ఇస్ అక్నాలెడ్జ్డ్,
0: ఈ సక్రమమైనటువంటి కాకపోతే అది బుద్ధి వరకు ఆత్మ వరకు కూడా చేరదు.
1: బుద్ధి విల్ నెవర్ ఎండోర్స్ ఎనీ అదర్ యాక్ట్ దట్ ఇస్ రాంగ్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను మనోదేహ బుద్ధుల యొక్క ఆత్మతత్వాన్ని గుర్తించాలి.
1: దేర్ఫోర్ మ్యాన్ షుడ్ అండర్స్టాండ్ దట్ ఈస్ ద మిక్స్చర్ కాంబినేషన్ ఆఫ్
0: మొట్టమొదటి మనసును మనం పరిశుద్ధపరచాలి.
1: వీ హావ్ టు ప్యూరిఫై అండ్ శాంక్టిఫై దెమ్.
0: మనసును పరిశుద్ధపరచుకోకుండా బుద్ధి ఏమాత్రం అంగీకరించదు.
1: విదౌట్ ప్యూరిఫైయింగ్ ద మైండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్.
0: అది ఏ బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం. ఆ ఇంద్రియములకు అధిపతి అయినటువంటి మనసును ఈ బుద్ధి సాధిస్తుంది.
1: దేర్ఫోర్ ఇంటెలెక్ట్ ద ట్రాన్సెండ్స్ ఆల్ ద సెన్సెస్ has got the deciding faculty.
0: కనుకనే ఈ సెన్సెస్ పైన మనం పోతున్నాము.
1: We go along the senses.
0: మనసును అనుసరిస్తున్నాము.
1: We follow the mind.
0: మనసు మాస్టర్ ఆఫ్ సెన్సెస్.
1: And the mind is the master of senses.
0: ఏమి ప్రయోజనము?
1: What is the use?
0: కానీ ఆ సెన్సెస్ ను కంట్రోల్ చేయటం లేదు.
1: Mind is not controlling the senses.
0: నేను చాలా సెన్సిటివ్ మైండ్ అంటారు.
1: And I say that I have sensitive mind.
0: ఏమిటి సెన్సిటివ్ మైండ్? Animal sensitivity.
1: Yeah, that's not a sensitive mind. It's the mind of an animal.
0: Kalukane master the mind, be a master mind.
1: Therefore master the mind, be a master mind.
0: Kalukane ee senses nu manam control chesinatundi mind e nijamaina master.
1: Therefore the mind that controls the senses is the master mind.
0: Ee manasthatvam lopala vinayakuniki pradhanamaina sthanamu.
1: And to exercise control over the mind, vinayaka is important.
0: Taanu kevalamu sakshibhutudiga untadu.
1: Vinayaka remains as the witness.
0: Ye palukukudanu jawabu cheppadu.
1: He never replies.
0: Aacharana chesi చూపిస్తుంటాడు.
1: అండ్ హీ ప్రాక్టీసెస్ అండ్ డెమోన్స్ట్రేట్స్.
0: కనుకనే వినాయక తత్వం ప్రతి యంగమునకును ప్రతి విషయమునకును ఆదర్శవంతమైనటువంటిది.
1: దేర్ఫోర్ వినాయక సెట్స్ ఎన్ ఐడియల్ ఫర్ ఆల్ ఫీల్డ్స్ ఆఫ్ హ్యూమన్ ఎండెవర్.
0: ఆత్మతత్వమా ఇది? సాక్షిభూతం.
1: ఆత్మ ద స్పిరిట్ ఇస్ ఎన్ ఎటర్నల్.
0: అన్నిటినీ చూస్తుంది.
1: ఇట్ విట్నెసెస్, వాచెస్.
0: అన్నిటినీ విచారణ చేస్తుంది.
1: ఇట్ ఎంక్వైర్స్.
0: కానీ అందులో ప్రవేశించదు.
1: బట్ యెట్ ఇట్ వుడ్ నాట్ ఇన్వాల్వ్.
0: కారణం ఏమిటి?
1: వై?
0: ఇవి రెండు పనులు వాళ్లవే.
1: బికాస్ ద రెస్ట్ ఆఫ్ ది
0: మనోదేహంకు సంబంధించినటువంటివే.
1: ఆల్ ద డీడ్స్ బిలాంగ్
0: ఆ డిపార్ట్మెంట్ లో నేను ప్రవేశించకూడదు అంటుంది.
1: దేర్ ఫార్ ద ఆత్మ ద స్పిరిట్ వుడ్ నెవర్ గెట్
0: ఇన్వాల్వ్. ఈనాడు ప్రభుత్వం అనేటువంటిది ఒక డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంట్ అధికారులు చేరుతుంటారు.
1: అండ్ టుడే వి ఫైండ్ డిఫరెంట్ హెడ్స్ హెడింగ్ ఎవ్రీ డిపార్ట్మెంట్.
0: కానీ ప్రాచీన కాలం నుండి కూడా ఈ మనోదేహముల యొక్క అధికారి ఆత్మ దేని ఎందుకును ప్రవేశించడు.
1: బట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ ద మాస్టర్ ఆత్మ ది ఎటర్నల్ విట్నెస్ వుడ్ నెవర్ గెట్.
0: మనసుకు సంబంధించినటువంటి పని మనసు చేస్తుందా లేదా?
1: ఇస్ ద మైండ్ యాక్ట్ acting according to its
0: దేహమునకు సంబంధించినటువంటి కర్మలు దేహం ఆచరిస్తుందా లేదా?
1: ఇస్ ద బాడీ యాక్టింగ్ యాజ్ పర్ ఇట్స్?
0: ఇవి రెండింటిని కూడా రెండు కనులతో చూస్తుంటాది.
1: అండ్ ఆత్మ జస్ట్ గోస్ ఆన్ ఎగ్జామినింగ్ ద బోత్.
0: కనుక ఇవి ఏది తప్పు చేసినప్పటికీ ఆ తప్పును పూర్తి క్షమింపజేస్తుంది.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఎక్స్క్యూజెస్ ఎనీ బ్లండర్ కమిటెడ్.
0: ఈ మనో యొక్క బుద్ధుడు పూర్తి సరైనటువంటి ఒక మార్గమును పొందినప్పుడు,
1: when once the mind and intellect tread along the right path,
0: హృదయపూర్వకమైనటువంటి పశ్చాత్తాపం నొందినప్పుడు,
1: when once you repent wholeheartedly,
0: నీనాది తప్పు అని గుర్తించినప్పుడు,
1: when once you recognize your mistake,
0: ఆత్మ సాక్షిభూతమై ఉంటుంటాది.
1: The soul, the spirit remains in
0: ఒకానొక సమయం లోపల.
1: At one time,
0: వాల్మీకి వచ్చి నారదుణ్ణి ప్రార్థిస్తాడు.
1: Came and approached Narada.
0: స్వామి,
1: said Swami,
0: ఈ ప్రపంచము లోపల
1: in this world,
0: సత్యవాక్ పరిపాలకుడైన వాడు ఉన్నాడా?
1: Is there anyone who holds on to truth?
0: నిరంతరము ఆనందమును అనుభవించేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who enjoys bliss?
0: నిరంతరము చిరునవ్వుతో చిందులు దొక్కేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who smiles continuously?
0: తప్పులు కూడాను క్షమించేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who is prepared to forgive?
0: దోషములు చేయకుండా ఉండేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who doesn't commit any mistake?
0: చేసిన చిన్న ఉపకారమునకైనా కృతజ్ఞత చెప్పేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who expresses gratitude for
0: సత్య ధర్మము చేత కాలమును గడిపేటువంటి వాడు ఉన్నాడా?
1: Is there anyone who is ready to help others?
0: అని ప్రశ్న వేస్తే ఈ ప్రశ్నలంతప్పుడు నువ్వు 11 ప్రశ్నలు వేశాడు.
1: Yes, put 11 questions in there.
0: అప్పుడు నారదుడు చెప్పాడు.
1: Then Narada said,
0: వాల్మీకి ఎందుకు నీవింత శ్రమ పడతావు?
1: Why do you strain yourself?
0: 11 కాదు 11,000 గణ గుణములకంతా కూడా అధిపతి అయినటువంటి వాడు, నరరూపము ధరించినటువంటి వాడు ఈ జగత్తులోనే ఉన్నాడు.
1: In fact, the master, and who can reply all 11,000 questions even more, is present in the form of a human being.
0: కానీ ఈనాటి మానవుడు శీలవంతుడు అంటే ఏమిటి అర్థం?
1: If you say the modern man is one of character, what does it mean?
0: శీలమునకు గుణముకు ఏమాత్రము సంబంధం లేదు.
1: And the quality,
0: శీలమునకు రూపం చూపించేటువంటి వాడు ఎవడు లేడు.
1: There is no one who attaches value to the character.
0: సత్సంకల్పములు, సదాలోచన, సత్ప్రవర్తన ఈ మూడే దీనికి ముఖ్య కారణం.
1: The three important things which are required are the good conduct, the good thought and good feelings.
0: కనుకని మంచి గుణములు కలిగి
1: with all virtues,
0: మంచి ప్రవర్తన ఉంటే,
1: with good behavior,
0: వాడే సచ్చీలవంతుడు అన్నాడు.
1: Naturally will be one of character.
0: మంచి గుణములు ఉంటే మంచి ప్రవర్తనే చేస్తాడు.
1: If you have good qualities, your conduct will be accordingly.
0: మంచి గుణములే లేకపోతే మంచి ప్రవర్తనలో ప్రవేశించడు.
1: If you don't have noble qualities, your actions will never be
0: noble. ఇవి రెండే ఉండేటువంటి ప్రపంచంలో.
1: These two are present in this world.
0: మంచి గుణము,
1: good quality,
0: మంచి ప్రవర్తన,
1: and good conduct.
0: ఎలాంటిది? మంచి గుణము భగవత్ స్వరూపము.
1: The good qualities are the very personification of the
0: మంచి ప్రవర్తన భగవత్ స్వరూపమే.
1: The good conduct is divine.
0: అట్టి గుణమును కలిగి ప్రవర్తించేటువంటి ఒక వ్యక్తి,
1: the person has got the virtues,
0: మానవాకారంలో కలియుగంలో పుట్టాడు.
1: Is born here in this Kali age in the form of a human.
0: రాముని అనుసరించిన ఆయన అన్నాడు.
1: So he approached Sri Ramachandra.
0: రాముడు ఎన్నో పనులు చేశాడు.
1: Rama did many.
0: ఎన్నో కర్మలు ఆచరించాడు.
1: And he did many deeds.
0: ఎన్నో అవస్థలకు గురి అయినాడు.
1: And he suffered a lot.
0: కానీ అన్ని అయినప్పటికీ తాను జాలి తప్పనటువంటి వాడు.
1: With all that, he never left his path.
0: సత్యమును వీడనటువంటి వాడు.
1: He has never given up.
0: తాను ఏది చేసినప్పటికీ సత్యమే.
1: Whatever he does, it was supported by truth.
0: చెప్పింది సత్యం కాదు.
1: Not merely that what he said.
0: తాను చెప్పినంతా సత్యమే.
1: Whatever he said is bound to be true.
0: ఈ విధమైన మార్గాన్ని నారదుడు బోధించాడు.
1: This is the path taught by Narada.
0: కనుక ఈ సత్యమును, ఈ పవిత్రతను, ఈ యొక్క ప్రవేణమైనటువంటి ఒక మార్గమును ప్రబోధించినటువంటి వాడు కేవలం ఒక నారదుడే.
1: It was Narada who taught this sacred path.
0: కానీ ఈ నారదుణ్ణి అనేక మంది కలహప్రియుడని భావిస్తుంటారు.
1: వి థింక్ ద నారద ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఆల్ ది కాన్ఫ్లిక్ట్ అండ్
0: కలహప్రియుడు కాదు అతని.
1: హి ఇస్ నాట్ ఆఫ్టర్ కాన్ఫ్లిక్ట్.
0: కఠిన హృదయుడు కాదు అతని.
1: హి ఇస్ నాట్ స్టోన్ హార్టెడ్.
0: కాంతి జ్యోతి ప్రకాశుడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి ఇస్ ద బీకన్ ఆఫ్ లైట్.
0: జ్ఞాన ప్రకాశుడు.
1: అండ్ ఇస్ ద లైట్.
0: జ్ఞానమయుడు.
1: అండ్ ఇస్ ద లైట్.
0: లోకమునకంత జ్ఞానమును బోధించినటువంటి వాడు నారదుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ హి హస్ ద షెడ్ ది ఇల్యూమినేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ద విజ్డమ్ టు ద హ్యూమానిటీ.
0: విశ్వామిత్రుడు సంపాదించినటువంటి ఒక గాయత్రి మంత్రమును లోకమునకంత బోధించాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ టాట్ హ్యాండెడ్ ఓవర్ ద గాయత్రి మంత్ర.
0: భూర్భువస్వః
1: ద త్రీ భూర్భువ స్వః
0: తత్
1: తత్
0: సవితుర్వరేణ్యం
1: సవితుర్వరేణ్యం
0: భర్గో దేవస్య ధీమహి
1: భర్గో దేవస్య
0: ధియో యోన ప్రచోదయా
1: ధియో యోన ప్రచోదయా
0: భూర్భువ స్వః
1: భూర్భువ స్వః
0: ఆయన ప్రపంచము లోపల
1: ఇన్ దిస్ వరల్డ్
0: శరీరము
1: ద బాడీ
0: మనస్సు
1: మైండ్
0: బుద్ధి
1: అండ్ ది
0: ఈ మూడింటి యొక్క కర్మలు చాలా ప్రధానమైనటువంటిది.
1: అండ్ ఆల్ ది త్రీ ఆర్ వెరీ
0: భూర్ అనగా శరీరం సంబంధించినటువంటి
1: భూర్ మీన్స్ రిలేటెడ్
0: ఇది ఏ మెటీరియలైజేషన్
1: దిస్ ఇస్ మెటీరియలైజేషన్
0: ఈ మెటీరియలైజేషన్ దేహం ఒక్కటే.
1: ద మెటీరియలైజేషన్ ఇస్ ద బాడీ
0: అంతా కూడా అన్ని పదార్థంతో కూడినటువంటిది.
1: అండ్ ద బాడీ ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ ఆల్ మెటీరియల్స్
0: చున్నము లెడ్ పాకు ఇవంతా కూడినటువంటిది.
1: ఇట్ హస్ గాట్ ఆల్ ద మెటీరియల్స్ లైక్ ద లెడ్ అండ్ ద లైమ్
0: సోపు
1: సోప్
0: పెన్సిల్స్ యొక్క లెడ్ అంతా కూడా దీంట్లో చేరిన
1: లెడ్ ఆఫ్ ది పెన్సిల్స్
0: ఇదంతా మెటీరియల్.
1: ఇట్ ఇస్ జస్ట్ మెటీరియలైజేషన్
0: కాబట్టి దేహం అనేటువంటిది ఇది ప్రాకృతమైనటువంటి యొక్క తత్వం.
1: బాడీ ఇస్ ఫిజికల్ వరల్డ్లీ
0: ఇది భూ
1: దెన్ భూ
0: భువః
1: భువః
0: అనగా దీనికి వైబ్రేషన్ అందిస్తుండాలి.
1: మీన్స్ ఇట్ పాసెస్ ఆన్ ద వైబ్రేషన్
0: ఆ వైబ్రేషన్ లేకపోతే ఇవి ఏ పనులు చేయలేవు.
1: వితౌట్ వైబ్రేషన్ బాడీ కెనాట్ ఫంక్షన్
0: కనుక ఈ వైబ్రేషన్ అందించేటువంటిది మనస్సు.
1: సో వైబ్రేషన్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మైండ్
0: కనుకనే మెటీరియలైజేషన్ దేహము.
1: బాడీ ఇస్ ద మెటీరియలైజేషన్
0: వైబ్రేషన్ మైండ్
1: మైండ్ సింబలైజెస్ వైబ్రేషన్
0: దీనికి బుద్ధి అనేటువంటి సాక్షిభూతం ఉండాలి.
1: ది ఇంటెలెక్ట్
0: అది రేడియేషన్
1: దాట్ ఈస్ రేడియేషన్
0: భూర్భువస్వః ఈ మూడింటి యొక్క తత్వంతో కూడినటువంటి వాడు మానవుడు.
1: భూర్భువస్వః మెటీరియలైజేషన్ వైబ్రేషన్ రేడియేషన్
0: వైబ్రేషన్ సర్వత్రా ఉంటుండాలి.
1: What is happening now?
0: ఎట్టి భావంలో అట్టి వైబ్రేషన్ ఉంటుంటుంది.
1: As is the feeling, so is the vibration.
0: మీరు నిజంగా యోచన చేసుకుంటే,
1: if you think well,
0: నిత్యము పొద్దున సాయంకాలం భజన జరుగుతున్నాయి.
1: You listen to bhajans.
0: కానీ ఈ భజన ఎక్కడ జరుగుతున్నాయంటే హాల్లో జరుగుతున్నాయి అంటుంటారు.
1: You think that bhajans are going on here in the bhajan hall.
0: సర్వత్రా ఉంటుంటుంది.
1: No bhajans are there all over.
0: ఈ టేబుల్ పైన కూడా ఆ భజన యొక్క వైబ్రేషన్ ఉంటుంటుంది.
1: You find the vibrations even here.
0: నువ్వు చక్కగా చెవులు పెట్టి ఇక్కడ వింటే ఈ యొక్క టేబుల్ కూడాను ఆ భజన పాడుతుంటుంది.
1: Just listen to it carefully.
0: ఈ పిల్లర్స్ అంతా వైబ్రేషన్ డివైన్ వైబ్రేషన్.
1: దట్స్ ఆల్ డివైన్ వైబ్రేషన్.
0: ఈ వాల్స్ అంతా డివైన్ వైబ్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఆల్ ఓవర్.
0: ఈ మైక్ అంతా డివైన్ వైబ్రేషన్.
1: మైక్ హాస్ గాట్ విత్
0: ఇట్. దేహం అంతా డివైన్ వైబ్రేషన్. అంతా డివైన్ వైబ్రేషన్.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద రిజల్ట్ ఆఫ్ డివైన్ వైబ్రేషన్.
0: కనుక ఆ యొక్క ప్రార్థన ఆ ప్రదేశములకు మాత్రమే అద్వనిమని భావించరాదు.
1: లెట్ అస్ నాట్ రెస్ట్రిక్ట్ ప్రేయర్ టు దట్ పర్టికులర్.
0: చేసిన ప్రార్థన సర్వత్రా కూడా నువ్వు చేరిపోతుండాలి.
1: అండ్ దిస్ డివైన్ వైబ్రేషన్ స్ప్రెడ్స్ సో వాస్ట్.
0: కనుక నీవు నిశ్చలమైనటువంటి భావంతో
1: విత్ స్టడీ మైండ్
0: నిర్మలమైన సంకల్పంతో
1: విత్ ప్యూర్ థాట్
0: నిస్వార్థమైన హృదయంతో
1: ఇన్ సెల్ఫ్ లెస్
0: దాన్ని ప్రకటించు తప్పక నీకు వినిపిస్తుంది.
1: యూ కెన్ సర్టన్లీ లిసన్.
0: అప్పుడు విన్నటువంటి వాడే మహర్షులు.
1: అండ్ దే ఆర్ సచ్ నోబుల్
0: సారస్వతుడు బోధించినటువంటి యొక్క
1: దట్ ఈస్ ద టీచింగ్
0: వేదమును
1: ద వేద
0: వీరందరూ కూడా శబ్దం చేతనే వినబడ్డారు.
1: యు లిసన్ టు ద సౌండ్స్ ఆఫ్ వేద.
0: ఆ శబ్దం వైబ్రేషన్.
1: అండ్ ద సౌండ్ ఆఫ్ వేద ఆర్ ద వైబ్రేషన్.
0: ఎక్కడ ఎవరు చెప్పారు దీనికి వైబ్రేషన్?
1: హూ సెడ్ ఇట్?
0: ఎవరు బోధించారు ఈ వేదాన్ని?
1: హూ టాట్ దిస్?
0: ఎవరు కటించారు ఈ వేదాన్ని? ఎవరు పఠించారు ఈ వేదాన్ని?
1: హూ హావ్ గాన్ త్రూ?
0: ఎవరు పఠించలేదు.
1: నోబడీ.
0: కనుకనే ఈ వైబ్రేషన్ సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: ద వైబ్రేషన్ ఆఫ్ వేద.
0: ఎక్కడ మనం నిర్మలమైనటువంటి హృదయంతో కూర్చో ఆ యొక్క వైబ్రేషన్ మనకు వినిపిస్తుంటుంది.
1: యూ సిట్ విత్ ఆల్ ద ప్యూర్ హార్ట్. యూ సెటిల్
0: అంతవరకు మీరు పోనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు గో.
0: మీరు కూర్చున్న చోటే చెవులు మూసుకోండి గట్టిగా.
1: యూ జస్ట్ క్లోజ్ యువర్ ఇయర్స్ అట్ ద ప్లేస్ వేర్ యు ఆర్ సిట్టింగ్
0: నుంచి ఓం అనే శబ్దం వస్తుంది.
1: ఫ్రమ్ విదిన్ యూ లిసన్ టు దట్ ఓంకార్ సౌండ్.
0: ఆ ఓంకార నాదం ఎక్కడ నుంచి వచ్చింది? వేదం నుంచి వచ్చింది.
1: ఓంకార నాద ద సౌండ్.
0: ఓం ఇస్ ఏకాక్షరం బ్రహ్మ.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ఓం ఇస్ డివైన్.
0: అది ఏ నిజమైనటువంటి వేదము.
1: That is the Veda.
0: సర్వం కూడా ఆ యొక్క ఓంకారం నుంచి వచ్చినటువంటివి.
1: ఆల్ ఆర్ ద డెరివేటివ్
0: హార్మోని వాయిస్తుంటారు. హార్మోని
1: హార్మోనియం ఇన్ ద రీడ్స్
0: దాన్ని గాలి ఒక్కటే.
1: the air is
0: కాని ఒక్కొక్క రీడ్ వచ్చినప్పుడు ఒక్కొక్క స్వరం పలుకుతుంది.
1: As you press each
0: సారీగామాపాదాని
1: సారీగామాపాదాని
0: ఈ శబ్దం ఎక్కడ నుంచి వస్తున్నాయి?
1: Where from you get the sound?
0: కేవలం ఒకే ఎయిర్ నుంచి వచ్చినాయి.
1: Out of the same air.
0: కాబట్టి ఒకే ఎయిర్ అనేటువంటిది ఓంకారము.
1: That same air is ఓంకార.
0: ఈ వివిధ శబ్దములంతా వికారములు.
1: The sounds are
0: it for ఈ వికారములన్నీ కూడా ఓంకారం నుంచి వచ్చినట్టు.
1: And the different forms of the same sound.
0: కనుక ఈ వైబ్రేషన్ కంతా కూడా వినాయకుడే ప్రధానమైనటువంటి నాయకుడు.
1: And Vinayaka is the master of all this vibration.
0: కనుక ఈ వైబ్రేషన్ అనేటువంటిది వినాయకుని ద్వారా ప్రారంభమైంది.
1: The vibration is gifted to you by Vinayaka.
0: కనుక మనం ఎక్కడ శబ్దం విన్నప్పటికీ పవిత్రమైనటువంటి నాదము ఓంకారమే.
1: You may listen to any sound. The most sacred is Omkara.
0: మన దేహమంత కూడాను భగవత్ యొక్క స్వరంతోనే ఉంటుండది.
1: In fact, the whole body is.
0: లేక మనం దుష్టులమే అయిపోతే ఈ దుష్ట సంకల్పంలో మన వైబ్రేషన్ అయిపోతాయి.
1: It is if your body is full of wickedness, everything turns.
0: కనుకని ఆ దుష్ట సంకల్పంతో కూడినటువంటి వాడిని దగ్గరికి కూడా మనం చేరకూడదు.
1: Never allow man to be near you.
0: ఎందుకంటే ఆ దుష్ట సంకల్పం యొక్క వైబ్రేషన్ మనలో కూడా ప్రవేశిస్తుంది.
1: Because the wicked vibrations will get into you.
0: కనుకని తేజ దుద్దన సంసర్గం.
1: Therefore run away from the bad company.
0: భజ సాధు సమాగమం.
1: Join the good company.
0: కురు పుణ్య మహోరాత్రం.
1: Do good deeds day and night.
0: అది ఈ మూడింటి యొక్క తత్వంను మొట్టమొదట గుర్తించాలి మనం.
1: We should know the inner significance of these.
0: మనం మంచివారైనప్పుడు మన దేహమంతా వైబ్రేషన్ మంచిదిగా పారుతుంది.
1: If you are good, naturally good vibration will
0: డివైన్ వైబ్రేషన్ గా రూపొందుతుంది.
1: They transform into divine vibration.
0: కానీ మన భావాలు చెడ్డవిగా ఉంటుంటే అంత చెడ్డగానే కనిపిస్తుంది.
1: If our thoughts are bad, everything looks bad.
0: ప్రతి ఒక్కటి కూడా నీవు చూసేదంతా కూడా నీలో ఉన్నటువంటి ప్రతిబింబాలే.
1: All that you see around is a reflection of the inner being.
0: నువ్వు ఎవరినో ఒకరిని చూస్తావు వీడు చెడ్డవాడని నువ్వు అనుకుంటావు.
1: You call one person bad.
0: కానీ అతను నిజంగా చెడ్డవాడు కాదు.
1: In fact, he's not bad.
0: నీ చెడ్డతనమే అతని యందు ప్రతిబింబిస్తుంటాడు.
1: That quality in you is the reflection.
0: నీ ప్రతిబింబమే ఆ చెడ్డతనము.
1: And it's nothing to do with the other man.
0: కానీ ఎదురు వ్యక్తిది ఏమాత్రము కాదు.
1: It's not the fault of the other man.
0: అదే రీతిగానే నీలో ఉండినటువంటి యొక్క భావములన్నీ కూడా మంచి కాని చెడ్డ కాని నీకే ప్రతిబింబిస్తుంటాయి.
1: So good or bad is the reflection of your own inner being.
0: కనుక మనం ఎక్కడో మనం చెడ్డ తెస్తున్నాము ఎక్కడో మంచిది ఉన్నది అని మనం వెతకనక్కర్లేదు.
1: నెవర్ కన్సిడర్ గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ సెపరేట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: మనలో మంచి భావములు వచ్చినప్పుడు అంతా మంచి వైబ్రేషన్ వస్తుంది.
1: వెన్ వన్స్ యు హావ్ గాట్ గుడ్ థాట్స్ ఫీలింగ్స్ విద్ ఇన్ యూ.
0: కానీ ఈనాటి విద్యార్థులకు ఈ సత్యం గుర్తించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం లేవు.
1: ద మోడర్న్ స్టూడెంట్స్ ఆర్ నాట్ having the capacity to
0: కేవలం గ్రంథ పరిచయం మాత్రమే ఉంటుండాలి కానీ
1: they know only the టెక్స్ట్ బుక్స్.
0: హృదయ పరిచయం ఏమాత్రము లేదు.
1: they don't have anything to do with the heart.
0: పుస్తకాల్లో చూస్తారు.
1: they go through books.
0: దాన్ని కంఠస్థం చేస్తారు.
1: they get them by heart.
0: ఎగ్జామినేషన్ హాల్ లో పోతారు.
1: they go to the
0: కంఠస్థం చేసినదంతా కూడా ఆ ఎగ్జామినేషన్ పేపర్ లో గుమ్మరిస్తారు.
1: they just scribble something on the script.
0: ఎంటీ హెడ్ తో బయటికి వచ్చేస్తారు.
1: and return empty headed.
0: కానీ ఎగ్జామినేషన్ లో ఏం రాశారు అనేటువంటిది బయటికి వచ్చిన తర్వాత వాడికే తెలియదు.
1: in fact the student does not know what he has written there.
0: ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: That what's happening.
0: ఇది నిజమైనటువంటి యొక్క భక్తి కాదు అనగా చదువు కాదు.
1: It's not true education in fact.
0: ఇది ఆర్టిఫిషియల్ డిగ్రీ.
1: It's artificial knowledge.
0: ఇలాంటి చదువులు చదివి మన ప్రయోజనం ఏమిటి?
1: What is the use by
0: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుని కూడా అమ్ము మానలేడు.
1: With all the knowledge acquired, a mean man would never give up.
0: చదువు చదవచ్చు తక్కువాదమే కానీ పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All the knowledge you acquired will never give you total wisdom.
0: ఎంత చదువు చదివి ఏనీతి ఉన్నను హీనుడు కూడా అమ్మ మానలేడు.
1: A mean man will never give up his mean mentality.
0: చదువు చదివి చావంగనేటికి చావు లేని చదువు చదవని.
1: After all, with all education, why should you die? You should
0: చదువుతున్నాము. జ్ఞానం కొట్ట నింపుకోవటం కోసం చదువుతున్నాము.
1: ఓన్లీ టు క్యారీ అవుట్ యువర్ లివింగ్.
0: ఈ జ్ఞానం పొట్ట నింపుకోవటం భగవత్ నామస్మరణ చేస్తే జ్ఞానం పొట్ట నిండదా?
1: అట్ ఆల్ బై చాంటింగ్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ కాంట్ యు లివ్?
0: కనుకనే మనకు పొట్ట నింపుకోవడానికి చదివేటువంటి చదువులు చదువు కాదు.
1: ఎడ్యుకేషన్ ఇస్ నాట్ ఫర్ లివింగ్.
0: సూపర్ఫిషియల్ నాలెడ్జ్ అదంతా.
1: ఆల్ ది నాలెడ్జ్ ఇస్ సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
0: అది కంటి కనిపించేటువంటిది కాదు.
1: దట్ యు డోంట్ సీ.
0: మనసుకు అనిపించేటువంటిది కాదు.
1: అండ్ మైండ్ విల్ నాట్ కన్ఫర్మ్.
0: కనుక అనిపించేటువంటిది కాదు.
1: అండ్ యు విల్ నెవర్ సీ.
0: దివ్యత్వాన్ని అందించేటువంటిది కాదు.
1: ఇట్ విల్ నెవర్ కన్ఫర్మ్.
0: దివ్యత్వాన్ని పోషించేటువంటిది కాదు.
1: అండ్ ఇట్ నెవర్ సస్టైన్ యువర్ లైఫ్.
0: కనుకనే మానవత్వంలో ఉండేటువంటి ఒక ఈ చదువులు అన్ని కూడా కేవలం భౌతికమైన ప్రాప్తికమైనటువంటి చదువులే.
1: ఆల్ అవర్ ఎడ్యుకేషన్ సెక్యులర్ నాలెడ్జ్, ఫిజికల్ నాలెడ్జ్, మెటీరియల్ నాలెడ్జ్.
0: ప్రాకృతమైనటువంటిది ప్రాకృతంగానే చేరిపోతుంది.
1: ద వరల్డ్ నాలెడ్జ్ విల్ అలౌ యూ టు మూవ్ ఇన్ ద వరల్డ్.
0: కనుక మనం హృదయానికి సంబంధించినట్టు చేయాలి.
1: బట్ యూ షుడ్ బి రిలేటెడ్ టు ద
0: హార్ట్. ఇది సారస్వతుడు. సారస్వతుడు
1: దిస్ సారస్వత
0: జగత్తుకంతా బోధించాడు.
1: హ్యాస్ టాట్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఏ విధంగా బోధించాడు?
1: ఇన్ వాట్ వే హీ టాట్?
0: అతను అమరా నిజ్జనాదేవ త్రిదిశా విద్యాసుర సుపర్వాణ సుఫలస త్రిదివేశాది భోకసుర ఆదితేయాది విశుతో ఆదిత్యా స్వర్ప అని అన్నాడు. అమరా నిర్జరాదేవ త్రిదిశా విభుదాసుర సుపర్వాణ సుమనస త్రినివేశాది ఔకశ ఆదితేయ దివిషను అనగా ఆదితేయుడు అనగా సూర్య నమస్కారంతో వచ్చినటువంటి భావాలు ఇవన్నీ.
1: సరస్వత ఎక్స్ప్లెయిన్ ఇన్ డీటెయిల్ ద ప్రేయర్ ఆఫర్డ్ టు సన్ గాడ్.
0: ఆయన కూడాను భగవస్వరూపాన్ని నిర్మిస్తూ వచ్చాడు.
1: హీ టు నేరేటెడ్
0: ఈ ప్రపంచంలో ప్రతి మానవుడి కూడాను ఈ మోహం ఆదిస్తుండాలి.
1: హౌ ఇస్ దట్ యు ఆర్ అటాచ్డ్?
0: ఈ మోహమే మానవుని భ్రమింపచేస్తుండాలి.
1: దిస్ అటాచ్మెంట్ ఇస్ ద కాజ్ ఫర్ డిలూషన్.
0: అందుకోసం ఎక్కడ చెప్పాడు, మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన కందర్పో దప్పకోనంగా కామపంచ అన్నాడు. మదనో మన్మతో మార ప్రజ్ఞంలో మీనకేతన, ఈ మదనుడు మానకేతుడు ఇవంతా కూడా భ్రమను కల్పించేటువంటి
1: అటాచ్మెంట్ పొజెసివ్నెస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇల్యూజన్.
0: అప్పుడు మరి సరస్వతిని బోధించాడు.
1: అండ్ దెన్ హి టాక్డ్
0: సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతి వతమేశుద పద్మపత్ర విశాలాక్షి పద్మకేశర వర్ణని నిత్యం పద్మ నయం పద్మ సామం పాతి సరస్వతి అన్నాడు.
1: దెన్ హి స్టార్టెడ్ ఇన్ ప్రైజ్ ఆఫ్ సరస్వతి.
0: తర్వాత లక్ష్మిని బోధించాడు.
1: అండ్ దెన్ హి ప్రేడ్
0: ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కటి కూడాను భగవత్ యొక్క స్వరూపంతో బోధిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది ఫార్మ్స్ are essentially divine.
0: Vinayakunta vinayakuni yokka adugu jaadale.
1: And in fact there are the footsteps of vinayaka.
0: Viktamainatti kaadu vivekavantamainatuntivi.
1: And they are highly discriminative.
0: Itti divyamainatunti bhavyamainatunti navyamainatunti bhavalanu manam hrudayaniki nimpukokunda.
1: If we do not fill our hearts with the divine novel
0: chatta sankalpalu chatta vibrationlu chatta jeevithalu కడుపుకుంటూ మన జీవితాన్ని చెడుగా మార్చుకుంటున్నాం.
1: వి వేస్ట్ అవర్ లైఫ్ బై ఎంటర్టైనింగ్ బ్యాడ్ థాట్స్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ వైబ్రేషన్స్.
0: చేసిన తప్పును క్షమించమని కోరినటువంటి వాడు ఆనాటి మహర్షులు, ఆనాటి త్యాగులు.
1: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ ద మెన్
0: ఆఫ్ ఆనాటి యోగులు, ఆనాటి యోగులు
1: అండ్ దే ఆర్ మెన్ ఆఫ్ స్పిరిచువల్ ప్రాక్టీస్.
0: కానీ తప్పును క్షమించమని కోరకుండా ఉండేటువంటి వాడు ఈనాటి రోగుడు.
1: ద వన్ హూ డస్ నాట్ ప్రే ఫర్ ద పార్డన్ ఈజ్
0: ఈనాటి భోగులు. ఈ భోగులకు రోగమే తప్ప యోగము లభించదు.
1: దోస్ పీపుల్ హూ వాంట్ టు ఎంజాయ్ ద భోగ is bound to suffer roga.
0: దేనినైనా మన తప్పును మనము క్షమించమని కోరు హృదయపూర్వకంగా కోరాలి.
1: Therefore we should seek pardon wholeheartedly.
0: కాని కేవలం రాతలతో బాటలతో చేస్తే కాదు. ఇట్
1: ఇస్ నాట్ మియర్ రైటింగ్ ఎ లెటర్.
0: దేహంలో ఉండినటువంటి ఈ వైబ్రేషన్ అంతా కూడా ఒక్కతూరి ఏకత్వం చేయాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ ద వైబ్రేషన్స్ మస్ట్ బి యూనిఫైడ్.
0: అప్పుడు దాన్ని ప్రతిబింబిస్తుంది.
1: అండ్ దేర్ యు
0: ఆ ప్రతిబింబమైనటువంటి పలుకును నీకు స్వరూపంగా నిరూపిస్తుంది.
1: అండ్ దట్ వెరీ రియాలిటీ విల్ షో యూ ద ఫామ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాడు లోకంలో
1: టుడే ఇన్ దిస్ వరల్డ్
0: జరిగేదంతా కూడాను
1: వాట్ ఆల్ దట్స్ హ్యాపెన్
0: వికృతమైనటువంటివి, వినాశమైనటువంటివి,
1: విపరీతమైనటువంటివి. ఇట్ ఈస్ రాదర్ ఎక్స్ట్రీమ్లీ రేర్.
0: మానవునికి సహజమైనటువంటివి కాదు.
1: ఇట్స్ నాట్ నేచురల్.
0: ఎక్కడ చూసినా చంపుకోవడాలు, కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు ఇవేనా మనకు మానవత్వంలో భరించి.
1: ఎవ్రీవేర్ యూ ఫైండ్ అట్రాసిటీస్ వయలెన్స్.
0: మానవుడిగా జీవించి మానవత్వం ఎక్కడ పోయింది?
1: హావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ వాట్ హ్యాపెన్ టు యువర్ హ్యూమన్ లైఫ్?
0: మానవత్వంలో ఉన్నటువంటి దయా దాక్షిణ్యం ఎక్కడ పోయింది?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్ ద కైండ్నెస్?
0: ప్రేమ త్యాగం ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద సాక్రిఫైస్ అండ్ లవ్?
0: అహింస దయలు ఎక్కడ పోయినాయి?
1: వాట్ హ్యాపెన్ టు ద కంపాషన్?
0: ఎక్కడ పోయినాయి? కంటికే కనిపించింది.
1: Well, we don't find any trace of them.
0: కేవలం ప్రకృతికంగా మనం ప్రదర్శిస్తున్నాం.
1: We find only exhibition.
0: ఈ ప్రదర్శించినటువంటివన్నీ కూడా నిరుపయోగమైనటువంటివి.
1: The pomp and show are useless.
0: హృదయపూర్వకంగా నీవు తపించాలి.
1: And we have to repent wholeheartedly.
0: పరితపించాలి.
1: And we have to atone.
0: ప్రార్థించాలి.
1: And we have to pray.
0: అది నిజమైనటువంటి ఒక పరితాపము.
1: That is the true repentance.
0: ఇలాంటి పరితాపమును మాత్రము మనం పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
1: And we have to repent in sincerity.
0: దైవం ఎప్పుడు కూడాను ప్రేమ స్వరూపుడే.
1: God is the personification of love.
0: ఎప్పుడు కూడా నిర్దయ అనేటువంటి తెలియదు.
1: అండ్ హి నెవర్ లూజెస్ హిస్ కైండ్.
0: కానీ దయ లేనట్టుగా చూపిస్తాడు. కానీ
1: బట్ హి అపియర్స్
0: అక్కడ కూడా దయనే ఉంటుండాలి.
1: హి అపియర్స్ టు బి అన్
0: ఆ దయను అర్థం చేసుకునేటువంటి ఒక కెపాసిటీ మీకు లేదు.
1: బట్ వీ డోంట్ హ్యావ్ దట్ కెపాసిటీ టు as to understand his kindness.
0: ఆ దయను దయతోనే మనం చూడాలి.
1: అండ్ యూ నీడ్ టు బి కైండ్ టు నో హిస్ కైండ్నెస్.
0: ప్రేమను ప్రేమతోనే చూడాలి.
1: ఇట్స్ ఓన్లీ కనెక్షన్ లవ్ టు
0: ద్వేషమును ద్వేషంతోనే చూడాలి.
1: అండ్ ఇఫ్ యు హావ్ గాట్ దట్ అప్పుడే అది పూర్తి అర్థం అవుతుంది. అవుట్సైడ్
0: కనుక మనం ఈ జగత్తు లోపల మానవులై పుట్టాము.
1: You are born as a human.
0: మానవునిగా మనం బ్రతకాలి.
1: You have to live as a human.
0: మానవత్వాన్ని పంచాలి.
1: And you share the human.
0: మానవత్వాన్ని ఆచరించాలి.
1: And you have to practice.
0: మానవత్వాన్ని అనుభవించాలి.
1: And then you have to
0: అనుభవించినటువంటి ఆనందాన్ని 10 మందికి పంచాలి.
1: And you have to share all the bliss with a fellow man.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు మనసు మన యందు ఉండినప్పుడే
1: when you have that sacred thoughts in you
0: నిజమైనటువంటి మానవుడిగా ప్రయత్నించాడు.
1: Naturally the divine person.
0: మానవుడు మానవుడని పేరు పెట్టుకుంటున్నాం మనము.
1: You call yourself a human.
0: కానీ మానవత్వం ఎక్కడ కించిత్తైనా కనిపించడం లేదు.
1: బట్ ఇన్ రియాలిటీ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్
0: మాటల ఎంద అసలే లేదు.
1: ఎస్ దేర్ ఇస్ నాట్ ఈవెన్
0: ప్రవర్తన ఎందు పూర్తి పెడుమార్గమే.
1: ఇన్ ద బిహేవియర్ ఇట్ ఇస్ ఆల్వేస్ పర్వర్ట్.
0: సంకల్పంలో చూస్తామా అంటే చెడు సంకల్పమే.
1: దేర్ యు ఆర్ ఫుల్ ఆఫ్ బ్యాడ్ థాట్స్.
0: ఇంకా ఎక్కడ నీకు మంచి భావం ఉన్నాయి?
1: దెన్ హౌ డు యు ఎక్స్పెక్ట్ టు బి గుడ్?
0: మంచి సంకల్పం ఎక్కడ ఉన్నాయి?
1: వేర్ ఆర్ ది గుడ్ థాట్స్?
0: దయా ప్రేమలు ఎక్కడ నీకు ఉన్నాయి?
1: వేర్ ఇస్ కంపాషన్?
0: మనం దయా ప్రేమను పంచాలి.
1: అండ్ వి హావ్ టు సస్టైన్ దిస్ క్వాలిటీస్.
0: దయలేనిటువంటి హృదయము కేవలం దానవుడనే చెప్పొచ్చు.
1: అండ్ దేర్ఫోర్ ద వన్ వితౌట్ దయా కంపాషన్ ఇస్ దానవా ద డెమన్.
0: కనుక దానవులకు దయ ఉండదు.
1: అండ్ ద డెమన్ దానవా హస్ నో దయా. మానవుడికి
0: దయనే ఉంటుండేది.
1: మానవా ద హ్యూమన్ మస్ట్ హావ్ దయా.
0: దయతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: విత్ దిస్ కంపాషన్ యు కెన్ అచీవ్.
0: ప్రేమతో ఎంతైనా మనం పండించుకోవచ్చు.
1: విత్ లవ్ యు కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: ప్రేమ రహిత మరుభూములలో
1: ఇన్ దిస్ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమాంకురములు పొంద
1: ఫర్ ద సీడ్స్ ఆఫ్ లవ్ టు
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ద ఎమోషన్స్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద డౌన్ పోర్ ఆఫ్ రెయిన్ ఆఫ్
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి గానము సేయగది
1: ఫర్ ద ఇన్సెసెంట్ ఫ్లో ఆఫ్ ద రివర్ ఆఫ్ లవ్
0: సేయగది. గోపికలంతా ఈ విధంగా పాడారు.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us, దట్ హస్ బీన్ ది ప్రేయర్ ఆఫ్ గోపిక.
0: ప్రేమ రహిత మరుభూములలో మాదంతా మరుభూములుగా ఉన్నాయి.
1: ఇట్స్ ఎ బ్యారన్ ల్యాండ్ వితౌట్ లవ్
0: ప్రేమ రహితంగా ఉంటున్నాయి.
1: ఇట్ హస్ నో లవ్
0: ప్రేమాంకురములు పెంపొంద
1: ఫర్ ద సీడ్స్ ఆఫ్ లవ్ టు జర్మనీ
0: ప్రేమావేశముతో
1: విత్ ఆల్ ది ఎంథూజియాజమ్
0: ప్రేమ సుధా వర్షము వర్షింపగ
1: విత్ ద రెయిన్ ఆఫ్ లవ్
0: ఆ వర్షం కూడా కూర్చాలా.
1: ద రెయిన్ ఇస్ నెససరీ.
0: ప్రేమ నదులు ప్రవహింపగ మురళి
1: అండ్ ద రివర్ ఆఫ్ లవ్
0: గానము సేయగది.
1: ఓ కృష్ణ సింగ్
0: గానము సేయగది.
1: ఓ కృష్ణ సింగ్ ఫర్ us.
0: ఎక్కడి నుంచి చేస్తున్నాడు? వేరు మురళితో చేస్తున్నాడు అనుకుంటారు.
1: యు థింక్ దట్ హి
0: ఆ మురళి వేరు చెక్క బొమ్మ కాదు.
1: ఇట్స్ నాట్ మేడ్ ఆఫ్ వుడ్.
0: ఏది మురళి?
1: వాట్ ఇస్
0: లూ? తొమ్మిది చిల్లుల తొలుతు తీయగాని ఈ తొమ్మిది చిల్లుల దేహానికి నైన్ హోల్స్ అంతా ఉన్నాయి.
1: ద హ్యూమన్ బాడీ దట్ హెస్ నైన్ హోల్స్.
0: ఆ నైన్ హోల్స్ లోపల పవిత్రమైన స్వరాలు రావాలి.
1: అండ్ యూ షుడ్ హ్యావ్ కరెక్ట్ ట్యూన్ అవుట్ ఆఫ్ ఇట్.
0: మంచి స్వరాలు రావాలి.
1: యు షుడ్ లిసన్ టు గుడ్
0: సాంగ్. అపస్వరాలు రాకూడదు. అపస్వతులు రాకూడదు.
1: ఇట్ షుడ్ నాట్ బి అవుట్ ఆఫ్ ది ట్యూన్.
0: అటువంటి హృదయం అనేటువంటి మురళిని నీ చేతిలో పట్టుకొని కృష్ణ నీ ప్రేమరహితమైనటువంటి ఒక దీన్ని పాడితే ప్రయోజనం లేదు.
1: కృష్ణ ప్లే ఆన్ హోల్డింగ్ ద ఫ్లూట్ ఆఫ్
0: ప్రేమ సహితమైనటువంటి ఒక గానం చేయి.
1: అండ్ యు సింగ్ విత్ ఫుల్ ఆఫ్ లవ్.
0: ఆ విధంగా పాడే సమయం లోపల
1: యాజ్ యు సింగ్ సో
0: దాన్ని వింటూ వింటూ వింటూ వింటూ
1: లిసనింగ్ టు దట్ కంటిన్యూ
0: రాధ ఆ స్వరంలో లీనమైపోయింది.
1: రాధ మర్జ్డ్ హర్ సెల్ఫ్.
0: ఎవరి రాధ?
1: డివైన్ మెలడీ.
0: ఒక స్త్రీ కాదు,
1: నాట్ ఎ వుమన్.
0: ధర రాధ. ధరనే రాధగా మారిపోయింది.
1: ధర ఎర్త్ ఈజ్ రాధ.
0: ప్రపంచమే ఒక మురళి.
1: దిస్ ధర ద వరల్డ్
0: ఆమె రాధ.
1: షీజ్ రాధ.
0: అందుకోసం రాధాకృష్ణ అని పేరు పెడుతూ వచ్చారు.
1: సో వి కాల్ ఇట్ రాధాకృష్ణ.
0: స్త్రీలకు మొట్టమొదట పేరు పెడతారు.
1: అండ్ ద నేమ్ ఆఫ్ ద ఉమెన్ ఇస్ మెన్షన్
0: ప్రకృతి తర్వాత పరమాత్మ.
1: ఇట్ ద కాంబినేషన్ ఆఫ్ వరల్డ్
0: రాధ తర్వాత కృష్ణ.
1: ఫస్ట్ రాధ ద వరల్డ్
0: లక్ష్మి తర్వాత నారాయణ.
1: లక్ష్మి ఫస్ట్ అండ్ నారాయణ.
0: పార్వతి తర్వాత పరమేశ్వరుడు.
1: పార్వతి ఫస్ట్ పరమేశ్వరుడు.
0: సీత తర్వాత రాముడు.
1: సీత
0: సీత ప్రకృతి స్వరూపమైన స్త్రీని ముందు పెడుతూ వచ్చారు.
1: సో ద వరల్డ్ ద నేచర్ కమ్స్ ఫస్ట్.
0: కనుకనే ప్రకృతి అనేటువంటి దాన్ని మొట్టమొదటి మనం ప్రార్థించాలి.
1: ప్రకృతి ఇస్ ఫెమినిన్ కమ్స్
0: ప్రకృతిలో మనం పవిత్రమైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: అండ్ వి షుడ్ డు సేక్రెడ్ డీడ్స్ ఇన్ దిస్ నేచర్.
0: అప్పుడే పరమాత్మ అనుగ్రహం కోరి పరమాత్మ ఆధీనమైపోతాడు.
1: దెన్ యూ విల్ ఎంజాయ్ ద మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్.
0: పరమాత్మ చేత కానటువంటిది ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్ గాడ్ కెనాట్ డు.
0: ఎన్ని కార్యములైనా చేయవచ్చును.
1: హి కెన్ డు ఎనీ టాస్క్.
0: అలాంటి దీనిని మనం ఆదించుకోకుండా ప్రకృతిమైనటువంటి ఒక దీనిని మనం నిరంతరము
1: without knowing the world,
0: చింతిస్తున్నాము.
1: its capacity we spend in this world
0: సరైనటువంటిది కాదు.
1: is not proper.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: ఈ నాడు వినాయక చవితి.
1: today is వినాయక చవితి.
0: అయితే వినాయకుని యొక్క సంబంధమును సర్వత్రా వ్యాపించినటువంటిది.
1: the nature of vinayaka is found everywhere.
0: ఆ వినాయకుడు అనేటువంటి వాడు నాయకుడు లేనటువంటి వాడు.
1: he has no leader, boss above him.
0: కనుక అట్టి వినాయకుడు బుద్ధి శక్తులతో కూడినటువంటి వాడు.
1: వినాయక స్టాండ్స్ ఫర్ ద మైండ్ అండ్ కెపాసిటీ.
0: సిద్ధి బుద్ధి రెండు కూడా నాయకుడు అతను.
1: అండ్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ సిద్ధి.
0: మన బుద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ఈస్ ద మాస్టర్
0: మన సిద్ధికి నాయకుడు అతనే.
1: అండ్ ద మాస్టర్ ఆఫ్ సక్సెస్.
0: కనుక అతను నాయకుడు అన్నాడు కాబట్టి అతను పతి అన్నారు.
1: అండ్ ఈస్ ద మాస్టర్ ఈస్ ద లీడర్ పతి.
0: అట్టి లీడర్ ను మనము ప్రారంభంగా మనం తీసుకోవాలి.
1: టు ప్రే టు దట్ లార్డ్ ద మాస్టర్ ద డివైన్
0: లీడర్ మంచివాడైనప్పుడు
1: and the leader is good
0: gamyam manchidigane cherutundi
1: and you will certainly reach the goal
0: kaani ee naadu leaders sarayinattiga ledu
1: today we don't have good leaders.
0: Ever leader mana conscience manaku leader.
1: Who is the leader? Your conscience is.
0: Ee conscience chaala mayamayamichindi chestunnaru.
1: And you should follow your
0: malinyamainatvanti conscience ga chestunnaru.
1: You have polluted it.
0: Durgandhamainto conscience ga chestunnaru.
1: It is fully foul.
0: దురభ్యాసంతో కూడిన కాన్షియస్ గా చేసుకున్నారు.
1: Full of bad habits and
0: దుర్బుద్ధులతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: Full of wickedness maneuvering.
0: దుర్వాసనతో కూడిన కాన్షియస్ చేసుకున్నారు.
1: It is full of bad traits.
0: కనుక ఈ వాసన ఏ మాత్రం ఉండకూడదు.
1: It should not carry any bad traits.
0: కనుక ఈ వాసన చంపేటువంటి వాడే వినాయకుడు.
1: వినాయక annihilates all that is bad.
0: అతను దాన్ని వాహనం చేసుకున్నాడు ఎలుక.
1: And the chariot
0: ఎలుక ఎప్పుడు వాసన చూస్తూ పోతుంటది.
1: And the rat smells all that is
0: bad. కనుక ఆ స్మెల్ చూచేటువంటి ఒక rat ను వాహనంగా చేసుకున్నాడు.
1: అండ్ వినాయక హ్యాస్ దిస్
0: అనగా దాన్ని ట్రక్ తన కింద పెట్టుకున్నారు.
1: మీనింగ్ హీ కుడ్ కంట్రోల్
0: వాసనలు వినాయకుడికి ఏమాత్రము లేవు.
1: అండ్ వినాయక ఇస్ నాట్ ఎఫెక్టెడ్ బై దిస్
0: ఏ వాసన కూడా లేదు.
1: నథింగ్ వాట్స్ ఎవర్
0: పవిత్రమైనటువంటి భావం లేదు.
1: అండ్ హ్యాస్ ఆల్ సీక్రెట్ థాట్స్
0: అట్టి పవిత్రమైన భావములను తన కాళ్ళ కింద తొక్కుకోవడం చేతనే వినాయకుడు ముషిక వాహనుడైపోయినా.
1: యాజ్ ఈస్ ది మాస్టర్ ఆఫ్ ఆల్ సీక్రెట్ థాట్స్ అండ్ కుడ్ కంట్రోల్ ద రట్ విత్ ఆల్ ది బ్యాడ్ థాట్స్
0: అట్టి ముషికను మునిజన వంతులంతా కూడా ప్రార్థించారు.
1: అండ్ దేర్ఫోర్ హి వాస్ ప్రైజ్డ్ బై ఆల్ సేజెస్ సెయింట్స్ అండ్ సీకర్స్.
0: కనుక ఆనాటి నుండి ఈనాటి వరకు కూడాను వినాయకుడి యొక్క పూజ కేవలం ప్రాచీనమైనటువంటిది కానీ నూతనమైనటువంటిది కాదు.
1: ది వర్షిప్ ఆఫ్ వినాయక ఇస్ క్వైట్ ఏన్షియంట్, ఇట్ ఇస్ నాట్ మోడర్న్.
0: కనుక అట్టి వినాయక తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ అండర్స్టాండ్ ది సిగ్నిఫికెన్స్.
0: మన హృదయం నుండే ఉంటున్నాడు బొజ్జల నాయకుడు.
1: అండ్ వినాయక ఇస్ దేర్ ఇన్ యువర్ హార్ట్.
0: అట్టి వినాయకుడిని నిరంతరము స్మరించాలి.
1: అండ్ వీ హావ్ టు థింక్ ఆఫ్ హిమ్ ఎవ్రీ మోమెంట్.
0: ఆ వినాయకుడే సర్వదేవతా స్వరూపుడిగా మారిపోతాడు.
1: అండ్ ఇస్ ది ప్రిసైడింగ్ డైటీ.
0: అన్ని దేవతలు వినాయకుడినే పూజిస్తుంటారు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ దేవతాస్
0: వైష్ణవులు కానీ సేవులు కానీ అందరూ వినాయకుడినే పూజిస్తారు.
1: దే మే బి సైవైట్స్ ఆర్ వైష్ణవైట్స్, దే వర్షిప్ వినాయక.
0: కనుకనే సర్వదేవతా స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ ద ప్రిసైడింగ్ డే.
0: సర్వమత స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ సింబలైజెస్ ఆల్
0: సర్వవర్ణ స్వరూపుడు వినాయకుడు.
1: అండ్ ఇస్ స్టాండ్స్ ఫర్ ఆల్ ఆస్పిషియస్.
0: సర్వగ్రంథ స్వరూపుడు వినాయకుడు.
1: హీ స్టాండ్స్ టు రిప్రజెంట్స్ ఆల్ దట్ ఇస్ ఆస్పిషియస్.
0: ఈ సత్యాన్ని మీరు గుర్తించి వర్తించినమేట్ల మీరు ఎంతో ధన్యులు అవుతారు.
1: వెన్ వన్స్ యు రికగ్నైజ్ అండ్ వర్షిప్ అకార్డింగ్లీ యు విల్ రిడీమ్ యువర్ లైఫ్.
0: ఈనాటి యువకులకు ఆదర్శాన్ని నిరూపించాలి.
1: అండ్ ది యంగ్స్టర్స్ షుడ్ కీప్ దెమ్.
0: ఈనాటి యువకులంతా కూడా కేవలం మంకీ మైండ్ తో కూడినటువంటి వారు.
1: యంగ్స్టర్స్ టుడే హావ్ మంకీ మైండ్స్.
0: ఇది కేవలం మంకీ మైండ్ కూడా కాదు, దానికంటే హీనమైనటువంటి మైండ్.
1: మచ్ వర్స్ దాన్ మంకీ మైండ్.
0: ఒక నిమిషంలో చెప్పింది మరో నిమిషంలో చెప్పలేదు.
1: వాట్ ఈస్ సెడ్ ఇన్ వన్ మూమెంట్ ఈస్ ఫర్గాటెన్ నెక్స్ట్ మూమెంట్.
0: కానీ నాలుకకు ఎముక లేదు.
1: The tongue has no bone.
0: ఎట్టంటే అట్ట తిరుగుతుంది.
1: ఇట్ కెన్ మూవ్ ఇన్ ఎనీ వే.
0: ఏ విధంగా అది తిరుగుతుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు.
1: As the mouth, as tongue can twist in either way. చెప్పేది
0: ఒక్కటే. సత్యంత వరకు నాలుగు కోసుకునేంత వరకు ఉండాలి.
1: You have to hold on to the single promise that you make till the end.
0: కానీ చాలా మంది చెప్పారు.
1: But many said.
0: స్వామి,
1: స్వామి,
0: నాకు పండ్లు పోతున్నాయి.
1: I lose my teeth.
0: నా పండ్లు పోయిన తర్వాత ఏం ప్రయోజనము?
1: What is the use?
0: చెప్పారు.
1: భగవాన్
0: నాయన పళ్ళు పోతున్నాయి కానీ నాలుగు పోవటం లేదు కదా.
1: యూ మే లూజ్ యువర్ టీత్ బట్ ది టంగ్ ఇస్ స్టిల్ దేర్.
0: పోయేటువంటి కఠినమైనటువంటి పండు అంతా ముందు చచ్చిపోతాయి.
1: ఆల్ ది టీత్ దట్ ఆర్ సో స్ట్రాంగ్
0: అది కఠినమైనటువంటివి.
1: దట్ సో స్ట్రాంగ్
0: కఠినమైనటువంటి మొదలు పోతాయి.
1: ద స్ట్రాంగ్ నేచురల్
0: సాఫ్ట్ గా ఉండేటువంటిది పోనే పోదది.
1: ద టంగ్ దట్ ఇస్ సాఫ్ట్ రిమైన్స్.
0: నీవు పోయినప్పుడు నీ వెంటనే వస్తుంది అది.
1: అండ్ ద టంగ్ ఫాలోస్ యూ.
0: కనుక నాలుగు పోయేటువంటిది కాదు. నాలుగును భద్రంగా పెట్టుకో.
1: సో కీప్ యువర్ టంగ్ సేఫ్.
0: మంచి పనిగా చేయి.
1: మేక్ ఇట్ సాఫ్ట్.
0: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ ఒబ్లైజింగ్.
1: యూ కెనాట్ ఆల్వేస్ ఒబ్లైజ్, యూ కెన్ టాక్.
0: వినయ విధేయతతో మాట్లాడు. సత్యాన్ని మాట్లాడు. ధర్మంతో ప్రవర్తించు. పలుకులు పలుకు. భగవంతుని యొక్క నామస్మరణ చేయి. పది మంది కంటే ఈ నామస్మరణ వినిపించు. ఈ విధంగా నాలుగు నిచ్చినది ఎందుకోసమని. నాలుగు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: యూ నో వై?
0: అన్ని తినేదందుక. కాదు కాదు. పాదములు నిచ్చినది ఎందుకు తెలుసా?
1: యూ నో వై ది ఫీట్ ఆర్
0: గందులు గొందులు తిరుగుటగా.
1: కాదు కాదు కాదు కాదు.
0: ఆ విధంగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి ఆశ్రయాలంతా ఉన్నాయి.
1: ఈచ్ పార్ట్ ఆఫ్ ది లింబ్ ఆఫ్ అవర్ బాడీ హస్ గాట్ ఇట్స్ ఓన్.
0: ఈనాటి వినాయక చవితి రోజు మన దేహాన్ని పవిత్రమైన దేహంగా భావించుకోవాలి.
1: లెట్స్ కన్సిడర్ అవర్ బాడీ ఇస్ సేక్రెడ్ ఆన్ దిస్
0: డే. సరైనటువంటి కర్మలు ఆచరించాలి.
1: వి షుడ్ డు ది పర్ఫెక్ట్ డీడ్స్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: బాడీ ఇస్ గిఫ్టెడ్ టు అండర్టేక్ సేక్రెడ్ యాక్టివిటీ.
0: ధర్మం కోసం ఈ శరీరం వచ్చింది.
1: ది బాడీ షుడ్ ఫాలో ధర్మ.
0: దీంతో అధర్మాన్ని చెప్పకూడదు.
1: యు షుడ్ నెవర్
0: అధర్మాన్ని బోధించకూడదు.
1: యు షుడ్ నెవర్ అట్టర్ ఫాల్స్హుడ్.
0: కనుక మన దేహాన్ని పవిత్రమైన మార్గంలో ప్రవేశపెట్టి
1: లెట్ దిస్ బాడీ ట్రెడ్ అలాంగ్ ది రైచస్ వే.
0: సాత్వికమైనటువంటి పేరుని పొందాలని నేను ఆశిస్తున్నాను.
1: అండ్ షుడ్ లివ్ అప్ టు ఇట్స్ ఎక్స్‌పెక్టేషన్.
0: శాశ్వతమైన సత్కీర్తిని పొందాలని ఆశిస్తున్నాను.
1: అండ్ భగవాన్ వాంట్స్ యు టు గెట్ ఎ పర్మనెంట్ గుడ్ నేమ్.
0: భజన బినా సుఖ శాంతి నహి. హరి భజన బినా సుఖ శాంతి.

హరి భజన దిన సుఖ శాంతి నహి హరి భజన దిన సుఖ

ఎవరి పనులు వారు ఎంత గారవమున

0: The green vegetable that one purchases is worth 12 paise to anas, beda. But to fetch it home, he pays 4 anas, 25 paise, to carry it home. This is the modern civilization. But one has to know to do one's own work, not depend on others.
1: Prema swarupulara.
0: Embodiments of love.
1: భగవంతుడు మానవునికి అందించినటువంటి అమోఘమైనటువంటి ప్రసాదములలో కాలము అత్యంత విలువైనటువంటి ప్రసాదం.
0: ఆఫ్ ఆల్ ద డివైన్ గిఫ్ట్స్ ద మోస్ట్ ప్రెషస్, ద మోస్ట్ హైలీ వాల్యుబుల్ ఈజ్ దాట్ ఆఫ్ టైమ్.
1: భగవంతుని ప్రసాదములు అన్నీ అమోఘమైనటువంటివి.
0: గాడ్స్ గిఫ్ట్స్ ఆర్ వెరీ వాల్యుబుల్.
1: కానీ కాలము అత్యంత అమోఘమైనటువంటిది.
0: బట్ ద టైమ్ ఇస్ మోస్ట్ వాల్యుబుల్.
1: అట్టి కాలము విలువను మానవుడు గుర్తించుకోలేక కాలమును దుర్వినియోగపరుచుకుంటున్నాడు.
0: మ్యాన్ ఇస్ నాట్ ఏబుల్ టు నో ద వాల్యూ ఆఫ్ టైమ్ అండ్ దేర్ఫోర్ వేస్టింగ్ హిస్ టైమ్.
1: ప్రాచీన గురుకులమునందు విద్యార్థులు గురువుల యొక్క ఆజ్ఞను పురస్కరించుకొని విద్యాభ్యాసము చేస్తూ సదాచారములు యందు సంచరిస్తూ సదాదశాన్ని అందిస్తూ వచ్చారు.
0: ఇన్ ఏన్షియంట్ టైమ్స్ స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ది గురుకుల, ద సెంటర్స్ ఆఫ్ లెర్నింగ్, అండ్ దే హ్యావ్ సెట్ ఎన్ ఐడియల్ ఎగ్జాంపుల్ టు రెస్ట్ ఆఫ్ ద సొసైటీ.
1: దురభ్యాసములకు కానీ దుస్సంగములకు కానీ ఏమాత్రము అవకాశం ఉండేటువంటివి కాదు ఆ గురుకులముల యందు.
0: In those Gurukul centers, the centers of learning, there was no scope for any bad practice or bad company.
1: Kanukane aanati vidyarthulu yendu samyamamu aneetundi emito chakkaga artham chesukuneetundi varu.
0: Students in those days could know, understand clearly what samyamamu is.
1: Samyamam anagane indri nigrahamu.
0: Samyamamu means control over the senses.
1: Atti tarunamu chetane manavudu aanati vidyarthi yavat samajamunaku yavat pauralaku aadarshavantamainatunti okka vidyarthiga nirupinchukoneetunti vaadu.
0: It is for that reason he could be an ideal to the entire society and citizens there.
1: Atti vidyavantulanu aanati kaalamulo సంస్కృత పదంతో సాక్షరుడు అని పిలిచేటువంటి వాడు.
0: సచ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆఫ్ దోస్ టైమ్స్ ఇన్ సాంస్క్రిట్ వర్ కాల్డ్ సాక్షర.
1: సాక్షరుడనగా సర్వేంద్రియములను నిగ్రహించి సర్వ విద్యలను తాను నేర్చుకుని సమస్తమును గుర్తించి సమాజమునకు సుక్షేమాన్ని అందించేటువంటి యొక్క దాత అని పేరు.
0: ద వర్డ్ సాక్షర మీన్స్ ద వన్ హూ హ్యాస్ కంట్రోల్ ఓవర్ ద సెన్సెస్, the one who is educated and who prays for the welfare of the world.
1: Kani ee naati vidyarthulu yendu ee yokka samyamamu aneetundi ekkada kanipinchatam ledu.
0: But in modern students this samyama, control over the senses, is missing.
1: Chudarani dushyalu chustunnaru.
0: They see all the scenes they are not supposed.
1: వినరాని విషయాలు వింటున్నారు.
0: They listen to that which they are not.
1: పోరాని ప్రదేశములకు పోతున్నారు.
0: They go to places where they should not.
1: తినరాని తిండ్లు తింటున్నారు.
0: And they consume same old thing.
1: కనుకనే ఈనాటి యొక్క విద్యార్థికి ఇంద్రియములను నిగ్రహించడం అంటే ఏమిటో వాడు గుర్తించుకోలేక ఇంద్రియములకు స్వేచ్ఛా విహారమును సంగి జీవితమును దుర్బలుడుగా కావించుకుంటున్నారు.
0: Therefore, since they have no idea of sense control, they allow them to go in their own way, and therefore they waste their life.
1: కడపటికి తల్లిదండ్రులను కూడాను గౌరవించేటువంటి ఒక మర్యాదను కూడాను తెలుసుకోలేకపోతున్నారు.
0: They even cannot understand the respect and the affection of parents.
1: మొట్టమొదట తల్లిదండ్రులకు మనము సరైనటువంటి గౌరవాన్ని అందించాలి.
0: In the first instance, we should respect our parents.
1: తల్లిదండ్రులను సరైన రీతిలో వారిని ఆనందపరచాలి.
0: We should make our parents happy.
1: అది పుత్రుని యొక్క ప్రధానమైనటువంటి ఆదర్శము.
0: That is the main ideal of every son.
1: ఇట్టి ఆదర్శవంతమైనటువంటి యొక్క విషయములను ఆనాటి గురుకులములో విద్యాభ్యాస సమయమునందు అధ్యాపకులు ప్రబోధించేటువంటి వారు.
0: These ideals were taught by teachers in those times, in those centers of learning, gurukulas.
1: ఈనాటి విద్యార్థులు కాలమును అధికముగా దుర్వినియోగపరుచుకుంటున్నారు.
0: Modern students are wasting time.
1: ఉన్న కాలములో తిండి తీర్థాదులకు అర్ధకాలము సరిపోతుండాలి.
0: Half of the time is spent for food and drink.
1: మిగిలినటువంటి అర్ధకాలము లోపల మూడు భాగములు శోభరత్వానికి వినియోగించుకుంటున్నారు.
0: In the remaining half, three parts are spent in laziness.
1: ఏ విధమైనటువంటి యొక్క పనులు చేయటం లేదు.
0: They don't do any sort of work.
1: తల్లిదండ్రులు గృహంలో అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైనా కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home, when they strain and struggle hard, they don't help them anyway.
1: తల్లిదండ్రులు కూడాను వీరికి సరైనటువంటి ఆదేశములు అందించరు.
0: Parents also don't command them, don't ask them to do.
1: అయ్యో, పిల్లవానికి ఎందుకు శ్రమ పెట్టాలి అనుకుంటారు.
0: The parents feel, why should I?
1: ఇది శ్రమ కాదు,
0: children suffer.
1: ఇది తన యొక్క కర్తవ్యము.
0: It's not any strain, it's one's own duty.
1: పనులను చూసుకోవాలి.
0: One has to attend to household.
1: తల్లిదండ్రుల యొక్క పనులు ఎందుకు కూడాను నీవు పాల్గొనాలి.
0: You should also associate with them.
1: వారికి చేతనైన రీతిగా సహాయం చేయాలి.
0: You should help them in the work.
1: అనేక విధమైనటువంటి శ్రమలు పడుతున్నప్పటికీ చూస్తూ కుర్చీ పైన కూర్చుంటారు, కానీ తల్లిదండ్రులకు కించిత్తైనా కూడాను సహాయం చేసుకోవడానికి ముందంజ వేయరు.
0: When parents work at home,

0: should help them in the way you can.
1: అందుకోసమని తల్లిదండ్రులు పుత్రులు కావాలని కోరటంలో ఉన్నటువంటి అంతరార్థము.
0: That is the meaning and the purpose of the parents praying for a son.
1: పుట్టినందుకు తల్లిదండ్రులకు తగినటువంటి యొక్క ఆనందాన్ని అందించడమే కుమారుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
0: The main aim of every son should be to make his parents very happy.
1: ఈనాడు ఈ విధముగా కాలమును వ్యర్థం చేస్తూ స్వేచ్ఛావిహారం సల్పుతూ తాను సరైన మార్గంలో ప్రవర్తించలేకపోవటం చేతనే ఏ యొక్క విద్యా సంస్థ ఎందు కూడా చూడండి, ఏ కళాశాల ఎందైనా చూడండి, ఏ యూనివర్సిటీ ఎందైనా చూడండి, 176 మందికి మానసికమైనటువంటి యొక్క వ్యాధులు బయలుదేరుతున్నాయి.
0: As the time is wasted like this, as senses are allowed to act in a wayward way, as per the whims and fancies, as the life is led in the wrong direction, in all colleges and universities, 76% are mental people.
1: మానసిక టెన్షన్ ఉండకూడదు.
0: Students, youngsters should not pass through this mental tension.
1: ఈనాడు ఏ పెద్దలకు లేనటువంటి టెన్షన్ ఈ విద్యార్థుల్లో ప్రవేశించింది.
0: This tension is more among youngsters than elders.
1: కనుకనే ఈ మానసిక విచారం చేతనే అనేక విధమైనటువంటి రోగములు కూడాను సంభవిస్తూ ఉంటున్నాయి.
0: It's because of the mental tension worry we fall sick.
1: ఈ మానసిక వైబ్రేషన్ అనేటువంటిది శరీరం పైన అమితంగా ప్రచరింపచేస్తుండాలి.
0: The mental vibrations will have its effect on the body.
1: మెంటల్ వైబ్రేషన్ మాత్రమే కాదు, ప్రాకృతమైనటువంటి యొక్క వాతావరణం కూడాను మానవుని యొక్క టెన్షన్ ను అభివృద్ధి పరుస్తున్నాయి.
0: నాట్ ఓన్లీ వైబ్రేషన్స్ ఆఫ్ ద మైండ్, ఇట్స్ ఆల్సో ది ఎన్వైరన్మెంట్ సరౌండింగ్స్ దట్ విల్ ఆల్సో.
1: ఈ టెన్షన్ వల్ల అనేక విధమైనటువంటి యొక్క జ్ఞాపశక్తిని కూడా కోల్పోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ దిస్ మెంటల్ టెన్షన్ హీ లూజెస్ మెమరీ.
1: మెమరీ పవర్ మాత్రమే కాదు,
0: నాట్ ఓన్లీ మెమరీ పవర్,
1: మేధాశక్తి కూడాను కోల్పోతున్నాడు.
0: హీ లూజెస్ ఇంటెలిజెన్స్.
1: ఏ చిన్న తరగతిలో చదువుతున్నటువంటి విద్యార్థి మొదలుకొని కళాశాలలో ప్రవేశించేటువంటి విద్యార్థి వరకు కూడాను ఈ టెన్షన్ అనేటువంటిది ఒకే క్వాలిటీగా కనిపిస్తుంటుండాలి.
0: రైట్ ఫ్రమ్ ది ప్రైమరీ స్కూల్ లెవెల్ టు దట్ ఆఫ్ కలీజియట్ కెరియర్ దేర్ ఇస్ మెంటల్ టెన్షన్.
1: వీరి టెన్షన్ ఎలాగ ఉంటున్నారనేటువంటిది తల్లిదండ్రులు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: ఈవెన్ పేరెంట్స్ ఆర్ నాట్ ట్రైంగ్ టు నో ది మెంటల్ టెన్షన్ ఆఫ్ దేర్ వార్డ్స్.
1: కనుకనే ఈనాటి విద్యార్థులు కొంతవరకు ఉత్సాహము ప్రోత్సాహము అనేటువంటిది లేకుండా కేవలము ఒక విధమైన జీవితం ఒక డల్ గా ఒక మంకుగా కనిపిస్తూ ఉంటుండాలి.
0: Therefore the students don't have what they need, the encouragement and bubbling enthusiasm, therefore they are dull.
1: మానవత్వంలో ఉండినటువంటి యొక్క దివ్యమైన శక్తిని సద్వినియోగపరచుకునేటువంటి యొక్క విధానము ఈ విద్యార్థుల్లో కనిపించటం లేదు.
0: The divine power has got to be used in the proper way. This is not seen among students.
1: మానవుని యందు సమస్త శక్తులు కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Man has all faculties latent.
1: ఇలాంటి శక్తి ఉండి కూడాను తాను అనుభవించలేకపోతున్నాడు.
0: With all the inherent capacities he is not able to experience and enjoy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: ఇందులో ఉంచి వచ్చేటువంటి టెన్షన్ ద్వారా టెంపర్, జెలసి, ఈగో, హీట్రేట్ ఇలాంటివంతా కూడా అభివృద్ధి అవుతున్నాయి.
0: బికాస్ ఆఫ్ ది మెంటల్ టెన్షన్ ది అదర్ బ్యాడ్ క్వాలిటీస్ లైక్ జెలసి, ఈగో, టెంపర్,
1: జడమైనటువంటి యొక్క పదార్థం ఎందుకు కూడాను చుట్టూ ఉన్నటువంటి వాతావరణం పురస్కరించుకొని చాలా మార్పులు సంభవిస్తున్నాయి.
0: ఈవెన్ ది ఇనర్ట్ మ్యాటర్ ట్రాన్స్ఫార్మ్స్ బికాస్ ఆఫ్ ది ఇఫెక్ట్ ఆఫ్ ది ఎన్వైరన్మెంట్.
1: ఒక విధమైనటువంటి వైబ్రేషన్ చాలా పవిత్రమైనటువంటిదిగా ఉంటుండాలి.
0: ద వైబ్రేషన్ షుడ్ బి సేక్రెడ్.
1: చిన్న ఉదాహరణ,
0: స్మాల్ ఎగ్జాంపుల్,
1: చాలా మంది తెలుసును పిల్లలకు,
0: మెనీ స్టూడెంట్స్ నో దిస్.
1: హైదరాబాద్ లోపల,
0: దేర్ ఇన్ హైదరాబాద్
1: సెంటర్ రోడ్ లోపల
0: ది సెంట్రల్
1: చార్మినార్ అనేటువంటి పెద్ద బిల్డింగ్ కట్టారు.
0: దేర్ ఇస్ ఎ వెరీ బిగ్ బిల్డింగ్ బై నేమ్ చార్మినార్.
1: అది ఏ కాలం నందు ఏ మహనీయులు ఇంత విధమైనటువంటి ఇంత గొప్ప భవనాన్ని నిర్మించారు?
0: ఇట్ ఈస్ ఎన్ ఆర్కేక్ వన్, యాంటీక్.
1: ఈ భవనం పునాదులు చాలా భద్రమైనటువంటివి.
0: ద ఫౌండేషన్ ఆఫ్ దాట్ వాస్ స్ట్రాంగ్.
1: కానీ 24 అవర్స్ కూడాను ఈనాడు ఆ దాని చుట్టూ కూడాను కార్లు, బస్సులు, ఈ విధమైనటువంటి యొక్క ప్రయాణం చేత దాని వైబ్రేషన్ చాలా అధికమైపోతూ వచ్చింది.
0: దేర్ ఈస్ కాన్స్టెంట్ ఆటోమొబైల్ వెహికల్ ట్రాన్స్పోర్ట్ ఆల్ అరౌండ్ చార్మినార్.
1: అన్ని పట్టణాలు ఎందుకు కూడాను ఈ ప్రయాణ సౌకర్యములు చేసేటువంటి ఈ కార్లు, బస్సులు ఇవన్నీ కూడాను దీనివల్ల అనేక విధమైనటువంటి టెన్షన్ అభివృద్ధి అవుతుండాలి.
0: బికాస్ ఆఫ్ ద కన్వీనియన్స్ అండ్ ఆటోమొబైల్ ట్రాన్స్పోర్ట్.

0: lot of tension in most of the cities.
1: కనుక దీనిని చక్కగా పరిశీలన చేసి ఈ భవనం చుట్టూ ఇంక పైన ప్రయాణాలు ఎవరు చేయకూడదు అనేటువంటి దాన్ని నిర్ణయించారు.
0: Therefore it is decided there should not be any
1: భవనం కూలిపోతుంది అన్నారు.
0: That this Charminar building will collapse quite soon.
1: మన దేహము ఒక భవనం వంటిది.
0: Our body is like a mansion building.
1: దేహో దేవాలయ ప్రక్తో జీవో దేవ సనాతనః.
0: Body is the temple, indweller is the
1: మన చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ అనేటువంటిది మనకు అందుబాటులో ఉండేటువంటి వైబ్రేషన్ గా ఉంటే దీనికి కూడా సుక్షేమం ఏర్పడుతుంది.
0: ద వైబ్రేషన్ ఆల్ అరౌండ్ ఇఫ్ ఇట్ ఇస్ సో నియర్ అండ్ అవైలబుల్ యూ కెన్ రెక్టిఫై అండ్ కరెక్ట్.
1: దీని చుట్టూ విరుద్ధమైనటువంటి వైబ్రేషన్ ఎగిరి ఉంటుంటే మానసిక టెన్షన్ చాలా ప్రమాదం అవుతుంది.
0: ఇఫ్ యూఆర్ సరౌండెడ్ బై నెగటివ్ వైబ్రేషన్స్ దేర్ బి మెంటల్ టెన్షన్.
1: మానవుడు నిరంతరం కూడా ఆనందంగా ఉంటుండాలి.
0: ది హ్యూమన్ బీయింగ్ షుడ్ బి బ్లిస్ఫుల్.
1: మానవుడు అనగా ఆనంద పిపాసి.
0: A human being pines for bliss.
1: నిరంతరం కూడాను ఆనందాన్ని కోరుతూ ఉంటాడు.
0: He desires the state of bliss.
1: దేని వల్ల తాను ఆనందం నుంచి ఆవిర్భవించాడు.
0: Because he is the product of bliss.
1: ఆనందం నుంచి వచ్చినటువంటి వాడు కనుకనే ఆనందాన్ని ఆశిస్తున్నాడు.
0: Having been the product of bliss, he wants to be blissful.
1: కానీ ఈనాటి విద్యార్థులు ఎందు ఎక్కడ కూడాను ఏ ముఖం చూచినా కూడాను ఆనందం కనిపించటం లేదు.
0: But the modern students, no face is blissful.
1: అయితే మన ఇన్స్టిట్యూట్ పిల్లలు ఎప్పుడు నవ్వుతుంటారు.
0: బట్ అవర్ ఇన్స్టిట్యూట్ స్టూడెంట్స్ స్మైల్ ఆల్ ద టైమ్.
1: ఎందుకంటే ఈ చుట్టూ ఉండేటువంటి వైబ్రేషన్ చాలా దివ్యమైనటువంటిది, చాలా పవిత్రమైనటువంటిది.
0: బికాస్ దే ఆర్ సరౌండెడ్ బై డివైన్ వైబ్రేషన్స్.
1: ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడైనా దుడ్డు పెట్టి కొనుక్కోవడానికి వీలు కాదు.
0: యూ కెనాట్ బై బ్లిస్ పెయింగ్.
1: ఎక్కడైనా బయట తట్టిపోతే ఫ్రెండ్స్ గిఫ్ట్ ఇచ్చేటువంటిది కాదు.
0: దిస్ బ్లిస్ కెనాట్ బి గిఫ్టెడ్ బై ఫ్రెండ్స్.
1: ఇంకెక్కడైనా కంపెనీ నుంచి సప్లై చేసేటువంటిది కాదు.
0: నార్ కెన్ ఇట్ బి సప్లైడ్ బై కంపెనీ.
1: ఆవిర్భవించేటువంటిది ఈ వైబ్రేషన్.
0: ఇట్ షుడ్ బి బోర్న్ ఒరిజినేట్ ఫ్రమ్ అవర్ హార్ట్.
1: ఇది సహజమైనటువంటి వైబ్రేషన్.
0: దిస్ వైబ్రేషన్ ఇస్ నేచురల్.
1: ఇంకా బయట ఎక్కడైనా పోయి చూడండి.
0: యు సీ ఎనీవేర్ అవుట్ సైడ్
1: పిల్లలు నవ్వినట్టుగా కనిపిస్తారే కానీ
0: ఇట్ అపియర్స్ యాజ్ దో స్టూడెంట్స్ ఆర్ స్మైలింగ్.
1: చూస్తే అది నవ్వు కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇస్ నాట్ ఎ స్మైల్.
1: ఆ పాద మస్తకం వరకు అశాంతి అనేటువంటిది నిండి ఉంటుంటుంది.
0: ఫ్రమ్ టాప్ టు టో హీస్ ఫుల్ ఆఫ్ రెస్ట్లెస్నెస్.
1: ఆ రెస్ట్లెస్ వల్ల కేవలము నవ్వినట్టుగా కనిపిస్తాడు.
0: Because he is restless, it appears.
1: Natane.
0: It appears as though he is smiling.
1: Ah, now kuda nu castile face kanipistuntadi.
0: Even in that smile, you see a castroil face.
1: Karanam emiti?
0: Why?
1: Unnecessary. Anavasaranga vyochanalu manasulo chechukuntaru ee pillalu.
0: Because these students entertain unnecessary thoughts.
1: Vidyarthuluga undinatuvanti samayam nandu vidya vishayam tappa maroka vishayanni denni chechukokoodadu.
0: As a student, we should not entertain any other thought other than our study.
1: Vidyarthi aneetundi padamunaku sariyaina arthamu.
0: That is the true meaning of this word, student vidyarthi.
1: Atthaiti vidyaha. Ee naadu vidyarthulu vishayarthuluga maaripothunnaru.
0: But vidyarthi, the student, is now a vishayarthi.
1: Ee vishayarthiga maaripothunna chetane తను ఎందుకుండినటువంటి ఆనందమును తాను అనుభవించలేకపోతున్నాడు.
0: బికాస్ ఆఫ్ ది సెన్షువల్ ప్లెజర్ విషయార్థి హీ ఈజ్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ ద లేటెంట్ బ్లిస్.
1: కనుక మన యందు ఒక ఉత్సాహపరిచేటువంటి యొక్క వైబ్రేషన్ అభివృద్ధి కావాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ డెవలప్ ది పాజిటివ్ వైబ్రేషన్ దట్ విల్ ఎంకరేజ్ us.
1: ఆ విధమైనటువంటి నిరుత్సాహపరిచేటువంటి యొక్క స్నేహమో లేక సంబంధమో లేక బాంధవ్యమో ఇలాంటిది ఏదైనా ఉండినప్పుడు అనేక విధమైనటువంటి కష్టములకు గురి అయిపోతారు.
0: When we are not in association with such positive factors, we are bound to be disappointed, frustrated.
1: కనుక మనం కంపెనీని కూడా మంచి కంపెనీగా మనం తయారు చేసుకోవాలి.
0: Therefore, we should see that our company will be good.
1: ఏ విధంగా ఉండాలి?
0: How should it be?
1: చూడు, భూమి పైన మట్టి ఉంది.
0: You find the sand on the
1: మట్టి పైకి పోవడానికి దానికి రెక్కలు లేవు.
0: The sand will go up not because of the wings it has.
1: క్రిందికి పోవడానికి కాళ్ళు లేవు.
0: Nor does it go down with legs.
1: కానీ గాలితో ఫ్రెండ్షిప్ చేస్తే గగనం వరకు ఎగురుతుంది మట్టి.
0: As the sand is in company of the air, it will be dust that will shoot up.
1: నీటితో ఫ్రెండ్షిప్ చేస్తే గుంటల వరకు దిగుతుంది.
0: In association with water, it will go down into the pit.
1: క్రిందికి దిగడానికి కానీ పైకి ఎగరడానికి కానీ ఫ్రెండ్షిప్ దీనికి మూల కారణము.
0: ఫార్ ద రైజ్ ఆర్ ఫాల్ ఇట్ ఇస్ ద ఫ్రెండ్షిప్ దట్ ఇస్ ద మెయిన్ కాజ్.
1: ఖురాన్ మీకు తెలుసును.
0: యు నో ఖురాన్.
1: ఇస్లాం మతం లోపల ఖురాను ఒక పవిత్రమైనటువంటి గ్రంథము.
0: ఇన్ ఇస్లామిక్ ఫెయిత్ ఖురాన్ ఇస్ ద మోస్ట్ సేక్రెడ్.
1: భారతీయులకు రామాయణము, మహాభారతము, భగవద్గీత ఏ విధమైనటువంటివో, ఈ మహమ్మద్ అని కొంత దేవుడను ఖురాను అంత పూజనీయమైనటువంటి గ్రంథము.
0: జస్ట్ యాజ్ రామాయణ, భారత, భాగవత్ ఆర్ సీక్రెట్ ఫర్ భారతీయస్, ఖురాన్ ఇస్ హైలీ సీక్రెట్.
1: దాంట్లో ఒక చిన్న కథ ఉంటుండాలి.
0: దేర్ ఇస్ ఎ స్మాల్ స్టోరీ దేర్.
1: అందులో నమూద్ అనేటువంటి ఒక తెగ ఉండేటువంటిది.
0: దేర్ ఇస్ వన్ ట్రైబ్ దేర్ అమంగ్ ముస్లిమ్స్, నమూద్.
1: అందులోపల అనేక మంది ఈ యొక్క పరిచారకులు అనేటువంటి వాడు, లేక ఈ యొక్క వారితో సంబంధం కలుసుకున్నటువంటి వారు చాలా క్రూరమైనటువంటి రీతిగా నడుస్తూ ఉండేటువంటి వారు.
0: దేర్ యు ఫైండ్ ద సర్వెంట్స్ అండ్ అదర్ అసోసియేట్స్, దే యాక్ట్ ఇన్ ఎ క్రూయల్ వే.
1: వీటిని పాలిగాళ్లు అంటారు తెలుగులో.
0: దే ఆర్ ది పీపుల్ దట్ వర్క్ ఇన్ ది ఫీల్డ్స్.
1: వీరు దయా దాక్షిణ్యం లేకుండా బీదవారిని అనేక రకములుగా హింసించేటువంటి వారు.
0: దీస్ పీపుల్ హర్ట్, harm the poor people without any kindness or compassion.
1: ఈ తెగవారు ఉండినటువంటి ప్రదేశము ప్రకృతి రమణీయంగా ఉండేటువంటిది.
0: And the place where these people settled are so beautiful.
1: సరి గడ్డితో కళకళలాడుతూ ఉండేటువంటిది ఆ భూమి.
0: The whole area is full of greenery.
1: ఎక్కడ చూసినా కానీ నీటి కొలనులంతా కూడాను కళకళలాడుతుండేటువంటిది.
0: There is no dearth of water, there is lakes.
1: ఇవి వారు మేపేటువంటి మేకలు గాని, గొర్రెలు కాని, వంటలు గాని ఆ యొక్క పచ్చదనం చూస్తే పరిగెత్తిపోయేటువంటి పాపం.
0: The sheep and goat they tend would run after the greenery for fodder.
1: కానీ ఈ పాలెగాళ్ళు వాటిని చేర్చేటువంటి వారు కాదు.
0: But these servants will never allow them to go there.
1: ఆ యొక్క పంటలో పంట కాదది, గడ్డి. ఆ గడ్డిని భుజించడానికి పోయినప్పుడు ఆ పశువులను చంపేటువంటి వారు.
0: ఇట్ ఈస్ నాట్ ద క్రాప్ ఇన్ ద సెన్స్, ఇట్స్ ఓన్లీ ద గ్రాస్, అండ్ దే విల్ నాట్ అలౌ ద అనిమల్స్.
1: ఈ బీదలకు మరొక స్థానం లేకపోయింది. ఎక్కడ
0: దే హావ్ నో అదర్ ప్లేస్ టు ఫీడ్.
1: చాలా బాధపడుతూ వచ్చారు.
0: ద ఫీలింగ్ సాడ్.
1: భగవంతుని ప్రార్థన చేస్తూ వచ్చారు.
0: దే ప్రే టు గాడ్.
1: ఈ పచ్చని గడ్డి పశువుల కోసం అందించినటువంటిది కానీ మనుషుల కోసం అందించింది కాదు.
0: దిస్ గ్రీన్ గ్రాస్ ఇస్ మెంట్ ఫర్ అనిమల్స్ దేర్, నాట్ ఫర్ ఎనీబడీ.
1: కనుక తినవలసినటువంటి పశువులు ఈ పచ్చగడ్డిని తినలేకపోతున్నాయి. దీని దురదృష్టము.
0: ద కౌస్ విచ్ ఆర్ టు ఫీడ్ ఆన్ ద ఫాడర్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: గడ్డి ఉండి కూడా దాన్ని భుజించలేకపోయేటువంటి దురదృష్టం ఈ పశువులకు రాసింది.
0: దో ది ఫాడర్ ఇస్ అవైలబుల్ దే ఆర్ నాట్ ఏబుల్ టు.
1: ఓ భగవంతుడా,
0: ఓ గాడ్,
1: ఇంత పచ్చని గడ్డి పెట్టుకుని కూడాను మా పశువులకు ఎండు కడుపుగా మేము అనుభవిస్తున్నాము.
0: ఓ గాడ్, యు హావ్ క్రియేటెడ్ గ్రీన్ గ్రాస్, యెట్ ద కౌస్ ఆర్ నాట్
1: ఏబుల్ టు. అనుగ్రహాన్ని నీవు అందించాలి అని ప్రార్థిస్తూ వచ్చారు.
0: దే వాంటెడ్ అండ్ ప్రేడ్ ఫర్ గాడ్స్ మర్సీ.
1: అక్కడ భగవంతుడు గాడ్ ఈజ్ గ్రేట్ అనేటువంటి దాంట్లో అల్లాహో అక్బర్ అంటారు. అనగా ఏమి, దైవము గొప్పవాడు అని పేరు.
0: దేర్ దే డిక్లేర్ అల్లాహో అక్బర్, గాడ్ ఈజ్ గ్రేట్.
1: అప్పుడు అతను సాలెహా అనేటువంటి ఒక దూతను పంపించాడు.
0: దెన్ గాడ్ హ్యాస్ సెంట్ ఎ మెసెంజర్ సాలెహా.
1: అతను వచ్చి ఈ పాలెగాళ్ళకంతా కూడాను ధర్మాన్ని ప్రబోధిస్తూ వచ్చాడు.
0: ద మెసెంజర్ సాలెహా కేమ్ అండ్ టాట్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్ అండ్ ధర్మ టు ఎవరీబడీ.
1: పచ్చగడ్డి పశువులకై అందించినటువంటిది కానీ మనుషులకు అందించినటువంటిది కాదు.
0: ఈ సెట్ ద ఫాడర్ ఇస్ మెంట్ ఫర్ కౌస్, నాట్ ఫర్ హ్యూమన్.
1: ఈ చల్లని నీరు పశువులు తాగవచ్చు, మీరు తాగవచ్చును. ఇది దాహాన్ని చల్లార్చేటువంటిది, ప్రాణాన్ని సంరక్షించేటువంటిది.
0: ద వాటర్ యూ కెన్ డ్రింక్, సో ఆల్సో ద అనిమల్స్ అరౌండ్ దట్ విల్ క్వెంచ్ ద థర్స్ట్.
1: కనుక దీనికి మీరు అడ్డు ఎందుకు తగులుతున్నారు?
0: వై డు యూ అబ్జెక్ట్?
1: ఇది మంచిది కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్.
1: మానవత్వం జన్మించి కూడాను మనం ఈ రాక్షసత్వంగా ప్రవర్తించడం మంచిది కాదు.
0: హ్యావింగ్ బీన్ బోర్న్ ఎ హ్యూమన్ ఇస్ నాట్ ప్రాపర్ టు బి డెమోనిక్ ఇన్ బిహేవియర్.
1: అనేక విధములుగా కూడాను ఈ సాలెహా బోధించాడు.
0: ది సాలెహా ద మెసెంజర్ టాట్ ఇన్ ఎ వెరీడ్ వే.
1: కానీ ఈ బోధనలకు వారు ఏమాత్రం లెక్క చేయలేదు.
0: బట్ దే డిడ్ంట్ పే ఎనీ హీడ్ టు దిస్ టీచింగ్.
1: వారి కన్నుల ఎదుటనే ఆ పశువులను సంహరిస్తూ వచ్చారు.
0: రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దే ఐస్ దేర్ వాస్ స్లాటర్.
1: ఇంకా మార్గం లేదని ఒక పెద్ద వంటెను సృష్టించి ఈ వంటెని ఆ పంటలో వదిలిపెట్టాడు.
0: దేర్ అట్ ద టైమ్ ఏ క్యామెల్ వాస్ స్పెషల్లీ క్రియేటెడ్ అండ్ ఇట్ వాస్ లెట్ లూజ్.
1: వంట అనగా వారికి చాలా ప్రీతి.
0: దే లవ్ ది క్యామెల్స్.
1: ఆ వంట పోయింది, అందిన గడ్డంతా కూడా తింటూ బాగా కడుపును పూర్తిగా నింపుకుంది.
0: దిస్ క్యామెల్ వెంట్ ఆల్ అరౌండ్ ఫెడ్ ఆన్ ద ఫాడర్ అవైలబుల్.
1: కానీ ఈ పాలెగాళ్ళు దీన్ని సహించలేకపోయారు.
0: ద పీపుల్ ఓవర్ దేర్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్.
1: ఏదో కొంత మొత్తమునిచ్చి ఒక కిరాతకులను పంపించి ఈ వంటని కూడా చంపివేయండి అన్నారు.
0: దే సెంట్ ఎ వెరీ క్రూయల్ మ్యాన్ వాంటెడ్ దిస్ క్యామెల్ టు బి కిల్డ్ దేర్.
1: ఈ విషయము ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలకంతా తెలుసును.
0: దిస్ ఇస్ నోన్ టు ఆల్ విలేజర్.
1: పెద్దలకంతా తెలుసును.
0: ఎల్డర్స్ టు నో.
1: ఆనీయులకంతా తెలుసును.
0: గ్రేట్ పీపుల్ నోబుల్ సోల్స్లకంతా
1: తెలుసును.
0: ఆల్ హౌస్ హోల్డర్స్
1: అందరికీ తెలుసును.
0: ఆల్ నో దిస్.
1: కానీ ఎవరు దీన్ని ఆదుకోలేకపోయారు.
0: బట్ నన్ కెన్ ప్రివెంట్ ద వే.
1: దీనికి ప్రోత్సాహం కూడా ఇచ్చేటువంటి వారు కూడా అభివృద్ధి అయిపోయారు.
0: దేర్ వర్ సమ్ పీపుల్ హూ ఎంకరేజ్డ్ సచ్ ఎన్ యాక్ట్.
1: కడపటికి ఇంకొక మార్గము లేదని, దైవము కూడాను చేసేటువంటి పాపములకు ఎన్నింటినో ఓర్చుకుంటూ ఉంటాడు దైవం.
0: గాడ్ ఆల్సో వుడ్ బేర్ వాచింగ్ ఆల్ ద సిన్స్ కమిటెడ్ లిమిట్లెస్లీ.
1: ఏదో ఒకటి రెండు కాదు, వందలు వేలు కూడాను భగవంతుడు క్షమిస్తూ వస్తుంటాడు.
0: గాడ్ పార్డన్స్ మోస్ట్ ఆఫ్ ది మిస్టేక్స్, నాట్ వన్ ఆర్ టూ, హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్.
1: కానీ ఈ వంటను సంహరించడం, నేను పంపించిన వంటను కూడా సంహరించాడని తక్షణమే కోపించుకోలేదు భగవంతుడు.
0: గాడ్ వాజ్ నాట్ యాంగ్రీ ఫర్ ద సింపుల్ రీజన్ దట్ ద క్యాన్.
1: ఇంకా కొంతకాలం నందిస్తామని కొంచెం ఓపిక పట్టుకున్నాడు.
0: హీ వాజ్ సో పేషెంట్ దట్ హీ వాంటెడ్ టు గివ్ దెం సమ్ మోర్ టైం.
1: శరీర వాణి కింద ఒక శబ్దం వినిపించింది.
0: దేర్ దే కుడ్ హియర్ ఎథీరియల్ వాయిస్.
1: నాయనలారా,
0: చిల్డ్రన్,
1: నీకు ఈ పని సరి అనేటువంటిది కాదు.
0: దిస్ ఇస్ నాట్ ప్రాపర్ ఆన్ యువర్ పార్ట్.
1: దైవ ప్రసాదమైనటువంటి వంటిని కూడా నువ్వు సంహరించారు.
0: యు హావ్ ఆల్సో కిల్డ్ దిస్ క్యామెల్ గాడ్.
1: ఇది తప్పు అనేటువంటిది నీవు పశ్చాత్తాపడటానికి నీకు ఒక వారం టైం ఇచ్చాము అన్నాడు.
0: ఐ గ్రాంట్ యూ ఏ వీక్స్ టైమ్ టు రిపెంట్ ఫర్ దిస్ క్రూయల్ యాక్ట్.
1: కానీ వారం కాదు, పది దినములు కాదు, నెల కాదు, వీళ్ళకి ఆ పశ్చాత్తాపమే రాలేదు.
0: దే నెవర్ రిపెంటెడ్, దే నెవర్ రిగ్రెటెడ్ ఫర్ దట్ క్రూయల్ యాక్ట్ ఫర్ ఎ వీక్ ఆర్ 10 డేస్ ఆర్ ఎ మంత్.
1: పాషాణ హృదయులు,
0: దే ఆర్ స్టోన్ హార్టెడ్,
1: పరమ కఠినులు,
0: దే ఆర్ సో స్ట్రాంగ్, క్రూయల్.
1: ఈ హృదయం ఎట్లా కరుగుతుంది?
0: హౌ డు యు ఎక్స్పెక్ట్ దెమ్ టు మెల్ట్?
1: ఏమీ కరగలేదు,
0: నథింగ్ వాట్స్ ఎవర్.
1: కానీ భగవంతుడే తిరిగి ఒక రాత్రి వచ్చి,
0: వన్ నైట్ గాడ్ కేమ్,
1: నమోదు,
0: హి వాస్ స్మైలింగ్,
1: సారీ. వీళ్ళందరినీ ఒక గ్రామానికి పంపించాడు.
0: హీ సెంట్ ఆల్ దీస్ పీపుల్ టు అనదర్.
1: ఎవరు ఇక్కడ ఉండనక్కర్లేదు.
0: నన్ ఆఫ్ యూ నీడ్ టు బి హియర్.
1: ఇంతవరకు క్షమించాను.
0: ఐ పార్డన్ యూ సో ఫార్.
1: నేను క్షమించటకు అవకాశం లేదు.
0: ఇస్ నాట్ పాసిబుల్ టు పార్డన్ యూ ఎనీ లాంగర్.
1: అందరినీ ఒక గ్రామానికి, సుక్షేమమైన గ్రామానికి పంపించి రాత్రి పెద్ద భూకంపం బయలుదేరింది.
0: దే వర్ ఆల్ సెంట్ టు అనదర్ సేఫ్ ప్లేస్ అండ్ హియర్ దేర్ వాస్ ఎన్ ఎర్త్క్వేక్ ఆల్ ఆఫ్ ఎ సడన్.
1: భూకంపంలో ఆ గ్రామం అంతా మునిగిపోయింది.
0: The whole village has completely ruined because of this earthquake.
1: ఇది జరిగిన తర్వాత,
0: after this,
1: సాలెహ్ చెప్పాడు, ప్రభు, ఎవరో ఒకరు తప్పు చేస్తే ఈ ప్రజలందరూ కూడా ఈ విధమైనటువంటి దురవస్థను అనుభవించటము, ఇది న్యాయమా అన్నారు.
0: The Saleh had a messenger pray to God. Oh God, if one committed mistake, why should all villagers suffer?
1: తప్పు చేసినది ఒక్కడే నాయనా.
0: Only one person committed a mistake.
1: కానీ ఆ తప్పును ప్రోత్సహించినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: But there are the others who supported this mistake.
1: దాని ఆపడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉండి కూడాను ఆపలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though it was possible to control and stop this
1: even
0: happened, they didn't do that.
1: దాని అరికట్టలేకపోయినటువంటి వారు కొంతమంది ఉన్నారు.
0: Though there are some who know it's a mistake, they didn't prevent it.
1: వీళ్ళందరూ కూడాను ఈ చంపిన వారిలోని భాగాలే.
0: They are only parts and partners of this sin.
1: కనుక ఒకడు కాదు చంపిండేది, వీళ్ళందరి ప్రోత్సాహం ఉత్సాహం చేతనే ఈ యొక్క ఒంటిని వీడు చంపగలిగాడు.
0: సో ఇట్స్ నాట్ ద వన్ దట్ కిల్డ్ దిస్ క్యామెల్, అదర్ 7 కరేజ్.
1: సో అందరికి భాగం ఉంటుండాలి.
0: సో ఆల్ ఆర్ పార్ట్నర్స్ ఇన్ దిస్ సిన్.
1: కనుక నీ గ్రామాన్ని అంతా కూడా నేను భస్మం చేశాను.
0: అండ్ దేర్ఫోర్ ఐ బ్రాట్ డౌన్ ద హోల్ విలేజ్ టు యాషెస్.
1: ఎట్లనగా, ఒక చిన్న ఉదాహరణ పిల్లలకు.
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్ ఫర్ స్టూడెంట్స్.
1: రాత్రి భోజనం చేసి నిద్రిస్తున్నారు.
0: యు ఆర్ స్లీపింగ్ ఆఫ్టర్ డిన్నర్.
1: ఒకటి రెండు దోమలు వచ్చి బాగా కరిచాయి.
0: One or two mosquitoes have bitten you.
1: కాని రాత్రంతా కూడా చాలా బాధపడ్డారు.
0: You felt so sad on the night.
1: రెండో దినము మంచి పవర్ఫుల్ ఫ్లిట్ తీసుకున్నాడు.
0: నెక్స్ట్ డే హి హస్ కలెక్టెడ్ ఎ పవర్ఫుల్ ఫ్లిట్.
1: ఆ ఫ్లిట్ తీసుకుని ఆ దోమలన్నింటిని కొట్టాడు.
0: హి స్ప్రెడ్ దిస్ ఫ్లిట్ అండ్ కిల్డ్ ఆల్ ద మస్కిటోస్.
1: అనేక దోమలు మరణించాయి.
0: మెనీ మస్కిటోస్ డైడ్.
1: అయితే వీని కుట్టినటువంటి మస్కిటోస్ ఒకటి రెండే.
0: ఆఫ్టర్ ఆల్ హి ఇస్ బిటెన్ బై వన్ ఆర్ టూ మస్కిటోస్. దట్స్ ఆల్. ఈ
1: మస్కిటోస్ అంతా వీడు ఎందుకు చంపాడు?
0: వై షుడ్ హి కిల్ ద రెస్ట్ ఆఫ్ ద మస్కిటోస్? వై?
1: ఈ కుట్టిన మస్కిటోస్ అవన్నీ ఫ్రెండ్సే.
0: ఆల్ అదర్ మస్కిటోస్ ఆర్ ఫ్రెండ్స్ ఆఫ్ దీస్ టూ మస్కిటోస్ దట్ హావ్ బిటెన్ హిమ్. ఇవన్నీ
1: కుట్టేటువంటివే.
0: దే ఆర్ ఆల్సో బౌండ్ టు బై. దానికి
1: ఛాన్స్ చిక్కలేదు కాబట్టి కుట్టలేదు.
0: యాజ్ ఇన్ డిడ్ ఫైండ్ ఎ ఛాన్స్ దే డిడ్ బైట్.
1: కుట్టింటారు.
0: ఇఫ్ నాట్ యు దే విల్ బైట్ సమ్వన్ ఎల్స్.
1: ఇది కుట్టటమే దీని స్వభావము.
0: దిస్ కైండ్ ఆఫ్ బైటింగ్ టెండెన్సీ ఇస్ ఇట్స్ నేచురల్ హ్యాబిట్.
1: అదే విధంగానే
0: సో ఆల్సో
1: ఒకటి తప్పు చేస్తే దానిని చంపడానికి ఇంకా అనేక విధమైనటువంటి దాని సహాయకారులను కూడా చంపవలసి వస్తుంది.
0: దేర్ఫోర్ వెన్ వన్ కమిట్స్ ఎ మిస్టేక్, ది అదర్ అసోసియేట్స్ ఆల్సో మస్ట్ నెసెసరీ బి కిల్డ్.
1: కనుక మొట్టమొదట మనము సంఘాన్ని సరి అయినట్టుగా తీసుకోవాలి.
0: దేర్ఫోర్ వీ షుడ్ లీడ్ ద సొసైటీ.
1: ఎవరైనా ఒక దుర్మార్గుడు ఉన్నాడంటే ఆ దుర్మార్గుడి స్నేహం నుంచి మనం దూరం అయిపోవాలి.
0: ఇఫ్ దేర్ ఇస్ ఎనీ బ్యాడ్ మ్యాన్ వీ షుడ్ రన్ అవే ఫ్రమ్ హిస్ కంపెనీ.
1: రన్ అవే ఫ్రమ్ బ్యాడ్ కంపెనీ. వాటితో పాటు మనం కూడా ఉంటుంటే ఈ దోమలకు మనకు కూడా ఈ ఫిల్ట్ కొట్టవలసి వస్తుంది.
0: ఇఫ్ వీఆర్ ఇన్ ద బ్యాడ్ కంపెనీ నేచురలీ యూ హ్యావ్ టు బి ఎక్స్పోజ్ టు ద స్ప్రే ఆఫ్ ది ఫిల్ట్.
1: కనుకని నేను అప్పుడప్పుడు చెప్తుంటాను నాయన, ఒక 3 సంవత్సరంలో 4 సంవత్సరంలో 5 సంవత్సరంలో ఇక్కడ చదవడానికి వస్తుంటారు.
0: భగవాన్ టెల్స్ us రిపీటెడ్లీ యూ కమ్ హియర్ ఫర్ స్టడీస్.
1: తిరిగి చదువు అయిన తర్వాత ప్రోగ్రామాలకు మీ యొక్క సంస్థానాలకు పోతుంటారు.
0: ఆఫ్టర్ యువర్ పీరియడ్ ఆఫ్ స్టడీ
1: దీని లోపల అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు మీరు ఎందుకు పెంచుకుంటారు?
0: వై షుడ్ యూ హ్యావ్ అసోసియేషన్స్ బికాస్ ఆఫ్ యువర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ స్టే?
1: ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అని చెప్పని అనేక రీతిలుగా కూడా ఒకరికొకరు ఈ పరిచయం అభివృద్ధి గావించుకుంటారు.
0: ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ హ్యావ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అసోసియేషన్స్ అండ్ ఇంటిమసీ.
1: మంచిది కాదు,
0: ఇస్ నాట్ గుడ్.
1: ఎందుకనగా
0: వై
1: మనకు ఫ్రెండ్ అనేటువంటిది ఒక్కడే నిజమైన ఫ్రెండ్.
0: దేర్ ఇస్ ఓన్లీ వన్ ట్రూ ఫ్రెండ్.
1: అందులో ఇప్పుడు కలికాలం ఫ్రెండ్స్ చెప్పనక్కర్లేదు.
0: ఇన్ కలి ఏజ్ బెటర్ వీ డోంట్ స్పీక్ అబౌట్ ఫ్రెండ్స్.
1: మన జేబులో చక్కగా మనీ ఉంటుండాలి.
0: వీ హావ్ ఎనఫ్ ఆఫ్ మనీ.
1: మన ఫాదర్ మంచి పొజిషన్ లో ఉన్నాడు.
0: ఫాదర్ ఇస్ ఇన్ గుడ్ పొజిషన్.
1: హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ హలో హలో హలో అని వస్తారు.
0: వీ హావ్ హండ్రెడ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ కమ్ టు యూ సేయింగ్ హలో హలో.
1: కానీ బయట హలో అంటున్నారు, లోపలంతా హలో.
0: దో దే సే
1: ఏమీ నీ పైన ప్రేమ లేదు, విశ్వాసం లేదు.
0: దో దే సే హలో అవుట్ సైడ్ ఇట్ ఇస్ హలో ఇన్సైడ్.
1: వెంట తీసుకుని పోతారు సినిమాలకు పోదాం, లేకపోతే ఇంకో హోటల్స్ పోదామని.
0: సో దే టేక్ యూ టు సినిమా హాల్స్ అండ్ హోటల్స్.
1: కనుక నేను ఫ్రెండ్షిప్ అంటే విరోధం చేసుకోవద్దు.
0: ఫ్రెండ్షిప్, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ.
1: హలో హలో,
0: ఇట్ షుడ్ బి రిస్ట్రిక్ట్.
1: హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై. ఇంతటిలోనే మన యొక్క ఫ్రెండ్షిప్ ను పరిమితం చేసుకోవాలి.
0: అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి లిమిటెడ్ టు ఓన్లీ 3 స్టెప్స్. హలో హలో, హౌ ఆర్ యూ, గుడ్ బై, గుడ్ బై.
1: ఈ విధమైనటువంటి మంచితనం చేత మనలో ఉన్నటువంటి పవిత్రతను మనం అభివృద్ధి గావించుకోవాలి.
0: బికాస్ ఆఫ్ దిస్ గుడ్నెస్ వీ కెన్ ఇంక్రీజ్ డెవలప్ ద
1: నేచర్. కొంతమంది పిల్లలు,
0: బట్ సమ్ స్టూడెంట్స్,
1: అది ఏమిటో విచిత్రం కానీ,
0: ఇట్స్ ఆర్ వెరీ పెక్యూలియర్.
1: స్వామంటే ప్రేమనే,
0: ది లవ్ భగవాన్.
1: కానీ స్వామి చెప్పేటువంటి విషయాలను చక్కగా ఆచరణలో పెట్టలేకపోతున్నారు.
0: బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ప్రాక్టీస్ వాట్ భగవాన్ టీచెస్.
1: కారణం ఏమిటి?
0: వాట్స్ ద రీజన్?
1: ఇక్కడ ఉండినప్పుడు ఉండేటువంటి వాతావరణం వేరు, ఇంటికి పోతే మారేటువంటి వాతావరణం వేరు.
0: ది అట్మాస్ఫియర్ హియర్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ద సరౌండింగ్స్ దేర్.
1: ఇక్కడ ఒక కుండ ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ పాట్.
1: మట్టి కుండ.
0: ఇట్ ఇస్ ఎ మడ్ పాట్.
1: మట్టి కుండ నిండుకు నీరు పోసాము.
0: ది అర్థన్ పాట్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: కానీ నీరు పోసి ఒక ఉట్టి పైన పెట్టాము, ఎవరు టచ్ చేయకుండా.
0: యూ కీప్ దిస్ అర్థన్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్ ఆన్ ద టాప్.
1: Nobody
0: will ever touch it.
1: దోమలు కూడా నువ్వు వాడటం లేదు.
0: నాట్ ఈవెన్ ఎ మస్కిటో.
1: కానీ
0: బట్
1: 2 దినముల తర్వాత నీవు ఆ మట్టి కుండను చూడండి, అందులోని నీరు 2 ఇంచులు తగ్గిపోయి ఉంటాయి.
0: ఆఫ్టర్ 2 డేస్ టైమ్ యూ జస్ట్ వాచ్ దట్ అర్థన్ పాట్, ద లెవెల్ ఆఫ్ ది వాటర్ విల్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ మట్టి పాటకు అబ్జార్బ్ చేసేటువంటి శక్తి ఉంటుంది.
0: బికాస్ దిస్ అర్థన్ పాట్ కెన్ అబ్జార్బ్ వాటర్.
1: దాని స్వభావం అది,
0: ఇట్స్ ఇస్ క్వాలిటీ.
1: అదే విధంగానే
0: లైక్ వాయి
1: అదే మట్టి కుండను ఫుల్ గా నీరు పోసి తిరిగి ఇంకొక నీటి కుండలో ఈ ఒక పాత్రను పెట్టండి.
0: ఆన్ ద అదర్ హ్యాండ్ ద సేమ్ అర్థన్ పాట్ విత్ ఫుల్ ఆఫ్ వాటర్ బీ కెప్ట్ ఇన్ అనదర్ బిగ్గర్ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
1: సమంతమైన కూడా నీరు తగ్గవు.
0: ఇట్స్ లెవెల్ విల్ నాట్ కమ్ డౌన్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఈ కుండలో ఉన్నటువంటిది నీరే.
0: ద వాటర్ ఈస్ సేమ్ ఇన్ ద
1: దాని చుట్టూ ఉన్నది నీరే.
0: అండ్ ఇట్ సరౌండెడ్ బై
1: కనుక కుండలో ఉండినటువంటి నీరు ఏమాత్రము తగ్గకుండా ఉంటుంది.
0: దేర్ఫోర్ వాటర్ లెవెల్ విల్ నెవర్ రిడ్యూస్.
1: ఇప్పుడు మీ హృదయం అనే కుండ లోపల స్వామి ప్రేమ అనేటువంటి జలము నింపుకున్నారు.
0: యువర్ హార్ట్ ఈస్ ఎ పాట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ డివైన్ లవ్.
1: ఈ స్వస్థానం అనేటువంటి గ్రామానికి అక్కడికి వెళ్లేటప్పటికే ఈ కుండ యొక్క స్వభావం ఏమిటి అబ్జర్వ్ చేసుకుంటుంది. బయట వాతావరణం సరిగా లేదు.
0: ద మూమెంట్ యూ గో టు యువర్ నేటివ్ ప్లేస్ వాట్ విల్ హ్యాపన్? ది ఔటర్ సరౌండింగ్ ఇస్ ప్రాబబ్లీ
1: ప్రభావం క్రమక్రమేణా తగ్గిపోతూ ఉంటాయి.
0: దేర్ఫోర్ ది ఎఫెక్ట్ ఆఫ్ భగవాన్.
1: అక్కడ కూడా మీరు సత్సంగం అనేటువంటి ఈ జలమును చుట్టూ ఉండేటువంటి రీతిగా మీరు సత్సంగాన్ని కలవండి, ఈ ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇఫ్ యు ఆర్ ఇన్ ది గుడ్ కంపెనీ,
1: మీ లోపల మంచి కంపెనీ ఉంటుండాలి.
0: దేర్ ఫోర్ యూ నీడ్ గుడ్ కంపెనీ.
1: అప్పుడే మన ప్రేమ తగ్గడానికి వీలు కాదు.
0: దెన్ దిస్ లా విల్ నెవర్ డిక్రీజ్.
1: ఎంతో ప్రేమగా ఉన్నట్టు ఉంటారు ఇక్కడ ఉండేటప్పుడు.
0: యూ ఆర్ హియర్ సో అఫెక్షనేట్ లవింగ్.
1: ఎన్నో విధమైనటువంటి బోధనలు నేను చేస్తుంటాను.
0: భగవాన్
1: ఏమీ నాకు ఇవ్వనక్కర్లేదు,
2: యూ డోంట్ నీడ్ టు గివ్ ఎనీథింగ్.
1: మంచిగా ఉండి మంచి పేరును సంపాదించుకోండి.
2: భగవాన్ వాంట్స్ us టు బి గుడ్ అండ్ గెట్ ఎ గుడ్ నేమ్.
1: అంతేకాదు తల్లిదండ్రుల దగ్గర కూడా మీరు మంచి మర్యాదను తీసుకోవాలి.
2: అండ్ భగవాన్ వాంట్స్ us టు గెట్ ఎ గుడ్ నేమ్ ఫ్రమ్ అవర్ పేరెంట్స్.
1: నా కుమారుడు చాలా మంచివాడు అనేటువంటి భావం తల్లిదండ్రులు కూడా రావాలి.
2: ద పేరెంట్స్ షుడ్ ఫీల్ దట్ యు ఆర్ ఎ గుడ్ సన్.
1: కనుక అట్టి మంచి పేరును తెచ్చుకోండి అంటాను.
2: భగవాన్ వాంట్స్ us టు గెట్ సచ్ ఎ గుడ్ నేమ్.
1: నేను ఏది మీ నుంచి కోరటం లేదు.
2: భగవాన్ డజంట్ వాంట్ ఎనీథింగ్ ఫ్రమ్ us.
1: మీరు ఏది కోరినా నేను అందిస్తూనే ఉంటున్నాను.
2: భగవాన్ విల్ గివ్ us వాట్ ఎవర్ యు ఆస్క్ ఫర్.
1: కానీ మంచి మాట చెప్పినప్పుడు వినుకోకుండా పోతున్నారు.
2: బట్ వీ డోంట్ పే హీడ్ టు ది గుడ్ టీచింగ్.
1: మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా, చెడ్డ మాట లట్టే చెవికి చేర్చు.
2: Though good words are told wholeheartedly, you don't listen, but you are ready for bad listening.

0: Such persons, can they ever know me? What is the use of all the intelligence? What is the use of all their study and education?
1: ఇక్కడ ప్రామిస్ ఇస్తారు.
0: They make a promise here.
1: అక్కడ పోయి మిస్ అవుతారు. అంత తప్పిస్తారు.
0: Promise here and miss there.
1: తిరిగి వస్తారు హాలిడేస్ అయిన తర్వాత.
0: They return after vacation.
1: నాకు ఎవరిపైన కోపం లేదు.
0: భగవాన్ ఇస్ నాట్ యాంగ్రీ.
1: ఎవరిపైన ఏ విధమైనటువంటి అయిష్టం లేదు.
0: He has nothing like
1: dislike. నాకు
0: భగవాన్ లైక్స్ ఎవ్రీబడి.
1: కానీ
0: బట్
1: వారితో నేను మాట్లాడను.
0: బట్ భగవాన్ డస్ నాట్ స్పీక్ టు దెమ్.
1: అదే పెద్ద పనిష్మెంట్.
0: ఇట్ ఇస్ ది బిగ్గెస్ట్ పనిష్మెంట్.
1: కారణం ఏమిటి?
0: వై
1: ఇచ్చిన మాటను దక్కించుకునేటువంటి ఒక శక్తిని మొట్టమొదట మనం నిలబెట్టుకోవాలి.
0: యూ షుడ్ హ్యావ్ దట్ స్ట్రెంగ్త్ టు కీప్ అప్ టు యువర్ ప్రామిస్.
1: ఈ విధంగా ఇచ్చిన మాట నేను నిలుపుకోలేకపోయినప్పుడు, నా మాటకు విలువ లేనప్పుడు నేను మాట్లాడే ప్రయోజనం ఏమిటి?
0: ఇఫ్ యూ డోంట్ స్టాండ్ బై ద ప్రామిస్ యూ గేవ్, వాట్ ఇస్ ద ఫన్ ఆఫ్ టాకింగ్ టు యూ?
1: మాటకు విలువ ఇచ్చినప్పుడు నేను కూడా ఇంకా 10 మాటలు అధికంగా మాట్లాడతాను.
0: When you attach value to Bhagavan's words, naturally
1: నా మాటకే మర్యాద ఇవ్వనప్పుడు వారితో మాట్లాడి నేను ఆ మాటలు ఎందుకు వ్యర్థం చేసుకోవాలి?
0: When you don't abide by his teaching, he does not talk to you.
1: నేను వారితో మాట్లాడను.
0: It is with this idea he doesn't talk to you.
1: స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నాతో మాట్లాడటం లేదు, స్వామి నా వైపును చూడటం లేదు అంటే నేనే పిల్లినా కౌరినా ఈ వైపునే చూసుకుంటూ ఉంటాను. ఎంతమంది ఉన్నారు? లక్షల మంది జనాలంతా ఉన్నారు.
0: You say that Bhagwan is not looking at me, Bhagwan is not talking to me. Am I a cat or a goat to watch you constantly?
1: నేను చెప్పినటువంటి దాని సరైనటువంటి మార్గంలో మీరు నడుచుకుంటుంటే నా దృష్టి ఎక్కడైనా మీ వైపునే వస్తుంటుంది.
0: Truly speaking, if you follow Bhagwan's teachings, he will look at you wherever you are.
1: ఇది ఒక విధమైనటువంటి ఇది ఉంటుంటారు చూడండి, కంపాస్.
0: ఇట్ ఇస్ సంథింగ్ లైక్ ఎ కంపాస్ దట్ విల్ ఆల్వేస్ బి డైరెక్టెడ్ టువర్డ్స్ నార్త్.
1: ఎక్కడైనా పెట్టని ఆ కంపాస్.
0: యు కీప్ ది కంపాస్ ఎనీవేర్.
1: ఉత్తరం వైపునే తిరుగుతుంది దాని మూలం.
0: ఇట్ విల్ పాయింట్ అవుట్ టు ది నార్త్.
1: అదే విధంగా నీవు
0: లైక్ వైజ్
1: సరైనటువంటి రీతిగా నీవు నడుచుకుంటుంటే నా కన్నులు ఎక్కడ చూస్తున్నా నీ వైపునే వస్తుంటాయి.
0: Likewise, if you behave well, Bhagavan's looks will be directed towards you.
1: కనుక నా దృష్టిని మరచుకునేటువంటి ఒక శక్తి నీలో ఉంది కానీ నాలో కాదు.
0: That capacity is in you, not with Bhagavan.
1: నాకు ఎవ్వరూ ద్వేషం లేరు.
0: Bhagavan doesn't hate anybody.
1: అందరిపైన ప్రేమని.
0: Bhagavan loves all.
1: ఎవరిపైన అయిష్టం లేదు.
0: He does not dislike anybody. అందరిపైన ఇష్టమే. He likes everyone.
1: మీ ఇష్టాలే నాకు అయిష్టంగా మారుస్తున్నారు.
0: But it's only your temperament.
1: ఇంటికి పోతే ఇంటి యందు తల్లిదండ్రులైనా నీవు సంతోష పెట్టలేనప్పుడు ఇంక నేనెట్లా మిమ్మల్ని చూచేది?
0: When you cannot make your parents happy, how do you expect Bhagavan to look at you?
1: White dress వేసుకొని మీరు అక్కడికి పోయేటప్పటికి, ఓ సత్య సాయి ఇన్స్టిట్యూట్ బాయ్స్ అంటారు అందరూ.
0: When you put on the white dress, go over there, people will call you, oh, he is a student of Satya.
1: ఇంటిలో తల్లిదండ్రులైనా మీరు ఆనందం పెట్టండి, నాకు ఆనందమే.
0: You make your parents happy, Bhagavan will be happy.
1: అక్కడ తల్లిదండ్రులకు ఆనందం లేదు.
0: The parents are not even happy.
1: నీకు ఆనందం లేదు.
0: You are not happy.
1: నాకు ఆనందం లేదు.
0: So also Bhagavan.
1: ఏ ప్రయోజనం ఇంకా?
0: What is the use of all this?
1: కనుక నీవైనా ఆనందించాలి.
0: At least you be happy.
1: నీకు కూడా ఆనందం లేదు.
0: You are not happy.
1: కారణం ఏమిటి?
0: Why?
1: అయ్యో స్వామి మాటను నేను తప్పిపోతున్నాని అనేటువంటి గిల్టీ కాన్షియస్, అదే లోపల నిన్ను బాధ పెడుతుంటాడు.
0: యు హావ్ గాట్ ద గిల్టీ కాన్షియస్, యు నో ప్రిటీ వెల్ దట్ యు ఆర్ ట్రెస్పాస్.
1: ఇటువంటి ఒక భావాన్ని మీరు పెంచుకోవాలి.
0: వై షుడ్ హావ్ సచ్ ఎ ఫీలింగ్?
1: ఇది చాలా తప్పు.
0: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
1: ఎక్కడ ఉండినప్పటికీ మంచి గుణాన్ని పెంచుకోండి.
0: యు మే బి ఎనీవేర్ డెవలప్ గుడ్ క్వాలిటీ.
1: మంచి నడతను మీరు సాధించండి.
0: యూ హ్యావ్ గుడ్ బిహేవియర్.
1: మంచి పేరు తెచ్చుకోండి.
0: గెట్ ఎ గుడ్ నేమ్.
1: నాకేది అక్కర్లేదు.
0: భగవాన్ డజంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడీ.
1: ఈ ప్రపంచంలో ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేటువంటిది ప్రపంచంలోనే లేదు.
0: ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ దేర్ ఇస్ నో ఫ్రీ ఎడ్యుకేషన్ టుడే.
1: అన్నిటినీ ఫ్రీగా ఇస్తున్నాం ఇక్కడ.
0: భగవాన్ గివ్స్ us ఎవ్రీథింగ్ ఫ్రీలీ.
1: ఏ ఒక్కదానికి కూడా మేము మిమ్మల్ని శ్రమ పెట్టడం లేదు.
0: అండ్ వీఆర్ నాట్ పుట్టింగ్
1: తల్లిదండ్రులకు శ్రమ లేదు.
0: పేరెంట్స్ ఆల్సో
1: అలాంటి పరిస్థితి లోపల ఎంత పవిత్రమైన ఆదర్శమైన విద్యార్థులుగా తయారు కావాలి.
0: వాట్ సార్ట్ ఆఫ్ ఐడియల్ స్టూడెంట్స్ షుడ్ వీ బి దెన్?
1: కనుకనే మీరు సమాజాన్ని సంక్షేమాన్ని అభివృద్ధి పరిచేటువంటి యొక్క ఆదర్శ విద్యార్థులుగా తయారు కావాలి.
0: సో వీ షుడ్ బి ఐడియల్ స్టూడెంట్స్ హూ విల్ వర్క్ హార్డ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ది సొసైటీ.
1: కాన మీరు మంచివారైనప్పుడు మీ సహచరులు కూడా మంచి వారు అవుతారు.
0: When you are good, your associates also will be good.
1: మీరు కుట్టినటువంటి దోమ మాదిరి తయారైతే మీ సహచరులు కూడా ఆ దోమ మాదిరి తయారైపోతారు.
0: If you behave like a mosquito that bites, your friends also will be mosquitoes.
1: కానీ ఏ విధంగా మంచితనం ఉండాలి?
0: How should you be?
1: హృదయంలో మంచితనం ఉంటుంటే అన్ని మంచిగానే రూపొందుతాయి.
0: If there is goodness in our heart, everything else is bound to be.
1: కొంతమందికి సంకుచితమైనటువంటి భావాలు అభివృద్ధి పరచుకుంటుంటారు.
0: సమ్ డెవలప్ నారో ఐడియాస్ అండ్ ఫీలింగ్స్.
1: ఏ విధంగా ఉంటారు?
0: హౌ డు దే డెవలప్?
1: ఆ సంకుచితమైన భావము సంకుచితమైన మార్గంలోనే ప్రవేశించుంటారు.
0: ద నారో ఐడియాస్ విల్ లీడ్ దెమ్ ఇన్ ద నారో పాత్.

0: ఏ గుడ్ మ్యాన్,
1: మంచి గుణవంతుడైనటువంటి విద్యార్థి చాలా నెమ్మదిగా ఉంటాడు.
0: ఏ వెరీ గుడ్ స్టూడెంట్ ఇస్ వెరీ హంబుల్ అండ్ సాఫ్ట్ అండ్ సింపుల్.
1: అట్టి వారిని చూసి దురాత్మకుండు.
0: వాచింగ్ దట్ మ్యాన్ దేర్ ఇస్
1: కారణమోర్మలేక
0: ఏ పర్సన్ ఫుల్ ఆఫ్ జెలసీ.
1: అపకారము చేయుట వాని విద్యగా
0: ఇట్ ఈస్ హిస్ స్కిల్ టు హార్మ్ సచ్ ఎ గుడ్ మ్యాన్.
1: ఎట్లా?
0: హౌ?
1: చీరను నూరు టంకములు చేసెడివైనను పెట్టెనుండగా చేరి చినింగిపోవుటకు చిమ్మటకేమి ఫలంబు.
0: యు హావ్ గాట్ ది సారీస్, ప్రెషస్ వాల్యుబుల్ సారీస్ ఇన్ ఎ ట్రంక్.
1: బెనారస్ సారీ 5,000 రూపాయల సారీ తెచ్చి పెట్టిలో పెట్టినా దాన్ని పోయి కొడుతుంటారు ఈ యొక్క వైడ్స్.
0: సో ద 5,000 కాస్ట్లీ సిల్క్ సారీస్ ఆర్ ఆల్సో స్పాయిల్డ్ బై దిస్ సిల్వర్
1: మసిగుడ్డను పోయి కొడుతుంటారు ఈ యొక్క వైట్ ఫిష్.
0: అండ్ దీస్ వైట్ హ్యాండ్స్ ఆల్సో విల్ స్పాయిల్ ది అదర్ రెస్ట్ ఆఫ్ ది సారీ.
1: మసిగుడ్డను కొడుతుంది, మహా విలువైనటువంటి ఒక శారీని కూడా కొడుతుంది.
0: ఏ చీప్ సారీ అండ్ ఆల్సో కాస్ట్లీ సారీ
1: కొట్టడమే దాని స్వభావము.
0: స్పాయిలింగ్ ఇస్ ఇట్స్.
1: అదే రీతిగానే కొంతమంది చిమ్మట సంతతి వారు కొంతమంది,
0: సమ్ హావ్ ది నేచర్
1: జోగ సంతతి వారు కొంతమంది, చీమ సంతతి వాళ్ళు కొంతమంది, ఈ విధంగా అనేక సంతతులు అంతా ఉంటుంటాయి.
0: సో సమ్ బిలాంగ్ టు దిస్ ప్రోజెని ఆఫ్ వైట్ హ్యాండ్స్ అండ్ ది యాంట్స్ అండ్ మస్కిటోస్.
1: కానీ విద్యార్థులు ఆ సంతతికి సంబంధించిన వారిగా ఉండకూడదు.
0: బట్ స్టూడెంట్ షుడ్ నాట్ బిలాంగ్ టు దట్
1: దైవ సంతతికి సంబంధించినటువంటి వారిగా ఉండాలి.
0: వి బిలాంగ్ టు ద డివైన్ ట్రైబ్, డివైన్ ఫ్యామిలీ.
1: అప్పుడే దేశం కూడా మిమ్మల్ని అనేక రీతిలుగా కూడా గౌరవిస్తుంది.
0: అండ్ దెన్ యూ విల్ బి రెస్పెక్టెడ్ బై ఎవ్రీబడీ ఆల్ ఓవర్ ద
1: దేశమునకే కాదు యావత్ ప్రపంచమునకే ఆదర్శవంతమైనటువంటి దీన్ని మీరు అందించగలుగుతారు.
0: నాట్ ఓన్లీ టు దిస్ కంట్రీ, యూ విల్ బి ఎన్ ఐడియల్ టు ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్.
1: ఆ విధమైనటువంటి గుణాలు మీరు పెంచుకోవాలి.
0: యూ షుడ్ డెవలప్ సచ్ నోబుల్
1: ఆ విధమైనటువంటి కీర్తిని మీరు సాధించాలి.
0: యూ షుడ్ హ్యావ్ సచ్ ఎ గుడ్ నేమ్ అండ్ రెప్యుటేషన్.
1: ఆ విధమైనటువంటి విద్యను మీరు అభ్యసించాలి.
0: యూ షుడ్ ఎక్వైర్ దట్ సార్ట్ ఆఫ్ నాలెడ్జ్.
1: మొట్టమొదట
0: ఫస్ట్
1: తల్లిదండ్రులను గౌరవించండి.
0: ఫస్ట్ రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్.
1: నేను ఆశించేది అది ఒక్కటే.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్ యూ టు డూ.
1: ఎక్కడ ఉండినప్పటికీ నీ పేరు ప్రతిష్టలు సరైనటువంటిగా ఉంటే తల్లిదండ్రులు కూడా ఎంతో ఆనందంగా ఉంటారు.
0: యూ మే బి ఎనీవేర్ ఇఫ్ యూ హావ్ గాట్ ఎ గుడ్ నేమ్ యువర్ పేరెంట్స్ విల్ బి హ్యాపీ అబౌట్ ఇట్.
1: కానా
0: సో
1: చదువు కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ద స్టడీ దట్ ఇస్
1: గుణము ముఖ్యము.
0: ఇట్స్ ద వర్చ్యూ క్యారెక్టర్ దట్
1: గుణము కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ఈవెన్ క్యారెక్టర్
1: ప్రవర్తన ముఖ్యము.
0: ఇట్స్ యువర్ బిహేవియర్
1: ప్రవర్తన కాదు ముఖ్యము.
0: ఇట్స్ నాట్ ద బిహేవియర్
1: ప్రేమ ముఖ్యము.
0: ఇట్స్ లవ్ దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్.
1: అన్నింటికంటే కూడా ప్రేమ ఒకటి ఉన్నదంటే ఈ యొక్క ఈ సంకుచిత భావాలంతా ఆ సమీపం నందే ఉంటుండవు.
0: ఇఫ్ యు హావ్ దట్ సుప్రీం లవ్ ద నారో ఫీలింగ్స్ విల్ నెవర్ బి ఎనీవేర్ అరౌండ్.
1: మీరు ఎక్కడ పోయినప్పటికీ మీ యొక్క హృదయం యొక్క తత్వం మార్చుకోకుండా ఉంటుండాలి.
0: యు మే గో ఎనీవేర్ నెవర్ చేంజ్ ది నేచర్ యువర్ ఓన్ నేచర్.
1: అది నేను కోరేటువంటిది.
0: దట్స్ వాట్ భగవాన్ వాంట్స్.
1: ఏ శాశ్వతమైనటువంటిది.
0: దట్ ఈస్ పర్మనెంట్.
1: అట్టి శాశ్వత కీర్తిని సంపాదించండి.
0: గెట్ ఏ పర్మనెంట్ గుడ్ నేమ్.
1: యవ్వనం ధనం అనేటువంటి శాశ్వతం కాదు.
0: ది యూత్ అండ్ మనీ ఆర్ నాట్ పర్మనెంట్.
1: అస్థిరం జీవనం లోకే.
0: ది లైఫ్ ఇట్సెల్ఫ్ ఇస్ టెంపరరీ.
1: అస్థిరం యవ్వనం ధనం.
0: ది యూత్ అండ్ మనీ ఆర్ ఆల్సో పాసింగ్.
1: అస్థిరం ధారా పుత్రాది.
0: ది వైఫ్ అండ్ ది చిల్డ్రన్ దే ఆర్ ఆల్సో టెంపరరీ.
1: సత్యం కీర్తి భయం స్థిరం.
0: ట్రూత్ and a good name, reputation, they are permanent.
1: Adu rendu viru techukondi.
0: Have these two things.
1: Aadina maata tappakunda.
0: Never go back the word, the promise you made.
1: Apakichu paalu kaakunda.
0: Never go in the wrong path.
1: Institute lo chadivinanduku meeru institute ku ivvavasinatundi okka sunkamu gauravame anta chaalu maaku.

రేడియో సాయి నౌ బ్రింగ్స్ యు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా ఆన్ ది 24th of November 1980.

భక్తి లేనిచో, భక్తి లేనిచో ఎందుకు పనికిరాడు భక్తి రహితుడగు జగద్భక్త కన్నా. భక్తి రహితుడగు జగద్భక్త కన్నా భక్త పరుడగు

0: ఉన్న మాట తెలుపుచున్న మాట.
1: సాయి'స్ వర్డ్ ఈజ్ ది బండిల్ ఆఫ్ ఆల్ ప్రాస్పెరిటీ అండ్ ఆల్ బ్లిస్. సాయి'స్ విజన్ ఈజ్ ఎ డివైన్ విజన్ విచ్ విల్ ఎలివేట్ యూ. సాయి'స్ హ్యాండ్ గివ్స్ యూ మదర్స్ లవ్ అండ్ గివ్స్ యూ ది హ్యాపీనెస్ విచ్ యూ గెట్ ఇన్ మదర్స్ లవ్. దిస్ ఈజ్ వాట్ ఐ టెల్ యూ యాజ్ ది ట్రూత్ దట్ ఎగ్జిస్ట్స్.
0: కర్పూరంబు తెలుపు, కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. కర్పూరంబు తెలుపు, కామధేనువు తెలుపు, చుక్క తెలుపు, హంస రెక్క తెలుపు. అందమైన సాయి మందహాసము తెలుపు. అంద

0: క్యాంఫర్ ఈజ్ వైట్, ది డిజైర్ గివింగ్ కౌ కామధేను ఈజ్ వైట్, ది స్టార్ ఈజ్ వైట్, ది వింగ్ ఆఫ్ ది స్వాన్ ఈజ్ వైట, ది స్మైల్ ఆఫ్ ది బ్యూటిఫుల్ సాయి ఈజ్ వైట్. This is the truth which I am telling you. The path of Sai is the path of truth.
1: Prema swarupulara pushti maryada pravahamu ani jeevulu moodu vidhamulainatti varunnaru.
0: The jeevas are of three kinds: sushti, maryada, pravaha.
1: Pushti jeevulanaga taamu etti purushartham cheyakapoyinappatikini సత్కర్మలతోను సదాచారం వల్లను సత్ప్రవర్తన చేతను భగవత్ అనుగ్రహమునకు పాత్రులై భగవత్ ప్రేమకు గురి అయి దివ్యమైనటువంటి ఆనందమును అనుభవిస్తుంటారు.
0: ది ఫస్ట్ కేటగిరీ ఆఫ్ పీపుల్ పుష్టి, ఆల్దో దే డు నాట్ పెర్ఫార్మ్ ఎనీ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ పురుషార్థాస్, యట్ బై గుడ్ వర్క్, బై గుడ్ కాండక్ట్ అండ్ బై doing good deeds, they earn God's grace and God's love.
1: Intiye kaadu Ishwara premaku kudanu samipulavutuntaru.
0: Not only this, they become close to Ishwara's prema or love.
1: Daivamu vatti varini premistu untadu.
0: God loves such people.
1: Ee premaku moola karanamu premane karanamu.
0: For this God's love is responsible.
1: ప్రేమను ప్రేమ ద్వారానే అందుకోవాల్సి వస్తుంది.
0: వీ హ్యావ్ టు గెట్ లవ్ త్రూ లవ్.
1: ఈనాటి మానవులు యందు ప్రేమ పదార్థముల నిమిత్తమే ప్రాకులాడుతుంటారు.
0: ఇన్ మ్యాన్ ఆఫ్ టుడే హిస్ లవ్ ఇస్ డైరెక్టెడ్ టువర్డ్స్ మెటీరియల్స్.
1: కానీ పుష్టి అయినటువంటి జీవుల యొక్క ప్రేమ పరార్థ నిమిత్తమై ప్రాకులాడుతుంటాది.
0: బట్ ది లవ్ ఇన్ ఎ పర్సన్ హూ ఇస్ కేటగరైజ్డ్ యాస్ పుష్టి, హీ విల్ బి ఆఫ్టర్ డివైన్ అండ్ స్పిరిచువల్.
1: వారి హృదయమందు, వారి చర్యల యందు, వారి మాటల యందు, వారి చూపుల యందు కూడా ప్రేమమయమైనటువంటి యొక్క లీనమైనటువంటి యొక్క దైవత్వం ఇమిడి ఉంటుంటాది.
0: ఇన్ ది హార్ట్స్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది కాండక్ట్ ఆఫ్ సచ్ పీపుల్, ఇన్ ది విజన్ ఆఫ్ సచ్ పీపుల్ ఆల్వేస్ లవ్ ఆఫ్ గాడ్ ఇస్ సీన్.
1: తెగకు సంబంధించినటువంటి వారే గోపికలు.
0: ది గోపికాస్ బిలాంగ్ టు దట్ కేటగిరీ.
1: అట్టి వారిని యాస్తికులు అని కూడా చెప్పబడుతూ వచ్చింది.
0: సచ్ పీపుల్ హావ్ ఆల్సో బీన్ కాల్డ్ యాస్తికాస్.
1: వారు అనేక పర్యాయములను కృష్ణుని ప్రార్థిస్తూ వచ్చేటువంటి వారు.
0: మెనీ టైమ్స్ దే యూస్ టు ప్రే టు లార్డ్ కృష్ణ.

0: చెప్పగ ప్రేమ నదులు ప్రవహింపగమురణి గానము చేయగలే. సర్వము ప్రేమమైనటువంటిది వారి జీవితము.
1: Their life was full of prema or love. They used to pray to the Lord, asking him to sing on his murali, play on his murali, so that their fields of their hearts, which are bereft of love, have the seeds of love and have raindrops of love, and love may flow as rivers of love. This was what they were praying to the Lord.
0: Kanukani pushti jeevulu yokka tattamu premamayamainatundi jeevitamu.
1: This is the reason why the aspect of people who are called the pushti people, that
0: atti varu jagattunaku sarva samanyamainatundi vyaktuluga gochistuntaru.
1: Such people appear to the world as if they are quite ordinary people.
0: వారి యందు భక్తి ప్రపత్తులు ఏమాత్రం కూడాను ప్రకటిస్తూ ఉంటుండవు.
1: డివోషన్ అండ్ దేర్ డిజైర్ అటాచ్మెంట్ డస్ నాట్ అపియర్ ఇన్ ఎనీ
0: జన్మాంతర సుకృతం చే ఏర్పడేటువంటి యొక్క పవిత్రమైన ప్రాప్తి.
1: దిస్ ఇస్ సమ్ సీక్రెట్ క్వాలిటీ విచ్ కమ్స్ బికాస్ ఆఫ్ ది గుడ్ దే హావ్ డన్ ఇన్ దేర్ ఎర్లియర్ లైఫ్.
0: అట్టి వారిని సమీపించి భగవంతుడు అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులను అనుగ్రహించి వారిని దరిచేర్చుకుంటుంటాడు.
1: God comes close to such people, gives them prosperity and bliss, and gets them near him.
0: Inka mariyada jeevulu ani rendu varu.
1: The second category have been called mariyada.
0: Varu bhagavantuni aaradhana salputu vedadhyayanamulu cheyutu shastra padanalu salputu aneka vidhamulaitundi purushartamulu varu chestu untaru.
1: While praying to God and while studying the Vedas and the Shastras, they will be performing the various prescribed purushartas.
0: వీరు భగవంతుని ప్రేమించేటువంటి వారు.
1: దీస్ ఆర్ పీపుల్ హూ లవ్ గాడ్.
0: కానీ పుష్టి జీవులు భగవంతుని చేత ప్రేమింపబడేటువంటి వారు.
1: ది డిఫరెన్స్ ఈస్ దోస్ బిలాంగింగ్ టు ది ఫస్ట్ కేటగిరీ పుష్టి ఆర్ బీయింగ్ లవ్డ్ బై గాడ్.
0: ప్రేమింపబడినటువంటి వారికి ప్రేమించేటువంటి వారికి అమిత వ్యత్యాసం ఉంటుంది.
1: దేర్ ఇస్ అ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ పీపుల్ హూ ఆర్ లవ్డ్ బై గాడ్ అండ్ పీపుల్ హూ లవ్.
0: మన యందు ప్రేమ ఉండినప్పటికీ భగవత్ ప్రేమ లేకుండా మన ప్రేమ నిరుపయోగం అవుతుంది.
1: Although there is love in us towards God, if God has no love to us, our love will become useless.
0: మనం ఇటువైపున త్రిప్పి నంబర్ త్రిప్పి టెలిఫోన్ చేసినప్పటికీ రెండో వాడు దానిని ఎత్తకుంటే మనం ఎన్ని పర్యాయం చేసి కూడాను ప్రయోజనం ఉండదు.
1: On one side, although we dial the telephone, if the man at the receiving end does not lift the telephone, there is no purpose in your dialing.
0: అదే విధముగానే నీ ప్రేమను మాత్రమే నీవు చూచుకొని నీ ప్రేమను మాత్రమే నీవు కొలతబద్దలుగా వేసుకొని నీ ప్రేమ యొక్క తత్వమును మాత్రమే నీవు విచారించుకుంటూ పోతే ఎట్టి ప్రేమకు భగవంతుడు పాత్రుడవుతాడు, ఎట్టి ప్రేమకు భగవంతుడు సన్నిహితుడవుతాడు అనేటువంటి సత్యాన్ని కూడా నువ్వు గుర్తించుకోవాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్, ఇఫ్ ఆల్వేస్ యూ లుక్ ఎట్ యువర్ లవ్ అండ్ మేక్ ఎ యార్డ్ స్టిక్ ఆఫ్ యువర్ ఓన్ లవ్ అండ్ డూ నాట్ రికగ్నైజ్ వాట్ కైండ్ ఆఫ్ లవ్ విల్ బి రికగ్నైజ్డ్ అండ్ రివార్డెడ్ బై గాడ్, దట్ విల్ నాట్ గివ్ యూ ది బెనిఫిట్స్ ఆఫ్ యువర్ లవ్.
0: నీవు చేసేటువంటి పూజలకు భగవంతుడు ప్రేమించడు.
1: గాడ్ విల్ నాట్ లవ్ యూ బికాస్ ఆఫ్ ది పూజ.
0: నీవు చేయు ధ్యానములకు భగవంతుడు సన్నిహితుడు కాడు.
1: గాడ్ విల్ నాట్ బి క్లోజ్ టు యూ ఫర్ యువర్ ధ్యాన.
0: నీ హృదయం యొక్క పరివర్తన ఎందే భగవంతుని యొక్క సన్నిహితుని చేసుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్స్ ఓన్లీ పాసిబుల్ టు గెట్ గాడ్ క్లోజ్ టు యూ బై ది ట్రాన్స్ఫర్మేషన్ విచ్ యూ బ్రింగ్ అబౌట్ ఇన్ యువర్ మైండ్.
0: ఈ శ్రవణ మనన నితి ధ్యాసములు అన్ని కూడాను భౌతికమైనటువంటి యొక్క తృప్తి నిమిత్తం ఏర్పడినటువంటివి.
1: ఆల్ ది శ్రవణ మనన నిధి ధ్యాసన లిసనింగ్ టు గుడ్ థింగ్స్ ఆర్ ఫర్ ది పర్పస్ ఆఫ్ వరల్డ్లీ ఎలివేషన్.
0: హృదయ పరిశుద్ధమే భగవంతుని యొక్క ప్రీతికరమైనటువంటి పదార్థము.
1: క్లీన్ హార్ట్ ఇస్ ది ఓన్లీ థింగ్ విచ్ విల్ బి లవ్డ్ బై గాడ్.
0: దయగల మందిరం దయగల హృదయమే దైవ మందిరము.
1: ఇట్ ఈస్ సెడ్ దట్ ది హార్ట్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ కంపాషన్.
0: కనుకని సద్భావములు సద్గుణములు సదాచారములు మానవుని యందు ఏనాడు అభివృద్ధి అవునో ఆనాడే దైవము సన్నిహితుడవుతుంటాడు.
1: A compassionate heart is the temple of God. So in man, only when good conduct and compassion and belief and faith in God prosper, then...
0: Kanuka, enta vedadhyayanam chesinappatikini, enni shastramulu pathinchinappatikini, enta vidyavantudainappatikini, hudaya parishuddhamu lekundina, anni kudanu kevalamu oka kutrikamainatundi, kutrimamainatundi oka jeevitanga roopandimpa chestundi.
1: However much you may study the Vedas and the Shastras, and whatever education you may have, if there is no purity of heart, all this learning will appear to be artificial.
0: Kanukani, chittasya shuddhiye karmaha ani shastram bodhinchindi.
1: The Shastras have taught us that the cleansing of your own heart is the real work.
0: Chittasuddhi annintikini atyavasaramu.
1: క్లెన్సింగ్ ఆఫ్ వన్స్ చిత్త ఇస్ నెసెసరీ ఫర్ ఆల్ ఆఫ్
0: చిత్త శుద్ధి లేని శివ పూజ ఏటికి, ఆత్మశుద్ధి లేని ఆచారమది ఏలా, పాక శుద్ధి లేని బాండమేల.
1: What is the use of making Shiva Puja if your chitta is not clean? What is the use of practicing anything if there is no purity in your heart?
0: ఈ విధముగా హృదయ పాత్రను మనము పరిశుద్ధము గావించుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి కర్మలను మనము చేపట్టాలి.
1: In this manner, in order to cleanse the vessel of your heart, you will have to undertake good work and good conduct.
0: గంటలు గంటలు జపములు చేస్తుంటాం మనము.
1: We perform japa for hours and hours.
0: దినములు దినములు ధ్యానము సల్పుతుంటాము.
1: We perform jhana day after day.
0: కానీ ఎవరిని ధ్యానం చేస్తున్నాడో అతనికే తెలియదు.
1: But he does not know whom he is meditating as.
0: ఏ నామమును జపిస్తున్నాడో అతనికే అర్థం కాదు.
1: He does not know what name of the Lord he is in japa.
0: దైవం అంటే ఏమిటి అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించినటువంటి వ్యక్తికి జప ధ్యానములు ఏమాత్రము అవసరం లేదు.
1: For one who has recognized the nature of God as truth, there is no need for japa or jhana.
0: Nijamuga daivamu tana yokka swaroopamai untunnadi.
1: Truly God is in his own form.
0: Tana yokka nija satvame daivattamu.
1: His own true aspect is divinity.
0: Kanukane vyaktitvam yokka swabhavamunu gurtinchadaniki prayatninchetunti sadhanle ee japa tapadi yoga nishtalanniyu.
1: In other words, the recognition of the natural state of the individual himself, that is the basis of the japa and jhana.
0: Swabhavam.
1: Swabhava, which means the natural.
0: Anaga emti manavuni yokka swabhavam ani manam artham teesukuntuntam. Manavudu edo konni laukikamainatundi yokka chintalu yendu munigi laukikamainatundi charyalu yendu palgoni తన యొక్క నిత్య జీవితమునకు సంబంధించినటువంటి కర్తవ్య కర్మలు ఆచరిస్తూ ఉండటమే మానవుని యొక్క సహజం అనుకుంటున్నాం. అది ఏమే దైవత్వము.
1: హిజ్ ఓన్ ట్రూ ఆస్పెక్ట్ ఈజ్ డివినిటీ.
0: కనుకనే వ్యక్తిత్వం యొక్క స్వభావమును గుర్తించడానికి ప్రయత్నించేటువంటి సాధనలే ఈ జపతపాది యోగ నిష్ఠలన్నీ.

0: means the natural state of man and man's daily routine and man's involvement in the world, because that is common, we think that is swabhava.
1: Kingdom of heaven lo kuda meer chusi untaru.
0: You might have seen it in the kingdom of heaven as well.
1: Oka fisherman nirantaramu arustu undetundi vaadu, Peter anetundi vaadu.
0: One fisherman by name Peter was always
1: speaking very loud.
0: His brother said that is his nature.
1: కానీ అరచటం మానవుని యొక్క స్వభావమా? కాదు కాదు.
0: బట్ టు క్రై లౌడ్లీ ఎవ్రీ టైమ్, ఇస్ దట్ మ్యాన్స్ నేచర్?
1: నిత్య జీవితంలో అభివృద్ధి గావించుకున్నటువంటి స్వభావం అయి ఉండొచ్చు, కానీ తన స్వభావం కాదది.
0: టు షౌట్ ఎవ్రీ టైమ్ మే బి హిస్ నేచర్ విచ్ హస్ ప్రమోటెడ్ ఇన్ హిస్ డైలీ లైఫ్.
1: ఒక పిల్లవాడు ఏడుస్తుంటాడు,
0: ఎ చైల్డ్ విల్ బి క్రైయింగ్.
1: ఏడ్చడం వారి స్వభావం అంటుంటాం మనం.
0: వి థింక్ దట్ క్రైయింగ్ ఇస్ ది నేచర్ ఆఫ్ ఎ చైల్డ్.
1: కానీ ఏడ్చడం మానవుని యొక్క స్వభావం కాదు, అస్వభావం.
0: బట్ క్రైయింగ్ కెనాట్ బి ది నేచర్ ఆఫ్ మ్యాన్, ఇట్ ఈస్ రియల్లీ కాంట్రరీ.
1: చిన్న ఉదాహరణ,
0: దిస్ వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
1: మనం బజారులో ఎక్కడైనా నడుస్తూ వెళుతుంటే దారిలో ఎవరో గట్టిగా ఏడుస్తూ ఉంటారు.
0: When we walk in the bazaar, we find some person crying loudly.
1: వారి దుఃఖమును చూచి అటు ఇటు పోయేటువంటి వారందరూ కూడాను ఆ దుఃఖమునకు కారణం ఏమిటో అని ప్రతి ఒక్కరు కూడాను ప్రశ్నిస్తుంటారు.
0: Looking at this crying man, everyone who meets him will ask him, what is the reason for your crying?
1: ఈ ప్రశ్నలకు కారణం ఏమిటి?
0: What is the reason for this question?
1: మానవుడు ఏడ్చడం అనేటువంటిది స్వభావం కాదు.
0: Man crying is not natural to him.
1: అలాంటి స్వభావం కానటువంటి అస్వభావాన్ని ఎందుకు ఇతను పొందాడు అనేటువంటి కారణం చేత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తుంటారు.
0: The basis for this question is, why is this unnatural state of crying is at possession of this man? So everyone asks a question.
1: అదే మార్గమునందు ఒక వ్యక్తి ఆనందంతో ఉప్పొంగి తాను ఉల్లాసంతో ఊగుతుంటాడు.
0: In the same path, another individual will be happy and will be exuberant. Looking at such person, nobody will ask the question, why are you not crying? To be happy is nature.
1: అదే విధముగానే మానవునికి పుష్టి అనగా దైవ ప్రేమకు పాత్రులయ్యేటువంటి యొక్క ప్రవర్తన యందు మానవత్వం అంకితం చేయటము మానవ స్వభావం.
0: In the same manner, pushti to a man by which he earns the grace of God. This is the nature of man.
1: Anaga, idi atma trupti nimittamai jarigeetvanti aneetvanti yokka margam nandu English nandu kodanu consciousness follow cheyamantunnaru.
0: This means nature of man is to follow his consciousness, to do something which will give his self satisfaction.
1: Kanukani nee consciousness ni follow cheyatam aneetvantidi nee atma tattvanni ni anusarincheetvantidi nee sahajam kaani బహిర్ముఖమైనటువంటి యొక్క ప్రకృతి యొక్క గౌరవ మర్యాదలను అనుసరించడం అనేటువంటిది నీ సహజం కాదు.
0: Thus, to follow your consciousness and to do what your atma dictates is your nature, but to do follow the external appearance is not your nature.
1: కనుక మనం ఏ పని చేసినప్పటికీ మన ఆత్మ తృప్తి నిమిత్తమే జరుగుతున్నదా లేదా అనేటువంటి విచారణ జరపాలి.
0: So whatever work we do, we have to ask the question, is this work satisfying our atma?
1: నేను ఈ పని చేస్తే నాకు తృప్తియా లేక జగత్తు తృప్తియా అని విచారించాలి.
0: వీ మస్ట్ మేక్ ది డిస్క్రిమినేషన్, ఇఫ్ ఐ డూ దిస్ వర్క్ విల్ ఇట్ గివ్ మీ సాటిస్ఫాక్షన్ ఆర్ టు ది వరల్డ్.
1: జగత్తు మెచ్చని లేక దూషించని విమర్శించని నీవు దానిని లెక్క చేయనక్కర్లేదు. తృప్తికై నీవు పాటుపట్టాలని ప్రయత్నించాలి.
0: యూ డూ నాట్ హ్యావ్ టు కేర్ ఫర్ ది ఫ్యాక్ట్ వెదర్ ది వరల్డ్ అప్రూవ్స్ ఇట్ ఆర్ డిస్అప్రూవ్స్ ఇట్, బట్ యూ హ్యావ్ టు కేర్ ఫర్ వెదర్
1: యూ. ఈ లోక సంబంధమైనటువంటి దూషణ భూషణ తిరస్కారం అన్ని కూడా కేవలము కదిలిపోయే మేఘంలో వంటివి.
0: All the blame and praise which comes for this world are like passing clouds.
1: మనము చేసినటువంటి ప్రతి పనికి కూడాను కొంతమంది మంచి అంటే మరి కొంతమంది చెడ్డ అంటుంటారు.
0: For every work that we do, some people say it is good, others say it is bad.
1: ఈ మంచి చెడ్డల మాటల యొక్క మ్యాజిక్లే కానీ మనసు యొక్క తత్వం కాదు.
0: These words of good and bad are only magical words, but they are not the true spirit of
1: man. కనుక రెండింటినీ నీవు లెక్క చేయకుండా నీ ఆత్మవిశ్వాసాన్ని నీవు అనుసరించాలి.
0: Without caring for both, you must follow the consciousness and your atma.
1: ఈ విధమైనటువంటి యొక్క మార్గాన్ని అవలంబించినటువంటి వ్యక్తి పుష్టి జీవులు అని పిలువబడుతూ వస్తుంది.
0: Individuals who follow such a path are called pushti jivas.
1: ఇంకా మూడవదైనటువంటి ప్రవాహ జీవులు.
0: The third category may be called the ప్రవాహ జీవ.
1: ఈ జగత్ సంబంధమైనటువంటి వ్యాపారములందు మునిగి సంసార సాగరమునందు మునిగి తేలుచు దారి గానక కట్టగడపటికి ఇది ఎన్ని రకములైనటువంటి యొక్క సుడిగుండములలోకి తీసుకుని పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ దైవ చింతనారహితులైనటువంటి వారు నిరంతరం కూడాను పునరప్పి జననం పునరప్పి

0: మరణం. ఇదే ప్రవాహమైనటువంటి యొక్క జీవులు.
1: దీస్ పీపుల్ గెట్ ఫుల్లీ ఇన్వాల్వ్ ఇన్ వరల్డ్లీ బిజినెస్ అండ్ దే గెట్ ఇమర్స్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్ అండ్ దే ఆర్ డ్రాన్ ఇన్ టు ది స్ప్రింగ్ ఆఫ్ లైఫ్ అండ్ టు ది వరల్డ్ విండ్ ఆఫ్ లైఫ్ అండ్ దే హ్యావ్ నో థాట్ ఆఫ్ గాడ్ ఎట్ ఆల్ అండ్ దే విల్ బి బోర్న్ డై రీబోర్న్ అండ్ డై అగైన్.
0: ప్రవాహం అనగా ఏమిటి? కొంత జలం పోతుంటే మరి కొంత జలం రావటం. నిరంతరం కూడాను ఆ నిలిచినటువంటి జలం అక్కడ ఉండటం వీలు కాదు. ఎప్పుడు కూడాను ప్రవహిస్తూనే ఉంటుంటుంది. ఒక్క స్థానంలో ఉండటం వీలు కాదు.
1: ది మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ప్రవాహ స్ట్రీమ్ మీన్స్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ ఆల్ ది టైమ్. దేర్ ఇస్ నో స్టేషనరీ వాటర్ ఫ్లో.
0: ఏనాడు అంత్యము?
1: వేర్ ఇస్ గోయింగ్ టు ఎండ్?
0: ఎక్కడ దీని గమ్యము?
1: వాట్ ఈస్ ది డెస్టినేషన్ ఆఫ్
0: ఈ ప్రవాహం? ఎందుకు?
1: వాట్ ఈస్ ది స్ట్రీమ్ ఇంటెండెడ్ ఫర్?
0: మానవ జీవితం అనేటువంటిది పుట్టినది చచ్చుట కోసము, చచ్చున్నది పుట్టట కోసము అన్నంత మాత్రమున ఇంకా చావు పుట్టుకల మధ్య ఉన్నటువంటి ఈ మానవత్వము ఇంకా దేనిని సాధించగలదు?
1: ఇఫ్ మ్యాన్స్ లైఫ్ ఇస్ సచ్ దట్ ఇఫ్ టు డై టు బి బోర్న్ అగైన్ అండ్ ఇఫ్ యు ఆర్ బోర్న్ టు డై అగైన్ దెన్ వాట్ ఈస్ ఇట్ దట్ మ్యాన్స్ లైఫ్ కెన్ అచీవ్?
0: ప్రేమ స్వరూపులారా, పుట్టినది ఎందుకోసం అంటే తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై పుట్టినాము.
1: ప్రేమ స్వరూప
0: ఇది సత్యాన్ని గుర్తించాలి.
1: ప్రేమ స్వరూప వీ హావ్ టు రికగ్నైజ్ ది ట్రూత్ దట్ వీ ఆర్ బోర్న్ సో దట్ వీ మే నాట్ బి బోర్న్ అగైన్.
0: తిరిగి పుట్టకుండా ఉండే నిమిత్తమై మనం తగినటువంటి ప్రయత్నం చేయాలంటే ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ ఆర్ టు మేక్ ది అటెంప్ట్ డ్యూరింగ్ అవర్ లైఫ్ నాట్ టు బి రీబోర్న్ అగైన్ వాట్ ఈస్ ఇట్ దట్ వీ హావ్ టు డూ?
0: ఏదైనా ఒక మొక్కలు పుట్టాలంటే దీనికి విత్తనాలు ఉంటుండాలి.
1: ఇఫ్ ఎనీ ప్లాంట్ హ్యాస్ టు స్ప్రౌట్ దేర్ హ్యాస్ టు బి ఎ సీడ్.
0: అదే విధముగానే మనలో ఏదైనా కొన్ని సంకల్పములు అనేటువంటిది ఉండినప్పుడే ఈ సంకల్పం విత్తనం ద్వారా తిరిగి తిరిగి పునర్జన్మం అనేటువంటి మొక్కగా తయారవుతుంది.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఇఫ్ ఇన్ us దేర్ ఆర్ సీడ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డిజైర్స్ దిస్ సీడ్ విల్ అగైన్ గివ్ బర్త్ టు అనదర్ లైఫ్.
0: కనుకనే ఇట్టి సంకల్పరహితం చేసుకునేటువంటి నిమిత్తమై మన జీవితంలో క్రమక్రమేణా ఆశలను తగ్గించుకునేటువంటి ప్రయత్నానికి పూనుకోవాలి.
1: So that if in our life we have to be bereft of sankalpas, gradually we must diminish the desires.
0: ఈ ఆశను ఏ రీతిగా మనం తగ్గించుకోవాలి?
1: ఇన్ వాట్ మేనర్ కెన్ వి రిమూవ్ అవర్ డిజైర్స్?
0: దీనికి ఆధారం ఏమిటి?
1: వాట్స్ ది బేసిస్ ఫర్?
0: ఆశ నిరాశ మధ్యలో ఎందు మానవత్వం ఎంత కృంగి కృషించి కుళ్ళిపోతున్నదో చెప్పడానికి వీలు కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్ప్లెయిన్ హౌ వన్స్ లైఫ్ ఇస్ కంప్రెస్డ్ బిట్వీన్ ఎ డిజైర్ అండ్ ల్యాక్ ఆఫ్ డిజైర్.
0: దైవమునకు మూడు శక్తులు ఉంటున్నాయి. అనంత శక్తులు ఉండినప్పటికీ మనం లౌకికంగా యోచించుకోవటానికి, ఆధ్యాత్మికంగా విచారించడానికి, ఆస్తికంగా సాధనలు సలపడానికి మూడు రకములైనటువంటి శక్తులు మనకు కనిపిస్తుంటాయి.
1: ఆల్దో గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ వెరైటీ ఆఫ్ పవర్స్ యట్ ఫర్ ది పర్పసెస్ ఆఫ్ అవర్ డిస్క్రిప్షన్ అండ్ ఫర్ అవర్ స్పిరిచువల్ పాత్ దేర్ ఆర్ త్రీ కేటగిరీస్ ఆఫ్ పవర్స్ టు గాడ్.
0: మొదటిది పరాశక్తి.
1: ది ఫస్ట్ వన్ కెన్ బి కాల్డ్ పరాశక్తి.
0: రెండవది అపరాశక్తి.
1: ది సెకండ్ వన్ కెన్ బి కాల్డ్ అపరాశక్తి.
0: మూడవది అవిద్యాశక్తి.
1: ది థర్డ్ వన్ ఇస్ అవిద్యాశక్తి.
0: పరాశక్తి అనగా విష్ణు శక్తి అని అర్థం.
1: పరాశక్తి ఈజ్ శక్తి రిలేటింగ్ టు ది విశ్వ ఆర్ ది వరల్డ్.
0: విష్ణు,
1: విష్ణు శక్తి.
0: విష్ణు అనగా ఏమి? సర్వవ్యాపకత్వమైనటువంటి శక్తి పరాశక్తి.
1: ది వర్డ్ విష్ణు కెన్ బి ఎక్స్ప్లెయిన్ బై సేయింగ్ ఇట్ ఈస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: కానీ పరాశక్తి అంటే ఏమిటో అనేటువంటి అర్థాన్ని గుర్తించుకోలేక ఏ కాళినో, ఏ అమ్మనో, ఏ లలితనో పెట్టుకుని పరాశక్తి పరాశక్తి అని ప్రార్థిస్తుంటున్నాము. ఈ ఆకారములు కాదు పరాశక్తి. నిరాకార సంబంధమైనటువంటి యొక్క సర్వవ్యాపకత్వమైనటువంటి యొక్క శక్తియే పరాశక్తి.
1: Not understanding the full meaning of this parashakti, the omnipresent shakti, we have some form of a goddess and we pray, calling it parashakti.
0: Inka aparashakti anaga chetrajnuni yandu nivasinchetvanti yokka chaitanya shakti ni aparashakti.
1: Aparashakti can be described by saying that is the shakti which resides, the living force which resides in the kshetrajna.
0: Anaga aparashakti anaga పరాశక్తి వలె సర్వవ్యాపకం కాకుండా క్షేత్రమనేటువంటి యొక్క దేహమునందు నకసిక పర్యంత్రం మాత్రము సర్వత్రా సంచరించేటువంటి యొక్క వ్యష్టి స్వరూపమైనటువంటి శక్తిని అపరాశక్తి.
1: అన్లైక్ పరాశక్తి విచ్ హ్యాస్ టు బి రిగార్డెడ్ ఎస్ స్ప్రెడింగ్ ఆల్ ఓవర్ బీయింగ్ ఆమ్నిప్రెజెంట్, అపరాశక్తి ఈజ్ వన్ విచ్ ఇస్ కన్ఫైన్డ్ టు ఎన్ ఇండివిజువల్ ది లివింగ్ ఫోర్స్ ఇన్ ది క్షేత్ర ఆర్ ది హ్యూమన్ బాడీ.
0: పరాశక్తి అనగా సమస్తి శక్తి పరాశక్తి.
1: పరాశక్తి ఈజ్ ది టోటాలిటీ ఆఫ్ పవర్.
0: అపరాశక్తి అనగా వ్యష్టి శక్తి అపరాశక్తి.
1: అపరాశక్తి ఈజ్ ది ఇండివిజువలైజ్డ్ శక్తి.
0: కనుక అపరాశక్తి అనేటువంటి దానిని ఏ విధంగా మనం పిలుస్తుంటున్నామంటే ఇది కేవలము ఆత్మశక్తి లేక జీవశక్తి అని పిలుస్తున్నాము.
1: అపరాశక్తి హెస్ ఆల్సో బీన్ కాల్డ్ బై అస్ యాజ్ కన్ఫైన్డ్ టు ఎ జీవ, జీవశక్తి ఆర్ ద ఆత్మశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తి,
1: ది థర్డ్ వన్ ఈజ్ అవిద్యాశక్తి.
0: అవిద్యాశక్తి అనగా కేవలము ఈ మానవత్వం అనేటువంటి యొక్క ప్రాకృతమైనటువంటి యొక్క పరిచారములు ఎందు, పరిసరములు ఎందు, కొన్ని పనుల ఎందు తన యొక్క వ్యష్టి ఆశలను పురస్కరించుకుని వాంఛతో అనగా మాయా సంబంధమైనటువంటి యొక్క వాంఛలతో కూడినటువంటిది.
1: అవిద్యాశక్తి ఇస్ రిలేటెడ్ టు ఇల్యూషన్ ఆర్ మాయా బై విచ్ మ్యాన్ గెట్స్ ది స్ట్రెంగ్త్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ మ్యాటర్స్ రిలేటింగ్ టు హ్యూమన్ లైఫ్.
0: అనగా దీనిని మనం ఏ రీతిగా మనం పోల్చుకోవచ్చు అంటే, అహం దేహాస్మి అనిత్యమై కర్మాచరణ యందు కర్తవ్యాన్ని కాలమునందు అంకితం గావించుకునేటువంటి ఈ క్రియాశక్తియే ఈ యొక్క అవిద్యాశక్తి.
1: ది కెపాసిటీ ఆర్ ది శక్తి టు డూ వర్క్ ఇన్ ది బిలీఫ్ ఇన్ ది ఇల్యూషన్ దట్ యు ఆర్ ది హ్యూమన్ బాడీ అండ్ దట్ ది హ్యూమన్ బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు సర్వ్. దిస్ ఈస్ అవిద్యాశక్తి.
0: అపరాశక్తి అనేటువంటిది అహం జీవాస్మి అనేటువంటి చేరినటువంటిది.
1: అపరాశక్తి కమ్స్ ఫ్రమ్ యువర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ జీవ అండ్ నాట్ ది బాడీ.
0: పరాశక్తి అనేటువంటిది అహం బ్రహ్మాస్మి అనేటువంటి తత్వం చెందినటువంటి.
1: పరాశక్తి రిలేట్స్ టు ది ఆస్పెక్ట్ వేర్ యు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ బ్రహ్మన్.
0: అహం దేహాస్మి అనేటువంటిది ఒకటి, అహం జీవాస్మి అనేటువంటిది ఒకటి, అహం బ్రహ్మాస్మి అనేటువంటిది మరొకటి.
1: దీస్ త్రీ శక్తిస్ కెన్ బి కేటగరైజ్డ్ యాజ్ అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం బ్రహ్మాస్మి, ది బాడీ అండ్ ది మైండ్ అండ్ ది బ్రహ్మన్.
0: కనుక నీటి బుడగ వంటి ఈ దేహ నిమిత్తమై ఆచరించి ఈ లౌకిక జీవితములందు సుఖ సంతోషములు భోగభాగ్యములను అనుభవించాలని ఆశించి చేసేటువంటి కర్మల యొక్క పరిణామమే ఈ యొక్క అవిద్యాశక్తి యొక్క పరిణామం.
1: ఆల్ దట్ కమ్స్ అవుట్ ఆఫ్ యువర్ ఫీలింగ్ హూ యూఆర్ ఎ వాటర్ బబుల్ దట్ యూ ఆర్ ది బాడీ అండ్ దట్ ది బాడీ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ ది కంఫర్ట్స్ దట్ యూ గివ్ టు యువర్ బాడీ ఇన్ దట్ ఇల్యూషన్ కమ్స్ ఫ్రమ్ ది అవిద్యాశక్తి.
0: కనుకనే పరాశక్తిని జ్ఞానశక్తి అని చూచాం.
1: పరాశక్తి హ్యాస్ ఆల్సో బిన్ కాల్డ్ ది జ్ఞానశక్తి.
0: అపరాశక్తిని బలశక్తి అన్నారు.
1: అపరాశక్తి ఇస్ బలశక్తి.
0: ఇంకా అవిద్యాశక్తిని క్రియాశక్తి అన్నారు.
1: అవిద్యాశక్తి కెన్ బి కాల్డ్ క్రియాశక్తి.
0: జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి మూడింటికి కర్తలు ఎవరు?
1: దీస్ త్రీ కేటగిరీస్ జ్ఞానశక్తి, బలశక్తి, క్రియాశక్తి. హూ ఇస్ ది సబ్జెక్ట్ ఫర్ ఆల్ దీస్ త్రీ?
0: జ్ఞానం ఉండినప్పుడే బలం ఏర్పడుతుంది.
1: వెన్ దేర్ ఇస్ జ్ఞాన ఆర్ విజ్డమ్ యూ కెన్ గెట్ ఫిజికల్ స్ట్రెంగ్త్.
0: బలం ఉండినప్పుడే క్రియను ఆచరిస్తాం.
1: వెన్ దేర్ ఇస్ ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆర్ బల యూ కెన్ డూ ఎ వర్క్.
0: కనుక ఈ మూడింటికి ఏది ప్రధానమైనటువంటిది? జ్ఞానమే ప్రధానం.
1: ఇన్ ఆల్ దీస్ త్రీ వాట్ ఈస్ ది వెరీ బేస్ అండ్ దట్ ఈస్ జ్ఞాన.
0: ఇట్టి జ్ఞానమును మనం అనుభవించినప్పుడు, పొందినప్పుడు, లేక ప్రాప్తించినప్పుడు నానాదేవతు కైవల్యం.
1: వెన్ యూ
0: అదే మన యొక్క జీవితం యొక్క పరమాశయము, అదే పరమావధి, అదే మన ధ్యేయము.
1: When you reach this stage of wisdom or jnana, then we can say you have reached the destination of your life. That is the end to which you have to go.
0: కనుకని దైవత్వం అనేటువంటి యొక్క జ్ఞానము కానీ లేక జీవతత్వం అనేటువంటి యొక్క బలము కానీ క్రియాశక్తి యొక్క తత్వమైన అవిద్యా చేష్టలు కానీ అన్ని మానవుని యందు త్రిపుటి స్వరూపాన్ని ధరించి ఉంటుండాలి.
1: Whether it is the strength which comes from wisdom and divinity, or whether it is the strength comes to you as an individual, jiva, bala or physical strength, or the desire to do work with your body, all these three are in a human being together.
0: Triguna swarupudu, trigunatmakamainatvanti tattvamu, trikalatitamainatvanti yokka daivattvamu, ee moodintikini moolasthanamu manavuni yokka dehame.
1: That is why this triplet of aspects of atma and body and mind have all been called the basis is the human being.
0: Devudanaga veru desamandunu ledu, devudanaga tanadu desamandi.
1: God does not exist as a separate entity outside you. God exists in you, in your body.
0: Papamanaga veru paradesamun ledu, తాను చేయు పనుల తగిలియుండు.
1: సిన్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ అవుట్ సైడ్ యూ ఇన్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. సిన్ ఇస్ క్లోజ్లీ కనెక్టెడ్ విత్ ది వర్క్ దట్ యూ డూ.
0: పుణ్యము కానీ పాపము కానీ మన యొక్క భావకర్మల ద్వారానే ఏర్పడుతున్నది కానీ ప్రత్యేకించి ఒక దైవానుగ్రహం చేతనో దైవ ఆగ్రహం చేతనో ఏర్పడినటువంటివి కాదు అనేటువంటి సత్యాన్ని గుర్తించడం అత్యవసరం. నిత్య అనిత్య విషయ పరిశీలనే జ్ఞానము.
1: The ability to discriminate between permanent and impermanent.
0: ఏది నిత్యము ఏది అసత్యము అనేటువంటి యొక్క దీనిని నిర్ణయించేటువంటి వారు ఎవరు?
1: What is permanent, what is impermanent? Who is it that has to decide?
0: నీ యొక్క అంతర్భావమే దీనికి ప్రధానమైన సాక్ష్యము.
1: యువర్ ఇంటర్నల్ కాన్షియస్నెస్ ఈజ్ ది మెయిన్ విట్నెస్ ఫర్ దిస్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనసు యొక్క వేగము మహా తీవ్రంగా ప్రయాణం చేస్తుంటాడు.
1: మైండ్ ఈజ్ ఏబుల్ టు ట్రావెల్ విత్ ఎ వెరీ లార్జ్ స్పీడ్.
0: ఇది ప్రదేశము చెంతకు పోతున్నదా లేక ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుందా అనేటువంటి విషయాలను చేయాలి.
1: We can ask the question, when the mind travels, is the mind going to the place where it goes or is the mind bringing that destination to itself?
0: నిజముగా విచారణ చేస్తే మనసు ఆ ప్రదేశం దగ్గరికి పోవటం లేదు, ఆ ప్రదేశాన్ని ఇక్కడికి తెప్పిస్తుండాలి.
1: If you look at this carefully and in depth, the mind is not going to that place, the mind is making that place come to it.
0: మనము మనసు ప్రయాణం చేస్తుండాలని భావిస్తున్నాము, ఇది చాలా పొరపాటు.
1: We think that the mind is traveling, but this is wrong.
0: మీరు బెంగళూరులో కారులో బయలుదేరి ప్రయాణమై వస్తున్నారు.
1: You start in a car in Bangalore and you make the journey.
0: గోకులము దగ్గరికి వచ్చేటప్పటికి పుట్టపర్తి దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాము.
1: When you near Gokulam, you tell yourself, Puttaparthi has come very close to you.
0: Puttaparthi nee daggariki raaledu, neeve Puttaparthi daggariki vachavu.
1: Puttaparthi has not come close to you, you have come close to Puttaparthi.
0: Prayanam chesindetvanti kevalamu oka jadamainatvanti yokka vastuvule prayanam chestu vastunnayi kaani manasu chaala vegamto potundadani anukuntunnam. Ee yokka bhavanni manam kontha varaku maarpu chesukovali.
1: What is traveling and moving here are the lifeless items, but we think that the mind is traveling.
0: పదార్థముల పైన ఉండినటువంటి వాంఛల చేత నిరంతరము పదార్థాన్ని మనం సమీపానికి తెప్పించుకుంటున్నాం.
1: Because of our desire for various material things, at all times we are bringing those
0: పదార్థముల యొక్క వాంఛనే మనం కొంతవరకు అరికట్టడానికి ప్రయత్నం చేస్తే ఆ పదార్థములు ఈ మనసును సమీపించాం.
1: If we can control to some extent our desire for materials, those matter will not come to our mind.
0: దీనిని ఆధారం చేసుకునే వేదాంతము మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో అన్నాడు. మనసే ఈ బంధమునకు మనసే ఈ మోక్షమునకు మూల కారణం అన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ దట్ ది వేదాంత హస్ సెడ్ దట్ యువర్ మైండ్ అలోన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ బాండేజ్.
0: ఈ మనస్సు నిరంతరం కూడా మనస్సు అనగా ఏమిటి?
1: This mind which we talk of, what is it?
0: మననం చేసేటువంటిదే మనస్సు.
1: That which thinks is the mind.
0: సంకల్ప వికల్పాత్మకం మనః అన్నది శాస్త్రం.
1: The mind has been defined as the conglomeration of desires and sankalpas.
0: ఈ సంకల్ప వికల్పాలు దేని వల్ల కలుగుతుంది?
1: How, what gives rise to these sankalpas?
0: ఏ పదార్థం పైనను, ఏ విషయం పైనను, ఏ వ్యక్తి పైనను మనకు అమితమైనటువంటి యొక్క వాంఛలు ఉండటం చేతనే ఆ వాంఛనను ఒక స్వరూపకంగా నిరూపిస్తూ ఈ మనస్సు సమీపిస్తూ ఉంటున్నాయి.
1: ఇట్ ఈస్ అవర్ ఇంటెన్స్ లైక్ అండ్ అటాచ్మెంట్ టు ఐదర్ సమ్ పర్సన్ ఆర్ టు సమ్ మ్యాటర్ దట్ దిస్ మైండ్ గివ్స్ ఇట్ అ ఫార్మ్ అండ్ అపియర్స్ టు బ్రింగ్ గో క్లోజ్ టు ఇట్.
0: కనుకనే మనస్సును ఇట్టి పదార్థముల పైనను, విషయముల పైనను, వ్యక్తుల పైనను పోనివ్వకుండా చేసే నిమిత్తమై ధ్యానము అనేటువంటి ఒక దైవం వైపున మరల్చే నిమిత్తము ఈ విధమైనటువంటి యొక్క మార్గమును ఏర్పరుస్తూ వచ్చారు.
1: In order that your mind does not get attached to an individual or to a material thing, jhana or God has been given to you as a sadhana to turn your mind.
0: ఈ ధ్యాన మార్గమును బోధించేటువంటి వారు అనేకంగా ఈనాడు తయారవుతూ వస్తున్నారు.
1: Those who teach this path of jhana or meditation, there are many today in the world.
0: కానీ ఆ ధ్యానమును నేర్పించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రబోధించేటువంటి వారు కానీ, ధ్యానమును ప్రదర్శించేటువంటి వారు కానీ ఎలాంటి శక్తి సామర్థ్యములు కలిగి ఉంటుండాలి?
1: But these people who either teach jhana or practice jhana or demonstrate jhana, what kind of strength should they have?
0: Nimita vidhi ani okati untundadi.
1: There is what is called a regulation which has been established.
0: Apara vidhi ani rendu untundadi.
1: The second regulation is apara vidhi.
0: Paripurna vidhi ani moodu untundadi.
1: The third state is paripurna vidhi.
0: Ee apara vidhi aneetundidi emiti?
1: What is the meaning of the apara vidhi?
0: ఈ అపార విధిని ప్రబోధించేటువంటి వారు మహా ఉత్తములుగా ఉంటుండాలి.
1: Those who teach this method of apara vidhi must be very good people.
0: ఏది ప్రధానమైనటువంటి విషయమో, ఎట్టి కర్మలు మానవుడు ఆచరించాలో దానిని తప్ప అన్య మార్గంలో ఆ వ్యక్తిని ప్రవేశింప చేయకూడదు.
1: Those, the individual should not be allowed to enter any other path except the most important one and except that is most suitable for that purpose.
0: జీవితం యొక్క పరమ రహస్యాన్ని గుర్తించి అందులో అనుభవించి ఆనందించి అన్యులకు బోధించేటువంటి వ్యక్తులుగా ఉంటుండాలి.
1: దీస్ ఇండివిజువల్స్ మస్ట్ బి సచ్ దట్ దే హావ్ కంప్లీట్ రికగ్నిషన్ ఆఫ్ ద సీక్రెట్ ఆఫ్ లైఫ్ అండ్ దట్ దే హావ్ అండర్స్టూడ్ ఇట్ అండ్ లివ్డ్ ఇన్ దట్.
0: ఇది పవిత్రమైనటువంటి యొక్క శాస్త్ర బోధగా ఉంటుండాలి.
1: దిస్ ఈస్ ద సీక్రెట్ టీచింగ్ ఆఫ్ ది శాస్త్రస్.
0: అనగా మానవుడు చేయవలసినటువంటి విధులు ఏమిటి?
1: Which means, what is the type of life which man has to lead?
0: విసర్జించవలసినటువంటి విధులు ఏమిటి?
1: What is it that he has to give up?
0: ఈ రెండింటిని కూడాను కొంత విమర్శించి విసర్జించవలసినటువంటి విషయంలో విసర్జింపజేసి పొందవలసినటువంటి ప్రాప్తిని అందింపజేసేటువంటి దీనిని నియమ విధి అని చెప్తూ వచ్చారు.
1: To some extent, discuss these things and recognize what is it that man has to give up and what is it that man has to accept and to prescribe them, this is called the niyama vidhi.
0: పరిపూర్ణ విధి అనగా ఒక్క పని చెప్పితే ఆ పనికి అనేక రకములైనటువంటి పనులు కూడా చేయవలసి ఉంటుంటుంది.
1: పరిపూర్ణ విధి మే బి ఎక్స్ప్లెయిన్డ్ బై సేయింగ్ ఇఫ్ యు ఆర్ గివెన్ ఏ టాస్క్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ దట్ టాస్క్ విల్ రిక్వైర్ డూయింగ్ మెనీ అదర్ ఆన్సిలరీ థింగ్స్ యాజ్ వెల్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: స్మాల్ ఎగ్జాంపుల్.
0: భోజనం తయారైంది అంటే ఏమి దీని అర్థం?
1: ఇఫ్ ఇట్ ఇస్ సెడ్ దట్ యువర్ మీల్ ఈస్ రెడీ, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ దిస్?
0: అనగా కాలహరణము చేయక కాళ్ళు చేతులు కడుక్కొని వంట రూమ్ లో వచ్చి కూర్చోమని దీని యొక్క అర్థం.
1: ది మీనింగ్ ఆఫ్ ఇట్ ఈస్ విదౌట్ వేస్టింగ్ టైమ్ ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ టేకింగ్ ది ఫుడ్, వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ టు ది డైనింగ్ రూమ్.
0: ఇంతే కాకుండా మనం ఇంకా కొన్ని రకమైనటువంటి ఉదాహరణలు ఎన్నో తీసుకోవచ్చు.
1: నాట్ ఓన్లీ దిస్, వీ కెన్ గివ్ సెవెరల్ ఎగ్జాంపుల్స్ టు ఎక్స్ప్లెయిన్.
0: ఈనాడు ఒక టీ పార్టీ పెట్టాలని సంకల్పించుకున్నాం.
1: టుడే వి వాంట్ టు అరేంజ్ ఏ టీ పార్టీ.
0: కానీ టీ పార్టీ అనుకున్నంత మాత్రం చేత టీ పార్టీ జరగదు. దీనికి అనేక సామగ్రిని ప్రోగు చేసుకోవాలి.
1: జస్ట్ బై వాంటింగ్ టు ఆర్గనైజ్ ఏ టీ పార్టీ యూ కెనాట్ హ్యావ్ ఇట్.
0: ఈ ప్రోగు చేసుకున్నటువంటి సామగ్రితో అనేక రకమైనటువంటి క్రియాకలాపాలు సరిపోలేదు.
1: You have to collect so many ancillaries which are required for the tea party.
0: ఇవన్నీ చేసిన తర్వాత కప్పు సాసరు టేబుల్ అన్ని స్పూన్లు అన్ని తయారు చేసుకోవాలి.
1: After collecting all these ingredients, you have to prepare your table, your cups, your saucers.
0: ఈ రకమైనటువంటి యొక్క అనేక కర్మలతో కూడినటువంటిదే ఈ లక్ష్యమైనటువంటి ఒక కర్మ.
1: This final objective of a tea party is something which is a conglomeration of all these ancillary tasks.
0: అన్నము తినాలనుకున్న తక్షణమే ఆహారము మన టేబుల్ పైకి రాదు.
1: If you want to take your meal, immediately food is not going to come to your table.
0: దీనికి అనేక కర్మలు ఆచరిస్తూ అనేక పదార్థములు ప్రోగు చేసుకుని మనము దానిని ఏ రీతిగా పరిపక్వానికి తెప్పించుకోవాలనేటువంటి క్రియను ఆచరించి ఈ విధమైనటువంటి క్రియాశక్తి జ్ఞానశక్తి ఈ బలశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటిదే పూర్ణ నియమము అని చెప్పుకుంటూ వచ్చారు.
1: Many things have to be collected, they have all to be put together, cooked and prepared, and all the necessary work has to be done before you can have your meal. In this manner, the kriya shakti and the jnana shakti, all that has to be put together. This is the final name for the shakti which we are describing.
0: ee aaharamu chesetvantidi kriya shakti.
1: The work that you do in preparing the food can be called kriya shakti.
0: ee cheyabadinchetvanti yokka deha shakti, idi bala shakti.
1: The ability to do all that work by your body can be called the bala shakti.
0: ఏ విధంగా కాఫీ చేయాలి అనేటువంటి విచారణ చేసేటువంటిది జ్ఞాన శక్తి.
1: In what manner can we achieve this destination is called the jnana shakti.
0: కనుక జ్ఞాన శక్తి, బల శక్తి, క్రియాశక్తి మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి యొక్క తత్వమే పూర్ణ విధి అని.
1: The combination of jnana shakti, kriya shakti and bala shakti will be described as పూర్ణ విధి.
0: ఈ పూర్ణ విధి యందు పూర్ణుడై ఉండాలి.
1: In this Purna Vidhi, one has to have no defect, one has to be totally
0: efficient. Purna Midham Purnat Purna Mudachyate annadu.
1: This has been described by saying Purna Madam Purna Midham, that is complete and total, this is complete
0: Purnam
1: and total.
0: Purnam nunchi Purnam tiste migilinadi Purname, tisinadi Purname.
1: From an infinite totality, if you remove another infinite totality, what remains?
0: Deeniki aneka paryayamulu udaharanalu cheppanu.
1: Many times I have given you an example for this.
0: Manam oka kottuku poyi ఒక మనము బెల్లం తీసుకున్నాము.
1: వి గో టు ఎ షాప్ అండ్ వి టేక్ ఎ మౌండ్ ఆఫ్ జాగరీ.
0: ఈ మనువు బెల్లము ఇంత పెద్ద ముద్దగా ఉంటుండాలి.
1: దిస్ మౌండ్ ఆఫ్ జాగరీ ఈజ్ ఎ హ్యూజ్ బ్లాక్.
0: ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళాము, అందులో ఏదో చిన్న కొంచెం ముక్క తీసేసాము, కాఫీలో వేసాము, కాఫీ చేసుకున్నాము.
1: We take this mound of jaggery home and take a small bit out of it, put it in coffee.
0: అయితే ఇంత ముద్ద నుంచి అంత ముక్క తీసినంత మాత్రం ఈ టీపు తగ్గిపోలేదు.
1: Because we have taken a small bit from this total rock,
0: mudda yokka pramanam taggindi kani దీని యొక్క మాధుర్యం యొక్క రుచి యొక్క బలము ఏమాత్రము తగ్గలేదు.
1: ది క్వాంటిటీ ఆఫ్ జాగరీ హస్ కమ్ డౌన్ బట్ ది క్వాలిటీ ఆఫ్ స్వీట్నెస్ హస్ నాట్ బిన్ డిక్రీస్డ్.
0: ఈ ముక్కలో ఏ విధమైనటువంటి తీపు ఉన్నదో ఆ ముద్దలో కూడా అదే తీపు ఉంటుంది.
1: ది సేమ్ స్వీట్నెస్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ బిట్ ఆఫ్ జాగరీ ఈస్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రౌండ్.
0: ఈ ముద్ద ముక్కలో ఏ తీపు ఉంటుందో కాఫీలో కూడా అదే తీపు ఉంటుంది.
1: ది సేమ్ స్వీట్నెస్ విచ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ది బిగ్ రాక్ అండ్ స్మాల్ బిట్ ఇస్.
0: కనుకనే ఈ గుణం అనేటువంటి తీపి యొక్క గుణము సర్వత్రా పూర్ణంగానే ఉంటుంది.
1: This quality of sweetness is totality in the beginning and totality in the end also.
0: దీనినే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్పూర్ణము దచ్చతి.
1: This is what is meant by
0: saying. అది పూర్ణమే ఇది పూర్ణమే అది పూర్ణమే.
1: That is total and infinite. This is total and infinite. And what remains?
0: ఈ పూర్ణత్వం ఎక్కడ ఉంచి వస్తుందంటే క్వాలిటీలో ఉంటుంటది కానీ క్వాంటిటీలో కాదు.
1: This totality, where does it exist? It is in quality and not in quantity.
0: కనుక మానవుని యొక్క క్వాలిటీ ఏమిటి? పూర్ణం మత పూర్ణమిదం అది ఇది రెండు కూడా పూర్ణమి.
1: వాట్ ఈస్ మ్యాన్స్ క్వాలిటీ? దాట్ ఈస్ ఇన్ఫినిట్, దిస్ ఈస్ ఇన్ఫినిట్, బోత్ ఆర్ ఇన్ఫినిట్.
0: కనుక పరిపూర్ణుడు కావాలి అనేటువంటి యొక్క ప్రబోధన సలిపేటువంటి గురువులే పరిపూర్ణ విధులు అనుకుంటూ వచ్చాం.
1: సో వెన్ వీ సే దట్ మ్యాన్ హ్యాస్ టు బికమ్ ఎ టోటల్ పర్సనాలిటీ, వీ మీన్ దట్ ది గురు ఈస్ ది ఓన్లీ టోటల్ పర్సనాలిటీ.
0: మానవుని యొక్క పరిపూర్ణత్వం ఎప్పుడు?
1: When does man become total?
0: మరణించిన తర్వాత పరిపూర్ణమవుతామా? కాదు కాదు.
1: We do not become total after
0: జీవితమునందే పరిపూర్ణుడు కావాలి.
1: One has to attain this totality only during
0: సజీవులయందే పరిపూర్ణం నీ పెట్టాలి.
1: One should exhibit this
0: గుర్తించాలి.
1: Totality. One should recognize this in living people.
0: పరిపూర్ణతను మనం వరించాలి.
1: We should accept totality.
0: పరిపూర్ణతను మనం భ్రమించాలి.
1: We should also think of it.
0: పరిపూర్ణములో నివసించాలి.
1: We should live in that.
0: పరిపూర్ణులు కావాలి.
1: We must become total.
0: పరిపూర్ణ ప్రేమ యందే పరిపూర్ణత్వం ఉంటుండాలి.
1: It is only in the totality of love.
0: ప్రేమ ఎక్కడ ఉండునో అక్కడ ద్వేషము ఉండుటకు వీలు కాదు.
1: Where there is love, there cannot be hatred.
0: కనుకని ప్రేమను మనం పెంచుకునే నిమిత్తమై పవిత్రమైనటువంటి యొక్క ఈ పారమార్థిక మార్గం నందు మనం ప్రవేశించాలని సత్యాన్ని గుర్తించాలి.
1: ఇన్ ఆర్డర్ టు ప్రమోట్ దిస్ టోటల్ లవ్ వీ హావ్ టు ఎంటర్ దిస్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ.
0: ఈనాటి సాధకుల యొక్క పరిపూర్ణత్వం కానీ ప్రసన్నత్వం కానీ ప్రేమలు కానీ ఎంతవరకు ఉంటుంటాయంటే ధ్యాన రూమ్ లో కూర్చున్నంత వరకు ఫోటో కోసం పెట్టినట్టుగా నగుముఖము పెట్టుకుని ఉంటుంటాం. కేవలం ఈ ప్రదర్శనల కోసం వచ్చేటువంటి యొక్క ఇది కాదు, మనం ప్రసన్నతలు కాదు. ఒక జానము రూమ్ లో ఉండినంత వరకే మనం ప్రసన్నులు కాదు. జపములు చేసినంత వరకే మనం ప్రసన్నులు కాదు. సర్వదా సర్వకాలేషు సర్వత్రా ప్రసన్నత, ఎక్కడ చూసినా కూడా నువ్వు ప్రసన్నులై ఉంటుండాలి. జానం చేసే సమయంలో చక్కగా ప్రసన్నులుగా ఉంటుండి బయటికి వచ్చి నౌకరుల పైన భార్య పైన ఇంకోరు పైన ఇంకోరు పైన కోపం చేస్తుంటుంటే నీ ధ్యానం ఎంతవరకు? నువ్వు మార్నింగ్ పొద్దున్నే లేచిన తక్షణమే యోగము, మధ్యాహ్నము సంపూర్ణంగా భోగము, రాత్రికి రోగము. మూడు కాలములు యందు మూడు రూపాన్ని ధరిస్తే మనకి ఇంక త్యాగం ఎట్లవుతుంది? మూడు కాలములు యందు కూడాను త్యాగి కావాలి, మూడు కాలములు యందు కూడాను యోగి కావాలి. ఓ
1: ది కైండ్ ఆఫ్ టోటల్ లవ్ దట్ వీ సీ టుడే ఈజ్ సీన్ ఓన్లీ ఇన్ ధ్యానా. When a man sits in jhana, he smiles as if he is posing for a photograph. As soon as he comes out of the jhana, he becomes very angry either with the servants or with his wife, and all his smile has disappeared altogether. The kind of jhana and the smile which we should have should be at all times and under all circumstances, one should smile, one should show love and not give place to hatred at all.
0: Divyatma Swarupulara, ee naadi aastikatva mantra kudanu వ్యాపార రంగంగా కూడాను కొంతవరకు తేలిపోతుంటున్నారు.
1: దివ్యాత్మ స్వరూప టుడే ది ఫెయిత్ అండ్ బిలీఫ్ హ్యావ్ ఆల్సో బికమ్ సమ్ కైండ్ ఆఫ్ ఎ బిజినెస్.
0: దైవత్వం అనేటువంటి దాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా ప్రార్థనలు సలుపుతున్నారు.
1: Without recognizing God and divinity in any manner, they are performing prayer.
0: తాను దైవము స్థాయికి చేరాలి కానీ దైవాన్ని తన స్థాయికి తిప్పించుకోకూడదు.
1: Man should reach the heights of God, but God should not be pulled down to the level of man.
0: ఈ పవిత్ర క్షేత్రమును దర్శించినప్పటికీని అక్కడ ఏదో తన యొక్క వ్యాపారాన్ని ప్రారంభిస్తూ ఉంటాడు.
1: Whatever pilgrim center one may go to, there also the pilgrim is only entering some kind of business.
0: ఈ వ్యాపారం ఎటువంటిది?
1: What kind of business is
0: this? ఇది నిజంగా సహజంగా ప్రతి మానవుడు కూడా ను గుర్తించవలసినటువంటి విషయం.
1: These are things which every human being should recognize.
0: తిరుపతికి పోతుంటాం.
1: వి గో టు తిరుపతి,
0: రామేశ్వరం పోతుంటాం,
1: వి గో టు రామేశ్వరం,
0: బద్రీకి పోతుంటాం,
1: గో టు బద్రీ,
0: అమర్నాథ్కి పోతుంటాం,
1: కేదార్నాథ్కి
0: పోతుంటాం, పోతుంటాం పోతుంటాం డబ్బును ఖర్చు పెట్టుకొని, ఈ ఖర్చు అయిన డబ్బంతా కూడా తిరిగి భగవంతుని దగ్గర నుంచి తెప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాం.
1: We go to Kedarnath, Badrinath, we spend a lot of money and go on traveling and we make every attempt to recover all the money we have spent on traveling.
0: Hey Srinivasa, naaki kashtalu teeri lottery lo ticket first class naaku vachi aneka vidhulainte vastundante nenu tirigi vache varame neeku vachi naa talaventukulu andistanu antuntadu.
1: We pray to
0: the Lord, bochunichi uchyamaina korikalu korutuntaru ee naadu.
1: We pray to the Lord, oh Srinivasa, I will get back the money I have spent. If in the next week in the lottery I will gain a substantial amount of money, I will return to you and I will give my hair as an offering.
0: Nijamuga daivatvanne gina gurtinchinatunte vaadaithe ilanti korakalu kodataniki poonukuntada?
1: Offering such mean hair, we want to get back wealth from God. Truly, if one understands God, will he make such mean desires?
0: Nijamuga itti vaaru daivaniki kuda nu daga chestunnaru.
1: Such people truly are deceiving the God.
0: దైవం నీ వెంట్రుకలు కోరుతున్నాడా, లేక నీ ముడుపులను ఆశిస్తున్నాడా, లేక నీ ఆస్తిపాస్తులను ఆశిస్తున్నాడా? లేదు లేదు.
1: Is God wanting to get your hair? Is God wanting to get your offering? Is God wanting to get your wealth?
0: దైవము నిరంతరము కూడాను నిర్మలమైన నిశ్చలమైన నీ ప్రేమను ఆశిస్తున్నాడు.
1: God has always been wanting always to get your unwavering and pure love.
0: అట్టి ప్రేమ స్వరూపుడైనటువంటి దైవమును ఈ విధమైనటువంటి వ్యాపారంలో దించి తాను కూడాను తన పెడమార్గమును పట్టి తన యొక్క గమ్యం ఏమిటో మర్చిపోవటానికి ప్రయత్నిస్తున్నాడు.
1: బై డ్రాగింగ్ గాడ్ హూ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ ఇన్ టు సచ్ బిజినెస్ ట్రాన్సాక్షన్ హీ ఈస్ ఆల్సో ఫర్గెటింగ్ హిమ్సెల్ఫ్ అండ్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: అనేక మంది 199 మంది ఈ కోవకే చెంది ఉంటున్నారు.
1: 99 out of 100 పీపుల్ బిలాంగ్ టు దిస్ కేటగిరీ.
0: ఏదో ఒక ఫలమును ఆశించే భగవంతుని ప్రార్థిస్తున్నారు.
1: They pray to God only because they want to get some benefit.
0: ఈ ఫలమును ఆశించి వస్తువులను ఆశించి ఫలము క్రియా ఫలమును కోరి ప్రార్థన చేసేటువంటి వారు భగవద్ భక్తులు అవుతారా?
1: Desiring material benefit and praying to God, will they be devotees of God?
0: ఇది వస్తు భక్తులుగా ఉంటున్నారు.
1: They will only be devotees of the material.
0: పదార్థములకు భక్తులుగా మారిపోతున్నారు.
1: They become devotees of matter.
0: నిజమైనటువంటి భక్తులు భగవంతుణ్ణి మాత్రమే కోరాలి.
1: True devotees will want to get only God.
0: నీవె తప్ప ఇతపరం వెరుగ మన్నింపందగు దీనిని రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక అని ఆనాడు కరిరాజుకును కోరాడు.
1: That day the king of the elephants said, I know no other path except the divine path. Come and save me. I have no other path.
0: ఎప్పుడు ఈ ప్రార్థన చేశాడు? తన భుజబలం ఉండినంత వరకు కూడాను కోరాడారు కరిమకరి.
1: When did he offer this prayer? So long as he had his own physical strength, he went on struggling with the crocodile.
0: Kriya shakti tho poradadu, deha balamu tho poradadu. Ee rendu balamunu poyyetappudiki gnana balamu praveshinchindi.
1: When the kriya shakti and the bala, physical strength has all disappeared and vanished, then wisdom dawned on that elephant.
0: Aanade ee gajaraju దివ్యత్వమైన కృతి యొక్క దైవత్వాన్ని కూడా దర్శిస్తూ వచ్చాడు.
1: దట్ డే ది ఎలిఫెంట్ కింగ్ హ్యాడ్ ది విజన్ ఆఫ్ డివినిటీ.
0: కనుక మనము చేసేదన్ని పూజలు అన్ని వ్రతములు అన్ని ధ్యానములు దైవాన్ని పొందే నిమిత్తమై ఉంటుండాలి, కానీ పదార్థాలు పొందేటువంటి నిమిత్తమై ఉంటుండకూడదు.
1: ఆల్ ది పూజాస్ అండ్ ఆల్ ది ధ్యానా విచ్ వి హావ్ వి షుడ్ ప్రే టు రీచ్ గాడ్ బట్ నాట్ టు గెట్ మెటీరియల్ బెనిఫిట్.
0: కనుకనే ప్రహ్లాదుడు కూడా అదే చెప్పాడు. చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు, కుంభినీదము చెప్పేది గురుడు గురుడు, తండ్రి హరి చేయరుమనేది తండ్రి తండ్రి అన్నాడు.
1: దట్ ఇస్ వై ప్రహ్లాద హాజ్ ఆల్సో సెడ్, వాట్ డిస్క్రైబ్స్ గాడ్ ఈజ్ ది రియల్ డిస్క్రిప్షన్ అండ్ ది ఫాదర్ హూ టెల్స్ యూ టు రీచ్ గాడ్ ఈజ్ ది రియల్ ఫాదర్, ది గురు హూ టీచెస్ యూ విజ్డమ్ ఈజ్ ది రియల్ గురు.
0: కనుకని మనము భక్తి భక్తి అని భజనలు చేస్తున్నాము, ధ్యానములు చేస్తున్నాము, జపమాలలు త్రిప్పుతున్నాము, యోగములో కూర్చుంటున్నాము, ఇవన్నీ కూడా కేవలము తనను పొందే నిమిత్తమై చేసేటువంటి యొక్క ప్రక్రియలు అనేటువంటి సత్యాన్ని మనం దృఢంగా విశ్వసించాలి.
1: ఇన్ ది నేమ్ ఆఫ్ డివోషన్ వీ పార్టిసిపేట్ ఇన్ భజన్స్, వీ పార్టిసిపేట్ ఇన్ జప, వీ పార్టిసిపేట్ ఇన్ యాగ. వీ షుడ్ క్లియర్లీ అండ్ స్ట్రాంగ్లీ అండర్స్టాండ్ దట్ దీస్ ఆర్ ఓన్లీ వేస్ అండ్ పాత్ టు రీచ్ గాడ్.
0: భావ రాగ తాళములు సమ్మిళితమైపోవాలి దైవత్వములో.
1: ఇన్ డివినిటీ భావ రాగ తాళ, దట్ ఈస్ ది థాట్, ది ట్యూన్ అండ్ ది టైమింగ్ దే షుడ్ ఆల్ కోయిన్సైడ్.
0: త్రిమూర్తి స్వరూపము అని కూడా నిరూపించారు.
1: దిస్ హెస్ ఆల్సో బిన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది ఫార్మ్ ఆఫ్ ది త్రిమూర్తి.
0: త్రిమూర్తి అనగా ఏమిటి? మూడు తలలు ఉన్నటువంటి వాడు గాని బ్రహ్మ విష్ణు మహేశ్వరులని మనం భావిస్తున్నాం. కాదు, విష్ణు అనగా సర్వవ్యాపకత్వం అనేటువంటి జ్ఞానశక్తి.
1: We think by the word Trimurti that there is some form which has got three heads. That is not so. This consists of the omnipresence.
0: Bhavamulu srishtinchetvanti yokka kriya shakti e Brahma.
1: The kriya shakti which creates the thought, that is Brahma.
0: Sampurnamainatvanti dehabalamnu andinchetvanti yokka Eeswarathvame bala shakti.
1: That which gives you the total physical strength.
0: Kanukane jnana shakti, bala shakti, kriya shakti ni moodintini ekam chesi ni prarthana salpali.
1: That is why your prayers and your jhana should consist of harmonizing your three aspects, the jnana shakti, the kriya shakti and the bala shakti.
0: Deenine triputi trigunam tridalakaram trinetrancha triyayudham trijanma papa samharam ekabilvam shivarpanam annaru. Ee tridalam aneetundi oka bilvam untundi, moodu aakuluga untundi, kaani totemu okkate.
1: The harmonizing of these three types of strength, the jnana shakti, the bala shakti and the kriya shakti, this is represented symbolically by the tridala. Tridala having one common stem, all the three should be harmonized into one.
0: Manamu bilvapatri vestunname kani bilvapatriga manam tayaru kavatam ledu.
1: We are only using this tridala, the bilvapatri, in our puja, but we are not transforming
0: it. We are seeing
1: the trident, the trisula, but we do not understand its significance.
0: Anaga jnana shakti, bala shakti, kriya shakti, moodinti endukodunu okkate aadharamainatundi stambham untundali.
1: The meaning of this is that in the jnana, bala and kriya shakti, we should have the same origin and stem.
0: Kanukani ఆధారము ఆధేయము ఈ రెండింటి యొక్క తత్వాన్ని గుర్తించుకుంటుంటే మన యొక్క ధ్యేయమును మనం చెందగలటానికి ఏమాత్రము కూడా సందేహం ఉండదు.
1: ఇఫ్ యూ కెన్ అండర్స్టాండ్ ది కంటెంట్ అండ్ ది కంటైనర్ దట్ ఈస్ ది బేస్ యాజ్ వెల్ యాజ్ ది కంటెంట్స్ దేర్ విల్ బి నో డిఫికల్టీ వాట్స్ ఎవర్ ఫర్ అస్ టు రీచింగ్ ది గోల్.
0: ఇక్కడ ఆధారం ఏమిటి, ఆధేయం ఏమిటి?
1: What is the content here and what is the container?
0: ఆధారమే లేకపోతే ఆధేయముల యొక్క మార్పే మనకు సంభవించదు.
1: Without the basis cannot change.
0: ఈ వెండినే లేకపోతే ఈ టంబ్లరే రూపం ధరించడానికి వీలు కాదు.
1: ఇఫ్ దేర్ ఇస్ నో బేస్ ఆఫ్ దిస్ సిల్వర్ వీ కెనాట్ గెట్ దిస్ ఫార్మ్ ఆఫ్ ఎ టంబ్లర్.
0: ఈ వెండిని అనేక రకమైనటువంటి యొక్క రూపనామములుగా తీర్చిదిద్దుకోవచ్చు.
1: దిస్ సిల్వర్ కెన్ బి మేడ్ ఇన్ టు డిఫరెంట్ ఫార్మ్స్.
0: కానీ ఆధారమైనటువంటి యొక్క వెండి మాత్రం ఏనాటికి మార్పు చెందదు.
1: ది సిల్వర్ విచ్ ఇస్ ది బేస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్ కెనాట్ చేంజ్.
0: దీనిని ఉపాదాన కారణము అన్నారు వస్తువులను.
1: This has also been represented by saying
0: nimitta karanam annaru daivatvanni.
1: The divinity has been described as the
0: nimitta karaname lekapothe upadana karanam e matram kudanu manaku labhinchadu.
1: If there is no basis of divinity, it is not possible for us to get this base for
0: divinity. Kadukane ee anninti yokka ekatvanni manamu anubhavinche nimittamai ee pavitramainatundi margaanni avalambinchi chitta shuddhini kaliginchukotaniki prayatninchali.
1: For us to experience the oneness of all these things, we shall have to take this sacred path by which we can cleanse our chitta.
0: Krishna Iyer cheppadu, caste of humanity, there is only one religion, religion of love. There is only one language, language of the heart. There is only one God, is omnipresent.
1: Krishna Iyer has said that there is only one religion, that is the religion of love. There is only one caste, that is the caste of humanity. And there is only one God, that is the omnipresent.
0: ఒక్క గమ్యాన్ని చేరడానికి ఒక్క చిన్న ఉదాహరణ మీరే చూసుకోవచ్చు. ఈస్ట్ నుంచి వచ్చారు, వెస్ట్ నుంచి వచ్చారు, నార్త్ నుంచి వచ్చారు, సౌత్ నుంచి వచ్చారు, ఇతర దేశం నుంచి కూడా వచ్చేసారు. కానీ మార్గములు ఎన్నెన్నో దాటుకుని వచ్చారు. చేరటం మాత్రము పూర్ణచంద్ర హాల్ లో అందరూ ఒక్కటిగా చేరారు.
1: We must recognize that these are all the paths to reach the same destination. For instance, people have come from east, from west, from north, from south. They have taken different paths. Although the paths are different, they have all reached the same destination, Purnachandra Auditorium.
0: Ide nijamainatundi aadhyatmikaniki sariyainatti moola sutram.
1: This is the real basis for the spirit of aadhyatma.
0: Matamulanni veru margambu okkate వస్త్రభేదము వేరు వస్తు ఒకటే.
1: ది రిలిజియన్స్ ఆర్ ఆల్ డిఫరెంట్ బట్ ది పాత్ ఈస్ ది సేమ్ టు ది డెస్టినేషన్. ది క్లాత్స్ ఆర్ డిఫరెంట్ బట్ ది బేస్ ఆఫ్ ది క్లోతింగ్ ఈస్ ది సేమ్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే, పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: The ornaments are different in form, but the gold that makes the ornaments is the same. The cattle may have different colors, but the milk that comes from the cattle is all the same.
0: జీవజంతులు వేరు జీవుండు ఒక్కడే, జాతి నీతులు వేరు జన్మము ఒకటే.
1: The jivas are different, but the content of the jivas is the same. The sect and the creed may be different, but the human being is the same.
0: దర్శనములు వేరు దైవము ఒక్కడే, కుల జాతులు వేరు పూజలు ఒకటే.
1: The visions of divinity may be different, but God is one and the same. The flowers with which you worship God are different, but the worship is the same.
0: తెలియలేకను మానవు తెలివి దప్పి బ్రతుకు కోసము బహు బాధ బదులైరి. బ్రతుకు కోసమని ఇన్ని రకములైనటువంటి మార్పులు, ఇన్ని రకములైనటువంటి కూర్పులు, ఇన్ని రకమైనటువంటి యొక్క అసాధనలు కూడా అనుభవించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Man without understanding this fundamental truth is having so many difficulties, accepting so many paths and troubles in his life.
0: బ్రతుకు కోసం, దేని కోసం బ్రతుకు?
1: This is for living. What for is the life?
0: చిరకాలము ఉంటుండాలని బ్రతుకు కోసమా?
1: Do we want to live long?
0: ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితాన్ని ఆశించాలి.
1: What we have to desire is not long life but divine life.
0: పొందవలసినటువంటిది ఆత్మానందాన్ని పొందాలి కానీ విషయానందమును కాదు.
1: What we want is the bliss of ఆత్మ but not material happiness.
0: వస్తువును భుజం పైన పెట్టుకున్న బుద్ధి భగవంతుని పైన పెట్టాలి.
1: Even if we have the matter on our shoulders, our thought must be on God.
0: ఈ విధమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని, పవిత్రతను, జ్ఞానతత్వాన్ని అర్థం చేసుకోవటానికి తగిన ప్రయత్నం చేయాలి.
1: This divinity and this sacredness and wisdom we should try and understand.
0: ప్రేమ స్వరూపులారా, అందరి యందు ఇలాంటి వాంఛ, ఇలాంటి ఆశయము అనంతంగా ఉంటున్నది. అయినప్పటికీ వారికి సరైనటువంటి మార్గమును, సరైనటువంటి యొక్క విషయమును తెలిపేటువంటి వారు అరుదు కావటం చేతనే ఈ మార్గానికి భిన్నంగా నడుస్తూ వస్తున్నారు.
1: ప్రేమ స్వరూపస్, సచ్ థాట్స్ అండ్ సచ్ డిజైర్స్ ఆర్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ వన్, బట్ బికాస్ దేర్ ఆర్ నాట్ పీపుల్ ఎనఫ్ హూ కెన్ టెల్ దెమ్ వాట్ ఈస్ ది రైట్ పాత్ ఫర్ ఫ్రక్టిఫైయింగ్ దీస్ థాట్స్, దే ఆర్ టేకింగ్ ది రాంగ్ పాత్.
0: కనుక పుష్టి వ్యక్తి అనేటువంటి యొక్క దైవత్వము సర్వత్రా ఉంటున్నది అనేటువంటి యొక్క సత్యాన్ని గుర్తించండి.
1: We should recognize the truth that divinity, which is the objective of these pushti class of people, is present, is omnipresent.
0: Kevalamu oka maryada shakti aneetvanti oka ee dehamu ee stage ki vachinappudu poorna chindhalanta nishabdanga untuntadi.
1: Just when what may be described as the maryada shakti, this body comes into the auditorium, then the poorna chandra hall becomes very quiet.
0: మర్యాద శక్తి అనేటువంటిది మందిరంలో ఉంటున్నప్పుడు ఈ పూర్ణచందు హాలు అలజడగా ఉంటుంటాడు.
1: బట్ వెన్ దిస్ బాడీ ది మర్యాద శక్తి ఈజ్ ఇన్ ది మందిర్, దెన్ ది పూర్ణచంద్ర హాల్ ఇస్ క్వైట్ నాయిసీ.
0: ఈ రెండు భేదములు ఉండినంత వరకు కూడాను జ్ఞాన సిద్ధి మనకు లభించదు. venue.
1: So long as we confine ourselves to these two stages, we will not become wise.
0: అడవుల యందున్న, ఆకాశముననున్న, పట్టణముననున్న, పల్లెనున్న, గుట్ట మీదనున్న, నట్టేటబడి ఉన్న, ఎక్కడుండినప్పటికీ ఈ యొక్క పుష్టి శక్తి అనేటువంటిది ఉన్నదేని సత్యాన్ని గుర్తించి మన యొక్క డిసిప్లైన్, క్రమశిక్షణను నడుచుకుంటూ రావాలి.
1: Whether you are in the sky or in the water or in a village or in a town, anywhere you may be, recognizing that there is this pushti shakti, the omnipresent divinity, we should conduct our life.
0: తిరుపతికి పోయి ఏ రీతిగా బొచ్చునిచ్చి ఉచ్చ కోరికలు కోరుతుంటామో ఆ విధంగా ఉండినట్టుగానే ఉంటుంటుంది. ఇక్కడ కూడా స్వామికి దగా చేసినట్టుగా ఉంటుంది. స్వామి ముందు ఒక నటన, స్వామి వెనుక మరొక నటన, ఇది దగా కాదా?
1: లైక్ గోయింగ్ టు తిరుపతి అండ్ ఆఫరింగ్ వన్స్ హెయిర్, హియర్ ఆల్సో ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి దే డిసీవ్ స్వామి. టు బీ ఇన్ వన్ వే ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ స్వామి అండ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఏ టోటలీ డిఫరెంట్ మేనర్ ఇన్ హిస్ అబ్సెన్స్, ఈజ్ దిస్ నాట్ డిసీట్?
0: కనుక ఇట్టు చిన్న చిన్న విషయములు ఎందుకు కూడాను మనం అతి జాగ్రత్త వహించాలి, సర్వత్రా ఉంటుండాలి. ఎందుకంటే దైవత్వము నిశ్శబ్దములోని శబ్దమే దైవత్వం.
1: Even in such small matters, we should be very careful and cautious. The reason is, in silence, the strength of voice that is present in silence is...
0: బాహ్య శబ్దమును ఏనాడు మనం స్తంభిస్తామో అప్పుడే దైవత్వం అనేటువంటి యొక్క గింకార ఓంకారముల యొక్క శబ్దమును మనం శ్రవణం చేస్తాము.
1: The moment we give place to listening to outside sounds, then and close them off, then only you can hear God.
0: ఏదైనా ఒక శబ్దంగా ఉంటుంటే మన దగ్గర వచ్చి మాట్లాడేటువంటి వారి యొక్క పలుకు కూడా మనకు వినిపించదు.
1: ఇఫ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ నాయిస్ ఇన్ ది ఎయిర్ ఈవెన్ ఇఫ్ వన్ కమ్స్ క్లోజ్ టు యు అండ్ స్పీక్స్.
0: కానీ దైవత్వం ఎలాంటి వాడు, అణోరణీయాన్ మహతో మహీయాన్, అణుతత్వంలో కూడా ఉంటున్నాడు కనుక మనము అణుతత్వాన్ని మొట్టమొదట అభివృద్ధి గావించుకున్నప్పుడే ఘనత్వం అనేటువంటి దాన్ని మనము అనుభవించడానికి వీలవుతుంది.
1: God's aspect is such that he is present as a small tiny thing in small things and as an infinite thing in big things. So when we accustom ourselves to listening to small things, we can then only experience the infinite.
0: కనుక నీ భగవంతుడు నీ చుట్టూ కూడా ఉంటున్నాడు.
1: God is present all around you.
0: అతని యొక్క నడకలు కూడాను నీకు వినిపించాలి.
1: He is moving his footsteps.
0: ఆ నడకను నీకు వినిపించాలంటే బాహ్య శబ్దాన్ని స్తంభింప చేసుకోవాలి.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 24th of November 1980.

0: డ్యూరింగ్ ది మంత్స్ ఆఫ్ ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ 1984, సత్యసాయి కృష్ణ డెలివర్డ్ ది ఎసెన్స్ ఆఫ్ హిస్ డివైన్ సాంగ్ భగవద్గీత ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 34 డిస్కోర్సెస్. రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ద 19th డిస్కోర్స్ ఆన్ గీతా భగవాన్ డెలివర్డ్ ఆన్ 24th ఆగస్ట్ 1984. In this powerful discourse, Bhagwan Baba, as the teacher of teachers, dispels all doubts one may have as to why one should give up craving for sense objects and yearn for atmic bliss. Sai Bhagwan Uvacha.
1: Brahmaloka Trunikaro Vairagyascha Vadharmataha. బ్రహ్మలోక తృణీకారో వైరాగ్యశ్చ అధర్మతః. బ్రహ్మలోక ప్రాప్తిని ప్రసాదించినప్పటికీ తృణీకరించుటే వైరాగ్యం యొక్క అవధి అని శాస్త్ర ప్రమాణం.
2: శాస్త్రస్ హావ్ డిక్లేర్ దట్ డిటాచ్మెంట్, ట్రూ డిటాచ్మెంట్ ఈజ్ కన్సిడరింగ్ ఈవెన్ అటైన్మెంట్ ఆఫ్ బ్రహ్మలోక as trivial and insignificant.
1: Arjunudu, Krishna, mullokadipatyam naaku prasadinchinappatikini naaku avasaram ledu annadu.
2: Arjuna told Krishna, Krishna, even if mastery and rulership of all the three worlds is granted to me, I am not interested in that.
1: Ee padamulu vairagyam yokka అంతర్భూత శక్తులు.
2: దీస్ వర్డ్స్ ప్రూవ్ ద ఇన్నర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ద డిటాచ్మెంట్ విచ్ అర్జున హ్యాడ్.
1: అర్జున్ యొక్క పరమ లక్ష్యము పదార్థ విరక్తి పరమార్థ ప్రసక్తి.
2: అర్జునస్ ఇన్నర్ స్ట్రెంగ్త్ అండ్ హిస్ గోల్ వాస్ డిటాచ్మెంట్ ఆఫ్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ and attachment and aspiration for the transcendental principle.
1: Vishaya virakti jignasa prapti.
2: It is detachment and renunciation of the sensory objects and attachment and hankering for the atman.
1: Samanyamuga chinna chinna kutiramulu nirmanchavalasi vachinappudu ఆ కుటీరములకు తగినటువంటి పునాదులు మనం భద్రంగా వేస్తుంటాం.
2: ఈవెన్ ఇఫ్ వీ వాంట్ కన్స్ట్రక్ట్ స్మాల్ ఆర్డినరీ హౌసెస్, ప్రాపర్ ఫౌండేషన్ ఈజ్ బీయింగ్ లేడ్ ఫర్ దెమ్.
1: అలాంటిది బ్రహ్మజ్ఞాన సౌధమునకు పునాదులు అతి భద్రమై ఉండాలి.
2: దట్ బీయింగ్ సో, ఫర్ ద మ్యాన్షన్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన the foundation must be strong and appropriate.
1: Kanukane ikkada vairagyamu indriyam yokka nirmoolamunu indriya visham yokka visarjananu pradhanamainatundi yokka lakshyamulo krishnudu bodhisthu vachadu.
2: Therefore Krishna has been teaching that control of sensory organs, giving up the sensory objects and having detachment to the world, these are all essential.
1: Punadule bhadramuga lekundina ee brahmagnanam anekunte saudhamu achire kalamulone koolipothundi.
2: If the foundation is not strong and appropriate, the mansion of brahmagnana would not last long, it would collapse in a short time.
1: Appatikappatiki kevalam vairagyamu aavirbhavinchi antardhanam kavatamu idi sairayinetundi బ్రహ్మజ్ఞానము కానేరు.
2: డిటాచ్మెంట్ అండ్ రినన్సియేషన్ ఇస్ నాట్ లైక్లీ టు స్ప్రింగ్ అప్ జస్ట్ లైక్ దాట్ సడన్లీ ఆన్ ద స్పర్ ఆఫ్ ద మూమెంట్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు లే అండ్ బికమ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ బ్రహ్మజ్ఞానం.
1: దీపం వెలిగించవలనన్నా ప్రమిదే, నూనె, వత్తి ఈ మూడు కూడాను అత్యవసరము.
2: ఇఫ్ యూ వాంట్ టు లైట్ ద ల్యాంప్, ద కంటైనర్, ద ఆయిల్ అండ్ ద విక్, దీస్ ఆర్ ఎసెన్షియల్.
1: జ్ఞానజ్యోతిని వెలిగించవలనన్నా వైరాగ్యం అనేటువంటి ప్రమిద అవసరం.
2: ఫర్ లైటింగ్ ది జ్ఞానజ్యోతి ఆర్ ద లైట్ ఆఫ్ విజ్డమ్, దెర్ ఇస్ ద నీడ్ ఫర్ ది డిటాచ్మెంట్.
1: భక్తి దీని తైలము.
2: డివోషన్ మే బి కంపేర్డ్ టు ది ఆయిల్.
1: ఇంద్రియ నిగ్రహమే వత్తి.
2: కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ మే బి కంపేర్డ్ టు ది విక్.
1: ఈ మూడింటి యొక్క ఏకత్వము చేతనే ఆత్మజ్యోతి కాని లేక పరంజ్యోతి కాని లేక జ్ఞానజ్యోతి కాని వెలుగుటకు వీలవుతుంది.
2: బై బ్రింగింగ్ అబౌట్ ఏ యూనిటీ ఆఫ్ ఆల్ దీస్ త్రీ థింగ్స్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లైట్ ది లైట్ ఆఫ్ బ్రహ్మజ్ఞాన ఆత్మ ఆత్మజ్యోతి.
1: కనుక అర్జును యందు ఈ విధమైనటువంటి యొక్క ఆత్మజ్ఞానము ఆవిర్భవింపచేసే నిమిత్తమై కృష్ణుడు అనేక విధములకు కూడాను అతనికి ఇంద్రియ నిగ్రహము గురించి బోధిస్తూ వచ్చాడు.
2: ఇన్ ఆర్డర్ టు ఎన్కరేజ్ ది లైటింగ్ ఆఫ్ ద ల్యాంప్ ఇన్ ది హార్ట్ ఆఫ్ అర్జున, కృష్ణ హ్యాస్ బీన్ టీచింగ్ ఆల్ దీస్ థింగ్స్ స్పెషలీ కంట్రోల్ ఆఫ్ సెన్సరీ ఆర్గన్స్.
1: లోకములో ఇది అందరికీ సాధ్యమయ్యేటువంటిది కాదు.
2: ఇట్ ఈస్ నాట్ ఎ థింగ్ విచ్ ఇస్ పాసిబుల్ ఫర్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్.
1: సర్వసామాన్యమైనటువంటి ప్రజలు ఇంద్రియ నిగ్రహం చేత కొంతవరకు కూడాను అసంతృప్తిని పొందగలరు.
2: ఈవెన్ బై ఎన్ ఎఫర్ట్ ఆఫ్ సెన్స్ కంట్రోల్ ఆర్డినరీ పీపుల్ విల్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ అచీవ్ ఇట్.
1: సామాన్యమైనటువంటి ప్రజలు తమ నిత్య జీవితంలో ఇంద్రియముల యొక్క విషయములను విషయ భోగములను ఆనందముగా అనుభవించటం కాదు.
2: ఆర్డినరీ పీపుల్ కెన్ బి ఫౌండ్ ఎక్స్పీరియన్సింగ్ ది సెన్సరీ ఆర్గన్స్ అండ్ సెన్స్ ఆబ్జెక్ట్స్ యూజువల్లీ ఇన్ ది నార్మల్ కోర్స్.
1: ప్రత్యక్షముగా అనుభవించేటువంటి ఆనందమునకు ఈ యొక్క ఇంద్రియము యొక్క భోగములు కాని విషయం యొక్క సంపర్కము కాని మానవునికి ఆనందమును అందించుతున్నదని వారు విశ్వసిస్తుంటారు.
2: ఆర్డినరీ పీపుల్ ఫీల్ యాజ్ ది డైరెక్ట్లీ ఎక్స్పీరియన్స్ ది సెన్సరీ ఆబ్జెక్ట్స్ అండ్ సెన్స్ ఆర్గన్స్ దే బిలీవ్ దట్ దిస్ ఇస్ ఎ రియల్ ఎంజాయ్మెంట్ అండ్ రియల్ జాయ్.
1: ఇట్టి విషయానందమును త్యజించటం లోపల మానవత్వముని నిర్మూలం గావించుకున్నట్టు అవుతుంది.
2: దే ఫీల్ యాజ్ ఇఫ్ దేర్ వెరీ నేచర్ ఇట్సెల్ఫ్ దేర్ వెరీ లైఫ్ ఇట్సెల్ఫ్ కమ్స్ టు ఎన్ ఎండ్ ఇఫ్ దే హ్యావ్ టు గివ్ అప్ దిస్ కైండ్ ఆఫ్ సెన్సరీ ఆబ్జెక్ట్స్.
1: మనకు తెలియనటువంటి యొక్క ఆత్మజ్ఞాన తత్వములో మనం ఈ యొక్క ఇంద్రియములు నిగ్రహం చేయటంలో అర్థం ఏమాత్రము లేదని భావిస్తుంటారు.
2: దే ఫీల్ దట్ దీస్ సెన్స్ ఎంజాయ్మెంట్స్ ఆర్ సో ట్రూ టు అస్ అండ్ ఆత్మజ్ఞాన ఈజ్ నాట్ ఎ థింగ్ విచ్ వీ హావ్ సీన్ దేర్ ఫోర్ వీ డోంట్ ఫీల్ లైక్ గివింగ్ అప్ దీస్ పర్టికులర్ థింగ్ ఫర్ ద
1: ప్రత్యక్ష ప్రమాణములుగా గోచరించటం లేదు.
2: దే ఫీల్ దట్ దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దాట్. ఆత్మజ్ఞానం
1: ఇంద్రియ విషయ ఆనందములు ప్రత్యక్షమైనటువంటి అనుభూతిలో ఉంటున్నాయి.
2: సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఎవ్రీ ఆర్డినరీ ఇండివిజువల్.
1: మన చేతిలో ఉండినటువంటి పిట్టను వదలి పొదలోని పిట్టకై ప్రాకులాడేటువంటి వాడు అజ్ఞాని అని భావిస్తుంటారు.
2: దే థింక్ ఎ పర్సన్ ఇస్ ఇగ్నోరెంట్ ఇఫ్ హీ కన్సిడర్స్ ఎ బర్డ్ ఇన్ హ్యాండ్ ఈజ్ వర్త్ టూ ఇన్ బుష్.
1: మన నిత్య జీవితంలో అనుభవించేటువంటి యొక్క విషయానందమును విసర్జించి ఎప్పుడో ఎక్కడో ఏదో నాడు అనుభవించడానికి అవకాశం ఉంటుంటుందని ఈ ఆత్మానంద నిమిత్తమై ప్రాకులాడటం ఇది వెర్రితనమని కూడా భావిస్తుంటారు.
2: దే కన్సిడర్ ఇట్ మ్యాడ్నెస్ టు థింక్ ఆఫ్ ఎంజాయింగ్ ఆత్మజ్ఞాన విచ్ దే హావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ గివింగ్ అప్ ది సెన్సరీ ఎంజాయ్మెంట్స్ విచ్ ఎవ్రీ డే దే ఎంజాయ్.
1: కనుక భగవద్గీత బోధించేటువంటి ఇంద్రియ నిగ్రహమును గాని విషయ త్యాగమును కాని ఇది సరైనటువంటి మార్గము కాదు ప్రజలకు అని కూడాను విమర్శిస్తుంటారు.
2: సమ్ పీపుల్ క్రిటిసైజ్ దాట్ డిటాచ్మెంట్ అండ్ సెన్సరీ సెన్స్ కంట్రోల్ విచ్ హెవ్ బీన్ టాట్ బై భగవద్గీత ఆర్ నాట్ రియలీ యూస్ఫుల్ ఫర్ ది ఆర్డినరీ సిటిజన్స్.
1: ఇది కేవలము తెలియనటువంటి యొక్క అమాయకత్వం అనే చెప్పవచ్చు.
2: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇగ్నోరెన్స్.
1: ఏ ఇంద్రియముల చేతను ఏ విషయముల చేతను ఏ యొక్క విషయానందము చేతను తాము సంతృప్తి పడుతున్నాడో అవి అన్నీను ప్రతిబింబ స్వరూపములే.
2: ఆల్ ది సెన్స్ ఎంజాయ్మెంట్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ప్లెజర్స్ విచ్ ఎంజాయ్స్ ఆర్ ఓన్లీ ఏ రిఫ్లెక్షన్.
1: నిరంతరము కూడాను ఏదో ఒక విషయాన్ని ఒక వస్తువును లేక ఒక వ్యక్తిను మనము పదే పదే చింతించటం చేత మనసు యొక్క స్వస్థానమైనటువంటి హృదయ స్థానము నుండి మనసు వెలువడి ఆ యొక్క విషయానందమును ఏదో అనుభవించినట్టుగా తాను సంతృప్తి పడుతుంటాడు.
2: కంటిన్యూస్లీ అండ్ అగెయిన్ అండ్ అగెయిన్ బై థింకింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ ఆర్ అన్ ఆబ్జెక్ట్ ద మైండ్ కమ్స్ ఫ్రమ్ ఇట్స్ రియల్ ప్లేస్ అండ్ మేనిఫెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ డెల్యూడ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఎంజాయింగ్ రియలీ దట్ పర్టికులర్ ఆబ్జెక్ట్.
1: కానీ ఇది నిజానందము కాదు.
2: But this is not a true joy.
1: ఇది కేవలము ఒక విధమైనటువంటి యొక్క ప్రతిబింబానందమనే చెప్పవచ్చు.
2: This is only a joy which is imaginary or reflective.
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: If it is joy which is coming out of reflection, we should say that there is an object because it is only a joy coming out of image.
1: పసిబిడ్డ తన బొటన వేలును తన నోటి ఎందుంచుకొని చివుకుతూ తన యొక్క గుజ్జును తానే మింగుతూ ఇది వేలు నుండి వెలువడేటువంటి యొక్క పాల మాదిరి భావిస్తుంటాడు.
2: A child keeps its thumb in its mouth, sucks and it drinks its saliva and thinks that it is actually getting milk from out of its thumb.
1: కానీ
2: ఎ జాయ్ విచ్ ఈస్ ఇమాజినరీ ఆర్ రిఫ్లెక్ట్,
1: ఇది ప్రతిబింబానందం అనగా దీనికి బింబానందం కూడా ఒకటి ఉన్నదని మనం గుర్తించాలి.
2: ఇఫ్ ఇట్ ఈస్ జాయ్ విచ్ ఈస్ కమింగ్ అవుట్

0: తన నుంచి వచ్చినటువంటిదే కానీ వ్రేలు నుంచి రాలేదు.
1: బట్ ది ఫ్యాక్ట్ ఈస్ దట్ ద సలైవా విచ్ ది చైల్డ్ కన్సిడర్స్ అస్ మిల్క్ ఈస్ కమింగ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్ మౌత్ అండ్ నాట్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ఇట్స్ టమ్.
0: తన నుంచి వచ్చినటువంటి యొక్క ఈ గుజ్జును తన వ్రేలి ద్వారా అనుభవిస్తూ వ్రేలు నుండి వచ్చినదని భావిస్తుంటాడు.
1: It is considering that the saliva is coming out of the finger, although it is really coming out of its own mouth, and it deludes itself thinking like that.
0: దీనికి మరొక చిన్న దృష్టాంతరము.
1: There is another example for this.
0: ఒక కుక్కకు కఠినమైనటువంటి యొక్క ఎముక చిక్కింది.
1: A dog has come across a hard bone.
0: కుక్కకు ఎముకంటే చాలా ప్రీతి.
1: A dog loves bone very much.
0: తనకు ప్రీతికరమైనటువంటి ఎముక లభించింది కదా అని ఇతర కుక్కలకు ఏమాత్రం కూడా నువ్వు దీన్ని దక్కించకుండా చూసుకోవాలని ఒక ఏకాంత ప్రదేశం తీసుకుని పోయింది.
1: థింకింగ్ దట్ ఇట్ హస్ బీన్ ఏబుల్ టు గెట్ ఎ బోన్ విచ్ ఇస్ సో డియర్ టు ఇట్ ఇట్ డజంట్ వాంట్ టు షేర్ ఇట్ విత్ అదర్ డాగ్స్ ఇట్ టేక్స్ ఇట్ టు ఎ సాలిటరీ ప్లేస్.
0: అక్కడ నిదానముగా తన శాంతితో ప్రీతితో ఆ ఎముకను చూస్తూ అనేక విధములుగా దాన్ని అనుభవించడానికి ప్రయత్నించింది.
1: ఇట్ జస్ట్ సీస్ అండ్ అబ్జర్వ్స్ అండ్ ఇట్ వాంట్స్ టు ఎంజాయ్ టేకింగ్ దట్ పర్టికులర్ బోన్.
0: అది చాలా పాత ఎముక కనుక చాలా గట్టిగా ఉంటున్నది.
1: ఇట్ ఈస్ అన్ ఓల్డ్ బోన్ దేర్ఫోర్ ఇట్ వాస్ వెరీ హార్డ్.
0: తన ప్రీతి యొక్క ప్రోత్సాహం చేతను బలము చేతను ఆ ఎముకను గట్టిగా కొరికింది.
1: With all its enthusiasm and strength, it bit that bone.
0: కొరికేటప్పటికి తన పళ్ళులు ఊడినాయి.
1: In that hard biting, it lost its tooth.
0: ఆ పళ్ళు ఊడినటువంటి ప్రదేశం నుంచి రక్తము ప్రసరించి ఆ ఎముక పైన పడుతూ వచ్చినాయి.
1: From that particular spot where the tooth was there, blood was oozing out and it was falling on that bone.
0: ఈ కుక్క భావిస్తుండాలి ఈ రక్తమంతా ఆ ఎముక నుంచి వస్తుండాలని ఆనందంతో జొర్రుకుంటుండాలి.
1: This dog was thinking that blood was coming out of that bone and with joy it was enjoying it.
0: కానీ ఈ రక్తము ఎముక నుంచి రాలేదు.
1: But this blood has not come out of the bone.
0: తన నుండి వచ్చినటువంటి
1: from out of its own mouth.
0: ఈ రక్తాన్ని గుర్తించలేనటువంటి ఒక కుక్క కనుకనే ఇది ఎముక నుంచి వచ్చినట్టుగా భావిస్తుండాలి.
1: This dog did not realize the truth and therefore it was thinking that blood was coming out of that bone.
0: అదే విధముగానే అజ్ఞాని అయినటువంటి మానవుడు అనేక విషయాలలో అనేక విధమైనటువంటి ఇంద్రియాలతో తాను ఏదో సుఖాన్ని అనుభవిస్తున్నాడని తాను ఆనందిస్తున్నాడు కాని ఆ సుఖము బహిర్సుఖము కాదది అంతర్సుఖమే అంతర్సుఖము యొక్క ప్రతిబింబమే.
1: ఇన్ ది సేమ్ వే ద ఇగ్నోరెంట్ మ్యాన్ యాజ్ హీస్ హీ ఈస్ థింకింగ్ దట్ హీస్ గెటింగ్ ఎ లాట్ ఆఫ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బై ఎంజాయింగ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ బట్ ఇట్ ఈస్ నాట్ సో ఇట్ ఈస్ ది జాయ్ విచ్ ఈస్ ఇన్ హిస్ హార్ట్ విచ్ హీ ఈస్ థింకింగ్ అండ్ సూపర్ ఇంపోజింగ్ ఆన్ ద పర్టికులర్ ఆబ్జెక్ట్ అండ్ థింకింగ్ దట్ హీస్ గెటింగ్ ఫ్రమ్ ఇట్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను భౌతిక సంబంధమైనటువంటి ఇంద్రియములతోనూ విషయములతోనూ అనుభవించేటువంటి ఆనందము ఇది ప్రత్యక్ష ప్రమాణమునకు చేరినటువంటిదని దీనిని త్యజించి పరోక్షమైనటువంటి ఆనందమునకై ప్రాకురాటము కాలమును వ్యర్థము చేయటమని కూడా భావిస్తుంటారు.
1: దేర్ఫోర్ పీపుల్ విల్ బి థింకింగ్ దట్ ది జాయ్ అండ్ ది ప్లెజర్ దట్ దే గెట్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ డైరెక్ట్ ఎక్స్పీరియన్సెస్ అండ్ జాయ్ విచ్ దే ఆర్ లైక్లీ టు గెట్ ఫ్రమ్ ద అదర్ వరల్డ్ ఆర్ ఈజ్ ఇండైరెక్ట్ దేర్ఫోర్ దే వుడ్ లైక్ టు గివ్ అప్ ది అదర్ వన్ అండ్ యాక్సెప్ట్ ది జాయ్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్.
0: ఒక్క విషయాన్ని మనం లోతుగా దిగి విచారించాలి.
1: వన్ థింగ్ విల్ హావ్ టు జస్ట్ ఇన్వెస్టిగేట్.
0: వస్తువు కానీ లేక విషయము కానీ ఆనందమిచ్చుటే సత్యమైన వస్తువు అందరికీ ఒకే ఆనందంని అందించాలి కదా.
1: One truth will have to investigate. Be it an object, be it any other thing, if it is really giving joy, the joy which it gives must be uniformly the same for all people.
0: Oka vastuvu okariki aanandamunu sukamunu isthe adhe vastuvu manaku maroka vyaktiki dukkamunu asantruptini andistundi.
1: If one object is giving joy and pleasure to one person, the same object is giving grief and sorrow to another person.
0: వస్తువునందే సుఖం ఉండినట్టయినా దీని సుఖం అందరికీ సమానంగానే ఉండాలి కదా.
1: ఇఫ్ జాయ్ వాజ్ ఇన్హెరెంట్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఇట్సెల్ఫ్ ఇట్ కుడ్ హావ్ బీన్ ది సేమ్ అండ్ ఈక్వల్ ఫర్ ఆల్ ద పీపుల్.
0: ఒకరికి కాకరకాయ చాలా ఇష్టంగా ఉంటుంటాడు.
1: ఫర్ సమ్ పీపుల్ బిట్టర్ గాడ్ మే బి వెరీ వెరీ డియర్ ఆర్ వెరీ లవ్
0: లైక్ ఈ కాకరకాయ అయిష్టంగా ఉంటుంది.

0: ఉంటుంది.
1: ఫర్ సమ్ పీపుల్ బిటర్ గాడ్ దే డోంట్ లైక్ ఇట్ అట్ ఆల్.
0: నిజముగా ఈ ఆనందము కాకరకాయ ఎందే ఉంటుంటే ఈ కాకరకాయ అందరికీ ఆనందమే ఇవ్వాలి, కానీ ఒకరికి ఇష్టమును మరొకరికి అయిష్టమును అందించడానికి వీలు లేదు.
1: If joy really existed and it was inherent in the bitter gourd, it could have given the same joy to all the people alike. It should not have given joy for some and it would not have created a feeling of dislike for itself in others.
0: Adhe vidhamuga okkokka vishayamu okkariki ishtamaithe marokariki aishtanga untuntadi.
1: In the same way, certain things may be liked by a few people, may be disliked by a few others.
0: ఈ ఇష్టమును అయిష్టమును తాత్కాలికమైన సంబంధించినటువంటివే కానీ శాశ్వత సుఖానందములు కావు.
1: దీస్ లైకింగ్స్ అండ్ డిస్ లైకింగ్స్ ఆర్ టెంపరీ ఫెనామినా బట్ దే ఆర్ నాట్ పర్మనెంట్.
0: ఒకనికి అమితంగా ఆకలి వేసింది.
1: ఎ పర్టికులర్ పర్సన్ వాజ్ ఫీలింగ్ ఇమెన్స్లీ హంగ్రీ.
0: ఈ ఆకలి సమయం లోపల ఏదో ఒకటి వడ్డించారు.
1: At that particular point of time, some food was served to him.
0: కానీ ఆ వడ్డించినటువంటి పదార్థములు అతి రుచిగా తోచింది అతనికి.
1: He was finding them very tasty.
0: ఈ రుచికి కారణం ఏమిటి? ఆకలి.
1: What is the reason for this extreme taste?
0: ఈ ఆకలి తీరేంత వరకు ఏ పదార్థమైనా కూడాను రుచిగానే ఉంటుండేనని.
1: So long as hunger was not satisfied, everything was found to be very sweet and very tasty.
0: ఈ ఆకలి తీరిన తర్వాత పంచభక్ష పరమాన్నములు వడ్డించినప్పటికీ తాను విసుగు పొందుతాడు.
1: ఆఫ్టర్ హిస్ హంగర్ ఇస్ సాటిస్ఫైడ్ ఈవెన్ ఇఫ్ మోస్ట్ డెలీషియస్ ఐటమ్స్ ఆఫ్ ఫుడ్ వాస్ సర్వ్డ్ హీ వుడ్ నాట్ బి లైకింగ్ దెమ్.
0: ఆకలైన సమయంలో అల్ప పదార్థములు కూడాను అతి రుచిగా ఉండి ఆకలి తీరిన తర్వాత రుచికరమైన పదార్థములు కూడాను అరుచిగా కావడానికి కారణమేమిటి?
1: When he was hungry, ordinary food items of food gave him so much of joy and they were tasty. Once his hunger was satisfied, most delicious things did not become tasty for him.
0: కేవలము తన నుండి వచ్చినటువంటి యొక్క ఇష్టాయిష్టములే కాని దీనికి మూల కారణము ఈ విషయములు కాని పదార్థములు కాని కాదు.
1: The primary reason and responsibility is because that kind of liking and disliking were emanating from him. They were not coming from the object as such.
0: కనుక ప్రతి ఒక్కటి కూడాను తన ఆత్మస్థాయి నుండినే ఆవిర్భవిస్తున్నాయి, కానీ బహిర్ముఖమైనటువంటి వస్తువులు కాని వ్యక్తులు కాని విషయములు కాని మానవునికి ఆనందమిచ్చుట లేదు.
1: దేర్ఫోర్ ఆల్ ది ఫీలింగ్స్ ఆఫ్ జాయ్ అండ్ సారో ఆర్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద పొజిషన్ ఆఫ్ ఆత్మ అండ్ ద ప్లేస్ ఆఫ్ ఆత్మ. దే ఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ది ఆబ్జెక్ట్స్.
0: ఈ తృప్తి కేవలము తనకు ఇష్టమైనటువంటి యొక్క వస్తువుల వల్లనూ ఇష్టమైనటువంటి వ్యక్తుల వల్లనూ ఇష్టమైనటువంటి విషయం వల్లనూ తనకు తృప్తినిచ్చినట్టుగా భావిస్తున్నాడు.
1: దిస్ కైండ్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అండ్ జాయ్ హీ థింక్స్ దట్ హీ ఈస్ గెటింగ్ ఫ్రమ్ పీపుల్ హూమ్ హీ లైక్స్, థింగ్స్ విచ్ హీ లైక్స్ అండ్ సిచ్యుయేషన్స్ విచ్ హీ లైక్స్.
0: ఈ ఆనందమునకు తనకు ఇష్ట అయిష్టములే మూల కారణం.
1: ఫర్ దిస్ జాయ్ విచ్ హీ థింక్స్ ఇట్ ఇస్ ఓన్లీ హిస్ లైకింగ్ అండ్ డిస్లైక్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: ఒక వ్యక్తి పైన అమితంగా ప్రేమగా ఉండినప్పుడు ఆ వ్యక్తి ఎట్టి పనులు చేసినప్పటికీ ఈ వ్యక్తి సమర్థించుకుంటూ ఆ వ్యక్తిని ప్రేమిస్తూనే ఉంటాడు.
1: వెన్ ఎనీ పర్సన్ లైక్స్ అనదర్ పర్సన్ డియర్లీ, వాట్ ఎవర్ బి ది యాటిట్యూడ్ ఆఫ్ ది అదర్ పర్సన్, వాట్ ఎవర్ థింగ్స్ హీ డస్ ఫర్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్, హీ వుడ్ బి లైకింగ్ దెమ్ వెరీ మచ్.
0: అతను ఎట్టి కార్యములు చేసినప్పటికీ సమర్థించి అతన్ని ప్రేమించటంలో ఉండేటువంటి కారణమేమిటి? తన ఇష్టమే.
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హిస్ లవింగ్ ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీడ్స్ విచ్ హీ డస్? బికాస్ హీ లైక్స్ హిమ్, దీస్ థింగ్స్ లుక్ వెరీ స్వీట్ టు హిమ్.
0: ఒక వ్యక్తి పైన అమితమైనటువంటి మోహముతో ప్రేమతో ఆ వ్యక్తిని సన్నిహితమైనటువంటి మిత్రునిగా భావిస్తుంటాడు.
1: లెట్ అస్ ప్రెజ్యూమ్ దట్ ఎ పర్టికులర్ పర్సన్ ఇస్ కన్సిడరింగ్ అనదర్ వన్ యాజ్ వెరీ డియర్ టు హిమ్ విత్ అ లాట్ ఆఫ్ లవ్ హీ లుక్స్ అపాన్ హిమ్.
0: కానీ ఈ ప్రేమ ఆ వ్యక్తి ఎందు లేదు.
1: దిస్ లవ్ ఈజ్ నాట్ ఇన్ ది సెకండ్ పర్సన్.
0: అతన్ని ప్రేమించినటువంటి మోహమునందు ఉంటుండాలి.
1: ఇన్ ది అటాచ్మెంట్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఫస్ట్ పర్సన్ టువర్డ్ ది సెకండ్ వన్ ది లవ్ అండ్ ది జాయ్ ఆర్ దేర్.
0: దీనిని బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్కుడు మైత్రేయికి చెప్పుతూ, మైత్రేయి నీవు నీ నిమిత్తమే నన్ను ప్రేమిస్తున్నావు కాని నా నిమిత్తము కాదు.
1: ద సేమ్ థింగ్ వాస్ టోల్డ్ బై యాజ్ఞవల్క టు మైత్రేయి ఇన్ బృహదారణ్యకోపనిషత్. He said, Maitreyi, you are loving me not for my sake, but for your own sake you are loving me.
0: Prapanchamulo evvaraina kudanu vari vari nimittamai varu vastuvulu kaani vyaktulu kaani vishayanni kaani premistunnaru kaani vastuvula kosamu vyaktula kosamu vishayam kosamu varu preminchatam ledu.
1: in the whole world, whoever he be, he is just loving the persons, the things and the objects because he likes them. He is not loving them.
0: ఒక చిన్న ఉదాహరణం.
1: One small example for this.
0: ప్రతి దేహము కూడాను అనిత్యమైనటువంటిది.
1: ఎవ్రీ బాడీ ఈజ్ ఇంపర్మనెంట్.
0: దీనికి మృత్యువు తప్పదు.
1: డెత్ ఈజ్ సర్టన్ ఫర్ దిస్.
0: ఈ 100 సంవత్సరములు అయిన తర్వాత అయినా కూడాను ఇది మృత్యువు వాత పడక తప్పదు.
1: ఈవెన్ ఆఫ్టర్ అట్లీస్ట్ 100 ఇయర్స్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఫేస్ డెత్.
0: ఇది ప్రతి ఒక్కరికి తెలుసు.
1: ఎవ్రీ వన్ నోస్ అబౌట్ దిస్.
0: కనుకనే మరణించిన వారి నిమిత్తమై మరణించబోయేటువంటి వాడు చింతిస్తున్నాడు అన్నారు.
1: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ దట్ ఏ పర్సన్ హూ ఈస్ డైయింగ్ ఈస్ థింకింగ్ అండ్ ఫీలింగ్ సారీ ఫర్ అబౌట్ ద పర్సన్ హూ ఈస్ డెడ్.
0: కనుక మరణించిన వాడికి మరణించబోయేటువంటి వాడు దుఃఖించటం అనేటువంటిది కేవలము ఆ మరణించిన వాణిపై ఉండేటువంటి యొక్క మోహమే దీనికి మూల కారణం.
1: ద ఏ డైయింగ్ పర్సన్ loving and thinking about a dead person is only because of his attachment.
0: Maranamu satyamani telisikudanu veedu dukkistunnadante aa dehamunaku ee dehamunaku penchukunnatvanti yokka mohame deeniki moola karanam.
1: After knowing fully well that death is certain, if a person still is worrying himself about another body, it is the attachment which has developed between these two bodies which is responsible for that state.
0: Kanuka దుఃఖములకు మూల కారణము మోహమే కాని ప్రేమ కాదు.
1: దేర్ఫోర్ ది ప్రైమరీ రీజన్ అండ్ రెస్పాన్సిబుల్ థింగ్ ఫర్ గ్రీఫ్ ఈజ్ అటాచ్మెంట్ అండ్ నాట్ లవ్.
0: మానవుడు నిరంతరము కూడాను వీని పేరే ఆనంద పిపాసి అని.
1: బేసికలీ అండ్ కంటిన్యూస్లీ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఎ లవర్ ఆఫ్ జాయ్.
0: అట్టి ఆనంద పిపాసి నిరంతరము ఆనందమునే ఆశిస్తాడు కాని దుఃఖమును ఏమాత్రము ఆశించడు.
1: Therefore, he thirsts for joy and he never likes to have sorrow.
0: ఈ మానవుడు నిరంతరం కూడాను లాభమునే ఆశిస్తాడు కాని నష్టమును ఆశించడు.
1: A man therefore always aspires for profit and never desires.
0: కారణము ఇతని యొక్క స్వభావం.
1: The reason is his own nature.
0: ఆనందమే ఇతని స్వభావం.
1: Joy and bliss is his very nature.
0: లాభమే ఇతని స్వభావం.
1: Profit itself is his nature.
0: కనుకనే అనేక మంది వ్యాపారస్తులు ఒక ఏదైనా ఒక తూనిక చేస్తును లేక కొలతలు వేస్తును మొట్టమొదట ఒకటి ఒకటి అని వారు ఎంచరు. లాభం లాభం లాభం మొదలు లాభంతో ప్రారంభిస్తారు.
1: దిస్ కెన్ బి సీన్ ఇన్ ద బిజినెస్ మ్యాన్. వెనెవర్ దే ఆర్ వెయింగ్ ఎనీ పర్టికులర్ థింగ్ ఆర్ వెనెవర్ దే ఆర్ మెజరింగ్ ఎ పర్టికులర్ థింగ్ ద ఫస్ట్ కౌంట్ దే నెవర్ సే ఫస్ట్ దే సే లాభం విచ్ మీన్స్ ప్రాఫిట్ ప్రాఫిట్. దిట్ ఈస్ వెరీ ఇట్ ఈస్ దేర్ నేచర్ ఇట్ సెల్ఫ్.
0: ఇంకా 6 అంకె దగ్గరికి పోయేటప్పటికి ఆడ 6 అంటారు, 7 అని చెప్పడు. 6 1 6 1 6 1 అంటారు. అంటే 7 అంటే దుఃఖము, దుఃఖము తాను ఆశించడు.
1: సిమిలర్లీ వెన్ ఇన్ కౌంటింగ్ ది మెజర్స్ ఎట్సెట్రా ఆఫ్టర్ 6 వెన్ ది 7th కమ్స్ దే విల్ నాట్ సే 7 విచ్ స్టాండ్స్ ఫర్ లాస్. దే విల్ సే 6+1 6+1 6 1.
0: దీనిలో ఉండేటువంటి అంతరార్థం ఏమిటి?
1: What is the inner significance of this?
0: ఈ 7 అనేటువంటి తెలుగు పదము తాను ఉపయోగపెట్టడానికి ఇష్టం ఉండదు.
1: The Telugu word 7 for 7.
0: 7 means cry. No, 7
1: means cry.
0: ఈ 7కు తనకి ఇష్టం లేదు.
1: Crying no one likes.
0: కనుకని ఇక్కడ 6 1 అంటున్నాడు.
1: Therefore he is using a word to avoid this particular word cry and telling 6+1.
0: ప్రారంభములో లాభము.
1: In the beginning he uses the word
0: మధ్యలో ఆనందం.
1: ఇన్ ది మిడిల్ హీ యూజెస్ ద వర్డ్ జాయ్.
0: కనుక మానవునికి ప్రారంభం లోపలనే ఈ లాభము. ఎట్టి లాభము? ఆత్మలాభము.
1: దేర్ఫోర్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ హీ వుడ్ లైక్ టు జస్ట్ హ్యావ్ గెయిన్.
0: అన్ని లాభముల కంటే ఆత్మలాభము చాలా గొప్పది అన్నారు.
1: ఆఫ్ ఆల్ ది గెయిన్స్ అండ్ ప్రాఫిట్స్ ద గెయిన్ ఆఫ్ ఆత్మన్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ సుప్రీమ్ వన్.
0: కనుకని ఈ ఆనందం అనేటువంటిది ఎక్కడ నుంచి వస్తుంది?
1: ఫ్రమ్ వేర్ డు యు గెట్ దిస్ పర్టికులర్ జాయ్?
0: మనము ఒక చక్కని సుందరంగా ఉండినటువంటి మంచి అందంగా ఉండినటువంటి ఒక గులాబీ పుష్పం తీసుకుందాం.
1: లెట్ అస్ టేక్ ఫర్ ఇలస్ట్రేషన్ ఏ బ్యూటిఫుల్ అండ్ ఏ నైస్ రోజ్.
0: ఈ అందమైనటువంటి పుష్పం చూసేటప్పటికే కొంత ఆనందం కలుగుతుంది.
1: ద మోమెంట్ యూ హ్యావ్ ఎ లుక్ అట్ దిస్ పర్టికులర్ రోజ్ ది జాయ్ ఎమినేట్స్ ఫ్రమ్ యువర్ హార్ట్.
0: అదే ఒక అందమైనటువంటి వ్యక్తిని చూస్తే ఒక ఆనందం కలుగుతుంది.
1: ఇన్ ది సేమ్ వే వెన్ యూ సీ ఎ హ్యాండ్సమ్ ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్,
0: అదే ఒక అందమైనటువంటి జగత్తును చూస్తే ఆనందం కలుగుతుంది.
1: ఇన్ ద సేమ్ వే వెన్ యూ సీ ది బ్యూటిఫుల్ వరల్డ్ యూ గెట్ జాయ్.
0: సైట్ సీన్స్ చూడటానికి చాలా వెళుతుంటారు. ఇందులో ఏమి కారణం? ఆనందము.
1: Quite a few people go for sight seeing. What is the reason? To derive joy.
0: కనుకని ప్రకృతి యొక్క సౌందర్యంలో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: Therefore, you can see బ్యూటీ ఈవెన్ ఇన్ నేచర్.
0: వ్యక్తి యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: బ్యూటీ కెన్ బి సీన్ ఈవెన్ ఇన్ పర్సన్స్.
0: వస్తువుల యొక్క అందములో కూడాను ఆనందం ఉంటుండాలి.
1: దేర్ ఇస్ జాయ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ ఈవెన్ థింగ్స్.
0: అయితే ఈ ఆనందం ఎంతవరకు? ఈ అందము ఎంతవరకు?
1: But this particular joy and beauty, for how long does it last?
0: Gulabu pushpam needuku manam chetlo teeskunnam.
1: The rose you have taken in your hand today,
0: repadi dinamuku adi vaadi pothundi.
1: It dries up by next day, tomorrow.
0: Ee andamu kooli pothundi.
1: Its beauty is lost.
0: Aanandam kudanu antyam avutundi.
1: Joy also comes to an end.
0: Andamu vikrutattam pondina tacharame aanandamu antardhanam aipothundi.
1: The moment beauty fades away, the joy also subsides.
0: అదే విధముగానే బాలుడు, యవ్వనుడు, వృద్ధుడు ఈ మూడింటి యందు కూడాను బాల్యమునందు చాలా అందంగా ఉంటుంటాయి.
1: ఇన్ ద సేమ్ వే ది చైల్డ్హుడ్ ఆర్ ద బాయ్హుడ్, ద యూత్ అండ్ ద ఓల్డ్ ఏజ్. ఇన్ ఆఫ్ ది త్రీ డ్యూరింగ్ ది బాయ్హుడ్,
0: బాల్యము అనేటువంటిది కేవలము దైవాత్మక స్వరూపం అని కూడా చెప్పవచ్చు.
1: బాయ్హుడ్ మే బి కంపేర్డ్ టు ఎ థింగ్ విచ్ రిఫ్లెక్ట్స్ డివినిటీ.
0: కారణం ఏమనగా ఆ బాల్యములో ఎట్టి కోప, తాప, ఈర్ష్య, అసూయ, డంబ, అహంకారాదులు ఆ యొక్క వయసులో ఏమాత్రము ఉండవు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ ఏజ్ ది రీజన్ ఈస్ దట్ యుల్ నాట్ బి సఫరింగ్ ఫ్రమ్ ఎనీ సెన్స్ ఆఫ్ హేట్రెడ్, జెలసీ.
0: దుర్గుణములు ఆ యొక్క బాల్యములో ఉండవు కనుక వాడు సత్పురుషుడుగాను సర్వేశుడిగాను భావించడంలో తప్పు లేదన్నాడు జీసస్.
1: జీసస్ హస్ సెడ్ దట్ డ్యూరింగ్ బాయ్హుడ్ యాజ్ దోస్ పీపుల్ విల్ నాట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ బ్యాడ్ అట్రిబ్యూట్స్, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ కన్సిడరింగ్ దెమ్ యాజ్ ద డివైన్.
0: ఈ దేహమునందు ఏ విధమైనటువంటి దుర్గుణములు, దురాలోచనలు ఉండవు కనుకనే వాడు చక్కగా అందంగా ఉంటుంటాడు.
1: డ్యూరింగ్ దట్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ హిస్ మైండ్ అండ్ హిస్ బాడీ దెర్ ఆర్ నో బ్యాడ్ థాట్స్ అండ్ బ్యాడ్.
0: ఈ అందమునకు కారణం ఏమిటని మనం చక్కగా విచారిస్తే దుర్భావములు, దుర్గుణములు లేవు కనుకనే అందం.
1: He is beautiful because he doesn't have bad feelings from bad thoughts.
0: ఇది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ పెరుగుతూ తన దుర్గుణములు కూడా పెంచుకుంటాడు.
1: As he grows gradually, he develops bad qualities also.
0: ఈ దుర్గుణములు అభివృద్ధి కాగానే అందము క్రమక్రమేణా నశిస్తూ వస్తుంది.
1: The moment that these bad qualities grow in him, the beauty fades away.
0: ఈ అందమును కోల్పోవటం కారణం ఏమిటి? దురాలోచనలు, దుర్గుణములు, దుశ్చర్యలు.
1: What is the reason for losing beauty? The reason is bad thoughts, bad feelings, bad deeds.
0: Kalukane manavuni yokka andamanta kudanu kramakramina kudanu nasinchipothundadi kanuka ikkada idi kudanu shashtamaina aanandam kaadu.
1: Gradually the beauty of a person also fades away. Therefore this also doesn't give permanent joy.
0: Meekandariki baaga telusunu.
1: All of you know very well.
0: Puttina gaadidi pilla kudanu chaala mudduga untuntadi.
1: The donkey when it was born, even a donkey also would be very beautiful.
0: Adi perugutu perugutu potta kudanu perigipovatam valla vikaranga maaripothundi.
1: As it grows gradually it develops a big stomach and it becomes very ugly to look at.
0: Adi vidhamgane deeniki durgunamulu lenanta varaku kudanu idi kudanu andangane untuntadi.
1: So long as there are no bad qualities, anything and even this thing also would look beautiful.
0: Ee vidhanga jagattulo ee vishayamunu kaani ee vastuvunu kaani ఏ వ్యక్తిని కాని మనం విచారించినప్పుడు దీనికి అందము కొంతకాలమే కనుక ఆనందం కూడాను కొంతకాలమే.
1: దేర్ఫోర్ ఇన్ ద వరల్డ్ వాట్ ఎవర్ బి ద పర్సన్, వాట్ ఎవర్ బి ద సెన్స్ ఆబ్జెక్ట్, వాట్ ఎవర్ బి ద థింగ్, వెన్ యూ వాంట్ టు ఎన్క్వైర్ ఎ లిటిల్ యూ విల్ ఫైండ్ దట్ ది బ్యూటీ ఈజ్ లిమిటెడ్ అండ్ దేర్ఫోర్ జాయ్ ఆల్సో.
0: కనుకనే అందమే ఆనందం, ఆనందమే అందం.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ జాయ్ ఈజ్ బ్యూటీ అండ్ బ్యూటీ ఈజ్ జాయ్.
0: ఆనందము లేని అందము, అందము లేని ఆనందము ఉండుటకు వీలు లేదు.
1: ఇట్ ఇస్ ఆల్సో సెడ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ టు హ్యావ్ బ్యూటీ వితౌట్ జాయ్ అండ్ జాయ్ వితౌట్ బ్యూటీ.
0: ఇట్టి అందానందములతో కూడినటువంటిది ఏమిటి?
1: వాట్ ఈస్ ఇట్ విచ్ హ్యాస్ బోత్ బ్యూటీ అండ్ జాయ్ విత్ ఇన్ ఇట్ సెల్ఫ్?
0: ఇది ఆత్మ.
1: దిస్ ఈస్ ఆత్మన్.
0: ఈ అందానందములతో కూడినటువంటిది కనుక ఇది శాశ్వతమైనటువంటి అందం, శాశ్వతమైనటువంటి ఆనందం.
1: ఆత్మన్ హ్యాస్ పర్మనెంట్ జాయ్ అండ్ పర్మనెంట్ బ్లిస్.
0: ఆత్మకు ఎట్టి వికారములు కూడాను లేవు.
1: ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ టైప్ ఆఫ్ మాడ్యులేషన్.
0: ఆకారం ఉంటే కదా వికారం.
1: దెన్ ఆత్మన్ డజంట్ హ్యావ్ ఎనీ ఫార్మట్ ఆఫ్.
0: ఆనందమే దీని ఆకారం.
1: ఇట్స్ బ్యూటీ అండ్ ఇట్ జాయ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఫార్మ్.
0: కనుక ఇట్టి ఆనందము హృదయ స్థాయి నుండి రావటం చేతనే ప్రతి వ్యక్తి కూడాను తాను ఈ ప్రతిబింబమైనటువంటి జగత్ ఆనందాన్ని అనుభవిస్తూ ఇది నిజమైన ఆనందమని భావిస్తున్నాడు. కాదు కాదు, ఈ జగత్ ఆనందం అనేటువంటిది, ఈ ఇంద్రియానందం అనేటువంటిది, విషయానందం అనేటువంటిది హృదయానందము నుంచి ఆవిర్భవిస్తుండాలి.
1: Joy will be emanating from his heart as it is natural. He thinks that he is deriving this joy from the sensory objects, sense organs and senses. It is not so. In fact, they, it is coming from the heart. He is thinking that they are coming from the objects and he is mistaken.
0: Kanuka, itti anandamu brahmasthayi nundi labhinchunnadi kanuka deeniki brahmanandamu ani peru vachindi.
1: As such joy emanates from the position of Brahman, it is described as brahmanandam.
0: ఇంద్రియ విషయానందముల కంటే అనేక రెట్లు అధికమైనటువంటి ఆనందము చతుర్ముఖానందము అన్నారు.
1: ది జాయ్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ అండ్ ది సెన్సెస్ కంపేర్డ్ టు ది జాయ్ డిరైవ్డ్ ఫ్రమ్ చతుర్ముఖానంద ఈజ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్.
0: చతుర్ముఖానందం అనేటువంటిది బ్రహ్మానంద సాగరములో ఒక బిందువు మాదిరి ఉంటాడట.
1: ది జాయ్ ఆఫ్ చతుర్ముఖ may be compared to a drop in the ocean of brahmananda.
0: ee brahmanandam aneetundi maha sagaramu daivanandamulo okka anu maatri maadram untadata.
1: The ocean of brahmananda is something like a small particle or an atom in devananda.
0: kanukani daivanandam aneetundi idi pradhanamainatundi.
1: Therefore daivananda is a primary.
0: ఇది నిజమైన హృదయానందం.
1: This is joy coming out of the heart.
0: ఈ హృదయం అనేటువంటిది సర్వత్రా ప్రకాశించేటువంటి యొక్క దేదీప్యమానమైనటువంటి జ్యోతి.
1: This heart is maybe compared to an effulgent light which shines in all places and everywhere.
0: ఒక చిన్న ఉదాహరణము.
1: One small example.
0: జాగ్రత్త అవస్థ యందు సర్వ వస్తువులను కూడాను సూర్య చంద్రాదులు దీపములు ప్రకాశింపచేస్తుంటాయి.
1: డ్యూరింగ్ ది వేకింగ్ స్టేజ్ సన్ అండ్ మూన్ విల్ ఇల్యూమినేట్ ఆల్ ద ఆబ్జెక్ట్స్ అండ్ ఆల్ ద థింగ్స్.
0: ఇది ఈ జగత్తు యొక్క ప్రకాశమునకు కాని వస్తువుల యొక్క ప్రకాశమునకు కాని సూర్యచంద్రాదులు జ్యోతులే దీనిని ప్రకాశింపచేస్తున్నాయని మనం విశ్వసిస్తున్నాం.
1: ఫర్ ది షైనింగ్ అండ్ ది ఎఫల్జెన్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ది వరల్డ్లీ ఆబ్జెక్ట్స్ వీ థింక్ సన్ అండ్ మూన్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: అయితే స్వప్నావస్థ నందు మనం అనేక విధమైనటువంటి వస్తువులను చూస్తున్నాము. అక్కడ ఏ సూర్యచంద్రాది ఉంటున్నాయి?
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ వీ సీ ఏ నంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ థింగ్స్. వేర్ ఈజ్ సన్ అండ్ మూన్ ఇన్ దట్ పర్టికులర్ స్టేజ్?
0: స్వప్నావస్థలో ఏ విధమైన సూర్యుడు లేదు, ఏ చంద్రుడు లేదు, ఏ జ్యోతి లేదు.
1: డ్యూరింగ్ డ్రీమ్ స్టేజ్ దేర్ ఇస్ నైదర్ సన్ నార్ మూన్ నార్ ఎనీ టైప్ ఆఫ్ లైట్.
0: కానీ ఆ స్వప్నావస్థ లోపల జగత్తునంతా చూస్తున్నామే, దీనిని ప్రకాశింపచేసేది ఏమిటి?
1: During the dream stage we see the entire world in itself. What is it that illuminates that world in the dream?
0: Inka poorthi nidravastha lopala tamasunu kudanu chudagalugutunnam manam.
1: In the deep sleep stage we see tamas.
0: Ee tamasunu choopinchetuvanti yokka jyoti emiti?
1: What is the light which illuminates this tamas?
0: Ee tamas yendu కేవలము ఒక చీకటి మాత్రమే ఉంటుండాలి.
1: ఇన్ దట్ పర్టికులర్ స్టేట్ దేర్ ఇస్ అబ్సల్యూట్ డార్క్నెస్.
0: దీనిని ఒక విధమైనటువంటి జ్ఞాన స్థితి అని కూడా చెప్పడం వీలు కాదు.
1: వీ కెనాట్ డిస్క్రైబ్ దిస్ యాజ్ అ స్టేట్ ఆఫ్ విజ్డమ్ ఆర్ జ్ఞాన స్టేజ్.
0: ఇది కేవలము అన్కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: దిస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ అన్కాన్షియస్ స్టేజ్.
0: స్వప్నము అనేటువంటిది సబ్ కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: డ్రీమ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ సబ్ కాన్షియస్ స్టేజ్.
0: ఇప్పుడు జాగ్రత్తలో ఉండేటువంటిది కాన్షియస్ అని చెప్పొచ్చు.
1: వేకింగ్ స్టేజ్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ కాన్షియస్ స్టేజ్.
0: కానీ ఈ మూడింటికి మితిమీరినటువంటి అనగా దాటినటువంటి యొక్క తురి అవస్థని సూపర్ కాన్షియస్ అన్నారు.
1: ది స్టేజ్ విత్ ట్రాన్సెండ్స్ ఆల్ దీస్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ తురి అవస్థ.
0: ఈ తురి అవస్థలో కూడాను అన్నింటినీ స్తంభింపచేసి ఆనందాన్ని చూడగలుగుతున్నాము.
1: డ్యూరింగ్ దిస్ స్టేజ్ ఆఫ్ తురియా వి స్టిల్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ వి ఎంజాయ్ బ్లిస్
0: సుప్రీమ్. ఈ ఆనందాన్ని చూచేటువంటి వాడెవరు?
1: హూ ఇస్ ఇట్ దట్ సీస్ దిస్ బ్లిస్ దేర్?
0: అన్నిటికీ ఈ యొక్క ఆత్మ నుండి వెలువడేటువంటి యొక్క ప్రకాశము, ఇదియే దైవ తత్వము, ఇదియే దైవ జ్యోతి.
1: ఇట్ ఈస్ ఎ లైట్ అండ్ ది ఎఫల్జెన్స్ విచ్ ఎమనేట్స్ ఫ్రమ్ ఆత్మ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ సీయింగ్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ఆల్ దీస్ ఫోర్ స్టేజెస్.
0: దీనిని వేదము, వేదాంత వేదం, పురుషం, మహాంతం, ఆదిత్యవర్ణం, తమస పరస్తాతు, ఈ తమస్సుకుడును ఆవల ఉండినటువంటి యొక్క పరంజ్యోతిని మేము చూడగలిగాము. ఈ తమస్సు అనేటువంటి ఏమిటంటే అది ఒక సుషుప్తి స్థితి.
1: వేదాస్ ఆర్ డిస్క్రైబ్డ్ దిస్ పర్టికులర్ థింగ్ యాజ్ ది రిషీస్ టెలింగ్ దట్ వీ హావ్ బీన్ ఏబుల్ టు సీ ఎ స్టేజ్ విచ్ ట్రాన్సెండ్స్ ఆల్ ది స్టేజ్ ఇన్క్లూడింగ్ డార్క్నెస్.
0: అనగా స్వప్నము లేనటువంటి స్థితి ఈ యొక్క తమస్సు.
1: A dreamless state may be described as a state of tamas.
0: ఈ అంధకారమునకు ఆవలనే ఉంటుందది ఈ పరంజ్యోతి.
1: Beyond this stage is there that state that paranjyoti as the light.
0: కనుక ఈ అన్నింటిని జాగ్రత్త స్వప్న సుషుప్తి అది కూడాను సర్వస్వమును ప్రకాశింపజేసేటువంటిది ఆత్మశక్తి.
1: ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఆత్మన్ విచ్ ఇల్యూమినేట్స్ ఇన్ ఆల్ దీస్ స్టేజెస్ ఆఫ్ వేక్ఫుల్ డ్రీమ్ అండ్ డీప్ స్లీప్ స్టేజ్.
0: ఒక చిన్నది జాగ్రత్త ఎందే మనం యోచించుకోవచ్చు.
1: వీ కెన్ అండర్స్టాండ్ దిస్ బై టేకింగ్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ ది వేక్ఫుల్ స్టేజ్.
0: మీరందరూ కన్నులు మూసుకోండి ఒక్కతూరి. నాయన, కన్నులు గట్టిగా మూసుకున్న తర్వాత ఏమి చూస్తున్నావని నేను ప్రశ్నిస్తాను.
1: You close your eyes for a minute. I'll put a question after 2 minutes. What exactly are you seeing?
0: ఏమి లేదు, చీకటిగా ఉంది అంటాడు.
1: You will say that there is nothing, absolute darkness is there.
0: ఈ చీకటిని చూచిన వాడు ఎవరు?
1: Then the question is, who is it that has seen that darkness?
0: ఈ చీకటిని నువ్వు చూచింటే కదా చీకటిగా ఉంది అని అంటున్నావు.
1: Because you have seen this darkness, you are describing that as darkness.
0: కనుక చీకటిని కూడా నువ్వు చూచేటువంటి యొక్క జ్యోతి నీలో ఒకటి ఉంది.
1: There is a light which enables you to see even the darkness.
0: ఆ జ్యోతియే ఆత్మజ్యోతి.
1: దట్ జ్యోతి మే బి డిస్క్రైబ్డ్ యాజ్.
0: అట్టి ఆత్మజ్యోతి ద్వారానే సమస్త విషయ జ్యోతులు, సమస్త వ్యక్తి జ్యోతులు, అనేక విధమైనటువంటి యొక్క ఇంద్రియ జ్యోతులు కూడా ప్రకాశిస్తూ ఉంటున్నాయి.
1: త్రూ దట్ లైట్ ఆఫ్ ఆత్మన్ అలూన్ ఆల్ ది అదర్ లైట్స్ ఆర్ షైనింగ్.
0: దీపావళి పండుగ మనం చూస్తుంటాము.
1: విల్ సీ ద ఫెస్టివల్ ఆఫ్ దీపావళి.
0: ఒక క్యాండిల్ ను మనం ముట్టించుకుని అనేక క్యాండిల్స్ జ్యోతులంతా అంటిస్తూ ఉంటాం.
1: వి లైట్ వన్ క్యాండిల్ అండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ విచ్ వి గో లైటింగ్ వేరియస్ అదర్ ల్యాంప్స్ అండ్ లైట్స్.
0: ఈ ఆధారమైనటువంటి యొక్క జ్యోతి ఒకటి ఉండటం వల్లనే కదా ఆదాయం అన్ని జ్యోతులను మనం వెలిగించగలుగుతున్నాం.
1: బికాస్ దర్ ఈస్ వన్ లైట్ విచ్ ఇస్ ద బేసిస్ వీ హావ్ బీన్ ఏబుల్ టు లైట్ సో మెనీ అదర్ థింగ్స్ అదర్ లైట్స్.
0: ఈ ఆధారమైనటువంటి జ్యోతియే ఆత్మజ్యోతి.
1: The light which is the basis is Atma Jyoti.
0: ఈ అంటింపబడినటువంటివి జీవన జ్యోతులు.
1: The lights which have been lighted with the help of this Atma Jyoti, these are Jivana Jyoti.
0: సమస్త జీవన జ్యోతులు కూడాను ఆత్మ జ్యోతి ద్వారానే వెలుగుతున్నాయి.
1: All the lights of Jiva have been lighted with the help of the Atma Jyoti.
0: కన్నులు చూడగలుగుతున్నాయి.
1: Eyes have been able to see.
0: ఈ కన్నులు చూచేటువంటి దానికి ఆధారం ఏమిటి? లోపల ఆ యొక్క ఆత్మ జ్యోతి యొక్క ప్రతిబింబం మీ కన్నుల్లో కనిపిస్తున్నాయి.
1: వాట్ ఈస్ ఇట్ దట్ మేక్ దిస్ ఐస్ సీ? ఇట్ ఇస్ ద లైట్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ఆత్మన్ ఫ్రమ్ ఇన్సైడ్.
0: ఈ ఆత్మజ్యోతి వల్ల కన్నుల్లో ప్రసరింపజేయడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేదు అని మనం భావించవచ్చు.
1: యూ మస్ట్ సే వాట్ ఈస్ ఇట్ దట్ ట్రాన్స్మిట్స్ దిస్ ఆత్మజ్యోతి టు ద ఐస్.
0: ఆత్మజ్యోతి మనకు కనిపించలేదు కనుక అదే జ్యోతి దీంట్లో వెలుగుతుండదని మనకి ఎట్లా అర్థమవుతుంది?
1: యాజ్ వి హావ్ నాట్ బీన్ ఏబుల్ టు సీ ఆత్మజ్యోతి, హౌ కెన్ వీ కన్క్లూడ్ దట్ ఇట్ ఇస్ ఆత్మజ్యోతి?
0: టార్చ్ లో సెల్స్ వేసాం మనము.
1: టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ టార్చ్, యు హావ్ పుట్ సెల్స్ ఇన్ దట్.
0: కానీ ఆ సెల్స్ లో అగ్ని మనకు కనిపించడం లేదు.
1: But the light and the power in the cells is not seen.
0: కానీ స్విచ్ వేస్తే బల్బ్ లో కనిపిస్తుంటాది.
1: బట్ వెన్ యూ పుట్ ఆన్ ద స్విచ్ యూ కెన్ సీ ద లైట్ ఇన్ ద బల్బ్.
0: నిజంగా సెల్స్ లోనేగిన ఆ యొక్క కరెంట్ లేకపోతే ఈ యొక్క బల్బ్ లో రావడానికి వీల్లేదు కదా.
1: ఇఫ్ దెర్ ఇస్ నో పవర్ ఇన్ ద సెల్ యు విల్ నాట్ బి ఏబుల్ టు గెట్ ద లైట్ ఇన్ ద బల్బ్.
0: కనుకని ఆత్మజ్యోతి అనేటువంటి దేహమే ఒక టార్చ్ లైట్.
1: బాడీ మే బి కంపేర్డ్ టు ఎ టార్చ్ లైట్.
0: మన కన్నులే దీనికి బల్బ్స్.
1: అవర్ ఐస్ ఆర్ బల్బ్స్.
0: మన బుద్ధి దీనికి స్విచ్.
1: అవర్ ఇంటెలిజెన్స్ మే బి కంపేర్డ్ టు
0: మన మైండ్. దీంట్లో సెల్స్.
1: అవర్ మైండ్ ఇస్ ద సెల్.
0: ఈ సెల్స్ అనేటువంటి దానికి దీని సెల్స్ లోపలి ఒక కరెంటు అనేటువంటిది చాలా ఉంటుండాలి. అది ఆత్మశక్తి.
1: ఇన్ ది ఇన్ ది సెల్స్ దెర్ ఈస్ కరెంట్ విచ్ బి డిస్క్రైబ్డ్ యాజ్ ఆత్మ.
0: అయితే కొన్ని సెల్స్ లోపల కరెంట్ త్వరలోపల నశించిపోతుంటది.
1: బట్ ఇన్ సర్టన్ సెల్స్ ది కరెంట్ అండ్ ది పవర్ గెట్స్ ఎగ్జాస్టెడ్ క్విక్లీ.
0: కానీ ఆత్మ అనేటువంటి కరెంట్ నిరంతరం కూడాను మైండ్ ద్వారా ప్రసరిస్తూనే ఉంటుంటది.
1: బట్ ది కరెంట్ ఆఫ్ ఆత్మన్ విల్ బి కంటిన్యూస్లీ ఫ్లోయింగ్ త్రూ ద మైండ్ స్టాఫ్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్యోహో. ఈ మనస్సును చాలా ప్రమాదమైనటువంటిదిగాను ప్రధానమైనటువంటిదిగాను ప్రమాణమైనటువంటిదిగాను ఊహిస్తూ వచ్చింది వేదం.
1: Vedam therefore has described mind as the most important thing and a basic requirement.
0: Kanuka neevu jagattunandu anubhavinchetuvanti yokka ee bhoganandamlanta kudanu kevalamu tatkalikamainatuvanti pratibimbamule kaani idi nijanandamulu kaadu.
1: Therefore all the joys and pleasures which you enjoy in this world is only temporary and it is a reflection of and an image of the object which is existing elsewhere.
0: Aithe ఈ ఆత్మానందం అనేటువంటి దాని ద్వారా ఈ లౌకికమైనటువంటి ఆనందములంతా మనం అనుభవిస్తూ ఇవే సత్యానందములుగా మనం భావిస్తున్నాము.
1: బట్ వీఆర్ కన్సిడరింగ్ ద జాయ్ విచ్ ఇస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సెన్స్ ఆబ్జెక్ట్స్ విచ్ వీఆర్ ఎంజాయింగ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆత్మానంద యాజ్ ట్రూ.
0: ఇవి సరి అయిన ఆనందములు కావు.
1: ది జాయ్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్
0: ఇది తాత్కాలికంగా కనిపిస్తుంటాయి.
1: They are only temporarily seen.
0: జాగ్రత్తలో మనము చూసినటువంటి యొక్క వస్తువాహనాదులంతా కూడాను స్వప్నావస్థ ఎందే మనకు శూన్యమైపోతున్నాయి.
1: All the things which you see in the waking stage, they disappear in the dream stage.
0: స్వప్నావస్థ యందు లభించినటువంటి యొక్క సుఖదుఖములంతా కూడాను జాగ్రత్తలో మనము అలక్ష్యం చేస్తున్నాము.
1: All the joys and sorrows which you experience in dream stage, you are indifferent in the waking
0: stage. స్వప్నము యొక్క పరిస్థితిని మనము జాగ్రత్తలో ఏమాత్రం కూడాను ఊహించడానికి వీలుండదు.
1: It is not possible to imagine what has happened in the dream stage.
0: Kanuka jagrat swapna sushuptadulu andinti endukodanu manamu jagrat yokka pratibimbame swapnam swapnam yokka antarthaname ee yokka sushupti.
1: Therefore whatever you see in the waking stage appears as a reflection in the dream stage and it when it gets absorbed and disappears then it is the deep sleep stage.
0: Kanukane manamu laukikanga anubhavincheetundi aanandamulu సత్యములని భావించి దాని నిమిత్తమై మనం అనేక విధమైనటువంటి శ్రమలకు గురి అవుతున్నాము.
1: ఆల్ ది వర్ల్డ్లీ జాయ్స్ వి ఆర్ థింకింగ్ యాజ్ ఇఫ్ దే ఆర్ పర్మనెంట్ అండ్ వి ఆర్ పుట్టింగ్ అవర్ సెల్ఫ్స్ టు అన్నెసరీ ట్రబుల్ అండ్ బాదర్.
0: కనుకనే కృష్ణుడు అర్జునుకు నాయన ఆధారమును నీవు ఆధారంగా చేసుకుంటే ఆధేయము నీకు అలక్ష్యంగా ఉంటుంటాదన్నాడు.
1: Therefore Krishna told Arjuna, you only give proper attention to the basis, the manifestation would not bother you.
0: Aadharamu chalinchanidi,
1: the basis will not shake or will not waver.
0: Marpu chandanidi,
1: it doesn't change.
0: Kani aadeyam anetundidi ee aadharam paina aadharapadinatundidi.
1: The manifestations, they are dependent upon the basis.
0: ఈ ఆదేయము నిరంతరము చెలించేటువంటిది.
1: దీస్ మేనిఫెస్టేషన్స్ విల్ బి కంటిన్యూస్లీ చేంజింగ్.
0: ఈ యొక్క మార్పుతో పాటు ఆధారం కూడాను మార్పు చెందితే ఇంకా బ్రతకటకు వీలు కాదు.
1: ఇఫ్ అలాంగ్ విత్ దిస్ చేంజింగ్ మేనిఫెస్టేషన్స్ ది బేసిస్ ఇట్సెల్ఫ్ చేంజెస్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఈవెన్ టు లివ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం కార్లలో బస్సుల్లో సైకిల్లో బండ్లో మనం ప్రయాణం అవుతున్నాం.
1: విల్ బి ట్రావెలింగ్ ఇన్ ఎ నంబర్ ఆఫ్ వెహికల్స్ లైక్ కార్స్ బస్సెస్ కార్స్.
0: కానీ కారు కదులుతూ ఉండాలి, బస్ స్పీడ్ గా పోతుండాలి.
1: ద కార్ ఇస్ మూవింగ్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: బస్సు కూడా బాగా వేగంగానే పోతుండాలి.
1: సిమిలర్లీ ది బస్ ఇస్ గోయింగ్ వెరీ ఫాస్ట్.
0: ఏదు కాళ్లతో నడిచినా కూడా మనం కదులుతూనే ఉంటున్నాము.
1: ఈవెన్ వెన్ యూఆర్ వాకింగ్ వీ వాక్ ఫాస్ట్.
0: కానీ కార్లతో పాటు బస్సులతో పాటు రోడ్డు కూడా కదిలిందంటే మన పరిస్థితి ఏమైపోతుంది?
1: సపోజ్ in tune with or along with the movement of the bus and the movement of the car, the movement of the legs, if road itself moves, what would happen?
0: Kanuka kadalani road paina kadile vahanamulu tho manam prayanam chestunnamu.
1: Therefore on a steady road with vehicles which are moving fast, we are journey, we are taking
0: kanuka sthiramaina nityamaina satyamaina tundi yokka హృదయము దీని ద్వారా మనం అనిత్యము అశాస్త్రము అసత్యమైనటువంటి దేహములతో మనం ప్రయాణం చేస్తున్నాం.
1: దేర్ఫోర్ సిమిలర్లీ విత్ ది పర్మనెంట్ ఎంటిటీ ఆఫ్ ద హార్ట్ విచ్ ఇస్ పర్మనెంట్ విచ్ ఇస్ స్టడీ వీఆర్ ఎంజాయింగ్ ద థింగ్స్ ఆఫ్ ద వరల్డ్ విచ్ ఆర్ ఇంపర్మనెంట్.
0: అంటే సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చును. సైంటిస్టులు కూడా చక్కగా గుర్తించవచ్చు.
1: సైంటిస్ట్ ఆల్సో కెన్ అబ్జర్వ్ దిస్ పర్టికులర్ ఫెనామెన.
0: స్వామి బోధించేటువంటి ప్రతి విషయం కూడాను వైజ్ఞానికంగా ఆధ్యాత్మికంగా లౌకికంగా అన్నింటినీ కూడా సమన్వయం చేసేటువంటివి.
1: ఆల్ ద టీచింగ్స్ ఆఫ్ స్వామి రికన్సైల్ అండ్ బ్రింగ్ అబౌట్ హార్మనీ.
0: దీంట్లో ఎవరు కూడా వేలు చూపడానికి వీలు లేనటువంటి యొక్క స్థితి.
1: నో వన్ కెన్ పాయింట్ అవుట్ ఎ ఫింగర్ అట్ దిస్ పర్టికులర్ థింగ్.
0: ఒక్కటి, నేను ఒక టేబుల్ పై నిల్చుకున్నాను,
1: స్వామి ఈజ్ స్టాండింగ్ ఆన్ ఎ టేబుల్.
0: టేబుల్ కదిలితే నేను కూడా కదులుతున్నాను.
1: ఇఫ్ ద టేబుల్ మూవ్స్ స్వామి ఆల్సో మూవ్స్.
0: బస్సులో కూర్చున్నాము, బస్సు కదిలితే మనం కూడా కదులుతాము.
1: ఇఫ్ వీఆర్ సిట్టింగ్ ఇన్ ద బస్ వెన్ ది బస్ మూవ్స్ వీ ఆల్సో మూవ్.
0: ఏదో సామాన్యంగా చిన్నదిగా కదులుతున్నప్పుడే మనం కదిలిపోతుంటున్నాము. దీనికంటే ఎన్నో కోట్ల రెట్టుగా అధికంగా కూడాను భూమి కదులుతూ ఉంటుండాలి, తిరుగుతూ ఉంటుండాలి.
1: వెన్ దేర్ ఇస్ అ స్మాల్ మూవ్మెంట్ ఇట్ విల్ బి రిఫ్లెక్టెడ్ ఇన్ ది మూవ్మెంట్ ఆఫ్ అస్. బట్ ఆర్త్ ఇస్ మూవింగ్ సో ఫాస్ట్ ఎ మిలియన్ టైమ్స్.
0: మనం కదిలే భూమి పైన ఉండి కదలనటువంటి వాడిగా మనం భావిస్తున్నాము.
1: వీఆర్ ఆన్ ఎ మూవింగ్ అప్ బట్ వీఆర్ నాట్ మూవింగ్.
0: కదిలే భూమి పైన ఉన్నటువంటి వాడు నేను కదలకుండా స్థిరంగా ఉంటున్నాను అనుకోవటం ఇది అజ్ఞానం కాదా?
1: Is it not ignorance to consider that I am not moving, standing on earth which is itself moving so fast?
0: సముద్రము లోపల ఒక పడవ పైన తాను ప్రయాణం అవుతున్నాడు.
1: A person is traveling in a ship or in a steamer on the moon.
0: పడవలో తాను చాలా కదలకుండా కూర్చున్నట్టుగా ఉండవచ్చును, కానీ అలల ద్వారా పైకి కిందికి తిరుగుతున్నాడు, కదలక తప్పదు.
1: He may be sitting firm, thinking that he is not moving. But when the waves bring about that movement of the steamer, he is bound to move.
0: Kanukane Arjuna, anityam asukham lokam.
1: Therefore Arjuna, world is impermanent and full of sorrow.
0: Idi eppudu chanchalamainatundi.
1: It is fickle and changing.
0: Idi eppudu marpu chendetundi.
1: It is undergoing modification.
0: Ee marpu chendetundi danilo neevu nivasistu మార్పు చెందనటువంటి రీతిగా ఉన్నాను అనుకోవటం పొరపాటు కదా.
1: లివింగ్ ఇన్ ఎ వరల్డ్ విచ్ ఇస్ అండర్గోయింగ్ సచ్ చేంజెస్ అండ్ మోడిఫికేషన్స్
0: దీంతో మార్పు చెందని ఆనందమును నీవు అనుభవించటము ఇది కేవలం సాధ్యం కాదన్నాడు.
1: ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు ఎంజాయ్ అన్చేంజింగ్ బ్లిస్ అండ్ జాయ్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్ విచ్ ఇస్
0: చేంజ్. మార్పు చెందని, కూర్పు కలగని ఆత్మతత్వంలో నీవు ప్రవేశించమన్నాడు.
1: Therefore, he just said, enter into the principle of Atman, which is not changing, which is steady.
0: పిల్లలకు ఈ విధమైనటువంటి ఇంద్రియ నిగ్రహములు అనేటువంటిది బోధించడంలో కేవలం వాళ్ళని జడస్వరూపులుగా మార్చుకోవచ్చును కదా అని కొంతమంది భావించవచ్చును.
1: సమ్ పీపుల్ మే బి థింకింగ్ దట్ ఇఫ్ దీస్ యంగ్ చిల్డ్రన్ ఆర్ టాట్ సెన్స్ కంట్రోల్ వుడ్ వి నాట్ బి కన్వర్టింగ్ దెమ్ ఇంటూ ఇనర్ట్ బీయింగ్.
0: ఇది కేవలం కంట్రోల్ చేయటం మాత్రమే కాని సెన్స్ లేకుండా చేసుకోమని చెప్పడం లేదే.
1: ఇట్ ఈస్ నాట్ దట్ వన్ షుడ్ నాట్ హ్యావ్ సెన్సెస్ బట్ వన్ షుడ్ ఓన్లీ కంట్రోల్ ది సెన్సెస్.
0: కారుకు బ్రేక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ బ్రేక్ ఇన్ ద కార్.
0: కానీ అపాయ సమయం నందు, ప్రమాదం సంభవించే సమయం నందు దాన్ని ఉపయోగించుకోమని చెప్తున్నాము.
1: బట్ వెన్ ఎవర్ దేర్ ఇస్ సమ్ డేంజర్ యూ కెన్ యూజ్ ద బ్రేక్.
0: ఈ విషయాన్ని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: స్టూడెంట్
0: స్వామి ఏదో సెన్స్ కంట్రోల్ చేయమని, మైండ్ కంట్రోల్ చేయమని, విషయాసక్తిని విసర్జించమని అంటున్నాడు. ఇవన్నీ విసర్జించిన తర్వాత లైఫ్ లివింగ్ డెత్ అయిపోతుంది, ఉండి ప్రయోజనం ఏమిటి అని భావిస్తున్నారు.
1: స్టూడెంట్స్ విల్ హావ్ టు కన్సిడర్ దిస్ వెరీ కేర్ఫుల్లీ. స్వామి ఈజ్ ఆస్కింగ్ టు కంట్రోల్ ద సెన్సెస్, టు కంట్రోల్ ద మైండ్ ఎట్సెట్రా. ఇఫ్ యూ కంట్రోల్ ద సెన్సెస్ అండ్ ఇఫ్ యూ కంట్రోల్ ద మైండ్.
0: నేను బ్రేక్ ను తీసేయమని చెప్పటం లేదు, బ్రేక్ ఉండని, కానీ అవసరం వచ్చినప్పుడు ఉపయోగపెట్టుకో.
1: Would it not be amounting to living death? Swami is not asking to remove the brakes, but use the brakes only when it is necessary.
0: Yetti avasaram vachinappudu pramadamu ajnanamo leka inke vidhamainatundi yokka durmargamo durbuddhulo ilanti samayamlo pramadam kalugutundi ganaka alanti samayamlo indriyani kramanchi.
1: Only when you are threatened with some danger of bad thoughts, bad feelings etc, then you should control.
0: Asalu breake lekapothe pramadamlo manaku pramadame jarugutundi.
1: If we don't have brake at all, we are sure to land ourselves in real
0: kalukane.
1: Therefore
0: kaadi kindiki raani yeddu,
1: a bullet which cannot be brought under control,
0: kallamu leni gurramu,
1: a horse which doesn't have reins,
0: brakeul leni kaaru,
1: a car which doesn't have brake,
0: indri nigraham leni manishi చాలా ప్రమాదమైన ఉన్నాడు.
1: ఎ పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెన్స్ కంట్రోల్ ఈజ్ రాదర్ డేంజర్.
0: కనుకనే అర్జున, నీవు కేవలము ఇంద్రియ నిగ్రహము మాత్రమే చేయి.
1: దేర్ఫోర్ అర్జున, యూ ఓన్లీ కంట్రోల్ ది
0: విషయాసక్తి అందుతున్నటువంటి దోషములను విసర్జించు.
1: యూ గివ్ అప్ ద డిఫెక్ట్స్ విచ్ ఆర్ ఇన్హెరెంట్ ఇన్ ది
0: విషయములో ప్రవేశించు.
1: యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద సెన్స్.
0: అదే విధముగానే మనము విషయంలో జీవించవచ్చు.
1: వి క్యాన్ లివ్ ఇన్ ద వరల్డ్.
0: సంసారమును విసర్జించమని, ఆడు బిడ్డలను త్యజించమని, ఆస్తిపాస్తులు విడచమని ఏ వేదాంతము చెప్పటం లేదు.
1: నో వేదాంత ఆర్ ఫిలాసఫీ ఇస్ టీచింగ్ గివ్ అప్ ది ఫ్యామిలీ, గివ్ అప్ యువర్ వర్లీ డ్యూటీస్ అండ్ గివ్ అప్ ది వర్లీ.
0: ఏ ఇంద్రియములు ఏ సమయమున ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆ విధమైనటువంటి యొక్క నీతి నిజాయితీల మార్గంలో దానిని ప్రవేశపెట్టుకోమన్నారు.
1: ఇన్ ఎన్ ఎథికల్ అండ్ ప్రాపర్ వే యూజ్ ఆల్ ది సెన్సెస్ డిపెండింగ్ అపాన్ ది టైమ్ అండ్ సర్కమ్స్టెన్సెస్ అండ్ ది కాజెస్.
0: కనుకనే భగవద్గీత యందు హితమును మితమును బోధించాడు.
1: దేర్ఫోర్ భగవద్గీత హాస్ టాట్ డిసిప్లిన్ అండ్ లిమిట్స్.
0: హితముగాను మితముగాను ఏది కూడా ప్రమాదం నన్ను చేయదు.
1: ఇఫ్ ఇట్ ఈస్ విత్ ఇన్ లిమిట్స్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ ప్రాపర్లీ డన్ నథింగ్ విల్ బి హార్మ్ఫుల్.
0: ఇష్టం వచ్చినట్టుగా భుజి చేస్తే కూడాను అది చాలా ప్రమాదమే అయిపోతుంది.
1: అన్లిమిటెడ్ టేకింగ్ ఆఫ్ ఫుడ్ వుడ్ లీడ్ టు ప్రాబ్లమ్.
0: కనుకనే చెప్పాడు అతి తిండి మతిహాని, మిత తిండి అతిహాయి.
1: ఎక్సెస్ ఆఫ్ ఫుడ్ బ్రింగ్స్ అబౌట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ద మైండ్.
0: అదే విధంగానే అతి భాష మతిహాని, మిత భాష అతిహాయి.
1: ఇన్ ద సేమ్ వే ఎక్సెస్ టాక్ ఈజ్ రాదర్ డేంజరస్ ఫర్ ద హెడ్ అండ్ లిమిటెడ్ టాక్ ఈజ్ ఆల్వేస్.
0: అతిరాగము మతి రోగమే.
1: ఇన్ ద సేమ్ వే ఎక్స్ట్రీమ్ అటాచ్మెంట్ ఈజ్ అ టైప్ ఆఫ్ మెంటల్ డిసీజ్.
0: మిత రాగము అతిహాయి.
1: లిమిటెడ్ అటాచ్మెంట్ ఈజ్ ఆల్వేస్.
0: కనుక ఇంద్రియములు ఈ విధమైన రీతిలో నీవు కారు బ్రేకును ఏ రీతిగా ఉపయోగపెట్టుకుందవో ఆ విధంగా నీలో ఇంద్రియములను మధ్య మధ్య కొంచెం బ్రేక్ వేస్తూ రావాలి, నీకు ప్రమాదం కాకుండా చూసుకోవాలి.
1: జస్ట్ యాజ్ బ్రేక్స్ ఇన్ ఎ కార్ ఆర్ యూజ్డ్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ది రెసిడెంట్స్, సిమిలర్లీ సెన్స్ ఆఫ్
0: ఈ లక్ష్యముతోనే కృష్ణుడు అర్జునకు ఇంద్రియ నిగ్రహం అత్యవసరము. ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటి ఒత్తి ఉంటేనే నీ యొక్క జీవన జ్యోతి వెలుగుతుంది అన్నాడు.
1: With this object in view, Krishna has told Arjuna, have self-control. If you are having self-control, it will be something like a which lights you the lamp of your life. Which it is something like a which lights the lamp of your life.
0: Aithe vatti undinanta matram na prayojanam ledu. దీనికి భక్తి అనేటువంటి తైలం కూడా కావాలి అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ మియర్లీ హ్యావింగ్ ది విక్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్ ఇట్ ఈస్ నో యూస్, యు మస్ట్ హ్యావ్ ది ఆయిల్ ఆఫ్ డివోషన్.
0: ఈ భక్తి అనేటువంటి తైలం ఉండినంత మాత్రం ప్రయోజనం లేదు, దాన్ని నిల్వ చేయడానికి ఒక విధమైన వైరాగ్యం అనే ప్రమేద కూడా ఉండాలి అన్నాడు.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఆయిల్ ఆఫ్ డివోషన్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఆఫ్ నో యూస్. దెర్ మస్ట్ బి ఎ కంటైనర్ సంథింగ్ లైక్ విచ్ మే బి కంపేర్డ్ టు ఎ డిటాచ్మెంట్.
0: కనుకనే దీపమునకు ప్రమిద నూనె వత్తి కలదు, దీపం వెలుగు కలుగున.
1: ఇఫ్ యూఆర్ హ్యావింగ్ ఏ కంటైనర్ ఏ ఆయిల్ అండ్ ద విక్ విల్ యూ బి ఏబుల్ టు జస్ట్ లైట్ ద ల్యాంప్ జస్ట్ లైక్.
0: ముట్టించేవాడు ఒకడు ఉండాలి.
1: దెర్ ఇస్ సమ్వన్ హూ షుడ్ లైట్ ఇట్.
0: అతని దైవం,
1: దట్ ఈస్ గాడ్.
0: నీకు వైరాగ్యం ఉంది, భక్తి ఉంది, కానీ ఇంద్రియ నిగ్రహం కూడా ఉంటుండాలి. దీన్ని వెలిగించేటువంటి వాడే వై. అదే కృష్ణుడు అర్జును ఎందున్నటువంటి యొక్క ఈ ఒత్తిని వెలిగించాడు.
1: యు హ్యావ్ డిటాచ్మెంట్, యు హ్యావ్ సెన్స్ కంట్రోల్, యు హ్యావ్ డివోషన్, యు హ్యావ్ ది కంటైనర్, యు హ్యావ్ ది ఆయిల్, యు హ్యావ్ ది విక్, బట్ ఇట్ హ్యాస్ టు బి లైటెడ్. ఇట్ ఇస్ కృష్ణ హు హ్యాస్ డన్ దట్ పర్టికులర్ జాబ్ ఫర్ అర్జున.
0: పూలు సూది దారముండ పుష్పమాల తానగున.
1: యు హ్యావ్ ఫ్లవర్స్, యు హ్యావ్ నీడిల్, యు హ్యావ్ థ్రెడ్, వుడ్ ఇట్ ఆటోమేటికలీ బికమ్ ఎ గార్లెండ్?
0: లేదు, ఈ గార్లెండ్ కుట్టేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: దేర్ ఇస్ వన్ హూ మేక్స్ ఎ గార్లెండ్ అవుట్ ఆఫ్ దిస్.
0: స్వర్ణము రత్నాలు కలవు, సొమ్ములు నిర్మాణమగున.
1: దేర్ ఈస్ గోల్డ్, దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రెషియస్ డైమండ్స్, బట్ వుడ్ జ్యువెలరీ బికమ్?
0: చేసేటువంటి గోల్డ్ స్మిత్ ఒకడు ఉండాలి, కంసాలి ఉండాలి.
1: దేర్ ఈస్ నీడ్ ఫర్ గోల్డ్ స్మిత్ హూ కెన్ మ్యానుఫాక్చర్ జ్యువెలరీ అవుట్ ఆఫ్ ఇట్.
0: విద్య కలదు, బుద్ధి కలదు.
1: There is education and there is intelligence.
0: Kani vidyavantulu taraguna,
1: would he automatically become an educated one?
0: Neerpetunte guru okkadu undali kada.
1: There is need for some teacher who can teach it.
0: Pedda aksharam tho itta rasittu pettaru adi A anu undadi.
1: A letter A is written,
0: A board paina untundadi. Pillavaadu kannato chustunnadu, kannulu baaga manchiga untunnavi. కానీ అక్షరం కూడా చాలా పెద్దగానే ఉంటుండది.
1: ఎ లెటర్ ఈజ్ రిటన్ ఏ లార్జ్ సైజ్ ఆన్ ద బోర్డ్ ఏ. దెర్ ఇస్ అ బాయ్ హూ ఈజ్ సీయింగ్ ఇట్, హి హాస్ ఐస్. ఆ
0: లెటర్ కు ఏ అని శబ్దం అనేటువంటిది చెప్పాలి అనేటువంటి బోధించే గురువు ఒకటి ఉండాలి కదా.
1: దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ టీచర్ హూ టీచర్స్ దట్ పర్టికులర్ లెటర్ ఈజ్ ఏ.
0: కానీ లెటర్ ఉంది, వీడికి కన్నులు ఉన్నాయి కత్తికాయల మాదిరి.
1: దేర్ ఈజ్ లెటర్ దేర్ ఆర్ ఐస్.
0: కానీ ఈ అక్షరము ఏ, ఈ అక్షరము బి అని చెప్పేటువంటి వాడు ఒకడు ఉండాలి.
1: బట్ దేర్ ఇస్ నీడ్ ఫర్ ఎ పర్టికులర్ పర్సన్ ఎ టీచర్ హూ కెన్ డిస్క్రైబ్ ఈచ్ పర్సన్.
0: జగత్ గురువు అతనే దైవము.
1: దిస్ ఈస్ జగత్ గురు అండ్ దిస్ ఈస్ గాడ్.
0: కనుక జగత్తునందు సర్వ విషయములను మనం గుర్తించవలనన్నా, సర్వ కర్మలను మనము సరైనటువంటి స్థితిలో మనం చేయవలనన్నా, దీనిని ఆత్మరీతిగా సత్యమైనటువంటి మార్గంలో ప్రబోధించేటువంటి సద్గురు ఒకడు ఉంటుండాల. అతనే గురువు, గురువు అతనే దైవం.
1: ఇఫ్ యూ వాంట్ టు రికగ్నైజ్ ది రియల్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద వరల్డ్ అండ్ యూ వాంట్ టు రికగ్నైజ్ డివినిటీ, దెర్ ఇస్ నీడ్ ఫర్ ఏ సద్గురు, ఏ జగద్గురు.
0: కనుక ఇంద్రియ నిగ్రహం లోపల చాలా ప్రధానమైనటువంటి యొక్క జీవితము ఇమిడి ఉంటుండాలి.
1: దెర్ ఈస్ ఏ లాట్ ఆఫ్ ఇన్నర్ సిగ్నిఫికెన్స్ ఇన్ ది సెల్ఫ్ కంట్రోల్ అండ్ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్.
2: That was the 19th in a series of 34 discourses Bhagavan delivered on Gita in 1984. In this powerful discourse which Bhagavan delivered on 24th August 1984, he dispelled all doubts one may have as to why one should give up craving for the sense objects and yearn for atmic bliss. You are tuned to Discourse Stream of Radio Sai, bringing you the divine message of Bhagwan Sri Satya Sai Baba, 24 hours a day, 7 days a week. Sai Ram and happy listening.

0: There is no fear of sin. We find the wickedness and the evil deeds that have become the routine and part of our life. There is no trace of devotion, and we find acts of violence and treachery which has become a regular routine. In fact, that which confers us the bliss and happiness is our total surrender to the lotus feet of God and constant chanting of His matchless, glorious name.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Dushyakalpitamaina ee charachara jagattunantai kudanu prapanchamu ani perutho pilubadutunnadi.
0: All the world that you see all around, that which is motile and non-motile, this is called prapancha.
1: Panchabhutamula yokka prabhavame ee prapancham yokka namamunaku moola karanam.
0: The word prapancha is there because of its composition of these five elements.
1: Panchabhutamula yokka swaroopame ee prapancham yokka swaroopam.
0: The world is the manifestation, expression of the five elements.
1: Panchabhutamula yokka prasiddhame manamuni yokka jnana siddhi.
0: In fact, the visualization of these five elements is the fulfillment of meditation.
1: Ee panchabhutamule lekundina prapanchame ledu.
0: Bereft of the five elements, there is no world.
1: Ee panchabhutamulu kudanu భగవత్ స్వరూపమే.
0: ద ఫైవ్ ఎలిమెంట్స్ రిప్రజెంట్ ద డివైన్.
1: కనుకనే భూదేవి అని మొదటి పేరు పెట్టారు.
0: దట్స్ ద రీజన్ వై ద ఫస్ట్ ఎర్త్ ఈస్ కాల్డ్ మదర్ ఎర్త్, భూదేవి.
1: రెండవది గంగాదేవి అని పేరు పెట్టారు.
0: ద సెకండ్ వాటర్ ఈస్ కాల్డ్ గంగాదేవి.
1: మూడవది అగ్నిదేవుడు అన్నారు.
0: ద థర్డ్ వన్ ఫైర్ గాడ్, అగ్నిదేవ.
1: నాలుగవది వాయు దేవుడు.
0: ద ఫోర్త్ వన్ ద విండ్ గాడ్, వాయుదేవ.
1: ఐదవది శబ్ద బ్రహ్మము.
0: ద ఫిఫ్త్ వన్ ఈజ్ శబ్ద బ్రహ్మ.
1: శబ్ద బ్రహ్మమయీ, చరాచరమయ్యి, జ్యోతిర్మయీ, విద్యానందమయ్యి, పరాత్పరమయీ, మాయామయి, శ్రీమయీ. ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క నాలుగు బిరుదులతో ఈ పంచభూతములు ప్రపంచమును సాకుచున్నవి.
0: ఇన్ ఫ్యాక్ట్ ద హోల్ వరల్డ్ ఇస్ సస్టైన్డ్ బికాస్ ఆఫ్ దీస్ అట్రిబ్యూట్స్ that were given to them, the one of the sound, the one of movement, the one of light, the eternal bliss, the supreme, the illusion, and the mightiest and effulgent.
1: Kanuka panchabhutamule bhagavat swaroopamulu.
0: Therefore, the five elements represent the very form of God.
1: Ee panchabhutamule prati prani yendu kudanu atma swaroopamai alaruchunnadi.
0: The five elements are present in every being in the form of the spirit or the self.
1: Prati atma bhagavantuni yokka aakaram ganukane deenni atma gnanaya namaha annaru.
0: The spirit or the self is the very form of the divine.
1: Itti divyamaina bhavyamaina navyamaina atma tattvamnu anyulu kana rakunda potunnadi.
0: Such an effulgent, such ever fresh, the new spirit is not known to many.
1: Kantiki kanipinchunadi,
0: that which is seen.
1: Chevulaku vinipinchunadi,
0: that which is heard.
1: Manasuku anipinchunadi,
0: which could be thought over.
1: Divyatvanni kanipinchunadi,
0: and the divinity that becomes apparent.
1: Jeevitanni kalipinchunadi,
0: and that makes our life.
1: Mai marapinchunadi,
0: and makes you forget
1: ee panchabhutamule.
0: The cause behind all these are the five elements.
1: Itti panchabhutamula yokka prabhavamu panchabhutamula yokka prasakti manavudu artham cheskunna antadikante daivamu marokudu kanaraadu.
0: If the man is able to understand the spirit and the effects of the five elements, well, it amounts to the total understanding of Brahman, the divine.
1: Kanukane bhur bhuvah suvah annar.
0: Therefore it is said bhur bhuvah suvah.
1: Bhur anaga materialization.
0: Bhur symbolizes materialization.
1: పదార్థముల యొక్క ప్రవేశమే.
0: It is to do with the matter.
1: భూహ అనగా వాయువు యొక్క చేరికని.
0: భూహ represents the combination of the air.
1: దీనినే వైబ్రేషన్ అంటారు.
0: This is called vibration.
1: మూడవదే రేడియేషన్.
0: The third one is radiation.
1: ఇదియే పరమజ్ఞానము.
0: This is the supreme knowledge.
1: దక్షిణామూర్తి అనగా పరమ పవిత్రమైన జ్ఞానమే దక్షిణామూర్తి యొక్క స్వరూపము.
0: The significance of దక్షిణామూర్తి, who represents, the symbolizes,
1: నాలుగు వేదములు ఎందుకులను నాలుగు మహావాక్యములుగా నియమించి ప్రపంచమునకు ప్రబోధిస్తూ వచ్చినవి.
0: In fact, the four Vedas have been represented by four Mahavakyas and publicized all over the world.
1: Prajnanam Brahma.
0: The first one, Prajnanam Brahma.
1: Ayamatma Brahma.
0: Ayamatma Brahma.
1: Aham Brahmasmi.
0: Aham Brahmasmi.
1: Tat Tvam Asi.
0: Tat Tvam Asi.
1: Ee naalugu Mahavakyamulanu Vedamulu naalugu Mahasutramuluga vibhajinchi lokamunaku andistu vachinavi.
0: These four Mahavakyas represent the supreme principles of all four Vedic texts.
1: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ఈ ప్రజ్ఞానం అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ప్రజ్ఞాన?
1: పుస్తకములతో చదివినటువంటి ప్రజ్ఞానమా?
0: ఈజ్ ఇట్ బుకిష్ నాలెడ్జ్?
1: లేక శరీరంతో అనుభవించినటువంటి యొక్క అనుభూతియా?
0: ఈజ్ ఇట్ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బాడీ?
1: కొన్ని దినముల నుండి తిరిగి మరుగు పడేటువంటి యొక్క జ్ఞానమా?
0: ఈజ్ ఇట్ ద నాలెడ్జ్ దట్ వుడ్ బి ఫర్గాటన్?
1: కాదు కాదు కాదు కాదు.
0: నో,
1: అది నిరంతరము కూడాను, సర్వకాల సర్వావస్థలందు కూడాను చలనము లేని అచలనంగా ప్రవహించేటువంటి యొక్క ప్రవాహమే ఈ ప్రజ్ఞానం.
0: ఇన్ ఫ్యాక్ట్ ప్రజ్ఞాన, ది సుప్రీం నాలెడ్జ్, విల్ బి విత్ యూ త్రూ అవుట్ ద లైఫ్ టైమ్. ఇట్ ఈస్ అన్షేకబుల్, అన్వేవరింగ్.
1: కానీ దీనిని సుప్రీం నాలెడ్జ్ అంటున్నారు, కానీ ఇది దీనికి తగినటువంటి పేరు కాదు.
0: ద సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ద ట్రూ ట్రాన్స్లేషన్ ఫర్
1: కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
0: ప్రజ్ఞాన ఇస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్.
1: ఇది మార్పు చెందినటువంటిది.
0: ఇట్ ఇస్ చేంజ్లెస్.
1: కూర్పు చెందినటువంటిది.
0: ఇట్ కెనాట్ బి మోడిఫైడ్.
1: ఇది ఏ నిజమైనటువంటి యొక్క భవిష్యత్తునకు బాట చూపించున్నది.
0: ఇన్ ఫ్యాక్ట్ దట్ షోస్, దట్ లేస్ డౌన్ ద పాత్ ఫర్ ద ఫ్యూచర్.
1: ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: This constant integrated awareness is present all over the body.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను వాయు స్వరూపము అని కూడాను పేరు.
0: This prajnana is also ethereal.
1: అనగా వాయువు ఏ విధమైనటువంటి యొక్క సంచారం జరుగుతుండదో,
0: just as the wind blows all over,
1: వాయువు ప్రవేశించినటువంటి యొక్క ప్రదేశము జగత్తులో కానరాదు.
0: As you know that there is no nothing in this world into which the air cannot get in.
1: కనుకనే ఈ వాయుస్వరూపమైనటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ది ఎయిర్.
1: ఇటువంటి వాయువును సర్వత్రా ప్రసరింపజేసే ఈ జ్ఞానమే మానవత్వంలో సర్వత్రా వ్యాపించి ఉన్నది.
0: దిస్ కాన్స్టెంట్ ఇంటిగ్రేటెడ్ అవేర్నెస్ ఇస్ ప్రెసెంట్ ఆల్ ఓవర్ ద బాడీ.
1: ఈ ప్రజ్ఞానమును కూడాను

0: వాయు స్వరూపుడు అని పేరు.
1: As this wind spreads all over, the wind is divine.
0: ఇట్టి సర్వత్రా ఉండేటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: Divine present all over, divinity which could be experienced, how is that man is not able to know?
0: భూత భవిష్యత్ వర్తమానములు యందు సర్వకాల సర్వావస్థలు యందు సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు మానవుడు గుర్తించుకోలేకపోతున్నాడు?
1: How is that man is not able to experience and realize the divinity which existed in the past, existing in the present, would exist in future, present in all states?
0: దీనిని వేదమునందు
1: దిస్ ఇన్ వేద
0: ప్రతి క్షణము కూడాను దైవత్వాన్ని గుర్తింపజేసేటువంటిది ఒక మంత్రము పుష్పరాజమునందు.
1: In fact, the divinity is reminded, recalled in our lives every moment.
0: దీనిని మానవత్వంలో ప్రతి ప్రాణి యందు కూడాను చలించినట్టు కనిపించుతూ సర్వత్రా ఉండలేనటువంటిదిగా రూపొందింపచేస్తున్నది.
1: In fact, it is the one that's responsible for all vibration, pulsatory and activity and the movement.
0: ఇలాంటి యొక్క దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని మానవుడు ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: Such a divinity, why that man is not able to know?
0: తన యందు, తన వెలుపల, తన చుట్టూ, తనలోను అన్నిటి యందు ఉండినటువంటి యొక్క దివ్యత్వాన్ని ఎందుకు తాను చూడలేకపోతున్నాడు?
1: Why that man is not able to see the divinity which is in him, around him, everywhere, all over?
0: లోకములో తనను తాను గుర్తించుకొని వెతికేటువంటి మానవుడు ఎక్కడైనా కనిపిస్తాడా?
1: In this world, do we find any man who is in search of his own self?
0: అంతా తానే అయి ఉండి కూడాను తనను తాను గుర్తించుకోలేకపోవటం ఎంత అజ్ఞానం.
1: Though he is the very self embodied, how is that he does know himself?
0: కనుకనే దైవత్వం అనగా ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో లేడు.
1: సో గాడ్ ఇస్ నాట్ లొకేటెడ్ ఇన్ ఎ సెపరేట్ ప్లేస్.
0: ఏదో ఒక ప్రదేశంలో ఉన్నాడు భగవంతుడు. అతన్ని కనిపెట్టాలి, అతన్ని దర్శించాలి, అతన్ని అనుభవించాలి అని ప్రయత్నిస్తుంటాడు మానవుడు.
1: మ్యాన్ మేక్స్ ఎన్ అటెంప్ట్ టు ఫైండ్ గాడ్ ఎట్ ఎ పర్టికులర్ ప్లేస్ బై అడాప్టింగ్ ఎ పర్టికులర్ ప్రొసీజర్.
0: తానే దైవమై ఉండి కూడాను దైవత్వాన్ని ఎక్కడ వెతకడానికి పోతున్నాడు?
1: హీ బీయింగ్ ద డివైన్, హీ ఇస్ ఇన్ సర్చ్ ఆఫ్ గాడ్ ఎల్స్వేర్.
0: తన యందే పంచభూతములు ప్రకాశిస్తూ ఉన్నవి,
1: ద ఫైవ్ ఎలిమెంట్స్ ఆర్ ఇన్ హిమ్,
0: ప్రభావంతో పరికిస్తూ ఉంటున్నవి.
1: దే మేక్ హిమ్ వర్క్ విత్ యాక్టివిటీ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి పంచభూతముల యొక్క స్వరూపమును తన యొక్క సేహమునందే ఇముడ్చుకొని సర్వత్రా వెతకడానికి పోయేటువంటి వాడు ఎంత మూర్ఖుడు, ఎంత పిచ్చివాడు.
1: హీ సర్టన్లీ ఫూలిష్ అండ్ ట్రూలీ మ్యాడ్ బికాజ్ హీ ఈస్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ ఇన్ హిమ్.
0: కనుక ప్రతి ప్రాణి ఎందు కూడాను దైవత్వం అనేటువంటిది లేకుండా ఉండటం వీలు కాదు.
1: Therefore, no being can exist without five elements.
0: ప్రతి ప్రాణి కూడాను తన యొక్క జీవమునందు నరములు యందు ప్రాణతత్వంతో మెరుగుతూ ఉంటున్నవి.
1: You find the life principle flowing all through the nerves.
0: ఈ నరములు యందు సంచరించేటువంటి ప్రాణము దైవస్వరూపమే.
1: The life that sustains all these nerves is verily God himself.
0: అదనే ప్రజ్ఞానం బ్రహ్మ.
1: And he is Prajnanam Brahma.
0: అది అయమాత్మ బ్రహ్మ.
1: The very same thing could be put like this. I am
0: అనగా దీనిని మరుగు రీతిగా భావించుకున్నప్పుడు అయామ్ ఆత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ. ఐఎమ్ ఆత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి
0: అనగా తనదే తాను ఎందున్నటువంటి స్వరూపాన్ని తత్ త్వం అసి అది నేనే అయి ఉన్నాను.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ వెరీ సేమ్ డివినిటీ విన్ హిమ్ తత్ ఈజ్ హిమ్సెల్ఫ్ త్వం అసి.
0: తత్ అనగా బయటది.
1: Tat means that which is outer.
0: Tvam anaga lopaladi.
1: Tvam which is inner.
0: Lopala baita rendinti endukudunu sancharincheetundi yokka divyatvame taanu.
1: The divinity is the one which is present exterior.
0: Antar bahichata sarvavyapya narayana sthita annaru.
1: It only meant that divinity pervades all over.
0: కనుక అట్టి దైవత్వాన్ని మనం వెతకటం గాని కనిపెట్టుటకు ప్రయత్నం చేయటం గాని ఇది ఒక వెర్రితనమే.
1: It is foolishness to be in search of God and to know him.
0: తన ఎందున్నటువంటి యొక్క సర్వ చైతన్యం కూడాను దైవస్వరూపమే.
1: ది అబ్సల్యూట్ యాక్టివిటీ లైఫ్ ఇన్ హిమ్ ఈజ్ ఎసెన్షియలీ డివైన్.
0: తన లోపల ఉన్నటువంటిది బయటికి మనకు కనిపిస్తూ ఉంటుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ ఇస్ హిడెన్ లేటెంట్ ఇన్ హిమ్.
0: దీనిని రిఫ్లెక్షన్, రియాక్షన్, రీసౌండ్ అన్నారు.
1: దిస్ కుడ్ బి పుట్ దిస్ వే, ద రియాక్షన్, రిఫ్లెక్షన్, రిసౌండ్.
0: ఇట్టి రియాలిటీ మన యందే ఉంటుకొని రిఫ్లెక్షన్ కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాం?
1: దట్ రియాలిటీ బీయింగ్ విద్ ఇన్ యూ బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ such a thing out.
0: రీ సౌండ్ కోసం ఎందుకు మనం ఆశిస్తున్నాము?
1: What is it you want?
0: ఇది కేవలము ఒక వెర్రితనమే.
1: It is absolute foolishness.
0: అట్టి పవిత్రమైనటువంటి జ్ఞానం తన యందు లేకపోవటం

0: అని.
1: బికాస్ దట్ సీక్రెట్ సుప్రీం నాలెడ్జ్ ఇస్ నాట్ ఇన్ యూ.
0: సర్వత్రా వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ మేకింగ్ ఎన్ అటెంప్ట్ టు సెర్చ్ ఫర్ గాడ్ అవుట్ సైడ్.
0: కనుక ఈ యొక్క ప్రభ అనేటువంటి ఒక తత్వం లోపల,
1: ఇన్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ ప్రభ,
0: అనగా ప్రతి మానవుని యొక్క దేశం లోపల ఒక సంవత్సరం పేర్లు ప్రభవ అని వస్తుంది.
1: ప్రభవ ఇస్ ద నేమ్ ఆఫ్ ఎన్ ఇయర్.
0: మొదటి నెల ప్రభవ,
1: ద ఫస్ట్ మంత్ ఇస్ ప్రభవ.
0: ప్రభవ అనగా ఏమి, తన ఎందున్నటువంటి దానిని ప్రచురింపచేయటమే ప్రభవ.
1: ప్రభవ మీన్స్ దట్ ఇమ్మనెంట్ లేటెంట్
0: కాలస్వరూపుడు తానే.
1: ఇస్ ఫౌండ్ అవుట్ సైడ్.
0: కాల కాలాయము తానే.
1: ఇన్ఫాక్ట్ ఇస్ టైమ్.
0: కాల నియమితుడు తానే.
1: హీస్ ద టైమ్, ఇస్ ద మాస్టర్ ఆఫ్ టైమ్.
0: కనుకనే అట్టి మాస్టర్ అయినటువంటి యొక్క కాలతరమైన పని స్వరూపాన్ని మనం ఎందుకు గుర్తించుకోవటం లేదు?
1: హౌ ఇస్ ఇట్ దట్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ మాస్టర్ ఆఫ్ టైమ్?
0: కనుకనే మాస్టర్ అనేటువంటి వాడు తన క్షణం నందు కూడా కనిపిస్తూనే ఉంటున్నాడు.
1: మాస్టర్ కుడ్ బి సీన్ ఎవ్రీ మూమెంట్.
0: ప్రతి దాని ఎందుకు కూడా మాస్టర్ గానే ఉంటున్నాడు.
1: ఇన్ ఎవ్రీథింగ్ యూ ఫైండ్ ద మాస్టర్ దేర్.
0: మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్ అన్నది.
1: మాస్టర్ ద మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్.
0: ఆ మాస్టర్ ను మొట్టమొదట కంట్రోల్ చేయాలి.
1: సో యూ షుడ్ బి ద మాస్టర్ టు బిగిన్ విత్.
0: సర్వేంద్రియములు కూడా కేవలం బయట గోచరించేటువంటివి.
1: ఆల్ ద రెస్ట్ ఆర్ సీన్ ఇన్ ద ఔటర్ వరల్డ్.
0: ఇది నీరు,
1: దిస్ వాటర్,
0: ఇది అగ్ని,
1: దిస్ ఫైర్,
0: ఇది వాయువు,
1: ఇది
0: ఏ గాలి, ఇవంతా కూడా చూస్తే పేర్లు ప్రత్యేకంగా ఉంటున్నాయి కానీ అన్ని తనయందే ఉంటున్నాయి.
1: ఇన్ఫాక్ట్ ద నేమ్స్ ఆర్ డిఫరెంట్ ద ఎలిమెంట్స్ బికాజ్ అండ్ ఆర్ ఫౌండ్ ఇన్ యు.
0: అన్నింటికి తానే మాస్టర్ గా ఉంటున్నాడు.
1: అండ్ యు ఆర్ ద మాస్టర్ ఆఫ్ ఆల్.
0: అదే మాస్టర్ ది మైండ్,
1: దట్ ఇస్ ద మాస్టర్ ఆఫ్ మైండ్.
0: నీవు మాస్టర్ మైండ్ గా నిలిచాలి కానీ
1: యు షుడ్ బి ద మాస్టర్ మైండ్.
0: సర్వెంట్ కు నీవు బానిస కాకూడదు.
1: యు షుడ్ నెవర్ బి ఎ సర్వెంట్.
0: సర్వెంట్ కు బానిస అయినటువంటి ఒక కైక ఎన్ని బాధలు గురి అయిందో మీకు అర్థమవుతుంది.
1: కైక who has become submissive to the servant, what had happened to her?
0: Kaika, Kekaya Raju yokka bidda.
1: Kaika is the daughter of the king of Kekaya.
0: Alanti rajakumarti ainatundi Kaika,
1: that Kaikan the princess,
0: tana banisa ainatundi mandaraku banisaga ayipoyindi.
1: Has become a slave to her own servant.
0: Aame cheppinattuga vinavinchindi.
1: She paid heed to her words.
0: Kanukane aame sarvasvanni kolipoyindi.
1: Therefore she lost everything.
0: Kattagadaniki patini kolipoyindi.
1: She lost her husband.
0: Kanna kumarulaku dvesham kaliginchindi.
1: And that was responsible for
0: lokamulaku nindane cheppinchukundi.
1: And then she was disreputed.
0: కనుకనే ఇట్టి పేరు కలిగినటువంటి ఒక కైక పేరు ఇప్పుడు ఎవ్వరు కూడా పెట్టుకోవటం లేదు.
1: Therefore no one has the name of Kaika.
0: కారణం ఏమిటి?
1: Why?
0: తానే సొంతంగా ఉంటుండి, తానే మాస్టర్గా ఉంటుండి, ఇంకొక సర్వెంట్ పైన తాను ఆధారపడిపోవటమే. ఇది ఒక దోషము.
1: Kaika being a master herself, she has submitted to her own servant.
0: కనుకనే మనమంతా మాస్టర్స్ మే.
1: We are all masters.
0: ప్రతి వ్యక్తి కూడాను మాస్టర్ స్వరూపుడే.
1: Everyone is the form of a master.
0: ఈ పంచభూతములతో కూడినటువంటి ఒక మాస్టరే.
1: He is the master of the five elements.
0: ఈ పంచభూతములో ఏ భూతము లేకపోయినప్పటికీ తాను మాస్టర్ కాడు.
1: With the one of the elements missing, he cannot be a master.
0: ఇటువంటి పవిత్రమైనటువంటి ఒక పంచభూతములు మానవుని యందు ఉంచుకొని తాను కేవలం ఏ శక్తి లేనటువంటి వానిగా సంచరిస్తున్నాడు మానవుడు అమాయకుడు.
1: Man is absolutely innocent because he has got all the five elements in him and not realizing it.
0: Kanuka ee master anetunti vaadu prati anuvunandu kudanu kanamunandu kudanu kanipistune untuntadu.
1: Master is present in every atom and in every cell.
0: Deenini puraskarinchukoni ee vedam nandu ano raniyan mahato mahiyan.
1: Therefore the Veda declares that God is present in
0: anuvulo anuvuga unnadu ganamulo ganamuga untunnadu.
1: He is the smallest to the small and the biggest to the big.
0: ఇలాంటి పరమాత్మ తత్వాన్ని ఎవరు గుర్తించుకోగలరు?
1: హూ కెన్ కాంప్రిహెండ్ సచ్ డివినిటీ?
0: తన యందే ఉండినటువంటి దివ్యత్వాన్ని ఎవరు చూడగలరు?
1: హూ కెన్ విజువలైజ్ ది డివినిటీ?
0: ఎవడైనా చూడవచ్చును.
1: నోబడీ కెన్ సీ.
0: కానీ తన దృష్టి బాహ్యమైనటువంటి దృష్టిలో పోతుండాలి.
1: బికాజ్ హి హస్ గాట్ ఎక్స్టర్నల్ లుక్.
0: పశ్యన్నపి చా నపశ్యతి, మూఢో మూఢో మూఢో అన్నాడు. నువ్వు చూసేదంతా కూడా నువ్వు భగవస్వరూపమే.
1: ఇన్ఫాక్ట్ వాట్ ఆల్ యూ సీ ఇస్ డివైన్.
0: నీ వినేదంతా భగవంతు యొక్క శబ్దమే.
1: వాట్ యు లిసన్ టు ఇస్ డివైన్ సౌండ్.
0: నీవు అనుభవించేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క ఆనందమే.
1: యువర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డివైన్.
0: నీవు చేసేదంతా కూడా నువ్వు భగవంతుని యొక్క చేష్టలే.
1: ఆల్ దట్ యు డు ఇస్ ది డివైన్ యాక్టివిటీ.
0: కానీ ఇలాంటి సమయం లోపల నీవెందుకు తన తత్వాన్ని తాను గుర్తించుకోలేకపోతున్నాడు?
1: అండర్ దీస్ సర్కమ్స్టాన్సెస్ వై ఇస్ ఇట్ దట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు నో?
0: భగవంతునికి ఇది అది అనేటువంటి భేదం లేవు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
0: ఇది చేయవచ్చు, ఇది చేయకూడదు అనేటువంటిది లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ లైక్ డూస్ అండ్ డోంట్స్.
0: సర్వము భగవంతుడే కనుక
1: ఎవ్రీథింగ్ ఇస్ గాడ్.
0: ప్రతి క్రియ కూడాను భగవంతుడే కనుక,
1: ఆక్టివిటీస్ డివైన్,
0: ప్రతి నాణము భగవంతుడే కనుక,
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవరీ నర్వ్
0: ప్రతి అణువు భగవంతుడే కనుక,
1: ఎవరీ ఆటమ్ ఇస్ గాడ్,
0: దేనైనా చేయవచ్చును.
1: హి క్యాన్ డు ఎనీథింగ్
0: కారణం
1: వై
0: అంత తన స్వాధీనమే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్.
0: ఇది చేయవచ్చును ఇది చేయకూడదు అనేటువంటి నిబంధన చేసేటువంటి మాస్టర్ ఎవరు లేడు.
1: దేర్ ఇస్ నో వన్ అబౌవ్ గాడ్ టు స్టిప్యులేట్ రెగ్యులేట్ హిమ్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: ఏ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక వ్యక్తి భగవంతుని పొందగోరి,
1: ఎ పర్సన్ అన్ ఎస్పరెంట్,
0: జంతువును మరజన్మ దుర్లభం అన్నారు.
1: He said that human life is rare.
0: మానవ జన్మం చాలా దుర్లభమైనటువంటిది.
1: Human life is extremely rare.
0: దైవం మనుష్య రూపేణ.
1: God is in human form.
0: దైవం మనుష్య రూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human form.
0: దీనికంటే పెద్ద స్వరూపం వేరొకటి లేదు.
1: There is no different form other than.
0: సర్వము ఆ మనిషి యందే నిలిచి ఉంటున్నవి.
1: Everything is present within that form.
0: కనుకనే ఇట్టి మనిషి యొక్క తత్వాన్ని మొట్టమొదట మనం గుర్తించుకోవాలి.
1: Therefore we should know the nature of a human form to begin with.
0: ఏ శాస్త్రము, ఏ వేదము, ఏ ఉపనిషత్తు ఏది చూచినప్పటికీ మనుష్యాకారంతోనే మనకు దైవత్వాన్ని గోచరింపజేస్తుంటాయి.
1: Any sacred text, the mythology or Veda or Upanishads explains the principle of man, the nature of man.
0: కేవలం ఆ రూపం మాత్రమే సత్యమని కాదు.
1: Not that the form is
0: ఆయా రూపముల యొక్క ప్రకృతికి సంబంధించినటువంటి ఒక స్వరూపాలు ఎన్నైనా పొందుతూ ఉంటాయి.
1: The forms vary, the physique differs.
0: ఒక దున్నపోతే భగవంతుని పూజించాలని ఆశిస్తే,
1: if a buffalo wants to worship God,
0: తాను తన యొక్క ప్రకృతిని స్వరూపాన్ని భరించుకొని ఆ యొక్క దున్నపోతే యొక్క స్వరూపాన్ని బ్రహ్మాండంగా పెంచుకుంటుంది.
1: A buffalo can think of God in a bigger buffalo form.
0: దానిని ఒక పెద్ద దున్నపోత మాదిరి తీసుకుని ఇదే భగవంతుడు అని పూజిస్తుంది.
1: బఫెలో కన్సిడర్స్ గాడ్ యాజ్ ఎ బిగ్గర్ బఫెలో.
0: ఏదైనా ఒక కప్ప చూస్తే ఆ కప్ప నేను భగవంతుని పూజించాలని ఆశిస్తే తన యొక్క ప్రకృతిని పురస్కరించుకుని ఆ కప్ప స్వరూపాన్ని బ్రహ్మాండమైన కప్పగా భావిస్తుంది.
1: సిమిలర్లీ ఇఫ్ ఎ ఫ్రాగ్ ఈస్ టు వర్షిప్ గాడ్ ఇట్ వుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ఫ్రాగ్ ఓన్లీ.
0: కనుక ప్రతి ఒక్కటి కూడా దాని యొక్క ప్రకృతి స్వరూపాన్ని పురస్కరించుకుని ఆయా రూపాన్ని ధరిస్తూ ఉంటుంటాది.
1: సో ఎవ్రీథింగ్ ఇస్ బేస్డ్ ఆన్ వన్స్ ఓన్ ఫిజిక్ ఆర్ ద ఫ్రేమ్.
0: కనుక భగవంతుడికి ఇట్టిది అట్టిది అని భేదం లేదు.
1: గాడ్ హ్యాస్ నో డిఫరెన్సెస్.
0: ఏమైనా చేయవచ్చును.
1: హి క్యాన్ డు ఎనీథింగ్.
0: అన్ని తన యొక్క స్వార్థం కోసం కాదు, పరార్థం కోసం.
1: గాడ్ ఇస్ అబ్సల్యూట్లీ సెల్ఫ్లెస్. ఇట్ ఇస్ ఫర్ ద వెల్ఫేర్.
0: ఇట్టి స్వార్థరహితమైనటువంటి భావంతో సంకల్పంతో ఏది చేసినప్పటికీ అది దైవ సంకల్పమే.
1: Everything is divine, whatever thought might be.
0: ఇట్టి సంకల్పములకు ఎవరు కూడా దోషం పట్టటకు వీలు కాదు.
1: None can find fault with the will of God.
0: దైవం ఇట్టిది అట్టిదని ఎవరు చూచిన వారు లేరు.
1: No one has seen God in full.
0: సర్వత్రా ఉన్నటువంటిది పరమాత్ముడే.
1: In fact, God,
0: సర్వస్వరూపుడు పరమాత్ముడే.
1: He is all forms are his.
0: కనుకని సర్వస్వరూపమైనటువంటి ఒక దైవత్వము ఒక్క పంచభూతములతో కూడి ఉన్నది.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్ అండ్ ఎవ్రీ ఫార్మ్ ఇస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: ఇట్టి పంచభూతముల యొక్క స్వరూపాన్ని మనము ప్రేమించాలి.
1: We have to love these five elements.
0: ఆ పంచభూతములో ఉన్నటువంటి ప్రేమనే పంచభూతములు.
1: అండ్ ద లవ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంట్స్.
0: కనుక అట్టి పంచభూత స్వరూపమైనటువంటి ఒక దైవత్వాన్ని మనం విశ్వసించి,
1: we should have full faith in God who is the person,
0: ఆ విశ్వాసంతోనే మన యొక్క సత్యాన్ని మనం దర్శించి,
1: and the very faith will make you experience,
0: ఈ సత్యంతోనే శాంతిని మనం పొంది,
1: and the truth confers peace,
0: శాంతి చేతనే దైవత్వాన్ని మనం పొందొచ్చును,
1: and through this peace you can attain,
0: where there is confidence there is love.
1: Where there is confidence there is love.
0: Where there is love there is peace.
1: Where there is love there is peace.
0: Where there is peace there is truth.
1: Where there is peace there is truth.
0: Where there is truth there is bliss.
1: Where there is truth there is bliss.
0: Where there is bliss there is God.
1: Where there is bliss there is God.
0: అనగా ఏమి, ఈమె నా తల్లి అనేటువంటి విశ్వాసంతో నీవు ఉండినప్పుడే నీవు ఆమెను ప్రేమిస్తావు.
1: When once you have got the confidence and so is your mother, you start loving her then.
0: ఆమె నా తల్లి అనేటువంటి ప్రేమని నీవు ఒక విశ్వాసమే లేకపోతే ఆమె నువ్వు ఏమాత్రము ప్రేమించవు.
1: If you have no confidence and faith that so is your mother, you can't love her.
0: పెండికి పూర్వం నీ భార్య ఎవరు?
1: Before your marriage, who is your
0: wife? ఎవరిని ప్రేమించవు.
1: You don't love anybody.
0: నీకు వివాహమైన తర్వాత,
1: only after wedding,
0: ఈమె నా భార్య అనేటువంటి విశ్వాసం చేతనే,
1: you have full faith in your wife,
0: ఆమెను పూర్తిగా ప్రేమిస్తున్నావు,
1: and therefore you love her,
0: ఆమెనే ఒక వైఫ్ యా లైఫ్ గా భావిస్తున్నావు.
1: You consider your wife as
0: ఆ విశ్వాసాన్ని మొట్టమొదట పెంచుకోవాలి.
1: That faith you should develop more.
0: విశ్వాసం ఉండినప్పుడే దైవత్వం మనకు ప్రాప్తిస్తుంది.
1: When once you have got that faith, you can attain divinity.
0: విశ్వాసం లేకుండా దైవత్వం ఏనాటికి మనకు ప్రాప్తించదు.
1: Without faith, you cannot experience God.
0: కనుక ప్రతి విషయంలో కూడాను మొట్టమొట్ట మనపై ఉన్నటువంటి యొక్క నమ్మకాన్ని మనం పెంచుకోవాలి.
1: Therefore, we have to develop the faith that is
0: self-confidence.
1: Self-confidence we have to develop.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ప్రాప్తిస్తుంది.
1: When once you have self-confidence, you'll have self-satisfaction.
0: ఎప్పుడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుందో అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అవుతుంది.
1: With this self-satisfaction, you can reach the state of self-realization.
0: ఎప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ వస్తుందో అప్పుడు సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తావు.
1: With this self-realization, you are prepared for self-sacrifice.
0: ఈ సాక్రిఫైస్ అంటే ఏమిటి?
1: What do you mean by self-realization?
0: అంతా నేనే అనేటువంటి సత్యాన్ని గుర్తించడమే సాక్రిఫైస్.
1: The self-sacrifice meant to know the self as everything.
0: భవనాన్ని చూస్తున్నాం మనము.
1: You see the mansion here.
0: కానీ చూచేది భవనమే కానీ.
1: You see the only the building.
0: ఈ భవనమునకు ఆధారం ఏమిటి?
1: What is the foundation for
0: this? అదే ఫౌండేషన్.
1: The foundation is the basis.
0: ఆ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
1: The foundation is self-confidence.
0: ఈ ఫౌండేషన్ ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన.
1: On this foundation of self-confidence.
0: Self-satisfaction అనేటువంటి వాల్ కడతాం.
1: This wall the self-satisfaction is raised.
0: ఈ వాల్ పైన సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేస్తాం.
1: అండ్ దెన్ యూ పుట్ ద రూఫ్ ద సెల్ఫ్ సాక్రిఫైస్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి రూఫ్ వేసిన తర్వాతనే సెల్ఫ్ రియలైజేషన్.
1: ద మూమెంట్ రూఫ్ సెల్ఫ్
0: అందులోనే నివసించడానికి వీలవుతుంది.
1: దేర్ లైస్ ద లైఫ్ సెల్ఫ్ రియలైజేషన్.
0: రూఫ్ వేయక పూర్వము ఎవరు అందులో నివసించలేరు.
1: నో వన్ కెన్ లివ్ ఇన్ ఏ బిల్డింగ్ వితౌట్ రూఫ్.
0: కనుకనే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నుంచినే సెల్ఫ్ రియలైజేషన్ ప్రాప్తిస్తుంది.
1: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లీడ్స్ టు సెల్ఫ్.
0: ఈ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచినే పుడుతుంది.
1: దేర్ఫోర్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ రియలైజేషన్ అల్టిమేట్.
0: ఈనాటి మానవుడు ఆత్మవిశ్వాసం లేకపోయినాడు.
1: మ్యాన్ టుడే హాస్ లాస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: ఇంక దేనిపైన విశ్వాసం తనకు? ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయినటువంటి వాడికి సర్వమును కోల్పోయిన వాడే అవుతాడు.
1: When once the self-confidence is lost, everything is gone.
0: కనుకనే మొట్టమొదటి ఆత్మవిశ్వాసం కావాలి.
1: Therefore, self-confidence is essential.
0: అతి విశ్వాసం ఉండినప్పుడే దివ్యత్వమైన భవ్యత్వమైనటువంటి యొక్క దివ్య జ్యోతిని మనం చూడగలుగుతాం.
1: యూ కెన్ సీ దట్ సెల్ఫ్ ఎఫల్జెంట్ బ్రిలియంట్ లైట్.
0: కాన
1: సో
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: అందరూ కూడాను భగవత్ స్వరూపులే.
1: ఆల్ ఆర్ బేసికలీ డివైన్.
0: ఎక్కడెక్కడ పంచభూతములు ఉంటున్నాయో అదంతా భగవత్ యొక్క అంశమే.
1: వేరెవర్ యు కమ్ అక్రాస్ ఫైవ్ ఎలిమెంట్స్, దేర్ యు ఫైండ్ గాడ్.
0: ఈ ఐదు సెన్సెస్ అంతా ఉండినప్పుడే మానవుడు దేవుడైపోయినాడు.
1: విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్సెస్ యు ఆర్ గాడ్.
0: కనుకనే దైవం మనుష రూపేణ.
1: గాడ్ ఈజ్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: మనిషి ఆకారంతో ఉండినటువంటి వాడే మానవుడు.
1: In fact, man is essentially divine.
0: మనిషి ఆకారంతో ఉన్నటువంటి వాడే దైవము.
1: And God is in the
0: human. దైవముకు ప్రత్యేకమైనటువంటి ఆకారం లేవు.
1: God has no separate form other than.
0: ఏదో కొంతమంది ఆకారములంతా పెడుతుంటారు.
1: People think of many forms.
0: దక్షిణామూర్తిని పెట్టారు.
1: Here we have దక్షిణామూర్తి.
0: అది వాళ్ళ భావచిత్రమే.
1: It is only your feeling.
0: వాళ్ళ ఊహ చిత్రమే.
1: It is your expression.
0: కానీ సాక్షాత్కార చిత్రం కాదు.
1: But it's not the reality.
0: ఇన్ని ఉండినప్పటికీ ఇందులో మానవాకారమే మనకు ప్రత్యక్షమవుతుంటుంది.
1: With all the attributes you find the human form there.
0: ఇటువంటి దివ్యమైనటువంటి యొక్క విశ్వస్వరూపమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఏ రీతిగా చూడాలి?
1: Such a divine cosmic form, how can you visualize?
0: ఈ పంచభూతములతో కూడినటువంటి దేహానికి ఒక విధమైనటువంటి పేరు పెట్టారు.
1: The body that has got five elements.
0: ఈ ప్రపంచమంతా కూడా దీని యొక్క స్వరూపమే కనుక దీనికి విశ్వము అని పేరు పెట్టారు.
1: The five elements are present all over the world, so it's called Vishwa.
0: V plus Swa plus Mam. Vishwamu.
1: V plus Swa plus Swam.
0: విశ్వమనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై విశ్వ?
0: అనేక రూపముల చేత,
1: విత్ వేరియింగ్ ఫార్మ్స్,
0: అనేక భంగముల చేత,
1: విత్ సో మెనీ ట్రీట్మెంట్స్,
0: అనేక వస్తువుల చేత,
1: సో మెనీ ఆబ్జెక్ట్స్,
0: అనేక అంగముల చేత,
1: సో మెనీ లెన్స్,
0: కల్పింపబడినటువంటిదే విశ్వము.
1: ఇట్ ఈస్ జస్ట్ క్రియేటెడ్ అవుట్ ఆఫ్ ది సో మెనీ ఫార్మ్స్.
0: కనుకనే ఈ పంచభూతములతో కూడినటువంటి ప్రపంచానికి విశ్వము అని మరొక పేరు పెట్టారు.
1: దిస్ ప్రపంచ ద వరల్డ్ ఇస్ కాల్డ్ విశ్వము విత్ ఆల్ దీస్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: దీన్ని సహస్ర శీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాద్ అని వేదం చెప్తూ వచ్చింది.
1: ద వేద డిస్క్రైబ్స్ దిస్ వే.
0: సహస్ర శీర్ష పురుష.
1: ఇట్ హాస్ గాట్ ద పురుష.
0: అన్ని శిరములు కూడాను పురుషుని యొక్క శిరములే.
1: ఇన్ ఫ్యాక్ట్ ఆల్ హెడ్స్ ఆర్ డివైన్.
0: అన్ని చేతులు కూడాను పరమాత్మ యొక్క చేతులే.
1: ద హ్యాండ్స్ ఆర్ డివైన్.
0: అందరి హృదయము పరమాత్మ యొక్క హృదయమే.
1: ఆల్ హార్ట్స్ ఆర్ హిస్.
0: కానీ మనం ఈ సత్యాన్ని గుర్తించుకోలేకపోవటం చేత,
1: యాజ్ వి ఆర్ నాట్ నోయింగ్ దిస్ ట్రూత్,
0: మానవత్వం అనేటువంటి విశ్వాసం చేత మానవ స్వరూపాలు పెంచుకుంటున్నాం.
1: కన్సిడర్ అవర్ సెల్వ్స్ యాజ్ సింపుల్ హ్యూమన్స్, దేర్ఫోర్ వి హావ్ హ్యూమన్ ఫీలింగ్.
0: కాదు కాదు,
1: నో,
0: ఆకారం మానవత్వమే కానీ
1: యు ఆర్ ఎ హ్యూమన్ ఇన్ ఫామ్.
0: నీవు దైవ స్వరూపుడే.
1: బట్ యు ఆర్ వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. కనుకనే నీవు దైవాన్ని ఏ రీతిగా నీవు భావించాలి?
1: How do you consider yourself as
0: God? I am God. I am God. I am God.
1: హ్యావ్ దిస్ ఐడియా దట్ ఐఎమ్ గాడ్
0: అహం బ్రహ్మాస్మి
1: అహం బ్రహ్మాస్మి
0: నేను దైవమని
1: ఐఎమ్ గాడ్
0: అయమాత్మ బ్రహ్మ ప్రజ్ఞానం బ్రహ్మ తత్ త్వం అసి ఈ నాలుగు మహావాక్యముల యొక్క స్వరూపము నేనే
1: ద ఫోర్ మహావాక్యాస్ ఆర్ సింబలైజ్డ్ అండ్ రిప్రజెంటెడ్ ఇన్ మీ
0: ఈ మహావాక్యములు ప్రత్యేకంగా ఎక్కడో మేము కనిపించడం లేదు
1: ది ఎసెన్స్ ఆఫ్ మహావాక్యాస్ డు నాట్ లై
0: మన ఎందే కనిపిస్తున్నాయి
1: యు ఫైండ్ దెమ్ ఇన్ యు
0: ఒక చిన్న ఉదాహరణ చూడండి
1: స్మాల్ ఎగ్జాంపుల్
0: ఇది నా దేహము
1: మై బాడీ
0: ఇది నా మనసు
1: మై మైండ్
0: ఇది నా చెయ్యి
1: మై హ్యాండ్
0: ఇది నా కారు
1: మై లెగ్
0: బట్ హూ ఆమ్ ఐ
1: దెన్ హూ ఆమ్ ఐ
0: క్వశ్చన్ వేసుకో నేనెవరు అని అనుకో
1: పుట్ ఏ క్వశ్చన్ హూ ఆమ్ ఐ
0: ఇదంతా నా దేహం అనుకుంటున్నావు
1: యు సే దిస్ మై బాడీ
0: దేహము నువ్వు కాదు
1: యు ఆర్ నాట్ ద బాడీ
0: నా దేహము ఆ దేహము నీదిగా ఉంటుండాలి
1: అండ్ ద బాడీ బిలాంగ్స్ టు
0: ఇది నా ఖర్చీఫ్
1: ఇస్ మై ఖర్చీఫ్
0: ఈ ఖర్చీఫ్ నేను కాదు
1: ఖర్చీ
0: వేరు నేను వేరు
1: ఖర్చీఫ్ ఇస్ సెపరేట్
0: ఇది నా టంబ్లరు
1: మై టంబ్లర్
0: టంబ్లర్ వేరు నేను వేరు
1: టంబ్లర్ ఇస్ సెపరేట్ ఫ్రమ్ మీ
0: కాబట్టి ఇవన్నీ వేరు వేరుగా నీవు భావిస్తున్నావు
1: సో ది ఆబ్జెక్ట్స్ ఆర్ సెపరేట్
0: కానీ అన్నిటికీ నేనే మాస్టర్
1: బట్ ఐఎమ్ ద మాస్టర్ ఆఫ్ ఆల్
0: కనుక ఈ మాస్టర్ తత్వాన్ని నీవు గుర్తించుకుంటే
1: ఈ
0: దేహము మనసు బుద్ధి చిత్తము ఇంద్రియము అంతఃకరణము అన్ని కూడా అంతర్ధానమైపోతాయి ఇవన్నీ కేవలం ఒక పనిముట్టు మాదిరి ఉంటున్నాయి
1: అండ్ దీస్ ఆర్ ఆల్ థింగ్స్ దట్ పాస్ బై
0: ఈ పనిముట్టును పని రూపంగా మనం అనుభవిస్తున్నాము
1: దే ఆర్ మియర్లీ ఇన్స్ట్రుమెంట్స్
0: ఇది ఒక ప్లేట్
1: దిస్ ఇస్ ఎ ప్లేట్
0: ఈ ప్లేటును ప్లేటుగా మనం మూసిపెట్టాలని పెట్టుకుంటున్నాము
1: దిస్ ఇస్ యూజ్డ్ యాస్ ఎ లిడ్ టు కవర్
0: ఇది ఒక టంబ్లర్
1: దిస్ ఇస్ ఎ టంబ్లర్
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకొని పెట్టుకుంటున్నాము
1: దిస్ కంటైన్స్ వాటర్
0: ఈ టంబ్లర్ వెండే
1: టంబ్లర్ ఇస్
0: ఈ ప్లేట్ వెండే
1: ఇట్ ఆల్సో ఇస్ మేడ్ ఆఫ్
0: సిల్వర్ వెండే తట్టా వెండి అంతా వెండి కానీ సిల్వర్ మాత్రం మార్చడానికి వీలు కాదు
1: బట్ యూ కెనాట్ చేంజ్ ద సిల్వర్
0: రూపాలు మార్చవచ్చును
1: ఫార్మ్స్ కుడ్ బి చేంజ్
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మానవ ఆకారములు అనేకంగా మారిపోవచ్చును
1: హ్యూమన్ ఫార్మ్స్ ఆర్ డిఫరెంట్ వేరీడ్
0: వీడు బాలుడు వీడు పిల్లవాడు ఇతను మనిషి ఇతను తాత
1: ఇది గ్రాండ్ ఫాదర్
0: అంతా అనుకుంటుంటే ఈ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే ఈ రూపాలు మారిపోతున్నాయి
1: ద ఫార్మ్స్ చేంజ్
0: ఈ నా మారిపోయేటువంటి రూపాన్ని నీవు ఏమాత్రము నమ్మవద్దు
1: నెవర్ గో బై ది చేంజింగ్ ఫార్మ్స్
0: ఇంకా మనస్సు
1: ద మైండ్
0: మనసు అనేటువంటిది కోతి వలె తిరుగుతూ ఉంటుండాలి
1: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
0: కనుకనే ఈ మైండ్ ని కూడా మనం నమ్మకూడదు
1: డోంట్ ఫాలో ది మైండ్
0: కనుకనే ఈ బాడీ కేవలము ఒక వాటర్ బబుల్ వంటిది
1: బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్
0: మైండ్ ఈజ్ లైక్ ఎ మ్యాడ్ మంకీ
1: మైండ్ ఇస్ లైక్ ఎ
0: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ
1: డోంట్ ఫాలో ది మైండ్ డోంట్ ఫాలో ది బాడీ
0: అన్నిటికీ నీ ఆధారమైనటువంటి యొక్క తత్వము కాన్షియన్స్ ఉండాలి
1: ద బేసిక్ ఫౌండేషన్
0: ఈ కాన్షియన్స్ ఆత్మ
1: ది కాన్షియన్స్ ఇస్
0: దాని నీవు నమ్ము
1: యు హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ దట్
0: కేవలం దేహాన్ని మనసును బుద్ధిని ఇంద్రియాలను దీన్ని నమ్ముకొని పోతుంటుంటే నీవేనాటికైనా కూడా కొన్ని ప్రమాదములు గురి అయిపోతావు
1: డోంట్ రిలై ఆన్ ద బాడీ ద మైండ్ ద ఇంటెలెక్ట్ అండ్ ద సెన్సెస్
0: అయితే ఈ దేహమునకు మనసుకు తగినటువంటి ఒక కర్మను మనం ఆచరించాలి
1: హౌఎవర్ వి హావ్ టు డు అప్రోప్రియేట్ యాక్షన్
0: ఈ పంచభూత స్వరూపమైన జగత్తులో మనం ఉండినంత వరకు పంచభూతములనే మాత్రం అనుసరించాలి
1: సో లాంగ్ వి ఆర్ అలైవ్ ఇన్ దిస్ వరల్డ్ వి హావ్ టు ఫాలో ద ఫైవ్ ఎలిమెంట్స్
0: కానీ కట్టగడపడికి పంచభూతంలో నీ ఒక భూతం కావాలి
1: అల్టిమేట్లీ యు హావ్ టు మర్జ్ ఇన్ ది ఎలిమెంట్స్
0: అది ఏ నీ ఆరవ స్వరూపము
1: దట్ ఈస్ ద సిక్స్త్ ఫామ్
0: శబ్ద స్పర్శ రూప రస గంధము ఈ ఐదు కూడాను ఒక తెలియనటువంటి రూపములు
1: ద ఫైవ్ ఫార్మ్స్ ఆర్ దోస్ సిక్స్ విచ్ యు డో నాట్ సీ
0: దీనికి మూమెంట్ పవర్ అనేటువంటిది నీ యొక్క ప్రజ్ఞానం
1: ద పవర్ ద పల్సేటరీ యాక్టివిటీ విత్ ఇన్ ఈజ్ యువర్ ట్రూ సెల్ఫ్
0: అది ఏ ప్రజ్ఞానం బ్రహ్మ
1: దాట్ ఈస్ ప్రజ్ఞాన
0: అట్టి ప్రజ్ఞాన స్వరూపుడు నీవు
1: యు ఆర్ ద వెరీ ఎంబాడిమెంట్ ఆఫ్ ప్రజ్ఞాన
0: నాకు నా లౌకికమైన జ్ఞానం కాదు
1: ఇట్ నాట్ వరల్డ్
0: భౌతికమైన నా జ్ఞానం కాదు
1: సెక్యులర్ నాలెడ్జ్
0: లేక డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ కాదు
1: నాట్ ది డిస్క్రిమినేషన్
0: ఇవన్నీ కూడా నువ్వు ప్రాకృతికి సంబంధించినటువంటి
1: దే ఆర్ వరల్డ్లీ నాలెడ్జ్
0: ఇవంతా బుకిష్ నాలెడ్జ్ ఇట్
1: ఇస్ ఆల్ బుకిష్ నాలెడ్జ్
0: కానీ నీ యొక్క నిజమైనటువంటి నాలెడ్జ్ నీ యందే ఉంటున్నది
1: ద ట్రూ నాలెడ్జ్ ఇస్ విత్ ఇన్ యూ
0: అది నీ పుట్టుకతో పాటు అందుతో నేను కలిసి వస్తుంటుండాలి
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్ ఫాలోస్ యు రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్
0: నీ పుట్టిన తర్వాత వచ్చేటువంటిది కాదు ఇది
1: ఇస్ నాట్ ద వన్ దట్ హస్ కమ్ ఇన్ బిట్వీన్
0: ఎప్పుడు నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుండి అన్ని విధాలా నీకు దారిని చూపిస్తూ ఉంటుండాలి
1: ది నాలెడ్జ్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ విత్ యు ఇన్ యు అబౌ యు అరౌండ్ యు
0: బిలో యు ఇలాంటి ఒక సర్వత్రా ఉండేటువంటి ఒక దైవత్వాన్ని ఎందుకు నీవు మర్చిపోతున్నావు
1: Why is that you forget God who is present?
0: కనుకనే ఈ కష్టములకు గురి అయిపోతున్నావు.
1: That's the reason why you face trouble.
0: ఈ భ్రమను నీవు పెంచుకుంటున్నావు.
1: You are deluded.
0: ఇది ఒక భ్రాంతిగా మెల్దేరుతుండాది.
1: You are carried away by illusion.
0: ఈ భ్రాంతియే ఒక పెద్ద మాయ.
1: And this illusion.
0: మాయ అనేటువంటి ప్రత్యేకంగా లేదు.
1: This illusion is not something.
0: నా మాయ ఇది మాయ అన్నారు. సా మాయా ఇతి మాయా. కాబట్టి ఇదంతా కూడా నువ్వు మాయే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ఇల్యూషన్.
0: ఏది కూడా నువ్వు శాశ్వతమైనటువంటిది కాదు.
1: నథింగ్ ఇస్ పర్మనెంట్.
0: ఇవన్నీ కూడా నువ్వు కదిలిపోయేటువంటి మేఘాలే.
1: దీస్ ఆర్ బౌండ్ టు ఫేడ్ అవుట్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: ద పాసింగ్ క్లౌడ్.
0: కనుకనే నీ యొక్క ఆత్మతత్వం ఒక్కటే శాశ్వతమైనటువంటిది.
1: ద ప్రిన్సిపల్ ఆఫ్ ద సెల్ఫ్ ఇస్ పర్మనెంట్.
0: అట్టి శాశ్వతమైన సత్యమైన నిత్యమైనటువంటి యొక్క దివ్యత్వాన్ని మనం లక్ష్యం నందుంచుకోవాలి.
1: టు కీప్ ఇన్ యూ ద సెల్ఫ్ విచ్ ఇస్ పర్మనెంట్ ఎటర్నల్ అండ్ ట్రూ.
0: అయితే ఈ భౌతికమైన శరీరం ఉండినంత వరకు నీ కర్తవ్యాలు నీవు నిర్వర్తించాలి.
1: యాజ్ వీ హ్యావ్ ద ఫిజికల్ బాడీ యూ హ్యావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: ప్రతి పాదుకు కూడాను భూమిపైన సంచరించేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ ట్రెడ్ ఆన్ ద గ్రౌండ్.
0: కానీ క్రింద ఉన్నటువంటిది పాదము.
1: ద ఫీట్ ఆన్ ద లోయర్ సైడ్.
0: కానీ శిరస్సు చాలా ముఖ్యము.
1: ది హెడ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: కిరీటాలంతా శిరస్సుకే ధరిస్తారు.
1: ఆల్ ద క్రౌన్స్ ఆర్ ఆన్.
0: ఇంత విలువైనటువంటి శిరస్సును ఎక్కడైనా తీసుకుని పోవాలంటే పాదము నడుచుకోబోతే ఈ యొక్క శిరస్సు కదలదు.
1: సచ్ ఎ హెడ్ విచ్ ఇస్ సో సుపీరియర్ కెనాట్ రీచ్ ఎనీవేర్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ది ఫీట్.
0: అయితే ఇటువంటి శిరస్సును గుర్తించుకునే నిమిత్తమై భౌతికమైనటువంటి కొన్ని క్రియలు ఈ రకమైనటువంటి పూజలుగా నియమించారు.
1: టు నో ద రియాలిటీ ఆఫ్ ది హెడ్ దేర్ ఆర్ సర్టన్ మోడ్స్ ఆఫ్ వర్షిప్ ఆఫ్ పాదుక ఆర్ ద ఫీట్.
0: ఈ పాదుకలు శిరస్సునంతా మోసేటువంటిది.
1: ఇన్ ఫ్యాక్ట్ ద ఫీట్ బేర్ ద వెయిట్ ఆఫ్ ది హెడ్.
0: ఈ చంద్రమా మనసోజాత చక్షో సూర్యో అజాయత.
1: Moon is the presiding deity of the mind and sun is the presiding deity of the vision.
0: ఈ యొక్క నేత్రములు చాలా ప్రధానమైనటువంటిది.
1: Eyes are important.
0: నేత్రములే లేకపోతే మనకు శాస్త్రమే అర్థం కాదు.
1: Without netra the eye you cannot go through.
0: దృష్టి లేకపోతే సృష్టి మనం చూడలేము.
1: Without drushti vision you cannot see the srushti creation.
0: కనుకనే మనం ప్రతిదానికి ఒక నిమిత్త మాత్రంగా ఉంచుకున్నాం.
1: We have to consider everything as an.
0: అంతేకాని ఇవన్నీ కూడా ప్రధానం కాదు.
1: They are not very important.
0: ఇవన్నీ కూడా ఫండమెంటల్ దీని కింద ఉండేటువంటివి.
1: They are all fundamental.
0: కానీ అన్నింటికీ ప్రధానమైనటువంటి ముఖ్యమైనటువంటి ఆధారం ఆత్మతత్వమే. అదే ఆత్మ.
1: Is ఆత్మ ద సెల్ఫ్.
0: అట్టి ఆత్మతత్వాన్ని మనం మర్చిపోయి
1: forgetting the principle of
0: భౌతికమైనటువంటి యొక్క అంగములంతా మనం ఆధారం చేసుకుని
1: basing on all the worldly objects
0: మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded.
0: అన్ని విధాలా మనం సంచరిస్తున్నాము.
1: We move about.
0: చింతిస్తున్నాము.
1: We also think.
0: విచారిస్తున్నాము. అన్నిటికీ మూల కారణము ఈ యొక్క మనస్తత్వమే.
1: And is the mind that is responsible.
0: మన భ్రమనే దీనికంతా మూల కారణము.
1: There are all our thoughts that are responsible.
0: భ్రమ ఉండినంత వరకు నువ్వు భ్రమ మనకు చిక్కడు.
1: So long there is Brahma the delusion you cannot understand Brahma the divine.
0: ఏనాడు భ్రమను మనం వదులుతామో ఆనాడే మనం భ్రమకు మన చేతిలో ఉంటాడు.
1: The day Brahma delusion is given up you can have Brahma.
0: Brahma అనగ విశాలత్వంతో కూడినటువంటి వాడు.
1: Brahma represents vastness.
0: విష్ణు అనగ విశాలత్వాన్ని పెంచుకునేటువంటి వాడు.
1: విష్ణు was expansive.
0: కాబట్టి దైవత్వమునకు ఎప్పుడు కూడా విశాలత్వమే కానీ సంకుచితమైన భావం కాదు.
1: God represents the vastness.
0: నీ సంకుచితమైన భావం చేత నీవు భగవంతుని సంకుచితంగా భావించవచ్చు.
1: Since you are narrow, you consider God also as narrow.
0: అది యద్ భావం తద్ భవతి. నీ యొక్క సంకుచితమైనటువంటి నీకు సంకుచితంగానే కనిపిస్తుంది.
1: As is your feeling, so is your visualization.
0: భగవంతునికి విశాలమైనటువంటి భావము.
1: God is broad.
0: అనంతమైనటువంటి సంకల్పము.
1: Infinite will.
0: దీన్ని అర్థం చేసుకోవటం ఎవరికి చేత కాదు.
1: It's not possible for anybody.
0: అర్థం చేసుకోవడానికి చేత కానప్పుడు అనర్థాలుగా పెంచుకుంటారు.
1: Because you cannot know the artha, the meaning, you face.
0: ఈ అనర్థము లోపల యథార్థాన్ని మర్చిపోతారు.
1: The yadartha significance is forgotten.
0: పదార్థాన్ని విశ్వసిస్తారు. కనుక ఈ పదార్థమునే మనము ఆధారం చేసుకున్నాం కానీ పదార్థమును ఆధారం చేసుకోలేదు. పదార్థమే ఫండమెంటల్.
1: And that is fundamental.
0: ఇవంతా కూడా నువ్వు ప్రాకృతమైనటువంటి వస్తువులు.
1: ఆల్ అదర్ ఆర్ ఫిజికల్ ఆబ్జెక్ట్స్.
0: ఈ ప్రాకృతమైనటువంటి వస్తువును నీవు ఆధారం చేసుకోవద్దు.
1: డోంట్ గో బై ది ఫిజికల్ ఆబ్జెక్ట్.
0: వాటిని మనసులో ఉంచుకో.
1: కీప్ దెమ్ ఇన్ వ్యూ ఎనీవే.
0: నీ జగత్తును దీన్ని నాటకం ఆడాలి.
1: ద వరల్డ్ యూ హావ్ గాట్ టు డూ విత్ దెమ్.
0: నీ కర్తవ్య కర్మలు ఆచరించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ డ్యూటీ.
0: నీ బాధ్యతని వహించాలి.
1: యూ హావ్ టు డిశ్చార్జ్ యువర్ రెస్పాన్సిబిలిటీ.
0: అంతవరకే దీనిని మనం విశ్వసించాలి.
1: Yes, you have to believe these things.
0: నిజంగా భగవంతుని విశ్వసిస్తేవే ఈ తుచ్చమైనటువంటి ఏమాత్రమే నీకు జ్ఞాపకం రావు.
1: When once you have faith in God, no other thought will get into you.
0: Anta panchabhutamule.
1: Everywhere you find five elements.
0: Ee panchabhutamule yokka tattvanni mottamoti artham chesukunte daivattu manaku sulabhanga artham avutundi.
1: When once you understand the principle of five elements, you can also understand the principle
0: prema swarupulara
1: embodiments of love.
0: Ee panchabhutamulu kudanu
1: the five elements
0: manaviniki pradhanamainatundi pranamulu.
1: They are the life principles.
0: Ee pranamule lekundina
1: without this life
0: jeevitame ledu.
1: There is no life.
0: ఈ ఇందులో వాయువు అనేటువంటి ప్రాణము సర్వత్రా వ్యాపించేటువంటిది.
1: అండ్ దిస్ ఎయిర్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
1: ఇట్ ఈస్ ఇన్ యూ, విత్ యూ, అబౌవ్ యూ, బిలో యూ, అరౌండ్ యూ.
0: నీ సర్వత్రా ఉంటుంది కూడా, మన చుట్టూ ఉండేది అది.
1: అండ్ ఇట్స్ అరౌండ్ యూ ఆల్సో.
0: కానీ మనకు కనిపించదు.
1: బట్ యెట్ యు డోంట్ సీ.
0: మనకు చేతికి చిక్కదు.
1: యు కెనాట్ క్యాచ్ హోల్డ్.
0: చిక్కకుండా పోయినంత మాత్రమున, కనిపించకుండా పోయినంత మాత్రమున లేదు అని మనం విశ్వసిస్తాం.
1: యాజ్ యు కెనాట్ సీ, యాజ్ యు కెనాట్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ఇట్, యు కెనాట్ డినై దట్.
0: కనిపించకపోయినంత మాత్రమున, లేక పట్టడానికి వీలు కానంత మాత్రమున లేడు అని మాత్రం చెప్పకూడదు.
1: దో యూ కెనాట్ సీ, దో యూ కెనాట్ హోల్డ్ ఇట్, యూ కెనాట్.
0: తానే లేకపోతే నీవెలా ఉన్నావు?
1: విదౌట్ ఎయిర్ హౌ డు యూ లివ్?
0: అది నీ శ్వాస.
1: దట్స్ యువర్ బ్రెత్.
0: ఈ శ్వాస ఉండినంత వరకే ఇది శివం.
1: సో లాంగ్ దేర్ ఇస్ బ్రెత్ ఇన్ యూ, శివం.
0: ఈ శ్వాసనే పోతే శవం.
1: వితౌట్ దిస్ బ్రెత్ ఇట్ ఈస్ సెవెన్, ద డెడ్ బాడీ.
0: కాబట్టి ఈ శ్వాసనే మనకు శివం.
1: దేర్ఫోర్ ది శ్వాస,
0: ఈ శ్వాసనే ఈశ్వర స్వరూపం.
1: అండ్ ది శ్వాస,
0: ఈ శ్వాసనే నిజమైనటువంటి గాలి స్వరూపము.
1: అండ్ ది శ్వాస ఇస్ ద ఎయిర్.
0: కనుకనే ఈ స్వరూపాలతో భగవంతుడు మానవుడి యందు సంచరిస్తూ సర్వ విధాలా కూడాను మానవుని సంరక్షణ జరుపుతూ ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్ సస్టైనింగ్ ది ఆర్గానిక్ వరల్డ్.
0: కనుక
1: సో
0: మొట్టమొదట మనము భగవంతుడు అంటే ఏదో ఒక పెద్ద ఆకారంతో ఉన్నాడని మనం భావించరాదు.
1: లెట్స్ నాట్ కన్సిడర్ గాడ్ యాజ్ ఎ వెరీ బిగ్ మైటీ ఫామ్.
0: ఆ ఆకారములు అన్ని కూడా మనం కల్పించుకున్నవే.
1: ఆల్ దీస్ ఫార్మ్స్ ఆర్ అవర్ ఓన్ అసంప్షన్స్.
0: నాలుగు చేతులు పెట్టుతారు.
1: ఫోర్ హ్యాండ్.
0: శంఖము, చక్రము, గదా, పద్మము, నాలుగు పెట్టారు.
1: అండ్ వీ హావ్ గాట్ ఆల్ ది ఫోర్ ఇన్సిగ్నియా.
0: భగవంతుడికి నాలుగు చేతులు పుట్టాయా?
1: డూ యూ థింక్ గాడ్ హ్యాస్ ఫోర్ హ్యాండ్స్?
0: నాలుగు చేతులు పుట్టేసిస్తే ఏ ఎగ్జిబిషన్ లోనో పెట్టిండి వచ్చును కదా.
1: ఇఫ్ గాడ్ ఈస్ టు హావ్ ఫోర్ హ్యాండ్స్, హి కెన్ బి పుట్ ఇన్ ఎన్ ఎగ్జిబిషన్.
0: కాదు కాదు. భగవంతుడికి సర్వశక్తిమయుడు అని గుర్తింపజేయడానికి నాలుగు చేతులుగా పెట్టాడు.
1: టు మేక్ యూ రియలైజ్ దట్ గాడ్ ఈస్ ఆల్ పవర్ఫుల్.
0: ఒక చేతిలో శంఖము.
1: అండ్ ద ఫస్ట్ వన్ కౌంట్స్.
0: ఆ శంఖమే శబ్ద బ్రహ్మము.
1: దిస్ శంఖ రిప్రజెంట్స్ ద సౌండ్.
0: ఇంకొక చేతిలో చక్రము.
1: అదర్ వీల్.
0: ఆ చక్రమే కాల చక్రము.
1: ద వీల్ ఆఫ్ టైం.
0: కాబట్టి ఈ శబ్దము, కాలము రెండు కూడా భగవంతుని చేతిలోనే ఉంటున్నాయి.
1: దెర్ఫోర్ the sound and the time are in the hands of God.
0: ఇంకొక చేతిలో గద. గద అనగా బలము. బలం కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: stands for strength which is in the hands.
0: హృదయము, పద్మము.
1: That the lotus stands for.
0: కాబట్టి ఇది కూడా భగవంతుని చేతిలోనే ఉంటుండాలి.
1: It's also in the hands of God.
0: ఇవన్నీ కూడా కేవలం అర్థం గావించుకునే నిమిత్తమై
1: to make you understand the
0: ఈ విధమైన ఆకారమంతా నిర్మించుకుంటూ వచ్చారు.
1: These forms are there.
0: కనుక ఈ ఆకారములు కాదు, మానుషాకారమే శాశ్వతమైన ఆకారము.
1: ద హ్యూమన్ ఫార్మ్ ఇస్ ద రియాలిటీ.
0: అటువంటి దైవం మనుష్య రూపేణ.
1: గాడ్ ఈస్ ఇన్ ది హ్యూమన్ ఫార్మ్.
0: ఆ మనుష్య స్వరూపం లోపల ఏది ఉత్తమమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ నోబ్లెస్,
0: ఏది పవిత్రమైనటువంటిదో,
1: విచ్ ఇస్ సెక్రెట్,
0: ఏది సర్వకర్మలకు ఆధారమైనటువంటిదో,
1: దట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్,
0: ఏది సర్వాధారమైనటువంటిదో,
1: యాజ్ ఎ బేసిక్
0: అలాంటి మానవత్వాన్ని మనం విశ్వసించాలి.
1: వి షుడ్ హావ్ ఫుల్ ఫెయిత్ ఇన్ సచ్ హ్యూమన్ లైఫ్.
0: మనకి ఇచ్చినటువంటి ఇంద్రియాలను సద్వినియోగపరచాలి.
1: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ది సెన్సెస్.
0: అప్పుడే నీవు మానవుడైపోతావు.
1: దెన్ ఓన్లీ యు కెన్ బి ఎ ట్రూ హ్యూమన్.
0: మానవుడు అనగా ఏమిటి?
1: హూ ఇస్ ఎ హ్యూమన్?
0: మూడింటిని ఏకం గావించుకునేటువంటి వాడు.
1: ది వన్ హూ హస్ గాట్ ది
0: హార్ట్. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
1: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్కైండ్ ఇస్ మ్యాన్.
0: మా ప్రాపర్ స్టడీ ఏమిటది?
1: వాట్ ఇస్ ప్రాపర్ స్టడీ?
0: సంకల్పించుకునేటువంటి మనసు,
1: ద మైండ్ దట్ థింక్స్,
0: చెప్పేటువంటి నాలుక,
1: అండ్ ద వర్డ్ దట్
0: చేసేటువంటి పని చేతులు,
1: అండ్ ద హ్యాండ్స్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే
1: ద హార్మనీ ఆఫ్ ది థాట్ వర్డ్
0: అండ్ ది స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్.
1: దట్ ఇస్ ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్.
0: ఏది సంకల్పించావో
1: దట్ విచ్ ఇస్ థాట్,
0: దాన్ని నీవు నోటితో పలుకు.
1: మస్ట్ బి సెడ్.
0: ఏది నోటితో పలికావో
1: దట్ విచ్ ఇస్,
0: దాన్ని నీవు చేతులతో చేయి.
1: మస్ట్ బి యాక్టెడ్ అపాన్.
0: ఈ మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి దైవత్వం.
1: ది యూనిటీ ఆఫ్ దీస్ త్రీ ఇస్ ద ట్రూ డివినిటీ.
0: త్రిగుణం, త్రినలాకారం, త్రినత్రించ, త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏక బిల్వం శివార్పణం.
1: త్రీ అట్రిబ్యూట్స్, ద త్రీ ఫార్మ్స్ ఆఫ్ ది డివినిటీ. ద త్రీ,
0: ఆ హృదయాన్ని భగవంతుడిగా అర్పణ చేసుకుంటు, అది నీ దైవత్వము.
1: దట్ దేర్ లైస్ ది యాక్చువల్ డివినిటీ.
0: ఇలాంటి దైవత్వాన్ని,
1: సచ్ ఎ డివినిటీ,
0: మన వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉంటుకుని మనం ఎక్కడెక్కడో తిరుగుతున్నాం.
1: ఈజ్ ఆల్వేస్ విత్ యూ, ఇన్ యూ, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మూమెంట్, బట్ యూఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ హిమ్.
0: ఈ విధంగా తిరగటం చాలా కాలం వ్యర్థము.
1: యు ఆర్ వేస్టింగ్ టైం లైక్ దట్.
0: కాలం వ్యర్థం చేయకూడదు.
1: డోంట్ వేస్ట్ టైం.
0: కాలాయన మహాం.
1: గాడ్ ఇస్ టైం.
0: కాలాయన మహాం.
1: ఇస్ మాస్టర్.
0: కాలదప్రమాయన మహాం. కాలాతీతాయన మహాం. కాలస్వరూపాయన మహాం. కాలనియమితాయన మహాం. అంత కాలమే.
1: గాడ్ ఇస్ టైం, ట్రాన్సెండ్స్ టైం.
0: ఈ కాలమంతా నీ చుట్టూనే ఉంటుండాలి.
1: అండ్ ఇట్స్ ప్రెసెంట్ ఆల్ అరౌండ్.
0: కాబట్టి ఇంతటి గొప్ప భగవంతుని మనం వెంటనే జంటనే ఇంటనే పెట్టుకుని మనం ఎందుకు ఇంత
1: పరితపించడం?
0: కనుక దైవత్వం అనేటువంటి ప్రత్యేకంగా ఎక్కడో లేదు.
1: గాడ్ ఈజ్ నాట్ సెపరేట్ ఫ్రమ్ యూ.
0: ఎక్కడ నీ యొక్క మానవత్వం పవిత్రం గావించుకునేటువంటి యొక్క క్రియలు ఆచరిస్తుందో ఆ మానవత్వాన్ని నీ విశ్వసించు.
1: వేరెవర్ దేర్ ఇస్ హ్యూమన్ యాక్టివిటీ విచ్ ఇస్ దేర్ విచ్ ఇస్ సీక్రెట్ యూ కెన్ అండర్స్టాండ్.
0: ఎప్పుడు పరోపకార సంబంధమైనటువంటి కార్యంలో ప్రవేశించాలి.
1: ఆల్వేస్ రెండర్ సర్వీస్ యాక్టివిటీ.
0: హస్తం, భూషణం, దానం.
1: The hand has got the special jewel of charity.
0: Intakante goppa danam manaku em kavali?
1: What else?
0: Hastasya bhushanam danam.
1: And then the jewel.
0: Danam cheseetunte hastame nijamainatunte alankaram.
1: And the charity is the true decoration.
0: Satyam kantasya bhushanam.
1: And the truth is the decoration.
0: Mana kantam unteetundi emti necklace lu vesukodaniki kaadu.
1: Necklace is not the true decoration.
0: Satyasya bhushanam. Satyam cheppadaniki mana kantamu.
1: And this is gifted only to utter truth.
0: ఇలాంటి భూషణాలు మనం దగ్గర పెట్టుకుని ఏదో కొన్ని భూషణాలు కావాలని ఆశిస్తున్నాం.
1: విత్ ఆల్ దీస్ జ్యువెల్స్ వి ఆర్ బోర్న్ విత్ దెం బట్ వి వాంట్
0: ఈ భూషణాలు మన దగ్గర విలువైనటువంటి పెట్టుకుని బయట ప్రపంచంలో ఉన్నటువంటి భూషణాల కోసం మనం ప్రయాణం చేయటం చేతనే మనకు దూషణలు బయలుదేరుతున్నాయి.
1: ఫర్గెటింగ్ దిస్ గాడ్ గివెన్ భూషణ ద జ్యువెలరీ వి ఆర్ ఫర్గెటింగ్ గాడ్ దేర్ఫోర్ వి ఆర్ సబ్జెక్టింగ్ అవర్ సెల్ఫ్ టు దూషణ ఆర్ అక్యుజేషన్.
0: కనుకనే మనం దూషణకు పాల్పడకూడదు.
1: Never submit yourself to criticism.
0: Bhushana lo manam undali.
1: And have this bhushana.
0: Idiye manavantuni yokka alankaramu.
1: This is the true bhushana.
0: Pai dharinchinatvanti yokka veshamlu kaadu.
1: It's not the apparel that you put on.
0: Natural idi.
1: You should have natural jewelry.
0: దీన్ని మనం ఆధారం చేసుకోవాలి.
1: That you should go by that.
0: ప్రేమ స్వరూపులారా, మీ అందరి యందు ఉండినటువంటిది ఒక నిజమైనటువంటి ప్రేమనే.
1: Love is common, uniform.
0: ప్రేమకు మార్పే లేదు.
1: Love has no change.
0: కానీ ఇలాంటి పవిత్రమైనటువంటి ప్రేమను పెట్టుకుని ఎందుకు పెడమార్గంలో మీరు ప్రయాణమవుతున్నారు? ఈ ప్రేమను పెడమార్గంలో ప్రవేశపెట్టి దౌకికమైనటువంటి దీంట్లో పోయి నిందలకు పాల్పడుతున్నారు.
1: లవ్ ఇస్ పుట్ టు సెల్ఫిష్ గ్రౌండ్స్ దేర్ఫోర్ యు ఆర్ క్రిటిసైజ్ పుట్ టు బ్లేమ్.
0: నిందలకు పాల్పడకూడదు.
1: నెవర్ సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు బ్లేమ్.
0: పది మంది కూడా నువ్వు సై అనిపించుకునేటువంటి దానికి మనం రూపొందింప చేసుకోవాలి.
1: యూ షుడ్ ఎర్న్ ఎ గుడ్ నేమ్. పీపుల్
0: నీ దేహం అంతా సర్వం అద్భుతం గావించాలి.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ టు సాక్రిఫైస్ ఆల్ యువర్ లైఫ్.
0: దైవత్వంగా నీవు భావించాలి.
1: కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఇస్ డివైన్.
0: దైవాధారమైనటువంటి యొక్క దేహము.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ ద బాడీ డిపెండ్స్ ఆన్ గాడ్.
0: ఇటువంటి దైవాధారమైనటువంటి దేహాన్ని ఎందుకు మనం అపవిత్రం చేసుకోవాలి?
1: వై షుడ్ వి మేక్ అవర్ బాడీ అన్సేఫ్?
0: ఏది చేసినా నీవు మంచి పని చేయి.
1: వాట్ ఎవర్ యూ డూ గుడ్.
0: డూ గుడ్.
1: డూ గుడ్.
0: డోంట్ డూ ఈవిల్. సీ నో ఈవిల్.
1: సీ నో ఈవిల్.
0: See what is good.
1: See what is good.
0: Hear no evil.
1: Hear no evil.
0: Hear about it.
1: Hear what is good.
0: Talk no evil.
1: Talk no evil.
0: Talk no evil. Talk what is good.
1: Talk what is good.
0: Chetulu. Do no evil. Do what is good.
1: Do no evil. Do what is good.
0: This is the way to God.
1: This is the way to God.
0: మనకి ఇచ్చినటువంటి సర్వ అంగములను కూడాను పవిత్రం గావించుకోవాలి.
1: All the limbs of our body should be made sacred.
0: స్వార్థరహితమైనటువంటి యొక్క త్యాగంతో నీవు పనిచేయాలి.
1: బి రెడీ టు సాక్రిఫైస్ సెల్ఫ్లెస్లీ.
0: అయితే ఇది అంత సులభంగా మనకు ప్రాప్తించదు.
1: బట్ ఇట్స్ నాట్ దట్ ఈజీ.
0: అంతో ఇంతో స్వార్థం అనేటువంటి ఉంటుంది.
1: దేర్ విల్ బి ట్రేసెస్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: ఈ స్వార్థం ఉండినంత మాత్రం భయపడనక్కర్లేదు.
1: డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
0: కానీ స్వార్థం కూడా ఉండాలి.
1: ఇట్స్ నీడెడ్ టు సమ్ ఎక్స్టెంట్.
0: ఎంతవరకు అంతవరకు పరిమితం
1: పెట్టుకోవాలి.
0: భగవంతుడు సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈజ్ ఎవ్రీవేర్.
0: సముద్రంలో పోయి మనం చేరినాము.
1: You are near the ocean.
0: ఆనంద సాగరంలో మనం మునుగుతున్నాము.
1: And you drown yourself.
0: కానీ ఈ ఆనంద సాగరంలో పోయినటువంటి వాడు ఎవరు ఎంత పాత్ర తీసుకుని పోతారో ఆ పాత్ర ఎందుకు ఆనందం అనేటువంటి దాన్ని తించుకొని వస్తారు.
1: As is the size of the container, so will be the amount of water that you collect.
0: అంతేగాని మన కంటైనర్ పట్టే దీని యొక్క వాటర్ మనకు లభిస్తుంది.
1: The amount of water would be proportional.
0: ఈ ఆనందం మనకు ప్రాప్తిస్తుంది. కాబట్టి మనము ఆనందం అధికంగా కావాలనుకుంటే ఈ కంటైనర్ ఎక్కువ పెద్దదిగా చేసుకోవాలి.
1: యూ వాంట్ దిస్ వాటర్ ఆఫ్ బ్లిస్ మోర్ అండ్ మోర్ హావ్ బిగ్గర్ కంటైనర్.
0: పెద్దదిగా మనం పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ లవ్.
0: ఈ ఎక్స్పాన్షన్ లవ్ లో ఉంటారు కానీ కంట్రాక్షన్ లవ్ లో మనం పడిపోకూడదు.
1: నెవర్ బి ఆఫ్టర్ కంట్రాక్షన్ లవ్.
0: ఈ కంట్రాక్షన్ లవ్ అనేటువంటిది చావు.
1: కంట్రాక్షన్ లవ్ ఇస్ డెత్.
0: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
0: అట్టి లవ్ ను మనం పెంచుకోవాలి.
1: సచ్ లవ్ యూ షుడ్ ఫాలో.
0: ఈ లవ్ ను మనం పెంచుకొని పది మందికి పంచుకోవాలి.
1: అండ్ యూ షుడ్ షేర్ దిస్ లవ్ విత్ ఎవ్రీబడి.
0: అది ఏ మానవత్వంలో ఉన్నటువంటి ఒక త్యాగము.
1: దేర్ లైస్ ద ట్రూ సాక్రిఫైస్ ఇన్ హ్యూమన్.
0: నా కర్మణ నా ప్రజ ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: నో అసోసియేషన్ నో అథారిటీ no power would confer you more than
0: you అన్ని విధాలకు నువ్వు భగవంతునికి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ హాస్ గాట్ టు బి సాక్రిఫైస్ టు
0: అంతా భగవంతుండే.
1: ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు
0: మనం ఇచ్చేది ఏమి లేదు.
1: నథింగ్ ఆఫ్ యువర్ ఓన్.
0: కాబట్టి ఏ హృదయము నసుకితివి ఈశ నాకు.
1: ఓ గాడ్ దట్ గాడ్ యు గివ్ దట్
0: మగిలి దానినే అర్పించు మహితమూర్తి.
1: ఐ ఆఫర్ ద సేమ్ హార్ట్ టు యు.
0: పరగ వేరేమి దెత్తు నీ పాద అర్చనకును.
1: వాట్ ఎల్స్ హామ్ ఐ టు గివ్ యు.
0: అంజలికి తింటూ అందుకోవయ్య నీవు అన్నాడు.
1: యాక్సెప్ట్ మై హంబుల్ సాల్యుటేషన్స్.
0: కనుకనే భగవంతునికి మనం ఇవ్వవలసినటువంటిది ఇంతే.
1: That is the true offering.
0: ఏ హృదయాన్ని తాను అందించాడో ఆ హృదయాన్ని అందిస్తే చాలు.
1: That heart God you have gifted me, I am giving it to you now.
0: కాని ఈనాటి మానవుడు, ఈనాటి విద్యావంతుడు, ఈనాటి మేధావి అజ్ఞానంలో మునిగిపోతున్నాడు. ఎంత చదువు చదివినప్పటికీ హీన గుణములు మానలేడు. తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: All this education will make him argumentative.
0: ఈ చదువు దేనికోసం చదువుతున్నాము?
1: వై డు యు స్టడీ?
0: కేవలము ఒక పొట్టకూటి కోసమా?
1: ఇట్స్ ఓన్లీ టు ఈక్ అవుట్.
0: కాదు కాదు కాదు, చదువు చదువు చదివి చావంగ నేటికి చావు లేని చదువు చదవాలి.
1: హావింగ్ ఆల్ దిస్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ ఆల్ యు ఆర్ గోయింగ్ టు డై అల్టిమేట్లీ. స్టడీ,
0: ఎంత చదువు పెరిగే కొద్దీ సందేహాలు అధికమైపోతూ వస్తున్నాయి.
1: విత్ ఇంక్రీజింగ్ నాలెడ్జ్ యు విల్ హావ్ మోర్ అండ్ మోర్ ఆఫ్ డౌట్స్.
0: వీడు నిజంగా మనిషే కాదు.
1: అండ్ హిస్ నాట్ హ్యూమన్.
0: ఈ డౌట్స్ ని పెట్టుకునేటువంటి వాడు మనిషే కాదు.
1: ఎ మ్యాన్ విత్ డౌట్స్ ఇస్ నో మ్యాన్ అట్ ఆల్.
0: మనిషి అంటే డౌట్స్ లేనటువంటి వాడు మనిషి.
1: యు ఆర్ ఎ ట్రూ హ్యూమన్ ఇఫ్ యు హావ్ నో డౌట్.
0: ప్యూర్ హార్ట్.
1: ప్యూర్ హార్ట్.
0: పూర్ణ మనః. పూర్ణమిదం పూర్ణాత్మూర్ణము దచ్చితి.
1: ప్యూర్ హార్ట్ దట్ విచ్ ఇస్ ఫుల్.
0: నీ హృదయం అనేటువంటిది పూర్ణంగా తయారు చేసుకోవాలి.
1: ద హార్ట్ షుడ్ బి టోటల్ అండ్ ఫుల్.
0: అప్పుడే నీ యొక్క దివ్యత్వం నీకు అర్థమవుతుంది.
1: దెన్ యూ కెన్ అండర్స్టాండ్ డివినిటీ.
0: ఇంకా మానవత్వం లోపల కన్నులు నిచ్చాడు.
1: God has given his eyes.
0: కన్నుల నుంచి నేను ఎందుకు తెలుసా? అన్ని చూటే చెందుక.
1: యూ నో వై ఐస్ ఆర్ గివెన్? టు సీ ఎవరి.
0: కాదు కాదు, దైవత్వాన్ని చూచేందుకు.
1: యూ షుడ్ సీ గాడ్.
0: ఇలాంటి దైవత్వం ఎదురుగా వచ్చి కూడా నువ్వు కన్నులు మూసుకుని ధ్యానం చేస్తున్నట్టే వీడి బూటకపు ధ్యానం.
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్ యూ క్లోజ్ యువర్ ఐస్ అండ్ మెడిటేట్. ఇట్ ఇస్ ఆర్టిఫిషియల్.
0: వీడు ఏ జన్మంలోనూ గుడ్డివాడై ఉన్నాడు.
1: He must have been blind in the last life.
0: లేక ముందు జన్మంకైనా గుడ్డివాడైపోతాడు.
1: Or in future is going to be.
0: కనుకనే దైవం ముందు ఉండి కూడా నువ్వు కన్నులు మూసుకోవటం ఇది కేవలం ఒక అసభ్యమైనటువంటి
1: పని. Therefore it's not proper to close your eyes in front of God.
0: కన్నులు తెరిచి చూడు.
1: Open your eyes.
0: ఈ యొక్క భావంతో జ్ఞానకందులు కూడా నేను తెచ్చు.
1: ఆల్సో ఓపెన్ అప్
0: యువర్ జ్ఞాన నేత్రములు కూడా నీవు తెచ్చు.
1: ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ.
0: భౌతికమైన నేత్రములే మూసుకున్నప్పుడు జ్ఞాన నేత్రములు తెచ్చుకుంటాయా?
1: క్లోజ్ యువర్ ఫిజికల్ ఐ, హౌ కెన్ యూ ఓపెన్ యువర్ ఇన్నర్ ఐ?
0: నాలుకనిచ్చినది ఎందుకు తెలుసా?
1: యు నో వై టంగ్ ఇస్ గివెన్?
0: దీనికి రుచికరమైనటువంటి ముద్దను అందించుకుంటా?
1: ఇస్ ఇట్ మియర్లీ టు టేస్ట్ ఆల్ ద డెలికసీస్ అండ్ ప్రిపరేషన్?
0: కాదు కాదు కాదు కాదు. కైలాసవాసిని 106 పరిగేది నీకు.
1: టు సింగ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ రిపీటెడ్లీ.
0: ఒక నామాన్ని నీవు పలుకు.
1: చాంట్ హిస్ నేమ్.
0: నిరంతరము భగవత్ చింతన నీవు చేయి.
1: థింక్ ఆఫ్ గాడ్ కాన్స్టెంట్లీ.
0: మంచి మాటలు మాట్లాడు.
1: స్పీక్ గుడ్.
0: పనులకు హితమైనటువంటి మాటలు మాట్లాడు.
1: అండ్ మేక్ అదర్స్ హ్యాపీ బై యువర్ వర్డ్స్.
0: కానీ ఈ మాటలు ఇచ్చినారు కదా అని భగవంతుని ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడకూడదు.
1: స్పీకింగ్ ఫ్యాకల్టీస్ గివెన్.
0: ఆ మాటలు ఇతరులకు బాధ కలిగించకూడదు. ఇతరులకు బాధ కలిగించకూడదు.
1: యువర్ వర్డ్స్ షుడ్ నెవర్ హార్మ్ ఎనీబడీ.
0: ఇతరులకు నొప్పి కలిగించకూడదు.
1: హర్ట్ ఎనీబడీ.
0: మృదు మధురమైన మాటలు మాట్లాడు.
1: స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కానీ కొంతమంది మృదు మధురమైన మాటలు చెప్పినప్పటికీ కొంతమంది వినరు.
1: దో ఇట్ ఇస్ సెడ్ సాఫ్ట్లీ అండ్ స్వీట్లీ.
0: అది వాళ్ళ కర్మ.
1: ఇట్ ఇస్ దేర్ ఫేట్.
0: కనుకనే నాట్ వెయిట్.
1: ఫేట్ ఫేట్
0: ఫేట్. కనుక వాళ్ళు వింటే వింటారు, పోతే పోతారు.
1: లెట్ దెం లిసన్ ఆర్ నాట్.
0: కనుక మధురమైన మాటలు చెప్పాలి.
1: దేర్ఫోర్ స్పీక్ ఇన్ ఎ ప్లీజింగ్.
0: దివ్యమైనటువంటి పలుకులు పలకాలి.
1: యు షుడ్ యుచర్ ఆల్వేస్ డివైన్.
0: ఆ పలుకులు పలకడానికి నీ చేత కాకపోతే మౌనంగా ఉంటుండు.
1: ఇట్ ఇస్ నాట్ పాసిబుల్. అట్లీస్ట్ మెయింటైన్ సైలెన్స్.
0: మౌనం కలహం నాస్తి. దీనివల్ల ఏమాత్రం కలహం మనకు రాదు.
1: వెన్ యు ఆర్ సైలెంట్ దేర్ విల్ బి నో కాన్ఫ్లిక్ట్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి దైవత్వానికి ఎంత పవిత్రమైనటువంటి పలుకులు చూపులు అర్పితం చేయాలి.
1: ద వర్డ్స్ అండ్ ద లుక్స్ అండ్ యాక్షన్స్ మస్ట్ బి ఆఫర్డ్ టు గాడ్.
0: నిజంగా దైవత్వాన్ని సరిగా గుర్తించుకోలేకపోవటం చేతనే ఇంత మూర్ఖత్వంగా ప్రవర్తిస్తున్నారు మానవులు.
1: వి ఆర్ సో ఫూలిష్ ఇన్ అవర్ యాక్టివిటీ బికాజ్ వి ఆర్ నాట్ అండర్స్టాండింగ్ గాడ్ అండ్ హిస్ నేచర్.
0: దైవత్వాన్ని గుర్తించినటువంటి వాడు ఈ మూర్ఖ మార్గంలో ప్రవేశించడు.
1: ద వన్ హూ హస్ రియలైజ్డ్ గాడ్ విల్ నెవర్ బి ఫూలిష్.
0: తానే దైవంగా ఉన్నాడు.
1: హి హింసెల్ఫ్ ఇస్ గాడ్.
0: కానీ ఆ దైవత్వం అనేటువంటి దాన్ని తాను గుర్తించుకుంటే నేడు కాకపోయినా రేపైనా గుర్తించుకోవాలి.
1: ఇఫ్ హి నోస్ దట్ ఇస్ గాడ్ హి హస్ టు నో సమ్డే.
0: అప్పుడే పూర్ణ మానవుడు అయిపోతాడు.
1: దెన్ ఓన్లీ వి ఎ హ్యూమన్ బీయింగ్.
0: పూర్ణమైనటువంటి పని మనం చేయాలి.
1: అండ్ దెన్ వాట్ ఎవర్ యు డు మస్ట్ బి ఫుల్.
0: ఒకానొక సమయం లోపల ఇటీ లోపల
1: అట్ వన్ టైమ్ ఇన్
0: వైలెన్స్ చేసేటువంటి మెరడ్ ఉండేటువంటి వాడు.
1: దేర్ ఇస్ వన్ హూ యూస్ టు మేక్ వైల్.
0: ఈ ఆంటోనీ అనేటువంటి వాడు వైలెన్స్ చేసేవాడు.
1: ఆంటోనీ యూస్ టు మేక్ వైలెన్స్.
0: ఒక సంవత్సరమైనా కానీ ఒక వయలిన్ ను పూర్తి చేయలేకపోతున్నాడు.
1: ఇట్ టేక్స్ వన్ ఇయర్ టైమ్ టు మేక్ ఎ వయలిన్.
0: ఫ్రెండ్స్ అంతా వచ్చారు.
1: ఫ్రెండ్స్ కే
0: ఏమో బ్రదర్
1: బ్రదర్,
0: ఒక సంవత్సరం ఒక వైలెంట్ నీవు టైం తీసుకుంటే నీ కుటుంబం ఏ రీతిగా బ్రతుకుతుంది?
1: ఇఫ్ యు టేక్ వన్ ఇయర్ టు మేక్ వన్ వైలెన్, హౌ కెన్ యూ క్యారీ అవుట్ యువర్ లివింగ్?
0: దీన్ని చేయడానికి ఒక సంవత్సరం కావాలా?
1: డూ యూ రిక్వైర్ వన్ ఇయర్?
0: టైం తీసుకుంటున్నావు, వేస్ట్ చేస్తున్నావు.
1: యూఆర్ వేస్టింగ్ యువర్ టైం.
0: అప్పుడు ఆయన చెప్పాడు అంతోని.
1: దెన్ అంతోని సెడ్,
0: బ్రదర్,
1: బ్రదర్,
0: నేను చేసేటువంటిది భగవత్ కార్యము.
1: వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ గాడ్స్.
0: భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: గాడ్ ఇస్ హోల్.
0: కాబట్టి నేను చేసే వైలెన్ కూడా పూర్ణమైనటువంటిదిగా ఉండాలి.
1: గాడ్ ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్ పర్ఫెక్షన్.
0: ఏ అపస్వరములు కానీ ఏ అశబ్దములు కానీ ఉండకూడదు.
1: There should not be any other faults in that what I
0: mean. ఎవరు దీన్ని తప్పు పట్టకూడదు.
1: Nobody should point out.
0: అంత పరిపూర్ణమైనటువంటి ఒక వైలెన్ గా చేయాలి.
1: So I should make a perfect violin.
0: కనుకని ఆనాటి నుంచి నేటి వరకును ఆంటోనీ వైలెన్ అంటే చాలా పేరు ప్రసిద్ధి కాదు.
1: Right from those days till now, Anthony violin is famous and popular.
0: అదే విధంగానే మనం ఏది చేసినా గానీ భగవంతుడు పూర్ణ స్వరూపుడు.
1: God is perfect in full.
0: కనుక మనం చేసింది భగవంతునికి తృప్తికరమైన పూర్తిగా చేయాలి.
1: We should do in such a way as to please God.
0: అప్పుడే నీ యొక్క పనులు సార్థకం అవుతుంది.
1: Then only your life will be redeemed.
0: నేను చేసే పనులంతా కూడాను
1: పనులకంతా
0: కూడా నువ్వు హితంగా ఉంటుండాలి.
1: Must be acceptable to others.
0: అప్పుడే వారికి నేను సన్నిహితుడు అయిపోతాను.
1: Then I would be intimate to them.
0: కనుక నేను వారికి ఫ్రెండ్షిప్ గా మారిపోతాను.
1: సో ఐ కుడ్ బి ఏ ఫ్రెండ్ టు అదర్స్.
0: ఫ్రెండ్స్ గా నేను ఉండాలంటే నేను సరైనటువంటి మధురంగా ఉండేటట్టు చేయాలి.
1: ఇఫ్ ఐ యామ్ టు బి ఫ్రెండ్లీ విత్ యు, ఆల్ మై యాక్షన్స్.
0: ఇంత అన్నం పెట్టినా సరే నీకు వానికి సరైనటువంటిదిగా పెట్టాలి.
1: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యు ఆఫర్ ఎ మార్సల్ ఆఫ్ ఫుడ్, ఇట్ షుడ్ బి సర్వ్డ్
0: ఫియర్. మనం చేసే పని ఎందు కూడాను విచక్షణ జ్ఞానంతో సరైన అర్థం చేసుకుని మనం పని చేయాలి.
1: వాట్ ఎవర్ యు డు, యు షుడ్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిమినేషన్.
0: మంచి ఫ్రెష్ మనం ఇవ్వాలి.
1: యూ షుడ్ సర్వ్ ఫ్రెష్ ఫుడ్.
0: భగవంతుడు ఎప్పుడు కూడా నువ్వు ఫ్రెష్ ఇస్తాడు.
1: గాడ్ ఆల్వేస్ గివ్స్ ఫ్రెష్.
0: నేను ఎవరికైనా రింగులు ఇస్తుంటాను,
1: భగవాన్
0: పర్ఫెక్ట్ సైజ్ వస్తుంటది.
1: ఇట్ విల్ బి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫిట్.
0: ఒక గోల్డ్ స్మిత్ అతను ఆల్తి తీసుకుని పోయి చేసుకుని వస్తే కూడా అక్కడ తప్పు అయిపోతుంటాడు.
1: గోల్డ్ స్మిత్ ఆల్సో ఈవెన్ ఇఫ్ హి టేక్స్ ద మెజర్మెంట్స్.
0: కానీ వాడు గోల్డ్ స్మిత్,
1: గోల్డ్ స్మిత్
0: ఇది లైఫ్ స్మిత్.
1: లైఫ్ స్మిత్
0: కాబట్టి అంత కరెక్ట్ గానే రావాలి. మీరు ఏది చేసినా కానీ మంచి పర్ఫెక్ట్ గా చేయాలి. చేయించుకున్న వాడు తృప్తి పడాలి, చేసిన వారికి తృప్తి కలగాలి. అది నిజమైనటువంటి యొక్క తృప్తి.
1: దాట్ ఈస్ ది ట్రూ సాటిస్ఫాక్షన్.
0: తృప్తి, తృప్తి, తృప్తి.
1: The satisfaction, the content.
0: ఈ తృప్తిలో ఉండేటువంటి ఆనందం ఎక్కడా లేదు.
1: The true bliss lies in satisfaction.
0: కనుక విద్యార్థులారా,
1: so students,
0: విద్యార్థినిలారా,
1: boys and girls,
0: ఈనాటి పిల్లలు మీరు,
1: రేపటి
0: దినం పెద్దవారు కావచ్చును, మీరే తల్లిదండ్రులు కావచ్చును. కాబట్టి ఈనాటి నుంచి పవిత్రమైనటువంటి గుణములు పెంచుకుంటూ పోండి.
1: డెవలప్ సీక్రెట్ క్వాలిటీస్ ఫ్రమ్ దిస్ డే.
0: పవిత్రమైన ప్రవర్తనలు కూడా పెంచుకోండి.
1: యూ షుడ్ హావ్ సీక్రెట్ కాండక్ట్.
0: పవిత్రమైనటువంటి ఒక చర్యలు కూడా మీరు పెంచుకోండి.
1: అండర్ టేక్ సీక్రెట్ యాక్టివిటీ.
0: అప్పుడే మీరు పవిత్రమైన జీవితాన్ని గడిపిన వారు అవుతారు.
1: దెన్ యు కెన్ లీడ్ ఎ సీక్రెట్ లైఫ్.
0: మనిషి జన్మం చాలా పవిత్రమైనటువంటి.
1: హ్యూమన్ లైఫ్ ఇస్
0: జంతువునాం నరజన్మ దుర్లభం.
1: ది హ్యూమన్ లైఫ్ ఇస్ రేరెస్ట్ ఆఫ్ ఆల్.
0: దీనికంటే మించింది ఏమిటి?
1: ఉపనిషత్తులో
0: చెప్పారు మానవుడు చాలా ప్రధానుడు.
1: Man is most important.
0: మానవుని యొక్క విలువ దీనికి దానికి కమ్మ కట్టడానికి వీలు లేదు.
1: వాల్యూ ఆఫ్ ద మ్యాన్ కెనాట్ బి ఎస్టిమేటెడ్.
0: మీరు బంగారుకు వజ్రాలకు పోల్చుకుంటాము.
1: You compare yourself with the gold and diamond.
0: వజ్రాలకు బంగారుకు ఎవరు విలువ ఇస్తున్నారు?
1: Who is attaching value to the gold and diamond?
0: మనిషి ఇస్తున్నాడు.
1: Man attaches value.
0: మనిషి విలువ కడితేనే వజ్రాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man the gold is valuable, so also the diamond.
0: మనిషి విలువ కడితేనే బంగారాన్ని ఎవరైనా కొనగలుగుతారు.
1: Because of man gold is costly.
0: Men are more valuable than all the wealth of the world.
1: Men are more valuable than all the wealth of the world.
0: కనుక నీ మానికంటే మనిషి కంటే విలువైనటువంటి వాడు లేడు.
1: There is no other greater valuable than man.
0: కనుక ఈ విలువను మీరు పాడు చేసుకోకూడదు.
1: యూ షుడ్ హావ్ స్పాయిల్ యువర్ సెల్ఫ్.
0: మీరంతా పవిత్రమైనటువంటి విలువను పెంచుకోవాలి.
1: యూ షుడ్ హావ్ ఆల్ సీక్రెట్ వాల్యూ.
0: చిన్న చిన్న విషయాల్లో కూడా మీరు చాలా పొరపాటైపోయి స్వార్థానికి బయలుదేరుతున్నారు.
1: యూఆర్ సెల్ఫిష్ ఈవెన్ ఇన్ స్మాల్ మ్యాటర్.
0: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
1: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
0: ఫిష్ పోతుంది, నీళ్లలో తిరుగుతుంది.
1: ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్
0: వాటర్. నీళ్లలో ఉన్నటువంటి మురికంతా తినేసేస్తుంది.
1: క్లీన్స్ ది డర్ట్.
0: నీళ్లను పరిశుద్ధపరుస్తుంది.
1: అండ్
0: ఈ సెల్ఫిష్ మ్యాన్ ఏం చేస్తున్నాడు?
1: సెల్ఫిష్ మ్యాన్
0: సమాజంలో ప్రవేశిస్తున్నాడు.
1: Moves in society.
0: పవిత్రంగా ఉన్నటువంటి ఒక సమాజంను పాడు చేసి పెడుతున్నాడు.
1: He also spoils the sacred.
0: దేని వల్ల? సెల్ఫిష్ వల్ల.
1: Why? Because of selfishness.
0: కనుక సెల్ఫిష్ ఉండాలి.
1: You can be.
0: కానీ దానికి ఒక పరిమితిని పెట్టుకోవాలి.
1: It should be under control.
0: ఇంత లేకుండా ఇష్టం వచ్చినట్టుగా మనం సెల్ఫిష్ గా పోతే మంచిది కాదు.
1: But if you are selfish limitlessly, ఇట్స్ డేంజరస్.
0: స్వార్థరహితమైనటువంటి కర్మలు ఆచరించండి.
1: యూ షుడ్ అండర్ టేక్ సెల్ఫ్లెస్ యాక్షన్.
0: పవిత్రమైనటువంటి చర్యలు చేసుకోండి.
1: డూ ఆల్ సీక్రెట్ యాక్షన్.
0: అప్పుడే మీ విలువను మీరు కాపాడుకున్న వారు అవుతారు.
1: దెన్ యూ కెన్ ఎర్న్ యువర్ ట్రూ వాల్యూ.
0: మనిషి మనిషి అంటే ఎంత గొప్పవాడు మనిషి.
1: మ్యాన్ మనిషి సుప్రీం.
0: మనిషి
1: మనిషి
0: మనిషి
1: మనిషి
0: తిప్పి పెడితే సినిమా.
1: ఇఫ్ యూ రివర్స్ ఇట్ సినిమా.
0: మనిషి సినిమా.
1: మనిషి సినిమా.
0: సినిమా మనుషులు అయిపోతున్నారు.
1: సినిమా మనిషి.
0: కానీ నిజమైన మనుషులు కావాలి.
1: మానవ మానవ
0: మా అనగా జ్ఞానము.
1: మాయా
0: నా అనగా లేకుండా.
1: విదౌట్
0: వా అంటే వర్తించడం.
1: కండక్ట్ యువర్సెల్ఫ్.
0: అజ్ఞానం లేకుండా వర్తించేటువంటి వాడే మానవుడు.
1: మానవ ఇస్ ద వన్ హూ కండక్ట్స్ హింసెల్ఫ్ క్రాసింగ్ దిస్ ఇగ్నోరెన్స్.
0: కనుకనే అట్టి మానవుడిగా మీరు తయారు కావాలి.
1: యు షుడ్ బి సచ్ మానవాస్ ఆర్ హ్యూమన్స్.
0: అప్పుడే మీరు చదువుకున్నందుకు సరైనటువంటి కీర్తి వస్తుంది.
1: దేర్ లైస్ ది ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఆల్ యువర్ ఎడ్యుకేషన్.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: మీ యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటించి, ప్రపంచానికి వెలువరిచి, ప్రపంచానికి మీరు దృష్టంతో చూపించి దాన్ని సరైనటువంటి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: లెట్ యువర్ నేమ్ అండ్ కాండక్ట్ be demonstrated to the rest of the world.
0: ee naadu prapancham chaala ayomaya sthitilo untundi.
1: The world is in a confused state today.
0: ekkada poyina ashanti.
1: Everywhere there is restlessness.
0: ekkada chusina dukkame.
1: There is misery.
0: ekkada chusina paapame.
1: There is sin.
0: ekkada chusina kroolame.
1: There is wickedness.
0: ilanti paristhithilo meeraina bayal deri deenni shanti parchali.
1: Under these circumstances you go everywhere and pacify the situation, calm down.
0: కనుకనే మీరు పవిత్రమైనటువంటి శాంతిని మీరు అందించండి.
1: అండ్ సీ దట్ యు షేర్ ద సీక్రెట్ పీస్.
0: ఈ శాంతి ఎక్కడ ఉంది?
1: వేర్ ఇస్ పీస్?
0: నీయంది ఉంటున్నది.
1: పీస్ ఇస్ విత్
0: నీవే. శాంతి స్వరూపుడవు.
1: యు ఆర్ ది ఎంబోడిమెంట్ ఆఫ్ పీస్.
0: కనుక అలాంటి శాంతిని నీవు పెట్టుకుని పైన శాంతి శాంతి శాంతి అని బయట పోయి చూస్తే పీస్ పీస్ ఎక్కడ చిక్కుతుంది? పీసెస్ చిక్కుతుంది.
1: యువర్ పీస్ అంటు యువర్ సెల్ఫ్, బట్ యు ఆర్ ఇన్ సర్చ్ ఆఫ్ పీస్ అవుట్ సైడ్.
0: దీనికంత మూల కారణము స్వార్థమే.
1: Everywhere we find self.
0: స్వార్థాన్ని త్యజించు.
1: Sacrifice your
0: పరాత్మని వరించు. పరాత్మలో చేరిపో.
1: Be spiritual and understand the reality.
0: అది ఏ మానవత్వంలో ఉండేటువంటి సీక్రెట్.
1: And that is the secret of human life.
0: ఇలాంటి పవిత్రమైన భావాలను మీరు పెంచుకుంటూ రండి.
1: And you also appreciate the sacred feelings and thoughts.
0: ఇందులో కొన్ని స్వార్థాలు బయలుదేరుతున్నాయి.
1: We find people who are selfish.
0: ఎడ్యుకేషన్ పూర్వం చాలా స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: ఎర్లియర్ టైమ్స్ ఎడ్యుకేషన్ వాస్ సెల్ఫ్లెస్.
0: వైద్యము స్వార్థరహితంగా ఉండేటువంటిది.
1: హెల్త్ కేర్ వాస్ సెల్ఫ్లెస్.
0: కానీ ఈనాడు ఎడ్యుకేషన్ కానీ హెల్త్ కానీ అన్ని కూడా స్వార్థమైపోయినాయి.
1: హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ హావ్ బికమ్ బిజినెస్, సెల్ఫిష్ టుడే.
0: 10 మందికి మంచిని బోధించాలి.
1: Teach good to others.
0: 10 మందికి ఆరోగ్యాన్ని పెంచాలి.
1: And see that people will be healthy around you.
0: కనుక ఇప్పుడు ఎక్కడైనా ఆసుపత్రి కట్టాలంటే దండికి డబ్బు వస్తుందని స్వార్థం పెట్టుకుని ఆసుపత్రులు కట్టేస్తున్నారు.
1: Hospitals are constructed on selfish grounds to earn more and more money.
0: 10 కోట్లు ఆసుపత్రి రూపాయి కట్టించేస్తే 100 కోట్ల వరకు వాడు ఎక్స్పెక్ట్ చేస్తాడు.
1: The hospital is built at a cost of 10 crores. They expect 100 crores return.
0: ఈనాడు ఏదైనా చిన్న స్కూల్ గని కట్టేస్తే,
1: if a school is built today,
0: చిన్న పిల్లాడు కిండర్ గార్డెన్ అంటారు,
1: కిండర్ గార్డెన్ చైల్డ్,
0: ఆ స్టేజ్కి పోయినప్పటికీ వాడికి 20 or 25 thousand ఫీజు కట్టాలి.
1: టు గెయిన్ అడ్మిషన్ ఇన్ ద కిండర్ గార్డెన్ క్లాస్.
0: ఇలాంటి వాళ్ళు పాప దీని వాళ్ళు ఏ గతి పెడతారు?
1: దే హావ్ టు పే వెరీ హై అమౌంట్.
0: ఇలాంటి అప్పుడు చదువుకంతా కూడా డబ్బు అయిపోయింది.
1: దేర్ఫోర్ ఎడ్యుకేషన్ హస్ బికమ్ బిజినెస్.
0: హెల్త్ కంతా డబ్బు అయిపోయింది.
1: మనీ ఫర్ హెల్త్.
0: కానీ ఈనాడు లోకంలో ఆధ్యాత్మికానికి కూడా డబ్బు అయిపోయింది.
1: టుడే స్పిరిచువాలిటీ హస్ బికమ్ బిజినెస్.
0: ఈ ఆధ్యాత్మికం అనేటువంటిది ఫ్రీగా పోవాలి.
1: స్పిరిచువాలిటీ షుడ్ బి ఫ్రీ.
0: దానికి ఎంత ప్రేమనో పంచాలి.
1: అండ్ షేర్ ద లా.
0: కనుకనే ఈ ఆధ్యాత్మికంలో కూడాను ఈ యొక్క షేర్లు మనం ప్రారంభించకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ బిజినెస్ ఆర్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్.
0: ఈ యొక్క బిజినెస్ లోపల మనం పోతే ఇంకంతా కూడా పాడైపోతుంది.
1: దెన్ వన్స్ యూ గెట్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ బిజినెస్ ఎవ్రీథింగ్ విల్ స్పాయిల్.
0: దైవ పేరు కూడా పాడైపోతుంది.
1: యు ఆర్ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: కనుక
1: సో
0: ఎంతవరకు అంతవరకు ఖర్చులైనంత మనం తీసుకోవచ్చును.
1: ది ఎక్స్పెన్సెస్ కుడ్ బి మెట్ విత్.
0: అయితే నాకు చేసేటువంటి నేను ఏ ఖర్చులు పెట్టను, ఎవరి దగ్గర నేను తీసుకోను.
1: యూ హావ్ గాట్ నథింగ్ టు డూ విత్ స్వామి. యూ హావ్ నో ఎక్స్పెన్సెస్ ఎట్ ఆల్. హీ విల్ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్ ఫ్రమ్ ఎనీబడి.
0: కానీ మిగతా వాళ్ళంతా కూడా కొన్ని ఖర్చులు పెడతారు పాపం.
1: బట్ సమ్ పీపుల్ స్పెండ్ మనీ.
0: ఇక్కడికి రావడానికి, భోజనానికి, గీయడానికి అంత ఖర్చులు పెడతారు.
1: దే కమ్ హియర్.
0: దీనికి తగినంత మాత్రమే మనం తీసుకోవాలి. దీనికి ఫీజు మొత్తం తీసుకోకూడదు.
1: దే షుడ్ నాట్ కలెక్ట్ ఫీజ్.
0: దీంట్లో మెంబర్షిప్ కొంత ఇంత వేళ అని పెట్టకూడదు.
1: మెంబర్షిప్ ఫీ షుడ్ నాట్ బి ప్రిస్క్రైబ్డ్.
0: మనకి మెంబర్షిప్ ఆధ్యాత్మిక ప్రేమనే దీనికి మెంబర్షిప్.
1: వాట్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ ఇన్ స్పిరిచువాలిటీ? లవ్ ఈస్ ది మెంబర్షిప్ ఫీ.
0: ఆ ప్రేమకు మించినటువంటి మెంబర్షిప్ మరొకటి లేదు.
1: దేర్ ఇస్ నో అదర్ ఫీ గ్రేటర్ దాన్, హైయర్ దాన్ లవ్.
0: కనుకనే ఆ ప్రేమనిచ్చి ప్రేమను పుచ్చుకో.
1: Therefore, share love, receive love.
0: ఇది షేర్ వ్యాపారంగా జరిగితే మంచిది కాదు.
1: But if it's business, it's not proper.
0: దైవం యొక్క నామాన్ని కూడా మనం పాడు చేసినట్టు.
1: In fact, we're spoiling, bringing bad name to God's name.
0: కనుక ఈ విధంగా ఇంకెవరైనా చేయాలనుకుంటే కొన్ని గుర్తులు పెట్టుకుని కొంతవరకు జ్ఞానంగా ఈ ఫీజు లేకుండా కొన్ని మా సంస్థలు స్థాపించాలని ఆశిస్తున్నాను.
1: Bhagavan wants us to establish institutions which are totally free of cost.
0: ఎడ్యుకేషన్ ఏ ఒక్క నయా పైసా దీనికి తీసుకోవటం లేదు.
1: ఇన్ అవర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వీ డోంట్ రిసీవ్
0: అందరికీ తెలుసు ఎగ్జామినేషన్ ఫీజు కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ ఎగ్జామినేషన్ ఫీ.
0: టెక్స్ట్ బుక్ కూడా తీసుకోవటం లేదు.
1: వీ డోంట్ రిసీవ్ మనీ ఆన్
0: అంత ఫ్రీ ఫ్రీ
1: ఎవ్రీథింగ్ ఇస్ ఆఫర్డ్ ఫ్రీ ఫ్రీ.
0: హాస్పిటల్లో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్.
1: హాస్పిటల్ ఇస్ ఆల్సో
0: ఆపరేషన్ అంతా ఫ్రీ.
1: ఆపరేషన్
0: మందులంతా ఫ్రీ.
1: మెడిసిన్స్ ఫ్రీ.
0: వాళ్ళందరికీ ఇచ్చేసేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఫ్రీ.
0: నిజంగా మంచిని కోరి మనం చేస్తే మనకు ఏదో ఒక రీతిగా మనకు వచ్చేస్తుంది.
1: In fact, if your motive is good, everything will follow you easily.
0: డబ్బు పైన ఆశ పెట్టుకుని మనం చేస్తే ఇంకా ఎక్కువ నష్టమే వచ్చేస్తుంది.
1: If you got the money as a motive, you'll get a bad name.
0: మనీ వైపుని మనం పోకూడదు.
1: You should never go along.
0: Money comes and goes.
1: Money comes and goes.
0: Morality comes and grows.
1: Morality comes and grows.
0: అలాంటి మొరాలిటీని మనం పెంచుకోవాలి. ఆధ్యాత్మిక సంస్థల యందు అంతో ఇంతో కూడా మనం ఏమాత్రం ఫీజు పుచ్చుకోకూడదు. ఆత్మకి ఎంత విలువ? దీని విలువ ఇచ్చేవాడెవరు? కాబట్టి దీనికి విలువనే లేదు. అనంతమైనటువంటిది, అప్రయోజనమైనటువంటిది, అప్రమాణమైనటువంటిది. అలాంటి ప్రమాణమే దీనికి లేదు.
1: That's immeasurable.
0: అలాంటి మార్గాన్ని మనం అవలంబించినప్పుడే జగత్తంతా కూడా ఆధ్యాత్మికంలో ప్రయాణమవుతుంది. ప్రపంచమంతా కూడా ఆధ్యాత్మిక వైపు తిరుగుతుంది. అప్పుడే జగత్తులో శాంతి ఏర్పడుతుంది. ఈనాడు ఎక్కడ పోయినప్పటికీ అశాంతియే. ఏ పేపర్ చూసినా గానీ భయంకరమైనటువంటి వార్తలే. కనుకనే మనము భారతదేశాన్ని ప్రశాంతమైన దేశంగా మనం తీర్చిదిద్దాలి. మనం పీస్ గా ఉంటుంటే ప్రపంచం కూడా పీస్ అయిపోతుంది. కనుక మీరు ప్రపంచానికి శాంతిని కల్పించి
1: మేక్ ఎవ్రీబడీ పీస్ఫుల్.
0: మీరు కూడా శాంతిగా జీవించి
1: యూ లివ్ ఇన్ పీస్.
0: మీ తోటి మానవులంతా కూడా శాంతిని అందించి
1: మేక్ అదర్స్ ఆల్సో లివ్ ఇన్ పీస్.
0: శాంతి జీవితాన్ని గడుపు.
1: అండ్ వి షుడ్ లీడ్
0: పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపు.
1: వి షుడ్ లీడ్ ఎ టోటల్ లైఫ్.
0: అంతోనీ మాదిరి పరిపూర్ణమైనటువంటి వైరం చేయాలి. మన కర్మలన్నీ కూడా పరిపూర్ణమైనటువంటివిగా ఉండాలి. కానీ కొన్ని దుర్గుణాలు ఉండేటువంటి వారు దురభ్యాసముల చేత, దుర్భావముల చేత, దుర్మార్గమైన కర్మలు ఆచరించి దుఃఖానికి గురి అయిపోతున్నారు. వాళ్ళదే రైట్ అని భావిస్తారు. ఇది మొండి వాదన. ఇది ఎప్పటికీ కూడా మంచిది కాదు. పది మందికి మంచి చేసేటువంటిది అది మంచిది.
1: డూ గుడ్ టు 10 people at least, that's good.
0: అది నిజమైనటువంటి యొక్క జీవితము.
1: దట్ ఇస్ ఎ ట్రూ లైఫ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ప్రేమ చేతనే
1: త్రూ లవ్
0: మీ విద్యను గడిపి,
1: యూ స్పెండ్ యువర్ టైం
0: ప్రేమ చేతనే ఉద్యోగాలు చేసి,
1: అండ్ యూ డూ యువర్ జాబ్
0: ప్రేమ చేతనే జగత్తును ఆదరించి,
1: అండ్ ఆల్సో ఫేస్
0: భారతదేశం యొక్క సత్కీర్తిని నిలపండి,
1: అండ్ అప్హోల్డ్ ద ప్రెస్టీజ్ అండ్ ద గ్లోరీ ఆఫ్ దిస్ కంట్రీ.
0: ప్రేమ ముదిత మనసే కహో.

సవతి రామన భక్త జనల జీవన జన ఏక భక్త జనల జీవన జన

0: without any charity and consideration for others, without compassion and truth, without morality in one's own mind and heart, such a man with all wicked behavior, wicked thoughts, will ruin himself here and thereafter.
1: Vidyarthulara,
0: students,
1: satya dharmamulaku meeru varasulu.
0: You are the heirs of this truth and righteousness.
1: Vidyarthulu yokka bhajyata paine satya dharmamulu aadharapadi untunnayi.
0: The truth and righteousness depend on you.
1: Vidyarthulu vishala hrudayulugai undali.
0: Students should be broad minded.
1: అప్పుడే ఈ సత్యధర్మములను పోషించుకోవడానికి తగిన సమర్థులవుతారు.
0: దెన్ యూ విల్ హ్యావ్ ఆల్ ద కెపాసిటీ టు సస్టైన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: సమాజమునకు, మానసిక సీమకు సత్యధర్మములను పెంచి శాంతి సౌఖ్యములను పోషించడానికి విద్యార్థులు కంకణం కట్టుకోవాలి.
0: స్టూడెంట్స్ షుడ్ డిటర్మిన్ టు రెండర్ సర్వీస్ అడ్హియరింగ్ టు దీస్ టూ ప్రిన్సిపల్స్ అండ్ టు ఎన్ష్యూర్ peace and security in society.
1: ee naati vidya yokka viluva kevalam manamu grantha parichayamto vacheetundi kaadu.
0: The education today what you have is the one that can't be got by mere familiarity with the text.
1: ee vidyante ikkudunu ajnana andhakaram aneetundi daani nirmoolam gaavincheetundi divyamainatundi jyoti vantidi vidya.
0: This education should be a sort of light that dispels the darkness of ignorance.
1: Kanuka vidyarthulainatunti varu satya dharmamulu rendu kudanu tama netramuluga viswasinchi samajamunaku deshamunaku taginatunti okka suchchemanni andinchadaniki kankanam kattukovali.
0: Students should consider truth and righteousness as their two eyes and should determine to work for the progress of the society and the country by and large.
1: Satyamu pratyaksha daivame satyamu.
0: Truth is God.
1: Ramo vigrahavan dharmaha dharma swarupude daivamu.
0: God is the embodiment of righteousness.
1: Daivamanaga vere ekkadunnado ani vetukanakkarledu.
0: You don't need to search for God elsewhere.
1: Satya dharmamulu sarvatra vintunnayi.
0: Truth and righteousness are everywhere.
1: Kanukane సత్యధర్మమును మనం అన్వేషించడానికి ప్రయత్నం చేయనక్కర్లేదు.
0: డు నాట్ మేక్ ఎన్ ఎఫర్ట్ టు సర్చ్ ఫర్ దీస్ టూ ప్రిన్సిపల్స్.
1: అనేక మంది సత్యధర్మ ప్రచారకులని తాము అనేక విధములైనటువంటి ప్రయత్నములు చేస్తున్నామని భావిస్తారు.
0: మెనీ థింగ్ దట్ దే ఆర్ ప్రొపగేటింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: లేని చోటుగా ఉంటే ఆ లేని చోటు దీనిని ప్రచారం చేయవచ్చును. సర్వత్రా ఉండినటువంటి సత్యధర్మమును ప్రచారం చేయటం ఎందుకు?
0: You can propagate these two principles, truth and righteousness, where they are missing. But when they are present everywhere, why do you need to teach and propagate?
1: Kanukane dinni pracharam cheyanakkaledu, aacharana cheyali.
0: Therefore they need not be publicized, but they have got to be practiced.
1: Idi ekkada nunchi vachindi dharmam?
0: Where from you got this righteousness?
1: Dharmam aneetvantidi dru aneetvanti dhatuvu nunchi vachinatvantidi.
0: The word dharma, righteousness, is a derivative of the word druk.
1: ఈ ధృక్ అనేటువంటి సంస్కృత పదం నుంచి వచ్చినటువంటి ఈ ధర్మముకు దీనికి మూలాధారమైనటువంటిది ధారణి అనేటువంటి పదం.
0: The primal word is ధారణి.
1: ఈ ధారణి అనేటువంటిది సర్వమును కూడా విశ్వాన్ని కట్టివేసినటువంటిది ఈ ధారణి అనే అర్థము.
0: The word ధారణి means that which binds the whole world.
1: ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ధర్మ విశ్వస్ జగత ప్రతిష్ట. ఈ ధర్మం అనేటువంటిది విశ్వాన్ని కప్పివేసినటువంటిది.
0: ధర్మ ఎన్కంపాసెస్ ది ఎంటైర్ యూనివర్స్.
1: ధారయతి ధర్మ. ఈ యొక్క విశ్వాన్ని ధరించినటువంటిది ధర్మము.
0: ధర్మ ఇస్ ద వెస్చర్ పుట్ ఆన్ బై దిస్ యూనివర్స్.
1: విశ్వమునంతా కూడా ఏక కట్టుగా కట్టి పాలించినదే ధర్మము.
0: It is this righteousness that will bind the whole universe by one.
1: Kevalam okka deshamunaku kaani okka kaalamunaku kaani okka vyaktulaku kaani sambandhinchinatundi kaadu.
0: It's not limited to a time and space nor an individual.
1: అన్ని దేశములకు అన్ని కాలములకు అన్ని వ్యక్తులకు కూడా సంబంధించినటువంటిదే ఈ సత్యధర్మములు.
0: Truth and righteousness relate to all periods of time, all countries and all individuals.
1: సత్యం అనేటువంటి పునాదిపైనే ధర్మం అనేటువంటి భవనం నిర్మించింది.
0: On the foundation of truth, the mansion of righteousness stands.
1: ఈ ధర్మ భవనమునకు ఏ చేటుకునను రాదు, ఏ లోటు కూడాను లేదు.
0: The mansion of righteousness doesn't need anything more. It's
1: యదా యదా హి ధర్మస్య గానిర్భవతి భారత అభ్యుద్ధానం అధర్మస్య తదాత్మానం సృజామహం. ధర్మము ఎప్పటికీ నశించేటువంటిది కాదు.
0: Righteousness shall never decay.
1: కనుక గానిర్భవత్ భారత కొంతవరకు ఇది చలనం కలుగుతూ ఉంటుండాలి.
0: హౌఎవర్ ఇట్ బికమ్స్ షేకీ ఎట్ టైమ్స్.
1: నిజముగా ధర్మమే నశించేటువంటిదైతే అది ధర్మమే కాదు.
0: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ ద రైచియస్నెస్ షాల్ నెవర్ పెరిష్.
1: ధర్మము నశించేటువంటిది కాదు.
0: ఇట్ విల్ నెవర్ పెరిష్.
1: లేక మరుగుపడేటువంటిది కాదు.
0: ఇట్ కెనాట్ బి హిడెన్ ఐదర్.
1: కొంతకాలము మానవుని యొక్క ఆచరణ సన్నగిల్లి పోవటం చేతనే అది మరుగుపడినట్టుగా కనిపిస్తుంది.
0: The righteousness appears as though it is hidden because it is not practiced by mankind.
1: ప్రకాశించేటువంటి సూర్యునికి మధ్యలో దట్టమైన మేఘములు అడ్డు వస్తాయి.
0: Shining sun will be covered by thick clouds.
1: కానీ ఈ విద్యలో అడ్డు ఉండేటువంటి ఒక వ్యక్తి సూర్యుని చూడలేడు. కానీ సూర్యునికి సూర్యుని తేజస్సుకు అడ్డం రావడానికి వీలు కాదు.
0: But however, nothing can come between the sun and the sunlight.
1: కనుక ఈ యొక్క సన్లైట్ అనేటువంటి ధర్మమునకు సన్ అనేటువంటి సత్యమునకు ఎవ్వరు కూడా అడ్డు తగలడానికి వీలు కాదు.
0: Therefore, sunlight is righteousness, sun is truth. None can stand.
1: సత్యధర్మములు రెండు కూడాను అవినాభావ సంబంధము, అన్యోన్యాశ్రయము.
0: Truth and righteousness are interrelated and interdependent.
1: ఇవి రెండు కూడాను ప్రకృతి పరమాత్మల యొక్క సంబంధము.
0: They have got the relationship like the nature and God.
1: జడచైతన్యం యొక్క స్వరూపము.
0: It is the relationship of the inert and awareness.
1: Matter and energy యొక్క సంబంధము.
0: It is the relationship between matter and energy.
1: కనుకనే ఇట్టి సత్యధర్మములను ఎవ్వరు కూడాను వేరు చేయడానికి వీలు కాదు.
0: Therefore, none can separate out these two, truth and righteousness.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకును ప్రతి పురుషునకును ఇది సహజమైనటువంటి ఒక ధర్మమే సత్యధర్మముల ప్రచారము.
0: Therefore, these two are the natural traits in every human.
1: కానీ కొంతమంది పురుషులు చెప్తారు ఇది నిజమైన మీ లక్షణము, సత్యాన్ని ధర్మాన్ని పోషించి ఆచరించి ఆనందించి జగత్తుకు అందించటమే మీ ధర్మమని చెప్పినప్పుడు కొంతమంది చెప్తుంటారు ఉద్యోగం పురుష లక్షణం అంటారు.
0: When it is said that it is the duty of every man to propagate and to practice, to delight and to reach the stage of bliss practicing these two, truth and righteousness, this is the qualification of man to do a job.
1: నిజమే ఇది ఉద్యోగం పురుష లక్షణం అంటే ఈ ఆధునిక యుగము లోపల అనేక మంది స్త్రీలు కూడా ఉద్యోగం చేస్తున్నారు.
0: If you say the man should necessarily take a job, you find so many women also doing jobs.
1: ఇది పురుష లక్షణమేనా?
0: Can you call it a special qualification?
1: ఇది ఒక తెగకు మాత్రమే సంబంధించినటువంటిది ఈ యొక్క పురుష లక్షణము.
0: It's only limited to a particular sex. That's
1: కానీ ప్రతి మానవునికి సమస్తిగా సరి అయినటువంటిది ధర్మార్థకామోక్షం, అక్కడ ధర్మం మొదటి వచ్చింది.
0: However, from the community point of view, in a collective sense, among the four objectives of life, righteousness stands first.
1: ఉద్యోగం లేనటువంటి పురుషులు ఎంతమంది ఉంటున్నారు? వారిని పురుష లక్షణం చెప్పవచ్చును?
0: There are many men without jobs. Can you say that they are not men?
1: లేక ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీలంతా కూడా ఉద్యోగం స్త్రీ లక్షణం అని చెప్పవచ్చును?
0: There are many women who do jobs. Can you say job is special qualification?
1: కనుక ఈ ఉద్యోగం కాదు పురుష లక్షణము, ధర్మం పురుష లక్షణం.
0: So it is not the special qualification of man to do a job. It's righteousness.
1: సత్యం పురుష లక్షణం.
0: Truth is the qualification of man.
1: ఇది పురుష అనగా ఏమిటి?
0: What do you mean by the term పురుష?
1: సఫారి డ్రెస్ వేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకున్నటువంటి వాడు పురుషుడనా?
0: Can you call him that is a man if he puts on safari and a pant?
1: కాదు కాదు.
0: No.
1: పురుష అనగా దేహమనే పురమునందు నకసిక పర్యంతము సంచరించేటువంటి ఒక చైతన్యమునికే పురుష అని పేరు.
0: The word purusha means that the body is pura, where you find the awareness moves from top to toe.
1: కనుకనే ధర్మం అనేటువంటిది ప్రతి మానవులకు ప్రతి జీవికుడు సంబంధించినటువంటి లక్షణమే.
0: Therefore this righteousness is the common quality uniform to all.
1: ప్రాకృతికంగా భౌతికంగా ఈ ధర్మమును అనేక విధములుగా మనము విభజిస్తూ వచ్చాం.
0: However this dharma is classified into many categories.
1: ఇది బ్రహ్మచర్య ధర్మమని, గృహస్థ ధర్మమని, వానప్రస్థ ధర్మమని, సన్యాస ధర్మమని.
0: One is that of a celibate, the householder and a mendicant, renunciant.
1: ఒక్కొక్క తెగకు ఒక్కొక్క విధమైనటువంటి ధర్మం ఉన్నది అని విభజించుకుంటూ వచ్చాం.
0: Each stage has got a particular code.
1: ఇది ప్రాకృతమైనటువంటి తాత్కాలికమైన ధర్మములు మాత్రమే.
0: It's all a temporary code.
1: సమష్టి ధర్మం కానేరదు.
0: It cannot be a collective way of behavior.
1: ఇది బహిర్ముఖమైనటువంటి ధర్మమే.
0: It is the external dharma.
1: కానీ అంతర్ముఖమైనటువంటి ధర్మం కాదు.
0: It's not internal.
1: అంతర్ముఖమైనటువంటి ధర్మం ఎలాంటిది?
0: What sort of is this?
1: మనస్సేకం వచసేకం కర్మణ్యేకం మహాత్మనం. The proper study of mankind is man.
0: The internal dharma.
1: అలా థాట్స్, వర్డ్స్, యాక్షన్ మూడు కూడా ఏకం కావాలి.
0: Internal dharma refers to the samane unity of thought, word and deed.
1: ఇది ప్రతి మానవునికి సత్యమైనటువంటి ధర్మం.
0: దిస్ ఇస్ ఏ నేచురల్ ట్రూత్ ధర్మ.
1: ఇది ఒక స్త్రీ పురుషులు అనేటువంటి తెగకు ఏమాత్రమూ సంబంధించినటువంటిది కాదు.
0: ఇట్స్ నాట్ రిలేటెడ్ టు ఎనీ పర్టికులర్ సెక్స్.
1: సర్వ మానవులకు సంబంధించినటువంటిది.
0: ఇట్స్ రిలేటెడ్ టు ఎంటైర్ హ్యూమన్.
1: పశుపక్షి ముఖాములు కూడా వాటికి సంబంధించినటువంటి ధర్మం వేరువేరుగా ఉంటున్నాయి.
0: ద బర్డ్స్ అండ్ అనిమల్స్ దే హావ్ గాట్ దేర్ ఓన్ ధర్మ, ద కోడ్.
1: అగ్నికి దహన శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ ఫైర్ ఇస్ టు బర్న్.
1: నీటికి ప్రవాహ శక్తి ధర్మము.
0: ద ధర్మ ఆఫ్ వాటర్ ఇస్ టు ఫ్లో.
1: చక్కెరకి తీపి యొక్క ధర్మము.
0: ది ధర్మ ఆఫ్ షుగర్ ఇస్ స్వీట్నెస్.
1: అదే విధంగానే ఒక్కొక్క వస్తువులకు ఒక్కొక్క విధమైన ధర్మం ఏర్పరిచింది.
0: లైక్ దిస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ మెటీరియల్ హ్యాస్ ఇట్స్ ఓన్
1: ధర్మ. సృష్టితోనే ప్రారంభమవుతూ వస్తాయి.
0: ఇట్ స్టార్టెడ్ రైట్ ఫ్రమ్ క్రియేషన్.
1: కనుక మనము ఈ ధర్మం అనేటువంటి దాన్ని ప్రాకృతమైనటువంటిగానే కాని హృదయ సంబంధమైనటువంటి యొక్క అంతర్ముఖ సంబంధం కాదు.
0: దిస్ ధర్మ ఇస్ జస్ట్ ఎక్స్టర్నల్. ఇట్ హెస్ గాట్ నథింగ్ టు డూ విత్ ఇన్ ద హార్ట్.
1: సత్యమైనటువంటి ధర్మము, నిత్యమైనటువంటి ధర్మము హృదయం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: బట్ దట్ ధర్మ విచ్ ఇస్ ఆల్ ట్రూత్ అండ్ ఎటర్నల్ కమ్స్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
1: ఏ తెగకు సంబంధించినటువంటి వారైనా, ఏ రంగమునికి సంబంధించినటువంటి వారైనా హృదయాన్ని, వాక్కును, మనస్సును అనగా చేతులను జోడించాలి.
0: దే మే బిలాంగ్ టు ఎనీ కంట్రీ, ఎనీ ట్రైబ్ ఆర్ ఎనీ నేషన్, బట్ దే షుడ్ హ్యావ్ ద హార్మని ఆఫ్ థాట్, వర్డ్ అండ్ డీడ్.
1: కానీ కొన్ని కొన్ని పరిస్థితులు ఎందు వ్యక్తిని పురస్కరించుకుని ప్రాకృతమైన ధర్మాలు కూడా ధర్మం అని చెప్తుంటారు.
0: However, individuals follow their own external dharma, which is word.
1: Hastasya bhushanam danam. Hastasya bhushanam danam. Mana chetiki andam emti? Danam cheyatame andamu.
0: The real beauty of the hand lies in indulging in activity like charity.
1: Satyam kanthasya bhushanam.
0: Truth is the jewel of our neck.
1: Srotram shastram srotasya bhushanam.
0: To the ear, the sacred text is the ornament.
1: ఇంతకంటే మనకు కావలసిన భూషణములు ఏమిటి?
0: What more jewels you need?
1: ఇవే మనకు శాశ్వతమైనటువంటి యొక్క నగలు.
0: These are permanent jewelry.
1: ఇవే సరైనటువంటి సౌందర్యాన్ని అందించేటువంటి నగలు.
0: They confer the real beauty.
1: దీనికి మించినటువంటి సౌందర్యం మరొకటి లేదు.
0: There's no other beauty beyond this.
1: కనుకనే మానవుడు అన్నింటికంటే మంచి అందమైనటువంటి వాడు ఏమిటంటే ఈ మూడు గుణములను చేరినటువంటి వాడే అందము.
0: Who is most handsome, most beautiful? The one with these three, perfect harmony.
1: Kanuka satyamu dharmamunu poshinche nimittamai aacharinche nimittamai aanandinche nimittamai dinni manam aacharinchali.
0: Therefore, in order to uphold and protect these two principles of righteousness and truth, we should practice them.
1: Prachina kalamunundi bharatiyulu tama yokka dharmamunu tama yokka satyamunu నేత్ర సమానంగా విశ్వసించి కాపాడుకుంటూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ భారతీయస్ కన్సిడర్డ్ సత్య అండ్ ధర్మ యాజ్ ది టూ ఐస్.
1: ధర్మం ఎటువంటిది?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ? వాట్ టైప్ ఆఫ్
1: ధర్మం? నీకంటే ముందు పుట్టినటువంటి తల్లి వంటిది.
0: ధర్మ వాస్ బోర్న్ ఈవెన్ బిఫోర్ యువర్ బోర్న్ లైక్
1: భార్యను నీవు ఎన్నుకున్నటువంటి వాడవు. సెలెక్షన్.
0: ఇట్ ఈస్ సెలెక్షన్.
1: ఇది వైఫ్.
0: వైఫ్ ఈస్ సెలెక్షన్.
1: కానీ ధర్మం సెలెక్షన్ కాదు.
0: బట్ ధర్మ ఇస్ నాట్ ద వన్ ఆఫ్ సెలెక్షన్.
1: ధర్మమును సెలెక్షన్ చేసుకునేటువంటి వారికి ఎవరికి అధికారం లేదు.
0: నో వన్ హ్యాస్ అథారిటీ టు రిసార్ట్ టు
1: ధర్మాన్ని సెలెక్షన్. ఒక్క దైవమునికి మాత్రమే అధికారం.
0: గాడ్ ఓన్లీ హ్యాస్ దిస్ రైట్ ఆఫ్ దిస్ సెలెక్షన్.
1: సెలెక్షన్ చేసుకోవచ్చును.
0: యూ కెన్ సెలెక్ట్ యువర్ వైఫ్.
1: కనుకనే మనకు ధర్మం ఎటువంటిదంటే మాతృమూర్తి వంటిది ధర్మము.
0: దిస్ ధర్మ రైచియస్నెస్ ఇస్ లైక్ యువర్ మదర్.
1: కనుకనే మాతృపిత ఆజ్ఞలు మనం శిరసావహించాలి.
0: దేర్ఫోర్ యూ హావ్ టు ఓబే ద కమాండ్ ఆఫ్ ద మదర్.
1: దేవో భవ పితృదేవో భవ.
0: మదర్ ఇస్ గాడ్, ఫాదర్ ఇస్ గాడ్.
1: కనుకనే ఈ సత్య ధర్మంలే మనకు ప్రత్యక్ష దైవములు.
0: దేర్ఫోర్ ట్రూత్ ఇస్ గాడ్, రైచియస్నెస్ ఇస్ గాడ్.
1: కనుక ప్రాచీన కాలం నుండి కూడాను ప్రతి చిన్న కార్యమునందు కూడాను ధర్మాచరణ ప్రధానమని చెప్పనని మన పెద్దలంతా కూడా చెప్తూ వచ్చారు.
0: సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ పీపుల్ ప్రిస్క్రైబ్డ్, కమాండెడ్, వాంటెడ్ అస్ టు ఫాలో ద పాత్ ఆఫ్ రైచియస్నెస్.
1: మానవుని నడక మొదలుకొని, చూపు మొదలుకొని, శ్రవణం మొదలుకొని, ఆటలు మొదలుకొని, పాటలు మొదలుకొని అంత ధర్మసిద్ధమైన రీతిగా వస్తూ వచ్చాయి.
0: Walking, the looking, the singing, talking, everything has got its own prescribed code.
1: ఇది అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్. జగత్ అంతా కూడాను ధర్మంతో ఆధారపడినటువంటిది.
0: The entire universe depends on this dharma.
1: కనుక జగత్ అంటే ఏమిటి?
0: What is this jagat?
1: జగత్తుకు ప్రత్యేకమైన ఒక స్వరూపం లేదు.
0: This world has no different form.
1: మానవుల యొక్క ఏకత్వమే జగత్.
0: It is the combination of all individuals.
1: సమాజము అంటారు.
0: Which is society.
1: సమాజమునకు పేరుంది కానీ రూపం లేదు.
0: Society has a name but not form.
1: 10 మంది చేరినటువంటిది ఒక సమాజము.
0: Combination of group of individuals constitute a society.
1: కనుక సమాజమునకు రూపం లేదు.
0: Society has no special form.
1: కానీ సమాజమునకు గుణం ఉంటుండాలి.
0: But society has got a quality.
1: ఏమిటి ఆ గుణము?
0: What is that?
1: సత్య ధర్మములే ప్రధాన గుణం సొసైటీకి.
0: Society should have these two basic qualities, సత్య and ధర్మం.
1: ఈ సొసైటీ దీనిని అంగీకరించుకునేటువంటి ఒక పనులు ఏమైనా చేసినప్పుడు ఈ జగత్తు వాటిని ఖండిస్తుంది.
0: If the society doesn't go by these two principles, it will be condemned by the world.
1: ఏదైనా మనం ఫలం భుజించే సమయంలో రుచికరం కానటువంటి ప్రజలను కింద పారవేస్తాం మనం.
0: As you eat a fruit, if it is not delicious and sweet, if it is bitter, you will spit it out.
1: అదే రీతిగాని సమాజమునకు సంతోష పెట్టనటువంటి ఒక పనులు సమాజం కూడాను మనం వెనక నెట్టుతుంది.
0: Therefore, if we don't do certain acts that will make society happy, ఈ ధర్మము అనేటువంటి సొసైటీ
1: హృదయము నుండి ఆవిర్భవించాలి.
0: ధర్మ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ అవర్ హార్ట్.
1: ఒక విత్తనం ఉంటుండాలి.
0: హియర్ ఇస్ ఎ సీడ్.
1: ఈ విత్తనం ఒక టిన్నులో పెట్టి నీరు పోస్తే మొక్క వస్తుందా?
0: ఇఫ్ యూ కీప్ ది సీడ్ ఇన్ ఎ టిన్ అండ్ వాటర్ ఇట్, ఇట్ విల్ నాట్ జర్మినే.
1: కాదు, విత్తనం కూడా కుళ్ళిపోతుంది.
0: ద సీడ్ ఆల్సో డికేస్.
1: ఆ సీడ్ నే మనము మట్టిలో పెట్టినప్పుడే మొక్క వస్తుంది.
0: ఆన్ ద అదర్ హ్యాండ్, ఇఫ్ యూ సో ద సీడ్ ఇన్ ద సాయిల్, ఇట్ గ్రోస్.
1: ఈ ధర్మం అనేటువంటిది ప్రచారం చేత కూడా కానీ లేక ప్రబోధన చేత కానీ అభివృద్ధి కాదు.
0: దేర్ఫోర్ రైచియస్నెస్ షల్ నెవర్ గ్రో బై మీన్స్ ఆఫ్ పబ్లిసిటీ.
1: ఈ ధర్మం అనేటువంటి మొక్కను నాటినప్పుడే ఈ యొక్క శాంతి సౌఖ్యములతో అభివృద్ధి అవుతుంది.
0: దేర్ఫోర్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ అవర్ హార్ట్, ఇఫ్ ద సీడ్ ఆఫ్ ధర్మ ఇస్ సోన్, ఇట్ గ్రోస్ ఇన్ టు సెక్యూరిటీ అండ్ పీస్ ద ట్రీ.
1: కనుక ధర్మము అనేటువంటిది చాలా విలువైనటువంటిది.
0: దేర్ఫోర్ రైచియస్నెస్ ఇస్ హైలీ వాల్యుబుల్.
1: నీవు ఎట్లా దీనిని నిర్ణయించగలవు?
0: హౌ డు యూ డిసైడ్?
1: ఇప్పుడు లోకం లోపల అనేక మంది అనేక విధమైన ధర్మములు ప్రబోధిస్తున్నారు.
0: ఇన్ దిస్ వరల్డ్ యూ ఫైండ్ సో మెనీ పీపుల్ ప్రాపగేటింగ్ మెనీ ప్రిన్సిపల్స్.
1: అయితే నీకు నీవు తృప్తి పడాలంటే నీ కాన్షియన్స్ తృప్తి.
0: ఇన్ ఆర్డర్ టు హ్యావ్ కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఇట్ షుడ్ సాటిస్ఫై యువర్ కాన్షియన్స్.
1: ఇది సత్యము అని చెప్పు.
0: టెల్ ద ట్రూత్ విత్ యువర్ కాన్షియన్స్ యాజ్ ద విట్నెస్.
1: కానీ నీవు తప్పించుకునే నిమిత్తమై అనేక విధమైనటువంటి మాటలు చెప్తూ ఇది సత్యమని బోధిస్తున్నావు.
0: But in order to escape, you speak many, many things and still say that it is truth.
1: Kaadu, kaadu.
0: No.
1: Nee yokka atma sakshiga nee cheppinatundi satyam.
0: Speak truth wholeheartedly.
1: Dani ne master annaru. Follow the master.
0: Follow the master.
1: Who is your master?
0: Who is your master?
1: Your conscience is your master.
0: Your conscience is your master.
1: Oka teacheru, ek inkok guruvo, inkok swamo, evaro kaadu nee master.
0: Your teacher or a guru is not your master.
1: Your conscience is your guru.
0: Your conscience is your master. Your conscience is your master.
1: Adhe, follow the master.
0: Follow the master.
1: Kaliga master ante emti?
0: Who is this master?
1: Ee teacher anukuntunnaru.
0: You think he is a teacher?
1: Kaadu, kaadu.
0: No.
1: Edo mantropadesham chesinatundi guru anukuntunnaru? Kaadu, kaadu.
0: You think he is a guru who gives you some mantra?
1: Kaadu. Nee hrudayame neeku mantram ichinatundi.
0: Your conscience is your master.
1: Kanukane hrudayamu ఒక యంత్రము, తంత్రము.
0: దేర్ఫోర్ హృదయ ఇస్ తంత్ర, ది టెక్నిక్.
1: దేహము ఒక యంత్రము.
0: బాడీ ఇస్ ఎ మెషిన్, యంత్ర.
1: భావమే ఒక మంత్రము. భావమే మంత్రము.
0: ద ఫీలింగ్ ఇస్ మంత్ర.
1: దేహమనే యంత్రములో
0: ఇన్ దిస్ బాడీ ది యంత్ర మెషిన్
1: హృదయం అనే తంత్రం నుంచి
0: ద హార్ట్ ద తంత్ర ద టెక్నిక్
1: హం అనేటువంటి వాక్ అనేటువంటి మంత్రం మనకు బయలుదేరుతుండాలి.
0: దేర్ ఈస్ దిస్ మంత్ర ఎటర్నలీ గోయింగ్ ఆన్ దట్ ఇస్ సోహ మంత్ర
1: యంత్రము మంత్రము తంత్రము మనమే.
0: దేర్ ఫోర్ ద యంత్ర ద మెషిన్ ద తంత్ర ద టెక్నిక్ అండ్ ద మంత్ర ద చాంటింగ్.
1: ఇంతకంటే గొప్ప మిశ్రమైనటువంటి మంత్రం మనకి ఎందుకు?
0: దేర్ ఇస్ నథింగ్ హైయర్ దాన్ దిస్
1: మంత్రానికి నీవే అమూలాధారం.
0: You are the foundation.
1: నీవే యంత్రము.
0: You are the machine యంత్రం.
1: ఈ దేహం అనే యంత్రం లోపల ఎంత మెకానిక్ పనిచేస్తుంటుందో చెప్పండి.
0: దిస్ బాడీ ద మెషిన్ యంత్ర వర్క్స్ వండర్ఫుల్లీ.
1: ఒక చిన్న ఉదాహరణ,
0: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
1: ఒక చెట్టు పైన పండును చూచావు నీవు.
0: యు సీ ఎ ట్రీ ఆన్ ది ఫ్రూట్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ట్రీ.
1: కన్నులు చూచాయి.
0: ఐస్ హావ్ వాచ్డ్ ద ఫ్రూట్.
1: కన్నులు చూచిన తక్షణమే మనసు కావాలని ఆశించింది.
0: ద మూమెంట్ ఐజ్ సీ ద ఫ్రూట్ మైండ్ వాంట్స్.
1: ఆశించిన తక్షణమే ఫలం వచ్చి నీ కడుపులో చేరలేదు.
0: ద మూమెంట్ డిజైర్ స్టార్టెడ్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: తక్షణమే కాళ్ళు చెట్టు దగ్గరికి నడిచినాయి.
0: లెగ్స్ స్టార్టెడ్ అప్రోచింగ్ ద ట్రీ.
1: కానీ అక్కడికి నడిచినంత మాత్రం పండు నీ కడుపుకు చేరలేదు.
0: బై మియర్లీ వాకింగ్ ద డిస్టెన్స్ యూ డోంట్ గెట్ ద ఫ్రూట్.
1: నడుము వంగింది.
0: And the back bends.
1: కాని వంగిన తక్షణమే ఫలం నీ కడుపుకు చేరలేదు.
0: Immediately you can't eat it.
1: చేతి ఒక రాయిని తీసుకుంది.
0: The hand picks it stone.
1: తక్షణమే నీ కడుపు నిండలేదు.
0: Immediately it's not.
1: భుజం దాన్ని తీసి విసిరింది.
0: It's the shoulder that pelts the stone.
1: ఆ ఫలం కింద పడింది.
0: The fruit drops.
1: పడిన తక్షణమే నీ యొక్క కడుపు నిండలేదు.
0: Even then the hunger
1: is not. నీ ఫింగర్స్ ఆ ఫలమును పట్టుకున్నాయి.
0: And the fingers catch the
1: ఆ ఫలమును పట్టుకున్నంత మాత్రమే కడుపు పూర్తి నిండలేదు.
0: It's not enough to satisfy.
1: ఆ ఫలమును తీసుకొని నోట్లో పెట్టుకుంది.
0: The fruit has got to be
1: కడుపు నిండలేదు.
0: ఇస్ నాట్ ఎనఫ్.
1: కానీ నమిలింది.
0: దెన్ యూ చూ.
1: నమిలింది అక్కడ పెట్టుకోలేదు, తిరిగి జఠరాగ్నికి పంపించింది.
0: ఫ్రమ్ మౌత్ ఇట్ ఇస్ సెంట్ ద స్టమక్.
1: ఇప్పుడు చెట్టులో ఉన్నటువంటి పండు పొట్టలో చేరడానికి ఏదికి ఏ అంగం ప్రధానమైనటువంటి?
0: దేర్ ఫోర్ ద ఫ్రూట్ ఆన్ ద ట్రీ రీచెస్ యువర్ స్టమక్. Which limb helped you? Which organ of your body helped you?
1: అన్ని అంగములు సమానంగా పనిచేశాయి.
0: All the organs of your body worked uniformly.
1: ఇందులో ఏ అంగం కానీ పనిచేయకుండాగినపోతే చెట్టులో ఉన్న ఫలము పొట్టలో చేరదు.
0: If one organ non-cooperates, you cannot collect the fruit.
1: కనుకని ఈ విధమైనటువంటి కోఆపరేషన్ చేరటం చేతనే,
0: because of such cooperation,
1: ఎంతో దూరంగా ఉండినటువంటి దాన్ని కూడా సమీపంగా మనం అనుభవిస్తున్నాము.
0: Even that which is at a distance could be made near.
1: ఈ కోఆపరేషన్ చక్కగా ఆధారంగా తీసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్
1: జఠరం కూడా ఏం చేస్తుంది?
0: వాట్ ఇస్ దట్ ది స్టమక్?
1: నాకు అందించారు కదా అని జఠరంలో మాత్రం తీరేసి ఊరుకు ఉండదు.
0: బికాస్ ద ఫ్రూట్ హ్యాస్ గాన్ టు యువర్ స్టమక్, ఇట్ డజంట్ రిమైన్ దేర్.
1: అన్ని అంగములు చేరి నాకు ఫలమును అందించినాయి, కనుక దీని రసమును నేను తిరిగి అన్ని అంగములు కూడా సప్లై చేయాలి అని చేసుకుంటుంది.
0: All organs of this body brought this fruit to me. Therefore, the stomach supplies the essence to various limbs of this body.
1: Kanukane bhagavantuni stomachunu angirasaya namaha.
0: Therefore God
1: angamulu yandu rasa swaroopudainatunti vaadu angirasudu.
0: God is in the form of essence rasa in all angas, the limbs of the body.
1: Ee cooperation anetundi dani bodhinchetundi de dharmamu.
0: It is dharma, righteousness that speaks of
1: cooperation. ఎక్కడ లేదు, ఎక్కడ చూసినా ఆపరేషన్ ఆపరేషన్ ఆపరేషన్. నో కోఆపరేషన్.
0: టుడే దేర్ ఇస్ నో కోఆపరేషన్, ఓన్లీ ఆపరేషన్ ఆపరేషన్.
1: అంతా భిన్న భిన్నమైన పోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ డైవర్సిఫైడ్.
1: ఇది విచ్ఛిన్నమైపోతుంది.
0: ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రాగ్మెంటెడ్.
1: సంసారం అనేటివి కానీ విచ్ఛిన్నమైపోతుంది.
0: ద ఫ్యామిలీ ఇస్ బ్రోకెన్.
1: సమాజంలో కూడా విచ్ఛిన్నమైనటువంటి చర్యలు అభివృద్ధి అవుతున్నాయి.
0: దేర్ ఆర్ మెనీ థింగ్స్ దట్ డివైడ్ ద సొసైటీ.
1: ఏకం కావాలి, ఏకం కావాలి, ఏకం కావాలి.
0: ఆల్ షుడ్ బి యూనిఫైడ్.
1: కనుకని ఇలాంటి యూనిటీ చేత మనం ఎలాంటి ఘనకార్యమైనా మనం సాధించవచ్చు.
0: విత్ దిస్ యూనిటీ యూ కెన్ అచీవ్ ఎనీ మైటీ థింగ్.
1: కానీ ఈనాటి జనులు అందరూ ధర్మపరుడుగానే కనిపిస్తుంటారు.
0: టుడే ఆల్ పీపుల్ అపియర్ టు బి రైచువస్.
1: అందరూ సత్యవాక్ పరిపాలకులుగానే కనిపిస్తుంటారు.
0: ఇట్ అపియర్స్ యాస్ దో దే స్పీక్ ట్రూత్.
1: కానీ ఏది సత్యమో ఏది ధర్మమో ఎవరు తెలుసుకోవడానికి వీలు కాదు.
0: బట్ నో వన్ కెన్ ఫైండ్ అవుట్ ద రియల్ ట్రూత్ ఆర్ ధర్మ.
1: కొందరు ధర్మం చేయకుండా ధర్మం చేసినట్టుగా నటిస్తారు.
0: Some don't do this dharma righteous act, but they
1: pretend.
0: కొందరు
1: చేసి కూడాను చేయనట్టుగా నటిస్తారు.
0: Some follow, but they pretend as if they
1: don't
0: do it.
1: ఇవన్నీ ప్రాకృతమైనటువంటి ఒక నటనలు.
0: That is all worldly action.
1: కనుకనే ఇవన్నీ కూడాను దైవం యొక్క చర్యలే.
0: These are all divine actions.
1: ఒకానొక సమయం లోపల,
0: at one time,
1: గోపికలందరూ వచ్చినప్పుడు కృష్ణుడు నిద్రించినట్టుగా నటించాడు.
0: When all gopikas went there, Krishna was pretending as if he was sleeping.
1: నేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా?
0: ఇవన్నీ స్లీపింగ్, వీ కెన్ వేక్ హిమ్ అప్.
2: మేను మరచి నిద్రించే వారిని మేలుకొలుపగలరు ఎవరైనా? కనులు మూసుకొని నిదుర నటించే గనుని లేపగా ఎవరి తరం జాలమేలోయి కృష్ణ లీలలు చాలోయి.
0: But if one pretends as if one is sleeping by merely closing the eyes, a pretense, an action, who can wake him up? Why Krishna, why do you do this?
2: Sukoni nidurana tinche ganulu lepaga yavaritaram.
0: The one who closes eyes and pretends as if he is sleeping, who can wake him up? Nidurana tinche
1: tundi vani okka thuri rendu thulu kodthe vaadu lestadu.
0: Those who is fast asleep can be made awake.
1: లేక మేలుకున్నటువంటి వాడిని పిలిస్తే కూడా చాలు లేస్తాడు.
0: అండ్ యూ కెన్ జస్ట్ కాల్ హిమ్ హి విల్ వేక్ అప్.
1: కానీ నిద్రపోయినట్టుగా నటించేటువంటి వాడిని ఎవ్వడు కూడా లేపలేడు.
0: ద ఫెలో హూ ఇస్ ప్రిటెండింగ్ యాజ్ ఇఫ్ హిస్ ఫాస్ట్ అస్లీప్ నన్ కెన్ మేక్ వేక్.
1: వాడు కుంభకర్ణుడు కానీ ఎవడైనా కానీ వాడిని కూడా లేపలేరు.
0: లెట్ హిమ్ బి కుంభకర్ణ ఆర్ ఎనీవన్.
1: ఇది నటన.
0: ఇట్స్ ఆల్ యాక్షన్ ప్రిటెన్షన్.
1: కనుక ఈనాడు ధర్మ సత్య ప్రచారములు ప్రబోధములు కూడాను కేవలం నటనగా కనిపిస్తున్నాయి.
0: Therefore the propagation of truth and righteousness is only a matter of pretension.
1: ఆచారంకు ప్రధానం కావాలి.
0: Practice is essential.
1: పవిత్రమైన సమస్త గ్రంథములు కూడాను
0: all sacred texts
1: పారాయణ నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not meant for mere reading.
1: ప్రచార నిమిత్తమై ఏర్పడినటువంటివి కాదు.
0: Not for propagation.
1: ఆచార నిమిత్తమై ఏర్పడినటువంటివే.
0: They are meant to be practiced.
1: ఈ సత్యాన్ని గుర్తించుకోలేనిటువంటి భక్తులు సాధకులు ఇది కేవలం నిత్యము ప్రొద్దున సాయంకాలం పారాయణ కింద చేస్తున్నారు.
0: Aspirants who do not know this truth, they simply go through the sacred text.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ప్రతి సత్యము కూడాను మనం ఆచరించాలి. అందువల్లనే వేదంలో సత్యం వద ధర్మం చర. నీవు ధర్మాన్ని ఆచరించమని చెప్పింది కానీ ధర్మాన్ని చెప్పమని చెప్పలేదు.
0: Therefore every truth learnt must be practiced. Truth should be spoken. Dharma should be acted upon.
1: సత్యమును చెప్పమని చెప్పింది కానీ ఆచరించమని చెప్పలేదు.
0: It said speak truth, but it never said practice truth.
1: కనుక చెప్పేటువంటిది నాలుక.
0: What that says is the
1: చేసేటువంటిది హస్తము.
0: Is the hand that does.
1: ఈ రెండింటికి నీ మనసులో మనసు ఏకంగా ఉంటుండాలి.
0: Is the mind that unifies both.
1: ఇది నిజమైనటువంటి ధర్మం.
0: This is true dharma.
1: ఒకదానికొకటి కాంబినేషన్ కావాలి.
0: There should be a perfect combination.
1: Cooperation cheyali.
0: There should be perfect cooperation.
1: Unity undali.
0: There should be unity.
1: Unity undinappude purity manlo babidhutundi.
0: Then once there is unity there will be purity.
1: Ee purity develop ainappude divinity manaku vastundi.
0: When purity develops divinity originates.
1: Ee unity ledu purity ledu emi ledu.
0: Today there is no unity, there is no purity.
1: కాని ఎనిమిటీ ఉంటుండాలి.
0: బట్ దేర్ ఇస్ ఎనిమిటీ.
1: ఈ ఎనిమిటీ డెవలప్ అయిపోయి జగత్తంతా కూడా ఒక విధమైన అశాంతి రూపంగా చెలరేగుతుండాలి.
0: బికాస్ దిస్ ఎనిమిటీ ఎవర్ ఆన్ ద రైజ్ ద హోల్ వరల్డ్ ఈస్ రెస్ట్లెస్.
1: కనుక మన హృదయం లోపల సరి అయినటువంటి యొక్క సత్యమును ధర్మమును మనం ఇక్కడ పెట్టుకున్నప్పుడు ఈ ఎనిమిటీ చేరడానికి అవకాశమే లేదు.
0: Therefore we should fill our hearts with truth and righteousness. Thereby there will be no enmity.
1: మన హృదయము సింగిల్ చైర్, నాట్ మ్యూజికల్ చైర్.
0: Our heart is a single chair but not musical chair.
1: Or not double sofa.
0: Not double sofa either.
1: ఒక్క సత్యం లోపల ఉండిందంటే ఇంకెవరు కూడా అక్కడ ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is truth in your heart,
1: ఒక్క ధర్మం అనేటువంటిది మన హృదయంలో ఉంటుంటే ఇంకెవరు మరొకరు ప్రవేశించడానికి వీలు కాదు.
0: Then once there is dharma in your heart, no one can enter later.
1: ఒక నిమిషం అధర్మం, ఒక నిమిషం ధర్మం.
0: One time righteousness,
1: ఒక నిమిషం సత్యం, రెండో నిమిషం అసత్యం.
0: One time truth, other time false.
1: ఇలాంటి వాడు మానవుడని చెప్పడానికి వీలవుతుందా?
0: Can you call him a human?
1: మనసు మాట నడత మనిషి ఒక్కటి అయినా.
0: The word, the thought and the deed, if they are unified,
1: మానవత్వం అనగా మనకు చెల్లు.
0: Then only we deserve the title of a human being.
1: Human quality.
0: Human quality.
1: Human quality ante enti?
0: What is the human quality?
1: Manasu mata nadata manishiki okkati aina.
0: When there is unity of thought, word and deed,
1: idiye nijamainatti manavattam.
0: This is the true human quality.
1: Idiye nijamainatti dharmamu.
0: This is the true dharma, righteousness.
1: Kanukane
0: so
1: Sita kalyanam jarige samaya lopala,
0: at the time of Sita kalyana,
1: Janaka maharaja vachi Ramachandra adutunnadu.
0: King Janaka came and started asking Rama.
1: ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరాని.
0: హీ వాంటెడ్ రామా టు మేక్ ప్రామిసెస్ దట్ హీ విల్ ఫాలో సీత ఇన్ ఆల్ రెస్పెక్ట్స్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ వెల్త్.
1: ధర్మేచ
0: ధర్మేచ
1: ఏమిటి ఈ ధర్మం?
0: వాట్ ఈస్ దిస్ ధర్మ?
1: కానీ ప్రాకృతమైనటువంటి ధర్మమా లేక అంతర్భూతమైనటువంటి ధర్మమా?
0: ఈజ్ దట్ ది వరల్డ్లీ ఔటర్ ఎక్స్టర్నల్ ధర్మ ఆర్ ది ఇన్నర్?
1: ఈ ప్రాకృత ధర్మం లోపల తన సుఖమే నా సుఖం.
0: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ యువర్ ఎంజాయ్మెంట్
1: నా ధర్మే ఆమె ధర్మం.
0: అండ్ మై ధర్మ ఇస్ యువర్ ధర్మ.
1: ఆమె ఇష్టమే నా ఇష్టము.
0: యువర్ లైక్స్ ఆర్ మై లైక్స్.
1: నేను ఎప్పుడు ఒప్పుకుంటాను.
0: I accept, abide by this.
1: అంతర్భావంలో ఉన్నటువంటి ధర్మానికి నేను అంగీకరించనున్నాను.
0: బట్ ఐ విల్ నాట్ ప్రొసీడ్ బై ది ఇన్నర్ కంటెంట్ ఆఫ్ దిస్ ధర్మ.
1: అనగా సమాజ ధర్మములకు ఏమైనా అడ్డు తగిలి నేను సీతనైనా వదులుతాను కానీ సమాజాన్ని నేను వదలనన్నాడు.
0: ఇఫ్ దిస్ ధర్మ ద కోడ్ ఈస్ టు ద మ్యాటర్ ఆఫ్ సొసైటీ, ఐఎమ్ రెడీ టు సాక్రిఫైస్ సీత, బట్ ఐ విల్ నెవర్ గివ్ అప్ ధర్మ.
1: ఎవడో ఒక చాకలివాడు వచ్చి 10 నెలలంతా కూడా అరణ్యంలో ఉన్నటువంటి లంకలో ఉన్నటువంటి సీతను తెచ్చుకున్నాడు అనేటప్పటికీ ఇది ప్రజల లోపల ఈ విధమైనటువంటి భావం చెలరేగిందని తక్షణమే సీతను పంపించాడు.
0: బికాస్ సమ్ వాషర్మెన్ సెడ్ ద సీత స్టేడ్ దేర్ ఫర్ 10 మంత్స్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ బికాస్ ఆఫ్ దట్ బ్లేమ్ రామా హాస్ గివెన్ అప్ సీత దేర్ ఇన్ దట్ మూమెంట్.
1: అనగా సమాజమునకు అడ్డు తగలటం చేత సీతను త్యజించాడు.
0: బికాస్ దేర్ ఇస్ సమ్ టాక్ ఇన్ సొసైటీ.
1: ఇది సత్యం, సత్యం వదా.
0: Speak truth.
1: సత్యవాక్ పరిపాలకుడు రాముడు.
0: రామ అబైడ్స్ బై ట్రూత్, ఫాలోస్ ట్రూత్.
1: తానిచ్చినటువంటిది కాదు, తన తండ్రి ఇచ్చినటువంటి మాటను కూడా పరిపాలన చేస్తూ వచ్చాడు.
0: నాట్ ఓన్లీ ద వర్డ్ హీ మేక్స్ బట్ ఆల్సో ద వర్డ్ ప్రామిస్ గివెన్ బై ఫాదర్.
1: తండ్రి తనకు తండ్రి, తాను తండ్రికి కుమారుడు.
0: హీ ద సన్ ఆఫ్ హిస్ ఫాదర్. దశరథ స్వామి.
1: కనుకనే ఆత్మానం ఉత్తరనామం శ్రీ, తండ్రికి కుమారుడు తన పూర్వపంలోనే జన్మిస్తున్నాడు.
0: ద ఫాదర్ టేక్స్ ఫార్మ్ ఇన్ హిజ్ ఓన్ సన్, ఆత్మావై పుత్రనామా.
1: తన పుత్రుడే తానైపోయినాడు.
0: సో హీ బికమ్స్ హిజ్ ఓన్ సన్.
1: కనుకనే ఆత్మానం పుత్రనామం సి అన్నాడు.
0: సో ఇట్ ఇస్ ఆత్మానం పుత్రనామం.
1: నేను దశరథుణ్ణే.
0: ఐఎమ్ దశరథ.
1: దశరథుడే ఈ రూపంలో పుట్టాడు.
0: దశరథ హాస్ టేకెన్ దిస్ ఫార్మ్.
1: దశరథుడి ఇచ్చిన మాట వేరు, నేను ఇచ్చిన మాట వేరు కాదు.
0: దేర్ ఫోర్ మై వర్డ్ అండ్ ద వర్డ్ ఆఫ్ మై ఫాదర్ ఆర్ నాట్ డిఫరెంట్.
1: కనుక ఇద్దరిది ఒక్కటే అని ఆ సత్యాన్ని పాలిస్తూ పోయాడు.
0: సో సిన్స్ బోత్ ఆర్ వన్ అండ్ ద సేమ్ హీ ఫాలోడ్ దిస్ దాట్.
1: ఇది నిజమైన ధర్మము.
0: దిస్ ఇస్ ట్రూ ధర్మ.
1: రామరాజ్యం అనగా
0: రామరాజ్య మీన్స్
1: కేవలం రాగములతో కూడినటువంటి రాజ్యం కాదు.
0: Is not the one of raga or attachment.
1: Tyagarajyame ane tyagakanti ade nijamaina ramarajyam.
0: Is not the one of raga attachment, it's one of tyaga the sacrifice.
1: Ramarajyamu
0: the one of sacrifice is ramarajyam.
1: Manam samaneyinatundi oka help ni manam cheyali.
0: We should help every person, every individual.
1: Nirantaram kudunu chittam nandu bhagavat namani chintinchali.
0: We should think of God continuously.
1: Adiye nijamaina oka sarvada sarvakaleshu sarvatra rama chintanam ani.
0: At every point of time and all circumstances everywhere we should sing the glory of God.
1: కనుకనే ఒక చోట ఉన్నాడు ఒక చోట లేదు అనేటువంటిది కాదు.
0: యు కెనాట్ సే గాడ్ ఈస్ ప్రెసెంట్ హియర్ అండ్ అబ్సెంట్ దేర్.
1: ఎక్కడ చూసినా ఉన్నటువంటిది సత్య ధర్మములే.
0: ఎవ్రీవేర్ యూ ఫైండ్ ట్రూత్ అండ్ రైచియస్నెస్.
1: కనుక మన ధర్మాన్ని మనం పాటించాలి.
0: దేర్ ఫోర్ వీ షుడ్ ఫాలో ఆఫ్ ధర్మ.
1: ప్రాచీన కాలం కూడాను ప్రతి చిన్న పల్లెలు ఎందు కూడాను రామ మందిరం.
0: And since ancient times you find Rama's temple in every village.
1: మన భారతదేశంలో త్యాగం లేనటువంటి హస్తము.
0: In Bharat, a hand that doesn't take
1: Ramanamam teliyinatundi vyaktulu ekkada kanipincharu.
0: There are none here in Bharat who do not know the name of Rama.
1: Kanuka sarvulakunu ati samipamainatundi okka raminchethi Ramaha.
0: That which delights is Rama, that name is Rama.
1: Andaru raminchinatundi Ramanamam.
0: All like, all are drawn, attracted by this Rama.
1: Dasarathakumarudenti Raman peru kaadu.
0: It's not merely the son of Dasaratha.
1: Hrudayamunake Rama ani peru.
0: హృదయ ద హార్ట్ ఈస్ కాల్డ్ రామ.
1: కనుకనే నా ఆత్మారామునికే తెలుస్తూ ఉంటారు.
0: దేర్ ఫోర్ పీపుల్ సే రామా విత్ ఇన్
1: ఆత్మకే రామ అని పేరు.
0: ద ఆత్మ ద స్పిరిట్ ఈస్
1: అందువల్లనే ఆత్మానం ది పురుష చేంతి. ఆత్మనే తండ్రి యొక్క దీంతో కుమారుడిగా పుడుతున్నాడు.
0: దేర్ ఫోర్ ద స్పిరిట్ దట్ టేక్స్ ద ఫార్మ్ ఆఫ్ ద సన్ లేటర్.
1: కనుక ప్రతి క్రిందు ఒకే ఆత్మతత్వమే.
0: Therefore we find only oneness, one principle.
1: ఈ ధర్మం అనేటువంటి దాన్ని మనం గుర్తించి వర్తించడం అత్యవసరం.
0: We have to know this dharma and tread along that path.
1: కాని
0: so
1: ఏది మనకు తెలియకపోయినప్పటికీ ఆడిన మాట తప్పకూడదు.
0: We may not be knowing many things but we should not go by it.
1: సాధ్యమైనంత వరకు మన కాన్షియన్స్ కు తృప్తికరమైనటువంటి యొక్క పనులు మనం చేయాలి.
0: We should do certain actions so as to satisfy our conscience.
1: అప్పుడే నిజమైనటువంటి ఒక జీవితం జరుగుతుంది.
0: దెన్ ఓన్లీ దేర్ బి ట్రూ లైఫ్, మీనింగ్ ఫుల్ లైఫ్.
1: 18 పురాణములు రాశాడు వ్యాసులు.
0: వ్యాస కంపోజ్ 18 ఎపిక్స్.
1: కానీ ఒక్కొక్క పుస్తకం ఇంత తలదిండు మాదిరి ఉంటుంటుంది.
0: ఈచ్ టెక్స్ట్ ఈజ్ యాజ్ బిగ్ యాజ్ ఎ పిల్లో.
1: కానీ ఇంత పెద్ద 18 పురాణములు ఎవరు చదవగలరు?
0: హూ కెన్ గో త్రూ ఆల్ దీస్ 18 టెక్స్ట్?
1: ఇది ఎవరు చదవడానికి టైం ఉండదు, అంత వయసు ఉండదు.
0: There will be no time nor the lifespan either.
1: ఈ కలియుగంలో ఆయు ప్రమాణం చాలా తక్కువ.
0: In this age of Kali, the lifespan is limited.
1: ద్వాపర యుగంలో ఆయు ప్రమాణం కూడా కొంత ఎక్కువగా ఉండేటువంటిది.
0: In Dwapara age, people lived long.
1: పిల్లలకు తెలుసును.
0: Boys know.
1: మహాభారత యుద్ధ సమయం లోపల
0: at the time of war of Mahabharat,
1: కృష్ణుడికి 76 అర్జునుడికి 74 సంవత్సరాలు.
0: Krishna was aged 76, Arjuna 74.
1: కానీ భీష్ముడు అతని కమాండర్ ఇన్ చీఫ్
0: భీష్మ ఇస్ ద కమాండర్ ఇన్ చీఫ్
1: అతనికి 112 సంవత్సరములు.
0: హిస్ ఏజ్ ఇస్ 112.
1: యంగ్ బాయ్. ఆ యొక్క ద్వాపర యుగంలో అంత యంగ్ వాళ్లే ఉండేటువంటి వాళ్ళు.
0: ఇన్ ద్వాపర ఏజ్ పీపుల్ ఆర్ సో యంగ్.
1: 70 ఇయర్స్ అంటే యంగ్ బాయ్.
0: 70 ఇయర్స్ యంగ్ బాయ్.
1: ఈనాటి యంగ్ మ్యాన్ అంటే ఎవరంటే 17 ఇయర్స్ లోపల పోయి ఉంటాయి.
0: అండ్ టుడే ఈవెన్ ది ఏజ్ ఆఫ్ 17 వీ ఫైండ్ ది ఏజ్.
1: కారణం ఏంటి?
0: వై
1: ఆనాటి వారి యొక్క హృదయ పవిత్రతలే దీనికి మూల కారణం.
0: ద సీక్రెట్నెస్ ద సాంక్చిటీ ఆఫ్ దేర్ హార్ట్ ఇస్ ద సైన్ ఆఫ్ దేర్ యూత్ అండ్
1: లస్టర్.
0: That's the three
1: P's. P, first P, purity.
0: First P, purity.
1: Second P, patience.
0: Second P, patience.
1: Third P, perseverance.
0: Third P, perseverance.
1: ఈ మూడు కూడా ఉండటం చేతనే ఆ యొక్క యుగం లోపల వారు ఎప్పటికీ యంగులుగానే ఉంటున్నారు.
0: Because of these three P's, they were ever young, ever green.
1: కనుకనే మనం ఈనాడు దీనికి సరైనటువంటి ఒక దీన్ని భావాన్ని ఊహించి సత్యధర్మాన్ని ప్రచార ప్రబోధన సల్పుతూ మీరు ఆచరిస్తూ రావాలి.
0: Therefore, we should entertain such sacred feelings, speak truth, follow dharma, propagate and share.
1: కలియుగం లోపల అన్ని మార్పులు చెందినాయి.
0: ఇన్ దిస్ ఏజ్ ఆఫ్ కలి దర్ సో మెనీ చేంజెస్.
1: దైవ చింతన చేయాలంటే ఎన్నో అడ్లు తగులుతుంటాయి.
0: టు థింక్ ఆఫ్ గాడ్ యూ ఫైండ్ సో
1: దైవ మందిరాలు కట్టాలంటే ఎన్నో విధమైనటువంటి కలహాలు జరుగుతుంటాయి.
0: టు కన్స్ట్రక్ట్ టెంపుల్స్ యూ హ్యావ్ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుక దైవ మందిరాలు కూడా ఇలాంటి కలహాలు ఎందుకు?
0: టెంపుల్స్ ఆల్సో విల్ మేక్ యూ టు ఫైట్ విత్ పీపుల్.
1: కనుకనే దీన్ని చేసేటువంటి వారికి తగిన ఉత్సాహ ప్రోత్సాహాలు అందించాలి.
0: వీ షుడ్ ఎంకరేజ్ దోస్ పీపుల్ దట్ బిల్డ్ టెంపుల్స్.
1: ఈ విధమైనటువంటి ఒక సహనభావం ఉంటున్నప్పుడే
0: విత్ దిస్ స్పిరిట్ ఆఫ్ టాలరెన్స్
1: సరి అయినటువంటి సార్థకమవుతుంది జీవితం.
0: అవర్ లైఫ్ వుడ్ బి రిడీమ్డ్.
1: కాన విద్యార్థులారా,
0: సో స్టూడెంట్స్,
1: మీరు ఈ లేత వయస్సునందే
0: at this tender age
1: ilanti pavitramaina bhavalu mee hrudayamlo pratishtha cheskoni
0: install these sacred feelings in your heart
1: daiva chintanato paatu
0: along with chanting the
1: satya dharmam kudanu aacharanalo petti
0: practice the satya dharma
1: daiva premaku taginatvanti deeniki upadanam cheyandi
0: and work so as to be the recipients of
1: daiva
0: the divine grace
1: sampadinchukunnarante sarvamunu sampadinchukunna vaaru avtaru.
0: Then once you are the recipients of God's love,
1: దైవ ప్రేమ ఏ రీతిగా లభిస్తుంది?
0: హౌ డు యూ అక్వైర్ ఇట్?
1: సత్యధర్మాన్ని ఆచరించినప్పుడే అది లభిస్తుంది.
0: వెన్ వన్స్ యూ ప్రాక్టీస్ దీస్ టు సత్య అండ్ ధర్మ, యుల్ ద రెసిపియంట్స్ ఆఫ్ గాడ్.
1: దైవం అంటే వేరే కాదు.
0: గాడ్ ఈస్ నాట్
1: సెపరేట్. ట్రూత్ ఈస్ గాడ్.
0: ట్రూత్ ఈస్ గాడ్.
1: ఈ ధర్మం అనేటువంటి దానికి మనకు వేరొక పదం లేదు ఇక్కడ.
0: Dharma has no proper translation.
1: ఈ సంస్కృతంలో ధర్మములకు ధర్మమే సరి అయినటువంటి పదం.
0: ధర్మ ఇస్ ద సాంస్క్రిట్ వర్డ్ దట్ సాల్
1: ఇట్ పేరు చెప్తారు కానీ ఇవన్నీ సరి అయినటువంటి అర్థములు కాదు.
0: ది అదర్ వర్షన్స్ ట్రాన్స్లేషన్స్ ఏ
1: వేదమునందు కానీ ఏ శాస్త్రమునందు కానీ ఏ ఇతిహాసమునందు కానీ ఏ పురాణమునందు కానీ ధర్మములకు ధర్మమే ఉపయోగపడుతూ వచ్చాయి.
0: ఇన్ ఎవ్రీ ఇతిహాస ఇన్ ఎవ్రీ శాస్త్ర సీక్రెట్ టెస్ట్ ధర్మ ఇస్ ధర్మ దట్ సాల్.
1: కానీ రైట్ అంటే కానీ రైట్ యాక్షన్ అంటే కానీ ఇవన్నీ కేవలం ఒక ప్రతిబింబం వంటివి.
0: బట్ ధర్మ ఇస్ ట్రాన్స్లేటెడ్ యాజ్ రైచియస్నెస్ రైట్ యాక్షన్. ది ఆర్ ఇంప్రాపర్ ట్రాన్స్లేషన్.
1: ధర్మం కాదు.
0: ఇట్స్ నాట్ ప్రాపర్ ధర్మ.
1: కనుక ధర్మం అంటే నీ హృదయానికి నేను హత్తుకునేటువంటి ఒక ఆనందాన్ని అందించేటువంటి ధర్మం.
0: ధర్మ ఇస్ ద వన్ దట్ గివ్స్ యూ బ్లెస్ గెటింగ్ ఇట్ సెల్ఫ్ ఇంప్రింటెడ్ ఇన్ యువర్ హార్ట్.
1: కనుక ధర్మం పర పురుష లక్షణం.
0: సో ది ధర్మ ఇస్ ది క్వాలిఫికేషన్ ఆఫ్ పురుష ద మ్యాన్.
1: పురుషుడు అనగా మ్యాన్ కాదు,
0: పురుష మ్యాన్.
1: అది నీ ప్రాపకమైనటువంటి అర్థం. పురుషులు ఎందుకు? ఆడవాళ్ళు కూడా పురుషులే.
0: విమెన్ ఆల్సో పురుష.
1: ఎందుకంటే దేహం అనేటువంటి పురం ఉంటుంది.
0: బికాస్ దే హావ్ ద బాడీ ద పుర.
1: దేహమునికే పురం అనే పేరు.
0: ద బాడీ ఇస్ కాల్డ్ పుర.
1: ఈ దేహం అనేటువంటి దాంట్లో నకశిక పర్యంతం సంచరించేటువంటి ప్రతి దేహమునందు కూడా పురుషుడే.
0: సో దిస్ బాడీ విచ్ ఇస్ ద పుర, ద డివినిటీ దట్ డ్వెల్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈస్ పురుష ద హ్యూమన్.
1: అయితే ఆదర్శంగా భావించేటువంటి వాడు పురుషోత్తముడు అన్నారు.
0: Therefore, the one who sets an ideal is no blessed purushottama.
1: Kanuka kevalu veellu purushulu vaallu streelu ani cheppakoddu.
0: So we can
1: upadi bhedamane kaani aatma bhedamulu kaadu.
0: So we can categorize these men and women, but it's only difference in the body.
1: ఇది కేవలం ఒక విధమైనటువంటి ఉపాధి భేదములే.
0: ఇట్స్ ఓన్లీ డిఫరెన్స్ ఇన్ రెస్పెక్ట్ టు ద బాడీ.
1: ఇప్పుడు ఆడవాళ్ళు కూడా ప్యాంట్లు షర్ట్లు వేసుకుంటున్నారు.
0: విమెన్ ఆల్సో విల్ పుట్ ఆన్ షర్ట్ అండ్ ప్యాంట్
1: అవుతుందా?
0: బట్ కెన్ యూ కాల్ ద మెన్?
1: కాదు.
0: నో.
1: అనగా ఏమిటి?
0: వాట్ డస్ ఇట్
1: మీన్? ఇదంతా పై డ్రెస్సులే.
0: It's all outer
1: జన్మ
0: dress.
1: మరణాలు కూడా అలాంటివే.
0: బర్త్ అండ్ డెత్ ఆర్ ది సేమ్ టైప్.
1: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
0: డెత్ ఇస్ ది డ్రెస్ ఆఫ్ లైఫ్.
1: కనుక ప్రతిదానికి కూడా నువ్వు ఒక డ్రెస్ వంటివి ఇవన్నీ.
0: ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఎ డ్రెస్.
1: ఈ దేహాన్ని బట్టి మీరు ఏమాత్రం ఇది పోకూడదు.
0: యు కెనాట్ గో బై ది బాడీ.
1: దేహిని ఆధారం చేసుకోండి.
0: యు మస్ట్ థింక్ ఆఫ్ ది ఇండ్వెలర్.
1: అది ఏ నిజమైనటువంటి సత్యం.
0: దాట్ ఈస్ ద రియల్ ట్రూత్.
1: నీ మనసుకు నీకు సంపూర్ణమైనటువంటి తృప్తి కలగాలి.
0: యు షుడ్ వర్క్ టు ది సాటిస్ఫాక్షన్ ఆఫ్ యువర్ కాన్షియన్స్.
1: కనుక త్రికరణ శుద్ధిగా మీరు ప్రవర్తించి
0: విత్ ఆల్ ద ప్యూరిటీ ఇన్ దిస్ ట్రినిటీ
1: సమాజంలో ఈనాడు చెలరేగినటువంటి అశాంతిని దూరం చేసి
0: యూ ట్రై టు సీ దట్ దే విల్ ఆల్ ఎడ్యుకేషన్
1: ప్రశాంతి ప్రబోధనను మీరు ఆచరించి
0: అండ్ ప్రొపగేట్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పీస్ అండ్ సెక్యూరిటీ
1: సమాజములకు తగిన శాంతిని భద్రతను చేకూర్చాలి.
0: అండ్ సీ దట్ దేర్ విల్ బి ఎనఫ్ ఆఫ్ పీస్ ఇన్ దిస్ వరల్డ్.
1: ఈనాడు జగత్తులో ఎక్కడ చూసినప్పుడు లా అండ్ ఆర్డర్స్ పూర్తిపోయినాయి.
0: అండ్ టుడే దేర్ ఇస్ నో లా అండ్ ఆర్డర్ ఇన్ సొసైటీ.
1: కనుకనే ఈ లా అండ్ ఆర్డర్స్ అంతా తిరిగి రావాలంటే
0: ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ బ్యాక్ ద లా అండ్ ఆర్డర్
1: లవ్ అండ్ యాక్షన్ రావాలి. ఇప్పుడు
0: దేర్ షుడ్ బి లవ్ అండ్ యాక్షన్.
1: అప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ కూడా మనకు వస్తుంది.
0: దెన్ లా అండ్ ఆర్డర్ విల్ బి ఎస్టాబ్లిష్డ్.
1: ఇది ఈనాటి విద్యార్థులు చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి యొక్క సూచన.
0: This is the main thing that the students must undertake and do.
2: Govinda Krishna Jai, Gopala Krishna Jai, Gopala.

సాయిరామ్. యు ఆర్ లిస్నింగ్ టు ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ ద 24th of July 1996.

0: Master the mind, become a mastermind. On the 21st of July 1986, on the holy day of Guru Purnima, Bhagwan Baba urged aspirants to sanctify their lives by reposing their faith in God and selflessly serving those in need. Radio Sai now brings you that divine discourse.
1: Embodiments of divine love.
2: మనసును ఆయుధంబు ఒక్క మానవునికి చేతుల్లి.
1: ఓన్లీ మ్యాన్ హ్యాస్ అట్ హిస్ కమాండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ మైండ్.
2: ఈ మనసును శిక్షలో నిలుపు మానవుడే విజయుండు భూమిపై.
1: The one, that particular man who has a complete command over the mind is going to be victorious on the earth.
2: Manasuku dasudai manuja matrudu evandunu shanti saukhyamul kanugonaledu.
1: That person who is a slave of the mind is not going to find peace and happiness in life.
2: Kanipinchuchunnadi.
1: This is obvious. This is seen very clearly.
2: Swapnamantunan.
1: This is not seen in the dream.
2: Indriyamulato koodinatuvanti ee panchabhautika shariramu manasu kante veru kaadu.
1: This body, which is associated with five senses, is not different from senses.
2: మనసు
1: మైండ్
2: తన యొక్క విలాసార్థమై ఏర్పరచుకున్నటువంటి భవనమే ఈ శరీరము.
1: దిస్ బాడీ ఈజ్ ఎ మ్యాన్షన్ విచ్ ఇస్ బిల్ట్ బై మైండ్ ఫర్ ఇట్స్ ఓన్ జాయ్.
2: ఈ శరీరము మనసుకు కవచము వంటిది.
1: దిస్ బాడీ ఈజ్ ఆల్సో ప్రొవైడింగ్ ప్రొటెక్షన్ టు ద మైండ్.
2: ప్రతి దేహమునకును ఈ మనసే ఆధారము, మనసే కారణము.
1: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఫర్ ఎవ్రీ బాడీ, దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద కాజ్ అండ్ దిస్ మైండ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ద బేస్.
2: నీరు లేని పంట యొక్క ఆస్తిక్యము
1: position of a field without having water
2: mithya swarupamai undunu,
1: just as it is going to be something like a delusion.
2: Atulane
1: in the same
2: manasulo ainatvanti manavattamu manava sthiti ee vidhamainatvanti astitvamto koodi untuntadi.
1: The same thing is going to be the state of a person who doesn't have a mind.
2: మనసే లోక వ్యవహారమునకు కార్యకలాపములకు విలాపములకును మూలాధారము.
1: మైండ్ ఇస్ ద వెరీ బేసిస్ ఫర్ ఆల్ ది యాక్టివిటీస్ ఆఫ్ మ్యాన్, బి ఇట్ ఫర్ హిస్ ప్లెజర్ ఆర్ బి ఇట్ డన్ ఫర్ హిస్ డ్యూటీ.
2: ఇందులో ఉపాధ్యాయుడు లేని గుడి మడి, దేవుడు లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు ఉంటుంటాది.
1: ది సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ టు బి ది స్టేట్ ఆఫ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ మైండ్.
2: మనసు

0: దేర్ కెనాట్ బి ఎ స్కూల్ వితౌట్ ఎ టీచర్, ఎ టెంపుల్ వితౌట్ గాడ్, ఎ ఫీల్డ్ వితౌట్ వాటర్ ఈజ్ లైక్ ఎ మ్యాన్ వితౌట్ మైండ్.
1: కనుక ఇట్టి మనసుతో కూడినటువంటి మానవత్వము దివ్యత్వంగా మార్చుకునవలనన్న మానవుని ప్రయత్నం కూడాను అత్యవసరం.
0: ఇఫ్ మ్యాన్ వాంట్స్ టు ట్రాన్స్ఫార్మ్ సచ్ హ్యూమన్ నేచర్ ఇన్ టు డివినిటీ, ఇట్ ఈస్ నెససరీ దట్ యూ షుడ్ పుట్ ఇన్ సమ్ ఎఫర్ట్.
1: కానీ సర్వసామాన్యముగా మానవుడు మనసు శరీరం నందు బంధింపబడినటువంటిదిగా భావిస్తున్నాడు.
0: ఆర్డినరీలీ హ్యూమన్ బీయింగ్స్ టెన్ టు థింక్ దట్ మైండ్ ఈజ్ ఇంప్రిజన్డ్ ఇన్ ది బాడీ.
1: కనుకనే ఈ పాంచభౌతికమైనటువంటి శరీరం యొక్క క్షేమమునకై తన కాలమును తన కర్మను కూడాను వినియోగపరుచుకుంటున్నాడు.
0: దట్ ఈస్ ది రీజన్ వై మ్యాన్ ఈజ్ యూటిలైజింగ్ ఆల్ ద టైమ్ అండ్ యాక్షన్ ఇన్ ఆర్డర్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు ఫాస్టర్ ది బాడీ.
1: దేహమే సత్యము నిత్యమని విశ్వసించి దాని నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్రయత్నములు సల్పుతున్నాడు.
0: బిలీవింగ్ దట్ బాడీ ఈజ్ ఎ పర్మనెంట్ ఎంటిటీ, బాడీ ఈజ్ గోయింగ్ టు లాస్ట్ ఫర్ ఎవర్, హీఈస్ మేకింగ్ ఆల్ ది ఎఫర్ట్స్ టు గివ్ ప్రొటెక్షన్ అండ్ టు లుక్ ఆఫ్టర్ ది బాడీ.
1: కేవలము అన్నపయ ప్రాణముని ఆశ్రయించి తన జీవితమును నిరర్థకము చేసుకుంటున్నాడు.
0: సచ్ పర్సన్స్ ఆర్ వేస్టింగ్ దర్ లైఫ్, బేసింగ్ దర్ ఎంటైర్ లైఫ్ ఆన్ ఫుడ్.
1: బుద్ధి అను విజ్ఞానమయమును ఆశ్రయించి ఆ విజ్ఞానమయము చేత మనోమయమును జయించినటువంటి వాడే విఘ్నుడు కాగలడు.
0: దట్ పర్సన్ కెన్ బి కాల్డ్ ఎ వైజ్ పర్సన్ హూ కాంకర్స్ అండ్ అచీవ్స్ విజ్డమ్ బై కంట్రోలింగ్ హిస్ మైండ్.
1: అతనే ప్రజ్ఞానవంతుడు.
0: సచ్ ఎ పర్సన్ అలోన్ కెన్ బి కన్సిడర్డ్ అండ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఎ వైజ్ పర్సన్.
1: ఈ ప్రజ్ఞానతత్వం అనేటువంటిది సత్సంకల్పముల చేతనే ఏర్పడుతుంది.
0: ఓన్లీ బై గుడ్ థాట్ వన్ వుడ్ బి ఏబుల్ టు గెట్ దట్ కైండ్ ఆఫ్ విజ్డమ్.
1: సత్సంకల్పములే మానవునికి ప్రధానమైనటువంటి ఆస్తి.
0: ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఫార్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిజ్ ఓన్ గుడ్ థాట్స్.
1: ఈ సత్సంకల్పములు సామాన్యమైనటువంటివి కాదు.
0: దీస్ గుడ్ థాట్స్ కెనాట్ బి కన్సిడర్డ్ వెరీ క్యాజువలీ.
1: ఇవి చాలా బలమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ పవర్ఫుల్.
1: చాలా పవిత్రమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ సేక్రెడ్.
1: చాలా దివ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ వెరీ డివైన్.
1: భవ్యమైనటువంటివి, నవ్యమైనటువంటివి.
0: దీస్ ఆర్ ఆల్ గ్రేట్ అండ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పవర్ అండ్ ఇంపాక్ట్.
1: వీటిని మనము ఏ విధముగా ఉపయోగించుకుందామో ఆ విధమైనటువంటి ఫలితమును అందిస్తుంది.
0: దీస్ ఆర్ గోయింగ్ టు గివ్ ది రిజల్ట్ డిపెండింగ్ అపాన్ హౌ వీ మేక్ యూజ్ ఆఫ్ దీస్ గుడ్ థాట్స్.
1: ఇలాంటి సత్సంకల్పములు సమయమును పురస్కరించుకొని సత్సంగముల చేత అవి అభివృద్ధి నొందుతూ ఉంటాయి.
0: దీస్ గుడ్ థాట్స్ వుడ్ డెవలప్ దెమ్సెల్వ్స్ డిపెండింగ్ అపాన్ ది సర్కమ్స్టెన్సెస్ అండ్ డిపెండింగ్ అపాన్ ది సిచ్యుయేషన్.
1: మనసనగా కేవలం తెల్లటి కాగితం వంటిది మాత్రమే కాదు.
0: మైండ్ ఈ కెనాట్ బి మియర్లీ కంపేర్ టు ఎ వైట్ పేపర్.
1: అనేక జన్మల సంస్కారములను కర్మల యొక్క ముద్రలను కూడి ఉంటుంటాది ఈ మనసు.
0: మైండ్ ఈజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ది టెండెన్సీస్ కల్టివేటెడ్ ఓవర్ ఎ నంబర్ ఆఫ్ బర్త్స్.
1: ఇది ఆత్మ యొక్క ప్రతిబింబంగా నిరూపిస్తూ ఉంటాది.
0: దిస్ కెన్ బి ఈవెన్ టేకెన్ యాజ్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ఆత్మ.
1: మనకు ఈ లోకములో చాలా అధికమైనటువంటి ఆస్తి ఏమనగా ఈ ఆత్మతత్వమే.
0: ది ప్రిన్సిపల్ ఆఫ్ ఆత్మ ఆర్ ది ఆత్మతత్వ ఈజ్ రియలీ ఎ వెరీ ఇంపార్టెంట్.
1: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అన్నాడు.
0: ది రిచెస్ట్ వెల్త్ ఈజ్ ఆత్మన్ అలోన్.
1: ఇట్టి ఆత్మతత్వాన్ని మనం గుర్తించడము చాలా కష్టం.
0: ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ దిస్ ఆత్మతత్వ.
1: ఆత్మ ప్లస్ మనసు ఈజ్ ఈక్వల్ మానవ అన్నారు.
0: ఆత్మ ప్లస్ మైండ్ ఈజ్ ఈక్వల్ టు మ్యాన్.
1: మనిషి మైనస్ మైండ్ ఈజ్ ఈక్వల్ ఆత్మ అన్నారు.
0: మ్యాన్ మైనస్ మైండ్.

0: ఇస్ ఈక్వల్ టు ఆత్మ. కనుక మనసే రెండింటికి నీ మూల కారణం. దేర్ఫోర్ మైండ్ ఈజ్ ది బేసిస్ ఫర్ బోత్. ఈ రెండింటికి మాత్రమే కాదు, సృష్టికే మూల కారణం మనసు.
1: మైండ్ ఈజ్ నాట్ మియర్లీ ది బేసిస్ ఫర్ బోత్ దీస్ ఫ్యాక్టర్స్.
0: ఇన్ సర్వస్వమునకు మూల కారణం మనసే.
1: ఇట్ ఈస్ ది బేసిస్ ఫర్ ది ఎంటైర్ క్రియేషన్ అండ్ ఫర్ ఆల్ ది థింగ్స్ ఇన్ ద వరల్డ్.
0: కనుకనే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోచ్చి ఉన్నారు.
1: ఇట్ ఈస్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ సెడ్ మైండ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లిబరేషన్ యాజ్ వెల్ అస్ బాండేజ్.
0: ఈ స్థితిగతులకు ఏమాత్రం కూడా ఇది లొంగదు.
1: ఇట్ ఈస్ నాట్ సబ్జెక్ట్ టు బి కంట్రోల్డ్ బై ది సర్కమ్స్టాన్సెస్.
0: ఎట్టి పరిస్థితులు ఎందైనా కూడాను మానవుని ఎందు సత్సంకల్పమే ఉండినా అతని యొక్క జీవితము దివ్యమైనటువంటి జీవితంగా ఉంటుంటాది.
1: అండర్ వాట్ ఎవర్ సర్కమ్స్టాన్సెస్ బి ఇట్, ఇఫ్ మ్యాన్ హ్యాస్ గుడ్ థాట్స్ హిజ్ లైఫ్ వుడ్ బి హ్యాపీ.
0: కనుక ప్రతి మానవుని ఎందు కూడాను సత్సంకల్పం అనేటువంటి దానిని విచారించి దాని యొక్క విషయమును గుర్తించుకుని వర్తించటం అత్యవసరము.
1: ఇట్ ఈస్ దేర్ఫోర్ ఎ మ్యాన్ హ్యాస్ టు అండర్స్టాండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ కండక్ట్ హింసెల్ఫ్ ఇన్ సచ్ ఎ వే దట్ గుడ్ థాట్స్ ఆర్ ప్రాపర్లీ ఎంప్లాయ్డ్.
0: ప్రతి మానవుడు కూడాను సంకల్పం యొక్క శాసనమును దాని యొక్క పనులను తూచ విశాలమైన భావంతో విచారించవలసి వస్తుంది.
1: ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ టు ఎన్క్వైర్ హౌ ది థాట్స్ సెండ్ ద కమాండ్స్ అండ్ ద కంపల్షన్.
0: ఇట్టి సత్సంకల్పమునకు సత్సంగం అవసరం.
1: ఫర్ గుడ్ థాట్స్ గుడ్ కంపెనీ ఈజ్ ఎసెన్షియల్.
0: ఈ సత్సంగము చేత తనకు పురముండినటువంటి యొక్క దుష్సంకల్పములను దూరం చేసి సత్సంకల్పములను ప్రోత్సహింపచేస్తాయి.
1: బై గుడ్ కంపెనీ యూ కెన్ గెట్ రిడ్ ఆఫ్ ది బ్యాడ్ థాట్స్ దట్ మే బి బాదరింగ్ యూ అండ్ యూ కెన్ డెవలప్ గుడ్ థాట్స్.
0: అనేక గ్రంథములు యందు అనేక ఆదర్శములను అనేక ఉపమానములతో కూడాను బోధిస్తూ వస్తున్నాయి.
1: క్వైట్ ఎ ఫ్యూ టెక్స్ట్ టీచ్ దీస్ థింగ్స్ విత్ గుడ్ ఐడియల్స్ అండ్ విత్ గుడ్ ఇల్లస్ట్రేషన్స్.
0: రత్నకారుడు ఒక హంతకుడు.
1: రత్నాకర్ వాస్ ఎ మర్డరర్.
0: పాఠశాలను అనేక విధములుగా హింసించి వారి ద్వారా అపహరించినటువంటి యొక్క ధనమును తన కుటుంబ పోషణకై వినియోగించుకునేటువంటి వాడు.
1: అమౌంట్స్ విచ్ యూస్ టు టేక్ అవే ఫ్రమ్ ది ట్రావెలర్స్ యూస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్ ఇన్ ఆర్డర్ టు క్యారీ ఆన్ హిస్ ఫ్యామిలీ యాక్టివిటీ.
0: అట్టి రత్నకారుడు సప్తర్షుల యొక్క సంపర్కము చేత తన యొక్క దుర్భావములను దుశ్చింతలను దూరము చేసుకుని తద్వారా తాను ఆదికవి అయినటువంటి వాల్మీకిగా మారుతూ వచ్చాడు.
1: సత్య రత్నకారుడు హీ బికేమ్ వాల్మీకి అన్ అకౌంట్ ఆఫ్ హిస్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ ది సెవెన్ రిషీస్ సప్తర్షీస్.
0: ఇతను కేవలము ఒక ఆదికవి మాత్రమే కాకుండా వ్యాసకవికి కూడాను సమానుడుగా కూడాను నిరూపించుతూ వచ్చింది.
1: హీఈస్ నాట్ మియర్లీ ది ఏన్షియంట్ పోయెట్, హీ వాస్ డిస్క్రైబ్డ్ యాజ్ ఈక్వల్ టు వ్యాస.
0: సప్తర్షులు కూడాను ఈ ఆదికవిని శ్లోకదాత వాల్మీకి అని లోకదాత భగవంతుడని కూడాను దానిని బోధిస్తూ వచ్చారు.
1: సప్తర్షిస్ డిస్క్రైబ్డ్ దిస్ ఫస్ట్ పోయెట్ యాజ్ a person who is a blessing to the world.
0: Inka buddhuni kalamunandu angulikarudu itu maha durmargudu.
1: Another example is the example of angulika who was during the days of
0: itanu kuda nuhi ratnakaruni vale vatasarulu himsinchi vaari dwara aneka rakamainatvanti yokka ganamunu progu chesukoni inta matramu వారిని వదలక వారి అంగుష్టములను ముక్కులను కత్తిరించి వాటిని హారముగా ధరించేటువంటి ఒక క్రూరుడు.
1: అంగులీక వాజ్ సచ్ ఎ క్రూయల్ పర్సన్ దట్ యూస్ టు వేలే ది పీపుల్ రాబ్ దెమ్ ఆఫ్ ఆల్ దర్ బిలాంగింగ్స్ అండ్ కట్ దర్ థమ్స్ అండ్ యూస్ టు పుట్ ది థమ్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఎ గార్లెండ్ రౌండ్ హిస్ నెక్.
0: కాని అట్టి క్రూరుడైనటువంటి యొక్క అంగుళీకరుడు బుద్ధుని యొక్క సంపర్కం చేత తాను సాధకుడుగా మారిపోయాడు.
1: బై ది అసోసియేషన్ అండ్ కమింగ్ కాంటాక్ట్ విత్ బుద్ధ సచ్ ఎ క్రూయల్ పర్సన్ అస్ అంగుళీక బికేమ్ ఎ గ్రేట్ పర్సన్.
0: జగాయి మాదాయి అనేటువంటి వారు మరొక తెగకు సంబంధించినటువంటి వారు.
1: తెరాలి అండ్ మాతాలి ఆల్సో మే బి డిస్క్రైబ్ టు దిస్ పర్టికులర్ కేటగిరీ.
0: వీరు కూడా ఇట్టి క్రూర కృత్యముల చేత జీవించుతూ వచ్చేటువంటి వారు.
1: దే ఆల్సో యూస్ టు లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ క్రూయల్టీ.
0: చైతన్యం యొక్క సంపర్కము చేత వారు పరమ భక్తులుగా మారి వారి భజన యందు నృత్యమునందే వారి కాలమంతా కూడాను అంకితం చేసుకుంటూ వచ్చారు.
1: బై కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ చైతన్య అండ్ బై హిస్ అసోసియేషన్ దే ఆల్సో వర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ దే స్పెండ్ దర్ ఎంటైర్ లైఫ్ డాన్సింగ్ గివింగ్ పర్ఫార్మెన్స్.
0: ఈ విధముగా యుగ యుగమునందు కూడాను తత్పురుషుల యొక్క సంగము చేతను సంపర్కము చేతను వారి ఎందున్నటువంటి దుర్భావములను దుర్గుణములను దురాలోచనలను దూరము గావించుకుని సద్భావములను సచ్చింతనను సత్ప్రవర్తనను కూడాను అభివృద్ధి పరుచుకుంటూ వచ్చారు.
1: ఏజ్ ఆఫ్టర్ ఏజ్ దిస్ ఇస్ ఎ స్టోరీ. పీపుల్ కమింగ్ ఇన్ కాంటాక్ట్ విత్ గ్రేట్ సోల్స్ ఆర్ ట్రాన్స్ఫార్మ్డ్ అండ్ బికేమ్ ఎక్సలెంట్ ఐడియల్స్ అండ్ మోడల్స్.
0: కనుక ఈ సత్సంకల్పములకు మూల కారణము సత్సంగం యొక్క ప్రభావమే.
1: ఫర్ డెవలపింగ్ గుడ్ థాట్స్ వన్ షుడ్ గెట్ ఇన్ టచ్ విత్ గుడ్ కంపెనీ.
0: కేవలం ఎప్పుడో ఏ చరిత్ర ఎందు వ్రాయగలిగినటువంటి యొక్క కేవలం ఆధారములు మాత్రమే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ మెయిర్లీ ద ఇన్సిడెంట్స్ విచ్ హ్యావ్ బీన్ టోల్డ్ విచ్ ఆర్ హిస్టారికల్ అండ్ ఏన్షియంట్.
0: ఎట్టి స్థితిగతులు ఎందు కూడాను సత్సంకల్పములు అనేటువంటిది ఏనాటికైనా పూర్ణ స్వరూపాన్ని పొందుతుంది.
1: ఇన్ వాట్ ఎవర్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ వాట్ ఎవర్ ఈ బీ గుడ్ థాట్స్ ఆర్ మెనీ ఎ టైమ్ వెరీ సటిల్.
0: తమిళ రాజ్యము లోపల
1: ఇన్ తమిళనాడు
0: ఒక 50 సంవత్సరములకు పూర్వము ఒక బీద కుటుంబము బ్రాహ్మణులు ఉండేటువంటి వారు.
1: దేర్ వాస్ ఎ ఫ్యామిలీ ఆఫ్ బ్రాహ్మిన్స్ హూ ఆర్ వెరీ పూర్ లివింగ్ ఇన్ తమిళనాడు.
0: ఆ సమయము లోపల ఒక బీద కుటుంబంలో ఉండేటువంటి వారికి ఒక కుమారుడు కలిగాడు.
1: డ్యూరింగ్ దోస్ డేస్ వన్ పూర్ పర్సన్ హ్యాడ్ ఎ సన్.
0: ఆ పిల్లవాడు పెరుగుతూ పెరుగుతూ రాగా ఆ సమయం లోపల గాంధీ మహాత్ముని యొక్క సత్యాగ్రహములను తాను ఈ యొక్క భారతదేశం యొక్క దాసత్వాన్ని దూరం చేయాలనేటువంటి యొక్క ప్రచారము చాలా అధికంగా ఉండేటువంటిది.
1: డ్యూరింగ్ దోస్ డేస్ గాంధీజీస్ సత్యాగ్రహ మూవ్మెంట్ వాస్ గోయింగ్ ఆన్ అండ్ దిస్ పర్టికులర్ పర్సన్ వాస్ గ్రోయింగ్ అండ్ హీ బికేమ్ అవేర్ ఆఫ్ దిస్ పర్టికులర్ మూవ్మెంట్.
0: అతను కేవలము ఏదో బారిస్టర్ అనేటువంటిది వాళ్ళకి తెలియక ఏదో లాయర్ గా చదివినాడట. ఈ లాయర్ గా చదివి దేశం యొక్క దాసత్వాన్ని ఈ విధంగా దూరం చేయడానికి కంకణం కట్టుకున్నటువంటి మహాపుణ్యాత్ముడు అని పల్లెల్లో వింటూ వచ్చారు.
1: ఇన్ ద విలేజ్ ఆఫ్ దోస్ డేస్ not really understanding that what barrister stands for, they were thinking that Mahatma Gandhiji was a lawyer. He had taken an oath to free the country from its slavery.
0: Okanadu talli kumarunni daggara unchukoni edo kathalu cheptunnattu samayam lopala nayana neevu kuda nu gandhi vale lawyer chadivi mana bidavari badalanta kuda nu tappinchadaniki tagina prayatnam cheyyala. అలాంటి మహావీరుడు కావాలి, మహాధర్మాత్ముడు కావాలి, మహాన్యాయపరుడు కావాలి అని అనింది.
1: ది ఫాదర్ ఆఫ్ ద పూర్ చైల్డ్ టుక్ హోల్డ్ ఆఫ్ ది చైల్డ్ అండ్ జస్ట్ సెడ్ దట్ లైక్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో బికమ్ ఎ లాయర్ అండ్ షుడ్ ఆల్సో స్పెండ్ యువర్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్ సర్వింగ్ ద కంట్రీ.
0: ఆనాటి నుంచి ఈ పిల్లవాడు ఆ తల్లి యొక్క సువార్తలను హృదయమునందు చేర్చుకుని నేను ఏనాటికైనా కూడాను నేను లాయర్ కావాలి, బీదవారి సమస్యలను సులభంగా తీర్చాలి, వారికి సేవలు చేయాలి అనేటువంటి యొక్క సత్సంకల్పాన్ని అభివృద్ధి పరుచుకుంటూ వచ్చాడు.
1: ఆఫ్టర్ లిజనింగ్ టు మదర్స్ వర్డ్స్ దట్ పర్టికులర్ బాయ్ ఆల్సో టుక్ ఎ రెజల్యూషన్ ఇన్ హిజ్ ఓన్ మైండ్ దట్ హీ షుడ్ ఆల్సో గ్రో ఇన్ టు ఎ యూత్ అండ్ టేక్ అప్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ ది పూర్ పీపుల్ సాల్వ్ దెమ్ అండ్ సర్వ్ దెమ్ అండ్ హెల్ప్ దెమ్.
0: ఈ పిల్లవాడు ఈ సత్సంకల్పమును పోషించుకుంటూ కన్న కష్టములు పడి ఏదో ఒక విధంగా ఈ బిఎల్ లోపల చేరాడు.
1: విత్ దీస్ గుడ్ థాట్స్ హీ జాయిన్డ్ బిఎల్.
0: కానీ అతని ఇంటి యందు ద్వీపములు లేవు.
1: హీ వాజ్ సో పూర్ దట్ హీ కుడ్ నాట్ అఫోర్డ్ ఈవెన్ ఎ ల్యాంప్.
0: వీధి ద్వీపములలో కూర్చొని తన యొక్క పరీక్షనంతా కూడాను అనేక రకములుగా శ్రమపడి చదువుతూ వచ్చాడు.
1: సిట్టింగ్ ఇన్ ది స్ట్రీట్ లైట్ హీ యూస్ టు రీడ్ ఇన్ ద స్ట్రీట్ ల్యాంప్స్ అండ్ టుక్ ది ఎగ్జామినేషన్.
0: తన జీవితంలో అనేక దినములు పస్తు ఉండేటువంటి వాడు పాపం.
1: ఏ నంబర్ ఆఫ్ డేస్ హీ యూస్ టు ఫాస్ట్ ఫర్ వాంట్.
0: అతని స్థితిగతులు చూస్తే చాలా దీనంగా ఉండేటువంటివి.
1: హిస్ కండిషన్ వాజ్ రాదర్ ప్యాథెటిక్.
0: రేపటి దినం పరీక్ష అనగా ఆనాడు రాత్రి వీధి దీపముల ముందు కూర్చొని చదువుకుంటూ ఉన్నాడు. కానీ నిద్ర వచ్చింది.
1: ది నైట్ బిఫోర్ ది ఎగ్జామినేషన్ టు కమెన్స్ హీ సాట్ ఇన్ ది స్ట్రీట్ లైట్ అండ్ హీ ఫెల్ అస్లీప్ వైల్ రీడింగ్.
0: అయ్యో, ఈనాడు నిద్రపోకుండా చదవాలనుకున్నానే, నిద్ర వచ్చింది అని ఒక టీ కాఫీనైనా త్రాగుదామంటే తన చేతిలో కాసు లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ సఫిషియంట్ మనీ టు హ్యావ్ ఎ కప్ ఆఫ్ కాఫీ ఇన్ ఆర్డర్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ స్లీప్.
0: ఈనాటి వలె కాఫీ కప్పు ఏదో ఒక రూపాయి రెండు రూపాయలు కాదు, ఆనాడు ఒక నయా పైసా.
1: ది కాఫీ నెవర్ యూస్ టు కాస్ట్ దోస్ డేస్ యాజ్ మచ్ యాజ్ ఇట్ ఈస్ టుడే లైక్ ఎ రూపీ. ఇట్ వాజ్ ఓన్లీ ఎ పైసే.
0: కనుక ఆ పైసా కూడా అతని దగ్గర లేదు.
1: హీ డిడ్ నాట్ హ్యావ్ ఈవెన్ దట్ మచ్ ఆఫ్ మనీ ఈవెన్ ఎ పై.
0: ఏదో కొళాయి దగ్గరికి పోయాడు, కొన్ని నీరు తాగాడు, ముఖం తుడుచుకున్నాడు, తిరిగి వీధి దీపం దగ్గర వచ్చి కూర్చున్నాడు.
1: హీ వెంట్ డ్రాంక్ ఎ కప్ ఆఫ్ వాటర్ వైప్ హిస్ ఐస్ విత్ వాటర్ కేమ్ బ్యాక్ టు ది స్ట్రీట్ లైట్ అండ్ సాట్ డౌన్.
0: ఈ విధంగా శ్రమపడి తన పరీక్ష లోపల చక్కగా ఉత్తీర్ణుడయ్యాడు.
1: హీ అండర్వెంట్ దీస్ కైండ్ ఆఫ్ ట్రబుల్స్ అండ్ ప్రాబ్లమ్స్ అండ్ హీ పాస్ దిస్ లా ఎగ్జామినేషన్.
0: కానీ తన యొక్క సత్సంకల్పం మాత్రము క్షణ క్షణము కూడాను తనను ఏమాత్రం కూడాను మరవకుండా జ్ఞప్తికి తెచ్చుకుండాలి.
1: ఎవ్రీ మోమెంట్ హీ వాజ్ రిమెంబరింగ్ హిస్ గుడ్ రెజల్యూషన్ అండ్ థాట్ అండ్ హీ నెవర్ ఫర్గాట్ హిస్ గుడ్ రెజల్యూషన్ ఈవెన్ వన్స్.
0: ఏదో చిన్న చిన్న లాయర్తో చేరి తాను కూడాను కోర్టుకు పోవటము, ఏదో వారితో నేర్చుకోవాల్సినటువంటి విషయాలంతా నేర్చుకోవటము, ఈ విధంగా కొంతకాలం కాలం గడుపుతూ వచ్చాడు.
1: ఆఫ్టర్ పాసింగ్ ది ఎగ్జామినేషన్ హీ బిగాన్ గోయింగ్ టు ది కోర్ట్స్ ఆఫ్ లా విత్ స్మాల్ లాయర్స్ అండ్ లర్నింగ్ ది మెథడ్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఇన్ ద కోర్ట్స్ ఆఫ్ లా.
0: అయితే ఇతనికి భగవంతుని పైన చాలా విశ్వాసం.
1: బట్ వన్ థింగ్ హీ హ్యాడ్ వాస్ ఇంప్లిసిట్ అండ్ గ్రేట్ ఫెయిత్ ఇన్ గాడ్.
0: నాకు కష్టములు కాని సుఖములు కాని ఏవిచ్చినప్పటికీ భగవంతుడు నా మంచి కోసమే ఇస్తాడు అనేటువంటి భావము అతనిలో దీర్ఘంగా ఉండేటువంటిది.
1: హీ హ్యాడ్ ఎ ఫర్మ్ ఫెయిత్ అండ్ బిలీఫ్ దట్ బి ఇట్ డిఫికల్టీస్ ప్రాబ్లమ్స్ ఆర్ జాయ్ వాట్ ఎవర్ కమ్స్ హిస్ వే ఈస్ గివెన్ బై గాడ్ టు హిమ్ ఫర్ హిజ్ ఓన్ గుడ్.
0: తన మిత్రులు ఎవరైనా అతనికి ఈ పరిస్థితిని చూచి అయ్యో ఏమి నీకు ఈ దుర్గతి పట్టింది, భగవంతుని దయ లేదా అంటే తాను చెప్పేటువంటి వాడు గాడ్ హెస్ ఎవ్రీథింగ్ ఫర్ అవర్ ఓన్ గుడ్ అనేటువంటి వాడు.
1: ఇఫ్ ఎనీ ఫ్రెండ్ అప్రోచ్డ్ హిమ్ అండ్ జస్ట్ సింపతైజ్ విత్ హిమ్ అండ్ సెడ్ డస్ నాట్ గాడ్ హ్యావ్ ఎనీ సింపతి ఫర్ యూ, హీ యూస్ టు సే దాట్ వాట్ ఎవర్ గాడ్ డస్ ఈస్ ఫర్ మై ఓన్ గుడ్.
0: ఇంత విశ్వాసంతో పాటు ఆ సత్సంకల్పం కూడా చేరటం చేతని అతని యొక్క జీవితము చాలా గొప్ప మార్పులకు వచ్చింది.
1: యాజ్ హీ హ్యాడ్ నాట్ మెర్లీ గుడ్ రెజల్యూషన్ అలాంగ్ విత్ దట్ గుడ్ థాట్ హీ హ్యాడ్ ఆల్సో ఫెయిత్ ఇన్ గాడ్ దేర్ ఫోర్ హీ మేడ్ గుడ్ ప్రోగ్రెస్.
0: స్వతంత్రము వచ్చిన తక్షణమే
1: ఆఫ్టర్ గెటింగ్ ఇండిపెండెన్స్
0: మెడ్రాస్ హైకోర్టునకు ప్రధాన న్యాయాధిపతిగా ఈ బారుని నియమించారు.
1: He was appointed as the Chief Justice for Madras High Court.
0: ఇతని యొక్క ప్రవర్తన, ఇతని యొక్క సరి అయినటువంటి యొక్క నీతి నిజాయితీలను గుర్తించుకుంటూ వచ్చారు అధికారులు.
1: The higher authorities took note of his extraordinarily good behavior, his integrity and character.
0: అతని ముత్తుస్వామి అయ్యర్.
1: That person is నన్ అదర్ దాన్ ముత్తుస్వామి అయ్యర్.
0: ఈ ముత్తుస్వామి యొక్క స్థితిగతులు బదులు ఏ విధంగా ఉండేటువంటిది, ఈ సత్సంకల్పముల యొక్క ప్రభావం చేతను, తన యొక్క దైవ విశ్వాసము చేతను తలవని తలంపుగా తాను హైకోర్టు ప్రధాన న్యాయాధిపతిగా నియమించటం అనేటువంటిది ఇది కలలోని వార్తగా ఉంటుండాలి.
1: ఆల్దో హిస్ ఎర్లియర్ డేస్ వర్ సో బ్యాడ్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ హీ అన్ఎక్స్పెక్టెడ్లీ బికేమ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ది హైకోర్ట్. దిస్ లుక్స్ లైక్ ఎ డ్రీమ్.
0: ఈ విధంగా భక్తి దానికి తోడుగా సత్సంకల్పం అనేటువంటిది ఉండినప్పుడు ఎంతటి దీనినైనా మనం సాధించడానికి తగినటువంటి అర్హులమవుతాం.
1: We would get the authority and the capacity to achieve anything if we have good thoughts and devotion to God.
0: ఇదే విధంగా విదేశములు యందు కూడాను బజారులో బూట్సులు కంతా కూడాను పాలిష్ వేస్తూ న్యూస్ పేపర్లు అమ్ముకుంటూ
1: ఇన్ ద సేమ్ వే ఇన్ సర్టన్ ఫారిన్ కంట్రీస్ దేర్ ఆర్ పీపుల్ హూ యూస్ టు సెల్ న్యూస్ పేపర్ అండ్ హూ యూస్ టు
0: కాపీ హోటల్ లోపల తట్టలు కడుగుతూ ఉండేటువంటి యొక్క వ్యక్తులు వారి యొక్క సంకల్పము చేతనే సత్సంకల్పములు వారి యందు అభివృద్ధి గావించుకోవటం చేతనే వారు గొప్ప రైటర్స్ గా మారుతూ వచ్చారు.
1: ఆల్దో దేర్ కండిషన్స్ ఫర్ సచ్ స్టిల్ అన్ అకౌంట్ ఆఫ్ గుడ్ థాట్స్ అండ్ అన్ అకౌంట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ దే ఆక్యుపైడ్ వెరీ హై పొజిషన్స్ లేటర్ ఇన్ లైఫ్.
0: గొప్ప విద్యావంతులుగా కూడా మారారు.
1: దే ఆల్సో బికేమ్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్.
0: వారి జీవితాన్నంతా కూడాను తత్రవత్తం చేతను సత్కార్యముల చేతను సార్థకం గావించుకున్నారు.
1: దే శాంక్టిఫైడ్ దేర్ లైఫ్స్ బై గుడ్ థాట్స్ అండ్ గుడ్ యాక్షన్.
0: అదే ఇంగ్లాండ్ లోపల కవర్ల పైన అడ్రస్సులు రాసి ఇస్తూ జీవిస్తూ వచ్చేటువంటి వాడు ఒక వ్యక్తి.
1: దేర్ వాజ్ వన్ పర్సన్ హూ యూస్ టు యూటిలైజ్ హిస్ టైమ్ ఇన్ రైటింగ్ ది అడ్రస్సెస్ ఆన్ ది కవర్ అండ్ ఈక్ అవుట్ హిస్
0: లైఫ్. ఏదో కొన్ని నయా పైసాల వంటిది ఆనాడు షిల్లింగులు.
1: ఇన్ దోస్ డేస్ దే యూజ్డ్ టు కలెక్ట్ స్మాల్ ఫీస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ సమ్ షిల్లింగ్స్.
0: దానితోనే తన కడుపును నింపుకుంటూ ఒక్కొక్క దినం పస్తు పరుండుతూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చాడు.
1: యూజ్డ్ టు ఈక్ అవుట్ హిస్ లైవ్లీహుడ్ ఇన్ దట్ పర్టికులర్ ఫ్యాషన్ సమ్ టైమ్స్ ఫాస్టింగ్ ఫర్ వాంట్ ఆఫ్ మనీ అండ్ బట్ సమ్హౌ హి లివ్డ్ ఎ లైఫ్ లైక్ దాట్.
0: ఆ కవర్లు రాసి వారికి ఇచ్చే సమయంలో
1: వైల్ హ్యాండింగ్ ఓవర్ ద కవర్స్ ఆఫ్టర్ రైటింగ్ ది అడ్రస్సెస్ హీ యూస్ టు
0: దైవము నిన్ను ఆశీర్వదించుగాక అని చెప్పేటువంటి వాడు.
1: హీ యూస్ టు సే మే గాడ్ బ్లెస్ యూ.
0: ఇంతే కాకుండా మరికొంత కాలం లోపల చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ వచ్చేటువంటి వాడు.
1: నాట్ మెయిన్లీ దాట్ ఆఫ్టర్ సమ్ టైమ్ వాజ్ స్పెంట్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్ He used to give tuition to small children.
0: ఆ పిల్లల్ని ఇంటికి పంపించే సమయంలో వారికి కూడా ఈ విధంగానే ఆశీర్వదించి పంపించేటువంటి వాడు.
1: He used to
0: God bless you అనేటువంటి వాడు.
1: He used to utter may God bless you whenever he sent those children also out of the tuition is over.
0: తన సంకల్పములు కూడాను ఏనాటికైనా నాకు ఈ విధంగానే జీవితం ఉండదు, ముందుకు భగవంతుడు నాకు ఉన్నతమైనటువంటి ఉత్తమమైనటువంటి స్థానంలో చేర్చి నా చేత సేవలు చేయించగలడు అనేటువంటి గాఢమైనటువంటి సత్సంకల్పం కూడాను ఉండేటువంటిది.
1: హి హ్యాడ్ ఎ ఫర్మ్ బిలీఫ్ ఇన్ గుడ్ థాట్స్ అండ్ హీ వాస్ హోపింగ్ దట్ గాడ్ వుడ్ బ్లెస్ హిమ్ విత్ ఆల్ ది ప్రాస్పెరిటీ అండ్ విత్ ఎ గుడ్ పొజిషన్ సమ్ టైమ్ లేటర్ ఇన్ లైఫ్.
0: తాను ట్యూషన్ చెప్పేటువంటి పిల్లలకంతా కూడాను ట్రస్ట్ ఇన్ గాడ్ అని మొట్టమొదటి చెప్పేటువంటి వాడు.
1: To those children to whom he used to give tuition, he used to say in the very first instance, trust in God.
0: Intati gaadhamainatunte vishwasam kalinatunte vyakti.
1: The person was one who had such implicit and firm, strong faith.
0: Alanti vaadu tirigi taanu sankalpinchinattu gaane okanoka dinamu British deeniki prime minister ga ayyadu.
1: That person, by his own good thoughts and good resolutions and faith in God, became the Prime Minister of Britain.
0: Atane James McDonnell ani.
1: That person is James McDonnell.
0: He McDonnell anetunte vaadu ye coverlu paina address raastunnatunte vaadu ye Prime Minister kaavadaniki etuvanti yokka praapti undali, etuvanti daivana graham undali, elanti satsankalpam undali.
1: You can imagine what extraordinary God's grace and what good thoughts and what good resolutions he would have had for becoming a prime minister.
0: Kanuka daiva vishwasamu manishi yokka satsankalpamu rendu cherinappudu negative positive ga untundi tadwara entaina pratani manamu sampadinchukovachu.
1: If one has faith in God and if one has good thoughts, it will be something like a negative and positive coming together, leading to a successful life.
0: Manavuni yokka sthitigatulu manam ye matram kuda nu vicharinchatam ledu.
1: We are not properly inquiring or looking into the circumstances in which people are placed.
0: Manavudu deha nirmanam nindu matrame kaakunda medha shakti yendu kudanu kudami yendu gala జీవరాశులు అన్నింటికంటేనూ చాలా శ్రేష్టమైనటువంటి వాడు.
1: మ్యాన్ ఈజ్ సేక్రెడ్ కంపేర్డ్ టు ఆల్ ది అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఆర్ బీట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది ఫిజికల్ బాడీ ఆర్ ఇంటెలెక్చువల్ కెపాసిటీస్.
0: తాను సంకల్పిస్తే తనకు చేతకానటువంటిది ఏమాత్రమూ లేదు, ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ హీ థింక్స్ ప్రాపర్లీ అండ్ టేక్స్ ఎ రెజల్యూషన్, దెర్ ఇస్ నథింగ్ విచ్ హీ కెనాట్ అచీవ్.
0: సంకల్పం మాత్రం చేత విశ్వాన్ని తన వశము గావించుకోగలడు.
1: By a proper resolution, he can get a control over the entire world itself.
0: కానీ ప్రాకృతికంగా మానవుడు చాలా దుర్బలుడు.
1: But by nature, man is also weak.
0: అతని యొక్క జీవితము చాలా ఒక అవధిలో ఉండేటువంటిది, పరిమితిలో కూడినటువంటిది.
1: Man's life is bound by certain limitations. By certain limits.
0: ఎంత మేధావి అయినప్పటికీ తాను తన యొక్క జీవితము ఒక పరిమితిలో ఉండనటువంటిది అనేటువంటి విషయాన్ని మాత్రము మరువకూడదు.
1: వాట్ ఎవర్ హై పొజిషన్ ఆర్ ఇంటెలెక్చువల్ అటైన్మెంట్ హీ మే హ్యావ్, ఏ పర్సన్ షుడ్ నెవర్ ఫర్గెట్ దట్ హీ సబ్జెక్ట్ టు సర్టన్ లిమిట్స్.
0: ఈ పరిమితమైనటువంటి యొక్క జీవితము నందే తన యొక్క పవిత్రమైన మేధాశక్తిని ఉపయోగపెట్టి తగినటువంటి ఆదర్శవంతుడిగా మారాలి.
1: ఈవెన్ విత్ ఆల్ ద లిమిట్స్ దట్ ఎ మ్యాన్ హ్యాస్, హీ హ్యాస్ టు యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ అండ్ బికమ్ ఎన్ ఐడియల్ పర్సన్.
0: ఈ యొక్క పరిమితంతో కూడినటువంటి ఈ జీవితమునంది తన యొక్క మేధాశక్తిని ఉపయోగపెట్టకున్నా ఈ మేధాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ హీ డస్ నాట్ యూజ్ హిజ్ ఇంటెలిజెన్స్ ఈవెన్ ఇన్ అ లైఫ్ విచ్ ఇస్ బౌండ్ ఆర్ విచ్ ఇస్ సబ్జెక్ట్ టు నంబర్ ఆఫ్ లిమిట్స్, it would become useless.
0: Eenadu medha shaktini manam durvinyogaparustunnam.
1: But today intelligence is being misused.
0: Takkavaina margamulo pravesha pettatam ledu.
1: It is not being used in the proper way.
0: Sariina reetiga dinini artham cheskovatam ledu.
1: People are not understanding properly as to how to make
0: edo telivitedalu kalavani cheppni kaabu oka vidhamainatunti yokka apamargamulo dinini pravesha pettunnadu.
1: By thinking that he is too clever, he is going in the wrong direction.
0: Karanam atani endu satsankalpamulu lekapovatame.
1: The reason as to why he is going in the wrong direction is he doesn't have good thinking, good thoughts.
0: Ee satsankamulu yokka prabhavamu chaala unnatamainatundi.
1: The impact and the effect of good thoughts is rather very high.
0: Kevalamu tana swarthamu saprayojana nimittamai ee medha shaktini upayogapadutunnadu nedu manavudu.
1: Man of today is making use of all his intelligence for his own selfish purposes.
0: Kanukane tana medha shakti undinappatikini daniki taginatvanti yokka prayojanamunu pavitratanu manavudu andinchalekapothunnadu.
1: On account of this selfish thinking, he has not been able to put the intelligence to good purposes and to achieve good results.
0: Swarthamu saprayojanamu mitimiri povatam chetane తన యొక్క చేష్టలు అన్ని కూడా అపమార్గమును అనుభవిస్తున్నాయి, అనుసరిస్తూ ఉన్నాడు.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ ది సెల్ఫిష్నెస్ విచ్ మ్యాన్ హ్యాస్, ఆల్ ది యాక్షన్స్ ఆర్ టేకింగ్ ఎ రాంగ్ పాత్ అండ్ ఎ రాంగ్ డైరెక్షన్.
0: ఈనాటి ప్రతి మానవుని అడుగు కూడా ధర్మము తప్పుతున్నది.
1: ఎవ్రీ మ్యాన్ ఈస్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ ది పాత్ ఆఫ్ ధర్మ.
0: ప్రతి ఆచరణ క్రియారూప శూన్యమైపోతుంది.
1: ఎవ్రీ డీడ్ ఈజ్ నాట్ is not done properly.
0: Prati aalochanalonu duradrushti nashinchipothundadi.
1: In every thought he is missing the long range perspective.
0: Prati aasha durashaga maarutundadi.
1: Every desire is exceeding limits.
0: తన చూపులోనటువంటి ప్రేమరహితమవుతుంది అది.
1: హిజ్ విజన్ ఇస్ డివైడ్ ఆఫ్ లవ్.
0: తన యొక్క వాక్కు సత్యమునకు దూరం అవుతుంది అది.
1: హిజ్ వర్డ్స్ ఆర్ ఫార్ రిమూవ్డ్ ఫ్రమ్ ట్రూత్.
0: నైతిక విలువ దినదినములకు జారిపోతుండాలి.
1: ది మారల్ వాల్యూస్ ఆర్ గెటింగ్ డిగ్రేడెడ్ డే ఆఫ్టర్ డే.
0: కేవలం కులమత ద్వేషములు రెచ్చగొడుతుంటాయి.
1: డే ఆఫ్టర్ డే ది క్వారల్స్ బిట్వీన్ ఆన్ ది బేస్ ఆఫ్ ది క్యాస్ట్ ఆర్ మల్టిప్లైంగ్ అండ్
0: ప్రాంతీయ దురభిమానములు
1: పెరోషియలిజం
0: బంధు ప్రీతి
1: అండ్ లవ్ ఆఫ్ హిజ్ ఓన్ రిలేటివ్స్
0: ఇది కేవలము మారణ హస్తాలుగా మారుతూ ఉన్నాయి.
1: దిస్ ఆర్ ఎక్సీడింగ్ ఆల్ లిమిట్స్.
0: మానవుని యందు ఉండేటువంటి చైతన్యము చల్లబడుతూ ఉండాలి.
1: ది ఆల్ ది కెపాసిటీ అండ్ ఎనర్జీ విచ్ మ్యాన్ హ్యాస్
0: అసూయలు
1: ది హేట్రెడ్ యాంగర్ అండ్ జెలసీ ఆర్ ఎక్సీడింగ్
0: ఇది కేవలం అవధి తప్పి
1: దే ఆర్ క్రాసింగ్ ఆల్ లిమిట్స్.
0: స్వేచ్ఛాధికారము సల్పుతున్నాయి.
1: దే ఆర్ బికమింగ్ అన్బ్రిడిల్డ్
0: పాప భీతికి బదులు పాప ప్రీతిగా మారుతుండాలి.
1: ఇన్స్టెడ్ ఆఫ్ హ్యావింగ్ ఫియర్ ఆఫ్ సిన్ దెర్ ఇస్ లవ్ ఆఫ్ సిన్.
0: ఆధ్యాత్మికమన్న ఆశాస్పదంగా చూస్తున్నారు.
1: పీపుల్ ఆర్ లుకింగ్ విత్ అ లాట్ ఆఫ్ ఫన్ అట్ స్పిరిచువాలిటీ.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: మానవుడు కేవలము లౌకికమును భౌతికమును ఆశించి వాటిని విశ్వసించి
1: మ్యాన్ ఇస్ డెవలపింగ్ ఎ లాట్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద ఫిజికల్ నేచర్ అండ్ ఫిజికల్ కంఫర్ట్.
0: నీతి నిజాయితీలను కోల్పోవటమే.
1: హీఈస్ గివింగ్ అప్ మొరాలిటీ అండ్ ఇంటిగ్రిటీ.
0: మనసు యొక్క దివ్యత్వమైనటువంటి ఆత్మశక్తిని కూడా తాను గుర్తించుకోలేకపోవటమే.
1: హీఈస్ నాట్ బీన్ ఏబుల్ టు రికగ్నైజ్ ది ఎక్స్ట్రాడినరీ పవర్ దట్ హిజ్ ఓన్ మైండ్ అండ్
0: సంకల్పముల యొక్క ప్రభావమే.
1: దిస్ ఇస్ ఆల్ ఆన్ అకౌంట్ ఆఫ్ బ్యాడ్ థాట్స్ హీఈస్ ఇండల్జింగ్ ఇన్.
0: దురాశల యొక్క చేష్టలే.
1: ఈ ఎక్స్ట్రాడినరీ గ్రీడ్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్.
0: మానవుని మానవుడే చంపుకునేటువంటి యొక్క పరిస్థితికి ఈనాడు దిగజారిపోయింది.
1: వీ హావ్ కమ్ టు ఏ సచ్ ఎ డిగ్రేడెడ్ స్టేజ్ వేర్ ఇన్ మ్యాన్ ఇస్ ట్రైయింగ్ టు కిల్ అనదర్ మ్యాన్.
0: మానవునికి మానవునికి మధ్య పచ్చి గడ్డి వేసినట్టు నువ్వు భగ్గుమని మండేటువంటి పరిస్థితిగా ఉంటుండాలి.
1: ద హేట్రెడ్ బిట్వీన్ మ్యాన్ అండ్ మ్యాన్ ఇస్ సచ్ దట్ ఈవెన్ వి పుట్ గ్రీన్ గ్రాస్ బిట్వీన్ ది టూ దట్ విల్ బి రిడ్యూస్డ్ టు యాష్.
0: ఈ ద్వేషములకు మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హేట్రెడ్?
0: సంకల్పములు సరి అయినటువంటివి కాకపోవటమే.
1: ఇట్ ఈస్ ఓన్లీ ద బ్యాడ్ థాట్స్ విచ్ ఈస్ ఇండల్జింగ్ ఇన్.
0: కనుక మానవుడు సత్సంకల్పములను పోషించుకోవటానికి ప్రయత్నించాలి.
1: ఇట్ ఇస్ దేర్ ఫోర్ మ్యాన్ హాస్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: ప్రభావశీలమైనటువంటి యొక్క ప్రాణశక్తితో ఇచ్చాశక్తి కూడినప్పుడే ఈ సంకల్పముల యొక్క ప్రభావము సరి అయిన స్థితిలో రూపొందుతుంది.
1: ఓన్లీ వెన్ ద విల్ పవర్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ గుడ్ క్యారెక్టర్ యూ బి ఏబుల్ టు అచీవ్ ఎనీథింగ్.
0: ఇచ్చాశక్తి పెరిగినప్పుడే,
1: ఓన్లీ వెన్ హీ డెవలప్స్ విల్ పవర్
0: నిర్ణయ శక్తి,
1: హీ విల్ హ్యావ్ ది పవర్ టు డిసైడ్.
0: మేధాశక్తి,
1: హీ విల్ హ్యావ్ ఇంటెలిజెన్స్.
0: విచక్షణా శక్తి,
1: హీ విల్ హ్యావ్ డిస్క్రిమినేషన్.
0: గ్రహణ శక్తి,
1: హీ విల్ హ్యావ్ వాక్ శక్తి. కాంప్రహెండ్
0: వాక్ శక్తి,
1: హీ విల్ హ్యావ్ ది కెపాసిటీ.
0: ఆలోచన శక్తి,
1: టు థింక్ టు
0: టాక్. శక్తి
1: అండ్ టు ఇమాజిన్.
0: ఈ సప్తశక్తులు కూడాను ఈ ఇచ్చాశక్తితో లీనమై ఉంటుంటాయి.
1: ఆల్ దీస్ సెవెన్ టైప్స్ ఆఫ్ పవర్ ఆర్ అసోసియేటెడ్ విత్ ద విల్ పవర్.
0: ఈ ఇచ్చాశక్తి ఈ అన్ని ఇచ్చల లోపల అన్ని ఆశల లోపల రాజు వంటిది.
1: దిస్ విల్ పవర్ ఈజ్ అండర్ కరెంట్ ఇన్ ఆల్ ది అదర్ టైప్స్ ఆఫ్ ద పవర్ అండ్ ద డిజైర్.
0: ఇచ్చాశక్తి పెరగవలనన్నా మనం ఏమి చేయాలి?
1: ఇఫ్ వీ హావ్ టు డెవలప్ విల్ పవర్ వాట్ ఇస్ ఇట్ దట్ విల్ హావ్ టు డూ?
0: కోరికలు తగ్గించుకోవాలి.
1: వీ హావ్ టు రెడ్యూస్ అవర్ డిజైర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: వన్ స్మాల్ ఎగ్జాంపుల్ హియర్.
0: ఒక వ్యక్తి నేను సిగరెట్ తాగాలి అని ఇష్టమవుతుంది.
1: One person may have a desire to smoke a cigarette.
0: Let him coffee tagali madhyapanam cheyagali ani.
1: It may be that he wants to have a cup of coffee or he wants to have a cup of alcohol.
0: Ilanti aasalu undinappudu vaatini manam visarjinchi,
1: if one has such a desire,
0: aa aasalunu manam adupulo pettukunnappudu,
1: one should control such kind of desire and
0: vaati paina prasarinchutunnatvanti yokka shakti ichcha shaktilo leenamaipothundi.
1: If you can control such kind of desires, that controlled energy will join the will power.
0: మానవునికి ఒక 20-30 కోరికలు ఉన్నాయనుకోండి.
1: Let us assume that every man has 20 to 30 desires.
0: ఈ కోరికలు ఎన్ని తగ్గించుకుంటే ఆ కోరికల పైన ప్రసరిస్తున్నటువంటి యొక్క శక్తి ఇచ్చాశక్తితో లీనమై ఇచ్చాశక్తిని బలపరుస్తుంది.
1: ఇఫ్ యూ వాంట్ టు రిడ్యూస్ యువర్ డిజైర్స్, ది పవర్ విచ్ వుడ్ హావ్ గాన్ టు సాటిస్ఫై దోస్ డిజైర్స్ విల్ బి అవైలబుల్ ఫర్ డెవలపింగ్ ది విల్ పవర్ అండ్ దే విల్ స్ట్రెంగ్తన్ ది విల్ పవర్.
0: కనుక ఈ విధంగా ఇచ్చాశక్తిని అభివృద్ధి గావించుకుంటే ఇంద్రుడిగా కూడా మారవచ్చు.
1: ఇఫ్ యూ కెన్ డెవలప్ ది విల్ పవర్ ఇన్ దిస్ పర్టికులర్ ఫ్యాషన్, యూ కెన్
0: సంకల్పించుకున్నటువంటి దాన్ని విజయం చేయించుకోవచ్చు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ దట్ యు వాంట్ టు అచీవ్.
0: సర్వ విజయంలో కూడా ఇచ్చాశక్తియే కారణము.
1: ఫర్ ఆల్ దిస్ విక్టరీస్ ఇట్ ఇస్ ది విల్ పవర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుకనే ఇట్టి రహస్యమును గుర్తించుకున్నటువంటి ప్రాచీన ఋషులందరూ కూడాను తాము వైరాగ్యము అనేటువంటి పేరుతో సర్వ ఆశలను సర్వ కోరికలను కూడా అదుపులో పెడుతూ వచ్చారు.
1: రిషీస్ ఆఫ్ ది ఏన్షియంట్ డేస్ హూ రికగ్నైజ్డ్ దిస్ కైండ్ దిస్ సీక్రెట్ దే ఫాలో ది పాత్ వేర్ ఇన్ దే గేవ్ అప్ ఆల్ ది అటాచ్మెంట్స్, దే డెవలప్ డిటాచ్మెంట్ అండ్ దస్ అచీవ్డ్ మెనీ థింగ్స్ అదర్వైజ్.
0: కోరికలు ఎంత తగ్గితే ఇచ్చాశక్తి అంత పెరుగుతుంది.
1: ది విల్ పవర్ విల్ డెవలప్ ప్రపోర్షనేట్ టు రిడక్షన్ ఇన్ యువర్ డిజైర్.
0: కనుకని మన వాంఛలను క్రమక్రమేణా కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ మేక్ ఎన్ ఎఫర్ట్ గ్రాడ్యువలీ టు డిక్రీజ్ అవర్ ఓన్ డిజైర్స్.
0: ఈ ఇచ్చాశక్తిని మనము దైవం వైపును మరల్చాలి.
1: వీ షుడ్ డైవర్ట్ అవర్ విల్ పవర్ టువర్డ్స్ గాడ్.
0: ఇచ్చాశక్తి ఉండి కూడాను మనము దైవం వైపును మరల్చకున్నా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమవుతుంది.
1: యూ మే హ్యావ్ విల్ పవర్, ఇఫ్ యూ డు నాట్ డైవర్ట్ ఇట్ టువర్డ్స్ గాడ్ ఇట్ ఇస్ అ వేస్ట్.
0: ప్రతి వ్యక్తి కూడాను ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక పనిముట్టుగా మనం అనుకుంటున్నాము.
1: వీఆర్ కన్సిడరింగ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అయితే ఈ పనిముట్టు కూడాను ఆ పనికి తగినటువంటిదిగా ఉండాలి.
1: ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ హిమ్ యాజ్ అన్ ఇన్స్ట్రుమెంట్ హీ షుడ్ బి సూటబుల్. ఇన్స్ట్రుమెంట్
0: దానిని ఉపయోగపడేటువంటి వ్యక్తి మంచి బలశాలి అయినప్పటికీ
1: ద పర్సన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ హీ మే బి వెరీ స్ట్రాంగ్ పర్సన్.
0: ఆ గడ్డపారయందు సూటితనమే లేకపోయినప్పుడు ఈ యొక్క బలం కూడా నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్, ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ షార్ప్నెస్, దెన్ ఇట్ వుడ్ నాట్ బి యూస్ఫుల్.
0: ఆ యొక్క పనిముట్టు కూడాను చాలా బలమైనట్టుదిగాను చాలా సూటి అయినటువంటిదిగాను ఉంటుండాలి.
1: ఇన్స్ట్రుమెంట్ మస్ట్ బి నాట్ మేర్లీ స్ట్రాంగ్, ఇట్ మస్ట్ బి షార్ప్.
0: అప్పుడే తన బలం కూడాను సద్వినియోగం అవుతుంది.
1: దెన్ ఓన్లీ ది పర్సన్ హూ యూజెస్ ఇట్ విత్ హిస్ స్ట్రెంగ్.
0: మానవుని ఎంత బలం ఉండినప్పటికీ ఆ పనిముట్టు ఉండవలసిన రీతిగా ఉండకుండా పోయినా ఈ పనిముట్టుతో ఏమాత్రం కూడా పని జరపలేడు.
1: ది మ్యాన్ హూ యూజెస్ ది ఇన్స్ట్రుమెంట్ మే హ్యావ్ ఆల్ ది పవర్ అండ్ ది కెపాసిటీ ఇన్ హిమ్, బట్ ఇఫ్ ది ఇన్స్ట్రుమెంట్ ఈస్ నాట్ ప్రాపర్ వన్ అండ్ ఇఫ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ది ప్రాపర్ రిక్విజిట్ క్వాలిటీస్ దెన్ హీ వుడ్ నాట్ బి ఏబుల్ టు.
0: అదే విధంగా ఇచ్చాశక్తి చాలా బలవత్తరమైనటువంటిది అయినప్పటికీ
1: ఇన్ ది సేమ్ వే ఆల్ దో విల్ పవర్ ఈజ్ హ్యావింగ్ ఎ లాట్ ఆఫ్ పొటెన్షియాలిటీస్
0: తన యొక్క భావములు భగవద్భావములుగా మారకుండా ఈ ఇచ్చాశక్తి నిరుపయోగమైపోతుంది.
1: ఇఫ్ మ్యాన్ ఫీలింగ్స్ ఆర్ నాట్ డివైన్ దట్ విల్ పవర్ బికమ్స్ ఎ వేస్ట్.
0: కనుక మనం ఇచ్చాశక్తితో పాటు క్రియాశక్తిని క్రియాశక్తితో పాటు జ్ఞానశక్తిని మనం పోషించుకోవాలి.
1: దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ విల్ పవర్, వీ హ్యావ్ టు డెవలప్ ది కెపాసిటీ ఫర్ ప్రాపర్ యాక్షన్ అండ్ ఆల్సో హ్యావ్ టు డెవలప్ అవర్ ఓన్ ఇంటెలిజెన్స్.
0: ఈ విధమైనటువంటి రీతిగా సత్సంకల్పాలను మనం అభివృద్ధి పరచుకున్నప్పుడు మనం సాధించలేనటువంటిది ఏమాత్రము ఈ లోకంలో ఉండదు.
1: ఇఫ్ ఓన్లీ వీ కెన్ డెవలప్ గుడ్ థాట్స్ ఇన్ దిస్ పర్టికులర్ వే దెర్ ఇస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ విచ్ యూ కెనాట్ అచీవ్.
0: సర్వమును సాధించవచ్చు.
1: వీ కెన్ అచీవ్ ఎవ్రీథింగ్.
0: కనుక మన ఎందుకుంటున్నటువంటి ఇచ్చాశక్తిని సత్సంకల్పములుగా మార్చుకోవాలి.
1: వీ హ్యావ్ టు దేర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్ అవర్ విల్ పవర్ ఇన్ టు గుడ్ థాట్.
0: సంకల్పముల యొక్క ప్రభావము మనిషి చచ్చినప్పటికీ సంకల్పములు చచ్చేటువంటివి కాదు.
1: ది థాట్స్ ఆర్ సో పవర్ఫుల్ దట్ ఈవెన్ ఇఫ్ మ్యాన్ డైస్ ది థాట్స్ ఆర్ నాట్ గోయింగ్ టు డై.
0: ఇవి అమరత్వమైనటువంటివి.
1: థాట్స్ మే బి డిస్క్రైబ్డ్ యాజ్ ఇమ్మార్టల్.
0: అమృతత్వమైనటువంటివి.
1: దే ఆర్ హ్యావింగ్ ద కెపాసిటీ టు లాస్ట్ లాంగ్.
0: కనుక సంకల్పములను సరి అయినటువంటి సంకల్పముగా మనం పోషించుకోవాలి.
1: ఇట్ ఈస్ దేర్ ఫోర్ వీ హ్యావ్ టు డెవలప్ గుడ్ థాట్స్.
0: ఈ సంకల్పముల చేతనే మానవత్వం అనేటువంటి దానిని మనం పవిత్రము గావించుకోవాలి.
1: ఓన్లీ బై గుడ్ థాట్స్ వీ కెన్ శాంక్టిఫై అవర్ హ్యూమన్ లైఫ్.
0: ఈ మానవత్వంలో ప్రధానంగా ఉండినటువంటి జీవతత్వమే ఈ యొక్క మనస్సు.
2: మనిషి అనగా మనసే.
1: మ్యాన్ బేసికలీ రెఫర్స్ టు మైండ్.
2: మనసు అనగా సంకల్పముల యొక్క చేరిక.
1: మైండ్ మీన్స్ ఇట్ ఇస్ ఎ కాంగ్లోమరేషన్.
2: సంకల్పములుగా నిత్యము మనం అనుభవించేటువంటి ఒక పరిణామమే.
1: థాట్స్ రెఫర్ టు ద థింగ్స్ విచ్ వి ఎంజాయ్ ఇన్ డే టు డే లైఫ్.
2: కనుక జీవితం అంతా ఇప్పుడు ఈ సంకల్పం చేత నిండి ఉంటున్నటువంటిది.
1: దేర్ఫోర్ లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ థాట్.
2: ఈ సంకల్పములు సక్రమమైనటువంటివి కాక ఎన్ని విధములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇవి నిరుపయోగములే.
1: Without having good thoughts, whatever sadhana you undertake, it would be a waste.
2: Annitikini Bhagavat Vishwasam Atyavasaram.
1: For everything, faith in God is essential.
2: Bhagavat Vishwasam leka.
1: Without having faith in God,
2: enni grandhamulu chadivinappatikini,
1: whatever number of books you read,
2: Upanishatru yokka bhavani manamu artham chesukunnappatikini,
1: even if we understand Upanishadu
2: Gita kaalamulu rolinappatikini,
1: even if we chant Gita,
2: Brahma Sutramulu minginappatiki,
1: even if we repeat Brahma Sutra,
2: japa dhyanamulu salpinappatiki,
1: even if we do japa and dhyana,
2: kevalamu oka dehamuto aacharinchinatvanti yokka drill vantivi.
1: All these will be so mechanical, as if it is something like a drill performed by the physical body alone.
2: Ivanta kudunu kevalam exercise vantivi.
1: This may be described as some kind of physical exercise.
2: ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ వల్ల కొంతవరకు దేహ భ్రాంతి మరింత అధికం కావచ్చు.
1: On account of physical exercise, the attachment to the body may grow also.
2: కనుక ఈ దేహముతో పాటు మన ఎందుండినటువంటి యొక్క భావములు కూడా నువ్వు పరిశుద్ధం గావించుకోవాలి.
1: We have to purify both the body and also the mind.
2: ఇది కేవలం ఒక్క భగవత్ విశ్వాసంతో తప్ప మరొక దాంతో ఇది శుభ్రం కాలేదు.
1: We can purify both body and mind only by having faith in God and by no other means.
2: Nammakamanu rendu nayanammuleeni andhulairi manusulu avaniyendu.
1: A person who does not have faith, he is really blind person.
2: Taanu choodagayunna daivammu ledako.
1: If he does not see God, can you say that God doesn't exist?
2: Tanaku lede kaani manaku leda.
1: For such a person, God might not exist. But does not God exist for us who can see Him?
2: కనుక మన విశ్వాసాన్ని మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: Therefore, we have to foster our own faith.
2: దైవమే లేకుండినా,
1: if there is no God at all,
2: ఈ ప్రకృతి యొక్క చిత్ర విచిత్రములంతా కూడాను ఎవరు చేయగలుగుతున్నారు?
1: All those things which have been taking place in a strange way in the nature, who is responsible for all these things to happen?
2: కేవలము లక్షలాది నక్షత్రములంతా కూడా ఉండినప్పటికీ నేర రాలకుండా ఉంటున్నాయి.
1: There are lakhs of stars, but they are not dropping down to earth.
2: లోకాలు చీకటినంతకుడును అతమాత్మే నిమిత్తమై సూర్యచంద్రాదులను దీపములుగా పెట్టుకుని తిప్పుచుండారు.
1: By holding sun and moon as a lamps, they are providing light to this earth.
2: అచ్చులేకనే ఈ పృథివీ చక్రము తిరుగుతూ ఉంటుండాలి.
1: Without axle, this earth is moving round and round.
2: ఏ జీతభత్యం కూడా అందుకోకుండా కూడాను ప్రజలకంతా కూడాను చక్కని ఫ్యాన్లంతా వేసి గాలిని ఇస్తున్నారు.
1: వితౌట్ పేయింగ్, వితౌట్ రిసీవింగ్ ఎనీ సాలరీ, ద విండ్ గాడ్ ఈస్ ప్రొవైడింగ్ బ్రీజ్.
2: అనంతమైన ఆకాశం నీలరాలకుండా అక్కడ ఆపి ఉంటుండేది ఎవరి వల్ల?
1: హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ కీపింగ్ ది స్కై అట్ ఎ డిస్టెన్స్ వితౌట్ ఫాలింగ్ ఇట్ డౌన్?
2: చిత్రములంతా కూడా ఎవరు చేయగలుగుతున్నారు?
1: Who is responsible for all these kind of strange happenings and events?
2: మానవాతీతమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి యొక్క అనుభూతులు ఎవరు అందిస్తున్నారు?
1: Who is giving transcendental experiences for all the human beings? The
2: way అన్నిటికీ తెరచాటు తాండి తెర ముందు ప్రజలుంచి తాను అన్ని ఆడిస్తున్నాడు.
1: God is behind the curtain, but keeping the people before the curtain, he is making them play the role.
2: కనిపించినటువంటి దానికి తినిపిస్తూ ఉండాలి. కనిపించినదే కనిపించు జగత్తును తినిపిస్తూ ఉండాలి.
1: ద వన్ విచ్ ఈస్ నాట్ విజిబుల్ ఈజ్ మేకింగ్ ఆల్ ద విజిబుల్ థింగ్స్ మూవ్.
2: అదే దివ్య శక్తి.
1: దట్ ఈస్
2: దైవశక్తి.
1: దట్ ఈస్ గాడ్స్ పవర్.
2: అదే సత్యశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ట్రూత్.
2: అదే ధర్మశక్తి.
1: దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ధర్మ.
2: అదే ధర్మో రక్షతి రక్షితః.
1: దట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ the statement that
2: ఆ ధర్మాన్ని రక్షించే నిమిత్తమై మనం సత్సంకల్పాలను పోషించుకోవాలి.
3: ఫర్ ప్రొటెక్టింగ్ ధర్మ వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
2: ఈ సత్య సంకల్పములే మన యందు లేకుండినా ధర్మ ఏవ హతోహంతి.
3: ఇఫ్ వి డు నాట్ హ్యావ్ గుడ్ థాట్స్,
2: ధర్మమును మనం హతం చేస్తాము, కానీ ధర్మము మనల్ని హతం చేస్తుంది.
3: వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ ధర్మ అండ్ సచ్ ఎ స్టేట్ వుడ్ ఆల్సో డెస్ట్రాయ్ అస్.
2: కనుక ఈనాడు పవిత్రమైనటువంటి గురు పూర్ణిమ.
3: టుడే ఈజ్ సేక్రెడ్ గురు పూర్ణిమ డే.
2: ఈ గురు పూర్ణిమ విషయం అనేటువంటిది గోకాకు చక్కగా అర్థమయ్యే రీతిగా మీకు తెలిపాడు.
3: గోకాక్ ఎక్స్ప్లెయిన్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ గురు పూర్ణిమ డే ఇన్ ఎ క్లియర్ అండ్ బ్యూటిఫుల్ వే.
2: ఏదో కొన్ని విధమైనటువంటి గ్రంథముల వల్లనో ఉపదేశముల వల్లనో మానవుని ఎందున్నటువంటి అజ్ఞానం అనేటువంటి అంధకారము దూరం చేసుకుని ప్రజ్ఞానం అనేటువంటి ప్రకాశవంతమైనటువంటి జ్యోతిని వెలిగించుకోవటం.
3: బై రీడింగ్ ద బుక్స్ అండ్ బై లిసనింగ్ టు పీపుల్ వన్ వుడ్ నాట్ బి ఏబుల్ టు జస్ట్ ఫ్రీ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ఇగ్నోరెన్స్.
2: అయితే ఏదో ఒక గురువును ఆధారంగా తీసుకుని
3: ఇఫ్ వన్ టేక్స్ వన్ అప్రోచెస్ ఎ గురు
2: అతని సుబోధనల చేత
3: బై హిజ్ ఓన్ గుడ్ టీచింగ్
2: మనం ఉన్నత స్థాయికి చేరుతాము అనే విశ్వాసం భారతీయులది.
3: ఇండియన్స్ బిలీవ్ దట్ బై సచ్ అన్ అప్రోచ్ దే వుడ్ బి రీచింగ్ ఎ హైయర్ స్టేట్.
2: ఇక్కడ గురువులు అనేక మంది ఉంటున్నారు.
3: దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గురూ.
2: శాస్త్ర సంబంధమైనటువంటి గురువులు 8 మంది.
3: దేర్ ఆర్ 8 టైప్స్ ఆఫ్ గురూస్ అకార్డింగ్ టు శాస్త్ర.
2: బోధ గురువు
3: వన్ ఈస్ బోధ గురు.
2: వేద గురువు.
3: వేద గురు.
2: నిషిద్ధ గురువు.
3: నిషిద్ధ గురు.
2: నిషిద్ధ గురువు.
3: నిషిద్ధ గురు.
2: కామ్య గురువు.
3: కామ్య గురు.
2: కామ్య గురు.
3: కామ్య గురు. కామ్య గురు.
2: వాచక గురు.
3: వాచక గురు.
2: సూచక గురు.
3: సూచక గురు.
2: కారణ గురు.
3: కారణ గురు.
2: పీడిత గురు.
3: పీడిత గురు.
2: ఈ 8 మంది గురువులుగా ఉండేటువంటి వారు.
3: దీస్ ఆర్ ద 8 టైప్స్ ఆఫ్ గురుస్.
2: బోధ గురువు అనేటువంటి వారు కేవలము శాస్త్రార్థాన్ని మాత్రమే బోధించి.
3: బోధ గురు ఈజ్ వన్ హూ ఓన్లీ ఎక్స్ప్లెయిన్ శాస్త్రాస్.
2: దాని యొక్క నిబంధనలు
3: హి ఎక్స్ప్లెయిన్స్ ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గివెన్ ఇన్ శాస్త్ర.
2: తగిన రీతిగా ఆచరించడానికి
3: హి ఆల్సో ఎక్స్ప్లెయిన్ ది మెథడ్ ఆఫ్
2: ఉత్సాహములు అందించేటువంటి వాడు.
3: హి ఎక్స్ప్లెయిన్స్ హౌ టు ప్రాక్టీస్ దెమ్ అండ్ ఎన్కరేజెస్ వన్ టు లివ్. వేద గురు
2: తత్వార్థాన్ని బోధించి.
3: వేద గురు ఈజ్ వన్ హూ టీచర్స్
2: తత్వదర్శనము గావించి.
3: హూ టీచర్స్ తత్వ అండ్ హూ ఆల్సో షో
2: తన మనస్సును దైవం వైపును మరల్చేటువంటి వాడు.
3: హూ డైరెక్ట్ ది మైండ్ ఆఫ్ దోస్ శిష్యాస్ టువర్డ్స్ గాడ్.
2: పీడ గురువు అనేటువంటి వాడు.
3: ది థర్డ్ వన్ ఇస్ పీడ గురు.
2: అనేక విధమైనటువంటి సందేహములను దురూపమార్చి
3: హీ విల్ be removing all the doubts.
2: మనసును పరిశుద్ధముగా ఉంచి.
3: హి విల్ ప్యూరిఫై ద మైండ్.
2: చిత్తశుద్ధితే తన ఆత్మతత్వాన్ని గుర్తించుకోపజేసేటువంటి వాడు.
3: హీఈస్ వన్ హూ విల్ బి ఏబుల్ టు ప్యూరిఫై ద హార్ట్ అండ్ బై ప్యూరిఫికేషన్.
2: నిషిద్ధ గురువు అనేటువంటి వాడు.
3: నిషిద్ధ గురు ఈజ్ ద ఫోర్త్ వన్.
2: కొన్ని కామ్యకర్మలను బోధించి.
3: హి విల్ బి టీచింగ్ పీపుల్ టు డిశ్చార్జ్ సర్టన్ డ్యూటీస్.
2: ఇహపరములు యందు మోదమును అందించేటువంటి వాడు.
3: హి విల్ బి ఏబుల్ టు గివ్ అస్ జాయ్ బోత్ ఇన్ ది వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్ హియర్ ఆఫ్టర్.
2: కామ్య గురువు అనేటువంటి వాడు.
3: కామ్య గురు ఈజ్ వన్
2: పుణ్యకార్యములను ఆచరింపజేసి.
3: హి విల్ మేక్ పీపుల్ పర్ఫార్మ్ గుడ్ డీడ్స్.
2: తద్వారా ఇహపరములు యందు సుఖమును అందించేటువంటి వాడు.
3: అండ్ త్రూ దాట్ హి విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ ఇన్ ది వరల్డ్.
2: సూచక గురువు అనేటువంటి వాడు.
3: ద నెక్స్ట్ వన్ ఇస్ సూచక గురు.
2: శమధమాది సత్సమ్మతిని బోధించి.
3: హీ టీచర్స్ శమధమాది ది 6 టైప్స్ ఆఫ్
2: మానవుని యొక్క ఇంద్రియాలని నిగ్రహింపజేసేటువంటి వాడు.
3: హీ విల్ బి ఏబుల్ టు హెల్ప్ మ్యాన్ టు కంట్రోల్ హిస్ సెన్సెస్.
2: ఇంకా వాచక గురువు.
3: ద నెక్స్ట్ వన్ ఇస్ వాచక గురు.
2: ఇతను యోగ తత్వమును బోధించి.
3: హీ టీచర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ యోగా.
2: దివ్యత్వమైనటువంటి ఆత్మతత్వాన్ని అనుభవింపజేసేటువంటి వాడు.
3: హీ మేక్ పీపుల్ ఎంజాయ్ అండ్ లివ్ ద డివైన్ ప్రిన్సిపల్స్.
2: కారణ గురువు.
3: ద నెక్స్ట్ వన్ ఇస్ కారణ గురు.
2: జీవ బ్రహ్మ ఐక్యానుసంధానమును కలిగింపజేసేటువంటి వాడు.
3: హీ విల్ బి ఏబుల్ టు మేక్ ది మ్యాన్ మర్జ్ ఇన్ బ్రహ్మ.
2: కనుక కారణ గురువే ప్రధానమైనటువంటి గురువు.
3: Therefore, of all the types of guru, Karana guru is the most
2: important. దైవతత్వంగా మార్చగలిగేటువంటి వాడు.
3: హీ వుడ్ బి ఏబుల్ టు ఎఫెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్.
2: ఈ రెండింటి సంబంధం ప్రతిబింబముల యొక్క సంబంధం అని బోధించేటువంటి వాడు.
3: హీ విల్ బి ఎక్స్పౌండింగ్ ది ప్రిన్సిపల్ అండ్ ది టీచింగ్, స్టేటింగ్ దాట్ దేర్ ఇస్ ది రిలేషన్షిప్ బిట్వీన్
2: జీవునకు దేవునకు భేదము లేదని చెప్పని నిరూపించేటువంటి వాడు.
3: హీ ప్రూవ్స్ దట్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్.
2: ఆచరణ రూపమైనటువంటి ప్రబోధలు సలిపేటువంటి వాడు.
3: He practices and also preaches.
2: Pratyaksha pramanamulu nirupinchetunti vaadu.
3: He will be able to demonstrate the reality of all the
2: things. Ee guruvu okka daivamu maatrame.
3: Such a guru is only God.
2: Kanukane atti guruvuni guru brahma, guru vishnu, guru devo maheshwara, guru sakshat para brahma, tasmai sthi gurave namaha. Atane brahma vishnu maheshwara ga bhavinchukovalani nirupistu vachetu.
3: It is only such type of guru who has been described as Brahma, Vishnu and Maheshwara and who is worshipped thus.
2: Kanuka manamu loka sambandhamainatundi varandaru kudanu gokaku cheptinattuga konni konni vishayalu lopala matramu vallu teachers matrame kaani varini guruvulu ani cheppadaniki veelu kaadu.
3: Most of the gurus may be described as teachers because they will be explaining only the worldly things.
2: కనుక ఇలాంటి గురువులను మనం ఆశ్రయించి మన యొక్క స్వస్వరూపాన్ని మనము అందుకోలేము, అనుభవించలేము.
3: బై అప్రోచింగ్ సచ్ గురుస్ వీ వుడ్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అవర్ ఓన్ బేసిక్ రియాలిటీ.
2: అందులో ఈనాడు మరింత విచిత్రమైన గురువులుగా తయారవుతున్నారు.
3: ఆఫ్ ఆల్ ద డీస్ ఇఫ్ యు జస్ట్ టేక్ ది గురుస్ ఆఫ్ టుడే, దే ఆర్ రాదర్ వెరీ స్ట్రేంజ్.
2: చెవులో మంత్రం చెప్పడం, చేతిలో డబ్బు తీసుకోవటం.
3: They give a mantra in the ear and demand money from the hand.
2: ఈ మంత్రముల యొక్క వ్యాపారంలో ఈనాడు మునిగిపోయినారు గురువులు.
3: They are doing business of mantras.
2: మంత్రముల చేత కాని తంత్రముల చేత కాని ఏ మాత్రం కూడాను మనకు దివ్యత్వం ప్రాప్తించదు.
3: We will not be able to achieve and attain divinity by mantras and tantras.
2: మనసు నందు కరుగుడు కట్టినటువంటి యొక్క ఈ మాలిన్యాన్ని ఏనాడు మనం పరిశుద్ధము గావించుకుందుమో అప్పుడే మనకు ఈ పవిత్రమైనటువంటి యొక్క మంత్ర ప్రభావం మనకు ప్రాప్తిస్తుంది.
3: దట్ డే వెన్ వీ ప్యూరిఫై అవర్ హార్ట్ ఫ్రమ్ ఆల్ ది బ్యాడ్ థాట్స్ విచ్ వుడ్ హావ్ బీన్ పెట్రిఫైడ్ ఇన్ అవర్ ఓన్ హార్ట్, వీ విల్ బి ఏబుల్ టు గెట్
2: కనుకనే చిత్తశుద్ధియే కర్మ. మన కర్మలన్నీ కూడాను చిత్తశుద్ధిని గావించుకునే నిమిత్తమై ఈనాడు మనం ఆచరించవలసిందే.
3: ఓన్లీ దెన్ విల్ బి ఏబుల్ టు గెట్ విజన్ ఆఫ్ గాడ్ అండ్ ఆల్ ది యాక్షన్స్ ఆర్ అండర్ టేకన్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మైండ్.
2: ఈ విధమైన విశ్వాసంతో మనం నిత్య జీవితాన్ని గడపాలి.
3: We have to live our day to day life with this kind
2: yedi
3: of belief. Yedi
2: chesina, yedi chuchina, yedi cheppina, yedi vinna kudanu bhagavat vishwasamtone manamu vinali cheyali chudali.
3: Whatever we see, whatever we tell, whatever we do, we have to do everything having full faith in
2: sarvam vishnumayam jagat.
3: We have to recognize the immanent divinity in everything that we just see.
2: Sarvam sankalpamayam vishnumayam.
3: All our thoughts must be full of divinity.
2: కనుక విష్ణువునకు సంకల్పమునకు భేదము లేదు.
3: దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ థాట్.
2: ఈ సంకల్పమే విష్ణు స్వరూపము.
3: అవర్ థాట్స్ ఆర్ ది వెరీ
2: విష్ణువు గదాధారి మాత్రమే కాదు, సర్వత్రా వ్యాపించినటువంటి యొక్క చైతన్య శక్తియే విష్ణువు.
3: విష్ణు ఈజ్ దట్ పవర్ విచ్ ఇస్ ఆల్ పవర్ పర్వేడింగ్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ విచ్ హ్యాస్
2: కేవలం లౌకికమైనటువంటి యొక్క పురాణముల చేత మనము లౌకికమైనటువంటి వాంఛనలే విశ్వసించి లౌకికమైనటువంటి యొక్క భావముల్నే మనము విశ్వసించి మనం లౌకికం నందే మనం మునిగిపోతున్నాం.
3: బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఈస్ వీఆర్ ఇండల్జింగ్ ఇన్ వరల్డ్లీ థాట్స్ అండ్ ఇమాజినింగ్ ఓన్లీ వరల్డ్లీ థింగ్స్ అండ్ వీఆర్ గెటింగ్ మర్జ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ దిస్ వరల్డ్లీ యాక్టివిటీ.
2: సర్వులు ఎందు దైవత్వం ఉంటుండాలి.
3: దేర్ ఇస్ డివినిటీ ఇన్ ఎవ్రీ వన్.
2: అది లేనటువంటి యొక్క జీవితమే లేదు, దేహమే లేదు.
3: దేర్ ఇస్ నో ఫిజికల్ ఎంటిటీ ఆర్ ఫిజికల్ బాడీ విచ్ డస్ నాట్ హ్యావ్ గాడ్ విత్ ఇన్ ఇట్.
2: కనుక సర్వులు ఎందుకూడను దైవం ఉన్నాడనేటువంటి యొక్క విశ్వాసాన్ని మనం అభివృద్ధి గావించుకోవాలి.
3: వీ హావ్ టు డెవలప్ అండ్ ఫాస్ట్ ఆఫ్ ది ఫెయిత్ అండ్ బిలీఫ్ దాట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్,
2: ఎవరిని హింసించినా, ఎవరిని బాధించినా, ఎవరికి నొప్పి కలిగించినా అది దైవానికే కలిగించినట్టుగా మనం విశ్వసించాలి.
3: ఇన్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ దేర్ ఇస్ గాడ్ అండ్ హూమ్ సో ఎవర్ యూ హర్ట్, హూమ్ సో ఎవర్ యూ హార్మ్, హూమ్ సో ఎవర్ యూ పుట్ to trouble, you are causing all those things to God alone.
2: దీనికి ఒక చిన్న ఉదాహరణము.
3: దిస్ ఫెయిత్ షుడ్ హ్యావ్. హియర్ ఇస్
2: ఎ స్మాల్ ఎగ్జాంపుల్. మనకు శాంతి ఉన్నదని మనం అనేక విధములుగా పోరాడుతున్నాము.
3: వీ ఆర్ థింకింగ్ దట్ దేర్ ఇస్ పీస్ ఇన్ ది వరల్డ్.
2: శాంతి జగత్తులో లేదు.
3: పీస్ డజంట్ ఎగ్జిస్ట్ ఇన్ ది ఎక్స్టర్నల్.
2: శాంతి నీయందే ఉంటుంది.
3: పీస్ ఈజ్ ఇన్ యువర్ ఓన్ సెల్ఫ్.
2: ఒక చిన్న ఉదాహరణ,
3: వన్ స్మాల్ ఎగ్జాంపుల్.
2: మనం ఎక్కడైనా ఒక పట్టణానికి క్యాంప్ వేస్తాం.
3: లెట్ అస్ జస్ట్ సే దట్ వీ హావ్ క్యాంప్ ఇన్ ఏ పర్టికులర్ టౌన్.
2: 10 దినాల పరినిమిత్తమై ఒక హోటల్లో ప్రవేశించాలని ప్రయత్నిస్తాము.
3: వీ టేక్ ఎ రూమ్ ఇన్ ఎ హోటల్ ఫర్ స్టేయింగ్ 10 డేస్.
2: మనం మొట్టమొదట మనం ఏ ఆహారాన్ని భుజిస్తామో ఆ ఆహారంకు సంబంధించినటువంటి హోటల్ను మనం వెతుకుతూ వెడతాం.
3: వెన్ వీ సెర్చ్ ఫర్ ఎ హోటల్ ఇట్ వీ కీప్ ఇన్ వ్యూ ది టైప్ ఆఫ్ ఫుడ్ దట్ వీ టేక్ అండ్ దెన్ ఓన్లీ డిసైడ్ ది హోటల్.
2: ఒక హోటల్ ముందుగా ఏదో ఒక పేరు ఉంటుండాలి, బ్రాహ్మణ హోటల్ అని ఉంటుండాలి.
3: Before in front of a hotel there is a board which says that this is Brahmin's hotel.
2: Maroka vaipun chuchadu idi military hotel ani untundani.
3: On the other side there is another hotel with a board that this is a military hotel.
2: Inkoka vaipun chuchadu Brahmana military hotel ani vesacharu.
3: When they turned to the other side there was another board for a hotel. It read like this: బ్రాహ్మణ్స్ మిలిటరీ హోటల్.
2: శాకాహారైనప్పుడు బ్రాహ్మణ హోటల్లో ప్రవేశిస్తాడు ఈ పేరును చూచి.
3: ఇఫ్ ఈజ్ ఎ వెజిటేరియన్ హీ విల్ గో ఇన్ టు బ్రాహ్మణ్స్ హోటల్.
2: ఇతనేమైనా మాంసాహారి అయిపోతే మిలిటరీ హోటల్లో ప్రవేశిస్తాడు.
3: ఇఫ్ ఈజ్ ఎ నాన్ వెజిటేరియన్ హీ మే టేక్ ఎ రూమ్ ఇన్ మిలిటరీ హోటల్.
2: అట్లు కాకుండా పేరును చూడకుండా,
3: బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్ ఇఫ్ హీ డజంట్ అబ్జర్వ్ ది బోర్డ్
2: కేవలం మిలిటరీ హోటల్లో ప్రవేశించి,
3: ఇఫ్ హీ ఎంటర్స్ ఇన్ టు మిలిటరీ హోటల్
2: నాకు సాంబార్ రసం తీసుకురండి అంటే వాడు ఇస్తాడా?
3: ఇఫ్ హీ ఆర్డర్స్ ఫర్ సాంబార్ అండ్ రసం విచ్ ఆర్ ప్యూర్లీ వెజిటేరియన్ స్టఫ్ వుడ్ హీ బి ఏబుల్ టు సప్లై దాట్?
2: అయ్యా ఇక్కడ సాంబార్ రసం లేదు, ప్రక్క హోటల్ పోమంటాడు.
3: హీ విల్ సే, వెల్ సార్ you can't get sambar and rasam in this hotel, please go to the next hotel.
2: కారణం ఏమిటి?
3: What is the reason?
2: బోర్డ్ చూడకుండా ప్రవేశించటమే దీనికి కారణం.
3: Why did this happen? It happened because the person entered the hotel without noticing the board.
2: అదే విధంగానే మనం ఈ ప్రపంచంలో ప్రవేశించేటప్పుడు ఈ ప్రపంచమునకు ముందు ఉండినటువంటి బోర్డును మనం చూడకుండా ఈ ప్రపంచంలో ప్రవేశించి శాంతి శాంతి శాంతి శాంతి అని అడుగుతున్నారు. ఎవరు వడ్డిస్తారు?
3: ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు ద వరల్డ్, వీ హావ్ నాట్ టేకన్ నోట్ ఆఫ్ ది నోటీస్ బోర్డ్ ఆర్ ద బోర్డ్ ఆఫ్ దిస్ వరల్డ్.
2: అంటే ఆ బోర్డు ఎట్లా ఉంది?
3: ఆఫ్టర్ ఎంటరింగ్ ద వరల్డ్ ఇఫ్ వీ ఆస్క్ ఫర్ పీస్,
2: అనిత్యం అసుఖం లోకం అని బోర్డు ఉంటుండాలి.
3: What does the board read for this world? It says that this is not going to give you happiness. It is not permanent.
2: Asukam ikkada shanti ekkada undi, shanti leinatundi ee jagattu ani board untundali.
3: The board clearly describes that there is no peace here. It is not going to be permanent.
2: Nijanga aa board chusinte ee prapanchamlo vachi naaku shanti kavalani evaraina kodutada?
3: If a person has seen this particular board, would he be asking after coming into the world that I want peace?
2: Ekkada untundi?
3: In that case, where do you find peace?
2: Tana yende untundi.
3: Peace is found in tana himself.
2: Tana yende untundi shantini taanu marachi,
3: he is forgetting peace which is in
2: jagattulo vedagadaniki prayatniste idi doriketuvantidi kaadu,
3: which is inside him. But if he is searching for such peace in the outside world, how would he get it?
2: Shantiki karta bharta daivame.
3: The author and the director and the master and the person who is responsible,
2: kanuka atanni aashrayinchinappude manaku shanti labhistundi.
3: For peace is God. Only when you take shelter under God you will be able to get
2: aashrayinchaka manam shanti shanti enti manaku shanti labhinchadu.
3: Without approaching him and without taking shelter under him, how would you get peace?
2: Kanuka peace ni ee vidhanga vastundi? Jagatlo anta peace ste there is no peace.
3: If you go on telling peace and peace, how would you be able to obtain peace? The world consists of full of hostility.
2: Hastamuna anubambu unchuka harachutunduru shanti shantini.
3: Keeping atom bomb in the palm, people are crying, we want peace, peace and peace.
2: Chetulo undedi atom bomb.
3: in your palm you are holding an
2: arrow. Arjuna shanti shanti ani ekkada ostundi bhayam ga untundadi shanti ekkada ostundi.
3: If you are crying for peace, how would you be able to get peace? You are only having fear.
2: Eppudu ee atomic bomb nu dooram vesthamo appude manaku shanti ostundi.
3: If you throw away the atomic bomb, then only you can think of
2: jagat bhavamo anekunte danni manam dooram chusinappude daiva bhavam manlo praveshinchinappude shanti manaku labhistundi.
3: If you are getting yourself freed from the worldly thoughts and you fill yourself with the divine thoughts, then only you can get peace.
2: Ee vishwasanni ee naadu manam penchukovali.
3: This kind of belief and faith
2: ee vishwasanni manam ee naadu chaatali.
3: This alone will have to just declare
2: ee guru purnami dinamu.
3: On this Guru Purnima day,
2: ye ashtachara naamamu upadeshinchadaniki nenu poonukoledu.
3: Swami is not undertaking to give any ashtachara.
2: Ye ashtachara naamamu meeku upadeshinchadaniki nenu siddhamuga lenu.
3: Swami is not ready to just give any eight that you can think of.
2: Kalu jagat bhavam anekunte danni manam dooram chusinappude daiva bhavam manlo praveshinchinappude shanti manaku labhistundi.
3: If you are getting yourself freed from the

0: ఉండేటువంటి బ్రహ్మసూత్రాలు చదవమని నేను బోధించడం లేదు.
1: స్వామి ఇస్ నాట్ ఆల్సో టీచింగ్ దట్ యు షుడ్ రీడ్ భగవద్గీత, యు షుడ్ రీడ్ ఉపనిషత్స్, యు షుడ్ రీడ్ బ్రహ్మసూత్రాస్.
0: ఈ పంచాక్షర నామం ఒకటి ఉండాలి.
1: దేర్ ఇస్ ఓన్లీ వన్ ఫైవ్ లెటర్ వర్డ్.
0: దేవుడు, దేవుడు ఉన్నాడు,
1: దేవుడు,
0: దేవుడు ఉన్నాడు. ఈ ఐదక్షరాల నామాన్ని మీరు ప్రధానంగా తీసుకోండి.
1: దేవుడున్నాడు మీన్స్ గాడ్ ఎగ్జిస్ట్. దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్ ఇన్ దిస్. యు టేక్
0: దేవుడున్నాడు
1: ఇన్ దిస్ తెలుగు స్టేట్మెంట్. దేవుడున్నాడు, దేర్ ఆర్ ఫైవ్ లెటర్స్.
0: ఈ యొక్క విశ్వాసమును మనము నిరంతరం కూడాను చింతిస్తూ, భావిస్తూ, ఆచరిస్తూ, ఆనందిస్తూ, అందిస్తూ ఉంటే ఇంతకంటే లోకం యొక్క కళ్యాణం మరొకటి లేదు.
1: ద మీనింగ్ ఆఫ్ దట్ మంత్ర ఈస్ గాడ్ ఎగ్జిస్ట్. ఇఫ్ ఓన్లీ యు రిమెంబర్ దిస్ పర్టికులర్ మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఇఫ్ యు లివ్ ఇట్ అండ్ ఇఫ్ యు కాన్స్టెంట్లీ రిపీట్ ఇట్ అండ్ ఇఫ్ యూ వర్ టు జస్ట్ కాంటెంప్లేట్ అపాన్ దిస్, దెర్ ఇస్ నో నీడ్ ఫర్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్.

లోకాల చీకట్లు గోకార్ప రవిచంద్రు దీపాలు గగనాన త్రిప్పుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించకున్నాడయ్యా, లక్షలాదిగనున్న నక్షత్రములలెల్లా నేలరాల్పగమింట నిలుపుచున్నాడయ్యా, ఉన్నాడయ్యా. ఈ దారుణి చక్రం ఇరుసు లేకుండగా ఎల్లవేళల త్రిప్పుచున్నాడయ్యా. జీత భత్యము లేక ప్రీతితో మన కొరకు గాలితో సురుడి

ఆపుచున్నట్టి ఆకాశమును ఆపుచున్నాడయ్యా. పొంగి పొరలుచు వచ్చి పృథ్వీపై పడకుండా కడలి రాయుని కాళ్ళు ముడిచాడయ్యా. కనిపించకేమి చేస్తున్నాడయ్యా. తెరచాటుతానుండి తెర వెనుక భజలుండి తెరచాటుతానుండి తెర ముందు ప్రజలుంచి తైతెక్కలాడించుచున్నాడయ్యా. ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, ఉన్నాడయ్యా దేవుడున్నాడయ్యా, కన్నులకు కనిపించుచున్నాడయ్యా.

0: మంత్రాన్ని మీరు ఈనాటి ఉపదేశంగా భావించి ఎక్కడికి పోయినా ఎలాంటి పరిస్థితి లేదైనా ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడని టేబుల్ కొట్టి చాటాలి. ఈ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే లోకమంతా నిత్య కళ్యాణం పచ్చనతో అంటూ కలకలలాడుతూ కిలకిల నవ్వుతుంది.
1: యూ హ్యావ్ రిపీటెడ్ ద మంత్ర దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ ఆల్ ద మిరేకల్స్ దట్ హీ పర్ఫార్మ్స్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ నేచర్ అండ్ ద థింగ్స్ దట్ యు హావ్ జస్ట్ సీన్. నౌ దిస్ పర్టికులర్ ఫెయిత్ యు షుడ్ హ్యావ్, దిస్ మంత్ర యు షుడ్ రిపీట్ వేర్ ఎవర్ యు గో. యు షుడ్ హ్యావ్ సచ్ ఎ స్ట్రాంగ్ ఫెయిత్ ఎంఫాటికలీ వితౌట్ హ్యావింగ్ ఎనీ ఫియర్ ఆఫ్ కమిటింగ్ ఎనీ మిస్టేక్. యు షుడ్ డిక్లార్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ అండ్ యు షుడ్ లివ్ విత్ దట్ ఫెయిత్. దెన్ దేర్ ఇస్ నో నీడ్ ఫార్ లర్నింగ్ ఎనీ అదర్ మంత్ర అట్ ఆల్.
0: ఈ విధమైన ప్రచారం చేత పాప భీతి దైవ ప్రీతిని మనం అభివృద్ధి పరుచుకుంటాం.
1: బై దిస్ కైండ్ ఆఫ్ టీచింగ్ వీ వుడ్ బి ఏబుల్ టు జస్ట్ డెవలప్ ది ఫియర్ ఆఫ్ సిన్ అండ్ ద లవ్ ఆఫ్ గాడ్.
0: ఎలాంటి సమస్యలు వచ్చినప్పటికీ దాన్ని ఎదుర్కొనేటువంటి యొక్క ధైర్య సాహసము ఈ ఉన్నాడయా అనేటువంటి విశ్వాసమే మనకు బ్రహ్మాస్త్రంగా మారుతుంది.
1: ఇఫ్ ఓన్లీ వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ ఫర్మ్ ఫెయిత్ దట్ గాడ్ ఎగ్జిస్ట్ whatever may be the type of problems and the intensity of the problem that we face, we can face them with courage.
0: Yeah,

0: ఎందుకంటే ఏ కృష్ణ మంత్రం కంటే, ఏ శివ మంత్రం కంటే, ఏ యొక్క సహస్ర మంత్రముల కంటే కూడాను ఉన్నాడు అనేటువంటి ఒక మంత్రమే చాలా బలమైనటువంటి మంత్రము.
1: కంపేర్ టు రామ మంత్ర ఆర్ కృష్ణ మంత్ర ఆర్ ది సహస్ర మంత్రాల్ దట్ యు మే హావ్ ది మంత్ర,
0: అది లేకుండా ఎన్ని మంత్రములు చెప్పినప్పటికీ ఇది ప్రయోజనం లేదు.
1: The mantra that God exists alone would be sufficient. Without having this faith, whatever mantras you repeat, it is a sheer waste.
0: Mantra shakti kante yantra shakti, yantra shakti kante chitta siddhi chala pradhanamainatundi.
1: Compared to the power of mantra, the power of yantra is greater, and compared to that, the purity of the heart, that is the greatest.
0: Mana vishwasam hrudayam nundi aavirbhavinchali.
1: Our faith must come from the core of our heart.
0: అక్కడే ఉన్నాడు దైవము.
1: గాడ్ రియలీ ఎగ్జిస్ట్ ఇన్ ద కోర్ ఆఫ్ హార్ట్.
0: భగవద్గీత యందు భగవంతుడు దేహములో ఎక్కడ ఉన్నాడనేటువంటి యొక్క సత్యాన్ని చక్కగా నిరూపిస్తూ వచ్చాడు.
1: ఇన్ భగవద్గీత ఇట్ హస్ బీన్ వెరీ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ రిగార్డింగ్ వేర్ ఎగ్జాక్ట్లీ గాడ్
0: వైశ్యానరో భూత్వ ప్రాణినాం దేహమస్త. ఈ దేహాన్ని ఆశ్రయించి నేను వైశ్యానుడుగా నీ యొక్క ఉదయంలోనే, నీ యొక్క కడుపు ఎందే ఉంటున్నానన్నాడు.
1: ఇట్ ఈస్ డిక్లర్డ్ ఇన్ భగవద్గీత దాట్ టేకింగ్ షెల్టర్ ఇన్ యువర్ బాడీ ఐఎమ్ డిసైడింగ్ ఇన్ ది ఫారమ్ ఆఫ్ వైశ్వానరా ఇన్ యువర్ ఓన్ స్టమక్.
0: కనుక నీ కడుపునకు ఎట్టి పదార్థం వేస్తావో ఆ పదార్థాన్ని జీర్ణించి సర్వాంగానికి అదే సప్లై చేస్తుంది.
1: దేర్ఫోర్ వాట్ ఎవర్ ఫుడ్ యు టేక్ ఈస్ డైజెస్టెడ్ దేర్ అండ్ ఇట్ ఈస్ సప్లైడ్ ఇన్ ద ఫారమ్ ఆఫ్ ఎనర్జీ టు ది ఎంటైర్ బాడీ.
0: కనుక నీవు చెడ్డ భావం పదార్థము నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ నుంచి చెడ్డ ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ యూ దేర్ ఫోర్ గివ్ బ్యాడ్ థాట్స్ యాజ్ ఎ ఫుడ్ యూ బి గెటింగ్ బ్యాడ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్.
0: పవిత్రమైనటువంటి భావములు అనేటువంటి పదార్థాన్ని నీ యొక్క జఠరాగ్నికి అందిస్తే అక్కడ పవిత్రమైనటువంటి ఫలితమే నీకు అందిస్తుంది.
1: ఇఫ్ ఓన్లీ యూ ఆఫర్ గుడ్ థాట్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గుడ్ థాట్స్
0: అదృష్టమునకు దురదృష్టమునకు మన సంకల్పమే మూల కారణం.
1: బి ఇట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్ ఇట్ ఈస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: సంకల్పం బీజము నుండే కర్మలు అనేటువంటి ఫలితములు ఉద్భవిస్తున్నాయి.
1: ది ఫ్రమ్ ది స్పీడ్ ఆఫ్ థాట్ యూఆర్ గెటింగ్ ది
0: కర్మములు అనేటువంటి బీజము నుండే అభ్యాసములు అనేటువంటి యొక్క ఫలములు అందిస్తున్నాయి.
1: యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ అండ్ ఫ్రమ్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్ యూఆర్ గెటింగ్ ది ఫ్రూట్స్ ఆఫ్ హ్యాబిట్.
0: అభ్యాసములు అనేటువంటి యొక్క బీజము నుండి శీలము అనేటువంటి యొక్క ఫలములు అందిస్తుండాలి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ హ్యాబిట్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్స్ ఆఫ్ క్యారెక్టర్.
0: శీలం అనేటువంటి యొక్క బీజం నుండి అదృష్టం అనేటువంటి ఫలములు లభిస్తున్నాయి.
1: ఫ్రమ్ ద సీడ్ ఆఫ్ క్యారెక్టర్ యు ఆర్ గెటింగ్ ద ఫ్రూట్ ఆఫ్ ఫార్చ్యూన్.
0: కనుక మన యొక్క అదృష్టమునకు శీలం అనేటువంటి యొక్క బీజమే ఆధారము.
1: ఫర్ అవర్ గుడ్ ఫార్చ్యూన్ ఇట్ ఇస్ క్యారెక్టర్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: శీలం అనేటువంటి ఫలమునకు మన అభ్యాసమే ఆధారము.
1: ఫర్ క్యారెక్టర్ ఇట్ ఇస్ ది హ్యాబిట్ విచ్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ అభ్యాసమునకు కర్మనే ఆధారము.
1: ఫర్ హ్యాబిట్ ఇట్ ఇస్ యాక్షన్ అండ్ ది డీడ్స్
0: ఈ కర్మకు మన సంకల్పమే మూలము.
1: ఫర్ ది డీడ్ అండ్ యాక్షన్ ఇట్ ఇస్ ది థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన అదృష్టము దురదృష్టము సంకల్పం పైన ఆధారపడి ఉంటుంది.
1: దేర్ఫోర్ వి కెన్ రైట్లీ సే దట్ ఫర్ గుడ్ ఫార్చ్యూన్ ఆర్ బ్యాడ్ ఫార్చ్యూన్
0: కనుక మనము సంకల్పమును సరైన రీతిగా మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: దేర్ఫోర్ వి హావ్ టు టేక్ కేర్ టు సీ దట్ వి హావ్ ఓన్లీ గుడ్
0: సంకల్పం యొక్క శాసనాన్ని చక్కగా మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: వి హావ్ టు మేక్ ఎఫర్ట్స్ టు అండర్స్టాండ్ ద సీక్రెట్స్ ఆఫ్ అవర్ థాట్.
0: దాని పనులు కూడా విశాలమైన హృదయంతో మనం విచారించాలి.
1: ఈవెన్ ది వే దట్ ది థాట్స్ వర్క్ వి షుడ్ అండర్స్టాండ్ ద బ్రాడ్.
0: వచ్చిన తక్షణమే మనం క్రియారూపాన్ని ధరించడం మంచిది కాదు.
1: ద మొమెంట్ ది థాట్ కమ్స్ వి షుడ్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ ఇంటు యాక్షన్.
0: మంచిదా చెడ్డదా, ఇది చేయతగినదా చేయతగనదా అనేటువంటి విచారణ సల్పాలి.
1: వి హావ్ టు ఎగ్జామిన్ వెదర్ ఇట్ ఇస్ ఎ గుడ్ థాట్ ఆర్ ఎ బ్యాడ్ థాట్, వెదర్ ఇట్ ఇస్ ఎ థాట్ వర్తి ఆఫ్ డూయింగ్ ఆర్ నాట్ డూయింగ్, దెన్ ఓన్లీ యు షుడ్ డూ ఇట్.
0: దీని వలన సమాజంలో కానీ నాకు కానీ మంచి జరుగుతుందా లేక హాని జరుగుతుందా అని కూడా నువ్వు విచారించాలి.
1: యు షుడ్ ఆల్సో ఎగ్జామిన్ వెదర్ బై సచ్ థాట్స్ ఇట్ ఇస్ గోయింగ్ టు డూ సమ్ గుడ్ ఫర్ ద సొసైటీ అండ్ మీ ఆర్ బ్యాడ్.
0: కనుక జీవితం అంతా ఇప్పుడు మన అదృష్టము దురదృష్టములు అనేటువంటిది మన సంకల్పం పైన ఆధారపడింది కానీ ఇతరులు దీనికి కర్తలు కాదు కారకులు కాదు.
1: ఫర్ గుడ్ లక్ ఆర్ బ్యాడ్ లక్ ఇట్ ఇస్ ఓన్లీ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్, అదర్స్ ఆర్ నాట్ రెస్పాన్సిబుల్.
0: ఏదో మన బలహీన చేత వారి వల్ల నాకు ఇట్లా జరిగింది, వీరి వల్ల ఇట్లా జరిగిందని మనం భ్రమిస్తున్నాము.
1: ఆన్ అకౌంట్ ఆఫ్ అవర్ ఓన్ వీక్నెస్ వీ గెట్ ఇన్ టు ది డెల్యూటెడ్ ఫీలింగ్ దట్ సమ్వన్ ఇస్ హార్మింగ్ అస్ ఆర్ సమ్వన్ ఇస్ డూయింగ్ సమ్ గుడ్ టు అస్.
0: సుఖమునకు దుఃఖమునకు మన సంకల్పమే కారణం.
1: ఫర్ జాయ్ ఆర్ సారో ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: మన బాధలకు ఆనందానికి కూడా మన యొక్క సంకల్పములే కారణము.
1: ఫర్ ది పెయిన్ ఆర్ ప్లెజర్ ఇట్ ఇస్ అవర్ థాట్స్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక సత్సంకల్పమును అభివృద్ధి పరచుకున్నటువంటి మానవుడి ఈ జగత్తునందు సర్వేశ్వరత్వాన్ని అనుభవించడానికి అధికారి అవుతాడు.
1: దట్ మ్యాన్ హూ డెవలప్స్ గుడ్ థాట్స్ విల్ హ్యావ్ ది రైట్ టు రీచ్ ది సర్వేశ్వరత్వ ఆర్ ద డివినిటీ.
0: కనుక ఇట్టి దివ్యత్వమైనటువంటి యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేది నిమిత్తమై ఈ పంచాక్షర నామాన్ని నిరంతరం కూడా ఉన్నాడయా దేవుడు, ఉన్నాడయా ఉన్నాడయా దేవుడు, ఈ విధమైనటువంటి మంత్రాన్ని ఉచ్చరించాలి.
1: ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ కైండ్ ఆఫ్ గుడ్ థాట్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ షుడ్ గో ఆన్ రిపీటింగ్ దిస్.
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మతత్వాన్ని ఎరిగినటువంటి వాడు బ్రహ్మగా మారిపోతాడు.
1: షుడ్ రిపీట్ దిస్ పంచాక్షరి మంత్ర, గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్. ది వన్ హూ నోస్ బ్రహ్మ విల్ బికమ్ బ్రహ్మన్.
0: ఉన్నాడు ఉన్నాడు ఉన్నానంటే తాదాత్మ భావన పొంది ఉండే ఉండి సాక్షాత్కారాన్ని అందిస్తాడు.
1: యాజ్ యూ గో ఆన్ రిపీటింగ్ ద గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ గాడ్ ఎగ్జిస్ట్ యూ టెండ్ టు బికమ్ గాడ్ హింసెల్ఫ్.
0: ఈ విశ్వాసములకు ఎన్ని అంతరాయములు కలిగినప్పటికి
1: వాట్ ఎవర్ అబ్స్టికల్స్ మే కమ్ ఇన్ ద వే ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్
0: మనం వెనుకంజ వేయక ముందంజ వేస్తూ పోవాలి.
1: వి షుడ్ నెవర్ పుట్ అవర్ స్టెప్ బిహైండ్, వి షుడ్ గో ఫార్వర్డ్ అండ్ గో అహెడ్.
0: దీనివల్ల మనము నిజమైన యొక్క ఆత్మశక్తిని మనం సాధిస్తాం.
1: ఓన్లీ బై దిస్ పర్టికులర్ ప్రాసెస్ వీ కెన్ అటైన్
0: ఆనందాన్ని అనుభవిస్తాం.
1: వీ విల్ ఎంజాయ్ ది లైఫ్,
0: దేశానికి ఆనందాన్ని కూడా నువ్వు అందిస్తాం.
1: విల్ బి ఏబుల్ టు గివ్ జాయ్ టు ది వరల్డ్.
0: అంతేకాని ఉన్నాడో లేదు ఉన్నాడో లేదు ఉన్నాడో లేదు అని ఈ సంశయాత్మ వినస్థితి సంశయంతో మనము ఈ జీవితాన్ని నాశనం చేసుకోకూడదు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ ఇఫ్ యూ ఇండల్జ్ ఇన్ డౌట్స్ వెదర్ గాడ్ ఎగ్జిస్ట్ ఆర్ God doesn't exist at all, we are going to ruin ourselves.
0: ఈ సంశయం ఉన్నటువంటి వాడు
1: a person who
0: సర్వవిధములను కూడాను అధముడైపోతాడు.
1: a person who entertains such doubt,
0: ఏ యొక్క విషయములకైనా కూడాను ఒక శక్తిని మనం అనుభవించాలి.
1: a person who entertains doubts will get ruined for whatever.
0: ఈ ధైర్య సాహసమునకు ఒక విధమైనటువంటి యొక్క నమ్మకాన్ని పోషించుకోవాలి.
1: For developing that kind of faith, we should have the courage.
0: నమ్మకము లేకపోతే దేనిని కూడా మనము అనుభవించలేము.
1: వితౌట్ హ్యావింగ్ ఫెయిత్ వి వుడ్ నాట్ బి ఏబుల్ టు ఎంజాయ్ ఎనీథింగ్.
0: కనుక నిత్య జీవితంలో నమ్మకంతోనే మన జీవితాన్ని గడుపుతూ వస్తున్నాం.
1: ఈవెన్ ఇన్ అవర్ డే టు డే లైఫ్ వి లివ్ ఎ లైఫ్ బేస్డ్ అపాన్ ఫెయిత్.
0: ఈనాడు ఏదో ఒక ఇంటికి పునాది వేసి వచ్చే సంవత్సరం ఓపెనింగ్ చేసుకుంటాము అనేటువంటి నమ్మకమే లేకపోతే పునాది వేయలేము.
1: ఇఫ్ వీఆర్ కన్స్ట్రక్టింగ్ హౌస్ we are hoping to enter into that house after it is constructed. If we don't have faith
0: of rodunni manam suit boot hat boot anta vesukoni office ki velli poi tirigi sayankalam nenu intiki vastano ledo anukunti vadi office ki poledu.
1: If a person is not having sufficient faith, whether he would be able to come back to house at all, he would not be going
0: to bag iskoni market ki poi kooragayalu iskoni raval anukunte ore nenu kooragayalu iskoni intiki vastano ledo appudu varaku untano ledo ante vidu market ki podu.
1: If a person entertains doubt whether you will be able to reach back home after buying the vegetables.
0: కనుక ఇట్టి చిన్న విషయాల లోపల కూడా మనం ఎంతో విశ్వాసంగా ఉండటం చేతనే మనం ఇన్ని కార్యములను మనం సాధించగలుగుతున్నాం.
1: Even in such small day to day activities, because we are having faith, we have been able to achieve many things in the world.
0: కనుక విశ్వాసమే మన శ్వాసగా మనం భావించాలి.
1: We have to treat faith as our life breath.
0: విశ్వాసం లేకపోతే శ్వాసం లేనటువంటి జీవితమే.
1: A life which does not have faith is
0: అన్ని విశ్వాసముల కంటే కూడాను ఆత్మవిశ్వాసం చాలా ప్రధానమైనటువంటిది.
1: Of all the faith, this self faith in self, that is very important. Self confidence.
0: ఇట్టి ఆత్మవిశ్వాసం చేత మనం ముందంజ వేయాలి, కానీ ఏమాత్రం కూడా వెనుక తిరగకూడదు.
1: With self confidence and faith in ourselves, we have to go ahead. We should never look back.
0: కనుక ఈనాటి నుండి మీరు ఈ దైవ విశ్వాసాన్ని అభివృద్ధి పరచుకొని సమాజంలో సేవల్లో మనం పాల్గొని తోటి మానవుల యందు మనము కొంతవరకును బాధలను కూడా పంచుకొని తగినటువంటి యొక్క సమాజ సేవలో మనము జీవితాన్ని అంకితం గావించాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా దీర్ఘ ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ అట్లీస్ట్ వి హావ్ టు take a resolution and have full faith in ourselves and God and participate in service activity, serve humanity, share in their difficulties and problems and sanctify our life. Thus Swami is bringing his divine discourse to close.
0: ఎవరికి సేవ చేసినా దైవానికి సేవ చేస్తున్నానని భావించండి.
1: To whomsoever you render service, you have to think that such service is rendered to God himself.

చదువు పదములేల చదువేల పదవేల చాలు జాలి గుండె సంతసమున భోగ భాగ్యములేల చదువు ఏల గొప్ప పదములేలా

0: చాలు మానవతకు, చాలు చాలు చాలు మానవతకు, చాలు చాలు చాలు మానవునకు, చాలు చాలు.
1: వై ప్రాస్పెరిటీ, వై ఆల్ ప్లెజర్స్ అండ్ కంఫర్ట్స్, వాట్ ఫార్ ఇస్ ఎడ్యుకేషన్, వై ఎగ్జాల్టెడ్ పొజిషన్స్, వై ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ కంపాషనేట్ హార్ట్. The humanity, it is enough the humanity has the peace and happiness. It is enough for the human being to enjoy the peace and happiness within.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Vaidyanika shastrajnulu ennintino jagattunuku pracharam chestunnaru.
1: Scientists have been propagating many of the theories all around the world.
0: Adhyatmika shastrajnulu aneka vidhamula intunti yokka daivatvamunu gurinchi pracharam salputunnaru.
1: Spiritualists have been propagating the principles of the divinity.
0: Ee iruvuru cheyichunnatvanti yokka kartavyamulu jagattuniki ematram kudanu అర్థం కావటం లేదు.
1: ద వరల్డ్ ఈజ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వాట్ దీస్ టూ సైంటిస్ట్ అండ్ స్పిరిచువలిస్ట్ హ్యావ్ బిన్ డూయింగ్.
0: కట్టకడబడికి మనకు గోచరించేటువంటిది అణువులే, పరమాణువులే.
1: ఫైనల్లీ అండ్ అల్టిమేట్లీ వీ అండర్స్టాండ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ ఆటమ్స్ అండ్ మాలిక్యూల్స్.
0: ఈ పరమాణువులే లేకుండా ప్రపంచమే లేదు.
1: Without an atom, the world cannot exist.
0: Who is God? Where is God? Ani?
1: Who is God? Where is God?
0: God is an atom.
1: God is an atom.
0: God is everywhere.
1: God is everywhere.
0: ఇది దీనికి సరైన జవాబు.
1: This is the correct answer.
0: పరమాణువులు లేకుండినా విశ్వమే కానరాదు.
1: Without these atoms, you cannot see the universe.
0: విశ్వమంతా ఇక్కడను పరమాణువుల యొక్క సంపూర్తమైన స్వరూపమే.
1: ది యూనివర్స్ ఇస్ ది కాంబినేషన్ కంగ్లామరేషన్ ఆఫ్ ఆల్ ది ఆటమ్స్.
0: కనుక వేదాంతులు అణోరణీయాన్ మహతో మహీయాన్ అన్నారు.
1: అండ్ హెన్స్ ఫిలాసఫర్స్ కాల్డ్ ఇట్ స్మాలెస్ట్ ఆఫ్ ద స్మాల్ అండ్ మైటీయెస్ట్ ఆఫ్ ది మైట్.
0: ఈ పరమాణువుల యొక్క సంయోగం చేతనే, చేరిక చేతనే ఈ జగత్తునందు సమస్త మానవులు, సమస్త వస్తువులు, సమస్త క్రియలు, సమస్త పంచభూతములు కూడాను కనిపించుచున్నవి.
1: బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ దీస్ ఆటమ్స్ యు ఫైండ్ ద మ్యాటర్ మెటీరియల్ ఎగ్జిస్టింగ్, ఆబ్జెక్ట్స్ ఎగ్జిస్టింగ్, సో ఆల్సో ది ఎలిమెంట్స్.
0: పరమాణువులే ప్రపంచమంతా ఇక్కడను వ్యాపించి ఉన్నవి.
1: ది ఆటమ్స్ ఆర్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ది వరల్డ్.
0: కేవలము పరమాణువులనగా ఏమిటి?
1: వాట్ ఆర్ దీస్ ఆటమ్స్?
0: ఇది సంపూర్ణమైనటువంటి యొక్క సంగతత్వం యొక్క చర్యలే.
1: ఇట్ హాస్ గాట్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ది సుక్రియా నేచర్ దేర్.
0: ఈ పరమాణువు యొక్క తత్వము అన్నింటినీ చేరేటువంటిదే.
1: The nature of the atom combines, associates with all.
0: ఈ జగత్తులో పరమాణువుల కంటే మరొక వస్తువు కనిపించడం లేదు.
1: There is no other object in this world beyond atoms.
0: ఈ కనిపించే మనుషులు,
1: the human beings that you see,
0: ఈ భవనము,
1: the mansion,
0: ఈ లైట్,
1: the lights,
0: ఈ సర్వం కూడాను పరమాణువుల యొక్క సమ్మిళిత స్వరూపమే.
1: Everything is the combination of atoms.
0: మానవుడంతా కూడాను పరమాణువుల యొక్క చేరికనే.
1: మ్యాన్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ ఆటమ్స్.
0: ఈ మానవునియందు లేనటువంటి యొక్క శక్తులు జగత్తులో మరొక చోట కానరాదు.
1: దేర్ ఇస్ నో పవర్ అవుట్ సైడ్ ద మ్యాన్ విచ్ ఇస్ నాట్ ఇన్ హిమ్.
0: కాంతి తరంగములు మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: ద లైట్ వేవ్స్ ఆర్ ప్రెసెంట్ విత్ ఇన్ ద మ్యాన్.
0: ఎలక్ట్రిక్ తరంగములంతా కూడా మానవునియందే ప్రసరిస్తూ ఉన్నాయి.
1: సో ఆల్సో ఎలక్ట్రిక్ వేవ్స్ ఇన్ మ్యాన్.
0: ఇంకా అన్నింటికంటే గొప్పది అయస్కాంతము.
1: ది హైయెస్ట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ ఈజ్ మ్యాగ్నెట్.
0: ఈ అయస్కాంతమే మానవీయందు సమస్తము వ్యాపించి ఉన్నది.
1: దిస్ మ్యాగ్నెట్ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ ద బాడీ.
0: కనుకనే మానవుడు ఈ స్వరూపమైనటువంటి యొక్క అణుస్వరూపమైనటువంటి యొక్క స్వరూపాన్ని తాను ఆకర్షించగలుగుతున్నాడు.
1: ఇట్ ఇస్ ఫర్ దట్ రీజన్ హీ ఇస్ ఏబుల్ టు డ్రా నియర్ ద ఆటమ్.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను తినే తిండి, త్రాగే నీరు, నడిచే పక్షులు, ఎగిరేటువంటి పక్షులు, ఇవన్నీ కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే.
1: With the result, the food that you partake and the water that you drink, the birds that fly across, they all have atoms.
0: సూక్ష్మమైనటి అణువులు సూక్ష్మమగుచు,
1: the subtlest among the minutest.
0: మేటి వస్తువునందున మేటి యగుచు,
1: the biggest in the big.
0: సర్వంతరం సాక్షి అయినట్టి,
1: that stands as an eternal witness.
0: అణువే బ్రహ్మ, బ్రహ్మని అణువుగా మారు.
1: Divine is atom, atom is divine.
0: కనుకనే బ్రహ్మానగా ఇది ఒక ప్రత్యేకమైనటువంటి స్వరూపం కాదు.
1: సో గాడ్హుడ్ ఈజ్ నాట్ సంథింగ్ సెపరేట్ అండ్ డిఫరెంట్.
0: అది కేను పరమాణువుల యొక్క పరిపూర్ణమైనటువంటి స్వరూపమే.
1: ఇట్ ఈస్ ద టోటాలిటీ ఆఫ్ ఆల్ ఆటమ్స్.
0: రాముడు పుట్టాడు,
1: రామ వాస్ బోర్న్.
0: కృష్ణుడు పుట్టాడు,
1: సో ఆల్సో కృష్ణ.
0: ఇంకా అనేక మంది అవతార పురుషులు జన్మించారు,
1: సో మెనీ ఇన్కార్నేషన్స్ హావ్ బీన్ బోర్న్.
0: సంభూతులు ఆవిర్భవించారు,
1: సో ఆల్సో ద నోబుల్ పీపుల్.
0: కానీ వీరందరి కూడాను ఈ అయస్కాంతం యొక్క పరిపూర్ణ స్వరూపులే.
1: దే రిప్రజెంట్ ది వెరీ ఫార్మ్, ద నేచర్ స్పిరిట్ ఆఫ్ ఎన్ మ్యాగ్నెట్.
0: ఈ రూపములు ఎందుకు ధరించాలి?
1: వై హావ్ దే పుట్ ఆన్ ద వెస్చర్ ఫార్మ్?
0: భగవంతునికి రూపమే లేదని కొందరు,
1: సమ్ సే గాడ్ హాస్ నో ఫార్మ్,
0: అనంత స్వరూపుడని మరికొందరు,
1: సమ్ సే ఇస్ ఇన్ఫినిట్.
0: ఇవన్నీ కూడాను చెప్తూ ఉంటే,
1: దే డిక్లేర్ సో,
0: ఇవి రెండు కూడాను సరైనటువంటి యొక్క సత్యములు కావు.
1: దే ఆర్ నాట్ true in the strict sense.
0: ప్రతి అణువు కూడాను ఒక్కొక్క రూపం ఉన్నది.
1: ఎవ్రీ ఆటమ్ హ్యాస్ ఎ స్పెసిఫిక్ ఫార్మ్.
0: కనుకనే భగవంతునికి కూడాను ఒక రూపం ఉన్నది.
1: గాడ్ టూ హ్యాస్ ఎ ఫార్మ్.
0: ఏమిటి ఆ రూపము?
1: వాట్ ఈస్ హిస్ ఫార్మ్?
0: భక్తులు ఏ రూపమును ఆశించి, దానిని స్మరించి, దానిని భజించి, దానిని విశ్వసిస్తుంటారో ఆ రూపాన్ని ధరిస్తుంటాడు భగవంతుడు.
1: గాడ్ అస్యూమ్స్ ద ఫార్మ్ యాజ్ పర్ ద విషెస్, worship, adoration, expectation of the devotee.
0: ఈ నాడు శబ్దమునకు ఒక స్వరూపం లేదు.
1: Sound has no form.
0: కానీ శబ్దము చేసేటువంటి ఒక వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: But an object that makes the sound has a form.
0: ఇక్కడ శబ్దం వచ్చింది.
1: Here you listen to the sound.
0: ఈ శబ్దమునకు స్వరూపం లేదు, కానీ శబ్దం చేసినటువంటి ఈ వస్తువునకు స్వరూపం ఉన్నది.
1: సౌండ్ హ్యాస్ నో ఫార్మ్ యాజ్ సచ్, బట్ ది ఆబ్జెక్ట్ దట్ మేడ్ బ్రాట్ ఫార్వర్డ్ ది సౌండ్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: అదే విధముగానే
1: లైక్ వైజ్
0: ఆనందమునకు స్వరూపం లేదు.
1: బ్లిస్ హ్యాస్ నో ఫార్మ్.
0: ఆనందమును అనుభవించేటువంటి వ్యక్తికి స్వరూపం ఉన్నది.
1: ది ఎక్స్పీరియన్సర్ ఆఫ్ ద బ్లిస్ హ్యాజ్ ఎ ఫార్మ్.
0: పరిమళము స్వరూపం లేదు.
1: Smell has no form.
0: పరిమళమును అందించేటువంటి పుష్పమునకు స్వరూపం ఉన్నది.
1: The flower that spreads fragrance has a form.
0: ప్రేమకు స్వరూపం లేదు.
1: Love has no form.
0: ప్రేమను అందించే తల్లికి స్వరూపం ఉన్నది.
1: The mother who shares love has a form.
0: అదే విధముగానే
1: likewise
0: దైవమునకు స్వరూపం లేదు.
1: God has no form.
0: దైవాన్ని చేర్చినటువంటి ఒక అణువునకు స్వరూపం ఉన్నది.
1: But the atom that constitutes has a form.
0: అణువు యొక్క స్వరూపమే సమ్మిళితమైన స్వరూపాన్ని ధరించినప్పుడు ఇది భౌతికమైనటువంటి స్వరూపంగా రూపొందుతుంది.
1: ద ఫిజికల్ ఫార్మ్ ఈజ్ బికాస్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ ది ఆటమ్స్ ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్.
0: భగవంతునికి ఏ రూపము లేదని కూడాను మరికొందరు వాదిస్తుంటారు.
1: సమ్ ఆర్గ్యూ దట్ గాడ్ ఈజ్ ఫార్మ్లెస్.
0: ఇది చాలా పొరపాటు.
1: ఇట్స్ ఎ బిగ్ మిస్టేక్.
0: భగవంతుడు సర్వస్వరూపములు భగవంతుడే.
1: ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: అఖండమైన, అనంతమైన, అవ్యాప్తమైనటువంటి ఒక స్వరూపము భగవంతుడు.
1: గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. హీస్ వాస్ట్, ఎక్స్పాన్సివ్, బియాండ్ ఆల్ మెజర్.
0: ఇలాంటి దైవత్వమునకు స్వరూపం లేదనుకోవటము పొరపాటు.
1: యు ఆర్ మిస్టేకెన్ టు థింక్ దట్ గాడ్ హాస్ నో ఫార్మ్.
0: ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి జలమునకు ఆకారం లేదు.
1: వాటర్ దట్ టంబ్లర్ హ్యాస్ నో ఫామ్.
0: కానీ ఈ జనమును ధరించినటువంటి ఒక టంబ్లర్ కు స్వరూపం ఉన్నది.
1: బట్ ద కంటైనర్ హియర్ టంబ్లర్ హ్యాస్ ఎ ఫామ్.
0: ఈ టంబ్లర్ యొక్క ఆకారం పురస్కరించుకుని జలం మనకు కనిపిస్తూ ఉండాలి.
1: ద వాటర్ అపియర్ సో బేసింగ్ ఆన్ ద టంబ్లర్ ఇట్ ఈస్ ఇన్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: సర్వత్రా ప్రవహించేటువంటి నదులకు స్వరూపం లేదు.
1: రివర్స్ దట్ ఫ్లో ఇన్సెసెంట్లీ హ్యావ్ నో ఫామ్.
0: ఈ నదులన్నీ కూడా సమ్మిళితమైనటువంటి స్వరూపమైనటువంటి సముద్రానికి ఒక స్వరూపం ఉన్నది.
1: బట్ యెట్ ఆల్ రివర్స్ మర్జ్ ఇన్ ఓషన్ దట్ హస్ ఎ ఫామ్.
0: ఇదే విధంగానే అన్నింటికీ మూలాధారమైనటువంటి వస్తువు ఒకటి ఉన్నది.
1: A primordial fundamental principle of the universe is
0: అన్నింటికీ మూలాధారము పరమాణువే.
1: ఇట్ ఈస్ ది ఆటమ్ విచ్ ఇస్ ది బేసిస్.
0: ఈ పరమాణువును విస్మరిస్తే ఏ ఒక్క పదార్థము మనకు కనిపించదు.
1: ఇఫ్ యూ ఫర్గెట్ దిస్ యూ డోంట్ సీ ఎనీ ఆబ్జెక్ట్.
0: పరమాణువు యొక్క స్వరూపమే ప్రపంచ స్వరూపము.
1: ఇన్ఫాక్ట్ ది ఆటమ్స్ కాన్స్టిట్యూట్ ద వెరీ ఫామ్ ఆఫ్ ద వరల్డ్.
0: కనుక పరమాత్ముడు ఎవరనగా పరమాత్మ స్వరూపుడే పరమాణువు.
1: Therefore, the very atom is divine. God has taken that form.
0: Sarva anu swarupame paramatma swarupamu.
1: And in fact, the form of every atom is basically divine.
0: Ilanti satya satyamainatvanti oka swarupanni prati manavudu kodanu gurtinchadaniki prayatninchali.
1: The eternal truths will have got to be understood by everyone.
0: Sarvatra paramanuvule unnadani scientistu 1000 samvatsaramanta kodanu aneka rakamainatvanti paatu paddaru.
1: Scientists have been struggling hard for 1000 years to explain that atoms are everywhere.
0: కాని వారు ఈనాటి కూడాను ఏమాత్రము సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నారు.
1: But they are not able to know the truth till this day.
0: కడపటికి ప్రపంచమంతా కూడాను పరమాణువుల యొక్క స్వరూపమే అనే సత్యాన్ని విస్మరించారు.
1: And they have forgotten the fact that everything is composed of atoms.
0: ఎన్నో వేల సంవత్సరములకు పూర్వము తరములకు సంవత్సరములకు పూర్వము చిన్న బాలుడైనటువంటి ప్రహ్లాదుడు ఈ సత్యాన్ని గుర్తించాడు.
1: ఇయర్స్ అండ్ ఇయర్స్ అగో, జనరేషన్స్ జనరేషన్స్ అగో, ప్రహ్లాద హ్యాస్ నోన్ దిస్ ఫ్యాక్ట్.
0: ఇందుకలడు అందులేదని సందేహం వలదు.
1: నెవర్ డౌట్ దట్ గాడ్ ఈజ్ హియర్ దట్ ఈజ్ నాట్ దేర్, నెవర్ డౌట్.
0: చక్రి సర్వోపగతుండు.
1: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: ఎందెందు వెతకి చూచిన అందందే కనిపించు.
1: వేర్ ఎవర్ యూ సర్చ్ యుల్ ఫైండ్ హిమ్ దేర్.
0: ఈ సత్యం ఈనాటికి నీకు సైంటిస్ట్ గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: దిస్ ట్రూత్ has not been understood by modern scientist.
0: Kanuka science ku andanatvantide idi bhagavanti yokka tattvam.
1: Spirituality transcends science.
0: Deeniki atheetamaina shakti annaru.
1: It is transcendental power.
0: ఈ ట్రాన్సెండెంటల్ పవర్ కు తగులను అనేకమైన పేర్లంతా పెడుతూ వచ్చారు.
1: The transcendental power has different nomenclature.
0: కనుక ఈ పేర్లు ఎన్ని పెట్టినప్పటికీ అన్నింటికీ మూలాధారమైనటువంటి ఒక వస్తువు పరమాణువు.
1: ది వొకాబులరీ మే బి వేరీడ్ బట్ ది బేసిస్ ఇస్ వన్.
0: ఇది అనంతమైనటువంటిది, అందరి యందు నిండినటువంటిది ఈ యొక్క పరమాణువు యొక్క శక్తియే.
1: ది ఇన్ఫినిట్ పవర్ ఆఫ్ ఎన్ ఆటమ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ వన్.
0: మ్యాగ్నెట్ అనగా ఏమిటని ఎవరైనా ఒక పిల్లవాడిని అడిగితే,
1: ఇఫ్ యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ఒక ఇనుమును ఒక కత్తిని ఒక మొలికిని దాన్ని ఆకర్షించేటువంటి శక్తి కలిగినటువంటిది పరమాణువు అనగా మ్యాగ్నెట్ అన్నారు.
1: హిస్ రిప్లై ఇస్ మ్యాగ్నెట్ ఇస్ ద వన్ దట్ డ్రాస్ నియర్ ఎ
0: అయస్కాంతం అనగా దీన్ని వర్ణిస్తుంటాడు.
1: దట్స్ హౌ హి ఎక్స్‌ప్లెయిన్స్ మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: కానీ బిజినెస్ మ్యాన్ పోయి మనము ఈ యొక్క అయస్కాంతం అంటే ఏమిటి అంటే,
1: బట్ ఇఫ్ యు ఆస్క్ ఎ బిజినెస్ మ్యాన్ వాట్ ఈస్ ద మ్యాగ్నెట్,
0: ధనమే అయస్కాంతం అంటాడు.
1: హి విల్ సే మనీ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఒక పురుషుణ్ణి పోయి అయస్కాంతం ఏమిటి అని ప్రశ్నిస్తే, పతికి సతి సతికి పతియే అయస్కాంతం అంటాడు.
1: ఇఫ్ యు ఆస్క్ ద హస్బెండ్ వాట్ ఇస్ ద మ్యాగ్నెట్ యు సే వైఫ్ ఇస్ ద మ్యాగ్నెట్, ద వైఫ్ సేస్ హస్బెండ్ ఇస్ ద మ్యాగ్నెట్.
0: ఈ పుష్పమునకు ఏది ఆధారము?
1: వాట్ ఇస్ బేసిస్ ఫర్ దిస్ ఫ్లవర్?
0: దీనికి అయస్కాంతం ఏమిటి?
1: వాట్ ఇస్ దిస్ మ్యాగ్నెట్?
0: తుమ్మెదనే దీనికి అయస్కాంతము.
1: అండ్ ఇట్ ఇస్ ది బీ దట్ ఇస్ ది మ్యాగ్నెట్.
0: తుమ్మెదని దీన్ని ఆకర్షిస్తుంటుండాలి.
1: అండ్ ద బీస్ ఆర్ డ్రాన్ నియర్.
0: కనుకనే ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధమైనటువంటి యొక్క అయస్కాంతం అనేటువంటిది ప్రత్యేకంగా మనకు అర్థమయ్యేటట్టుగా గోచరమవుతుండాలి.
1: నౌ విల్ అండర్స్టాండ్ దట్ ఈచ్ వన్ హాస్ గాట్ ఇట్స్ ఓన్ అట్రాక్టివ్ పవర్, మ్యాగ్నెటిక్ ప్రిన్సిపల్.
0: ఇదంతా కూడాను ఈనాటి వైజ్ఞానిక శాస్త్రంలో అనేక రకములుగా కలతలు కలిగించుకునేటువంటి యొక్క సమస్యలే.
1: ఇన్ సైన్స్ దేర్ ఆర్ సో మెనీ కాంట్రోవర్షియల్ ఇష్యూస్.
0: ఈ అయస్కాంతం అనేటువంటిది చాలా గొప్ప శక్తివంతమైనటువంటిది.
1: మ్యాగ్నెట్ ఈజ్ హైలీ పవర్ఫుల్.
0: ప్రతి దానిని కూడా ఆకర్షించేటువంటి శక్తి అయస్కాంతంలో ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ హెస్ గాట్ దిస్ పవర్ ఆఫ్ అట్రాక్షన్.
0: పూర్వం రాజులందరి కూడాను తాను ధరించేటువంటి యొక్క క్రౌన్ కిరీటం లోపల కూడాను అయస్కాంతాన్ని పెట్టి ఉండేటువంటి వారు.
1: ఇన్ ద గుడ్ ఓల్డెన్ డేస్ కింగ్స్ హ్యాడ్ క్రౌన్ బేరింగ్ ఏ మ్యాగ్నెట్.
0: ఆ కిరీటం ధరించిపోయేటప్పటికి అందరూ అతన్ని ఆకర్షించేటువంటి వారు.
1: అండ్ ద మ్యాగ్నెట్ ప్రెజెంట్ దేర్ ఇన్ ద క్రౌన్ డ్రాస్ నియర్ ఎవ్రీబడీ.
0: ఇదే విధంగానే రాణులు కూడాను ధరించేటువంటి వారు నగలు యందు.
1: సో ఆల్సో క్వీన్స్ హ్యాడ్ దిస్ మ్యాగ్నెట్ ఇన్ దేర్ జ్యువెలరీ.
0: అందరూ వారిని ఆకర్షించేటువంటి వారు.
1: దట్స్ హౌ దే వుడ్ బి ఏబుల్ టు అట్రాక్ట్ ఎవ్రీబడీ.
0: కానీ
1: బట్
0: భగవంతుడు కూడాను ఒక అయస్కాంత స్వరూపుడే.
1: బట్ గాడ్ ఈజ్ ఆల్సో ఏ మ్యాగ్నెటిక్ ఫామ్.
0: ఎట్టిది?
1: వాట్ మ్యాగ్నెట్?
0: దీనిని ఒక విధమైనటువంటి యొక్క ఇంగ్లీష్ లో చెప్పాలంటే సూపర్ స్పెషాలిటీ ఒక పవర్.
1: ఇట్ ఈస్ ఎ సూపర్ స్పెషాలిటీ పవర్.
0: అనగా ఈ సూపర్ మ్యాగ్నెట్ అన్నారు.
1: దిస్ ఈస్ ఎ సూపర్ మ్యాగ్నెట్.
0: దీనిని దీనికి సరైనటువంటి పేరు కాదు. ఇది
1: ఇట్స్ నాట్ అప్రోప్రియేట్ ఎనీవే.
0: సోక్రటిస్ అనే పవర్ ఉంటుంది అది. సోక్రటిస్
1: సోక్రటిస్
0: పవర్
1: పవర్
0: ఈ పవర్ చేతనే ఈ యొక్క దివ్యత్వం అనేటువంటిది అన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంటుంది.
1: దిస్ పవర్ అట్రాక్ట్స్ ది డివినిటీ.
0: ఇలాంటి డివినిటీని ఆకర్షించేటువంటిది ప్రతి మానవుడి యందు కూడా ఉంటుంది.
1: సచ్ ఎ పవర్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అయితే అతి శక్తిని చక్కగా విచారణ చేసి తన యందున్నటువంటి మూలాధారమైనటువంటి తత్వాన్ని తాము దర్శించడానికి ప్రయత్నించడం లేదు.
1: But you are not making attempt to understand that latent power that would draw near, attract all around.
0: ఈ విధమైన శక్తి దైవత్వం మనకు మాత్రమే అవితంగా ఉంటుండాలి.
1: That attractive power God only has.
0: సీత బాలిక.
1: సీత was so young.
0: కానీ ఆమె ఇంటి యందు జనకుడు ఒక విధమైనటువంటి బరువైనటువంటి యొక్క శివధనస్సును పెట్టాడు.
1: But at a residence, father Janaka kept a very heavy
0: పిల్లలతో ఆడుకుంటూ
1: శివధనుస్
0: ఆడుకుంటూ ఆ బాలు ఈ శివధనుస్ కిందికి పోయింది.
1: While playing it so happened the ball just rolled just below this ball.
0: దానిని పిల్లలు ఎంతో ప్రయత్నపూర్వకంగా తివ్వాలని చూచారు.
1: The other playmates wanted to bring out that ball.
0: కానీ సీత ఒక ఎడమ చేతితో ఎత్తి దాన్ని తీసింది.
1: సీత could simply lift up with her left hand and keep it aside.
0: ఈ విషయము జనకునకు తెలిసింది.
1: జనక కుడ్ కమ్ టు నో దిస్.
0: చాలా ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ మిస్టిఫైడ్.
0: దీన్ని సామాన్యుడు దీన్ని ఎత్తడానికి వీలు కాదు కదా.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ ఫర్ ఆర్డినరీ వన్.
0: సీత బాలికనే.
1: సీత వాస్ సో యంగ్.
0: ఆమె దీనిని ఏ రీతిగా ఎత్తగలిగింది?
1: హౌ కుడ్ షీ లిఫ్ట్ దిస్ శివధనుస్
0: అని ఆశ్చర్యపడ్డాడు.
1: హీ వాస్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎవరికి చెప్పలేదు.
1: బట్ హీ డిడ్న్ట్ టెల్ ఎనీబడీ.
0: దీనిని దృష్టి యందు ఉంచుకొనియే
1: కీపింగ్ దిస్ ఇన్ వ్యూ
0: జనకుడు ఎవరు ఈ శివధనస్సును పిలుస్తారో అతనికి నా సీతనిచ్చి పెండి చేస్తానని వాగ్దానం చేశాడు.
1: అండ్ జనక మేడ్ ఎ ప్రామిస్ హూసోఎవర్ దట్ బ్రేక్స్ దిస్ శివధనుస్ వుడ్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సీత.
0: ఈ శివధనస్సు పైనే ప్రతిజ్ఞ చేయడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ సచ్ ఎ ప్రామిస్?
0: ఈ శివధనస్సు సీత సులభంగా ఎత్తింది.
1: సీత కుడ్ లిఫ్ట్ దిస్ శివధనస్ ఈజీలీ.
0: దీన్ని సులభంగా ఎత్తేటువంటి వాడే ఈమెకు తెరియనటువంటి మ్యాచ్.
1: ద మ్యాన్ హూ కుడ్ లిఫ్ట్ అప్ కుడ్ బి ఎ ప్రాపర్ మ్యాచ్ టు హర్.
0: దీన్ని ఎత్తలేకుండా పోయినటువంటి వాడికి ఈమెకు అనర్హుడైపోతాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఎనీవన్ హూ కెనాట్ లిఫ్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు మ్యారీ హర్.
0: కాబట్టి అనంత శక్తి కలిగినటువంటి వాడే దీనికి తగినటువంటి వాడు.
1: అండ్ హెన్స్ ద వన్ విత్ ఇన్ఫినిట్ పవర్ ఈస్ ద రైట్ మ్యాచ్ టు.
0: అమానుష్యమైనటువంటి శక్తి అతని యందు కలిగి ఉంటుండాలి.
1: ఇట్ ఈస్ ద సూపర్ పవర్ that's present in Rama.
0: Kanuka ee vidhamainatundi oka vaagdanam chesi ee swayamvaramunaku prapanchamanta chaatinaadu.
1: Having made a promise like that, the same news was spread all over the world.
0: Andaru vacharu.
1: All kings came.
0: Danni ettadaniki prayatnam chesaru.
1: They made an attempt to lift this bar.
0: Vifaludaipoyaru.
1: And they failed utterly.
0: Kaani Vishwamitrudu teesukoni poyinatundi Ramalakshmanu iddaru kudanu andulo prati okka deeni kudanu aakarshaniyanga untundaru.
1: And Rama and Lakshmana who followed Vishwamitra, they were so attractive.
0: వచ్చిన జనమందరి కూడాను ఈ బాలులైనటువంటి ఈ పిల్లల్ని మాత్రమే చూస్తూ కూర్చున్నారు.
1: Everybody in the assembly started seeing Rama and Lakshmana.
0: ఏ మాత్రమూ దృష్టి పెట్టలేదు.
1: No one was looking at this Sivadhanus.
0: అనగా ఏమిటి? వీరియందు ఆ తేజస్సు ఉట్టిపడుతూ ఉండాలి.
1: It only means they're full of brilliance.
0: విశ్వామిత్రుడు రాముల వైపు చూచాడు.
1: విశ్వామిత్ర looked at Rama.
0: చూచేటప్పటికీ దృష్టితో సర్వమును గుర్తించేటువంటి శక్తి రాముని యందు ఉండేటువంటిది.
1: రామ హస్ గాట్ ద కెపాసిటీ టు అండర్స్టాండ్ బై మియర్ లుక్స్.
0: లేచాడు,
1: హి గాట్ అప్,
0: శివధనస్సు వైపున మెల్లగా నడుచుకుంటూ వచ్చాడు.
1: హీ జస్ట్ వాక్ ద డిస్టెన్స్ సాఫ్ట్లీ టువర్డ్స్
0: శివధనస్సు. అందరూ నవ్వుతూ పోయారు.
1: ఆల్ స్టార్టెడ్ లాఫింగ్.
0: ఈ యొక్క రావణుడు చూస్తావా, మహాబలవంతుడు.
1: రావణ వాస్ మైటీ పవర్ఫుల్.
0: ఇంతటికంటే గొప్ప బలవంతుడు ఇక్కడ జగత్తులో కానరాడు.
1: దేర్ ఇస్ నో అదర్ స్ట్రాంగర్ మ్యాన్.
0: రావణ చేత కానటువంటి యొక్క ఈ శక్తిని ఈ చిన్నపిల్లవాడు ఏ విధంగా సాధించగలడు?
1: వెన్ రావణ ఫెయిల్డ్, హౌ ఇస్ దట్ రామ వుడ్ బి ఏబుల్ టు అకంప్లిష్ ఇట్
0: అని నవ్వుతూ ఉండినారు.
1: దే వర్ స్మైలింగ్.
0: దగ్గరికి పోయినటువంటి వాడు
1: రామ వెంట
0: అమ్మును పక్కన పెట్టి
1: కెప్ట్ ది ఎరో ఆన్ వన్ సైడ్,
0: ఎడమ చేతితో దాన్ని ఎత్తాడు.
1: లిఫ్టెడ్ ది బౌ విత్ వన్ హ్యాండ్.
0: ఈ దృశ్యము జనకునకు సీత ఎత్తినటువంటి దృశ్యం జ్ఞాపకం వచ్చింది.
1: ఇమ్మీడియట్లీ జనక రిమైండెడ్ హిమ్సెల్ఫ్ దట్ ఇన్సిడెంట్ వెన్ సీత హర్సెల్ఫ్ లిఫ్టెడ్ దిస్ బౌ.
0: ఈ పిల్లవాడే సీతకు తగినటువంటి వాడు.
1: దెన్ హి సెడ్ డిసైడ్ దిస్ బాయ్ ఇస్ ది రైట్ మ్యాచ్
0: అని సంతోషిస్తూ ఉన్నాడు.
1: హి వాస్ సో హ్యాపీ.
0: ఇంత లోపలనే తిరిగి దాన్ని ఎత్తి దానికి త్రాడును బిగించడానికి ప్రయత్నం చేశాడు.
1: ఇన్ ద మీన్ టైమ్ హీ జస్ట్ లిఫ్టెడ్ ది బౌ అండ్ టైడ్ అప్ ది నాట్.
0: ఉంచేటప్పటికి విరిగిపోయింది.
1: అండ్ దెన్ హీ బ్రోక్ ఇట్ ఆల్ టుగెదర్.
0: దీనిని చూసినటువంటి ప్రజలందరూ కూడాను ఆశ్చర్యపడి సీత యొక్క అదృష్టం ఎటువంటిదో, చాలా గొప్పది.
1: ఆల్ మెంబర్స్ ఆఫ్ ది కాంగ్రిగేషన్ వెర్ మచ్ సర్ప్రైజ్డ్ అండ్ ఇట్ ఇస్ ద గుడ్ లక్ ఆఫ్ సీత.
0: ఇటువంటి శాంతుడు, గుణవంతుడు, బలవంతుడైనటువంటి ఒక శ్రీరామచంద్రుడు మా సీతకు దక్కాడు, చిక్కాడు.
1: దే వర్ సో హ్యాపీ దట్ సీత కుడ్ విన్ ద హ్యాండ్ ఆఫ్ ఎ పర్సన్ హూ ఇస్ వెరీ స్ట్రాంగ్, కరేజియస్ అండ్ మైటీ.
0: అనగా ఏమిటి, ఆ సీత యందు, ఈ యొక్క రాముని యందు కూడాను ఈ మ్యాగ్నెట్ పవర్ అనగా అయస్కాంతమైనటువంటిది పరిపూర్ణమైనటువంటి స్వరూపంలో ఉంటుండాలి.
1: ఇట్ ఓన్లీ మెంట్ ఇన్ సీత అండ్ రామ దిస్ మ్యాగ్నెటిక్ ఫోర్స్.
0: పూర్ణమిదం, అక్కడ పూర్ణంగా ఉంది, ఇక్కడ పూర్ణంగా ఉంది.
1: దేర్ ఇన్ రామా ఇట్ ఈస్ ఫుల్, సో ఆల్సో ఫుల్ ఇన్ సీత.
0: ఈ పూర్ణమైనటువంటి యొక్క శివధనస్సును కొన్ని విధమైనటువంటి యొక్క దీంతో సాధించటం చేత,
1: బికాస్ ఆఫ్ ద టోటాలిటీ దే కుడ్ అచీవ్ దిస్.
0: ఈమె ప్రకృతి, తాను పరమాత్మ.
1: సీత రిప్రజెంట్స్ నేచర్, రామా రిప్రజెంట్
0: ప్రకృతి. పరమాత్మ యొక్క ఈడు జోడి సర్వులకు సంబంధమైనటువంటిది.
1: దట్ ఇస్ ద కరెక్ట్ కాంబినేషన్ ఇన్ ది సైట్ ఆఫ్ ఎవ్రీబడి.
0: కనుక దైవత్వాన్ని చక్కగా గుర్తించడానికి ఈ అయస్కాంతం అనేటువంటిదే పరిపూర్ణమైనటువంటి ఒక సాక్షి.
1: దేర్ఫోర్ మ్యాగ్నెట్ స్టాండ్స్ యాజ్ ఎ విట్నెస్ టు అండర్స్టాండ్ ద డివినిటీ.
0: ఈ శక్తి అందరికీ సాధ్యం కాదు.
1: దిస్ పవర్ ఈస్ నాట్ నోన్ టు ఎవ్రీబడి.
0: అది ప్రతి మానవుని యందు కూడా ఉంటుండాలి.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇట్స్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: కాంతి శక్తి ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: దట్ ఇస్ దట్ పవర్ ఆఫ్ ద లైట్ ఇస్ ఇన్
0: ఎవ్రీవన్. లేజర్ పవర్ ప్రతి మానవుని యందు ఉంటుండాలి.
1: మ్యాగ్నెట్ లేజర్ పవర్ ఇస్ ఇన్ ఎవ్రీవన్.
0: ఇంతే కాదు,
1: నాట్ ఓన్లీ దిస్
0: మ్యాగ్నెట్ పవర్ లోపల కానీ ఈ రేజర్ పవర్ లో కానీ, కాంతి పవర్ లో కానీ, ఎలక్ట్రికానిక్ పవర్ లో కానీ, శివశీరస్ లో కానీ, అన్నింటి ఎందుకును ఈ యొక్క ఏకత్వం అనేటువంటి ఒకటి ఒంటరిగా ఉంటుండాలి.
1: ఇన్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్ ది మ్యాగ్నెటిక్ పవర్, ది ఎలక్ట్రిక్ పవర్ అండ్ లేజర్ పవర్, దేర్ ఇస్ వన్ అండర్లయింగ్ కామన్ ప్రిన్సిపల్.
0: ఈ యొక్క శక్తి అంతా కూడాను ప్రతి మానవుని ఎందుకును ధరించినటువంటిది.
1: This mighty power is present in every man.
0: కానీ మానవుడు తన శక్తిని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ మ్యాన్ ఇస్ నాట్ మేకింగ్ అటెంప్ట్ టు నో ద పవర్ లేటెంట్.
0: ఏదో శరీర శక్తిని మాత్రమే గుర్తించుకుని తద్వారా తాను ఆడంబరములు జరుపుతూ ఉంటాడు.
1: He goes by the physical strength and feels pompous about it.
0: భోగ భాగ్యములేలా,
1: why this properties,
0: చదువులేలా,
1: why
0: గొప్ప పదవులేలా,
1: why exalted positions,
0: చాలు జారి గుణము,
1: ఇస్ ఎనఫ్ ఇఫ్ యువర్ కంపాషన్,
0: శాంతి సంతోషము,
1: ద పీస్ అండ్ హ్యాపీనెస్,
0: ఈ గుణము నుండినటువంటి వాడు ఇంకా చాలు. చాలు
1: ఎనఫ్ ఇఫ్ యూ హ్యావ్ దీస్ క్వాలిటీస్, నో మోర్ రిక్వైర్డ్.
0: చాలు మానవతకు, చాలు చాలు.
1: ఫర్ ది హ్యూమానిటీ ఇట్ ఈస్ ఎనఫ్, దట్స్ ఎనఫ్.
0: మానవతకు మనం సంపాదించినటువంటి యొక్క భోగభాగ్యములు కాదు గొప్పవి.
1: Nothing great with regard to the properties and conveniences.
0: Santosha shantule itaniki goppa balamulu.
1: The happiness and peace is the true strength.
0: Ee santosha shantulanta kudunu oka magnet nunchi vachetuntivi.
1: The happiness and peace are originated of the magnet.
0: Ee ayaskantam anetuntidi,
1: this magnet,
0: anta goppa shaktivantam anetuntidi.
1: It is so powerful.
0: ఇలాంటి శక్తివంతమైనటువంటి అయస్కాంతము ప్రతి మానవుని యందు ఉంటున్నది.
1: That powerful magnet is in every man.
0: ఇందులో ఉష్ణపు శక్తి ఉంటుండాలి.
1: దేర్ ఇస్ హీట్ పవర్.
0: పవర్ శక్తి ఉంటుండాలి.
1: అండ్ ఆల్సో
0: ప్రతి మానవుని యొక్క దేహము ఒక చిన్న జనరేటరే.
1: ద బాడీ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ స్మాల్ జనరేటర్.
0: ప్రతి మానవుని యొక్క హృదయము,
1: హ్యూమన్ హార్ట్,
0: ఒక విధమైన యొక్క టీవీనే.
1: ఇస్ ఎ టీవీ సెట్.
0: మానవుని యొక్క మనసు,
1: హ్యూమన్ మైండ్,
0: ఇది కేవలం ఒక కెమెరా వంటిది.
1: ఇస్ లైక్ ఎ కెమెరా.
0: అన్ని మానవుడే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ మ్యాన్.
0: మానవుని యందు లేనటువంటిది ప్రతిధ్వని బయటికి కనిపించదు.
1: That which is not in man is not noticed outside.
0: Man anta goppa balavantudu.
1: Man is so powerful.
0: Goppa shaktivantam galigavadu.
1: So powerful and energetic.
0: Ilanti man nu ee naadu alpuniga bhavichukotam chaala alpatvame.
1: It is meanness to consider man so low.
0: Ilanti manavatvanni,
1: such human life,
0: enta durvinyogam chesukuntunnam manam.
1: We are misusing it.
0: ఎన్ని విధమైనటువంటి దురవస్థలకు గురి అవుతున్నారు.
1: వీఆర్ పుటింగ్ ఇట్ టు సఫరింగ్.
0: సర్వులకు సాక్షిభూతంగా నిలిచినటువంటి మానవత్వాన్ని ఈనాడు మనం మరుగు చేసుకుంటున్నాం.
1: ఇన్ ఫ్యాక్ట్ హ్యూమన్ లైఫ్ షుడ్ స్టాండ్ యాజ్ అన్ ఇటర్నల్ విట్నెస్.
0: ఎదుటి వారి ఎందు ఏ శక్తి కలదో తన ఎందు కూడా అదే శక్తి ఉంటుంది.
1: ద పవర్ కెపాసిటీ ఇన్ ద అదర్ పర్సన్.
0: దీనిని రామాయణం నందు కూడా మరొక సూక్ష్మ కలగదు.
1: దిస్ ఈస్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ ఇన్ రామాయణ.
0: కనుక ఈ రామాయణం నందు,
1: ఇన్ రామాయణ,
0: కొన్ని రకమైనటువంటి వాలి మహాశక్తివంతుడు.
1: వాలి ఈజ్ వెరీ పవర్ఫుల్.
0: అతను కేవలము మ్యాగ్నెట్ పవర్ నుంచినే పుట్టినటువంటి వాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ దిస్ మ్యాగ్నెట్.
0: అయస్కాంత స్వరూపమైనటువంటి వాడు.
1: హీ ఈజ్ వెరీ ఫార్మ్ ఆఫ్ మ్యాగ్నెట్.
0: అతని శక్తితో,
1: విత్ హిస్ పవర్,
0: రాములతో యుద్ధం చేసినప్పుడు,
1: వెన్ హి వాస్ ఫైటింగ్ రామ,
0: సుగ్రీవుని కొట్టడానికి రాములు ఎదురుగా వస్తే,
1: వెన్ రామ స్టూడ్ ఇన్ ఫ్రంట్,
0: ఎదురుగా వచ్చినటువంటి రామశక్తి కూడాను ఆ యొక్క వాలికి పోయి చేరిపోతుంది.
1: ఇన్ ఫ్యాక్ట్ వాలి కుడ్ అట్రాక్ట్ ద పవర్.
0: కనుకనే చెట్టు చాటు నుండి కొట్టించాడు.
1: Therefore he had hit him standing behind the tree.
0: ఈ రహస్యాలు తెలియకుండా
1: this secret
0: రాముని ఎందుకు అతని చెట్టు చాటు నుంచి కొట్టాడు?
1: We question why is it that Rama killed him?
0: అక్కడ ఈ యొక్క అయస్కాంతం శక్తి అధికంగా ఉంది.
1: Because Vali has got more of
0: magnet. రాముని ఎందుకును అయస్కాంత శక్తి అధికంగా ఉంటుండాలి.
1: So also Rama.
0: ఈ శక్తిని తాను అర్థం ఆకర్షించితే రాముని శక్తి క్షీణించుతుంది.
1: And Vali attracts the half of the magnetic force of Rama.
0: కనుకనే కాలానుగుణ్యంగా,
1: appropriate to the times,
0: సమయ సందర్భానుసారంగా,
1: circumstances,
0: భగవంతుడు సర్వశక్తిమయుడైనప్పటికీ తాను కొంతవరకు హద్దులో ఉండినట్టుగా నటిస్తూ ఉంటాడు.
1: God conducts himself by the stipulations, limitations.
0: భగవంతుడు హద్దులో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదు.
1: And in fact he is beyond.
0: కానీ సమయ సందర్భాన్ని పురస్కరించుకుని,
1: basing on the positions, the circumstances,
0: ప్రపంచ క్షేమం కోసమని,
1: for the welfare of the world,
0: కళ్యాణం కోసమని,
1: for the welfare of society,
0: జనరంజన కోసమని,
1: for everybody,
0: తన శక్తిని తేనిట్టుగా కనిపిస్తూ ఉంటాడు.
1: He appears as though he has no power.
0: ఈ కనిపించినంత మాత్రమున,
1: for that simple reason,
0: మీరు సందేహించవచ్చును.
1: You may doubt.
0: మరి ఇంత శక్తి కలిగినటువంటి వాడు సాయిబాబా ఎందుకు ఈ పని చేయలేదు?
1: భగవాన్ ఈజ్ సో పవర్ఫుల్, హౌ ఇస్ దట్ హీ హాస్ నాట్ డన్ దిస్?
0: కానీ ఆ సమయం అలాంటిది, చేయకూడదు.
1: దట్ వాస్ ద సిచ్యువేషన్, ఇట్ షుడ్ నాట్ బి డన్.
0: ఈ సమయ స్ఫూర్తిగా మనం మార్చుకునేటువంటి శక్తి ఒక దైవానికి తప్ప అన్యులకు ఏమాత్రము కలగదు.
1: ఇట్స్ ఓన్లీ గాడ్ హూ కెన్ చేంజ్ ది సిచ్యువేషన్ అండ్ ద డైరెక్షన్ ఆఫ్ ది సిచ్యువేషన్. నో వన్ కెన్ డూ ఇట్.
0: ఇదే విధమైన రాముల కళ్యాణ సమయంలో కూడా ఉంటుండాలి.
1: ఇట్ వాజ్ ది టైమ్ ఆఫ్ ది హోలీ వెడ్డింగ్ ఆఫ్ రామ అండ్ సీత.
0: రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న నలుగురు కళ్యాణం ఒకే పర్యాయం జరిగింది.
1: అండ్ దే వర్ ఆల్ మ్యారీడ్ ది సేమ్ టైమ్, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న.
0: కానీ ఈ కళ్యాణ సమయం లోపల మీకు అందరికి తెలుసును, ఒకరికొకరు మాలలు వేసుకుంటారు.
1: అట్ ది టైమ్ ఆఫ్ ది వెడ్డింగ్ యు నో గార్లెండింగ్ ఈజ్ ఎ పార్ట్.
0: అందరు మాలలు చేతిలో పట్టుకున్నారు.
1: దే వర్ ఆల్ హోల్డింగ్ గార్లెండ్.
0: సీత కూడా చేతిలో పట్టుకుంది.
1: సీత
0: రాముని కంఠమును ధరించిన తర్వాతనే మీరు వారంతా కూడా, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులంతా కూడా మాలలు వేయించుకుంటారు.
1: అండ్ ఇట్ ఫస్ట్ సీత షూట్ గార్లెండ్, దట్ వుడ్ బి ఫాలోడ్ బై ద రెస్ట్ ఆఫ్ ది బ్రదర్స్.
0: రాములు అజానుబాహుడు.
1: రామ వాస్ సో టాల్,
0: చాలా ఎత్తైనటువంటి వాడు.
1: ఇస్ వెరీ టాల్ ఇన్ హైట్.
0: సీత చాలా పొట్టిది.
1: సీత ఇస్ వెరీ షార్ట్.
0: ఈమెకు అతని యొక్క కంఠంలో వేయాలంటే అతని కంఠం వంచలేదు.
1: టు గార్లెండ్ హిమ్ రామ హ్యాస్ టు బెండ్ హిస్ హెడ్.
0: అక్కడ సమయ సందర్భానుసారం పురస్కరించుకుని రాములు ఈ విధమైనటువంటి ఒక నాటకం ఆడుతూ వచ్చారు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్, ద సినారియో, దిస్ ది యాక్షన్ ఆఫ్ రామ.
0: ఈ కళ్యాణ సమయం నందు,
1: ఎట్ ది వెడ్డింగ్ టైమ్,
0: గొప్ప సమావేశం నందు,
1: ఇన్ ఎ బిగ్ కాంగ్రిగేషన్,
0: గొప్ప జనమంతా కూడినటువంటి సమయం నందు,
1: ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది బిగ్ అసెంబ్లీ,
0: రాములు ఒక స్త్రీకి తల వంచినాడు అంటే తన గౌరవం పాడైపోతుంది.
1: In fact, Rama will lose his reputation, the name and fame, if he is to bend his head in front of the woman.
0: Tala vanchakoodadu athu mahaveerudu.
1: And he is a big warrior and a king, cannot bend his head in front of the woman.
0: Dharma parayanudu.
1: ఇస్ వన్ ఆఫ్ రైచియస్నెస్.
0: తల వంచలేదు.
1: సో హీ నీడ్ నాట్ బెండ్ హిస్
0: హెడ్. ఎంతసేపు అయినా సీత మాలను పట్టుకుని కాచుకొని ఉంటుండాలి.
1: సీత వాజ్ హోల్డింగ్ ద గార్లెండ్ అండ్ వెయిటింగ్ అండ్ వెయిటింగ్.
0: కానీ జనమందరూ కూడా నువ్వు చాలా ఆశ్చర్యపడిపోతున్నారు.
1: పీపుల్ ఆర్ వెరీ మచ్ సర్ప్రైజ్.
0: ఎందుకు రాముని తల వంచకూడదు?
1: వై నాట్ రామ బెండ్ హిస్ హెడ్.
0: ఆమె ఎత్తు రాముడికి తెలుసును కదా.
1: అండ్ ఆఫ్టర్ ఆల్ హీ నోస్ ది హైట్ ఆఫ్ సీత.
0: కానీ ఒక్కటి ఇక్కడ చిన్న రహస్యం కూడా ఉంటుండాలి.
1: హియర్ ఇస్ వన్ సీక్రెట్.
0: అంతవరకు సీతను రాముని చూడలేదు. ప్రాపంచిక దృష్టిలో
1: టిల్ దట్ మూమెంట్ రామ డిడ్ నాట్ లుక్ ఎట్ సీత.
0: ఎందుకనిగా తనకు మంగళసూత్రం కట్టిన తర్వాతనే ఆమె తన భార్య అని తెలుసు. అప్పుడు చూడడానికి అధికారం ఉంటుంటుంది.
1: ఇన్ఫాక్ట్ హాస్ గాట్ ద టైమ్ టు లుక్ ఎట్ హర్ ఆఫ్టర్ టైయింగ్ అప్ ది హోలీ నాట్.
0: పరాయి కన్యక. పరాయి.
1: In fact, she was not married till then.
0: అలాంటి మ్యారేజ్ కానటువంటి యొక్క కన్యను పురుషుడు చూడకూడదు.
1: And a man should not look at an unmarried person.
0: రాముని యొక్క సహజ ధర్మము.
1: That is the quality of Rama.
0: తన యొక్క శీల ధర్మము.
1: And that stands for character.
0: అది సత్యశీలము అని పేరు.
1: That is very principle of truth.
0: ఆ సత్యశీలజ్ఞుడికి ఈ విధమైనటువంటి కట్టుబాటు అంతా కొన్ని పెట్టుకున్నాడు.
1: And these are the regulations that he has laid down to himself.
0: లక్ష్మణుడు వైపును చూచాడు రాములు.
1: Rama looked at Lakshmana.
0: Lakshmanudu sukshma buddhi gala Lakshmanudu.
1: Lakshmana is very intelligent.
0: Appudu cheppadu.
1: Then he said,
0: Lakshmanudu anna mee yokka saigalu naaku telusunu.
1: Brother, I know what signals you are sending.
0: Aa yokka Lakshmanudu tana bhudevi yokka tumarudu.
1: Lakshmana is the son of Mother Earth.
0: Inte kaadu.
1: Not only this.
0: Itani kevalamu oka vidhamainatu adisheshudu.
1: He is very adishesha.
0: కనుకనే ఆ భూమిని కొంతవరకు ఎత్తమని చెప్పాడు.
1: సో దట్ పార్ట్ వేర్ సీత వాస్ స్టాండింగ్ కుడ్ బి జస్ట్ రైజ్డ్.
0: లక్ష్మణుడు కూడా చెప్పాడు.
1: లక్ష్మణ సెడ్,
0: అన్న సీతను మాత్రమే ఎత్తడానికి వీలు కాదు, ఆ భూమిని ఎత్తిందట్టి నీవు కూడా ఎత్తి ఎగురుతావు.
1: అండ్ దెన్ లక్ష్మణ సెడ్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ ఓన్లీ దట్ పార్ట్.
0: నీవు కూడా పైకి ఎగురుతావు.
1: అండ్ యు విల్ ఆల్సో విల్ బి మచ్ మోర్.
0: కాబట్టి ఇది అసాధ్యము అన్న.
1: ఇట్ ఇస్ ఇంపాసిబుల్.
0: అప్పుడు యుక్తితో చేసినాడు లక్ష్మణుడు.
1: అండ్ దెన్ దట్ ఇస్ ద నాక్ లక్ష్మణ దిస్ వే.
0: కేవలం అందరూ చూస్తూ ఉండగానే రాముని పాదాలపైన పడ్డాడు లక్ష్మణుడు.
1: అండ్ ఎవరీవన్ స్టార్టెడ్ స్టేరింగ్ అండ్ వాచింగ్ లక్ష్మణ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: సేఫ్ అయినప్పటికీ లక్ష్మణుడు లేయలేదు.
1: లక్ష్మణ డిడ్ నాట్ గెట్ అప్.
0: అప్పుడు రాములు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమే లక్ష్మణ లెమ్ము అని వంగినాడు.
1: దెన్ రామ హాడ్ టు బెండ్ టు లిఫ్ట్ అప్ లక్ష్మణ.
0: ఇతని ఎప్పుడు వంగినాడు అప్పుడు సీత వచ్చి
1: చెప్పాడు.
0: కనుకనే త్యాగరాజు కూడాను లక్ష్మణుడు చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో మెన్షన్ సే
0: కపివారది
1: దాటునాసిబుల్వి
0: వలచునాడు
1: కొలచునాబుద్ధి
0: గల భరతుడు చూచి చూచి మృక్కున అపరామ భక్తి ఎంతో
1: గొప్పరాక్ష్మణుడు
0: యొక్క లక్ష్మణుడు ఏ విధంగా తెలుసుకోగలిగాడు?
1: హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ లక్ష్మణ టు నో?
0: ఈ విధంగా సమయ సందర్భానుసారంగా భగవంతుడు ప్రవర్తించేటువంటి వాడు.
1: యాజ్ పర్ ది సిచ్యువేషన్ పొజిషన్ గాడ్ కండక్ట్స్ హింసెల్ఫ్.
0: కేవలం తానే వంగినాడంటే స్త్రీలకు తల వంచినాడని చెప్పి తెలుసుకుంటారు.
1: బికాస్ హీ బెంట్ హిస్ హెడ్ హీ డస్ నాట్ మీన్ దట్ హీ బెంట్ హిస్ హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎ వుమన్.
0: ఆ విధమైనటువంటి యొక్క దీక్షను పూనుతూ వచ్చాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ దే హావ్ గాట్ డిటర్మినేషన్ ఆఫ్ దట్ సార్ట్ ఇన్ దోస్ డేస్.
0: ఈ విధంగా రామాయణాన్ని చదువుతూ పోతున్నారు.
1: పీపుల్ రీడ్ రామాయణ.
0: భారత భాగవతములంతా కూడా చదువుతూ పోతున్నారు.
1: దే రీడ్ భారత అండ్ భాగవత.
0: కానీ ఈ సూక్ష్మమైనటువంటి తత్వాన్ని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: బట్ నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో ది సటిలిటీ సీక్రెట్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకును అయస్కాంతం చాలా ప్రధానమైనటువంటిది.
1: ఇన్ ఎవ్రీ మ్యాన్ దిస్ మ్యాగ్నెట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.
0: ఈ అయస్కాంతం చేతనే దైవత్వం ఆవిర్భవిస్తూ ఉంటాడు.
1: బికాస్ ఆఫ్ దిస్ యూ ఫైండ్ ద డివినిటీ.
0: లేకపోతే ఇంత ప్రజలంతా కూడాను ఇన్ని దేశాల వారు ఇన్ని గ్రామాల వారిని ఎవరు పిలిచారు ఇక్కడికి?
1: సో మెనీ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ నేషన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హావ్ గ్యాదర్డ్ హియర్ హూ హావ్ ఇన్వైటెడ్ యు. ఏ
0: ఇన్విటేషన్ పంపించారు?
1: హూ సెంట్ యు ది ఇన్విటేషన్?
0: కాదు కాదు.
1: నో,
0: ఈ పేరు ఈ రూపం యొక్క ఆకర్షణే మిమ్మల్ని అందరినీ ఇక్కడ చేర్చింది.
1: The name and the form of Bhagavan attracted the whole world.
0: ఈ ఆకర్షణ శక్తిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ an attempt to know this power of
0: attraction. ఇష్టమైంది వచ్చాము. ఈ ఇష్టం ఎక్కడి నుంచి వచ్చింది?
1: ఐ కేమ్ బికాస్ ఐ లైక్.
0: అదే అయస్కాంతం యొక్క పవర్.
1: అండ్ దట్ ఈస్ ది మ్యాగ్నెటిక్ పవర్.
0: ఈ మ్యాగ్నెట్ పవర్ ఇట్టిది అట్టిదని చెప్పడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ ద మ్యాగ్నెట్.
0: ఎంతటి శక్తినైనా ఆకర్షిస్తుంది.
1: ఇట్ కెన్ అట్రాక్ట్ ఎనీథింగ్
0: అయితే ఆకర్షిస్తుంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించడం.
1: బట్ ఇట్ విల్ నెవర్ మేక్ యూస్ ఆఫ్ ఇట్.
0: దానికి పరిమితమైనట్టుగా పూనుకుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్ సైజ్.
0: కానీ ఇది సముద్రం కదా అని టమ్లర్ అంతా కూడా ముంచి రాదు నీరు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు కలెక్ట్ ది హోల్ సీ వాటర్ ఇన్ ఎ
0: టమ్లర్. ఎంత పరిమితం ఉన్నదో అంత నీరు మాత్రమే పడుతుంది.
1: యాజ్ ఇస్ ది సైజ్ ఆఫ్ ది టమ్లర్ సో ఆల్సో ద వాటర్ ఇట్ వుడ్ కంటెయిన్.
0: కానీ సముద్రం యొక్క టేస్ట్ టమ్లర్ లోనే ఉంటుండాలి, సముద్రంలోనే ఉంటుండాలి.
1: ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వన్ అండ్ ద సేమ్ బోత్.
0: సముద్రంలో ఏ టేస్ట్ ఉంటుందో టమ్లర్ వాటర్ లో కూడా అదే టేస్ట్ ఉంటుంది.
1: అండ్ ద టేస్ట్ ఆఫ్ ది సీ వాటర్ ఇస్ వెరీ మచ్ సేమ్.
0: దైవశక్తి అనేటువంటిది తన యందు ఏ విధంగా ఉండినప్పటికీ కానీ పరిమితమైనటువంటి దీంతో ప్రవర్తించుంటారు.
1: ఇట్ ఈస్ జస్ట్ యూస్డ్ ఇన్ స్టిప్యులేటెడ్ వే.
0: టమ్లర్ తీసుకుని పోయి పెద్ద సముద్రం కదా అని చెప్పి దాన్ని ముంచితే ఆ టమ్లర్ లో నీళ్లు వస్తాయి.
1: ఇఫ్ యూ జస్ట్ టేక్ ది టమ్లర్ టు సీ వాటర్ యూ వుడ్ కలెక్ట్ ఇట్ యాజ్ పర్ ఇట్స్.

0: కనిపిస్తుంటాడు.
1: గాడ్ హ్యాస్ ఇన్ఫినిట్ పవర్ బట్ హీ యూజెస్ అండర్ సర్టన్ లిమిట్స్ దట్ హీ లేడ్ డౌన్ టు హిమ్సెల్ఫ్.
0: ప్రతి మానవుని యందు కూడా ఈ శక్తి ఉంటున్నది.
1: ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ దిస్ డివైన్ పవర్.
0: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అన్నారు.
1: దేర్ఫోర్ ఇట్ ఈస్ సెడ్ గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ బీయింగ్స్.
0: ఈశావాస్యం ఇదం జగత్తు అన్నారు.
1: ఇన్ ది హోల్ యూనివర్స్ గాడ్ ఇస్ ప్రెసెంట్.
0: కనుక
1: సో
0: ఈ విధమైనటువంటి యొక్క హృదయానికి సంబంధించినటువంటి యొక్క కెమెరా నుంచి
1: out of this camera of the human heart
0: anni rakamainaatundi chitramulu kudunu anubhavistu untadi
1: it experiences all photographs pictures
0: ee pictures anta kudunu ekkada nunchi vastundante hrudayam nunchi vachinatundi pratibimbale
1: these pictures come out of the heart as a reflection
0: satti daniki reaction resound and reflection
1: reaction reflection resound follow in everything
0: కనుక ప్రపంచంలో మనం చూసేదంతా కూడాను పరమాణువుల యొక్క రిసౌండే.
1: సో ఆల్ దట్ వి సీ అరౌండ్
0: పరమాణువుల యొక్క రిశబ్దమే.
1: అండ్ ఇట్స్ ఓన్లీ సౌండ్ ఆఫ్ ది
0: పరమాణువుల యొక్క రియాక్షనే.
1: అండ్ ఇట్స్ ఎ రియాక్షన్ దట్
0: అంతా పరమాణువుల యొక్క తత్వమే.
1: ఎవ్రీథింగ్ ఇస్ ద నేచర్ ఆఫ్ ఎన్ ఆటమ్.
0: ఇలాంటి పరమాణువుల యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడాను గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: ఎవ్రీ మ్యాన్ షుడ్ మేక్ ఎన్ అటెంప్ట్ టు నో.
0: ఈనాడు ధ్యానాలు చేస్తుంటారు.
1: టుడే పీపుల్ మెడిటేట్.
0: ఇంకా అనేక రకమైన సాధనలు సలుపుతూ ఉంటారు.
1: స్పిరిచువల్ పాత్
0: కానీ ఈ సాధనల కంటే కూడా చిక్కుకేటువంటి వాడు కాదు భగవంతుడు.
1: బట్ ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎక్స్పీరియన్స్.
0: ఎవరు వారికి సరైనటువంటి మార్గం బోధించేవారు లేకపోవడం చేతనే ఈ రకమైనటువంటి యొక్క అల్ప జ్ఞానములంతా కూడా ప్రబోధిస్తుంటారు.
1: సిన్స్ దేర్ ఇస్ నో రైట్ పర్సన్ టు షో యూ ద కరెక్ట్ పాత్
0: ఈ సాధనలన్నీ కూడా సరైనటువంటి సాధనలు కాదు.
1: ఆల్ ది స్పిరిచువల్ పాత్స్ ఆర్ నాట్
0: భగవంతుని పొందడానికి సరైనటువంటి మార్గం కాదు ఇది.
1: దే ఆర్ నాట్ ది పాత్స్ దట్ టేక్ యు
0: భగవంతుని ఏ రీతిగా పొందాలి.
1: How to attain God?
0: బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి.
1: ద నోర్ ఆఫ్ ద డివైన్ విల్ బి
0: భగవంతుని యొక్క ఎందు ఏ ప్రేమ ఉన్నదో ఆ ప్రేమనే మీరు ప్రకటించాలి.
1: అండ్ ద లవ్ ఇన్ గాడ్ మస్ట్ బి మేనిఫెస్టెడ్ ఇన్ యూ.
0: భగవంతుడు ఏ ప్రేమను అందరికి అందిస్తున్నాడో ఆ ప్రేమని మీరు కూడా అందరికి అందించాలి.
1: జస్ట్ యాస్ గాడ్ స్ప్రెడ్స్ హిస్ లవ్ యూ షుడ్ షేర్ యువర్ లవ్ విత్ అదర్స్.
0: అట్టి సమత్వమైనటువంటి దానికి మాత్రమే భగవంతుడు సన్నిహిత అవుతుంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ వుడ్ బి క్లోజ్ టు యూ ఇఫ్ యూ హ్యావ్ దట్ స్పిరిట్ ఆఫ్ ఈక్వాలిటీ.
0: భగవంతుడి నుండి వచ్చినటువంటి ఒక హృదయ తత్వం అనేటువంటిది ఏకత్వమే.
1: In fact, the principle of the heart is oneness.
0: ఈ ఏకత్వంతో కూడినటువంటి ప్రేమ తత్వాన్ని మనం పెంచుకుంటూ రావాలి.
1: And this love which is only one has got to be increased, developed.
0: అప్పుడే దైవత్వం కూడా మనకు ప్రాప్తిస్తుంటాలి.
1: And then you can reach, attain God.
0: ప్రాప్తించడం అనగా బయట నుండి వచ్చి దీంట్లో చేరదు.
1: Not that he comes from outside and gets
0: into
1: you.
0: తన నుండి ఆవిర్భవింప చేసుకుంటాడు.
1: That which is in you, latent in you, becomes patent.
0: దీన్ని రియాక్షన్ అన్నారు.
1: This is reaction.
0: దీన్ని రీసౌండ్ అన్నారు.
1: This is resound.
0: దీన్ని రిఫ్లెక్షన్ అన్నారు.
1: This is reflection.
0: ప్రతి ఒక్కటి కూడా రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్.
1: ఎవ్రీథింగ్ క్యారీస్ దీస్ త్రీ.
0: రియాలిటీ మాత్రం అందరూ ఉంటుంది.
1: రియాలిటీ ఇస్ ఇన్ యూ.
0: ఆ రియాలిటీ మాత్రం అదే మూలాధారమైన తత్వము.
1: దట్ రియాలిటీ ఇస్ ద ప్రైమార్డియల్ ఫండమెంటల్
0: ప్రిన్సిపల్. మూలాధారమైన తత్వమును ఎవరు కూడా గుర్తించడానికి ప్రయత్నించడం చేయదు.
1: దట్ బేసిక్ ఫౌండేషన్ ప్రిన్సిపల్
0: ఎవరికి అర్థం కూడా కాదు.
1: నో వన్ అండర్స్టాండ్స్ ఇట్.
0: చెప్పినట్టు వినండి.
1: యు ఫాలో అకార్డింగ్ టు
0: కమాండ్. చెప్పినట్టు చేయండి.
1: యు యాక్ట్ అకార్డింగ్ టు హిమ్.
0: చెప్పినట్టు నడుచుకోండి.
1: యూ కండక్ట్ యువర్ సెల్ఫ్.
0: తప్పక అదే నీకు లభిస్తుంది.
1: దెన్ యూ విల్ అచీవ్ సక్సెస్.
0: అదే నీకు ప్రాప్తిస్తుంది.
1: దెన్ యూ విల్ డిజర్వ్ ఆల్ దోస్.
0: ఇంకొక మార్గంలో దీనికి ప్రాప్తి చేయడానికి వీలు కాదు.
1: యూ కెనాట్ బి సక్సెస్ఫుల్ బై ఎనీ అదర్ పాత్.
0: ఏదో ఒక మార్గంలో బలమంది కానీ పోట్లాడుతూ కూర్చుంటే మనకు లభ్యం కాదు.
1: బికాస్ యూ ఆర్ స్ట్రాంగ్ యూ కెనాట్ ఫైట్ ఇన్ ఎనీ వే.
0: భగవంతుడిలో ఎట్టి గుణములు లేవు.
1: God is attributeless.
0: అందుకనే గుణాతీతుడు అన్నారు.
1: సో హీ ట్రాన్సెండ్స్ గుణా.
0: ఒక్కటే గుణము.
1: హస్ గాట్ ఓన్లీ వన్.
0: అది ఏ ప్రేమ.
1: That is love.
0: అది ఏ ప్రాణము.
1: That is life.
0: అది ఏ నిజమైనటువంటి సంబంధము.
1: That is the true relationship.
0: అందరికీ ఉండేటువంటి సంబంధం అది ఒక్కటే.
1: That is only true relationship that exists between us.
0: Love to love.
1: Love to love.
0: ఈ ప్రేమ తత్వంతోనే దీన్ని సాధించడానికి ప్రయత్నించాలి.
1: And you can achieve anything only with the principle of love.
0: ప్రేమ స్వరూపులారా.
1: Embodiments of love.
0: దైవత్వం యొక్క తత్వమును అర్థం చేసుకోవటం చాలా కష్టము.
1: It is very difficult to understand.
0: కానీ అర్థం చేసుకుంటే అంతకంటే సులభం మరొకటి లేదు.
1: If you understand, there is nothing other simpler than that.
0: ఎంతైనా నీకు స్వాధీనం అయిపోతుంది.
1: Anything you can control.
0: దైవత్వాన్ని అర్థం చేసుకునేటువంటి మానవుడు
1: the person who understands God
0: జగత్తునంతా అర్థం చేసుకోగలడు.
1: Will be able to understand the whole world.
0: ఇదే ఉపనిషత్తు కూడా బోధించినటువంటిది.
1: This is the teaching of Upanishads.
0: ఏ దాన్ని మనం గుర్తించడానికి ప్రయత్నం చేస్తామో అప్పుడు సర్వమును గుర్తించిన వారమవుతాం.
1: That principle if understood, rest of the things will be understood.
0: ఏ ఒక్కదాన్ని గుర్తించడానికి వీలు లేనటువంటి అప్పుడు దేన్ని గుర్తించలేవు.
1: ఇఫ్ యూ అండర్స్టాండ్ దట్ ప్రిన్సిపల్ రెస్ట్ కెనాట్ బి అండర్స్టూడ్.
0: ఇది ఒక వెండిది అని మనం గుర్తించుకున్న తర్వాత
1: వన్స్ యూ నో దిస్ సిల్వర్
0: ఇది ఎక్కడైనా వేసేసి ఇది వెండి అవుతుంది.
1: యూ కీప్ ఇట్ ఎనీవేర్ ఇట్ కంటిన్యూస్ టు బి సిల్వర్.
0: అనేక రూపంలో నాకు ధరించినప్పటికీ అది వెండిగానే ఉంటుంది.
1: ఇట్ మే బి ఆఫ్ డిఫరెంట్ ఫార్మ్స్ బట్ స్టిల్ ఇట్ ఇస్.
0: అదే రీతిగానే ప్రేమ

0: ప్రేమమైన యొక్క దైవత్వాన్ని ప్రేమతో చూసినప్పుడు ఎక్కడ చూసినా ప్రేమమయంగానే ఉంటాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ గాడ్ ద వెరీ పర్సానిఫికేషన్ ఆఫ్ లవ్, యూ విల్ ఫైండ్ హిమ్ ఎవ్రీవేర్.
0: ఈ సూక్ష్మమైనటువంటి యొక్క రహస్యాన్ని గుర్తించుకోలేని మానవుడే అనేక తికమకల పడిపోతున్నాడు.
1: ఇన్ ఫ్యాక్ట్ ద పర్సన్ హూ డస్ నాట్ అండర్స్టాండ్ లవ్ ఆఫ్ గాడ్ ఈస్ కన్ఫ్యూజ్డ్.
0: ప్రేమ చేతనే పరమాత్మని పొందాలి.
1: ఓన్లీ కెన్ అటైన్ గాడ్ త్రూ లవ్.
0: దేశం చేత కాని, ధనం చేత కాని, పదవి చేత కాని, ఇంకే విధమైనటువంటి గర్వం చేత కాని అందడానికి వీలు కాదు.
1: మనీ, పొజిషన్, పవర్, పెల్స్ విల్ నెవర్ టేక్ యూ టు గాడ్.
0: ఇది కేవలం ఒక ప్రేమ చేతనే కలుగుతుంది.
1: ఇట్ ఇస్ ఓన్లీ లవ్ దట్ టేక్స్ యూ టు హిమ్.
0: కనుకనే
1: సో
0: రాధ ఒకనొక సమయం లోపల,
1: రాధ ఎట్ వన్ టైం
0: చాలా బాధపడుతూ ఉండేటువంటిది,
1: వాస్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: రాధ అంటే ఎవరు? ఆమెను ధరనే.
1: రాధ
0: రాధ ధర,
1: రాధ ధర అర్త్.
0: ఈ ధరను ఎన్ని విధమైనటువంటి దీంట్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు.
1: పీపుల్ మేడ్ అటెంప్ట్ టు అండర్స్టాండ్ దిస్ ధర అర్త్.
0: ఒకనాడు
1: వన్ డే
0: ఒక భక్తుడు,
1: వన్ డివోటీ,
0: భగవంతుని కృష్ణుని పొందడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నాడు.
1: మేడ్ ఎన్ అటెంప్ట్ టు అటైన్ కృష్ణ.
0: అతనికి ఏమాత్రం కూడా ఏ యొక్క ప్రపంచకు సంబంధమైనటువంటి వ్యవహారంలో తాను పడలేదు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హి హస్ నో వరల్డ్లీ ఆబ్లిగేషన్స్.
0: ఏ విధమైనటువంటి యొక్క వాంఛలు లేవు.
1: హి హస్ నో డిజైర్.
0: కృష్ణుడు తప్ప నాకు అన్యం అక్కర్లేదు అనుకుంటూ.
1: హి వాంట్స్ ఓన్లీ కృష్ణ, నన్ ఎల్స్.
0: అలాంటి సమయం లోపల,
1: అట్ దట్ టైమ్,
0: ఇతనికి ఏదైనా ప్రాప్తిని కనుగొనుపు చేయాలని,
1: ఇన్ ఆర్డర్ టు కన్ఫర్,
0: రాధ సంకల్పించుకుంది.
1: రాధ డిటర్మిన్.
0: అతని గ్రామానికి సమీపంలో ఒక చిన్న ఎరువు, ఒక కొలను ఉంటుండాలి.
1: వెరీ క్లోజ్ టు హిస్ విలేజ్ దేర్ ఇస్
0: చెరువు ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ఎ లేక్.
0: ఆ చెరువు గట్టున ఒక గాజులు అమ్మేటువంటి వాడు వస్తూ ఉన్నాడు.
1: అలాంగ్ దట్ సైడ్ ఆఫ్ ది లేక్ వన్ బ్యాంగిల్ సెల్లర్ వాస్ పాసింగ్ బై.
0: అప్పుడు ఆ బ్యాంగిల్ వాడు నీరు దాహం అయిపోయి ఆ కొలం లోపల మునిగా తీసుకుని పోయి నీరు త్రాగుతున్నాడు.
1: అండ్ బ్యాంగిల్ సెల్లర్ బికాస్ హి వాస్ థర్స్టీ హి వెంట్ క్లోజ్ టు ద
0: ట్యాంక్. అవన్నీ గల్లు గల్లు గల్లు గల్లు అని గాజులంతా కూడా శబ్దమిస్తుండాలి.
1: యాజ్ హి వాస్ మూవింగ్ బై ద సౌండ్ ఆఫ్ ద బ్యాంగిల్స్ వాస్ హర్డ్.
0: ఆ కొలం నుంచి ఒక చెయ్యి వచ్చింది బయటికి.
1: దేర్ అవుట్ ఆఫ్ ది ట్యాంక్, అవుట్ ఆఫ్ ద లేక్ వన్ హ్యాండ్ కేమ్ అప్, రోజ్ అప్.
0: అయ్యా, నాకు ఈ హస్తమునకు నీ యొక్క గాజులు తొగుతావా అని అడిగింది.
1: అండ్ దెన్ దట్ హ్యాండ్ స్టార్టెడ్ పుట్టింగ్ ఏ క్వశ్చన్, ఆర్ యు ప్రిపేర్డ్ టు గివ్ ఇట్ బ్యాంగిల్స్.
0: ఆమె ముఖం ఎవరికి చూపలేదు.
1: అండ్ ద పర్సన్ ఫేస్ ఇస్ నాట్
0: సీన్. చెయ్యి మాత్రమే ఎత్తింది.
1: ఇట్ ఇస్ ఓన్లీ ది హ్యాండ్ దట్ వాస్ సీన్.
0: ఇది ఎవరో చాలా ఆశ్చర్యకరంగా ఉంటుండది అని, నీకు ఎంత విలువనో అంత నేను విలువిస్తాను.
1: అండ్ హి ఆల్సో హర్డ్ ది ఆన్సర్, ఐ పే మనీ. గాజులు
0: తొడగమని చెప్పింది.
1: కమ్ ఆన్ బీ ప్రిపేర్డ్ గివ్ మీ బ్యాంగిల్స్.
0: ఒక చేతికి గాజులు తొడిగాడు.
1: అండ్ దెన్ హి హస్ పుట్ ది బ్యాంగిల్స్.
0: రెండో చేయి ఎత్తింది.
1: అండ్ ద సెకండ్ హ్యాండ్ వాస్ లిఫ్టెడ్.
0: దానికి కూడాను గాజులు తొడిగాడు.
1: అండ్ హి హస్ పుట్ బ్యాంగిల్స్ దేర్.
0: అయ్యా, దీనికి ఎంత ఖర్చు అయింది అన్నాడు.
1: అండ్ వాట్ ఈస్ ది మనీ ప్రైస్.
0: అమ్మా, ఇది పెద్దగా ఖర్చు ఏమి కాదు.
1: నాట్ మచ్.
0: దీనికి ఏదో ఇంత 2 రూపాయలు 3 రూపాయలు అని అన్నాడు.
1: ఇట్ ఈస్ ఎనఫ్ 2 రూపీస్ ఆర్ 3.
0: చూడు, ఆ 2 రూపాయలు నా ఇల్లు ఉంటుండాలి ఈ రూమ్, ఈ యొక్క గ్రామం లోపల.
1: దేర్ లైస్ మై హోమ్ హియర్ వెరీ.
0: ఆ రూమ్ లోపల ఒక చిన్న రూమ్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ స్మాల్ రూమ్.
0: ఆ రూమ్ లోపల ఒక కిటికీ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ అ విండో.
0: ఆ కిటికీకి వెనకల ఒక చిన్న గూడు ఉంటుండాలి.
1: బిహైండ్ దట్ విండో దేర్ ఇస్
0: ఆ గూడు లోపల దీనికి తగినటువంటి ధనం పెట్టొచ్చాను, నువ్వు ఆ ఇంటి యజమాని అడిగి ఇప్పించుకోమని చెప్పింది.
1: బిహైండ్ ద విండో వెరీ క్లోజ్ నారో స్పేస్ దేర్ ఇస్ మనీ స్మాల్ చేంజ్ యూ కెన్ టేక్ ఇట్.
0: ఆ ఇంటికి పోయాడు నంబర్ తీసుకుని.
1: అండ్ బేసింగ్ ఆన్ దిస్ డైరెక్షన్స్ ద బ్యాంగిల్ సెల్లర్ వెంట్.
0: మీ బిడ్డట ఒక గాజులు తొడుక్కుంది నా ఈ చెరువు దగ్గర, దీనికి డబ్బంతా నీ దగ్గర అడగమని చెప్పింది అనింది.
1: అండ్ హి సెడ్, సార్, యువర్ డాటర్ వాంటెడ్ బ్యాంగిల్స్ అండ్ వాంటెడ్ మీ టు కలెక్ట్ మనీ ఫ్రమ్ యూ.
0: నీకు పెళ్లే కాలేదే, నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు?
1: ది మ్యాన్ సెడ్, ఐఎమ్ నాట్ మ్యారీడ్, హౌ ఇస్ దట్ ఐ హావ్ ఎ డాటర్.
0: తప్పు చెప్పారు.
1: హూ టోల్డ్ యూ?
0: కానీ ఇది రైట్ కాదన్నాడు.
1: ఇస్ నాట్ రైట్, హి సెడ్.
0: కానీ తన యొక్క తత్వం ను చక్కగా అర్థం చేసుకున్నాడు.
1: But he has known the reality.
0: నా సత్యశీలమ, నేను గట్టివాడినా, నా మనసు చలించిందా అని ఏమేమో అర్థం చేసుకు. కాదు కాదు, నేను తప్పక సత్యశీలుణ్ణి.
1: He went on questioning himself.
0: నాకు అలాంటి వ్యామోహమే లేదు. నాకు ఎట్టి వ్యామోహమూ లేదు.
1: I don't have any desire.
0: కాబట్టి ఎవరో చెప్పినారు అని అనుకున్నాడు. తిరిగి ఎక్కడ ఉన్నది?
1: And then he said, where is she?
0: పలాని గూటికి పక్కలో ఉంటుండదట చెప్పింది అని చెప్పింది.
1: And she directed me that money is there, very close to the window.
0: అక్కడ కిటికీ లేదు, గూడు లేదు.
1: And when he went inside, there's no window.
0: తాను ఎన్నో పర్యాయములు ఆ ఇంట్లో సంచరించినటువంటి వాడే.
1: And in fact, he moved about for a long time.
0: కానీ ఈనాడు లోపల వెళ్లేటప్పటికి ఒక కిటికీ కనిపించింది, దానికి వెనుక వైపున ఒక చిన్న గూడు కనిపించింది.
1: That the moment he went in this day, he noticed the window over there and a narrow corner.
0: ఆ దీంట్లో చేయి పెట్టేటప్పటికి తనకి ఎంత కావాలో అంత డబ్బు మాత్రం చిక్కింది.
1: ఎగ్జాక్ట్లీ ది మనీ హీ రిక్వైర్డ్ వాజ్ నోటీస్డ్ దేర్.
0: ఆమె చెప్పింది, అయ్యా ఈ విధంగా నాకు డబ్బు అంతా ఎంత కావాలో దాన్ని తీసుకోమని.
1: అండ్ దెన్ దిస్ మ్యాన్ సెడ్, దట్ లేడీ వాంటెడ్ మీ టు కలెక్ట్
0: ఆ డబ్బును తీసుకున్న తర్వాత అయ్యా ఆ చెరువు ఎక్కడనో ఆమె ఎక్కడ కనిపించిందో నీకు నన్ను కూడా తీసుకుని పోయి ఆమె దర్శనం నాకు చేయించమని చెప్పి ప్రార్థించాడు.
1: అండ్ ది మ్యాన్ సెడ్ వేర్ ఇస్ షీ లెట్ మీ ఆల్సో సీ హర్ అండ్ హి వాంటెడ్ ది బ్యాంగిల్స్
0: ఇన్ రాధా రాధా రాధా రాధా రాధా రాధా అనుకుంటూ ఆ యొక్క గాజులు వాడి వెంట తిరిగాడు.
1: కాలింగ్ రాధా రాధా బై నేమ్ హి ఫాలోడ్ దిస్ బ్యాంగిల్స్ అలా.
0: కానీ అక్కడ పోయేటప్పటికి అమ్మా నీవు చెప్పిన రీతిగా నీ డబ్బు నాకు చిక్కింది అతను ఇచ్చాడు అన్నాడు.
1: అండ్ హి హస్ సెడ్ I received the money as per your direction.
0: Asiriyanga vakyam vinipinchindi.
1: And he heard ethereal voice.
0: Ee dabbu neeku andinda nayana?
1: Did you receive the money?
0: Andindi.
1: Yes.
0: Adigo aa yajamanudu kuda na venta vacharamma.
1: And here I brought with me the master.
0: Atariki oka darshanam ivvandi anindi.
1: And he wants to see you.
0: Appudu aame cheppindi lopal nunchi.
1: Then she said,
0: Ayya, na hastamulu evarikaina kuda kanipinchavachunu.
1: Anybody can see my hands.
0: Kaani naa mukhamu Krishnuniki okkaliki tappa inkevariki naa mukhamu evariki chudani vanu.
1: Only Krishna can see my face and no one can else can see my face.
0: కనుకనే అతను మాత్రమే నా ముఖాన్ని దర్శించడానికి వీలవుతుంది కానీ ఇంకొకరు దర్శించడానికి వీలు కాదని.
1: ఇట్ ఇస్ పాసిబుల్ ఫర్ కృష్ణ ఓన్లీ టు సీ మై ఫేస్ బట్
0: ఆ నాటి నుంచి ఈనాటి వరకును అక్కడనే తాను రాధా రాధా అనుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చాడు.
1: సిన్స్ దట్ డే హీ వెంట్ హీ స్పెంట్ ఆల్ హిస్ లైఫ్ రిపీటింగ్ రాధా.
0: కట్టకడపటికి రాధాకృష్ణుల చేతనే దర్శనం పొందాడు.
1: అట్ ద ఎండ్ హీ కుడ్ హ్యావ్ బోత్ ఆఫ్ దెమ్ రాధా కృష్ణ.
0: ఒక్క విధమైనటువంటి దీక్షను పొందినటువంటి వారు అన్ని రకమైనటువంటి దీక్షలు ఎందుకు ఉంటుంటారు.
1: దట్ డిటర్మినేషన్ మేడ్ హిమ్
0: ఒక పిల్లవాడు చెప్పాడు పట్టిన పట్టేదో పట్టనే పట్టితి పట్టును ఎగ్గేది దాకా అట్టే ఉండు అని.
1: హావింగ్ డిటర్మిన్డ్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్ఫిల్డ్ నెవర్ గో బ్యాక్.
0: కనుక అలాంటి పట్టులు పడుతుంటారు భగవంతుడు.
1: దట్ డిటర్మినేషన్ ఇస్ రిక్వైర్డ్.
0: కోరిన దేనియో కోరనే కోరితివి కోరిక చెల్లుడు దాకా పోవకుండు.
1: యూ హ్యావ్ డిసైడ్ సమ్వేర్ అదర్ అంటిల్ ఇట్స్ గ్రాంటెడ్ డోంట్
0: అడిగిన దేనియో అడగనే అడిగితివి అడిగిన దిరుదాకా విడవకుండు.
1: హావింగ్ ఆస్క్ ఫర్ సంథింగ్ అంటిల్ ఇట్ ఇస్ గివెన్ డోంట్
0: తలచిన దేనియో తలచనే తలచితివి తలపు తీరుడు దాకా పోవకుండు.
1: హావింగ్ థాట్ అంటిల్ ద థాట్ ఇస్ రియలైజ్డ్ డోంట్ గో.
0: అయితే ఇక్కడ రెండు కట్టుబాట్లు ఉన్నాయి.
1: పోరు
0: పడలేక తానైనా బ్రోవవలయు.
1: యూ షుడ్ కన్ఫర్ బోన్ అవుట్ ఆఫ్ డిస్గస్ట్.
0: వడలు తెలియక నీవైనా అడుగవలయు.
1: ఆర్ యూ షుడ్ ఫా
0: అంతియే కానీ
1: ఓన్లీ దట్ యూ షుడ్ ఆస్క్.
0: తిరిగిపోవుట భక్తుని దీక్ష కాదు.
1: అండ్ ఇట్స్ నాట్ ద క్వాలిటీ ఆఫ్ ఎ డివోటీ టు రిటర్న్.
0: ఈ భక్తుని ఆ దీక్షను పూనాలి.
1: That is the quality of a devotee, the determination.
0: కనుకనే ఆ విధమైనటువంటి దీక్షను పూనినప్పుడే ఇతను రాధాకృష్ణుడుగా దర్శనం అందించాడు.
1: విత్ దట్ డిటర్మినేషన్ హీ కుడ్ హ్యావ్ ది మేనిఫెస్టేషన్ ఆఫ్ రాధాకృష్ణ.
0: అతను ధన్యుడైపోయాడు.
1: అండ్ హిస్ లైఫ్ ఇస్ లిబరేటెడ్.
0: కనుక ప్రతి వారి ఎందుకు కూడాను దైవం సర్వత్రా ఉండినప్పటికీ
1: దో గాడ్ ఈజ్ ఎవ్రీవేర్
0: ఎక్కడ ఏ ఏ కారణమును పురస్కరించుకుని
1: బేసింగ్ ఆన్ అప్రోప్రియేట్ కాజ్
0: సమయ సందర్భాన్ని చూసుకుని
1: ద పొజిషన్ ద సిచ్యువేషన్
0: భగవంతుడు దర్శనమిస్తూ ఉంటాడు.
1: గాడ్ అపియర్స్ మేనిఫెస్ట్
0: సమయ సందర్భాన్ని పురస్కరించుకునక
1: Without these considerations,
0: అడిగినారు కదా అని చీప్గా వచ్చి భగవంతుడు అందించడు.
1: He doesn't manifest for the cheap reasons.
0: అక్కడ అవసరమా కాదా?
1: Whether it's necessary or not.
0: ఇలాంటి పరిస్థితిలో తాను విచారం చేస్తుంటాడు.
1: He just finds out the cause.
0: ఎక్కడ ఎందుకు ఎప్పుడు ఏమి ఎట్లా ఐడెంటిటీ ఎందుకు తాను విచారం చేస్తాడు.
1: He also answers, submits to these questions. Why, where,
0: ఎక్కడ ఎప్పుడు ఎందుకు ఎట్లా
1: when how.
0: కనుక ఈ యొక్క దానికి సరైన జవాబు వచ్చినప్పుడే భగవంతుడు అక్కడ సమాధానం.
1: And God manifests when he gets the answer to these questions.
0: కనుక దైవత్వాన్ని గుర్తించడానికి ఈ యొక్క శక్తులు అన్ని కూడా మన యందే ఉంటున్నాయి.
1: టు నో గాడ్ వి హావ్ గాట్ ఆల్ దట్ పవర్.
0: మనం ఈ శక్తుల కోసమని మరొక చేతికి పోయి ప్రయత్నించనక్కర్లేదు.
1: We don't need to pray elsewhere, go anywhere for
0: మానవుని యందు ఉన్నటువంటి శక్తులు ఇంకొకని యందు లేవు.
1: In fact, the power in you is not present anywhere.
0: Manu mahashaktivantudu.
1: Man is highly powerful.
0: Mahapavitrudu.
1: He is highly sacred.
0: Annitikini margadarshakudu.
1: And is ideal.
0: దేనికి అవసరం సాధించగలడు.
1: యూ కెన్ అచీవ్ ఎనీథింగ్.
0: కానీ దానికి తగిన దీక్షను పట్టాలి.
1: బట్ యూ షుడ్ హావ్ డిటర్మినేషన్.
0: మధ్య మధ్య బంప్స్ జంప్స్ ఈ విధంగా డౌట్స్ లో మనం తిరగకూడదు.
1: బట్ యూ హావ్ గాట్ బంప్స్ అండ్ జంప్స్ అండ్ డౌట్స్ వెల్ దట్ టేక్స్ మీ అవే.
0: అమెరికా వాడు
1: అమెరికన్
0: ఎన్ని విధమైనటువంటి ఒక ప్రయత్నంలో చేశాడు.
1: మేడ్ ఆల్ అటెంప్ట్స్
0: మునుగు పోయి చేరాలి అని చెప్పని.
1: అండ్ హీ వాంటెడ్ టు రీచ్
0: లక్షల మైళ్ళు ఉన్నటువంటి అంతరిక్షయాన్ని కూడా తాను దర్శించగలిగాడు.
1: అండ్ ఇన్ ఫ్యాక్ట్ హీ కుడ్ రీచ్ మూన్.
0: కానీ తన హృదయంలో దగ్గర ఉన్నటువంటి హృదయం లోపల ఒక కాలించైనా లోపల పోలేకపోయాడు.
1: బట్ హీ కుడ్ నాట్ గో ఇన్ హిస్ ఓన్ హార్ట్ ఈవెన్ ఫర్ ఎ క్వార్టర్.
0: కారణం ఏమిటి?
1: వై
0: లక్షల మైళ్ళు బయట ప్రయాణం చేస్తున్నాడు కానీ అర క్షణమైన కూడాను అర ఇంచైనా కూడా లోపల ప్రయాణం
1: చేయలేకపోయాడు.
0: ఈ భౌతికమైన లౌకికమైన ప్రాకృతమైన యొక్క వస్తువుల కోసమే మనం అనేక పాటలు పడుతున్నాం.
1: వి స్ట్రగుల్ హార్డ్, మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఫర్ ఫ్లీటింగ్ వరల్డ్లీ ఎఫెమెరల్.
0: అదే నరేంద్రుడు కూడా రామకృష్ణుని ప్రశ్నించాడు.
1: ద సేమ్ థింగ్ వాస్ పుట్ ఎ క్వశ్చన్. అయ్యా,
0: నువ్వు భగవంతుని చూచినానంటున్నావే, నాకెందుకు కనిపించకూడదు?
1: అండ్ హి సెడ్, హౌ ఇస్ దట్ యు సీ గాడ్ అండ్ ఐ డోంట్ సీ హిమ్?
0: రామకృష్ణుడు చక్క సూట్ అయినటువంటి ప్రశ్న వేశాడు.
1: రామకృష్ణ హస్ పుట్ ఎ స్ట్రైట్ క్వశ్చన్.
0: అయ్యా, నీవు బంధుమిత్రుల కోసమని, భార్యా బిడ్డల కోసమని చెప్పని, ఆస్తిపాస్తుల కోసమని చెప్పని అనేక రకాలుగా ఏడుస్తున్నావు.
1: యు హావ్ బీన్ క్రైయింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ, ఫర్ యువర్ రిలేషన్షిప్స్.
0: తల్లిదండ్రుల కోసం కూడా ఏడుస్తున్నావు.
1: యు క్రై ఫర్ యువర్ పేరెంట్.
0: కానీ
1: బట్
0: భగవంతుని కోసం ఎంతవరకు ఏడ్చినావు?
1: టు వాట్ ఎక్స్టెంట్ యు ఆర్ ఎర్న్ బై గాడ్?
0: ఏనాడైనా ఏడ్చినావా?
1: హావ్ యు ఎవర్ క్రైడ్ ఫర్ గాడ్? నో.
0: భగవంతుడు ఎట్ట కనిపిస్తాడు?
1: హౌ డు యు ఎక్స్పెక్ట్ టు సీ హిమ్?
0: కరుకుని నీవు భగవంతుని కోసం నువ్వు ఏడ్చు.
1: సో యు క్రై,
0: భగవంతుడు కావాలనుకునే ప్రయత్నం చేయి.
1: ప్రే విత్ ఆల్ ద డిజైర్.
0: ఆ పట్టుదలను పట్టు.
1: దెన్ క్యాచ్ హోల్డ్ ఆఫ్ ద.
0: అంతేగాని ఊరికే అప్స్ అండ్ డౌన్స్ పోతుంటుంటే భగవంతుడు నీకేమాత్రం దర్శనం ఇవ్వడు.
1: వితౌట్ డిటర్మినేషన్, if your life is full of bumps and jumps and doubts, you will never be able to achieve.
0: ఎప్పుడు చూసిన గాని మానవ యందు ఈ సందేహాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: Man is full of doubts more and more day by day.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు వాడు దేహము గురించినటువంటి వాడే.
1: So long the sandeha doubt, దేహాభిమానం
0: ఉండినంత వరకు దైవాభిమానం ఏమాత్రం కలగదు.
1: So long the sandeha the doubt, you have got this deha the body.
0: ఈ డౌట్స్ ను మనం కొంతవరకు దూరం చేయాలి.
1: And therefore distance yourself from this doubt.
0: ఈ సందేహాలు ఉండినంత వరకు దైవం మనకు సాక్షాత్కరించడు.
1: So long you have got these doubts, you can never experience God.
0: ఒక విధమైనటువంటి ఒక దీక్షను పూనాలి.
1: యూ షుడ్ డిటర్మిన్.
0: ఎలాంటి పరిస్థితి ఏందైనా కూడా డౌట్స్ కు అవకాశం లేకుండా చూసుకోవాలి.
1: నెవర్ ఎంటర్టైన్ డౌట్స్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం.
0: కనుకనే అదే మనం చేయవలసిన సాధన.
1: దాట్ ఈస్ ది స్పిరిచువల్ పాత్ వీ షుడ్ ఫాలో.
0: అది మనం సాధన చేస్తే ఎంతైనా మన యొక్క హృదయం నుండి ఆవిర్భవిస్తాడు భగవంతుడు.
1: ఇన్ ది స్పిరిచువల్ ఎండివర్స్ యూ కెన్ మేనిఫెస్ట్ గాడ్ ఫ్రమ్ విదిన్.
0: నతపాంసి నతీర్థానాం న శాస్త్రాన జపానహి సంసార సాగరోత్తారే సజ్జనం సేవనం వినా. ఆ సేవ చేస్తూ ఉన్నాడు ఇక్కడ.
1: నో పెనెన్స్, నో పిల్గ్రిమేజ్, నో స్కాలర్షిప్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఇస్ ఓన్లీ సర్వీస్ దట్ టేక్స్ యూ టు ఇమ్మోర్టాలిటీ.
0: సర్వీస్ లోపలే ఉంటుండాలి సర్వము.
1: ఇన్ఫాక్ట్ ఎవ్రీథింగ్ లైస్ దేర్ ఇన్ దిస్ సర్వీస్.
0: కానీ దానిని దర్శించక,
1: స్పర్శించక, వితౌట్ ఎక్స్పీరియన్స్,
0: సంభాషణ లేకుండా,
1: వితౌట్ ఎనీ కన్వర్సేషన్,
0: ఎంతకాలం ఉండి ఏం ప్రయోజనము?
1: వాట్ ఫర్ దిస్ లాంగ్ లైఫ్?
0: కేవలం లైఫ్ లెస్ అనిమిల మాదిరి ఉంటుండాలి.
1: సంథింగ్ లైక్ లైఫ్ లెస్ వన్.
0: కనుకనే ఇన్నో ప్రపంచంలో తిరుగుతూ ఉన్నాయి, సంచరిస్తున్నాయి.
1: అండ్ వీ ఫైండ్ సో మెనీ మూవింగ్ థింగ్స్.
0: కుక్కలు నక్కలు కూడా సంచరిస్తూ ఉంటాయి.
1: అండ్ ద డాగ్ ఆల్సో మూవ్స్ అబౌట్.
0: పోతూ ఉంటుంటే కుక్కలు కూడా చూస్తుంటాయి నన్ను.
1: అండ్ యూ ఫైండ్ డాగ్స్ అండ్ మంకీస్. కానీ
0: చూసినంత తక్షణమే దానికి ప్రాప్తి చెప్తుందా?
1: డూ యూ మీన్ సే దే టే లిబరేషన్?
0: చూడటం కాదు,
1: ఇస్ నాట్
0: ఇది దైవత్వంగా చూడాలి.
1: ఇట్ ఇస్ నాట్ మియర్ వాచింగ్, యూ షుడ్ హ్యావ్ దట్.
0: తాకటం కాదు, దైవత్వంగా తాకాలి.
1: ఇస్ ద డివైన్ విజన్, ద డివైన్ స్పిరిట్.
0: ఎన్ని దేహంలో తాకుతున్నారు మీరు?
1: అండ్ యూ టచ్ ద బాడీ ఆఫ్ ఎన్ని దర్శనంలో
0: చేస్తున్నారు మీరు?
1: యూ సీ మెనీ పీపుల్.
0: ఎంతో సంభాషణలో జరుపుతున్నారు.
1: యూ కన్వర్స్ విత్ మెనీ.
0: కానీ అన్ని దీనికి సంబంధం కాదు.
1: బట్ ఇట్స్ నాట్ డివైన్ రిలేషన్షిప్.
0: హృదయపూర్వకంగా కూడా ఆ యొక్క డివైన్ వైబ్రేషన్ రావాలి.
1: అండ్ డివైన్ వైబ్రేషన్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ద హార్ట్.
0: డివైన్ వైబ్రేషన్ లేకుండా దేన్ని మనం సాధించలేము.
1: వితౌట్ దిస్ డివైన్ వైబ్రేషన్.
0: ఆ డివైన్ వైబ్రేషన్ కూడా నీయందే ఉంటుండాలి.
1: ద డివైన్ వైబ్రేషన్ ఇస్ విత్ ఇన్ యు.
0: లేనటువంటి డివైన్ వైబ్రేషన్ మరొక చోట లేదు.
1: డివైన్ వైబ్రేషన్ విచ్ ఇస్ నాట్ నోటీస్డ్ ఇన్ యు ఇస్ నాట్ నోన్ ఎల్సెవర్.
0: భావాన్ని పురస్కరించుకుని వారికి తగినటువంటి స్వరూపాన్ని దర్శింపజేస్తాడు.
1: బేసింగ్ ఆన్ యువర్ ఓన్ విజువలైజేషన్ ఎక్స్పెక్టేషన్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ దట్.
0: ఇదే రూపంలోనే కనిపిస్తాడని కాదు.
1: యూ కెనాట్ స్పెసిఫై.
0: ఏదైనా రావచ్చు.
1: హీ మే అపియర్ ఇన్ ఎనీ.
0: అయితే తన యొక్క ఇచ్చ ఒకటి మాత్రం గుర్తింపజేస్తాడు.
1: హౌఎవర్ హీ విల్ ఫుల్ఫిల్ యువర్ డిజైర్.
0: ఏ రూపం పైన తనకు ఇష్టం ఉంటుండదో,
1: ద ఫార్మ్ దట్ యు లైక్ మోస్ట్,
0: ఆ రూపకంగానే తాను దర్శనమిస్తాడు.
1: గాడ్ అపియర్స్ ఇన్
0: మరొక అన్య రూపకంగా ఇవ్వడు.
1: నో అదర్ ఫార్మ్ దెన్.
0: ఎందుకంటే భగవంతుడికి అన్ని రూపములు తానే.
1: బికాస్ ఆల్ ఫార్మ్స్ ఆర్ హిస్.
0: రూపమే లేనటువంటి వాడు.
1: ఇన్ఫాక్ట్ ఈస్ ఫార్మ్లెస్.
0: కానీ భక్తుని యొక్క ప్రేమ కోసమని, భక్తుని యొక్క ప్రార్థన కోసమని ఆ రూపాన్ని దర్శిస్తుంది.
1: ఇన్ రెస్పాన్స్ టు ద లవ్ and prayer of the devotee, he assumes that form.
0: ఆ ఫామ్ కూడా ధరిస్తుంటాడు.
1: అండ్ దట్ ఫామ్ హీ టేక్స్.
0: కనుకనే భగవంతుని తత్వాన్ని చక్కగా గుర్తించి వర్తించినటువంటి వారికి దైవత్వం పూర్తి అర్థమవుతుంది.
1: Therefore, those people who understand full well the divinity would be able to experience.
0: కనుక మొట్టమొదట దైవత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: First, we should make every attempt to know God.
0: గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల రాధ.

0: మనసు కారణమన్నిటికీ మానవుండ.
1: One may chant the Vedic text. One may compose the poetry. Without the purity of heart, he ruins himself. The mind is responsible for everything, O man.
0: Bharatiya Vagmayam Kevalamu Andhavishwasamani వాదించిన వారలకు సహేతుకమైన సమాధానమిచ్చి సంతృప్తిపరిచినటువంటి యొక్క దివ్య దర్శనములే షడ్ దర్శనములు.
1: దోస్ దట్ టేక్ ద కల్చర్ ఆఫ్ భారత్ యాజ్ బ్లైండ్ బిలీఫ్ వాజ్ నెగేటెడ్ బై టెక్స్ కాల్డ్ షడ్ దర్శనాస్ విత్ ఆల్ రీజనింగ్.
0: వేదములకు ఒక విధమైన అర్థములు మాత్రమే కాక వివిధ విధములుగా అర్థములను బోధించి విశ్వానికి అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే సద్దర్శనములు.
1: వేద ఎక్స్ప్లెయిన్స్ ఇన్ వన్ వే వన్ మీనింగ్ టు ఎ వర్డ్ బట్ డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ మీనింగ్స్ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై ది షడ్దర్శనస్.
0: వేద జ్ఞానములు విపులంగా వివరించి జగత్తునకు విజ్ఞానతత్వమును విజృంభింపజేసినటువంటివే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ వేదిక్ లిటరేచర్ ఇన్ డీటెయిల్ అండ్ హస్ స్ప్రెడ్ ద వేవ్స్ ఆఫ్ విజ్డమ్ ఇన్ ది ఎంటైర్ యూనివర్స్.
0: అవిశ్వాసము, అంతర్దర్శనము, వేదము ఈ మూడు సూత్రములే ఈ దర్శనకర్తలకు ప్రధానమైనటువంటి ముఖ్య సూత్రములుగా ఏర్పడినవి.
1: దీస్ త్రీ మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ షడ్దర్శనస్ ఆర్ ది ఇన్నర్ విజన్, ద వేద అండ్ ద విశ్వాస, ద ల్యాక్ ఆఫ్ ఫెయిత్.
0: భూత భవిష్యత్ వర్తకాలములలో మారినటువంటి సత్యాన్ని, విషయతత్వాన్ని ప్రపంచములకు అందించి మానవత్వంలో ఉండినటువంటి యొక్క బలహీనతను, భయమును, సంశయమును, దుఃఖమును దూరము గావించినటువంటిది ఈ షడ్దర్శనములు.
1: ఆల్ థింగ్స్ రిలేటెడ్ టు ద పాస్ట్, ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ అండ్ ద రీజన్స్ ఫర్ ఫియర్, ద డౌట్ అండ్ ద మిజరీ హ్యావ్ బీన్ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ సాల్వ్డ్ బై ది షడ్దర్శనస్.
0: విశ్వమునకు యోగక్షేమమును ప్రబోధించి యోగక్షేమ మార్గమును కూడాను అందించి మానవత్వంలో మాలిన్యము లేకుండా నిర్మూలము గావించి నిర్మలత్వాన్ని అందించినటువంటి యొక్క దివ్య సూత్రములే ఈ షడ్దర్శనములు.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ హావ్ టాట్ us ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, వెల్ఫేర్ అండ్ ఆల్ ద డర్ట్ ఇన్ ద హ్యూమన్ లైఫ్ ఈజ్ రిమూవ్డ్ అండ్ దేర్ బై ద ప్యూర్ నేచర్ ఆఫ్ ద హ్యూమన్ క్వాలిటీ ఈజ్ ఎక్స్ప్లెయిన్డ్.
0: వేదము, వేదాంతము, వేదజ్ఞులు సర్వులు కూడాను ఒక్కటే అనేటువంటి యొక్క ఏకత్వాన్ని ప్రబోధించి దివ్యత్వాన్ని ప్రకటింపజేసినటువంటిది ఈ షడ్దర్శనములే.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ ద టాట్ ది వేద అండ్ ది ఎండ్ ఆఫ్ వేద అండ్ ఆల్సో ద నోవర్ ఆఫ్ వేద అండ్ ఎక్స్ప్లెయిన్ ది డివినిటీ ఇన్ ఫుల్.
0: ఈ అన్ని విధములైనటువంటి ప్రబోధనకు, ప్రచారములకు, పవిత్రతకు, వివేక విజ్ఞానములకు మూల కారణము మనసే.
1: ఫర్ ఆల్ ది డిస్క్రిమినేషన్ ఇంటెలెక్ట్ అండ్ ఇంటెలిజెన్స్ ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: ఈ మానసిక తత్వాన్ని అర్థం చేసుకునే నిమిత్తమై ఏకత్వంలోని అనేకత్వాన్ని విభజించి అనేకత్వం నుండి ఏకత్వానికి మానవుని కొనిపోయేటువంటి రాజమార్గమే ఈ యొక్క షడ్దర్శనములుగా రూపొందినవి.
1: షడ్దర్శనస్ ఆర్ దోస్ దట్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ ద నేచర్ ఆఫ్ ద మైండ్ అండ్ విల్ టేక్ us టు యూనిటీ అవుట్ ఆఫ్ డైవర్సిటీ.
0: ఇవియే న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, పూర్వమీమాంస, ఉత్తర మీమాంసములని ఆరు.
1: దీస్ షడ్దర్శనస్ ఆర్ న్యాయ, వైశేషిక, సాంఖ్య, పూర్వమీమాంస అండ్
0: యోగ.
1: యోగ, పూర్వమీమాంస అండ్ ఉత్తరమీమాంస.
0: మొదటిది న్యాయం.
1: ద ఫస్ట్ షడ్దర్శన ఇస్ న్యాయ.
0: ఈ మిగిలినటువంటి యొక్క ఐదు దర్శనములకు కూడాను ఈ న్యాయమే ప్రాణము.
1: ఫర్ ద రిమైనింగ్ ఫైవ్ షడ్దర్శనస్ ద న్యాయ ఈజ్ ద లైఫ్.
0: మానవుని యొక్క సానుభూతిని, సమరసాన్ని, ఏకత్వాన్ని గుర్తించినటువంటి మానవుని యందు మాత్రమే ఈ న్యాయము, స్వేచ్ఛ, ఆనందము లభ్యమవుతుంది.
1: దిస్ న్యాయ కుడ్ బి రియలైజ్డ్ ఇన్ మ్యాన్ హూ హాస్ గాట్ దిస్ టాలరెన్స్, ఈక్వాలిటీ, ఫ్రీడమ్.
0: అనగా న్యాయతత్వం అనేటువంటిది కేవలము కొన్ని ప్రమాణములపైన ఆధారపడి ఉన్నది.
1: మీనింగ్ న్యాయ ఆర్ జస్టిస్ ఈజ్ బేస్డ్ ఆన్ సర్టన్ మెజర్స్.
0: విషయములను వివరించవలనన్నను, వస్తువులను ప్రకటించవలనన్నను, దీనికి కూడాను కొన్ని ప్రమాణములు అత్యవసరం.
1: టు ఎక్స్ప్లెయిన్ ద మ్యాటర్ క్లియర్లీ అండ్ ఆల్సో టు మెజర్ ద ఆబ్జెక్ట్స్ వీ నీడ్ సర్టన్ స్టాండర్డ్.
0: మానమనగా కొలత.
1: ఇట్ ఈస్ మెజర్.
0: ప్రామానగా ముందు.
1: ప్రా మీన్స్ ఎర్లియర్.
0: దేనిని మనం విచారించవలనన్నను దీనికి ముందు ఒక విధమైనటువంటి ఒక ప్రమాణం మనకు అవసరం.
1: టు ఎంక్వైర్ ఎనీథింగ్ వీ నీడ్ ఎ స్టాండర్డ్, ఎ మెజర్.
0: కొలత బద్ద చేత కొన్ని వస్తువులను, బట్టలను ఇత్యాది కొన్ని నియమితమైనటువంటి యొక్క వస్తువులను మాత్రమే దీనితో కొలత వేయవచ్చును.
1: విత్ దిస్ మెజర్ ఆఫ్ ద స్కేల్ వీ కెన్ సర్టన్లీ మెజర్ ద క్లాత్ అండ్ సర్టన్
0: పదార్థములకు ఒక కొలత.
1: For the material, a measure.
0: విషయములకు ఒక కొలత.
1: And also the measure for
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: Measure for knowledge.
0: విజ్ఞానములకు ఒక కొలత.
1: Knowledge for
0: spiritual. ప్రజ్ఞానములకు ఒక కొలత.
1: Knowledge for good knowledge.
0: విజ్ఞానములకు
1: measure
0: కొలత.
1: There is a measure even for ignorance.
0: అన్నిటికీ ప్రమాణము అత్యవసరం.
1: For anything, measure is necessary.
0: ఈ ప్రమాణము లేక ఒక వస్తువును కాని, విషయమును కాని, వ్యక్తిని కాని మనము మంచి చెడ్డలుగా నిర్ణయించలేము.
1: We cannot decide good or bad of any object, any material, of any individual without measure.
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను మనస్సుపైనే ఆధారపడి ఉంటున్నవి.
1: All measures rest on mind.
0: కనుక ఈ ప్రమాణములు నాలుగు విధములుగా ఉంటున్నవి.
1: There are four types of measures.
0: ఒకటి ప్రత్యక్ష ప్రమాణము.
1: One is the direct proof.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: Then the proof based on doubt.
0: మూడవది ఉపమాన ప్రమాణము.
1: Then standard on simile example.
0: నాలుగవది శబ్ద ప్రమాణము.
1: That is the standard based on sound.
0: ఈ నాలుగు ప్రమాణములు కూడా చేతను మానవుని యందు ఉండేటువంటి సర్వ సంశయములను కూడాను నివారణ గావించి.
1: These measures will certainly solve certain doubts.
0: మానవత్వం యొక్క విశిష్టతను గుర్తింపజేసి.
1: విల్ మేక్ అస్ రియలైజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్.
0: సత్యస్వరూపాన్ని నిరూపణ గావించి.
1: అండ్ ఇట్ ప్రూవ్స్ ద ట్రూ ఫామ్.
0: మానవత్వాన్ని సార్థకం గావిస్తూ వచ్చినది ఈ న్యాయము అనేటువంటి దర్శనం.
1: దిస్ దర్శన న్యాయ విల్ మేక్ ది హ్యూమన్ లైఫ్ సీక్రెట్.
0: మొదటిది ప్రత్యక్షము.
1: ద వన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: ఈ ప్రత్యక్షం అనగా ఏమిటి?
1: వాట్ డు యూ మీన్ బై డైరెక్ట్?
0: కేవలం ఇంద్రియ గోచరమైనటువంటిది ప్రత్యక్షం అని భావిస్తున్నాము.
1: We take it the direct proof which you are able to see with the naked eye.
0: కంటితో చూచినటువంటిది ప్రత్యక్షము.
1: That which you see with the eye is direct.
0: చెవితో విన్నటువంటిది ప్రత్యక్షము.
1: That which you listen to is direct.
0: చేతితో చేసినటువంటిది ప్రత్యక్షము.
1: What you do with the hands is direct.
0: కానీ ఈ ఇంద్రియములు కొన్ని విధమైనటువంటి వ్యాధులతో కూడటం చేత ఈ ప్రత్యక్షము సరైనటువంటి యొక్క ప్రమాణము కాదు.
1: As these organs have got their own limits, they are not direct proofs.
0: కన్ను.
1: ఐ.
0: కన్ను చూచినది.
1: ఐ సీస్.
0: కానీ ఇది నలుపు, తెలుపు, ఎరుపు అని నిర్ణయిస్తూ వచ్చింది.
1: ఇట్ డిసైడ్స్ వైట్, రెడ్, బ్లాక్.
0: ఈ ప్రమాణము సత్యమని ఏ రీతిగా చెప్పవచ్చు?
1: హౌ డు యూ డిసైడ్ దట్ ఇట్ ఈస్ ట్రూ?
0: ఈ ఇంద్రియముల లోపల మనస్సు ఆవరించి ఈ మనస్సు యొక్క ఇష్ట అయిష్టముల ద్వారా ఈ యొక్క దీనిని నిర్ణయించడానికి పూనుకుంటుంది.
1: ఇట్ ఈస్ ద మైండ్ దట్ ఎన్కేసెస్ ఆల్ ద సెన్సెస్ అండ్ ప్రూవ్స్ అండ్ డిసైడ్స్.
0: ఇంతే కాక ఈ ఇంద్రియము కూడాను కొన్ని రోగములతో పీడింపబడుతుంది.
1: ఈవెన్ ది సెన్సెస్ హ్యావ్ దేర్ ఓన్ లిమిటేషన్.
0: ఈ కన్ను దృష్టి ఆరోగ్యముగా ఉండినప్పుడు నలుపు నలుపు, తెలుపు తెలుపు, ఎరుపు ఎరుపు, పసుపు పసుపుగా కనిపిస్తుంది.
1: సో లాంగ్ ద ఐ సైట్ ఇస్ పర్ఫెక్ట్, వైట్ అపియర్స్ వైట్, బ్లాక్ అపియర్స్ బ్లాక్, యెలో అపియర్స్ యెలో.
0: మనలో ఒక జాండీస్ తగిన బయలుదేరినప్పుడు కన్ను పచ్చగా, పసుపు పచ్చగా మారుతుంది.
1: When we are afflicted by jaundice, everything appears yellow.
0: చూచినవన్నీ కూడాను పచ్చగానే ఉంటుంటాయి.
1: All that you see appear yellow.
0: ఇది ఎట్లా ప్రత్యక్ష ప్రమాణం?
1: How do you call it? Direct proof.
0: రోగముతో కూడినటువంటి ఒక నేత్రంతో చూచినటువంటివన్నీ కూడాను ప్రత్యక్షం అవుతాయా?
1: Do you call it a direct proof when you see with the eye afflicted with all the diseases?
0: ఇంద్రియములన్నీ కూడాను కేవలము మన ప్రభావముతో కూడినటువంటివే.
1: Therefore all senses are affected by mind.
0: ఇంకా నోటితో రుచి చూచినటువంటిది ప్రత్యక్షము.
1: యు సే దట్ వాట్ యు టేస్ట్ ఇస్ డైరెక్ట్.
0: నేను తిన్నాను, రుచి చూచాను, ఇది సత్యము అని వాదించవచ్చు.
1: యు మే ఆర్గ్యూ ఐ హావ్ ఈటన్, ఐ హావ్ టేస్టెడ్ అండ్ యు మే ఆర్గ్యూ సో.
0: ఇది కూడాను ప్రత్యక్ష ప్రమాణము కాదు.
1: దిస్ ఇస్ ఆల్సో నాట్ డైరెక్ట్ ప్రూఫ్.
0: ఎట్లా?
1: హౌ?
0: నీకు ఆరోగ్యముగా ఉండినప్పుడు తీపి తీపి, కారము కారము, చేదు చేదుగా ఉంటుంది.
1: వెన్ యు ఆర్ హెల్దీ, స్వీట్ విల్ బి స్వీట్ and hot will be hot, bitter will be bitter.
0: నీలో మలేరియా ఫీవర్ ఏగిన వచ్చిందంటే ఈ యొక్క నాలుక తీపిని కూడాను చేదుగా రూపొందింపజేస్తుంది.
1: When you suffer from malaria, the tongue will make the sweet also taste bitter.
0: ఇది ప్రత్యక్షమని ఏ రీతిగా నీవు వాదించగలవు?
1: Then how do you consider it a direct proof?
0: లడ్డు తీయగానే ఉన్నది కానీ నీవు చేదంటున్నావు.
1: The laddu is sweet but you call it bitter.
0: ఇది ఈ సమయమునందు పదార్థాన్ని కూడాను ఒక ప్రమాణంగా రూపొందింపజేసుకోవాలి.
1: దెన్ వీ షుడ్ టేక్ ద మెజర్, ద స్టాండర్డ్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్సో.
0: ఇంద్రియ ప్రమాణమే కాకుండా పదార్థ ప్రమాణములు కూడాను మనం విచారించాలి.
1: నాట్ ఓన్లీ ది స్టాండర్డ్ ఆఫ్ ద సెన్సెస్, వీ షుడ్ ఆల్సో టేక్ ద మెజర్.
0: నీవు చేదని చెప్పినటువంటిది పదార్థాన్ని విచారిస్తే అది తీయగా ఉంటుండాలి.
1: When you view from the standpoint of the sense, it
0: కనుక ఇది ప్రమాణములకు సరైనటువంటి ఆధారము కాదు.
1: Therefore, it is no basis for a standard.
0: Inka moodavadi emanaga,
1: the third one,
0: palanu pratyakshanga chustunnamu.
1: You see the milk directly.
0: Ee palalo koncham majjiga todanti vesinappudu peruguga maaripothundadi.
1: When you just drop little curd, it curdles into curd.
0: Idi pratyakshame.
1: This is direct.
0: Palu peruguga maaripoyindi.
1: Milk has become
0: పెరుగును మనము మధ్యన చేసినప్పుడు ఇది వెన్న తేలుతుండాలి.
1: When you churn curd, you get butter.
0: వెన్నను మనము కాచినప్పుడు నెయ్యిగా మారుతుండాలి.
1: When you boil butter, you get ghee.
0: ఈ నెయ్యి, వెన్న, మజ్జిగ, పెరుగు అన్ని పాలలోనే ఉంటున్నాయి.
1: Ghee, butter, curd are all contained in milk.
0: కానీ వివిధ మార్పుల చేత, వివిధ కర్మల చేత, వివిధ కాలములో వేరువేరుగా రూపొందుతూ వచ్చింది.
1: Because of difference in times, because of different processes, we do get differently.
0: కాదని చెప్పడానికి వీలు కాదు.
1: But we cannot negate.
0: ఇది ప్రత్యక్షమే.
1: This is direct.
0: పాలు పెరుగుగా మారింది.
1: Milk has become curd.
0: పెరుగు వెన్నగా మారింది.
1: The curd gave
0: వెన్న నెయ్యిగా మారింది.
1: Butter became ghee.
0: ఇది దేనిలోన తిరిగి మరి చేరదు.
1: This ghee will not become anything else later.
0: మజ్జిగ నుంచి వచ్చినటువంటి యొక్క వెన్ననే,
1: the butter that came out of
0: ముక్కలు చేసి తిరిగి మజ్జిగలో వేస్తే కూడా మజ్జిగతో కలవదు.
1: ద బటర్ విల్ నెవర్ మిక్స్ అప్ విత్ ది బటర్ మిల్క్.
0: పాలలో వేసినా కరగదు.
1: ఇట్ విల్ నాట్ డిజాల్వ్ ఈవెన్ ఇఫ్ యు కీప్ ఇట్
0: ఇన్ ఉంటుంటాయి.
1: ఇట్ రిమైన్స్ యాజ్ ఇట్ ఇస్.
0: ఎక్కడ నుంచి వచ్చింది ఇది?
1: వేర్
0: పాల నుంచే వచ్చింది, పెరుగు నుంచే వచ్చింది, మజ్జిగ నుంచే వచ్చింది. తిరిగి వాటితో ఇది చేరటం లేదు.
1: దిస్ బటర్ కేమ్ అవుట్ ఆఫ్ మిల్క్, came out of curd, came out of buttermilk, but it will never get dissolved.
0: దీనినే న్యాయమీమాంసం అని కూడాను చెప్పవచ్చు.
1: This also can be said న్యాయమీమాంసం.
0: అనగా మీమాంసం అనగా,
1: మీమాంసం meant
0: ఏ మాంసమో కాదు.
1: Is no meat anyway.
0: వస్తువు యొక్క చివరి నిష్కర్షనే మీమాంసము.
1: The end that you arrive at in discussion is మీమాంసం.
0: నెయ్యి పూర్తి అయినటువంటిది కట్టకడపటి అంశము.
1: Ghee is the final stage.
0: నెయ్యిని మనం ఏమి చేయగలము?
1: What can you do with the ghee? You must partake. It has no further
0: end. The
1: end of the milk is
0: ghee.
1: The final stage is meemamsa.
0: కనుకనే ఈ న్యాయము అనేటువంటిది ప్రత్యక్ష ప్రమాణం మాత్రమే మనం ప్రధానంగా తీసుకోవటం ఇది కొంతవరకు కూడాను సాధ్యమవుతుంది.
1: Therefore in this న్యాయ, టు టేక్ ది డైరెక్ట్ ప్రూఫ్ యాజ్ రియాలిటీ ఈజ్ అక్సెప్టబుల్ టు సర్టన్ ఎక్స్టెంట్.
0: ఈ న్యాయ సూత్రములను గౌతముడు దీనిని ప్రబోధిస్తూ వచ్చాడు.
1: ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాయ ఆర్ ఎక్స్ప్లెయిన్ బై గౌతమ.
0: న్యాయ శాస్త్రములకు కర్త గౌతముడు.
1: The one who taught this nyaya
0: దీనికి మరొక పేరు గౌతమ సూత్రము అని కూడా మరొక పేరు.
1: దిస్ ఇస్ అనదర్ నేమ్ గౌతమ శ్రుత.
0: ఇది మహనీయులు అనేక తపస్సులు చేసి అనేక విధముల విచారణ సలిపి ప్రచార ప్రబోధములు సలపడానికి పరిశోధనలు కూడాను సలిపి ప్రమాణములు కూడాను విశ్వసించి ఈ విధమైనటువంటి నిర్ణయానికి వచ్చారు.
1: The saints and seers, after undertaking penance for a long time, after deep process of inquiry and investigation, they arrived at these conclusions.
0: Pramana kartalu, aanati parishodhana kartalu, eenati yokka kartalaku polikane ledu.
1: There is no comparison between those people that investigated, experimented, and those present now.
0: Aanati yokka parishodhana maharshulanta kodanu kevalamu manasunu daati.
1: Those that investigate in those times have crossed the mind.
0: దాని తరువాత ఉన్నతమైనటువంటి మనసును సూపర్ మైండ్ ను దాటి,
1: they crossed even super mind.
0: ఆ సూపర్ మైండ్ తరువాత కూడాను హయ్యర్ మైండ్ ను దాటి,
1: they crossed even the higher mind.
0: ఆ హయ్యర్ మైండ్ నుంచి కూడాను ఇల్యూమినేటెడ్ మైండ్ ను దాటి,
1: from higher mind they crossed the illuminated mind.
0: ఓవర్ మైండ్ ను కూడా దాటి,
1: they crossed even over mind.
0: వారు విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని వారు దర్శించగలిగారు.
1: దే కుడ్ విజువలైజ్ ది సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఈనాటి వైజ్ఞానికులు,
1: ద మోడర్న్ సైంటిస్ట్,
0: కేవలం లో మైండ్ నందే ఉంటుంది.
1: దే రిమైన్ ఇన్ ద లో మైండ్.
0: ఈ విశిష్టమైనటువంటి ఒక దివ్యత్వాన్ని అర్థం చేసుకోలేక,
1: నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ సిగ్నిఫికెంట్ డివినిటీ.
0: ఆనాటి ఋషులు కూడా కనిపెట్టలేనటువంటి విషయాలను ఈనాడు మేము కనిపెట్టాము అని అహంకారంతో దొరవీగుతున్నారు.
1: They pride themselves declaring that they could discover those which could not be done by the early saints.
0: Aanadu rushulu kanapettalenatundivi kaadu eenadu meeru kanapettindedi.
1: You have not discovered anything new which you haven't.
0: Aanadu rushulu ivanni kudunu vyarthamainatundivi, ivanni kudunu low class ku chendinatundivi ani danini vadali pettatam natundivanni kudunu eenaati vaigyanikulu kanapettunnaru.
1: The saints left them, they considered them wasteful, and they are picked up by the modern scientists.
0: ఈనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి యొక్క సమస్తము జ్ఞాన స్వరూపములు కూడాను అన్ని ప్రాకృతమైనటువంటివి.
1: ద మోడర్న్ సైన్స్ ట్రైయింగ్ టు డిస్కవర్ ద ఓన్లీ థింగ్
0: పదార్థములతో కూడినటువంటివి,
1: దట్స్ ఫుల్ ఆఫ్ మ్యాటర్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికులు కనిపెట్టేటువంటి పదార్థముతో చేరినటువంటివి.
1: బట్ ద సైంటిస్ట్ ఆఫ్ దోస్ డేస్ హస్ గాట్ ది స్పిరిచువల్ కంటెంట్.
0: కనుకనే ఈనాటి వైజ్ఞానికులు,
1: so modern scientists,
0: ఆనాటి మహర్షులు కనిపెట్టినటువంటి వాటినంతా కూడాను,
1: what all that is discovered by science,
0: విశ్వసించలేకపోతున్నారు.
1: They are not able to believe.
0: వీరు విశ్వసించినా విశ్వసించలేకపోయినా కూడాను ఇవి పరమ సత్యములే.
1: Whether you believe it or not, they are true perfect truths.
0: ఈ అల్పమైనటువంటి జ్ఞానమునికి అహంకారపడి,
1: you pride yourself because of this low wisdom.
0: మీరు ఆత్మతత్వమైన దైవత్వాన్ని కూడాను విస్మరిస్తున్నారు.
1: You forget even this, that self which is the divinity.
0: సైన్స్ చెడ్డది కాదు.
1: సైన్స్ ఇస్ నాట్ బ్యాడ్.
0: సైన్స్ భగవంతుని విశ్వసించలేకపోలేదు.
1: సైన్స్ హ్యాస్ నాట్ డినైడ్ గాడ్.
0: కొంతమంది సైంటిస్ట్ మాత్రం యాంటీ గాడ్ గా ఉంటున్నారు.
1: ఓన్లీ సమ్ సైంటిస్ట్ టేక్ ఇట్ దట్ వే.
0: కానీ సైన్స్ యాంటీ గాడ్ కాదు.
1: సైన్స్ ఇస్ నెవర్ యాంటీ గాడ్.
0: దీనిని విద్యార్థులు చక్కగా గుర్తించాలి.
1: దిస్ సైంటిస్ట్ షుడ్ నో క్లియర్లీ.
0: కొంతమంది అల్ప బుద్ధి కలిగినటువంటి వారే ఈ విధమైనటువంటి యొక్క యాంటీ గాడ్ గా రూపొందుతుంటారు.
1: ఓన్లీ పీపుల్ కన్సిడర్ ఇట్ యాజ్ యాంటీ గాడ్.
0: మిడుగురు పువ్వు ఉంటుంటారు.
1: హియర్ ఇస్ ఎ గ్లో వర్మ్.
0: ఇది చీకటి లోపల నాకంటే ఇంకా గొప్ప వెలుతురైనటువంటి వారు లేరు ఈ లోకంలో అని వెర్రవీగుతుందట.
1: దీస్ గ్లో వర్మ్స్ ప్రైడ్ దెమ్సెల్వ్స్ బికాజ్ దే ఆర్ బ్రైట్ ఇన్ ద నైట్.
0: సూర్యుని ముందు ఈ మిడుగురు పువ్వు ఎంత?
1: బిఫోర్ ద సన్ లైట్ వాట్ ఆర్ దే ఆఫ్టర్ ఆల్.
0: అట్లనే ఈ విజ్ఞానవంతులైనటువంటి మహర్షుల యొక్క దృష్టి లోపల ఈ అజ్ఞానంతో కూడినటువంటి వైజ్ఞానికుల యొక్క దృష్టి ఎంత చిన్నది.
1: బిఫోర్ ద విజ్డమ్ ఆఫ్ దోస్ సెయింట్స్ హౌ ఫ్రాక్షనల్, హౌ డిసిమల్ ఇస్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. గురువులు
0: వంటిది,
1: దట్ జస్ట్ లైక్ గ్లో వర్మ్.
0: కానీ ఆనాటి వైజ్ఞానికుల యొక్క ఈ తత్వము సూర్య ప్రకాశం వంటిది.
1: దిస్ నాలెడ్జ్ ఆఫ్ ది సైంటిస్ట్ ఆఫ్ దోస్ టైమ్స్ ఈక్వల్ టు ద ఎఫల్జెన్స్ ఆఫ్ సన్.
0: కనుక విచారణ చేత ఇంద్రియములను మాత్రమే లక్ష్యంగా ఉంచుకొని ఇది ఏ ప్రత్యక్ష ప్రమాణం అనుకోవటము, ఇది పెద్ద అజ్ఞానమే.
1: దేర్ఫోర్ విత్ ఆల్ ద ఎంక్వైరీ టు లిమిట్ అవర్ నాలెడ్జ్ టు ద సెన్సెస్ ఇస్ ప్యూర్ ఇగ్నోరెన్స్.
0: చెయ్యాలి.
1: వి షుడ్ ఎంక్వైర్.
0: కేవలం యంత్ర పరిశోధన కాదు.
1: నాట్ మియర్లీ మెకానికల్.
0: యంత్ర పరిశోధన కాదు.
1: నాట్ ఎంక్వైరీ, మెషిన్
0: పరిశోధన.
1: వి హట్ ఇన్వెస్టిగేట్ విత్ హార్ట్.
0: ఈ హృదయ పరిశోధనే నిజమైన ప్రమాణము.
1: ఎంక్వైరీ విత్ ద హార్ట్ ఈస్ ద ట్రూ స్టాండర్డ్.
0: యంత్ర పరిశోధనే అల్ప ప్రమాణము.
1: ది ఎంక్వైరీ విత్ ది మెషిన్ ఇస్ లో.
0: యంత్రమేమైనా చెడిపోయినా ప్రమాణమే చెడిపోతుంది.
1: ఇఫ్ ద మెషిన్ ఇస్ స్పాయిల్డ్ యు లూజ్ ద రిజర్వ్.
0: ఈ యంత్రములంతా ఎవరు సృష్టించినటువంటివి?
1: హూ డిస్కవర్డ్ ది మెషిన్?
0: కేవలం మానవ కల్పితమైనటువంటివి. ఈనాడు మీకు అందరికీ బాగా తెలుసును,
1: టుడే యు నో వెల్,
0: ఈ కంప్యూటర్స్ అంతా కూడా అనేక మంది వైజ్ఞానికులు దీన్ని సృష్టిస్తున్నారు.
1: మెనీ సైంటిస్ట్ హావ్ డిస్కవర్డ్ ద కంప్యూటర్.
0: ఈ కంప్యూటర్ అనేది ఎలాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ థింగ్ ఇస్ కంప్యూటర్?
0: కేవలం ఒక రబ్బిష్ వంటిది.
1: ఇట్ ఈస్ రబ్బిష్.
0: పైన బియ్యం వేస్తే కింద బియ్యం పిండి వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ద రైస్ యూ గెట్ ద రైస్ ఫ్లోర్.
0: పైన బేడలు వేస్తే బేడల పిండి వస్తుంది.
1: ఇఫ్ యూ కీప్ ద దాల్ దేర్ యూ గెట్ ద ఫ్లోర్.
0: ఎలాంటిది వేస్తే అలాంటిది వస్తుంది కింద.
1: యాజ్ యూ కీప్ ద మెటీరియల్ సో యూ గెట్.
0: కాబట్టి ఈ సైంటిస్ట్ ఏ విధమైనటువంటి అడ్జస్ట్ చేస్తే ఆ విధమైనటువంటి రీతిగా ఫలితం వస్తుంది.
1: దేర్ఫోర్ సైంటిస్ట్ గెట్ ద రిజల్ట్ డిపెండింగ్ అపాన్ ద ఫీడింగ్ ఆఫ్ ద కంప్యూటర్.
0: ఏమైనా కొంత పొరపాటు జరిగినా,
1: if there is any mistake in feeding of the computer,
0: anta pramadame pramanam kaadu,
1: everything is danger, no result.
0: ee computer lo marks anta kuda no results telipetvanti konni computers lo pass aina vaadunu fail gaanu fail aina vaadunu pass gaanu teliputuntai.
1: The results announced by the computer sometimes declared fail those who passed and vice versa.
0: ee yantra pramanam anta kuda no alpa pramanamule.
1: Therefore the standard of the machine is low.
0: కానీ రాసినటువంటి వాడి యొక్క హృదయ ప్రమాణము సత్యమే, నేను పాస్ అవుతాను, నేను తప్పక పాస్ అవుతాను అని ఆ విశ్వాసమే అతని పాస్ సాధిస్తుంది.
1: Therefore the one who has written the examination, the standard of the heart is true one.
0: కనుకనే ఈ మూర్ఖ ప్రమాణాలంతా కూడా అభివృద్ధి అయిపోతూ వస్తున్నాయి.
1: We find these foolish standards on the rise.
0: దీని అన్నిటికీ నీ మనసే కారణము.
1: For all this mind is responsible.
0: దీనిని తిరుత్తుండాళ్వారు కూడా చెప్పాడు, మనసుకు మనం కారణం.
1: తిరుత్తుండాళ్వార్ సెట్ ఫర్ ద మైండ్,
0: సర్వమునకు స్వామి కారణమే, సర్వమునకు స్వామి కారణము.
1: ఫర్ ఎవ్రీథింగ్ స్వామి ఇస్ రెస్పాన్సిబుల్.
0: ముఠాలకు మూర్ఖమే కారణం అన్నారు.
1: ఫర్ ది ఫీలింగ్ ఆఫ్ ద గ్యాంగ్స్ ఇట్ ఇస్ ద ఫూలిష్నెస్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్.
0: కనుక మన ప్రమాణాలు ప్రత్యక్ష ప్రమాణాలు అంటే అనుకోవటము చాలా మూర్ఖత్వం.
1: సో ఇట్ షేర్ ఫూలిష్నెస్ టు రిలై ఆన్ ద డైరెక్ట్ ప్రూఫ్.
0: కనుక ప్రత్యక్ష ప్రమాణం అనగా ఏమిటి? హృదయ ప్రమాణమే ప్రత్యక్ష ప్రమాణము.
1: Therefore the direct proof is the proof of heart.
0: ఇది సరైన న్యాయము.
1: This is the true wisdom.
0: కానీ ఈనాటి న్యాయము,
1: but the modern knowledge,
0: విరుద్ధమైనటువంటి రీతిగా జరుగుతూ ఉంటుండాలి.
1: It runs in the contradictory way.
0: న్యాయమును అన్యాయంగా, అన్యాయమును న్యాయంగా కూడా మారుస్తున్నారు.
1: Justice is viewed as injustice, injustice as justice.
0: ఒక 1,000 రూపాయలు జాస్తి ఇస్తే అన్యాయం న్యాయం అయిపోతుంది, న్యాయం అన్యాయం అయిపోతుంది.
1: ఇఫ్ యూ పే 1,000 రూపీస్ జస్టిస్ కెన్ బి అన్జస్టిస్, ఇన్జస్టిస్
0: ఇలాంటి న్యాయం న్యాయం అవుతుందా?
1: కెన్ దట్ జస్టిస్ బి
0: ఇలాంటి న్యాయస్థానంలో న్యాయస్థానంలో అవుతాయా?
1: కెన్ దే బి ది సెంటర్స్ ఆఫ్ జస్టిస్?
0: కాదు. నిత్య జీవనోపాధి నిమిత్తమై పొట్టకూటికై పాటు పడేటువంటి న్యాయం ఇవన్నీ కూడా.
1: వాట్ సార్ట్ ఆఫ్ జస్టిస్ ఈస్ ఇట్ ఈస్ వెన్ యూ స్ట్రైవ్ స్ట్రగుల్ ఫర్ ఎ లివింగ్?
0: ఇట్ న్యాయం కాదు ఆనాటి కాలంలో.
1: దిస్ నాట్ ద జస్టిస్ ఆఫ్ దోస్ టైమ్.
0: న్యాయం తన పర అనేటువంటి భేదం లేకుండా న్యాయాన్ని విచారించి దాన్ని సక్రమంగా దాన్ని సరైన మార్గంలో పెట్టేటువంటి వారు.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ ఆఫ్ ఐ అండ్ మైన్ అండ్ అదర్స్, ద జస్టిస్ ఇస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ దోస్ టైమ్స్.
0: ఏ మతంలో కూడా ఇలాంటి న్యాయము సక్రమమైన మార్గాన్ని అనుసరించింది.
1: ఎవ్రీ రిలీజియన్ స్పీక్స్ ఆఫ్ ద జస్టిస్ ఇన్ దిస్ ప్రాపర్ డైరెక్షన్.
0: హజ్రత్ మహమ్మద్, ఇది మహమ్మద్ లో కూడా ఎంతో న్యాయం ఉంటుండాలి. మతములు వేరు కావచ్చును, న్యాయం అందరికీ ఒక్కటే.
1: మహమ్మద్ ఆల్సో ఎస్టాబ్లిష్ జస్టిస్. రిలీజియన్స్ మే బి డిఫరెంట్ బట్ దే స్పీక్ ది జస్టిస్.
0: మానవత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినటువంటి వాడిని కఠినమైన శిక్షించేటువంటిది ఆనాటి మహమ్మద్ మతములు.
1: ద రిలీజియన్ ఆఫ్ ప్రాఫిట్ మహమ్మద్ జస్ట్ సెట్ ఆఫ్ సివియర్ పనిష్మెంట్ ఇఫ్ ఎనీవన్ కమిట్స్ ఎ మిస్టేక్.
0: అందరికీ సమానమైనటువంటి పనిష్మెంట్.
1: సేమ్ పనిష్మెంట్ టు ఎవ్రీవన్.
0: దుష్ట దృష్టితోట, దుష్టి మనస్సుతోట, దృష్టి యొక్క క్రియ చేత మానవుడు అనేక దోషములు చేస్తుంటాడు.
1: మ్యాన్ కమిట్స్ మెనీ మిస్టేక్స్ బికాస్ ఆఫ్ బ్యాడ్ లుక్స్, బ్యాడ్ మైండ్ అండ్ బ్యాడ్ థాట్.
0: అలాంటి వారికి 100 కొరడా దెబ్బలు అని ఒకరు నిర్ణయించారు మహమ్మద్ మతంలో.
1: మహమ్మద్ ప్రిస్క్రైబ్ 100 విప్స్ టు సచ్ పీపుల్ ఇస్ ఎ పనిష్మెంట్.
0: కాలి అలాంటి దోషము ఈ హజరత్ మహమ్మద్ యొక్క కుమారుడే చేశాడు.
1: ద వెరీ సేమ్ మిస్టేక్ ఈస్ కమిటెడ్ బై ద సన్ ఆఫ్ మహమ్మద్.
0: అప్పుడు తన కుమారుడే అనేటువంటి భేదం లేకుండా ఆనాటి మహమ్మద్ మహతంలో కూడాను ఈ కుమారుడు కూడాను 100 కొరడా దెబ్బలు కొట్టండి అన్నాడు.
1: వితౌట్ ఎనీ కన్సిడరేషన్ దట్ హీస్ ది వెరీ సన్, హీ జస్ట్ ఆస్క్డ్ టు బి 100 లాక్స్.
0: న్యాయం.
1: దిస్ ఇస్ జస్టిస్.
0: తన పర భేదం లేకుండా సర్వులకు నువ్వు సమానమైన శిక్ష.
1: వితౌట్ ఎనీ డిస్టింక్షన్ మై పీపుల్ అండ్ అదర్స్ సేమ్ పనిష్మెంట్.
0: కానీ 50 దెబ్బలు కొట్టేటప్పటికీ ఈ కుమారుడు కూలి ప్రాణం ఇచ్చాడు.
1: ఆఫ్టర్ 50 whiplashes ద సన్ ఫెల్ అండ్ డైడ్.
0: ఇదన్ని తిరిగి సమాధి చేశారు.
1: దెన్ హీ వాస్ క్రిమేటెడ్.
0: ఆ సిపాయిలు వచ్చి మహమ్మద్ హజరత్ను ప్రార్థించారు, స్వామి ఇంకా 50 దెబ్బలు మిగిలి ఉంటున్నా, ఏం
1: చేయాలన్నారు.
0: ఆ సమాధి పైన కొట్టండి అన్నాడు.
1: He said, let this stone which is the whiplash.
0: ఎంత న్యాయము, ఎంత ధర్మము, ఎంత పవిత్రత.
1: What sort of justice, what sort of sanctity there.
0: ఈనాడు తన పర అనే భేదం ఉంచుకుని,
1: టుడే వీ హావ్ ద ఫీలింగ్స్ మై
0: పీపుల్ అంటే 10 సంవత్సరాలు శిక్ష.
1: If others 10 years of imprisonment.
0: తనవాడైతే కోర్టు పూర్తి దాన్ని ధిక్కరిచ్చేసేస్తుంది.
1: If they are my people, the court will just absolve it.
0: పేపర్ కూడా చూస్తుంది.
1: That's what we see in the paper.
0: దీన్ని తప్పించేటువంటి విధానం ఏమిటని యుక్తితో కుయుక్తితో ఈ యొక్క మార్గాన్ని తప్పించుకుంటుంది.
1: They will also show you the ways of escape.
0: ఇట్టి కుయుక్తులతోనా, ఇట్టి అల్పమైన బుద్ధులతోనా, అల్పభావంతోనా కూడినటువంటిది కాదు న్యాయం.
1: The justice is not the one which has got this knack and low feeling of devices.
0: న్యాయము న్యాయమే.
1: Justice is justice.
0: అలాంటి దానినే గౌతముడు దీనిని ఆవిర్భవింపజేశాడు.
1: It was Gautama who taught this న్యాయం.
0: ఇది న్యాయ దర్శనము.
1: This is న్యాయ దర్శన.
0: ఈ న్యాయ దర్శనము లోపల మొట్టమొదటి ప్రత్యక్ష ప్రమాణము.
1: ఇన్ దిస్ న్యాయ దర్శన ద ఫస్ట్ వన్ ఇస్ డైరెక్ట్.
0: రెండవది అనుమాన ప్రమాణము.
1: ద సెకండ్ ఇస్ డౌట్ ఆఫ్ దిస్ డౌట్.
0: కొంగలంతా అక్కడ బాగా తిరుగుతున్నాయంటే, ఓ అక్కడ నీరున్నాయి అనేటువంటిది విశ్వాసం.
1: వెన్ యూ ఫైండ్ సో మెనీ దేర్ యూ ఫైండ్ దేర్ ఇస్ వాటర్.
0: కొంగలు సంచరించేటువంటి ప్రదేశంలో నీరు ఉన్నది.
1: వేర్ యూ ఫైండ్ ద క్రేన్ దేర్ యూ ఫైండ్ వాటర్.
0: కొంగలను సాక్ష్యంగా తీసుకుని నీరు ఉన్నదని ప్రమాణం నిర్ణయిస్తున్నాడు.
1: యూ హావ్ నాట్ సీన్ వాటర్ బేసింగ్ ఆన్ ద క్రేన్ దేర్ యూ డిసైడ్ ద వాటర్.
0: అక్కడెక్కడో పొగ వస్తుండాలి.
1: You find the smoke.
0: అగ్ని కనిపించటం లేదు.
1: You don't see the fire.
0: పొగను ఆధారంగా చేసుకుని అగ్ని ఉన్నదని విశ్వసిస్తున్నాడు.
1: Basing on the smoke, you believe the fire present there.
0: ఇక్కడ ఎక్కడో దుర్గంధం వస్తుంటుండాలి.
1: You find
0: ఈ గంధాన్ని ఆధారం చేసుకుని ఇది ఏదో దుర్గంధం ఉంటుండాలి, ఇది ఏదో సుగంధమైనటువంటి మల్లె పువ్వులున్నాయి అని స్వరూపాన్ని నిరూపణ చేసుకుంటున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది స్మెల్, ఫౌల్ స్మెల్ ఆర్ గుడ్ స్మెల్ ఫ్రాగ్రెన్స్ యూ డిసైడ్ ద ఆబ్జెక్ట్.
0: స్వరూపము కనిపించకపోయినప్పటికీ స్వభావాన్ని విశ్వసించి దీనిని ఇది విధమైన స్వరూపం ఉండవచ్చును అనేటువంటిది అనుమాన ప్రమాణం.
1: దో యూ డోంట్ సీ ద ఫార్మ్ యూ సీ ద నేచర్ అండ్ డిసైడ్ దట్ ఈస్ కాల్డ్ ది ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్.
0: ప్రమాణం కూడాను ఒకటి అవసరమే.
1: దిస్ ప్రూఫ్ బేస్డ్ ఆన్ డౌట్ ఈస్ నీడెడ్.
0: ఈ దివ్యమైన ప్రకృతి యందు,
1: ఇన్ దిస్ డివైన్ నేచర్,
0: కేవలం ఇంద్రియంతో కూడినటువంటి యొక్క దేహంతో,
1: ద బాడీ విత్ ద సెన్సెస్,
0: హృదయం కూడినటువంటి యొక్క మనస్సుతో,
1: ద మైండ్ విత్ ద హార్ట్,
0: ఈ అన్ని ప్రమాణములు కూడాను ప్రమాణములుగానే తోస్తుంటాయి.
1: ఆల్ దిస్ ప్రూఫ్స్ అపియర్ టు బి ట్రూ.
0: కనుకనే అనుమాన ప్రమాణములుగా,
1: ద ప్రూఫ్ ఆఫ్ డౌట్ ఇస్,
0: విషయాన్ని ఆధారం చేసుకుని,
1: బేసింగ్ ఆన్ ద మ్యాటర్,
0: విషయ స్వరూపాన్ని నిరూపణ చేయటమే అనుమాన ప్రమాణం.
1: ప్రూవింగ్ ఇట్స్ ఫార్మ్ ఈస్ దిస్ ప్రూఫ్ ఆఫ్ డౌట్.
0: ఇంకా ఉపమాన ప్రమాణము.
1: దెన్ థర్డ్ వన్, ద ప్రూఫ్ బేస్డ్ ఆన్ ఎగ్జాంపుల్.
0: ఇందులో ఉపమాన ప్రమాణం అనగా ఏమిటి?
1: వాట్ డూ యూ మీన్ బై ఉపమాన ప్రమాణ?
0: ఈ భౌతికము, పారమార్థికము అనేటువంటి కొన్ని ఉంటుండాలి.
1: దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ ద ఫిజికల్ అండ్ స్పిరిచువల్.
0: సముద్రం ఉంటుండాలి.
1: హియర్ ఇస్ ఓషన్.
0: ఈ సముద్రంలో అలలు బయలుదేరినాయి.
1: యూ గెట్ ద వేవ్స్ అవుట్ ఆఫ్ ద ఓషన్.
0: అలల నుంచి నురుగు వచ్చింది.
1: అవుట్ ఆఫ్ ది వేవ్స్ యూ ఫైండ్ ద ఫామ్.
0: ఇది అలలు ఎందు చూచినా, నురుగునందు చూచినా సముద్ర జలమే ఉంటుండాలి.
1: ఎయిదర్ ఇన్ ద వేవ్స్ ఆర్ ఇన్ ద ఫామ్ యూ ఫైండ్ ద సీ వాటర్.
0: ఈ మూడింటిని విచారణ చేసుకుని ఒక విధమైనటువంటి యొక్క ఉపమానంగా మనం తీసుకోవచ్చును.
1: ఎంక్వైరింగ్ ది నేచర్ ఆఫ్ దీస్ త్రీ కెన్ టేక్ ఇట్ ఇన్ ఎగ్జాంపుల్.
0: పారమార్థికము, ప్రాతిభాషికము, వ్యావహారికము అంటే ఏమిటి అని ప్రమాణం చెప్పమంటే, అయ్యా ప్రాతిభాషికం అనగా కేవలం ఒక అల,
1: ప్రాతిభాషికం
0: అనగా నురుగు,
1: వ్యావహారికం
0: అనగా జలము, ఈ అన్నింటిలోనూ ఉండినటువంటి ఒకే జలమే అనేటువంటి ఉపమానాన్ని తీసుకుని దీని ఏకత్వంగా భావించటం.
1: యూ ఎస్టాబ్లిష్ ది యూనిటీ బై టేకింగ్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్, ద ఓషన్ వాటర్, ద వేవ్ అండ్ ద ఫోమ్. ద వెరీ సేమ్ వాటర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ దీస్ త్రీ.
0: పారమార్థికం అనేటువంటి యొక్క సముద్ర జలము నుండి,
1: out of this paramarthika the ocean water,
0: pratibhasika monetunte alalu aavirbhavistunnayi.
1: You find the waves pratibhasika
0: aavirbhavinchinatunte pratibhasika monetunte alalu ende,
1: out of the waves pratibhasika
0: prakrutam anetunte oka nurugu untundali.
1: You find the form the prakruta.
0: Kanaka paramarthikamu, pratibhasikamu, vyavaharikamu, vyavaharikame nurugu.
1: Therefore this vyavaharika the physical is form.
0: Ee pratibhasikam anetunte ala.
1: This pratibhasika is wave.
0: పారమార్థికమే సముద్రము.
1: పారమార్థిక ఇస్ ఓషన్.
0: ఇలాంటి ఉపమానాన్ని తీసుకుని అర్థము కానటువంటి విషయాన్ని అర్థమయ్యే రీతిగా నిరూపించటం.
1: టేకింగ్ సచ్ ఎగ్జాంపుల్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ డిఫికల్ట్ టు అండర్స్టాండ్ కుడ్ బి మేడ్ అండర్స్టూడ్.
0: ఏ విధంగా నిర్ణయాలు అవుతున్నాయి,
1: హౌ డు యూ డిసైడ్ థింగ్స్?
0: కేసుకు సాక్ష్యాలే ఒక విధమైనటువంటి ఒక నిర్ణయం.
1: ఓన్లీ ది విట్నెసెస్ హెల్ప్ యూ టు డిసైడ్.
0: కేసుకు సాక్ష్యాలు ఎంత ఆధారమో,
1: జస్ట్ ఎస్ ది విట్నెసెస్ ఆర్ ది బేసిస్,
0: సత్యాన్ని గుర్తించడానికి,
1: టు నో ది ట్రూత్,
0: ఈ విధమైనటువంటి ఉపమానాలు చాలా అవసరమే.
1: దీస్ ఎగ్జాంపుల్స్ ఆర్ వెరీ ఎసెన్షియల్.
0: కనుక నేను అమితంగా ఉపమానాలు చెప్తుంటాను.
1: స్వామి గివ్స్ మెనీ మెనీ ఎగ్జాంపుల్.
0: ఈ ఉపమానాల చేతనే,
1: బికాస్ ఆఫ్ ది ఎగ్జాంపుల్,
0: సత్యాన్ని మనం గుర్తించడానికి వీలవుతుంది.
1: వుడ్ బి ఏబుల్ టు రికగ్నైజ్ ట్రూత్.
0: అక్కడ చూడు చందమామ ఉంటుండాది.
1: దేర్ యూ సీ ద మూన్.
0: ఈ కంటికి కనిపించినటువంటి చందమామను,
1: ద మూన్ యూ సీ,
0: అందరాని చందమామను,
1: the moon whom you cannot catch,
0: ye vidhinga chupadaniki veelavutundi,
1: how is it possible to see?
0: Adugo akkada undatante ekkado ekkado chustadu kaadu kaadu aa chettu paina untundadi chudu, aa gutta paina untundadi chudu, aa midde paina untundadi chudu alinchadaniki,
1: to know the truth
0: ee vidhamaina upamanalu chaala avasarame.
1: These examples are very essential.
0: Kanuku nee amitanga upamanalu cheptuntanu.
1: Swami gives many many

0: His moon, where do you look? You look all around. Therefore, look on the top of the tree. Look on the top of the staircase. Just as the moon is directed to the finger. With the examples,
1: మన మనస్సుకు అందనటువంటి యొక్క దీనిని కూడాను అర్థమయ్యే రీతిగా మనం గుర్తించవచ్చు.
0: Those things which could not be comprehended by the mind could be taught.
1: దీనిని ఉపమానము అన్నారు.
0: This is called upamana or example.
1: ఇంకా ప్రత్యక్ష ప్రమాణము.
0: Then the direct proof.
1: ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏమిటి కాదు, ఇదే శబ్ద ప్రమాణం.
0: This is the proof of the sound.
1: ప్రత్యక్షం,
0: డైరెక్ట్,
1: అనుమానం,
0: డౌట్,
1: ఉపమానం,
0: ఎగ్జాంపుల్,
1: శబ్ద ప్రమాణం,
0: దెన్ ది ప్రూఫ్ ఆఫ్ ది సౌండ్.
1: ఈ శబ్ద ప్రమాణం అనేటువంటిది,
0: ది శబ్ద ప్రమాణం,
1: ఇది సత్య ప్రమాణం అని భావిస్తూ వచ్చారు.
0: పీపుల్ స్టార్ట్ కన్సిడరింగ్ యాజ్ ది ట్రూత్.
1: ఈ సత్య ప్రమాణమును,
0: దిస్ ట్రూత్,
1: ఆధారం చేసుకుని,
0: బేసింగ్ ఆన్ దిస్,
1: వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, భగవద్గీత ఇత్యాదివన్నీ కూడాను, మహాగ్రంథములంతా కూడాను ఈ ప్రత్యక్ష ప్రమాణములకు సంబంధించినటువంటి ఉన్నాయి.
0: All sacred texts, the Veda, the Vedanta, Bhagavad Gita, Upanishad, rely on
1: ప్రమాణముల చేత ఏమవుతుంది, ఈ ప్రత్యక్ష ప్రమాణం ఏ రీతిగా మనకు సంభవిస్తుంది.
0: How do you experience the direct proof?
1: ఈ ఇంద్రియముల యొక్క తత్వాన్ని పూర్తి అణగదొక్కాలి.
0: We should subdue the nature of the senses.
1: చూచిన కన్నులకు,
0: the eyes that see,
1: విన్న చెవులకు,
0: the ears that
1: listen, కలిసిన మనసుకు,
0: and the mind that thinks,
1: విచారించినటువంటి బుద్ధికి,
0: and the intellect that
1: అతీతమైనటువంటి స్థితిని పోవాలి.
0: We should go beyond.
1: అందువల్లనే బుద్ధి గ్రాహ్యం అతి ఇంద్రియం అన్నారు.
0: Therefore the intellect is beyond the senses.
1: కనుక మనము ఈ ప్రత్యక్ష ప్రమాణమును వదిలిపెట్టి, అనుమాన ప్రమాణమును వదిలిపెట్టి, ఈ ఉపమాన ప్రమాణమును వదిలిపెట్టి, శబ్ద ప్రమాణమును పోవడంలో చాలా జాగ్రత్తగా ఉంటుండాలి.
0: Therefore we leave the direct proof and also proof of the doubt and also example and travel to
1: the sound.
0: Having a qualification,
1: chagavachu,
0: you can be successful in congregation.
1: Sakala vidyalu nerchi sabhajeyin chagavachu.
0: Having acquired all forms of education,
1: radamandu poravachu,
0: you can also fight in the battlefield.
1: Raja rajai putti rajyame elagavachu.
0: Having been born as a king, you can rule the kingdom.
1: Hema godanamul iyavachu.
0: You can also offer the cow and the gold.
1: Gaganamandunna chukkalu lekka gonavachu.
0: You can count the stars across the sky.
1: Chandramandalamaina cheravachu.
0: You can reach even moon.
1: Ashtanga vidyalu anni nerchagavachu.
0: You can acquire all the eight forms of knowledge.
1: Kani.
0: But

0: One cannot have full control of the body and the senses. He can never turn inward and remain in the state of steady equanimity. One should have that equanimity. That should be steady equanimity.
1: తరంగముల వలె అటు ఇటు లేచేటువంటి మనస్సు కలిగి ఉండేవాడు కాకూడదు.
0: యు షుడ్ హ్యావ్ ద మైండ్ లైక్ వేవ్స్ విత్ బంప్స్ అండ్ జంప్స్.
1: అది ఏ శబ్ద బ్రహ్మం.
0: దట్ ఈస్ ది బ్రహ్మన్ ఆఫ్ ది సౌండ్.
1: కనుకనే శబ్ద బ్రహ్మమయ్యి చరాచరమయ్యి వాంగ్మయ్యి నిత్యానందమయ్యి పరాత్పరమయ్యి మాయామయ్యి శ్రీమయ్యి అష్టేశ్వర స్వరూపంతో కూడినటువంటిది ఈ శబ్దము.
0: ది సౌండ్ హ్యాస్ ఆల్ దీస్ ఎయిట్ ఫార్మ్స్ అష్టైశ్వర్య.
1: ఎక్కడో దూరంగా ఉండినటువంటి వాడుని ఓ బాబూ అని పిలిస్తే ఆ శబ్దం చేతనే వాడు కనుక్కొని తిరిగి వస్తున్నాడు.
0: When a person is in a distance, if you call him by name, he will come to you.
1: ఇంతవరకు మనం పోనకర్లేదు. నిత్యం కూడా మనము శబ్దముల చేతనే మన యొక్క హృదయాన్ని ముంచుకోవటమో లేక హృదయాన్ని తేల్చుకోవటమో హృదయానికి ఆనందాన్ని ఇవ్వటమో లేక హృదయాన్ని దుఃఖాన్ని చేకూర్చుకోవటమో జరుగుతూ ఉంటుండాలి టీవీలలో.
0: On TV, you will certainly watch with the help of the sound. Either you can make your heart happy or miserable. They are all the proofs of sound.
1: కనుకని ఈ శబ్దములన్నింటిపైన కూడాను ప్రమాణ శబ్దము భగవత్ సంకీర్తన.
0: And therefore of all this, it is singing the name of glory of the Lord is శబ్ద ప్రమాణ.
1: ఒకానొక సమయంలో నారదుడు మహావిష్ణువును సర్దించి,
0: therefore at one time Narada went to Vishnu.
1: స్వామి, తమ దర్శనార్థమే నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఇది నా సహజం.
0: He said, Swami, it's my natural.

0: quality to come to see you.
1: ఎందుకు ఇది మీకు సహజమైంది?
0: Why is it natural?
1: తాడుల పేడుల ఇల్లుల బిడ్డల ఇష్టం వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటాడు.
0: నారద హ్యాస్ నో ఫ్యామిలీ నో హౌస్ therefore he moves about.
1: ఇష్టం వచ్చినప్పుడు వైకుంఠము, ఇష్టం వచ్చినప్పుడు కైలాసము, ఇష్టం వచ్చినప్పుడు స్వర్గము, సర్వత్రా సంచరిస్తుంటాడు.
0: He moves everywhere, కైలాస, వైకుంఠ and the heaven.
1: కనుక స్వామి నా అవసరం వచ్చినప్పుడు తమను సందర్శించుకోవాలంటే ఎక్కడికి రావాలి, నీ హెడ్ ఆఫీస్ ఎక్కడ అని చెప్పాడు.
0: సో హి ఆస్క్డ్ టు సీ యు, వాట్ ఇస్ యువర్ హెడ్ ఆఫీస్, వాట్ ఇస్ యువర్ అడ్రస్.
1: పిచ్చివాడా, మద్భక్తః యత్ర గాయంతి తత్ర తిష్ఠామి నారద. రాసుకో నా అడ్రస్.
0: హి సెడ్
1: మద్భక్తః,
0: టేక్ డౌన్ మై అడ్రస్.
1: యత్ర గాయంతి, ఎక్కడ గానం చేస్తుంటారో,
0: వేర్ మై గ్లోరీ, వేర్ మై డివోటీస్ సింగ్ ఇన్ గ్లోరీ.
1: తిష్ఠామి నారద, తిష్ఠామి, అక్కడనే ప్రతిష్ఠ అయి ఉంటాను.
0: ఐ ఇన్స్టాల్ మైసెల్ఫ్ దేర్.
1: వశామి నారద అని చెప్పలేదు, నేను వశిస్తుంటానని చెప్పలేదు.
0: హి నెవర్ సేస్
1: స్వామి అన్నాడు.
0: హి నెవర్ సేస్ హి లివ్స్ దేర్, హి ఇన్స్టాల్స్ దేర్.
1: కనుకనే ఎక్కడ భగవత్ నామం అదే శబ్ద బ్రహ్మము.
0: వేర్ ది గ్లోరీ ఆఫ్ ద లార్డ్ ఇస్ సంగ్ దట్ ఇస్ శబ్ద బ్రహ్మ.
1: అంటే ఏదో బాంబుల శబ్దము, పటాకుల శబ్దము, ఆ శబ్దం ఈ శబ్దములు కాదు, భగవత్ శబ్దమునే నిజమైనటువంటి ప్రమాణము.
0: సౌండ్ ఈస్ నాట్ వన్ ఆఫ్ ది బాంబ్స్ ఆర్ ది క్రేకర్స్, ఇట్ ఇస్ ది సింగింగ్ ఆఫ్ ద లార్డ్.
1: ఈ శబ్దాలంతా మన డ్రమ్ములంతా పగిలిపోతాయి.
0: With these sounds of the bombs or the ear drums break.
1: ఈ గానమనేటువంటి శబ్దాలంత మన హృదయమంత వికసింపజేస్తుంది.
0: With the singing of the Lord the whole heart
1: blossoms. భేదింపజేస్తుంది.
0: And then it also breaks, opens up.
1: కనుక ఈ శబ్ద ప్రమాణమే వేద ప్రమాణము.
0: And therefore the sound is the standard of Veda.
1: ఈ వేదము శబ్ద ప్రమాణంతో కూడినటువంటిది.
0: This Veda has got this proof of sound.
1: కనుక ఈ మానవత్వంలో న్యాయ విచారణకు నాలుగు విధములైనటువంటి ప్రమాణములు బోధిస్తూ కడపటది శబ్ద ప్రమాణము.
0: Therefore, in this branch of Nyaya, everything is explained in these four ways. The final is
1: sound. And
0: this Nyaya justice is inner current in all the
1: four.
0: So students,
1: మనము శబ్ద స్పర్శ అనేటువంటి దాంతో మనం ఎంత యోగుడు మన జీవితాన్ని మనము పెడమార్గం పట్టిస్తున్నాం.
0: విత్ ది సౌండ్ అండ్ ద సెన్స్ ఆఫ్ టచ్ we go along the wrong path.
1: వినవలసినటువంటి శబ్దము పవిత్రమైన శబ్దాన్ని వినాలి.
0: We should listen to sacred sound.
1: ఇది దైవిక సంబంధమైనటువంటి శబ్దాన్ని మనం వినాలి.
0: We should listen to divine sounds.
1: కనుకనే న్యాయం అనేటువంటి యొక్క దర్శనమునందు,
0: so in this న్యాయ దర్శన,
1: ఓ మానవుడా,
0: ఓ మ్యాన్,
1: ప్రాకృతమైన జీవితమునందు కూడాను,
0: in the daily life,
1: ఈ యొక్క మానవత్వాన్ని కొంతవరకును విశ్వసించి,
0: having faith in the human life,
1: ఈ హృదయ సంబంధమైనటువంటి యొక్క తాపము చేత,
0: with that yearning of the heart,
1: నిత్యానిత్య పరిశీలన శూన్యుడై,
0: with the discrimination sense of that which is permanent,
1: సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపణ చేసుకో.
0: యు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ద ట్రూ ఫామ్.
1: ఈ సత్యాన్ని నిరూపణ చేసేటువంటిది ఏమిటి?
0: వాట్ ఈస్ దట్ షోస్ ద ట్రూ ఫామ్?
1: జడ్జీనో కాదు,
0: నౌ జడ్జ్,
1: ఏ లాయరో కాదు,
0: నో లాయర్,
1: కాన్షియన్స్, తన యొక్క చిత్తమే తనకు నిర్ణయం చేస్తుంది.
0: ఇట్ ఇస్ ద కాన్షియన్స్ దట్ డిసైడ్స్.
1: కనుకనే తన యొక్క మనస్సు అనేటువంటి దానికి అతీతమైనటువంటి స్థాయిలో అది నిర్ణయం చేస్తుంది.
0: దేర్ఫోర్ ఇట్ డిసైడ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్.
1: దీనినే కాన్షియన్స్ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ కాన్షియన్స్.
1: ఈ కాన్షియన్స్ నే ప్రాణం యొక్క వైబ్రేషన్ ఉన్నారు.
0: దేర్ఫోర్ దిస్ కాన్షియన్స్ ఇస్ ది వైబ్రేషన్.
1: ఈ వైబ్రేషన్ యొక్క తత్వం చేతనే మొట్టమొదట వాక్ ఆవిర్భవిస్తుంది.
0: అవుట్ ఆఫ్ దిస్ వైబ్రేషన్ ద వర్డ్ కమ్స్.
1: మనసు నుంచి పుట్టేటువంటిది వాక్.
0: అవుట్ ఆఫ్ ద మైండ్ కమ్స్ ద స్పీచ్.
1: ఆ వాక్ మనసుతో సమానంగా పుట్టినప్పుడు కొంతవరకు భిన్నమైనటువంటి వాక్గా రూపొందుతుంది.
0: యాజ్ ఇట్ కమ్స్ అవుట్ ద మైండ్ ఇట్ టర్న్స్ డిఫరెంట్.
1: మనసుకు అతీతమైన స్థాయి నుండి దీనిని ఆవిర్భవించినప్పుడు సత్యవాక్గా రూపొందుతుంది.
0: ఇఫ్ దిస్ స్పీచ్ కమ్స్ బియాండ్ ద స్టేట్ ఆఫ్ మైండ్ ఇట్ విల్ బి ట్రూత్.
1: ఆ సత్యవాక్కునే వైబ్రేషన్ అన్నారు.
0: That which is truth is vibration.
1: Conscience annaru.
0: This is called conscience.
1: Ilanti conscience anetundi danine,
0: this conscience
1: bhur ani pilchadi vedantam,
0: is also called bhu.
1: Bhuvaha,
0: bhuvaha,
1: suvaha,
0: suvaha.
1: Bhur anaga ee shariramulandu,
0: bhur means in this body,
1: sarvatra vyapinchetundi bhuvaha.
0: That bhuvaha which is all pervasive.
1: Vibration,
0: that vibration,
1: pranasakti,
0: is the life force.
1: E pranasakti anetundi yokka vibration ekkada nunchi aavirbhavistundadi?
0: Where from the vibration of life force
1: suvaha
0: originated?
1: Pragna nunchi aavirbhavistundadi.
0: It is out of suvaha, awareness.
1: Not awareness, radiation.
0: ఇస్ నాట్ అవేర్నెస్ ఇస్
1: రేడియేషన్ నుంచి వైబ్రేషన్, వైబ్రేషన్ నుంచి మెటీరియలైజేషన్, ఈ విధంగా సంబంధం ఏర్పడుతుంది.
0: సో ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ రేడియేషన్ వైబ్రేషన్ దేర్ ఆఫ్టర్ మెటీరియలైజేషన్.
1: దీనినే భూర్ భువస్వహ అన్నారు.
0: దిస్ ఈస్ కాల్డ్ భూర్ భువస్వహ.
1: ఈ వేదము నందు,
0: ఇన్ దిస్ వేద,
1: ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అని అనేక రకాలుగా మనం ఉచ్చరిస్తూ మంత్రాలతో మనం ఉచ్చరిస్తున్నాము.
0: వి డిపిక్ట్ బై వే ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఋగ్వేద, యజుర్వేద, సామవేద.
1: కనుక ఋగ్వేదం అనగా ఏమిటి?
0: వాట్ డు యూ మీన్ బై ఋగ్వేద?
1: వాక్కే ఋగ్వేగము.
0: దట్ వర్డ్ ఇస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: అదే ఋగ్వేగము.
0: దట్ ఈస్ ఋగ్వేద.
1: ఈ ఋగ్వేదము అనేటువంటిది వాక్ నుంచి ప్రారంభమవుతుంది.
0: ద ఋగ్వేద కమ్స్ అవుట్ ఆఫ్ దిస్ వర్డ్ స్పీచ్.
1: ఈ వాక్ ఏ విధంగా వస్తుంది? అది
0: హౌ డు యూ గెట్ దిస్ వర్డ్?
1: కనుక అంతర్భావమైన మూలాధారమైనటువంటి నాభి నుండి వస్తుంది.
0: ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద నేవల్ ఎట్ ద బేసిస్.
1: దీనినే ఋగ్వేదము అన్నారు.
0: దిస్ ఇస్ కాల్డ్ ఋగ్వేద.
1: మనసునే యజుర్వేదము అన్నారు.
0: మైండ్ ఇస్ యజుర్వేద.
1: ప్రాణమునే సామవేదము అన్నారు.
0: లైఫ్ ఇస్ సామవేద.
1: ప్రాణమును ప్రాణోపాసన చేత
0: లైఫ్ when it is worshiped,
1: the movement of swaram, swasam anetundi prarambhamavutundi.
0: There comes the breath.
1: Ee swasamu suswaram tho koodinatundi ayipothundi.
0: This breath has got right tune.
1: Idiye nijamaina samamu.
0: This is the samaveda.
1: Samaganam anaga emiti?
0: What do you mean by the singing of sama?
1: Pranopasana cheta aavirbhavinchinatundi yokka,
0: it is that by worshiping the mind.
1: Shravanandame samamu.
0: This bliss by listening is sama.
1: Shravanandame sadhana.
0: That we listen to that, that is samaveda.
1: ఈ సామము యొక్క గుణము ఎలాంటిదంటే సుస్వరమైనటువంటిదిగా ఉండాలి.
0: ద క్వాలిటీ ఆఫ్ సామ షుడ్ హ్యావ్ గుడ్ సౌండ్.
1: సుస్వరము కానటువంటిది ఇది ఏమాత్రము సాధన కాదు, సాధ్యము కాదు, ఏ విధమైనటువంటి యొక్క సమగానం కాదు.
0: When there is no good tune, it cannot be samagana.
1: సుస్వరంతో కూడి ఉంటుండాలి.
0: It should have good tune.
1: అదే సామగానము.
0: This is called samagana.
1: కనుక ఈ సామగానము ప్రాణం నుంచి ఆవిర్భవించేటువంటిది.
0: సామగాన ఒరిజినేట్స్ అవుట్ ఆఫ్ లైఫ్.
1: యజుర్వేదము.
0: నెక్స్ట్ యజుర్వేద.
1: యజ్ఞయాగాది కృతములు యందు మంత్ర స్వరూపమైనటువంటిది ఈ యజుర్వేదము. ఈ ప్రపంచంలో మనకు కానవచ్చేటువంటి సమస్త తేజస్సును కూడాను ఒక స్వరూపంగా నిరూపణ చేసి,
0: ది ఎఫల్జెన్స్ ఆల్ ఓవర్ ది యూనివర్స్ ఇస్ డెమోన్స్ట్రేటెడ్
1: భగవంతుడు తేజోమయుడు అనేటువంటి రూపాన్ని ధరింపజేసి ఈ యొక్క ఋగ్వేదము ప్రపంచానికి చాటుతూ వచ్చింది.
0: ఋగ్వేద టీచర్స్ టు ది ఎంటైర్ వరల్డ్ గాడ్ ఇస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ ఎఫల్జెన్స్ బ్రిలియంట్.
1: సామాన్యంగా మన భారతీయులంతా కూడాను భగవంతుడు కోటి సూర్యుల కాంతితో వెలుగుతున్నాడు అని మనం ఉచ్చరిస్తుంటాం.
0: దేర్ఫోర్ భారతీయస్ డిస్క్రైబ్ గాడ్ హ్యావింగ్ ద ఎఫల్జెన్స్ ఆఫ్ క్రోర్ సన్స్.
1: అనగా తేజస్వరూపమే ఋగ్వేదము.
0: దేర్ఫోర్ ఋగ్వేద ఇస్ ఆల్ దట్ బ్రిలియంట్.
1: మంత్ర స్వరూపమే యజుర్వేదము.
0: యజుర్వేద ఇస్ మంత్ర.
1: గాన స్వరూపమే సామవేదము.
0: సామ ఇస్ బేస్డ్ ఆన్ సింగింగ్ మ్యూజిక్.
1: మానవులకు ఈ మూడు కూడాను లోకానికి అవసరమే.
0: దీస్ త్రీ ఆర్ నీడెడ్ ఫర్ ద వరల్డ్.
1: భగవంతుని తేజోమయుడిగా నిర్మించుకుని,
0: క్రియేటింగ్ గాడ్ యాజ్ రేడియేషన్,
1: ఆ భగవంతుని మంత్రంతో ఉచ్చరించి,
0: రిపీటింగ్ బై వే ఆఫ్ మంత్ర,
1: గానముతో ఆనందించమని కోరింది.
0: అండ్ డిలైట్ యువర్ సెల్ఫ్ బై సింకింగ్.
1: కాబట్టి ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేదములు మూడు కూడా దివ్యత్వాన్ని అనుభవింపజేయడానికి వచ్చినటువంటివి.
0: దేర్ఫోర్ దీస్ త్రీ వేదాస్, ఋగ్వేద, యజుర్వేద, సామవేద,
1: ధరించడానికి కాదు వచ్చిండేటువంటిది.
0: దే హావ్ నాట్ కమ్ మియర్లీ టు గివ్ నాలెడ్జ్.
1: ఋగ్వేదము తేజోమయుడైనటువంటి భగవంతుణ్ణి,
0: ఋగ్వేద, గాడ్ హూ ఇస్ ఆల్
1: యజుర్వేదం, మంత్రపూరకమైనటువంటి ఒక ఆరాధన చేత,
0: యజుర్వేద, వర్షిపింగ్ గాడ్ బై వే మంత్ర,
1: సామవేదమైనటువంటి గానము చేత,
0: సామవేద ద స్టాండ్ ఫర్ మ్యూజిక్,
1: దీనము కా అని బోధించింది.
0: అండ్ ఇట్ టాట్ మర్జ్ యువర్ సెల్ఫ్.
1: గానము చేత తప్ప మరొక దాంతో లీనము కావడానికి వీలు లేదు.
0: యు కెన్ ఓన్లీ మర్జ్ విత్ ది హెల్ప్ ఆఫ్ సింగింగ్ మ్యూజిక్, నాట్ అదర్ వైస్.
1: చాలా మందికి మీకు తెలుసును,
0: మెనీ ఆఫ్ యు నో,
1: చాలా మంది పద్యాలు చెప్తుంటారు,
0: మెనీ రిసైట్ పోయమ్స్,
1: మాటలు చెప్తుంటారు,
0: దే స్పీక్.
1: మాటల చేతను, పద్యాల చేతను హృదయం ఏమాత్రం కూడాను ఆ యొక్క దీనిని ఆకర్షించదు.
0: ద వర్డ్స్ అండ్ పోయమ్స్ విల్ నాట్ అట్రాక్ట్ హార్ట్.
1: ఒకడు రాముల ముందు పోయి, రామా నన్ను కాపాడురా అనే ప్రయత్నం చేస్తే ఈ మాటలతో ఏమాత్రం హృదయం కలగదు.
0: ఇఫ్ ఎనీవన్ స్టాండ్స్ దేర్ అండ్ సేస్ రామా యూ ప్రొటెక్ట్ మీ, వెల్ యూ డోంట్ ఫైండ్ ఎనీ ఎఫెక్ట్.
1: రామా నన్ను కాపాడు పద్యంతో చెప్తే ఇది కూడా ఏమాత్రము కూడా కదలదు.
0: ఇఫ్ హి రిసైట్స్ బై వే ఆఫ్ పోయమ్ రామా యు ప్రొటెక్ట్ మీ, దెన్ దేర్ విల్ బి నో రియాక్షన్.
1: రామా నన్ను కాపాడు, హృదయాన్ని ఆకర్షిస్తుంది.
0: వెన్ ఇట్ ఇస్ మ్యూజికల్లీ సెట్ ది హార్ట్ అట్రాక్ట్.
1: కనుక గానములో ఇంత ఈ విధమైనటువంటి లీనం ఉంటుండాలి.
0: దేర్ఫోర్ ఇన్ మ్యూజిక్ దేర్ ఇస్ మర్జర్.
1: ఈ లీనతత్వాన్ని అర్థం చేసుకోలేని చెప్తే వ్యర్థ జీవులంతా కూడా గానాన్ని కొంతవరకు వినలేకపోతున్నారు.
0: ద వేస్ట్ఫుల్ లైవ్స్ విల్ నాట్ బి బాదరింగ్ అబౌట్ దిస్ మ్యూజిక్ దట్ హెల్ప్స్ ద మర్జర్.
1: కొంత అపస్వరం అయిపోతే హృదయాన్ని భ్రష్ట పట్టిస్తుంది, బ్రద్దలు చేస్తుంది.
0: వెన్ ది ట్యూన్ ఇస్ నాట్ ప్రాపర్ ఇట్ కంప్లీట్లీ రూయిన్స్ స్పాయిల్.
1: కనుక మన ఏకాగ్రతను చెడగొడుతుండాలి.
0: ఇట్ స్పాయిల్స్ కాన్సన్ట్రేషన్.
1: కనుక మనం పాడే సమయం లోపల సుస్వరంగా కూడా పాడేటట్టుగా ఉంటే మనం మైక్ ముందు కూర్చోవాలి.
0: So we should sit in front of the mic when we are sure of singing melodiously.
1: లేకపోతే మైక్ కు మనం దూరంగా ఉండి శ్రవణం చేస్తే మంచిది.
0: So better we be away from the mic and merely listen.
1: అపస్వరం చేసేటువంటి ఒక గానము, అపస్వరంగా పాడేటువంటి ఒక భజనలు మనం ఏమాత్రం కూడా హృదయాన్ని కొంతవరకు చెలింప చేస్తున్నాయి.
0: And therefore the one who doesn't sing properly in proper tune will spoil our heart also.
1: నీ కొంత ఇష్టంగా ఉంటుంటే నీ ఒంటరిగా ప్రాక్టీస్ చేయి.
0: If you like it, practice all alone yourself.
1: అదే వాడు మైక్ ముందు వచ్చి కూర్చో.
0: The later you sit in front of mine.
1: నేను పాడాలి స్వామి ముందు నేను పాడాలని చెప్పి వచ్చేసేసి ఈ భజనలో పాడితే చాలా కర్ణకఠోరంగా ఉంటుంటాది.
0: But if everyone has got desire that I should sing in front of Swami, one cannot listen.
1: కనుకనే భగవంతుని ఆకర్షింపజేసేటువంటిది, హృదయాన్ని రంజింపజేసేటువంటిది గానం.
0: Therefore, it is only music that attracts God and makes our
1: శబ్ద ప్రమాణము.
0: That is the proof of sound.
1: కనుక భగవత్ తత్వము లోపల
0: the nature of God.
1: ఈ న్యాయము న్యాయము న్యాయము అనేటువంటి దర్శనంలో
0: in this darshana nyaya
1: ఇంకా ఎన్నో విధమైనటువంటి యొక్క మానవత్వానికి అవసరమైనటువంటి ఎన్నో ఉంటున్నవి.
0: There are lots of things needed for human life.
1: మానవుని యొక్క సంశయాలంతా నివర్తింపజేసి
0: clarifying all doubts.
1: మానవ హృదయాన్నంతా కూడా ఉప్పొంగింపజేసి
0: making our heart ecstatic.
1: వికసింపజేసి ప్రకటింపజేసి
0: manifesting and then blossoming
1: చేసేటువంటివి ఈ యొక్క న్యాయంలో చాలా ఉంటున్నాయి.
0: There are lots of things in this న్యాయ.
1: ఈ న్యాయ వైశేషిక
0: న్యాయ వైశేషిక
1: యోగ
0: యోగ
1: పూర్ణమీమాంసం
0: పూర్ణమీమాంస
1: ఉత్తరమీమాంసం
0: ఉత్తరమీమాంస
1: ఈ యొక్క ఆరు యొక్క దర్శనములు కూడాను
0: ఆల్ ది సిక్స్ దర్శన
1: ఒక్కతూరి మనం చక్కగా విని అర్థం చేసుకుంటే ఇంకా మానవత్వంలో మనం చేయవలసిన సాధనలు ఒకటి ఉండవు.
0: ఇఫ్ యు లిజన్ వన్స్ and understand clearly nothing you need to do in human life.
1: Karukane ee yokka chaddarshanamulanta kudanu
0: all these six darshanas
1: srishti yokka rahasyani nirupinchi prabodhinchi pracharam salipi aanandanni andinchinatuvantivi.
0: Prove, publicize, teach the secrets of nature.
1: Kanuka vidyarthulu ee bharatiya vaangmayamulu kudanu kontha varaku artham chesukovataniki తగిన కృషి చేయాలి.
0: సో స్టూడెంట్స్ షుడ్ మేక్ సిన్సియర్ ఎఫర్ట్ టు అండర్స్టాండ్ లిటరేచర్.
1: ఈ భారతీయ వాంగ్మయములంతా కూడా ఏమి తెలియకుండా పోవటం చేతనే అయోమయం స్థితి లోపల కేవలం బజార్లో తిరుగుతూ కుక్కల వలె జీవితాన్ని గడుపుతున్నాం.
0: బికాస్ దిస్ లిటరేచర్ భారతీయ లిటరేచర్ ఇస్ నాట్ అండర్స్టూడ్. దే జస్ట్ మూవ్ అబౌట్ లైక్ ఫ్రీ డాగ్.
1: తెలుసుకోని మనం పశువులు కాదు మేము మనుషులము అనేటువంటి సత్యాన్ని మీరు విశ్వసించాలి.
0: Therefore we should understand I am not an animal, I am a human being that we should have.
1: అలాంటి మహర్షులు ఎన్నో విధమైనటువంటి పరిశోధనలు పరిశీలనలు కలిపి ఈ పవిత్రమైనటువంటి యొక్క సారాంశాన్ని అందిస్తూ వచ్చారు.
0: Saints experimented, investigated and gave the essence.
1: సర్వశాస్త్రములు సర్వవేదములు మదించి అందించినటువంటి సుధా సారములే ఈ షడ్దర్శనములు.
0: The Shat Darshanas are that nectar, amruta given to us.

0: సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం. ఓం శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం.
1: శివ శివ శివ సుబ్రహ్మణ్యం
0: జయ శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం హర హర హర హర సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సుబ్రహ్మణ్యం హర హర శివ శివ సుబ్రహ్మణ్యం. శివ శివ హర హర సు

సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం జై సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం ఓం ఓం ఓం.

0: కాదు. వీటి విడదీయ నెవ్వరి తరము కాదు. మంచియే నీచెంత నిలిచియుండు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదయు. శ్రద్ధ కలిగిన వారికి చందు అదియు. ఇంతకన్నాను వేరెత్తి ఎరుగపరదు.
1: గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జిస్ట్ టుగెదర్. ఇట్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీవన్ టు సెపరేట్ దెమ్ అండ్ సార్ట్ దెమ్ అవుట్. But the one with sincerity will have that goodness with him. What else to be communicated to you?
0: Prema Sarupulara.
1: Embodiments of love.
0: Idi Nootana Samvatsaram.
1: This is the new year.
0: Ee vidhamga Nootana Samvatsaram enniyo gadichinappudikini మన జీవితం మాత్రము పాతదిగానే కనిపిస్తూ ఉండాలి.
1: దో వీ హావ్ హ్యాడ్ మెనీ ఆఫ్ ది న్యూ ఇయర్స్ యెట్ అవర్ ఓల్డ్ ప్యాటర్న్ ఆఫ్ లైఫ్ స్టిల్ కంటిన్యూస్.
0: దీనికి కారణం ఏమిటి?
1: వాట్స్ ద రీజన్ బిహైండ్ దిస్?
0: రెండును కలిసి ఉండు.
1: That good and bad coexist.
0: Itti kaliyakanu veru cheyatam evaru taramu kaadu.
1: It's impossible for anyone to separate them.
0: Itti prema swarupamu, itti daiva swarupamu edalla elladala nilchiye undunu.
1: The divinity and the principle of love remain forever as existence.
0: Atti nilchina shashvatamainatvanti satyamainatvanti tattvamunu manamu gurtinchukovadaniki prayatninchali.
1: We'll have to make every effort to hold on to this eternal principle of love.
0: Adi మానవుని ప్రధానమైనటువంటి యొక్క వెతుకుడు.
1: దిస్ ఇస్ ద ట్రూ సర్చ్ ఫర్ మ్యాన్ కైండ్.
0: దేనిని వెతుకుతున్నావు?
1: వాట్ ఈస్ ఇట్ దట్ యువర్ సర్చింగ్ ఫార్?
0: దేనిని తెలియకుండా ఉన్నదో, దేనిని తెలుసుకోవాలని ఆశిస్తున్నావు, దానిని వెతకటం.
1: యు ఆర్ సర్చింగ్ ఫర్ దాట్ which has to be searched for, which is to be obtained.
0: Itti nirantaramu man venta janta inta undi kodappadikini manavudu gurtinchukolekapothunnadu.
1: Though it is with you, in you, around you, you are not able to recognize it.
0: Karanam emiti?
1: What's the reason?
0: ఈ నిలిచినటువంటిదే నిజమైనటువంటి యొక్క రూపము.
1: ఇన్ ఫ్యాక్ట్ దట్ విచ్ హస్ బిన్ స్టాండింగ్ ఓవర్ దేర్ ఈస్ ద ట్రూ ఫార్మ్.
0: సత్యమే నిజమైనటువంటి ధ్యానము.
1: ట్రూత్ ఈస్ ట్రూ మెడిటేషన్.
0: మెడిటేషన్ అనగా ఏదో ఒక దానిని వెతుకుతున్నాము, అది నాకు లభించింది అని చెప్పుకొని తృప్తి పెట్టడం మాత్రం కాదు.
1: మెడిటేషన్ డస్ నాట్ మీన్ the state of complacency or satisfaction by obtaining that for which you have been searching for.
0: Yedi manato kalisi unnado adiye manam vadiledi.
1: That which is with us has to be given up.
0: Tanato kalisi undinappudiki kani tanu danni vadilipetti kalinaatvanti dani kosamai aneka apohara jarugutunnam.
1: Though it is with him throughout, he is just in search of that which is apart from him, away from him.
0: Nityamaina, satyamaina, adbhutamaina, anandamaina, aa satyame sarvatra praki unnadi.
1: that eternal, mysterious, wonderful, mystical truth is present everywhere.
0: అట్టి సత్యమును మనం గుర్తించుకోవడమే మన ప్రధానమైనటువంటి ఒక మార్గము.
1: The main part of humanity lies in searching for that truth.
0: ప్రతి మానవుడు కూడాను సత్యాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాము అని చెప్తాడు. కానీ విచారణ చేస్తే తాను చేసినటువంటి పని ఏమాత్రము ఫలించలేదు.
1: In fact, every man declares that he is in search after truth, but he has not been succeeded in his attempt.
0: నిత్య సత్యమైనటువంటి ఆనందము మన యందే నిరంతరము కదిలాడుతూ ఉన్నది.
1: That eternal bliss is present in us throughout to eternity.
0: అట్టి నిత్య సత్యమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఏ రీతిగా చూడగలము?
1: That eternal principle of truth, divinity, how is it possible for all of us to visualize?
0: సత్యము కంటే మించినటువంటిది ఈ జగత్తు నందు మరొకటి కానరాదు.
1: In this world, there's nothing beyond the truth.
0: అట్టి సత్యాన్ని గుర్తించడమే మానవుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It's man's main responsibility to recognize truth.
0: అది ఎప్పుడు చూసినా కానీ నీ వెంటనే జంటనే ఇంటనే ఉంటున్నది.
1: That truth is in you, with you, around you, after you.
0: కానీ ఏదో నీకు కనిపించకుండా పోయినట్టు దాన్ని వెతుకుతూ ఉండినట్టు నీవు భావిస్తున్నావు.
1: As it is non-apparent, you think that you are not facing it, and so you go on searching for it.
0: కనుక నీ యందు ఉన్నటువంటి దానిని నీవు మరచి బయట ఉన్నటువంటి దాన్ని వెతుకుతూ ఉన్నావు.
1: And henceforth what's happening is, you are forgetting what is immanent, innate in you, and you are searching for that which is outside you.
0: అట్టి దివ్యమైనటువంటి తత్వమును మనం గుర్తించడానికి ఎన్ని విధములు సాధన చేస్తున్నారు మీరు?
1: To recognize that innate, inborn divinity, what sort of spiritual practices we are adopting now?
0: దీనికి సాధనలు చేయనక్కర్లేదు.
1: In fact, we don't need to follow any practice.
0: నీ వెంటనే జంటనే ఇంటనే కంటనే ఉన్నటువంటి దానిని నీ వెతికేది ఇక్కడ.
1: When that is present in you, with you, above you, around you, where you are going to search for it?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: దైవాన్వేషణ జరుపుతున్నామని భావిస్తున్నారే కానీ దైవాన్వేషణ జరపటం లేదు.
1: Though you declare that you are in search for God, in fact you are not doing it.
0: దీన్ని అన్వేషణ చేయనక్కర్లేదు.
1: You don't have to search for it either.
0: ఎప్పుడు నీ వెంటనే ఉంటున్నది.
1: It is always with you.
0: ఎప్పుడు నీతోనే ఉంటున్నది.
1: It is just after you.
0: అట్టి సత్య నిత్యమైనటువంటి యొక్క తత్వమును నీ వెతకటం అనేటువంటిది పెద్ద పొరపాటు.
1: That eternal principle of truth which is after you, in you, around you, and if you search for it, it is meaningless.
0: Yama, niyama, asana, pranayamam, pratyaharam, dharana, dhyanam, samadhi. అది సమాధిని మాత్రమే ప్రత్యేకంగా నీవు భావిస్తున్నావు.
1: సమాధి విచ్ ఇస్ ది అల్టిమేట్ అమంగ్ ఆల్ ది డిఫరెంట్ స్టెప్స్, యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార, ఎండింగ్ విత్ సమాధి యాజ్ ది అల్టిమేట్ రియాలిటీ, యు కన్సిడర్ ఇట్ సెల్ఫ్.
0: కానీ దీనికి సమాధి అని పేరు పెట్టడం మంచిది కాదు.
1: ద టర్మ్ సమాధి ఈజ్ నాట్ అప్రోప్రియేట్.
0: సమాధి,
1: సమాధి
0: అనగా అన్నింటి ఎందు కూడాను సమంగా ఉండేటువంటిది.
1: That which is equanimous in all periods of time is samadhi.
0: Itti pavitramainatvanti tattvam andari yandu untunadi.
1: This sacred principle is present uniformly in all.
0: Kevalam sadhana chesina vaari daggara maatrame labhinchadani anukovatam pedda parapaatu.
1: It's a big mistake to feel that this equanimity is present among those who practice spiritual principles.
0: Nee tattvalu nee ekkadaina bayata vetukutunnava?
1: Do you search for your own self outside?
0: ఈ యొక్క సెల్ఫ్ ని నీవు ఎక్కడైనా బయట వెతుకుతున్నావా?
1: Do you search for yourself outside in the external world?
0: అట్లా వెతికేటువంటి వాడు మూర్ఖుడు అని చెప్పవచ్చు.
1: The one who searches himself in the outer world is a fool.
0: నిన్ను నీవు చూసుకోవడానికి నీ యందే వెతకాలి.
1: టు నో థై సెల్ఫ్ యు హావ్ టు గో ఇన్వర్డ్.
0: బయట వెతకడం ఇది పొరపాటు.
1: టు మూవ్ అవుట్వర్డ్ ఇస్ ఎ మిస్టేక్.
0: కనుక దేనిని వెతకాలనుకుంటున్నావో అది నీలోనే ఉన్నది.
1: దట్ వాట్ యు ఆర్ సర్చింగ్ ఫార్ ఇస్ ఇమ్మనెంట్ ఇన్ యూ.
0: ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క తత్వమును మనం సాధన చేత దాన్ని అతిగా దూరంగా చేసుకుంటున్నాం.
1: ది సీక్రెట్ ప్రిన్సిపల్ హ్యాస్ గాట్ డిస్టెన్స్డ్ యువర్ సెల్ఫ్ బికాస్ ఆఫ్ యువర్ సర్చ్ అండ్ స్పిరిచువల్ ప్రాక్టీసెస్.
0: ఎక్కడ కూడా నువ్వు వెతకనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు సర్చ్ ఫర్ ఇట్ ఎనీవేర్.
0: నీది కానటువంటి దాన్ని నీ వెతుకుతున్నావు.
1: యు ఆర్ సర్చింగ్ దాట్ వాట్ ఈస్ నాట్ యువర్ ఓన్ ఐడెంటిటీ.
0: ఇట్టి పిచ్చి మనసులు కలిగినటువంటి వానికి యథార్థం ఎట్ట బోధపడుతున్నాడు.
1: This madness will never take you anywhere.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Nee endu prema unnadi.
1: There is love within.
0: Kaani aa premanu ekkadi nunchi nee goni tichchavu.
1: Where from have you got it?
0: Adi ekkadiki pothunadi.
1: In which direction does it flow?
0: Ekkadiki raavatam povatam ledu. Raakapokaru lenatti shashvatundu aa yokka pothunadi.
1: It neither gets in nor leaves you, neither entrance nor exit.
0: Kanuka manu sadhana anetundi kevalam kalamlo vyartham gaavichukune nimittame manu cheyutunnave kaani nijanga sadhana cheyatam antante nenu neni anetundi satyanni gurtinchukunnappudu vaadiki inka maru sadhana akkaledu.
1: In the name of spiritual practice sadhana we are wasting our time. The moment you recognize the fact that I am I, then and there itself reality is experienced.
0: Kanuka nenu aneetundi ekkadi nunchi vastundadi.
1: This term I, what's its origin?
0: Taneyende untunnadi.
1: It is within.
0: Tane kalpinchukuntunnadu.
1: It's of your own.
0: Ee kalpitamainaatundi nenunu tanu kalpinchukoni amitanga bhavistunnadu.
1: In fact it is of his own imagination and he magnifies it.
0: కనుక ప్రతి మానవుడు కూడాను తనలోనే ఉన్నటువంటి యొక్క సత్యాన్ని తాను గుర్తించడం అత్యవసరము.
1: Therefore it's most essential for every man to turn inward and know his true nature.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: తన యొక్క తత్వము తనదే కాని పరులది కాదు.
1: In fact your nature belongs to your own self, not to any foreign person.
0: నీ సెల్ఫ్ ని నీవు ఎందుకు వెతుకుతున్నావు?
1: వై డు యు సర్చ్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: అది నీ యందే ఉంటున్నది.
1: ఇట్ ఈస్ విత్ ఇన్ యూ.
0: కనుక నేను వెతికేటువంటి వస్తువు నా యందే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించినటువంటి వాడే నిజమైన సాధకుడు.
1: హీఈస్ ఎ ట్రూ ఎస్పరెంట్. హీ హూ అండర్స్టాండ్స్ దాట్ వాట్ హీ సర్చింగ్ ఫార్ ఈజ్ ఇన్ రియాలిటీ ఈజ్ ప్రెసెంట్ విత్ ఇన్ హిమ్.
0: కనుక మనం వెతకటం అనేటువంటిది కేవలము ఒక పిచ్చితనమే.
1: Therefore the search in the common parlance is a sign of madness.
0: తను నొసటి ఎందున్నటువంటి చెట్టును తాను వెతకటం ఎందుకు?
1: When it's all around, why should he search for it?
0: కనుక మనం వెతికేటువంటిది అనేటువంటిది చాలా చెడు మార్గమే.
1: Therefore it's wrong path, wrong procedure to search for divinity.
0: కన్నులు మూసుకొని దేన్నోని యోచన చేస్తున్నామని అనుకోవటం అది కూడా పెద్ద పొరపాటే.
1: Though you have written, you are thinking that you'll find some time later is also a sign of ignorance.
0: కనుక మనం సత్యనిత్యమైనటువంటి మన నీడను మనం వెతకడం అవసరం లేదు.
1: Therefore that which follows you doesn't need to be searched.
0: మీరు వెతికేటువంటి ఒక సత్యము మీ యందే నిలిచి ఉన్నది.
1: That truth for which you have been searching for all along is in you.
0: కృష్ణ తత్వమునందు అనేక విధములైనటువంటి ఒక సాపోదలు అనేక విధములైనటువంటి వెతుకులు చాలా జరిగినాయి.
1: In relation to Lord Krishna there have been many paths followed, many paths of inquiry and practices.
0: కానీ అవన్నీ కూడాను కట్టకడపటికి వ్యర్థమైపోయినవి.
1: All of them were in vain finally.
0: Krishna ekkada unnadu?
1: Where is Krishna?
0: Devam ekkada unnadu?
1: Where is God?
0: Anta tanayende untunnadi.
1: In fact everything is with him.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Ee prema aneetundidi puttinadi kaadu.
1: Love is not born.
0: Adi man nunchi ఆవిర్భవించినటువంటిది.
1: ఇట్ ఎమనేట్స్ విత్ ఇన్ యూ.
0: ఆ ఆవిర్భవించినటువంటి యొక్క ప్రేమను ఆవిర్భావంగా చేసుకున్నప్పుడే నీ నీ సత్యభావం నీకు దక్కుతుంది.
1: When once the love that emanates in you should manifest, then there is justification.
0: ఇది బట్ట.
1: This is cloth.
0: ఇది బట్ట కాదు.
1: No.
0: ప్రతి.
1: It's cotton.
0: ఈ విధంగా పోతూ పోతూ వస్తే కట్టగట్టుకి ఒక్కటే నిలిచిపోతుంది.
1: Ultimately the cotton remains one.
0: కనుక మనం విచారణ చేయటం అనేటువంటిది చాలా పొరపాటుతున్నాము.
1: వాట్ వీఆర్ బాదరింగ్ అవర్ సెల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎంక్వైరీ ఈజ్ రాంగ్లీ డైరెక్టెడ్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ ప్రేమ అనేటువంటిది మీకు ఎంత అర్థం అవుతుందో మీకు గుర్తించాలి.
1: యు మస్ట్ అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ లవ్.
0: ప్రేమ అనగా అన్నిటిపైన ప్రేమనే ఉంటుంది మనకు.
1: ఇన్ ఫ్యాక్ట్ వీ లవ్ ఆల్.
0: తినే తిండి పైన,
1: the food that we part,
0: katte baddapaina,
1: and the clothes we wear,
0: chuche chupulona,
1: our looks,
0: anninti endu okate unnadi.
1: There is love indeed.
0: Aithe manamu mana chupulu vyathasanga uncheta,
1: because there is some difference in our looks,
0: mana bhavamulu vyathasanga undatam cheta,
1: because of variety in our thoughts,
0: veru veruga manam bhavinchukuntunnam,
1: we find the duality or separateness.
0: Idi chaala parapaatu.
1: It's a big mistake.
0: నేను నేనే.
1: I am I.
0: అదే మనం వెతకవలసినటువంటిది.
1: That's the message which is necessary.
0: నీవు నీవే కాని నీవు నేను కాదు.
1: In fact, you are you and I am I.
0: కనుక ఈ భేదభావంతో కూడినటువంటి ఒక పదములే మనం అనేకంగా భిన్నంగా మారుస్తూ ఉండాలి.
1: Because of our vocabulary nomenclature, we are confused, giving scope for duality.
0: లోకంలో అనేకం కనిపిస్తుంటాయి మనకు.
1: In this world we see many.
0: కాదు కాని అవి అనేకంగా మనం భావిస్తున్నాము చాలా పొరపాటు.
1: We consider them many, but it's not correct.
0: అనేకంగా కనిపించేటువంటి అంత కూడాను ఏకమైనటువంటివి.
1: Though there is vast variety in the outer world, there you find underlying oneness.
0: కనుక అనేకంగా ఉన్నటువంటిది ఏది కూడాను ఒకటి కనిపించదు మనకు.
1: Therefore that which is a variety, multiplicity, is not variation.
0: కనుక నీకు ఏకంగా కనిపించేటువంటిది నీవు.
1: In fact, that which is one is your true self.
0: అట్టి ఏకత్వమైనటువంటి వ్యక్తియే నిజమైనటువంటి దైవత్వం.
1: This fundamental principle of unity, the real I, is divine.
0: కానీ నేను అనేటువంటిది ఫండమెంటల్.
1: This true I, the self, is fundamental.
0: మనము అనేటువంటిదంతా కూడాను భిన్నమైనటువంటివి.
1: The we is variation, duality.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకున్నప్పుడు,
1: when you stand in front of the mirror,
0: అప్పుడు నీవు ఎంతమందిగా కనిపిస్తావు?
1: How many images you find?
0: లేదు.
1: No.
0: నీకు నీవు కనిపింపజేసేటువంటి అద్దములు వేరు వేరుగా ఉన్నాయి, కానీ ప్రతిబింబం ఒక్కటిగానే ఉంది.
1: Though the mirrors are many, giving scope for number of images all around, you are just one.
0: కనుక ఈ ప్రతిబింబమైనటువంటిది అంతా కూడాను ఒక్కటే.
1: All the reflections stand for only one, the main object.
0: కనుక అట్టి ఏకత్వమే నేను అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: దిస్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ యూనిటీ వన్నెస్ ఈస్ దిస్ ఐనెస్.
0: ఈ టంబ్లర్ లో నీరు పోసుకున్నావు.
1: దిస్ టంబ్లర్ ఇస్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: ఇది నీవు చూసుకున్నప్పుడు నీ ముఖమే నీకు కనిపిస్తుండాలి.
1: వెన్ యూ లుక్ ఇన్ యూ ఫైండ్ యువర్ ఓన్ ఇమేజ్ రిఫ్లెక్షన్ దేర్.
0: కానీ నీ ముఖం వేరే కాదు.
1: Your face is not separate.
0: నీ ముఖమే నీకు అక్కడ ప్రతిబింబంగా కనిపిస్తుండాలి.
1: యూ సీ యువర్ ఓన్ ఫేస్ యాజ్ రిఫ్లెక్షన్.
0: అదే విధంగానే
1: similarly
0: neeku nuve pratikimbanga kanipistunnavu.
1: You see your own reflection.
0: Prema swarupulara,
1: embodiments of love.
0: Vidyarthulara,
1: students.
0: Vidyarthiniyulara,
1: boys and girls.
0: Meeru telusukovalsinatundi egatvamainatundi oka divyatvanni.
1: What you are supposed to know is this, the point oneness, the unity, divinity.
0: Aa okadanani meeru kalusukunte anni chusina vaaru avutaru.
1: If you know this fundamental one divinity, you will be knowing rest.
0: ప్రాపంచికంగా భిన్నంగా కనిపించినప్పటికీ,
1: this world may be dual.
0: కానీ దివ్యమైనటువంటి దాంట్లో ఏకత్వంగానే ఉండాలి.
1: But in the spiritual sense, it is only one that exists.
0: నీవు మూడు రకములైనటువంటి బొమ్మలు చూస్తున్నావు.
1: You see three pictures.
0: నీ బొమ్మను నీవుగా చూసుకుంటున్నావు.
1: You see your own picture.
0: నీ బొమ్మను నీవు వేరుగా చూస్తున్నావు.
1: And sometimes you consider separate.
0: వేరుగా చూసిన బొమ్మను నీవు రెండు ఒకటే అయిపోతున్నావు.
1: The picture of your own which you consider separate are two now.
0: కనుక ఇవన్నీ కూడా నీలో నీకు కలిగేటువంటి ఒక మార్పులే.
1: దీస్ ఆర్ ఆల్ ద చేంజెస్ ద థాట్స్ ఇన్ యూ ఓన్లీ.
0: దైవత్వాన్ని మనం ఒక్కతూరి మనం చక్కగా చూడొచ్చు.
1: యూ కెన్ సర్టన్లీ విజువలైజ్ ద డివినిటీ అట్ వన్స్.
0: కనుక అట్టి ఏకత్వాన్ని మనం చూడటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.
1: We make several attempts to experience this oneness
0: of the divinity.
1: It's a big mistake.
0: ఇది దైవత్వం అనేటువంటిది ఎన్ని రూపంతోనూ లేదు.
1: Divinity is not varied.
0: అంతా ఒకే రూపమే.
1: It's only one form.
0: ఏకం సత్య ప్రభోదావదంతి.
1: It's only truth is one which is spoken referred to as many.
0: కానీ తాను చూస్తున్నటువంటిది తానే అయినప్పటికీ,
1: though he sees himself,
0: అది భిన్నత్వంగా భావిస్తున్నావు.
1: He considers as many.
0: అది ఏ మాయా.
1: This is illusion.
0: ఏకత్వాన్ని అనేకత్వంగా చూపించేటువంటిది మాయా.
1: It is this illusion which makes one look as many.
0: కానీ అది అనేకత్వం కాదు.
1: In fact, it is not.
0: నీ ఏకత్వమే.
1: It's one only.
0: భిన్నత్వం అనేటువంటిది కేవలము నీ యొక్క భ్రాంతులే.
1: Diversity is of your own making, imagination.
0: కనుక నీ భిన్నత్వాన్ని నీవు మర్చిపో.
1: Forget this plurality.
0: దైవత్వాన్ని నీవు చింతన చేయి.
1: Think of the divine.
0: ఏ పేరైనా పెట్టు, ఏ రూపమైనా పెట్టు, ఏ నామమైనా పెట్టు.
1: Call it by any name. Give it any form whatsoever of your choice.
0: కానీ ఒకానొక సమయంలో,
1: at one time,
0: రాధ కృష్ణుని చూసుకొని,
1: వాచింగ్ కృష్ణ,
0: కృష్ణుడే నా యొక్క నిజమైనటువంటి భావము.
1: She considered Krishna as her own.
0: కాని అనుకుంది కాని మరి తక్షణమే, ఇవ్వ కృష్ణుడు వేరు నేను వేరు.
1: బట్ దేర్ ఆఫ్టర్ నెక్స్ట్ మోమెంట్ షీ థాట్ దట్ షీ సెపరేట్ ఫ్రమ్ కృష్ణ.
0: అది పొరపాటు.
1: ఇట్స్ ఎ మిస్టేక్.
0: అది తానే కాని తాను వేరు కాదు.
1: ఇన్ ఫ్యాక్ట్ షీ అండ్ కృష్ణ ఆర్ వన్, నాట్ సెపరేట్.
0: అట్టి ఏకత్వమైనటువంటి యొక్క కృష్ణుడిని భిన్నత్వంగా భావించుకోవటము తన మనోదోషమే తప్ప వేరు కాదు.
1: The mistake lies in our thinking process of the mind. Krishna, in fact, is the only one.
0: Prema swarupulara.
1: Embodiments of love.
0: Meer nijamga deni chuchinappudiki anta daivattam gane bhavinchandi.
1: Consider all essentially as divine whatever you see.
0: Idi atanu itanu anetunte oka bhedabhavamulaku choti ivakandi.
1: Never give scope or chance for differences.
0: వారు వీరు అనేటప్పటికీ ఈ భావం పూర్తి పెంచిపోతుంది.
1: When once you are feeling such as mine and thine, then naturally you are in the wrong way.
0: ఇది నీ యొక్క ప్రేమతత్వంలో ఉన్నటువంటి ప్రతిబింబమే కాని మరొకటి కాదు.
1: They are all just reflections because of your love, not separate.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్లు అన్ని కూడాను ఒకదాని యొక్క సంబంధమే.
1: The reaction, reflection, resound belong to the only one basic principle.
0: కనుక మీ యొక్క రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ అంతా కూడా నీవేగానే భావించు.
1: సో కన్సిడర్ రియాక్షన్ రిఫ్లెక్షన్ సౌండ్ యాజ్ యువర్ ఓన్.
0: కానీ నీవే ఇంకొక దీంతో రిఫ్లెక్షన్ గా కనిపిస్తున్నావు.
1: అండ్ యూ విల్ సీ యువర్ ఓన్ రిఫ్లెక్షన్ సమ్వేర్ ఎల్స్.
0: నిన్ను నీవు అద్దంలో చూసుకుని అద్దంలో ఒక ప్రతిబింబంగా ఉంది అని అంటున్నావు.
1: యు లుక్ ఇన్ టు ద మిర్రర్ అండ్ యు ఫైండ్ అనదర్ ఫార్మ్ ఆఫ్ యువర్ ఓన్.
0: లేదు, అద్దము ప్రతిబింబాన్ని చూపించేటువంటి ఒక తత్వమే తప్ప అద్దంలో నీవు లేవు.
1: ఇన్ ఫ్యాక్ట్ మిర్రర్ షోస్ యువర్ రిఫ్లెక్షన్ అండ్ యు ఆర్ నాట్ దేర్ ఇన్ ద మిర్రర్.
0: తన యందే ఉండినటువంటి దైవత్వం,
1: డివినిటీ విద్ ఇన్ హర్,
0: పరాయి వ్యక్తులు ఎందుకు నీకు కనిపించినట్టుగా కనిపిస్తే,
1: when it appears as though it is another person,
0: పరాయి వ్యక్తులు కాదు,
1: then it's not true.
0: తనం తాను మర్చి పరాయి వ్యక్తులను దైవంగా భావిస్తున్నాడు.
1: One is forgetting his own self and considers the other as divine.
0: Kanuka dinine Naradudu cheppadu.
1: This is what Narada said.
0: Amma Radha.
1: Radha.
0: Neevu evaranukunnavu?
1: Who are you?
0: నీవు కేవలము రాధ అనేటువంటి పేరుకు సంబంధించిన వ్యక్తి కాదు.
1: యు ఆర్ నాట్ సింప్లీ ద పర్సన్ బేరింగ్ ద నేమ్ రాధ.
0: నీవు రాధ అనేటువంటి భ్రమతో నీవు మునిగిపోతున్నావు.
1: యు హావ్ ఐడెంటిఫైడ్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ నేమ్.
0: నీవు కానే కాదు ఇది.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ నాట్
0: ద నేమ్. అంతా కృష్ణుడే.
1: ఇన్ ఫ్యాక్ట్ యు ఆర్ కృష్ణ, దట్స్ ఆల్.
0: కృష్ణ యొక్క ప్రతిబింబమే నీ యొక్క స్వరూపంగా కనిపిస్తుండాలి.
1: And you are the reflection of Krishna. Consider yourself separate. No.
0: ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రీసౌండ్ లే మనకు ఇన్ని విధమైనటువంటి యొక్క భేదములకు గురి అయిపోతున్నాయి.
1: Reaction, reflection, resound are responsible for differences.
0: ఒక కొండ మరకు పోయి ఓ అని నీ వర్చు.
1: Just go near the hill అండ్ షౌట్ ఓ,
0: అక్కడ ఏదో ఇంకోటి కూడా ఓ అని అరిచినట్టు కనిపిస్తుంది.
1: దెన్ యూ విల్ హ్యావ్ ది ఈకో, ద సేమ్ సౌండ్ ఓ.
0: కనుక ఆ సౌండ్ తందే కాని పరరు కాదు.
1: ఇట్స్ ఓన్లీ యువర్ సౌండ్ దట్ ఈకోడ్.
0: ఇటు తన సొత్తాన్ని తాను పరాయిదీనిగా భావించి తాను పొరబడిపోతున్నాడు.
1: సో ఇట్స్ యువర్ ఓన్ బట్ యు కన్సిడర్ ఇట్ ఏలియన్.
0: ఎక్కడ చూసినా జగత్తు లోపల ప్రతిబింబమునే మనకు కనిపిస్తున్నాయి గాని
1: ఎవ్రీవేర్ వి ఫైండ్ రిఫ్లెక్షన్స్.
0: అందరూ ప్రతిబింబ స్వరూపులే.
1: ఆల్ ఆర్ రిఫ్లెక్షన్స్.
0: ఈ ప్రతిబింబాలు తందిగా భావించుకుంటున్నారు.
1: యు కన్సిడర్ ది రిఫ్లెక్షన్స్ అస్ రియాలిటీ.
0: అది ఏనాడు నీవు వదులుతువో అప్పుడే నీకు నీ యొక్క బింబం నీకు పూర్తిగా కనిపిస్తుంది.
1: ద మూమెంట్ యు అండర్స్టాండ్ ద రియాలిటీ ఆఫ్ ద రిఫ్లెక్షన్ యు విల్ నో ది ట్రూత్ ఆఫ్ వన్నెస్.
0: ఒక చిన్న ఉదాహరణ తీసుకోండి.
1: ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒక అద్దం తీసుకొని నీ ముఖాన్ని నీవు చూసుకో.
1: వాచ్ యువర్ ఓన్ ఫేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద మిర్రర్.
0: అయ్యో ఇది నా ముఖమేనే అంటున్నావు.
1: దెన్ ఇస్ దిస్ మై ఫేస్ ఎ క్వశ్చన్ మే కమ్.
0: అయితే నీవెవరు?
1: దెన్ హూ ఆర్ యూ?
0: ఇది నీ ముఖమే అయినప్పుడు ఆ ముఖంలో ఉన్నటువంటి వారు కొత్త వారు కాదే.
1: దెన్ యూ సే దట్ యువర్ ఫేస్ ద వన్ దేర్ ఈస్ నాట్
0: రెండు ఒకటే.
1: బోత్ ఆర్ వన్ యాక్చువల్లీ.
0: ఇట్టి ఏకత్వమును భిన్నత్వంగా భావించి బలపడుతుండేది నీవే.
1: ఇన్ ఫ్యాక్ట్ దిస్ వన్నెస్ ఈజ్ మిస్టేకెన్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ మిస్టేక్ ఇన్ థాట్.
0: కనుక మన తత్వాన్ని మనము గుర్తించుకోలేకపోతున్నాము.
1: వీఆర్ నాట్ ఏబుల్ టు నో అవర్ ట్రూ నేచర్.
0: నీవెవరు?
1: హూఆర్ యూ?
0: నీవే తాను.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్
0: తానే నీవు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూఆర్
0: నీవు తాను రెండు చేరితే ఒకటైపోయింది.
1: యూ అండ్ హీ ఆర్ వన్.
0: కనుక ఇట్టి ఏకత్వాన్ని మనము భిన్నత్వంగా భావించుకుని మనమే పొరబడిపోతున్నాము.
1: Therefore, we are mistaken considering this unity as
0: ప్రతి విషయం నందు కూడాను ఇట్టి రిఫ్లెక్షన్ రియాక్షన్ చేసినట్లోనే.
1: In every matter, you come across this reaction, reflection and resound.
0: కనుక మనం ఈ రిఫ్లెక్షన్ రియాక్షన్ రిసౌండ్ కు చోటే ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నెవర్ గివ్ స్కోప్ ఫర్ దీస్ త్రీ, రియాక్షన్ రిఫ్లెక్షన్ రిసౌండ్.
0: ఒక అడవికి పశువులు తోలుకొని పోయాడు ఒక కొడుకు.
1: ఎ పర్సన్ ఇస్ టేకింగ్ కౌస్ అలాంగ్ విత్ హిమ్ టు ఎ నియర్ బై ఫారెస్ట్.
0: రూట్ కు పెట్టుకుని పాట పాడుతూ ఉన్నాడు.
1: వెల్ హీ వెంట్ ఆన్ ప్లేయింగ్ ఆన్ ఎ ఫ్లూట్ దేర్.
0: ఆ పాట పాడుతున్నంతసేపు తాను తిరిగి ఎవరో పాట పాడుతున్నారు నాకు విరోధంగా అని తాను భావించాడు.
1: As he went on playing on the flute, he could listen to the voice, and he thought that is someone else's voice.
0: వాడి పైన కోపం వచ్చింది.
1: He was so angry with the other person.
0: పశువులు తోలుకున్నాడు ఇంటికి వెళ్ళాడు.
1: He just brought them home, all the cows.
0: అమ్మా నేను రేపటి దినం నేను పశువులు తీసుకుని పోను.
1: He said, Mother, I'm not going to rear cows tomorrow.
0: నేను ఏది చెప్తే వాడు అదే చెప్తున్నాడు.
1: I come across a person who's responding.
0: నాకు ఎవరో ఒక అడవి లోపల ఒక పెద్ద దేశి ఉన్నాడు.
1: There is a person there in the forest.
0: ఏ పాట పాడితే అదే పాటే పాడుతున్నాడు.
1: Whatever I sing, he sings back.
0: కాబట్టి నన్ను అవమానం చేస్తున్నాడు.
1: I'm insulted.
0: అప్పుడు ఆమె చెప్పింది, నాయన.
1: Then she says,
0: ఇది నీ పొరపాటే.
1: It's your mistake.
0: నీకు నీవే పలుకుతూ ఉన్నావు.
1: In fact, it's only your voice.
0: నీ ప్రతిధ్వనియే నీకు వినిపిస్తున్నది.
1: It's just your own sound.
0: నీ పాటనే వాడు పాడటం కాదు.
1: It's not any person singing the same song as yours.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికి తల్లిని తీసుకున్నాడు.
1: Next morning,
0: నిన్న పోయినటువంటి కొండల ఉమ్మి చాటుకు తాను పోయాడు.
1: Accompanied by his mother, he went to the same forest.
0: ఒక పాట పాడాడు.
1: And then he started playing on the instrument.
0: అక్కడ నుంచి కూడా ఒక పాట వచ్చింది.
1: And also voice changed.
0: చూడు, ఎవరో నన్ను గేలి చేసినట్టుగా నాకు విరుద్ధంగా పాట పాడుతున్నాడు.
1: Then he points to his mother and says, someone is heckling at me, making fun of me.
0: ఆ కుమారుడు దగ్గర తీసుకుని,
1: and then mother called him close. నాయనా,
0: ఇది నీ ప్రతిబింబమే కాని నీ సౌండే కాని బయట వాడు కాదు, పాడి పాడటం కాదు.
1: He's not any person singing the same song as you.
0: అయితే రేపటి దినం రా అన్నాడు.
1: And he wanted his mother to follow him on the following day.
0: తెల్లవారేటప్పటికి తల్లిని తీసుకున్నాడు.

0: Look here, my dear son. That's all your reaction, reflection is sound. That's just echo, nothing else.
1: ఎక్కడ పోయినప్పటికి మన సౌండ్ మనకే కనిపిస్తుంటుంది.
0: Wherever you go, you certainly know your sound.
1: బయట వారు ఎవరు నీకు పోటీ చేయరు.
0: There's no person alien to you, different from you.
1: అని చెప్పి కుమారుని బుజ్జగించి ఇంటికి తెచ్చింది.
0: So saying, she brought her son home.
1: అటువంటి ప్రతిబింబాలను చూసి మనం ఇప్పుడు చాలా ప్రబోధం చేసి కొంచెం పోరపడుతున్నాము.
0: వీఆర్ మిస్టేకెన్ లైక్ వాయిస్ ఐడెంటిఫైయింగ్ అవర్ సెల్స్ విత్ ద రిఫ్లెక్షన్స్.
1: మీరు దైవాన్ని చూడాలనుకుంటే ఒక్కతూరి మీరు దృఢం చేసుకోండి.
0: డిటర్మిన్ కంప్లీట్లీ వన్స్ టు సీ గాడ్.
1: నా దేహం ఇది నా దేహం అని భావిస్తున్నాను కానీ ఈ దేహం నాది కాదు.
0: యూ హ్యావ్ బాడీ ఐడెంటిఫికేషన్, ఇన్ ఫ్యాక్ట్ యూఆర్ నాట్ ద బాడీ.
1: ఈ దేహం నీవు కాదు.
0: You are not the body.
1: నీకు ఈ భావము భ్రమగా కనిపిస్తుంటాది.
0: It is only your own feeling of body identification.
1: ఈ భ్రమనే నీకు నీవు అనుకుంటే నీవెక్కడున్నావు.
0: This is only your illusion, imagination. Where else you exist?
1: నీ యొక్క ప్రతిబింబాన్ని నీవుగా కల్పించినప్పుడు నీకు ప్రతిబింబం ఇంకెక్కడుంది?
0: Where is your reflection then?
1: కనుక పిల్లలందరికీ కూడా చక్కని చూసుకోవాలి. ఎక్కడ చూసేది కూడాను మీ యొక్క ప్రతిబింబమే కానీ వేరు కాదు.
0: స్టూడెంట్స్ షుడ్ అండర్స్టాండ్ దిస్ క్లియర్లీ ఆల్ ఓవర్.
1: మీరు ఇప్పుడు చూస్తున్నట్టు సాయిబాబా సాయిబాబా సాయిబాబా అనుకుంటున్నారు.
0: యు ఆల్ సే సాయిబాబా.
1: కానీ నేను సాయిబాబాని కాదు.
0: భగవాన్ ఇస్ నాట్ సాయిబాబా.
1: నేను మీరే, మీరు నేనే.
0: ఇన్ ఫ్యాక్ట్ స్వామి ఇస్ యు ఆర్ భగవాన్.
1: ఈ సత్యాన్ని పూర్తి మీరు గుర్తించండి.
0: నౌ దిస్ ట్రూత్ క్లియర్లీ
1: గుర్తించుకుంటే ఇంకా భేదమనేది మీకు ఉండవు.
0: Then there will be no differences at all.
1: నిన్ను నీవే ఒక చెంప కొట్టుకో.
0: Just slap yourself.
1: నీకు నీవు చెంప కొట్టుకుంటే ఎవరికి దెబ్బ తగిలింది?
0: Then who is hurt when you slap yourself?
1: నీకే దెబ్బ తగిలింది.
0: Yes, you are hurting yourself.
1: వాడిని ఎవరినో నేను కొట్టారనుకుంటున్నావు.
0: You think that you are slapped by someone else.
1: ఎవరినో కాదు, నిన్ను నీవే కొట్టుకున్నావు.
0: In fact, you are hurting yourself.
1: కనుక ప్రతి ఒక్కటి కూడాను ఒకరిని మనం దూషించావు.
0: You have accused someone.
1: కానీ అతన్ని దూషించినట్టుగా నీవు భావిస్తున్నావు.
0: You considered it so.
1: వాణ్ణి కాదు నీవు దూషించింది, నిన్ను నీవే దూషించుకున్నావు.
0: You are criticizing, accusing your own self.
1: ప్రతి ఒక్కటి కూడాను జరిగే చర్యలన్నీ కూడాను నీవు చేసుకునేటువంటివే కానీ పనులవి కాదు.
0: All our actions are of our own making. They don't belong to anybody.
1: మీరందరూ కూడాను పనులు కానీ భావిస్తున్నావు.
0: You consider that someone else or
1: పనులు లేరు.
0: There are no other person.
1: అంతా ఉన్నది ఒక్కరే.
0: Only one that exists.
1: ఇక్కడ మీరందరూ కలిసి ఒకరే చెప్పగలరు?
0: How do you say that you are one when there are so many around?
1: కనుక ఇవన్నీ కూడా ఈ భావంతో పెట్టుకుంటే అందరూ వేరు వేరైనారు.
0: It is only because your approach, your outlook that makes you feel diverse.
1: నీవు కొన్ని ఒక 5,000 లడ్డూలు ఇచ్చావు.
0: And you brought some ladus.
1: నీవందరికీ పంచిపెట్టేటప్పుడు 5,000 మందికి నేను పంచాను అంటున్నావు.
0: And you say that you have distributed 5,000 ladus to everybody.
1: ఆ 5,000 మందికి కూడా నువ్వు ప్రశ్నించు.
0: You ask all 5,000 people.
1: అయ్యా మీరు తిన్నది ఏమిటి?
0: What have you eaten?
1: లడ్డు.
0: You say లడ్డు.
1: నువ్వు తిన్నది ఏమిటి? లడ్డు.
0: What have you eaten?
1: ఎవరిని అడిగినప్పటికీ వాడు లడ్డు అనే చెప్తున్నాడు, కానీ నాది వేరు నీది వేరు అని చెప్పడం లేదు.
0: You ask everybody, they'll say, I have eaten laddu. They don't say that I have eaten
1: something. అదే విధంగా ప్రతి వ్యక్తి ఎందుకును నీ ఆత్మతత్వమే నీకు ప్రతిబింబిస్తుండాలి.
0: Therefore, your own true self is appearing as a reflection.
1: కనుక నీ యొక్క తత్వాన్ని నీవు గుర్తించుకొని పో.
0: So know your true nature, your true identity.
1: ప్రేమ తత్వము ఒకటే.
0: Love is one.
1: ప్రేమ ఒకటే.
0: Love is only one.
1: బిడ్డ పైన చూపు, తల్లి పైన చూపు, భార్య పైన చూపు, భర్త పైన చూపు.
0: దిస్ లవ్ మే బి టువర్డ్స్ ద డాటర్, ద సన్, ద హస్బెండ్ అండ్ ద వైఫ్.
1: కానీ వీళ్ళందరి పైన చూసేది ఈ ఒకే ప్రేమనే.
0: ఇన్ ఫ్యాక్ట్ ద సేమ్ లవ్ ప్రొసీడ్స్ ఇన్ డిఫరెంట్ డైరెక్షన్.
1: బిడ్డ పైన చూసినప్పుడు ఆ బిడ్డ అని కచ్చుకుంటుంది.
0: దెన్ వన్స్ యూ లుక్ ఎట్ యువర్ చైల్డ్ యూ హగ్ హర్.
1: ఇతను నా చెల్లెలు అనుకున్నప్పుడు ఆమె చెల్లెలుగా మాట్లాడుతుంది.
0: అండ్ వెన్ వన్స్ యూ సీ యువర్ సిస్టర్.
1: ఈ ఆత్మ అనేది ఒక్కటే.
0: Atma is only one.
1: Rendu anetundi atma levu.
0: There are no two selves.
1: Ee okkate anetundi satyanni gurtinchu.
0: Know this only one self.
1: Evariki evaru bhedamulu kuda undavu.
0: There will be no differences.
1: Evariki evaru deshamulu kuda undavu.
0: You don't hate anybody.
1: Ee deshamulu bhedamulu povalanukunte ivannittlo unna untu bhavinchu.
0: Therefore consider that the same self exists in everybody.

0: There'll be no differences at all when once you know the self.
1: కనుక నీ ఏకత్వం అని మాత్రం నువ్వు గుర్తించు.
0: So recognize this oneness.
1: అప్పుడే ఈ సత్యం నీకు గుర్తింపడానికి వీలవుతుంది.
0: Then it's possible for you to know and experience the truth.
1: పిల్లలందరూ కూడాను ఎంతో ప్రేమగా ఉన్నారు.
0: All children, students are full of love.
1: కానీ నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు, నన్ను ప్రేమించాడు బాబా అని మీరు అనుకుంటవచ్చు.
0: You may think that Bhagavan loves me, Bhagavan loves me.
1: అందరినీ ప్రేమించేది బాబా ఒక్కడే.
0: Only one Bhagavan that loves all.
1: కానీ మీరు వేరు వేరుగా కనిపిస్తున్నారు, కానీ నాకు అందరూ ఒకటి.
0: The differences apply to you, but all are one to Bhagavan.
1: కనుక నేనే మీరు, మీరే నేను.
0: Bhagavan belongs to you. You and Bhagavan are one.
1: ఈ ఏకత్వాన్ని మీరు దృఢంగా నమ్మండి.
0: Strengthen this unity.
1: రెండు అనేటువంటి ఏమాత్రం కనిపించవు.
0: There is no duality at all.
1: అప్పుడే మీకు ఏకత్వం అనేది గుర్తించడానికి వీలవుతుంది.
0: Then only it's possible to experience this.
1: కొన్ని ఆధారాలు తీసుకున్నప్పుడు మీకు కొంతకాలానికి ఇది మీరు అర్థం చేసుకుంటారు.
0: When you go by certain evidences, you will be able to understand, comprehend clearly.
1: కనుక మీరు కొంత ఓపిక పెట్టుకోండి.
0: Be patient enough.
1: నాకు కనిపించడం లేదు, నాకు ఏమాత్రం దర్శనం ఇవ్వటం లేదు అని మీకు మీరు నిరాశ పడకండి.
0: Never get frustrated that you are not able to see God, that you are not able to converse with Him.
1: Kanuka ekatvani nu gurtinchukoni aa ekatvani drudanga vaari pettukunnappude neeku neeve Sai Baba avutavu.
0: When once you know the principle oneness of the self as the true reality, then you will know that you are divine.
1: Kanuka neevu divine kaani neevu vere kaadu.
0: You are basically divine, nothing else.
1: ఆ డివైన్ అనేటువంటి దాన్ని మీరు డీప్ వైర్ గా తీసుకుంటున్నారు.
0: దిస్ డివైన్ యు గో యు థింక్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ డీప్ వైన్.
1: కనుక ఈ డీప్ వైన్ వరకు పోకూడదు, డివైన్.
0: నాట్ ది డీప్ వైన్ ఎనీవే, ఇట్ ఈస్ డివైన్.
1: ఈ డివైన్ అని పెట్టుకున్నప్పుడు అందరూ డివైన్ స్వరూపులే.
0: ఆల్ ఆర్ ఎంబాడిమెంట్స్ ఆఫ్ ది డివైన్.
1: నేను, మీరే, మీరు నేనే.
0: ఇన్ఫాక్ట్ భగవాన్ అండ్ యూ ఆర్ వన్.
1: ఈ విధమైనటువంటి ఏకత్వాన్ని మీరు పెంచుకుంటూ పోండి.
0: Go on thinking, improving this idea of
1: oneness. Meer naakante meer veeruga leru.
0: You are not separate from Bhagavan.
1: Nenu meekante veeruga lenu.
0: Bhagavan is not separate from you.
1: Nenu neevu iddaru okate.
0: In fact, you and I are one.
1: Deenini ekatvanga bhavinchukoni pondi tappaka konni dinalaku iddaru okate aipotharu.
0: When once you go on strengthening this identification with God, more and more ponder over it, experience, you become one.
1: అప్పుడే మీకు ఈ భేదం పూర్తి నశించిపోతుంది.
0: Then the differences will certainly vanish.
1: ఈ సత్యాన్ని మీరు గుర్తించుకుని వర్తించినప్పుడే మీకు ఏకత్వం కూడా అర్థమవుతుంది.
0: When once you know this truth, understand the reality, you can experience.
1: భజన బినా సుఖ శాంతి నై.

సుఖ శాంతి నహి. గోవింద కృష్ణ జై గోపాల కృష్ణ జై గోపాల బాల బాల కృష్ణ జై.

రేడియో సాయి బ్రింగ్స్ యు నౌ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ బాబా ఆన్ 6th September 1996. ఇన్ దాట్ స్ట్రీమ్ ఆఫ్ విజ్డమ్ భగవాన్ లెట్ ఫ్లో దట్ డే. హి రివీల్స్ ద మిస్టీరియస్ ఫార్మ్స్ ఇన్ విచ్ డివినిటీ మేనిఫెస్ట్స్ ఇన్ ద యూనివర్స్. హి ఆల్సో ఎక్స్ప్లెయిన్స్ ద ఎసెన్స్ బిహైండ్ ద ఫిలాసఫీస్ ఆఫ్ ది 3 గ్రేట్ సేజెస్ ఆదిశంకరాచార్య, రామానుజాచార్య అండ్ మధ్వాచార్య.

0: మట్టి ఒక్కటే, కానీ ఈ మట్టి ద్వారా రూపొందేటువంటి ఒక రూపనామములు అనేకములు.
1: Mud is one and the same, but it takes many forms and names thereafter.
0: Suvarnamekam bahubhushanani. బంగారు ఒక్కటే, కాని అనేక రూపనామములతో కూడినటువంటి ఒక ఆభరణములు వేరువేరుగా ఉంటాయి.
1: గోల్డ్ ఈజ్ వన్, బట్ జ్యువెల్స్ ఆర్ మెనీ ఆఫ్ డిఫరెంట్ షేప్స్ అండ్ నేమ్స్.
0: గోచీరమేకం బహుదేనువర్తి. గోవులు యొక్క పాలు అన్ని ఒకే రంగుతోనే కూడి ఉంటాయి, కాని గోవులు వివిధ రంగులతో, వివిధమైన యొక్క రంగులతో వ్యత్యాసంగా గోచరిస్తాయి.
1: కౌస్ మే బి ఆఫ్ డిఫరెంట్ కలర్స్, బట్ ద మిల్క్ ఈజ్ ఆఫ్ ది సేమ్ కలర్.
0: ఏకం పరాత్మ బహుదేహవర్తి. భగవంతుడు ఒక్కడే, కాని అనేక రూపనామములను ధరించి యావత్ విశ్వమునే మోహింపచేస్తుంటాడు.
1: గాడ్ ఈజ్ వన్, బట్ హీ మేనిఫెస్ట్ ఇన్ మెనీ, టేక్స్ అపాన్ హిమ్సెల్ఫ్ మెనీ నేమ్స్ అండ్ ఫార్మ్స్.
0: జగత్తునందు మనము చక్కగా విచారణ సలిపి చూసిన ఒకే వస్తువు అనేక విధములైనటువంటి రూపనామము ధరించి అనేక విధములైనటువంటి యొక్క వినియోగముల చేత ఇది అనుభవించుతూ వస్తుంటాయి.
1: Like this, if you investigate and inquire, we will understand the same thing will be of different names and forms and used.
0: Vittanam okkate.
1: The seed is one.
0: Kani skandam veru.
1: But the stem is different.
0: Branches veru.
1: Branches are different.
0: Kommalu remmalu veru.
1: The branches and the leaves are different.
0: Aakulu veru.
1: Leaves are different.
0: Poolu veru.
1: Flowers.
0: Kayalu veru.
1: Fruits.
0: Pandlu veru.
1: And fruits are different.
0: Ivanni ikkudunu vividhamainatundi roopa naamamu chethi kaligi vividha roopamulu chetha viniyogam garu jarugutundadi.
1: These are different parts of the plant body with the different names and made use of in a different way.
0: Kaani oke padarthame.
1: But it's all one and the same.
0: Ekoham bhusyam.
1: It's only one that manifests into many.
0: Okkate ainappatikini anekanga gocharistu untuntadi.
1: Though it is one, but it appears as many.
0: Deeniki moodu vidhamainatundi kaaranalu manam vicharinchali.
1: For this we must investigate three reasons behind this.
0: Ghatamaneetundi okka karyamunaku కుమ్మరి తాను ఒక విధమైనటి నిమిత్త కారణం.
1: ఫర్ దిస్ పాట్ విచ్ ఇస్ ఇన్ ఎఫెక్ట్ పాటర్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్.
0: అది కార్యము, ఇది నిమిత్త కారణము.
1: అండ్ వన్ ఈజ్ ది ఎఫెక్ట్ అండ్ దిస్ ఈజ్ ది ఇన్స్ట్రుమెంట్ హూ మేక్స్ యూ ద మోల్డ్స్ ద పాట్.
0: దీనికి ఉపాదాన కారణమే మట్టి.
1: అండ్ ద బేసిస్, ఉపాదాన కారణ, is the mud itself.
0: ఈ కుండలు పగిలిపోవచ్చును, మారిపోవచ్చును.
1: Pots may break any time.
0: కానీ మట్టి ఏనాటికి మారదు.
1: But the mud never changes.
0: ఇది ఉపాదాన కారణ.
1: That which is changeless is
0: ఈ ఉపాదాన కారణమైనటువంటి మట్టిని ఆధారం చేసుకుని కుమ్మరి కుండలు చేస్తూ వచ్చాడు.
1: Basing on this changeless mud, it is the potter who makes the different pots.
0: Kundalu pagilinanta matramana kummari vaadi pagalledu.
1: Pots may break, but not the potter.
0: Kaani matti veru roopamunu pondaledu.
1: Mud will not take another form.
0: Adhe vidhamugane
1: likewise
0: oka aaram untundali, aabharanamu.
1: Here is an ornament.
0: Ee aabharanamu oka karyamu.
1: This is in effect.
0: Deeniki kamsali, దీనికి నిమిత్త కారణం.
1: గోల్డ్ స్మిత్ ఇస్ ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ నిమిత్త కారణ.
0: బంగారు ఉపాదాన కారణం.
1: గోల్డ్ ఇస్ ద బేసిస్, ఉపాదాన కారణ.
0: ఎన్ని నగలుగా దాన్ని మార్చినప్పటికీ బంగారు మార్చడానికి వీలు కాదు.
1: You may change it to different types of ornaments and jewels, but the gold is changeless.
0: కనుక ఉపాదాన కారణమైనటువంటి ఒక భగవంతుడే తానే ఒక నిమిత్త కారణ స్వరూపుడై సృష్టికర్తగా ఉండి అనేక రూపనామములైనటువంటి ఈ కుండలను ఆభరణాలను నిర్మిస్తూ ఉంటున్నాడు.
1: God who is changeless, upadana karana, he becomes the creator, the nimitta karana, and is responsible for this creation, the effect.
0: కానీ నిమిత్త మాత్రము ఉపాదాన కారణము రెండింటి యొక్క ఏకత్వము మనం గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: బట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వన్నెస్ ఇన్ దీస్ టు, దట్ విచ్ ఇస్ ద బేసిస్ చేంజ్లెస్.
0: మట్టి ఉండి కుమ్మర లేకపోతే కుండలు చేయలేడు.
1: దెర్ ఈస్ మట్ వితౌట్ పాటర్ యూ డోంట్ గెట్ ఎ పాట్.
0: లేక కుమ్మరి ఉండి మట్టి లేకపోతే కుండలు చేయలేడు.
1: పాటర్ కెనాట్ మేక్ ఎ పాట్ వితౌట్ ద మట్.
0: ఈ కుమ్మరి మట్టి రెండు ఉండినప్పుడే కుండ తయారవుతుంది.
1: వాటర్ అండ్ ద మట్ బోత్ ఆఫ్ us విల్ హెల్ప్ us టు హ్యావ్ ఎ పాట్.
0: కనుకనే ఈ ఉపాదాన కారణమే ఇది దైవత్వము.
1: దేర్ ఫోర్ ఉపాదాన కారణ ద చేంజ్లెస్ ఇస్ డివినిటీ.
0: ఈ సృష్టి యొక్క కర్తనే దీనికి నిమిత్త మాత్రమైనటువంటి యొక్క శక్తి.
1: ఇట్ ఈస్ ద డివైన్ పవర్ that is responsible for the creation, nimitta karana.
0: ee dehamule kundala vantivi.
1: Bodies are the pots, the effect.
0: ee kundalato manamu aneka vidhamainatvanti karmalu aacharistu panulu chestuntu sukhanni aanandanni pondutunnam.
1: With these pots of the bodies we discharge various duties and responsibilities.
0: kaani
1: but
0: adi krinda padipoyinappudu idi pagilipothundi.
1: The moment it falls on the ground, it breaks.
0: కాలము ఆసన్నమైనప్పుడు దేహమును వదులుతుంది.
1: As the end approaches, one naturally gives up the body.
0: కానీ నిమిత్త కారణము ఉపాదాన కారణము ఎప్పటికీ శాశ్వతంగా ఉంటాయి.
1: Therefore, the main basis and the nimitta karana, the creator,
0: ఈ కుండలు మాత్రమే useful and useless.
1: Only the pots at one side are useful
0: and useless.
1: One is the use, the other
0: ee naati dehamulu chetane manamu sadviniyoga parichukuntunnamu durviniyoganga upayogapadutunnamu.
1: Today we are making use of this body, at times we misuse the body.
0: Ee daivattamunaku aidu perlu untunnayi.
1: Divinity has five names or attributes.
0: Modatidi paranamamu.
1: First one
0: paranamamu.
1: Paranamamu.
0: Rendavadi vyuhanamamu.
1: Second vyuhanamu.
0: Moodavadi
1: థర్డ్.
0: ఈ మూడవది ఏమిటంటే ఒక విధమైనటువంటి యొక్క అవిద్యానామం అనేటువంటి రూపంతో పొందుతుంది.
1: థర్డ్ వన్ ఈజ్ అవిద్యానామ.
0: నాలుగవది
1: ఫోర్
0: అంతరాత్మనామం.
1: అంతరాత్మనామ.
0: ఐదవది ఆచరణ నామం.
1: ఫిఫ్త్ వన్ ఆచరణ నామ.
0: ఈ విధంగా ఐదు రూపములతో ఈ దైవనామము ఈ జగత్తునందు పనిచేస్తూ ఉంటుంటుంది.
1: Divinity operates with all these five attributes.
0: Paranamam anaga idi vaikuntham nivasamu.
1: Paranama means the Vaikuntha is the dwelling place.
0: Vaikuntham anaga kuntitam kaanatundi vaikunthamu maarpu lenatundi vaikunthamu.
1: Vaikuntha means that which is changeless.
0: Akkada paranamam tho untadu parameshwarudu.
1: There God exists changeless.
0: Akkada evvaru kudanu praveshinchataku veelu kaadu.
1: No one can enter there.
0: Anaga daniki munmundu dani arthamlo ostundi.
1: You will know.
0: Evvaru kudunu aa kailasamlo vaikunthamlo praveshinchataku veelu kaadu.
1: No one can ever get into that vaikuntha.
0: Kaani akkada prakashistu untuntadi.
1: But God shines with all the brilliance.
0: Sarvamunu taanu chustu untadu.
1: He sees everything.
0: Sarvamunu vintu untadu.
1: He listens to all.
0: Sarvamunu taanu kalpistu untadu.
1: He creates all.
0: Kaani evvariki kanipinchadu evvariki vinipinchadu ఎవరికి ఏ విధమైనటువంటి రూపంతో సాక్షాత్కరించడు.
1: బట్ హౌఎవర్ నో వన్ కెన్ సీ హిమ్, నో వన్ కెన్ లిసన్ టు హిమ్, నో వన్ కెన్ ఎవర్ ఎక్స్పీరియన్స్ హిస్ డైరెక్ట్ మానిఫెస్టేషన్.
0: పరనామము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ పరనామము.
0: ఇంకోటి వ్యూహానామము.
1: సెకండ్ ఇస్ వ్యూహానామం.
0: ఈ వ్యూహానామం అనగా ఏమిటి? పాల సముద్రంలో పవడించినటువంటి వాడు శేషతల్పం పైన అని దీనికి అర్థం.
1: ఇట్ ఓన్లీ మీన్స్ గాడ్ హూ రిక్లైన్స్ ఆన్ ది ఓషన్ ఆఫ్ మిల్క్.
0: అయితే దీనిని దేవతలు మాత్రమే దర్శించగలరు.
1: ఇట్స్ ఓన్లీ డెయిటీస్, ఏంజెల్స్ కెన్ సీ.
0: శక్తులు మాత్రమే దర్శించగలవు.
1: ఓన్లీ ది పవర్ కెన్ మేక్.
0: సామాన్య మానవులు దీనిని దర్శించలేరు.
1: ఇస్ నాట్ గివెన్ టు ఆర్డినరీ పీపుల్.
0: అయితే ఈ దేవతల యొక్క అభీష్టములన్నింటి కూడాను ఈ వ్యూహానామం అనేటువంటిది అన్ని సంసిద్ధంగా నెరవేరుస్తూ ఉంటుంటాది.
1: హౌఎవర్ దిస్ వ్యూహానామ ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ ఫుల్ఫిల్స్ ఆల్ ద డిజైర్స్ ఆఫ్ ద డేటీ.
0: అందరికీ సినిమాలో డ్రామాల్లో కథల్లో మీరు విని ఉంటారు.
1: యు మస్ట్ హావ్ హర్డ్ ఇన్ మెనీ ఆఫ్ ద స్టోరీస్.
0: హిరణ్యకశిపుడు లోకములన్నింటినీ బాధిస్తూ వచ్చాడు.
1: హిరణ్యకశిపు వాస్ పుటింగ్ ఎవ్రీవన్ టు హార్మ్.
0: దేవతలు వెళ్లి శేషతల్పం పైన పరుండినటువంటి యొక్క నారాయణుని ప్రార్థించారు.
1: ఏంజిల్స్ ప్రే టు నారాయణ వాజ్ రిక్లైనింగ్.
0: వారి ప్రార్థనలు మాత్రమే మన్నించి తాను తిరిగి ఈ లోకమునకు అనేక విధమైనటువంటి సహాయం చేసే నిమిత్తమై తాను కదలి వచ్చాడు.
1: ఇన్ రెస్పాన్స్ టు దేర్ ప్రేయర్స్ హీ డిసెండెడ్ ఆన్ ఎర్త్ ఇన్ హ్యూమన్ ఫామ్.
0: కనుక నీ వ్యూహానామము అనగా ఏమిటి? కేవలము దేవతలకు మాత్రమే గోచరించేటువంటి వాడు.
1: వ్యూహానామ మీన్స్ గాడ్ హూ కుడ్ బి సీన్.
0: విభవనామము విభవ.
1: థర్డ్ వన్ ఇస్ విభవనామం.
0: విభవనామం అనగా మానవ శరీరమును ధరించి దశావతారములుగా రామకృష్ణాది అవతారములుగా ఈ మానవ దేహంతో లోక సంరక్షణ నిమిత్తమై ఒక అవతరించడము ఇది విభవనామము అన్నారు.
1: విభవనామ మీన్స్ ద డిసెంట్ ఆఫ్ గాడ్ ఇన్ హ్యూమన్ ఫామ్ యాజ్ వీ నో హెస్ గట్ టెన్ ఇన్కార్నేషన్స్.
0: ఈ ప్రపంచముతో ఈ పార్థివమైనటువంటి యొక్క జగత్తుతో ఈ విధమైనటువంటి ప్రాకృతమైనటువంటి యొక్క జగత్తుతో సంబంధ బాంధవ్యాన్ని కలిగించుకునేటువంటి యొక్క అవతారములే ఈ విభవనామము.
1: విభవనామ ఇస్ ది ఆస్పెక్ట్ ఆఫ్ ది డివినిటీ దట్ విల్ హ్యావ్ ఎ కైండ్ ఆఫ్ అసోసియేషన్ విత్ దిస్ వరల్డ్.
0: దుర్గుణములను దురాలోచనలను దుశ్చింతలను దుష్టులను సరైన మార్గంలో నిలిపి ప్రవేశపెట్టి సచ్చింతనలు సదాచారములు సత్ప్రవర్తనలు సచ్చింతనలు వారికి అందించేటువంటి అవతారములే ఈ విభవనామముల యొక్క పేర్లు.
1: విభవనామ ఈస్ ది డివైన్ హింసెల్ఫ్ హూ కరెక్ట్స్ ఆల్ ద వికెడ్ థాట్స్ వికెడ్ థింకింగ్ వికెడ్ ఫీలింగ్స్ సో దట్ వన్ వుడ్ డెవలప్ ద పైయస్ థాట్స్.
0: కనుక లోకంలో ఈనాడు మనము దశావతారములని ఎవరు భావిస్తున్నామో అవన్నీ కూడాను విభవనామముకు సంబంధించినటువంటివి.
1: Therefore, all the 10 incarnations relate to this Vibhavanama.
0: కేవలం భక్తులకు భగవంతునికి మాత్రమే ఇది సన్నిహిత సంబంధ బాంధవ్యంతో ఉండేటువంటిది.
1: This is the one that has got to do with the intimate relationship that exists between a devotee and God.
0: ఇంకా నాలుగవది.
1: The fourth one.
0: అంతరాత్మ నామము.
1: అంతరార్థ నామము.
0: అనగా ప్రతి మానవుని యందు కూడాను ఆత్మస్వరూపం చేత అనగా చైతన్యం చేత నకశిక పర్యంతం కూడాను సంచరిస్తూ వారి యొక్క సంరక్షిస్తూ ఆ దేహానికి తగినటువంటి యొక్క భద్రతను కల్పిస్తూ ఉండేటువంటిదే ఈ విధమైన యొక్క నామము.
1: అంతరార్థ నామ ఇస్ ది
0: దానికి వేరే అంతరార్థం అంతరాత్మ.
1: ది వెరీ నేమ్ ఈస్ అంతరాత్మ ద ఇండ్వెలర్. ఇట్ ఈస్ ఇన్ దిస్ ఫార్మ్ ఆఫ్ ద స్పిరిట్ ఆర్ కాన్షియన్స్.
0: కనుక ప్రతి మానవుని ఎందుకు కూడాను ఈ అంతరాత్మ అనేటువంటిది ఉంటుంది.
1: దిస్ కాన్షియన్స్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీ మ్యాన్.
0: అది ఏ ఒక దైవత్వము.
1: దట్ ఈస్ డివినిటీ.
0: ఇంకా అర్చన నామము.
1: అండ్ దెన్ ది ఫిఫ్త్ వన్ ఆచరణ నామం.
0: అర్చన నామం.
1: అర్చన నామం.
0: ఈ అర్చన నామం అనగా
1: అర్చన నామ మీన్స్
0: కేవలము ఒక విధమైనటువంటి యొక్క భక్తి ప్రపత్తులతో ప్రార్థనలు భజనలు కీర్తనలు ఇలాంటివంతా సలుపుతూ భగవంతుణ్ణి వర్ణిస్తూ భగవంతుని కీర్తిస్తూ తన యొక్క అనుగ్రహానికి పాత్రలు కావడానికి ప్రయత్నం చేసేటువంటివి.
1: అర్చన నామ ఈజ్ ఎన్ ఎఫర్ట్ విచ్ హెల్ప్స్ యూ టు బి ద రిసిపియంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్ బై ఫాలోయింగ్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ డివోషన్ సింగింగ్ హిస్ గ్లోరీ ఎక్స్టోలింగ్ ద లార్డ్.
0: ఈ విధమైనటువంటి యొక్క ఇది అవతారములు అనాది కాలం నుండి యుగ యుగముల నుండి కూడాను ఇవి జరుగుతూనే వస్తూ ఉంటుండాలి.
1: ఆల్ దిస్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్ Our ages.
0: Kani ee naati pillalaku chaala aascharyam kavachu.
1: Students today may be very much surprised.
0: Kutayugam okka mahattaramainatundi okka shaktini vinnappudu elanti varikaina kudanu aascharyamu idi namma daginatundida aneetundi anumanam kudanu kalagadaniki avakasam undi.
1: When one listens to the great mighty power that existed in that Kruta age, one will not be able to believe.
0: Kutayugam unnatundi manavulu వందల కొలది సంవత్సరములు బ్రతికేటువంటి వారు.
1: దేర్ ఇన్ దట్ కృత యుగ Man lived for hundreds and hundreds of years.
0: Hundreds of years.
1: Hundreds of years.
0: Not hundred. Hundreds of years.
1: Not hundred. Hundreds and hundreds of years.
0: Ante kaakunda, ee bhautikamainatuvanti shariram kudanu inta chinnadiga undetuvanti kaadu.
1: The physical body is not
0: so. Ajanubahulainatuvanti varu.
1: The hefty personality.
0: Okkoka cheyi 6 adugulu undetuvantidi.
1: Each hand is about 6 feet in its length.
0: ఆ కృతయుగం యొక్క మార్పు ఈ విధంగా ఉండేటువంటిది.
1: దట్ ఈస్ ది జైజాంటిక్ పర్సనాలిటీ ఇన్ కృతయుగం.
0: ఆ కృతయుగం యొక్క మానవులు ఏ విధంగా బ్రతుకుతూ వచ్చారు, ఏ ఆధారంతో బ్రతుకుతూ వచ్చారు.
1: వాట్ సార్ట్ ఆఫ్ లైఫ్ దే లెడ్ ఇన్ దట్ కృతయుగ.
0: కృతయుగం లోపల అష్టపంజరమై ఎముకలతో ఉండినంత వరకు కూడా ప్రాణం ఉంటాయి.
1: ఇన్ దట్ కృతయుగ సో లాంగ్ దేర్ ఆర్ బోన్స్ దేర్ విల్ బి లైఫ్.
0: కేవలం అష్టపంజరమైపోయి ఏ కండరములు, ఏ రక్తములు, ఏ మాంసము, ఏది లేకపోయినప్పటికీ ఎముకల లోపలనే ప్రాణం ఉంటుండేటువంటిది.
1: దేర్ మే నాట్ బి మసిల్స్ ఆర్ బ్లడ్ వాట్ సో ఎవర్ వెన్ వన్ దేర్ ఆర్ బోన్స్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా త్రేతాయుగము.
1: నెక్స్ట్ త్రేతాయుగం.
0: త్రేతాయుగము లోపల ఈ హైట్ కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ఇన్ త్రేతాయుగ ద హైట్ ఈస్
0: వయస్సు యొక్క ప్రమాణం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1: ద స్పాన్ లైఫ్ స్పాన్ ఈస్ ఆల్సో షార్ట్.
0: దేహములో కండరములు, ఈ మాంసము ఉండినంత వరకు తన ప్రాణం అంతకు ఉండేటువంటిది.
1: సో లాంగ్ దేర్ మజిల్ అండ్ ఫ్లెష్ దేర్ ఇస్ లైఫ్.
0: ఇంకా ద్వాపర యుగం వచ్చింది.
1: దెన్ ద్వాపర ఏజ్.
0: ఈ ద్వాపర యుగంలో రక్తం ఉండినంత వరకు ప్రాణం ఉండేటువంటిదే.
1: ఇన్ ద్వాపర ఏజ్ సో లాంగ్ దేర్ ఇస్ బ్లడ్.
0: ఇది మీకంటే మహాభారత యుద్ధంలో చక్కగా అర్థమైనటువంటిది.
1: యు ఆల్ నో దిస్ ఇన్ మహాభారత వార్.
0: భీష్ముడు నేల కూలాడు.
1: Bhishma fell down.
0: శరతల్పం పైన పరుండినాడు.
1: హి వాస్ లయింగ్ ఆన్ ది బెడ్
0: ఆఫ్ ఆ దేహంలో ఉండినటువంటి రక్తమంతా కారిపోయేంత వరకు తాను బతికే ఉన్నాడు.
1: దో ది బాడీ వాస్ బ్లీడింగ్ యెట్ హి వాస్ అలైవ్.
0: 56 దినములంతా కూడాను ప్రాణంతో ఉంటున్నాడు.
1: హి వాస్ అలైవ్ ఫర్ 56
0: డేస్. ఈ ప్రాణానికి ఏది కారణము?
1: వాట్ ఆర్ ది కాజ్ బిహైండ్?
0: ఆనాటి వలె ఆక్సిజన్, ఈ యొక్క బ్లడ్, ఇది ఇది చక్కెర అంతా అందించేటువంటి ఎవరూ లేదు.
1: దేర్ వాస్ నో
0: రక్తమే అతని ప్రాణము.
1: There was no artificial oxygen supply
0: then. అమ్ములంత తగిలి రక్తము నిదానంగా కారిపోతూ వస్తుంది. అది 56 దినములు జరిగింది.
1: Started bleeding. It lasted for 56 days.
0: కనుకనే రక్తం ఉండినంత వరకు కూడాను ప్రాణం ఉంటుండేటువంటిది.
1: So long there is blood, there is life.
0: ఇంకా కలియుగం ప్రారంభమైంది.
1: Then Kali age started.
0: ఈ కలియుగము లోపల
1: in this age
0: అన్నం ఉండినంత వరకే బ్రతుకుతాడు. అన్నము తిన్నప్పుడే బ్రతుకుతాడు. అన్నం లేకపోతే క్షీణించిపోతాడు.
1: మ్యాన్ విల్ కంటిన్యూ టు లివ్ సో లాంగ్ దేర్ ఇస్ ఫుడ్. వెన్ వన్ దేర్ ఇస్ నో ఫుడ్.
0: కనుకనే అన్నగత ప్రాణము అని చెప్తూ వచ్చింది ఈ యొక్క కలియుగమునకు.
1: దేర్ఫోర్ ఇన్ కలి ఏజ్ ఫుడ్ ఈజ్ లైఫ్.
0: ఈ ఫుడ్డే లేకపోతే దీని దినానికి క్షీణించిపోతాడు.
1: వితౌట్ ఫుడ్
0: ఆనాడు ఫుడ్తో కాదు ప్రధానము.
1: ఇట్ నాట్ ది ఫుడ్ దట్ వాజ్ ఇంపార్టెంట్.
0: ఆనాడు వారు గాడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: దే హ్యాడ్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ గాడ్.
0: ద్వాపరయుగం వచ్చేటప్పటికి హెడ్ తో సంబంధం చేసుకున్నారు.
1: ఇన్ ద్వాపర ఏజ్
0: త్రేతాయుగం అంతా కూడా గాడ్ తో సంబంధంగా ఉండేటువంటిది.
1: అండ్ ఎవ్రీథింగ్ వాజ్ అసోసియేటెడ్ విత్ గాడ్ దెన్.
0: దీన్ని చక్కగా మీరు అర్థం చేసుకోండి.
1: అండర్స్టాండ్ దిస్ క్లియర్.
0: కృతయుగము త్రేతాయుగం అంతా కూడాను ధర్మ మూలం ఇదం జగత్.
1: ఇన్ కృతయుగం
0: ఈ జగత్ అంతా నిలుస్తూ వచ్చింది.
1: ద హోల్ వరల్డ్ డిపెండెడ్ ఆన్ ధర్మ.
0: క్రమక్రమేణ ద్వాపరయుగం వచ్చేటప్పటికే ధన మూలం ఇదం జగత్.
1: విత్ ది అడ్వెంట్ ఆఫ్ ద్వాపర యుగ
0: ఈ కౌరవులు పాండవులు యుద్ధం చేయడానికి మూల కారణం ఏంటి? మాకు 5 గ్రామాలు ఇవ్వమని, మేము ఇవ్వడానికి వీలు కాదని ఈ ధనంతోనే ఈ వ్యవహారం అంతా కూడాను గొప్ప యుద్ధంగా పరిణమించింది.
1: వై దేర్ వాజ్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవస్? ఇట్ వాజ్ ఓన్లీ ద మ్యాటర్ ఆఫ్ షేరింగ్ ద మనీ అండ్ ద ప్రాపర్టీ.
0: కనుకనే ఈ కలియుగం నందు ఈనాడు ధర్మ మూలం ఇదం జగత్తు కాదు, ధన మూలం ఇదం జగత్తు కాదు, దయమూలం ఇదం జగత్.
1: Therefore in this Kali age it is not the dharma nor dhana, it is dayamoolam.
0: Daya ఈనాడు ఎవరి హృదయంలో కూడా దయ లేదు.
1: Today there is no compassion in anyone's heart.
0: దయ అని పేరు ఉంది కానీ ఆ హృదయంలో దయ లేదు.
1: హృదయ, the one of compassion is there for name's sake, but there is no compassion.
0: కనుకని ఈనాడు దయ లేకపోవడం చేతనే అన్ని విధమైనటువంటి అవస్థలకు గురి అవుతున్నాడు మానవుడు.
1: Because of the absence of compassion we suffer.
0: ఈ కలి ప్రారంభమునకు పూర్వము
1: ప్రయర్ టు ది కమెన్స్మెంట్ ఆఫ్
0: బుద్ధ జైన మతములంతా కూడా ఎక్కువ ప్రచారంలో ఉంటున్న సమయం లోపల
1: అట్ దట్ టైమ్ వెన్ ది బుద్ధిజం వాజ్ ప్రాపగేటెడ్
0: కేరళ రాజ్యం లోపల
1: ఇన్ ద స్టేట్ ఆఫ్ కేరళ
0: కాలడి అనే చిన్న పల్లె లోపల
1: స్మాల్ విలేజ్ బై నేమ్
0: కాలడి ఆర్యాంబ అనేటువంటి దంపతులకు ఒక పుత్రుడు పుట్టాడు.
1: ఆర్యాంబ అండ్ శివగురు దే హ్యాడ్ ఎ సన్.
0: అప్పటి పరిస్థితి ఏ రీతిగా ఉంది?
1: వాట్ వాజ్ సిచ్యువేషన్ దెన్?
0: ఆనాటి రాజులు ఒకరి రాజ్యం పైన ఒకరు దండెత్తిపోయి అనేక విధమైనటువంటి హింసలు గావిస్తూ కేవలం భౌతికమైనటువంటి సుఖముల కోసమని రాకులాడుతూ వచ్చారు.
1: ఇన్ దోస్ డేస్ కింగ్స్ వుడ్ ఇన్వేడ్ కాంకర్ ద నైబరింగ్ కంట్రీస్ బికాస్ ఫర్ మనీ.
0: ఈ విధమైనటువంటి యుద్ధములు జరగటం చేతనే మానవుని యొక్క మనస్సులు ఒకరికొకరికి ద్వేషములు ఏర్పడుతూ వచ్చాయి.
1: బికాస్ ఆఫ్ రెగ్యులర్ వార్ఫేర్ దేర్ ఇస్ బిట్టర్ హేట్రెడ్ బిట్వీన్ పీపుల్.
0: ఈ ద్వేషముల చేత ఐకమత్యం క్షీణించిపోయింది.
1: డ్యూ టు దిస్ అబ్సల్యూట్ హేట్రెడ్ ఓవర్ దేర్
0: ఐకమత్యం పోవటం చేతనే అన్ని విధమైన అనాచారములు ప్రారంభమైనాయి.
1: డ్యూ టు ది అబ్సెన్స్ ఆఫ్ యూనిటీ
0: అన్యాయ అక్రమ అనాచార అసత్య అనేక విధమైన దౌర్జన్యాలంతా కూడా పెరిగిపోయినాయి.
1: ఎవ్రీథింగ్ వాస్ వయలెన్స్ ఆల్ అరౌండ్ అన్రైటియస్నెస్ రెస్ట్లెస్నెస్.
0: ఇంతటితో పోక
1: నాట్ ఓన్లీ దట్
0: ఆనాటి పండితులు ఆనాటి మహావేదాంతులు ఆనాటి చదువరులు ఆనాటి మేధాశక్తి కలిగివారు వీరందరూ కూడాను వేదము యొక్క పదములకు అనేక విధమైనటువంటి అర్థములు కల్పించుకుంటూ వచ్చారు.
1: ఫర్దర్ మోర్ ఫిలాసఫర్స్ స్కాలర్స్ అండ్ ఇంటెలిజెన్షియా ఇంటర్ప్రిటెడ్ వేద
0: శాస్త్రముల యొక్క స్వరూపాలకు పూర్తి రూపుమాపారు.
1: దే హ్యావ్ మిస్ఇంటర్ప్రిటెడ్ శాస్త్ర
0: వేదం యొక్క అర్థములను విరుద్ధమైనటువంటి అర్థములుగా బోధిస్తూ వచ్చారు.
1: ఆల్ కాంట్రడిక్టరీ interpretations were given to Veda.
0: Kanukane vedamulpaina vishwasamu shastramulpaina vishwasamu lekunda poyindi anati prajalaku.
1: So people lost faith in Veda and Shastra, sacred text.
0: Aa samayamilopana deeni uddharincheetunti varu okaru kavali.
1: There should

0: ఎప్పుడు ఈ ధర్మం క్షీణిస్తుందో,
1: at the time when this dharma
0: ఎప్పుడు ఈ అన్యాయములు అభివృద్ధి పొందుతాయో,
1: declines when you find unrighteousness,
0: ఏనాడు వేదం అనేటువంటి దానికి విరుద్ధమైనటువంటి మార్పులు జరుగుతుందో,
1: when people act against the norms of
0: శాస్త్ర విరుద్ధమైనటువంటి నడకలు ఏనాడు ప్రారంభమవుతుందో,
1: when there's no peace anywhere around,
0: అలాంటి సమయం లోపల భగవంతుడు లేక భగవత్ యొక్క శక్తియో లేక అవధూతలో ఏదో ఒక విధమైనటువంటి యొక్క ఈ యొక్క విరుద్ధమైన దాన్ని సంహరించే నిమిత్తమై అవతరణ చేస్తూ వచ్చింది.
1: అట్ దట్ టైమ్ గాడ్ ఆర్ అవధూత దే డిసెండ్ టు కరెక్ట్ ది ఎర్రింగ్ హ్యుమానిటీ.
0: అది అర్చన నామములు అని,
1: దట్ ఈస్ అర్చన నామం.
0: ఈ అర్చన నామం లోపల ఈ అంగవైకల్యంతో కూడినటువంటి ఒక తత్వాన్ని పూర్తి నిరూపించాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది మహనీయుల రూపంలో అంశ రూపంలో అద్భవిస్తుంటారు.
1: ఇన్ దిస్ అర్చన నామ యు ఫైండ్ ద నోబుల్ సోల్స్,
0: అనగా అంశావతారములు అని దీనికి పేరు.
1: దే ఆర్ కాల్డ్ అంశావతార, ద స్పార్క్స్ ఆఫ్ ది డివినిటీ.
0: ఇట్ విభుది విభావతారములు అనేటువంటివి పూర్ణావతారములు.
1: వేర్ ఎస్ విభావతార టోటల్ ఇన్కార్నేట్.
0: ఈ అర్చన నామములు అర్చన చేసుకునేటువంటి కొన్ని విధమైనటువంటి అంశావతారములు.
1: అర్చన నామస్ ఆర్ మెర్లీ ది స్పార్క్స్.
0: అప్పుడప్పుడు ఈ విధమైనటువంటి అవతారములు ఉద్భవిస్తూ వచ్చాయి.
1: At times to find the descent to the Lord.
0: అన్ని దేశములందు ఒక భారతదేశమందే కాదు.
1: It's not merely restricted to Bharat.
0: Jesus కూడాను,
1: Jesus
0: మొట్టమొదటి I am the messenger of God అన్నాడు.
1: Declared that I am the messenger of God.
0: దూతను అన్నాడు.
1: He said I am the messenger of God.
0: అయితే ఏమి దూతలు ఇక్కడ?
1: What kind of messenger?
0: రెండు రకమైనటువంటి దూతలు ఉంటున్నాయి.
1: There are two types of messenger.
0: అవధూత ఒకటి, యమదూత ఒకటి.
1: One is avadhuta, the second is yamadhuta.
0: Yamadhuta himsincheetvanti dootalu.
1: Yamadhuta
0: avadhutalu rakshincheetvanti dootalu.
1: Avadhuta protects.
0: Kalukuni I am the messenger of God annadu motta motta.
1: So Jesus declared I am the messenger of God.
0: Rendava turi kramakramena ee antaratma tattvanni gurtinchukuntu vachadu.
1: He started recognizing the nature of his conscience.
0: I am the son of God annadu.
1: Then he stated I am the son of God.
0: Anaga emti? భగవంతునికి కుమారుడైనప్పుడు భగవంతుని ప్రాపర్టీలో అతనికి రైట్ ఏర్పడిపోయింది.
1: When once he says that he is son of God, he has got a right.
0: తండ్రి ప్రాపర్టీ కొడుకు చెందుతుంటాది.
1: On the property of his father, legal hand.
0: కనుకనే అట్టి పవిత్రమైనటువంటి ఒక సద్గుణములు సదాలోచనలు సచ్చింతనంతా అతనిలో ఆవిర్భవిస్తూ వచ్చాయి.
1: For that reason, he developed the sacred thoughts, sacred feelings and sentiments.
0: అప్పుడే I am the son of God అన్నాడు.
1: It's only at that moment he said, I am the son of God.
0: Inka aa aasti taraka eppudu labhyam ayipoyindo inka tandiki aasti ledu anta koduku appa cheppadu.
1: When once he inherited all the property, ee
0: satyanni gurtinchukunnadu.
1: He recognized this.
0: Andulo unnadi indulo unnadi ade aatma okkate sarvaatma bhavamu.
1: He could know that the divine principle is present over there and here also.
0: Appudu I and my father are one anna.
1: Then he stated, I and my father are one.
0: ఇది విధంగా పర్షియన్ లాంగ్వేజ్ లో కూడాను,
1: the same thing in Persian language.
0: మొట్టమొదటి వారు కూడాను దూతగానే వచ్చేసారు.
1: They too came down as messengers.
0: హజరత్ మహమ్మద్,
1: హజరత్ మహమ్మద్
0: ఆయన ఒక దూతగా వచ్చాడు.
1: He came as a messenger.
0: అప్పుడు ఆయన ఏమని చెప్పాడు?
1: What did he say?
0: I am in the light, I am in the light, I am in the light అన్నాడు.
1: He said, I am in the light, I am in the light.
0: భగవంతుడు ఎక్కడో స్వర్గంలో ఉంటున్నాడు, నేను అతని యొక్క లైట్ లోపల నేను జీవిస్తున్నాను అన్నాడు.
1: గాడ్ ఈస్ దేర్ ఇన్ హెవెన్, ఐఎమ్ ఇన్ ద లైట్ ఆఫ్ గాడ్.
0: క్రమక్రమేణా ఈ యొక్క జీవితత్వాన్ని గుర్తించుకుంటూ వచ్చాడు.
1: హీ స్టార్టెడ్ నోయింగ్ ద నేచర్ ఆఫ్ ద స్పిరిట్ బిహైండ్.
0: చూచాడు, నాట్ ఐఎమ్ ఇన్ ది లైట్ ఈజ్ ఇన్ మీ అన్నాడు.
1: నో మోర్ ఐఎమ్ ఇన్ ద లైట్ ఈజ్ ఇన్ మీ, హీ సెడ్.
0: తాను లైట్ లో జీవించినట్టుగా ఊహించాడు మొట్టమొదట.
1: ఇన్ ద బిగినింగ్ హీ థాట్ దట్ హీ ఈజ్ ఇన్ ద లైట్.
0: లైట్ బయట లేదు, లోపల ఉంది. The light is in me.
1: Light is not outside.
0: Adi,
1: light is in me.
0: Reflection of the inner being. లోపలున్నటువంటి లైటే నాకు బయట దారి చూపుతుంది అది.
1: Therefore is the inner light that shows you the way outside. Reflection
0: ఈ విధమైనటువంటి యొక్క దీన్ని అభివృద్ధి గావించుకుంటూ రాగా లాస్ట్ లోపల I am the light.
1: He progressed in this ideology and finally declared that I am the light.
0: I am in the light. The light is in me. I am the light.
1: I am in the light, the light is in me, I am the light.
0: Dvaita, Vishishta Dvaita, Advaitam kinda chernatuntivi.
1: These are the three steps, non-dualism, qualified non-dualism and non-dualism.
0: Shankara varu Advaitani jagattuku chatinchalani cheppina uddeshamto mottamota thanu oka dasudiga bhavinchukuntu vachadu.
1: In order to propagate the principle of non-dualism, he considered himself as a servant of God.
0: Aithe,
1: however,
0: duradrishtavashattu,
1: unfortunately,
0: Shankaralu puttina tarvata moodava samvatsaramlo panne Shivaguru తండ్రి అయినటువంటి వాడు మరణించాడు.
1: అన్ఫార్చునేట్లీ శంకర లాస్ట్ హిస్ ఫాదర్.
0: కానీ ఇక్కడ దివ్యశక్తి అనేటువంటిది ఎంత చక్కగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది.
1: ఇట్స్ క్వైట్ పాసిబుల్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ది సీక్రెట్.
0: ఒక 10 దినములకు ముందుగా ఒక కాంతి అతనికి కనిపించింది శివగురువుకు.
1: 10 డేస్ ప్రయర్ టు హిస్ డెత్ శివగురు సా ఏ లైట్.
0: నీ కుమారునికు ఉపనయన సంస్కారం గావించు త్వరగా అన్నాడు.
1: యు షుడ్ పర్ఫార్మ్ ఉపనయన టు యువర్ సన్.
0: ఆ కాంతియే మాట్లాడింది.
1: దట్ లైట్ స్పోక్ దట్ వే.
0: అదే, ది లైట్ ఈజ్ ఇన్ మీ.
1: దట్స్ వాట్ ఈజ్ మెంట్ వెన్ వీ సే ద లైట్ ఈజ్ ఇన్ మీ.
0: చాలా తొందరపాటు పడి త్వర త్వరలో 3 దినముల లోపలనే ఆ కుమారుడికి 3వ సంవత్సరం లోపల ఉపనయన సంస్కారం చేశాడు.
1: హి వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ హి హర్రీడ్లీ పర్ఫార్మ్డ్ ఉపనయన ఇన్ 3 డేస్ టైం.
0: గాయత్రి మంత్రాన్ని ప్రారంభించాడు ఈ పిల్లవాడు.
1: దిస్ బాయ్ స్టార్టెడ్ చాంటింగ్ గాయత్రి నామ.
0: తండ్రి 3వ సంవత్సరంలోనే మరణించాడు.
1: ఫాదర్ డైడ్ వెన్ హి వాజ్ ఏజ్డ్ 3.
0: తల్లి ఈ దుఃఖమును భరించుకోలేక ఈ పిల్లవాడిని ఎన్నో విధమైనటువంటి ఒక దీంతో పెంచుకుంటూ వచ్చింది.
1: Mother could not bear this pain but yet has taken care of the son.
0: అప్పుడు మొట్టమొదట
1: at that time
0: ఒక గురువు దగ్గర నితి ప్రవేశపెట్టింది.
1: He has sent her son to a preceptor.
0: ఆ గురువు అనేక రకమైనటువంటి యొక్క విద్యలంతా నేర్పుతూ వచ్చాడు.
1: The teacher taught him all
0: 4 వేదములు 6 శాస్త్రములు కూడాను 16వ సంవత్సరం లోపలే పూర్తి ముగించాడు.
1: Shankara completed learning all 4 Vedas.
0: 50 సంవత్సరం అయినప్పటికీ ఆ 4 వేదములు 6 శాస్త్రములు ఎవరు వలించడానికి వీలు కాదు.
1: వన్ మే టేక్ 50 ఇయర్స్, ఇట్స్ ఇంపాసిబుల్ టు గో త్రూ ఆల్ 4 Vedas.
0: ఈ బిడ్డ స్పెషల్, సూపర్ స్పెషల్.
1: డస్ లైక్ దిస్ శంకరా ఇస్ సూపర్ స్పెషల్.
0: ఏ విధంగా ఒక్కతూరు చూస్తే చాలు అంతా ప్రవేశించేటువంటి.
1: అండ్ వన్స్ హీ రీడ్స్ హీ విల్ సర్టన్లీ గ్రాస్.
0: గురువుకే చాలా ఆశ్చర్యం వేసింది.
1: ద టీచర్ వాజ్ సర్ప్రైజ్డ్.
0: చేసేటప్పటికి తల్లి బాధ భరించుకోలేకపోయింది.
1: మదర్ వాజ్ ఫీలింగ్ వెరీ సాడ్.
0: ఒకనాడు గురువు దగ్గరికి వెళ్లి మా అబ్బాయికి వివాహం చెయ్యాలి అని కోరింది.
1: వన్ డే మదర్ వెంట్ టు గురు అండ్ సెడ్ ఇట్స్ టైమ్ దట్ ఐ షుడ్ హ్యావ్ మై సన్ మ్యారీడ్.
0: పిల్లవాడు చెప్పాడు.
1: బాయ్ సెడ్
0: నాకు వివాహం అక్కర్లేదు.
1: ఐ డోంట్ వాంట్ టు మ్యారీ.
0: నేను సన్యసించాలని చెప్పిన ఆశపడుతున్నాను.
1: ఐ వాంట్ టు బి రెనన్షియంట్.
0: నా దేహము, నా మనస్సు, నా సర్వస్వం కూడా భగవంతునికి అర్పితం చేయాలనుకున్నాను.
1: I have decided to surrender my body, the mind and intellect.
0: ఇది నా యొక్క శక్తి కాదు, నా యొక్క ప్రాపర్టీ కాదు, నా యొక్క ఆస్తి కాదు.
1: This body is not my property, it's not my wealth either.
0: ఇది భగవంతుడి ఇచ్చినటువంటి ఒక శక్తి.
1: It's all God's gift, it's God's power.
0: నేనంతా భగవంతుని యొక్క అర్పితమైన వాణ్ణి.
1: I have surrendered all to God.
0: నాకు వివాహం అక్కర్లేదన్నాడు.
1: I don't want to marry, he said.
0: సన్యాసం తీసుకోవాలని పట్టుబట్టాడు.
1: And he wanted to be renunciant.
0: చాలా ఏడ్చింది తల్లి.
1: మదర్
0: భార్య అంబ చాలా బాధపడింది. అది లోకంలో సహజమే.
1: క్వైట్ న్యాచురల్ ఇన్ దిస్ వరల్డ్.
0: ఒకనాడు తల్లి నీళ్ల కోసమని కావేరికి వెళుతుండాలి.
1: మదర్ వెంట్ టు కావేరి టు ఫెచ్ పాట్ ఫుల్ ఆఫ్ వాటర్.
0: వెనకనే పోతున్నాడు. అమ్మా నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి, నాకు ఆగ్నేయి.
1: ద సన్ వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ పర్మిట్ మీ, పర్మిట్ మీ, షీ సెడ్.
0: దేనికి? సన్యాసమునకు నీవు నాకు అనుగ్రహం ఇవ్వాలి.
1: వాట్ ఫార్? పర్మిట్ మీ టు బి ఎన్ ఎసెటిక్ ఆర్ ఎ రెనన్షియంట్.
0: కానీ ఆమె పట్టు వదలలేదు.
1: బట్ షీ డిడ్ గివ్ అప్ హర్ ఐడియా.
0: ఆమె నీళ్లు ముంచుకుంటున్నప్పుడు గావేర్లో దుంకాడు.
1: యాజ్ షీ వాజ్ జస్ట్ కలెక్ట్ ఫెచింగ్ వాటర్
0: దూరం పోయిన తర్వాత ఒక చెయ్యి ఎత్తాడు పైకి.
1: హీ లిఫ్టెడ్ వన్ హ్యాండ్.
0: అమ్మా నన్ను తిమింగలం ముంగుతుండాలి, ఇప్పుడైనా నీవు నా సన్యాసానికి ఆజ్ఞేయమని చెప్పని కోరాడు.
1: ద సన్ శంకర వెంట్ ఆన్ షౌటింగ్ మదర్ ఐఎమ్ గోయింగ్ టు బి స్వాలోడ్ బై ది వేల్ హియర్, అట్లీస్ట్ పర్మిట్ మీ నౌ. క్రోకడైల్
0: మింగుతుండాది, మింగుతుండాది, నాకు పర్మిషన్ ఇమ్మని చెప్పి కోరాడు.
1: దిస్ క్రోకడైల్ ఈజ్ అబౌట్ టు స్వాలో మీ, పర్మిట్ మీ సే.
0: అప్పుడు తల్లి, నాయన నువ్వు బ్రతుకుంటే అంతే చాలు, నువ్వు సన్యాసమే తీసుకో, నువ్వు బ్రతికి రావా వెనుకొక.
1: దెన్ మదర్ సెడ్ ఇట్ ఇస్ ఎనఫ్ ఇఫ్ యూఆర్ అలైవ్, నౌ ఐ పర్మిట్ యూ.
0: ఆ పైకి గట్టుకు వచ్చిన తర్వాత చెప్తున్నాడు.
1: దెన్ హీ కేమ్ అవుట్ ఆఫ్ ది రివర్ స్టూడ్ ఇన్ ద బ్యాంక్.
0: నాకు ఒక ముసలి మింగింది.
1: ఐఎమ్ స్వాలో.
0: ఏమిటి ఈ ముసలి?
1: వాట్ ఈస్ దిస్ క్రోకడైల్?
0: సంసారం అనేటువంటి సముద్రం లోపల భార్య అనేటువంటి ఒక ముసలి నన్ను మింగుతూ వచ్చింది.
1: ఇన్ దిస్ ఓషన్ ఆఫ్ లైఫ్ ద వైఫ్ ఈజ్ ద క్రోకడైల్ హూ ఇస్ ఫాలోయింగ్ మీ.
0: కనుక ఈ వైఫ్ అనేటువంటి క్రోకడైల్ నన్ను మింగేసిస్తుండాలి.
1: దేర్ఫోర్ ద వైఫ్ ద క్రోకడైల్ ఇస్ గోయింగ్ టు ఫాలో మీ.
0: సర్వసంగ పరిత్యాగం అని అనుకుంటున్నప్పటికే ఆ వైఫ్ వదిలిపోతుంది. సన్యాసిని ఎవరు పెళ్లి చేసుకుంటారు?
1: వెన్ వన్స్ హీ డిసైడెడ్ టు బి అసెటిక్ నోబడీ ఇస్ ప్రిపేర్డ్ టు మ్యారీ హిమ్.
0: కనుక నాకు సన్యాసం తీసుకుంది. సన్యాసం అంటే ఏమిటి? గుడ్డలు మార్చుకోవటం కాదు అన్నాడు.
1: Sanyasa, asceticism doesn't mean change of dress.
0: Buddhulu maratame.
1: One should change the mind, thought.
0: Appudu talliki namaskarinchukoni.
1: And then he namaskar to mother.
0: Aa 16 samvatsaramlo illu vadalaadu.
1: He left home at the age of 16.
0: కానీ తల్లి ఒక ప్రమాణం అనగా వాగ్దానం ఇవ్వమని కోరింది.
1: మదర్ వాంటెడ్ హిమ్ టు మేక్
0: నా అంత్య సమయంలో మాత్రము నిన్ను ఒక్క తూరి నేను చూడాలి కనుక నీవు రావాలి అని.
1: అండ్ షీ వాంటెడ్ హర్ సన్ టు కమ్ టు హర్ వెన్ ది ఎండ్ అప్రోచెస్.
0: ఆనాడు ఏ బస్సులు, ఏ కార్లు, ఏ విధమైన ప్లేన్లు లేవు ఈ ప్రయాణాల సౌకర్యాలు.
1: Those days there were no transport facilities like car or plane whatsoever.
0: అప్పుడు అనేక విధములుగా కూడా ప్రయాణం చేసి అన్ని క్షేత్రాలు దర్శించాడు.
1: He visited all pilgrim centers.
0: ఎక్కడెక్కడ ఈ వేద పండితులు, శాస్త్ర పండితులంతా ఉన్నారు వీళ్ళందరితోనూ వాదించి వాళ్ళందరినీ ఓడించాడు.
1: He argued with all the scholars of Vedas and Shastras and he defeated
0: అందరికి ఒకే ఒక అద్వైతము.
1: He taught them only non-dualism.
0: మీరు భిన్నంగా భావిస్తున్నారు.
1: Don't go by diversity.
0: ఆకారములు భిన్నమే.
1: Their forms are different.
0: మీ తలలు భిన్నమే.
1: Heads are different.
0: కానీ హృదయములు ఒక్కటే.
1: But the heart is
0: అతనే spiritual. దైవత్వము.
1: That is divinity.
0: చెరుకులు ఎన్నో చెరుకులుగా ఉండొచ్చును.
1: Sugar.
0: అన్ని చెరుకుల నుంచి వచ్చేటువంటి రసము చెరుకు రసం ఒక్కటే.
1: There may be many sugar canes but the juice is one and the same.
0: కనుకనే అట్టి చెరకు రసం వంటి దైవత్వము అందరి ఎందుకు రసస్వరూపుడై ఉంటున్నాడు.
1: ద జ్యూస్ ఆఫ్ ది షుగర్ కేన్ ఇస్ వెరీ మచ్ సేమ్ ఎస్ ది ఎసెన్స్ ఆఫ్ ది స్పిరిట్.
0: ఈ విధంగా అనేక పండితులతో ఓడించుకుంటూ వచ్చాడు.
1: లైక్ దిస్ హీ డిఫీటెడ్ ఆల్ స్కాలర్స్.
0: కానీ మండన మిశ్రుడు కర్మ సిద్ధాంతాన్ని ఆధారం చేసుకున్నాడు.
1: బట్ మండన మిశ్ర ఫాలోడ్ ది థియరీ ఆర్ డాక్టరన్ ఆఫ్ కర్మ ఆర్ యాక్షన్.
0: ఈ కర్మ సిద్ధాంతాన్ని కూడా ఖండించి కేవలం అద్వైత సిద్ధాంతాన్ని బోధించాలని చెప్పి అతనితో వాదన వేశాడు.
1: హీ ఈవెన్ కాంట్రడిక్టెడ్ ది ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్.
0: ఈ విధంగా యావత్ ప్రపంచం లోపల కన్యాకుమారి మొదలు కాశ్మీర్ వరకు కూడాను అనేక పర్యాలను ప్రయాణం చేశాడు.
1: హీ రిపీటెడ్లీ విజిటెడ్ ది ఎంటైర్ ఏరియా ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి.
0: కట్టగడపటికీ పండితులందరినీ ఒప్పించాడు.
1: అల్టిమేట్లీ కన్విన్స్డ్ ఆల్ పండిట్ స్కాలర్స్.
0: ఉన్నది ఒక్కటే, రెండు కాదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ.
1: Only one that exists, not two.
0: ఇలాంటిది అందరితో కూడా ఎస్ అనేటున్నాడు.
1: He convinced everybody and made them say yes to his theory.
0: కేవలం రూపనామములు మాత్రమే మనం భ్రమిస్తున్నాము.
1: We are deluded by the name and the form.
0: అన్నిటికీ ఆధారమేంటి? మూలాధారాన్ని మనం పట్టుకోవాలి.
1: We should go by that primal basis, the center.
0: మూలాధారమే లేకపోతే ఏది చేయడానికి వీలు కాదు.
1: Without the primal basis, not possible to do anything.
0: బంగారం లేకపోతే ఏ నగలు చేయడానికి వీలు కాదు.
1: Without gold, you cannot have any jewel or ornament.
0: మట్టి లేకపోతే ఏ కుండలు, ఏ చెట్టులు చేయడానికి వీలు కాదు.
1: Without mud, you cannot.
0: అది మూలాధారము.
1: Without mud, you cannot have pot or a plate. That's the basis.
0: అలాంటి ప్రభావమైనటువంటి శక్తి ఒక్కటే ఉన్నది.
1: That is the effective principle.
0: అది మహమ్మదస్ అనుకోండి, లేకపోతే హిందువు అనుకోండి, లేక ఇంకే విధమైనటువంటి సిక్కులు అనుకోండి, లేక క్రిస్టియన్స్ అనుకోండి, ఏ విధమైనటువంటి బుద్ధులైనా కూడా అందరికీ ఉన్నది ఒక్కటే.
1: You may think of any religion, Islam or Christians or Jews.
0: పేర్లు వేరుగా పెట్టుకున్నారు. God is one, goal is one అన్నారు.
1: Names are different, God is one and the goal is one.
0: ఈ విధంగా కూడాను ఈ అద్వైతాన్ని మున్ముందు చక్కగా దానిని విప్పి పిల్లలకు చక్కగా అర్థమయ్యే రీతిగా బోధించాలి. అద్వైతం అంటే అంత సులభంగా అర్థమయ్యేటువంటిది కాదు.
1: నాన్ డ్యూయలిజం డాక్ట్రిన్ ఇస్ నాట్ దట్ సింపుల్ యాజ్ దాట్. ఇట్ హాస్ టు బి ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ సో హాస్ టు బి ఈజీలీ అండర్స్టూడ్ బై స్టూడెంట్స్.
0: కేవలం మొట్టమొదట ఒక అద్వైతానికి ఒక సమరీజీగా చెప్పారు.
1: భగవాన్ స్టేటెడ్ బ్రీఫ్లీ సంథింగ్ రిలేటింగ్ టు నాన్ డ్యూయలిజం.
0: ప్రయాణం చేస్తూ పండితులు అందరి చోతను ఈ అద్వైత సిద్ధాంతాన్ని ఒప్పించుకున్నాడు.
1: He made them accept.
0: అతను స్థాపించినటువంటిదే అద్వైత సిద్ధాంతము, అది అద్వైత మతం.
1: ఇట్ వాజ్ శంకర్ హూ ఫౌండెడ్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: మతం అనగా ఏమిటి అనుకున్నారు?
1: వాట్ డు యు మీన్ బై రిలీజియన్?
0: భిన్నముగా చూచేటువంటిది కాదు మతము.
1: ఇట్ ఈస్ నాట్ ద విజన్ ఆఫ్ డైవర్సిటీ.
0: అనేకత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని నిరూపించేది మతము.
1: ఇట్ ఇస్ ద వన్ దట్ ప్రూవ్స్ యూనిటీ ఇన్ డైవర్సిటీ.
0: ఇలాంటి అద్వైతమును అందరు కూడా అంగీకరిస్తూ వచ్చారు.
1: ఎవ్రీ వన్ యాక్సెప్ట్ దిస్ ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం.
0: కానీ 32వ సంవత్సరం లోపలే తన శరీరాన్ని వదిలాడు.
1: అట్ ది ఏజ్ ఆఫ్ 32
0: చాలా చిన్న వయసు.
1: ఇట్ ఎ టెండర్ ఏజ్, క్వైట్ యంగ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్
0: తాను వచ్చిన పని అయిపోయింది.
1: మీన్స్ హిస్ మిషన్ ఇస్ ఓవర్.
0: ఇంకా మున్ముందు మీరంతా దీనిని కాపాడుకోవాలి.
1: ఇన్ ఫ్యూచర్ యు హావ్ టు ప్రొపగేట్.
0: అప్పుడు 5 లింగములు తీసుకుని వచ్చాడు.
1: దెన్ హీ కలెక్టెడ్ 5 లింగాస్.
0: ఒక్కొక్క లింగం ఒక్కొక్క ప్రదేశంలో స్థాపిస్తూ వచ్చాడు.
1: ఈచ్ ఆఫ్ ది లింగ ఇస్ ఇన్స్టాల్డ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది సెంటర్.
0: ద్వారక, శృంగేరి ఇవంతా తీసుకొచ్చి యోగలింగము అనేటువంటి దాన్ని కంచిలో పెట్టేశాడు.
1: అండ్
0: కంచి లోపల సురేశుడు. ఆ సురేశుడు అనేటువంటి వాడెవడు? అతనే మండల మిశ్రుడు. ఆ మండల మిశ్రుడికి సురేశుడిని పేరు పెట్టి అతనికి అక్కడ పీఠాధిపతిగా నేర్చాడు.
1: సురేష ఈజ్ ది సేమ్ మండల మిశ్ర. హీస్ మేడ్ ది హెడ్ దేర్.
0: ఈ విధమైనటువంటి యొక్క మతమును అద్వైత మతమును స్థాపించి లోకంలో అలజడులంతా కూడాను చల్లార్చి ఈ ఒకరికొకరికి ఉన్నటువంటి దేశమునంతా కూడా నిర్మూలం గావించి ఏకాత్మభావం చేత ఆనందాన్ని అభివృద్ధిపరచడానికి తగిన కృషి చేశాడు.
1: శంకరా మేడ్ ఎవ్రీ అటెంప్ట్ టు ప్రాపగేట్ ద ప్రిన్సిపల్ ఆఫ్ నాన్ డ్యూయలిజం, పాసిఫైడ్ ఆల్ ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ అండ్ అజిటేషన్, రిమూవ్డ్ ఆల్ హేట్రెడ్ ప్రివైలింగ్ అట్ ద టైం.
0: తమ యొక్క శిష్యులే అనేక విధములైనటువంటి దీంట్లో పల శంకరుడు చెప్పినటువంటి వాటిని తాము రాసినట్టుగా రాసుకుని తమ పేరు ప్రతిష్టల నిమిత్తమై అనేక మంది పాటలు పడుతూ వచ్చారు.
1: బట్ అన్ఫార్చునేట్లీ ద డిసైపుల్స్ ఆఫ్ శంకర హ్యావ్ రిటన్ సర్టన్ ఇంటర్ప్రిటేషన్స్ అండ్ సెడ్ యాజ్ దిస్ దే వర్ రిటన్ బై శంకర.
0: విద్యారణ్యుల వారు కూడాను అతని యొక్క శిష్యులే.
1: విద్యారణ్య ఆల్సో ఈజ్ హిస్ డిసైపుల్.
0: కట్టగలిపడికి ఒకరిలో ఒకరికి ఏమాత్రం ఐకమత్యం లేకుండా పోయింది.
1: అల్టిమేట్లీ దే వర్ నెవర్
0: ఒకరు చెప్పిన దాన్ని అంగీకరించలేకపోతుండో.
1: దే కాంట్రడిక్టెడ్ ఈచ్ అదర్.
0: ఇది క్రిస్టియన్ మతంలో కూడాను ఎప్పుడు జీసస్ పోతానే ఈ 11 మంది శిష్యులంతా ఉన్నారు చూడు, వీళ్ళు ఒకరిలో ఒకరికి భేదములు ఏర్పడిపోయినాయి.
1: ద సేమ్ థింగ్ హ్యాపెన్ ఇన్ క్రిస్టియానిటీ. ద మూమెంట్ క్రైస్ట్ లెఫ్ట్ ద 11 డిసైపుల్స్ ఫాట్ అమంగ్ దెమ్సెల్వ్స్.
0: కట్టగడపటికి ఒక్కడు నిలిచాడు.
1: ఫైనలీ వన్ విత్స్టుడ్ ఆల్ దిస్.
0: అతనే మాథ్యూ.
1: హీస్ మాథ్యూ.
0: అతను ట్యాక్స్ కలెక్షన్.
1: హీస్ ఎ ట్యాక్స్ కలెక్టర్.
0: అతను మాత్రమే అన్ని తను రాసినవన్నీ చెప్పుకుని వాటిని ప్రచారం చేస్తూ వచ్చాడు.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ఓన్ రైటింగ్.
0: మొట్టమొదటి చేరినటువంటి వాడు పీటర్.
1: ద ఫస్ట్ వన్ హూ జాయిన్ ద గ్రూప్ ఈజ్ పీటర్.
0: ఆ పీటర్ ను పట్టుకోవడానికి వస్తే నేను క్రైస్తవుల ఫాలోయర్ నేను కాదు అన్నాడు.
1: వెన్ పీపుల్ అప్రోచ్ పీటర్
0: ఇంత స్వార్థము ఇంత స్వప్రయోజనము పాటుపడి కట్టగడపటికి అనేక విధమైనటువంటి యొక్క ఆ ఉపదేశములన్నీ కూడా చిన్న భిన్నంగా మారిపోయినాయి.
1: పీటర్ డినైడ్ జీసస్ క్రైస్ట్. హీ సెడ్ దట్ హీ డస్ నాట్ బిలాంగ్ టు క్రైస్ట్. లైక్ దట్ ద హోల్ రిలీజియన్ ఈజ్ బ్రాట్ డౌన్.
0: అదే విధంగానే శంకర్ల వారు చేసినటువంటి ఒక అద్వైత సిద్ధాంతాన్ని మరి కూడా అనగ ఖండించడానికి వీలు కాలేదు, ఖండించలేదు. రామానుజుల వారు దాన్ని సవరించుకుంటాను విశిష్టమైన అద్వైతము అని దానికి పేరు పెడుతూ వచ్చాడు.
1: ఇన్ ద సేమ్ వే రామానుజ హీ హాస్ నాట్ కాంట్రడిక్టెడ్ ద ఫిలాసఫీ ఆఫ్ శంకర బట్ హీ కరెక్టెడ్ ఇట్ ఇన్ ది కరెక్ట్ డైరెక్షన్.
0: ఇతను ఏమన్నాడు, శంకర్ల వారు సర్వ చెరుకులు యందు ఉండేటువంటి రసం ఒక్కటే, చెరుకు రసము అద్వైతము అన్నాడు.
1: He said this non-dualism is the sugarcane juice which is uniform.
0: ఈ షుగర్ కేన్ జ్యూస్ ని ఎంతకాలం పెట్టుకోవడానికి వీలవుతుంది?
1: హౌ లాంగ్ ఇట్ వుడ్ లాస్ట్?
0: ఇది శాశ్వతం కాదు.
1: ఇట్స్ నాట్ పర్మనెంట్.
0: ఇది నాట్ అమృతం, అమృత స్వరూపము.
1: ఇట్స్ నాట్ ది ఫార్మ్ ఆఫ్ నెక్టర్.
0: ఇది అమృత రసం కాదు. ఇది
1: ఇట్స్ నాట్ స్వీట్ ఎనీ లాంగర్.
0: కాబట్టి దీన్ని అమృతమయంగా మార్చాలి అని పెట్టాడు.
1: దేర్ఫోర్ ఇట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్.
0: సేమ్ రసమును ఆయన చక్కెరగా మార్చి సంస్కరింపజేసి దేంట్లో అయినా వేసుకోండి.
1: Therefore, when sugarcane juice is just transformed into sugar, you can mix it with any.
0: బియ్యం పిండిలో వేసుకోండి తీయగా వస్తుంది.
1: రైస్ ఫ్లోర్.
0: గోధుమ పిండిలో వేసుకోండి తీయగా
1: వస్తుంది. వీట్ ఫ్లోర్.
0: బేడల పిండిలో వేసుకోండి తీయ. పిష్టాది గుణ సంపర్కాత్ అన్నాడు. పిష్టాది గుణ సంపర్కాత్. ఏ పిష్టలో ఏ పిండిలో వేసుకున్నప్పటికీ దీని గుణము తీపే.
1: ద షుగర్ యూ మే మిక్స్ ఇట్ ఇన్ ఎనీ ఫ్లోర్ బట్ ఇట్ స్వీట్నెస్ రిమైన్స్ ఆల్ ద సేమ్.
0: కనుక ఈ షుగర్ అనేటువంటిది శాశ్వతంగా ఉంటుంది.
1: ద షుగర్ ఇస్ ఎ పర్మనెంట్ స్టేట్.
0: ఏంటైనా ఉపయోగ పెట్టుకోవచ్చు.
1: యూ కెన్ యూజ్ ఇట్ ఎనీ.
0: కనుకనే షుగర్ సమ్ అనేటువంటి దానికంటే షుగర్ గా అనుకోవటం మంచిదిగా ఉంటుంది. విశిష్టమైన అద్వైతము అని దీని పేరు పెట్టుకో.
1: దేర్ ఫోర్ షుగర్ ఇస్ మచ్ మోర్ దాన్ ది షుగర్ కేన్ జ్యూస్. దేర్ ఫోర్ ఇట్స్ క్వాలిఫైడ్ నాన్ డ్యువల్.
0: మూడవది ద్వైతము.
1: థర్డ్ వన్ డ్యువలిజం.
0: ఇతనే మధ్వాచార్యుడు.
1: ఇట్ ఇస్ ఫౌండెడ్ బై మధ్వాచార్య.
0: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య ఈ త్రిమత స్థాపకులు.
1: శంకరాచార్య, రామానుజాచార్య, మధ్వాచార్య దే ఫౌండర్ ఆఫ్ ది స్కూల్స్ ఆఫ్ ఫిలాసఫీ
0: పెట్టాడు.
1: మధ్వాచార్య
0: అయితే ముగ్గురు కూడా ఒకదాన్ని అంగీకరించారు.
1: ఆల్ ది త్రీ యాక్సెప్ట్ ఓన్ వన్.
0: అది షుగర్ రసం అన్నారు, ఇతను షుగర్ అన్నాడు, ఇతను కూడా అన్నాడు ఇతను షుగర్ నిజమే. అయితే నేను షుగర్ గా కాకూడదు, షుగర్ తినేటువంటి వాడుగా నేను కావాలి, షుగర్ నేను అనుభవించాలి.
1: శంకరాచార్య సెడ్ షుగర్ కేన్ జ్యూస్. రామానుజాచార్య వ్యూడ్ ఇట్ యాజ్ షుగర్. వెల్ మధ్వాచార్య సెడ్ ఐ డోంట్ వాంట్ టు బి షుగర్.
0: దేవుడా
1: ఈట్ ది షుగర్.
0: షుగర్ నేను షుగర్ అయిపోతే ఈ నాకేం ప్రయోజనం? దానివల్ల ఏ రుచి నాకు కలుగుతుంది? ఏ ఆనందం నాకు లభ్యమవుతుంది? నీవు షుగర్ గానే ఉంటుండు, నిన్ను నేను మారమని నేను చెప్పను.
1: ఓ గాడ్ యువర్ షుగర్, వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బీయింగ్ ఎ షుగర్ దట్ డస్ నాట్ హావ్ ద టేస్ట్.
0: షుగర్ను భుజించేటువంటి వాడిగా నన్ను తయారు చేయమన్నాడు.
1: Make me so as to deserve and enjoy the sweetness of the sugar.
0: ఎప్పుడు నువ్వు షుగర్ తినేటువంటి వాడిగా నాకు మార్చుతావు?
1: వెన్ డు యూ చేంజ్ మీ ట్రాన్స్ఫార్మ్
0: ఇన్ తాను అర్పితం చేసుకున్నప్పుడే తాను షుగర్ తినేటువంటి వాడిగా తయారవుతాడు.
1: వెన్ వన్స్ ఐ ఆఫర్ మై సెల్ఫ్ టు యూ ఐ కెన్ టేస్ట్ దిస్ స్వీట్నెస్.
0: అంతవరకు మాత్రం కాదు,
1: నాట్ దట్ ఫార్మ్.
0: ఎన్ని విధమైన సాధనలైనా చేయండి,
1: యు మే ఫాలో ఎనీ స్పిరిచువల్
0: తపస్సునైనా చేయండి,
1: ఆర్ పెనన్
0: ఎన్ని యోగములైనా చేయండి,
1: ఆర్ స్పిరిచువల్
0: ఎన్ని జపములైనా చేయండి,
1: ఆర్
0: ఎన్ని ధ్యానములైనా చేయండి,
1: మెడిటేషన్
0: ఎన్ని గ్రంథములైనా చదవండి,
1: గో త్రూ బుక్స్.
0: కానీ ఆ షుగర్ తినేటువంటి అధికారం రాదు.
1: Yet you will not have authority, you are not qualified.
0: ఇవన్నీ కేవలం తాత్కాలికంగా మనసును మాత్రం అరికెట్టేటువంటివి.
1: It will only give you temporary satisfaction to the mind.
0: అన్ని సాధనలు మనసు ద్వారా జరిగేటువంటివి కనుక ఆ మనసును భగవంతునికి అర్పితం చేయి.
1: All spiritual pursuits are followed by the mind, which has got to be offered to God.
0: అప్పుడే మధ్వాచార్యులు చెప్పాడు.
1: Then మధ్వాచార్యులు,
0: ఏ హృదయమును సగితివో ఈసే నాకు.
1: Oh God, that heart you have given me.
0: Magidi danine arpintu mahita murti.
1: Oh Lord, I offer it back to you.
0: Paraga vere midettu nee pada archanakunu.
1: To worship your feet, what else can I offer
0: you? Anjali kitintu andukovayya neevu.
1: With all sanctions.
0: Anjali kitintu andukovayya neevu. Idigo naa hrudayanni arpistunnanu.
1: I offer my own heart to you, God.
0: అప్పుడు
1: దెన్
0: భగవంతుడు, ఇదిగో నా షుగర్ నీకు అందిస్తున్నాను.
1: దెన్ గాడ్ విల్ సే యాక్సెప్ట్, హియర్ ఇస్ ది షుగర్ ఫర్ యు.
0: భావం తద్భవతి.
1: యాజ్ ఇస్ ది ఫీలింగ్ సో ఇస్ ది రివర్స్.
0: భగవంతుడు ఎప్పటికీ మారడు.
1: గాడ్ విల్ నెవర్ చేంజ్.
0: నీ యొక్క భావంలే భగవంతుని యొక్క పలుకులకు మార్పు కలుగుతుండాలి.
1: యువర్ ఓన్ ఫీలింగ్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్.
0: నీటికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ వాటర్?
0: గాలికి ఏ రూపం ఉంది?
1: వాట్ ఆర్ ద ఫార్మ్ ఆఫ్ ఎయిర్?
0: ఏమీ లేదు.
1: నో ఫార్మ్.
0: భగవంతుడు కూడా అంతే.
1: ఆల్సో గాడ్.
0: భక్తుని యొక్క ప్రేమానుబంధం చేతనే భగవంతుడు కూడా ఆ రూపాన్ని పొందుతుంటాడు.
1: ఇట్స్ ఓన్లీ బేస్డ్ ఆన్ ద లవ్ ఆఫ్ ది డివోటీ గాడ్ అస్యూమ్స్ దట్ ఫార్మ్.
0: గాలిని ఫుట్బాల్ లో చేస్తే ఫుట్బాల్ రూపకంగా ఉంటుంది గాలి.
1: When the air is pumped into the football, it takes that form.
0: ఈ గాలి బెలూన్ లో చేస్తే బెలూన్ రూపకంగా ఉంటుంది.
1: When the air is pumped into the balloon, it takes that form.
0: ఈ నీటిని ఎలాంటి పాత్రలో పోస్తే అలాంటి పాత్ర రూపాన్ని ధరిస్తుంది.
1: As is the form of the tumbler,
0: ఎలాంటి ట్యాంక్ రూపాన్ని నింపితే అలాంటి ట్యాంక్ రూపాన్ని కనిపిస్తుంది.
1: As is the form of the tank, so is the form of water.
0: ఏ రూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: Therefore God will take upon himself the form of the
0: divine. రూపమే అతి రూపమే భగవంతునికి భేదములు లేవు.
1: There are no differences in the divinity.
0: భక్తుడు ఏ రూపంతో ఆశిస్తే ఆ రూపాన్ని ధరిస్తాడు భగవంతుడు.
1: Whatever form that the devotee wants, God manifests that way.
0: రూపధరం శాంతం.

0: సర్వరూపధరం శాంతం.
1: స్వాములు
0: స్వరూపము నీవు ఆశించిన రూపమే ఆ రూపాన్ని ధరిస్తాడు.
1: Therefore God will take upon himself the form of the divine.
0: అతిరూపమైన భగవంతుడికి భేదములు లేవు.
1: There are no differences.

సత్యవాక్కు వలన సన్మానముంగు సత్యయుతుడు యుందు సౌఖ్యమెసెసు. సత్య జీవితమనకన్నా సత్య జీవితమునకన్నా

0: అన్నమాట.
1: By uttering truth, you will be felicitated. Because of truth, you will have all happiness and comfort. More than the life of truth, there is nothing on earth that is permanent. This is the what is conveyed to you.
0: Premaswarupulara.
1: Embodiments of love.
0: Palamuloni madurarasam tarugutanu yeruguna.
1: The sweet juice contained in the fruit is not tasted by the very tree.
0: పువ్వులోని మకరందము తీగలు అనుభవించిన.
1: The nectar of the flower is not tasted by the creeper.
0: నివృత్తిసార సాహిత్యము ప్రవృత్తి పండితుండే పెరుగును.
1: A scholar who is outward cannot know the inward essence.
0: గ్రంథాల్లోని మధుర రసము కాగితం అనుభవించిన.
1: All the matter present in the sacred text is not known to the paper.
0: ప్రపంచమున ప్రవృత్తి మార్గమనియు నివృత్తి మార్గమనియు రెండుగా విభజిస్తున్నారు.
1: In this world there are two paths. One is outward, another is inward.
0: కాని ప్రవృత్తి నివృత్తుల యొక్క నిజస్థానం ఒక్కటే.
1: Actually, the point is one and the same for both the ways.
0: Bhautikanga, laukikanga, prakritikanga, anubhavinchedantai kudanu pravruttulani. Deeniki atheetamai, antarmukhamai, aanandamayamai, amrutamayamai unnatvantidanta nivrutti margamani bhavistunnaru manavulu.
1: People consider that all that is experienced in this world is that is transcendental, that is inner and inward, blissful, immortal. Actually, the outward and inward paths are one and the same.
0: Ade manavattamu.
1: That is the human life.
0: Ee manavattamu nandu pravrutti vruttulani konni nivrutti vruttulani konni vibhajinchukuntu vacharu.
1: We classify into two categories, the outward and inward, in human sojourn.
0: ఈ ప్రవృత్తి వృత్తులన్నీ కూడాను నివృత్తి యొక్క వృత్తుల యొక్క ప్రతిబింబములే.
1: All that you find outward is the reflection of the inward.
0: ప్రతిధ్వనులే.
1: Resound.
0: ఇట్టి ప్రతిధ్వనులు ప్రతిస్వరూపములైనటువంటి యొక్క మానవత్వాన్ని అంతర్ముఖంగా మనము విచారం చేయాలి.
1: Therefore, we have to inquire inwardly the nature of that which is resound and reflection.
0: మానవాకారమును ధరించినప్పటికీ ఈ ప్రవృత్తి నివృత్తులు అనేటువంటి వాటిని విభజించలేకపోవడానికి కారణమేమిటి?
1: Though God has taken human form, why is it that we go by this classification?
0: అనాది కాలము నుండి అనేక జన్మలుగా ప్రతి మానవుడు కూడాను ప్రవృత్తి జీవితమనే గడుపుతూ వస్తున్నాడు.
1: Over generations of past lives, people have been spending time with external approach.
0: కనుకనే ఒకే పర్యాయము నివృత్తి మార్గంలో ప్రవేశించుటకు వీలు కాదు.
1: Therefore, it's not possible to proceed inward.
0: ప్రవృత్తిని అనుసరిస్తూ నివృత్తిలో ప్రవేశించాలి.
1: As one follows the outward, one has to follow the inward path.
0: రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలుగురికి వివాహం చేయ తలంచి మిథిలాపురము లోపల అనేక విధములైనటువంటి వేడుకలను కల్పించుకున్నారు.
1: All the festivity in the gate you are ready to perform the wedding of Rama Lakshmana Bharata Shatrughna there in Mithilapura.
0: ఈ ప్రవృత్తి యొక్క కర్మల యందు కూడాను నివృత్తులు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
1: In all the external activity that goes on, there is inward significance.
0: ప్రాచీన సాంప్రదాయమును పురస్కరించుకొని రాజుల యొక్క సంస్కృతిని పురస్కరించుకొని ఈ వివాహము నాలుగు దినములు జరుగుతూ వచ్చింది.
1: Basing on the ancient tradition of the royal family, the wedding took place for 4 long days.
0: మొదటి దినము వరప్రహేయము అనగా లగ్న పత్రికలను తీసుకొని ఋత్వికులతో పురోహితులతో కన్యాదాత గృహమునకు వెళ్లి వారికి లగ్న పత్రికను అందించటం.
1: On the first day, the wedding invitation will be taken in procession by all Purohits and will be handed over to the bride's
0: party. తదుపరి ఈ వధువు యొక్క గృహము నుండి సుమంగళులతో ప్రవేశించి వీరి లగ్న పత్రికను వటునకు అందించటము.
1: On the following day, the bride's party, all ladies will go in a procession
0: and will handle the wedding.
1: The same thing went on from morning till the evening on the first day.
0: రెండవ దినము వంశ గౌరవమును ప్రతిష్ఠింపజేసుకుని వారికి తగినటువంటి కృతజ్ఞతను చేకూర్చటము.
1: Basing on the royal prestige, they express their gratitude.
0: ఇక్ష్వాకుని వంశము మొదలుకొని దశరథ మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పరిపాలించినటువంటి రాజుల యొక్క గుణములను ప్రతిష్టలను చరిత్రలను వర్ణించుకుంటూ వారికి కృతజ్ఞతను చేకూర్చటం.
1: They go on spending the whole day thinking of all of the past kings of the royal family Ikshvaku and express gratitude on that day.
0: అనగా గడచిన రాజులందరూ కూడాను పవిత్రమైనటువంటి యొక్క ప్రఖ్యాతి అయినటువంటి యొక్క ప్రతిష్టలను సంపాదించటం చేతనే ఈనాడు దశరథ మహారాజు ఈ యొక్క రాజ్యమును ఏలగలుగుతూ వచ్చాడు.
1: బికాస్ ఆఫ్ ద ప్రెస్టీజ్ అండ్ ద డిగ్నిటీ ఇన్ ద పోస్టెరిటీ దశరథ హాస్ కమ్ టు ప్రెసెంట్ పొజిషన్ టుడే.
0: గడచిన రాజులందరూ కూడాను సత్కీర్తిని సత్ప్రవర్తను సదాచారమును సద్గుణములనే పోషించుకునకుండిన ఈ యొక్క అయోధ్య రాజ్యము ఈ దశరథునకు దక్కేటువంటిది కాదు.
1: Had not the past kings observed the truth and all the esteem and the prestige and the reputation, Dasharatha would not have been today what he is.
0: Kosala desamuna palinchinatvanti rajulandaru kudanu goppa mahaneeyulu dharma parulu satya sampannulu kanukuni atti varalaku krutagnata andinchatamu ee naati rajulaku pradhanamainatvanti kartavyam.
1: It is the duty of the present day kings to express the gratitude the past kings who spend their life in righteousness and truth.
0: కనుకని ఈ కృతజ్ఞతను అందించడం అనేటువంటిది ఒక గొప్ప ఒక పండుగగా భావిస్తూ వచ్చారు.
1: Expression of one's own gratitude is a matter of festival.
0: తదుపరి మీమి మొదలుకొని జనక మహారాజు వరకు కూడాను ఈ రాజ్యమును పాలించినటువంటి మిథిలాపుర రాజ్యమును పాలించినటువంటి రాజులకు అందరికి కూడాను జనకుడు కూడాను తను తన కృతజ్ఞతను అందిస్తూ వచ్చాడు.
1: Likewise, Janaka also expressed his gratitude to all the past kings that ruled Mithilapura.
0: Mithilapura nagaramunu mottamota nimi aneetunti maharaju inni prarambhinchadu.
1: It was the king Nini who started this Mithilapura.
0: Ee madhyalo enniyo vandala rajulanta kudanu ee rajyamunu kaapadukuntu poshinchukuntu vacharu.
1: Hundreds of kings have taken care of this kingdom.
0: కనుకని వారి యొక్క పోషణ బలం చేతనే ఈ మిథిలాపురము వైదేహి రాజ్యంగా నిలిచిపోయింది.
1: బికాస్ ఆఫ్ ద ప్రొటెక్షన్ గివెన్ బై దెమ్ ఇట్స్ కాల్డ్ వైదేహి కింగ్డమ్.
0: కనుకనే కృతజ్ఞత మానవునికి ప్రధానమైనటువంటి ప్రాణముగా విశ్వసించి ఈ విధమైనటువంటి యొక్క మంగళ కార్యములు యందు దీనిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ వచ్చారు.
1: దేర్ఫోర్ ఆన్ ఆల్ ఆస్పీషియస్ ఒకేషన్స్ గ్రాటిట్యూడ్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ లైఫ్ ప్రిన్సిపల్.
0: ఈనాడు నేను రాజుగా ఉన్నాను కదా, గడిచిన రాజులతో నాకేం పని అనేటువంటి అహంకారంతో విర్రవీయగలేదు.
1: They were never egoistic thinking in this direction. Today I am the king, how am I bothered? Are the past kings.
0: కనుక గడిచిన రాజులకందరికీ నీ కృతజ్ఞత చెప్పుకోవటము మా కర్తవ్యము.
1: It's our responsibility and duty to express gratitude.
0: అట్టు కృతజ్ఞతనే చెప్పుకోకుండా మా యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించినటువంటి వారం కాము.
1: If we don't express our gratitude, we are not discharging our duty.
0: కేవలము ఒక రాక్షసత్వాన్ని వహించినటువంటి క్రూరులుగా మేము రూపొందుతాము.
1: If we are ungrateful, we are demonic in our behavior.
0: కనుక కృతజ్ఞత మానవుని యొక్క ప్రథమ ప్రాణము.
1: Therefore, gratitude is the life.
0: అని ఈ రెండవ దినము వీరులందరికీ కృతజ్ఞత చెప్పుకునేటువంటి ఒక పండుగగా కళ్యాణంలో విభజించారు.
1: On the second day of the wedding, the expression of gratitude is the routine.
0: ఇంకా మూడవది.
1: Third.
0: తన నలుగురు కుమారులకు భవిష్యత్తులో తగినటువంటి యొక్క కీర్తి గౌరవములు ప్రతిష్టలు పెరిగి సమాజము లోపల ప్రజల యొక్క సుక్షేమాన్ని దృష్టియందుంచుకొని దాన ధర్మములు అనేటువంటి యొక్క పేరు చేత అనేక వేల గోవులను దూడలతో కూడినటువంటి గోవులను బంగారు కొమ్ములతో కప్పినటువంటి యొక్క అలంకారంతో కూడిన గోవులను దానమిస్తూ వచ్చారు.
1: on the following fourth, third day, keeping the welfare and the reputation, the esteem of the four sons to benefit the society, they were indulging in acts of charity and distributing the cows in the cows and the cows decorated with the gold in the, around the horns. The four types of mothers.
0: భూమాత.
1: ద ఫస్ట్ మదర్ ఎర్త్.
0: రెండవది వేదమాత.
1: సెకండ్ మదర్ వేద.
0: మూడవది గోమాత.
1: థర్డ్ వన్ మదర్ కౌ.
0: నాలుగవది దేహమాత.
1: ద ఫోర్త్ వన్ ద ఫిజికల్ మదర్.
0: ఈ నాలుగు మాతల యొక్క కృతజ్ఞతను కూడాను మనం అందించటం మన కర్తవ్యం.
1: ఇట్స్ అవర్ డ్యూటీ టు ఎక్స్ప్రెస్ అవర్ గ్రాట్యూట్యూడ్ టు ఆల్ దీస్ ఫోర్ మదర్స్.
0: నాలుగు తల్లుల బిడ్డలు ప్రతి మానవులు.
1: ఎవ్రీవన్ హ్యాస్ దీస్ ఫోర్ మదర్స్.
0: ప్రతి తల్లికి కూడాను తన శక్తానుసారము తన కృతజ్ఞతను అందించకపోతే వాడు నిజంగా క్రూరుడైన పుత్రుడే.
1: If one does not express gratitude to one's own capacity, he is a wicked one.
0: కనుక మూడవ దినము ఈ గోమాతలను బీద జనులకు అందిస్తూ ఈ విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చారు.
1: On third day, they were so happy distributing the cows to the poor people.
0: నాలుగవ దినము
1: fourth day
0: కన్యాదానము
1: wedding కన్యాదాన
0: అనగా తమ తమ బిడ్డలను దశరథ మహారాజు కుమారులకు దానము చేసే నిమిత్తమై ఏర్పరిచినటువంటిది.
1: ఇట్ ఇస్ ద డే వెన్ ద డాటర్స్ విల్ బి ఆఫర్డ్ ఇన్ మ్యారేజ్ టు సన్స్ ఆఫ్ దశరథ.
0: జనక మహారాజు ఒకవైపున సీతను మరొక వైపున చాకుడు బిడ్డ అయినటువంటి ఊర్మిళను తీసుకుని వచ్చారు. ఎవరు దశరథ మహారాజు కాదు, జనక మహారాజు అతని భార్య అయినటువంటి సునేత్రి.
1: జనక brought Sita along with Urmila.
0: ఈ విధంగా తీసుకునిచ్చప్పుడు తనకు తండ్రి తమ్ముడైనటువంటి యొక్క జనకుని తమ్ముడు అతని కుమార్తెలే ఇంక ఇరువురు కూడాను.
1: The other two are the daughters of the brother of Janaka.
0: ఈ ఇరువురిని తీసుకుని తన కుశకుమారుడు అనేటువంటి వాడు తీసుకుని వచ్చాడు.
1: Is Kushikumara who brought these two.
0: తీసుకుని వచ్చి కళ్యాణ మంటపంలో కూర్చోబెట్టారు.
1: దే వర్ బ్రాట్ టు ది ప్లాట్ఫామ్ వేర్ వెడ్డింగ్ వాస్ టు బి పర్ఫార్మ్డ్.
0: ఈ యొక్క కుశధ్వజుడు జనకుని యొక్క తమ్ముడు
1: కుశధ్వజ బ్రదర్ ఆఫ్ జనక.
0: అతని బిడ్డలే మిగిలినటువంటి ఇరువురు.
1: ది అదర్ టూ ఆర్ హిస్ డాటర్స్.
0: భరతునకు శత్రుఘ్నకు అందించినటువంటి వారు.
1: దే వర్ మ్యారీడ్ టు భరత అండ్ శత్రుఘ్న.
0: ఈ విధంగా కూర్చోబెట్టినప్పుడు దశరథ మహారాజు కూడాను తన కుమారుడు నలుగురును వెంట పెట్టుకుని వచ్చాడు.
1: When they were all seated, Dasaratha came over there along with his four sons.
0: వారిని కూడాను తూర్పు వైపున ముఖం పెట్టి నలుగురిని ఒకవైపున కూర్చోబెట్టారు.
1: They were all made to sit in one line facing the north.
0: వీరికి ఎదురుగా సీత ఊర్మిళ ఇద్దరు కుమార్తెలు.
1: Sita, Urmila, the other two daughters.
0: వీరిని కూడాను అక్కడ కూర్చోబెట్టారు.
1: దే వర్ ఆల్సో మేడ్ టు సిట్ దేర్.
0: అయితే ఈ ఇరువురికి మధ్యలో ఒక తెర కట్టారు.
1: హౌఎవర్ దేర్ ఇస్ కర్టెన్ ఇన్ బిట్వీన్ ది టూ.
0: ఈ విధంగా తెర కట్టడం లోపల కారణమేమిటి?
1: వాట్ ఇస్ ద రీజన్ బిహైండ్ దిస్ కర్టెన్?
0: ఆనాటి రాజుల యొక్క సాంప్రదాయమే కాకుండా ప్రతి మానవుని యొక్క కర్తవ్యం కూడాను ఇలాంటి గుణశీలతను పోషించుకోవటమే.
1: ఇట్స్ నాట్ ఓన్లీ ద రాయల్ ట్రెడిషన్ ఆఫ్ ది ఏన్షియంట్ టైమ్స్. It also has got an important factor.
0: వివాహము జరగక పూర్వము కన్యను వరుడు చూడకూడదు.
1: Before the marriage, the bridegroom is not expected to look at the bride.
0: ఇక్కడ కన్యాదానము జరిగిన తరువాత సుముహూర్తము తరిగిన తరువాత అప్పుడు మాత్రమే తెరను తీస్తూ వచ్చారు.
1: After the auspicious moment only, the curtain will be removed.
0: అప్పుడు కూడా తెర తీసినప్పుడు రాములు ఎక్కడో చూస్తున్నాడు.
1: ఈవెన్ ఆఫ్టర్ ది కర్టెన్ ఇస్ రిమూవ్డ్ రామా వాజ్ లుకింగ్ ఎట్ అనదర్ డైరెక్షన్.
0: కాని ఊర్మిళ వైపును కాని చూడలేదు.
1: హీ డిడ్ లుక్ ఎట్ సీత ఆర్ ఊర్మిళ.
0: అప్పుడు దశరథ జనకుడు వచ్చి మమ పుత్రి ఇదం సీత అన్నాడు. ఓ రామచంద్ర, మమ పుత్రి ఇదం సీత, సీత ఇక్కడ ఉన్నది, నీవెక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: జనక కేమ్ అండ్ సెడ్, My daughter Sita is here. You are looking in that direction.
0: కాని వినిపించుకోలేదు.
1: But Rama didn't hear all this.
0: తిరిగి రెండు మూడు పర్యాయములు చెప్పాడు. ఇదం సీత, ఇక్కడుంది రామా, సీత ఎక్కడో చూస్తున్నావు అన్నాడు.
1: And Janaka repeated twice or thrice, here is Sita, you are looking another way.
0: కారణం ఏమిటి?
1: What's the reason?
0: ఇంకా మంగళసూత్రము కట్టలేదు.
1: He has not tied that మంగళసూత్ర, the sacred thread.
0: వివాహం కానటువంటి స్త్రీని చూడటం మహాపాపము.
1: It's the worst of the sins to look at an unmarried woman.
0: ఇచ్చాకుల వంశమునకే అపకీర్తి తెచ్చినటువంటి వాడు అవుతాను.
1: We'll be bringing the Ikshvaku clan to disrepute.
0: కనుక నేను చూడను ఉన్నాడు.
1: So I won't look at her, he said. దీనిని
0: పట్టియే ఏకపత్ని అనేటువంటి పేరుకు సార్థకమైంది.
1: For that reason he got this name, that he had one wife.
0: ఒకే మాట,
1: one word,
0: ఒకే పత్ని,
1: one wife,
0: ఒకే అంబు,
1: one arrow.
0: ఇది రామచంద్రునికు ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి యొక్క బిరుదు.
1: దీస్ ఆర్ ది టైటిల్స్ ఆఫ్ రామ దట్ హి హాడ్.
0: ఇంకా వాయిద్యములు వాయిస్తున్నారు.
1: అండ్ ఇన్స్ట్రుమెంట్స్ వర్ ప్లేడ్.
0: వచ్చారు జనక మహారాజు యొక్క ఆస్థానం నుంచి అనేక మంది సుమంగళ్ళు.
1: Many ladies came from the court of Janaka emperor.
0: Veelu minchina mikkutalu streelake ekkuva bhushanalu mundara darbarlu sitaku ramudu sutramu gattutadu iddarinokka eedu joduga gucchinaadu sitaku taguvaadu sriramudu rare chudaga podamu రాముల పెళ్లి రారే చూడకపోదాము స్త్రీలకు ఎక్కువ భూషణాలు.
1: లేడీస్ వర్ హ్యావింగ్ జ్యువెల్స్.
0: ముందర దర్బార్లు.
1: దేర్ ఇస్ ఎ కోర్ట్ ఇన్ ఫ్రంట్.
0: సీతకు రాముడు.
1: అండ్ రామ ఫర్ సీత.
0: సూత్రము గట్టుతాడు.
1: హిస్ రెడీ టు టై అప్ మంగళసూత్ర. ఇద్దరి
0: నొక్క ఈడు.
1: దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్.
0: జోడుగా గుర్చినారు.
1: అండ్ ఇట్స్ అప్రోప్రియేట్ సెలెక్షన్.
0: సీతకు తగువాడు శ్రీరాముడు.
1: రామ ఇస్ ది రైట్ మ్యాన్ ఫర్ సీత.
0: చూడకపోదాము రాముల పెళ్లి రారే చూడకపోదాము.
1: లెట్స్ గో అండ్ సీ ది వెడ్డింగ్ ఆఫ్ రామ.
0: ఈ విధంగా ప్రజలందరూ కూడాను గుంపులు గుంపులుగా పరిగెత్తి వస్తున్నారు.
1: లైక్ దిస్ పీపుల్ స్టార్ట్ రన్నింగ్ ఇన్ గ్రూప్స్.
0: ఈ మంగళసూత్రం కట్టారు.
1: అండ్ ది సీక్రెట్ థ్రెడ్ వాస్ టైడ్.
0: కట్టిన తర్వాత
1: ఆఫ్టర్ దట్
0: ఒకరికొకరు గార్లాండ్స్ వేసుకోవాలి.
1: దే షుడ్ గార్లాండ్ ఈచ్ అదర్.
0: రామును చూస్తామా ఆజానుబాహుడు.
1: రామ ఇస్ సో టాల్.
0: సీత అతని కంటే చాలా తక్కువ హైట్.
1: సీత ఇస్ కంపారిటివ్లీ షార్ట్.
0: కనుక దాసీలు తెచ్చినటువంటి హారంను సీత పట్టుకుంది.
1: సీత హెల్డ్ ఇన్ హర్ హ్యాండ్స్ ద గార్లాండ్ బ్రాట్ బై ది సెవెన్ మెన్.
0: చాలా దైవం యొక్క రహస్యములైనటువంటిది ఇంత సూక్ష్మంగా ఉంటుంటాయి.
1: ద డివైన్ సీక్రెట్స్ ఆర్ సో సటిల్.
0: ఆ గార్లాండ్ సీత చేతిలో పట్టుకుంది.
1: అండ్ సీత వాజ్ హ్యావింగ్ గార్లాండ్ ఇన్ హర్ హ్యాండ్స్.
0: ఎంతసేపు అయినప్పటికీ రాముల మెడలో వేయలేదు.
1: షీ డిడ్ంట్ గార్లాండ్ రామ ఫర్ లాంగ్.
0: రాములు చాలా ఎత్తుగా ఉన్నాడు.
1: Rama is so tall.
0: తనకు తన యొక్క మెడ అందలేదు.
1: She could not catch him.
0: కనుక తల క్రిందకు ఉంచుకుని పట్టుకుంది.
1: So she bent her head and holding the garland.
0: దీనిని గుర్తించినటువంటి రాములు లక్ష్మణుకు సైగ చేశాడు.
1: Noticing that this, Rama signed to Lakshmana.
0: అనగా ఏమని సైగు?
1: What is the sign?
0: ఇది లక్ష్మణుకు తప్ప ఈ రహస్యాలు మరొకరికి తెలియదు.
1: దీస్ సీక్రెట్స్ ఆర్ నోన్ టు లక్ష్మణ్ అండ్ అనిల్.
0: అందుకోసమే త్యాగరాజు కూడా చెప్పాడు.
1: సో త్యాగరాజ్ ఆల్సో సేడ్.
0: ఎందుకంటే ఇంత సూక్ష్మబుద్ధి కలిగినటువంటి ఒక లక్ష్మణుకు ఎవరు కూడా చెప్పనక్కర్లేదు.
1: నోబడి నీడ్ టు టెల్ లక్ష్మణ హూ ఇస్ సో ఇంటెలిజెంట్.
0: తాను కూడా సైగ్ చేశాడు అన్నాడు. వీలు కాదన్నాడు.
1: హీ టు గేవ్ ఎ సైన్ సేయింగ్ నో.
0: అనగా ఏమిటి ఈ సైగ్ చేయటం?
1: వాట్ ఇస్ ది సైన్ హియర్?
0: నీవు ఆదిశేషుడు కదా.
1: యు ఆర్ ఆదిశేష.
0: కొంచెం సీత కూర్చున్నటువంటి భూమిని కొంచెం ఎత్తు చేయి అన్నాడు.
1: హీ సెడ్ దట్ ద గ్రౌండ్ వేర్ సీత వాజ్ స్టాండింగ్ లిఫ్ట్ ఇట్ అప్ టు ఎ లిటిల్ హైట్.
0: లక్ష్మణుడు చెప్పాడు, రామ సీత ఉన్నటువంటి స్థానంలో మాత్రమే కొంచెం ఎత్తటం వీలు కాదు, ఎత్తితే భూమంతా వెత్తాల్సి వస్తుంది.
1: అండ్ లక్ష్మణ సెడ్ ఇస్ నాట్ పాసిబుల్ టు లిఫ్ట్ దట్ పార్ట్ ఓన్లీ, ద హోల్ ఎర్త్ హెస్ గాట్ టు బి లిఫ్ట్.
0: అయితే రాముని యొక్క ప్రతిజ్ఞ ఏమిటి?
1: బట్ వాట్ ఇస్ ద వర్బ్ ఆఫ్ రామ?
0: భక్తుడికి ఎక్కడైనా నేను శిరస్సు వంచుతాను.
1: ఐ బెండ్ మై హెడ్ బిఫోర్ ఎ డివోటీ.
0: స్త్రీల ముందు నేను శిరస్సు వంచను.
1: బట్ బిఫోర్ విమెన్ ఐ డోంట్ బెండ్ మై హెడ్.
0: ఈ ప్రతిజ్ఞ పట్టాడు.
1: దాట్స్ ద వర్బ్.
0: అప్పుడు
1: దెన్
0: వీలు వేయకుండా పరిస్థితిని పట్టి లక్ష్మణుడు ఆ పీటల పైన కూర్చున్నవాడు ఎగిరి దుమికి రాముని పాదం పైన పడ్డాడు.
1: వాచింగ్ ది సిచ్యువేషన్ అప్రోప్రియేట్ ద టైమ్ లక్ష్మణ ఫెల్ అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
0: అప్పుడు లక్ష్మణుని ఎత్తే నిమిత్తమై రాములు వంగాడు. ఇదే ఛాన్స్ అని సీత మెడలో వేసింది.
1: రామ హ్యాడ్ టు బెండ్ టు లిఫ్ట్ లక్ష్మణ విత్ బోత్ ఆఫ్ హిస్ హ్యాండ్స్. ఇట్ వాజ్ ది రైట్ టైమ్ ఫర్ సీత టు గార్లాండ్ హిమ్.
0: కనుకనే
1: సో
0: ఈ లక్ష్మణ యొక్క యుక్తి, రాముని యొక్క శక్తి ఈ జగద్వ్యాప్తి గావించే నిమిత్తమై ఇలాంటి అత్యంత సూక్ష్మమైనటువంటి యొక్క చేష్టలు జరుగుతూ వచ్చాయి.
1: సో మెనీ సచ్ యాక్షన్స్ కన్వే ద పవర్ ఆఫ్ రామ్ అండ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ లక్ష్మణ.
0: తక్కువనా కాదు,
1: ఇస్ నాట్ ఆర్డినరీ.
0: ఆమె భూజాత,
1: షీ ది డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: కనుకనే లక్ష్మణి ఎత్తడానికి వంగేటప్పటికి మెత్తగా గార్లాండ్ వేసేసింది.
1: ద మూమెంట్ లక్ష్మణ బెంట్ టు డూ నమస్కార్ టు రామ, ఇమ్మీడియట్లీ షీ టుక్ ద ఛాన్స్.
0: ఆ గార్లాండ్ వేసేటప్పటికి కళ్యాణం అయిపోయింది.
1: The moment garlanding is over, wedding came to an end.
0: అగ్ని చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు.
1: They were going round the fire.
0: తదుపరి ఒక చెలికత్త జలమును తెచ్చి ఇచ్చింది, సరయూ నది జలమును.
1: A servant maid brought the water from Sarayu river.
0: కాని ఈ జలముతో రాముల పాదములు కడగాలి.
1: Rama's feet had to be washed with this water.
0: పాత్ర తీసుకుంది కానీ పాదములు కడగటం లేదు.
1: She brought the vessel, but she is not washing the feet as expected.
0: ఎంత సేపు అయినప్పటికీ పాత్రం పట్టుకుని కూర్చుంది.
1: She was holding the vessel for a long time.
0: అప్పుడు తాను యోచిస్తూ వచ్చిందట.
1: Then she started
0: జగత్తునకు ఈ రహస్యాన్ని గుర్తింపజేసే నిమిత్తమై అనేక విధములుగా కూడా ఈ రకమైన చర్యలు జరుగుతూ వచ్చాయి వివాహ సమయంలో.
1: All these actions were taking place at the time of wedding for the world to know the secrets behind.
0: సీత చేతుల నిండుకు పెద్ద పెద్ద కంకణాలు వేసుకుంది.
1: Sita was wearing bangles, very big bangles.
0: ippude mana yokka midrapanamku vachek munduga ahalya shapam vimochanam jarigindata.
1: Ahalya was free from all the curse before reaching this.
0: Ee padamulu vallane raayiga marinatundi ahalya streega roopondindi.
1: Because of the Lord's feet, Ahalya in the form of a stone could come back to
0: nenu maranu kaani ee aabharanamulanta streeliga marinappudu nannu Sri Ramunu vadala pettadu emto.
1: If all the bangles I am wearing, if they convert themselves into women, Rama may drop me.
0: ఈ సత్యాన్ని కూడా నువ్వు గుర్తించి.
1: This truth is known.
0: లక్ష్మణుడు తన అంగవస్త్రాన్ని తీసి.
1: Lakshmana has taken the cloth he was
0: Ramana
1: wearing.
0: రాముని పాదాలను తుడిచాడు.
1: He was wiping the feet of Rama.
0: తుడిచి తదుపరి కడగమన్నాడు.
1: Later he said, wash his feet.
0: చూసారా, ఒక్కొక్క అవతారం యొక్క రహస్యములు ఇంత అత్యంత సూక్ష్మమైనట్టుగా ఉంటుంటాయి.
1: The secret of every incarnation is so subtle.
0: ఈ పాదములు కడిగింది.
1: She washed the feet.
0: ఆ యొక్క పాదముల యొక్క తీర్థం శిరస్సు పైన చల్లుకుంది.
1: She also sprinkled few drops on her head.
0: ప్రదక్షిణ జరిగి ప్రమాణములు జరిగినాయి.
1: She went round and she made all vows.
0: ప్రమాణములు జరిగే సమయం లోపల,
1: after taking oath,
0: ఈ జనకుడు రామునికి చెప్తున్నాడు, రామా ఇదిగో నా పుత్రి అయినటువంటి సీతను నీకు దానం చేస్తున్నాను, నీవు అందుకో అన్నాడు.
1: జనక స్టార్టెడ్ టెలింగ్ రామా, హియర్ ఇస్ మై డాటర్ సీత, యాక్సెప్ట్ హర్.
0: అప్పుడు ఈ యొక్క వధువు ఏం చెప్పు, వరుడు ఏమని చెప్పాలి?
1: వాట్ ఈస్ ఇట్ దట్ బ్రైడ్ గ్రూమ్ ఇస్ సపోజ్ టు సే?
0: ప్రమహల్లవా అనాలి, అంటే నేను తీసుకుంటున్నాను అని చెప్పాలి.
1: యూ సే ఐ యాక్సెప్ట్.
0: కానీ చెప్పటం లేదు.
1: బట్ ఈస్ నాట్ టెలింగ్.
0: పురోహితుడు వచ్చాడు.
1: పురోహిత్ కేమ్,
0: రామా కాలహరణం అవుతున్నది, నీ ఒప్పుకోమని చెప్పాడు.
1: ప్రీస్ట్ కేమ్ అండ్ సెడ్ ఇట్స్ టైమ్ అప్, యాక్సెప్ట్ నౌ.
0: అప్పుడు రాముడు చెప్తున్నాడు.
1: దెన్ రామా స్టార్టెడ్ టెలింగ్,
0: మాది ఇక్ష్వాకుల వంశము.
1: Ours is Ikshvaku clan.
0: మేము ఇచ్చేటువంటిది మా యొక్క వాడుకు కానీ పుచ్చుకునేటువంటి మాకు వాడుకు లేదు.
1: Our practice is only to give, not to take.
0: మేము దానమంతా ఇచ్చేటువంటిది మా యొక్క అభ్యాసం.
1: Our habit is only giving continuously.
0: ఇంకొకరి దగ్గర నుంచి మేము దానమును పుచ్చుకునేటువంటి అలవాటు లేదు.
1: We don't accept anything from anybody. It's not our habit.
0: ఇది కన్యాదానమయ్యా, పదార్థ దానం కాదన్నారు.
1: It's offering one's own daughter, not any material, you know.
0: కన్య కూడాను ఒక పదార్థమే.
1: Even woman is also a matter.
0: ప్రకృతిలో ఉండినంత వరకు ప్రతి జీవులు కూడాను పదార్థ స్వరూపులే.
1: So long one is in nature, everyone is a matter.
0: కనుక దీనికి దానం అనే పేరు తీసివేస్తే నేను ఒప్పుకుంటానన్నాడు.
1: If you can't remove that word offering, I am ready to accept.
0: అప్పుడు జనక మహారాజు,
1: దెన్ ఎంపరర్ జనక,
0: ఈ సూక్ష్మాన్ని గుర్తించి దానం అనే పదమును తీసివేశాడు.
1: అండర్స్టూడ్ ది సటిలిటీ బిహైండ్ ఇట్.
0: నాకు మమ పుత్రి సీతాదేవిని నీకు ఇస్తున్నాను, నీవు ఈమెను చక్కగా చూసుకో, తల్లి లేని బిడ్డ.
1: జనక స్టార్టెడ్ టెలింగ్, మై డాటర్ సీత, ఐఎమ్ గివింగ్ ఇట్ టు యూ, షీ హాజ్ నో మదర్.
0: ఇది భూమాత పుట్టినటువంటిది.
1: షీఈస్ ద డాటర్ ఆఫ్ మదర్ ఎర్త్.
0: అప్పుడే అతని పురోహితుడు వచ్చి,
1: దెన్ ప్రీస్ట్
0: రాముని యొక్క పురోహితుడు కూడా చెప్తున్నాడు.
1: And he went on telling the purohita,
0: అయ్యా జనక మహారాజా, సీతమ్మ తల్లి లేని బిడ్డ,
1: సీత
0: రాములు తండ్రి లేని బిడ్డ అన్నాడు.
1: సీత హ్యాస్ నో మదర్, వెల్ రామ హ్యాస్ నో ఫాదర్.
0: అనగా పాయసంతో పుట్టినటువంటి వాడు రాములు.
1: రామ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ పాయస పుడింగ్.
0: సంబంధం లేదు.
1: సో నో కనెక్షన్.
0: కనుక ఇరువురికి ఈ యొక్క బాధలు ఉంటున్నాయి.
1: Both have the same problem.
0: ఇరువురు సాక్షాత్ దివ్య శక్తి స్వరూపులు.
1: దట్ వెరీ డివైన్ ఫామ్.
0: పుడమి పరమాత్మ.
1: This earth is
0: ప్రకృతి పరమాత్మ స్వరూపులు.
1: నేచర్ ఇస్ గాడ్.
0: నీవు ఈ విధంగా కాపాడుకోమని రామచంద్రుని కోరనక్కర్లేదు అన్నాడు.
1: యూ డోంట్ నీడ్ టు రిక్వెస్ట్ రామ టు టేక్ కేర్ ఆఫ్ హర్.
0: అప్పుడు ఈ ప్రమాణములు ఎందుకు కూడాను ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అని ప్రమాణం చెయ్యాల. ధర్మే చ అర్థే చ కామే ధర్మమునందును ధనమునందును వాంఛలియందును కూడాను నేను ఈమెను అన్ని విధాలా సంతృప్తి పరుస్తాను అని చెప్పాలి.
1: He has to take an oath telling that the bridegroom will satisfy the bride in all the aspects of righteousness, the wealth and desire.
0: అప్పుడు చెప్పాడు రాములు.
1: Then Rama said,
0: దీనికి నేను అంగీకరించను.
1: I am not going to accept this.
0: అన్నింటికి అతని ఆమెను సంతృప్తి పరచడం అంటే నా యొక్క ప్రజారాజ్యం అనేటువంటి దాన్ని నా ప్రభుత్వం అనేటువంటి దాన్ని ప్రజాహితాన్ని కూడా నేను కోరవలసి వస్తుంది.
1: If I am to satisfy in every respect, I have to think of the welfare of my people.
0: ఒకవేళ ప్రజాక్షేమంకు అడ్డుతగిలితే నేను సీతనైనా వదులుతాను కానీ ప్రజలను నేను వదలను అనేటువంటి ప్రామిస్ చేశాడు.
1: When it is a conflict between the welfare of the people and Sita, I am prepared to give up Sita.
0: అందువలననే ఒకనొక సమయం లోపల ఒక చాకలివాడు ఏదో మాట అన్నాడని ప్రజాక్షేమమునకై ఆదర్శవంతమైనటువంటి ఒక మాట నిమిత్తమై తాను సీతనైనా అడవులకు పంపాడు కానీ తాను చాకలవానికి ఏ విధమైనటువంటి శిక్షను అందించలేదు.
1: Because of one washerman said, he simply followed and dropped Sita there in the forest, but he didn't punish that washerman.
0: Anaga ilanti chinna chinna padamulu endukudanu aanadu prathi daani endu lakshyam uncheetunti vaadu Ramachandrudu.
1: Rama had purpose and aim behind everything.
0: Ilanti pramanam nenu istunnanu.
1: What kind of
0: oath? Ilanti pramanam naa chetu cheyinchukuntunnaru.
1: What is that?
0: Aneetunti daani lakshyamlo unchukoni ప్రతి దానికి కూడాను తాను అంగీకరించటమో లేక అంగీకరించకపోవటమో జరుగుతూ వచ్చింది.
1: ఫర్ ఆల్ ద ప్రామిసెస్ అండ్ ఓత్ హీ ఈస్ టు టేక్ హీ ఎంక్వైర్డ్ ఎవ్రీథింగ్ అండ్ యాక్సెప్టెడ్ సమ్టైమ్స్ రిజెక్టెడ్.
0: ఆనాటి సత్యమునకు ఈనాటి సత్యమునకు ఉండినటువంటి వ్యత్యాసం.
1: దట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ట్రూత్.
0: ఈనాడు ఏదో పురోహితుడు ఏం చెప్పినాము మమా మమా మమా అని గుడ్డిగా ఒప్పుకోవటం.
1: టుడే వాట్ ఎవర్ పురోహిత్ సేస్ వి సే మమా ఎస్ ఎస్.
0: కానీ ఆనాటి రాజులు అంత సులభంగా ఒప్పుకునేటువంటి వారు కాదు.
1: కింగ్స్ డిడ్ నాట్ యాక్సెప్ట్ ఇన్ దోస్ టైమ్.
0: అంతరార్థాన్ని గుర్తించుకుని వర్తించేటువంటి రాజులు ఆనాటి రాజులు.
1: కింగ్స్ ఇన్ దోస్ డేస్ న్యూ వెరీ వెల్ ది ఇన్నర్ మీనింగ్ అండ్ దెన్ యాక్సెప్టెడ్.
0: ఏదో అక్కడితో ఇంకా రాములతో వ్యవహారం ఉండకూడదని విరమించుకున్నారు. సరే నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చూసుకోమన్నారు.
1: దే డ్రాప్ దట్ ప్రపోజల్ అండ్ వాంటెడ్ రామా టు గో ఇన్ హిస్ ఓన్
0: వే. నీ ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా పరిపాలించాలో ఏ విధంగా సంతోషపెట్టాలో అది నాకు తెలుసు నాకు వదిలిపెట్టమన్నాడు.
1: రామా సెడ్ లీవ్ మీ అలోన్ లీవ్ ఇట్ టు మీ ఐ నో వెన్ వేర్ హౌ వై టు బ్లెస్ ఎ పర్సన్ మేక్ హిమ్ హ్యాపీ.
0: జరిగిపోయింది వివాహం.
1: వెడ్డింగ్ వాస్ పర్ఫార్మ్డ్.
0: ఇంకా అందరూ చేరి వధువు ఇంటికి వెళ్లారు.
1: All group and they went to bride's residence.
0: అంతా చక్కగా సక్రమంగా జరుగుతూ ఉన్నాయి.
1: All arrangements are well.
0: జరిగే సమయంలో విశ్వామిత్రుడు వచ్చాడు.
1: In the meantime Vishwamitra came.
0: Rama Lakshmana. ఇది నా కడపటి ఆశీర్వాదం.
1: This is the ultimate blessings I'm conferring.
0: నేను ఇక్కడి నుంచి ఇకను హిమాలయంకు వెళ్తున్నాను.
1: From here I'm proceeding to Himalayas.
0: అన్నాడు.
1: He said.
0: అనేటప్పటికీ రాములు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు ఈ దశరథ మహారాజు అందరూ కూడా భోజనం దగ్గర నుంచి లేచారు.
1: రామలక్ష్మణ భరత శత్రుఘ్న దశరథ ఎంపరర్ ఆల్ గాట్ అప్.
0: సీతారామ కళ్యాణ నిమిత్తమై నేను ఇంతవరకు నించగలిగాను. నా పని జరిగిపోయింది. నేను ఇంకా వెళుతున్నాను అన్నాడు.
1: విశ్వామిత్ర సెడ్ ఐ స్టేడ్ హియర్ అంటిల్ దిస్ వెడ్డింగ్ ఈజ్ ఓవర్. నౌ ఐఎమ్ రిటర్నింగ్.
0: శ్రీమన్నారాయణుడే పుట్టి శ్రీ లక్ష్మీదేవియే అవతరించి ఈ ఇరువురి కళ్యాణము నా చేతుల ద్వారా చేయటం ఇంతకంటే నాకు భాగ్యం ఏమున్నది.
1: How lucky I am. What else I want? I have performed the marriage of Vari Narayan and
0: Adilakshmi.
1: I don't want anything more.
0: I don't
1: want any
0: position. Now the only
1: thing is to drop this
0: body. Later, you
1: don't find Vishwamitra name anywhere in Ramayana.
0: Kanuka atani Vishwamitruni saganampi.
1: He sent Vishwamitra.
0: Dasaratha Maharaju. కంటిదారలు కార్చుకుంటూ
1: దశరథ వాజ్ షెడ్డింగ్ టియర్స్.
0: నా కుమారుడికి చేసినటువంటి ఉపకారాన్ని ఏ జన్మమునకు కూడా నేను మరవలేనని తన కృతజ్ఞతను చాలా చెప్పుకున్నాడు.
1: దశరథ ఎక్స్ప్రెస్ హిస్ గ్రాట్యూట్యూడ్ సేయింగ్ దట్ హీ కెనాట్ థ్యాంక్
0: అస్త్రశస్త్రములంతా కూడాను రామచంద్రునికి అందించాడు విశ్వామిత్ర.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ ద వెపన్స్ అండ్ థాట్ ఆల్ ప్రొసీజర్స్ వర్క్ హిస్టరీ.
0: దీనికి పూర్వం ఒక ఏరో తప్ప మీకు మిగిలినటువంటి శక్తివంతమైనటువంటివి రాముల దగ్గర లేవు.
1: Excepting arrow, Rama was not in possession of any powerful weapons.
0: కనుకని శబ్ద ప్రమాణంతో కూడినటువంటి ఒక అస్త్రములు కూడాను ఈ రాములకు అందించాడు.
1: విశ్వామిత్ర గేవ్ ఆల్ పవర్ఫుల్ వెపన్స్.
0: రామా, దేనికోసం నీకు ఇస్తున్నాను?
1: Why am I giving?
0: దీనికి సర్వశక్తులు ఇచ్చినటువంటి వాడు నీవే.
1: In fact, you gave all.
0: నీవు సర్వజ్ఞుడవు,
1: you know all.
0: సర్వవ్యాపకుడవు, సర్వశక్తిమయుడవు,
1: powerful.
0: ఇవి నీ దగ్గర ఉండవలసిందే కానీ నా దగ్గర ఉండవలసింది కాదు.
1: These powerful weapons should be with you.
0: ఎందుకనగా
1: రీజన్
0: లోకక్షేమం అంతా కూడా నీ హస్తం పైన ఆధారపడి ఉంటుంది.
1: బికాస్ ది వెల్ఫేర్ ఆఫ్ ది హోల్ వరల్డ్ లైస్ ఇన్ యువర్ హ్యాండ్స్.
0: కనుక నీకు ఇచ్చినాను.
1: సో ఐ గేవ్ యూ.
0: నావి కాదు ఇవన్నీ.
1: దే డోంట్ బిలాంగ్ టు మీ
0: అని చెప్పి ఓదార్చి వారితో నమస్కారం చేయించుకుని విశ్వామిత్రుడు బయలుదేరి వెళ్లాడు.
1: సో సేయింగ్ హీ రిసీవ్డ్ ఆల్ అప్రిసియేషన్ సాల్యుటేషన్స్ అండ్ రిటర్న్.
0: రామచంద్రుడు,
1: రామచంద్ర,
0: భరత శత్రుఘ్నులు,
1: భరత శత్రు
0: తమ తమ పత్నుల చేత అన్ని విధాలా ప్రయాణముకు సిద్ధమయ్యారు.
1: దే వర్ రెడీ టు అండర్టేక్ ట్రావెల్ విత్ దేర్ వైవ్స్.
0: కానీ
1: బట్
0: మాండవి, శత్రుఘ్ని భార్య అయినటువంటి శ్రుతకీర్తి, మేమింకా కొంతకాలం తర్వాత వస్తాము అని చెప్పారు.
1: మాండవి అండ్ శ్రుతకీర్తి సెట్ విల్ ఫాలో యూ ఆఫ్టర్ సమ్ టైమ్.
0: దశరథుడు చెప్పాడు ఇది వీలు కాదు.
1: దశరథ సెట్ ఇస్ నాట్ పాసిబుల్.
0: ఎందుకంటే వీరిద్దరు కూడా కుశధ్వజుని బిడ్డలు.
1: బికాస్ దీస్ టు ఆర్ డాటర్స్ ఆఫ్ కుశధ్వజ.
0: కనుక నేను నలుగురు కూడా ఒకే పర్యాయం వెళ్ళాలి అన్నారు.
1: సో ఆల్ ది ఫోర్ షుడ్ స్టార్ట్ నౌ.
0: శృతకీర్తి అనేటువంటిది ఆమె చక్కగా శకునములు తెలిసినటువంటి వ్యక్తి.
1: శృతకీర్తి నోస్ ఆల్ ది ఓమెన్ ఆస్పిషియస్ మోమెంట్.
0: ఏది విన్నప్పటికీ అది కీర్తికి సంబంధించినటువంటి యొక్క వ్యక్తిగా భారత్ వచ్చింది.
1: వాట్ ఎవర్ హీ లిసన్స్ టు షీ విల్ నో.
0: కనుకనే ఆమె పేరు శృతకీర్తి అని పెట్టారు.
1: యాజ్ షీ ఇస్ ది వన్ ఆఫ్ రెప్యుటేషన్ షీ ఇస్ కాల్డ్ శృతకీర్తి.
0: చెప్పింది మెత్తగా మాండవితో, అక్క ఈనాడు వెళ్ళటం మంచిది కాదు అనింది.
1: శృతకీర్తి సెట్ సాఫ్ట్లీ టు మాండవి.
0: మాండవి వచ్చి ఊర్మిళతో చెప్పింది.
1: మాండవికి సెట్ టు ఊర్మిళ.
0: ఊర్మిళ వచ్చి సీతతో చెప్పింది.
1: ఊర్మిళ టోల్డ్ టు సీత.
0: సీత చెప్పింది.
1: సీత సెట్
0: పిచ్చిదానా, భగవంతుడే మన వెంట వస్తుండగా ఈ ముహూర్తాలు మనకెందుకు?
1: వెన్ గాడ్ హింసెల్ఫ్ ఈజ్ ఇన్ అవర్ కంపెనీ వయర్
0: అతని స్వరూపము.
1: The time is his form.
0: కాలమంతయు అతని హస్తంలో ఉంటుండాలి.
1: Time is in his hand.
0: కాలాత్మకుడు, కాలకాల స్వరూపుడు, కాల నియమితుడు అటువంటి పరమాత్ముడే మనం వెంటుండగా ఈ కాలమును చూడనక్కర్లేదని.
1: Is the time is beyond time. You don't need to be mindful.
0: ఒకవేళ ఇలాంటి ఏమైనా కొన్ని అభ్యంతరాలు జరిగినప్పటికీ రాములే చూసుకుంటాడు.
1: Even if there are any obstacles on the way, Rama will take care of us.
0: ఆయన ధైర్యం చెప్పింది. నలుగురు ప్రయాణమయ్యారు.
1: He said all encouraging words.
0: కూర్చున్నారు.
1: They sat in the chariot.
0: ఈ యొక్క మిథిలాపుర ప్రజలందరూ కూడాను కంటిదారలు కారుస్తున్నారు.
1: All inhabitants of Mithilapura were shedding tears.
0: మహా కర్మయోగి జనక మహారాజు.
1: జనక ఇస్ ద వన్ ఆఫ్ యాక్షన్.
0: ఏ యొక్క అటాచ్మెంట్ కూడాను లేనటువంటి వాడు.
1: He has no trace of attachment.
0: ఏనాడు కూడాను ఒకదానికి విచారం చేసినటువంటి వాడు కాదు.
1: No day he was worried of anything.
0: జనక మహారాజు కూడాను
1: such an emperor జనక
0: ఇరువురిని దగ్గర చేర్చుకుని కంటిదారలు కార్చారు.
1: He brought both of his daughters and started shedding tears.
0: ఎందుకు ఈ జనక మహారాజు ఈ విధంగా దుఃఖిస్తున్నాడని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడ్డారు.
1: People were very much surprised watching Janaka shedding tears.
0: ఇది దుఃఖం కాదు నాయన.
1: It's not grief.
0: ఈ ప్రకృతి పరమాత్మ యొక్క చేరికను నేను చూడాలని ఎంతకాలం నుంచి ఆశించాను.
1: I have been longing to see the combination union of nature and divinity.
0: ఇది unity.
1: This is unity.
0: ఇంతకంటే డివినిటీ మనకేం కావాలి?
1: వాట్ మోర్ డివినిటీ?
0: ప్రకృతి పరమాత్మ యొక్క చేరికనే జరిగింది.
1: ఇట్ ది యూనియన్
0: నా హస్తముల ద్వారా జరిగింది. ఈ ఆనందం నేను భరించుకోలేకపోతున్నాను.
1: ఇట్ ది యూనియన్ ఆఫ్ గాడ్ అండ్ నేచర్. దిస్ ఐ హావ్ డన్ విత్ మై ఓన్ హ్యాండ్
0: చెప్పి తన రాజ్యమును, తన సర్వస్వమును, తన శక్తినంతా కూడాను వీరికి అప్పగించాడు.
1: He handed over all his kingdom and all his property.
0: Aneka mandi dasulunu pampinchadu.
1: He sent so many servants.
0: Rathamulu, gajamulu, turagamulu, venak anta kudanu pampinchadu veertone.
1: And he sent the chariots and horses and
0: elephants. Mithilaparamlo ivanni kadilinayi.
1: They started moving from Mithila.
0: Oh, pedda dhvanulanta vinipistunnayi.
1: Loud sound around.
0: Madhya margamulo praveshincharo ledo oka pedda bomb vale shabdam vinipinchindi.
1: As they reached the halfway, they heard very loud sound like thunder.
0: Nilu, నిలు అన్నాడు.
1: He said stop, stop.
0: ఎవరు రాలి రథం దిగి చూస్తే పరశురాముడు.
1: The moment they got down from the chariot, they saw పరశురామ.
0: ఈ పరశురాముడు రాములు శివధనస్సును విరిచాడని, దైవశక్తినితో కూడా నీవు అవమానపరిచినావని ఇతనిపై యుద్ధం చేయడానికని వచ్చాడు.
1: పరశురామ వాజ్ రెడీ టు ఫైట్ విత్ రామ బికాస్ హీ బ్రోక్ దట్ బౌ శివధనస్సు బికాస్ హీ హస్ పుట్ దట్ డివైన్ పవర్ టు షేమ్.
0: నీకు శక్తి ఉన్నదని ఆ పుచ్చిపోయినటువంటి దానిని నీవు విరిచినావు.
1: రామా, బికాజ్ యు ఆర్ సో పవర్ఫుల్ యూ కుడ్ బ్రేక్ దట్ డస్ట్.
0: ఇప్పుడు నా పర్సును దీన్ని విరుచు, అప్పుడు నీ చూస్తా నీ శక్తి అన్నాడు.
1: ఐ విల్ సీ యువర్ పవర్ ఇఫ్ యూఆర్ రెడీ టు బ్రేక్ దిస్ బౌ ఆన్ మై హ్యాండ్.
0: రాములు రెండు చేతులు జోడించి,
1: రామా విత్ బోత్ ది ఫోల్డెడ్ హ్యాండ్స్,
0: పరశురామ నీతో యుద్ధం చేసే దీనికి నేను సిద్ధంగా లేను.
1: ఐఎమ్ నాట్ రెడీ టు ఫైట్ విత్ యూ.
0: నీకేదైనా డౌట్ గా ఉంటే అడుగు, తప్పక నేను తీరుస్తానన్నాడు.
1: ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ ఐ విల్ సర్టన్లీ క్లారిఫై.
0: ఆ అస్త్రాన్ని ముందు పారేశాడు.
1: అండ్ హీ త్రూ దట్ అసైడ్.
0: ఒక్కతూరు తీశాడు, రాములు విరిచాడు.
1: రామ పిక్డ్ ఇట్ అప్ అండ్ బ్రోక్ ఇట్ అట్ వన్స్.
0: విరిచిన తక్షణమే పరశురాముడు రాముల పాదం పైన పడ్డాడు.
1: ఇమ్మీడియట్లీ పరశురామ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అనగా ఏమిటి దీని యొక్క అంతరార్థము?
1: వాట్ ఇస్ ది ఇన్నర్ సిగ్నిఫికెన్స్?
0: భగవంతునికి 16 కళలు.
1: గాడ్ హ్యాస్ 16 ఫ్యాసెట్స్.
0: ఈ 16 కళల లోపల 12 కళలంతా కూడా శ్రీరామచంద్రుడివి.
1: 12 బిలాంగ్ టు శ్రీరామ.
0: ఇంకా 3 కళలు కూడా భరత శత్రుఘ్న లక్ష్మణివి.
1: ద రిమైనింగ్ 3 బిలాంగ్ టు భరత.
0: 15 అయిపోయినాయి.
1: 15 ఓవర్.
0: పరశురాముడి దగ్గర ఒక శక్తి ఉంటుండాలి.
1: పరశురామ హ్యాస్ వన్ మోర్ ఫ్యాకల్టీ.
0: దానిని శ్రీరామచంద్రుడికి అందించే నిమిత్తమై ఇంత ఆర్భాటం చేసుకుంటూ వచ్చాడు.
1: యెట్ టు పుట్ అప్ ఆల్ ది షో టు సరెండర్ ద రిమైనింగ్ ఫ్యాసెట్ విత్ హిమ్.
0: తనవి తనకు అందించే నిమిత్తమై వచ్చాడు.
1: ఓన్లీ టు ఆఫర్ దట్ విచ్.
0: కానీ రామాయణం రాసేటువంటి వారు కానీ దీనిని వినేటువంటి వారు కానీ రాముల పైన ద్వేషంతో వచ్చాడని భావిస్తుంటారు. ఇది ద్వేషం కాదు, సరెండర్, అప్పచెప్పడం కోసం వచ్చాడు.
1: దోస్ హూ హావ్ గాన్ త్రూ ద టెక్స్ట్, దోస్ హూ హావ్ లిసన్డ్ టు దట్, దే థింక్ దట్ పరశురామ కేమ్ టు ఫైట్ విత్ హిమ్. నో,
0: కనుకనే 16 కళలతో చూడినటువంటి వాడు శ్రీరామచంద్రుడైపోయినాడు, పరిపూర్ణుడైపోయినాడు శ్రీరామచంద్రుడు.
1: శ్రీరామచంద్ర ఇస్ టోటల్ ఫుల్ నౌ విత్ ఆల్ ది 16 ఫ్యాసెట్స్.
0: కానీ పరశురామను చూచిన తక్షణమే దశరథుడు, వశిష్ఠుడు వీరందరూ కూడా చాలా భయపడుతూ వచ్చారు.
1: వాచింగ్ పరశురామ దేర్ దశరథ వశిష్ఠ అవర్ ఫియర్స్.
0: మంగళకరంగా ఇంత విజయాన్ని సాధించినటువంటి మనము ఇప్పుడు ఈ విధమైనటువంటి దీంట్లో ఏ విధమైనటువంటి విపత్తులకు కారణమవుతామో ఏమో అని
1: దేవర్ వెరీ మచ్ అజిటేటెడ్ వరీడ్ బికాస్ హావింగ్ బీన్ సో సక్సెస్ఫుల్ సో లాంగ్ వాట్ విల్ హ్యాపెన్ నౌ.
0: శ్రీరామచంద్రుడు చిరునవ్వులతో చిందులు దొక్కుతున్నాడు.
1: బట్ రామా వాస్ స్మైలింగ్ ఆల్ ద టైమ్.
0: భగవంతుడు ఎలాంటి పరిస్థితులు ఎందుకూడను ఏ విధమైనటువంటి యొక్క ఉపద్రవానికి తాను మారేటువంటి ముఖం కాదు.
1: God will never show any facial expression because of agitation. ఆనందంగానే
0: ఉంటాడు.
1: He is always in a state of bliss.
0: అతను ఎట్టి పరిస్థితులు ఎందుకూడను అతని తేజస్సు మారదు.
1: Under any circumstance there will be no change in the brilliance.
0: కనుకనే ప్రతి మానవునికి ఓజస్సు ఉండటం వల్ల మారుతుండాలి, తేజస్సు ఉండటం చేత మారదు. ఇది దైవత్వం యొక్క ప్రధానమైనటువంటి యొక్క కళ.
1: It's only the divine who has got out all that radiance, the brilliance.
0: ప్రాకృతమైనటువంటి శక్తులతో ఆనందపడేటువంటి వాడు మానవుడు.
1: Only man delights himself with the worldly power.
0: దివ్యత్వం చేత ఆనందాన్ని పడి అనుభవించి అందించేటువంటి వాడు దివ్యత్వమైన దైవత్వం.
1: It's only God who delights himself because of the divinity they manifest expresses to others.
0: సుఖంగా అయోధ్యను చేరారు.
1: They all reached Ayodhya.
0: అయోధ్య వాసులందరూ కూడాను,
1: all those people there in Ayodhya,
0: స్వాగతం చెప్పే నిమిత్తమై,
1: to welcome them,
0: ఎన్ని విధమైనటువంటి వైభవాలు చేసుకుంటూ ఉన్నారు.
1: They made all sorts of festivity and gaiety.
0: ఈ స్త్రీలు పురుషులకు వారి ఆనందాన్ని పట్టలేకపోయారు.
1: Men and women were ecstatic.
0: ఎవరికి తగిన రాగాలు వారు తీస్తున్నారు.
1: Each one
0: ఎవరు తగిన పాటలు వారు పాడుతున్నారు. ఎవరు తగినటువంటి మంగళహారతులు వారు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా కానీ శుభకర్మే శుభ సూచనలే.
1: ఆల్ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ దేర్ ఓన్ స్టైల్, ఆల్ స్టార్టెడ్ గివింగ్ హారతి. ఎవ్రీవేర్ యూ ఫైండ్ ఆస్పిషియస్నెస్.
0: ఒకరు వచ్చారు, రామా నీ దయరాధా.
1: వన్ కేమ్ అండ్ సెడ్ రామా
0: ఆనంద నిలయా, రామా నీ దయరాధా.
1: ఓ రామా, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్, యువర్ కైండ్నెస్?

0: ಅಪವಾದ.
1: ವಾಟ್ ಹ್ಯಾಪನ್ ಇನ್ ದ ಪಾಸ್ಟ್ ಇಸ್ ಆಲ್ ದ ಗುಡ್ನೆಸ್ ಇನ್ ದ ಮೆರಿಟ್ ಆಫ್ ದ ಪೇರೆಂಟ್ಸ್. ఓ రామ, డోంట్ వీ డిజర్వ్ యువర్ కంపాషన్.
0: ఈ విధంగా పాడుతూ రాముని పాదాల పైన పడింది.
1: సో సింగింగ్ దే ఫెల్ ఎట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: ఆమెను ఆశీర్వదించాడు.
1: హీ బ్లెస్డ్ హర్.
0: తిరిగి భవనములో ప్రవేశించాడు.
1: అండ్ దెన్ హీ స్టెప్డ్ ఇన్ టు హిస్ ప్యాలెస్.
0: ఈ ప్రవేశించినప్పటి నుంచి ఇంకా 10 దినములు ఇన్నము పండుగలే.
1: 10 డేస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివల్స్.
0: ఈ గ్రామస్తులందరూ రావటము, వారి వారికి తగినట్టు రీతిగా ఇతన్ని గౌరవించటము, ఏదో అందించటము, ఇలాంటివంతా జరుగుతూ వచ్చింది.
1: All citizens extended their courtesies and paid their respects.
0: కాని భగవంతుడు దేనిని కూడా అందుకునేటువంటి స్వభావం కాదు.
1: But God will not receive anything from anyone.
0: భగవంతుని హస్తం ఇచ్చేటువంటిదే కాని పుచ్చుకునేటువంటిది కాదు.
1: God's hand is always giving and giving.
0: నిరంతరము తన హస్తం ఈ విధంగానే ఉంటుంటది.
1: So his hand will always be
0: upward. ఒక్కదానికి మాత్రమే ఈ విధంగా పోతుంది.
1: But for one thing only he stretches.
0: అదే ప్రేమ.
1: That's love.
0: దైవము సత్య ధర్మమును తీర్చనే జీవించడానికి ప్రయత్నించేటువంటిది.
1: God always treads along the path of truth and righteousness.
0: మానవుని ఎందుకును దైవత్వాన్ని నిరూపించాలంటే సత్య ధర్మంతోనే మనం నిరూపించాలి.
1: In order to demonstrate divinity is only possible by observing
0: సత్యం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is truth there is
0: ధర్మం ఎక్కడో దైవం అక్కడ.
1: Where there is dharma there is God.
0: ఈ సత్య ధర్మము లేనటువంటి వాని దగ్గరనే దయ్యాలు తాండవం ఆడుతుంటాయి.
1: Where there is no truth and dharma there is no daiva god but there is daiya the demon.
0: కనుకనే దయ ధర్మములు అనేటువంటి దానిని మనం సంపాదించుకునే నిమిత్తమై దైవాన్ని మనం ప్రార్థించాలి.
1: ఇన్ ఆర్డర్ టు అక్వైర్ దీస్ ట్విన్స్ ది ట్రూత్ అండ్ రైచియస్నెస్ వి షుడ్ ఆఫర్.
0: ఈ విధంగా కాలం జరుగుతూ ఉండగా
1: యాజ్ టైమ్ పాస్ బై
0: భరతుడు శత్రుఘ్నుడు తన మేనమామ అయినటువంటి వాడు వచ్చి తన రాజ్యమునకు రమ్మని కొంతకాలం అక్కడ జీవించాలని నాతో ఉండాలని వారు కోరుకున్నారు.
1: భరత శత్రుఘ్న were invited by their uncle so that they could spend some time.
0: కేకయ రాజ్యమునకు తీసుకుని వెళ్ళారు.
1: They were taken to కేకయ రాజ్య.
0: 12 సంవత్సరములు రామలక్ష్మణులు మాత్రమే అయోధ్యలో ఉంటుండి ఈ వృద్ధుడైనటువంటి దశరథుని సేవలు చేసుకుంటూ పరిపాలనా విధానాన్ని చక్కగా తీర్చిదిద్దుతూ వస్తున్నాడు రాముడు.
1: ఫర్ 12 లాంగ్ ఇయర్స్ రామలక్ష్మణ స్పెంట్ ఆల్ ద టైమ్ విత్ దశరథ సర్వింగ్ హిమ్ లర్నింగ్ దిస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్.
0: తండ్రికి ఏమాత్రమైన కూడా శ్రమ కలిగించేటువంటి వాడు కాదు.
1: దే నెవర్ పుట్ టు ఫాదర్ దశరథ ఎనీ ట్రబుల్.
0: సలహాలు ప్రభువు చేయవలసినటువంటి కర్తవ్యాలు చక్కగా నిర్వర్తిస్తూ వస్తున్నాడు.
1: రామ వాస్ డిశ్చార్జింగ్ ఆల్ ది డ్యూటీస్ ఆఫ్ ఎ కింగ్.
0: ఒకనాటి రాత్రి
1: వన్ నైట్
0: దశరథ మహారాజు
1: దశరథ
0: పండుకున్నాడు.
1: హి వాస్ స్లీపింగ్.
0: కానీ దాహం వేసింది.
1: హి వాస్ థర్స్టీ ఎట్ దట్ మోమెంట్.
0: ఒక జగ్గును తీసుకుని ఒక టంబ్లర్ లో నీరు పోసుకోవాలని ప్రయత్నించాడు.
1: హి వాస్ ట్రైయింగ్ టు కలెక్ట్ వాటర్ ఇన్ టంబ్లర్ అవుట్ ఆఫ్ ద జగ్.
0: ఆ జగ్గును పట్టేటప్పటికి చెయ్యి అదిరింది.
1: యాజ్ హి కాట్ హోల్డ్ ఆఫ్ ది జగ్ ద హ్యాండ్ స్టార్టెడ్ షివరింగ్.
0: ఇంకా నిద్రపోలేదు.
1: హి డిడ్ంట్ స్లీప్ దేర్ ఆఫ్టర్.
0: ఇంద్రియ నిగ్రహము లేనటువంటి నేను, నా దేహమే నా యొక్క అదుపులో లేనటువంటి యొక్క నేను, రాజ్య పరిపాలన చేసే అధికారం నాకు లేదు.
1: Then he entertained this idea. I have no authority to be the king any longer because I lost control over my body.
0: Chikara aanati yokka rajulu yokka dharmamu rajulu yokka patuttamu rajulu yokka divya shaktulanu ye vidhanga gurtinchu vacharu.
1: That was those days when they could know the divine power within.
0: Naa indriyam nenu nigrahinchukolekapothunnanu.
1: I have no control on my body.
0: Naa hastamle naa swadhinamlo ledu.
1: My hands are
0: ilanti vaadani inta rajyanni nenu eritiga yelagalanu.
1: How can I administer?
0: Naa parahata kaadu.
1: I don't deserve.
0: అన్నాడు వశిష్ఠులు వారిని పిలిపించాడు.
1: ఈ సమండ్ వశిష్ఠ
0: తెల్లవారు లేచినప్పటికి రామునికి పట్టాభిషేకం చేయాలి.
1: నెక్స్ట్ మార్నింగ్ రామ షుడ్ బి కరోనేటెడ్.
0: ఈనాటి రాజ్యాలు మీరు చూస్తున్నారు.
1: యు నో ది మోడర్న్ అడ్మినిస్ట్రేషన్.
0: కన్నులు పోయినా, చెవులు పోయినా, కాళ్లు పోయినా, చేతులు పోయినా, క్రెయిన్ లో తీసుకుని ట్రెయిన్ లో ఎక్కించినప్పటికీ వాళ్ళు ఇంకా రాజ్యమేళాలని ఆశిస్తున్నారు.
1: Today you know what's happening. They may be blind, deaf or dumb or handicapped or lifted by a crane.
0: రాయడానికి కూడా చేతులు రాదు.
1: They cannot even write.
0: చూడడానికి కూడా ఫైల్స్ చూడడానికి కూడా కన్నులు లేవు.
1: They don't have even proper
0: eyesight. ఎవరైనా ఏమైనా చెప్తే వినడానికి చెవులు లేవు.
1: They can't listen properly.
0: ఇలాంటి అంగహీనులైనటువంటి వాళ్ళు రాజ్యంలో చేరటం చేతనే ఈ దేశమంతా ఈ విధమైనటువంటి ఒక దుర్భిక్షకు గురి అయిపోయింది. మొత్తం తగ్గిపోయింది కనుక నేను అర్హుడని కాదని తానే తానే విసర్జించుకున్నాడు.
1: దశరథ డ్రాప్డ్. He doesn't want to be a king any longer.
0: చక్కగా విచారణ చేస్తే రాజులు ఎంత ధర్మపరులో, ఎంత న్యాయవంతులో, ఎంత సత్యవాక్ పరిపాలకులో ఇక్కడ చక్కగా మనకు బోధపడుతుంది.
1: You can understand kings how righteous they were, the justice they had with them.
0: తెల్లవారు లేచారు.
1: They got up next morning.
0: విషయాన్ని సంప్రదించారు.
1: They consulted.
0: వశిష్ఠ వారు చెప్పారు.
1: వశిష్ఠ సార్,
0: భరత శత్రుఘ్నుడు ఇక్కడ లేరు కదా అన్నాడు.
1: They said, Bharata Shatrughna are not here.
0: వారు ఉండనక్కర్లేదు.
1: They need not be.
0: నా సంకల్పం అప్పటికప్పటికే జరగాలి.
1: What I thought must happen.
0: నేను చేసేది దోషమేం కాదు.
1: There's no mistake in what I did.
0: రాముడు దీనికి సమర్థుడు.
1: Rama is eligible.
0: జ్యేష్ఠ పుత్రుడు.
1: Eldest.
0: సర్వజ్ఞుడైనటువంటి వాడు.
1: Is all knowing.
0: సర్వ విధములు కూడా అర్థం చేసుకునేటువంటి వాడు.
1: He understands everything.
0: ఈ రాజ్యమునకు ఈ రాముడు తప్ప మరొకరు చేయడానికి వీలు కాదని.
1: Rama is the only deserving one to be the king.
0: ఇంకా అంగీకరించారు ఈ వశిష్ఠుల వారు కూడాను, గ్రామ పెద్దలందరూ కూడాను ఆనందించారు.
1: వశిష్ఠ యాక్సెప్టెడ్ అండ్ ఆల్ ఎల్డర్స్ వర్ హ్యాపీ అబౌట్ దిస్.
0: ఆ జనమంతా కూడా రాముని ఇక్కడ ఇది చేస్తున్నారని చెప్పని, ప్రియదర్శనం ప్రియదర్శనం ప్రియదర్శనం అని ఆ ప్రజలంతా కూడా రాములకు ప్రియదర్శన అని పేరు పెట్టారు.
1: ఆల్ పీపుల్ గేవ్ ది టైటిల్ టు రామ ప్రియదర్శన.
0: మా ప్రియదర్శనం మా పాలకుడుగా ఉన్నాడు.
1: ప్రియదర్శన ఇస్ అవర్ రూలర్ నౌ.
0: ప్రియదర్శనం అంటే ఇప్పుడు వచ్చినటువంటి పేరు కాదు, రాములకు ప్రజలు పెట్టినటువంటి పేరు ప్రియదర్శన.
1: ప్రియదర్శన ఇస్ నాట్ ది మోడర్న్ నేమ్, ఇట్ ఇస్ ద టైటిల్ గివెన్ బై ది పీపుల్ టు రామ.
0: అనగా ప్రజలందరినీ ప్రేమతో పాలించేటువంటి వాడు.
1: ఇట్ మీన్స్ ద వన్ హూ లవ్స్ పీపుల్.
0: ప్రేమ తప్ప దైవానికి మరొక గుణమే ఉండదు.
1: గాడ్ హ్యాస్ ఓన్లీ దిస్ క్వాలిటీ లవ్.
0: కానీ ఈ యొక్క దీనిని అందరూ అర్థం చేసుకోలేరు.
1: దిస్ ఇస్ నాట్ అండర్స్టూడ్ బై ఆల్.
0: అన్ని సిద్ధం చేస్తూ వచ్చారు.
1: ఆల్ అరేంజ్మెంట్స్ వర్ రెడీ.
0: కానీ
1: బట్
0: ప్రతి మంచి కార్యమునకు ఒక చెడ్డ కార్యం అడ్డుదగులుతూ ఉంటుంది.
1: ఫర్ ఎవ్రీ గుడ్ యాక్టివిటీ దర్ బి ఎన్ ఆబ్స్టకల్.
0: ఈ వైభవాలంతా చూచింది ఈ మందర.
1: మందర సాల్వ్ దిస్ గ్రాండియర్.
0: ఈ మందరకు రాముల పైన కోపము.
1: మందర ఇస్ యాంగ్రీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఒక దినము కౌశల్య రూమ్ నుంచి తన యొక్క కైక రూమ్కు వెళుతుండాలి రోడ్డు లోపల.
1: One day she was proceeding towards Kausalya, leaving from Kaika's house.
0: అక్కడ ఒక్కొక్కరి భవనం వేరువేరుగా ఉంటుంటాది.
1: The palaces were separate then.
0: కానీ రామలక్ష్మణ భరత శత్రుగులంతా చిన్నప్పుడు ఆడుకుంటూ ఉంటున్నారు బాల్లో.
1: రామలక్ష్మణ భరత శత్రుగులు అవర్ బాయ్స్ వర్ ప్లేయింగ్ విత్ ద బాల్.
0: ఇది రామును కొట్టేటప్పటికి ఆ యొక్క మందర వీపుకు పోయి తగిలింది.
1: When Rama had hit the ball, it touched the back of Mandara.
0: రాములు నవ్వలేదు.
1: రామ దీని లో.
0: కానీ లక్ష్మణ భరత శత్రుగులు ఇంకా వీరితో ఆడుకుంటున్నటువంటి ఒక గ్రామ పిల్లలు కూడా పక్కును నవ్వారు.
1: లక్ష్మణ భరత శత్రుగులు అదర్ బాయ్స్ లాఫ్డ్ ఇమీడియట్లీ.
0: ఎందుకోసం నవ్వారు?
1: వై డిడ్ ద లా?
0: మందర వీపుకు తగిలేటప్పటికి మందర ఎగిరింది.
1: ద మూమెంట్ బాల్ టచ్ ద బ్యాక్ ఆఫ్ మందర
0: చూసి నవ్వినారు.
1: వాచింగ్ హర్ జంపింగ్ దే లా.
0: రాములు నన్ను ఇంత అవమానం చేసినాడు కదా అని చెప్పని ఆనాటి నుంచి ఈ క్రోధం సాధిస్తూ వచ్చింది.
1: రామ హాస్ పుట్ మీ టు షేమ్ సిన్స్ దెన్ షీ వాజ్ యాంగ్రీ.
0: ఆ క్రోధాన్ని మనసులో పెట్టుకుని
1: విత్ అన్ యాంగర్
0: ఇంత కార్యానికి విరుద్ధానికి మూల కారణంగా అయిపోయింది.
1: షీ బికేమ్ జస్ట్ ది అపోజిట్.
0: మానవునకు క్రోధం అనేటువంటిది శేషంగా కూడా ఉండకూడదు.
1: యాంగర్ షుడ్ నాట్ బి దేర్ ఎనీ ట్రేస్.
0: ఈ రామాయణంకంత మూల కారణం ఈ రెండే.
1: రామాయణ
0: మందర క్రోధము,
1: the anger of Mandara,
0: surpanak kamamu,
1: the desire of ee
0: kama krodhamulu rende ramayananiki moola karananga tayaraipoyi.
1: The krodha, the anger, kama, the desire are responsible for ramayana.
0: Ee krodhamu ayodhyalo undinatundi ramunni aranyaniki pampinchindi.
1: It's only this anger that sent Rama to exile.
0: Kamamu ayon aranyamlo undinatundi sitanu lankaku pampinchindi.
1: It's only the desire that made Sita to be sent to Lanka.
0: Anaga prakruti paramatmanu viyogam sambhavinchindi.
1: It led to the separation of nature and God.
0: Ee viyogam entiki badhale ramayanamlo vachinatundi maha badhalu.
1: All the suffering that we find Ramayana is because of the separation.
0: కనుక ఈ మందర వెళ్లి కైకకు చెప్పి అనేక విధములుగా మార్చేసింది.
1: So Mandara said so many things to Kaika.
0: మందర యొక్క మనసు చాలా కఠినమైనటువంటిది.
1: Mandara's heart is so strong.
0: మందర అంటే కైకకు చాలా ఇష్టం.
1: Kaika likes Mandara very
0: much. ఎంత ఇష్టమైనప్పటికీ నీ మొట్టమొదటి తాను అంగీకరించలేదు.
1: ఫస్ట్ షీ డిడ్ంట్ యాక్సెప్ట్.
0: రామచంద్రుడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందం చేత తన మెడలో ఉన్నటువంటి హారాన్ని కూడా మందర మెడలో వేసింది.
1: ఆన్ హియరింగ్ ద ప్లెజెంట్ న్యూస్ దట్ రామచంద్ర ఇస్ గోయింగ్ టు బి కరోనేటెడ్ నెక్స్ట్ మార్నింగ్ షీ ప్రెజెంటెడ్ ద నెక్లెస్ టు మందర.
0: మందర దాన్ని తీసి పారవేసింది.
1: Mandara threw it aside.
0: కోపం అనేటువంటిది ఇంత చెడ్డది.
1: దట్ యాంగర్ ఇస్ సో బ్యాడ్.
0: కోపము కలిగిన వారికి ఏ పని ఫలింపకుండు ఎగ్గును గలుగు పాపపు పనులను చేయుచు చి పొమ్మని పించుకుంట చేకూరుచు మీ.
1: ద వన్ హూ ఇస్ యాంగ్రీ విల్ నెవర్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ది టాస్క్, విల్ నెవర్ అచీవ్ ఎనీథింగ్. He will laugh at all problems and obstacles and committing sins. And he will lose his wealth.
0: Tanakungala gauravambu dhaddamu seyunu.
1: He will lose his respect.
0: Tanavarala keda cheyunu.
1: He will be separated from his own people.
0: Kopambu valana sarvamu chedugun.
1: Because of anger, people will lose everything.
0: తన కోపమే తనకు శత్రువుగా మారిపోయింది.
1: Anger becomes your own enemy.
0: కనుకనే ఈ విధమైన కారణం చేతనే,
1: because of this reason,
0: పట్టాభిషేకమునకు సిద్ధముగా ఉండినటువంటి రాముడు.
1: Rama is ready for coronation.
0: ఇక్కడ చక్కగా మీరు గుర్తించాలి, అనేక మంది జాతకాలని ముహూర్తాలని ఈ పిచ్చి పిచ్చి భావాలు పెట్టుకుని కొంతవరకు తబ్బిబ్బైపోతుంటారు.
1: పీపుల్ ఆర్ కన్ఫ్యూజ్డ్ బికాస్ ఆఫ్ సర్టన్ ఫీలింగ్స్ రిలేటింగ్ టు ద హారోస్కోప్స్.
0: ఈ పట్టాభిషేకమునకు ఎవరు ముహూర్తం పెట్టిండేది?
1: హూ హాడ్ సెట్ దట్ ఆస్పిషియస్ మూమెంట్ ఫర్ కరోనేషన్?
0: సాక్షాత్ బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారే పెట్టాడు.
1: వశిష్ఠా ద బ్రహ్మర్షి,
0: బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారు ఈ యొక్క పట్టాభిషేకమునకు ముహూర్తం పెట్టారు.
1: బ్రహ్మర్షి వశిష్ఠ ఇస్ ద వన్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్
0: రాముని యొక్క కారనేషన్.
1: నెక్స్ట్ మార్నింగ్ హీ షుడ్ బి కరోనేటెడ్.
0: కానీ అదే సమయానికి అరణ్యానికి పోవలసి వచ్చింది.
1: ద సేమ్ టైమ్ హీ హస్ టు బి సెంట్
0: ఈ జాతకం యొక్క తప్ప లేక ముహూర్తం తప్ప
1: దట్స్ ది మిస్టేక్ లైన్
0: లేక పెట్టిన వారి తప్ప
1: ఆర్ ద పర్సన్ దేర్
0: కాదు కాదు
1: నో
0: ఇది కేవలము రామ సంకల్పమే దీనికి మూల కారణం.
1: ఇట్స్ ఓన్లీ ది విల్ ఆఫ్ రామా దట్ ఇస్ ద కాజ్.
0: దీనికి ఇంకా కొన్ని చరిత్రలు బ్యాక్గ్రౌండ్ లో ఉంటున్నాయి.
1: దేర్ ఇస్ ఆల్సో సర్టన్ బ్యాక్గ్రౌండ్ బిహైండ్.
0: ఒకానొక సమయం లోపల
1: అట్ వన్ టైమ్
0: కైక దగ్గర చాలా సన్నిహితంగా ఉంటున్న సమయంలో
1: వెన్ సో ఇంటిమేట్ టు కైక
0: రామును కైకతో చెప్తూ వచ్చాడు.
1: రామ వాస్ టెలింగ్ కైక
0: అమ్మా దీనికి నీవు సంసిద్ధంగా ఉంటుండాలి.
1: మదర్ యు బి రెడీ ఫర్
0: రాక్షస సంహార నిమిత్తమై నేను అరణ్యానికి పోవాల్సి వస్తుంది.
1: టు కిల్ ది డెమన్స్ ఐ మే హావ్ టు గో టు ద ఫారెస్ట్.
0: కానీ నీకు కొన్ని అపకీర్తులు వస్తాయి.
1: యు విల్ బి పుట్ టు డిస్రిప్యూట్.
0: వచ్చినప్పటికీ నీవు ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయవద్దు.
1: బట్ డోంట్ కీప్ ఇన్ వ్యూ ఆల్ దీస్ థింగ్స్.
0: నన్ను అరణ్యానికి పంపించి

0: రహస్యాలు తన దగ్గరనే పెట్టుకున్నారు ఇద్దరు.
1: బోత్ ఆఫ్ దెమ్ నో దిస్ సీక్రెట్.
0: సరే అరణ్యానికి బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ప్రొసీడింగ్
0: టు ఫార్. ఆనందంతో బయలుదేరాడు.
1: హి వాస్ వెరీ హ్యాపీ వైల్ గోయింగ్.
0: ఎవరైనా మానవులు సహజంగా ఈ విధమైనటువంటి యొక్క సందర్భం లోపల ఆనందాన్ని అనుభవిస్తారా?
1: ఎనీ పర్సన్ హ్యూమన్ ఫర్ దట్ మ్యాటర్
0: కఠినమైన అడవి లోపల 14 సంవత్సరాలు సంచరించమని కోరినప్పుడు ఎంత దుఃఖిస్తారు, ఎంత విలపిస్తారు, ఎంత నిరాశకు గురి అయిపోతారు?
1: ద వన్ హూ ఇస్ టు బి కోఆర్డినేటెడ్ హ్యాస్ టు ప్రొసీడ్ టువర్డ్ ద ఫారెస్ట్. నేచురలీ విల్ బి ఫుల్ ఆఫ్ గ్రీఫ్.
0: కానీ రాములకు అలాంటి వియోగం కానీ అలాంటి దుఃఖం కానీ లేదు.
1: బట్ రామా వాస్ నెవర్ సాడ్.
0: జగత్తులో ప్రతి ఒక్కటి మంచే.
1: ఇన్ దిస్ వరల్డ్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్.
0: సుఖ దుఃఖే సమే కృత్వా లాభం నా విజయాజయాత్. రెండు కుటుంబం సమత్వంగానే చూసుకోవాలి.
1: ప్రెషర్ అండ్ పెయిన్ షుడ్ బి ట్రీటెడ్ ఈక్వల్.
0: నేను ఆనందంగా వెళుతున్నాను అన్నాడు.
1: ఐఎమ్ గోయింగ్ హ్యాపీలీ.
0: తల్లి దగ్గరికి వచ్చేటప్పటికి తల్లి చాలా విలపించింది.
1: వెన్ హీ కేమ్ టు మదర్ షీ
0: ఫెల్ట్. ఆమె సామాన్యురాలి.
1: షీ ఇస్ ఆర్డినరీ వన్.
0: కౌసల్య కన్న కడుపు భరించుకోలేనంత బాధను అనుభవిస్తూ వచ్చింది.
1: ద వెరీ మదర్ షీ కుడ్ నాట్ కంట్రోల్ హర్ గ్రీఫ్.
0: ఎవరి మాట కూడా వినలేదు.
1: హీ డిడ్ పే టు ఎనీబడీస్ వర్డ్.
0: లక్ష్మణుడు కూడా బయలుదేరాడు.
1: లక్ష్మణ స్టార్టెడ్ ఫాలోయింగ్.
0: లక్ష్మణుడు ఎందుకోసం బయలుదేరాడు?
1: వై షుడ్ లక్ష్మణ స్టార్ట్?
0: లక్ష్మణుడు కూడా నువ్వు తండ్రిని విమర్శించినట్టుగా అనేక గ్రంథాల్లో ఉంటుంటాది.
1: ఇన్ సర్టన్ టెక్స్ట్ ఇట్ ఇస్ రిటన్ ద లక్ష్మణ
0: క్రిటిసైజ్ తండ్రిని విమర్శించలేదు.
1: లక్ష్మణ నెవర్ క్రిటిసైజ్
0: రామ సంకల్పం ఏంటో అదంతా మంచిది.
1: ఇట్స్ ఆల్ రామాస్ విల్.
0: తన సంకల్పాన్ని అనుసరించడమే నా కర్తవ్యం.
1: ఆల్ టు ఫాలో హిస్ విల్ ఇస్ మై
0: డ్యూటీ. ఊర్మిళకు చెప్పలేదు.
1: సుమిత్రకు
0: చెప్పలేదు. తండ్రికి చెప్పలేదు. ఎవరికి చెప్పలేదు. రాములతో బయలుదేరాడు.
1: హి స్టార్టెడ్ ఫాలోయింగ్ రామ.
0: ఈ విధమైనటువంటి యొక్క సహజ ధర్మాలు దైవతత్వానికి దైవ శక్తులకు తప్ప మరొక దానికి సాధ్యం కాదు.
1: దీస్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఓన్లీ టు గాడ్ అండ్ డివైన్ పవర్.
0: రామ నేను పుట్టడమే నీ సేవ నిమిత్తమై పుట్టాను.
1: రామ ఐఎమ్ బోర్న్ టు సర్వ్ యూ.
0: నిన్ను వదిలి క్షణమైనా నేను ఉండలేను.
1: ఐ కెనాట్ లీవ్ లీవింగ్ యువర్ కంపెనీ ఫర్ ఎ మోమెంట్.
0: లేకుండా పోతే నన్ను అరణ్యానికి పంపించి నీవు అయోధ్యలో ఉంటుంది.
1: అదర్వైజ్ యూ సెండ్ మీ టు ద ఫారెస్ట్ అండ్ యూ స్టే బ్యాక్ ఇన్ అయోధ్య.
0: నేను నీ వెంట రాక తప్పదు అన్నాడు.
1: ఐ మస్ట్ నెసెసరీ ఫాలో యూ.
0: రాములంటే లక్ష్మణుడికి చాలా ప్రేమ.
1: లక్ష్మణ హ్యాస్ ఇంటెన్స్ లవ్ ఫర్ రామ.
0: లక్ష్మణుడు అంటే రాములకు ప్రేమ.
1: అండ్ రామ ఆల్సో లవ్.
0: ఈ ఇరువురి ప్రేమల మధ్యలో ఉండేటువంటి సంబంధ బాంధవ్యం అనేటువంటిది చాలా విచిత్రమైనటువంటిది.
1: And the intimate love between the two is very mysterious.
0: ఎప్పుడు కూడా నువ్వు మహావిష్ణు స్వరూపంగా ఉండినప్పుడు శరతల్పం పైన పండుకున్నట్టు భీష్ముని వలె ఇక్కడ ఆదిశేషుని పైన పవడించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు.
1: జస్ట్ యాజ్ భీష్మ లైడ్ ఆన్ ద బెడ్ ఆఫ్ ఆరోస్, లైయింగ్ ఆన్ లక్ష్మణ ఆదిశేషుడు. లక్ష్మణ ఇస్ ఆదిశేష.
0: అతని పైన నిరంతరము పవడించినటువంటి వాడు ఈ రాముడు.
1: సో రామ వాస్ రిక్లైనింగ్ ఆన్ ఆదిశేష.
0: కనుకనే ఇరువురికి ఎడబాటు జరగడానికి అవకాశం లేదు.
1: సో దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ సెపరేషన్ బిట్వీన్ ది టు.
0: ఈ ఇరువురిలో ఉండేటువంటి అంతరార్థాలు వారికి మాత్రమే తెలుసు.
1: దే నో ది ఇన్నర్ మీనింగ్ బిట్వీన్.
0: వెళ్లారు.
1: దే వెంట్.
0: సరియు తీరం దాటారు.
1: అక్రాస్ సరియు రివర్.
0: కాలం అయిపోయింది.
1: ఇట్ వాస్ ఈవినింగ్ టైం.
0: ప్రజలందరికీ ఈ రహస్యం తెలియదు.
1: పీపుల్ డు నాట్ నో.
0: చాలా మంది అనేక విధములుగా కూడా విలపిస్తూ పరిగెత్తుతూ శ్రీరాముని వదిలి ఉండలేము, మా ప్రాణము తీసేయమని అనేక మంది ప్రార్థిస్తూ వచ్చారు.
1: మెనీ పీపుల్ క్రైడ్ అండ్ క్రైడ్ అండ్ దే సెడ్ దే కెనాట్ లీవ్ ది కంపెనీ ఆఫ్ శ్రీరామ్.
0: మేమెందుకు ఈ దృశ్యాన్ని చూడాలి? ఎందుకోసం మేము బ్రతకాలి?
1: వై షుడ్ వి సీ ఆల్ దిస్?
0: మా బ్రతికెందుకు?
1: బట్ ఫార్.
0: ఇంకా తల్లి దగ్గరికి వెళ్లారు. నమస్కారం చేశారు.
1: దే డిడ్ నమస్కార్ టు మదర్.
0: ఇంకా ఆమె చెప్పలేనంత బాధపడుతూ వచ్చింది కౌసల్య.
1: కౌసల్య వాస్ గ్రీఫ్ స్టికెన్.
0: కొన్ని నెలల నుంచి కూడా కౌసల్య దగ్గర పోవటం లేదు దశరథుడు.
1: దశరథ వాస్ నాట్ గోయింగ్ టు కౌసల్య ఫర్ ఫ్యూ మంత్స్ బ్యాక్.
0: కొంత మంత్సే కాదు, కైక వివాహం జరిగినప్పటి నుంచి కూడా కౌసల్య దగ్గరికి పోవటం లేదు.
1: రైట్ ఫ్రమ్ ది టైమ్ ఆఫ్ కైకాస్ వెడ్డింగ్.
0: లోకంలో కూడా అంటే జరుగుతుంటారు. కడపటి భార్య అంటే చాలా ఇష్టం.
1: ది లాస్ట్ వైఫ్ ఇస్ సో ఎండియరింగ్.
0: అప్పుడు రాముని చూసి ఈ విధంగా పోయినప్పుడు పంపించింది, రామా నీకు ఈ విధమైన పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా తలంచలేదు. ఏ నిమిషంలో నీవు రాజవుతావో ఈ ఆనందాన్ని చూసి నేను ఆనందించాలనుకున్నాను.
1: ఐ వాంట్ టు బి హ్యాపీ వెయిటింగ్ ఫర్ దట్ మూమెంట్ వెన్ యూ విల్ బి కరోనేటెడ్.
0: జరగవలసింది జరగక తప్పదు.
1: వాట్ ఈస్ డెస్టిన్ టు హ్యాపెన్ మస్ట్ హ్యాపెన్
0: అని ఆశీర్వదించి
1: హీ బ్లెస్డ్.
0: నీకు అరణ్యమే అయోధ్య.
1: That forest is your
0: ayodhya. ne aranyam.
1: For me this ayodhya is the forest.
0: Neevu samrakshinchukoni neevu ee samayanni tappaka sadviniyogam chesukuni ramanni.
1: You make proper use of this time and return.
0: Kurchundi.
1: She sat.
0: Tanaku taanu inka nenu bratakanakkarled anukundi.
1: I don't need to live any longer.
0: Pati sutulaku dooramaina padati bratukadela. పతి సుతులకు దూరమైన

0: ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి, ఏ పాప ఫలంబు నాకు ఈ తాపము కలుగజేసి, పతిసుతులకు దూరమైన పడతి బ్రతుకదేలా.
1: Can any woman live?
0: ఎందుకు నా బ్రతుకు
1: being separated from?
0: ఒకవైపున పతికి దూరం అయ్యాను, ఒకవైపున సుతునికి దూరం అయ్యాను, నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి?
1: Why should I live? For whose sake should I live?
0: అన్న పానాదులు వదిలిపెట్టి అహోరాత్రములు కూడాను బాధపడుతుండాలి.
1: She sacrificed the food and drink and she was feeling so sad.
0: ఈ దశరథుడు మరణించిన తర్వాత,
1: after the death of Dasharatha,
0: వశిష్ఠుల వారు
1: వశిష్ట
0: కేకేయ రాజ్యమునకు వర్తమానం పంపాడు.
1: He sent the message to the Kekeya king.
0: దశరథుడు మరణించాడని చెప్పలేదు.
1: నాట్ దట్ దశరథ డైడ్.
0: తక్షణం మీరు రావాల్సింది అన్నారు.
1: యు సెడ్ యు స్టార్ట్ ఇమీడియట్లీ.
0: భరతుడు శత్రుఘ్నుడు,
1: భరత అండ్ శత్రుఘ్న,
0: ఆనాడు ఏ ప్లేన్ లో ఏ కార్ లో ఏ హెలికాప్టర్ లో ఒకటి లేవు.
1: దోస్ డేస్ దేర్ వర్ నో ఫ్లైట్.
0: రథంలో రానే రావాలి.
1: దే మస్ట్ కమ్ ఇన్ చారియట్స్.
0: రావడానికి 15 దినములు పట్టింది.
1: ఇట్ విల్ టేక్ 15 డేస్ టు రీచ్.
0: ఆనాడు ఈ శవాన్ని దాచిపెట్టడానికి ఏ ఐసు గడ్డలో ఏ యొక్క ఇదో రస పదార్థాలు లేవు. అప్పుడు
1: దేర్ వర్ నో కెమికల్స్ ఆర్ ఐస్ టు ప్రొటెక్ట్ ది డెడ్
0: బాడీ. అప్పుడు నువ్వు చచ్చిన దేహాన్నంతా ఊరుగాయ వేసినట్టుగా నూనెలో వేసేశారు.
1: జస్ట్ యాజ్ ఎ పికిల్ ఇన్ ది డెడ్ బాడీ ఇస్ కెప్ట్ ఇన్ ద ఆయిల్ దేర్.
0: భరత శత్రుఘ్నుడు వచ్చేంత వరకు నూనెలో తడిపి పెట్టారు.
1: సో అంటిల్ ది అరైవల్ ఆఫ్ భరత శత్రుఘ్న ది డెడ్ బాడీ ఆఫ్ దశరథ ఇస్ కెప్ట్ ఇన్ ఆయిల్.
0: భరత శత్రుఘ్నులు పరిగెత్తి వస్తున్నారు.
1: భరత శత్రుఘ్నుడు
0: చాలా వేగంగా వస్తున్నారు.
1: కమింగ్ వెరీ ఫాస్ట్.
0: అయోధ్యలో ప్రవేశించేటప్పటికి అయోధ్యులంతా పక్షులు కూడాను తలలు వంచుకుని ఏడుస్తున్నాయి.
1: బై ది టైమ్ దే రీచ్ అయోధ్య,
0: అయోధ్య కళాహీనంగా కనిపించింది.
1: అయోధ్య లాస్ట్ ఆల్ ఇట్స్ గ్లామర్.
0: పశువులు కూడాను తల ఎత్తి ఉండటం లేదు.
1: కౌస్ ఆల్సో నెవర్ రేజ్ దేర్ హెడ్స్.
0: బజారులో తిరిగేటువంటి కుక్కలు కూడాను విలపిస్తూనే ఉంటున్నాయి.
1: డాగ్స్ ఆన్ ది స్ట్రీట్స్ వర్ క్రైయింగ్.
0: ఏమిటి ఈ విచారమున కారణము అని విచారించాడు భరతుడు.
1: భరత ఇన్వెస్టిగేటెడ్ ద రీజన్ బిహైండ్ ఇట్.
0: రథము దిగాడు, లోపల పరిగెత్తాడు.
1: హి గాట్ డౌన్ ఫ్రమ్ ద చారిట్ అండ్ ర్యాన్.
0: తల్లిని చూచాడు.
1: సోదమాద.
0: ఆమె ఒక వికార స్వరూపాన్ని ధరించింది.
1: షీ వాస్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మ్ దాన్ యూజువల్.
0: ధరించినటువంటి కైక ధైర్యంతో, లక్ష్మణ భరత నీవు ఇంకా చేయవలసిన కార్యాలు నువ్వు ప్రయత్నించున్నాడు.
1: షీ పిక్డ్ అప్ అండ్ కరేజ్ అండ్ సెడ్ భరత.
0: తండ్రి మరణించాడు,
1: ఫాదర్ డైడ్,
0: కర్మకాండం నీవు ఆచరించమని చెప్పింది.
1: ఆల్ ద లాస్ట్ రైట్స్ మస్ట్ బి పర్ఫార్మ్డ్.
0: రామలక్ష్మణులు ఎక్కడ పోయారు?
1: వాట్ హ్యాపెండ్ రామలక్ష్మణ?
0: ఆనందించాడు. అయ్యో తండ్రి మరణించే సమయం లోపల నేను శత్రుఘ్నుడు లేకపోయామే, తండ్రి ఏమి చెప్పాలనుకున్నాడో మాకు కేవలం ఈ ప్రాప్తి రామలక్ష్మణుడికే సంప్రాప్తమైంది.
1: హి ఫెల్ట్ దట్ అట్లీస్ట్ హి వాస్ హ్యాపీ దట్ రామలక్ష్మణ వర్ దేర్ ఆన్ ద బెడ్ సైడ్ ఇన్ ద లాస్ట్ మూమెంట్స్ ఆఫ్ దశరథ.
0: కట్ట కనపడి తండ్రిని చూసేటువంటి ప్రాప్తి రామలక్ష్మణుడికే దక్కింది.
1: రామలక్ష్మణ కుడ్ బి దేర్ వెన్ దశరథ వాస్
0: డైయింగ్. చాలా బాధపడుతూ వచ్చాడు.
1: ఫెల్ట్ సో సాడ్ దట్ హి వాస్ నాట్ దేర్ అట్ ద టైం బెడ్ సైడ్.
0: తక్షణమే కౌసల్య మందిరానికి వెళ్లాడు.
1: ఇమీడియట్లీ వెంట్ కౌసల్యాస్ ప్యాలెస్.
0: ఆమె జరిగినటువంటి విషయం అంతా కూడా పూసగుచ్చినట్టు చెప్పింది.
1: హి టోల్డ్ ఇన్ వర్బాటిమ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్.
0: అమ్మా అడవికి పోయినటువంటి రామలక్ష్మణులు ఇంతకాలం ఎందుకు రాలేదు?
1: మదర్ హౌ ఇస్ ఇట్ దట్ రామ హస్ గాన్ టు ఫారెస్ట్ హస్ నాట్ రిటర్న్ యెట్.
0: ఇంకా 14 సంవత్సరం వరకు రారు వారు అన్నారు.
1: దే ఆర్ నాట్ గోయింగ్ టు రిటర్న్ ఫర్ 14 ఇయర్స్ టు కమ్.
0: తండ్రి పోయినటువంటి దుఃఖంతో మునిగిపోతున్నటువంటి భరత శత్రుఘ్నులు రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన క్రోధం వచ్చేసేసింది.
1: దే ఆర్ ఫీలింగ్ సో సాడ్ బికాస్ ద డెత్ ఆఫ్ ద ఫాదర్ on hearing that Ramalakshmana are there in the forest.
0: Anaga oka danikante adikamaina prema chuchinappudu rendavo prema tagipothundi. Oka danikante adikamaina prema chuchinappudu rendavo prema tagipothundi.
1: When they have more of love towards the second thing, the first love will be diminishing.
0: Tandrinti ento prema ga undinatunte varu bharta shatrughnulu.
1: Bharta shatrughna loved their father.
0: కానీ అతనికంటే మరింత ప్రేమ రామలక్ష్మణుల పైన.
1: బట్ దే లవ్ రామలక్ష్మణ మచ్ మోర్.
0: రామ రామ అంటే రామ ప్రాణమే వీళ్ళకి.
1: దే కన్సిడర్ రామ ఇస్ వెరీ లైఫ్.
0: భరత శత్రుఘ్న లక్ష్మణులకు అందరికీ రాములే ఏకైక ప్రాణము.
1: ఫర్ లక్ష్మణ భరత శత్రుఘ్న రామ ఇస్ ద వెరీ లైఫ్.
0: నేను తండ్రి కర్మకాండను కూడా నేను చేయను.
1: ఐ విల్ నాట్ పర్ఫార్మ్ ద లాస్ట్ రైట్.
0: నేను రాముల దగ్గరికి వెళ్తానన్నా.
1: ఐ విల్ గో టు రామ హీ సెడ్.
0: కానీ వశిష్ఠుల వారు సమాధాన పరిచి
1: వశిష్ట
0: నాయన ఇప్పటికే ఆలస్యం అయిపోయింది.
1: ఇట్స్ ఆల్రెడీ డిలే.
0: ఏ కర్మలంతా నువ్వు ఆచరించవలసింది తప్పదు.
1: యు మస్ట్ నెసెసరీ డూ లాస్ట్ రైట్.
0: నీవంతా కూడా నువ్వు కర్మకాండను ఆచరించే, మనం అందరూ కలిసి వెళ్దాం రాముల దగ్గరికి అన్నాడు.
1: ఆఫ్టర్ ఆల్ ది యాక్టివిటీ దట్ యువర్ సపోజ్ టు డూ, లెట్స్ ఆల్ గో టుగెదర్.
0: అనగా ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి.
1: హియర్ వీ హావ్ టు నో వన్ పాయింట్.
0: ఎంతో ప్రేమగా ఉండినటువంటి ఒక తండ్రి పైన కూడాను
1: All the love that they have to
0: respond. అంతకంటే అధికమైన ప్రేమ కలిగినటువంటి రామ వియోగాన్ని భరించుకోలేక తండ్రి పైన కూడా ద్వేషం వచ్చేసింది.
1: As they could not bear the pangs of separation from Rama Lakshmana, they had bitter hatred towards Mother Kaika.
0: మనలో ఉండినటువంటి దీన్ని దుఃఖాన్ని ఒక దుఃఖాన్ని ఒకటి మార్చాలంటే ఏ దుఃఖంగా మారుస్తుంది?
1: So one grief is converted to another form of grief. What sort of it?
0: Tuta vaka chinta.
1: The birth is one grief.
0: Bhumi nunduta chinta.
1: Life on earth is one of
0: them. Samsaram oka chinta.
1: The family life.
0: Chavu chinta.
1: The death.
0: బాల్యమంతయు చింత.
1: చైల్డ్హుడ్.
0: వార్ధక్యం ఒక చింత.
1: ఓల్డ్ ఏజ్.
0: జీవించుట ఒక చింత.
1: లైఫ్.
0: చెడుపు చింత.
1: ఫెయిల్యూర్.
0: కర్మలన్నీయు చింత.
1: ఆల్ యాక్షన్.
0: కష్టము ఒక చింత.
1: డిఫికల్టీ.
0: సంతసం ఒక చింత.
1: హ్యాపీనెస్.
0: వింత చింత.
1: మిస్టరీ.
0: సర్వ చింతల బాపెడి సర్వేశ ప్రేమ పొందుడికడైన ప్రజలార పొందు మీరా. అన్ని చింతలు బాపేటువంటి చింత ఒకే చింత, అదే సర్వేశ్వర చింత.
1: All these are worries, but when you think of God, that all other worries should be solved.
0: అధికమైనటువంటి చింత భగవంతుని చింత.
1: So you should think of God and higher level.
0: దీనికి మించిన చింత మరొకటి లేదు.
1: There's nothing higher than this.
0: చింతలో మనం మునిగితేమంటే ఈ చింతలన్నీ కూడా నువ్వు గాలికి కొట్టుపోయినట్టు పట్టుకొట్టుకుని పోతాయి.
1: The moment you drown yourself in the thought of God, rest of things will go.
0: కనుక ఈ ప్రాకృతమైనటువంటి అల్పమైనటువంటి చింతలకు మనం కుంగిపోనక్కర్లేదు.
1: సో యూ షుడ్ నాట్ బి డిప్రెస్డ్ బికాస్ ఆఫ్ ది వరల్డ్లీ థాట్స్.
0: అన్ని చింతల కంటే పెద్ద చింత భగవంతుని యొక్క చింతనే.
1: హైయెస్ట్ థాట్ ఈస్
0: భగవంతుని యొక్క వియోగ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ ఫర్
0: ప్రేమ చింతనే.
1: యూ షుడ్ ఫీల్ సారీ.
0: ప్రేమ చింతలో మనం మునిగినామంటే ఈ చింతలంతా మనం లెక్క చేయనక్కర్లేదు.
1: ది మూమెంట్ యూ హావ్ గాట్ ద థాట్ ఆఫ్ లవ్, యూ నీడ్ నాట్ బి బదర్డ్ ఆఫ్ ద రెస్ట్.
0: కనుకనే భరతుడు ఈ విధమైనటువంటి చింతలంతా కూడా మర్చి రామచింతలో మునిగి సర్వ సైన్యాన్ని కూడా తీసుకుని వెళ్లాడు.
1: సో భరత ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆల్ సచ్ యాంగ్జైటీస్ అండ్ వరీస్ అండ్ హ్యాడ్ ఆల్ ద థాట్ ఆఫ్ రామ.
0: తల్లులు కూడా ప్రార్థించారు.
1: మదర్స్ ఆల్సో ప్రేయర్.
0: నాయన మీరెవరు లేనటువంటి ఈ యొక్క అయోధ్యలో మేముండి ప్రయోజనం ఏమిటి?
1: దిస్ నో యూజ్ ఇన్ స్టేయింగ్ బ్యాక్ వెన్ ఆల్ ఆఫ్ యు ఆర్ తీసుకెళ్ళమని. నాట్ హియర్, టేక్ అస్ ఆల్సో.
0: కైకతో పాటు మందరతో పాటు అందరినీ తీసుకెళ్లారు.
1: దే టుక్ అలాంగ్ విత్ దెం కైక అండ్ మందర ఆల్సో.
0: ఎక్కడో అరణ్యంలో చిత్రకూట పర్వత పైన ఏదో చిన్న కూటంలో ఉంటున్నారు, పర్ణశాలలో ఉంటున్నారు. ఏనుగుల గర్జన, గుర్రముల సవారీ, అనేక విధమైనటువంటి రథములు నడిచినట్టుగా శబ్దం వినిపించింది.
1: వైల్ దే వర్ దేర్ ఆన్ ద టాప్ ఆఫ్ దట్ మౌంటైన్ టాప్ చిత్రకూట, దే వర్ లిసనింగ్ టు ద సౌండ్స్ ఆఫ్ ది ఫుట్ స్టెప్స్ ఆఫ్ ది ఎలిఫెంట్స్ అండ్ ద హార్స్.
0: సీతారాములు పర్ణశాల దగ్గర ఉంటుంటే
1: లక్ష్మణుడు
0: ఒక పెద్ద వృక్షాన్ని ఎక్కి చూచాడు.
1: లక్ష్మణ క్లైమ్డ్ అప్ ది ట్రీ టాప్.
0: కనుకనే త్యాగరాజు కూడా అదే చెప్పాడు. కపివారతి దాటునా

0: కొలచునా శుచబుద్ధి గల భరతుడు చూచి చూచి బ్రొక్కునా అపరామ భక్తి ఎంతో గొప్పరా.
1: Is it possible for the monkey to cross this ocean? Do you think that Lakshmi wants God? Bharata is very intelligent.
0: Ramulu ekkadunnadu ante athaniki teliyadu.
1: He doesn't know where Rama is.
0: Yavaru chupetunte vaadu ledu.
1: Nobody will show the way.
0: Chuchadu.
1: He saw.
0: Pakshulanta oka daggara untunnayi.
1: He saw all the
0: pakshulu aadukuntunnayi.
1: Birds were playing.
0: Pakshulu aadukune place lokala jalam untadi.
1: Where the birds all around him.
0: Ekkada jalam untado akkada Ramulu untadu.
1: Where there is water
0: ani ee vidhanga sukshmabuddhito yochistu vachadu.
1: Being so intelligent he could think in this way.
0: పక్షులంతా కూడా జలమున చోటే ఉంటుంటాయి అడవి లోపల.
1: బర్డ్స్ విల్ బి దేర్ నియర్ ద వాటర్.
0: జలము లేని చోట పక్షులు ఉండవు.
1: బర్డ్స్ విల్ నాట్ బి దేర్ వేర్ దేర్ ఇస్ నో వాటర్.
0: కనుక ఆ జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ వాటర్ దేర్ ఇస్
0: జలమున చోటనే శ్రీరామచంద్రుడు ఉంటాడు.
1: వేర్ దేర్ ఇస్ ఫ్రూట్ దేర్ ఇస్ రామచంద్ర.
0: కనుకనే ఆ పక్షుల యొక్క జాడను చూచి వస్తున్నాడు భరతుడు.
1: వాచింగ్ ద బర్డ్స్ అట్ సైడ్ భరత స్టార్ట్ టు ప్రొసీడ్.
0: చూచాడు లక్ష్మణుడు.
1: లక్ష్మణ క్లైమ్ ద ట్రీ టాప్ అండ్ నోటీస్డ్.
0: ఆదిశేషుడు
1: లక్ష్మణ ఆదిశేష
0: సర్పస్వరూపుడు కోపం వచ్చేసింది.
1: ఈజ్ వెరీ ఫార్మల్ సర్పెంట్ ఇస్ వెరీ యాంగ్రీ.
0: అన్న సిద్ధంగా ఉండు అన్నాడు.
1: సెట్ బ్రదర్ బి రెడీ.
0: దేనికోసం?
1: వాట్ ఫార్?
0: ఇదిగో తల్లి మనల్ని అరణ్యానికి పంపించింది, కుమారుడు మనల్ని అరణ్యంలో కూడా ఉండనివ్వకుండా చేయడానికి సైన్యంతో దండెత్తి వస్తున్నాడు.
1: మదర్ హెస్ సెంట్ అస్ టు ద ఫారెస్ట్, సన్ ఈజ్ రెడీ హియర్ టు ఫైట్ విత్ అస్ నౌ.
0: రథములతో సైన్యముతో అన్ని విధాలు కూడా తయారై వస్తున్నాడు.
1: ఈజ్ రెడీ విత్ ఆల్ ది ఆర్మీ ఇన్ ది చారియట్.
0: రాములు నవ్వాడు.
1: రామ స్మైల్.
0: లక్ష్మణ.
1: లక్ష్మణ,
0: ఇంతకాలం పెరిగకూడను, భరత శత్రుకుల యొక్క గుణాలు నీవు గుర్తించుకోలేకపోతున్నావే.
1: హావింగ్ స్టేడ్ సో లాంగ్ యూ కుడ్ నాట్ ద క్వాలిటీస్.
0: మహా శాంతి స్వరూపుడు
1: భరత ఇస్ వన్ ఆఫ్ పీస్.
0: రాములంటే నేనంటే భరతునికి చాలా ప్రాణము.
1: భరత టేక్స్ మెసేజ్.
0: అలాంటి వాడిపైన నీవు ఉద్దేశం పెట్టుకోవటం మంచిది కాదు.
1: యూ కెనాట్ బ్లేమ్ హిమ్ లైక్ దట్ అండ్ టేక్ బ్యాడ్ ఐడియా.
0: వేచి ఉండు.
1: వెయిట్.
0: వచ్చారు భరతుడు, పరిగెత్తి వచ్చాడు, రాముల పాదాలపైన పడ్డాడు.
1: భరత కేమ్ రన్నింగ్ అండ్ ఫెల్ అట్ ది ఫీట్ ఆఫ్ రామ.
0: అన్నా రక్షించు, రక్షించు, క్షమించమని ప్రార్థిస్తూ వచ్చాడు.
1: సర్ బ్రదర్ ప్రొటెక్ట్ మీ, పాడన్ మీ.
0: తక్షణమే దగ్గర చేసి అన్నీ తెలుసు రాములకు, కానీ ప్రాకృతమైన రీతిగా కొంత నటించాలి.
1: ఫ్రమ్ ది వరల్డ్లీ పాయింట్ ఆఫ్ వ్యూ షుడ్ యాక్ట్.
0: నాన్న అమ్మ క్షేమగా ఉన్నారా?
1: ఆర్ మదర్ అండ్ ఫాదర్ హ్యాపీ?
0: ఇక్కడ కొంతమంది డౌటింగ్ థామస్లకంతా కూడాను ఇతను రాముడే దేవుడైపోతే దశరథుడు మరణించాడని తెలీదా అని అనుకుంటారు.
1: డౌటింగ్ థామస్ విల్ నేచురలీ డౌట్ హావింగ్ నోన్ దట్ హి డస్ నో దట్
0: ఇక్కడ సామాన్య మానవుల వలె తాను ప్రవర్తిస్తున్నాడు.
1: హి కెన్ బిహేవ్ లైక్ ఎన్ ఆర్డినరీ మ్యాన్.
0: ఆ సామాన్యుల వలె ప్రవర్తించకపోతే ఈ సహజమైన తత్వము ఏమాత్రం కూడా గుర్తించుకోలేరు.
1: ఇఫ్ హి డజంట్ బిహేవ్ ఇన్ ఆర్డినరీ వే హి కెన్ నాట్ నో ద నేచురల్ క్వాలిటీ బిహేవియర్
0: అనేటప్పటికీ భరతుడు చెప్పాడు.
1: దెన్ భరత సేడ్
0: అన్న
1: brother
0: nanna nee viyogagnilo maraninchadu unnadu.
1: Father died because of the in the fire of separation. Nee viyogagnilo
0: basma ayipoyadu annadu.
1: He got himself burned in the fire of separation.
0: Viyogagni,
1: what is that? It is the fire of separation.
0: Tachchane vinnadu.
1: He heard it.
0: Naluguru cheraru.
1: All the four assembled.
0: Nadiki vellaru, tarpanalu vidicharu.
1: They went to the forest and did the last rites.
0: Vachina tarvata ee Bharatunaku Ramulaku chala vaadopavadam jarugutundadi.
1: Later there is argument.
0: Neevu raaka tappadu.
1: You were bound to return.
0: Neevu raakapoyina nenu ayodhyalone undanu.
1: If you don't return I am staying.
0: Nenu kuda ikkada aranyamlone untam.
1: Or else I will stay with you in the forest.
0: Kaani
1: but
0: Ramulu tandri aagnana meerakoodadu.
1: But you should not.
0: నాకు అరణ్య రాజ్యాన్ని పాలించమని నాకు ఆదేశం ఇచ్చాడు, నీవు అయోధ్య రాజ్యాన్ని పాలించమని నీకు ఆదేశాన్ని ఇచ్చాడు.
1: ఫాదర్ కమాండెడ్ మీ టు రూల్ దిస్ ఫారెస్ట్. ఫాదర్ కమాండెడ్ యూ టు రూల్ అయోధ్య.
0: నీ రాజ్యాన్ని నీవు పాలించు, నా రాజ్యాన్ని నేను పాలిస్తున్నాను.
1: సో యూ రూల్ యువర్ కింగ్డమ్, ఐఎమ్ రూలింగ్
0: నా రాజ్యంలో అంతా ఋషులే.
1: మై కింగ్డమ్
0: అంతా రాక్షసులే.
1: ఆల్ ఆర్ ఓపెన్
0: సంహారం చేసి ఋషుల్ని పోషించాలి.
1: దేర్ఫోర్ ఐ షుడ్ టేక్ కేర్ ఆఫ్ దీస్.
0: నేను ఋషి మానస సంచారి.
1: ఐ మూవ్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్
0: సేజ్. నా రాజ్యాన్ని నేను చక్కగా పాలిస్తుంటాను.
1: సో ఐ విల్ అడ్మినిస్టర్ మై కింగ్.
0: వెళ్ళమని చెప్పాడు.
1: హి సెడ్ యు గో బ్యాక్.
0: కానీ వినకపోవటం చేతనే
1: బట్ హి డిడ్ హియర్.
0: ఆ పాదుకలు తీసుకుని రామాగ్ని శిరసావహించి తిరిగి అయోధ్యకు వస్తాడు.
1: హి కలెక్టెడ్ ద డివైన్ శాండల్స్ అండ్ రిటర్న్ బ్యాక్.
0: అనగా రామాజ్ఞ అనేటువంటిది అందరికి కూడా అంత ప్రధానమైన ప్రమాణం.
1: Rama's command must be obeyed.
0: అనగా దైవాజ్ఞ. ఏది చెప్పినప్పటికీ దీనికి వేరు ప్రశ్నలే ఉండకూడదు.
1: ఇట్స్ గాడ్స్ కమాండ్, యూ షుడ్ నాట్ క్వశ్చన్.
0: ఎస్ ఎస్.
1: యూ షుడ్ సే ఎస్ ఎస్.
0: దుముకు, దుముకటమే.
1: జంప్, బీ రెడీ టు జంప్.
0: లక్ష్మణుడు కూడా అంతే.
1: లక్ష్మణ ఇస్ లైక్ దాట్.
0: ఆ యొక్క చిత్రకూట పర్వతం పోయినప్పుడు
1: చిత్రకూట
0: సీత అరిసినట్టుగా కనిపించింది.
1: సీత ప్రిటెండ్
0: యాజ్ సీతారాముడు ఒక గుండె పైన కూర్చున్నారు.
1: అండ్ దేవర్ సిట్టింగ్ ఆన్ ఎ స్టోన్.
0: లక్ష్మణుడు పిలిచాడు.
1: దే కాల్ లక్ష్మణ.
0: లక్ష్మణ,
1: లక్ష్మణ,
0: ఒక పర్ణశాల నిర్మించు, సీత చాలా అలసిపోయింది అన్నాడు.
1: కన్స్ట్రక్ట్ ఎ హట్ పర్ణశాల హియర్, సీత ఇస్ వెరీ మచ్ టైర్డ్
0: అన్న. ఎక్కడ నిర్మించాలో చెప్పమన్నాడు.
1: సార్ బ్రదర్, వేర్ ఆమ్ ఐ టు బిల్డ్?
0: నీకు ఎక్కడ ఇష్టమో అక్కడ నిర్మించమన్నాడు.
1: యూ కన్స్ట్రక్ట్ ఇట్ వేర్ యూ వాంట్.
0: ఈ ఒక్క మాట రాములు లక్ష్మణ్ చాలా బాధింపజేసింది.
1: లక్ష్మణ ఫెల్ సో సాడ్.
0: ఎంత పాపం చేశాను రామా నేను.
1: వాట్ ఇస్ సిన్ రామా ఐ కమిటెడ్
0: నీ వాక్ నుంచి నేను ఇలాంటి కఠినమైన పదములు వినవలసి వచ్చింది కదా.
1: షుడ్ ఐ లిసన్ టు ఆల్ దీస్ హార్ష్ వర్డ్స్?
0: చాలా బాధపడ్డాడు.
1: ఐ ఫెల్ వెరీ సాడ్.
0: సీత వెళ్ళింది.
1: సీత వెంట్.
0: లక్ష్మణ ఎందుకు ఇంత బాధపడుతున్నావు?
1: లక్ష్మణ వై ఆర్ యూ సాడ్?
0: రాముడు ఏ కఠినమైనటువంటి పదములు ఉపయోగించలేదు.
1: రామా డిడ్ నాట్ సే.
0: నీకు ఇష్టమైన చోట నీవు నిర్మించమని చెప్పాడు.
1: హి వాంటెడ్ యు టు బిల్డ్ ది హార్ట్ వేర్ యు వాంట్
0: చెప్పాడు. నాకు ఇష్టం అనేటువంటిది ఒకటి ఉందా?
1: డు యు హావ్ ఎనీ సెపరేట్ లైక్?
0: రామ ఇష్టమే నా ఇష్టము.
1: ఐ హావ్ నో చాయిస్.
0: ఇష్టం మరొకటి లేదు.
1: ఐ హావ్ నో సెపరేట్ చాయిస్ ఆర్ ప్రిఫరెన్స్.
0: నా చోట నిర్మించమంటే నేను ఏమో రాములకు దూరమైనటువంటి వాడిని.
1: ఇఫ్ రామా సేస్ ఐ షుడ్ డూ ఇట్ వేర్ ఐ లైక్,
0: ఏ నాడు నేను అర్పితం చేశాను రాములకు?
1: వాట్ హార్మ్ ఐ హావ్ డన్?
0: మదీయ ధన దారాది సర్వపార సమర్పితం ఆత్మానాం శేషభూతం రక్షమాం శరణాగతి.
1: ఐ హావ్ సరెండర్డ్ ఆల్ మై వెల్త్ ఇన్ ద ఫ్యామిలీ.
0: తండ్రిని తల్లిని భార్యను బిడ్డలను రాజ్యమును సర్వస్వమును త్యజించి రాములే నాకు సర్వస్వమని రామ పాదమును పట్టాను.
1: ఐ లెఫ్ట్ ఎవ్రీబడి ది మదర్ ఫాదర్ ద చిల్డ్రన్ ద వైఫ్ అండ్ కాట్ హోల్డ్ ద
0: అలాంటి నన్ను నా ఇష్టమైనటువంటిదిగా పలికాడే.
1: అండ్ ఇఫ్ యు సే దట్ ఐ షుడ్ బిల్డ్ ఆన్ మై ఓన్ చాయిస్.
0: సత్యాన్ని గుర్తించినటువంటి రాములు దగ్గరకు వచ్చి తల నిమురుకుంటూ, తమ్ముడా నీవు చిన్నదానికి ఇంత బాధపడనక్కర్లేదు.
1: Rama patting the head of Lakshmana said,
0: "You don't feel so sad." Ni bhadinchinduku chaminchu annadu Ramudu.
1: He sought his pardon for hurting him.
0: Idigo balana chotlo nivu deeni parna chalani nimminchamannadu.
1: And he has shown the spot where the hurt is.
0: Balanichadu Lakshmanudu.
1: Lakshmana was
0: happy. Ni aagnane naaku pradhanamu.
1: Your command is important.
0: Yemaina sari nenu siddhanga untanu.
1: I am ready for anything.
0: Jawab anetundide ledu.
1: No reply whatsoever.
0: Akkada kuda ante Bharatudu.
1: Em Bharata?
0: Bharatudu kudanu inka Rama aagnane meer lekunda tirigi vachadu.
1: భర్త ఉభయంగా కమాండ్
0: మాత్రము ఒకటి మాత్రము ఒక నియమం నియమించాడు.
1: బట్ దేర్ ఇస్ వన్ డిసిప్లిన్, వన్ రామ రూల్.
0: నీవు అయోధ్యలో చేరేంత వరకు కూడా నేను అయోధ్యలో ఉండను.
1: అంటిల్ యూ రీచ్ అయోధ్య ఐ విల్ నాట్ స్టే దేర్ ఇన్ అయోధ్య.
0: నంది గ్రామం లోపల ఒక నేను కూడాను పర్ణశాల వేసుకుని నీ వలె నేను కూడాను అక్కడ జీవిస్తాను.
1: ఐ విల్ ఆల్సో బిల్డ్ ఏ హట్ దేర్ ఇన్ నంది విలేజ్.
0: నీ పాదములే అయోధ్యను పాలిస్తుంటాయి.
1: యువర్ ఓన్ ఫీట్ విల్ రూల్ ది ఎంటైర్ అయోధ్య. నీ
0: పాదములను అయోధ్యలో ప్రతిష్ఠ చేసి నేను నంది గ్రామానికి వచ్చేస్తాను.
1: యువర్ డివైన్ శాండల్స్ విల్ రూల్ ది ఎంటైర్ కింగ్డమ్ దేర్.
0: నీవు వచ్చేంత వరకు నేను అయోధ్యలో ప్రవేశించను.
1: అంటిల్ యూ రిటర్న్ ఐ డోంట్ స్టెప్ ఇన్ టు అయోధ్య.
0: అలాంటి పుత్రులు, అలాంటి అన్నదమ్ములు, అలాంటి వీరు ఆనాటి కాలంలో.
1: Such the type of the sons and the brothers in those times.
0: కనుకనే ప్రతి కుటుంబానికి కూడాను అన్నదమ్ములు అంటే ఏ విధంగా ఉండాలని రామాయణం ప్రబోధిస్తూ ఉంటుంది.
1: రామాయణ టీచర్స్ హౌ బ్రదర్స్ షుడ్ బిహేవ్.
0: ప్రతి కుటుంబములకు భార్యాభర్తలంటే ఏ విధంగా ఉండాలని సీతారాములు ఆదర్శాన్ని అందిస్తూ వచ్చారు.
1: సీతారామ డెమోన్స్ట్రేట్స్ అన్ ఐడియల్ కపుల్.
0: ప్రతి కుటుంబంలో కూడాను తండ్రి బిడ్డలు ఏ విధంగా ఉంటుండాలని దశరథునికి కుమారులకు ఉన్నటువంటి సన్నిహిత సంబంధాన్ని ఆదర్శంగా నిరూపించారు.
1: ఇంటిమేట్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ ద సన్.
0: కనుకనే ఈనాడు మనకు చాలా రామాయణం అత్యవసరము.
1: Today Ramayana is very essential.
0: ఎందుకనగా తండ్రి మాటలు పిల్లలు వినటం లేదు.
1: Because the son is not obeying father.
0: పిల్లల భవిష్యత్తు గురించి తండ్రులు యోచించటం లేదు.
1: Father is not bothered with the future of the son.
0: భార్య వినటం లేదు.
1: The wife doesn't follow.
0: భార్య మాట భర్త వినిపించుకోవటం లేదు.
1: Husband doesn't listen to the wife.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గౌరవించటం లేదు.
1: And the student is not respecting the teacher.
0: శిష్యులు ఏ మాత్రం కూడాను గురువులు కూడాను గమనించటం లేదు.
1: And the teacher is not observing the student.
0: ఇలాంటి లోపల రామాయణం ప్రతి మానవునికి అత్యవసరమే.
1: Under these circumstances Ramayana is very essential.
0: ఈ సర్వవిధములైనటువంటి లోపములు పరిహారం కావాలంటే రామాయణాన్ని మనం పట్టుకోవాలి.
1: To cure all the defects in the
0: రామాయణాన్ని మనం అనుసరించాలి.
1: We should follow రామాయణ.
0: ఇదియే మనం చేయవలసిన ప్రధానమైన కర్తవ్యం.
1: It is the main duty on the part of every one of us.
0: కనుక రామాజ్ఞను శిరసావహించి
1: ఫాలోయింగ్ కమాండ్ ఆఫ్ రామ
0: భరత శత్రుఘ్నులు తిరిగి అయోధ్యలో పోయి చేరారు.
1: భరత శత్రుఘ్న రీచ్ అయోధ్య.
0: కనుక దైవ ఆజ్ఞ అనేటువంటి దానికి ఏమాత్రం కూడా చింతించకూడదు.
1: ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ గాడ్స్ కమాండ్
0: ఏమాత్రం కూడా యోచించకూడదు.
1: వి షుడ్ నాట్ థింక్ ఇది
0: అవునా కాదా అనేటువంటి విచారణ కూడా చేయకూడదు.
1: వి షుడ్ నాట్ ఎంక్వైర్ విత్ ఎస్ ఆర్ నో.
0: దైవ ఆజ్ఞ శిరసావహించాలి.
1: వి షుడ్ ఫాలో.
0: అదే మనకు అన్ని సౌభాగ్యాలు అందిస్తున్నాయి.
1: రెస్ట్ ఆఫ్ ది ప్రాస్పెరిటీ
0: అదే మనకు సో దివ్య జీవితాన్ని కూడా చేస్తుంది.
1: దట్ విల్ కన్ఫర్ డివైన్ లైఫ్. ఇది
0: దైవత్వమును పొందింప చేస్తుంది.
1: ఇట్ విల్ మేక్ యు అటైన్ డివినిటీ.
0: ఈ ఆజ్ఞనే ఈ యొక్క సాయుధ్యమునకు మూల కారణము.
1: ఇట్స్ ఓన్లీ ఫర్ గాడ్స్ కమాండ్ దట్ గివ్స్ us మర్జర్ విత్ ది డివైన్.
0: దైవ ఆజ్ఞను మనం శిరసావహించి మన జీవితమును ధన్యం గావించుకోవడానికి తగిన కృషి చేస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా యొక్క ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: ఫాలోయింగ్ గాడ్స్ కమాండ్ వీ షుడ్ రిడీమ్ అవర్ లైఫ్. సో సేయింగ్ భగవాన్ విల్ బి బ్రింగింగ్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.

0: It's the brass that makes the sound that you would hear. But you don't find any sound out of gold. It's only the low men, the mean people, who have got all the pomp and show. Why is it that devotees also need this kind of coating, outer coating?
1: Vidyarthulara.
0: Students.
1: Inati vidyarthulu. Kalimi. Chelimi. Balamunu. Achinchutunnaru kani. Gunamunu asinchutaledu.
0: The students want today the friendships, associations, properties and physical strength and not character.
1: Samata, mamata, samagrata, taupratyuttamu, ee naligintini manavudu mukhyamuga sadhinchadu.
0: Man should achieve these four cardinal principles. Equality, the love, integrity and fraternity.
1: Vidyayandu yetti adambaramu panikiradu.
0: The pomp and show should not find a place in education.
1: Sadgulamulu, sadacharamulu, satsampatti, satpravattana iviye vidyarthiki undavalsinatvanti sahaja lakshanamulu.
0: A student should possess these natural qualities of virtues, good practices, good association and good behavior.
1: Kani duradrishtavashattu ee naati aadhunika yugamunandu veetiki annintikini viruddhamainatuvanti cheryalu jarugutu vastunnayi.
0: Unfortunately, in this modern age we find contradictory behavior and tendencies.
1: Dusthangamu duralochana దుష్ప్రవర్తన దుశ్చింతంతో కాలమును గడుపుతున్నాడు ఈనాటి విద్యార్థి.
0: The modern student is spending all his time in wicked thoughts and bad actions and bad emotions.
1: కనుక మనకు ఆడంబరాలు సరి అయినటువంటివి కాదు.
0: Therefore, we should not have any kind of show or pomp.
1: కంచు కనకము రెండు చూచినప్పుడు ఒకటిగానే ఉంటుంటాయి.
0: Brass and gold look alike.
1: Kani kanchu shabdamu ganamuga untundi.
0: But the sound
1: kanaka shabdamu chala shabdarahitanga untundi.
0: The brass makes too much of sound that you don't get it out of gold.
1: Kanuka ee naati vidyarthulu aadambaramainatunte yokka matalu anagachuttovalu.
0: Therefore, the students today should keep under check all that show.
1: You cannot always oblige. You can speak always obligingly. Neevu goppa viluvanu sampadinchanakkaraledu. Neevu ganamuga gauravanga palukulu paliki vidyarthi aneetuvanti okka saarthaka naamani nilukkovali.
0: You need not use high sounding words. It is enough if you talk in a respectful way, in a courteous way.
1: Not smooth and sweet.
0: Smooth and sweet.
1: Mana matalu madhuranga vinayanga vidhetato manamu prakatimpacheyali.
0: Our words should reflect all the humility and obedience, and they have got to be sweet also.
1: Ee naadu bhagavantudu prasadinchinatvanti mukhyamainatvanti gunamulu veetini manamu ee vidhanga vinayogisukuntunnam.
0: How are we making use of these God's gifts?
1: Mati. Ee manasunu manam ye vidhanga manam upayoginchukuntunnam?
0: How are we making use of our mind?
1: Gati. Sthiti. Sampatti. Ee nalugu kudanu bhagavantuni yokka anugrahame.
0: All these four, the mind, the destination, the position and the wealth are God's gift.
1: Ee naati matini manamu durmatiga bhavistunnamu upayogistunnam.
0: We are making use of our mind in a wrong way.
1: Matini kevalamu unmattuniga maarchutu vastunnadi.
0: It's only the mind that gets intoxicated and gets lost.
1: Ee matiye madonmattuniga maarustundadi.
0: అండ్ ఇట్స్ ఓన్లీ ద మైండ్ దట్ టర్న్స్ ప్రౌడ్.
1: మతిని సద్వినియోగపరుచుకుంటూ రావాలి.
0: వి హావ్ టు మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ అవర్ మైండ్.
1: మతి కలిగినటువంటి వాడే మతమును ఆశిస్తుంటాడు.
0: ద వన్ విత్ మతి ద మైండ్ విల్ హ్యావ్ ద మతము అండ్ ద రిలిజియన్.
1: కనుక జగత్తునందున్నటువంటి సర్వ మతమును కూడాను మతిని పురస్కరించుకుని ఏ ప్రవర్తిస్తున్నవి.
0: ఆల్ రిలిజియన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద మైండ్.

0: All religions teach good and noble things only. You have to conduct yourself with all the intelligence and the skills. When all our minds are good, which religion is bad?
1: సత్యమనే బోధిస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ అడ్వకేట్ ట్రూత్.
1: అన్ని మతములు కూడాను ధర్మమునే ఆచరింపచేస్తున్నాయి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు ప్రాక్టీస్ ధర్మ.
1: అన్ని మతములు కూడాను మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, గురువుని గౌరవించమనే బోధిస్తుండాలి.
0: ఆల్ రిలిజన్స్ వాంట్ us టు కన్సిడర్ మదర్ as గాడ్, ఫాదర్ as గాడ్ అండ్ ద ప్రిసెప్టర్.
1: పెద్దలను గౌరవించమని, కీర్తి మర్యాదలను ప్రతిష్ఠ చేసుకోమని అన్ని మతములు కూడాను సువిశాలమైనటువంటి భావములనే ప్రబోధిస్తూ ఉన్నాయి.
0: ఆల్ రిలిజన్స్ టీచ్ బ్రాడ్ ఫీలింగ్స్ దట్ యూ షుడ్ రెస్పెక్ట్ ఎల్డర్స్ అండ్ యూ షుడ్ ఎర్న్ గుడ్ నేమ్ అండ్ రెస్పెక్ట్ ఇన్ సొసైటీ.
1: కానీ మన మతుల్లో ఉన్నటువంటి యొక్క దోషము చేతనే మతములు కూడాను దోషంగా భావిస్తున్నాం.
0: బికాస్ ఆఫ్ అవర్ డిఫెక్టివ్ మైండ్ వీ కన్సిడర్ రిలిజన్స్ ఆల్సో బ్యాడ్.
1: కనుక రిలిజన్ అనేటువంటిది రియలైజ్ ఈజ్ రిలిజన్.
0: రియలైజ్ టు రియలైజ్ ఈజ్ రిలిజన్.
1: రిలిజన్ ఆఫ్ లవ్.
0: రిలిజన్ ఆఫ్ లవ్.
1: ఈ పవిత్రమైనటువంటి యొక్క సూక్తులనే ప్రతి మతమునందు కూడాను ప్రబోధిస్తూ వస్తున్నాయి.
0: ఎవ్రీ రిలిజన్ అడ్వకేట్స్ దీస్ సీక్రెట్ టీచింగ్స్ అండ్ ప్రిన్సిపల్స్.
1: కనుక మానవుడు మానవత్వంగా జీవించడానికి తగిన కృషి చేయాలి.
0: Every man should make every effort to lead a human life.
1: ee naati manavudu madhavudu kaakapoyinanu paravaledu, manavudu manavudiga jeevinchali.
0: Doesn't matter if man doesn't turn to divine or divinity, but he should lead a human life.
1: Kanuka lokamulo vinaya vidhetalato jeevinchadiginatunti vaade manishi ani prabodhinchindi manaku upanishattulu.
0: Our upanishads teach this principle. The one who conducts himself with humility and obedience is a true human.
1: Kavim Puranam Anushasta Ranuraninam Samaswarajya Sarvasya Dataram Chintarupam Aditya Varnam Tamasah Parastar. Kavim Yavaru Kavi Manavuda Kavi Kadu.
0: Who is the poet, composer? Is the human? No.
1: Kevalam Padamalu చేర్చేటువంటి వాడే మానవుడు.
0: మ్యాన్ ఓన్లీ కంబైన్స్ వర్డ్స్.
1: ఈ పదములు స్వచ్ఛంగా ఉండినప్పుడే కదా ఆ పదములు తాను చేర్చగలుగుతున్నాడు.
0: బికాస్ ద వర్డ్స్ హావ్ గాట్ ఆల్ ద క్లారిటీ.
1: మానవుని కంటే ముందుగానే పుట్టినవి పదములు.
0: ది వర్డ్స్ వర్ బోర్న్ ఈవెన్ బిఫోర్ మ్యాన్.
1: కనుక ఈ పదములను అమర్చినటువంటి వాడు భగవంతుడే.
0: ఓన్లీ గాడ్ హూ క్రియేటెడ్ దీస్ వర్డ్స్.
1: ఈ కవి ఏ రీతిగా ఉంటుండాలి?
0: హౌ షుడ్ హీ బీ?
1: త్రికాల భాగ్యం కవి, త్రికాల దర్శనం కవి, మూడు కాలములను దర్శించినటువంటి వాడు కవి.
0: హీఈస్ ఓన్లీ ట్రూ కంపోజర్ ద పోయట్. హీ నోస్ హూ హ్యాస్ ద విజన్ ఆఫ్ ఆల్ ద త్రీ
1: భూత భవిష్యత్ వర్తమాన కాలములు కూడాను తాను చూడగలిగినటువంటి వాడే కవి.
0: హీ షుడ్ బి ఏబుల్ టు సీ ద పాస్ట్ ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్.
1: కనుక ఈ కవి ఎవరనగా భగవంతుడే.
0: గాడ్ ఈజ్ ద సుప్రీం పోయట్.
1: పురాణం, పురాణమనగా ఏమిటి? రామాయణము, మహాభారతము, మహాగ్రంథము ఇలాంటివంతా పురాణములు కాదు.
0: పురాణ డజంట్ మీన్ ఎపిక్స్ లైక్ రామాయణ భారత భాగవత.
1: పురాణము అనగామా శరీరమనే పురమునందు నకశిఖ పర్యంతము సంచరించేటువంటి ఏ చైతన్య శక్తి కలదో దానికే పురాణము అని పేరు.
0: దిస్ బాడీ ఈజ్ ద పురా అండ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ అవేర్నెస్ దట్ మూవ్స్ ఫ్రమ్ టాప్ టు టో ఈజ్ దిస్ పురాణ.
1: కనుకనే ప్రతి మానవుని ఎందుకు కూడాను చైతన్యమైనటువంటి యొక్క శక్తితో తాను మెలుగుతూ ఉన్నాడు కనుకనే అతనే పురాణుడు.
0: సిన్స్ గాడ్ మూవ్స్ అబౌట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ ఆల్ ఓవర్ అవర్ బాడీ హీస్ పురాణం.
1: ఇతను సమష్టి స్వరూపుడు.
0: హీస్ కాస్మిక్ ఫార్మ్.
1: వ్యష్టి స్వరూపుడు కాదు.
0: హీస్ నాట్ ఇండివిజువల్.
1: ఏదో ఒక వ్యక్తి ఎందు మాత్రమే ఉన్నటువంటి వాడు కాదు.
0: వీ కెనాట్ లిమిట్ హిమ్ టు ఎన్ ఇండివిజువల్.
1: అందరి ఎందు కూడాను సమత్వంగా ఉండినటువంటి ఒక చైతన్యమే ఈ యొక్క దివ్యత్వము.
0: గాడ్ ఈజ్ అవేర్నెస్ ప్రెసెంట్ ఇన్ ఎవ్రీవన్.
1: కనుకనే ఈశ్వర సర్వభూతానాం అందరి ఎందు ఉండేటువంటి వాడు భగవంతుడు.
0: గాడ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ ఆల్ లివింగ్ క్రీచర్.
1: అతన్నే పురాణము అని చెప్తూ వచ్చారు.
0: గాడ్ ఈజ్ దిస్ పురాణం.
1: అనుశాసితం అనగా లోకము లోపల కొన్ని కొన్ని తప్పులకు, కొన్ని కొన్ని దోషములకు, కొన్ని కొన్ని పాపములకు కొన్ని కొన్ని విధములైనటువంటి యొక్క శిక్షణలు ఉంటుంటాయి.
0: ఇన్ దిస్ వరల్డ్ వి ఆర్ బౌండ్ టు బి పనిష్డ్ వెన్ వి కమిట్ సర్టెన్ ఎర్రర్స్ ద మిస్టేక్స్ అండ్ సిన్స్.
1: కానీ భగవంతుడిది అది కాదు. శాశ్వర్వచనం ఇది శాస్త్రం, శాసించినటువంటిది శాసనం.
0: ది కమాండ్ ఇస్ ది శాస్త్ర.
1: ఒకరెవరైనా దొంగతనము చేసినప్పుడు అతన్ని తీసుకెళ్లి పోలీసులు జైల్లో పెట్టి లాక్ చేస్తారు.
0: ఇఫ్ ఎనీవన్ కమిట్స్ థెఫ్ట్ ద పోలీస్ విల్ పుట్ హిమ్ ఇన్ ప్రిజన్.
1: శరీరమును బందికానాలో పెట్టి లాక్ చేసినారే కాని తన మనసును ఎవరు లాక్ చేయడానికి వీలు కాదు.
0: బాడీ ఇస్ ఇంప్రిజన్డ్ బట్ ఇట్స్ ఇంపాసిబుల్ టు ఇంప్రిజన్ ద మైండ్.
1: తన మనసు సర్వత్రా సంచరిస్తుంది, తన ఇంటికి పోతుంది, బజారుకు పోతుంది, తన మిత్రుడి ఇంటికి పోతుంది, ఎక్కడ చూసినా సంచరిస్తుంది మనసు.
0: బట్ ద మైండ్ మూవ్స్ అబౌట్. ద మైండ్ గోస్ టు వన్స్ ఓన్ హోమ్ అండ్ విజిట్స్ ఫ్రెండ్స్ రెసిడెన్సెస్.
1: కనుకనే శరీరంను బంధించేటువంటి వాడు శాసనుడు, మనస్సును బంధించేటువంటి వాడు అనుశాసితుడు.
0: ద వన్ హూ కంట్రోల్స్ ద మైండ్ ఈజ్ అనుశాసిత.
1: అనగా అతను దైవమే.
0: That Anushasita is God Himself.
1: Kavim Puranam Anushasita Rano Raniyam Smarajya Sarvasya Tataram Chunta Madhutya Varnam Tamasat Parastat. Atan Yevidanga Untunnadu Aditya Varnam Tamasat Parastat. Surya Kantita Untunnadu.
0: He is of the brilliance effulgence of sunlight.
1: Sarvula manasunandukudunu prakashavantudai buddhi swarupudai prakashistu unnadu.
0: He is in the form of intellect in everyone, shining all the time.
1: Vedah vetam purusham mahantam aditya varnam tamasah parastat. Rishulu aanadu tapassulu chesi jagattunaku vachi vedah vetam purusham mahantam bhagavantunni mem kanukunnam annaru.
0: The rishis, the ancient sages, having done penance, they returned back and said, we have seen God. Where have they seen?
1: Tamasah parastat. Ee tamasuku avana kanukunnam.
0: Beyond that pitch darkness, they could see the divine.
1: Darkness is ignorance.
0: Darkness of ignorance.
1: Kanuka, ee telivitetalainatundi dani yokka cheekatiki venukula mem bhagavantunni telusukunnam.
0: We could see God beyond this darkness of ignorance as effulgence.
1: Lautika prapanchamunandu kaadu.
0: Not in this physical world.
1: Ee bhautika prapanchamunandu kaadu.
0: Not in this world.
1: Ee prakruta prapanchamunandu kaadu. Ee stoola prapanchamunandu kaadu. Antar prapanchamunandu. Antar bhavamlo mem gurtincham.
0: It's not in this physical world. It's not in this outer world. It's not in this gross world. We have seen God within.
1: Kanukane prati manavuni endu kudanu ఆ అజ్ఞానం అనేటువంటి దాని వెనుకల తేజోవంతుడైపోయి ప్రకాశిస్తున్నాడు భగవంతుడు.
0: గాడ్ షైన్స్ యాస్ బ్రిలియంట్ లైట్ బియాండ్ దిస్ డార్క్నెస్ ఆఫ్ ఇగ్నోరెన్స్.
1: కనుకనే మానవుడు మానవునిగా బ్రతికినప్పుడు, మానవునిగా జీవించినప్పుడు తానే మాధవుడైపోతాడు.
0: దేర్ఫోర్ ఇఫ్ మ్యాన్ లీడ్స్ ఎ హ్యూమన్ లైఫ్ హీ వుడ్ బికమ్ గాడ్ హింసెల్ఫ్.
1: అప్పుడే తాను కనకం వలె చెడని పదార్థంగా రూపొందుతాడు.
0: Then he will remain as a precious gold, changeless.
1: నీవు పిత్తళం తీసుకుని పెట్టేస్తే అది కొంతకాలం కొంత మార్పు రావచ్చు.
0: You may bring here the brass, it may change after some time.
1: కానీ కనకము ఎంతకాలం భూమిలో మట్టిలో ఉండినప్పటికీ ఇది మారేటువంటిది కాదు.
0: The gold may be there for long and over years.
1: ఎంత కాల్చినప్పటికీ ఇది అపరంజిగా మారుతుందే కానీ ఇది మాలిన్యము కాదు.
0: The more and more you burn gold, it shines brilliantly more and more.
1: కనుక మానవుని యొక్క మనస్సును ఎంత సంస్కరించినప్పటికీ అది మరింత మరింత మరింత పవిత్రమైపోతుందే కానీ దీని యొక్క ప్రకాశము తగ్గేటువంటిది కాదు.
0: Therefore, as the mind is put under control and check and spiritual endeavor, it will shine more and more.
1: కనుక సంస్కారం అయ్యే కొలది కూడాను దీని యొక్క పవిత్రత పెరుగుతూ వస్తుంది.
0: As mind is processed or cultured, it will improve.
1: కానీ బ్రాస్ ఆ విధంగా కాదు.
0: It's not so with brass.
1: ఇలాంటి పరిస్థితిలో చూచేకి మాత్రం రెండు ఒక్కటిగానే ఉంటుంది.
0: Apparently both are alive.
1: ఉప్పు కర్పూరము ఒక్క రీతిగా నుండు చూడ చూడ రుచులు జాడవేరు.
0: Camphor and salt look alike, but the taste differ.
1: కనుకనే మనము చూపులకు మాత్రమే మనుషులు మనుషులు మాదిరి మనం భావించరాదు.
0: By mere looks we should not consider everyone human.
1: జగతిని జీవించువాడు మనుజుడు కావాల మొదట.
0: In this world, one should be a true human first.
1: Manujunu dushkrutane nella pogadutundu vaade chavata.
0: The one who praises all wicked actions is a dunce and a fool.
1: ఆత్మ విద్య నేర్చిట ఆధ్యాత్మను కనుగొనుట.
0: The only one should know the knowledge of the Spirit, which is spiritual knowledge.
1: సర్వములకు మూలములకు బాట ఇది ఏ స్మృతులు చెప్పు మాట.
0: It is a declaration of all the sacred texts that would show the royal power.
1: స్మృతులంతకుడు ఈ విధమైనటువంటి ఒక సత్యాన్ని ప్రబోధిస్తూ వచ్చాయి.
0: All sacred texts gave this sacred teaching.
1: సర్వ మార్గములకు ఇదియే మూలము.
0: It is the goal of all paths.
1: సర్వ జీవములకు ఇదే ఆధారము.
0: It is the basis of all creatures.
1: సర్వ సృష్టికి ఇదే కీలకము.
0: This is the secret of the entire creation.
1: వ్యక్తి మనస్తత్వాన్ని ఈనాడు మానవుడు గుర్తించడానికి ప్రయత్నించాలి.
0: Man should make every attempt to know the mystery of the mind.
1: మానవుడు మానవుడిగానే బ్రతకడానికి తగినటువంటి కృషి చేయాలి.
0: Man should lead the life of a human in true spirit.
1: ఆకారం మానవుడు మాత్రమే కనిపిస్తున్నాడు కానీ ఆచార మానవుడు కనిపించడం లేదు.
0: He is only a human being in form, but not by conduct.
1: కనుక మనం ఆచార మానవులుగా ప్రయత్నపూర్వకంగా జీవించాలి.
0: So we should be humans in practice.
1: మన యొక్క రూపము, మన యొక్క భావము, మన యొక్క క్రియలు స్వచ్ఛమైనటువంటిగా ఉండాలి, అమూల్యమైనటువంటిగా ఉండాలి.
0: Our form, our feelings, our actions should be highly valuable. They should be sacred.
1: శీలవంతమైనటువంటివిగా ఉంటుండాలి.
0: They should be one of character.
1: సౌజన్యము, సౌశీల్యము, సౌభాగ్యంగా ఉండాలి.
0: It's one that's all richness of the character and good feelings and virtues.
1: ఇలాంటి మానవత్వాన్ని ఈనాడు పెంచుకునేదానికి చదువు అవసరం.
0: To develop that human quality, education is essential.
1: విద్య అనగా ప్రకాశము.
0: With means effulgence.
1: ఇట్టి ప్రకాశాన్ని అందించేటువంటిది మానవత్వం అనేటువంటి విద్య.
0: The education in this human life gives us that brilliance.
1: ఈనాటి ఎడ్యుకేషన్ లోపల ఎడ్యుకేషన్ ఉంది కానీ ఎలివేషన్ లేదు.
0: In the modern education, there is education, but there is no elevation.
1: Elevation chala avasaram.
0: Elevation is necessary.
1: Ekkada chusina gaani education, education, education.
0: Everywhere education and education only.
1: Idi vidyarthi yokka laksham kaaneru.
0: This is not the quality of a student.
1: Kevalamu somari pootulu yokka lakshanam.
0: It is the quality of a lazy fellow.
1: Laziness is rust and dust.
0: Laziness is rust and dust.
1: Realization is the best and rest.
0: Realization is best and rest.
1: కనుక లేజినెస్ ని మనం ఏ మాత్రం కూడా ప్రవేశపెట్టకూడదు.
0: So we should never give any scope for this laziness.
1: చదవడానికి చాలి ఒక వీలు పడనటువంటి వాడే ఎడ్యుకేషన్ లో ప్రవేశిస్తుంటాడు.
0: The one who has no time to study and becomes lazy.
1: No time kada, time is there, lot of time.
0: The lot of time is there, he doesn't study, therefore he is lazy.
1: కాలం ఎంత వ్యర్థము.
0: He wastes his time.
1: ధనం ఎంత వ్యర్థము.
0: Money is wasted.
1: ఎనర్జీ ఎంత వ్యర్థము.
0: Energy is wasted.
1: తల్లిదండ్రులకు ఎంత యాంగ్జైటీ.
0: The parents will be too anxious about his future.
1: Kanuka, not anxiety, anxiety.
0: Anxiety, full of anxiety.
1: Maa pillavaadu emothunnadu, cycle chestunnarata, maa pillavaadu emothadu ani tallidandru enta baadha padtaru.
0: Parents are full of anxiety what is going to happen to their children.
1: Mee nunchi tallidandrulku sariyain skirtin sampayinchali.
0: You should bring a good name to your parents.
1: Mee blood,
0: your blood.
1: Mee food,
0: your food.
1: Mee head,
0: your head.
1: Mee duddu,
0: your money.
1: Parents gift,
0: or parents gift.
1: కనుక నీ పేరెంట్స్ కు మొట్టమొదటి గ్రాట్యుట్యూస్ మీరు ఇవ్వాలి.
0: సో యూ షుడ్ ఎక్స్ప్రెస్ యువర్ గ్రాట్యుట్యూడ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్.
1: పేరెంట్స్ ఏ విధమైనటువంటి యాంగ్జైటీ ఉండకూడదు.
0: యూ షుడ్ నాట్ బి ద కాజ్ ఫర్ ఎనీ యాంగ్జైటీ టు యువర్ పేరెంట్స్.
1: ఇలాంటి విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి సచ్ స్టూడెంట్స్.
1: ఐడియల్ విద్యార్థులుగా తయారు కావాలి.
0: యూ షుడ్ బి ఐడియల్
1: వారే వారిని నేను అప్పుడప్పుడు బంగారు బంగారు బంగారు అని పిలుస్తాను.
0: స్వామి విల్ అడ్రస్ సచ్ ఐడియల్ స్టూడెంట్స్ యాజ్ బంగారు గోల్డ్.
1: అందరూ గోల్డ్ కావాలి.
0: Everybody should be gold.
1: Elanti gold.
0: What sort of gold?
1: Gold gold kaadu.
0: Not
1: pure gold kaavali.
0: Not rolled gold but pure gold.
1: Ee vidhanga swachchamainatundi hrudayanga undali.
0: You should have pure heart.
1: Pavitramaina bhavamga undali.
0: You should have sacred thoughts.
1: Nityamainatundi jeevithanga adarshaanni andinchali.
0: You should lead an eternal life following eternal principles.
1: Trikarana shuddhiga untundali.
0: You should have purity of heart, thought, word and deed.
1: కనుకని ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
0: ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్ కైండ్ ఇస్ మ్యాన్.
1: కనుక ఈ కైండ్నెస్ మనలో రావాలి. మ్యాన్ కైండ్
0: ఇన్ దిస్
1: మ్యాన్ అనగా కైండ్నెస్ కంపాషన్ లో ఉండాలి.
0: దిస్ వెరీ వర్డ్ మ్యాన్ కైండ్ యూ షుడ్ హ్యావ్ దిస్ కైండ్నెస్ కంపాషన్.
1: మ్యాన్ కైండ్.
0: మ్యాన్ కైండ్.
1: యు ఆర్ నాట్ ఓన్లీ మ్యాన్. మ్యాన్ కైండ్.
0: You are not only man, but you belong to mankind.
1: Compassion manlo undali.
0: You should have compassion.
1: Anduvalle mankind ani pilichadu.
0: Therefore we belong to mankind.
1: Ee naadu anta kudanu adi kevalamu ఒక విధమైనటువంటి పదంగా ఉపయోగించుకుంటూ కాలంని వ్యక్తం చేసుకుంటున్నాం. అర్థాన్ని గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
0: వి జస్ట్ యూజ్ దిస్ వర్డ్ వితౌట్ నోయింగ్ ఇట్స్ మీనింగ్ అండ్ వేస్ట్ ద టైం.
1: కనుక మన గుణముల చేతనే భగవంతుడు మనమే కాగలము.
0: By your character and virtues, you yourself can transform
1: into God.
0: God is not separate from you.
1: భగవంతుడవు.
0: You are God.
1: నీవు పవిత్రమైనటువంటి చిత్తంతో కలిగినప్పుడు నీకంటే భగవంతుడు మరొకటి లేడు.
0: If you have got sacred heart, there's no other God other than you.
1: తన చిత్తమునందే భగవంతుడు అభివృద్ధి పొందుతుంటాడు.
0: You'll find the divinity dancing in your heart.
1: నీ చిత్తమునందే భగవంతుడు పైలట్ గా నీ చిత్తాన్ని డ్రైవ్ చేస్తుంటాడు.
0: God will be pilot in your heart, driving you, speeding ahead of time.
1: కనుక భగవంతుడు ఓనరు కాదు.
0: God is not the owner.
1: You are the owner.
0: You are the owner.
1: భగవంతుడు is only pilot.
0: God is only pilot.
1: అందువల్లనే పార్థ సారథి అన్నారు.
0: So he is the divine pilot. పార్థ
1: సారథి. కృష్ణుడు ఎవరికి సారథి? పార్థునికి సారథి.
0: కృష్ణ is the charioteer of పార్థ అర్జున హింసే.
1: కాబట్టి కృష్ణుడు అక్కడ ఓనర్ కాదు.
0: కృష్ణ ఇస్ ది ఓనర్, నాట్ ది ఓనర్.
1: పార్థుడు అక్కడ ఓనర్.
0: పార్థ అర్జున ఇస్ ది ఓనర్.
1: కృష్ణుడు కేవలం ఒక డ్రైవర్.
0: కృష్ణ ఇస్ ఓన్లీ డ్రైవర్.
1: ఏ రీతిగానే మీ యొక్క చిత్తము, మీ యొక్క పవిత్రమైన భావము, అది మీ ఓనర్షిప్.
0: దేర్ఫోర్ యువర్ హార్ట్, ద సీక్రెట్ ఫీలింగ్,
1: భగవంతుడు దీనికి
0: బిలాంగ్ టు యు.
1: ఊరికి డ్రైవ్ చేస్తూ పోతున్నాడు.
0: గాడ్ ఈస్ మియర్లీ ఎ డ్రైవర్.
1: కనుక అతన్ని డ్రైవర్ గా మీరు భావించుకొని, అతని డ్రైవర్ గా మీరు ఎన్నుకొని మీ జీవిత ప్రయాణం సాగించండి.
0: టేక్ గాడ్ యాజ్ యువర్ డ్రైవర్ అండ్ క్యారీ ఆన్ దిస్ లైఫ్ సోజర్న్.
1: షిర్డీలో 90 సంవత్సరముల పూర్వము నామ్దేడ్ అనేటువంటి గ్రామం నుండి ఒక భక్తుడు వచ్చాడు.
0: దేర్ ఇన్ షిర్డి 90 ఇయర్స్ బ్యాక్ ఎ డివోటీ కేమ్ ఫ్రమ్ ఎ విలేజ్ బై నేమ్ నాందే.
1: అతను గొప్ప శ్రీమంతుడే.
0: ఇస్ ఎ వెరీ రిచ్ మ్యాన్.
1: వాడియా అని అతని పేరు.
0: హిస్ నేమ్ ఇస్
1: వాడియా.
0: హిస్ నేమ్ ఇస్ వాలియా.
1: వాడియా.
0: వాడియా. వాడియా.
1: కనుక అతను షిర్డీకి పోవాలని ఎంతో ప్రయత్నం చేస్తూ ఉండినాడు.
0: హి వాస్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు రీచ్ షిర్డి.
1: కానీ అతనికి దాస్ గన్ చాలా స్నేహితుడు.
0: బట్ హిస్ క్లోజ్ ఫ్రెండ్ ఇస్ దాస్ గన్.
1: దాస్ గన్ దగ్గరికి వెళ్లి, సార్, నేను షిర్డీకి పోవాలనుకుంటున్నాను, ఏ విధంగా పోవాలి? ఇది ప్రథమం నేను షిర్డీ సంకల్పం నాలో రావటం. నేను వెళ్లాలనుకుంటున్నాను, నాకు బిడ్డలు లేరు, కావలసినంత ధనం ఉంటుండాలి, ఏమి చేతుంది? కనుక నేను షిర్డీకి పోయేటువంటి విధానంలో మీరు ఏదైనా కొంచెం గైడెన్స్ కావాలి అన్నాడు.
0: హీ అప్రోచ్ హిస్ ఫ్రెండ్ దాస్ గన్ అండ్ సెడ్, సార్, ఐ వాంట్ టు గో టు షిర్డీ, ఐ హావ్ లాట్ ఆఫ్ మనీ, ఐ హావ్ నో చిల్డ్రన్, దిస్ ఇస్ మై ఫాదర్.
1: అదే గ్రామంలోనే సత్యచిత్తుడు అనగా చాలా పవిత్రమైన హృదయం కలిగేవాడు.
0: ఇన్ ది సేమ్ విలేజ్ దేర్ అనదర్ వన్ బై నేమ్ సచ్చిత్.
1: అతను చాలా కష్టించి పనిచేసేటువంటి వాడు.
0: హీ వర్క్స్ వెరీ హార్డ్.
1: అతను సాధు హృదయుడు.
0: హిస్ పైయస్ హార్టెడ్.
1: అందరూ కూడాను ఆ గ్రామంలో ఉన్నటువంటి వారందరూ కూడాను అతనికి సాధు స్వామి, సాధు స్వామి అని పిలిచేవారు.
0: ఎవ్రీవన్ విల్ కాల్ హిమ్ యాజ్ ఎ పైయస్ మ్యాన్, సాధు స్వామి.
1: అతను కూలి పని చేసి బ్రతికేటువంటి వాడు.
0: హీ వర్క్డ్ యాజ్ ఎ డైలీ క్యాజువల్ లేబర్.
1: కానీ అందరికీ మంచి బోధ చేసేటువంటి వాడు.
0: బట్ హీ గివ్స్ గుడ్ టీచింగ్ టు ఎవ్రీబడీ.
1: ఏ ఒక్కటి కూడాను తాను ఆచరించినటువంటివి చెప్పేటువంటి, ఆచరించి బోధించేటువంటి వాడు.
0: హీ నెవర్ టాట్ ఎనీథింగ్ విచ్ హీ హాస్ నాట్ ప్రాక్టీస్డ్ హింసెల్ఫ్.
1: ఈ మౌలి కొన్ని దినములు ఏ పని లేకుండా పోవటం చేత పాపం బలహీనుడైపోయాడు.
0: As he didn't find any the work, he was weak.
1: ఈ కూలి స్వామి ఒక గట్టు కింద పడుకున్నాడు పాపం.
0: And this swami was taking rest.
1: ఎవ్వరూ అతన్ని మాట్లాడించలేదు.
0: Nobody spoke to him.
1: ఒకనాడు,
0: one day,
1: ఈ యొక్క టౌకారి ఉన్నాడు చూడండి,
0: this rich man,
1: వాడియా.
0: వాడియా.
1: అతను పోతూ పోతూ జట్కాలో అని టాంగా నుంచి చూచాడు.
0: He was passing by in his tanga and he saw him.
1: అతను చాలా బలహీనంగా ఉంటున్నాడు.
0: He saw him very weak.
1: బిడ్డలు లేరు కనుక వాడియాకు కొంచెం దయా దాక్షిణ్యము ఉంటుండాలి.
0: He is one of compassion.
1: ఒక హోటల్ వాడికి చెప్పాడు, ఇతనికి ఏమి కావాలో తిండి నీవు పెట్టి ఈ దినము అన్నాడు.
0: He spoke to the hotel proprietor there and find out what he really wants that day.
1: తరే పెట్టించాడు. తినేటప్పటికి అతను భగవంతునికి థ్యాంక్స్ చెప్పాడు. గాడ్ ఈస్ గ్రేట్ అన్నాడు.
0: ఆల్ దట్ హీ వాంటెడ్ వాజ్ సర్వ్డ్ అండ్ హీ సెడ్ గాడ్ ఈస్ గ్రేట్.
1: దిక్కులేని వాని దేవుడోము.
0: హీస్ ఓన్లీ ద రిఫ్యూజ్ ఇన్ ద ఫోర్లాన్.
1: అడవుల యందున్న,
0: ఏదైన ద ఫారెస్ట్,
1: ఆకాశమున
0: ఆర్ ఇన్ స్కై,
1: గుట్ట మీద నున్న,
0: మౌంటైన్ టాప్,
1: నట్టేటబడి ఉన్న
0: ఆర్ మిడ్ సీ,
1: పట్టణంలో నున్న,
0: సిటీ,
1: పల్లెనున్న
0: ఆర్ విలేజ్,
1: ఎచ్చటున్నను,
0: వేర్ ఎవర్ యు ఆర్,
1: ఏని వాడు దేవుడోము.
0: గాడ్ విల్ బి విత్ యు, హీ విల్ నెవర్ ఫర్గెట్ యు
1: అనుకున్నాడు తనలో పాపం.
0: హీ థాట్ within himself like that.
1: ఈ పెట్టినటువంటి వాడిని కూడాను థాంక్స్ చెప్పాడు, కృతజ్ఞతను అందించాడు.
0: He also expressed his thanks, gratitude to him.
1: ఈ దాసుగం చెప్పిన తర్వాత ఇతను వాడియా షిర్డీకి ప్రయాణమయ్యాడు.
0: Vadiya started journeying to Shirdi.
1: Bharyanu teeskunnadu, Shirdiki vellaadu.
0: He was accompanied by his wife.
1: Shirdiki velli baba darshanam chesetappudiki baba adigaadu, hey, 5 kaasulu ichche naaku, anaga 5 rupayalu naaku ivvamani cheppaadu dakshana.
0: The moment he reached Shirdi, baba asked him, come on, give me 5 coins, 5 rupees as dakshana.
1: 5 rupayalu naaku dakshini annadu.
0: He said, give me 5 rupees, 5 coins.
1: ఇతను శ్రీమంతుడే, ఏమీ వెనుక జగలేదు. తీశాడు, అప్పుడు 5 రూపాయల నోట్లు లేవు, 1 రూపాయి నోట్లు లేవు, 2 రూపాయలు అంత కాయిన్స్.
0: He's quite rich man. There's no shortage of money anyway. There were no currency notes in those times.
1: మంచి తీసుకున్నాడు కాబట్టి పెద్ద జోబీలు అంతా ఉంటున్నాయి, దాంట్లో నుంచి కాసులు తీశాడు, 5 రూపాయలు ఇచ్చేకపోయాడు.
0: As he has put on long coat, he was carrying coins in his very broad long pockets.
1: చెప్పాడు,
0: he would collect and give.
1: బాబా వాడియా, ఇప్పుడు నీకు 5 కాసులు నాకు అక్కర్లేదు, 1 రూపాయి 2 అణాలు నాకు ఇచ్చేసేయి.
0: వాడియా, ఐ డోంట్ వాంట్ 5 రూపీస్ నౌ, ఐ వాంట్ 1 రూపీ 2 అణాలు.
1: 3 రూపాయల 14 అణాలు ముందే ఇచ్చేసినావు నాకు.
0: యూ పేడ్ 3 రూపీస్ 14 అణాలు బిఫోర్.
1: దీనికి ఏం అర్థం కాలేదు.
0: డిడ్ంట్ అండర్స్టాండ్.
1: ఈ బాబా బాబా అని చెప్తున్నారు, గొప్పవాడా ఇతను, లేక ఏమైనా పిచ్చివాడా, ఎప్పుడు నేను వచ్చాను, ఇదే ప్రథమ టైం నేను షిర్డీకి రావటము, నేను చూడటమే మొట్టమొదటి వేసుకున్నాడు కాబట్టి పెద్ద జోబీలు అంతా ఉంటున్నాయి, దాంట్లో నుంచి కాసులు తీశాడు, 5 రూపాయలు ఇచ్చేకపోయాడు.
0: As he put on long coat, he was carrying coins in his very broad long pockets.

0: రూపాయలే 14 గణాలు ముందుగా ఇచ్చినావు అని అంటున్నాడే, ఎవరు పిచ్చిగా ఉంటున్నాడు అనుకున్నాడు పాపం.
1: దిస్ మ్యాన్ థాట్ పీపుల్ సే బాబా ఇస్ గ్రేట్ వన్ అండ్ గ్రేట్ మ్యాన్, పర్హాప్స్ ఈస్ క్వైట్ మ్యాన్. దిస్ మై ఫస్ట్ విజిట్, దిస్ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ హిమ్. How is that I paid 3 rupees? I never met him.
0: Shirdi ki raavatame idi modalu.
1: His first visit to Shirdi.
0: Nenu eppudu ichanu 3 rupayala 14 ganalu.
1: When did I pay 3 rupees 14 anas?
0: Sari edo bodle vachanu darshinchukunnanu annadu. 1 rupay 10 ganalu ichadu.
1: Somehow I came here and he paid the balance 1 rupee.
0: Veldinaadu.
1: And he returned.
0: Ekkadiki?
1: Where has he gone?
0: Namdev. Namdev.
1: Namdev.
0: Akkadiki velutane rendo dinamu.
1: Following day.
0: Dasgan vachadu.
1: దాస్గన్
0: షిర్డీకి పోయావు కదా ఏం చెప్పింది పాపం ఈ వాడియ అంత తృప్తిగా లేడు.
1: దాస్గన్ సెడ్ యూ విజిటెడ్ షిర్డీ, వాట్ హ్యాపెండ్? దిస్ వాడియ ఇస్ నాట్ సాటిస్ఫైడ్ కంప్లీట్లీ విత్ హిస్ విజిట్.
0: దాస్గన్,
1: దాస్గన్,
0: నాకు అతని మహనీయుడిగాలే నాకు కనిపించటం లేదు.
1: He didn't look like a noble soul, great man.
0: ఏదో పిచ్చివాణి వలే కనిపిస్తుంది అది.
1: He looked like a madman.
0: ఆ పిచ్చి మనిషిలో కూడా ఒక విధమైనటువంటి భగవశక్తి ఉండవచ్చును.
1: There is divinity even in this mad person.
0: కానీ నేను అతన్ని అంత ఎక్కువగా గౌరవించి రాలేదు అన్నాడు.
1: Somehow I could not pay total respect.
0: ఏమి జరిగిందో చెప్పమన్నాడు.
1: Dasgan wanted, what happened?
0: నేను వెళ్ళిన తక్షణమే 5 రూపాయలు అందులో దీనికి సుంకం ఇవ్వమన్నాడు.
1: The moment I reached there, he asked for 5 rupees, 5 coins.
0: అదే నా దక్షిణ అన్నాడు.
1: He said, that's the offering, దక్షిణ.
0: ఇస్తూ ఉండంగానే,
1: while I was giving,
0: 3 రూపాయల 14 గణాలు ముందుగానే ఇచ్చేసావు, ఇప్పుడు 1 రూపాయి 2 గణాలు నాకు ఇచ్చేసే చాలు అన్నాడు.
1: The moment I was about to give, he said, you paid 3 rupees 14 anas before, now give the balance.
0: బాబానే చూడలేదే ఎందుకు ఈ విధంగా అడుగుతున్నాడు, ఎందుకు ఈ విధంగా అన్నాడు.
1: I never met Baba before, why is it that he's asking?
0: దాస్గన్ బాబాకు మహాభక్తుడు.
1: దాస్గన్ is an ardent devotee of Baba.
0: యోచించాడు.
1: He thought over.
0: బాబా ఎప్పుడు లేని విచ్చి పలకడానికి వీలు కాదు.
1: బాబా విల్ నెవర్
0: సర్వత్రా ఉంటుండేటువంటి వాడు బాబా.
1: బాబా ఇస్
0: సర్వ జీవులు ఎందు ఉండేటువంటి బాబా.
1: ఇస్ ప్రెసెంట్ ఇన్ ఆల్ క్రీచర్స్.
0: అలాంటి బాబా ఈ విధంగా అడగడంటే నీవు చాలా పొరపడుతున్నావు.
1: ఇఫ్ యూ సే సో,
0: నీదే దోషం కానీ బాబాలో దోషం లేదు.
1: ఇట్ ఇస్ యువర్ మిస్టేక్, నథింగ్ రాంగ్ విత్ బాబా
0: అని మరి పిలిచి, నీవెవరికైనా ఈ మధ్యలో నీవెవరికైనా దానమో ధర్మమో ఏమైనా చేశావా అని అడిగాడు దాస్గన్.
1: Dasgan asked, in the recent times, did you offer any money in charity to anybody on the way?
0: Shirdi poye 3 dinala munduga nenu tangala vastunte okaru unnadu, okaru mana gramamlone untunnadu, kooli swami, kooli swami.
1: While I was proceeding to Shirdi in tanga, I saw on the way our local resident, kooli swami.
0: Atariki inta annam pettinchanu hotel vanto cheppi.
1: I asked that proprietor of the hotel to serve food.
0: ఎవరికి దాన ధర్మాలు ఎప్పుడు కూడా చేయలేదు అన్నాడు.
1: I did not offer money in charity to anybody other than this.
0: అయితే దానికి ఎంత అయింది అన్నాడు.
1: Then what is the cost of the food served for that kulibaba swami?
0: తర్వాత ఎవరినో జవాను పంపించి అక్కడ అడిగిచ్చాడు.
1: He sent his few.
0: 3 రూపాయల 14 గణాలు అయింది అన్నాడు.
1: He said the price of the food served to this kuli swami is 3 rupees 14 anas.
0: ఆ 3 రూపాయల 14 గణాలు నువ్వు బాబాకే ఇచ్చినట్టు, ఎవరికి ఇచ్చినా బాబాకే ఇచ్చినట్టే.
1: 3 rupees 14 anas paid to him amounted the payment to Baba himself. You may pay anybody.
0: Kaduk Baba sankalpam lekunda edi jaragadu.
1: Without Baba's will, nothing can happen.
0: Kadadu nee du sankalpam lenide gaddi pochayunu karana karana.
1: Without your will, even a grass blade will not move. But the cause of the causes.
0: Adi nidunanaga nela pipila kaadi brahma paryantam neeve. అది ఎరుంగరు, మది గలంగరు, ముదిమి చెందరు, భువిని కొందరు, వివేకముల వర్తించదని కడు విర్ర వీగెదరు. కాని చివరికి వీళ్ళకేది సంభవించును తెలియజాలదెంత వారలైనా. కదలదు నీదు సంకల్పము లేనిదే గడ్డిపోచయును. అది ఇది అని ఒక్క చెప్పడానికి అవుతుంది. అంతా భగవంతుని యొక్క ఇదే.
1: హౌ డు యు డిసైడ్ దట్ దిస్ ఎవ్రీథింగ్ ఇస్ డివైన్?
0: అందరి ఎందు భగవంతుడు ఉన్నాడు.
1: గాడ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆల్.
0: నీవు ఏది చేసినా భగవంతుడికి చేసినట్టే.
1: వాట్ ఎవర్ యూ మే డూ, ఇట్ అమౌంట్స్ టు ది యాక్టివిటీ.
0: భారతీయ సంస్కృతి యొక్క ప్రధానమైనటువంటి యొక్క సూత్రము.
1: దిస్ మెయిన్ ప్రిన్సిపల్ ఆఫ్ ది కల్చర్ ఆఫ్ భారత్.
0: అన్ని మతములు కూడా దానిని అంగీకరిస్తూ వచ్చాయి.
1: ఆల్ రిలీజియన్స్ ఎక్సెప్ట్ దిస్ వ్యూ.
0: కనుక అతనికి 3 రూపాయల 14 గణాలు ఇచ్చావు.
1: యూ పెయిడ్ 3 rupees 14 anas టు ద
0: పర్సన్. 3 రూపాయల 14 గణాలు బాబాకు చేరిపోయింది.
1: This 3 rupees 14 anas.
0: అతను అడిగినటువంటి 5 రూపాయల లోపల 1 రూపాయి 2 అణాలు మాత్రమే నీతో తీసుకున్నాడు.
1: సో హీ కలెక్టెడ్ 1 rupee 2 anas ఫ్రమ్ యూ.
0: చూసావా, భగవంతుని యొక్క చరిత్రలు ఇంత విచిత్రంగా ఉంటుంటాయి.
1: The history in the stories of God are so mysterious.
0: కనుక నీవు బాబాను ఇంకొక రీతిగా భావించవద్దు.
1: డోంట్ కన్సిడర్ బాబా ఇన్ ఎ డిఫరెంట్ వే.
0: ఆ వాడియాకు చాలా గొప్ప

0: ఆశ్చర్యం వేసింది.
1: Body was very much astonished. ఇది
0: 3 రూపాయల 14 అణాలు. 1 రూపాయి 2 అణాలు అడిగాడు. కరెక్ట్ గానే ఉంటుంది అది.
1: And the total is exact.
0: నా బుద్ధి తక్కువ ఈ విధంగా పోయింది.
1: This is exact total 3 rupees 14 and 2.
0: రెండవ దినమే
1: second
0: day తిరిగి భార్యను పిలుచుకున్నాడు.
1: Along with his wife.
0: మహాలస్పతితో వెళ్ళాడు.
1: He went along with Mahalsapati.
0: ఇంకా మహాలస్పతి వస్తున్నాడు అని భార్యతో పోవటం కదా కొంచెం ఆలస్యంగా ఉంటుంటది.
1: Mahalsapati came rather late.
0: ఒంటరిగా ఉంటే సరాసరి పోవచ్చును.
1: ఈ
0: ఆడవారు ఉన్నప్పుడు కొంచెం బంధకాన కొంచెం నిదానం అవుతుంది ప్రయాణం.
1: బికాజ్ విమెన్ ఆల్సో ఫాలో ఇట్ లీడ్స్ టు డిలే.
0: మహాలస్పతి ముందుగానే వెళ్ళాడు.
1: మహాలస్పతి వెంట్ బిఫోర్ హిమ్.
0: మహాలస్పతి దాస్గన్.
1: హి సెడ్ దాస్గన్.
0: దాస్గన్.
1: దాస్గన్.
0: ఏం చెప్పాడు వాడియా?
1: వాట్ ఇస్ దట్ వాడియా టోల్డ్ యూ?
0: ఆ కూలి స్వామికి ఎంత ఇచ్చాడట? ఇవన్నీ అడుగుతూ వచ్చాడు.
1: ఈ వెంట ఆన్ పుట్టింగ్ క్వశ్చన్. హౌ మచ్ మనీ పే టు కూలీ స్వామి?
0: వాడియా విన్నాడు.
1: వాడియా హెర్డ్ దిస్.
0: మా దాస్గన్ తన వెంటనే వచ్చాడు. తాను ముందుగా పోయి ఏమి చెప్పలేదు.
1: దాస్గన్ కేమ్ అలాంగ్ విత్ ఇమీడియట్ ఇన్ఫార్మ్.
0: బాబా నన్ను క్షమించు అని వచ్చి పాదాల పైన పడ్డాడు.
1: హి సాట్ హిస్ పార్డన్ అండ్ ఫెల్ ఎట్ హిస్ ఫీట్ బాబా.
0: అప్పుడు చౌకారి పెద్ద బుట్టడు పండ్లు తీసుకెళ్లాడు.
1: ద రిచ్ మ్యాన్ బీయింగ్ ఎ రిచ్ మ్యాన్ బ్రాట్ ఎ బాస్కెట్ ఫుల్ ఆఫ్ ఫ్రూట్స్.
0: అందులో అరటి పండ్లు గులే ఉంటుండాలి.
1: He was carrying plants and bunch.
0: ఈ ప్లాంటన్స్ లో 4 తీశాడు.
1: He collected 4.
0: ఆ వాడియా భార్యను పిలిచాడు. ఈ 4 ఇచ్చాడు.
1: He called the wife of Vadiya and gave these 4 plants.
0: స్త్రీలు చేతులతో తీసుకునేటువంటి వారు కాదు.
1: Those days women never పట్టేటువంటి వారు. They will stretch their sari and receive fruits there.
0: అప్పుడు ఆ సారీ లోపల ఈ 4 పండ్లు వేశారు.
1: And Baba placed all these 4 fruits there.
0: ఈ 4 నీవే తినాలి.
1: హి సెడ్ యు ఓన్లీ షుడ్ ఈట్ దిస్.
0: ఎవరికి ఇవ్వకూడదు.
1: యు షుడ్ నాట్ గివ్ టు ఎనీబడీ.
0: నీకు 4 పుత్రులు అవుతారు అన్నాడు.
1: యు విల్ హావ్ 4 సన్స్.
0: అంతకు పురము వాడియా చాలా మంది ఈ యొక్క సన్యాసుల దగ్గర సాధువుల దగ్గర పోవటమే కాకుండా ఈ అస్ట్రాలజర్స్ ఉంటారు చూడండి, వీళ్ళకి మంచి గిరాకీ. ఏదో ఒకటి చెప్తాము, ఈ గ్రహం లేదు, ఆ గ్రహం లేదు, ఈ శూన్యం లేదు, ఇది లేదు, అది లేదని దండిగా డబ్బులంతా సంపాదించుకున్నారు. చక్కబడలేదు. కరెక్ట్ కరెక్ట్ బాబా నీకు 4 కొడుకులు అవుతారన్నాడు.
1: వాడియా కన్సల్టెడ్ మెనీ అస్ట్రాలజర్స్, లాస్ట్ లాట్ ఆఫ్ మనీ, బట్ బాబాస్ వర్డ్ కేమ్ ట్రూ.
0: ఆ 2వ సంవత్సరము అతనికి చక్కని పండు వంటి కొడుకు పుట్టాడు.
1: ఫాలోయింగ్ ఇయర్ హెడ్ వెరీ గుడ్ సన్.
0: అక్కడికి ఆ కుమారుని తీసుకుని వెళ్లి
1: అండ్ హి టుక్ హిస్
0: బాబా పాదాల పైన వేసి
1: మేడ్ హిమ్ ఫాలో.
0: ఆనాడు వచ్చేటువంటి భక్తులకు ఏమీ వసతులు లేవు.
1: దేర్ వర్ నో ప్రొవిజన్స్ కన్వీనియన్సెస్.
0: మొట్టమొదటనే వాడియా గేమని ఓటి వాడియా ఇల్లు అని కట్టాడు.
1: ఫస్ట్ టైం ద వాడియా రెసిడెన్స్
0: కూడా ఉంటుండదు ఇంకా అక్కడనే.
1: ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ. ఇట్ ఈస్ నౌ ఇట్ ఈస్ దేర్ ఈవెన్ నౌ.
0: పాత పడిపోయింది పాపం.
1: ఇట్స్ వెరీ ఓల్డ్.
0: ఆనాడు ఈ విధంగా కాంక్రీట్ ఇంక్రీట్ వేసేటువంటిది కాదు.
1: దేర్ వర్ నో కాంక్రీట్ కన్స్ట్రక్షన్స్ ఇన్ దోస్ డేస్.
0: కనుక ఆ విధంగా భగవంతుని యొక్క విషయములు ఎలాంటివి, ఎట్టివి, ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా జరుగుతుందని ఎవరు కూడా తెలుసుకోవటానికి సాధ్యం కాదు.
1: నోబడీ కెన్ సే, నోబడీ కెన్ ఎవర్ కాంప్రిహెండ్ గాడ్స్ విల్, గాడ్స్ యాక్షన్స్.
0: కనుక మొట్టమొదట మనం మానవుడు అనుకున్నందుకు, మనం మానవుడిగా జీవించినప్పుడు మన యొక్క గుర్తు భగవంతుడే కనిపిస్తాడు.
1: వెన్ వీ లీడ్ ఎ ట్రూ హ్యూమన్ లైఫ్ గాడ్ విల్ సర్టన్లీ
0: నో. మీ మనస్సు మంచి పరిశుద్ధమైనటువంటి అద్దం వలె ఉంటుండాలి.
1: అవర్ మైండ్ షుడ్ బి ప్యూర్ అండ్ క్లీన్ లైక్ ఎ మిర్రర్.
0: కంచు మ్రోగినట్టు కనకంబం రోగదు. నీవు కేవలం ఆడంబరానికి నీవు వెళ్ళద్దు.
1: యు షుడ్ నెవర్ బి ఆఫ్టర్ షో.
0: నిజమైన ఆనందాన్ని నీవు ఆశించు.
1: యు రియలీ బి ఆఫ్టర్ ట్రూ బ్లిస్.
0: నీవు కేవలం ఆర్టిఫిషియల్ మనిషిగా నీవు ఉండవద్దు.
1: నెవర్ లీడ్ అన్ ఆర్టిఫిషియల్ లైఫ్.
0: హార్ట్ఫుల్ మనిషిగా ఉంటుండు.
1: యు షుడ్ బి హార్ట్ఫుల్ మ్యాన్.
0: అప్పుడే నీకు అన్ని విధమైనటువంటి సమస్తము నీకు సమకూరుతాయి.
1: Then you will have all comforts and conveniences.
0: విద్యార్థులారా,
1: స్టూడెంట్స్,
0: విద్యార్థుల్లో కూడా కొంత కొంత సమయంలో ఈ వయసు అలాంటిది.
1: This age is such.
0: అప్పుడప్పుడు కొన్ని విధమైనటువంటి పొరపాట్లు జరుగుతుంటాయి.
1: At times you commit certain mistakes.
0: ఆ పొరపాటు తిరిగి తాము సర్దిద్దుకొని తిరిగి రెండో పర్యాయం ఆ పొరపాటు రాకుండా చూసుకోవాలి.
1: You have to correct those mistakes and see that you don't repeat.
0: చేసిన పొరపాటే జీవితం అంతా చేస్తూ పోకూడదు.
1: You should not continue to do mistakes.
0: తిరిగి పొరపాటు చేయవచ్చును.
1: Unknowingly you might have done.
0: తిరిగి తెలుసుకున్న తర్వాత ఆ పొరపాటు నీవు తిరిగి కాలు పెట్టకూడదు.
1: Having known you should never repeat it.
0: కనుకనే తెలిసి మెలగాలి.
1: Therefore know in full awareness knowledge.
0: చూచి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్.
0: తెలిసి రొక్కు.
1: అండ్ ఇన్ ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫర్ యువర్ ఒబిసాన్స్.
0: చూచి త్రొక్కు. ఇదేం రాయా లేక పేడనా లేక ముల్లా లేక కుట్ర ఏమిటని చూచి త్రొక్కు. తెలిసి రొక్కు.
1: వాచ్ యువర్ స్టెప్ వెదర్ యూ ఫైండ్ ఆన్ యువర్ వే ద డంగ్ ఆర్ థార్న్ వాట్ ఈస్ దేర్.
0: తెలుసుకోకుండా నీవు ఏ విధంగా కూడా పొరపాటును ప్రవేశించవద్దు.
1: నెవర్ కమిట్ ఎనీ మిస్టేక్.
0: కనుకని త్యాగరాజు కూడా చెప్పాడు.
1: త్యాగరాజు ఆల్సో సెడ్,
0: తెలిసి వెలగాలి నాన్న.
1: యు హావ్ టు కండక్ట్ యువర్ సెల్ఫ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్.
0: భగవంతుని నామాన్ని కూడా తెలిసి పలకమన్నాడు.
1: యూ షుడ్ చాంట్ ది గ్లోరీ ఆఫ్ గాడ్ ఇన్ ఫుల్ నాలెడ్జ్ ఆఫ్ ఇట్.
0: నీవు అర్థం చేసుకుని భగవత్ నామాన్ని స్మరించమని చెప్పాడు.
1: నో ది మీనింగ్ ఆఫ్ గాడ్స్ నేమ్ అండ్ చాంట్ టు సింగ్ హిస్ గ్లోరీ.
0: ఊరికి కేవలం టేప్ రికార్డ్ మాదిరి నువ్వు పాడవద్దు.
1: యూ షుడ్ నాట్ సింగ్ లైక్ టేప్ రికార్డ్.
0: గ్రామ్ ఫోన్ ప్లేట్ వలె నువ్వు పాడవద్దు.
1: నార్ లైక్ ఎ గ్రామ్ ఫోన్ ప్లేట్.
0: కనుక తెలిసి నీవు భగవంతుని స్మరించు.
1: నో ది మీనింగ్ అండ్ చాంట్ హిస్ గ్లోరీ.
0: హృదయపూర్వకంగా నీవు స్మరించు.
1: సింగ్ హిస్ గ్లోరీ హోల్ హార్టెడ్లీ.
0: కాదు, హృదయంతో ఉండాలి.
1: నాట్ లిప్ సర్వీస్, ఇట్ విల్ ఫుల్ ఆఫ్ హార్ట్.
0: ఇది పరిశుద్ధమైనటువంటి యొక్క గోల్డ్ వంటి.
1: This is pure gold.
0: ఈ పలికినట్టుగా నీవు నడుచుకు.
1: You conduct yourself as
0: నడిచినట్టుగా నీవు పలుకు.
1: And you say the way how you behave.
0: పలికినట్టుగా నడుచు, నడిచినట్టుగా పలుకు.
1: Conduct yourself the way you declare and you say how you behave.
0: ఇది యొక్క పరిశుద్ధతకు మూల సూత్రము.
1: This is the main principle of your character.
0: ఇలాంటివి ఈ వయసు లోపల మీరు అభివృద్ధి పరచుకుంటే భవిష్యత్తు మంచి రాజబాటగా, పూలబాటగా రూపొందుతుంది.
1: If you develop these noble feelings and noble thoughts right now, your future life will be a royal road. Students,
0: kula mata bhedamulaku avakasam nanivukandi.
1: Never have differences based on religion and
0: community.
1: All belong to
0: me. Andaru brothers.
1: All are brothers.
0: Brotherhood of man, fatherhood of God.
1: Brotherhood of man, fatherhood of God.
0: Ee rendittini teeskoni help ever hurt never. అదే భారతీయ సంస్కృతి యొక్క ప్రమాణం.
1: ది కల్చర్ ఆఫ్ భారత్ లైస్ ఇన్ దీస్ టూ ప్రిన్సిపల్స్, హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్.
0: ఈ విధంగా జీవిస్తే భారతదేశమునికే కాదు ఇతర దేశములకు కూడా మీరు మంచి ఆదర్శవంతమైనటువంటి విద్యార్థులుగా రూపొందుతారు.
1: ఇఫ్ యూ లీడ్ సచ్ ఎ లైఫ్ యూ విల్ బి మోడల్స్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: ఆ విధంగా బ్రతకాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ కంచు వలె కాకుండా కనకం వలె మీరు తయారు కావాలని నేను ఆశిస్తున్నాను.
1: Bhagwan wants us to be like gold but not like a brass.
2: Bhajana vinasuka

సూక్ష్మమైనటి అణువున సూక్ష్మమగుచు మేటి వస్తువునందున మేటియగుచు అంతటను సర్వ

0: వెతుకబోవుదు వెతటికే వెర్రి మనస, అదియు నీలోననున్నది కాంచుమచట, సత్యమును తెల్పు బాట ఈ సాయి మాట.
1: విత్ ఎ డిజైర్ టు హ్యావ్ ది విజన్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ బ్రాహ్మన్, ఓ ఫూలిష్ పర్సన్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఇట్, ఫూలిష్ మైండ్ డూ నాట్ గో అబౌట్ సెర్చింగ్ ఫర్ ఇట్ ఎవ్రీవేర్, దట్ ఈస్ ఇన్ యూ, లుక్ ఫర్ ఇట్ ఇన్ యువర్ సెల్ఫ్. This is the world of truth, the path of truth, Sai's world.
0: Yuvakudu Bhavi Bharata Nirmata.
1: Youth is one who establishes the future of Bharat.
0: Bharata Desham yokka bhavishyattu yokka manchi cheddalu yuvakula payane aadharapadi unnadi.
1: The good as well as the bad of the future of Bharat depends on the shoulders of the young people.
0: దేశం యొక్క ఔన్నత్యము, దేశం యొక్క భిన్నత్వము, దేశం యొక్క క్షీణత్వము యువకుల యొక్క ప్రవర్తన పైన ఆధారపడి ఉన్నది.
1: The greatness of the country, the deterioration of the country and the prosperity of the country, all of them depend upon the young people.
0: కాని నేడి భారత భౌతికం యొక్క క్షీణత్వము, భౌతికం యొక్క క్షీణత్వములకు కారణము ఏమిటో విచారించినప్పుడే యువకుల యొక్క కర్తవ్యాన్ని గుర్తించుకోవటానికి వీలవుతుంది.
1: ఇట్ విల్ బి పాసిబుల్ ఫర్ యంగ్ పీపుల్ టు రియలైజ్ దర్ రెస్పాన్సిబిలిటీ ఓన్లీ వెన్ దే అండర్స్టాండ్ ద రీజన్ ఫర్ ది డిటీరియరేటెడ్ కండిషన్ అట్ ప్రెసెంట్ ఆఫ్ దిస్ కంట్రీ భారత్.
0: అనేక మతముల వారికి, అనేక దేశములకు ఆదర్శాన్నించి ఆదుకున్నటువంటి యొక్క భారతదేశము నేడు తమ బిడ్డలకు పట్టెడు అన్నం అందించుట లోపల చాలా పరితపిస్తూ ఉండాలి.
1: దిస్ కంట్రీ భారత్ విచ్ అట్ వన్ టైమ్ గేవ్ ఐడియల్స్ అండ్ ఐడియల్ ఎగ్జాంపుల్స్ టు మెనీ రిలీజియన్స్ అండ్ టు మెనీ కంట్రీస్, సచ్ ఎ కంట్రీ టుడే ఈజ్ అనేబుల్ టు గివ్ ఫుడ్ టు ఇట్స్ ఓన్ చిల్డ్రన్.
0: దీనికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దిస్?
0: యువకుల యొక్క ప్రవర్తన, యువకుల యొక్క భావములు, యువకుల యొక్క కర్మలు అపవిత్రమై అశుద్ధమై కళంకరహితమైనటువంటివిగా ఉండటం చేత ఈ మానవత్వాన్ని ఉద్ధరించే నిమిత్తమై కొంత విద్యాభ్యాసములు ఉన్నత స్థాయి యందు అభ్యసించాలని కొంతవరకు గుర్తించడానికే.
1: The conduct of young people, the ideas that sprout in young people and the work which young people do has become unpleasant, unsecure and impure, unsacred. This is the main reason why in their education and in their methodology of teaching we should bring about some changes.
0: Totallo dongalu cheri palapushpanni apahincharante deeniki edi karanam?
1: If the thieves enter a garden and begin to steal the fruit and the flower in the garden, what is the reason for this?
0: దీనికి కంచె లేకపోవటము, కాపలా లేకపోవటమే దీనికి మూల కారణం.
1: The main reason for such a thing is that there is no fence for the garden and there are no sentries for the garden.
0: యువకుల యొక్క హృదయ బృందావనమునందు పవిత్రమైన భావములు ఫలపుష్పములుగా వికసించి తద్వారా ఆచరణ రూపమైనటువంటి సిద్ధాంతములను అనుష్ఠాన రూపమైనటువంటి క్రియలుగా అందించేటువంటి దాంట్లో కొంత లోపం కలుగుతూ వచ్చింది.
1: ఇన్ ది గార్డెన్స్ ఆఫ్ ది హార్ట్స్ ఆఫ్ యంగ్ పీపుల్ సీక్రెట్ ఐడియాస్ షుడ్ ఎంటర్ అండ్ దే షుడ్ ఫ్లవర్ అండ్ బికమ్ ఫ్రూట్స్. దేర్ హాస్ బీన్ సమ్ డిక్లైన్ ఇన్ దిస్ ప్రాసెస్.
0: దురాచార దుర్గుణములు అనేటువంటి దొంగలు ఈ హృదయ బృందావనం చొరబడి తద్వారా దీనిని అపహరించడానికి ప్రయత్నిస్తూ వస్తున్నాయి.
1: Thieves, which are in the form of bad conduct and bad ideas, have entered the garden of the hearts of these young people and they are trying to steal the flowers and the fruits.
0: Kalukani kramashikshana anetunte kanchanu manam kattukoni nityadharana anetunte kriya roopamainatunte yokka sakkarmala aacharinchinappude deeniki chakkani poshana yerpadutundi.
1: It's only when we can build a fence in the form of discipline and we can grow good ideas and good conduct in our work, then the garden will become good.
0: జగత్తునందు రూపనామములు కలిగినటువంటి సమస్త పదార్థములకు ఒక కర్త అయినటువంటి యొక్క కారణము లేకపోలేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఆల్ థింగ్స్ విచ్ హ్యావ్ ఎ నేమ్ అండ్ ఎ ఫామ్, ఇట్ ఇస్ నాట్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ సమ్వన్ హూ హాస్ క్రియేటెడ్ దట్ నేమ్ అండ్ ఫామ్.
0: ప్రతి పదార్థం కూడాను స్వరూప స్వభావములతో కూడి రూపనామ క్రియారూపమై ధరిస్తూ ఉంటుండాలి.
1: ఎవ్రీ ఐటమ్ ఇన్ దిస్ వరల్డ్ మే హ్యావ్ ఇట్స్ న్యాచురల్ అట్రిబ్యూట్స్ బట్ ఇట్ టేక్స్ ఎ ఫామ్ అండ్ ఎ నేమ్.
0: ప్రతి కర్మ కూడా ఒక కర్త లేకపోలేదు.
1: ఫర్ ఎవ్రీ యాక్షన్ దేర్ విల్ బి ఎ సబ్జెక్ట్.
0: కర్త లేని కర్మ నిర్మాణం కాలేదు.
1: దేర్ కెన్ బి నో యాక్షన్ ఇఫ్ దేర్ ఇస్ నో యాక్టర్ ఆర్ సబ్జెక్ట్.
0: కనుకని ప్రతి విషయమును కూడాను ఈ దృష్టి కల్పితమైన జగత్తునందు సమస్త పదార్థములకు కూడాను ఒక కారణం అనేటువంటి ఒక మూలాధారమైన శక్తి ఒకటి ఉన్నది.
1: ఫర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ క్రియేటెడ్ వరల్డ్ ఫర్ ఆల్ దట్ వి సీ దేర్ మస్ట్ బి ఎ కాజ్ ఎ బేస్ విచ్ హాస్ కాజ్డ్ దిస్ క్రియేషన్.
0: అయితే లోకమునందు కొందరు నిరాశాపరులు కొందరు ఆశపరులు ఈ విధమైనటువంటి మిశ్రమమైనటువంటి యొక్క మానవత్వం లోపల కొన్ని విధమైనటువంటి దానిని అర్థము చేసుకోలేక కాలంను వ్యర్థపరచడమే కాకుండా కర్తను కూడా నువ్వు గుర్తించుకోలేకపోయినటువంటి వారు అవుతున్నారు.
1: But in this world, which consists of many people, different types of people, some people who have a reason and who want to understand, some people have no process of understanding.
0: ఆశపరులు నిరంతరము తమ దృష్టిని ఉన్నత స్థాయి ఎందే ఉంచుకుంటారు.
1: Those who have an ambition of understanding will keep their thoughts always at a high level.
0: నిరాశపరులు నిరంతరము నిస్పృహ గురి అయి నిరుత్సాహములకు లోబడి ఉంటారు.
1: Others are always dejected and disappointed.
0: ఆశపరుడు చీకటి యందు తన దృష్టిని పైకి ప్రసరింప చేసుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ హీ విల్ రైజ్ హిస్ విజన్ ఈవెన్ ఇన్ డార్క్నెస్.
0: నిరాశపరుడు క్రిందికి చూస్తాడు.
1: వన్ హూ డస్ నాట్ వాంట్ టు లెర్న్ విల్ లుక్ డౌన్ ఆల్వేస్.
0: క్రింద కనిపించేటువంటిది ఒట్టి చీకటి.
1: వాట్ హీ సీస్ వెన్ హీ లుక్స్ డౌన్ ఇస్ ఆల్వేస్ డార్క్నెస్.
0: పైన చూసేటువంటి ఆశపరునకు నక్షత్రాలు మినుకు మినుకమని ఏదో ఒక ఆశని కల్పించు తన యొక్క జీవితమునకు ఒక ఉత్సాహాన్ని చేకూరుస్తూ ఉంటాయి.
1: వన్ హూ వాంట్స్ టు లెర్న్ అండ్ లుక్స్ అప్ విల్ ఆల్వేస్ సీ బ్రైట్ స్టార్స్ అండ్ దే గివ్ హిమ్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అండ్ అండర్స్టాండింగ్.
0: ఆశపరుడు నిరంతరము గులాబీ పుష్పములపైన దృష్టి ఉంచుకుంటాడు.
1: హీ హూ వాంట్స్ టు లెర్న్ విల్ ఆల్వేస్ హ్యావ్ హిస్ విజన్ ఆన్ ఎ రోజ్ ఫ్లవర్.
0: నిరాశపరుడు ఈ గులాబీ పుష్పమునకు క్రింద ఉన్నటువంటి యొక్క ముండ్లపైన దృష్టి ఉంచుతాడు.
1: ఆన్ ది కాంట్రరీ హీ హూ ఇస్ డిసప్పాయింటెడ్ విల్ ఆల్వేస్ లుక్ అట్ ది థార్న్.
0: ఈ దృష్టి వలన తాను కొంతవరకు అదిరి బెదరి పుష్పమునే కోల్పోతాడు.
1: బై లుకింగ్ అట్ ది థార్న్ ఆల్వేస్ హీ ఇస్ టెరిఫైడ్ అండ్ హీ ఇస్ అఫ్రైడ్ అండ్ హీ విల్ లూజ్ ది ఫ్లవర్.
0: ఆశపరుడు ఇది ఒక టంబ్లర్, దీనిలో అర్థం నీరు ఉంటుండాలి.
1: We will now take the man who wants to learn. This is a tumbler. There is half full of water.
0: Aashaparudu ardham neerun chustadu. Indulo ardhame neeru untundadani bhavistadu.
1: The one who has hope of learning will only look at half the full of the tumbler and says the tumbler.
0: Niraashaparudu ardham khalini chustadu.
1: The other man will only look at the empty half of the tumbler.
0: అర్థం ఖాళీ ఉందని చెప్పడంలోన అర్థం నీరుందని చెప్పడంలోన రెండు సమానంగానే ఉంటున్నాయి అర్థాలు.
1: To say that the tumbler is half full or to say that the tumbler is half empty, both of them mean the same thing.
0: కాని అర్థం ఖాళీగా ఉన్నది అనేటువంటి వాడు నిరాశకు గురి అయిపోతున్నాడు.
1: But the one who says that the tumbler is half empty, he is always looking down.
0: అర్థం నీరుందని అనేటువంటి వాడు ఇంకా దానిని అర్థం నింపుకోవాలని ఆశ లోపల దానిని అభివృద్ధి పరుచుకుంటాడు.
1: He who says that the tumbler is half full has the hope of filling the other half.
0: ఈ ఆశ నిరాశలకు మధ్యలో ఒక విధమైనటువంటి యొక్క విశ్వాసం అత్యవసరం.
1: బిట్వీన్ దిస్ హోప్ అండ్ హోప్లెస్నెస్ ఎన్ అమౌంట్ ఆఫ్ ఫెయిత్ ఈస్ నెసెసరీ.
0: ఈ ఆశా నిరాశలకు మధ్యలో విశ్వాసం అనేటువంటిది లేకపోవడం చేతనే మానవుడు కొంత నిరుత్సాహములకు గురి అయిపోతున్నాడు.
1: బ్రిడ్జింగ్ దిస్ హోప్లెస్నెస్ అండ్ హోప్ బికాస్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీఈస్ బికమింగ్ డిసప్పాయింటెడ్
0: కనుకనే ఈ నమ్మకము అనేటువంటి దాని వల్ల మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: By this process of faith, we should increase our attention on this issue.
0: ఈ శ్రద్ధే లేకుండా మానవుడు ఏమాత్రమైనటువంటి ముందంజా వేయడానికి వీలు కాదు.
1: Without such care or shraddha, man cannot put forward even
0: one. శ్రద్ధవలననే మనకు జ్ఞానము లభిస్తుంది.
1: It's only by such shraddha one can become.
0: కరుణే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ కలిగినటువంటి వాడు ఎంతటి ఉన్నతమైన స్థాయికైనా పోగలడు.
1: That is why it has been said, if a man has got shraddha, he will become wise.
0: ఈ శ్రద్ధ కేవలము లౌకికమైన భౌతికమైన క్షణభంగురమైన అనిత్యమైనటువంటి వాటి యందు అధికంగా మనం పెంచుకోరాలి.
1: దిస్ అటెన్షన్ ఆర్ శ్రద్ధ షుడ్ నాట్ బి ప్రమోటెడ్ ఆన్ వరల్డ్లీ థింగ్స్, ఇంపర్మనెంట్ థింగ్స్, థింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎ పర్మనెంట్ వాల్యూ.
0: నిత్య సత్య నిర్మలమైనటువంటి శాశ్వత పదార్థమైనటువంటి యొక్క దైవత్వం పైన మన శ్రద్ధను అభివృద్ధి పరచుకోవాలి.
1: ఆన్ డివినిటీ విచ్ ఇస్ పర్మనెంట్, విచ్ ఇస్ ట్రూత్, విచ్ ఇస్ ఎవర్ లాస్టింగ్, వీ షుడ్ ప్రమోట్ దిస్ కేర్ అండ్ అటెన్షన్.
0: మన యొక్క నమ్మకమే మన యొక్క జీవితం యొక్క శక్తి.
1: అవర్ బిలీఫ్ అండ్ అవర్ ఫెయిత్ ఇస్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ అవర్ లైఫ్.
0: నమ్మకమే లేకుండా మానవుడు క్షణమైనా కూడా ఈ జగత్తునందు కానీ మరే జగత్తునందు కానీ జీవించడానికి వీలు కాదు.
1: ఇఫ్ మ్యాన్ హ్యాస్ నో ఫెయిత్ హీ కెనాట్ లివ్ ఫర్ ఎ మోమెంట్ ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ఇన్ ఎనీ అదర్ వరల్డ్.
0: జీవితమునందు సామాన్యమైనటువంటి యొక్క చిన్న కార్యములు ఎందు కూడాను మనం నమ్మకం లేకపోతే దేన్ని కూడా మొదలు పెట్టలేము.
1: ఇన్ అవర్ డైలీ లైఫ్ ఈవెన్ ఆన్ స్మాల్ మ్యాటర్స్ ఇట్ ఇస్ నాట్ అస్ ఇఫ్ వీ కెన్ గివ్ అప్ అవర్ బిలీఫ్ అండ్ ఫెయిత్.
0: రేపు అనేటువంటి చేస్తాము అనేటువంటి నమ్మకం ఉండినప్పుడే మనం ఒక కార్యాన్ని కోరుకుంటాం.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ హావ్ బిలీఫ్ దట్ వీ కెన్ డూ ఇట్
0: టుమారో. రేపటికి నేను ఉంటానో ఉండనో అనేటువంటి యొక్క నమ్మకమే లేకపోతే ఎట్టి కార్యాన్ని కూడా తాను పూనుకోలేడు.
1: ఇఫ్ వన్ హ్యాస్ నో బిలీఫ్ దట్ హీ విల్ లివ్ టుమారో,
0: ఇలాంటి వాడు దౌర్బల్యుడిగా రూపొందుతాడు.
1: హీ విల్ బికమ్ ఎ వెరీ వీక్ పర్సన్.
0: కనుక మనకు నమ్మకమే బలము.
1: ఫెయిత్ ఈజ్ అవర్ స్ట్రెంగ్త్.
0: దీనికి ఒక చిన్న ఉదాహరణ.
1: దేర్ ఇస్ అ స్మాల్ ఎగ్జాంపుల్.
0: ఒకనొక సమయం లోపల దక్షిణాఫ్రికా లోపల పెద్ద పెద్ద గోల్డ్ మైన్లు అంతా ఉండేటువంటి.
1: ఇన్ సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్ దేర్ వర్ బిగ్ గోల్డ్ మైన్స్.
0: అక్కడ ఏదో ఒక దైవవాణిగా వచ్చి తనకు ఒక ఆదేశాన్ని అందించింది ఒక శ్రీమంతుడు.
1: సమ్ డివైన్ వాయిస్ గేవ్ ఎ కైండ్ ఆఫ్ మెసేజ్ టు దిస్ ఇండివిజువల్.
0: ఆ ప్రదేశంలో పోయి ఈ శ్రీమంతుడు అనేక విధములుగా కూడాను త్రవి చూస్తూ వచ్చాడు.
1: This rich individual, following the divine voice, went to those places and began to dig for gold.
0: 100 అడుగులు 200 అడుగుల వరకు త్రవ్వినాడు. కానీ అక్కడ ఏ మాత్రము బంగారం ఉండినట్టు కనిపించలేదు.
1: He did the digging 100 feet and even 200 feet but found no gold.
0: ఈ దైవవాణి పైన కొంతవరకును అపనమ్మకంతో ఉండి కేవలము బంగారం చిక్కుతుందనేటువంటి ఆశ చేత ఆ శ్రీమంతుడు ఈ కార్యాన్ని కోరుకున్నాడు.
1: To some extent he lost faith in this divine voice but he hoped that he will get gold and he began digging.
0: ఇది కేవలం త్రవ్వడానికి ముందుగా ఈ శ్రీమంతుడు ఏదో ఒక దైవవాణి నాకు చెప్పింది పలాని స్థానం లోపల నీవు ప్రయత్నం చేస్తే కావలసినంత గోల్డ్ నీకు చిక్కుతుంది అని చెప్పింది అని తాను ఒక వెల్లడి చేశాడు.
1: బిఫోర్ స్టార్టింగ్ టు డిగ్ ఫర్ గోల్డ్ he expressed to others that it was a divine voice which told him that he should dig in such and such a place to find gold.
0: ee apadammakam cheta durasa cheta prarambhinchinatundi ee srimantudu 200 adugulu maatrame travvi nirasa cheta vadale petti poyadu.
1: This person, on account of lack of faith and on account of disappointment, he dug only 200 feet and left it there disappointed.
0: kaari daivavaani yenaadi kudanu అది అసత్యము కాదు అనేటువంటి విశ్వాసం కలిగినటువంటి ఒక శ్రీమంతుడు తిరిగి దానిని ఏదో తక్కువ వెలకి ఇచ్చి ఆ ప్రదేశాన్ని కొనుక్కున్నాడు.
1: Another wealthy person who had firm belief in the fact that a divine voice can never go wrong paid some small amount and purchased this area.
0: మొదటి దినము ఇద్దరు కూలీలను తీసుకెళ్లి త్రవ్వినాడు. 3 అడుగుల లోపల బ్రహ్మాండమైన గోల్డ్ వచ్చింది.
1: On the first day, he had only 2 laborers and dug beyond the 200 feet and found an enormous amount of gold.
0: అతను తిరిగి బయటికి వచ్చి చెప్తున్నాడు. జయాపజయములకు 3 అడుగులేదు మూల కారణము అన్నాడు.
1: He came out and said that for victory and failure, only 3 feet are responsible.
0: చూసారు. విశ్వాసము చేత 3 అడుగుల లోపలే అతనికి ఈనాడు సౌత్ ఆఫ్రికా లోపల గొప్ప బంగారు గనిగా ఉండేటువంటి అది.
1: With faith, digging only 3 feet, he could strike big source of gold in South Africa.
0: Inte kaadu. Tirigi 1914 samvatsaram lopala First World War vachesestundi. Modati prapancha yuddham.
1: Not only this, the First World War commenced in 1914.
0: Aa samayam lopala oka steamer lo prayanamai vastunnaru sipayi.
1: At that time, in a steamer, some soldiers were traveling.
0: ఈ జపాన్ స్టీమర్ వచ్చేసేసి మధ్యలో ఏదో బాంబు వేసి అది మునిగిపోయింది.
1: That steamer was sunk by the dropping of a bomb by another Japanese steamer.
0: ఇక్కడ కొంతమంది లైఫ్ బోట్స్ అని ఉంటుంటారు. సహాయకమైన యొక్క యంత్రములు ఉంటాయి. తద్వారా కొంతమంది దాటుకొని పోయారు. కొంతమంది అక్కడే మునిగిపోయారు. తిరిగి 5 మంది మాత్రమే అందులో ఈత ఆడుకుంటూ గట్టును చేరడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు.
1: సమ్ పీపుల్ యూజ్ లైఫ్ బోట్స్ టు ఎస్కేప్, అదర్స్ వర్ డ్రౌన్, బట్ ఓన్లీ 5 అమంగ్స్ట్ దెమ్ ట్రైడ్ టు స్విమ్ అండ్ రీచ్ ది షోర్.
0: అందులో ఒకడు, అయ్యో నా అంత్యకాలం ఆరంభమైంది, నేను ఇక ఏ కొన్ని నిమిషాల లోపల నేను మునిగిపోతున్నాను, ఏ తిమింగలాల వాటను పడిపోతున్నాను అని నిరాశకు గురి అయిపోతూ వచ్చాడు.
1: వన్ ఆఫ్ దెమ్ ఫెల్ట్ దట్ ది ఎండ్ ఆఫ్ హిస్ లైఫ్ హెడ్ కమ్ అండ్ దట్ హి వాస్ గోయింగ్ టు బి డ్రౌన్ అండ్ హిస్ బాడీ విల్ పర్హాప్స్ బి ఈటెన్ అప్ బై సమ్ క్రోకోడైల్స్ అండ్ సో ఆన్.
0: రెండో వాడు అంటున్నాడు, అయ్యో నేను ఇంటి దగ్గర అయినా కూడా ఏర్పాటు కూడా చేసి రాలేదు, నా ఆలుబిడ్డలు గట్టి ఏమవుతుందో, నా భవిష్యత్తు అనేటువంటిది ఇంతతో అంత్యమైపోతుండాలి, నా కుటుంబాన్ని పోషించే వారెవరి, ఆ కుటుంబ చింతతోనే కళ్ళు మూశాడు సముద్రంలో.
1: అనదర్ పర్సన్ థాట్ దట్ ఐ హావ్ మేడ్ నో అరేంజ్మెంట్స్ అట్ హోమ్, వాట్ ఈస్ టు హ్యాపెన్ టు మై వైఫ్ అండ్ చిల్డ్రన్ అండ్ మై ఫ్యామిలీ.
0: ఇంకా మూడవ వాడు యత్నం చేస్తున్నాడు, అయ్యో నా ఇన్సూరెన్స్ పత్రాలంతా నా పెట్టెలోనే ఉంటున్నాయే, నా భార్య బిడ్డలకు అది కూడా దక్కనేయేమో, ఇదైనా నేను అందించలేకపోయినానే నిరాశకు గురి అయిపోయాడు.
1: A third one felt that all the insurance documents were inside a box. He could not even hand them over to his wife and children.
0: ఇద్దరు వ్యక్తులు మాత్రము ధైర్యంగా ఉంటుంది, భగవంతుని యొక్క సృష్టిలో ఉన్నటువంటి మానవత్వం ఏదో ఒక కీర్తిని సాధించే నిమిత్తమే సృష్టించాడే కాని నిరుపయోగ నిమిత్తమే సృష్టించలేదు. నా మానవత్వాన్ని సార్థకం చేసుకోవాలి, తప్పక నేను దీన్ని దాటి నా యొక్క దివ్యమైనటువంటి యొక్క క్రియలు చేత నా మానవత్వాన్ని సార్థకం చేసుకుంటాను, దైవ సంకల్పాన్ని నిరూపిస్తానని ధైర్యంతో ఎదురుతూ వచ్చారు.
1: Two others amongst these 5 were very courageous and they felt that God would not have created them unless they have a purpose to fulfill and we shall live and fulfill that purpose. So they swam to the shore.
0: ఈ విధమైనటువంటి ధైర్యంతో కొంత ఆలోచిస్తూ ఉండగానే పెద్ద హెలికాప్టర్ వచ్చేసేసింది.
1: While with this courage they were thinking,
0: ఇది రావడానికి కారణం ఏమిటనగా ఆ పడవ పైన బాంబు పడి మునిగిపోయే సమయం లోపల ఎయిర్ట్రోప్ ఫోన్ చేశాడు, ఇట్లా పడవ అంతా కూడా మునిగిపోతాంది, తక్షణం మీరు సహాయం చేయాలని. అది అందిన తక్షణమే ఎయిర్ప్లేన్ వచ్చింది, నీటిలో మునిగి తేలుతున్నటువంటి ఇద్దరికి ఏదో సహాయ యంత్రాలు అందించి వాడిద్దరిని హెలికాప్టర్ లో తీసుకుని పోయింది. అప్పుడు ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పారు, జయాపజయములకు 5 నిమిషములే ఒక కాలము అన్నాడు.
1: ఈవెన్ యాజ్ ది 2 of the 5 people వర్ థింకింగ్ లైక్ దట్ ఎ హెలికాప్టర్ కేమ్ అండ్ రెస్క్యూడ్ దెమ్. ది రీజన్ ఫర్ ది హెలికాప్టర్ కమింగ్ ఈజ్ దట్ యాజ్ ది బోట్ వాస్ సింకింగ్ ఎ రేడియో మెసేజ్ వాస్ సెంట్ టు ది షోర్ that the boat was sinking and a rescue helicopter was sent and these 2 were rescued. When they were rescued they said, between death and life, between being rescued and not rescued, only 5 minutes is the difference.
0: Kanuka jayapajayamulu bangara gani variki 3 adugullo telipoyindi, nadilo pravahinche nadivilo kottukoni poyi samudramlo munigipoyetunte variki 5 nimishallo jayapajayamulu yokka vishayam telipoyindi.
1: Between success and failure, for one who dealt with the gold mine, it was a matter of 3 feet. Between death and life, for these 2 people, it was a matter of 5 feet.
0: Ijayapajayamulaku karanamemti? Vishwasamu, avishwasamu.
1: What is the reason for this success or failure? It is faith and lack of
0: faith. Kanuka, manamu ee naadu yuvakulainatuvanti varu, vishwasamu anetundi mana swasaga bhavinchali.
1: So those who are youth today should regard faith as their very breath of life.
0: Prati padarthamana kudanu ఒక కారణం ఉంటే ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీథింగ్ దర్ మస్ట్ బి ఎ కాజ్.
0: ప్రతి ప్రాణికి కూడాను ఒక జీవించడానికి ఒక కారణం ఉంటుండాలి.
1: ఫర్ ఎవ్రీ లివింగ్ వన్ టు లివ్ దర్ మస్ట్ బి,
0: ప్రతి వ్యక్తి కూడాను ఏదో ఒక కారణం చేతనే ఈ జగత్తునకు సృష్టింపబడినాడు.
1: ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఎ పర్పస్.
0: కనుక ఈ కారణ కార్య నిమిత్తమై ఈ మానవత్వం ప్రాప్తించింది, తప్పక నా కార్యసిద్ధిని నేను నెరవేర్చుకుంటాను అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసము యువకుల్లో బలపడాలి.
1: With this cause and effect relationship that man has been created, the faith should be strengthened of this cause and effect relationship.
0: ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ.
1: There is a small example.
0: ఇది ఒక వెండి ప్లేట్.
1: This is a silver plate.
0: ఇది దీనికి రూప నామములు ఉంటున్నాయి.
1: This has a name and a form.
0: ఈ రూప నామములు క్రియా రూపములో ఏర్పడినటువంటిది.
1: This name and form have been established by action.
0: అయితే ఈ రూప నామ క్రియ స్వరూపమైనటువంటి ఈ ప్లేటుకు కారణమైనటువంటిది ఒకటి ఉంటుండాలి.
1: ఫర్ దిస్ ప్లేట్ విచ్ హ్యాస్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్ దేర్ ఇస్ ఎ బేస్.
0: ఈ కారణమే వెండి.
1: దిస్ బేస్ ఇస్ ది సిల్వర్.
0: కార్యం యొక్క స్వరూపమే ప్లేట్.
1: ది ఫార్మ్ విచ్ హ్యాస్ రిజల్టెడ్.
0: వెండి లేకుండా ప్లేట్ తయారు కాలేదు కదా.
1: విదౌట్ సిల్వర్ దేర్ ఇస్ నో ప్లేట్.
0: అయితే ఈ ప్లేట్ ఎక్కడ నుంచి వచ్చింది? శూన్యం నుంచి వచ్చిందా?
1: బట్ వేర్ ఫ్రమ్ హ్యాస్ దిస్ ప్లేట్ కమ్? హ్యాస్ ఇట్ కమ్?
0: ఇది పూర్వము ఆకారం శూన్యంగా ఉంటుంది, అది కానీ దీని యొక్క సూక్ష్మాకారము వెండి అంత సూక్ష్మంలో స్వరూపాన్ని ధరించింది.
1: Although its form was non-existent, it is present in a subtle manner in the basic material.
0: అదే విధముగానే మట్టిలో కుండ ఉంటుందా ఇది ప్రత్యక్షం కాదే అని అనుకోవచ్చు.
1: In the same manner, one may ask the question, is the pot present in the mud? Pot is not visible.
0: మట్టిలో కుండ ఉంటుందా?
1: Yes, pot is present in the mud.
0: కానీ అది కారణ స్వరూపాన్ని ధరించింది.
1: But it has not taken the
0: kumara daggariki poyetappudike di karya swaroopani dharinchi.
1: When it goes to the potter, then it becomes a pot.
0: Kanuka karya karanalu rendu kudunu avinabhava sambandhalu.
1: The cause and the effect are inextricably connected with each
0: other. Kundaku matti etti karanamo, plate ku endi enti karanamo, adhe vidhamgane manavatvani kudunu oka divyattam oka karananga untundali.
1: Just as the mud is the base for the pot, as the silver is the base for this plate, so also for humanity God is
0: ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం అనేటువంటిది ప్రత్యేకంగా ఉండటం చేతనే ఆయా కర్తవ్యము ఆయా యొక్క క్రియలు ఆయా రూపనామములు కూడా నిర్మాణం అవుతూ ఉన్నాయి.
1: సో ఫర్ ఎవరీ ఎఫెక్ట్ బికాస్ దర్ ఇస్ అ స్పెసిఫిక్ కాజ్ దట్ పర్టికులర్ ఎఫెక్ట్ విత్ దట్ ఫార్మ్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ ది కాజ్.
0: అయితే మట్టి నుండి కుండ పుట్టింది కదా, ఈ కుండ సర్వత్రా ఉంటుండాలనుకుంటే నీళ్ల నుంచి ఎందుకు పుట్టకూడదు, విసుగు నుంచి ఎందుకు పుట్టకూడదు కుండ?
1: When we find that the pot has come from mud, and if the pot is present everywhere, why should the pot not come out of water or out of sand?
0: Kanuka karanam anetundi karya roopamulo dharinchinappudu swaroopanni nirupistu untadi. Idi e dharaiti ite dharmaha, dharmamulo dharinchinatundi kanuka idi dharmaakaramu annaru.
1: So when the cause gives rise to an effect, it gets a form. What you wear is the dharma. Dharayati iti dharma.
0: ఏ పదార్థమునకు ఏది ప్రధానమైనటువంటి యొక్క కర్తగా ఉంటుందో అది లేకపోతే ఆ పదార్థములు అది ధర్మ స్వరూపాన్ని ధరించడానికి వీల్లేదు.
1: వాట్ ఎవర్ ఐటమ్ వి లుక్ ఎట్, ఇఫ్ ది కాజ్ ఫర్ దట్ ఐటమ్ ఇస్ నాట్ ప్రెసెంట్ దెన్ ఇట్ కెనాట్ టేక్ దట్ ఫార్మ్.
0: ఇది ఉప్పు,
1: దిస్ ఇస్ సాల్ట్.
0: ఈ ఉప్పు అనేటువంటి దానికి పుల్లధనము దీనికి ఒక ధర్మం.
1: దిస్ ఇస్ సాల్ట్. ఫర్ సాల్ట్ టు టేస్ట్ సవర్ ఈజ్ ఏ నేచురల్ క్వాలిటీ.
0: ఆ యొక్క గుణమే లేకపోతే అది ఉప్పు కాదు.
1: If it has not got that quality, it will not be called salt.
0: Nippuku dahana shakti oka dharmam.
1: For fire to be able to burn is a natural
0: dahaname shakti andulo lekapothe daginchetvanti shakti adi bokku avutundi gaani nippu kaadu.
1: If there is no capacity to burn, we won't call it fire, we will call it coal.
0: Meravakaiki kaaramu dani oka dharmam.
1: For a chili, pungency is its natural quality.
0: Aa kaaram anetvantide dharmam lekapothe adi meravakai kaadu.
1: If the chili is not pungent, it won't be called a chili.
0: అదే విధముగా ఒక్కొక్క పదార్థమునకు ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి యొక్క గుణము ధర్మ స్వరూపాన్ని ధరిస్తుంటుంది.
1: In the same manner, for all matter, each kind has got a specific natural quality.
0: మానవునకు ప్రధానమైనటువంటి యొక్క గుణము త్యాగము.
1: The most important quality of man is to be able to
0: ఈ త్యాగం ద్వారా మనకు కలిగేటువంటి యొక్క ఫలితం ఏమిటి?
1: What is it that we get out of sacrifice?
0: Na karmana na prajaya dhanena tyagene ke amrutatva manasu. Ee amrutatvanni andukune nimittamai tyagam manaviki oka dharma swaroopanni dharinchindi.
1: Immortality is the result of sacrifice, and immortality cannot be got by either wealth or
0: ఈనాడు మానవుడు ఈ త్యాగము అనేటువంటి యొక్క తన ధర్మాన్ని కోల్పోయినాడు.
1: Today, man has lost this natural quality of being able to
0: sacrifice. దీనికి విరుద్ధమైనటువంటి యొక్క స్వార్థము అనేటువంటి ధర్మాన్ని వరించినాడు.
1: ఆన్ ది అదర్ హ్యాండ్ హి హస్ అక్వైర్డ్ ఎ కంట్రరీ క్వాలిటీ.
0: ఈ స్వార్థము ఎప్పుడు వరించినాడో అప్పుడు నుండి పరార్థం అనేటువంటిది శూన్యమైపోయింది.
1: వెన్ హి హస్ అక్వైర్డ్ ది సెల్ఫిష్నెస్ హి హస్ లాస్ట్ హిస్
0: పరార్థం శూన్యమైనప్పుడు యథార్థం మరుగైపోయింది.
1: వెన్ హిస్ ఎబిలిటీ టు సాక్రిఫైస్ ది నేచురల్ క్వాలిటీ
0: యథార్థం మరుగైనప్పుడు నానార్థాల్లో అనర్థం మిగిలిపోయింది.
1: Many meaningless results have come out of this.
0: ఈ అనర్థాలతో అనేక అశాంతులు అనుభవిస్తున్నాడు మానవుడు.
1: With this meaningless situation, man is
0: suffering. ఈనాడు విద్యావంతులు యథార్థాన్ని గుర్తించి పరార్థాన్ని గుర్తించి పారమార్థికంలో ప్రవేశించి సత్యత్వాన్ని పొందడానికి తగిన ప్రయత్నం చేయాలి యువకులు.
1: Students, educated people today should recognize the truth, should give up this meaningless understanding and enter the world with recognition.
0: ఒకానొక సమయంలో పర బుద్ధాలకుని తన కుమారుడైన శ్వేతకేతుడు ప్రశ్నిస్తూ వచ్చాడు.
1: On one occasion, Swetaketu, son of Uddalaka, asked questions of his father.
0: నాన్న, ఈ క్రియాభూతమైనటువంటి ఈ దేహమునకు కారణం ఏమిటి అన్నాడు.
1: He asked the father, "O father, tell me the reason for the creation of this body."
0: ఇది కేవలం క్రియాస్వరూపం.
1: దిస్ బాడీ ఈజ్ సింప్లీ ది రిజల్ట్.
0: దీనికి ఏదైనా కారణం అనేటువంటిది లేక ఇది స్వరూపాన్ని పొందడానికి వీలు కాదు కదా.
1: అన్లెస్ దర్ ఇస్ అ పర్పస్ దిస్ ఫార్మ్ కెనాట్ కమ్.
0: అప్పుడు ఉద్ధారకుడు చెప్పాడు, నాయన ఈ దేహమునకు కారణము అన్నము అన్నాడు.
1: ఉద్ధారక దెన్ సెడ్ ది రీజన్ ఫర్ దిస్ బాడీ ఈజ్ ది ఫుడ్.
0: తండ్రి దేహమునకు ఉత్పత్తి వినాశములు రెండు ఉంటున్నాయి, కనుకనే ఇది క్రియారూపాన్ని ధరించింది. ఈ క్రియారూపము ధరించినటువంటి దానికి ఉత్పత్తి వినాశములు ఉంటున్నాయి. దీనికి ఆధారము కేవలం కారణము అన్నం అంటున్నావు, అన్నమును కూడాను ఉత్పత్తి వినాశము ఉంటుందని కదా, అది కారణం ఎట్లవుతుంది అని ప్రశ్నించారు.
1: ది సన్ సెడ్ దిస్ బాడీ హెస్ గాట్ టూ ఇంపార్టెంట్ క్వాలిటీస్ గ్రోత్ అండ్ డికే. ది బాడీ గ్రోస్, ది బాడీ డికేస్. అండ్ యూ సే దట్ ఫుడ్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ బాడీ, సో ఫుడ్ ఆల్సో మస్ట్ హ్యావ్ ది టూ క్వాలిటీస్.
0: అనగా ఏటా వాత దీని యొక్క అంతరార్థం ఏమిటి, కారణమైనటువంటి పదార్థములకు ఉత్పత్తి వినాశములు ఉండకూడదు అని దీని అర్థం.
1: Be that as it may, the inner meaning of this is, whatever is the base, namely the food in this case, cannot have the qualities of decay and growth.
0: దేహమనే యొక్క భూతమునకు క్రియారూపానికి అన్నము ఉత్పత్తి స్థానమైనటువంటిది కనుక అది కారణం అంటున్నావు, కనుక అన్నము కూడాను ఇది కేవలం క్రియారూపమే అని నిర్ణయం చేశాడు కుమారు.
1: The son came to the conclusion that food, you say, is the cause for the body. Body has growth and decay. So food also...
0: అది మరి ఉద్ధారకుడు చెప్తాడు, నాయన అన్నమునకు కేవలము ఒక జలము దీనికి కారణము అన్నాడు.
1: Then the father gave an alternative answer and said, water is responsible for the food.
0: దానికి కుమారుడు కూడాను, నాన్న జలం కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది కనుక అది కూడాను క్షీణించేటువంటిది, ఏదో ఒక ఆక్సిజన్ హైడ్రోజన్ రెండు కలిపి జలంగా తయారవుతుంది కనుక ఇది కూడాను ఉత్పత్తి వినాశములు కలిగినటువంటిది, ఇది కూడాను కారణం కాదు అన్నాడు.
1: ది సన్ సెడ్ నో, వాటర్ ఆల్సో హ్యాస్ గాట్ ఏ బర్త్ అండ్ డికే, ఇట్ కెనాట్ బి కాల్డ్ ది బేస్.
0: తదుపరి ఉద్ధారకుడు చెప్పాడు, నాన్న దీనికి తేజస్సు కారణము అన్నాడు.
1: Then Uddalaka said, the main cause for this is the power.
0: Chetaketu cheptunnadu, tandri idi kudanu sarirekiti karanam kaadu, tejasthu kudanu utpatti vinasam untunnadu kanuka idi kudanu deeniki karanam kaadu annadu.
1: The son again said, no, this cannot be. You say that the light or the energy is the cause. That also has got a birth.
0: Tadapari tandri enikuntu uddalaka cheptunnadu, deeniki vinasamaina vinasam kaanatundi anaga naasamu lenatundi నిత్య సత్య స్వరూపాన్ని ధరించినటువంటి పరమాత్మే దీనికి ఒక కారణము అన్నాడు.
1: దెన్ ది ఫాదర్ సెడ్, yes, the only reason for this also is the indestructible truth which neither grows nor is born.
0: దానిక ప్రతి పదార్థమునకు జలమునకు అన్నమునకు తేజస్సు కూడాను ఒక పదార్థమనేటువంటి శాశ్వతమైనటువంటి కారణంగా ఉంటుంది.
1: ఫర్ ఫుడ్, ఫర్ లైట్, ఫర్ వాటర్, ఫర్ ఎవ్రీథింగ్ దేర్ ఇస్ సంథింగ్ విచ్ వి వుడ్ కాల్ డివైన్.
0: ఏకవాత పంచభూతములకంతా కూడాను కారణభూతమైనటువంటిది ఒక పదార్థము.
1: ఇన్ దట్ కాంటెక్స్ట్ వీ కమ్ టు ది కన్క్లూజన్ దట్ ఫర్ ఆల్ ది ఫైవ్ ఎలిమెంటల్ సబ్స్టెన్సెస్ ఇన్ దిస్ వరల్డ్ ది ఇండిస్ట్రీ
0: దైవత్వం
1: దట్ ఈస్ డివినిటీ.
0: కనుక దైవత్వం అనేటువంటిది ఈ జగత్తునందు భిన్న భిన్న రూపనామము ధరించడం ఉండినంత మాత్రం ఇది భిన్నత్వంగా మనం భావించరాదు.
1: బికాస్ డివినిటీ అండ్ గాడ్లీనెస్ ఈస్ ప్రెసెంట్ ఇన్ దిస్ వరల్డ్ ఇన్ డైవర్స్ ఫార్మ్స్, వీ షుడ్ నాట్ థింక్ ద డివినిటీ ఈస్ డైవర్స్.
0: కనుకనే ఏకోహం బహుశ్యాం అన్నాడు, నా ఏకత్వమే అనేకత్వంగా రూపొందుతూ వచ్చింది.
1: దిస్ ఈస్ ద రీజన్ వై ఇట్ హెస్ బిన్ సెట్ oneness in me has been manifesting itself in a diverse variety of ways.
0: కనుక జగత్తునందు కలిగినటువంటి యొక్క సమస్త పదార్థములకు కూడాను కారణ స్వరూపుడైనటువంటి యొక్క పరమాత్ముడు ఒకడు ఉన్నాడు అనేటువంటి యొక్క విశ్వాసాన్ని యువకులు ఈనాడు అభివృద్ధి పరచుకోవాలి.
1: The young people should today promote the faith that there is one who is responsible for all the manifestations and variety of things we see in this world.
0: దీని అభివృద్ధి నందేటువంటి యొక్క వైజ్ఞాన శాస్త్రకంగా మానవుడు సత్యమైనటువంటి యొక్క స్వరూపాన్ని గుర్తించుకునలేక కేవలం అర్ధ నాలెడ్జీ అనగా అర్ధ తెలివితేటలు కలిగినటువంటి వాడుగా తయారైపోయి తద్వారా అన్నింటిపైన అవిశ్వాసాన్ని అభివృద్ధి పరచుకుంటూ వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది సైంటిఫిక్ నాలెడ్జ్ విచ్ ఇస్ గ్రోయింగ్ డే ఆఫ్టర్ డే, మ్యాన్ విత్ హాఫ్ నాలెడ్జ్ ఈజ్ అనేబుల్ టు రికగ్నైజ్ ది బేసిక్ ట్రూత్ అండ్ ఈజ్ డెవలపింగ్ ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ఎవ్రీథింగ్ దట్ హీ సీస్.
0: కనుక ఈనాడు ఆ విధమైనటువంటి యొక్క బలహీనతను మనం దూరం చేసుకుని మనము తగినటువంటి శక్తి సామర్థ్యముల చేత దైవ విశ్వాసాన్ని మన శాస్త్ర విశ్వాసాన్ని మన మత విశ్వాసాన్ని అభివృద్ధిపరచుకోవటానికి యువకులు తగినటువంటి కృషి జరపాలి.
1: కీపింగ్ సచ్ వీక్నెస్ ఎట్ డిస్టెన్స్ ఫ్రమ్ అవర్ సెల్స్ వీ షుడ్ డెవలప్ స్ట్రెంగ్త్ డే ఆఫ్టర్ డే అండ్ బిలీవ్ ఇన్ గాడ్, బిలీవ్ ఇన్ శాస్త్రస్ అండ్ బిలీవ్ ఇన్ అవర్ ఓన్ ట్రెడిషన్.
0: మతము చెడ్డది కాదు, ఆధ్యాత్మికం చెడ్డది కాదు.
1: Religion is not bad. Spirituality is not bad.
0: మన భారతీయ సంస్కృతి చెడ్డది కాదు.
1: Our culture of Bharat is not
0: bad. అన్ని చెడ్డలు మన భావాల్లోనే కూడి ఉంటున్నాయి.
1: All bad things are contained in our own ideas.
0: మతములన్నీ చేరి మంచినే బోధించే.
1: All the religions teach only good. This is what we should understand wisely.
0: కనుక మతులు చెడ్డవైన మతమేది చెడ్డది? వినుడు భారతీయ వీరసుడా, మన మతులు చెడ్డవైపోతున్నాయి కానీ మతములు చెడ్డవి కాదు.
1: ఇఫ్ అవర్ మైండ్స్ ఆర్ బ్యాడ్, విచ్ రిలీజియన్ కెన్ బి కాల్డ్ బ్యాడ్? లిసన్ టు దిస్ యంగ్ సన్ ఆఫ్ భారత్.
0: మనము దురాశలకు గురి అయిపోతున్నాము.
1: వీఆర్ బికమింగ్ సబ్జెక్ట్
0: దురాశలకు గురి అయిపోవటం చేత మనము దుఃఖం అనుభవించక తప్పదు.
1: బికాస్ ఆఫ్ దీస్ బ్యాడ్ అంబిషన్స్ అండ్ ఆస్పిరేషన్.
0: ఎంత తెలివితేటలు ఉండినప్పటికీ, ఎంత శక్తి సామర్థ్యం కలిగినప్పటికీ, తద్వారా మనం ఈ దురాశ అనేటువంటిది క్రమక్రమేణ పెడమార్గం పట్టిస్తుంది మానవుడు.
1: However clever a man may be, however strong a man may be, this bad desire will make man take it out.
0: కపటము కాని, మోసము కాని, అన్యాయం కాని, ఒక విధమైనటువంటి అహంకారము కాని, దాంపికము కాని ఏమాత్రం కూడా జరగకూడదు.
1: ఇన్ ది మైండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఎనీ కైండ్ ఆఫ్ డిసీట్, ఎనీ కైండ్ ఆఫ్ అన్జస్ట్నెస్ ఆర్ ఈగో షుడ్ నాట్ ఎంటర్.
0: ఒక చిన్న ఉదాహరణ,
1: దర్ ఇస్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: కర్ణుడు సూర్యుని యొక్క అంశం.
1: కర్ణ ఇస్ అన్ ఆస్పెక్ట్ ఆఫ్ ది
0: సూర్యుని యొక్క ప్రసాదం.
1: He is the result of the gift of God, sun god.
0: Kanuka atanu maha telivitetulu kaligineetundi vaadu.
1: He was therefore an extraordinary
0: maha shakti sampannudu.
1: He was a very strong
0: atanni jeyinchetundi vaaru evaru kudanu ledu.
1: No one was able to get
0: this surya anugraham cheta pondinatundi varaprasadam.
1: This is some gift which he got from the god sun.
0: Ee varaprasadam kudanu okkokka samayamlo shapakaga maaripothundi.
1: But even the gift of God sometimes turns into a curse.
0: శాపము కూడాను ఒక్కొక్క సమయంలో వరప్రసాదంగా రూపొందుతుంది.
1: సమ్ అకేషన్స్ ఈవెన్ ఎ కర్స్ కెన్ బికమ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్.
0: కనుక వరము శాపంగా మారడానికి కానీ, శాపం వరంగా మారడానికి కానీ కారణం ఏమిటి?
1: ఫర్ ఎ గిఫ్ట్ టు బికమ్ ఎ కర్స్ ఆర్ ఫర్ ఎ కర్స్ టు బికమ్ ఎ గిఫ్ట్,
0: మానవుని యొక్క కపట యుక్తినే దీనికి మూల కారణం.
1: ది రీజన్ ఫర్ దిస్ ఈజ్ మ్యాన్స్ ఇంట్రీ.
0: దీనికి కరుణి ఎందు ఒక చక్కని ఆదర్శం ఉంటుండాలి.
1: There is a good example in Karna's life for this.
0: ఇతను బ్రహ్మాస్త్రాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం చేత పరశురాము దగ్గర విద్యను అభ్యసించాలని సంకల్పించుకున్నాడు.
1: Karna wanted to acquire the Brahmastra and therefore wanted to learn with Parashurama.
0: అయితే పరశురాముని తండ్రి అనేటువంటి యొక్క జమదగ్నికి ఈ క్షత్రియులు అనేటువంటి వారు అనేక విధములుగా పరాభవం చేయటం చేత తన తండ్రి యొక్క పరాభవాన్ని సహించుకునలేక పరశురాము ఒక దీక్షను పట్టాడు. నా జీవిత పర్యంతం కూడాను క్షత్రియుని హతమారుస్తాను అనేటువంటి ఒక ప్రతిజ్ఞ పట్టాడు.
1: ది క్షత్రియస్ హ్యాడ్ హ్యూమిలియేటెడ్ జమదగ్ని, ఫాదర్ ఆఫ్ పరశురామ, ఆన్ మెనీ అకేషన్స్. సో పరశురామ టుక్ ఎ డిటర్మినేషన్ దట్ హీ విల్ టేక్ వెంజెన్స్ అగెన్స్ట్ ఆల్ క్షత్రియస్ అట్ ఆల్ టైమ్స్.
0: కనుక నేను క్షత్రియుడిగా వెళ్లి పరశురాము దగ్గరికి వెళ్లి ఈ బ్రహ్మాస్త్రం యొక్క దీన్ని అనుభవించాలనేటువంటి దీంతో ఏమాత్రం కూడా ఫలితం కాదు. నేను క్షత్రియుడు కాదు అనేటువంటి యొక్క మారువేషము ధరించి పరశురాము దగ్గర చేరి ఈ బ్రహ్మాస్త్రం యొక్క శక్తి సామర్థ్యాన్ని కొంతవరకు తెలుసుకోవాలని చెప్పని ఒక బ్రాహ్మణ వేషమును ధరించి, అనగా కపట వేషమును ధరించి పరశురాము దగ్గరికి వెళ్లి నేను బ్రాహ్మణుని, నేను తమ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవాలని ఆశిస్తున్నానని ప్రార్థించాడు.
1: Karna knew this and Karna thought that it is impossible for him to go to Parashurama as a Kshatriya and acquire the Brahmastra. So he took a deceitful form of a Brahmin, went to Parashurama and said, I am a Brahmin, I want to learn from you and get the Brahmastra.
0: Ee matala vishwasamu cheta Parashuramudu atanki chakkaga anni vidhamulu kodanu vidyanu abhyasinchadu.
1: Parashurama, believing in these words, taught Karna all the different types of shastras.
0: Ee anni vidyanu kodanu bodhinchi ఈ బ్రహ్మాస్త్రమును ఉపయోగించుకునేటువంటి విధానము కూడా బోధించాడు.
1: ఆఫ్టర్ టీచింగ్ హిమ్ ఎవ్రీథింగ్, హి ఆల్సో టాట్ హిమ్ హౌ టు యూజ్ ది బ్రహ్మాస్త్రం.
0: కానీ కట్టకడపటికి ఇతను క్షత్రియుడు అని తెలుసుకున్నాడు ఎట్లో.
1: బట్ టువర్డ్స్ ది ఎండ్ హి లెర్న్డ్ దట్ కర్ణ వాజ్ ఎ క్షత్రియ అండ్ నాట్ ఎ బ్రాహ్మణ్.
0: కపట వేషమును ధరించి అసత్యం మాటలు చెప్పి గురువును వంచించటం గనుక ఈ బ్రహ్మాస్త్రం యొక్క ఉపయోగం నీకేమాత్రమో లేకుండా కాని శాపం చేశాడు పరశురాము.
1: రియలైజింగ్ దట్ హీ వాజ్ వేరింగ్ ఎ డిసీట్ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎ బ్రాహ్మిన్, పరశురామ గేవ్ ఎ కర్స్ దట్ దిస్ బ్రహ్మాస్త్ర షల్ బి ఆఫ్ నో యూస్ టు యు అట్ ఆల్.
0: కనుక మనం గురువు చెంత చేరే సమయంలో కపటాన్ని ఏమాత్రం కూడా మనం చేకూర్చకూడదు.
1: Thus, when we go to the feet of a guru, we should never...
0: అహంకారానికి అవకాశం ఇవ్వకూడదు.
1: There's no room for ego.
0: ఇంకే విధమైనటువంటి ఆడంబరాన్ని ప్రదర్శించకూడదు.
1: There should also be no pride exhibited.
0: Humble. వినయ విధేయుడైపోయి నీవు విద్యను అభ్యసించాలి.
1: One must go with humility and be humble and learn from a guru.
0: ఈ వినయ విధేయతలు లేకపోవటం చేతనే కర్ణుడు మహాశక్తివంతుడైనప్పటికీ, సూర్య వరప్రసాదుడైనప్పటికీ తాను ఏమాత్రం కూడాను ఆ యుద్ధ సమయం లోపల పాండవులందరూ అతన్ని చేరినప్పుడు ఈ బ్రహ్మాస్త్రం యొక్క వినియోగాన్ని తాను అనుభవించలేకపోయాడు.
1: ఆల్దో కర్ణ వాజ్ ఆల్ పవర్ఫుల్, బికాస్ హీ హాడ్ నాట్ దిస్ హ్యూమిలిటీ అండ్ ఒబీడియన్స్, హీ కుడ్ నాట్ యూజ్ ది బ్రహ్మాస్త్ర అట్ ది టైమ్ వెన్ హీ నీడెడ్ టు యూజ్.
0: ఇంతే కాదు, మనము ధర్మాన్ని తెలుసుకుని సత్యాన్ని గుర్తించి దానిని వంచనగా మనం ఉపయోగించుకోకూడదు.
1: Not only this, understanding dharma and truth, we should not use it for bringing down...
0: తెలిసినటువంటి ధర్మాన్ని ఆచరించడానికి ప్రయత్నించాలి.
1: What we understand about dharma should be put into practice.
0: అనుభవించినటువంటి సత్యాన్ని క్రియారూపంలో మనము ప్రచరించాలి.
1: The truth which we have experienced should be put into action.
0: ఈ విధమైనటువంటి తెలుసుకున్న సత్యాన్ని కాని, తెలుసుకున్న ధర్మాన్ని కాని సక్రమమైన మార్గంలో మనం అనుభవించకుండా ఉండినా ఇది ధర్మమునకు సత్యమునకు మనం వంచనగా ఇచ్చినటువంటి వారం అవుతాం.
1: ఇఫ్ ది ట్రూత్ వీ హావ్ లెర్న్డ్ అండ్ ది ధర్మ వీ హావ్ లెర్న్డ్, ఇఫ్ వీ డు నాట్ యూజ్ ఇట్ అలాంగ్ ది గుడ్ పాత్,
0: కేవలం ద్రోహం చేసినటువంటి వారం అవుతాం.
1: వీ వుడ్ సింప్లీ హావ్ డన్ ఇంజస్టిస్,
0: తద్వారా అనేక విధమైనటువంటి అపకీర్తులకు గురి కావచ్చు.
1: వీ విల్ సబ్మిట్ అవర్ సెల్ఫ్ బై దట్ యాక్షన్ టు ఆల్ కైండ్స్ ఆఫ్.
0: ఉదాహరణ చక్కగా మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను.
1: ఐ విల్ ఆల్సో గివ్ యూ ఎ సెకండ్ ఎగ్జాంపుల్.
0: అంతటి ప్రతిజ్ఞను సాధించినటువంటి మహావ్యక్తి ఎక్కడ కూడా మన చరిత్రలో కనిపించడం లేదు.
1: నోవేర్ ఇన్ అవర్ ట్రెడిషన్ వీ విల్ ఫైండ్ అనదర్ పర్సన్ హూ హాడ్ బీన్ ఏబుల్ టు.
0: అతని పేరు గాంధీ.
1: యాజ్ భీష్మ, హిస్ నేమ్
0: భయంకరమైనటువంటి దీక్షను తాను సాధించిన చేత అతనికి భీష్మ ప్రతిజ్ఞగా ఉండటం చేత భీష్ముడు అని పేరు వచ్చింది.
1: హీ వాజ్ ఎ పర్సన్ హూ అచీవ్డ్ ఫియర్ఫుల్ డిటర్మినేషన్.
0: మహాజ్ఞాని
1: భీష్మ. He is a very wise person.
0: Aneka vidhamainatundi yokka shakti samarthyamunu kaliginatundi vaadu.
1: He had strength of all kinds.
0: Mahaveerudu, dheerudu, gambheerudu.
1: He was a hero and a very wise person.
0: Ainappatikini inka Dronacharyudu. Ee Dronacharyulu paavam paandavulaku kauravulaku kudanu astha shastra vidyalanta kudanu nerpinchinatundi mahaguru.
1: Drona was the guru who had taught all the archery and various types of work to Pandava.
0: ఇరువురు ఎందు కూడా ఇన్ని విధమైనటువంటి ఒక మహాశక్తులు కలిగి ఉండినప్పటికీ, ధర్మ ప్రబోధన గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ, ధర్మశాస్త్రము తెలియని ఎరిగినటువంటి వారు అయినప్పటికీ, ఈ నిండు సభ లోపల ద్రౌపదిని ఈడ్చుకుని వచ్చి దుర్యోధనుడు పరాభవం చేసే సమయం లోపల ఏమాత్రం కూడాను దీనిని సహించుకోలేకపోయినప్పటికీ ఈ ధర్మాన్ని దుర్యోధన దుశ్శాసనాదులకు బోధించలేకపోయారు.
1: Although they were aware of the right conduct and dharma, when Draupadi was being humiliated by Duryodhana in a full assembly, they could not teach them what was right and what was right conduct.
0: Dharmam telisi kudanu aa samayamlo oka dharma
1: and various types of work to Pandava.
0: Ee iruvuru endu kuda inni vidhamainatundi oka mahashaktulu kaligi undinappatikini ధర్మ ప్రబోధన గావించేటువంటి మహావీరుడుగా ఉండినప్పటికీ

0: తెలిసి ప్రయోజనం ఏమిటి?
1: నోయింగ్ ధర్మ, ఇఫ్ దే వర్ అనేబుల్ టు టీచ్ వాట్ రైట్ కాండక్ట్ వాజ్ ఇన్ దట్ అసెంబ్లీ వెన్ ద్రౌపది వాజ్ బీయింగ్ హ్యూమిలియేటెడ్, వాట్ ఈస్ ది యూజ్ ఆఫ్
0: ఈ సరి అయినటువంటి కర్మ కాదు అని చెప్పండి. సత్యాన్ని తెలిసికూడను, ఆ సత్యాన్ని సరైన రీతిగా అరికట్టలేనటువంటి వాడు సత్యం తెలుసుకుని ప్రయోజనం ఏమిటి?
1: Knowing the truth that that was not the right conduct, yet he was not able to put it into practice.
0: ee satya dharmamulu rendu kodunu okadani koti aadharanga penaga vesukunnatundi.
1: Here truth and dharma are things which will intertwine.
0: Satyam asti paro dharma, satyam aneetundi punadi paina dharma aneetundi goda kattabadinattundi.
1: Dharma is like a wall built on the base of truth.
0: Yeta vata dharma satyam rendu kodunu avinabhava sambandham.
1: In fact truth and dharma are
0: satyam yenta nashanam kaanetundido dharmam kodunu attu nashanam kaanetundi.
1: Just as truth is not decay,
0: itti amrutvam ainaatundi yokka satya dharmamu yendu taanu viruddhamainaatundi margamulu telisukodunu taa varu sariyainaatundi yokka margaanni anubhavinchaleekapovatam chetani bhishmunaku dronunaku apakirtulu paalaipoyaru.
1: Because they knew what was right and what was dharma, since they could not put it into practice, Bhishma and Drona were both had subjected to ill
0: repute.
1: What is the reason for this?
0: Kevalamu akkada kudanu oka swarthame.
1: Here also there is an amount of selfishness.
0: Duryodhanadulu yokka pulustannam bhujistunnam anetundi oka abhimanam cheta ee Duryodhanulu anetundi oka kauravulu paina kontha abhimanam nirupistu vacharu.
1: Here they had the feeling that they were eating the salt of Duryodhana, and eating the salt of Duryodhana they had an
0: adityamaina dehamulaku aaraginchinatundi pulusannamula pradhanamulu.
1: For this impermanent body is the food and the salt that we eat.
0: Tikalamu yendu kudanu ee maatramu maarpu chendinatundi yokka satya dharmamulu yendu ee maatram kudanu taamu sariyainatundi yokka aadarchari nirupinchalekapoyaru.
1: Truth and dharma, which were permanent and unchangeable for all times, they could not show the right type of act.
0: Kanuka manam satya dharmamulu jerigi దాన్ని ఆచరణ ఎందు ఉంచకుండా మనము సత్య ధర్మములు ద్రోహులు అవుతాం.
1: నోయింగ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్, ఇఫ్ యూ డోంట్ పుట్ దెమ్ ఇన్ టు ప్రాక్టీస్ వీ విల్ బి బిట్రేయింగ్ అవర్ నాలెడ్జ్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: కనుక ఈనాడు మనము సమాజములకు చాటవలసినటువంటిది సత్య ధర్మముల యొక్క పరాక్రమాన్ని, సత్య ధర్మముల యొక్క పవిత్రాన్ని, సత్య ధర్మముల యొక్క విశిష్టతను కూడా మనం లోకానికి చాటాలి.
1: వాట్ వీ షుడ్ ప్రొక్లెయిమ్ టు ది కమ్యూనిటీ టుడే ఇస్ ది గ్రేట్నెస్ ఆఫ్ ట్రూత్ అండ్ రైట్ కాండక్ట్.
0: చాటటములో రెండు రకములైనటువంటి మార్గములు ఉంటున్నవి.
1: ఇన్ ప్రొక్లెయిమింగ్ దిస్ టు దేర్ ఆర్ టూ
0: పార్ట్స్. ఒకటి ప్రబోధం వల్ల చాటటము, రెండవది ఆచరణ వల్ల చాటటం.
1: వన్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై టీచింగ్, ది అదర్ ఇస్ టు ప్రొక్లెయిమ్ బై ప్రాక్టీస్.
0: ప్రబోధం వల్ల చాటినటువంటిది అంత భద్రంగా నిలిచేటువంటిది కాదు.
1: To proclaim by teaching is not a such a
0: strong meritvanti oka palitani matram andinchavachu.
1: It will only give temporary results.
0: Manam aacharinchi anushtinchi tadwara manamu itarulaku aadarshanni andinchadamlo idi shashvatamaina pratiga prachalana avutundi.
1: But if we can proclaim this by practice and give it to them by our own practice and example, that will have a permanent value.
0: Anukane vidyarthulainattu variki meeku teliyinatundi kaadu, aneka paryayalu cheptu ostanu. The proper study of mankind is man. మన యొక్క భావములు, మన యొక్క పలుకులు, మన యొక్క క్రియలు మూడింటి యొక్క ఏకత్వము చేర్చినప్పుడే అక్కడ పవిత్రమైనటువంటి యొక్క స్వరూపాన్ని నిరూపిస్తుంది.
1: ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ ది స్టూడెంట్స్ డు నాట్ నో దిస్. ఐ హావ్ టోల్డ్ యు మెనీ టైమ్స్ దట్ ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఇస్ మ్యాన్. ఇట్స్ ఓన్లీ వెన్ యు కెన్ హార్మనైజ్ యువర్ థాట్, యువర్ వర్డ్స్ అండ్ యువర్ యాక్షన్.
0: దీనినే వేదాంత పరిభాష యందు మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మ ఏకం, మహాత్మనం.
1: This same thing has been described in Vedantic language by saying harmony between thought, word and deed, he is a great man.
0: Heenadu manam talakeedi okati cheppedi marokati cheseedi inkokati.
1: Today our thought is one thing, our word is a different thing.
0: Kalpane emanukuntam manamu manas anyat vaches anyat karma anyat duratmanam. Manamu duratmulaga roopondipothunnam.
1: Thought is different, word is different, action is still different. Such people are bad people. We are becoming bad people.
0: Kanuka manam ee naadu anni jeevithamulanti sevalu chesukodanu ee moodintini ekam chesi daivatvanga mana bhavinchi ee moodu kodanu trimurti swaroopamuga ee naadu yagnopaveta vishayamlo cheptu vachadu mana Subramanya Shastri.
1: In all the work that we do regarding these three aspects, thought, word and action as one, and combine them and harmonize them, in fact our Subramanya Shastri has been telling us,
0: manam yagnopavetam ani oka janjivara vesukuntunnam.
1: We call it the yagnopavita, the sacred.
0: Ee tradalo endu moodu rakamulaitundi untuntai, moodu tradalu seri untai.
1: In this yagnopavita there are three.
0: ఈ మూడు దారములు ఏమిటని మనకు అర్థము, దీని యొక్క అంతరార్థం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఇన్నర్ మీనింగ్ ఆఫ్ దీస్ త్రీ స్ట్రింగ్స్?
0: దీనినే త్రికాలములు అని భావిస్తున్నారు.
1: దీస్ త్రీ హ్యావ్ బీన్ అండర్స్టూడ్ యాజ్ ది త్రీ టైమ్స్.

0: లోకములు అని విశ్వసిస్తున్నారు.
1: ఆల్సో త్రీ వర్డ్స్
0: కనుకనేటి త్రికాల సంధ్య అన్నారు.
1: దిస్ ఇస్ ఆల్సో బిన్ సెడ్ సంధ్య,
0: ప్రాత సంధ్య, మధ్యాహ్న సంధ్య, సాయం సంధ్య,
1: మార్నింగ్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ ప్రేయర్స్.
0: ఈ మూడు కాలములు ఎందుకు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అని భావించి ఈ త్రిలోకములు అనగా మన ఊర్ధ్వలోకము, నృత్యలోకము, అధోలోకము, ఈ మూడు లోకములు ఎందుకు సార్థకమును పొందేటువంటి యొక్క దైవత్వంగా మనం విశ్వసించి ఈ మూడింటి ఎందుకు శాంతి శాంతి శాంతి, ఈ మూడు శాంతుల చేత మన జీవితాన్ని తగినటువంటి యొక్క మా ఆదర్శ ప్రాయాన్ని అందించాలని బోధిస్తూ వస్తున్నారు.
1: Regarding all these three aspects as the three times Brahma, Vishnu and Maheshwara, we say shanti shanti shanti three times. And all the three
0: Gayatri kudanu kevalamu sarvadharamainatunti yokka sarvadevata swaroopamainatunti yokka samasta karana swaroopame.
1: Gayatri is also regarded as the very base of all forms of divinity.
0: తనుకునే దీనిని గాయత్రి చాందసా మాత అన్నారు. అన్ని వేదములకు మాతృ స్వరూపిణి అని చెప్పారు.
1: షీ హస్ ఆల్సో బీన్ డిస్క్రైబ్డ్ యాజ్ ది మదర్ ఆఫ్ ఆల్ ది వేదస్.
0: ఒక్కొక్క వేదం ఒక్కొక్క మహావాక్యాన్ని అందిస్తూ వచ్చింది.
1: ఈచ్ వేద హాస్ గివెన్ us వన్ మహావాక్యం.
0: త్వం అసి ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, ఈ నాలుగు వేదముల యొక్క మహావాక్యాలు.
1: ది ఫోర్ మహావాక్యాస్ తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి. దీస్ ఫోర్ మహావాక్యాస్ హావ్ బీన్
0: గివెన్. మహావాక్యములైనటువంటి వేద సారములు అన్ని కూడా నాలుగు చేరితే ఈ గాయత్రి మంత్రం యొక్క స్వరూపాన్ని ధరిస్తుంది.
1: దీస్ ఫోర్ గ్రేట్ సేయింగ్స్ ది ఎసెన్స్ ఆఫ్ ఆల్ ది ఫోర్ వేదస్ కాన్స్టిట్యూట్ టుగెదర్ ది ఫార్మ్ ఆఫ్ గాయత్రి.
0: కనుకనే పంచభూతముల యొక్క స్వరూపిణి, పంచ ప్రాతం ప్రాణముల యొక్క స్వరూపిణి, పంచ ఇంద్రియముల యొక్క స్వరూపిణి, కనుకనే సర్వానందములు సర్వ విజ్ఞానములు కూడా ఆ గాయత్రి మంత్రం నందే ఉంటున్నాయని నిరూపిస్తూ వచ్చింది.
1: Since Gayatri is regarded as the embodiment of all the five elements, of all the five lives and of all the five aspects, we say that all the forms are present
0: in Gayatri. Ki panchamukhi ani pilustu vachchu.
1: It is in this context that Gayatri is said to have five faces.
0: Oka mukhamu om, adhe oka mukhamu.
1: One face is om.
0: Rendavadi bhur bhuvasvaha.
1: The second face is bhur bhuvasvaha.
0: Moodavadi tat savitur varenyam.
1: The third is tat savitur varenyam.
0: Naalavadi bhargo devasya dhimahi.
1: Fourth is bhargo devasya dhimahi.
0: Dhiyo yona prachodaya.
1: The fifth is the dhiyo yona prachodaya.
0: Ee panchamukhi ayinatundi oka gayatri mana pancha pranamula cheta, panchendriyamula cheta, pancha koshamula cheta, pancha pranamula cheta anubhavinchinappudu manam kudanu brahmavidyam maivabhavati.
1: If we can experience
0: aa tattvanni manam pondadaniki avakasam untundi.
1: If we can experience this five-faced Gayatri through all the five elements, through all the five lives and five sheets of ours, then we will have acquired the same status as Gayatri.
0: Kalukane manamu aadhyatmikamu aadhibhautikamu aadhidaivikamu annattuga ee Gayatri lopala kudanu Gayatri kudanu moodu perlu pettu vacharu.
1: Just as we divide our daily life into three aspects, the spiritual aspect, the material aspect and the worldly aspect.
0: Gayatri, Savitri, Saraswati, ee moodu peru.
1: There are three names for Gayatri. Gayatri, Savitri, Saraswati.
0: Gayam anaga pranamulu ani meeku oka artham.
1: One meaning of the word Gaya is prana, life.
0: Anaga pranamulu kaapadeetundi kabatti Gayatri annaru.
1: In other words, what protects life is called Gayatri.
0: Indriyamulu poshinchetundi kabatti Savitri annaru.
1: What protects the organs is called Savitri.
0: Vaakunu rakshinchetundi kabatti Saraswati annaru.
1: What protects the world is called Savitri.
0: Kanuka ప్రాణమును ఇంద్రియమును ఈ యొక్క వాక్కు ఈ మూడింటి ఎందుకు ఏమైపోయింది అంటే త్రికరణములు అని బోధిస్తూ వచ్చింది.
1: అవర్ లైఫ్, అవర్ సెన్సెస్ అండ్ అవర్ స్పీచ్ హావ్ బీన్ కాల్డ్ త్రికరణ.
0: దేహ ఇంద్రియ వాక్కు ఈ త్రికరణములు కూడా శుద్ధి గావించేటువంటిదే గాయత్రి నామం అన్నారు.
1: ది నేమ్ ఆఫ్ గాయత్రి ఇస్ వన్ విచ్ ప్యూరిఫైస్ దీస్ త్రీ యువర్ బాడీ.
0: ఈ మూడు కూడా శుద్ధి అయినప్పుడే మనం త్రికరణ శుద్ధిగా కర్మలు ఆచరిస్తాం.
1: వెన్ యువర్ బాడీ, వెన్ యువర్ సెన్సెస్ అండ్ యువర్ లైఫ్ ఆర్ ఆల్ ప్యూరిఫైడ్ దెన్ వి డూ
0: అవర్. ఈ త్రికరణ శుద్ధి కావించుకునేటువంటి నిమిత్తమై మనము భగవత్ చింతన చేస్తూ అదే సర్వ స్వరూపములకు ఒక కారణమైనటువంటి యొక్క మూలాధారమైనటువంటి శక్తిగా మనం భావించినప్పుడే సర్వ కర్మలు ఎందుకు మనము విజయాన్ని సాధించడానికి ఏమాత్రమైన కూడా అవకాశం ఉంటుంటారు.
1: ఇట్స్ ఓన్లీ వెన్ వీ కెన్ అటైన్ ప్యూరిటీ ఇన్ ఆల్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ దీస్ త్రీ ఆస్పెక్ట్స్ అండ్ వాట్ ఎవర్ వర్క్ వీ డూ వీ కెన్ దెన్ అటైన్ సక్సెస్.
0: కేవలము పని ఒక స్వరూపంగాను, కర్త ఒక స్వరూపంగాను, కార్యము మరొక స్వరూపంగాను మనం భావించినప్పుడు ఏమాత్రం కూడా విజయాన్ని సాధించలేదు.
1: దెన్ వీ రిగార్డ్ ది సబ్జెక్ట్ ఎస్ వన్ ఎంటిటీ. కాస్మోస్ ఇస్ అనదర్ ఎంటిటీ అండ్ వర్క్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ డిఫరెంట్ ఎంటిటీ.
0: ముఖ్యంగా మనం ఏ పని పట్టినప్పటికీ దీంట్లో కారణంగా దైవత్వం ఉంటుండాలి, అగోచరంగా ఉంటుండాలి, మన క్రియారూపంలో అతను గోచరిస్తుండాలి. కనుక ఈ ప్రత్యక్షమైనటువంటి దానికి పరోక్షమైనటువంటి యొక్క దైవత్వం ఒక ఆధారంగా ఉండాలి అనేటువంటి విశ్వాసాన్ని మనం దృఢంగా పెంచుకోవాలి, బలపరచుకోవాలి.
1: బాయ్స్ అండ్ గర్ల్స్, వాట్ ఎవర్ వర్క్ వీ అండర్టేక్, వీ షుడ్ స్ట్రెంగ్త్ ఇన్ ది బిలీఫ్ దట్ వాట్ ఈస్ ప్రెసెంట్ టు అస్ యాజ్ ఫార్మ్ ఆఫ్ వర్క్ బిహైండ్ దట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ బేస్, ఎ డివైన్ బేస్.
0: కదిలేటువంటి మారేటువంటి ప్రతి పదార్థమునకు, ప్రతి వస్తువుకు, ప్రతి ప్రాణమునకు కదలనటువంటి, మెదలనటువంటి, స్థిరమైనటువంటి, నిత్యమైనటువంటి, సత్యమైనటువంటిది ఒకటి ఆధారంగా ఉంటుండాలి.
1: బిహైండ్ ఎవ్రీథింగ్ దట్ ఈస్ మూవింగ్, దట్ ఈస్ చేంజింగ్ అండ్ దట్ ఈస్ గ్రోయింగ్ ఆర్ డికేయింగ్, దేర్ ఇస్ సంథింగ్ బిహైండ్ ఆల్ దట్ విచ్ ఇస్ కామన్.
0: మీరు చూసేటువంటి సినిమాల్లోనే మీకు చక్కని ఆదర్శం కనిపిస్తుంటారు.
1: యూ కెన్ ఫైండ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ దిస్ ఇన్ ది సినిమాస్ విచ్ యూ సీ ఎవ్రీ డే.
0: కొన్ని బొమ్మలు వస్తూ పోతూ కదులుతూ మెదులుతూ ఉంటుంటాయి బొమ్మలంతా.
1: సమ్ పిక్చర్స్ కమ్ ఆన్ ది స్క్రీన్ అండ్ గో, దే మూవ్ అబౌట్.
0: కానీ కదిలే బొమ్మలకు కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉంటుండాలి.
1: For the pictures which move and come and go, there is a
0: కదలనటువంటి స్క్రీన్ ఆధారంగా ఉండటం చేతనే తెర కదిలే బొమ్మల లోపల కథలు మాకు అనుభవించడానికి వీలవుతారు.
1: బికాస్ దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ విచ్ ఇస్ ది బేస్, వీ కెన్ ఎగ్జామిన్ అండ్ ఎక్స్పీరియన్స్ ది మూవింగ్ షాడో.
0: ఆ తెరనే లేకపోతే మనకు కథనే అర్థం కాదు.
1: ఇఫ్ దర్ ఇస్ నో స్క్రీన్ వీ విల్ నాట్ అండర్స్టాండ్ ది స్టోరీ.
0: అదే విధంగానే జనన మరణములతో కూడినటువంటి మానవత్వానికి నిత్యమైన సత్యమైనటువంటి ఒక దైవత్వము ఒక స్త్రీలుగా ఉంటుండాలి. అదే గిన లేకపోతే మన కథనే మనకు అర్థం కాదు, మన మానవత్వమే మనం గుర్తించుకోలేదు.
1: ఇన్ ది సేమ్ మేనర్ ది హ్యూమన్ లైవ్స్ విచ్ హావ్ బర్త్ అండ్ డెత్ కమ్ అండ్ గో, దర్ ఇస్ అ స్టేషనరీ స్క్రీన్ డివినిటీ. ఇఫ్ దట్ స్టేషనరీ స్క్రీన్ ఇస్ నాట్ ప్రెసెంట్, వీ విల్ నాట్ అండర్స్టాండ్ అవర్ స్టోరీ.
0: కార్లు బస్సులు అన్ని కూడా చాలా స్పీడ్ గా రోడ్డు పైన కదిలి వెళ్ళిపోతున్నాయి.
1: Cars and buses go with great speed on the road.
0: కార్లు కదులుతున్నాయి, బస్సులు కదులుతున్నాయి, కానీ రోడ్డు కదలటం లేదు.
1: ది కార్ ఇస్ మూవింగ్, ది బస్ ఇస్ మూవింగ్, బట్ ది రోడ్ ఇస్ స్టేషనరీ.
0: కనుక కదిలేటువంటి బస్సులు కార్లకు కదలనటువంటి రోడ్డు ఆధారంగా ఉంటుండాలి.
1: ఫర్ ది బస్ అండ్ ది కార్ విచ్ ఇస్ మూవింగ్ ది స్టేషనరీ.
0: అదే విధంగా మనకు దృగ్గోచరమయ్యేటువంటి యొక్క ప్రతి ప్రాణికి కూడాను, ప్రతి పదార్థము కూడాను ఒకటి అగోచరమైనటువంటి ఒక దివ్యమైనటువంటి శక్తి ఆధారంగా ఉంటుండాలి.
1: ఇన్ ది సేమ్ మేనర్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ ఇస్ విజిబుల్ టు అస్ దర్ ఇస్ అన్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ విచ్ ఇస్ ది బేస్.
0: ఆ ఆధారమే దైవత్వం.
1: దట్ ఇన్విజిబుల్ స్ట్రెంగ్త్ ఈస్ డివైన్.
0: ఈ ఆధారం లేకుండా మాత్రం ఆధేయం ఏనాటి కూడా మనకు కలగదు.
1: Without such a base, you cannot get any result.
0: కనుక అట్టి ఆధారమైన, మూలాధారమైన, ఒక కీలకమైన, ఒక గమ్యమైనటువంటి ఒక దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని మనం నిరంతరము స్మరించడానికి ప్రయత్నించాలి.
1: దస్ దట్ బేసిక్ ఫౌండేషన్, దిస్ అన్చేంజింగ్ ట్రూత్, వీ షుడ్ ట్రై అండ్ అండర్స్టాండ్ వాట్ దిస్ బేసిక్ ఫౌండేషన్.
0: మనము చదివిన చదువులన్నీ కూడాను కేవలము భౌతికమైన జగత్తును కొంతవరకు నిరూపించవచ్చు.
1: స్టూడెంట్స్, ఆల్ దట్ వీ హావ్ లెర్న్డ్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు యూ ది విజిబుల్ వరల్డ్.
0: పదార్థముల యొక్క విజ్ఞానాన్ని మనం ప్రకటించవచ్చును.
1: వీ కెన్ ఆల్సో ప్రొక్లెయిమ్ అండ్ అండర్స్టాండ్ ది బిహేవియర్ ఆఫ్ మ్యాటర్.
0: దీని యొక్క స్థితిగతులను మనం కొంతవరకు గుర్తించవచ్చును.
1: వీ కెన్ రికగ్నైజ్ ది ట్రాన్స్ఫర్మేషన్ అండ్ మ్యాటర్.
0: ఇది ఏ పదార్థం ఏ రీతిగా కలుగుతుండాలి అనేటువంటిది నిరూపించవచ్చును.
1: వీ కెన్ ఆల్సో ఎస్టాబ్లిష్ హౌ ఈచ్ మ్యాటర్ చేంజెస్.
0: అయితే ఫలాని పదార్థం ఇందుకోసమే పుట్టింది అని ఎవరు కూడా నిర్ణయించలేరు.
1: బట్ నో వన్ కెన్ డిసైడ్ దట్ అ పర్టిక్యులర్ ఫార్మ్ ఆఫ్ మ్యాటర్ హ్యాస్ కమ్ ఫర్ దిస్ పర్పస్.
0: కనుక మనం ఏ విధంగా జరుగుతుండాలి, ఏ విధంగా తయారవుతుండాలి అనేటువంటి యొక్క తత్వాన్ని మాత్రమే మనం గుర్తించగలుగుతాం. కానీ ఎందుకోసం పుట్టింది, ఎవరు పుట్టించారు, ఇవి నిర్ణయం చేసుకోవటం మానవుడికి అసాధ్యం.
1: We can only recognize how things take place, how things change. But why things take place and why things change, no man
0: can. అసాధ్యమైనటువంటి విషయంలో మనము చేరువి మనము కాలంను వ్యర్థం భావించుకునక సాధ్యమైనంత వరకును దానిని దైవత్వంగా భావించుకుని జన్మ సార్థకం గావించుకునే మార్గాన్ని మీరు అవలంబించడము ఈ చదువుల యొక్క నిజమైనటువంటి యొక్క గమ్యం.
1: Without undertaking this impossible task and wasting your time, the purpose of your education is to keep away from it and regard it as a divine purpose and do things.
0: కనుక దైవత్వము నేర్పేటువంటి విద్యలు కేవలం మరణత్వం కారటువంటి అమృతత్వమైనటువంటి విద్యలు నేర్పుతాడు.
1: Whatever is taught to you as a divine aspect is something which is immortal and which will not die.
0: కనుకనే వేమన చిన్న చిన్న పదాలతో చెప్తూ వచ్చాడు.
1: Vemana has said this by with small words.
0: చదువులన్నీ చదివి చాలా వివేకి అయి మగిడి తన్నెరుగుడు మందమడు తానెవరో మాత్రం తెలుసుకోలేడు.
1: learning all kinds of things. You can become a very learned man, but you will not understand who he is.
0: ఎంత చదువు చదివి ఏ నీతి ఉన్నను హీనుని గుణము మానలేదు.
1: However much learning you may acquire, the mean qualities in you are not got rid of by that learning.
0: తరచి చదువు చదువు తర్కవాదమే గాని పూర్ణ జ్ఞానం ఎప్పుడు పొందలేదు.
1: You go on learning and learning, you can become argumentative, but you cannot become fully wise.
0: ఇట్టి చదువు చదువు చదివి సావంగనేటికి చావులేని చదువు చదువవలయి అన్నాడు.
1: Why learn all this and die? You must learn a thing which will not take you to death.
0: మన చదువులన్నీ కూడాను మనం జీవితం ఉన్నంత వరకు ఉంటాయి, తదుపరి మన చదువులు మనకంటే ముందుగానే వెళ్ళిపోతాయి.
1: All that we have learned will last so long as there is life in you. All that will disappear even before the life goes out.
0: మనం పోయినప్పటికీ కూడాను ఆ చదువులు ఇక్కడే జీవించేటువంటివిగా, స్థిరమైనటువంటివిగా, చరమైనటువంటివిగా, ఒక విధమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటివిగా ఇక్కడ స్థిరంగా ఉండేటువంటి చదువులు మనం చదవాలి.
1: We should learn such things which will remain here even if you had gone.
0: జీవితం అనేటువంటిది ఏదో ఒక రీతిగా గడుపుకుని పోతే చాలని మానవుడు ఊహించరాదు.
1: Man should not think that somehow or other you go through the life.
0: జీవితమును గడుపుకోవడానికి మానవుడిగానే పుట్టాలా?
1: To go through one's life, should we be born
0: human being?
1: Even animals and birds, are they not living?
0: కాదు కాదు, మానవుడు ఉత్తమమైన మానవుడిగా బతకడానికి ఉత్తముడుగా జీవించాలి.
1: Man should be born to live as a high,
0: ఆదర్శవంతమైనటువంటి మానవుడిగా జీవించడానికే మానవుడు పోషించుకోవాలి.
1: He should see that he is living an ideal example life.
0: కనుక మనము మానవులు మానవులుగా జీవించి, మానవులుగా ప్రవర్తించి, మానవుడిగా ఆదర్శాన్ని మనం నిరూపించేటువంటి విద్యార్థులుగా తయారయ్యేటువంటి నిమిత్తమే మనము ప్రశాంతి నేమ లోపల పెద్దగా ఒక విశ్వవిద్యాలయంగా మనము కొంత అభివృద్ధి గావించుకుంటూ వస్తున్నాం.
1: స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ దట్ దే మే లివ్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కండక్ట్ ది లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్, వీఆర్ మేకింగ్ ప్రశాంతి నిలయం ఇంటూ ఎ బిగ్ యూనివర్సిటీ.
0: ఈనాటి విద్యార్థులే భావి భారతోద్ధారకులు.
1: The students of the present day are the future citizens.
0: కనుక దేశం యొక్క మంచి చెడ్డలంతా కూడా మీ తలరాత్రులపై ఆధారపడి ఉంటుంది.
1: The good and the bad of the country depends upon what is written.
0: మీరు కేవలం గంధ పరిచయములు మాత్రమే చేసుకోవటం కాకుండా సంఘ పరిచయాన్ని కూడా మీరు చేసుకుని సమాజంలో మీరు దుమికి సాధ్యమైనంత వరకు తోటి మానవులకు తగినటువంటి యొక్క సహాయాన్ని మీరు కొన్ని క్రియలను చేపట్టాలి.
1: Not only should you get acquainted with textbooks, but you should get acquainted with the conditions of the community around you. Service to the community is
0: మానవ సేవనే మాధవ సేవ.
1: Service to man is service to God.
0: జనసేవనే జనార్దన సేవ.
1: Service to people is service to God.
0: కనుక మనము తనకు అనేటువంటి యొక్క స్వార్థం చేతనే మనం కాలమును వ్యర్థం గావించుకొనక పదార్థం అనేటువంటి యొక్క సమాజ సేవలో కూడాను మనం కొంతవరకు ప్రయత్నపూర్వకంగా కాలు పెట్టాలి.
1: Spending time in a selfish manner for yourself should be given up and enter the community and do service to others.
0: ee vidhamainatundi samaja sevalo meeru ekonmukhulaipoyi oka vidhamainatundi deekshana pooni tadi vidhanga meeru sadhinchinappude samajanni kurunu mee marganiki kontha varakunu chechukovadaniki avakasam yerpadutundi.
1: If all of you have a united determination and face the community and serve them, then the community will
0: enter. దేశం యొక్క పరిస్థితిని మీకు తెలియనటువంటిది కాదు.
1: It is not as if you do not know the country.
0: భయంకరమైనటువంటి పరిస్థితులుగా రూపొందుతున్నాయి.
1: It's a fearful situation in the country.
0: ఎక్కడ చూసినా కూడా భయభ్రాంతులతో కుమిలిపోతున్నారు.
1: Wherever you go, there is fear and terror.
0: శాంతి భద్రతలు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Peace and security have become very scarce.
0: ఇలాంటి సమయం నందు యువకులైనటువంటి మీరు ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైన జీవితాన్ని అందిస్తూ కూడాను తిరిగి భావి భారతోద్ధారకులుగా తయారైపోయి మన ప్రాచీనమైనటువంటి యొక్క సంస్కృతిని పునరుద్ధరింపచేస్తారని నేను ఆశిస్తున్నాను.
1: In this situation, young people, I am hoping that you will again resuscitate the great traditions and culture of this country.
0: యుగ యుగముల నుండి తరతరముల నుండి సర్వ దేశములకు ఆదర్శాన్ని అందించి అనేక విధములైనటువంటి యొక్క దీనిని సాధించినటువంటి యొక్క మన వైదిక సాంప్రదాయము ఈ ఐందవ జాతి యొక్క లక్ష్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చకూడదు.
1: From time immemorial, the Vedic traditions of this country, which have given ideal examples to all countries and at all times,
0: నాటి నుండి నేటి వరకు కూడాను ఈ హైందవ సిద్ధాంతం యొక్క లక్ష్యం ఏమిటి? లోక సమస్త సుఖినో భవంతు. ఇదే మన యొక్క లక్ష్యం.
1: From that day till today, what is the ideal of our హిందూ సిద్ధాంత? And that is all people of the world.
0: ఏ జాతి, ఏ మతము, ఏ కులము, ఏ తెగ, ఏ కాలము, ఏ దేశము అనేటువంటి యొక్క దీనికి లేకుండా అన్ని దేశముల యందు, అన్ని తెగల యందు కూడాను సమత్వమైనటువంటి యొక్క సాయి మతాన్ని మీరు చాటడానికి ప్రయత్నం చేయాలి.
1: irrespective of caste, creed or country, you must try and establish the Sai religion amongst all.
0: నీ సిద్ధాంతమును నీవు అనుసరించుకోవచ్చు, నీ సాంప్రదాయాలను అనుసరించుకోవచ్చు, దీనికి ఎవరు కూడా నువ్వు అడ్డుదొరగడానికి వీలు కాదు. కానీ సామాజిక వృత్తి అందు నీవు ప్రవేశించినప్పుడు ఈ సమస్త స్వరూపానికి సంబంధించినటువంటి యొక్క దృశ్యాన్ని మీరు హృదయంలో చిత్రించుకోవాలి.
1: You can follow your individual traditions and your individual culture. Nobody will object to that. But when you think of the community, this total aspect.
0: ఉన్నది మనకు రెండు మార్గం.
1: Students, we have only two paths.
0: ఒకటి individual freedom. వ్యక్తి యొక్క స్వాతంత్రం.
1: One is the path of individual freedom.
0: రెండవది fundamental law. ఇది సామాజికం యొక్క ధర్మం.
1: The second one relates to the community and that.
0: కేవలం నీవు స్వార్థుడైపోయి individual freedom అని నా స్వార్థం అని చెప్పి స్వార్థంలోనే నీవు మునిగిపోకూడదు.
1: You should not become selfish and talk only of individual freedom and get immersed in
0: it. విద్యార్థి నేర్చుకోవాల్సినటువంటి ఏంటంటే సింపుల్ లైఫ్, హై స్టడీ.
1: Today what the student should learn is to live a simple life and high living, high thinking.
0: ఈ హై థింకింగ్ అనేటువంటిది మనము చాలా ప్రధానంగా మనం చేయాలి.
1: In these two, high thinking.
0: అయితే ఇక్కడ మాత్రం అతి జాగ్రత్తగా ఉంటుండాలి. అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. ఎక్కువగా థింక్ చేసి కడతుడికి పిచ్చి ఆసుపత్రిలో పోకూడదు మనం.
1: హియర్ ఆల్సో వీ షుడ్ బి వెరీ కాషస్ బికాస్ ఆఫ్ హై థింకింగ్. యూ షుడ్ నాట్ గో ఆన్ థింకింగ్ టూ మచ్ అండ్ గో
0: మితిమీరినటువంటి చదువులు కూడా మతి హాని కలిగిస్తుంది.
1: టూ మచ్ ఆఫ్ రీడింగ్ అండ్ లెర్నింగ్ విల్ ఆల్సో డిస్ట్రాయ్ యువర్ మైండ్.
0: కనుక మనం ఎంతవరకు అవసరమో అంతవరకు చేసుకుంటే ఈ వయసు లోపల మన ఎనర్జీని కూడాను మన యొక్క శక్తిని కూడాను కొంతవరకు బ్యాటరీ ఛార్జ్ చేసుకున్నట్టుగా అభివృద్ధి గావించుకోవచ్చు.
1: If we can go forward to the extent that is necessary, we can also, like charging the battery, improve
0: ee vayasulo mana yok energy unnatundi shaktini amitanga mana upayogapetchukunte kontha vayasu vachetappudiki manam em kudunu parikraakunda potam.
1: If in this young age we use the energy in an unlimited manner, when you get aged you become useless.
0: Kanuka manaku enta avasaramo ఎన్ని ఏ సమయంలో అవసరమో ఏ స్థానంలో అవసరమో ఆ స్థానములకు ఆ అవసరమునకు అంత శక్తినే మనం ఉపయోగపెట్టుకోవాలి.
1: To the extent necessary, where necessary, and in what manner necessary, you should use energy.
0: నేను చిన్న ఉదాహరణ మీకు తెలుసును.
1: There is a small example.
0: మనం డ్రాయింగ్ రూమ్ లో పెద్ద బల్బ్ వేసుకుంటాం, పవర్ఫుల్ లైట్.
1: In a drawing room, we put a very powerful light.
0: అక్కడ అనేక యూనిట్స్ ఉంటా ఉంటుంటారు, ఒక వోల్టేజ్ ఎక్కువగా ఉంటుంది.
1: There, you will find that it has got a very high voltage.
0: అయితే బెడ్రూమ్ లోపల తక్కువ డిమ్ బల్బ్ గా వేసుకుంటాం.
1: But in the bedroom, we have a very dim light.
0: అయితే ఇక్కడ బయట అక్కడ డిమ్ము ఉండడానికి కరెంటులో వ్యత్యాసం వచ్చిందే కాదు, ఆ కరెంటు ఉపయోగపెట్టుకునేటువంటి బల్బ్ లో ఉండాలి వ్యత్యాసం.
1: ది బ్రైట్నెస్ ఇన్ ది డ్రాయింగ్ రూమ్ అండ్ ది డిమ్నెస్ ఇన్ ది బెడ్రూమ్, డస్ ఇట్ కమ్ ఇన్ ది కరెంట్? నో, ఇట్ ఇస్ ఇన్ ది మ్యానర్.
0: విధంగానే మనలో దివ్యత్వమైనటువంటి యొక్క శక్తి కరెంటు వలె మంచి గొప్పగా ప్రసరిస్తూనే ఉంటుండాలి.
1: So also the strength of divinity in us is present at all times.
0: Mana buhalu mana bhavamulu matramu aaya samayamuku taginattuga balpulu maatidanna athikinchukovali.
1: But our thoughts and ideas which use this strength
0: and current untundadu kada anukoni pedda uhalaga inda payin jattite ee current valla balpu kuda burn kavachchu.
1: Since you feel that there is this energy and if you use it in a manner,
0: bulb burn kavatame kaakunda mana energy ni kuda kontha varaku manam vrutha cheskovachchu.
1: The bulb itself may burn out. Not only that, we will also be wasting the energy to
0: sadhu kali desha kala paatranu anusarinchi mana pravartanam untundali.
1: So our conduct should be attuned to the country, the circumstances.
0: In our western country ni manam anusaristuntunnam, aa desha kala paatranu adi saripothundi. కానీ భారతీయులకు అది సరిపోదు.
1: టుడే వీఆర్ ఫాలోయింగ్ ది వెస్టర్న్ ప్రాక్టీసెస్, దట్ ఈస్ ఎనఫ్ అండ్ గుడ్ ఫర్ దోస్ కంట్రీస్.
0: వెస్టర్న్ కంట్రీస్ వాళ్లకు భారతీయ సంస్కృతి వాళ్ళకంత సూటబుల్ గా ఉండదు, అనగా ఒక అందుబాటులో ఉండదు.
1: ఫర్ ది వెస్టర్న్ కంట్రీస్ అవర్ ట్రెడిషన్స్ ఆర్ నాట్ సో ఈజీలీ.
0: వారి దేశ కాల పాత్రకు వారు సంబంధంగా ఉండాలి, ఈ దేశ కాల పాత్రకు వీరు తగినట్టుగా ఉండాలి.
1: ది టైమ్ అండ్ ది కంట్రీ షుడ్ సూట్ దేర్ ప్రాక్టీసెస్ అండ్ సో ది టైమ్ అండ్ ది కంట్రీ.
0: ఈ రెండింటిని మనం సమన్వయం చేయటం చేత మన హృదయాన్ని సమన్వయం చేయాలి, కానీ ప్రవర్తనలు కాదు.
1: The harmonizing these two is not to be done in our conduct but it in our heart and mind.
0: ఈనాడు ఈ యొక్క దేశ కాల పాత్రకు ఏమాత్రము సంబంధం లేని ప్రవర్తనలో మనం ప్రవేశిస్తున్నాం.
1: Today we are entering such modes of action which are
0: not only mana manavatvanni manam kolipothunnam.
1: That is why we are losing the human quality.
0: Manavuni endu enta shaktiyo untundadi.
1: There is an enormous amount of strength in
0: ee manavu sakramanga agina tana panithanam cheyakokunda gelipothe enta apakittulaku guri ayipothuntadu.
1: Because a human being is not doing his prescribed duties in the right manner, he is getting ill reputed.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: దట్స్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్.
0: మనం ఎక్కడో బస్ స్టాండ్ పోయి బస్ కోసం కాచుకున్నాం.
1: వి గో టు ఎ బస్ స్టాండ్ అండ్
0: లేక ఒక రైల్వే స్టేషన్ పోయి రైలు కోసం కాచుకున్నాం.
1: ఆర్ రైల్వే స్టేషన్,
0: రైల్వే స్టేషన్ మాస్టర్ చెప్తున్నాడు 7 గంటలకంతా మీ ట్రైన్ వస్తుందండి, మీరు సిద్ధంగా ఉండండి అన్నాడు.
1: ది స్టేషన్ మాస్టర్ సెడ్ ది ట్రైన్ విల్ కమ్ అట్ 7 o'clock, బి రెడీ.
0: కానీ 7 గంటలైంది, 8 గంటలైంది, 10 గంటలైంది, 12 గంటలైంది, 2 గంటలైంది, ఇంకా ట్రైన్ రాలేదు.
1: బట్ ఇట్ ఈస్ 9 o'clock, 12 o'clock, 2 o'clock, ది ట్రైన్ హెస్ నాట్ కమ్.
0: కానీ అప్పుడు మనం ఏం చేస్తాం?
1: వాట్ డూ వీ డూ అట్ దట్ టైం?
0: మనం ఊరుకుంటామా? ఊరుకుంటాం.
1: ఆర్ వి గోయింగ్ టు బి సైలెంట్?
0: ఆ ట్రైన్ ఇష్టం వచ్చినట్టుగా తిడతాం.
1: వి బిగిన్ టు అబ్యూస్ ద ట్రైన్.
0: ఆ ట్రైన్ అధికారులను తిడతాం.
1: వి అబ్యూస్ దోస్ హూ ఆర్ రెస్పాన్సిబుల్. దానికి
0: సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అంతా తిడతాం.
1: ఆల్ ది డిపార్ట్మెంట్స్ కనెక్టెడ్ విత్
0: రైల్వే, ఏం పాడు గవర్నమెంట్, సకాలానికి రావటం లేదు అని అనేక విధంలో విసుగుపడుతుంటాం మనం.
1: ఇన్ మెనీ వేస్ వి కాల్ ది డిపార్ట్మెంట్ అండ్ ది ట్రైన్ ఎవ్రీథింగ్ ఇస్
0: బ్యాడ్. జడమైనటువంటి ట్రైన్ చెప్పిన కాలానికి రాకపోతే అది ఇంత నిందల పాలవుతుంది. అప్పుడు చైతన్యమైనటువంటి మానవుడు చెప్పిన రీతిగా చేయకుండా వినిపోతే, వాడు సకాలంగా సక్రమంగా పాటించుకోకుండా పోతే వీడు ఎంత నిందలకు గురి కాదు.
1: When a lifeless train does not arrive at the instant time, then it is subject to so much abuse. If a human being who has got life in him does not do a thing which he promises to do,
0: ye pani aina kodano manamu sakramanga chesinappude mana jeevitam anetundi kaani deham anetundi kaani anni vidhamu sariyainatundi sukhanni anubhavistayi.
1: Whatever task we are entrusted with, if we do it in the right manner and the right time, then either our life or our body is one
0: of vaakye untundadi. ఒక వాచ్ ఉంది, యంత్రం ఉంది,
1: దర్ ఇస్ అ వాచ్ ఆర్ ఎ మెషిన్.
0: దానిని ఉపయోగించుకోకుండా ఆగిన పోతే తుప్పు పట్టిపోతుంది.
1: ఇఫ్ యూ డోంట్ యూజ్ ఇట్ ఇట్ గెట్స్ రస్టెడ్.
0: కనుక నేను అప్పుడప్పుడు దాన్ని ఉపయోగిస్తూ ఉంటుండాలి.
1: సో అకేషనల్లీ వీ హావ్ టు యూజ్ ఇట్.
0: మనము జడమైనటువంటి యంత్రాలే ఉపయోగించుకోకుండా ఆగిన పోతే తుప్పు పడుతుంటే, చైతన్యవంతమైనటువంటి ఈ దేహాన్ని సక్రమైన మార్గంలో మనం ఉపయోగించుకోకుండా పోతే దీనికి ఎంత తుప్పు పడుతుంది?
1: If lifeless machines, so these are not used, they get rusted. If a body which has got life in it, if it's not used properly, how much rust will it
0: get? Jeevistu kubba jatame, pichi pattatame. Anavasaramaina bhavala cheta, unnatuvanti yokka sthitini manam kolipotam.
1: Human body getting rusted is equivalent to getting mad. And by ideas, we lose our stability.
0: Kanuka manamu, ee dehamunu andinchinatuvanti bhagavantudu, paropakarartham idam shariram. Ee shariramunu paropakarartha nimittamai nirmichadu.
1: The purpose for which this body has been gifted to us by God.
0: నీకు నీవు చక్కగా భుజించి నీకు నీవు డ్రెస్సులు వేసుకుని ఏదో కేవలం అలంకార విద్యార్థి కూర్చోవడానికి కాదు.
1: ఇట్స్ నాట్ ఫర్ ఈటింగ్ అండ్ డ్రెస్సింగ్ యువర్ సెల్ఫ్ అండ్ సిట్టింగ్ లైక్ అన్ ఆర్నమెంట్.
0: నీవు సమాజంలో దుమికి సమాజ సేవ చేసి కుటుంబానికి, సమాజములకు, దేశానికి మనం ఆదర్శవంతమైన జీవితాన్ని అందించాలి. ఇదే సత్యసాయి కాలేజీ యొక్క ఆదర్శాలు.
1: You should jump into the society, do good service to the society and be an ideal. This is the ideal of the Satya Sai
0: Kanaka. Swarthani pakkaku netti ahankaram nirmulam chesi asuyanu dhamsam chesi paramarthani mana penchukotani prayatinchinappude sarina chitta vidyarthuluga meeru roopondutaru.
1: Only when you can push away selfishness and ego in you and remove the jealousy in you, you will become the right type of students.

తిల మధ్యే యథాతైలం క్షీర మధ్యే యథా గృహం పుష్ప మధ్యే యథా గంధం ఫల మధ్యే యథా రసం.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్,
0: నూనె యందు నూనె ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ యూ హ్యావ్ ద ఆయిల్ ఇన్ టిల్ సీడ్స్,
0: క్షీర మధ్య యథా గృహం, పాల యందు నెయ్యి ఉండినట్టుగా,
1: యాజ్ హీ ఇస్ ప్రెసెంట్ ఇన్ మిల్క్,
0: పుష్ప మధ్య యథా గంధం, పూనందు సుగంధం ఉండినట్టుగా,
1: జస్ట్ లైక్ ద ఫ్రాగ్రెన్స్ ఇన్ ఎ ఫ్లవర్,
0: ఫల మధ్య యథా రసం, ఫలమునందు మధురమైన రసం ఉండినట్టుగా,
1: జస్ట్ యాజ్ ఎ స్వీట్ జ్యూస్ ఇన్ ఎ ఫ్రూట్,
0: కాష్టాగ్నివత్ ప్రకాశేన, కట్టెల యందు నిప్పు ఉండినట్టుగా,
1: యాజ్ యు ఫైండ్ ద ఫైర్ ఇన్ వుడ్,

0: దృశ్యకల్పితమైన ఈ జగత్తంతా కూడాను భగవంతుడు నిండి ఉంటున్నాడు.
1: యు ఫైండ్ గాడ్ ఆల్ ఓవర్ దిస్ యూనివర్స్ విచ్ ఇస్ అపారెంట్ అండ్ ఫిజికల్.
0: ఇట్టి సర్వత్రా వ్యాపించినటువంటి భగవంతుని గుర్తించవలనన్నా మన జీవితంలో నిత్య జీవితంలో కూడాను మనం భగవంతుని యొక్క ఉనికిని మనం గుర్తించవచ్చు.
1: We can recognize the existence of the divinity all over the universe.
0: కన్నులయందు చూపు వచ్చినట్టుగా,
1: just as there's vision in our eye,
0: చెవులయందు శబ్దం వచ్చినట్టుగా,
1: just as you listen to the
0: దేహమునందు చైతన్య స్వరూపుడైన భగవంతుడు ప్రకటితమవుతున్నాడు.
1: God manifests himself by way of awareness in human body.
0: దైవం లేని స్థానం జగత్తునందు కానరాదు.
1: There's no place in this world where there's no God.
0: కనుకనే దైవము సర్వత్రా వ్యాపించి ఉండేటువంటి ఒక శక్తి.
1: The divine power is present all over the universe.
0: సృష్టి అనగా ఈశ్వరేచ్ఛక ప్రకటనయే.
1: Creation means the manifestation of the divine.
0: అనగా ఈశ్వర స్వరూపమే.
1: It is the very form of God.
0: దీని పేరే ప్రకృతి అని.
1: The name is prakriti or nature.
0: ప్రకృతి నందు పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడాను ఈశ్వర స్వభావములే ఆవిర్భవించాలి.
1: Everyone born in this nature should carry the divine qualities.
0: ఇట్టి చైతన్య స్వరూపుని వ్యక్తీకరణ చేసే నిమిత్తమై మానవుడు ఆవిర్భవించాడు.
1: Man is born to express in the manifest the divine quality.
0: విత్తు నుండి మొక్క అలువడి తద్వారా సుగంధాన్ని అందించేటువంటి పుష్పము రూపొందినట్టుగా,
1: జస్ట్ యాజ్ ది సీడ్ జర్మినేట్స్ ఇన్ ది ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఫ్లవర్స్ విత్ ఫ్రాగ్రెన్స్,
0: పువ్వులు కొమ్మలు కాయలు అన్నీ కూడాను ఈ పుష్పములకు ఆధారమైన పరిణామములు.
1: It's only change, the transformation of the flower that grows into a tender fruit and the fruit thereafter.
0: ఈ సమస్త సృష్టికి కూడాను భగవంతుడు బీజం వంటి వాడు.
1: For the entire universe, God is the seed.
0: ప్రతి మానవుని యందు కూడాను ఈ సంకల్పం అనేటువంటి బీజము ఆవిర్భవించి తద్వారా కొమ్మలు రెమ్మలనేటువంటి గుణముల చేత రాగద్వేషములనేటువంటి ముండ చేత పెంపొందింపబడి సత్ చిత్ ఆనందమనేటువంటి పుష్పంగా రూపొందుతున్నాడు భగవంతుడు.
1: It is a tiny seed that grows into a tree with all the branches and the flowers. Amidst this attachment and hatred, which are the thorns, with the truth and bliss and that awareness as fruits thereby.
0: దీనికి వేదము ప్రత్యేకమైనటువంటి ప్రమాణములను బోధిస్తూ వచ్చింది.
1: The Veda speaks about it.
0: సత్యం భూయాత్, సత్యమునే చెప్పు.
1: Speak truth.
0: ఇది నైతికమైనటువంటి విలువ.
1: It's a moral value.
0: ప్రియం బ్రూయాత్, ఈ సత్యము కూడాను ప్రియమైనటువంటి సత్యముగా నీవు ఉచ్చరించు.
1: The speech should be spoken in an acceptable way.
0: ఇది ధార్మికమైనటువంటి యొక్క మానవత్వము.
1: It's a righteous way in human life.
0: బ్రూయాత్ సత్యం అప్రియం, అతనికి ప్రియము కదా అని అసత్యాన్ని చెప్పకూడదు.
1: Just as it is released, never utter a lie.
0: సత్యమనేటువంటిది ప్రియము చేతను ఒక విధమైనటువంటి ఆకర్షణ చేతను ఆనందము చేతను సత్యము ఆవిర్భవించింది.
1: The truth has got all that acceptability, attraction and bliss.
0: కనుకనే అన్ఉద్వేగకరం వాక్యం సత్యం ప్రీతి హితం చేత్తే. నైతికము ధార్మికము ఆధ్యాత్మికము మూడింటి యొక్క సమ్మిళితమైనటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is a combination of these three aspects, morality, righteousness and spirituality.
0: అట్టి పవిత్రమైన మానవుడు ఈనాడు నైతికమును కోల్పోయి ధార్మికమును విస్మరించి ఆధ్యాత్మికమును ఏమాత్రం కూడాను మనసునందు తలంచటం లేదు.
1: Such a sacred man has forgotten today the morality and has lost all the righteous conduct and there's no trace of spirituality.
0: మానవత్వమనగా ఎంతటి పవిత్రమైనటువంటిదో విచారించినప్పుడు మానవులకు చాలా సిగ్గేస్తుంది.
1: In fact, when we inquire and find out how sacred the human life, it is shameful as we find today.
0: ఈశ్వర సంకల్పంతో కూడినటువంటి యొక్క సచ్చిత్ ఆనందం అనేటువంటి స్వరూపమే మానవుడు.
1: Man is the very form of truth, awareness and bliss.
0: ఈనాటి మానవుడు తన మానవత్వాన్ని కూడాను విస్మరించి కేవలం పశుత్వాన్ని వరించి దానవత్వాన్ని ప్రకటిస్తున్నాడు.
1: Man today has forgotten his human quality. He is following the bestial temperament and acting like a demon.
0: ఈనాటి పెద్దల యొక్క వాక్యములు కాని ఉపదేశములు కాని ఏమాత్రం కూడాను గౌరవించటం లేదు ఈనాటి మానవుడు.
1: Man today is not respecting the teachings of the noble souls, elders.
0: ఈనాటి పెద్దల యొక్క పేర్లు అనేటువంటిది షేర్ మార్కెట్ గా పెట్టి విక్రయిస్తున్నారు.
1: The teachings of the elders is sold as in a share market.
0: ఇది ఈనాటి మానవుని యొక్క ఫ్యాషన్.
1: This is the modern fashion of the modern man.
0: మానవుని గౌరవించినప్పుడే మానవత్వం అనేటువంటిది మనకు ఆవిర్భవిస్తుంది.
1: When man is respected, the humanity is respected by and large.
0: కానీ ఈనాటి పెద్దల వాక్యములను ఏమాత్రం కూడా గౌరవించటం లేదు.
1: Today no one is respecting the teachings of elders.
0: ఇదియే ఈనాటి మానవుని యొక్క ప్రధాన ధర్మం.
1: దిస్ ఈస్ ద మెయిన్ క్వాలిటీ దట్ మ్యాన్ షుడ్ కల్టివేట్.
0: సత్యము, ప్రేమ, సహనము, దయ, సానుభూతి ఇత్యాది గుణములతే వర్ధిల్లించినటువంటి యొక్క ఈ భారతదేశమునందు,
1: ఇన్ దిస్ భారత్ వేర్ దేర్ ఇస్ ట్రూత్, లవ్, ఫర్బేరెన్స్, కంపాషన్ అండ్ టాలరెన్స్,
0: నిర్దయ, స్వార్థము, కఠినము, మానవత్వం అనేటువంటిది ఏమాత్రం కూడా లేకుండా ప్రవర్తిస్తుండాలి ఈనాటి భారతదేశం.
1: టుడే వీ ఫైండ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ దోస్ వాల్యూస్ యూ ఫైండ్ ద క్రూయల్టీ, ద సెల్ఫిష్నెస్, అబ్సెన్స్ ఆఫ్ కంపాషన్ ఆల్ ఓవర్.
0: ప్రేమ అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించటం లేదు.
1: దేర్ ఇస్ నో లవ్ ఎనీవేర్.
0: ప్రేమ ఉండినట్టుగా నటిస్తున్నామే కానీ అది ప్రేమ కాదు.
1: వీ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దేర్ ఇస్ లవ్ అండ్ ఇట్స్ నాట్ ట్రూ లవ్ అట్ ఆల్.
0: స్వార్థము, స్వప్రయోజన నిమిత్తమై ఉపయోగించేటువంటి యొక్క కుచితమైనటువంటి యొక్క సంకుచిత భావం.
1: ఇట్ ఈస్ ఎ నారో మైండెడ్నెస్, నారో వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫుల్ ఆఫ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: ఈనాడు ప్రపంచంలో మహనీయుల యొక్క విగ్రహములను ప్రతిష్ఠిస్తున్నారు.
1: టుడే వీ ఇన్స్టాల్ ద స్టాచ్యూస్ ఆఫ్ నోబుల్ పీపుల్.
0: విగ్రహాలను ప్రతిష్ఠ చేస్తున్నారే కానీ ఆ మహనీయులు చెప్పినటువంటి వాక్యములను భూమిలో బూడ్చిపెడుతున్నారు.
1: In fact, only installation of statues is taking place, but their message is buried.
0: Enduku ee vidhamainatvanti yokka aadambaramainatvanti yokka natakam?
1: Why this pomp and show, the whole drama?
0: Vigrahamulanu poojinchadamu, kevalam vakyamulanu vismarinchadamu, idi manavuniki sahajam kaadu.
1: It is not natural to mankind to worship the statue and forget the teaching and
0: manavuniki manavuniki madhyam unnatvanti sambandha bandhavyanni gurtinchi vartinchadame nijamaina manavattvam.
1: The true human quality lies in understanding the relationship between man to man.
0: Brahma Vishnu Maheshwara ni pilukutundam.
1: We speak of the Trinity, Brahma Vishnu Maheshwara.
0: Ee Brahma Vishnu Maheshwara anetunte varini aakara roopulainatunte varini ee jagattulo evvaru kudanu choodaledu.
1: We cannot see anyone without a form.
0: Aithe ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు ఏమిటి?
1: వాట్ ఈస్ ద వెస్చర్, ద ఫార్మ్ ఆఫ్ ది ట్రినిటీ?
0: ప్రతి మానవుని ఎందుకు ఉండినటువంటి యొక్క సత్వ రజో తమో గుణములే ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ఉపాధులు.
1: ద ట్రినిటీ, ద బ్రహ్మ విష్ణు మహేశ్వర ఆర్ ద వెరీ త్రీ క్వాలిటీస్, ద అట్రిబ్యూట్స్ ప్రెసెంట్ ఇన్ మ్యాన్ కైండ్.
0: ఈశ్వరుడు అనగా ఎవరు?
1: హూ ఇస్ ఈశ్వర
0: అనగా దీనిని వేదములు ఆత్మ అని వర్ణిస్తూ వచ్చింది.
1: Veda refers to Ishvara as the soul or Atma.
0: Hrudayamane Atma ani prakatistu vachindi.
1: Hrudaya expresses Atma.
0: Ee hrudayam anetvante Ishvara swaroopam.
1: Hrudaya is the very form of Ishvara.
0: Itvanti Ishvara sarvabhutanam. Anni bhutamulu endu kuda unnatvantidi ee Ishvarattame.
1: Ishvara is present in all of the being.
0: Anaga hrudayamunake Ishvarudu ani peru.
1: Hridaya is called Ishvara.
0: Kanukune adaniki Hridayeshwara annaru.
1: Therefore God is called Hridayeshwara.
0: Ee hridayam yokka sankalpame manasu.
1: And the mind is the reflection.
0: Ee manase Vishnu swaroopudu annadu.
1: Mind stands for Vishnu.
0: Vishnu anaga sarvavyapakudu ani deeni artham.
1: Vishnu means that which is all pervasive.
0: కనుకనే మనస్సు కూడాను సర్వత్రా ఉంటుండాలి.
1: మైండ్ ఇస్ ప్రెసెంట్ ఎవ్రీవేర్.
0: మనోమూలం మిథం జగత్. జగత్ అంతా మనసు యొక్క మాయమే.
1: ద హోల్ యూనివర్స్ ఇస్ ఫుల్ ఆఫ్ మైండ్.
0: ఈ మనస్సు నుంచి వచ్చేటువంటి సంకల్పములే ఈశ్వరత్వము.
1: ద థాట్స్ దట్ ఒరిజినేటెడ్ ద మైండ్ స్పీక్స్ ఆఫ్ ఈశ్వర.
0: అది ఏ వాక్.
1: దట్ ఈస్ ద స్పీచ్ ఫ్యాకల్టీ ఆర్ టాక్.
0: కనుకనే ఏతావాత ఆత్మ అనగా హృదయము, మనస్సు, వాక్కు, ఈ మూడింటి యొక్క తత్వము మానవత్వం.
1: Therefore, human quality has got these three important characteristics: the soul, the mind, and the thought.
0: ఈ మూడింటి యొక్క పవిత్రతను మనం చేసుకోవటమే త్రికరణ శుద్ధి.
1: Sanctifying these three is the real purity.
0: కనుక విష్ణువు వేరే ప్రదేశంలో లేడు.
1: విష్ణు ఇస్ నాట్ ప్రెసెంట్ ఇన్ ఎ
0: సెపరేట్ ప్లేస్. మన మనసే విష్ణువు.
1: అవర్ మైండ్ ఇస్ విష్ణు.
0: విష్ణు అనేటువంటి ఈ మనసును పవిత్రమైనటువంటి, నిర్మలమైనటువంటి, నిశ్చలమైనటువంటి యొక్క స్వరూపంగా మనం తీర్చిదిద్దుకోవాలి.
1: మైండ్ విచ్ ఇస్ విష్ణు షుడ్ బి షేప్డ్ ఇన్ ఎన్ ఐడియల్ వే దట్ ఈస్ స్టడీ ప్యూర్.
0: హృదయమే దీనికి ఈశ్వరత్వము.
1: హార్ట్ స్టాండ్స్ ఫర్ ఈశ్వర.
0: మన వాక్కే అనగా సంకల్పములే, తలంపులే బ్రహ్మత్వం.
1: దట్ ఈస్ బ్రహ్మ.
0: కనుక నీ వాక్కు నుంచి వచ్చినటువంటిదే ఈ బ్రహ్మతత్వము.
1: దేర్ఫోర్ టాక్ సిగ్నిఫైస్ బ్రహ్మ.
0: కనుక ఈ బ్రహ్మను మనం ఏ విధంగా కొలుస్తూ వచ్చాము?
1: హౌ డు వీ వర్షిప్ దిస్ బ్రహ్మ?
0: శబ్ద బ్రహ్మమయీ.
1: ద సౌండ్.
0: చరాచరమయీ.
1: మొబైల్ అని మొబైల్.
0: జ్యోతిర్మయీ వాంగ్మయీ. జ్యోతిర్మయీ వాంగ్మయీ.
1: The light and the thought.
0: Kanaka atti moodinte oka swarupamlo prati manavuni endu kuda nu untunnadi.
1: These three are present in every man.
0: Atti manavatvanni ee naadu marchipothunnam.
1: Such a human quality is forgotten today.
0: Edo bhautikamaina laukikamaina praaptamainatundi oka karmalanu maatrame aacharistu untunnam.
1: We are carried away by the physical, ephemeral, transient activities.
0: Idi kaadu manam aacharinchavalsinatundi.
1: He's not that
0: అంతర్భావంతో కూడినటువంటి యొక్క ఆచరణ అత్యవసరం.
1: యాక్టివిటీ విత్ ఇన్నర్ ఫీలింగ్ ఇస్ మోస్ట్ ఎసెన్షియల్.
0: భావశుద్ధి లేక కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.
0: ఈనాడు నూతన సంవత్సరం.
1: టుడే ఇస్ ద న్యూ ఇయర్.
0: ఈ సంవత్సరం పేరు ఈశ్వరనామ సంవత్సరము.
1: This year is called Ishwara year.
0: Ishwaran anaga emti? Sakalaishwarya swarupudu.
1: Ishwara has got all the forms of wealth.
0: Edo kotta samvatsaramu manaku kotta vidhamainatundi oka sukamulu, aanandamulu, saubhagyamulu chekurustundani bhavistunnam.
1: We consider that new year will grant us new prosperity, new wealth.
0: Mana yokka manchi cheddalu kaani, paapa punyamulu kaani, eka కేవలము మాట శుద్ధి మాత్రమే ఉపయోగించిన ప్రయోజనం లేదు.
1: వితౌట్ ది ప్యూరిటీ ఆఫ్ థాట్ ఆఫ్ ద మైండ్ దేర్ ఇస్ నో యూజ్ ఇన్ మెయింటైనింగ్ ప్యూరిటీ ఇన్ వర్డ్.

0: గుర్తింపుకుని రావటం లేదు.
1: గుడ్ ఆర్ బ్యాడ్, రెప్యుటేషన్ ఆర్ డిస్రెప్యూట్ ఆర్ నాట్ బ్రాట్ బై ది న్యూ ఇయర్.
0: మానవుడు చేసినటువంటి యొక్క ప్రతి కర్మల యొక్క ఫలితమును మనకు క్షణ క్షణం కూడా అందిస్తూనే ఉంటున్నది.
1: దీస్ ఆర్ ఆల్ ది రిజల్ట్స్ ఆఫ్ అవర్ పాస్ట్ యాక్షన్స్.
0: సంవత్సరమునకు భగవంతుడు అని పేరు.
1: ఇయర్, సంవత్సర ఈజ్ ది అదర్ నేమ్ ఆఫ్ గాడ్.
0: అట్టి భగవంతుడు కాలముతో కూడినటువంటి వాడు కనుకనే కాలాత్మకుడు అని కూడా భగవంతుడికి మరొక పేరు.
1: గాడ్ ఈజ్ టైమ్, టైమ్ ఈజ్ గాడ్, కాలాత్మక.
0: కనుకనే కాలాత్మకుడైనటువంటి నూతన సంవత్సరము మనకు ఏదో మంచి చెడు తెస్తున్నదని భావించకూడదు.
1: We should not consider that new year is going to
0: మనం చేసినటువంటి మంచి చెడుల కర్మ ఫలితమునే మనకు అందిస్తుంటుండాలి.
1: The good and bad are based on our own actions.
0: కనుక సంవత్సరం నిమిత్తమే మనం కాచుకోనక్కర్లేదు.
1: We don't need to wait for the new year.
0: నిత్యం కూడాను క్షణ క్షణం కూడాను మనం నూతనమైనటువంటి క్షణములే.
1: ఎవ్రీ మూమెంట్ ఈజ్ న్యూ ఫర్ దట్ మ్యాటర్.
0: కనుక ఈ సంవత్సరము ప్రపంచం ఏ పరిస్థితిలో ఉంటుందో, ఏ విధమైనటువంటి కష్టములకు నష్టములకు గురి అవుతుందో అని అనేక మంది భావిస్తుంటారు.
1: Many people start wondering what's going to happen in this new year, the harm and the danger that lie ahead.
0: Mana sukhamulaku kashtamulaku dukkhamulaku aanandamulaku samvatsaram kaadu kaaranam.
1: For our pain and pleasure, the profit and loss, year is not the cause.
0: Mana yokka nadathale deeniki moola kaaranam.
1: Our behavior is the main cause.
0: Mana manchiga nadchukunte manchi phalitame vastundi.
1: If you are good, you'll have good results.
0: Durgunamato mana praveshinchinappude deeniki చెడు మనకు ప్రాప్తిస్తుంది.
1: అవర్ బ్యాడ్ క్వాలిటీస్ గివ్ అస్ బ్యాడ్ రిజల్ట్స్.
0: మంచి చెడ్డలు కేవలము కాలంలో ఉంటున్నవి కానీ కర్మలో ఉంటున్నవి కానీ అని భావిస్తున్నాము. కాదు కాదు.
1: వి థింక్ దట్ గుడ్ అండ్ బ్యాడ్ లై ఇన్ ఎన్ ఇయర్. సర్టెన్లీ నాట్.
0: మన యొక్క సంకల్పంలోనే కూడి ఉంటున్నవి.
1: దే ఆర్ విత్ అవర్ థాట్స్.
0: కనుక సత్సంకల్పంలో మనం అభివృద్ధి పరచుకోవాలి.
1: వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్.
0: సత్ప్రవర్తనలో మనం ప్రవేశించాలి.
1: వీ షుడ్ హావ్ గుడ్ కాండక్ట్.
0: సద్భావములను పెంచుకోవాలి.
1: వి షుడ్ హావ్ గుడ్ ఫీలింగ్స్.
0: సత్సంగమును చేరాలి.
1: వి షుడ్ బి ఇన్ గుడ్ కంపెనీ.
0: ఈనాడు భారతదేశము బీదది అనుకుంటున్నాము.
1: వి థింక్ దట్ ఇండియా ఇస్ ఎ పూర్ కంట్రీ.
0: ఈ బీదరికానికి మూల కారణం ఏమిటి?
1: వాట్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్ పావర్టీ?
0: మన సోమరతనమే దీనికి మూల కారణం.
1: అవర్ లేజినెస్ ఈస్ ద కాజ్ ఫర్ దిస్.
0: ఈనాటి మానవుడు కాలం ఎంతో విలువైనటువంటిదిగా ఉంటుండాలి.
1: టైమ్ ఈస్ హైలీ వాల్యుబుల్.
0: ఈ ఉన్న కాలము లోపల
1: in the existing time
0: 300 కాలమును మనం దుర్వినియోగం చేస్తున్నాము.
1: We are wasting 3 parts of it.
0: 24 గంటల దినంగా ఉంటున్నటువంటి దానికి 23 గంటల 55 నిమిషములు దుర్వినియోగం చేస్తున్నాము. ఏదో అంతో ఇంతో సద్వినియోగం చేస్తున్నాము.
1: In a day of 24 hours we are misusing 23 hours 55 minutes.
0: ఇది కాదు మానవుని యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యము.
1: This is not the quality of a true human being.
0: కాలమునంతయు కూడాను సద్వినియోగపరచాలి.
1: The time must be used properly.
0: అది ఏ నిజమైనటువంటి మానవుని యొక్క ప్రధాన ధర్మము.
1: దట్ ఇస్ ది మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎవ్రీ.
0: అది ఏ నిజమైన మానవుని విలువ.
1: దట్ ఇస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలం వ్యర్థం చేసుకుంటుంటే మన యొక్క కర్మలన్నీ వ్యర్థమైపోతాయి.
1: వి వేస్ట్ టైం, యు విల్ బి వేస్టింగ్ ఆల్ ది హ్యూమన్ యాక్టివిటీ.
0: కాలకాల ప్రబన్నానాం కాలక్యంన కరిష్యతే అని కాలమును మనం ఏనాడు మనం గౌరవిస్తామో ఆనాడే కాలం మనల్ని గౌరవిస్తుంది.
1: ద డే వెన్ యూ వాల్యూ టైం యూ విల్ బి వాల్యూడ్.
0: కనుక కాలం చేత గౌరవింపబడేటువంటి మానవుడిగా నీవు తయారు కావాలి.
1: యూ షుడ్ బి మ్యాన్ హూ షుడ్ బి వాల్యూడ్ బికాస్ యూ వాల్యూ టైం.
0: కాలాన్ని నీవు దుర్వినియోగం చేసుకుంటే కాలం కూడా నిన్ను హింసిస్తుంది.
1: ఇఫ్ యూ వేస్ట్ టైం ద టైం ఆల్సో విల్ నాట్.
0: దేశం యొక్క మంచి చెడ్డ సౌభాగ్యములంతా కూడాను మానవుని యొక్క ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటున్నాయి.
1: ద ప్రాస్పెరిటీ అండ్ వెల్ఫేర్ ఆఫ్ ద కంట్రీ డిపెండ్స్ అపాన్ ద బిహేవియర్ ఆఫ్ మ్యాన్.
0: దేశ ప్రజలన్నీ కూడాను దాన ధర్మముల చేత సత్య ప్రవర్తనల చేత ప్రవర్తించినప్పుడే దేశం మంచి సుభిక్షంగా ఉంటుంది.
1: ద కంట్రీ విల్ ప్రాస్పర్ అండ్ ప్రోగ్రెస్ వెన్ పీపుల్ హ్యావ్ ది క్వాలిటీస్ లైక్ కంపాషన్, రైట్నెస్ అండ్ ట్రూత్.
0: భారతీయ ప్రధానమైన సంస్కృతి సత్యం వద ధర్మం చెర. సత్యమును పలకటము, ధర్మమును ఆచరించటం.
1: ద కల్చర్ ఆఫ్ భారత్ వాంట్స్ యూ టు అబ్జర్వ్ దీస్ టూ, స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైట్నెస్.
0: ఎందుకనగా ధర్మస్వరూపుడు నీ హృదయము.
1: Because your heart is very embodiment of righteousness.
0: Daya hrudaya adi eni yokka ishwara sthanam.
1: The heart, hrudaya, hrut plus daya is the center of God.
0: Manavudu dayamayudu ga roopondali.
1: Man should be one of compassion.
0: Kathinudu kaakudadu.
1: He should not be stone hearted.
0: Karuka andaru endu undinatvanti oke daya kanukane karukani ikkada unity anetvanti danni mana Sivaramu cheppadu.
1: Since the same compassion is uniformly present in everyone and is called unity by Sivaraj Patel.
0: Sivaraj Patel యూనిటీ కావాలి, ప్యూరిటీ కావాలి అన్నారు.
1: శివరాజ్ పాటిల్ ప్రేడ్ ఫర్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ఉండినంత మాత్రం చాలదు, దీనికి ప్రేమ కూడాను చేరాలి అన్నారు.
1: ఇట్స్ నాట్ ఎనఫ్ ఇఫ్ దేర్ ఇస్ ప్యూరిటీ అండ్ యూనిటీ.
0: యూనిటీ ప్యూరిటీ ప్రేమ మూడి

0: యొక్క ఏకత్వం చేతనే డివినిటీ రూపొందుతుంది.
1: అవుట్ ఆఫ్ ది కాంబినేషన్ ఆఫ్ యూనిటీ, ప్యూరిటీ అండ్ లవ్, యూ హ్యావ్ ది డివినిటీ.
0: యూనిటీ,
1: వేర్ ఇస్ యూనిటీ?
0: దేశమునకు దేశము మధ్య జగడం జరుగుతుండాలి.
1: వేర్ ఇస్ యూనిటీ ఇన్ దిస్ కంట్రీ?
0: ఇంటికి ఇంటికి మధ్య వ్యవహారం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ఫ్యామిలీ టు ఫ్యామిలీ.
0: స్టేట్ కు స్టేట్ కు మధ్య కూడా కేవలం ద్వేషం జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ హేట్రెడ్ బిట్వీన్ స్టేట్ టు స్టేట్.
0: ఒకే స్టేట్ లోపల కూడా అనేక విధమైనటువంటి రూపొందుతున్నాయి జగడములు.
1: సో మెనీ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ఫైట్స్.
0: ఎక్కడ ఉంది యూనిటీ?
1: వేర్ ఇస్ యూనిటీ?
0: మహారాష్ట్ర దేశం అనుకుంటే కర్ణాటక దేశంలో ఒక బార్డర్ దగ్గర జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ ఎవ్రీవేర్ బిట్వీన్ మహారాష్ట్ర అండ్ కర్ణాటక.
0: కర్ణాటక అనుకుంటే ఆంధ్ర స్టేట్ కు మధ్య బార్డర్ లకు జగడం వస్తుండాలి.
1: దేర్ ఇస్ బార్డర్ డిస్ప్యూట్ బిట్వీన్ కర్ణాటక.
0: ఒక్కొక్క రాష్ట్రము ఒక్కొక్క దీనిగా ఉండేటువంటి వీరికే ఇన్ని విధమైనటువంటి ద్వేషంగా ఉంటే దేశమంతా ఎంత యూనిటీగా వస్తుంది?
1: వెన్ దేర్ ఇస్ హేట్రెడ్ ఇన్ దీస్ ప్రావిన్సెస్, హౌ డు ఎక్స్పెక్ట్ యూనిటీ ఇన్ ది ఎంటైర్?
0: మనం అందరూ కూడా ఒక అన్నదమ్ములమే.
1: We are all brothers.
0: మనమందరూ మానవ స్వరూపులమే.
1: We are all very form of.
0: మనం ఏకత్వాన్ని పొందాలి.
1: We should develop unity.
0: దేశమునకు విశాలమైనటువంటి ఒక కీర్తిని సంపాదించాలి.
1: We should bring good name to this country.
0: అలాంటి ఒక ఏకత్వ భావము అందరూ పెంచుకోవాలి.
1: We should have that united feeling.
0: ఎవరు కూడా ఈ స్టేట్ ని పుట్టించలేదు.
1: No one is the cause for.
0: ఎవరు ఈ స్టేట్ ను ఒక విధమైన కొనుక్కోలేదు.
1: No one purchased any.
0: సర్వులకు సమానమైన హక్కు ఉంటుండాలి.
1: All have equal right.
0: ఏకాత్మ సర్వభూతాంతరాత్మ.
1: There's only one spirit present in all the creatures.
0: ఇలాంటి విశాలమైన భావాన్ని మనం అభివృద్ధి పరచుకుంటే ఈ జగడములకు అవకాశమే ఉంటుండదు.
1: When we develop such broad feelings and thoughts,
0: కేవలం స్వార్థము స్వార్థము స్వార్థము.
1: Everywhere we find selfishness.
0: ఈ స్వార్థము చేతనే ఇన్ని విధమైనటువంటి కలహములు ఈ ప్రపంచంలో అభివృద్ధి అవుతున్నాయి.
1: It is the selfishness which is the main cause for all infights.
0: అందరూ మానవులమే.
1: All are human beings.
0: Cast of humanity.
1: The cast of humanity.
0: Religion of love.
1: Religion of
0: language
1: love.
0: Of the heart.
1: The language of the heart.
0: ఈ సత్యాన్ని మనం గుర్తించుకోవాలి.
1: We should know this truth.
0: నీ యందు పంచభూతములు ఉన్నవి, నా యందు పంచభూతములు ఉన్నవి.
1: Five elements are in you. So
0: మన ఇరువురు సమానమే.
1: Both are equal.
0: ఇంకా భేదం ఎందుకు?
1: Then why should there be difference?
0: మనిషికి మనిషికి మధ్యలో ఎందుకు ఈ భేదములు?
1: Why should there be differences between man to man?
0: ఇది ఏ మానవత్వంతో కోల్పోయి పశుత్వంగా అనుభవిస్తున్నాం.
1: This is the reason why we lost the human quality and become an animal.
0: కనుక మనం సంవత్సరముల కోసం మనం ప్రాకులాడనక్కర్లేదు.
1: సో వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ ఎ న్యూ ఇయర్.
0: మనలో సద్భావంలో ఆవిర్భవించినప్పుడు జగత్తంతా కొన్ని సన్మార్గంలో కనిపిస్తుంది.
1: ద డే వెన్ న్యూ థాట్స్ అరైజ్ విత్ ఇన్ ఎవ్రీ వన్, ఇట్ ఇస్ ద న్యూ ఇయర్.
0: ఎక్కడ చూసినా భక్తులుగా కనిపిస్తూనే ఉన్నారు.
1: ఎవ్రీవేర్ వీ ఫైండ్
0: డివోటీస్. ఇంకా అందరూ భక్తులైతే ఈ కలహాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి?
1: ఇన్ ఫ్యాక్ట్ ఇఫ్ దేర్ ఆల్ ట్రూ డివోటీస్, వై షుడ్
0: ఈ భేదములంతా ఎక్కడి నుంచి పుడుతున్నాయి?
1: వెర్ ఇస్ ది స్కోప్ ఫర్ హేట్రెడ్?
0: ఈ అసూయలు ఎక్కడి నుంచి ఆవిర్భవిస్తున్నాయి?
1: వై షుడ్ దేర్ బి జెలసీ అట్ ఆల్?
0: కాదు కాదు.
1: నో,
0: భక్తులు మనం అనుకుంటున్నారే కానీ అది వాళ్ల భ్రమ.
1: దే థింక్ దే ఆర్ డివోటీస్, దట్స్ ఆల్ దేర్ ఇమాజినేషన్.
0: భక్తులకు తగినటువంటి యొక్క గుణములు మనలో ఉంటుందాయా లేదా అని విచారణ చేసుకోవాలి.
1: ఎవ్రీ వన్ షుడ్ ఇన్వెస్టిగేట్ వెదర్ వన్ హ్యాస్ ది క్వాలిటీస్.
0: ఈ ప్రపంచం నుంచి, ఈ సమాజం నుంచి నాకేమి ఉపకారం అని ప్రతి వ్యక్తి కూడా అరువులు చాచుతున్నాడు.
1: ఎవ్రీ వన్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్స్ ఫ్రమ్ ద సొసైటీ.
0: నా నుంచి ఈ సమాజములకు సహాయం ఏమిటి, నా నుంచి ఈ సహాయములకు ఈ సమాజములకు ఉపయోగం ఏమిటి అని ఎవరు కూడా ప్రశ్న వేసుకోవటం లేదు.
1: నో వన్ పుట్స్ ఎ క్వశ్చన్ దిస్ వే, వాట్ సార్ట్ ఆఫ్ ఎ హెల్ప్ దట్ ఐ కెన్ డూ రెండర్ టు ద సొసైటీ.
0: కనుక నీవు సమాజములకు తగినటువంటి హెల్ప్ గా నీవు ప్రారంభించు.
1: సో వీ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే టు హెల్ప్ ద సొసైటీ.
0: కానీ ఎక్కడ పోయినప్పటికీ సమాజం నుంచి నాకు కావాలి, నాకు కావాలి, నాకు కావాలి.
1: బట్ ఎవ్రీవేర్ ఎవ్రీ టైమ్ వీ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సొసైటీ.
0: అందులోన ఇప్పుడు కలి ప్రభావం చేత రెండు విధములైనటువంటి రోగములు మితిమీరిపోతున్నాయి.
1: Two types of diseases are ever on the rise.
0: Dhanadahamu.
1: First for money.
0: ఈ సిటీలో పోతే ఎక్కడ చూసినా ఒకే రష్గా ఉంటుంటారు. ఇక్కడ పోయే కారు, అక్కడ పోయే కారు, ఇక్కడ పోయే మనిషి, అక్కడ పోయే మనిషి, అంతా బిజినెస్.
1: There in the city you find a heavy rush.
0: ఎందుకు చూసినా కానీ ధనం కోసం ప్రాకులాడుతున్నాడు, ధనం కోసం ఆరాట పడుతున్నాడు, ధనం కోసం సంచరిస్తున్నాడు, ధనం కోసమే జీవిస్తున్నాడు.
1: ఆల్ ద టైమ్ హీ స్పెండ్స్ ఇన్ బిజినెస్ ఎర్నింగ్, పైనింగ్ ఫర్ మనీ.
0: ధనము కావాల్సిందే,
1: మనీ ఇస్ నెసెసరీ.
0: కానీ మనకి ఎంతనో అంతవరకు కావాలి.
1: బట్ ఇట్స్ నీడెడ్ టు లిమిటెడ్ ఎక్స్టెంట్.
0: మితిమీరిన ఆశపోవటం చేతనే మతి తప్పిపోతున్నాడు మానవుడు.
1: Because of excess of desire, he becomes man.
0: ఈ మానవుడు దానవుడిగా రూపొందుతున్నాడు.
1: మానవ మ్యాన్ బికమ్స్ దానవ ద డెమన్.
0: కనుక ప్రతి మనిషి కూడా ధనము ధనము ధనము ధనం, ఇది ఒక పిచ్చి మాదిరి తయారైపోతుండాలి.
1: థర్స్ట్ ఫర్ మనీ హెస్ బికమ్
0: ఈ మనీ ఏమైనా సద్వినియోగం చేస్తున్నారా? ఏమాత్రమో చేయటం లేదు.
1: ఈజ్ హీ మేకింగ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ మనీ? నో.
0: తుదకు దొంగలకిత్తురో దొరలకవును.
1: వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టేకన్ అవే బై థీవ్స్ ఆర్ సంబడీ.
0: ధనమును ఆశించు, ఆ ధనమును సద్వినియోగం గావించు.
1: earn money and make proper use of it.
0: సమాజం నుంచి పొందినటువంటి నీ ధనమును సమాజానికి ఉపయోగించు.
1: Having received money from the society, make use of it.
0: అది మానవునికి ప్రధానమైన విలువ.
1: That is the main human value.
0: రెండవది అధికార దాహము.
1: The second, the thirst for position, authority.
0: అధికారం అధికారం అధికారం దాహం. ఎంత నీరు తాగినా గంగను తాగినా కానీ తృప్తి లేదు అతనికి.
1: Even if he drink the whole Ganges, his thirst is not quenched.
0: ఈ విధమైనటువంటి పిచ్చులు మానవునికి ప్రవేశించి జగత్తంతైకును ఒక పిచ్చి జగత్తుగా మార్చుతుంటారు.
1: These two are responsible for the madness in the entire world.
0: కనుక ప్రతి వ్యక్తి ఎందుకును ఆశ ఉండాలి.
1: ఎవరి ఇండివిజువల్
0: ప్రతి వ్యక్తి కూడా ధనం కావాలి.
1: ఎవరిని ఇండివిజువల్ నీడ్స్
0: ప్రతి వ్యక్తి కూడా అధికారం చెలాయించాలి.
1: ఎవరి వన్ షుడ్ హావ్ పొజిషన్.
0: తప్పు లేదు.
1: నో
0: మనీ బట్ సక్రమమైన మార్గంలో ప్రవేశించు.
1: బట్ ఇట్ షుడ్ బి అబ్టైన్డ్ ఇన్ ఏ ప్రాపర్ వే.
0: నీ ఏ స్థానంలో ఉన్నావో ఆ స్థానానికి తగినటువంటి గౌరవాన్ని నువ్వు సాధించు.
1: You should achieve, accomplish, appropriate the position you occupy.
0: Prime Minister ki enta adhikaramo cheppulu kutteetundi variki tana panlo tanakanta adhikaram untundani.
1: Just as the Prime Minister has got his own right, every cobbler has got his own right.
0: Nee duty nu sakramanga chey.
1: Do your duty.
0: Nee chinna vaadu vaadu pedda vaadani bhavinchakoodadu.
1: There is nothing like small and big.
0: Nee pani neeku pedda, adana pani athaniki pedda.
1: Your job is great. To you.
0: Kanaka do your duty sincerely. Ee vidhamainatundi bhavanni prathi manavudu kodunu kaligi undali.
1: This sort of feeling should be there in everyone.
0: Na pani nenu cheskovali.
1: I should do my work.
0: Na panilo etti doshamulu lekunda chusukovali.
1: I should see that there will be no defect at
0: all. Okkokka vyakti kodunu tana yokka pani yokka saddanu abhiruddhi parchukunnappudu andaru kodunu loka samastha sukino bhavantu.
1: If everyone acts sincerely without any mistake, the whole world will progress.
0: Loka samastha sukino bhavantu antunnamu.
1: We say that the universe should be happy.
0: లోక సమాచారం ఏమాత్రం విచారించడం లేదు.
1: But we are not bothered what
0: తన లోకమే తనకు.
1: He thinks of his own self.
0: ఎంత సంకుచితమైన భావంతో మానవుడు చంచరిస్తున్నాడు.
1: Man is moving about today with a narrow feeling.
0: కాదు కాదు, ఇది ఈశ్వర నామ సంవత్సరము.
1: This year is ఈశ్వర year.
0: కనుకనే ఈ సంవత్సరంలోనైనా కూడాను అందరికీ ఈశ్వభావము కలిగి అందరూ ఐకమత్యంగా ఉంటుంది, అన్యోన్య చేత మన యొక్క కర్తవ్య కర్మలను నిర్వర్తించాలి.
1: As this year is named as Ishwara year, everyone should carry the divine thoughts, divine feelings and stand united.
0: కనుక ప్రతి మానవుని యందు కూడాను డివైన్ అనగా దివ్యత్వం అనేటువంటి ఉంటుంది.
1: There is divinity in every man.
0: ప్రతి మానవుడు ఊహించవలసింది ఒకటి, నా హృదయమే ఈశ్వరుడు.
1: Everyone should feel like this.
0: ఈశ్వరుడు నా హృదయ స్థాయి.
1: Ishwara dwells in my heart.
0: ఈశ్వరు యొక్క సంకల్పమే మనసు.
1: And the mind is nothing.
0: ఈ మనసే విష్ణువు.
1: This mind is Vishnu.
0: కనుక విష్ణు అయినటువంటి వాడిని ఎంత గౌరవించాలో మనసును కూడా అంత గౌరవించాలి.
1: Just as you respect Lord Vishnu, you should respect your
0: mind. మనసును తుచ్చమైనటువంటి కర్మలపైన ప్రవేశపెట్టకూడదు.
1: We should not allow our mind to be on the wrong path.
0: ప్రవేశపెట్టకూడదు.
1: We should never use it in a mean way.
0: ఎందుకనగా మనస్సు విష్ణు స్వరూపుడు.
1: Because mind is a very form of Lord Vishnu.
0: కనుకనే మనసును విష్ణువుగా భావించాలి.
1: కన్సిడర్ యువర్ మైండ్ యాజ్ విష్ణు.
0: ఈ విష్ణువు యొక్క నాభి నుండినే ఉద్భవించినటువంటి వాడే బ్రహ్మ.
1: అండ్ బ్రహ్మ హాస్ టేకెన్ బర్త్ ఫ్రమ్ ద నావెల్ ఆఫ్ విష్ణు.
0: అనగా విష్ణువు యొక్క నాభి నుండి వచ్చినటువంటి ఏమిటది? అదే వాక్కు.
1: వాట్ ఇస్ దట్ హాస్ కమ్ అవుట్ ఆఫ్ ద నావెల్ ఆఫ్
0: కనుకనే వాక్కే బ్రహ్మ.
1: సో ద వెరీ స్పీచ్ ఫ్యాక్టర్
0: మనసే విష్ణువు.
1: మైండ్ ఇస్ విష్ణు.
0: హృదయమే ఈశ్వరుడు.
1: హార్ట్ ఇస్ విష్ణు.
0: ఈ త్రిమూర్తులంతా నీలోనే ఉంటున్నారు.
1: ఆల్ ది త్రీ ట్రినిటీ ఆర్ ఇన్ యూ.
0: ఆ విధమైనటువంటి నమ్మకాన్ని మనం పెంచుకున్నప్పుడే మన దృష్టి బహిర్ముఖంగా పోకుండా అంతర్ముఖంలో అభివృద్ధి అవుతుంది.
1: When you have full conviction in such a truth, you will turn inward.
0: ఈశ్వరుని చూడాలని కైలాసం పోయేది.
1: You see, Ishwara, you go to Kailasa.
0: ఎక్కడ ఉంది కైలాసము?
1: Where is Kailasa?
0: నీ హృదయమే కైలాసం.
1: Your very heart is Kailasa.
0: ఎక్కడికెక్కడికో తిరుగుతున్నాం మనం. దేవాలయంకంతా తిరుగుతున్నాము, యాత్రలంతా చేస్తున్నాము, ప్రయోజనం ఏమిటి?
1: We go around pilgrim centers. We visit many temples. What is the use?
0: ee nadu science kudunu adhe reethiga ayyutundali.
1: That is the situation with science.
0: Lakshala mailu antarikshayanam chestunnadu kani aashinchemaina hrudayantaraniki pothunnada?
1: They undertake space travel to lakhs and lakhs of miles, but would he ever travel half?
0: Ee nadu bhaktulu kudunu yatram chestunnadu ee matamu aa matamu aa matamu.
1: Today
0: enni matamulu tirigi prayojanam emiti?
1: Today the devotee goes around all ashinchinatundi
0: devudu nee hrudayamlande untunnadu.
1: In fact, God dwells in your heart, within you.
0: కనుక నీ హృదయ స్థాయిని నువ్వు చూసుకో.
1: కన్సిడర్ యువర్ ఓన్
0: నీ హృదయం లోపల ఎలాంటి భావములు ఆవిర్భవిస్తున్నాయో విచారణ చేసుకో.
1: ఎంక్వైర్ వాట్ థాట్స్ కమ్ దేర్.
0: అప్పుడే నీవు సరి అయిన మార్గంలో ప్రవేశిస్తావు.
1: దెన్ యూ కెన్ ట్రెడ్ అలాంగ్.
0: హృదయంలో చూస్తే మాలిన్యము.
1: హార్ట్ ఈస్ డర్టీ, పొల్యూటెడ్.
0: బయట చూస్తే మాధవ నామం.
1: ఔట్ సైడ్ దే చాంట్ ద నేమ్ ఆఫ్ గాడ్.
0: సరి అయిన భక్తియే కాదు.
1: ఇట్ ఈస్ నాట్ ద ప్రాపర్ ప్రొసీజర్.
0: మొట్టమొదటి నీవు బయట నీవు ప్రదర్శించకపోయినప్పటికీ హృదయంలో నీవు పవిత్రం గావించుకో.
1: Even if you don't turn outwards, turn inward and inquire.
0: కనుక భగవత్ చింతన అనేటువంటిది హృదయమునందు చక్కని పవిత్రమైనటువంటి గుణములుగా పెంచుకోవాలి.
1: యూ షుడ్ థింక్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ సీక్రెట్ వే.
0: ఇదే మానవతా గుణములు.
1: దీస్ ఆర్ హ్యూమన్ వాల్యూస్.
0: దైవము సర్వత్రా ఉంటున్నాడు.
1: గాడ్ ఈస్ ఎవ్రీవేర్.
0: ఎందు చూసినా కనిపిస్తూనే ఉన్నాడు.
1: యూ కెన్ సీ హిమ్ ఎనీవేర్.
0: సహస్ర శీర్ష పురుష ఇవంతా కూడా దైవ స్వరూపాలే.
1: ఆల్ ఆఫ్ యూ ఆర్ ద ఫార్మ్స్ ఆఫ్ గాడ్.
0: ఋషికేశ హృదయం దైవ దర్శనం అనగా ఋషికేశ దర్శనం. సర్వులు కూడా ఋషికేశులే.
1: ఆల్ ఆర్ డివైన్.
0: ఋషిక ఈసే ఋషికేశ. కనుక ప్రతి వ్యక్తి కూడాను దైవ స్వరూపమే.
1: సో ఎవ్రీవన్ ఇస్ ఎన్ ఎంబాడీమెంట్ ఆఫ్ గాడ్.
0: ఎవరికి మనం ద్రోహం చేయకూడదు.
1: వి షుడ్ నాట్
0: ఎవరికి మనం మోసం చేయకూడదు.
1: వి షుడ్ నాట్ డిసీవ్ ఎనీబడీ.
0: ఎవరిని మనసు నొప్పించకూడదు.
1: వి షుడ్ నాట్ హర్ట్
0: ఎనీ. నీవు నొప్పించకుండా ఉండాలి.
1: అండ్ సీ దట్ యు ఆర్ నాట్ హర్ట్.
0: కనుకనే ఈ పవిత్రమైనటువంటి గుణాలను మనం పెంచుకుంటే ఇంతకంటే మించిన భక్తి మరొకటి లేదు.
1: అండ్ వన్స్ వి డెవలప్ దిస్ సీక్రెట్ క్వాలిటీస్ దెన్ నథింగ్ మచ్ మోర్ దాన్ దిస్.
0: 18 పురాణములు రాసినటువంటి వ్యాసుడు
1: వ్యాస హూ హస్ కంపోజ్డ్ 18 ఎపిక్స్
0: కట్టగలబడికి ఈ పురాణములు చదివేటువంటి వాడు ఎక్కడున్నాడు?
1: Where are those people who can go through all
0: this? విశ్రాంతి కూడా లేదు.
1: I have no time to read.
0: చాలా మంది అనుకుంటారు ఏదో పురాణం చదవాలనుకుంటే నాకు కాలం తక్కువగా ఉంది.
1: They say we have no time to read an epic.
0: ఏదైనా వ్రతం చేయాలంటే నాకు సమయమే చిక్కటం లేదు.
1: I have no time to do japa.
0: నాకు ఆఫీస్ పనులంతా ఉంటున్నాయి.
1: I'm busy with office
0: work. బిజినెస్ పనులంతా ఉంటున్నాయి.
1: Business schedule.
0: నాకు చదువుకునే పనులంతా ఉన్నాయి.
1: హావ్ టు స్టడీ.
0: ఈ విధంగా వారి వారి స్థాయికి తగినటువంటి రీతిగా వారు చెప్పుకుంటూ వస్తుంటారు.
1: ఎవ్రీవన్ హాస్ గాట్ హిస్ ఓన్ ఎక్స్క్యూజ్ టు సే.
0: ఇది కేవలము ఒక అసత్యంతో కూడినటువంటి పలుకులే.
1: ఇట్ ఈస్ నాట్ ట్రూ.
0: నిజం కానీ సత్యం కానీ దైవ చింతన చేయాలనుకుంటే కావాల్సినంత టైం ఉంటుంది. అది నీకు
1: ట్రూలీ స్పీకింగ్ ఇఫ్ యూ వాంట్ టు థింక్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ టైం.
0: ఆఫీస్ నుంచి వస్తాడు, టైర్డ్ అయిపోయినాలని చైర్ పైన కూర్చుంటాడు.
1: He returns saying that he is tired and relaxes on the chair.
0: నూతన సంవత్సరము ఇంత పూజా మందిరానికి పోయి వస్తామంటే అబ్బే నాకు టైం లేదు, నేను చాలా టైర్డ్ అయిపోయినాను అంటాడు.
1: Anyone says this being New Year's day, let's go to the temple. He is
0: a sober.
1: He is a pakka lazy man.
0: ఆ చైర్ పైన కూర్చున్నటువంటి వాడు రెస్ట్ తీసుకుంటున్నాడా లేదే టీవీ వేసుకొని కూర్చుంటాడు.
1: Is he relaxing on the easy chair? No, he watches TV.
0: టీవీ చూడడానికి మీరు టైర్డ్ కాలేదా?
1: Are you not tired to watch TV?
0: లేకపోతే క్లబ్ కు పోయి కార్డు రావడానికి టైర్డ్ కాలేదా?
1: ఆర్ నాట్ టైర్డ్ టు ప్లే కార్డ్స్?
0: ఇది ఆ చెప్పేటువంటిది నాకు సమయం లేదని. కావాల్సినంత సమయం ఉంది.
1: లాట్ ఆఫ్ టైం.
0: సమయాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.
1: యు ఆర్ వేస్టింగ్ టైం.
0: కాలాన్ని వ్యర్థం చేస్తున్నారు.
1: యు ఆర్ మిస్యూజింగ్ టైం.
0: కనుక ఆ వ్యర్థం చేసే దాంతో సార్థకం గావించుకోండి.
1: అండ్ యూ షుడ్ మేక్ ప్రాపర్ యూస్.
0: అది నిజమైనటువంటి మానవతా విలువ.
1: దట్ ఈస్ ది ట్రూ హ్యూమన్ వాల్యూ.
0: కాలమును మనం పవిత్రం చేసుకోవాలి.
1: వి షుడ్ సాంక్
0: డోంట్ వేస్ట్ ది టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ఈజ్ గాడ్.
1: Don't waste time. Time waste is life waste. Time is God.
0: కనుక టైం ను మనం సరైన రీతిగా ఉపయోగించుకోవాలి.
1: వీ షుడ్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ టైం.
0: అది ఏ నిజమైన సంవత్సర స్వరూపుడు.
1: దట్ గాడ్ ఈస్ టైం.
0: కనుక అట్టి సంవత్సర స్వరూపుని కోసము మనం ఒక సంవత్సరం అంతా వెతుకునక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ టు వెయిట్ ఫర్ గాడ్ ఫర్ హోల్ వన్ ఇయర్.
0: క్షణ క్షణం కూడా నువ్వు దైవానికి ప్రార్థన చూసుకోవాలి.
1: ఎవ్రీ మూమెంట్ యూ
0: ఏ పని చేసినా కూడా నువ్వు ఇది భగవత్ కర్మగానే భావించుకోవాలి.
1: వాట్ ఎవర్ యూ మే డూ ఇట్ టేక్ ఇట్ అసెప్టబుల్ టు గాడ్.
0: నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకో, ఇది భగవత్ కర్మనే.
1: Clean your own house. Take it divine.
0: దేహో దేవాలయ ప్రక్తు జీవో దేవ సనాతన.
1: Body is the temple. God is the indweller.
0: దేవుడు తిరుపతిలో ఉన్నాడు, దేవుడు వైకుంఠంలో ఉన్నాడు, దేవుడు బద్రిలో ఉంటున్నాడు, దేవుడు అమరనాథ్లో ఉన్నాడు. ఈ విధంగా ఇంతకాలం ఎందుకు నువ్వు తిరగాలి?
1: Why do you go around the places thinking that God is there?
0: ఇంత సంకుచితమైపోయి ఉంటుంది.
1: Human mind has become so narrow.
0: బద్రీనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, అమరనాథ్కైనా ప్రయాణం చేస్తాడు, కానీ సమీపంలో ఉన్నటువంటి హృదయం వైపు తన మనసు తిప్పటం లేదు.
1: హీ గోస్ టు బద్రీనాథ్ అండ్ అమర్నాథ్. హీ డజన్ గో ఇన్ ఇంటూ హిస్ హార్ట్.
0: హృదయంలో ఉన్నటువంటి భగవంతుని చూడలేనటువంటి వాడు ఏ దేవాలయంకి వెళ్ళినప్పటికీ వాడు కేవలం ఒక విధమైన కాలం వ్యర్థం చేసిన వాడు.
1: ద వన్ హూ కెనాట్ సీ గాడ్ ఇన్ హిజ్ ఓన్ హార్ట్ విల్ బి వేస్టింగ్ టైమ్ బై గోయింగ్ అరౌండ్ ద పిల్గ్రిమ్ సెంటర్.
0: దైవం ఎక్కడికి బయట లేదు.
1: గాడ్ ఈజ్ నాట్.
0: నీవే దైవము.
1: యూ ఆర్ గాడ్.
0: నీ హృదయమే నీ దైవ మందిరము.
1: యువర్ హార్ట్ ఈస్ ద టెంపుల్ ఆఫ్ గాడ్.
0: బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్.
1: Body is the temple of God.
0: కనుక ఇంత పవిత్రమైన మానవత్వం మనకు ప్రసాదించినప్పటికీ మనం దీనిని సరైనటువంటి మార్గంలో ప్రవేశపెట్టుకోవటం లేదు.
1: Though sacred human life is gifted to us, we are not making proper use of it.
0: మానవునిగా ప్రవర్తించకుండా పశువు కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు.
1: We are not conducting ourselves like a human
0: being.
1: At least animal has got some discipline.
0: మానవునికి నియమము లేదు, నిష్ట లేదు.
1: Man has no discipline nor
0: regulation. నిష్టను పక్కకి తిప్పాడు.
1: Yes, భ్రష్టాచారాన్ని
0: ప్రవేశపెట్టాడు.
1: హీ ఫాలోస్ హిజ్ ఓన్ లైట్స్.
0: ఏమిటి నీ ఇష్టము?
1: వాట్ ఆర్ యువర్ లైఫ్?
0: తుచ్చమైన క్షణికమైన అస్థిరమైనటువంటి యొక్క జీవితం కోసం నీవు ఇంత ప్రాకులాడటమా?
1: వై షుడ్ యూ స్ట్రగుల్ ఫర్ దిస్ లైఫ్ విచ్ ఇస్ ఆఫ్టర్ ఆల్ టెంపరరీ.
0: నీకు సత్యమైనటువంటి దైవత్వం కోసం నీవు ప్రాకులాడు.
1: వర్క్ అండ్ స్ట్రగుల్ ఫర్ గాడ్
0: సమాజమునకు సేవ చేయి.
1: సర్వ్ సొసైటీ
0: సజీవులను నీవు పూజించు.
1: అండ్ యూ వర్క్
0: నిర్జీవమైన రాతులను నీవు పూజించవద్దు.
1: అండ్ యూ డోంట్ నీడ్ టు వర్షిప్ ఎనీవన్.
0: ఈనాటి మానవులు నిర్జీవమైనటువంటి శిలలను పూజిస్తున్నారే కానీ సజీవమైనటువంటి మానవులను గౌరవించడం లేదు.
1: మ్యాన్ టుడే ఈజ్ నాట్ రెస్పెక్టింగ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఆన్ ద అదర్ హ్యాండ్ యూ వర్షిప్
0: మానవులను గౌరవించలేనటువంటి పూజలు ఇది ఒక పూజల.
1: ఇఫ్ యూ కెనాట్ రెస్పెక్ట్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్,
0: మానవుని గౌరవించి వారికి తగినటువంటి సహాయం చేయలేనటువంటి దానము దానములా.
1: ఇఫ్ యూ కెనాట్ హెల్ప్ ఎ ఫెలో హ్యూమన్ బీయింగ్,
0: కాదు కాల్
1: యువర్ సెల్ఫ్ ఎ డివోటీ.
0: మానవుడు దైవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: హ్యూమన్
0: దైవం మానవ స్వరూపంలో ఉంటున్నాడు.
1: God is present in a human being.
0: కనుకనే వేదము దైవం మానుషరూపేణా అని.
1: Therefore Veda says God takes human form.
0: మనుషులకు నమస్కారం చేయొచ్చునా అనుకుంటారు చాలా మంది.
1: Can we do namaskar to another man?
0: ఇంకెవరికి చేయాలి నీవు నమస్కారము? దయ్యాలకు చేయాలనా?
1: Are you going to respect do namaskar to
0: God? ఒకానొక సమయం లోపల అశోక చక్రవర్తి మంత్రితో కూడి విహారం చేస్తూ పోయాడు.
1: At one time Emperor Ashoka along with the minister.
0: మధ్య మార్గములో ఒక బుద్ధ గురువు వచ్చాడు.
1: On the way they met a sadhu of Buddhism.
0: ఈ అశోక చక్రవర్తి పరిగెత్తిపోయి తన శిరస్సు ఆ బుద్ధ గురువు యొక్క పాదముల పైన పెట్టాడు.
1: Emperor Ashoka prostrated in front of that sadhu, Buddhist monk.
0: మంత్రి చూచాడు.
1: Minister saw this.
0: చాలా కష్టపడ్డాడు.
1: He felt so sad.
0: అశోక చక్రవర్తి యొక్క శిరమును విలువైనటువంటి శిరమును ఆ సన్యాసి యొక్క పాదముల పైన పెట్టడమా?
1: The head of the emperor just prostrated.
0: చాలా కష్టపడ్డాడు ఈ మంత్రి.
1: The minister felt very sad.
0: తాను మంత్రి మాత్రమే కాని సంకుచితమైన బుద్ధుడు.
1: Being a minister, he has got narrow mind.
0: ఆ విశాలమైనటువంటి బుద్ధి లేదు ఆ మంత్రికి.
1: He has no broad feelings.
0: సమయం చూచాడు.
1: He waited for time.
0: ఇంటికి వెళ్లిన తర్వాత మహారాజా నాకు చాలా కష్టంగా ఉంటుంది అన్నాడు.
1: Having returned, he said, "Oh king, I don't understand
0: what happened." మంత్రి, దేనికోసం నీకు కష్టంగా ఉంది?
1: The king asked, "Why are you worried?"
0: అశోక చక్రవర్తి మహా విలువైనటువంటి శిరస్సు.
1: The head of that emperor Ashoka is highly valuable.
0: అట్టి విలువైనటువంటి శిరస్సును ఒక సన్యాసి పాదముల పైన పెట్టటమా?
1: Such a valuable head of the emperor cannot be there on the feet of a monk.
0: అశోక చక్రవర్తి జవాబు ఇవ్వలేదు.
1: Emperor didn't reply.
0: నవ్వినాడు, వెనక్కు వెళ్ళాడు.
1: He simply smiled and left.
0: ఈ సమయానికి కాచుకొని ఉంటున్నాడు అశోక చక్రవర్తి.
1: Emperor is waiting for the proper time.
0: కొన్ని దినములు జరిగిన తర్వాత
1: after a few days
0: మంత్రి ఇట్రా అన్నాడు.
1: And he summoned minister.
0: నాకు మూడు శిరస్సులు కావాలి అన్నాడు.
1: He said, "I want three heads."
0: ఏమిటి స్వామి? తప్పక నేను తీసుకుని వస్తాను అన్నాడు.
1: He said, "What are they? I'll certainly bring."
0: ఒకటి మేక శిరస్సు.
1: One that of a goat.
0: రెండవది టైగర్ శిరస్సు.
1: That of a tiger.
0: మూడవది మనిషి శిరస్సు.
1: Third one, the head of a human.
0: ఈ మూడు తీసుకురా అన్నాడు.
1: Bring the three heads.
0: వెళ్ళాడు.
1: He went.
0: ఏదో ఒక దగ్గరికి వెళ్ళాడు, మేకతో కొట్టాడు, శిరస్సు తెచ్చాడు.
1: He brought the head of a goat.
0: అడవికి వెళ్ళాడు, వేటాడాడు, పులి శిరస్సు తీసుకుని వచ్చాడు.
1: He went to the forest, brought the head of a tiger.
0: శ్మశానానికి వెళ్ళాడు, బూస్తున్నటువంటి ఒక శవం యొక్క శిరస్సును తీసుకుని తీసుకొచ్చాడు.
1: And he has beheaded, brought the head of a dead body.
0: ఈ మూడు తీసుకుని వచ్చి రాజుకు చెప్పాడు. రాజా, నీ ఆజ్ఞ ప్రకారం నేను తీసుకుని వచ్చాను.
1: He told the king, "Here are the three heads brought to you as
0: a మంచిది. ఈ మూడింటిని రేపు మార్కెట్ కి తీసుకుని అమ్ముకొని రా అన్నాడు.
1: And this is good. Sell them out there in the market.
0: మార్కెట్ కి పోయిన తక్షణమే మేక శిరస్సు ఎవరో బిర్యానీ కొనుక్కున్నారు, తిండిపోతులున్నారుగా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ గోట్ వాజ్ ఇమీడియట్లీ పర్చేస్డ్ దేర్ ఇన్ ద మార్కెట్, సోల్డ్ అవుట్.
0: ఈ పులి శిరస్సు దీన్ని కూడా కొనుక్కుని స్టఫ్ గా చేసుకుని డోర్ పైన వేసుకుందామని దాన్ని కూడా కొనుక్కున్నారు.
1: ది హెడ్ ఆఫ్ ఎ టైగర్ వాజ్ ఆల్సో పర్చేస్డ్.
0: కానీ ఈ మనిషి శిరస్సును ఎవరూ కొనలేదు.
1: హ్యూమన్ హెడ్ వాజ్ నాట్ బాట్ బై ఎనీబడీ.
0: తిరిగి వెనుకకు వచ్చాడు.
1: రిటర్న్.
0: చక్రవర్తి గారు, ఈ శిరస్సును ఎవరు కొనలేదు అన్నాడు.
1: ఓ ఎంపరర్, నోబడీ పర్చేస్ ది హ్యూమన్.
0: సరే, కొనకపోతే ఊరికే ఇచ్చేసి రాపో అన్నాడు.
1: ఈ సెడ్, జస్ట్ గివ్ ఇట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: ఫ్రీ
1: ఫ్రీ గివ్
0: నో కాస్ట్.
1: నో కాస్ట్
0: ఇచ్చేసి రా అన్నాడు.
1: జస్ట్ గివ్ ఇట్ టు హిమ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్.
0: దీన్ని కూడా ఎవరు అంగీకరించలేదు.
1: నోబడీ వాజ్ ప్రిపేర్డ్ టు రిసీవ్.
0: అప్పుడు తిరిగి వచ్చి మహారాజా, ఊరికి ఇచ్చినా కూడా ఎవరు తీసుకోవటం
1: లేదన్నాడు.
0: ఈ జీవం ఉండినంత వరకు ఈ శిరస్సుకు నువ్వు విలువ.
1: The head has got the value so long
0: as it's alive. ఈ శిరస్సు కూడా ఆ శిరస్సు వెళ్ళనే వస్తుంది అన్నాడు.
1: The moment life is gone, the head also loses its
0: value. కనుక విలువ ఉండినప్పుడే మహనీయుల యొక్క పాదములు పుట్టి ఆ పాదముల పైన శిరస్సును పెట్టి ఆ పవిత్రతను నీవు అందుకో.
1: Therefore, while alive, bend in front of the noble souls and be benefited by their teaching.
0: జీవం ఉండినప్పుడే ఈ శిరస్సును సద్వినియోగం చేసుకోవాలి.
1: మేక్ యూజ్ ఆఫ్ దిస్ హెడ్ వైల్ అలైవ్.
0: పెద్దలకు నమస్కారం చేస్తే ఏం తప్పు వచ్చింది?
1: వాట్ మిస్టేక్ ఈస్ దేర్ ఇఫ్ యూ?
0: దీన్ని అనేక మంది నాస్తికులు కానీ యాస్తికులు కానీ దీనికి విమర్శిస్తూ ఉంటారు.
1: And atheists criticize such a trend.
0: ఇది కేవలం తెలివి తక్కువ పని.
1: It is a foolish way of thinking.
0: శరీరముకు కావలసినటువంటి గౌరవము ఇదే. పెద్దల పాదదర్శనమే సరైన విలువ.
1: We should certainly pay our respects to the feet of the noble souls.
0: కనుక శిరస్సు అంటే ఏమిటి?
1: What is head?
0: శిరస్సు అంటే సంపూర్ణ తెలివితేటలతో కూడినటువంటిది.
1: It is comprehensive intelligence.
0: దీనిని ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు.
1: అండ్ దిస్ ఇస్ ప్రజ్ఞాన అవేర్నెస్ బ్రహ్మ.
0: ప్రజ్ఞానంతో కూడినటువంటి శిరస్సు
1: ఇస్ వన్ ఆఫ్ స్పిరిచువల్ అవేర్నెస్.
0: ఎంతవరకు ప్రాణం ఉండినంత వరకే ప్రజ్ఞానం.
1: అండ్ దిస్ ప్రజ్ఞాన ఇస్ దేర్ సో లాంగ్
0: ప్రాణం పోతానే ప్రజ్ఞానం లేదు.
1: ద మూమెంట్ లైఫ్ ఇస్ గాన్ దేర్ ఇస్ నో మోర్ ప్రజ్ఞాన. సమయంలో
0: పాండవులు కౌరవులు యుద్ధం జరిగింది.
1: అట్ వన్ టైమ్ దిస్ వార్ బిట్వీన్ పాండవస్ అండ్ కౌరవ.
0: దుర్యోధన్ కింద పడగొట్టారు.
1: అండ్ దుర్యోధన ఫెల్ ఆన్ ద బ్యాక్.
0: భీముడికి పాత కోపం అంతా కూడా తీర్చుకోవడానికి చాలా కోపంగా వస్తున్నాడు.
1: బికాస్ ఆఫ్ ది కాన్ఫ్లిక్ట్ ఇన్ ద ఫైట్ ఆఫ్ ద ఎర్లియర్ టైమ్స్ ద రివెంజ్ వాస్ డన్.
0: కొంత ప్రాణం ఇంకా ఉంటుందని దుర్యోధనికి.
1: సమ్ లైఫ్ ఇస్ స్టిల్ లాస్ట్.
0: అప్పుడు భీముడు వచ్చి తన కాలుతో ఆ శిరస్సును తన్నుతున్నాడు.
1: అండ్ దెన్ భీమా కేమ్ స్టార్టెడ్ హిటింగ్ ది హెడ్ ఆఫ్ దుర్యోధన విత్ హిస్ లెగ్.
0: దుర్యోధన్ చెప్తున్నాడు.
1: దుర్యోధన స్టార్టెడ్
0: భీమా
1: భీమా
0: నా ప్రాణం ఉండినప్పుడు నీవు తన్ని ఉంటే అప్పుడు నేను చూచింది.
1: సో లాంగ్ ఐఎమ్ అలైవ్ ఇఫ్ యు స్టార్ట్ డూయింగ్
0: దట్. పడినప్పుడు నీవు పాదంతో తన్నడం గొప్పతనమా?
1: As I fell down on the battlefield,
0: నీవే కాదు కొన్ని నిమిషంలో ఇంత కాకులు గద్దలు కూడా నన్ను కాళ్ళతో దంతాయన్నాడు.
1: Not only you, even the crows and the eagle also will hit me.
0: ప్రాణం ఉండినప్పుడు శిరస్సును కాపాడుకోవాలి.
1: While alive, we should protect it.
0: ప్రాణం ఉండినప్పుడు ఈ శిరస్సుకు విలువను అందించుకోవాలి.
1: So long there is life, we should consider the head valuable.
0: శిరస్సు మహనీయుల యొక్క పాదముల పైన పట్టి దాని ద్వారా ఈ శిరస్సును పవిత్రం గావించుకోవాలి.
1: So we should bend our head in front of the elders.
0: సా అష్ట అంగము అన్నారు.
1: దిస్ ఈస్ కాల్డ్ సా అష్ట అంగ.
0: కనుక మనకు మనము పవిత్రమైనటువంటి భావాన్ని పెంచుకుని హృదయాన్ని అభివృద్ధి పరచుకొని దివ్యమైనటువంటి ప్రేమతో మనం జీవించాలి.
1: సో వీ షుడ్ డెవలప్ గుడ్ థాట్స్ అండ్ ద డివైన్ ఫీలింగ్స్ ఇన్ అవర్ హార్ట్ లీడ్ ద డివైన్ లైఫ్.
0: కనుక ఈ యొక్క జీవితం ఉండినంత వరకే బంధువులందరూ మన వెంట వస్తారు.
1: సో లాంగ్ వీ ఆర్ అలైవ్ వీ హావ్ అవర్ రిలేషన్.
0: బంధువులందరూ వాకిటి దాకను వల్లకాటికే వత్తురు.
1: All our relations will fall out to the doorstep into the burial ground.
0: Bandha manchinin bayani aapat bandhuvu bhagavan naamemara.
1: The only the refuge of the forlorn, the God's name will be there. Ekkada
0: nenu nee venta janta ninta kanta undi kaapadeetunte vaadu bhagavantude.
1: Only God who will protect you is with you, above you, below you, in you, around you.
0: Kaani bandhuvunanta pranam unnanta varaku chusukovachunu.
1: Relations will take care of you.
0: Tarvata ravu varu kuda chudadu.
1: Later nobody will be bothered.
0: Kaluka nee pranam satyam kaadu.
1: Life is not true.
0: జీవితం శాశ్వతం కాదు.
1: Life is not permanent.
0: మనం చేసిన కర్మలే సత్యమైనటువంటివి శాంతమైనటువంటివి.
1: Our actions are permanent.
0: కనుక మనం శాంతము సత్యము గుణము మన యొక్క కర్మల ద్వారానే మనం పెంచుకోవాలి.
1: Therefore, the truth and peace and virtue can be attained. దైవానికి
0: అత్యంత సమీపులు కావాలి మనము.
1: One should be very close to God.
0: అగ్నికి దగ్గర పోతే వేడి మాత్రం తగ్గుతుంది కానీ మనం అగ్నిగా రూపొందము.
1: When you are near the fire, you will feel the heat, but you don't become fire.
0: ఆ అగ్నితో మనం సంబంధంగా చేరినప్పుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. ఆ అగ్ని ఈ బొగ్గులో కూడా చేరి తప్పక అగ్నిగా మారిపోతుంది.
1: When once you are in the fire, the coal becomes fire automatically.
0: కనుక మనము దైవ సన్నిధితో చేరి
1: సో వీ షుడ్ బి
0: మనం కూడా దైవ స్వరూపులుగా రూపొందాలి.
1: వీ షుడ్ ఆల్
0: పత్రి నీ పెంచుకుంటే నేను దైవము దైవము అనుకుంటావు.
1: ఇన్ ఫ్యాక్ట్ యూ హావ్ గాట్ సిన్సియర్ డివోషన్ యూ విల్ ఫీల్ యువర్ సెల్ఫ్ గాడ్.
0: కానీ నీవు మానవుడు అనుకోవటం సత్యం కాదు.
1: సో దే ఫీలింగ్ ఆఫ్
0: అది నీ భ్రమ.
1: ఇస్ యువర్ ఇమాజినేషన్.
0: నేను దైవము అనుకోవటమే సత్యం.
1: ద ట్రూత్ ఈస్ టు కన్సిడర్ యువర్ సెల్ఫ్ ఎస్
0: అహం బ్రహ్మాస్మి.
1: అహం బ్రహ్మాస్మి. ఐఎమ్ గాడ్.
0: ప్రజ్ఞానం బ్రహ్మ.
1: ప్రజ్ఞానం బ్రహ్మ.
0: అయమాత్మ బ్రహ్మ.
1: అయమాత్మ బ్రహ్మ.
0: తత్వం అసి.
1: తత్వం అసి.
0: అది నేనే.
1: ఐఎమ్ దట్.
0: ఈ విశాలమైనటువంటి ధైర్యము సాహసము ప్రీతి ఈ యొక్క విశ్వాసం రావాలి.
1: యూ షుడ్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ కరేజ్ ఇన్ ద వ్యాలర్ ఇన్ ద కన్విక్షన్ అండ్ ఎవరైనా
0: అస్ట్రాలజర్ వచ్చి ఏదో చెప్పినాడంటే దానికి ఎంతో నమ్మకాన్ని పొందుకుంటాం.
1: ఇఫ్ అస్ట్రాలజర్ టెల్స్ యూ సంథింగ్ యూ విల్ బిలీవ్ ఇట్.
0: దీంట్లో కూడా ఒక న్యాక్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ సమ్ న్యాక్ హియర్.
0: ఒక పెద్ద ఆఫీసర్ వెళ్ళాడు.
1: ఎ బిగ్ ఆఫీసర్.
0: ఒక అధికారి వెళ్ళాడు.
1: హీ వెంట్ దేర్.
0: శ్రీమంతుడు వెళ్ళాడు.
1: ఎ రిచ్ మ్యాన్ వెంట్
0: అస్ట్రాలజర్ దగ్గరికి.
1: దే కన్సల్టెడ్ అస్ట్రాలజర్.
0: అంత బాగా చెప్తున్నాడని అంత ప్రచారం జరిగింది.
1: బికాస్ దేర్ వైడ్ పబ్లిసిటీ అబౌట్ హిస్ ఫోర్కాస్ట్.
0: ఆ యొక్క ప్రచారం చేత రాజు కూడా అస్ట్రాలజర్ ని తన యొక్క ప్యాలెస్ చూపించాడు.
1: బికాస్ ఆఫ్ వైడ్ పబ్లిసిటీ ఈవెన్ కింగ్ వాంటెడ్ టు కన్సల్ట్ అస్ట్రాలజర్.
0: ఈ అస్ట్రాలజర్ వచ్చాడు మంచి రాజుగారు పిలిపించారనే అహంకారము.
1: బికాజ్ హీ వాస్ హైలీ ఈగోయిస్టిక్ సిన్స్ హీ వాస్ ఇన్వైటెడ్ బై కింగ్.
0: అస్ట్రాలజర్ కారు నుంచి తల వరకు పెద్ద అహంకారమే.
1: ఆల్ అస్ట్రాలజర్స్ ఆర్ ఫుల్ ఆఫ్ ఈగో ఫ్రమ్ టాప్ టు టో.
0: ఇంత తప్ప వాళ్ళకి వేరే ప్రాపర్టీ ఏమి ఉండదు.
1: దే డోంట్ హ్యావ్ ఎనీ అదర్ ప్రాపర్టీ.
0: శాశ్వత ప్రాపర్టీ వాళ్ళకి.
1: ఈగో ఈజ్ దేర్ పర్మనెంట్ ప్రాపర్టీ.
0: అక్కడికి పోయేటప్పటికి
1: చూచాడు,
0: జాతకం చూచాడు,
1: గాన్ త్రూ ఆల్ దాట్.
0: ఈ గర్వం చేత ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా పలకాలి అనేటువంటి విజ్ఞానం శూన్యమైపోయింది.
1: హి హస్ నో కామన్ సెన్స్. హీ కుడ్ నాట్ టెల్ వాట్ ఈస్ టు బి టోల్డ్.
0: చూచాడు రాజా,
1: హీ సా ద హారోస్కోప్ అండ్ సెడ్ ఓ కింగ్,
0: మీ కుమారులందరూ త్వరగానే చచ్చిపోతారు అన్నాడు.
1: యువర్ సన్స్ విల్ డై వెరీ సూన్.
0: రాజుకు కోపం వచ్చింది.
1: కింగ్ వాజ్ యాంగ్రీ.
0: వచ్చేసేసి ఇంత గర్వపోతా వీడు, నా కుమారులంతా త్వరలో చచ్చిపోతారంటున్నాడే అని అతను తీసుకుపోయి జైల్లో పెట్టమన్నాడు.
1: ద కింగ్ వాస్ ఫెల్ట్ లైక్ దిస్, హౌ ఇస్ దిస్ అస్ట్రాలజర్ సో ఈగోయిస్టిక్ అండ్ సో హీ ఇంప్రిజన్ హిమ్.
0: కానీ అది నిజమే.
1: Yes, it is true.
0: ఆ నిజమైనా కూడా నువ్వు చెప్పవలసిన రీతిలో చెప్పాలి.
1: ఈవెన్ ద ట్రూత్
0: యు కెనాట్ ఆల్వేస్ వెర్బలైజ్ బట్ యూ కెన్ స్పీక్ ఆల్వేస్ వెర్బలైజింగ్లీ.
1: ఈవెన్ ద ట్రూత్ షుడ్ బి సెడ్ ఇన్ అన్ అక్సెప్టబుల్ వే. యూ కెనాట్ ఆల్వేస్ వెర్బలైజ్.
0: ఇంకొక అస్ట్రాలజర్ ని పిలిపించాడు
1: ఈ సమాధానం
0: నిజమా కాదా అని తెలుసుకోవడానికి.
1: హీ వాంటెడ్ టు వెరిఫై ద ట్రూత్.
0: ఆ అస్ట్రాలజర్ వినయంగా వచ్చాడు.
1: దట్ అస్ట్రాలజర్ కేమ్ ఇన్ ఆన్ హ్యూమిలిటీ.
0: చూచాడు
1: ఈ సోదహరస్కోప్.
0: జాతకం చూచాడు
1: ఈ సోదహరస్కోప్.
0: మహారాజా,
1: ఓకే,
0: మీకు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: దానిని ఈ విధంగా మార్పు చెప్పు తెచ్చాడు.
1: హీ జస్ట్ చేంజ్డ్ దిస్ వే.
0: మీరు దీర్ఘకాలం జీవిస్తారు అన్నాడు.
1: యు విల్ లివ్ లాంగ్.
0: అయితే మీరు జీవించినంత కాలం మీ పిల్లలు జీవించరు అన్నాడు.
1: హౌఎవర్ యువర్ చిల్డ్రన్ విల్ నాట్ లివ్ దట్ లాంగ్ యాజ్ యు లివ్.
0: ఇది కొంతవరకు అతనికి తృప్తికరంగా ఉంటుంది.
1: ఇట్ ఇస్ లిటిల్ బిట్
0: సాటిస్ఫై. చెప్పే మాటల లోపలనే ఉంటుంది మాధుర్యం.
1: ద స్వీట్నెస్ ఇన్ అవర్ టాక్.
0: మొదటి వచ్చినటువంటి వాడు, మీ పిల్లలందరూ చచ్చిపోతారు, నీవు చాలా కాలం ఉంటావు అన్నాడు.
1: ఫస్ట్
0: ఎంత కఠినంగా ఉంటాది చెప్పండి.
1: ఫస్ట్ అస్ట్రాలజర్ సెడ్ యువర్ సన్స్ విల్ డై సూన్, యూ విల్ లివ్ లాంగ్.
0: కనుక ఉన్న సత్యమైనా కూడాను ప్రీతికరంగా కూడాను హితకరంగా కూడాను బోధించాలి.
1: దో ఇట్స్ ట్రూత్ ఇట్ హస్ టు బి కన్వేడ్ ఇన్ అక్సెప్టబుల్ స్వీట్ వే.
0: మనలో దోషం ఉంటుంటాది.
1: దేర్ ఇస్ మిస్టేక్.
0: ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
1: హియర్ ఇస్ ఎ బ్లైండ్ మ్యాన్.
0: అతన్ని మనము గుడ్డివాడు నిజమే.
1: He is blind man, it's true.
0: ఓ గుడ్డివాడు రా అంటే వాడికి చాలా కష్టం వేస్తుంది, కొంచెం బాధపడతాడు.
1: We can't say, oh, blind man, get up. He'll feel sad.
0: అట్టు కాకుండా దగ్గరికి వెళ్ళి, ఓ సూర్యదాసు రండి అంటే ఎంత ఆనందం
1: ఇస్తుంది.
0: కనుకనే పలకవలసినటువంటి పలుకులు కూడా చాలా మధురంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్
0: ప్రీతికరంగా ఉంటుండాలి.
1: అవర్ వర్డ్స్ షుడ్ బి సాఫ్ట్.
0: ఆ ప్రీతికరం రావాలంటే హృదయంలో ప్రేమ ప్రారంభం కావాలి.
1: దేర్ షుడ్ బి లవ్ ఇన్ అవర్ హార్ట్ సో యాస్ టు స్పీక్ సాఫ్ట్లీ అండ్ స్వీట్.
0: కనుకనే ప్రేమను పెంచుకున్నటువంటి వాడే మానవుడు.
1: ఈజ్ ఓన్లీ ట్రూ హ్యూమన్ ఇఫ్ హి డెవలప్స్ లవ్.
0: ప్రేమ లేనటువంటి మానవుడు ప్రేతము.
1: And the man without love is a dead body, corpse.
0: కనుక మనం ప్రతిదానికి తొందరపాటు పడకూడదు.
1: So we should not be in a hurry for everything.
0: మనమే దైవం అనేటువంటి ఒక దివ్యత్వాన్ని మనం దినదిన అభివృద్ధి గావించుకోవాలి.
1: Realize the feeling and the thought of divinity within you.
0: కనుక ఈనాడు కొత్త సంవత్సరము.
1: Today is a new year.
0: ఈశ్వర నామ సంవత్సరము.
1: Called ఈశ్వర.
0: సకలైశ్వర్య స్వరూపమైన సంవత్సరము.
1: It has got all forms of well.
0: దివ్యమైనటువంటి యొక్క హృదయానికి చేరినటువంటి సంవత్సరము.
1: ఇట్ వన్ రిలేటెడ్ టు ద డివైన్ హార్ట్.
0: కనుక ఈనాడు హృదయాన్ని ఏదో అంతో ఇంతో మాలిన్యంగా ఉంటే పరిశుద్ధం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
1: లెట్ అస్ క్లెన్స్ అవర్ హార్ట్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ డర్ట్ ఎ ఫ్రాక్షన్.
0: ఎట్ట దీన్ని పరిశుద్ధం చేసుకోవాలి.
1: We have to re-examine ourselves.
0: దైవ చింతన ఒకటి.
1: We should think of God.
0: సమాజ సేవ మరొకటి.
1: We should serve society.
0: ఈ రెండింటి ద్వారానే మన యొక్క చిత్తశుద్ధి కలుగుతుంది.
1: With these two we can have purity.
0: దైవ ప్రేమను మనం సాధించినామంటే సర్వమును సాధించిన వారమైపోతాం.
1: If you win the love of God you can achieve anything.
0: ఎందుకంటే నీ యందు కూడా నువ్వు ప్రేమ ఉంటుండాలి.
1: Because there is love within you.
0: ఆ ప్రేమను ప్రేమ నిమిత్తమై మనం ప్రార్థించాలి.
1: Love should be spent for love.
0: ఈ ఆత్మ స్వరూపులారా, లోకంలో అనేక మంది దైవాన్ని ప్రార్థిస్తుంటారు.
1: మెనీ ప్రే టు గాడ్ ఇన్ దిస్ వరల్డ్.
0: కానీ దేనికోసం ప్రార్థిస్తున్నారు?
1: వాట్ ఫర్ ద
0: ప్రాక్టికమైన భౌతికమైన ప్రాప్తమైన కోరికలు సంసిద్ధి కావడం కోసం.
1: They pray to God for the fulfillment of mundane physical worldly desire.
0: అది కాదు సరైన జవాబు.
1: It's not the proper thing.
0: దేవుని ఎందుకోసం ప్రార్థిస్తున్నావు?
1: Why should you pray to God?
0: ఇవన్నీ కావాలని కాదు నేను కోరేది.
1: Not for these
0: things. ఆ దేవుని ప్రేమ కోసం నేను ప్రార్థిస్తున్నాను.
1: You should pray to God for the divine love, God's love.
0: ఆ దేవుని యొక్క ప్రేమ శాశ్వతమైనటువంటిది.
1: The divine love is permanent.
0: దేవుని యొక్క ప్రేమ అమరమైనటువంటిది.
1: Divine love is immortal.
0: దేవుని యొక్క ప్రేమ అఖండమైనటువంటిది.
1: Divine love is
0: ఆ అఖండ ప్రేమను కావాలని ప్రార్థిస్తున్నానని కోరాలి.
1: Pray to God for the ఇన్ఫినిట్ డివైన్ లవ్.
0: ఇంకా దేవునికి రెండవ గుణము.
1: గాడ్ హస్ సెకండ్ అట్రిబ్యూట్.
0: ఆనందమయుడు.
1: ఇస్ వన్ ఆఫ్ ప్లేస్.
0: సచ్చిత్ ఆనంద స్వరూపుడు.
1: ఇస్ ఎంబాడిమెంట్ ఆఫ్
0: గాడ్. భగవంతుని ప్రార్థిస్తున్నావు ఎందుకంటే ఆ ఆనందము నాకు పంచమని కోరుతున్నాను.
1: యు ప్రే టు గాడ్ సో హస్ టు బి బ్లిస్ఫుల్ స్టే.
0: ఈ భౌతికమైన ఆనందాలు కాదు.
1: ఇస్ నాట్ ది వరల్డ్లీ హ్యాపీనెస్.
0: వస్తుంటాయి పోతుంటాయి, వస్తుంటాయి పోతుంటాయి.
1: వరల్డ్లీ హ్యాపీనెస్ కమ్స్ అండ్ గోస్.
0: పాసింగ్ క్లౌడ్స్.
1: దే ఆర్ లైక్ పాసింగ్ క్లౌడ్స్.
0: కనుక పర్మనెంట్ క్లౌడ్ నాకు కావాలి.
1: ఐ వాంట్
0: భగవంతుని ఎవరు ప్రార్థించినప్పటికీ నీ ప్రేమ కావాలి, నీ ఆనందం కావాలి అని ప్రార్థించిన వాడే నిజమైన భక్తుడు.
1: A true devotee is the one who prays to God like this. Oh God, I want your love. I want your bliss.
0: వాడు భక్తుడే కాదు.
1: If he prays for worldly mundane things,
0: వచ్చిన ఎంతైనా మనకు తప్పింది కాదు.
1: You cannot escape from the conflict.
0: వచ్చిన ఎంత కాలం ఉంటాయి?
1: How long they come?
0: ఇవి కాదు మనం కోరవలసింది.
1: It's not the one that you should.
0: నిత్యమైన సత్యమైన శాశ్వతమైనటువంటి యొక్క దీనిని మనం ఆశించాలి.
1: You should aspire for that which is permanent.
0: కనుక భక్తి అంటే భగవంతుని ప్రేమను కోరాలి.
1: Devotion means
0: భగవంతుని ఆనందాన్ని ఆశించాలి.
1: Pray for love and
0: భగవంతుని దివ్యత్వాన్ని మనం ఆవిర్భవింపు చేసుకోవాలి.
1: Your divine feelings within
0: మనలో
1: you.
0: ఆ దివ్యత్వం ఆవిర్భవిస్తే జగత్తంతా బ్రహ్మమయమే, జగత్తంతా ఆనందమయమే.
1: When once the divinity is awakened within you, the whole universe is full of divinity.
0: కనుక జగత్తు యొక్క ఆనందాన్ని కోరిన వారం అయిపోతాం మనం.
1: Desire for the bliss and happiness of the world.
0: కనుక నీవు ఆనందాన్ని అనుభవించి ఈ ఆనందాన్ని తిరిగి అందరికీ పంచు.
1: Enjoy the bliss within you and share this bliss with everybody.
0: ఈ ఆనందం అనేటువంటి నేత్రంతో నీవు చూస్తే సర్వము ఆనందంగానే కనిపిస్తుంది.
1: And once you have that vision of bliss, everything
0: will be beautiful. దేశ నేత్రంతో చూస్తే జగత్తంతా ద్వేషంగానే మారిపోతుంది.
1: When you look to the world full of hatred, everything will be like that.
0: కనుక మొట్టమొదట మీ దృష్టిని మార్చుకోండి.
1: First, change your vision or object.
0: నీవు సృష్టిని మార్చడానికి ప్రయత్నం చేయవద్దు.
1: You don't need to change the creation.
0: సృష్టి భగవంతుని యొక్క సృష్టియే.
1: It's God's creation.
0: దాన్ని ఎవరూ మార్చలేరు.
1: No one can change.
0: కనుక నీవు మార్చుకోవాల్సిన నీ దృష్టియే.
1: What you have to change is your outlook.
0: మార్చుకోవాలి. ఈ పాడు దృష్టి, పీడ దృష్టి, చెడ్డ దృష్టిని నీవు నిర్మూలం గావించుకుని ప్రేమ దృష్టి, శాంత దృష్టి, సహన దృష్టి, ఆనంద దృష్టిని పెంచుకోవాలి.
1: యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ వికెడ్ లుక్స్, యూ షుడ్ చేంజ్ యువర్ బ్యాడ్.
0: అప్పుడు జగత్తంతా కూడా అదే రూపంగా రూపొందుతుంది.
1: దెన్ వన్స్ దే టర్న్ గుడ్, ద హోల్ వరల్డ్ వుడ్
0: నీవు రెడ్ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా రెడ్ గా కనిపిస్తుంది.
1: దెన్ వన్స్ యూ పుట్ ఆన్ రెడ్ గ్లాసెస్,
0: నీవు బ్లూ గ్లాసెస్ వేసుకో, జగత్తంతా బ్లూ గా కనిపిస్తుంది.
1: ఇఫ్ యూ వేర్ బ్లూ గ్లాసెస్ ద హోల్ వరల్డ్ లుక్స్ బ్లూ.
0: కనుకనే నీ యొక్క హృదయము ప్రేమమయమైనప్పుడే నీ దృష్టి బ్రహ్మమయంగా మారిపోతుంది.
1: దెన్ వన్స్ యువర్ హార్ట్ ఈస్ ఫుల్ ఆఫ్ లవ్, ద హోల్ యూనివర్స్ వుడ్ బికమ్ బ్రహ్మన్.
0: కనుకని సర్వులు బ్రహ్మమయంగా మనం భావించాలి.
1: కన్సిడర్ ఎవ్రీవన్ యాస్ ది
0: డివైన్. ఎవరు మనకు విరోధులు లేరు.
1: దేర్ నో ఎనిమీస్ ఫర్
0: ఎవరు మనకు దేశులు కారు.
1: వి డోంట్ నీడ్ హేట్ ఎనీబడీ.
0: అందరూ నా స్వరూపులే.
1: ఆల్ ఆర్ ద ఫాదర్స్ ఆఫ్ గాడ్.
0: స్వరూపులే.
1: ఆల్ ఆర్ ఫాదర్స్
0: ఆఫ్ గాడ్. ఆ భావాన్ని దినదినా అభివృద్ధి గావించుకోవాలి.
1: వి షుడ్ డెవలప్ ద కన్విక్షన్. ఎన్ని
0: సంవత్సరాలు చేసినప్పటికీ ఈ విశాల హృదయం మనకు రావటం లేదు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ డివోషన్ వి డోంట్ డెవలప్ దట్ బ్రాడ్ ఫీలింగ్.
0: విశాల హృదయమే లైఫ్.
1: The broad feelings is the
0: real life. హృదయమే చావు.
1: The narrow mindedness is death.
0: కనుకనే కంట్రాక్షన్ లవ్ అనేటువంటి చావు. ఎక్స్పాన్షన్ లవ్ ఇస్ లైఫ్.
1: కంట్రాక్షన్ ఆఫ్ లవ్ ఇస్ డెత్. ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్ ఇస్ లైఫ్.
0: కనుక ఎక్స్పాన్షన్ లవ్ విశాలమైనటువంటి యొక్క ప్రేమను పెంచుకోవాలి.
1: ఎక్స్పాన్షన్ ఆఫ్ లవ్.
0: ఎవరైనా ఏమైనా అనుకోని
1: దట్ ఎనీ వన్ థింగ్
0: ఐ కేర్ చేయనక్కర్లేదు.
1: డోంట్ బి బాదర్.
0: ఎందుకు మనలో దోషం లేదు?
1: దేర్ నో మిస్టేక్.
0: మనం మంచి మార్గంలో పోతున్నాం.
1: ఐఎమ్ స్టడీ.
0: భయం ఎందుకు?
1: దెన్ వై షుడ్ యూ బి అఫ్రైడ్ ఆఫ్ ఎనీబడీ.
0: దీనికి భయపడనక్కర్లేదు.
1: యూ డోంట్ నీడ్ టు ఫియర్.
0: మనం ధైర్యంగా ఉంటుండాలి.
1: Have all courage.
0: ఎప్పుడు ధైర్యం వస్తుంది?
1: When can you be courageous?
0: మంచి పని చేసినప్పుడే మనకు ధైర్యం వస్తుంది.
1: When you do good deeds, you will be courageous.
0: కనుక ప్రేమ స్వరూపులారా,
1: so embodiments of love,
0: మీరందరూ కూడా ప్రేమను పెంచుకోండి.
1: Develop love, grow love.
0: ఈ క్షణభంగురమైనటువంటి ప్రేమ కాదు మనకు కావాల్సింది.
1: Not momentary love.
0: శాశ్వతమైనటువంటి ప్రేమ కావాలి. ఆ సత్యమైన ప్రేమ మనకు కావాలి.
1: That love which is truth.
0: అది ఏ శాశ్వతంగా ఉంటుంది? అదే అమృతత్వము. అదే అమృతత్వము.
1: That love is immortal. That is permanent.
0: ప్రేమ ముదిత మనసే.

0: With what qualities did God come forward to save Dhruva in those days? With what qualities did God come forward to save Prahlada in those days? With what qualities did God come forward and look after Kuchela in those days? And with the same qualities as God, Sri Satya Sai, the king of Puttaparthi, has come forward today to look after all the devotees in this world.
1: పవిత్రాత్మ స్వరూపులారా, అన్న జీవితము అల్ప జీవితము, ఆత్మ జీవితము అనంత జీవితము.
0: పవిత్రాత్మ స్వరూప, ది లైఫ్ విచ్ డిపెండ్స్ సింప్లీ ఆన్ ఈటింగ్ ఈజ్ ఎ బ్యాడ్ లైఫ్. ది లైఫ్ దట్ డిపెండ్స్ అపాన్ ఆత్మ, అపాన్ ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ ఈజ్ ఎ గుడ్ లైఫ్.
1: మనము ఆశించవలసినటువంటిది దీర్ఘ జీవితం కాదు, దివి జీవితం.
0: What we should aspire for is not this kind of life, but what we should aspire for is a divine life.
1: మనము పెంచుకోవలసినటువంటిది ఆయు ప్రమాణం కాదు, గుణం యొక్క అభివృద్ధి.
0: What we should try and promote and progress is not the length of our life, but what we should try and promote is the good qualities in the limited life that we have.
1: Sarvam dukkham dukkham, sarvam chanikam chanikam, sarvam salakshanam salakshanam, sarvam శూన్యం శూన్యం. ఈ నాలుగు వాక్యములను మనము నిత్యము మనం చేస్తూ వచ్చిన మన యొక్క జీవితం ఉన్నటువంటిది కేవలం పరోపకారాత్మకం శరీరం అనేటువంటి సత్యానికి గుర్తించడానికి వీలవుతుంది.
0: ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ సారో, ఎవ్రీథింగ్ ఈజ్ టెంపరీ అండ్ ట్రాన్సియెంట్. Everything has got some attributes in it. Everything is nothing, zero, is nothing and zero. If we remember these four statements, then our life can become purposeful.
1: Hands in the society, head in the forest. Manam nijanga tapasagarinchukaku mana samaj sevanu mottamottamai yokka chedulato samaj sevanu aachirinchadaniki konukovali.
0: We must in the very first instance try and serve the society around us with our hands. That will constitute the true tapas.
1: Paritranaya sadhunam vinachaya cha dushtam dharma sansthapanarthaya sambhavani yuge yuge ani ananyachindiyanto vam yedanam paripaste yesham nityadhiptanam yogachemam vahamyam ani tattvani. ఇలాంటి యొక్క భగవద్గీత యొక్క సారాంశము మనము క్షణక్షణములకు అనుభూతిలో మనము అనుభవిస్తూ వచ్చిన నిజంగా మనము ఆత్మాభించడమే అవకాశం కానీ అన్య మార్గములు మనం అవలంబించము. అన్న జీవులు కాము, ఆత్మజీవులుగా మనం ప్రకటించవచ్చు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ది స్పిరిట్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఇన్ భగవద్గీత, టు సేవ్ ది గుడ్ పీపుల్, టు సెట్ రైట్ ఆన్ ది రైట్ పాత్ ది బ్యాడ్ పీపుల్, ఐ కమ్ అగైన్ అండ్ అగైన్ ఇన్ ఆర్డర్ ద గుడ్ పీపుల్ మే బి సేవ్డ్ అండ్ బ్యాడ్ పీపుల్ మే బి కరెక్టెడ్ అండ్ పుట్ ఆన్ ది రైట్ పాత్. Then we will understand that we should not become just persons merely to live for eating, but we should live a sacred and atmic life.
1: Manavuni yokka divyamainatundi shakti melupala prapanchamundu manaku kanaladu, mana kudumba kosam yende kanipistundi.
0: Man's divine strength cannot be found in the exterior, external world. Man's divine strength should be found only within himself, in his good qualities.
1: Devudu gani paapam gani paradesham nunchi vacheyatundi kaadu. Devudu anaga veru deshamundunu ledu, devudu anaga tanadu dekamandi. Paapam anaga veru paradesham undedu, taanu cheyi panulu kadiyu.
0: God of sin is not something which is external to you. God cannot be found outside. God is within you. The sin that you commit is not being committed from someone outside you. It is being committed by you.
1: కాలమే సర్వస్వము, కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్య నిమిత్తమే కాయము ఏర్పడదు. కాలమును పవిత్రము గావించుకునేటువంటి కర్తవ్యంగా ఏర్పడినటువంటి కాలమును సమాజ సేవ అంకితం గావించినప్పుడే మన జన్మ సాక్ష్యం కాగలదు.
0: Time is sacred. In order that you may not waste time and in order that you may use time in a sacred manner, this human body has been gifted to us by God. In order that you may use this body in the service of human beings, fellow human beings, God has given us this body.
1: మానవుడు కేవలం నిరంతరం కొడును దైనం పైన ఉన్నటువంటి నీటి బొట్టు వలె ఏకాగ్రగా జీవించడం వీలు కాదు. సమాజమును వదిలి క్షణమైన కొడును జీవించడం సాధ్యం కాదు.
0: For man, it is never possible for him to live like a drop of water on the surface of oil, distinct and separate from the society of which he is part and parcel. He must live as a part of the society in which he is.
1: సమాజంలో జన్మించి సమాజంలో పెరిగి సమాజమును అనుభవించి సమాజంలో ఆత్మను గావించుకున్నటువంటి జీవితము కేవలం ఒక విధమైనటువంటి దుర్బలమైన జీవితము, నిరర్థకమైన జీవితం అని చెప్పవచ్చు.
0: Being born in a society, being grown in the society and experiencing all the aspects of the society, yet if he ignores and if he wants to live in isolation from the society, then that life is purposeless and useless.
1: కానీ దురదృష్టవశాత్తు అనేక మంది కాలం వ్యర్థము గావించుకుంటూ కేవలం సోమరత్వాన్ని పెంచుకుంటూ సోహం తత్వాన్ని స్మరించక కాలము వ్యర్థము గావిస్తున్నారు. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని మనం కాలంను వ్యర్థము గావిస్తున్నా మన జీవితం అంతా వ్యర్థమే అయిపోతుంది.
0: అన్ఫార్చునేట్లీ మెనీ పీపుల్ వేస్ట్ టైం. Many people promote laziness for themselves. They are of no use at all and they waste time. They do not realize that time waste is life waste. If they waste time, they are wasting their life.
1: ప్రతి మానవుడు కూడాను ప్రత్యక్షముగాను లేక పరోక్షముగాను తాను నిరంతరము కూడా దుఃఖముతో కూలిపోతుంటుంటారు.
0: Every individual, either directly or indirectly, is always sinking with sorrow and pain.
1: చిన్న విషయం కాని పెద్ద విషయం కాని స్వవిషయం కాని పరవిషయం కాని ఏ విషయమునందైనా కూడాను మానవుడు నిరంతరం కూడా చింతతోనే ఉంటుంటాడు.
0: Whether it is a small thing or a big thing, whether it refers to himself or whether it refers to someone else, man is always suffering and man is always thinking of these troubles in his mind.
1: జీవితమంతా కూడాను దుఃఖమయంగానే ఉంటుంటాడు.
0: His whole life is full of sorrow.
1: పుట్టుట ఒక చింత, భూమి నుండుట చింత, సంసారం ఒక చింత, చావు చింత, బాల్యమంతయు చింత, వార్ధక్యం ఒక చింత, జీవించుట ఒక చింత, చెడుపు చింత, కర్మలన్నీ చింత, కష్టము ఒక చింత, సంతసం ఒక చింత, ఇంత చింత, ఇంక ఏది చింత కాని.
0: To be born is a trouble. To live is a trouble. To grow is a trouble. To die is a trouble. To be early in one's life is a trouble. To have age is trouble. To do any work is trouble. What is it that is not troubling you at all in this world?
1: కనుక ఇట్టి దుఃఖాన్ని ఇట్టి విచారమును మనం చక్కగా గుర్తించినప్పుడు మన జీవిత కాలమును ఎక్కడ గావించకుండా ఒక క్షణ కాలమైనప్పుడు పరోపకారార్థమై వినియోగించుకునేటువంటి యొక్క పవిత్రమైనటువంటి యొక్క జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి.
0: When we understand this aspect of time, then we see that we are passing through sorrow and pain every moment, then we will find out that we should not spend our life in such waste. We should try and use whatever time we have at our disposal for being helpful to other human beings.
1: Kanuka deeni puraskarinchukoni ee buddhudu sarvam dukkham dukkham ani ucharichadu.
0: It is in this context that Buddha said, sarvam dukkham, everything is sorrowful and painful.
1: Sarvam chanikam chanikam.
0: He also said, everything is transient and temporary.
1: Ye padartham manaku sukhanni andisthundo, aa padarthame anityamainappudu, aa padarthamunu anubhavinchetundi vyakti kudanu anityamainappudu, adi satyamainatundi sukham ekkani cheppochu.
0: When we find whatever gives us pleasure, whatever gives us what we call happiness, is transient and temporary and is not going to remain permanent, how can we conclude that the pleasure and happiness which we get from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎట్టు సుఖం అందించగలదని విచారించినప్పుడు ఇందులో ఏమాత్రం కూడా బోధపడ్డం వీలు కాదు.
0: We cannot understand how something which undergoes a change, which is not a permanent thing, then it gives some kind of temporary pleasure and happiness to another thing which also undergoes a change. How can we have any meaning for that kind of pleasure or happiness?
1: Kanuka anityamaina padarthamu anityamainatundi yokka shaktiki marak shaktiki satyamainatundi yokka aanandanni andinchadavantaru kevalam kalla.
0: That one impermanent thing gives pleasure or real bliss to another from an impermanent thing has any permanence about it at all?
1: మార్పు చెందేటువంటి పదార్థము మార్పు చెందేటువంటి మరొక పదార్థములకు ఎట్టు సుఖం అందించగలదని విచారించినప్పుడు

0: అలక్ష్యం అలక్ష్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వన్ విచ్ హెస్ నో క్వాలిటీ, విచ్ హెస్ నో పర్మనెన్స్ అబౌట్ ఇట్.
1: ఇది ఏమిటి? దీన్ని ఏ రీతిగా మనం పోతుడికి వీలవుతుంది? పోతుడికి వీలు కాదు. ఇది ఇదే.
0: వాట్ ఈస్ దిస్? హౌ కెన్ వి డిస్క్రైబ్ ఇట్? హౌ కెన్ వి కంపేర్ ఇట్ విత్ సంథింగ్ ఎల్స్? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. దిస్ ఈస్ దిస్.
1: ఇది ఇంకొక ఒక పుష్పము అనేటువంటి రీతిగా మనం చెప్పటప్పుడు వీలు కాదు. ఇప్పుడు పుష్పంగా ఉండొచ్చును, కానీ కొన్ని నిమిషములకు వాడిపోవచ్చును, మరికొన్ని గంటలకంతా రాలిపోవచ్చును, మరికొన్ని దినములకంతా కూడా
2: చలించిపోవచ్చును, అనగా భిన్నమై శూన్యమైపోవచ్చు.
0: We cannot even describe it by comparing it with some other flower or by naming it with the name of another flower, because it may now look like a flower. A little later it will fade away and it will cease to be a flower and it will drop out and will not be a flower.
2: Kaluka manavudu ante evaru? Manavudu manavudi. Manavudu anaga kevalam manavatvanni vahinchadam aniki oka drishtilo manu manavatvanni bhavistunnam. మానవుడనగా మా అజ్ఞానము, నా లేకుండా మా వర్తించడం, అజ్ఞానము లేకుండా వర్తించేటువంటి తత్వమునికే మానవత్వం పేరు వచ్చింది. ఇది దైవత్వం ప్రత్యేకంగా మనము కేవలం ఒక ఆర్జించడం కానీ లేక సాధించడం కానీ వీలు కాదు. మన మానవత్వంలోనే దైవత్వం ఏముండాలి. కనుకని దైవం ప్రత్యేకంగా లేదు, మన మానవత్వంలోనే మ్యాన్కైండ్ అనేటువంటి దాన్ని ప్రత్యేకించి మనము వినియోగ పెట్టినప్పుడు ఇందులోనే దైవత్వం ఉంటుంది. యూనిటీ అనేటువంటిది అన్ని జీవులు ఎందుకు ఈశ్వర సర్వభూత అన్నట్టుగా సర్వులు ఎందుకు అటువంటి పవిత్రమైనటువంటి దివ్యశక్తి ఉందనే ఉన్నది.
0: హౌ కెన్ వి డిస్క్రైబ్ మ్యాన్? వి కెనాట్ సే దట్ మ్యాన్ ఇస్ సంథింగ్ ఎల్స్. మ్యాన్ ఇస్ మ్యాన్. మ్యాన్ కెనాట్ బి డిస్క్రైబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. వి థింక్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ హూ హాస్ ది అపియరెన్స్, హూ హాస్ ది ఫామ్ ఆఫ్ మ్యాన్ ఇస్ మ్యాన్. This is not right. Manava. Manava means that one who has no equivalence. One who has divine knowledge in him is Manava. That will be the description of man. If we describe man as one who has divine knowledge and who has no equivalence, we will come to the conclusion that divinity is in man. Divinity does not exist distinctly and separately. Divinity is part and parcel of man who should be without ignorance and divine knowledge.
2: Prema Swarupulara. సృష్టి మహా విచిత్రమైనటువంటిది. ఈ సృష్టి యందు అనేక కోట్ల జీవరాశులు ఉండినప్పటికీ ఒకని యొక్క ముఖము మరొకరికి ఏమాత్రం కూడా ఉండటం లేదు. ఇన్ని రకములైనటువంటి స్వరూపాన్ని సృష్టించడంలో కూడా ఎంత విచిత్రమైనటువంటి సృష్టి నేర్చుకోవటం చేత సత్యం మనకు ఉపకరిస్తుంది.
0: క్రియేషన్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. క్రియేషన్ ఇస్ సంథింగ్ విచ్ హెస్ నో ప్యారలల్. ఫర్ ఇన్స్టెన్స్, వెన్ సో మెనీ పీపుల్ ఆర్ క్రియేటెడ్, వన్ ఫేస్ డస్ నాట్ రిజెంబుల్ అనదర్. సో మెనీ ఫేసెస్ ఆర్ ఆల్ అన్లైక్ ఈచ్ అదర్. That there are so many faces, no two of which are like each other, is an extraordinary situation and is a peculiar characteristic of creation.
2: Amto into vedamaina untundal kani rendu mokamulu samanamainatundi mokamulu manamu ee naatikunu manam vetti sadhinchaledu.
0: We can never find two faces which are identical in all respects. There is always some small difference or other between one face and another.
2: Kaduka ivi chana chanamulu kudunu మార్పు చెందుతూ అవి అవిగానే ఉంటున్నాయి, కానీ అవి మరొక పదార్థంలో కోరికగా ఉండటం లేదు.
0: వాట్ వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ ఈజ్ ఆల్దో దీస్ థింగ్స్ ఇన్ క్రియేషన్ ఆర్ చేంజింగ్ ఫ్రమ్ వన్ మోమెంట్ టు అనదర్ మోమెంట్, యట్ నో సింగిల్ థింగ్ ఇన్ క్రియేషన్ వైల్ ఇట్ చేంజెస్ విల్ బికమ్ సిమిలర్ అండ్ ఐడెంటికల్ టు ఎనీథింగ్ ఎల్స్.
2: సర్వం శూన్యం శూన్యం.
0: సర్వం శూన్యం. ఎవ్రీథింగ్ ఈజ్ వానిషింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ నథింగ్.
2: ఇప్పుడు మనము ఇన్ని వేలాది జనములను చూస్తున్నాము, కానీ ఇవి ఎంతవరకు మనం చూడగలము? కొంతకాలం మాత్రమే చూడగలము. తదుపరి మన దేహమునే మనం చూడలేకుండా పోతున్నాము. ఇవన్నీ కూడా క్షణంలో మించవలే మించి తదుపరి ఒక విధమైనటువంటి శూన్యంతగా మనకు గోచరిస్తూ ఉంటున్నాయి.
0: We now look at so many faces, thousands of faces. How long are we going to look at these thousands of faces? Only for a temporary time. Thereafter, a time will arrive when we are not able to look at our own face. Within short time, all these faces, like lightning, will disappear into nothing.
2: బాహ్యమునందున్నటువంటి మన దేహము ఈనాడు మనమే చూడలేకుండా పోతున్నాము. కనుక ఆ బాహ్యము యొక్క స్వరూపము ఇప్పుడు మనకు శూన్యంగా ఉంటుంది.
0: We have a certain form when we are young and when we are in childhood. But as we grow, that form changes and we are not able to look back and see the form which we had in our childhood.
2: ఇప్పుడు యవనంలో ఉన్నటువంటి యొక్క ఈ దేహమును వార్ధక్యంలో మనకు ఏమాత్రం కనిపించటప్పుడు లేకుండా పోతుండాలి.
0: The body which we have in the youth, that is going to change as we grow older. In our old age, we will not have the same form and same body as we have in our youth.
2: ఎంత శ్రమ పడినప్పటికీ నీవు తిరిగి మన యొక్క

0: యొక్క యవన దేహాన్ని మనం ప్రాజెక్ట్లో చూడలేము. వాట్ ఎవర్ స్ట్రగుల్ యూ మే గో త్రూ, వాట్ ఎవర్ అటెంప్ట్ యూ మే మేక్, యూ కెన్ నెవర్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్ లుక్ బ్యాక్ అండ్ సీ ది యంగ్ బాడీ విచ్ యూ హావ్ పాస్డ్ త్రూ. కనుక బాల్యంలో యవనము, యవనంలో వార్ధక్యం కూడా ఇమిడి ఉన్నటువంటి యొక్క జీవితంలో ఏది సత్యం అని నిర్ణయించగలము.
1: సో ఇన్ ది హోల్ లైఫ్ వైల్ దేర్ ఇస్ చైల్డ్హుడ్, వైల్ దేర్ ఇస్ అడల్ట్హుడ్, వైల్ దేర్ ఇస్ యూత్ అండ్ ఓల్డ్ ఏజ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ది ట్రూత్ ఆఫ్ అవర్ లైఫ్, హౌ కెన్ వి డిటర్మిన్ విచ్ ఫార్మ్ రియల్లీ కరస్పాండ్స్ టు అవర్ లైఫ్.
0: కదిలిపోయినటువంటిది తిరిగి వాపసు రావడానికి వీలు కాదు.
1: వాట్ హెస్ గాన్ బై ఈస్ నాట్ పాసిబుల్ టు కమ్ బ్యాక్ అగైన్.
0: కనుక ఇప్పుడు ఉన్నటువంటిది భవిష్యత్తులో మనం చూడలేము.
1: What there is at present cannot be seen by us and recognized by us in future.
0: కనుక మనం భవిష్యత్తులో ఉండేటువంటి యొక్క దానిని మనం జాగ్రత్త లోపల ఏమాత్రం కూడా అనుభవించడానికి వీలు కాదు.
1: Therefore, what we are going to have in future, we can never experience right at the present moment.
0: కనుక past, past, forget the past. జరిగిపోయినటువంటి దాన్ని మనం వదిలిపెట్టాలి.
1: So we should regard the past as the past, forget the past, we must give up what has gone in the past.
0: జరిగిపోయినది మనకు వాపసు రాదు. ఎన్ని ప్రయత్నం చేసినప్పటికీ మనం తిరిగి తెచ్చుకోలేము.
1: Whatever you may do, whatever attempts you may make, what has gone by, what is past cannot be brought back again as present.
0: రాబు అనగా భవిష్యత్తును మనం ఏమాత్రం కూడా గుర్తించి స్థిరంగా మనం అనుభవించటము సంసిద్ధులం కాము. అది స్థిరము లేదు.
1: What is going to come to us in future is something which we cannot understand and which we cannot experience. There is no permanent knowledge in us about what is going to come to us in future.
0: ఉన్న కాలమును పవిత్రముగా ఉంచుకునేటువంటి ప్రయత్నానికి కూడుకోవాలి.
1: So in that context, the present, whatever time we are living in, we must make an attempt to make it a sacred time.
0: ప్రకృతి యొక్క నడకలకు పారమార్థికము యొక్క భావములకు భిన్న భేదములు కలవు.
1: There are differences, marked differences between what happens in the natural conditions and the spiritual aspects around us.
0: పారమార్థికములకు ప్రకృతికి ఉన్నటువంటి భిన్న భేదములను మొత్తం మనం విచారించినప్పుడు మనకు గుర్తించడానికి వీలవుతుంది.
1: If we make an attempt and try to understand, we can see the differences between nature, the environment, what exists around us, and these aspects of spiritual atmosphere.
0: బాలుడు యువకుడు కావటము, యువకుడు వార్ధక్యుడు కావటము, ఇది లోక సహజం.
1: ఇట్ ఈస్ అ న్యాచురల్ థింగ్ దట్ అ బాయ్ గ్రోస్ ఓల్డర్ బికమ్స్ అ యూత్, ది యూత్ గ్రోస్ ఓల్డర్ అండ్ బికమ్స్ అన్ ఓల్డ్ మ్యాన్.
0: లోక సంబంధమైన విద్యలన్నీ కూడా బాలుడికి మొట్టమొదట బోధించి, తదుపరి ఉన్నత క్లాస్ అయినటువంటి యొక్క యువకులకు బోధించి, తదుపరి వార్ధక్యమైనటువంటి యొక్క జీవితంలో కూడా వారి ద్వారా ప్రపంచం యొక్క అధికార స్థానాన్ని మనం అందుకుంటున్నాం.
1: We know that we give what is needed in this world, what we may call worldly education, to young people. Young people acquire that. Then they grow older, and when they grow older, as a result of their education, they occupy positions of responsibility and learn for themselves.
0: కానీ పారమార్థిక విద్య అట్టిది కాదు.
1: But spiritual education is not of that kind.
0: సాయి మొట్టమొదటి పెద్దలను పట్టారు.
1: Sai at first got the older people.
0: వారికి నేర్పవలసినటువంటి విద్యలన్నీ ఇప్పుడు నేర్పించారు.
1: He did teach them whatever they have to be taught.
0: అక్కడ నుంచి యువకుల దగ్గరికి దిగాడు, కాలేజీలు స్థాపించారు.
1: Then he descended from these older people to the younger people, to the youth, and he established colleges and gave them education.
0: యువకుల నుంచి బాల వికాస్ బాలుల కింద చేరాడు.
1: From the young people he has descended down to still younger children, the bala vikas children.
0: Loka vidyalu balulu yavanlu vardhakyamainatundi sthitilo kuda danni anubhavinchadam jarugutundi. Paramarthika vidyalo kuda vardhakyamu yavanamu balyam ee moodinti yandu ittu jigutu untundali. Deenini puraskarinchukoni Quranlo kuda unnatundi antarathani yanava vaiku nunchi vaaru rastuntaru.
1: While in regard to worldly education, we go from a child, a boy, to the youth and then to the old age. In regard to spiritual education, it is the reverse. We start with the old people, then we come to the young people, and then we come to children. It is in this context which is known in Quran that people who follow Quran right from the left to the right.
0: హిందువులు ఈ విధంగా రాస్తే మహమ్మదులు ఈ విధంగా రాస్తూ వస్తున్నారు.
1: While Hindus write from left to right, Mohammedans write from right to left.
0: హిందువులు ఈ విధంగా ముఖమును కడిగితే మహమ్మదులు ఈ విధంగా కడుగుతున్నారు.
1: While the Hindus wash their face from upwards downwards, the Mohammedans wash their face from downwards to upwards.
0: ఇందులో ఏమాత్రమూ తప్పు లేదు. ఏ వేదము ఎట్టి
2: అంతరాత్మను బోధించదు. రాత్రి అంతరాత్మని ఖురాన్ కూడా బోధించింది. ఖురాన్ వేదములు బోధించినటువంటి దానిని బైబుల్ కూడా బోధించింది. ఈ ఖురాన్ బైబుల్ వేదం అనేటువంటి దాంట్లో ఏమాత్రం కూడా భేదం లేదు. ఆచరణలు మాత్రమే భేదములు అనుభవిస్తూ కేవలం మాది గొప్ప అని వ్యక్తిగతమైనటువంటి అహంకారములకు అజ్ఞానములకు గురి అయి మానవులు అల్లకల్లోలములకు గురి చేస్తున్నారు తప్ప నిజంగా దైవత్వంలో ఉన్నటువంటిది ఒక్కటే. దీనికి ఓన్లీ వన్ గాడ్ అని చెప్పాను. ఇట్ ఓన్లీ ప్రెజెంట్. దీనికి ఓన్లీ వన్ లాంగ్వేజ్, లాంగ్వేజ్ ఆఫ్ ది హార్ట్. దీనికి ఓన్లీ వన్ part of humanity. There is only one religion, religion of love. ఈ యొక్క సత్యాన్ని మనం సర్వ మతముల యొక్క సారంగా మనం తీసుకుని మన జీవితాన్ని ప్రవేశపెట్టి తద్వారా జగత్ కళ్యాణములకు సమాజ సేవలకు కంకణం పెట్టాలని కూడా సాయి యొక్క ఆశయము.
1: There is nothing wrong in one group of people doing the other way while another group of people doing the reverse way. What has been taught in Veda is also taught in Quran. What has been taught in Veda and in Quran is also taught in the Bible. What the essential contents of the Veda, the Quran and the Bible are one and the same. We have to realize as a result of the common content of these things that there is only one God. That God is the omnipresent God. There is only one language and that language is the language of the heart. There is only one caste, that is the caste of humanity. There is only one religion, and that is the religion of love.
2: ఈ పవిత్రమైనటువంటి దైవత్వము కేవలం జాతి మత కుల భేదములకు ఏమాత్రం కొన్ని పట్టుబడినటువంటిది.
1: Such sacred divinity is something which by distinction between caste or religion or individuals one can get it. It is not possible to realize this sacred divinity by making differences between castes and groups of people.
2: ఇది సర్వుల హక్కు, సర్వులు కూడా భగవంతుని బిడ్డలే.
1: This is the right of everyone and all people, all individuals are children of God.
2: కనుక అట్టి మానవ సోదరత్వాన్ని, దైవ పితృత్వాన్ని అభివృద్ధి గావించుకునేటువంటి ప్రయత్నమే సాయి సంస్థల యొక్క ముఖ్య ఆశయం.
1: It is the primary ambition, primary duty of all the Sai organizations to promote such brotherhood of humanity, brotherhood of mankind and fatherhood of God.
2: నియమగ ఈనాడు అన్ని దేశముల వారు ఈ భారతదేశంలో కలిసిమెలిసి అందరు కూడా ఒక సాయి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి యొక్క తత్వంలో అనుభవిస్తున్నారంటే నిజంగా ఇది కేవలము దేశముల యొక్క భేదమా, హృదయముల యొక్క భేదమా, లేక ప్రేమ యొక్క భేదమా అని విచారించినప్పుడు మన హృదయములు ప్రేమ యొక్క భేదములే తప్ప దేశములలో ఏమాత్రమూ భేదం లేదు.
1: Today, really, if we see so many people from so many different countries sitting together and addressing themselves as brothers and sisters of the Sai family, then we have to ask ourselves, where do the differences come from? Do the differences come from different countries? Do the differences come from different ideas? Or do they come from different hearts? No, they do not come from different countries or different ideas or different hearts. They simply come from differences which the individual creates for himself.
2: స్వార్థరహితమైనటువంటి ప్రేమ ఒక్కటి ఉంటే ప్రపంచాన్ని మనం బంధించవచ్చు.
1: If one enjoys selfless love, it is possible for that individual who has selfless love to have the entire world in his hand.
2: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము వెడమార్గం పట్టించి లౌకికమైనటువంటి మోహ అనురాగముల చేత దీన్ని బంధింపజేసి మనకు మనమే కేవలం ఒక విధమైనటువంటి బంధంలో చిక్కుకుంటున్నాం.
1: బట్ బై టర్నింగ్ సచ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విచ్ ఇస్ ఇండివిజువల్ ఇంటూ లవ్ విచ్ బికమ్స్ అటాచ్డ్ విత్ అటాచ్మెంట్ అండ్ బికమ్స్ లస్ట్, దట్ ఈస్ ది కైండ్ ఆఫ్ థింగ్ విచ్ వీఆర్ డూయింగ్ అవుట్ ఆఫ్ ది సెల్ఫ్లెస్ లవ్ అండ్ వీ బైండ్ అవర్ సెల్ఫ్ బై టర్నింగ్ సెల్ఫ్లెస్ లవ్ ఇంటూ లవ్ విత్ అటాచ్మెంట్.
2: Love and not lust is the essence of happy life.
1: It is love that takes you to happy life. It is not the lust that gives you happy life.
2: My colleague Vijay Ketan, love lives by giving and forgiving. Self lives by getting and forgetting. నిజంగా మనము మర్చిపోవటానికి కానీ మన జీవితాన్ని గుర్తించుకోలేకపోవటానికి కానీ స్వార్థమే దీనికి పెనుభూతంగా ఉంటుండాలి.
1: Our college student has told us that love lives by giving and forgiving. Self lives by getting and forgetting.
2: ప్రతి మానవుడు కూడాను సుఖములు దుఃఖములు కాని జనన మరణములు కాని ఉన్నామని భావించుకోవటం కేవలం ఒక పొరపాటు, లేక బలహీనత.
1: For every individual, any individual who thinks that he has distinctly sorrow and pleasure, that he has death and birth, to distinguish between these things is something which is quite wrong.
2: కేవలం శరీరములకు మాత్రమే బర్త్ డేలని డెత్ డేలని మనం భావిస్తున్నాము, ఆచరిస్తున్నాము.
1: ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ ది బాడీ, ఇన్ రిగార్డ్ టు ది బాడీ దట్ వి టాక్ ఆఫ్ ఎ బర్త్ అండ్ ఎ డెత్ అండ్ వి సెలబ్రేట్ ఎ బర్త్ డే ఆర్ ఎ డే ఆఫ్ డెత్.
2: కానీ శరీరము నీవు కాదు నీకు సత్యాన్ని గుర్తించడం అత్యవసరం.
1: బట్ యూ హ్యావ్ టు రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ద బాడీ ఈజ్ నాట్ యూ, ఈజ్ నాట్ ఐడెంటికల్ విత్ యూ.
2: శరీరాన్ని నీవు ఆధారంగా చేసుకుని శరీరం నీవు అనుభవించుకునేటువంటి నిమిత్తమై నీవు ఈ యొక్క జగత్తునందు ఒక ఆధారము ఉపాధి ధరించావు.
1: బాడీ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ యూ, బాడీ ఈజ్ ఓన్లీ కంటైనర్ ఫర్ యూ, అండ్ యూ హ్యావ్ టేకన్ దిస్ బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ యువర్ సెల్ఫ్, సో దట్ ఇన్ దిస్ వరల్డ్ యూ మే యూజ్ ది బాడీ యాజ్ అ కంటైనర్ ఫర్ పర్పసెస్ ఆఫ్ లివింగ్.
2: దివ్యాత్మ స్వరూపులారా, శరీరము కలిగినటువంటి సంబంధ బాంధవ్యములు క్షణభంగురమైనటువంటివి, శాశ్వతమైనటువంటి యొక్క సంబంధము ప్రేమ మాత్రమే.
1: దివ్యాత్మ స్వరూపాస్ ది కైండ్ ఆఫ్ రిలేషన్షిప్స్ దట్ కమ్ బిట్వీన్ వన్ బాడీ అండ్ అనదర్, దే ఆర్ వెరీ టెంపరరీ అండ్ దే ఆర్ చేంజింగ్. ట్రూ అండ్ పర్మనెంట్ రిలేషన్షిప్స్ ఆర్ ఓన్లీ బిట్వీన్ ది ఆత్మ వన్ అండ్ అనదర్ ఆత్మ.
2: అదే ప్రేమ. ఆ ప్రేమను పురస్కరించుకుని లవ్ ఈజ్ కాల్డ్ లీవింగ్ లవ్.
1: దట్ లవ్ ఈజ్ కాల్డ్ ప్రేమ. And that is why in that context we say love is God, live in love.
2: ఈ విధమైనటువంటి సత్యాన్ని మనం పురస్కరించుకుని మన జీవితాన్ని అంకితం చేయడానికి, ఆచరించడానికి, సమాజ సేవను పొందడానికి కూడా కొన్ని రకమైన ప్రయత్నం చేసినప్పుడు క్రమక్రమైన ఆత్మతత్వం అనేటువంటి మనకు ప్రోత్సహించక తప్పదు.
1: When one makes attempt to understand these things and one makes an attempt to use these sacred sayings in his connection with the fellow human beings and in the society, gradually in that sadhana you will certainly see the divine truth.
2: అనేక మందికి తెలియనటువంటి విషయం కాదు, కొత్త వాళ్ళు రావడం చేత మరొక పర్యాయం కూడా దీన్ని చెప్పక తప్పదు. ఇది నా చెయ్యి అంటున్నాం, ఇది నా తల అంటున్నాం, నా కాలు అంటున్నాం, నా కడుపు అంటున్నాం, నా మనసు అంటున్నాం, నా బుద్ధి అంటున్నాం, నా చిత్తం అంటున్నాం. కానీ ఇది నా చెయ్యి, నా కాలు, నా మనసు, నా బుద్ధి, నా చిత్తం అంటే నేను ఎవరు అనేటువంటి ఎవరైనా ప్రశ్నిస్తున్నారా, విచారిస్తున్నారా?
1: దిస్ ఇస్ నాట్ ఎ న్యూ థింగ్ బట్ ఐ లైక్ టు రీస్టేట్ ఇట్ బికాస్ దేర్ ఆర్ మెనీ న్యూ పీపుల్ హియర్. We say, this is my hand. We say, this is my head. We say, this is my leg. But when we are saying that this head belongs to me, the leg belongs to me, is anyone making an inquiry? Who I am? Who am I? Who owns this head, the leg and the hand?
2: ఇది నా కచ్చి పని, కచ్చి వేరుగా ఉంది, నేను వేరుగా ఉంది. అదే విధంగా ఇది నా దేహం అంటే దేహం వేరు, నేను వేరుగా ఉండాలి కదా.
1: When we say, this is my kerchief, it is obvious that the kerchief is separate, distinct, and I am distinct. The two are quite different things. So also, when I say, this is my body, it means the body is different and I am different. I and the body cannot be identical when I say, this is my body.
2: కనుక మనసు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ, దేహము యొక్క తత్వములు ఎందు అన్నింటి ఎందు కూడా నేను అనేటువంటి యొక్క తత్వం ప్రత్యేకించి ఉంటుండాలి. ఆ ప్రత్యేకించినటువంటి నేనే నేను.
1: సో ఇన్ ది డిస్క్రిప్షన్ ఆఫ్ ది మైండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఆఫ్ యువర్ హార్ట్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ యూ సే దిస్ ఇస్ మైండ్, ఐ ఈస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్. ఇట్ ఈస్ దట్ ఐ విచ్ ఇస్ కామన్ ఇన్ ఆల్ ఆఫ్ దెమ్ బట్ నాట్ ఐడెంటికల్ విత్ ఎనీ ఆఫ్ దెమ్, దట్ ఈస్ ది ఐ.
2: ఐ ఎక్కడ ఉంది అంటే ఒక ప్రత్యేకించినటువంటి ఒక స్థానంలో కాదు, సర్వత్రా ఉంటుంది అది ఐ.
1: Where is this I? This I does not exist in some located place, specific place. This I is present everywhere.
2: ఇప్పుడు ఈయపై ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, భగవంతం ఎవరు ఉంటే అతను ఐ అంటున్నాడు, చల్లా సుబ్బరాయుడు ఎవరంటే ఐ అంటున్నాడు. చల్లా సుబ్బరాయుడు, టీఏపై, భగవంతుడు ప్రత్యేకించినటువంటి రూపనామంలో ఉండేటప్పటికీ నేను అడిగినటువంటి ఒక ప్రశ్నకు ముగ్గురు నుండి కూడా ఐ ఐ అనేటువంటి సమానంగానే వచ్చింది. కనుక ఐ చేదరివే.
1: If we ask a question, who is TFI? Mr. TFI replies, I. If we ask a question, who is Bhagavantam? Bhagavantam will say, I. If I ask a question, who is Challa Subbarayudu? Challa Subbarayudu will say, I. Here, although the form of TFI, of Bhagavantam, of Challa Subbarayudu is different, what is common to all these distinctly, apparently different forms is I. I is present everywhere.
2: కేవలం రూపనామములు మనం కేవలము ఒక లక్ష్యంలో ఉంచుకుని దీనికి ఆధారమైనటువంటి ఐ అనేటువంటి యొక్క దీనిని మనం పురస్కరించుకొని వెతకడానికి ఈ విధమైనటువంటి ఆధ్యాత్మిక మార్గం ఏర్పడినవి.
1: ది స్పిరిచువల్ అటెంప్ట్ అండ్ ది స్పిరిచువల్ పాత్ ఈజ్ ఇంటెండెడ్ టు మేక్ యూ రికగ్నైజ్ ది నేమ్ అండ్ ఫార్మ్ ఈజ్ ఓన్లీ ఎన్ అవుట్ వర్డ్ ఎక్స్టర్నల్ కంటెంట్ ఫర్ యూ టు సెర్చ్ ఫర్ ది ఐ విచ్ ఇస్ కామన్ టు ఆల్ డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్. నేమ్ అండ్ ఫార్మ్ వేరీ ఫ్రమ్ వన్ ఐ టు అనదర్ ఐ.
2: ఆ నిజమైనటువంటి యొక్క నేను అనేటువంటిది నీతి నియమములతో కూడినటువంటి గుణములతో ఉన్నటువంటివి.
1: దట్ ట్రూ ఐ విచ్ ఇస్ కామన్ టు డిఫరెంట్ నేమ్స్ అండ్ ఫార్మ్స్ ఇట్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ అసోసియేటెడ్ విత్ డిసిప్లిన్ విత్ గుడ్ కంట్రోల్ అండ్ మోరల్ ఐడియాస్.
2: నీతి నియమాలే లేకపోతే మానవత్వం ఏమాత్రం ఇక్కడ గుర్తించడానికి వీలు కాదు.
1: Without morality and discipline, it is not possible for us to recognize the true human nature.
2: Kani ee naadu durashtavasattu nenu anetundi ahankaranni pentukune nimittame neeti niyamalanu manti galapu vestunnaru.
1: But unfortunately today, in order that we may promote the ego which is associated with this I, people are sacrificing morality, sacrificing discipline.
2: మన ప్రాచీన మహర్షుల యొక్క మార్గాన్ని అవలంబించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు నీతి నియమం అనేది మనకు ప్రధానమైనటువంటి నేత్రములుగా ఉంటున్నాయి.
1: If we want to follow the path that has been laid down by our ancestors, by our rishis, then it becomes necessary for us to have these two controls, the control of morality and the control of discipline.
2: ఈ నీతి నియమములు అనేటువంటి దాన్ని మనం లక్ష్యంలో ఉంచుకున్నప్పుడే మన జీవితం అనేటువంటి కేవలము ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితంగా, తేజోవంతమైనటువంటి జీవితంగా
1: పురస్కరించుకుని
2: ఉపనిషత్తులు తమసోమా జ్యోతిర్గమయా అన్నారు. నా ఈ అజ్ఞానం అనేటువంటి యొక్క తమస్సును దూరం చేసి ప్రజ్ఞాన శుద్ధాన విజ్ఞానం అనేటువంటి యొక్క తేజస్సును అనుగ్రహించమని ప్రార్థిస్తూ వచ్చారు.
1: It is in this context that our Upanishad said, Tamasoma Jyotirgamaya, lead me from darkness unto light, give me wisdom and light, and I am in darkness and ignorance.

0: ఈ రకంలో అయినటువంటి విచారణ మనం చేసినప్పుడు ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి? ధనమున్నటువంటి వానికి ఆ సిద్ధం లేదు, సిద్ధం ఉన్నటువంటి వానికి ఆ ధనం లేదు. ఏదో ఒక లోపం మానవత్వంలో కల్పించినప్పుడే వాడు పవిత్రమైన దివ్యత్వాన్ని వెతకడానికి తగిన ప్రయత్నం చేస్తారు.
1: For one who has wealth and who has affluence and he may have good qualities, yet he will be feeling sorry that he has no children. For one who has had education and who is well educated and well versed in all shastras, yet he will be suffering, feeling sorry that he has no appointment, he has no job. For a man who is poor and for a man who has no health, he will have plenty of children. What is the moral of this? Something or other is always lacking. Man is always feeling sorry while he has many things, yet he feels that he hasn't got something or other.
0: Nasukar labhite sukham. సుఖం నుంచి మనకు సుఖం లభించదనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి తాగే నిమిత్తమై కష్టం అనేటువంటి మనకు సుఖం లభించేటువంటి ప్రధానమైనటువంటి యొక్క మిత్రుడిగా భావించాలనేటువంటి యొక్క అంతరార్థాన్ని కూడా ఈ కష్టములు ఈ నష్టములు మనకు ప్రబోధిస్తూ వచ్చాయి.
1: హ్యాపీనెస్ కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ హ్యాపీనెస్ విల్ కమ్ ఓన్లీ అవుట్ ఆఫ్ పెయిన్ అండ్ స్ట్రగుల్ ఈస్ ద ట్రూత్ విచ్ దే వాంట్ టు ఎస్టాబ్లిష్ ఇన్ దిస్ వరల్డ్ అండ్ పీపుల్ షుడ్ లెర్న్ బై ది ఫ్యాక్ట్ దట్ ఇట్ ఇస్ ఓన్లీ బై స్ట్రగ్లింగ్ అండ్ బై గోయింగ్ టు పెయిన్ దట్ వన్ కెన్ అటైన్ హ్యాపీనెస్ ఈస్ ద ట్రూత్ విచ్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్స్.
0: మంచికి అనేక చెడ్డలు అడ్డుపడుతూ ఉంటాయి.
1: For good, there are always many obstacles.
0: మంచి వద్దానికి కటింగ్స్ లేకపోతే దానికి విలువ రాదు.
1: A good diamond will not shine unless it is cut.
0: విలువైనటువంటి బంగారము కాచి నిప్పులో వేసి చిత్తులో వేసి కొట్టి సాగబెరికినప్పుడే అది పవిత్రమైన ఒక నగలుగా తయారవుతుంటుండాలి.
1: Gold does not become a jewel unless you put the gold in fire and you give it the necessary beating. It is not going to become a jewel.
0: కనుక మనం మంచి కార్యంలో ప్రవేశించినప్పుడు అనేక రకమైనటువంటి నష్టములు కష్టములు నిందలు నిష్ఠూరములు మనకు అడ్డు తగలవచ్చును. కానీ దీనిని లక్ష్యం చేయకుండా మన యొక్క లక్ష్యాన్ని వదలపెట్టకుండా సుఖములకు పొంగక దుఃఖములకు పొంగక మన యొక్క లక్ష్యాన్ని మనం సాధించుకోవడానికి తగినటువంటి ప్రయత్నం పట్టడమే దీనికి దీక్ష అని దీన్నే తపస్సుని కూడా చెప్పాలి.
1: When we want to do a good thing and when we want to achieve something good, yes, many obstacles will come, many difficulties will come, many troubles will come, but one should not be elated with some temporary success. One should not sink when he finds obstacles and difficulties. Without sinking when there are obstacles, without being elated when there is a transient success, one should firmly stick to his objective and reach his destination without swerving from the good path which he has undertaken.
0: అడిగిన ఫలములు అందించేటువంటి యొక్క కల్పము వృక్షంగా మారింది, కోరిన కోరికలను తీర్చేటువంటి యొక్క కామము ధేనుగా మారింది, రత్నములు అందించేటువంటి రత్నాకరుడు ఉప్పు నీరుగా వెళ్ళాడు.
1: That tree which gives the fruits which you desire, that has become a kalpavruksha. That cow which gives you all that you want has become a kamadhenu. That ocean which gives you the salt, that has become the ratnakara.
0: కనుక మంచిలో చెడ్డ చెడ్డలో మంచి ఉంటుండాలి. కేవలం చెడ్డ కేవలం మంచి జగత్తులో మనం నిర్ణయించడానికి వీలు కాదు.
1: What we learn from this is that there is good in bad, that there is bad in good. In this world, it is not possible to see extremely isolated good only or isolated bad only.
0: ఇందులో మంచి చెడ్డ అనేటువంటి దాన్ని వేరు చేయడం ఎవరి తరం కూడా కాదు.
1: Here, it is not possible for anyone to separate the good from the bad.
0: కష్ట సుఖములు రెండు కలిసి ఉండు, దీని విడదీయనెవరి వశము కాదు. కష్టం సుఖము అనేటువంటి దాన్ని మన వెతకడానికి ప్రయత్నం చేయటంలో సాధ్యం కాదు. సుఖము ప్రత్యేకము కనెందు చూడబోము, కష్టము ఫలించనేది సుఖం పట్టందరూ అన్నారు.
1: Pain and pleasure always come together. It is not possible for anyone to separate them from each other. There is nothing in this world which is an isolated pleasure only. Only when pain is suffered and is sacrificed, that becomes pleasure.
0: Divyatma Swarupulara, ఈనాడు స్వామి యొక్క గోల్డెన్ జూబ్లీ అనుకోని, ఈనాడు జన్మదినోత్సవం అనుకోని మీరు ఆనందంగా ఇట్టి పవిత్రమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి సత్సంగంలో మీరు కూడి ఆడి ఆనందాన్ని అనుభవిస్తున్నారు. కానీ స్వామి యొక్క జన్మదినోత్సవం చేసుకోవడం స్వామికి ఏమాత్రం ఇష్టం లేదు. స్వామి జన్మదినం ఏనాడు ఏనాడు దివ్యత్వం అనేటువంటి మీ హృదయంలో విడిసింపజేసి ప్రకటింపజేస్తారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకోవాలి. స్వామి స్వామి స్వామి స్వామిని స్వామి నిమిత్తమే మీరు ప్రేపరాడుతూ స్వామి ఆశయాన్ని మీరు ఆచరణలో పెట్టకపోయినప్పుడు స్వామి జన్మదినం చేసుకుని కూడా ప్రయోజనం లేదు. కనుక మీరు ఆచరణలో పెట్టి ఈ ఆచరణ రూపమైనటువంటి ప్రచార ప్రబోధం ఏనాడు మీరు జరుపుతారో అదే స్వామి యొక్క జన్మదినంగా మీరు భావించుకుని ఆనందించాలని నేను ఆశిస్తున్నాను.
1: Divyatma Sarupas, you are celebrating this occasion by calling it the Golden Jubilee. You are celebrating the occasion by calling it the birthday of Swami. Maybe you are in this divine company. You are sitting in the divine company of so many people and you are enjoying this divine company and celebration. But Swami does not like the celebration of his birthday. Swami does not approve of the celebration of his birthday. What is his birthday? His birthday will be one when divinity is firmly established in your heart and when you put such divinity into practice, and then only that will give satisfaction to Swami. That will be Swami's birthday and not mere celebration of a day like this.
0: దేవుణ్ణి పూజించడము జీవుణ్ణి బాధించడము భక్తి కానేరదు.
1: టు పెర్ఫార్మ్ పూజ టు ది గాడ్ అండ్ టు గివ్ లాట్ ఆఫ్ ట్రబుల్ అండ్ హార్మ్ టు ఇండివిజువల్ జీవస్, దట్ కెన్ నాట్ బి భక్తి అండ్ డివోషన్.
0: జీవుణ్ణి ప్రేమించినటువంటి వాడే దేవుణ్ణి కూడా ప్రేమించడానికి వీలవుతుంది, కానీ దేవుణ్ణి మాత్రం ప్రేమించి జీవుణ్ణి ప్రేమించినప్పుడు అది నిజమైనటువంటి ప్రేమ కాదు, అది సరైనటువంటి ప్రేమ అని చెప్పడానికి ఏం లేదు.
1: వన్ హూ కెన్ లవ్ హిస్ ఫెలో హ్యూమన్ బీయింగ్స్ అలోన్ కెన్ లవ్ గాడ్. It is not possible, it is impossible for anyone merely to love God and hate his fellow beings.
0: దేవుణ్ణి ప్రేమించగోరినటువంటి వారు మొట్టమొదటి జీవుని ప్రేమించడం నేర్చుకోవాలి.
1: One who wants to love God and develop faith in God should first learn to love his fellow human
0: beings. మానవులైనటువంటి జీవుణ్ణి ప్రేమించడానికి చేతగానటువంటి మానవుడు అనంతమైనటువంటి యొక్క దేవుణ్ణి ప్రేమించడం చేతను ఎట్టవుతుంది.
1: That individual who cannot show love to a fellow human being who is just like him, how can he show any love to God who is infinity?
0: కనుక మొట్టమొదట జీవులను ప్రేమించడము ప్రప్రథమంలో నేర్చుకుని దాని నిమిత్తమే మనం సమాజ సేవలో కంకణం కట్టి మన సేవలను మనం తెలపడానికి కొనుకోవటము, సేవకుడై నాయకుడు కావడానికి తగిన ప్రయత్నం చేయటము ఆధ్యాత్మిక మార్గంలో అత్యవసరమైనటువంటిది.
1: The first thing which we have to learn is to show prema and love to the jivas, to the human beings, and then thereby show love to the entire society, which is only a conglomeration of human beings. By that method, one can follow the principles of God. That is how one can show love to God.
0: ఆధ్యాత్మిక మార్గంలో అనంతమైనటువంటి దేశములకంతా కూడా ఆధ్యాత్మిక స్థానములను అనుభవింపజేసినటువంటి యొక్క అధ్యాపకులుగా ఉన్నటువంటి ఈ భారతదేశం.
1: Of all the countries, our country, Bharat, is one which at one time held the leadership in the spiritual area and has made all other countries follow the lead given by our country.
0: కాని ఉపాధ్యాయ స్థానం అలంకరించినటువంటి భారతదేశం నందు ఈనాడు పరదేశంలో అనుకరించేటువంటి యొక్క ప్రయత్నం కూడుకున్నామంటే నిజంగా ఇది చాలా అవమానకరమైన విషయం.
1: బట్ అవర్ కంట్రీ విచ్ అట్ వన్ టైమ్ స్టూడ్ యాజ్ అ లీడర్, స్టూడ్ యాజ్ అ టీచర్ ఇన్ స్పిరిచువల్ మ్యాటర్స్ ఫర్ ఆల్ అదర్ కంట్రీస్, ఇఫ్ టుడే వీఆర్ అండర్టేకింగ్ టు ఫాలో అదర్ కంట్రీస్, దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ వెరీ డిప్లోరబుల్.
0: మానసిక శాంతి అనేటువంటిది ధనకనక వస్తువాహనాదులు ఏంది లేదు.
1: మ్యాన్స్ పీస్ డస్ నాట్ రెస్ట్ ఇన్ హిస్ వెల్త్, does not rest in his affluence and does not rest in his material possessions.
0: Janakaraka vastuvahami gende shanti undinatlayite ee inni deshamu nunchi ikkunna mana bharat deshaniki shanti shanti shanti ani shantini ponne nimittamai inta mandi enduku ee vidhanga praapadartu vastunnaru.
1: If peace could be obtained from wealth, affluence and prosperity, why is it so many people from wealthy countries, from affluent countries are coming to this country asking for peace of mind?
0: భయంకరమైనటువంటి దుర్గుణములు హృదయంలో దాచుకొని శాంతి శాంతి అని పైన మాత్రం ఉచ్చరించినంత మాత్రం మనకు ఏమాత్రము శాంతి లభించదు. అత్తమును అనుభవము ఉంచుక అరచుంటుందరు శాంతి శాంతి అని చంద్రదేరక కలిగి కూడా చంద్రదారులు శాంతి సుఖములు.
2: Keeping spitefully bad qualities suppressed in one's own heart, how is it possible for you to enjoy peace at all? It is not possible. You hold an atom bomb in your hand, show it out and call for peace. You cannot hold an atom bomb in your hand and say, I want peace, I want peace.
3: కనుక శాంతి అనేటువంటిది వెలుపల ప్రపంచంలో మనకు చిక్కడానికి వీలులేదు. మన హృదయంలోనే ఉన్నది శాంతి. అటువంటి అంతర్దృష్టి మనం అభివృద్ధి గావించుకొని మన హృదయంలో ఉన్నటువంటి శాంతిని మనం వెలుగుచ్చుకుని దాంతో ఆనందించడానికి ప్రయత్నం చేయటమే ఈ ఆధ్యాత్మిక మార్గం యొక్క అంతరార్థం.
2: Peace is something which you cannot purchase outside. Peace is something which has to be promoted within your heart. It has to be grown in your heart. You cannot acquire it from outside.
3: మనము ఈనాడు ఏదో శాంతి శాంతి అనుకున్నటువంటి శాంతి స్థిరమైనటువంటి శాంతి కాదు, సత్యమైన శాంతి కాదు, తాత్కాలికమైనటువంటి శాంతి.
0: నిజమైన శాంతి మనలో ఉన్నది కానీ మన వెలుపల లేదు.
2: Today, what we regard as peace is not true peace, is not peace which will be permanent. What you are regarding as peace is very temporary and transient.

0: the spirit Atma, which is present at all points of time, which is all pervasive. People begin to wonder, how is it that they don't see this spirit Atma, though it is present everywhere? If you want to extract butter out of the milk, can you get it as much as you want?
1: Prema Swarupular.
0: Embodiments of love.
1: Vishwamantayu ka gruham.
0: The entire universe is a house.
1: మానవులందరూ ఒక కుటుంబమే.
0: The entire humanity is a family.
1: స్వార్థమే జీవిత అనర్థం.
0: It is selfishness that will put you to ruin.
1: నిస్వార్థమే జీవిత పరమార్థం.
0: Selflessness is ultimate objective of life.
1: ఇది ఏ రామచరితం యొక్క జీవితార్థం.
0: This is the inner secret in the history of Rama.
1: జగత్తునందు సర్వత్రా నిండినటువంటి యొక్క దివ్యత్వాన్ని గుర్తించుకోవడం అత్యంత సులభమే.
0: That divinity which is spread all over the universe is quite easy to know that.
1: కానీ ప్రాకృతమైన భావములు మానవుని యందు ఉండినంత వరకు కూడాను ఈ దివ్యత్వము అప్రాప్తంగానే ఉంటుంటుంది.
0: So long he is filled with worldly thought and worldly feeling, the divinity will be hidden.
1: Kulabhimanamu, deshabhimanamu, pratrabhimanamu, bachabhimanamu, bashabhimanamu undinanta varaku kudanu itanu prakruta jeeviye.
0: He is a worldly man so long he is carried away by regional factions, divisions, the regional, the linguistic feelings.
1: Ittide pravritti jeevanamu ani.
0: This is outward path of life.
1: త్యాగము భావము ప్రేమ నిస్వార్థము ఇత్యాది పవిత్రమైనటువంటి గుణములు ఉండినంత వరకు ఇది నివృత్తి మార్గంలో ప్రవేశిస్తుంది.
0: When once we cultivate sacrifice, love, selfishness, selflessness and sanctity, you will turn inward path.
1: కనుక ప్రాప్త అప్రాప్తులన్నీ కూడాను ప్రవృత్తి నివృత్తులు ఎందే కూడాను ఇమిడి ఉంటున్నవి.
0: Therefore, this deservedness and undeservedness are present in both these aspects.
1: Manchidone cheddane prakrutamainatundi ni pravrutti.
0: Therefore the bad you find in good is outward direction.
1: Cheddaloni manchiye nivrutti yokka satyamu.
0: The good in bad is the truth in inward path.
1: Ee naati manavuni yendu amitanga pravrutti lakshanamule abhirudhi avutunnavi.
0: Today we find so many qualities on the rise in humanity.
1: Dina dinamunakunu pravruttiye abhirdhimanam avutundadi kani nivrutti yokka tattvamu e matram kudunu manasu endu sokutaledu.
0: Man is always outward, at no point of time is inward.
1: Ramayanamunandu pravrutti yokka tattvani nirmulam gavinche nimittamai nivrutti tattvam aneetundi ramulu వానరులతో చేరి సముద్ర తీరములో ఉన్నారు.
0: రామ రీచ్డ్ ద బ్యాంక్స్ ఆఫ్ ద సీ ఇన్ ఆర్డర్ టు కిల్ దిస్ అవుట్వర్డ్ యాటిట్యూడ్ అవుట్వర్డ్ ట్రెండ్ అండ్ టు డెవలప్ ది ఇన్వర్డ్ విజన్.
1: రావణ రాజ్యమంతా కూడాను ప్రవృత్తి మార్గమునందే ప్రవర్తిస్తూ ఉంటుండాలి.
0: ది ఎంటైర్ కింగ్డమ్ ఆఫ్ రావణ ఈజ్ అవుట్వర్డ్ ఇన్ ఇట్స్
1: ప్రవృత్తి అనగా అజ్ఞానము అహంకారము ఆడంబరము.
0: Outward direction means ignorance, pomp and show and aggrandizement.
1: Enni chadavulu undinappatikani enta balamu undinappatikani entati sthanamlo undinappatikani ee moodu kudanu manavuni pravrutti nundi tanu nivruttileki ponivadu.
0: In spite of all high knowledge, education, exalted position and physical strength, he will never turn inward.
1: Kanukani samudra teeramunandu రామ లక్ష్మణ సుగ్రీవ అంగద జాంబవంత ఈ వీరందరూ చేరి అనేక విధములైనటువంటి యొక్క ముందుకు జరగవలసినటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
0: ఆల్ గ్యాదర్డ్ అలాంగ్ ద సీ షో రామ లక్ష్మణ సుగ్రీవ జాంబవాన్ అంగద మేకింగ్ ఆల్
1: నలుని ఒకవైపున అంగదులు ఒకవైపున జాంబవంతుని ఒకవైపున నియమిస్తూ వచ్చాడు రాముడు.
0: Rama started appointing people in charge in different directions. Jambavan,
1: Angada. ఈ విధమైనటువంటి యొక్క ఏర్పాట్ల యందు మునిగినటువంటి రాములు అలసినట్టుగా లక్ష్మణుని తొడపైన తలపెట్టి పండుకున్నాడు.
0: Rama was pretending as if he is very much tired, making all these war arrangements, and he was just resting on the lap of Lakshmana.
1: అది పూర్ణిమ రాత్రి.
0: It is full moon night.
1: కానీ రాములకు అలసట లేదు.
0: ఇన్ ఫ్యాక్ట్ రామ ఇస్ నెవర్ టైర్డ్.
1: ఈ చెంత చేరినటువంటి యొక్క ప్రవృత్తి యొక్క తత్వాలను నివృత్తిగా మార్చే నిమిత్తమై ఒక విధమైనటువంటి ఒక పరీక్షగా పూనుకున్నాడు.
0: రామ వాంటెడ్ టు టెస్ట్ హౌ పీపుల్ వుడ్ గో ఇన్వర్డ్ విత్ రిగార్డ్ టు ద ఫుల్ మూన్ నైట్.
1: సుగ్రీవుడు కూడాను ప్రవృత్తి లక్షణమే.
0: సుగ్రీవ హాస్ ఆల్సో
1: అంగదుడు కూడాను ప్రవృత్తి లక్షణమే. జాంబవంతుడు ప్రవృత్తి లక్షణమే. నరుడు ప్రవృత్తి లక్షణమే. నీరుడు ప్రవృత్తి లక్షణమే. వీరందరినీ చేర్చుకుని అనేక విధములుగా రామచంద్రుడు తమాషగా పలుకరిస్తూ వచ్చాడు.
0: రామ స్టార్టెడ్ మేకింగ్ కైండ్ ఎంక్వైరీస్ విత్ ఆల్ ఫన్ అండ్ ఫ్రాలిక్.
1: అంగదుడిని పిలిచాడు.
0: హీ కాల్డ్ అంగద.
1: అంగద, చంద్రుడు ఎంత ప్రకాశిస్తున్నాడో చూడు.
0: యు సీ హౌ అంగద, హౌ మూన్ ఇస్ షైనింగ్. సో
1: మచ్చలేని చంద్రుడిగా ఉంటున్నాడు అన్నాడు.
0: హి సెడ్ దేర్ ఇస్ నో స్పాట్ ఇన్ ద మూన్.
1: కానీ సుగ్రీవుడు వచ్చి, స్వామి అందులో మచ్చ కూడా కనిపిస్తుండాలి అన్నాడు.
0: బట్ సుగ్రీవ కేమ్ అండ్ సెడ్ yes, there is a spot on the moon.
1: ఏమిటి ఆ మచ్చ అన్నాడు.
0: వాట్ ఈస్ దట్ స్పాట్.
1: ఈ చంద్రుడు ప్రకృతి నుండియే పోయినటువంటి వాడు కనుక ప్రకృతి యొక్క స్వరూపమైనటువంటి కొండలు గుట్టలు ఆ చంద్రుడిలో కనిపిస్తున్నాయన్నాడు.
0: హీ సెడ్ యాజ్ జస్ట్ ద మూన్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ నేచర్ యు ఫైండ్ ద మౌంటైన్స్ అండ్ వ్యాలీస్ దేర్ ఇన్ ద మూన్.
1: సూర్యుడు భూమి చంద్రుడు ఒకే స్వరూపుడే.
0: సన్ మూన్ అండ్ ఎర్త్ ఆర్ ఆఫ్ ద సేమ్ ఫామ్.
1: ఈ మూడు కూడాను మూడు ముక్కలుగా ఉంటున్నాయి.
0: దే అమౌంట్ టు త్రీ ఫేసెస్.
1: కనుక ప్రకృతి యందు ఏ ఏ దృశ్యములు ఉంటున్నావో అవన్నీ కూడా చంద్రుడి యందే కనిపిస్తూ ఉంటున్నది అన్నారు.
0: సో ఆల్ ద సీన్స్ దట్ యు ఫైండ్ ఇన్ నేచర్ ఆర్ వెరీ మచ్ ప్రెసెంట్ దేర్ ఇన్ ద మూన్.
1: హనుమంతుణ్ణి పిలిచాడు.
0: దెన్ హీ కాల్డ్ హనుమాన్.
1: హనుమంత, ఈ చంద్రుల్లో ఉన్నటువంటి మచ్చ ఏమిటి అన్నాడు.
0: హనుమాన్, వాట్ ఈస్ ద స్పాట్ దట్ యు ఫైండ్ ఇన్ ద మూన్?
1: రామచంద్ర, నాకే మచ్చలు కనిపించటం లేదు.
0: రామ, ఐ డోంట్ ఫైండ్ ఎనీ స్పాట్ దేర్.
1: ప్రియ సోదరుడైనటువంటి లక్ష్మణుడి తొడపైన నీవు పరుండినప్పుడు నీ ముఖము యొక్క ప్రతిబింబమే చంద్రుని యందు అర్థం వలె కనిపిస్తుంటుందా అన్నాడు.
0: యాజ్ యూ హ్యావ్ పుట్ యువర్ హెడ్ ఆన్ ద ల్యాప్ ఆఫ్ లక్ష్మణ, ద వెరీ హెడ్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఆన్ ద మూన్, దాట్ ఈస్ ద స్పాట్.
1: కనుక చంద్రుడు ఒక అర్థం వంటి వాడు, అందులో నీ ముఖం యొక్క ప్రతిబింబమే ఈ మచ్చ వలె కనిపిస్తుంటుందా అన్నాడు.
0: మూన్ ఈజ్ ఎ మిర్రర్, దేర్ యూ ఫైండ్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ హెడ్.
1: అనగా సర్వత్రా రామచింతనే, రామస్వరూపమునే నిరూపిస్తూ వస్తున్నాడు హనుమంతుడు.
0: Like this, Hanuman demonstrated. Rama, who is all pervasive everywhere.
1: ఈ విధమైనటువంటి సంభాషణ జరుగుతుండగా,
0: as the conversation went on,
1: Rama, Rama, Rama అని అరుస్తూ వచ్చాడు ఒక వ్యక్తి.
0: A person came shouting, Rama, Rama.
1: అతని వెంట నలుగురు పరిచారకులు.
0: He is followed by four associates.
1: ఈ వానరులు అక్కడనే అతన్ని ఆపివేశారు.
0: The monkeys stopped them there.
1: నీవెవరు అని ప్రశ్నించారు.
0: They asked, who are you?
1: నేను విభీషణుడను.
0: I am Vibhishana.
1: నాకు ఈ రాజ్యం పైన రోత పుట్టింది.
0: ఐఎమ్ జస్ట్ డిస్గస్టెడ్ విత్
1: మా సోదరుడైనటువంటి రావణుడు చేసేటువంటి కార్యములు చాలా విపరీతమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నాయి.
0: మై బ్రదర్ రావణ ఇస్ ప్రొసీడింగ్ అలాంగ్ ద రాంగ్ పాత్.
1: సాక్షాత్ నారాయణుడే కూడా హింసించడానికి పూనుకుంటున్నాడు.
0: హీ ఇస్ ట్రైయింగ్ టు హార్మ్ ద వెరీ గాడ్.
1: ఇలాంటి క్రూరుడైనటువంటి ఒక సోదరుడి దగ్గర నేను ఉండడానికి ఇష్టం లేదు.
0: ఐ కెనాట్ బీ ఇన్ ద కంపెనీ ఆఫ్ వికెట్ బ్రదర్.
1: నాకు ఏది అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ.
1: రామ పాదముల యొక్క చేరటమే నా యొక్క ప్రధాన లక్ష్యము.
0: ఐ వాంట్ టు బి అట్ ద ఫీట్ ఆఫ్ రామ.
1: రామునికి నేను కేవలము శరణాగతుడను.
0: హీ వాంటెడ్ టు సరెండర్.
1: అతని యొక్క అనుగ్రహమునకై నేను ప్రాకులాడుతూ వచ్చాను.
0: ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు ఎర్న్ హిస్ గ్రేస్.
1: నన్ను క్షమించి అతని చెంత చేర్చండి అన్నాడు.
0: సీ దట్ ఐ హ్యావ్ హిస్ పార్డన్, దట్ ఐఎమ్ ఎక్స్క్యూజ్.
1: ఈ వార్తను తెచ్చి సుగ్రీవునికి చెప్పారు.
0: దిస్ మెసేజ్ ఇస్ కన్వే టు సుగ్రీవ.
1: సుగ్రీవుడు పోయి విచారించి వచ్చి రామునితో చెప్తున్నాడు.
0: సుగ్రీవ వెంట ఇంక్వైర్డ్
1: స్వామి
0: రామ,
1: విరోధి సోదరుడైనటువంటి విభీషణుడు మీ పాదముల చెంత వచ్చి రాలాలనుకుని ఆశిస్తున్నాడు.
0: స్వామి, విభీషణ ఈస్ ద బ్రదర్ ఆఫ్ యువర్ ఎనిమీ, నౌ హీ వాంట్స్ సరెండర్.
1: కానీ ఇతను నమ్మతగినటువంటిది కాదు.
0: వీ కెనాట్ బిలీవ్ హిమ్ ఇన్ ఎనీవే.
1: ఇతను ఏదో ఒక విధమైనటువంటి మన రహస్యాన్ని గుర్తింపు చేయడాని కోసం వస్తున్నాడు.
0: హస్ కమ్ హియర్ యాజ్ ఎ స్పై టు నో ద సీక్రెట్స్.
1: ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైనటువంటి యొక్క సలహాలు ఇస్తూ వచ్చారు.
0: ఈచ్ వన్ స్టార్టెడ్ గివింగ్ హిజ్ ఓన్ అడ్వైస్.
1: అప్పుడు హనుమంతుడు లేచి, రామచంద్ర,
0: దెన్ హనుమాన్ గాట్ అప్ అండ్ సెడ్, రామచంద్ర,
1: మీరెవరికి మీ శాస్త్ర పరిచయం లేదు.
0: నో వన్ హాస్ గాట్ ఎనీ డైరెక్ట్ అక్వైంటెన్స్.
1: సత్సంగం యొక్క ప్రభావం లేదు.
0: They have no effect of good company.
1: అందువల్ల పవిత్రమైనటువంటి హృదయాల యొక్క తత్వం వీరికి అర్థం కాదు.
0: Therefore they don't understand the sanctity of heart.
1: రాజుకు రెండు రకములైనటువంటి విరోధులు ఉంటారు.
0: There are many enemies to Ram.
1: మొదటి వారు తన సొంతపు జనులు.
0: First his own people.
1: రెండవది పరదేశం వారు, సమీపస్తులు.
0: The people who belong to other place.
1: ఈ విధంగా ఉండినటువంటి దీంట్లో మనకు విభీషణుడు మనకు ఏ విధమైనటువంటి యొక్క సొంత కులం వారు కాదు.
0: దే డోంట్ బిలాంగ్ టు అస్ ఎనీవే.
1: కనుక అతను మనపైన ద్వేషంతో ఏ విధమైన రహస్యాన్ని గుర్తించడానికి అవకాశమే లేదు.
0: సో దేర్ ఇస్ నో పాసిబిలిటీ ఫర్ హిమ్ టు నో అవర్ సీక్రెట్స్.
1: ఇంకా ప్రకరాజ్యం వారు అనుకోవడానికి మనం ఈ రంకకు ప్రకరాజ్యం వారు కాదం.
0: ఇఫ్ వి టేక్ దట్ దే బిలాంగ్ టు నైబరింగ్ కింగ్డమ్, దేర్ ఇస్
1: దీనిని పట్టి చూసినప్పటికీ మనయందు అతనికి ఏ విధమైనటువంటి దోషములు, ఏ విధమైన ద్వేషములు లేవు.
0: ఇన్ ఫ్యాక్ట్ దేర్ ఇస్ నో రీజన్ టు డెవలప్ దిస్ హేట్రెడ్.
1: కనుక ఇక్కడ ద్వేషభావమునకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా,
0: దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎనీ హేట్రెడ్,
1: అతని యొక్క భక్తి భావమునకు మాత్రమే అవకాశం ఇచ్చి అనుగ్రహించండి అన్నాడు.
0: లెట్స్ గో బై హిస్ డివోషన్ అండ్ స్టెడ్ఫాస్ట్నెస్, ప్లీజ్ కన్ఫర్ యువర్ గ్రేస్ ఆన్ హిమ్.
1: ఇది చక్కని సరి అయినటువంటి సలహానని భావించాడు రాముడు.
0: రామ కన్సిడర్డ్ దిస్ ఎ కరెక్ట్ ఎగ్జాక్ట్ అప్రోప్రియేట్ అడ్వైస్.
1: విభీషణ్ని పిలిచాడు.
0: హి కాల్డ్ విభీషణ.
1: ఈ జరిగినటువంటి విషయం అంతా విన్నవించమన్నాడు.
0: హి వాంటెడ్ ఎవ్రీథింగ్ టు బి టోల్డ్ టు హిమ్.
1: రావణుడు చేసినటువంటి క్రూరమైనటువంటి కార్యములకు తాను ఎంతో అడ్డు తగిలి అనేక సలహాలు చెప్పినప్పటికీ తాను దానినంతా విస్మరించి తన కర్తవ్యాన్ని ఏమాత్రం కూడా గుర్తించుకోకుండా క్రూరమైన మార్గంలో మరింత అధికంగా ప్రవర్తిస్తూ ఉన్నాడు.
0: విభీషణ నేరేటెడ్ వాట్ ఆల్ దట్ హాడ్ హ్యాపెండ్ దట్ రావణ డిడ్ంట్ పే హీడ్ టు హిస్ గుడ్ అడ్వైస్. హి హస్ ఫర్గాటన్ హిస్ రెస్పాన్సిబిలిటీ అండ్ రిసార్టెడ్
1: టు రాజుకు తగినటువంటి లక్షణములు కాదు.
0: It is not the quality.
1: కేవలం అల్పులకు తగినటువంటి యొక్క బుద్ధులు ఇవన్నీ.
0: It is a mean mind.
1: అల్ప బుద్ధులను పెట్టుకుని రాజ్యం ఏరటము రాజ్యమునకే శ్రేయస్కరం కాదు అన్నాడు.
0: Is not in the interest of the kingdom that he should be ruled by
1: me. రావణుడితో వాదించుండగా రావణునికి కోపం వచ్చింది, ఇంద్రజిత్తు కోపం వచ్చింది.
0: While he was arguing like that, Ravana was very angry.
1: ఇలాంటి మిత్రద్రోహి, సోదరద్రోహి, రాజ్యద్రోహి ఈ లంకలో ఉండకూడదు, బయట వెళ్ళమన్నారు.
0: సచ్ ఎ బిట్రేయర్, సచ్ ఎ ట్రైటర్ కెన్ నాట్ బి హియర్ ఇన్ దిస్ కింగ్డమ్, హి షుడ్ బి సెంట్ అవుట్.
1: ఇది నా యొక్క మంచి కోసమనే భావించి తక్షణమే అతని యొక్క ఆజ్ఞను తీసుకుని మీరు మీ లంక క్షేమంగా ఉందురు కాక అని ఆశీర్వదించి నేను వచ్చేశాను.
0: విభీషణ కన్సిడర్డ్ దట్ ఎవ్రీథింగ్ హ్యాపెన్ ఫర్ హిజ్ ఓన్ గుడ్ అండ్ ఫాలోడ్ హిస్ కింగ్డమ్ అండ్ విష్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ద కింగ్డమ్.
1: ఇంత సంబంధం లేదు.
0: I have no relationship in
1: నాకు కావాల్సినటువంటిది భగవంతుడే.
0: What I want is God.
1: భగవంతుని యొక్క పాద సన్నిధిని చేరి నా జీవితం సార్థకం గావించుకోవాలనేటువంటి సంకల్పమే ప్రధాన సంకల్పం.
0: I have my determination to be at the feet of Lord and serve him.
1: నేను ఈనాడు కాదు, ఈ నాటి నుండియో రామనామాన్ని స్మరిస్తూ ఉంటున్నాను.
0: Not only today I have been chanting God's Rama's name since so
1: many years. మొదట హనుమంతుడు లంకలో ప్రవేశించినప్పుడు కూడాను అతనికి నాకు కలిగినటువంటి సంబంధ బాంధవ్యం కూడాను ఈ రామభక్తి యొక్క ప్రభావమే ముచ్చటించుకున్నాం.
0: Then Hanuman stepped into Lanka. It is only Rama's name that brought us together.
1: ఈ విషయాన్ని హనుమంతుడు కూడాను అంగీకరించాడు.
0: Hanuman accepted this.
1: నీ పాదమును తప్ప నాకు అన్యము నాకు అక్కర్లేదు.
0: I don't want anything else other than your lotus feet.
1: Aalu bittelu kudunu naaku akkaraledu.
0: I don't want wife and children.
1: Naaku kavalsina nee paada sannidhiye.
0: What I want
1: nee seva bhagyame naaku nijamainatundi bhagyamu.
0: The real wealth lies in serving you.
1: Itvanti ghanamainatundi bhagyam naakundaga ee alpamainatundi aasalaku nee enduku tallaruggali.
0: And when I have that mighty wealth, why should I ask low things?
1: Ani vibhishanudu cheppukoga daggariki pilichi విభీషణ నీవు భయపడవద్దు.
0: When Vibhishana said like that,
1: నీ సోదరుడు చేసినటువంటి యొక్క క్రూరమైనటువంటి యొక్క కృత్యములకు తగిన శిక్షను త్వరలోనే అనుభవిస్తున్నాడు.
0: Your brother is going to be punished for all his wicked activity very soon.
1: ఈ యొక్క దీనిని త్వరలోని నీ కన్నులారా చూడగలవు.
0: యు ఆర్ గోయింగ్ టు విట్నెస్ వాట్ ఇస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ.
1: నిన్నే ఆ లంకకు రాజుగా చేయగలను.
0: ఐఎమ్ గోయింగ్ టు కరోనేట్ యు యాజ్ ది
1: కింగ్ ఆఫ్ లంక. అని సుగ్రీవుణ్ణి పిలిచి ఇతన్ని సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్లి సముద్ర జలముతో అతన్ని స్నానం గావించి అతనికి రాజ్యమును అనగా లంకా పట్టణముకు రాజుగా చేయండి అన్నాడు.
0: అండ్ హీ కాల్ లక్ష్మణ అండ్ హీ వాంటెడ్ సుగ్రీవా టు బి టేకెన్ ఓవర్ దేర్ నియర్ ది సీ టు హ్యావ్ హిస్ బాత్ సో హస్ టు బి కరోనేటెడ్ లేటర్.
1: విభీషణుడు ప్రార్థించాడు.
0: విభీషణ ప్రే
1: స్వామి
0: స్వామి
1: నేను రాజాభిమానంతో నేను రాలేదు.
0: ఐ హావ్ నాట్ కమ్ హియర్ ఫర్ పొజిషన్.
1: నాకు ఏ రాజ్యము నాకు అక్కర్లేదు.
0: ఐ డోంట్ వాంట్ ఎనీ కింగ్.
1: రామనామ సామ్రాజ్యమే నా యొక్క రాజ్యం.
0: ఐ బిలాంగ్ టు ద కింగ్డమ్ ఆఫ్ రామ.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక వ్యక్తిగా నన్ను భావించండి.
0: టేక్ మీ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ రామ రాజ్యం.
1: ఆ రాజ్యంలో నన్ను ఒక దూతగా విశ్వసించండి.
0: టేక్ మీ యాజ్ ఎ మెసెంజర్.
1: ఆ రాజ్యంలో నేను ఒక సేవకుడిగా ఉంటుంటానన్నా.
0: లెట్ మీ బి సర్వెంట్ ఇన్ రామరాజ్య.
1: కానీ రాముడు అంగీకరించక
0: రామ డిడ్ నాట్ అక్సెప్ట్.
1: ఇంకా యుద్ధము ప్రారంభమే కాలేదు.
0: వార్ డిడ్ బిగిన్.
1: లంకకు రాజ్యాధిపతిగా చేశాడు.
0: బట్ ఈవెన్ బిఫోర్ విభీషణ ఇస్ కరోనేటెడ్
1: అప్పటి నుంచి కూడాను సుగ్రీవుడు జాంబవంతుడు అంగదుడు వీరందరూ కూడాను ఒక కన్ను విభీషణ పైన పెట్టుకుని ఇది ఏ విధమైనటువంటి ఒక కుట్రను జరగడానికి వచ్చారా అని విచారణ జరుపుతూనే ఉంటున్నారు.
0: సిన్స్ దెన్ సుగ్రీవ జాంబవాన్ అంగద they had a watchful eye as no is
1: nijamuga vibhishanu yokka hrudayamu tellani battavale untundali nirmalanga untundi.
0: In fact the heart of vibhishana is so
1: nischalamaina bhavamto unnadu.
0: Steady feeling.
1: Nishwarthamainatundi sevalu cheyalani vachadu.
0: He came there to render selfless service.
1: Itti tattvanni endari gamaniste maatramu adi bayata padutunda padadu.
0: Unless you examine you don't find them.
1: Kanukane ramulu idanni angikarinchi
0: he accepted what Rama said.
1: నన్నాయన నీవు నావాడుగా నేను భావిస్తున్నాను.
0: Rama said I consider you as my own.
1: అని చెప్పేటప్పటికీ ఆ విభీషణుడు పట్టలేని ఆనందంతో ఉట్టిపడ్డాడు.
0: On listening to this Vibhishana was ecstatic.
1: ఇంకా అప్పటి నుంచి కార్యములు ప్రారంభమైనాయి.
0: Since then the whole tasks commenced.
1: ఈ రాములు నదీ తీరం ఆ సముద్ర తీరంను చేరి అనేక విధములైనటువంటి యొక్క యుద్ధములకు తగినటువంటి సన్నాహములు జరుగుతున్నాయని వార్తలు వచ్చింది రావణాసురునికి.
0: రావణ హ్యాస్ కమ్ టు నో అబౌట్ ఆల్ ద ప్రిపరేషన్స్ ఫర్ వార్ గోయింగ్ ఆన్ నియర్ ది సీ షోర్.
1: ఇంకా ఈ యొక్క సముద్రమునకు వారధి కట్టాలి.
0: ఎ బ్రిడ్జ్ హ్యాస్ టు బి బిల్ట్.
1: అది కడితే కానీ దీన్ని లంకను చేరడానికి వీలు కాదు.
0: అన్లెస్ ది బ్రిడ్జ్ ఇస్ బిల్ట్ దే కెనాట్ రీచ్ లంక.
1: అప్పుడు ఈ విషయం లోపల సుగ్రీవుణ్ణి చేర్చుకుని విభీషణుడు కూడాను యోచన చేస్తూ వచ్చారు.
0: అట్ దట్ టైమ్ సుగ్రీవ అండ్ విభీషణ వర్
1: అప్పుడు విభీషణుడు ఒకే ఒక్క చక్కని ఆదర్శమైనటువంటి వాక్యాన్ని చెప్పాడు.
0: దెన్ అన్ ఐడియల్ ఈజ్ థాట్ దేర్ దట్
1: రామచంద్ర
0: రామచంద్ర
1: ఈ సాగరమును సగరపుత్రులైనటువంటి మీ వంశీయులే కట్టినటువంటి త్రవ్యనటువంటిది.
0: దిస్ సీ ఈజ్ ద మేకింగ్ ఆఫ్ ఎ మెంబర్ ఆఫ్ యువర్ ఓన్ క్లాన్ సగర.
1: కనుక మీరు దీన్ని సరైనటువంటి రీతిగా మీరు దీన్ని అర్థం చేసుకుని అతన్ని అడుక్కుంటుంటే తప్పక ఈ సముద్రం మీకు దారినిస్తాడు.
0: ఇఫ్ యూ అండర్స్టాండ్ ద స్పిరిట్ బిహైండ్ ఇట్ యుల్ సర్టన్లీ హీ విల్ సర్టన్లీ షో యూ ద వే.
1: ఇది చక్కని మార్గమే. దీనికి వంతెన కట్టడము దీనికి తగినటువంటి శ్రమలు పట్టడము చాలా కష్టంగా ఉంటుంటుంది. సముద్రుడే అనుగ్రహించి దారి నడిచినప్పుడు ఇది అన్ని విధాలా సులభంగా నెరవేరుతుంది అన్నాడు.
0: Therefore everybody said it takes time to bridge, to construct the bridge and to cross.
1: దర్భచాపను పరుచుకున్నాడు రాములు కూర్చున్నాడు ఏక దీక్షతో.
0: Rama sat on the mat with one determination.
1: ఎంతసేపు పిలిచినప్పటికీ సముద్రుడు ప్రత్యక్షం కాలేదు.
0: In spite of repeated calls, Samudra did not respond.
1: కానీ రాములకు ఓపిక తగ్గింది.
0: But Rama was impatient.
1: ఇంకా అంబును తీశాడు.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know the cause and proceed thereafter.
1: అనేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు సముద్రుడు.
0: There manifested Samudra, the God of ocean.
1: రామచంద్ర
0: రామచంద్ర
1: నీవు సాక్షాత్ నారాయణమూర్తి.
0: యు ఆర్ వెరీ గాడ్.
1: సృష్టి లోపల ఉన్నటువంటి రహస్యములన్నీ నీకు తెలుసును.
0: యు నో ఆల్ ద మిస్టరీస్.
1: పంచభూతములు ఏ విధమైనటువంటి తమ తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నావో అదే విధంగానే నా కర్తవ్యాన్ని నేను పాటిస్తున్నాను.
0: Just as all the five elements observe their own rights and qualities, I
1: నాలో అనేక కోట్ల జీవరాశులు ఉంటున్నాయి.
0: He took the arrow.
1: తక్షణమే పరిగెత్తి వెళ్లి లక్ష్మణుడు ఆ అంబును పట్టుకున్నాడు.
0: Lakshmana immediately ran and caught hold of that arrow.
1: కారణాన్ని గుర్తించి కార్యములు జరపాలి.
0: One has to know

0: వీటికి ఏమాత్రం కూడా భంగం కలిగించకుండా ప్రమాదం జరగకుండా నేను చూసుకోవాలి.
1: ఐ షుడ్ సీ దట్ దే విల్ నాట్ బి పుట్ టు ఎనీ సార్ట్ ఆఫ్ హార్మ్.
0: గాలికి వీచే శక్తి ఉంటుండాలి.
1: ద విండ్ హ్యాస్ గాట్ ది కెపాసిటీ.
0: దీపమునకు ఆరే శక్తి ఉంటుండాలి.
1: అండ్ ది దిస్
0: కానీ గాలిలో దీపం పెట్టినప్పుడు గాలి ఆ దీపం ఆరుస్తుంది.
1: బట్ వెన్ యు కీప్ ఫైర్ ఇన్ ద విండ్ ఇట్ విల్ బి ఎక్స్టింగ్విష్డ్.
0: దీపం వెలగటము దీపం యొక్క సహజము.
1: టు లైట్ ఇస్ ద క్వాలిటీ.
0: ఆర్చటము గాలి యొక్క సహజము.
1: అండ్ ద విండ్ కెన్
0: తమ కర్తవ్యాన్ని తాము పాటిస్తున్నాయి.
1: ఈచ్ వన్ ఫాలోస్ ఇట్స్ ఓన్
0: డ్యూటీ. అదే విధంగానే నేను ఈ యొక్క పంచభూతములో ఒక భూతమును.
1: ఐ యామ్ ఆల్సో ఎన్ ఎలిమెంట్ అమంగ్ ద ఫైవ్.
0: నా కర్తవ్యం ఏమాత్రం కూడాను విసర్జించక
1: ఐ నెవర్ గివ్ అప్ ఎనీ మార్గం.
0: సక్రమమైన మార్గం నేను అనుసరిస్తున్నాను.
1: ఐ గో ఇన్ ద రైట్ఫుల్ పాత్.
0: కనుక నేను ఈ వక్రమ మార్గం నేను అనుసరించను.
1: ఐ డోంట్ ఫాలో ద రాంగ్ పాత్.
0: కానీ ఒక్కటి మాత్రం మీకు సహాయం చేస్తానన్నాను.
1: బట్ వన్ హెల్ప్ ఐ కెన్ రెండర్.
0: మీరు ఒక వంతెనను మీరు నిర్మించండి.
1: యు కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్.
0: దానిని మునగకుండా మాత్రం నేను చూసుకుంటాను.
1: ఐ షల్ సీ దట్ ఇట్ విల్ నాట్ బ్రేక్ ఆర్ ఫాల్.
0: దానికి కూడా మరొక సలహా ఇచ్చాడు.
1: హి గివ్ అనదర్ అడ్వైస్.
0: సాక్షాత్ విశ్వకర్మే అయినటువంటి ఆ మహనీయుని యొక్క కుమారుడు నలుడు ఉన్నాడు మీ యొక్క దీంట్లో.
1: ద సన్ ఆఫ్ విశ్వకర్మ హూ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇంజనీర్ ఈస్ దేర్ నౌ.
0: విశ్వకర్మ శిల్ప శాస్త్రంలో చాలా గొప్ప ప్రావీణుడు.
1: విశ్వకర్మ ఇస్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ స్కల్ప్చర్.
0: అతని కుమారుడే నలుడు మీ యొక్క సమావేశంలో ఉంటున్నాడు.
1: ఇస్ యువర్ సన్ నలుడు ఈజ్ ఇన్ దిస్ అసెంబ్లీ.
0: కాబట్టి నలుడిని పిలవండి అన్నారు.
1: సో యూ కాల్ హిమ్.
0: నలుడు పరిగెత్తొచ్చాడు.
1: నలా కేమ్ రన్నింగ్.
0: ఇది సత్యమే.
1: Yes, it is.
0: నేను దీనిని నిర్మించగలను అన్నాడు.
1: ఐ కెన్ కన్స్ట్రక్ట్.
0: 100 మైళ్ల దూరం దీన్ని ఏ విధంగా నిర్మించగలవు?
1: 100 మైల్స్ లాంగ్ బ్రిడ్జెస్ టు బి బిల్ట్.
0: స్వామి, నీ అనుగ్రహం ఉంటే 100 మైల్స్ కాదు ఇంకా 1000 మైళ్లు కూడా నేను నిర్మించగలను అన్నాడు ఈ నలుడు.
1: దిస్ నల్లా సెడ్, స్వామి, ఇఫ్ ఐ హ్యావ్ యువర్ గ్రేస్ ఐ కెన్ కన్స్ట్రక్ట్ ద బ్రిడ్జ్ 1000s of miles లాంగ్.
0: రేపటి దినమే ప్రారంభం అన్నాడు. ముహూర్తం పెట్టాడు.
1: దే డిసైడెడ్ దట్ హి హస్ టు బి బిల్ట్
0: బిగినింగ్. ఒక్కొక్క దినము 25 మైళ్లు అంతా బ్రిడ్జ్లు కడుతూ వచ్చారు.
1: ఈచ్ డే దే స్టార్టెడ్ కన్స్ట్రక్టింగ్ ఎట్ ఎ రేట్ ఆఫ్ 25.
0: ఈ వానవులంతా పోవటము, రాళ్లు తీసుకుని రావటం.
1: ఆల్ మంకీ స్టార్టెడ్ బ్రింగింగ్ స్టోన్స్ బౌల్.
0: ఈ రాళ్లు వేసేటప్పటికీ మునిగిపోతూ వచ్చాయి.
1: దే స్టార్టెడ్ డ్రౌనింగ్.
0: సముద్రుడు అసత్యమాడినాడని సముద్రంపైన కోపం వచ్చింది.
1: అండ్ దే సో యాంగ్రీ విత్ ది సముద్ర ద గాడ్ ఆఫ్ సీ ఫర్ అటరింగ్ ఎ లై.
0: తిరిగి సముద్రం ప్రత్యక్షమయ్యి
1: అండ్ సముద్ర మేనిఫెస్టెడ్ దేర్.
0: రామచంద్ర, ఈ ప్రపంచంలో మునగనటువంటిది లోకంలో ఒక్కటి లేదు.
1: దేర్ ఇస్ నథింగ్ దట్
0: అన్ని మునిగిపోయేటువంటివి.
1: ఆల్ ఆర్ బౌండ్ టు బి డ్రౌన్డ్.
0: తేలేది ఒక్కటే నీ నామము.
1: ఓన్లీ వన్ థింగ్ దట్ ఫ్లోట్స్ దట్ యువర్ సేక్రెడ్ నేమ్.
0: సర్వమును కాలగర్భంలో కలిసిపోయేటువంటివే.
1: ఎవ్రీథింగ్ ఇట్స్ మర్జ్డ్ ఇన్ ది టైం.
0: నేడు కాకపోయినా రేపటికైనా కూడా సర్వులు కూడా ఇందులో మసి కలిపేటువంటి వారే.
1: టుడే ఆర్ టుమారో ఎవ్రీబడి ఇస్ బౌండ్ టు బి డ్రౌన్ దట్ సంక్.
0: కనుక మీ నామం ఒక్కటే మునగనటువంటిది. ఆ నామంతో దీన్ని ప్రారంభించండి అన్నారు.
1: ఓన్లీ యువర్ సేక్రెడ్ నేమ్ దట్ వుడ్ రిమైన్ అఫ్లోట్ విత్ దట్.
0: ఒక్కొక్క రాతి పైన రామ రామ రామ రామ అని రాస్తూ అందులో పడవేశారు.
1: దే స్టార్టెడ్ రైటింగ్ రామ ఆన్ ఈచ్ బౌల్డర్ అండ్ స్టాపింగ్ స్టార్టెడ్ డ్రాపింగ్ ఆన్ ద ఓషన్.
0: కానీ ఆ రాళ్లు ఒక రాయి ఇటువైపున ఒక రాయి అటువైపున అలల ఒత్తిడికి ఎక్కడెక్కడికో పోతున్నాయి. తేలినాయి కానీ ఎక్కడికడో వెళ్తున్నాయి.
1: దో ది బౌల్డర్స్ వర్ ఫ్లోటింగ్ బట్ దే డ్రివెన్ బై ద వేవ్స్ టు ఇన్ డిఫరెంట్ డైరెక్షన్స్.
0: తిరిగి హనుమంతుడు వచ్చి
1: హనుమాన్ కే
0: ఇది సరియైన పద్ధతి కాదు,
1: ఇస్ నాట్ ప్రాపర్ ప్రొసీజర్
0: అని చెప్పి ఒక రాతి పైన రా మరొక రాతి పైన మా అని రాసి దాంట్లో వేయమని చెప్పి అన్నాడు.
1: హనుమాన్ సెడ్ write the letter ra on one boulder, write the letter ma on another boulder, drop
0: it rama rama ani raalanta cheruthu vachesey.
1: Like this all boulders started joining together.
0: Ee vidhamainatundi bhakti prapattulato vachinatundi bhavamulu idi paripurnamainatundi anugraha swarupamde.
1: Therefore this devotion and sincerity, this will lead to success.
0: Oppa bhaktudu
1: నలుడు ఈజ్ ఆల్సో.
0: ఈ భక్తిలో 3 రకములైనటువంటి భక్తి ఉంటుండాలి.
1: దేర్ ఆర్ 3 ఫార్మ్స్ ఆఫ్ డివోషన్.
0: నేను నేను అనేటువంటి అహంభావం పెట్టుకుని భగవంతుని ప్రార్థించటము ఇది సాధారణ భక్తి.
1: అన్ ఆర్డినరీ డివోషన్ ఇస్ ద వన్ దట్ వేర్ వీ ఆఫర్ ప్రేయర్ విత్ ది ఫీలింగ్ ఆఫ్ ఐ.
0: అయితే నాలోనే నీ ఉన్నావు, నీలోనే నేనున్నాను అనేటువంటి ద్వైత భావాన్ని పురస్కరించుకుని భగవంతుని ప్రార్థించేటువంటిది ఇది మధ్య భక్తి.
1: The middle path is to feel God within you and to feel yourself in within the divinity.
0: అనేది లేదు.
1: There's nothing like
0: anta neeve, anta neeve.
1: Everything only you, God.
0: నీవు తప్ప అన్యం ఈ జగత్తులో లేదు.
1: ఇన్ దిస్ వరల్డ్ నథింగ్ ఎల్స్ బియాండ్ యూ
0: అనేటువంటి యొక్క భావంతో ప్రార్థించేటువంటిది అనన్య భక్తి.
1: The third type of prayer of this sort is
0: అనన్య
1: infinite
0: devotion. రామచంద్ర, నేను దేహాత్మ భావం చేత నేను నీ దాసుడని మాత్రమే.
1: రామచంద్ర, ఇఫ్ ఐ హ్యావ్ బాడీ ఫీలింగ్ ఐఎమ్ ఓన్లీ యువర్ సర్వెంట్.
0: జీవాత్మ భావం చేత నేను నీ ప్రతిబింబమని.
1: అట్ ది ఇండివిజువల్ సెల్ఫ్ ఐఎమ్ యువర్ రిఫ్లెక్షన్.
0: ఆత్మభావం చేత నేనే నీవు, నీవే నేను, అంత ఇద్దరు ఒకటే.

0: But in true spirit, you and
1: రెండవది లేదు.
0: There's no difference.
1: అని అనన్య భక్తి అనేటువంటి తత్వాన్ని ఈ హనుమంతుడు అందరికీ ప్రబోధిస్తూ వచ్చాడు.
0: హనుమాన్ గేవ్ ది సీక్రెట్ టీచింగ్ ఆఫ్ దిస్ ఇన్ఫినిట్ డివోషన్.
1: 4 దినముల లోపల ఈ యొక్క వంతెన పూర్తి అయింది.
0: ఎంటైర్ బ్రిడ్జ్ ఇస్ బిల్ట్.
1: వానరులందరూ కూడాను లంకను చేరారు.
0: అండ్ ఆల్ వానరస్ మంకీస్ రీచ్ లంక.
1: ఆ యొక్క లంకను చేరి ప్రవేశించడానికి సంసిద్ధులై ఉంటున్నారు.
0: దే వర్ రెడీ టు గెట్ ఇన్.
1: ఈ సమయం లోపల
0: ఇన్ ది మీన్ టైమ్
1: సీతను బాధించడానికి మరింత అధికంగా ప్రయత్నం చేస్తూ వచ్చాడు.
0: ఆల్ స్టార్టెడ్ మేకింగ్ ఆల్ ఎఫర్ట్స్ టు పుట్ టు సీత టు సఫర్.
1: విద్విజ్జిహుడు అనేటువంటి వాడిని పిలిచాడు. విద్విజ్జిహుడు
0: విద్విత్విక్కుడు స్వామి.
1: అతన్ని పిలిచి నీ మాయలు అందరికీ తెలుసును.
0: యు ఆల్ యువర్ యాక్టివిటీస్ నోన్ టు ఎవ్రీబడీ.
1: మాయ వేషధారి అయినటువంటి వాడు ఈ విద్విజ్జిహుడు ఒక్కడే ఆ లంకలో.
0: All your deceit is known to everybody. You are the only one.
1: నీ యొక్క ప్రవృత్తమైనటువంటి శక్తులను ప్రదర్శించాలి.
0: It's time that you should exhibit all your power.
1: రాముని వంటి శిరస్సునే ఖండించినట్టు తెచ్చుకునరా.
0: You should behead Rama. Bring his head now.
1: రాముని ముట్టడానికి వీలు కాదు.
0: It's not possible to.
1: కానీ ఆ శిరస్సు రాముల వలె ఉంటుండాలి.
0: But the head should be like that of actual Rama.
1: అతని అమ్ములన్నీ కూడా రాముని వలె ఉంటుండాలి.
0: Arrows should be of
1: అవన్నీ
0: the same type.
1: తీసుకొని తక్షణమే సీత ముందు పెట్టమన్నాడు.
0: Bring them all and keep them in front of Sita.
1: సీత ఆ శిరస్సును చూచింది.
0: Sita saw this head.
1: రాముడు కూడా వెళ్ళాడు. చూచితివా, ఇంతకాలం 10 నెలలు నిన్ను ఎంతో ప్రార్థించాను.
0: And Ravana said, you have prayed, have you seen all this?
1: నా మాట ఏ మాత్రం కూడా నువ్వు విశ్వసించలేదు.
0: You never had any.
1: నిరంతరం రామ రామ రామ అని నీవు చింతిస్తూ వచ్చావు.
0: You have been thinking
1: ఇప్పుడు రాముడు ఏ గతి అయినాడో చూడమని చెప్పాడు.
0: You see the fate of Rama now.
1: నమ్మలేకపోయింది.
0: She couldn't believe.
1: కానీ ఆ శిరస్సును చూస్తే బాధ తట్టుకోలేకపోయింది.
0: బట్ షీ కుడ్ నాట్ బేర్ ద సఫరింగ్ సాడ్నెస్.
1: రెండు చేతులు జోడించింది.
0: షీ విత్ ఫోల్డెడ్ హ్యాండ్స్.
1: రావణ, నీవు నాకొక సహాయం చెయ్యాలి.
0: రామ, యు షుడ్ హెల్ప్ మీ.
1: రామ శిరస్సు ఇక్కడ వచ్చింది.
0: రామ సెడ్ ఈస్ హియర్.
1: కానీ దేహం అక్కడ ఉంటుండాలి.
0: బాడీ ఈస్ దేర్.
1: నా శిరస్సును కూడా ఖండించి ఆ దేహమును ఈ శిరస్సును రెండిని కాల్చివేయండి, అదొక ఉపకారమైన చేయండి అన్నాడు.
0: టేక్ మై హెడ్ and join this head to that body, let both of them be burned.
1: Ramuni vadala nenu undalenu.
0: I cannot live apart from Rama.
1: Kalaga aa bonda ee bonda rendittini cherchi dhanam cheyalanchandi.
0: Let the two bodies
1: be kadapati korika anindi.
0: His only desire.
1: Ee vidhanga ravanunto cheppi ఏడుస్తూ ఉన్నటువంటి సమయంలో అంగదుడి నుంచి వార్త వచ్చింది.
0: సో సేయింగ్ వైల్ సీతా వాస్ క్రాయింగ్ ఏ మెసేజ్ ఫ్రమ్ అంగద.
1: త్వరగా నీవు రావాలి.
0: యు షుడ్ కమ్ ఇమీడియట్లీ.
1: రావణుడు వెళ్లిపోయాడు.
0: రావణ లెఫ్ట్.
1: ఈ దృశ్యాన్ని చూచినటువంటి సరమ, విభీషణుని యొక్క భార్య.
0: సరమ ఇస్ ది వైఫ్ ఆఫ్ విభీషణ.
1: ఆమె అక్కడే ఉంటుంది.
0: ఇస్ దేర్
1: తల్లి రామును చంపేటువంటి వాడు ఈ జగత్తులో ఉన్నాడా?
0: Is there anyone who can kill Rama?
1: Ramana Sriman Narayana Murthy.
0: Rama is God.
1: Idantha rakshasa yokka maya.
0: This is all the deceit.
1: Chiyanti vanni Ravana daggara anekanga untunnayi.
0: There's so many of that sort.
1: Kanaka meer emi baadha padanakkaledu.
0: Sri
1: Ramachandra sukhanga untunnadu. సుక్షేమంగా ఉంటున్నాడు.
0: రామా ఇస్ సేఫ్ అండ్ సెక్యూర్.
1: ఈ శిరస్సు కేవలం కల్పితమైనటువంటి శిరస్సు.
0: ఆల్ దిస్
1: బాధపడకండి.
0: దిస్ హెడ్ ఇస్ ఆర్టిఫిషియల్, డోంట్ వారీ.
1: చెప్పుతూ ఆ శిరస్సును ముట్టింది. ఆ శిరస్సు మాయమైపోయింది.
0: అండ్ దేర్ దిస్ హెడ్
1: రాక్షసులు ఎందు ఇంత శక్తులు కూడా ఉంటుంటాయి. ఒక వికృతమైనటువంటి శక్తులు.
0: డెమన్స్ హ్యావ్ ఆల్ దిస్ పవర్స్ ఇన్ ద రాంగ్ పాత్.
1: ఈ లోపల రెండవ దినము రావణుడు కూడాను దీనికి తగినటువంటి ఏర్పాటంతా చేశాడు.
0: సెకండ్ డే రావణ ఆల్సో మేడ్ ఆల్ అరేంజ్మెంట్.
1: ఈ రావణుడు రెండవ దినం వెళ్లి
0: రావణ వెంట్ ఆన్ ది ఫాలోయింగ్ డే
1: ఈ సీతతో అనేక విధములుగా కూడా వాదోపవాదం చేస్తున్నాడు.
0: హి స్టార్టెడ్ ఆర్గ్యూయింగ్ విత్ సీత.
1: సీత 10 నెలలు లంకలో ఉండినప్పటికీ ఒక్కనాడైనా కూడా రావణుని ముఖం చూడలేదు.
0: దో సీత రిమైన్ దేర్ ఇన్ లంక ఫర్ 10 మంత్స్ షీ నెవర్ లుక్డ్ అట్ రావణ.
1: ఇంకా కొన్ని గంటల లోపల రావణుడు రాములు మరణిస్తున్నాడు.
0: Sita, within few hours Rama is going to
1: die. నీవు నా రాణివి.
0: You are my queen.
1: ఈ అంతఃపురం అంతా నీదే. నా ఐశ్వర్యం కాని, నా బలము కాని, నా పరాక్రమం కాని, నా సంపద కాని, ఇట్టిది అట్టిది ఇంతది అంతది అని చెప్పడానికి వీలు కాదు.
0: It's not possible to measure my strength, my wealth.
1: సర్వ సంపదతో కూడినటువంటి వాడను.
0: I have got all comfort.
1: సర్వజ్ఞుడను నేను.
0: I know all.
1: సర్వశక్తిమయుడను నేను.
0: I'm all powerful.
1: కనుక నన్ను అంగీకరించమని చెప్పని బలవంత పెట్టాడు.
0: So he forced her to accept.
1: ఆ కాలు కింద ఉన్నటువంటి గడ్డి పోచను ఒకదాన్ని తీసింది ఈ సీత.
0: సీత పిక్డ్ అప్ ఏ గ్రాస్ బ్లేడ్ అండర్ హర్.
1: రావణ,
0: రావణ,
1: రాముని యొక్క సంపదకు నీ సంపదకు ఈ గడ్డి పోచతో సమానం.
0: వెన్ కంపేర్డ్ టు ది వెల్త్ ఆఫ్ రామ విత్ దట్ ఆఫ్ యువర్ వెల్త్ ఆఫ్టర్ ఆల్ దిస్ ఈక్వల్ టు
1: రాముడు. ప్రజ్ఞాన సంపత్తి గలవాడు.
0: రామ హ్యాస్ ఆల్ ది ఫ్యాకల్టీస్ ఆఫ్ వెల్త్.
1: ఆత్మజ్ఞాన సంపన్నుడు.
0: He has got ఆత్మిక్ బ్లెస్.
1: అనేక విధమైనటువంటి తేజోమయుడు.
0: He's of effulgence.
1: అమృత స్వరూపుడు.
0: He's
1: ఆనందమయుడు.
0: He's one of bliss.
1: అట్టి రామునకుడు ఇట్టి తుచ్చమైనటువంటి గడ్డి పోచకును నీవు పోల్చుకుంటున్నావా?
0: How do you compare that with this affliction?
1: ఎంత తుచ్చమైనటువంటి భావం నీది.
0: What a mean feeling you have.
1: రావణ, నీవు ఇంత పెద్ద రాజువని భావిస్తున్నావు.
0: రావణ, I consider you.
1: నీకెవరు కూడా ఈ రావణ ఈ లంక లోపల చక్కని సలహాలు చెప్పేటువంటి వాడు లేరా?
0: In this Lanka, are there not anybody who can give good advice?
1: నీకు సలహాలు చెప్పేటువంటి వారు ఉండి కూడాను వారి సలహాలు నీవు తీసుకోవటం లేదా?
0: Though there are advisers, are you not conceding their
1: advice? ఎంత దుర్గతి పాలైపోతున్నావు.
0: Why this fate, destiny?
1: ఎంత అల్పజ్ఞుడిగా మారిపోతున్నావు.
0: How mean you are.
1: ఇంత అల్పజ్ఞుడికి రామునికి పోల్చుకోవటం ఎక్కడైనా సాధ్యముందా?
0: You are a mean fellow. How do you compare yourself with Rama?
1: వెళ్ళిపోమని చెప్పని చెప్పింది.
0: He said, get out.
1: ఈమె అనేక రకమైన ఏనాడు కూడాను మాట్లాడనటువంటి సీత ఆ గడ్డిపోవృత్తం చూస్తూ ఆ గడ్డిపోతనే రావణుడిగా భావించుకుని దానిని అనేక రకములుగా విమర్శిస్తూ వచ్చింది.
0: సీత నెవర్ స్పోక్ సో ఫార్. పికింగ్ అప్ దట్ గ్రాస్ బ్లేడ్ షీ థాట్ షీ కన్సిడర్డ్ గ్రాస్ బ్లేడ్ యాజ్ రావణ.
1: రావణ పట్టలేని కోపం పడింది.
0: రావణ వాస్ వెరీ యాంగ్రీ.
1: సీత, ఇంకా 2 నెలలు మాత్రమే నీకు గడువిస్తున్నాడు.
0: సీత, ఐ గివ్ యూ ఓన్లీ 2 మంత్స్ టైం.
1: ఆ 2 నెలలు జరిగిన తర్వాత మా వంట వారే వచ్చి నిన్ను ముక్కలు ముక్కలు చేసి నాకు ఆహారంగా వండుతారు.
0: After 2 months, our cooks will come to the
1: temple
0: and cook
1: you.
0: And then who can protect you at that time?
1: ఇదే కడపటి యొక్క శాసనం అన్నాడు.
0: This final warning.
1: ఆమె దేనికి నీ లెక్క చేయలేదు.
0: She didn't accept this.
1: ఇలాంటి తుచ్చులతో నాకేం పని?
0: What is this mean fellow's
1: problem? మూర్ఖులైనటువంటి వారితో మాట్లాడటం కూడా ఒక విధమైనటువంటి యొక్క హాస్యమే.
0: To talk to fools also is a matter.
1: ఇది ఒక పాపమే.
0: Is a sin.
1: ఇలాంటి మూర్ఖులతో సంభాషణ జరిపి ప్రయోజనం ఏమిటి? కాలం వ్యర్థము.
0: What is the fun of talking with fools?
1: అనుకొని అతన్ని రావణ్ణి అన్నిటికీ హీనుడేగా భావిస్తూ వచ్చింది.
0: సీత కన్సిడర్ రావణ యాజ్ మీన్ అండ్ ఎ ఫూల్ ఫెలో.
1: తదుపరి 2వ దినం నుంచి ఇంక యుద్ధం ప్రారంభమైంది.
0: వార్ స్టార్టెడ్ ఫ్రమ్ ద సెకండ్ డే.
1: ఒక్కొక్క దినము ఒక్కొక్క వందల మంది హతమారిపోతున్నారు.
0: Hundreds ఆర్ కిల్డ్ ఈచ్ డే.
1: కానీ రాముని యొక్క కుమారుడైనటువంటి అంగదుడు కూడాను గొప్ప సైన్యంతో వచ్చాడు.
0: అంగద ఆల్సో కేమ్ ద బిగ్ ఆర్మీ బిహైండ్.
1: ఈ విధమైనటువంటి యుద్ధంలో రాత్రింపగలు జరుగుతూ ఉన్నాయి. రాక్షసులకు వానరులకు.
0: వార్ వెంట్ ఆన్ డే అండ్ నైట్.
1: లంక అంతా కూడా భయకంపితమై ఉంటుంది.
0: ఎంటైర్ లంక ఇస్ ఫియర్ స్ట్రికెన్.
1: వానరులకు ఎవరికి భయం లేదు.
0: బట్ మంకీస్ ఆర్ నాట్ అఫ్రైడ్.
1: 3వ దినము
0: థర్డ్ డే
1: ఈ వానరులందరూ కూడా మూర్చబడినట్టుగా పడిపోయారు. ఏ అస్త్రం వేశారో ఏమిటో.
0: థర్డ్ డే ఆల్ మంకీస్ ఫెయింటెడ్.
1: ఇక్కడ విభీషణుడు ఉండి
0: యర్ విభీషణ ఇస్ దేర్.
1: మీరెవరు భయపడనక్కర్లేదు.
0: డోంట్ బి అఫ్రైడ్.
1: ఈ రాక్షసుల యొక్క మాయాచాలము.
0: దిస్ ఇస్ ఆల్ ది డిసీట్.
1: కనుక ఏ మాత్రం మీరు ప్రాణము పోలేదు.
0: యూ డిడ్ డై యాక్చువల్లీ.
1: ధైర్యంగా ఉండండి.
0: యూ పిక్ అప్
1: అని వాళ్ళకి ధైర్యం ఇచ్చి తాను ఒక మంత్రంగా రూపొందింపజేశాడు. అందరూ లేచారు.
0: And he also devised in such a way that they would all get up.
1: ఈ విధమైనటువంటి ఒక చర్యల లోపల అనేక మాయలు పన్నుతూ వచ్చాడు రావణాసురుడు.
0: And Ravanasura resorted to all kinds of knacks.
1: ఈ విధంగా ఉండగా తిరిగి సీత తలను ఖండించి సీతను తలను తీసుకుని పోయి రాములకు చూపుతూ వచ్చాడు.
0: By his neck he did in such a way that head of Sita is made artificially and he showed to Rama.
1: విభీషణుడు భార్య సరమ్మ సీతకు ఏ విధంగా బోధించిందో అక్కడ విభీషణుడు రామును కూడా ఆ విధంగా బోధిస్తూ వచ్చాడు.
0: The way Sarama taught to Sita, the same way విభీషణ.
1: రామ, ఆ సీత మహాసాధ్యమని ముట్టడానికి ఎవరికి వీలు కాదు.
0: రామ, ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ ఎనీబడీ టు టచ్ సీత.
1: ఆమె ఖండించేటువంటి వాడు ఎవడు?
0: Who can touch her? Who can
1: kill her? ఇది కేవలము ఒక విధమైనటువంటి హాస్యము.
0: It is a fun. That's
1: all. మీరు నమ్మకండి అన్న.
0: Never believe it.
1: ఈ విధంగా అనేక రకమైనటువంటి యొక్క దోషములు కల్పిస్తూ
0: so many mistakes
1: విచిత్రమైనటువంటి దృశ్యాలు చూపిస్తూ
0: all mysteries are
1: shown. రామును కూడా ఆశ్చర్యకరమైనటువంటి రీతిగా మారుస్తూ వచ్చాడు.
0: Rama also was surprised for a moment.
1: రామును కూడా తెలుసును.
0: Rama also knows.
1: అయినప్పటికీ ఆ ఖండించిన శిరస్సును చూచేటప్పటికే లక్ష్మణుడు భ్రాంతి పొందిపోయాడు.
0: హావింగ్ సీన్ ది హెడ్ ఆఫ్ సీత లక్ష్మణ వాజ్ షాక్డ్.
1: 2వ దినం ఆ క్రోధంతో లక్ష్మణుడు యుద్ధంలో ప్రవేశించాడు.
0: లక్ష్మణ ఇస్ ఇన్ ద వార్ ఫ్రంట్ ఆన్ ద ఫాలోయింగ్ డే.
1: ఈ లక్ష్మణుడు కూడాను యుద్ధంలో మూర్చిపోయాడు.
0: లక్ష్మణ ఆల్సో ఫెయింటెడ్ ఇన్ ద
1: మూర్చిపోయినటువంటి లక్ష్మణుడు చూచి రాముడు చాలా బాధపడుతున్నాడు.
0: రామ ఫెల్ట్ వెరీ సాడ్ సీయింగ్ లక్ష్మణ హూ ఫెయింటెడ్.
1: రామ, నీవు ఆరో ప్రాణంగా తీసుకున్నాను లక్ష్మణ.
0: You have taken me as the 6th life principle.
1: కరకని ఈ నాడున ఆరో ప్రాణం కూడా పోయిందా?
0: I have lost the 6th life breath.
1: అని లక్ష్మణుడి పైన పడి అనేక విధములుగా విలపించినట్టుగా నటన చేస్తూ వచ్చాడు.
0: రామ ప్రిటెండెడ్ యాజ్ ఇఫ్ హిస్ క్రైయింగ్. హి ఫెల్ ఆన్ ద బాడీ ఆఫ్ లక్ష్మణ.
1: విభీషణుడు వచ్చి
0: విభీషణ కేమ్.
1: దీనికి ఒక విధమైనటువంటి మందు కలదు.
0: ఇట్స్ ఎ మెడిసిన్ ఫర్ దిస్.
1: ఇది సంజీవిని అనేటువంటి మందు, దీనికి ఫలాని యొక్క పర్వతం పైన ఉంటున్నదని హనుమంతుడిని పంపించాడు.
0: సంజీవి ఇస్ ది కరెక్ట్ మెడిసిన్ దట్ వుడ్ బి కరెక్ట్ క్యూర్.
1: ఏ ఉత్తమో ఏమిటో అది ఎవరికి తెలియదు.
0: వేర్ ఇట్ ఈస్ నో వన్ నోస్.
1: కానీ పోవటము రావటం లోపల లక్ష్మణ్ మూర్చి ఏమవుతుందో ఏమిటో.
0: వైల్ గోయింగ్ అండ్ రిటర్నింగ్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ బిట్వీన్ ద లక్ష్మణ్.
1: కొండని ఎత్తుకుని వచ్చాడు హనుమంతుడు.
0: సో హనుమాన్ బ్రాట్ ది హోల్ మౌంటైన్.
1: ఇందులో ఏ వృక్షమో మీరే నిర్ణయం చేసుకోండి అన్నాడు.
0: యూ జస్ట్ పిక్ అప్ ద రైట్ ట్రీ దేర్.
1: వచ్చేటప్పటికి ఆ వృక్షం యొక్క రసమును పోసేటప్పటికి లక్ష్మణుడు లేచాడు.
0: వెరీ జ్యూసీ జస్ట్.
1: ఆ లక్ష్మణ్ రామును కౌగలించుకొని, నాయన ఈనాడు నాకు పునర్జన్మము.
0: Rama said, this is my
1: rebirth. And
0: here this all had happened as per the whims of the world.
1: ఇంకా రెండవ దినం మూడవ దినము ఈ లక్ష్మణ్ మూర్తి తేరిన తక్షణమే నాలుగవ దినం రాములే బయలుదేరాడు.
0: On the fourth day Rama himself started.
1: మహాఘోరమైనటువంటి యుద్ధములు జరుగుతూ వచ్చాయి.
0: War was going on.
1: ఇటువైపున అటువైపున కూడా అనేక ప్రాణములు పోతూ వచ్చాయి.
0: Many people are dying on both sides.
1: కానీ ఆనాడు రాములు వేసినటువంటి అస్త్రముల చేత ఒక రావణాసురుడు మూర్చి అలసిపోయినట్టుగా కనిపించాడు.
0: బికాస్ ఆఫ్ ది మైటీ పవర్ ఆఫ్ రామ, రావణ అపియర్డ్ యాజ్ ఇట్ ఈస్ పెయింటెడ్ అండ్
1: రాముడు దయాహృదయుడు.
0: రామ ఇస్ కంపాషన్
1: ప్రేమ స్వరూపుడు.
0: ఎంబాడిమెంట్ ఆఫ్
1: ఇలాంటి అలసిపోయినాడు కదా అని అతనితో యుద్ధం చేయలేదు.
0: బికాస్ రావణ ఇస్ టైర్డ్ రామ డిడ్ నాట్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ది సిచువేషన్.
1: అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు
0: రావణ, యు అపియర్ టు బి టైర్డ్.
1: నీవు నీ వెళ్లి నీ యొక్క పర్ణశాల నీ యొక్క గృహమునకు విశ్రాంతి తీసుకుని రేపటి దినం రమ్మన్నాడు.
0: గో బ్యాక్ టు యువర్ ప్యాలెస్ టేక్ రెస్ట్ కమ్ టుమారో.
1: ఎవరైనా యుద్ధంలో ఈ రీతిగా చెప్తారా?
0: విల్ ఎనీబడి సే లైక్ దట్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్?
1: ధర్మ యుద్ధము ఆనాటి శ్రీరామునిది.
0: రామస్ వార్ ఇస్ వన్ ఆఫ్ ధర్మ.
1: తిరిగి యొక్క రావణ్ణి ఇంటికి పంపించి
0: అండ్ ఈ సెంట్ రావణ
1: ఆ రాత్రి విశ్రాంతి తీసుకున్నారు. రేపటి దినం తిరిగి రావణ్తో యుద్ధం ప్రారంభం.
0: రావణ టుక్ రెస్ట్ దట్ డే, నెక్స్ట్ డే ఈజ్ రెడీ టు ఫైట్ విత్ రామ.
1: కానీ మండోదరి కూడాను అక్కడ రావణ్కి అనేక విధమైనటువంటి బోధలు చేస్తూ వచ్చి
0: మండోదర ఆల్సో గేవ్ వెరీ గుడ్ టీచర్.
1: రామలక్ష్మణులు సామాన్యులు కాదు.
0: రామలక్ష్మణులు ఆర్ నాట్ ఆర్డినరీ.
1: సాక్షాత్ శ్రీమన్ నారాయణ మూర్తి ఆదిశేషుడు.
0: వన్ ఇస్ గాడ్, అదర్ వన్ ఇస్
1: వినాశకాలే విపరీత బుద్ధి. ఈ విపరీత బుద్ధులు నీకు ఎందుకు పుట్టాయి?
0: బికాస్ ఆఫ్ బ్యాడ్ టైమ్స్ యూఆర్ హ్యావింగ్ ఆల్ సచ్ వికెడ్ ఐడియాస్.
1: ఇప్పటికైనా మించిపోలేదు.
0: Is not
1: ఆ సీతను తీసుకుని వెళ్లి ఆ రాములకు అప్పచెప్పి పాదాల పైన పడండి అని.
0: అట్ లీస్ట్ నౌ సరెండర్ సీత టు రామ.
1: వీడు ఏమాత్రము అంగీకరించలేదు.
0: ఇట్ ఇస్ నాట్ యాక్సెప్ట్.
1: ఈ వినాశకాలం వస్తుండాలి.
0: బ్యాడ్ టైమ్ ఇస్
1: మంచి మాట ఎట్ట వింటారు.
0: యు నాట్ పే హీడ్ టు గుడ్.
1: అందువల్లనే చెప్పాను, మంచి మాట వినరు మనసిచ్చి చెప్పినా చెడ్డ మాటలట్లే చెవిని చేర్చు.
0: దో గుడ్
1: మంచి మాటలు ఎవరూ వినరు.
0: గుడ్ వర్డ్స్ విల్ నెవర్ పే హీడ్.
1: ఆనాడే కాదు, ఏనాడు కూడా ఇట్టి మంచి మాటలు వినరు.
0: నాట్ ఓన్లీ దెన్ ఆర్ ఎనీ డే ఫర్ దట్ మ్యాటర్.
1: చెడ్డ మాటలు అంటే ఎన్నో కర్ణములు పెట్టుకుని వింటారు.
0: వి ఆర్ రెడీ టు లిసన్ టు బ్యాడ్ థింగ్స్.
1: ఇది మానవుని యొక్క ప్రవృత్తి యొక్క లక్షణములు.
0: దిస్ ఇస్ ఎ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ హూ ఇస్ ఆన్ ద లాంగ్
1: అవుట్వర్డ్ పాత్. ఈ ప్రవృత్తి అనగా ఏమిటి?
0: వాట్ ఈస్ ద
1: ఇంద్రియములతో కూడినటువంటిదే ప్రవృత్తి.
0: ద ప్రవృత్తి ఇస్ వన్ విచ్ ఇస్ అవుట్ వర్డ్ ఆఫ్ ది సెన్సెస్.
1: కనుక ఇంద్రియమును అరికట్టుకున్నప్పుడే నివృత్తి.
0: వెన్ యూ హ్యావ్ సెన్స్ కంట్రోల్ యూ టర్న్ ఇన్ వర్డ్.
1: ప్రవృత్తి మార్గంలో జీవించేటువంటి ప్రతి మానవులకు ఈ కామ క్రోధ లోపమోహమత్యమైనటువంటి అరిషట్ వర్గములు అనేక విధముగా శత్రువులుగా బాధిస్తుంటాయి.
0: దేర్ఫోర్ ద వన్ హూ ఇస్ అవుట్ వర్డ్ ఇస్ బౌండ్ టు బి విక్టిమ్ టు ఆల్ ద ఎనిమీస్.
1: మన ఆయుధం కట్టుకున్న ఎవరు శత్రువులు?
0: హూ ఆర్ అవర్ ఎనిమీస్?
1: ఎవరు యముడు శత్రువుడని ఇంకెవరో శత్రువులని భావిస్తున్నాము. కాదు కాదు, మన దుర్గుణములే మనకు శత్రువులు.
0: వీ కన్సిడర్ సో అండ్ సో ఇస్ అవర్ ఎనిమీ. సో అండ్ సో
1: దుర్గుణములే మన ఆయువును ముక్కలు ముక్కలు చేస్తుంటున్నాయి.
0: దట్ క్వాలిటీస్ అవర్ ఎనిమీస్ దట్ విల్ కట్ షార్ట్ అవర్ లైఫ్ స్పాన్.
1: ఈ అసూయ మహా దుర్గుణము.
0: జెలస్ ఈస్ అ బ్యాడ్ క్వాలిటీ.
1: దీనికి మందే లేదు.
0: ఇట్స్ నాట్ గుడ్.
1: ఇది క్యాన్సర్ వ్యాధి వంటిది.
0: ఇట్ ఇస్ లైక్ ఎ క్యాన్సర్.
1: ఇలాంటి అసూయ కలిగినటువంటి వాడు ఇంకా క్షీణించిపోతాడు.
0: ద వన్ ఆఫ్ జెలస్ ఈస్ బౌండ్ టు రూట్
1: క్రోధము. క్రోధం అనుకునేటువంటిది మహారాక్షసి.
0: యాంగర్ ఇస్ ఎ డెమన్.
1: ఈ రాక్షసుకి రాక్షస గుణములు తప్ప మరొక గుణములు ఉండవు.
0: వెల్ దిస్ యాంగర్ ఇస్ ద డెమోనిక్ క్వాలిటీ.
1: కనుక ఈ రాక్షసులకు అందరికీ ఈ విధమైనటువంటి యొక్క దుర్గుణములతో అభివృద్ధి పొందుతూ వస్తున్నారు.
0: ఆల్ డెమన్స్ హావ్ ఆల్ దిస్ బ్యాడ్ క్వాలిటీ.
1: ఏ కాలమునందైనా ఏ యుగమునందైనా ఏ అవతారమునందైనా కూడా దుర్గుణములు కలిగినటువంటి వారంతా రాక్షసులే.
0: ఎట్ ఎనీ టైమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ ఎనీ ఏజ్ బ్యాడ్ క్వాలిటీస్ ఆర్ దేర్.
1: ఆ దుర్గుణములు ఆహార విహారంతో కలిగేటువంటివి కదా అంటే అది శాశ్వతమైనవి కాదు.
0: The bad qualities are the products of our
1: food and habit. They
0: change moment to moment.
1: కానీ రాక్షస గుణములు అట్ట కాదు.
0: డెమోనిక్ క్వాలిటీస్ ఆర్ నాట్ లైక్ దాట్.
1: అవి ఇతన్ని వదలనే వదలవు.
0: దే విల్ నెవర్ లీవ్ యూ.
1: పరిస్థితులు ఎందుకు మార్పులు చెందవు.
0: అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ దే డోంట్ చేంజ్.
1: కనుకనే ఈ కామక్రోధములనే రెండు శత్రువులే మానవునికి మహాగ్రహములు.
0: దేర్ ఫోర్ దిస్ డిసైర్ అండ్ యాంగర్ ఆర్ ఎనిమీస్.
1: లోకములో నవగ్రహములు అంటున్నారు.
0: వి ఫైండ్ 9 ప్లానెట్స్.
1: కాదు కాదు, రెండే గ్రహములు.
0: దర్ ఓన్లీ 2 ప్లానెట్స్.
1: ఆ రెండే, కామము క్రోధము, ఈ రెండే గ్రహములు.
0: ఓన్లీ 2 ప్లానెట్స్. వన్ ఇస్ కామ, ది డిజైర్.
1: ఈ రెండు గ్రహములే మానవుని పట్టి పీడిస్తూ ఉంటున్నాయి.
0: Because you suffer because of these two.
1: అవి ఇంకా అనేక రకములైనటువంటి రూపాన్ని ధరిస్తూ ఉంటున్నాయి.
0: There's too many forms.
1: దేహంలో ఎన్ని అంగములు ఉంటున్నాయో,
0: సో మెనీ పార్ట్స్ ఇన్
1: అవర్ బాడీ. అదే విధంగానే మనసులో కూడాను అన్ని రకమైనటువంటి వికార అంగములు ఉంటున్నాయి.
0: దేర్ఫోర్ ఇన్ ద మైండ్ ఆల్సో దేర్ సో మెనీ.
1: శరీరం నశించిన తర్వాత కూడాను మనసు నశించదు.
0: ద బాడీ మే డై బట్ మైండ్ రిమైన్.
1: తిరిగి మరుజన్మంలో కూడాను అందులో ప్రవేశిస్తూ ఉంటుంది.
0: ఎంటర్స్ ఇంటూ అనదర్ బాడీ.
1: ఈ విధంగా ప్రవేశించి అనేక రకమైనటువంటి మాయలు జరుపుతూ ఉంటుంది.
0: బికాస్ ఆఫ్ దిస్ వి ఆర్ డెల్యూడెడ్.
1: కనుకని మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడానికి,
0: in order to see that mind will be in right direction,
1: నివృత్తిమార్గాన్ని అనుసరించాలి.
0: We should follow the inward path.
1: నివృత్తిమార్గం అనగా ఏమిటి?
0: What do you mean by నివృత్తి?
1: సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం.
0: Do all activities to
1: ఏ పని చేసినప్పటికీ ఇది భగవంతుని ప్రీతిగా నేను చేస్తున్నాను.
0: You may do anything, it should be done so as to please God.
1: ఈ సులభ మార్గం ఉండి కూడాను మానవులు ఎందులకో దీనిని అనుసరించకుండా కష్టమైనటువంటిది, శ్రమైనటువంటి మార్గాన్ని అనుసరిస్తుంటున్నారు.
0: దో సచ్ ఎన్ ఈజీ పాత్ ఇస్ అవైలబుల్, మ్యాన్ రిసార్ట్స్ టు ఎ టఫ్ పాత్.
1: ఈనాటి మానవులకు తెలివితేటలు మితిమీరిపోతున్నాయి.
0: మ్యాన్ టుడే ఇస్ హైలీ ఇంటెలిజెంట్.
1: తెలివితేటలు ఉంటున్నాయి కానీ గుణం మాత్రం క్షీణించిపోతుండాలి.
0: హెస్ ఇంటెలిజెన్స్ బట్ నో వాల్యూ.
1: ఎంత గొప్ప విద్యావంతులైనప్పటికీ
0: హీ మే బి హైలీ ఎడ్యుకేటెడ్,
1: జనరల్ నాలెడ్జ్, కామన్ సెన్స్ జీరో.
0: జనరల్ నాలెడ్జ్ అండ్ కామన్ సెన్స్ ఆర్ జీరో.
1: జనరల్ నాలెడ్జ్ ఉండినటువంటి సమయం నుండి మానవుడు ఉత్తమ మానవుడిగా ఉంటాడు.
0: ఇఫ్ యువర్ జనరల్ నాలెడ్జ్ యూ విల్ బి నోబుల్.
1: ఇప్పుడు ఎంతో చదువుకుంటారు,
0: యూ లీవ్
1: కానీ చిన్న చిన్న విషయాలు వాళ్ళకి తెలియదు.
0: బట్ యూ డోంట్ నో మైనర్ థింగ్స్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఆర్ ద రీజన్?
1: ఆ జనరల్ నాలెడ్జ్ వాళ్ళకి తెలియదు.
0: బికాజ్ యూ డోంట్ హ్యావ్ జనరల్ నాలెడ్జ్.
1: ఈ శిల్పి అనేటువంటి వాడు ఎంత గొప్ప పనియో చేస్తుంటాడు.
0: స్కల్ప్టర్ డస్ ఎ లాట్.
1: కానీ నలుడు చిన్న విషయం లోపల రాయిని మునగలేకుండా చేసుకోలేకపోయాడు.
0: నల్ల కుడ్ మేక్ ది బౌల్డర్ ఫ్లో.
1: అదే విధంగానే ప్రపంచంలో ఇప్పుడు అనేక మంది మేధావులు ఉంటున్నారు.
0: దర్ మెనీ ఇంటెలెక్చువల్స్ ఇన్ ద వరల్డ్.
1: మేధాశక్తి ఉన్నది కానీ కామన్ సెన్స్ తక్కువగా ఉంది.
0: దే హావ్ వెరీ హై ఇంటెలెక్ట్ బట్ దే హావ్ నో
1: కామన్ సెన్స్. జనరల్ నాలెడ్జ్ చాలా అవసరం ఈనాడు.
0: జనరల్ నాలెడ్జ్ ఇస్ ఎసెన్షియల్.
1: ఏ పని చేయడానికి పోయినా ఇది మంచిదా చెడ్డదా,
0: వాట్ ఎవర్ వర్క్ యూ మ్యాన్ టేక్, ఇది
1: సత్యమా అసత్యమా,
0: ట్రూత్ ఆర్ ఫాల్స్,
1: ఇది ధర్మమా అధర్మమా,
0: రైట్యస్ ఆర్ అన్రైట్యస్,
1: ఇది చేయవలసిందా చేయతగనిదా,
0: షుడ్ ఐ డూ ఆర్ నాట్,
1: అనేటువంటి విచారణ శక్తి శూన్యమైపోతుందా.
0: దట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఇస్ గాన్.
1: కనుకని ఆ జనరల్ నాలెడ్జ్ లేకపోవడం చేతనే ఎంత గొప్ప విద్యావంతుడైనప్పటికీ వాడు ఒక అవివేకుగా రూపొందుతున్నాడు.
0: దో హీస్ హైలీ ఎడ్యుకేటెడ్ యాజ్ హి హస్ నో జనరల్ నాలెడ్జ్, హీస్ ఎ ఫూల్.
1: కనుకని అవివేక గుణములు మనలో ప్రవేశించకుండా ఉండాలనుకుంటే ప్రవృత్తిని వదలి కొంత నివృత్తిలో ప్రవేశించాలి.
0: ఇన్ ఆర్డర్ టు అవే ఫ్రమ్ దిస్ ఫూలిష్నెస్,
1: అనిత్యము అశాశ్వతమైనటువంటి యొక్క గుణములు కొన్ని దూరం గావించుకుని నిత్య సత్యమైనటువంటి గుణములు పెంచుకోవడానికి ప్రయత్నించాలి.
0: వి షుడ్ గివ్ అప్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్ అండ్ డెవలప్ ఎటర్నల్.
1: అది మన వేదాలను బోధించి సత్యం వద, ధర్మం చెర,
0: స్పీక్ ట్రూత్ అండ్ ఫాలో రైచియస్నెస్.
1: ఈ సత్యాన్ని ధర్మాన్ని నీవు కాపాడుకుంటూ పో.
0: సేఫ్ గార్డ్ దీస్ టూ ట్రూత్ అండ్ రైచియస్.
1: నీలో ప్రవేశించినటువంటి దుర్గుణములు అన్ని కూడా శూన్యమైపోతాయి.
0: ఆల్ దాట్ క్వాలిటీస్ విత్ ఇన్ యూ విల్ రన్ అవే.
1: కనుక నీ లంకలో ప్రవేశించి రాక్షసులందరినీ హతమార్చుతుండగా,
0: when they started killing all the demons in Lanka,
1: రామును కూడా ఒక విధమైనటువంటి విషాదం ప్రారంభించింది.
0: రామ ఆల్సో స్టార్టెడ్ ఫీలింగ్
1: దోషము చేసిన వాడెవడు,
0: హూ కమిటెడ్ మిస్టేక్,
1: ఈ పాపమును అనుభవించేవారెవరు,
0: హూ ఆర్ సఫరర్స్ యాక్చువల్లీ.
1: అయితే
0: హౌఎవర్
1: ఇది వీరి దోషం కాదు,
0: ఇట్స్ నాట్ దేర్ మిస్టేక్,
1: ఆ మాస్టర్ దోషం.
0: మిస్టేక్ లైస్ విత్ ద మాస్టర్.
1: అయితే అతను చేసినటువంటి దోషం వల్ల అతని పరిసరములు వారందరికీ ఈ యొక్క దీనిని అనుభవించక తప్పదు.
0: బికాస్ ఆఫ్ ది మిస్టేక్ ఆఫ్ ద మాస్టర్ ఆల్ హిస్ అసోసియేట్స్ విల్ హావ్ టు సఫర్.
1: కాననమున రేగిన కారు చిచ్చు వేములను గాల్చి మామిళ్ళ విడచిచనునా.
0: దట్ బాన్ ఫైర్ దేర్ ఇన్ ద ఫారెస్ట్ విల్ నెవర్ లీవ్ ద మ్యాంగోస్. It will not merely burn the rest of the
1: అడవి అగ్ని అన్నింటిని కాల్చేస్తుంది.
0: The fire there in the forest will burn all the
1: ఫలం ఇస్తుంది అని మామిడి చెట్టును వదలదు. ఇది చేలు ఫలం ఇస్తుంది అని వేప చెట్టును కాల్చదు.
0: ఇట్ విల్ నాట్ లీవ్ ద ట్రీస్ దట్ ఈల్డ్ స్వీట్ ఫ్రూట్స్ ఆర్ బర్న్ ఓన్లీ ద రెస్ట్ ఆఫ్ ద ట్రీస్ నౌ.
1: కనుకనే అడవిలో పుట్టినటువంటి మల్లె తీగే అన్నింటికీ సుగంధాన్ని అందిస్తుంది.
0: దేర్ఫోర్ ద క్రీపర్ ద జాస్మిన్,
1: అడవిలో పుట్టినటువంటి అగ్ని అన్నింటినీ కాల్చివేస్తుంది.
0: ద ఫైర్ దేర్ విల్ బర్న్ ఆల్ ద.
1: అదే రీతిగా సమాజమే ఒక పెద్ద అడవి.
0: So the society is a big
1: ఈ సమాజంలో సద్గుణవంతులు ఉంటుంటే సర్వులను సద్గుణవంతులుగా చేస్తుంది.
0: If there are virtuous people, everybody would be virtuous.
1: కానీ దుర్గుణవంతులు ఒక్కడుంటే చాలు, సమాజంనే నాశనం చేస్తుంది.
0: If there is one
1: ఆ ఊదుటి తాను కారిపోతూ కారిపోతూ సుగంధాన్ని అందరికీ అందిస్తుంది.
0: వి నీడ్ ఎ పర్సన్ ఆఫ్ ది ఇన్సెన్స్ స్టిక్ టైప్
1: స్వార్థమును నాశనం చేసుకున్న పరాత్మనేటువంటి పవిత్రతను అందరికీ అందిస్తుంది.
0: వన్స్ యూ కంట్రోల్ సెల్ఫిష్నెస్ ద స్పిరిచువల్
1: ఈ లంకా రాజ్యం అనేటువంటిది మహా దుర్మార్గ రాజ్యము.
0: అండ్ దేర్ఫోర్ లంకా ఇస్ బ్యాడ్ కంట్రీ.
1: అందరి ఎందుకు అంతో ఇంతో ఈ స్వార్థ సత్ప్రయోజనం అనేటువంటి రాక్షసత్వాలు ఉంటున్నాయి.
0: ఆల్ హావ్ డెమోనిక్ క్వాలిటీస్ ఆఫ్ సెల్ఫిష్నెస్ సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇది తప్పినది
1: కాదు.
0: సో ఇట్స్ ఇన్ఎస్కేపబుల్.
1: అందులో కూడా మంచివారు లేకపోలేదు.
0: దేర్ ఆర్ గుడ్ నో డౌట్.
1: రావణుడు వీరితో యుద్ధం చేసే సమయంలో కొంతమంది స్త్రీలు పరిగెత్తిపోతున్నారు.
0: When there's war between Ravana and Rakshasulu, women started running.
1: Chinna biddana pattukoni parigettundari.
0: One woman started running with a baby.
1: Lakshmanudu ayudham vidirechinappudiki ee chinna biddaku tagilindi, chinna bidda padipoyindi.
0: When Lakshmana shot an arrow, the baby died while mother started running.
1: Kani aa biddanu vadalipetti ee talli parigettundadi tanna taanu rakshinchukosamani.
0: The mother dropped the child there and started running ahead.
1: Anna ee rakshasulu yokka swabhavam chudu.
0: లక్ష్మణ సెడ్ బ్రదర్
1: వాత్సల్యం కూడా లేకుండా కఠినంగా ప్రవర్తిస్తున్నారు.
0: నో కంపాషన్ టువర్డ్స్ ద చైల్డ్.
1: కానీ సర్వజ్ఞుడైన రాములకు తెలుసును.
0: బట్ ఆల్ నోయింగ్ రామా నో
1: లక్ష్మణ నీవు పొరపడుతున్నావు.
0: లక్ష్మణ యువర్ మిస్టేకన్.
1: చూడు ఆమెకు స్వార్థం కాదు.
0: ఇట్స్ నాట్ సెల్ఫిష్.
1: ఆమె నిండుకు పరార్థమే ఉంటుండాలి.
0: హస్ గాట్ స్పిరిచువల్.
1: అని వారిని పంపించి ఆమెను పిలిపించారు.
0: అండ్ హి సెంట్ అండ్ సమన్డ్ హర్.
1: ఆమెను అడిగారు.
0: అండ్ హి ఆస్క్డ్
1: అమ్మా నీ బిడ్డ పోయినప్పటికీ నీకు దుఃఖం లేకుండా నిన్ను నీవు రక్షించుకునేటువంటి స్వార్థంలో పరిగెత్తిపోతున్నావు, దీనికి కారణమేమిటి అన్నారు.
0: హీ ఆస్క్డ్, ఓ లేడీ, దో యువర్ చైల్డ్ డైడ్, యూ జస్ట్ డ్రాప్ హర్ దేర్ అండ్ యూఆర్ రన్నింగ్ అవుట్ ఆఫ్ సెల్ఫిష్నెస్.
1: వై? బిడ్డ భావం నాకు లేదు.
0: ఐ డోంట్ హ్యావ్ ఎన్ అటాచ్మెంట్ టు ద చైల్డ్.
1: శ్రీరామచంద్రుడు శ్రీమన్నారాయణమూర్తి.
0: రామ ఇస్ వెరీ గాడ్.
1: అతను ఈ రగ్నంతా నాశనం చేయడం కోసం వచ్చాడు.
0: హీ కేమ్ హియర్ టు బర్న్ ది ఎంటైర్.
1: కట్టగడపడి లంకను నాశనం చేసి లంకని ఏలాలని తాను ఉంటున్నాడు.
0: అండ్ హీ వాంటెడ్ టు రూల్ దిస్ లంక.
1: లేక తిరిగి అయోధ్యకు పోయి చేరాలని ఉంటుండొచ్చు.
0: ఆర్ హీ మే రీచ్ అయోధ్య.
1: మమ్మల్ని కూడా నువ్వు అయోధ్యకు తీసుకుని వెళ్లి రామసేవ చేయించుకుంటాడో ఏమో అనేటువంటి ఉద్దేశంతో నేను బ్రతకాలని ఆశ ఉంటుండాలి అని.
0: అవుట్ ఆఫ్ షేర్ యాంగ్జైటీ దట్ వీ మే బి గివెన్ అన్ ఆపర్చునిటీ టు గో టు అయోధ్య అండ్ సర్వ్ హిమ్.
1: రామసేవ చేయాలి.
0: We should serve Rama.
1: Ramarajyam రావాలి.
0: రామరాజ్యం should
1: దాని నిమిత్తమే నేను జీవించడానికి ప్రయత్నిస్తున్నాను.
0: And we want to live with
1: అంతే కానీ నాకు ఈ తుచ్చ జీవితం పైన నాకు ఆశ లేదు.
0: There's no desire to live any longer.
1: రామసేవ చేస్తూ రాములకు అత్యంత సమీపంలో ఉండేటువంటి వాంఛనే నాది.
0: We want to serve Rama, living very close to him.
1: చెప్పాడు రాములు. చూచావా లక్ష్మణ, ఎవరెవరి హృదయం ఏ విధమైన మాటలో ఉంటుంటాదో. అందరూ రాక్షసులే కాదు. దాంతో కూడా సాత్వికులు ఉంటున్నారు. ఇందులో విభీషణుడే దీనికి ప్రత్యక్ష ప్రమాణం.
0: విభీషణ ఇస్ వన్ ఎగ్జాంపుల్.
1: అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉంటుంటారు.
0: నోబుల్ పీపుల్ ఆర్ దేర్.
1: వారిని ఒక రక్షించనక్కర్లేదు.
0: యు డోంట్ నీడ్ టు ప్రొటెక్ట్.
1: ధర్మో రక్షతి రక్షితః. ఆ ధర్మనే వారిని రక్షిస్తారు.
0: వెరీ ధర్మ దే ఫాలో విల్ ప్రొటెక్ట్.
1: అని ఈ విధంగా కూడా వానరులకు సుగ్రీవునికు అంగదులకు వీరందరికీ బోధిస్తూ వచ్చాడు.
0: రామా స్టార్టెడ్ టీచింగ్ టు ఎవ్రీబడి అరౌండ్.
1: ఎందుకంటే రావణ్ని ఇంటికి పంపాడు.
0: రావణ వాజ్ ఆస్క్డ్ గో హోమ్.
1: రెండవ దినం ఇంకా యుద్ధమునకు సిద్ధం కావాలి.
0: నెక్స్ట్ డే దే వర్ రెడీ టు ఫైట్.
1: వీరందరూ కూడా రామ చేస్తున్నాడు యుద్ధము, దీంట్లో ఎవరెవరు ఏ యొక్క భాగాన్ని వహించాలి అనేటువంటి దీంట్లో చాలా తీక్షణంగా విచారిస్తున్నారు.
0: దే హావ్ కాన్సన్ట్రేటెడ్ ఆల్ దేర్ అటెన్షన్ యాస్ టు హౌ టు డిస్ట్రిబ్యూట్ ద జాబ్.
1: తెల్లవారింది.
0: నెక్స్ట్ మార్నింగ్
1: రాక్షస ఇది శబ్దములు భోగిందాయి.
0: ఆల్ యూ ఫైండ్ ద సౌండ్ రెడీ దే.
1: తిరిగి ఇక్కడ రామ శబ్దములు కూడాను మహాఘోరంగా భ్రోగినాయి.
0: అండ్ దిస్ సైడ్ ఆల్సో యూ ఫైండ్ ద ప్రిపరేషన్.
1: ఇరువురు సంసిద్ధులై ఉంటున్నారు.
0: బోత్ ది పార్టీస్ ఆర్ రెడీ.
1: ఇలాంటి సమయం లోపల
0: ద మీన్ టైమ్
1: రావణి యొక్క రెండో కుమారుడు
0: ద సెకండ్ సన్
1: ఆఫ్ ఇందులో ప్రవేశించి
0: హి కేమ్ దేర్.
1: అనేక విధమైనటువంటి మాయలు చేస్తూ వచ్చాడు.
0: హీ స్టార్టెడ్ చీటింగ్ ఇన్ వేరీడ్ వే.
1: ఈ కోతలకు అనేక విధమైనటువంటి శ్రమలు కలిగిస్తూ వచ్చాడు.
0: హీ మేడ్ దెమ్ సఫర్ ఎ లాట్.
1: కానీ వీరికి మధ్యలో ఉన్నటువంటి విభీషణుడు దీనికి ఏమాత్రం మీరు భయపడనక్కర్లేదని దానికి పరిహారంగా తానొకటి చేస్తూ వచ్చాడు.
0: బట్ విభీషణ దేర్ సెడ్, యు డోంట్ నీడ్ టు బి అఫ్రైడ్ ఆఫ్ దెమ్. హీ హాడ్ గాట్ ఎ కౌంటర్ యాక్షన్.
1: లక్ష్మణ సుగ్రీవుని అంగీకరించడానికి అనేక మంది అనేక రకమైనటువంటి ఉదాహరణలు చెప్పారు.
0: Gave so many examples.
1: సలహాలు చెప్పారు.
0: దే గేవ్ అడ్వైస్.
1: కానీ ఈనాడు విభీషణుడు మనతో ఉండటం ఎంతో మంచిదైంది.
0: విభీషణ ఇస్ ఇన్ అవర్ కంపెనీ.
1: విభీషణుడు చాలా గొప్పవాడు.
0: విభీషణ ఇస్ నోబల్.
1: ఈనాడు లోకములో
0: టుడే ఇన్ ద వరల్డ్
1: భీష్ముడు ఒకడు, విభీషణుడు ఇంకొకడు.
0: దేర్ ఆర్ టూ క్యారెక్టర్స్, భీష్మ అండ్ విభీషణ.
1: కానీ భీష్ముడి కంటే విభీషణుడే గొప్పవాడు అన్నాడు.
0: ఇట్ ఈస్ సెడ్ విభీషణ ఇస్ గ్రేటర్ దాన్ భీష్మ.
1: ఎట్ల గొప్పవాడు?
0: హౌ డు యూ సే దాట్?
1: కౌరవులు చేసేటువంటిదంతా పాపములని భీష్ముడికి తెలుసును.
0: భీష్మ నోస్ pretty well that what all that is done by Kauravas.
1: వారు అధర్మమూర్తులు అని తెలుసును.
0: He knows that Pandavas.
1: కానీ తెలిసి కూడాను కౌరవుకు చెప్పలేకపోయాడు భీష్ముడు.
0: Bhishma did not give any advice to Kauravas. No,
1: వారి వైపునే కూడాను ఈ భీష్ముడు సైన్యాధిపతిగా నిలిచాడు.
0: In fact, Bhishma stood as the chief captain for Kauravas.
1: కానీ విభీషణుడు అట్లా కాదు.
0: But Vibhishna is not like
1: అన్న చేసినటువంటి పని చాలా తప్పు అని చెప్పి చెప్తున్నాడు.
0: Vibhishna has condemned what he's
1: done. ఖండిస్తూ వస్తున్నాడు.
0: He started contradicting, opposing.
1: సీతను తీసుకెళ్లి రామునికి అప్పచెప్పమని బోధిస్తున్నాడు.
0: He pursued that Sita should be handed over.
1: కానీ కడపటికి ఈ అన్ననైనా సరే వదిలిపెట్టి రాముని పాదం పట్టాడు.
0: He left his brother and put the feet of Rama.
1: కనుక విభీషణుడు గొప్పవాడు కాదా?
0: Is not Vibhishna great?
1: దోషముని దోషంగా భావించి చెప్తూ వచ్చాడు.
0: He started pointing out the mistake.
1: ఈ దోషమును తాను వదలలేకపోవటం చేత అతన్ని త్యజించి వచ్చాడు.
0: Therefore, because he did not leave the sinful act, he left the company of his brother.
1: కనుకనే రామతత్వమే నాకు ప్రధాన ప్రాణతత్వము.
0: Rama is very important in my very life.
1: అనేటువంటి ఒక సత్యాన్ని విశ్వసింపజేస్తూ వచ్చాడు.
0: Had full faith in the truth.
1: కనుక ఆనాడు ఈ రకమైనటువంటి యొక్క మాయల చేతను, మహాప్రమాదకమైనటువంటి యొక్క యుద్ధము చేతను, అటువైపున ఇటువైపున కూడాను అనేక మంది మరణించారు.
0: బికాస్ ఆఫ్ సివియర్ వార్ఫేర్ గోయింగ్ ఆన్, మెనీ మెనీ డైడ్ ఆన్ బోత్ సైడ్.
1: ఈ యుద్ధం యొక్క స్వభావంలో చాలా విపరీతమైనటువంటివి.
0: అండ్ ద వార్ వాస్ సో సివియర్.
1: కారణకుడు ఒకడైతే కారణం మరొకరైపోతుంటారు.
0: యాక్చువల్లీ వన్ ఇస్ రెస్పాన్సిబుల్ బట్
1: కారణం ఒకటైతే కార్యం మరొకటిగా మారుతుంటాది.
0: ద కాజ్ ఈజ్ వన్, ఎఫెక్ట్ ఈజ్ డిఫరెంట్.
1: కనుకని దీనిలో ఉండేటువంటి మూల కారణము ద్వేషమే. దీనికి మూల కారణం
0: ద మెయిన్ కాజ్ ఇస్ హేట్రెడ్.
1: ఈ ద్వేషమునకు వాంఛలే మూల కారణం.
0: బట్ ది హేట్రెడ్ డిజైర్ ఇస్,
1: వాంఛలు విఫలమైనా క్రోధం పెరుగుతుంది.
0: వెన్ ద డిజైర్ ఇస్ నాట్ ఫుల్ఫిల్ వన్ విల్ బి,
1: వాంఛలు నెరవేరినా అహంకారం పెరుగుతుంది.
0: ద డిజైర్ ఇస్ ఫుల్ఫిల్ వన్ విల్ బి
1: ఈగోయిస్టిక్. వాంఛలు తగ్గించుకోవటమే చాలా ఉత్తమమైన మార్గం.
0: దేర్ఫోర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు రిడ్యూస్ ద డిజైర్.
1: కనుక క్రమక్రమేణా వాంఛను తగ్గించుకుని
0: వి షుడ్ హావ్ టు రిడ్యూస్
1: ద్వేషమును అణగుదొక్కుకొని దైవానుగ్రహములకై పాటు పట్టము ప్రతి మానవుని యొక్క ప్రధాన కర్తవ్యము.
0: ఇట్ ఇస్ ది డ్యూటీ ఆఫ్ ఎవ్రీ పర్సన్ టు డిజర్వ్ అండ్ టు వర్క్ ఫర్ గాడ్స్ గ్రేస్.
1: రమణామమను మిఠాయి ఇదిగో రండి భక్తులారా.
0: రామాస్ నేమ్ ఈజ్ ది స్వీట్, ఇట్ ఇస్ అవైలబుల్. డివోటీస్ కమ్ హియర్.